0: అత్యాసము.
1: If one thinks that by going after material pleasures and acquiring wealth and living in a material world will bring prosperity to us and to the country, that kind of belief is a very foolish belief.
0: కేవలం ఐహిక భావములు యందు ఆశ ఉంటినంత కాలము మనకు శాంతి అనేటువంటిది లభించదు, సుఖం అనేటువంటిది మనకు దక్కదు.
1: So long as we run after material pleasures, worldly ideas and worldly pleasures, we can never have bliss and true happiness.
0: ప్రతి మానవుడు కూడా త్యాగానికి పూనుకోవాలి, స్వార్థాన్ని విసర్జించాలి, స్వస్తి చెప్పాలి, ఈ దుర్గుణమైనటువంటి దుర్బుద్ధులకు దుమ్ము కొట్టాలి. ఆనాడే మన భారతదేశము పవిత్రమైనటువంటి దేశంగా రూపొందుతూ యావత్ దేశములకంతా కూడా నాయకత్వాన్ని వహిస్తుంది.
1: Every man, every individual must be prepared to sacrifice, must be prepared to set aside selfishness. Selfish ideas must be given up. All bad qualities should be given up. It is only then, by your sacrifice, will this country become prosperous.
0: పవిత్రమైనటువంటి యొక్క నీతి నిజాయితీలు మన భారతదేశం నందు ఈనాడు దూరమై ఉన్నదనేటువంటి దానికి మూల కారణం ఏమిటి?
1: What is the reason for truth and for morality being distant from us today in this country? These are sacred qualities. Why are they distant from us in this country today?
0: Durbuddhula talalu, durulu vine chevulu, vanchichuche kanulu, vanchitamulaku chittamu, vanchinche manasu, ee vyaktulu chudagane nyayam ikka petukadanna.
1: When your head is full of bad ideas, when your ears want to listen to bad things, when your eyes want to see bad things, and when you're always thinking of bad things, how can there be any place left for good qualities and for justice to remain and thrive?
0: Inte kaadu taavu cheyakayunna tappu kalugadu kaani varunu chestu chuchi orvaleru.
1: Not only this, if one does not commit a mistake or one does not do a good thing, it does not happen. But if you are jealous and if you do not want to see other persons doing good, then how can good be done at all?
0: ఇలాంటి దుర్గుణములు మానవులైన పెద్దల యందు ఉండటం చేత విద్యార్థులైనటువంటి లేత హృదయులైనటువంటి నిర్మల నిశ్చల నిస్వార్థ హృదయులైనటువంటి ఈ విద్యార్థుల యొక్క చిత్తములంతా కూడా మాలిన్యపరుస్తూ వస్తున్నారు.
1: Such bad qualities, jealousy, hatred and so on, because these bad qualities are exhibited in the elders, the young minds, the tender ideas of young children, students, they are getting besmirched, they are getting poisoned.
0: Meenadu vidyarthula kante kudanu adhyapakula yokka chittalu pavitramainatundi ganu satya jeevitamainatundi ganu dosha rahitamainatundi pravartanalu ganu undinappude vidyarthulu chakkaga abhivruddhi avadaniki avakasam untundi.
1: More than purifying the minds and ideas of young students, today if we can purify the minds of elder people, of those who are ideals, who are examples, then the students will also get set right. The teachers, if the minds and ideas of teachers are purified, then the young students will also be set right.
0: Yemi telinatunte ee pillalanu aa ikka adhyapakula yokka hastam nandu unchinappudu ee adhyapakulu variki margadarshakulaga undetunte yokka pavitramainatunte nadavarikalu vaari endu untundali.
1: When these innocent children who have not got any set ideas, when they are put in the hands of the teachers, it becomes very necessary that those teachers should be pure, good and serve as examples.
0: Appude ee yokka vidyarthulu kodaru taginatuvanti pavitramainatuvanti aadarshamainatuvanti jeevithanni kodanu lokaniki andinchadaniki tagina adhikarulu avutaru.
1: It is only under such circumstances will these students also be trained properly and will themselves become good, useful citizens of the country.
0: Ee naati paristhithini manam kontha vicharinchu chuchinappudu Bharatadesham yokka pavitrata enta attadugulaku digijari poyindi anetundi kodanu manaku artham avutundi.
1: When we give some thought and think about the situation in which we are today, then we will understand to what low depths the country and the country's situation has stagnated.
0: ఈనాడు సమాజ సేవ నిమిత్తమై విద్యార్థులు కంకణం కట్టుకోవాలి, కేవలం ఒక స్వార్థ నిమిత్తమై, కేవలం పొట్టపూటి నిమిత్తమై, ఒక ఉద్యోగ నిమిత్తమై విద్యను అభ్యసించుకున్నామనేటువంటి యొక్క భావములు వారు దూరం చేసుకోవాలి.
1: స్టూడెంట్స్ today should make a determination to do some service to the country and to give all their effort to the country. They must set aside selfishness. They should not do things which are for their selfish interests, but they should do service to the community.
0: Kevalam manavudu neeti paina unnatundi talappu bottu vale jeevinchadaniki veelu kaadu, samajam nunde putti, samajam nunde perigi, samajamulake jeevithanni arpitam gaavinchukuneetundi jeevithanga tayar chesukovali.
1: It is not possible for man to live an isolated life like a drop of oil on the surface of water without mixing the water. Man is born in the community. Man should recognize that. Man should grow with the community. Man should become part and parcel of the community.
0: Manavuniki మానవునికి మధ్యన ఉన్నటువంటి సన్నిహిత బాంధవ్యాన్ని మనం కొంతవరకు గుర్తించుకొని మెలగాలి.
1: We should recognize the close relationship that exists between man and man. Recognizing that and in that context, we should lead our lives.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి గుణాలను అభివృద్ధి గావించుకున్న సమయం నుండి మనము ఈ విద్యా సంస్థల యొక్క సార్థకతను కూడా అనుభవించినటువంటి వారం అవుతాం.
1: It's only when we can promote such sacred qualities and when we can turn our education to promoting these sacred qualities, will we be able to put these educational patterns to some good use.
0: మనము విద్యార్థులమై మన కాలమును కాయమును కర్మను కూడాను ఈ విద్యాభ్యాస నిమిత్తమై మనం అర్పించుకునేటువంటి ఈ సమయం నుండి మనము ఉన్నత స్థాయిలో మనం ఉత్తీర్ణులు కాకపోవటం చేత మనము మునుముందు ఉద్యోగ పరిస్థితులు యందు మనం ఎంత హీనమైనటువంటి యొక్క స్థితిని అనుభవిస్తామో యోచించుకోవాలి.
1: While remaining as students, while we can and we should devote all our time, all our energy and all our effort for education, in under those conditions, if we are not able to do well and if we are not able to prove our worth while being a student, when you become older and when you get a job, when you do some work for the country, how will we be able to fare? This is a thing which you should consider.
0: ఈనాడు విద్యారంగమునందు ఒక విద్యార్థికి 125 మార్కులో లేక 30 మార్కులో వస్తే పాస్ అయిపోతారనేటువంటి యొక్క ఇది ఉత్తర్వు ఈ ప్రభుత్వమే చేస్తూ ఉంటుండాలి.
1: టుడే ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ది రూలింగ్ గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ దట్ ఇఫ్ ఎ స్టూడెంట్ కెన్ సెక్యూర్ 25 marks or 30 marks out of 100 total, then the student will be regarded as having passed that examination.
0: దీని యొక్క అంతరార్థం ఏమిటి? నీవు 100 కార్యములు చేస్తే 70 కార్యములో లేక 75 కార్యములో నీవు తప్పు చేసినా పర్వాలేదని వీళ్ళు లైసెన్స్ ఇస్తున్నారు.
1: What is the meaning? What is the significance of this ruling? It means if you do 100 things, out of those 100 things, even if you commit 70 mistakes and do them wrongly, then you are regarded as having passed.
0: Ala pass ayinatundi vidyarthulu munmundu veeru udyoga samayam nandu 100ki 100 tappulu cheyadaniki kuda avakasam untuntadi.
1: Students who have passed in this manner, having been condoned, even if they make 70 mistakes out of 100 attempts they make, when they go and undertake some work in public life, they will be such that they will commit 100 mistakes when they undertake 100 jobs.
0: Kanuka mana yokka vidyalu desamuniki em matram kodunu upakaram kaadu, kevalam upakaram kaakunda apakaram chesinatunte varam avtam.
1: This implies that the education which we are getting is not going to be of any use to the country. Not only will it be not of any use to the country, it will cause harm to the country.
0: కనుక ఇలాంటి విద్యను మనం చదివేటువంటి దానికంటే కేవలం భూములు దున్ని కేవలం డొక్కలు కుట్టుకోవడం ఒక విధమైనటువంటి ఒక జీవితాన్ని గడుపుకోవటం చాలా ఉత్తమమైనటువంటి మార్గం.
1: It follows that in the place of following and accepting such education, it is much better that we undertake to cultivate our lands, to work hard by sweat and live by working hard.
0: Mana inti endu mana talligandulu seva chestuni vaariki sahayanga mana jeevithanni arpitam gaavinchukotam ledani mana yokka saarthakata untuntadi.
1: We will be able to see that our life is fructified if we abandon this education, stay at home, be helpful and serve the parents, be useful to your father and mother.
0: Manam chuchetunte drishti kani vineetunte vishayulu kani palakeetunte vakyamulu kani pavitramainatunte ganu paralanu baadhimpanatunte ganu untunnappude mana yokka vidyadashiyandu pavitramaina chittam yerpadutundi.
1: What we see with our eyes, what we listen to with our ears, what we do when we meet other people, if we don't cause hurt and harm to them, if we don't see bad things, if we don't see hear bad things, it's only then that the purpose of our education will become good.
0: Mohandas Karamchand anetunte atanu chinna vayasunandu tana tallito shravanudu anetunte yokka డ్రామాకు హరిశ్చంద్రుడు అనేటువంటి డ్రామాకు వెళ్లి ఆ యొక్క చిత్రమును చూచి తమ చిత్తం కూడా మార్పు చెంచుకుని నేను నా యొక్క జీవితము సత్య మార్గంలో త్యాగం చేయాలి, సత్య మార్గంలో జీవితాన్ని ఆదర్శవంతమైనట్లుగా నేను నిరూపించుకోవాలి అనేటువంటి పవిత్రమైనటువంటి పట్టుదల పట్టడం చేతని తాను మహాత్మా గాంధీగా మారిపోయాడు.
1: మోహన్చంద్ కరమ్చంద్, when he was a young boy, after visiting a drama which is called Harishchandra, in that drama, after seeing what was enacted, when he came back, he took the determination that he will always speak truth. And when he made that determination and put it into practice in his life, this Mohanchand Karamchand turned out to be Mahatma Gandhi.
0: Kaluka ee naadu manavudu madhavudu kavalanna kevalam samanyudu sarva swaroopudu kavalanukunna ఒక పవిత్రమైనటువంటి దృశ్యాన్ని పవిత్రమైనటువంటి విషయాన్ని మనం కొంతవరకు చిత్తానికి చేర్చుకోవటానికి తగిన ప్రయత్నం సల్పాలి.
1: So today, if man wants to remain human, or if man wants to rise above being human and reach the levels of divinity, whenever we see some sacred thing, we should be in a position to accept that sacred thing, imprint it on our minds and put it into practice in our lives.
0: Subbarayudu cheppinattuga pasuttam nunchi manavattamu manavattam nunchi divyattani godaniki tagineetundi prayatname manavuni yokka kartavyam.
1: As Subbarayudu has just mentioned, man's duty consists in rising from being an animal to a human nature, and thereafter rising from being a human being to divine nature.
0: అటువంటి మానవత్వమును దివ్యత్వంగా మార్చుకునేటువంటి విషయం లోపల కూడా ఈనాడు దురదృష్టవశాత్తు అనేక మంది ఈ దివ్యత్వం అనేటువంటిది ఉన్నదా అనేటువంటి సందేహమే కాకుండా కేవలం లేదు అనేటువంటి నిర్ణయానికి కూడా వస్తుంటుంది సమాజము.
1: Even in that aspect of man regarding it as his primary duty to elevate himself from being human to being divine, there are some people today, unfortunately, who are questioning even the existence of divine nature.
0: దైవం ఉన్నాడా లేదా దివ్యత్వం ఉన్నదా లేదా అనేటువంటి సమస్య ఈనాటిది కాదు. అనాది కాలం నుంచి కూడాను అనేక మంది విద్యావంతులు కాని కేవలం బుద్ధి కుశలత కలిగినటువంటి వారు కాని దీనిని తర్కించి అనేక విధముగా పరిశోధన చేసి కేవలం సన్నగిల్లిపోయి ఏమాత్రం కూడా నిర్ణయించలేనటువంటి యొక్క బలహీనుడుగా మారిపోయినటువంటి వారు.
1: The question, does God exist? Is there anything called divine nature? Is not a question which is of recent origin. Such a question has bothered people from time immemorial. Great men, thinking men, men capable of analysis, have faced this question, have tried to solve this question, and they became weak. They were vanquished in not being able to find an answer to this question.
0: దైవము లేడు అనేటువంటి సమయం నందు ఇంకా ఉన్నది ఏమిటి అనేటువంటి చెప్పేటువంటి దానికి జవాబు వారి ఏం చేయలేదు.
1: If they say that there is no God, they have no answer, they have no reply to the question, what else exists if there is no God?
0: అట్టివారిని మనం ఒక ప్రశ్నగా ఇంకా దైవం లేడు అన్నారు ఎవరి దైవము అని ప్రశ్నించినప్పుడు అందరి దైవము అంటున్నారు జవాబు.
1: If to such people, when they say that there is no God, we ask a counter question, whose God does not exist? The answer is, God, who is the God for all the people, that does not exist.
0: అప్పుడు మనం వారిని ప్రశ్నించడానికి పూనుకున్నప్పుడు అయ్యా నీ దేవుడు నీకు లేకపోవచ్చును నా దేవుడు లేడని చెప్పడానికి నీవెవరు నీకు చెప్పడానికి అధికారం ఏమిటి.
1: Then will follow a question, yes, you may not have your God. You may deny the existence of God for yourself, but what right have you to deny the existence of my God for myself?
0: నా ఆకలికి నీవు తింటే నా ఆకలి తీరదు లేక నీ ఆకలికి నేను తింటే నీ ఆకలి తీరదు. నా ఆకలికి నేనే తినాలి, నా రోగానికి నేనే ఔషధం సేవించుకోవాలి, నా సంతృప్తికి నేనే భగవంతుని ప్రార్థించుకోవాలి.
1: My hunger is not relieved by your eating food. Your hunger is not relieved by my eating food. In order to relinquish my hunger, I must take food. So, my aspect of the world, my desire can be fulfilled only by my aspects.
0: ఇది వ్యక్తిగతమైనటువంటి యొక్క విశ్వాసములే తప్ప సమస్త స్వరూపమైనటువంటి సమస్యలు కానేరదు.
1: These are beliefs which are personal and which are individual.
0: దీనికి తెలివి తక్కువ వారు ఈ సమస్య అయినటువంటి మార్గం నందు ఈ సమస్యను పరిహరించడానికి కానీ లేక పరిహారం చేయడానికి కానీ పూనుకోవటానికి కేవలం ఒక వెరితనము.
1: These beliefs or these problems can never be community problems. They are individual, personal problems. But if a people want to find solutions and elevate them to problems of a community, then this is simply foolish attempt.
0: మన యొక్క విశ్వాసాన్ని మనం అభివృద్ధిగా ఉంచుకోవాలి, మన సాత్వికమైనటువంటి గుణాలను మనం పోషించుకోవాలి, మన పవిత్రమైనటువంటి జీవితాన్ని సాత్వికంగా ఉంచుకోవాలి.
1: We should promote our own belief. We should promote good qualities amongst us. We should do such things which will make our life purposeful and fruitful.
0: Ganuka manam ee naadu janminchinanduku manavudai janminchinanduku kevalam pasipatti mrugadala vale kevalam tini traagi jeevinchatam lopana maatrame mana jeevithanni antyam gaavinchukokoddu.
1: Having been born as human beings, we should not end our lives living like animals and birds.
0: మన జీవితం అనేటువంటిది కేవలము కానా పీనా సోనా మరణ ఇంత మాత్రమే కాలేదు.
1: అవర్ లైఫ్ షుడ్ నాట్ బి టోటలీ ఈటింగ్ డ్రింకింగ్ స్లీపింగ్ అండ్ డైయింగ్.
0: కనుక మానవుడు విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానంతో కూడినటువంటి మానవుడు కనుక మన యొక్క ప్రజ్ఞానతత్వానికి విజ్ఞాన తత్వానికి సుజ్ఞాన తత్వానికి తగినటువంటి ప్రయత్నాలు కూడా నడవడికలు కూడా ఉంటుండాలి. అందుకోసమనే విద్యార్థులందు డిసిప్లైన్ డివోషన్ అండ్ డ్యూటీ ఈ డకారత్వం లేని దాన్ని హృదయంలో చర్చించుకోవాలి.
1: Man has also got to pay some attention to his wisdom, to the knowledge that are necessary for making his life purposeful. For this reason, students, before they enter on their lives, they should pay attention to these three D's, discipline, devotion and duty. Today, amongst the students, discipline is very essential.
0: ఎందుకంటే ఈనాడు అన్యాయ అక్రమ అనాచారంతో ప్రయత్నం చల్పుతున్నటువంటి ఈ భారతదేశం నందు శాంతి భద్రతలు చేకూర్చడానికి విద్యార్థులే తగినటువంటి సమర్థులు.
1: The reason for that is, today in this country, we have injustice, we have hatred, we have bad qualities lifting their heads very much. And in order to curb these bad qualities, it is the students that have the ability and the right to do it.
0: విద్యార్థులే భావి భారతోద్ధారకులు.
1: The students are the future citizens of the country.
0: కనుక ప్రేమస్వరూపులైన విద్యార్థులారా, విద్యార్థినులారా, మీరు పవిత్రమైనటువంటి యొక్క భావాల చేత ఆదర్శమైనటువంటి జీవితాన్ని మన యొక్క సమాజంలో అందించి భారతదేశం యొక్క బాధలను దూరం చేసి మన యొక్క ఆదర్శవంతమైనటువంటి యొక్క భారతదేశము సర్వదేశమున కూడా ఉపాధ్యాయ స్థానంను అలంకరించడానికి తగినటువంటి కృషి జరపాలని నేను ఆశిస్తూ, చురుకు చురుకుమని సూర్యుని కిరణాలు మిమ్మల్ని బాధిస్తుండేటువంటి సమయంలో నేను మిమ్మల్ని శ్రమింప చేయటము ఈ నా యొక్క కర్తవ్యం కానేది కనుక నా యొక్క సంభాషణను నేను ముగిస్తున్నాను.
1: Pavitratma Swarupa's students, boys and girls, hoping that you will use your student life to develop good ideas, to be useful to Bharat as the future citizens of this country, and that you will be able to live purposeful lives, because I do not like that the hot rays of the sun should give you trouble by my talking longer. I am bringing this discourse to a close. I hope you will develop into future good citizens of this country.
2: That was Bhagwan Baba enlightening us on the true purpose of education, wherein he described how exemplary citizenship of Bharat can be achieved through the path of the three D's, namely discipline, devotion and duty. This divine discourse was delivered on the 11th of July 1976 on the occasion of the inauguration of new building for Ishwaramma High School, Prashanti Nilayam. Thank you, Sai Ram.

0: ఎందరుండియు ఏమి ఫలము? ఒక్కరును కూడా వారి ఆర్తనాదంబు వినరు. ఇంతకంటే నువ్వేరెత్తి ఎరుగపరతు. సాధు సద్గుణగణ్యులవు సభ్యులార.
1: ఏన్షియంట్ సేజెస్ హ్యాడ్ ప్లెంటీ ఆఫ్ వేదాంతిక్ నాలెడ్జ్ టు డిసిమినేట్ టు స్టూడెంట్స్ అండర్ దేర్ కేర్. దేర్ ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ దిస్ కంట్రీ హూ కుడ్ మేక్ లైఫ్ లెస్ బోల్డర్స్ ఈవెన్ డాన్స్. There are people of fine arts, music in particular, an expert with all this. What is it that one achieves? No one is prepared to hear that prayer appeal out of yearning. What more is to be conveyed other than this?
0: Vidyarthi, vidyarthi illara.
1: Students, boys and girls.
0: Vidyanaga emiti.
1: What is education?
0: ఎట్టి విద్యను మనం అభ్యసించాలి?
1: What sort of education should we acquire?
0: విద్య యొక్క ప్రమాణములు ఏమిటి?
1: What is the standard of education?
0: మానవాభ్యుదయమునకు మార్గదర్శకమైనటువంటి విద్య ఏది?
1: What is that's really ideal to mankind?
0: ప్రస్తుత విద్య వల్ల మనకు లభించేటువంటి ఫలితం ఏమి?
1: What is the result out of this modern education?
0: ఈ పంచతంత్రముల యొక్క ప్రభావాన్ని ఆలోచించి విలసించి దాన్ని విపులంగా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తియే నిజమైన విద్యార్థి.
1: హీఈస్ ఎ ట్రూ స్టూడెంట్ ఇఫ్ హెస్ గాట్ ఫుల్ అవేర్నెస్ ఆఫ్ దీస్ ఫైవ్ ఫార్మ్స్ ఆఫ్ ద ఫైన్ ఆర్ట్స్ అండ్ దర్ ఇంపాక్ట్.
0: కేవలము విజ్ఞానము ప్రజ్ఞానం అనేటువంటిది విద్యార్థి వల్ల ఏర్పడినటువంటిది కాదు.
1: This awareness and the spiritual knowledge are not of your making.
0: Vidyayoka samskaram chetane ee pavitramaitvanti shaktilu manavulaku chekurutunnadi.
1: Man acquires these potentialities because of the culture that he gets out of this education.
0: Samskruti anaga emiti?
1: What is samskruti, culture?
0: Idi pratyekamaitvanti oka nibandhana kaadu.
1: It is not any stipulation.
0: నిత్య జీవితంలో మానవుడు అనుభవించే అసత్యమైనటువంటి మార్గము, అప్రమాణమైన మార్గము, అనిత్యమైనటువంటి మార్గము, వీటిని సత్యనిత్యములుగా మార్చుకొని దివ్యత్వంగా తాను జీవించడానికి ప్రయత్నించడమే సంస్కారం.
1: ద కల్చర్ మెంట్ టు బి అవే ఫ్రమ్ ద అన్ట్రూత్, దాట్ విచ్ ఇస్ నాట్ ఐడియల్, that which is ephemeral and fleeting, and to reach the state of eternity and immortal truth.
0: Itti pavitramaina divyatvamu ekkada unnadi?
1: Where do you find such sacred divinity?
0: Prati manavuni chakkaru kudanu ee divyatvamu satya swaroopai tandava maadutunnadi.
1: In every man there is divinity latent dancing within.
0: పుడమే కయగల ప్రతి వ్యక్తికి దగ్గర కూడాను ప్రత్యక్ష దైవమైనటువంటిది సత్యము.
1: ఇట్ ఈస్ ది ట్రూత్ దట్ ఈస్ గాడ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: మీరు కాపాడవలసినటువంటిది దేశమును కాదు, పోషించవలసినటువంటిది దేశము కాదు.
1: యూఆర్
0: సత్యధర్మమును మీరు పోషిస్తే దేశము సత్యధర్మం చేతనే కాపాడబడుతుంది.
1: వాట్ యూఆర్ సపోజ్ టు డూ ఈజ్ నాట్ టు ప్రొటెక్ట్ దిస్ కంట్రీ, not to safeguard either, protect and uphold satya truth dharma righteousness, that is enough.
0: Satya dharmamulu kaapadinappude jagatantaikunnu suchheemanga untundi.
1: When satya and dharma are upheld, the welfare of humanity is ensured.
0: Ee jagatantaikunnu satya dharmamulpaine aadharapadi unnadi.
1: The entire universe rests on satya and dharma.
0: Satyamunandundi సర్వంబు సృష్టించే సత్యంబు నందనగే సర్వ సృష్టి.
1: ది ఎంటైర్ యూనివర్స్ హ్యాస్ ట్రూత్ యాజ్ ఇట్స్ ఆరిజిన్ అండ్ ఫైనలీ ది యూనివర్స్ మర్జెస్ బ్యాక్ ఇన్ టు ద ట్రూత్.
0: సత్యమహిమలేని స్థలమేది కనుగొన్నా శుద్ధ సత్వమిదియే చూడరయ్యా.
1: ఇస్ దేర్ ఎనీ ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో ట్రూత్? బట్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ దట్ అన్సలిడ్ ట్రూత్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఇఫ్ యూ ఆర్ కీన్ టు అబ్జర్వ్.
0: ప్రతి మానవుడు కూడాను ఈ సత్యం పైనే ఆధారపడి ఉంటున్నాడు.
1: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ టు
0: నందుండి సర్వంభు సృష్టించే సత్యంబు నందనగే సర్వ సృష్టి
1: ది ఎంటైర్.

0: ఇఫ్ యు ఆర్ కీన్ టు అబ్జర్వ్.
1: ప్రతి మానవుడు కూడాను ఈ సత్యముపైనే ఆధారపడి ఉంటున్నాడు.
0: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ ట్రూత్ యాజ్ హిస్ ఫౌండేషన్.
1: ఈ సత్యధర్మమునే జగత్తును కాపాడుతూ ఉన్నది.
0: సత్య అండ్ ధర్మ ప్రొటెక్ట్ ది ఎంటైర్ వరల్డ్.
1: కానీ మానవుడు ఈ సత్యాన్ని గుర్తించగలలేక అనేక విధములుగా కూడాను విలసిల్లుతున్నాడు.
0: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు రియలైజ్ దిస్ ట్రూత్ అండ్ దేర్ ఫోర్ హీ సఫర్స్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: విద్య అనగా కేవలము ఒక విధమైనటువంటి యొక్క కసరత్తు కాదు.
0: ఎడ్యుకేషన్ డెఫినెట్లీ ఈజ్ నాట్ ఎన్ ఎక్సర్సైజ్.
1: లేక జీవనోపాధి నిమిత్తమై ఏర్పడేటువంటి యొక్క విద్య కాదు.
0: ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఫర్ ఎ లివింగ్.
1: ఇది జీవిత పరమావధి నిమిత్తమై ఏర్పడినటువంటిదిగా భావించాలి.
0: వీ హావ్ టు కన్సిడర్ దట్ ఎడ్యుకేషన్ ఈజ్ ఫర్ లైఫ్ అండ్ నాట్ ఫర్ ఎ లివింగ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు ఎక్కడి నుంచి వచ్చారు?
0: Where from have you come?
1: కేవలము పవిత్రమైన భారతదేశంలోనే పుట్టారు.
0: You are born here in the sacred land.
1: ఎక్కడ ఉన్నారు? భారతదేశమందే ఉన్నారు.
0: Where are you? You are in Bharat.
1: ఇట్టి పవిత్రమైన భారత తత్వాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
0: You are not able to know the sanctity, the sacredness of Bharat.
1: పుట్టి పెరిగినటువంటి ఈ భూమి యందే మీ యొక్క పుణ్యతత్వాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
0: You are not able to know your own land of merit where you are born.
1: భారత భూమి కేవలము కర్తవ్యం నిర్వర్తింపజేసేటువంటి కర్మ భూమి.
0: భారత్ వాంట్స్ యూ టు డిశ్చార్జ్ యువర్ డ్యూటీ, సో దిస్ ద ల్యాండ్ ఆఫ్ యాక్షన్.
1: ఇట్టి కర్తవ్యాన్ని నిర్వర్తించి పుణ్యమును ప్రోగు చేసేటువంటిది భారత భూమి.
0: భారత్ వాంట్స్ యూ టు అక్రూ ద మెరిట్ బై డిశ్చార్జింగ్ యువర్ డ్యూటీ.
1: కనుకనే దీనిని పుణ్యభూమి అని పిలుస్తూ వచ్చారు.
0: సో ఇట్ ఈస్ కాల్డ్ ద ల్యాండ్ ఆఫ్ మెరిట్, పుణ్యభూమి.
1: ఈ భరత భూమి యందు మానవత్వాన్ని త్యాగం చేసి దివ్యత్వాన్ని ప్రకటించి ప్రేమతత్వాన్ని పంచే నిమిత్తమై ఏర్పడినది సత్యాన్ని గుర్తించుకోవాలి.
0: వన్ హ్యాస్ టు రియలైజ్ ది ట్రూత్ దట్ ది హ్యూమన్ లైఫ్ ఈస్ గిఫ్టెడ్ టు ఎక్స్పీరియన్స్ ది డివినిటీ విదిన్ అండ్ షేర్ ద లవ్ ఇన్ ద నైబర్హుడ్.
1: కనుకనే ఇట్టి పుణ్యత్వాన్ని పోషించుకునే నిమిత్తమే ఏర్పడేది కనుక పుణ్యభూమి అని పేరు పెట్టారు.
0: ఫర్ దట్ రీజన్ దిస్ ఇస్ కాల్డ్ ద ల్యాండ్ ఆఫ్ మెరిట్, పుణ్యభూమి.
1: ఈ భూమికి భగవంతునికి ఉన్నటువంటి సన్ని సంబంధం ఏమిటి?
0: వాట్ ఈస్ ది ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ గాడ్ అండ్ దిస్ అర్త్?
1: ఇది చెయ్యి.
0: దిస్ ఇస్ హ్యాండ్.
1: ఇది కాలు.
0: ఇస్ ద లెగ్.
1: ఇది తల.
0: ఇస్ ద హెడ్.
1: ఇది కడుపు.
0: ఇస్ ద స్టమక్.
1: ఈ అన్ని అంగములు కూడాను దేహంతో చేరినటువంటివి.
0: ఆల్ దీస్ పార్ట్స్ organs belong to the same body.
1: కనుక అనేక అంగములతో కూడినటువంటిది ఈ దేహము.
0: Body is the combination of different organs.
1: ఈ దేహము మానవత్వంతో కూడినటువంటిది.
0: This body is basically human.
1: కనుక ఈ మానవత్వం దేనికి సంబంధించినటువంటిది?
0: This humanness, how is it related?
1: సంఘముతో చేరినటువంటిది, సమాజంతో కూడినటువంటిది.
0: It is related to the community or society.
1: సమాజము దేనితో కూడినటువంటిది?
0: Society, how is it comprised?
1: ప్రకృతితో కూడినటువంటిది.
0: It is in nature, ప్రకృతి.
1: ప్రకృతి దేనితో కూడినటువంటిది?
0: What is the composition of ప్రకృతి?
1: ప్రకృతి పరమాత్మతో కూడినటువంటిది.
0: This nature is divine.
1: కనుకనే ప్రకృతి పరమాత్మని యొక్క అంగము.
0: So nature is a part of God.
1: మానవత్వం ప్రకృతి యొక్క అంగము.
0: Human life is a part of nature.
1: ప్రకృతి సమాజం యొక్క అంగము.
0: ద నేచర్ ఇస్ అ పార్ట్ ఆఫ్ సొసైటీ.
1: సంఘము మానవత్వం అంగము.
0: అండ్ దిస్ సొసైటీ ఇస్ ద పార్ట్ ఆఫ్
1: హ్యూమానిటీ. అంగముల యొక్క తత్వాన్ని గుర్తించుకుని వర్తించినప్పుడే దివ్యత్వం అనేటువంటిది మనకు అర్థమవుతుంది.
0: వెన్ వన్స్ వీ అండర్స్టాండ్ ద ఇంటిమేట్ ఇంటర్ రిలేషన్షిప్ బిట్వీన్ ద డిఫరెంట్ ఆర్గన్స్ ఆఫ్ ద బాడీ, వీ కెన్ క్యారీ ఆన్ ద లైఫ్. సో
1: స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: నిజంగా ఎవరికి వారు కన్నులు మూసుకుని విచారించినప్పుడు దివ్యత్వం అనేటువంటిది మానవత్వాన్ని నడిపిస్తూ ఉంటుంది.
0: ఇఫ్ యూ ఇన్వెస్టిగేట్ అండ్ ఎంక్వైర్ డీప్ ఎనఫ్, యూ విల్ నో ద డివినిటీ విదిన్.
1: దివ్యత్వమే లేకుండా ఒక క్షణమైనా కూడా మానవుడు జీవించలేడు.
0: మ్యాన్ కెనాట్ లివ్ విదౌట్ డివినిటీ.
1: కానీ తాను జీవించగలననేటువంటి అహంకారం చేత కొంతవరకు గడుపుతూ ఉన్నాడే గాని కాలమును గడిపినంత మాత్రమే కర్మ సార్థకం కాదు.
0: మ్యాన్ ఈజ్ ఈగోయిస్టిక్ అండ్ స్పెండ్స్ హిజ్ లైఫ్ but he doesn't work for his redemption.
1: కర్తవ్యము మొదల లేక కర్మను మొదల అనేటువంటి విషయాన్ని విచారించుకున్నప్పుడు,
0: when we investigate, is the duty first?
1: చాలా మంది మాకు రైట్ అని పోతుంటారు.
0: Many people proceed along the direction of right.
1: ఈ రైట్ అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది?
0: How do you get this right?

0: కర్తవ్యమే లేకుండా ఈ యొక్క రైటే నీకు చిక్కదు.
1: Without duty, there cannot be rights.
0: కనుకనే కర్తవ్యాన్ని ఆచరించినప్పుడే కర్తవ్య ఫలమైనటువంటి యొక్క రైటు నీకు ప్రాప్తిస్తుంది.
1: Likewise, if you discharge your duty, you will have your right.
0: తల్లియే లేకుండా బిడ్డకి ఏమాత్రము క్షేమం లేదు.
1: Without the mother, child is not safe.
0: అదే విధంగానే కర్మనే లేకుండా కర్తవ్యమునికి ఏమాత్రం కూడా గుణగణం రాదు.
1: Likewise, when there is no duty, rights have no value.
0: కనుకనే డ్యూటీ అనేటువంటిది మొదలు కాదు ఇది.
1: సో డ్యూటీ ఇస్ నాట్ దేర్ ఇన్ ది బిగినింగ్.
0: నా రైట్ అనేటువంటిది మొదలు కాదు ఇది.
1: రైట్ డజంట్
0: మానవునికి ఎట్టి రైట్ కూడా లేదు.
1: మ్యాన్ హ్యాస్ నో రైట్ వాట్స్ ఎవర్.
0: తన కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడే ఈ కర్మ యొక్క ఫలితము రైట్ గా మారుతుండాలి.
1: The discharging of the duty fructifies by giving you
0: ప్రవాహం మొదల వర్షం మొదల అని చక్కగా విచారణ చేసినప్పుడు వర్షం మొదలు.
1: If we inquire, is it the ceaseless flow that comes first or rain? Is the rain that occupies first position?
0: వర్షం వచ్చినప్పుడే ప్రవాహం ఏర్పడుతుంది.
1: Because of the downpour of rain, the flow can go on.
0: వర్షమే లేకుండా ప్రవాహమే ప్రవహించదు.
1: Without rain, the flow will never continue.
0: కాబట్టి ప్రవాహం అనేటువంటిది కేవలం రైట్ వంటిది.
1: This ceaseless flow is like a right.
0: కానీ రెయిన్ అనేటువంటిది ఒక విధమైనటువంటి యొక్క బాధ్యత కలిగినటువంటిది.
1: రెయిన్ రిప్రజెంట్స్ డ్యూటీ.
0: ఆ ప్రధానమైనటువంటి యొక్క రైట్ లేకపోయినప్పుడు ఈ అప్రవాహమైనటువంటి యొక్క రైట్లు ఏ విధంగా నీవు కాదించాలి?
1: Without this rain of duty, how do you expect the flow to continue the right?
0: విద్యార్థులారా,
1: విద్యార్థినీయులారా, స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్,
0: చదువుతున్నారు మీరు,
1: యూ ఆర్ ఎడ్యుకేటెడ్,
0: గొప్ప గొప్ప డిగ్రీలు పొందుతున్నారు,
1: యూ హ్యావ్ హై డిగ్రీ,
0: కానీ ఎన్ని పొందినప్పటికీ మానసికమైనటువంటి శాంతి లభించటం లేదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దిస్, యూ డోంట్ హ్యావ్ మెంటల్ పీస్.
0: హిమోసుకింప హేమతారక విద్య, పరమనసుకింప బ్రహ్మ విద్య.
1: To be happy in this world, one should have secular knowledge.
0: ఈ విద్యను కోసం నిమిత్తమై ఈ భౌతిక విద్యను నేర్చాలి.
1: You have this physical knowledge to be happy and comfortable.
0: పరవిద్య కోసం కొంత విచారణ శక్తిని చెరపాలి.
1: Enquiry is needed to acquire spiritual knowledge.
0: కనుకనే స్పిరిచువల్ నాలెడ్జ్ అనేటువంటిది కేవలం ఈ విద్యతో లభ్యం కాదు.
1: You don't get spiritual knowledge out of this formal education.
0: ఆధ్యాత్మ విద్య విద్యానాం అన్నారు.
1: Of all the forms of education, spiritual is the correct one.
0: సా విద్య యా విముక్తయే.
1: The education is for liberation.
0: కనుకనే మన విద్యా విషయం లోపల మనం అనేక విధములుగా కూడాను కొంచెం సందేహాలతో ప్రవేశిస్తున్నాము.
1: As students, you have so many doubts.
0: ఈనాటి మానవత్వము దివ్యత్వంతో కూడినదనే సత్యాన్ని విద్యార్థులు గుర్తించుకోలేకపోతున్నారు.
1: Students are not able to understand the immanent latent divinity within them.
0: కనుక మొట్టమొదట ఈ విద్యార్థులు నేనెవరు అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోవాలి.
1: Students must first of all know their true nature by putting a question, who am I?
0: కర్తవ్యమా మొదలు లేక రైటా మొదలు అనేటువంటి దాన్ని గుర్తించుకోవడానికి తల్లిదండ్రులే మనకు తగినటువంటి ప్రధాన పాత్రలు.
1: The parents play a major role if you want to know whether duty comes first or the right.
0: Right and responsibility lopala right mukhyamu.
1: Among the two, right and responsibility, the responsibility comes first.
0: Kani responsibility e maatramu ledaniki bhavistunnaru.
1: But we just dismiss our responsibilities.
0: Talli dandru yokka sattvame mee andu lekundina meeru ee vidhanga ee jagatlo jeevistunnaru.
1: Without parents putting their strain, how do you expect to live here today?
0: Kanukane tallidanulu yokka right ni meeru kaapaadtu raavali.
1: So you have to safeguard the rights of your parents.
0: Ee right ni meeru kaapaadtu vachinappude tallidanulu mee yokka baadhyathanu gurtinchi vartistaru.
1: Then once you know the rights of your parents, parents will discharge their duty accordingly.
0: Kanukane bharatiya sanskruti yandu maatrudevo bhava pitrudevo bhava ani mottamota maada pitrulaku taginatundi sthanam andincharu.
1: Therefore, for that reason, as per the culture of Bharat, mother is held as God, so also the father.
0: He not a science goppadi.
1: Today science is at high level.
0: Ee science ku ye vidhanga vachindi ee goppatanam?
1: How do you expect this greatness attached to science?
0: Kevalam idi bhautikamainatvanti vidyalato yerpadinatvanti maatrame kaani daukikamainatvanti atitamainatvanti kaadu.
1: It is just limited to the earth and the life here is not transcendental.
0: Ee science yokka prabhavam emiti?
1: What are the effects of science?
0: ఈ ప్రభావము ప్రకృతి యొక్క పరిస్థితిని విభజించి చెప్తుంది.
1: The effects of science will speak of fluctuations, changes in
0: nature. ప్రకృతి యొక్క విషయాన్ని విపరీతంగా చెప్పడం చేతనే ఇది ఒక సైన్స్ గా మారిపోయింది.
1: The science explains clearly the mysteries of nature. ఎక్కడ పుట్టింది,
0: ఎట్లా పెరిగింది, ఎట్లా నడుచుకుంటుండాలి అనేటువంటి సత్యాన్ని ఈ ప్రకృతి మనకు ప్రబోధిస్తూ ఉంటుండాలి.
1: Nature teaches the principles of birth, growth, development, progress.
0: కానీ దీనికి ఆధారమైనటువంటి యొక్క తత్వం ఒకటి ఉన్నది.
1: But there lies a foundational principle.
0: అది ఆధ్యాత్మికము.
1: The foundation is
0: పట్టి ఆధ్యాత్మిక ఆధారమే లేకుండా ఈ సైన్స్ ప్రభావము జగత్తుకు ఏమాత్రము గోచరించదు.
1: Without spiritual foundation, none can understand the influence of science.
0: Man has conquered all, అన్నాడు చర్చి.
1: Churchill said, man has conquered all.
0: But he has not conquered himself.
1: But he has not conquered himself.
0: తనను తాను మాత్రం తెలుసుకోలేకుండా పోతున్నాడు మానవుడు.
1: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు నో హింసెల్ఫ్.
0: అన్నింటినీ తెలుసుకుంటున్నాడు మానవుడు.
1: మ్యాన్ నోస్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్.
0: ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ది యూజ్ దెన్?
0: తనను తాను తెలుసుకోలేనప్పుడు ఇన్ని తెలుసుకునే ఉపయోగం ఏమిటి?
1: ఇఫ్ యూ డోంట్ నో యువర్ నేచర్, వాట్ ఈస్ ది యూజ్ బై నోయింగ్ ద హోల్ వరల్డ్?
0: కనుకనే ఈనాటి మానవుడు జగత్తులో ఉన్నటువంటి సర్వమును గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాడు.
1: మ్యాన్ ఈజ్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో ఎవ్రీథింగ్ ఆఫ్ ద వరల్డ్.
0: ఈ సైన్స్ ద్వారా ప్రకృతి యొక్క శీలమునే గుర్తించడానికి.
1: With the help of the science, he explores nature.
0: కానీ మొట్టమొదట నీవెవరు, నీ శీలతత్వం ఏమిటి అని ప్రధానంగా విచారిస్తే అప్పుడు తాను తెలకబడుతున్నాడు.
1: ఫస్ట్ అండర్స్టాండ్ హూ యు ఆర్, యువర్ నేచర్.
0: కనుకనే మొట్టమొదట తన శక్తిని తాను గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: టు బిగిన్ విత్ యూ హ్యావ్ టు నో యువర్ పొటెన్షియాలిటీ, యువర్ కెపాసిటీ.
0: పూర్వమంతా కూడాను ఈ యొక్క కాన్వకేషన్ జరిగినప్పుడు పెద్ద స్నాతకోత్సవం అని చెప్పి 10 మందిని చేర్చి అందరికీ చక్కగా బోధించేటువంటి వారు, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, ఇలాంటి ఆదర్శవంతమైనటువంటి ఆధారాలు ప్రబోధిస్తూ వచ్చారు.
1: Earlier days, at the time of the convocation, they used to give sacred teachings by telling that mother is God, father is God, teacher is God, guest is God.
0: తల్లియే లేకుండా నీవు ఏ విధంగా పుట్టావు?
1: Without your parents, how do you expect to be here?
0: తల్లి తండ్రిని చూపుతుండాలి.
1: It's the mother who directs you to
0: father. తండ్రి గురువుని చూపుతున్నాడు.
1: Father takes you to teacher.
0: గురువు ఈనాడు దైవాన్ని చూపుతున్నాడు.
1: And the teacher takes you to God.
0: కానీ ఈనాడు దైవాన్ని చూపేటువంటి గురువులు చాలా తక్కువగా ఉన్నారు.
1: Today there are very few teachers who will direct you towards God.
0: ఈ పరిస్థితులు ఏ విధంగా మారినప్పటికీ తల్లి మాత్రం తండ్రిని చూపుతుండాలి.
1: Whatever may be the changes, mother certainly directs you towards your mother.
0: తండ్రిని చూపేటువంటి అధికారం ఒక తల్లికి మాత్రమే ఉన్నది, కానీ మరి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు.
1: It's only the mother who has the right to show the father. No one has any right.
0: కనుకనే అట్టి నిత్య సత్యమైనటువంటి యొక్క మాతృభూమిని మనం ఈనాడు మర్చిపోతున్నాం.
1: We have forgotten that eternal principle of our motherland.
0: ఇలాంటి సత్యమైనటువంటి యొక్క మాతృదేశాన్ని మనం విస్మరిస్తున్నాము.
1: You have forgotten the eternal principle of your motherland.
0: కనుకనే ఈ మాతృతత్వాన్ని ఈ యొక్క పిల్లలు చక్కగా గుర్తించి వర్తించాలి.
1: Everyone must understand the principle of the mother in relation to motherland.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈనాడు మీరు డిగ్రీ తీసుకుంటున్నారు, బయటకు వెళుతున్నారు.
1: Today you receive your degrees and leave.
0: మన భారతదేశం లోపల 200 యూనివర్సిటీస్ ఉన్నాయి.
1: In Bharat there are 200 universities.
0: 8000 కాలేజీలు ఉన్నాయి.
1: There are thousands of colleges.
0: ఈ ప్రతి సంవత్సరం కూడాను ఈ యూనివర్సిటీస్ వల్ల అనేక వేల మందిని డిగ్రీలు ఇచ్చి పంపుతున్నారు.
1: దీస్ కాలేజెస్ యూనివర్సిటీస్ సెండ్ ఫోర్త్ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ స్టూడెంట్స్.
0: కానీ ఈ యొక్క పోయినటువంటి విద్యార్థులు ఏం చేస్తున్నారు?
1: వాట్ ఈస్ ది అవుట్ గోయింగ్ స్టూడెంట్స్ ఆర్ డూయింగ్?
0: ఇంత చదువులు చదివి వీరికి జీవనోపాధి ఏమిటి?
1: విత్ ఆల్ దిస్ హై ఎడ్యుకేషన్ హౌ అబౌట్ దేర్ లివింగ్?
0: పూర్వమంతా కూడాను ఉద్యోగాల నిమిత్తమై విద్యను నేర్పినటువంటి.
1: ఎర్లియర్ డేస్ యు ఆర్ టాట్ ఫర్ ఎ జాబ్.
0: ఈనాడు విద్యల కోసమని ఉద్యోగాలు నేర్పాలి.
1: దేర్ఫోర్ ది జాబ్స్ హావ్ గాట్ టు బి టాట్ టు యూ అండ్ దేర్ఫోర్ ది ఎడ్యుకేషన్ మస్ట్ బి ఇంపార్టెంట్.
0: ఉద్యోగాలు చిక్కటం లేదు.
1: టుడే యూ డోంట్ హావ్ ఎంప్లాయ్మెంట్.
0: దానివల్ల ఏం చేస్తున్నారు విద్యార్థులు?
1: వాట్ ఈస్ దట్ స్టూడెంట్స్?
0: విదేశాలకు ప్రయాణం అయిపోతున్నారు.
1: స్టూడెంట్స్ గో అబ్రాడ్.
0: విదేశాలకు పోయి ఏం చేస్తున్నారు?
1: వాట్ డూ దే డూ దేర్?
0: విదేశం లోపల చేయరాని సేవలు చేస్తున్నారు.
1: దే డూ ఆల్ దాట్ service that cannot be mentioned.
0: ఆ సేవలు స్వభూమిలో నువ్వు ఎందుకు చేయకూడదు? స్వధర్మమైనటువంటి భారత భూమిలో ఎందుకు చేయకూడదు?
1: Why don't you serve your own country? Why don't you extend services here in your own motherland?
0: ఈనాటి విద్యార్థులు చదువులు చదివి తమ మాతృదేవునికి ఆరాధన చేయలేటం లేదు.
1: Students today, they don't serve their mothers and motherland. They don't serve their motherland. They serve in foreign countries. It is not proper. It is not education. In fact, you have to dedicate your life to the land where you are born.
0: మానవుడు విజయవంతుడైపోయి నిలిచి ధీరుడై విజయాన్ని సాధించాలి.
1: And man must be victorious and triumphant by serving his own country and educated.
0: కానీ ఈనాటి విద్యార్థి పనికి ఏమాత్రము ముగించట్లేదు.
1: Student is not prepared to work today.
0: Work is important.
1: Work is important.
0: చదవటం గొప్పది, డిగ్రీ తీసుకోవటం గొప్పది కాదు.
1: Nothing great in earning degrees.
0: ఇప్పుడు ఇంతమంది చదివారు,
1: సో మెనీ ఆర్ ఎడ్యుకేటెడ్,
0: ఇన్ని విధానకులను స్వగార్జం వచ్చేసేసి 50 సంవత్సరాలు పైన అయింది.
1: And 50 years even more after the position of independence.
0: ఎన్ని వేల మందో ఎన్ని లక్షల మందో డిగ్రీలు తీసుకున్నారు పిల్లలు.
1: Thousands and lakhs received their degrees.
0: వీరందరూ ఇప్పుడు దేశానికి ఏం చేస్తున్నారు?
1: All the lakhs of students, what is it they are doing?
0: సమాజ సేవలో ఏమాత్రమో పాల్గొనటం లేదు.
1: They are not ready to serve the society.
0: దేశం యొక్క ఔన్నత్యాన్ని ఏమాత్రమో పాటించడం లేదు.
1: They don't follow the tradition and culture of this country.
0: మొట్టమొదట దేశం యొక్క పవిత్రతను గుర్తించాలి.
1: One has to know the culture and heritage of the country.
0: తన ఇంటిని తాను కాపాడుకోలేనటువంటి వాడు బయట ఇంటిని ఏ విధంగా కాపాడుకోగలడు?
1: ఇఫ్ యూ కెనాట్ సేఫ్ గార్డ్ యువర్ ఓన్ కల్చర్ అండ్ ట్రెడిషన్, హౌ డు ఎక్స్పెక్ట్ టు కీప్ అప్ ద ప్రిన్సిపల్స్? సో స్టూడెంట్స్,
0: పరదేశ ప్రయాణం మానుకోండి.
1: గివ్ అప్ ది ఐడియా ఆఫ్ గోయింగ్ అబ్రాడ్.
0: ఏ ఉద్యోగం చిక్కకపోయినా కానీ కేవలం ఒక దాసత్వమైన ఈ స్వభావంలో చేయండి.
1: If you don't get any job, at least serve in your own residence.
0: కేవలము నీ యొక్క సమాజంలో పని నీవు సేవ చేసుకో.
1: Serve the society.
0: నీ యొక్క సమాజం నీవు కీర్తివంతంగా కాపాడుకో.
1: అండ్ సీ దట్ యు హావ్ ఎ గుడ్ నేమ్ ఇన్ సొసైటీ.
0: నీ జన్మభూమి అయిన భారతదేశానికి పవిత్రమైన కీర్తిని సాధించు.
1: గెట్ ఎ గుడ్ నేమ్ టు యువర్ మదర్ ల్యాండ్ భారత్.
0: ఈ విద్యార్థి కర్మవీరుడు, సాధన వీరుడు అనేటువంటి కీర్తిని సంపాదించుకో.
1: యూ షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్ దట్ యు ఆర్ ఎ మ్యాన్ ఆఫ్ యాక్షన్, దట్ యు ఆర్ ఎ మ్యాన్ ఆఫ్ డ్యూటీ.
0: కనుకనే ఈనాడు దైవము తన యొక్క స్వభూమిని కాపాడుకుంటూ రావాలి.
1: దేర్ఫోర్ వి హావ్ టు ప్రొటెక్ట్ అవర్ ఓన్ మదర్ ల్యాండ్.
0: నీకందరికీ తెలుసును, కలాం ఉన్నాడు, ఆయన ఇప్పుడు భారతదేశానికి ప్రెసిడెంట్ అయినాడు.
1: We have here amidst us His Excellency Kalam, who is the President of Bharat.
0: ఆయన ఇంతవరకు కూడా విదేశాలకు పోలేదు.
1: Till this day he has not gone abroad.
0: తాను నేర్చవలసినటువంటి సైన్స్ అంతా కూడా భారతదేశం నుండి నేర్చుకున్నాడు.
1: He has learnt all the expertise of science and technology.
0: భారతదేశంలో లేనిది ఇతర దేశంలో ఏమిటి?
1: What is not present here is not available anywhere. ఎన్న భారతే
0: తన్న భారత అన్నది.
1: What is not present here is not present anywhere. What you don't notice here, you don't find anywhere. In fact, all capacities, capabilities, resources are here in Bharat. High reputation is here in this country. You have forgotten the pristine glory of this country.
0: డ్రై ల్యాండ్ కంతా నీవు పోయి ఏమి నువ్వు చేయగలవు?
1: వాట్ ఈస్ దట్ యు డిరైవ్ బై గోయింగ్ టు ద డ్రై ల్యాండ్?
0: ఇదంతా కేవలము ఒక విధమైనటువంటి నాటకంగా చూస్తుంటున్నారు.
1: దిస్ ఆల్ అపియర్స్ టు బి ఎ డ్రామా.
0: నేర్చినటువంటి విద్యలు కూడా నువ్వు అక్కడ దారబోస్తున్నారు.
1: అండ్ యూ డెడికేట్ యువర్ ఆల్ యువర్ నాలెడ్జ్.
0: ఎంత విద్యను నేర్చినారో అంత స్వదేశంలో నీవు వినియోగించు.
1: All your knowledge and education must be beneficial to your country. You serve your elders. And then you take care of your family.
0: First.
1: Then your parents will get good name. Therefore, first bend your body. You should be a man of action. It is not proper to carry on your life sojourn by pomp and show and aggrandizement.
0: మొట్టమొదటి కీర్తిని సంపాదించాలంటే దేహాన్ని ముందు ఉంచి పని చేయించాలి.
1: టు గెట్ ఎ గుడ్ నేమ్, ఫస్ట్ బెండ్ యువర్ బాడీ అండ్ వర్క్.
0: పెద్ద వృక్షం కావాలంటే విత్తనం ఏం చేస్తుంది భూమిలో పోయి?
1: ఫర్ ఎ జైజాంటిక్ ట్రీ టు గ్రో, వాట్ ఈస్ దట్ సీడ్?
0: దాని రూపాన్ని నాశనం చేసుకుంటుంది.
1: ద సీడ్ లూజెస్ ఇట్స్ ఎంటిటీ, అది
0: ఇంకొక రూపంగా బయలుదేరుతుంది.
1: ఇట్ స్ప్రౌట్స్,
0: అది ఏ వృక్షంగా మారుతుంది.
1: ఇట్ గ్రోస్ ఇంటూ
0: ఆ వృక్షం నుండి ఫలములంతా అందిస్తుంది.
1: అండ్ దెన్ ఇట్ క్యారీస్ ఇట్స్
0: తన అహంకారాన్ని నిర్మూలన కావించుకున్నప్పుడే అందులో నిజమైన ఫలితం మనకు లభిస్తుంది.
1: వెన్ యూ కిల్ యువర్ ఈగో యూ విల్ హ్యావ్ పాజిటివ్ రిజల్ట్.
0: ఆ విత్తనం తన రూపాన్ని పూర్తి నాశనం చేసుకుంది.
1: ది సీడ్ డిస్ట్రాయ్స్ ఇట్స్ ఫార్మ్ అండ్ నేమ్.
0: కనుక దేహాభిమానం దేశాభిమానమును వదలాలి.
1: సో గివ్ అ బాడీ అటాచ్మెంట్,
0: దేశాభిమానమును పట్టుకోవాలి.
1: యు షుడ్ హావ్ దేశాభిమాన అటాచ్మెంట్.
0: ఈనాటి దేశాభిమానమే లేదు.
1: టుడే దేర్ నో దేశాభిమాన.
0: ఈనాటి విద్యార్థులకంతా కూడా నేషనల్ సాంగ్ ఏమైనా తెలుసునా అంటే తెలియదు.
1: ఇఫ్ యు ఆస్క్ ఎనీ క్వశ్చన్ వాట్స్ అబౌట్ నేషనల్ స్టాండర్డ్స్ దే డోంట్ నో.
0: సినిమా సాంగ్స్ కావాల్సిందని వాళ్ళకి తెలుసు.
1: దే డోంట్ నో పేట్రియాటిక్ సాంగ్స్.
0: కానీ నేషనల్ సాంగ్ తెలియదు.
1: Why? What is the reason?
0: జనగణమన అధినాయక చేయని ఈ భగవద్ని యొక్క తత్వంలో ఈ నేషన్ యొక్క కీర్తిని ఎందుకు సాధించకూడదు?
1: ద నేషనల్ యాంథమ్ క్యారీస్ విత్ ఇట్ ద డివైన్ ప్రిన్సిపల్.
0: ఈనాడు తన మాతృభూమి యొక్క తత్వాన్ని ఏమాత్రమో గుర్తించుకోవటం లేదు.
1: టుడే వీఆర్ నాట్ అండర్స్టాండింగ్ రికగ్నైజింగ్ ద వాల్యూ ఆఫ్ అవర్ కంట్రీ.
0: విద్యార్థులారా, విద్యార్థిని గారా,
1: స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్,
0: దేశం యొక్క గౌరవాన్ని మనం కాపాడుతూ రావాలి.
1: See that the flag of the nation flies high.
0: ఆత్మగౌరవాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలి.
1: We should improve upon the present.
0: ఆత్మగౌరవాన్ని విసర్జించి ఇంక ఏ గౌరవాన్ని నీవు సాధిస్తావు?
1: If you lose your self-respect, what for is the life?
0: ఆత్మగౌరవం పోగొట్టుకున్నటువంటి వాడు ఏ చిన్న కీర్తిని కూడా సాధించలేడు.
1: A man who loses his self-respect can never win esteem.
0: ఈనాడు మీరు సాధించవలసినటువంటిది ఆత్మగౌరవం.
1: What you should achieve today is self-respect.
0: అది ఒక ఆధ్యాత్మిక నుండి బయలుదేరుతుంది, కానీ మరొక మార్గంలో మనకు చిక్కదు.
1: Out of spiritual awareness you can gain self-respect.
0: ఈనాటి ప్రజలంతా, విద్యార్థులంతా కూడాను కేవలము కలిమి బలిమి చెలిమి ఈ మూడింటిని కోరుకుంటున్నారు.
1: Today what are our desires? Kalimi the wealth, chelimi the friendship, and balimi the strength.
0: Gunam ekkada poyindi?
1: How about the guna, character?
0: Gunam lenetunti vaaniki ee balamu stalamu gunamundi em prayojanam?
1: Without guna the character, what for is friendship, the physical strength?
0: Kalimi balamu undinappudikini gunam lekapothe prayojanam ledu.
1: With all the wealth, the friendship, without quality character they are useless.
0: Chelimi andaru hello hello hello friendship avutunnaru.
1: In the name of chelimi
0: friendship lopala sarayina gunamnu pettukovali.
1: We say hello hello, but we should have proper conduct.
0: లోపలంతా హాలోనే.
1: But we say hello, but hollow inside.
0: కనుకనే మనము మొట్టమొదట గుణములు తీసుకోవాలి.
1: So first, character is important.
0: ఎదుటి మనిషిని మనం గౌరవించాలి.
1: We should respect other man.
0: అప్పుడే మనల్ని ఇతరులు గౌరవిస్తారు.
1: Then you will be respected in turn.
0: నన్ను ఎవరు గౌరవించడం లేదే అని విచారం చేస్తే నీవెవరిని గౌరవిస్తున్నావు?
1: If you question why you are not respected, know that how many you are respected.
0: ఇతరులను గౌరవించు.
1: First you respect others.
0: ఇతరులను నీవు సేవించు.
1: Serve others.
0: తిరిగి ఇతరులు నిన్ను గౌరవిస్తారు, ఇతరులు నిన్ను సేవిస్తారు.
1: Then others will respect you and serve you.
0: మనం ఏ ఫలము కావాలని ఆశిస్తున్నామో ఆ ఫలాన్ని మొట్టమొదట ఇతరులకు చేసి చూపించాలి.
1: Whatever the results you want, you expect, first render service.
0: అప్పుడే రియాక్షన్ వచ్చేస్తుంది.
1: Then it comes back to
0: you. అప్పుడే రిసౌండ్ వస్తుంది.
1: Then you listen to the sound.
0: అప్పుడే రిసెర్చ్ తెలుస్తుంది.
1: And then you will have the results.
0: కనుకనే నీవు మొట్టమొదట నీ ఇతరులను గౌరవించడాన్ని నేర్చుకోండి.
1: First learn to respect others.
0: పక్కింటి వారిని గౌరవించండి.
1: And respect your neighbors.
0: పక్కింటి వారి ప్రతి పరిస్థితి ఏ గతి ఉన్నదో నీవు ఏమాత్రం యోచించుకోవటం లేదు.
1: Today you are not bothered of your neighbors.
0: కానీ నీ సత్తాన్ని మాత్రమే నీవు గొప్పగా విచారించుకుంటున్నావు.
1: You are self-centered and think too much of it.
0: అది మంచిది కాదు.
1: ఇట్ ఇస్ నాట్ ప్రాపర్.
0: చుట్టుపక్కల పరిసరముల వారిని చక్కగా గౌరవించాలి.
1: యు షుడ్ రెస్పెక్ట్ ది ఎంటైర్ నైబర్.
0: ధనం ఉండొచ్చును, గొప్పవాడు కావచ్చును, కానీ తిండి తీర్థాదులకు లోటు లేకపోవచ్చును.
1: యు మే బి వెల్తీ రిచ్ ఎనఫ్, ద నైబర్ మే బి పూర్.
0: తిండి తీర్థాదులతో కాదు మన గౌరవం వచ్చేది.
1: యు ఆర్ నాట్ రెస్పెక్టెడ్ బికాస్ ఆఫ్ ఫుడ్ అండ్ డ్రింక్.
0: శీలము, సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస ఈ మానవత్వాన్ని యుగాలను తప్పక మీరు సాధించాలి.
1: యు విల్ బి రిప్యూటెడ్. If only you have truth, righteousness, peace, love and self-respect.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్,
0: మానవతా విలువను నీవు సంపాదించుకోలేకుండా నీవు మానవుడు అని చెప్పుకుంటే ఏ విధంగా ఒప్పుకుంటారు?
1: Without human values, how can you call yourself human?
0: నీవు మానవుడే కాదు.
1: You are not human.
0: విలువలు ఉండటం చేతనే నీవు మానవుడిగా వెళ్ళేస్తున్నావు.
1: Because of these human values, you can call yourself a human.
0: ఎదుటివాణ్ణి ఏ విధంగా గౌరవించాలనేటువంటి మానవత్వమే నీలో లేదు.
1: You don't have basic human quality of respecting
0: others. ఎదుటివారు నిన్ను ఏ రీతిగా గౌరవించగలరు?
1: How do you expect to be respected?
0: కనుక మొట్టమొదట మానవతా విలువలను కాపాడుకోవాలి.
1: First, we should keep up, maintain human values.
0: ఈ మానవతా విలువలంటే మానవత్వంతో కూడినటువంటి విలువలు.
1: The human values have got the humanness.
0: దైవం యొక్క గుణము.
1: They are divine qualities.
0: ఆ డివైన్ క్వాలిటీని మనం పోవాలి, కానీ ఇలా డివైన్ క్వాలిటీకి పోవటం లేదు.
1: Today we are not proceeding towards divine qualities.
0: ఆ దివ్యత్వమైనటువంటి గుణంతో మనం ఎంతకాలమైనా సాధించవచ్చు.
1: With the divinity you can accomplish anything in this world.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: అందరి యందు ఉండినటువంటిది ప్రేమ ఒక్కటి.
1: లవ్ ఈజ్ యూనిఫామ్ ఇన్ ఆల్.
0: ప్రత్యక్ష దైవం సత్యం ఒక్కటి.
1: Truth is one in everyone's heart.
0: సత్యమని వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుంది అన్ని విధాలా కాపాడుతుంటుంది.
1: Truth is with you, in you, above you, below you, around you and protects you.
0: ఎక్కడో దైవం అనేటువంటి దైవానికి మీరు వెతకనక్కర్లేదు.
1: You don't need to be in search of God elsewhere.
0: సత్యమే నీ ప్రత్యక్ష దైవము.
1: Truth is God.
0: ఈ సత్యాన్ని నీ వదలకుండా చూచుకోవాలి.
1: Never give up the truth.
0: ఎలాంటి పరిస్థితుల్లోనైనా సత్యాన్ని నీ మారకొచ్చు.
1: Under any circumstances, truth will never change.
0: ప్రాణం పైన అపాయం జరిగినప్పటికీ నీవు సత్యాన్ని మాత్రం వదలద్దు.
1: Body may face danger, but just don't give up truth.
0: సత్యమే నిత్య సత్యమైనటువంటి సత్యమే నిజమైన దైవత్వము.
1: It is the eternal truth which is essentially divine.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఒకరు బిగ్గర్ కావచ్చు, ఒకరు బెగ్గర్ కావచ్చు.
1: One may be a bigger, other may be a beggar.
0: కానీ ఇద్దరు ఎందు ఉన్నటువంటి సత్యం ఒక్కటే.
1: But the truth is same in both.
0: కానీ ఆ సత్యాన్ని మనం కాపాడుకుంటే అందరూ ఒక్కటైపోతావు.
1: When once you understand this truth, you understand unity.
0: ఈ ఏకత్వాన్ని మనం సంపాదించుకోవాలి.
1: We should acquire this unity.
0: అందరి ఎందు ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం సాధించినప్పుడే నిజమైన దైవత్వాన్ని పొందగలము.
1: When once we attain that unity, you can experience divinity.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని చూడండి.
1: Let us see the unity in diversity.
0: చూడండి ఇప్పుడు ఎన్ని బల్బ్స్ అంతా ఉన్నాయి ఇక్కడ.
1: You find so many bulbs here.
0: అనేకంగా ఉంటున్నాయి.
1: There are many.
0: అనేకంగా ఉన్నటువంటి బల్బుల లోపల కరెంట్ ఒక్కటే.
1: Bulbs are many, but current is one.
0: కనుక అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించుకో.
1: So think of that unity in diversity.
0: కనుకనే ప్రతి విషయంలో కూడాను భారతీయ సంస్కృతి యందు ఒక చక్కని ఆదర్శం చెప్పింది.
1: ది కల్చర్ హెస్ టాట్ యూ ఎ వెరీ గుడ్ ఐడియా.
0: సర్వం కలివిదం బ్రహ్మ.
1: ఇట్ సెడ్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
0: అన్నిటి యందు ఉన్నటువంటి అదే తత్వము.
1: ద సేమ్ డివైన్ ప్రిన్సిపల్ ఇస్ కామన్.
0: అదే నిజమైన సత్యము.
1: దట్ ఇస్ ట్రూత్.
0: అట్టి సత్యతత్వాన్ని కొనుకునేటప్పుడు అన్ని సౌభాగ్యాలు మనకు వెంటబడుతున్నాయి.
1: వెన్ వన్స్ యూ ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్, ద రెస్ట్ విల్ ఫాలో.
0: సౌభాగ్యాల కోసం నీవు పాటు పడవద్దు.
1: డోంట్ స్ట్రగుల్ ఫర్ ప్రాస్పెరిటీ.
0: సౌభాగ్యం నీ వెంటనే ఉంటుండాలి.
1: ఇన్ఫాక్ట్ దట్ అఫ్లూయెన్స్ ఇస్
0: సౌభాగ్యం నీలోనే ఉంటుండాలి.
1: ప్రాస్పెరిటీ ఇస్ ఇన్ యూ.
0: ఎవరు ఎత్తుకుని పోవడానికి వీలు కాదు.
1: యూ డోంట్ నీడ్ టు గో ఎనీవేర్.
0: ఎవరు దీన్ని దొంగిలించడానికి సాధ్యం కాదు.
1: దీస్ రిచెస్ కెనాట్ బి స్టోలెన్.
0: కనుక ఆ యొక్క దివ్యత్వం అనేటువంటి సౌభాగ్యాన్ని నీవు కాపాడుకో.
1: యు హావ్ గాట్ ద వెల్త్ ఆఫ్ డివినిటీ విత్ ఇన్ యూ.
0: మంచి మాటలు నేర్చుకోండి.
1: Learn good words.
0: ఎవరిని కఠినమైనటువంటి మాటలతో నొప్పించకండి.
1: Don't hurt anybody by using
0: harsh words. ఎవరి మనసును కూడా నువ్వు బాధ పెట్టకండి.
1: Never hurt anybody.
0: అందరి మనసును ఆనందపరిచేట్టుగా నీవు సంభాషించు.
1: And speak such a way as to make everybody happy.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of
0: మాటలు మంచివైతే మన చేతనంతా మంచి అవుతాయి.
1: Your words are good, your actions are bound to be good.
0: But you can speak always obligingly.
1: You cannot always oblige, but you can speak obligingly.
0: ఈ obligingly నీవు మాట్లాడినప్పుడే నీవు ఎంత అభివృద్ధి పొందుతావు.
1: If you talk obligingly, you will come up in life.
0: నిన్ను సమాజమే గౌరవిస్తుంది.
1: The society will respect.
0: సమాజంలో నీవు గొప్ప గౌరవాన్ని పొందుతావు.
1: You will have high name, esteem in society.
0: లింకన్ మీకు తెలుసు కదా చెప్పాను.
1: You know the story of Lincoln.
0: ఈ లింకన్ చదువుకోవడానికి కూడా కాసు లేదు.
1: Lincoln didn't have money for education.
0: బజార్లో స్ట్రీట్ లైట్ లో కూర్చొని చదువుకునేటువంటి వాడు.
1: He had his learning by sitting under street lights.
0: అలాంటి చాలా బీదవాడు చదువుకోవడానికి కూడా బుక్కులు లేకపోతే స్నేహితుల దగ్గర నుంచి తీసుకుని రాత్రి చదివి తెల్లవారుదలకి వారికి ఇచ్చేవారు.
1: లింకన్ బారోడ్ బుక్స్ ఫ్రమ్ హిస్ ఫ్రెండ్స్ అండ్ స్టడీడ్ అండర్ స్ట్రీట్ లైట్స్.
0: ఒకనాడు ఆ యొక్క స్నేహితులందరూ కూడా ఇటువంటి బెగ్గర్ ఏ విధంగా చదవగలడు అని చాలా హేళన చేశారు.
1: వన్ డే హిస్ ఫ్రెండ్స్ మేడ్ ఫన్ ఆఫ్ హిమ్. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ దిస్ మ్యాన్ టు రీడ్.
0: ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చాడు.
1: Lincoln returned home crying.
0: అప్పుడు తల్లి దగ్గరికి పిలిచి, నాయన ఎందుకు ఏడుస్తున్నావు, దీని కారణం ఏమిటి అని అడిగింది.
1: Mother asked him to come close to her and said, why do you cry?
0: నా దగ్గర ఒక కాసు లేదు.
1: Mother, I have no money.
0: ఇంత టీ తాగడానికి కూడా కాసు లేదు.
1: I have no money to have any tea.
0: స్ట్రీట్ లైట్ దగ్గర కూర్చొని చదువుతున్నాను.
1: I am reading under the street lights.
0: నా స్నేహితుల దగ్గర ప్రార్థించి బుక్కులు తెచ్చుకొని చదివి తిరిగి వాళ్ళకి క్షేమంగా ఇస్తున్నాను.
1: I borrow books from my friends and return next day.
0: మన ఇంటి పరిస్థితి మాకు తెలుసును.
1: I know the position of my family.
0: నీకు ఎట్టి శక్తి లేదు. నాన్నగారికి ఏమాత్రము కార్పెంటర్ తో జీవిస్తున్నాడు.
1: And father is a carpenter. He has not enough of money.
0: ఈ తల్లి ఏం చేస్తుండది, ఇతరుల పాత గుడ్డలంతా తెచ్చి కుట్టి వారికి చక్క చేసి ఆ గుడ్డలు వాళ్ళకి ఇచ్చి దాంతో డబ్బును తీసుకుంటుండది.
1: Mother served as a tailor, stitching the old garments and returning to people.
0: ఈ కష్టపడినంత కష్టము ఎంతకు వచ్చింది, కష్టకడపే అదే గౌరవాన్ని తీసింది.
1: And this hard work gave him all the name.
0: నీవు నా ఇంటి పరిస్థితి నీవు తెలుసుకుని వర్తిస్తున్నావు.
1: The mother said, you are behaving in full knowledge of the position of the family. You are bound to be successful because you know our family condition. Never give up your self-respect at any point of time. Struggle hard to uphold your self-respect. That self-respect will make you triumphant and victorious. While keeping up his self-respect, he did all kinds of jobs, the menial, the low. Finally, what happened? He developed Himalayan self-respect.
0: ఈ ఆత్మ గౌరవాన్ని పెంచుకున్న తర్వాత సొసైటీలో అతనికి మంచి పేరు వచ్చింది.
1: అండ్ హి వాస్ వెరీ వెల్ రిసీవ్డ్ అండ్ అప్రిషియేటెడ్ బై ద కమ్యూనిటీ.
0: ఈ లోపల తనకు ఒక చిన్న ఉద్యోగం కూడా చిక్కింది.
1: ఇన్ ద మీన్ టైమ్ హి గాట్ ఎ జాబ్.
0: ఆ దాంతోనే తండ్రిని పోషించుకుంటూ తాను జీవిస్తూ వచ్చాడు.
1: విత్ ద లిమిటెడ్ లాట్ హి కుడ్ టేక్ కేర్ ఆఫ్ ద మదర్ అండ్ ఫాదర్.
0: ఈ విధంగా ఇతరులకు అంతా కూడా మంచి పేరు సంపాదించుకోవటం చేతనే అందరూ అతన్ని చాలా ప్రేమిస్తూ వచ్చారు.
1: బికాస్ ద గుడ్ నేమ్ హీ గాట్ హీ వాస్
0: ఈ లోపల కొన్ని ఎలక్షన్లు వచ్చినాయి.
1: ఇట్ వాజ్ ద టైమ్ ఆఫ్ ఎలక్షన్స్.
0: ఆ ఎలక్షన్ లోపల ఈ స్నేహితులందరూ కూడా నీవు చాలా సత్యాన్ని పలికేటువంటి వాడు, నీవు గౌరవం కోసం పాటుపడుతున్నావు, నీవు నిలిస్తేనే తప్పక మేమంతా ఓట్లు వేస్తామన్నారు.
1: All friends approached and said, you are respected, you are loved by everybody, now you contest in the election, they said.
0: సరే, వారి మాటలు నమ్మి తాను నిలిచాడు.
1: He had full faith in his friends and contested.
0: గౌరవం కోసం తాను నిలిచాడు.
1: And only for respect.
0: I want only gauram, respect too. I don't want money.
1: He said, I want only self-respect, not money.
0: స్నేహితులు కూడా సహాయం చేస్తూ వచ్చారు, మీ సహాయం నాకు అక్కర్లేదని.
1: He denied the help from his friends.
0: అంత కష్టపడి చేయటం వల్లే అతను అమెరికాకు ప్రెసిడెంట్ అయిపోయినాడు.
1: బికాస్ ఆఫ్ హార్డ్ వర్క్ హీ కుడ్ బికమ్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా.
0: ఎక్కడ పిచ్చవెత్తుతూ వచ్చినటువంటి క్లింటన్ ఆ ఆత్మ గౌరవాన్ని పెంచుకోవటం చేత ఈ అమెరికా ప్రెసిడెంట్ కావటం ఎంత గౌరవం.
1: ఫ్రమ్ ది ప్లేస్ ఆఫ్ పవర్టీ హీ బికేమ్ ప్రెసిడెంట్.
0: ఈ గౌరవం ఎక్కడి నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ యూ గాట్ ఇట్?
0: ధనం వల్ల రాలేదు, పదవుల వల్ల రాలేదు,
1: నాట్ పొజిషన్,
0: ఆత్మ గౌరవం వల్లనే వచ్చింది.
1: ఇట్ ఈస్ ఓన్లీ అఫిలియేషన్.
0: విద్యార్థులారా, మీరు ఎక్కడ పోయినప్పటికి, ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికి ఆత్మ గౌరవాన్ని మాత్రం వదలకండి.
1: ఎనీవేర్ వేర్ ఎవర్ యూ గో నెవర్ గివ్ అప్ దిస్.
0: ఐఆమ్ మ్యాన్ నాట్ అనిమల్ అనేటువంటి దీంతో మీరు పోషించుకొని రావాలి.
1: జస్ట్ నో యువర్ సెల్ఫ్ ఆల్వేస్ బై టెలింగ్ దిస్ ఐ మ్యాన్ నాట్
0: అనిమల్. సంచరిస్తున్నాడు,
1: మ్యాన్ ఈస్ మూవింగ్ లైక్ ఎ వెగబాండ్.
0: కనుక ఈ విషయాత్తి లోపల సంచరిస్తున్నాడు.
1: బీయింగ్ ఎ వెగబాండ్ ఈస్ ఆఫ్టర్
0: భౌతికమైన సుఖాలు మీకు ఎంత వరకు వస్తాయి?
1: ద ఫిజికల్ ప్లెజర్స్ వోంట్ ఫాలో యు.
0: ప్రయోజనం లేదు.
1: నో.
0: కనుక ఈ భౌతిక భోగభాగ్యాలంతా క్షణంలో పోతాయి.
1: ద ఫిజికల్ సెన్షువల్ ప్లెజర్ విల్ వానిష్ ఇన్ ఎ మోమెంట్.
0: దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మ గౌరవాన్ని పెంచుకో.
1: సెల్ఫ్ రెస్పెక్ట్ విచ్ ఇస్ డివైన్.
0: ఆత్మ గౌరవాన్ని పెంచుకున్నప్పుడే నీవు దేశానికంతా కూడా గౌరవాన్ని పొందుతావు.
1: విత్ సెల్ఫ్ రెస్పెక్ట్ యూల్ బి రెస్పెక్టెడ్ బై ద హోల్ కంట్రీ.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థినిలారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: మీరిద్దరు కూడాను ఈ దేశానికి ఒక విధమైనటువంటి చక్కని క్యాండిల్స్ మాదిరి తయారు కాండి.
1: బాయ్స్ అండ్ గర్ల్స్ షుడ్ బి క్యాండిల్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: ఈ క్యాండిల్స్ ని పట్టుకుని ఈనాడు సాయంకాలం మా విద్యార్థులు ఒక డ్రామాను ప్రదర్శిస్తారు.
1: This evening you are going to witness a drama to be enacted by our students.
0: ఈ సాక్షాత్ విల్టన్ యొక్క స్థితికి వచ్చేస్తుంది.
1: It is all the story of Lincoln.
0: మా ఒక విద్యార్థి డాక్టర్ చదవాలని చెప్పిన ప్రయత్నం చేస్తున్నాడు.
1: And one student wanted to be a doctor.
0: కానీ డాక్టర్ చదవడానికి బుక్కులు కొనడానికి కూడా శక్తి లేదు.
1: He didn't have enough of money to buy books.
0: కానీ ఏం చేస్తుంది, తల్లి చెప్పింది, నాయనా నీవేం భయపడవద్దు.
1: Others said, don't be afraid.
0: ఒక భగవంతుడు ఉన్నాడు.
1: There is God.
0: సర్వ విధాల రక్షణ చేసేటువంటి వాడు తానే.
1: God protects you.
0: కాబట్టి వీళ్ళ కోసం వాళ్ళ కోసం నేను సేవని పాటుపడద్దు.
1: So don't worry about others.
0: అని చెప్పేటప్పుడు ఆ నమ్మకం చేత ఒకనాడు కూర్చొని దైవానికి ఒక లెటర్ రాస్తున్నాడు.
1: With that faith, he wrote a letter to God.
0: దైవమా,
1: ఓ గాడ్,
0: నువ్వు ఎక్కడ చూసినా ఉన్నావట. మా తండ్రి గారు చెప్పారు, మా తండ్రి గారి మాటలు నేను చక్కగా విశ్వసిస్తున్నాను. ఆ విశ్వసిస్తున్నప్పుడు నీ ఉంటే నాకెందుకు దయ చేయకూడదు, నాకెందుకు దర్శనం ఇవ్వకూడదు.
1: He said, oh God, my father told me that you are everywhere. If you are existent, why don't you help me?
0: అని భగవంతునికి ఒక లెటర్ రాస్తూ నిచ్చుకున్నాడు.
1: He was writing a letter to God.
0: బెల్లు కొట్టింది, కాలేజీలో.
1: అండ్ ద బెల్ ఇస్ గివెన్ దేర్ ఇన్ ద కాలేజ్.
0: బెల్ కొట్టేటప్పటికి కాలేజీ పోవాలని అదంతా మర్చి మర్చి వచ్చినో ఈ జాబ్ అక్కడ కూలిపోయింది.
1: వైల్ కలెక్టింగ్ హిస్ బుక్స్ ద లెటర్ డ్రాప్డ్ ఆన్ ద వే.
0: దాన్ని పెట్టుకున్నానని ఉద్దేశంతో పోయినాడు పాపం.
1: థింకింగ్ ద లెటర్ వాజ్ విత్ హిమ్
0: జారిపోయింది.
1: బట్ ద లెటర్ డ్రాప్డ్.
0: దాని వెనకనే ఒక పుణ్యాత్ముడు నడుచుకొని వస్తున్నాడు.
1: ఏ వర్చువస్ మ్యాన్ వాజ్ పాసింగ్ బాయ్.
0: ఏదో పిల్లవాడు పాపం ఏదో రాస్తున్నటువంటి వాడు కింద పోగొట్టుకున్నాడే అని దాన్ని తీసుకుని చదివాడు.
1: సమ్ ఇన్నోసెంట్ బాయ్ మస్ట్ హావ్ డ్రాప్డ్ ఇట్. హీ కలెక్టెడ్ ద లెటర్ అండ్ రెడ్.
0: ప్రారంభంలోనే ఉంటున్నది మై డియర్ గాడ్ అని.
1: దేర్ ద లెటర్ బిగాన్ దిస్ వే మై డియర్ గాడ్.
0: ఎవరు దేవునికి రాశాడట అని చదివితే చూస్తే నీవు దేవుడు, నువ్వు ఎక్కడ చూసినా ఉన్నావట, నువ్వు సర్వులను కాపాడుతావట, నేను ఆ నమ్మకాన్ని పెట్టుకుని నీకు ప్రార్థిస్తున్నాను, నన్ను కాపాడు, నన్ను కాపాడు, నాకు డాక్టరేట్ డిగ్రీ ఇప్పించు అనుకుంటా.
1: దిస్ నోబుల్ మ్యాన్ has gone through the whole letter. Oh God, you are everywhere, that you are capable of helping everybody. Please make me a doctor.
0: Thanu medical college chadaganiki povadu.
1: And he was
0: on medical college principal kuda chaala manchi vaadu.
1: The principal of the medical college is a noble man.
0: Aina neeku chaala telivi theater untunnai, nu chaala goppa vidyavantudu avtavu, neeku tappaka neeku seat chikkutundi, nenu isthanu seat kaani fees kattukovali annadu.
1: The principal of the medical college said, you stood first in the examination, I'll give you admission, but you must pay fees.
0: Fees kattetappudu ee shakti lenappudu vaani evaru angikarincharu.
1: You may be highly intelligent, if you don't pay fees you cannot be admitted.
0: Nenu elanti vaadaina kada sari seat ivvali,
1: but because of his rank he must be admitted.
0: Vaala dabbu tho naaku avasaram ledu.
1: And he said, I'm not bothered.
0: Premathone naaku avasaramu.
1: It is love that is important.
0: Prematho sampadinchaleetundi deentona sampadinchaledu.
1: If you don't acquire through love, it's not possible to get it by any way. And he could get seat.
0: Seat chikkeyappudiki aanandanga untunnadu.
1: The boy was happy.
0: Kaani lopala maatram baadhaga untundali. Deeniki nithyamu prathi nela kuda nu deeniki fees kattali.
1: But he was feeling so sad because fees must be paid.
0: Ekkadi nunchi techindi nenu?
1: Where from?
0: Naya paisa ledu naa daggara.
1: I don't have any pay.
0: Cheppulu kutteetunte vaari daggarena kodi naya paisa untayi.
1: Even a cobbler will have some money.
0: Ekkadi paisa ledu annadu.
1: He had no money with him.
0: కానీ ఆ జాబు ప్రిన్సిపల్ దగ్గర పోయి చేరింది ఎప్పుడే.
1: బట్ దిస్ లెటర్ ఆల్రెడీ రీచ్డ్ ప్రిన్సిపల్.
0: ఆ యొక్క జాబును చూసుకున్నటువంటి వాడు తన మనసు కూడా మారినది.
1: అండ్ ద మైండ్ ఆఫ్ ద ప్రిన్సిపల్ చేంజ్ ట్రాన్స్ఫార్మ్డ్.
0: నాయన నీవేమి యోచన పెట్టుకోవద్దు, దైవాన్ని నమ్ముకున్నావు తప్పక నీకు దిగ్విజయం జరుగుతుంది అన్నాడు.
1: ద ప్రిన్సిపల్ సెడ్ బాయ్ యు హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్ హి విల్ నెవర్ బిట్ యు.
0: జరిగింది ఈ జాబును ఒక శ్రీమంతుడు చిక్కినాడు. ఆ శ్రీమంతుడు తీసుకుని పోయి ఈ పిల్లవాడు చాలా మంచివాడని అతనికి 5 సంవత్సరం కూడా జరగవలసినటువంటి ఫీజు అంతా ఒకే తూరి కట్టేశాడు.
1: దిస్ లెటర్ టు గాడ్ ఈస్ పిక్డ్ అప్ బై ఎ నోబుల్ రిచ్ మ్యాన్ అండ్ హీ పెయిడ్ ది ఫీజ్ ఫర్ ది హోల్ పీరియడ్ ఆఫ్ 5 ఇయర్స్ ఆఫ్ హిస్ స్టడీ ఇన్ ద మెడికల్ కాలేజ్.
0: అప్పుడు ప్రిన్సిపల్ ఒకనాడు పిలిచాడు ఈ యొక్క పిల్లను.
1: ప్రిన్సిపల్ కాల్ దట్ బాయ్ వన్ డే.
0: నాయన నువ్వేం వరీ చేయవద్దు.
1: హి సెడ్ ఓ బాయ్ డోంట్ వరీ.
0: నీ యొక్క ఫీజు అంతా కూడా నాకు ముందుగానే అందిపోయింది.
1: యువర్ ఫీజ్ ఈస్ ఆల్రెడీ పెయిడ్ అప్.
0: ఎంత అందింది, ఏ విధంగా అందింది? చాలా ఆశ్చర్యపడుతున్నాడు.
1: హి వాస్ వెరీ మచ్ మిస్టిఫైడ్. హౌ కుడ్ యు గెట్ ద మనీ?
0: ఇప్పుడు నీకు తెలియదు, డిగ్రీ వచ్చిన తర్వాత చెప్తాను అన్నాడు.
1: యూ విల్ నాట్ నో నౌ, ఆఫ్టర్ గెటింగ్ ద డిగ్రీ ఐ విల్ టెల్ యూ.
0: ఈ విధంగా కష్టపడి పూర్తి తన డిగ్రీ తీసుకున్నాడు.
1: అండ్ హీ గాట్ హిస్ డిగ్రీ ఫైనల్.
0: డిగ్రీ తీసుకున్నటువంటి వాడు కట్టగలబడి ఈ యొక్క ప్రిన్సిపల్ ఈ రిచ్ మ్యాన్ ఇద్దరు చెప్పినటువంటి బోధనంతా విని అప్పుడు తాను అనుకున్నాడు.
1: Then he thought within himself, listening to the teachings of the principal and the rich man.
0: తన క్లాస్మేట్స్ అంతా వచ్చేసేసి నువ్వు గొప్ప డాక్టర్ అవుతావు, దండికి సంపాదన చేస్తావు అని అంతా వర్ణించారు.
1: All his classmates came and said, you are going to be a big man.
0: నాకు అక్కర్లేదు.
1: He said, I don't want to.
0: నేను చదివినటువంటి సేవ చేయటం కోసం చేశాను.
1: I have studied to serve
0: the society. సమాజ సేవ మై లైఫ్.
1: And my life is only service to society.
0: సమాజానికి నేను సేవ చేయాలి.
1: I must serve society.
0: ఫ్రీ సేవ చేయాలి.
1: I should serve.
0: నేను ఏ విధంగా చదివినానో ఆ విధంగా ఇతరులకు సేవ చేయాలి.
1: Just as I studied, I should also help others.
0: అలాంటి పిల్లలు ఈనాడు లోకంలో కనిపిస్తారా?
1: Do you find such children today?
0: చాలా అరుదుగా ఉంటున్నారు.
1: They are very rare.
0: డబ్బు చిక్కదు.
1: They don't get money.
0: డబ్బు లేకుండా స్కూల్లో ఎక్కడ ప్రవేశమే చిక్కదు.
1: They will not get admission anywhere.
0: పుట్టిన బిడ్డకు ముందుగానే ఒక ఎలిమెంటరీ స్కూల్ లోపల బుక్ చేసుకుంటారు.
1: The seat is reserved in advance before the birth of the child. దానికి
0: అడ్వాన్స్ ఒకటి కట్టాల, 20,000, 30,000, 40,000.
1: One has to pay 30,000 to 40,000 rupees as advance reservation for admission into school.
0: ఆ విధంగా ఉంటుంటే ఇలాంటి వారికి ఎక్కడ చిక్కుతుంది?
1: When this is situation, can you find a boy of this
0: kind? నిజమైనటువంటి నమ్మకం కలిగినటువంటి వానికి, నిజమైనటువంటి ఒక ఫేత్ తో భగవంతుని పూజించేటువంటి వానికి, తలచేటువంటి వానికి, ఆత్మవిశ్వాసం కలిగినటువంటి వానికి ఎక్కడైనా ఏమైనా జరుగుతుంది.
1: Man of a strong faith, determination and self respect will certainly accomplish achievement.
0: నమ్మకంలో కొంచెం చెలిచిపోతున్నది.
1: ద Therefore, what happened to the faith in you?
0: నమ్మకము లేకుండా ఉండిన వారు ఏ విధంగా జీవించగలరు?
1: How can you live in this world without faith? నమ్మకము
0: రెండు నయనమ్ము లేనేవు అందులైరి నేను అవని యందు.
1: People are not today are totally blind, having lost the eyes of faith.
0: ఆ అంత జ్ఞాననేత్రం చెరువు చర్మచక్షం తెరిచి ప్రయోజనం లేదు.
1: It's not the physical eye that's important, the wisdom eye is important.
0: చక్షం తెలుపు.
1: Open the eye of wisdom.
0: ఫలితం నీకు చిక్కుతుంది.
1: Then you'll get the results.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు ఇంతకాలము స్వామి యొక్క కాలేజీలో మీరు వినిపించారు.
1: యూ స్పెంట్ ఆల్ ద టైమ్.
0: ఎక్కడైనా సరే మీరు పోయి చెప్పండి, ఒక నయా పైసా మీకు ఏమైనా ఖర్చు అయిందా?
1: హ్యావ్ యూ స్పెంట్ సింగిల్ నయా పైసా?
0: లేదు.
1: నో.
0: మీకు ఎక్కడైనా ఖర్చు అవుతుందేమోని నేను చాలా బాధపడుతుంటాను.
1: భగవాన్ ఫీల్ సో బ్యాడ్ ఇఫ్ యూ ఆర్ టు స్పెండ్ మనీ.
0: చిన్న విషయం మీకు చెప్తున్నాను, ఈనాడు ఎప్పుడు నేను చెప్పను.
1: భగవాన్ నెవర్ టెల్స్ లైక్ దిస్. పిల్లలు
0: పరీక్షలు వచ్చిందంటే రాత్రి అంతా లైట్ వేసుకుని చదువుతుంటారు.
1: అండ్ బాయ్స్ విల్ పుట్ ఆన్ ద లైట్ టు రీడ్ త్రూ.
0: కానీ వార్డెన్ చెప్పాడు ఈ యొక్క లైట్ ని ఉపయోగపెట్టుకునేంతో కొంచెం లిమిట్ గా మీరు పెట్టుకోండి అన్నారు.
1: వార్డెన్ ఇన్స్ట్రక్టెడ్ యూ టు మేక్ యూజ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండర్ సర్టన్ లిమిట్.
0: కరెంట్ బిల్లు చాలా అధికమవుతుండదు అన్నాడు.
1: ది ఎలక్ట్రిసిటీ బిల్ ఇస్ గోయింగ్ అప్.
0: కానీ వారు ఏమాత్రం వినలేదు.
1: ద బాయ్స్ డిడ్ంట్ హియర్ దట్.
0: చదువుతూనే ఉంటున్నారు.
1: దే వర్ రీడింగ్ అండ్ రీడింగ్.
0: తర్వాత పరీక్షలు వచ్చేసేసినాయి.
1: ఎగ్జామినేషన్
0: పరీక్షలకు ముందుగా రెండు నెలలు వచ్చేటప్పటికి కరెంట్ వాడు దాన్ని కరెంట్ ఆపేసాడు.
1: అండ్ ది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ హస్ కట్ ఆఫ్ ది పవర్ సప్లై.
0: నీ కర్తవ్యాన్ని నిర్వర్తించలేదు. వాట్ డ్యూటీ వాడు చేశాడు?
1: ది డిపార్ట్మెంట్ డిడ్ ఇట్స్ డ్యూటీ.
0: లైట్ లేవు.
1: దేర్ వాస్ నో పవర్ సప్లై.
0: చాలా బాధపడుతున్నారు.
1: బాయ్స్ ఆర్ ఫీలింగ్ బ్యాడ్.
0: 4 నెలలు లైట్ లేదు.
1: There was no power supply for 4 months.
0: వచ్చి మా వార్డెన్ నా దగ్గర చెప్పుకున్నాడు.
1: వార్డెన్ కేమ్ అండ్ స్వామి ప్రేయర్ టు భగవాన్.
0: ఇంతకాలం మీరే మమ్మల్ని చూచారు. ఈ లైట్ లేకుండా పోవటం వల్ల ఈ యొక్క ఎగ్జామినేషన్ టైం లోపల చాలా బాధపడుతున్నారు పిల్లలు అన్నారు.
1: ది వార్డెన్ టోల్డ్ భగవాన్, స్వామి బాయ్స్ ఆర్ ఫీలింగ్ సో సాడ్ బికాజ్ దేర్ నో పవర్ సప్లై.
0: పరాయి వాడిన, అప్పుడే వచ్చి నాతో ఎందుకు చెప్పకూడదు?
1: భగవాన్ సాడ్ వై డిడ్ యూ రిపోర్ట్ టు మీ ఇమీడియట్లీ.
0: కానీ ఇన్ని ఖర్చులు పెడుతున్నారు, ఇన్ని బాధ్యతలు తీసుకుంటున్నారు, ఇవి కూడా మీకు ఎట్లా బాధ్యత పెట్టేది?
1: స్వామి, యూ హ్యావ్ సో మచ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అండ్ బర్డెన్, హౌ కెన్ ఐ గివ్ యూ అడిషనల్ బర్డెన్?
0: ఎంత అవుతుంది అన్నాడు.
1: భగవాన్ ఆస్క్డ్ వాట్ ఇస్ ది అమౌంట్?
0: 70,000.
1: 70,000
0: బిల్ ఇవ్వాలి వాళ్ళకు.
1: అండ్ దే డోంట్ గివ్ ద బిల్ ఎనీవే.
0: యోచన చేయొద్దు.
1: డోంట్ వరీ.
0: పిల్లలకు చెప్పొద్దు.
1: డోంట్ టెల్ బాయ్.
0: నేను ఇస్తాను, పోయి వాళ్ళు కట్టేసేసి లైట్ ఇప్పించేసేయండి.
1: భగవాన్ సెడ్ ఐ విల్ పే అండ్ లెట్ దేర్ బి పవర్ సప్లై యాజ్ యూజువల్.
0: ఆ విధంగా పిల్లల యొక్క క్షేమం కోసమని ఎన్నో పాటలు పడుతుంటాను.
1: భగవాన్ ఆల్వేస్ వర్క్స్ వెరీ హార్డ్ ఫర్ స్టూడెంట్స్.
0: ఒక పేపర్ లో చూచాను, చిన్న పేపర్ లో,
1: ఏ స్మాల్ న్యూస్ పేపర్
0: అంటే చూడను.
1: భగవాన్ డజంట్ రీడ్ న్యూస్ పేపర్స్.
0: కానీ చూచాను
1: దట్ డే ఇట్ హ్యాపెన్.
0: ఒక తల్లి ముగ్గురు బిడ్డల్ని పెట్టుకుని బాధపడుతూ ఉంటున్నది. తండ్రి పోయినాడు.
1: A mother was feeling so sad with her 3 of the children because she lost her husband.
0: అలాంటి పిల్లల్ని ఎవరు చూస్తూ చూడగలరని ఆ తల్లి విషయం పెట్టింది. ఆ ముగ్గురు పిల్లలను చంపుకుంది, తాను చచ్చింది.
1: What happened was the mother and the children consumed poison and died.
0: రెండవ దినమే నేను చూసి చాలా బాధపడ్డాను.
1: భగవాన్ saw this news item.
0: భారతదేశం అన్నపూర్ణ క్షేత్రమే.
1: భారత్ ఈజ్ ది సెంటర్ ఆఫ్
0: అన్నపూర్ణ క్షేత్రం లోపల తిండి లేకుండా చావటము ఎంత ఘోరము.
1: భారత్ బీయింగ్ ద సెంటర్ ఆఫ్ ఫుడ్ అన్నపూర్ణ, హౌ ఇస్ ఇట్ పీపుల్ డై ఆఫ్ స్టార్వేషన్
0: అని ఉద్దేశంతో
1: విత్ ద అంబిషన్ దట్ షుడ్ నాట్ హ్యాపన్.
0: తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు వారికి ఏ గతి పడుతుంది?
1: వాట్ విల్ హ్యాపన్ టు ద ఆర్ఫన్స్?
0: అలాంటి వాళ్ళకు మనం చోటు ఇవ్వాలి.
1: వీ షుడ్
0: అలాంటి వాళ్ళకి మనం ఆదర్శం ఇవ్వాలి.
1: వీ షుడ్ గివ్ దెమ్ సమ్ రిఫ్యూజ్ దిస్ పీపుల్
0: అని పిల్లలందరినీ కూడా తీసుకుని వచ్చేసాను.
1: అండ్ దెన్ స్వామి
0: మండలము, కొత్త చెరువు మండలము, పుట్టుపర్తి మండలము.
1: భగవాన్ వాంటెడ్ స్టూడెంట్స్ టు గో అరౌండ్ దీస్ 3 మండల్ ఏరియాస్.
0: అక్కడ తల్లిదండ్రులు లేకుండా ఏదో అవ్వలు తాతలు వాళ్ళు పోషించేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటే వాళ్ళు కూడా చాలా బయటవాడైపోయినారు.
1: దేర్ ఆర్ సమ్ 4 లాన్ ద ఆర్ఫన్స్ గ్రాండ్ పేరెంట్స్
0: ఏర్పడింది.
1: దే డోంట్ హ్యావ్ ఎనీథింగ్.
0: అలాంటి పరిస్థితిలో అందరినీ కలెక్ట్ చేసేసి 60 మందిని తెచ్చారు.
1: ఆల్ ఆర్ఫన్స్
0: నాయన మీకు భోజనం పెడతాము, మీకు చదువు చెప్పిస్తాము, అన్ని ఆధారాలు చేస్తాము, మీరేమాత్రం భయపడుకోవద్దండి, గట్టిగా బోధించాను.
1: భగవాన్ టోల్డ్ దెమ్ క్లియర్లీ, ఐ విల్ గివ్ యూ ఫుడ్, ఐ విల్ ఎడ్యుకేట్ యూ, డోంట్ ఫీల్ సారీ, డోంట్ ఫీల్. ఆ విధంగా
0: నేను పిల్లలు 60 మందిని తెచ్చాము.
1: 60 చిల్డ్రన్ ఆర్ బ్రాట్.
0: తర్వాత వాళ్ళకి చెప్పాను, మీరు పోసైన తక్షణమే మీకు ఒక ఆధారం కూడా కలుగుతుంది, మీకు ఇండ్లు కట్టిస్తానని. అప్పుడే ఒక నెల లోపలే వాళ్ళకంతా ఇండ్లు కట్టించారు.
1: భగవాన్ కన్స్ట్రక్టెడ్ హౌసెస్ ఫర్ దీస్ ఆర్ఫన్స్.
0: కట్టించి వాడికి పేరు చెప్పి నేను మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క 1 లక్ష ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాను.
1: భగవాన్ డిపాజిటెడ్ 1 lakh ఫర్ ఎవ్రీ స్టూడెంట్ ఇన్ ద బ్యాంక్.
0: మీరు చదువులు చదివి మీ ఉన్నత స్థితికి వచ్చేటప్పటికి ఒక 15 అవుతుంది.
1: It may take 10 years. There are so young children
0: here.
1: The interest accrued would come to 3 to 4 lakhs later. Then you can lead a good life. They didn't believe
0: initially.
1: When the scenario of the world is like that, nobody will believe truth.
0: అసత్యాన్ని బాగా వర్ణిస్తారు.
1: అండ్ అన్ట్రూత్ ఈస్ ఎక్స్టోల్డ్.
0: కనుకనే వాళ్ళకి చెప్పి వాళ్ళకి పోషణ చేసి భోజనం పెడుతున్నాం. ఈనాడు ఒకరుకో పిల్ల పేరుతో 100,000 రూపాయలు ఇచ్చారు.
1: టుడే ఎవ్రీ చైల్డ్ హాస్ గాట్ 1 lakh rupees ఇన్ హిస్ నేమ్.
0: పరమహంస కొడును చాలా ప్రేమతో వాళ్ళని చూసుకుంటున్నాడు.
1: పరమహంస ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్ విత్ ఆల్ ద లవ్.
0: ప్రతి దినం కొడును వాళ్ళు కారులో తీసుకురావటము, కారులో తీసుకుపోవటము, వీళ్ళంతా వదలటము.
1: ఎవ్రీ డే హాస్ బీన్ సర్వింగ్, బ్రింగింగ్ దెమ్ హియర్ ఇన్ హిస్ కార్ అండ్ డ్రాపింగ్ దెమ్ బ్యాక్.
0: ఆనందంగా ఉంటున్నారు పిల్లలు.
1: బాయ్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
0: వేదాన్ని నేర్చుకున్నారు.
1: They are learning Veda.
0: Andaru Vedam cheppukottaru.
1: All Vedas can chant Veda.
0: Anandanga untaru.
1: They are very delightful.
0: Naina meer baagunnara ani adite maakem swami kalpavruksham maadi meerunte maakem takku antaru vaadu.
1: If you ask those boys, if you ask those boys how are you, the boys will say, Swami, you are here as a wish fulfilling tree.
0: Vaadiki aanandam ekkada nunchi chikkutundi?
1: How do you expect them to be blissful? Not out of money.
0: ప్రేమ చేతనే వాళ్ళని అంత ఆదర్శంగా తీసుకోవటం వల్ల వాళ్ళకి అంత హ్యాపీ కలిగింది.
1: ఇట్ ఈస్ ఓన్లీ లవ్ దట్ మేడ్ దెమ్ బ్లిస్ఫుల్.
0: ఆ విధంగా నేను చేసేటువంటి పనులు ఒక్కటి కాదు, ఎవరికి మేము చెప్పము.
1: భగవాన్ డస్ నాట్ డిక్లేర్ ఇన్ పబ్లిక్ వాట్ ఆల్ హీ డస్.
0: ఎందుకంటే వాళ్ళు నమ్మరు ఎవరు.
1: బికాస్ పీపుల్ ఆర్ నాట్ ప్రిపేర్ టు బిలీవ్ ట్రూత్.
0: వాళ్ళ నమ్మకంతో నాకేం కావాలి, నా నమ్మకం నాది.
1: భగవాన్ గోస్ బై హిజ్ ఓన్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: వాళ్ళను పోషించాలి.
1: And they have to be able to
0: ఉద్ధరించాలి.
1: And they should come up.
0: మానవ మాత్రమే.
1: And they're humans.
0: మానవ కంటే విశేషం కాదు.
1: They're not separate.
0: కనుకనే ఎప్పుడు కూడా చెప్పినట్టు చేయాలి.
1: One should conduct according to the order. Come on.
0: మీరందరూ ఇంతకాలము ఈ హాస్టల్లో పెరిగినటువంటి వాడు.
1: You all have stayed in our hostel.
0: తిరిగి మీ స్వస్థానానికి వెళ్ళి,
1: you go to your native place,
0: తల్లిదండ్రులు సేవించుకొని,
1: serve your parents,
0: ఉద్యోగాలు కూడా చేసుకొని,
1: get jobs,
0: మధ్య మధ్య వచ్చి పోతుండండి.
1: You also visit this place in between.
0: నేర్చుకున్నటువంటివన్నీ కూడా కొంతవరకు మర్చిపోతారు.
1: Sometimes you may forget what all you have learned.
0: వచ్చి మిమ్మల్ని పోషించడానికి పూర్తి అవుతుంది.
1: And once you come and repeat your visit,
0: మీరు యోచన చేసుకోండి, పెద్దది అర్థం చేసుకోనక్కర్లేదు. ఒక పిల్లవాడు,
1: you don't need to go that far. One boy,
0: అబ్బాయిని అడగండి, తల్లి లేదు తండ్రి లేదు.
1: That boy has
0: దగ్గరికి వచ్చినప్పుడు తల్లి మాత్రమే ఉన్నది. ఆమె కూడా కొంతకాలం నేను చెప్పాను, అన్నదమ్ములు హాస్టల్లో ఉంటుంది, ఆడపిల్లలను చూసుకొని బాగా ఉండమ్మా అన్నాను. ఆమె కూడా పోయింది. అప్పుడు ఈ పిల్లవాడిని తీసుకొచ్చి నేను ఇక్కడ అన్ని విధాలు చదివించి ఇప్పుడు ఎంబీఏ పాస్ అయిపోయినాడు. ఎంబీఏ పాస్ అయిపోయి లెక్చర్. చాలా చాలా తనకు అక్కడే మేమే ఉద్యోగం ఇచ్చేసేసాం.
1: అండ్ దట్ బాయ్ స్టేడ్ విత్ భగవాన్. భగవాన్ ఎడ్యుకేటెడ్ హిమ్. హి పాస్డ్ ఎంబీఏ. టుడే ఇస్ ఎ లెక్చరర్.
0: శ్రద్ధగా చదివాడు.
1: అండ్ హి స్టడీడ్ వెరీ వెల్.
0: ఒక చాలదా మీకు ఎగ్జాంపుల్.
1: అండ్ హి దట్ ఎగ్జాంపుల్ ఇస్ ఎనఫ్ ఫర్ ఆల్ ఆఫ్
0: అస్. ఈ విధంగా ఎంతమందికో నేను పోషిస్తున్నాను.
1: భగవాన్
0: అది నా డ్యూటీ. నా వారు వారు. నేను పరాయి వాడిని కాదు, వారు నా వారి కాకుండా పోలేదు. నేను వారి వాడిని, వారు నా వారు.
1: భగవాన్ కన్సిడర్స్ దట్ ఈస్ హిస్ డ్యూటీ.
0: అలాంటి ప్రేమ చేత
1: ఫీల్స్ దట్ హీ బిలాంగ్స్ టు యూ అండ్ యూ బిలాంగ్ టు హిమ్.
0: ఎంతనో ఆదర్శంగా ఉంటుంటారు.
1: ద నంబర్ ఆఫ్ సచ్ ఐడియల్ స్టూడెంట్స్ టుడే.
0: చాలా మంచి పిల్లవాడు.
1: హీ ఇస్ ఎ వెరీ గుడ్ బాయ్.
0: ఎవరిని ఏమాత్రం కూడా ప్రశ్నించేటువంటి వాడు కాదు.
1: అండ్ యూ నెవర్ క్వశ్చన్ ఎనీబడి.
0: ఎవరిని అడిగేటువంటి వాడు కాదు.
1: యూ నెవర్ ఆస్క్.
0: ఏదైనా ఉంటే ఎవరిని కూడా అడగకూడదు, నా దగ్గర నేను ఇస్తాను.
1: అండ్ భగవాన్ సెడ్ యూ కమ్ టు మీ, డోంట్ ఆస్క్ ఎనీబడి.
0: ఆ విధంగా చేసి వాళ్ళని పోషిస్తున్నాం.
1: అండ్ యూ వాస్ టేకెన్ కేర్ ఆఫ్ టిల్ నౌ.
0: ఇవన్నీ ఈనాడు ఎందుకు చెప్తున్నానంటే,
1: why these things are said?
0: ఈ కాన్వకేషన్ అనేటువంటిది పిల్లలకు సంబంధించినటువంటి విషయము.
1: కాన్వకేషన్ హస్ గాట్ సంథింగ్ టు డూ విత్ స్టూడెంట్స్.
0: అలాంటి పరిస్థితులు ఎవరైనా మీకు కూడా చిక్కినటువంటి మీరు కూడా పోషించండి.
1: యు ఆల్సో టేక్ కేర్ ఆఫ్ దోస్ పీపుల్.
0: సమాజ సేవనే ముఖ్యమైనటువంటి సేవ.
1: సర్వీస్ టు సొసైటీ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: సంక్షేమానికి సరైనటువంటి సమాజ సేవ అవసరము.
1: అండ్ ఫర్ వెల్ఫేర్ సర్వీస్ ఇస్ ఎసెన్షియల్.
0: కనుక ది బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్, సర్వ్ ఆల్.
1: ద బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్.
0: ఆ రెండింటినీ మీరు పెంచుకోండి.
1: డెవలప్ దిస్
0: అందరినీ ప్రేమించండి, అందరినీ సేవించండి.
1: లవ్ ఆల్, సర్వ్ ఆల్.
0: వాళ్ళు ఏమైనా అనుకోని ఏమైనా చేసుకోని,
1: లెట్ దెమ్ థింక్ యాజ్ దే లైక్.
0: ఇది మాత్రం ఈనాటి విద్యార్థులు మనసులో ప్రతిష్ఠ చేసుకోవాలి.
1: స్టూడెంట్స్ షుడ్ స్ట్రెంగ్థెన్ దీస్ టూ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్.
0: తల్లిదండ్రులకు తగినటువంటి ఒక సేవ చేయాలి.
1: సర్వ్ యువర్ పేరెంట్స్.
0: తల్లిదండ్రులకు ఏ విధమైనటువంటి అసంతృప్తి కూడా పెట్టకూడదు.
1: నెవర్ డిస్ప్లీజ్ యువర్ పేరెంట్స్.
0: అలాంటి రీతిగా చదివినప్పుడు చదువులో ఉన్నటువంటి సారం అది.
1: That is the essence of education.
0: విద్య కలుగును వినయంబు, వినయమును కలుగు పాత్రత, పాత్రత వలన ధనము, ధనము వలన ధర్మము.
1: So education should confer humility. Humility should give you deservedness. Out of deservedness, the affluence of prosperity. And be humble.
0: The
1: essence of education is humility. Never be egoistic.
0: అహంకారాన్ని నిర్మూలన చేసి ఆత్మవిశ్వాసం చేత మీ సమాజ సేవ చేయండి.
1: Kill your ego with self-confidence, serve the society.
0: ఒక నయా పైసా లేని పిల్లలకు,
1: those without paisa,
0: వాడికి వచ్చే నెల నుంచి ఇవ్వడం 7,000-8,000 అయిపోతుంది జీతం.
1: And the salary is 6,000-7,000 today.
0: బిగినింగ్ లోనే అంత అవుతుంటే ఇంకా ముందుకు ఎంతైనా కావచ్చు.
1: You can understand how he will come up in life in future.
0: కానీ మంచి పిల్లలు కాబట్టి వారికి ఏమాత్రం లోటు రాదు.
1: There will be no shortage because he is good.
0: వాడు భవిష్యత్తు అంతా కూడా నేనే చూసుకుంటాను.
1: భగవాన్ విల్ టేక్ కేర్ ఆఫ్ హిస్ ఫ్యూచర్.
0: నేను అడిగాను అబ్బాయిని, నాయన నువ్వేమైనా బయటకు పోవాలంటే ఇష్టము?
1: భగవాన్ ఆస్క్డ్ హిమ్, డూ యూ విష్ టు గో అవుట్ సైడ్?
0: నాకు ఎక్కడ పోవాలని ఇష్టం.
1: ఐ డోంట్ వాంట్ టు గో ఎనీవేర్.
0: అయితే ఉండు.
1: Then stay back.
0: నీ జీతం నువ్వు తీసుకో. నేను ఎవరికైనా ఇవ్వాల్సిందే కదా.
1: The salary has to be paid to anybody.
0: ఎవరే గాని ఇక్కడ పనిచేసిన వాడికి జీతాలు లేకుండా ఎవరికి నేను చూసుకోను.
1: All receive salaries here in our colleges.
0: వాళ్ళకంత ఏ మాత్రము తెలియదు.
1: And they don't know. Many people know, they don't know.
0: వాళ్ళే నాకు ఇస్తున్నట్టుగా భావిస్తుంటారు.
1: Many people think that they are giving money.
0: ఎప్పటికీ లేదు. ఒక్కరి వద్ద నుండి ఈ నయా పైసా కూడా పుచ్చుకోవటం లేదు.
1: భగవాన్ డస్ నాట్ యాక్సెప్ట్ ఈవెన్ సింగిల్ నయా పైసా.
0: మంచి పనికి అవే వస్తుంటాయి.
1: And in fact, things come on in their own by his will.
0: నా మంచి పనికి అన్ని అక్కడికక్కడే లభిస్తుంటాయి.
1: ఆల్ గుడ్ టాస్క్స్ ఆఫ్ భగవాన్ ఆర్ ఫుల్ఫిల్డ్.
0: ఇన్ని లక్షల మంది ఉంటున్నారు ఇక్కడ, ఎవరైనా నేను పైసా అడిగానా?
1: Did Bhagavan ask any single paisa from anybody?
0: ఎవ్వరు ఎప్పుడు కూడా అడగలేదు.
1: నెవర్ నెవర్.
0: 30-40 ఏళ్ళ నుంచి వచ్చేటువంటి వారంతా ఉన్నారు.
1: దేర్ ఆర్ డివోటీస్ ఆఫ్ 40 ఇయర్స్ స్టాండింగ్.
0: అడగలేదు.
1: భగవాన్ ఎవరు
0: అడగలేదు, అడగరు.
1: He will not ask in future.
0: కానీ నా దీక్షను సాధిస్తూ వస్తుంటాను.
1: But Bhagavan goes on giving and giving.
0: ఇది ఇంకా క్రమక్రమేణా అభివృద్ధి అవుతుంది, కానీ క్షీణించదు.
1: This will grow further and further.
0: ఈ పిల్లలంతా పోషించు రావాలి.
1: We have to take care of
0: youth. యువకులంతా కూడా మంచి ఆదర్శప్రాయులుగా నిలచాలి.
1: Youth should be molded as ideal people.
0: ఇలాంటి ఆదర్శప్రాయ పిల్లలు చిక్కితే అంతకంటే ఆనందం ఏమిటి? అదే నా ప్రాపర్టీ.
1: Bhagavan will be so happy to have such ideal students.
0: అందరూ అడుగుతుంటారు, స్వామి ప్రాపర్టీ ఎత్తుండాలని.
1: Many people ask, what is your property?
0: నా ప్రాపర్టీ అంతా పిల్లలే నా ప్రాపర్టీ.
1: Students are Bhagavan's property.
0: వాళ్ళు బాగుపడి వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి మంచి సత్యం చేస్తే అదే నాకు ఆనందం.
1: ఇఫ్ దే ఆర్ గుడ్ వేర్ ఎవర్ దే గో, ఇఫ్ దే గెట్ గుడ్ నేమ్, దట్ సాటిస్ఫైస్ భగవాన్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈనాడు
1: టుడే
0: మీ డిగ్రీ పుచ్చుకునే సమయం లోపల ఇదే నా డిగ్రీ.
1: డ్యూరింగ్ దిస్ కాన్వోకేషన్ దిస్ ఈస్ ద డిగ్రీ దట్
0: ఎడ్యుకేషన్ డిగ్రీ వాళ్ళు ఇస్తుంటారు.
1: The degrees are given to you.
0: Care. Educate degree nenu istunnanu.
1: Get the degree of educare.
0: Adi aanandamuku sambandhinatvantidi.
1: It relates to the bliss of the self. Bliss of the self is educare.
0: Kaakane meeku edi kavalsane nenu chusukuntanu.
1: Bhagavan will take care of you in every way.
0: Pani chestu nadumunchi pani cheyali.
1: You work. Bend your body.
0: Somani potu kaakurdu.
1: Never be lazy.
0: Lazy kaakurdu.
1: Don't be lazy.
0: Laziness is rust and dust.
1: Laziness is rust and dust.
0: Realization is the best and rest.
1: Realization is rest and best.
0: Ah, realization cheyadaniki pranvadi.
1: Attain that realization.
0: Ee naadu
1: today
0: ee mana kalam vachi ee oka irrigation deentopala taanu bhagam vahinchatamu naaku ento aanandamaindi.
1: Bhagavan is extremely happy with the visit of Kalam, the president of India.
0: Atanu deshabhimanamu ఎవరైనా కులాభిమానం అనుకుంటారు, అతని కులాభిమానం కూడా లేదు.
1: హీ హాస్ నో అఫిలియేషన్ ఆన్ గ్రౌండ్ కమ్యూనిటీ.
0: మహమ్మడన్
1: ఇస్ అ మహమ్మడన్.
0: ఏ మాత్రం వేదం లేదు.
1: హీ నో అఫిలియేషన్.
0: అందరినీ ప్రేమిస్తాడు.
1: హీ లవ్స్ ఆల్.
0: అందరినీ చేస్తూ దగ్గర చేస్తాడు.
1: అండ్ హీస్ క్లోజ్ టు ఎవ్రీబడి.
0: ఏ దేశము పోలేదు.
1: హీ హాస్ నాట్ గాన్ ఎనీవేర్.
0: ఏ దేశం నుంచి విద్యను అభ్యసించలేదు.
1: హీ హాస్ నాట్ గాన్ ఎనీవేర్.
0: భారతదేశం నుండి ఉండి అన్ని విధాలా సాధించాడు.
1: హీ స్టేడ్ హియర్ ఇన్ దిస్ కంట్రీ అండ్ హీ హాస్ బీన్ సర్వింగ్.
0: సైంటిస్ట్ ఎవరైనా కనిపించలేదు ఇక్కడ.
1: సచ్ ఎ గ్రేట్ సైంటిస్ట్ యు డోంట్ ఫైండ్ ఎనీవేర్.
0: అతనికి ఏమాత్రము ఒక విధమైన అలంకారం లేదు.
1: అండ్ నథింగ్, నో వాట్స్ ఎవర్.
0: అతని హృదయమే పెద్ద అలంకారం.
1: అండ్ హీ గోస్ బై విట్నెస్ ఆఫ్ హిస్ హార్ట్.
0: అతని మంచి గుణము.
1: హీఈస్ వన్ ఆఫ్ నోబుల్ క్యారెక్టర్.
0: ఈనాడు భారతదేశానికి ప్రెసిడెంట్ అయినాడు.
1: సో హీ కుడ్ బికమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా.
0: ఈ ప్రెసిడెంట్ అయినటువంటి వాడు ఇంకా ఐదేళ్ళంతా ఉండి దేశాన్ని ఇంకా ఉద్ధరించాలని నేను ఆశిస్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ హిమ్ టు సర్వ్ దిస్ కంట్రీ అండ్ బ్రింగ్ ఎ గుడ్ నేమ్ టు దిస్ కంట్రీ.
2: You are listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on 22nd November 2002 in Prashanti Nilayam during the convocation of the Sri Satya Sai Institute of Higher Learning. Baba highlighted the need for all of us to use our education to serve our respective motherlands. He added that only by doing so can we attain glory. He urged everyone to eliminate dehabhimana, or attachment to the body, and to cultivate deshabhimana, or attachment to one's country. Thank you. Sai Ram.

0: Sai Ram, dear listeners, we have often heard Baba emphasize that money comes and goes, but morality comes and grows. In today's discourse, Bhagwan explains how unwavering faith in God will always give us immense strength to pursue the moral path. Let us now listen to the divine words of wisdom from a discourse delivered by Bhagwan Baba during the Atirudra Mahayagnam in Prashanti Nilayam on the 16th of August 2006.
1: Prema Sarupulara.
2: Embodiments of love.
1: Tamundu Yantano Chakkaniga Matanu Atadaru. వారి మాటలు విన్న తర్వాత నేను అసలు మాట్లాడాలని తచ్చుకోలేదు.
2: ప్రిసీడింగ్ స్పీకర్స్ హావ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ వే అండ్ భగవాన్ డిసైడెడ్ నాట్ టు స్పీక్ ఎనీవే.
1: అన్నదానము కన్నా అధిక దానం ఏది?
2: మోర్ దెన్ ఆఫరింగ్ ఫుడ్ టు 100 పర్సన్ కెన్ దేర్ బి greater act of charity?
1: తల్లిదండ్రులకన్నా దైవం ఏది?
2: Do you find God other than one's own parent?
1: జగదీతపము కన్నా సత్యశీలం ఏది?
2: Of all the things that we follow, can there be any greater penance or any other path other than adherence to truth?
1: దయ కంటే ఎక్కువ ధర్మం ఏది?
2: And is there any other path other than that of compassion?
1: చూసిన సంగతి కన్నా చూడ లాభం ఏది?
2: వాట్ ఈస్ మోర్ ప్రాఫిటబుల్ ఇన్ దిస్ వరల్డ్ అదర్ దాన్ ది కంపెనీ ఆఫ్ నోబుల్ గుడ్ పీపుల్?
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: లోకములో మనము అన్నగత ప్రాణులు.
2: దిస్ వరల్డ్ వి లివ్ పార్టేకింగ్ ఫుడ్ ఎవ్రీడే.
1: అది లేక క్షణమైన కూడా నువ్వు జీవించలేరు.
2: విదౌట్ ఫుడ్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు లివ్.
1: ఈ ఫుడ్ అంతా కూడా ఎక్కడి నుంచి వస్తున్నది?
2: వేర్ ఫ్రమ్ యు గెట్ దిస్ ఫుడ్?
1: కేవలం అగాధమైన అనంతమైన అద్వితీయమైన శంకరుల నుంచి ఆవిర్భవించుతున్నది.
2: వాట్స్ ది ఆరిజిన్ ఆఫ్ దిస్ ఫుడ్? ద ఆరిజిన్ ఆఫ్ ఫుడ్ ఈస్ ద ఇన్ఫినిట్ ప్రిన్సిపల్, ద నాన్ డ్యువల్ ప్రిన్సిపల్ ఆఫ్ శంకర హింసెల్ఫ్.
1: ప్రపంచంలో కనిపించినటువంటి సమస్త వస్తువులు కూడాను భగవంతుని యొక్క సృష్టి.
2: ఆల్ ది మెటీరియల్ వరల్డ్, ది ఆబ్జెక్ట్స్ దట్ యు ఫైండ్ ఇన్ దిస్ వరల్డ్ రిప్రజెంట్స్ ది క్రియేషన్ ఆఫ్ గాడ్.
1: భూత భవిష్యత్ వర్తమాన కాలములన్నీ కూడా కనిపించేటువంటివన్నీ కూడాను దైవ సృష్టి.
2: ఆల్ ది 3 పీరియడ్స్ ఆఫ్ టైం, ది పాస్ట్, ప్రెసెంట్ అండ్ ది ఫ్యూచర్, అండ్ ది ఆబ్జెక్ట్స్ దట్ యు సీ, they are all the gifts of God, creation of the creator.
1: ఆ సత్యాన్ని గుర్తించుకునేటువంటిది ఒక పార్వతి మాత్రమే.
2: This truth is cognized by only one Parvati.
1: అందరూ దేవతలు వచ్చి బాలవగదేవే గౌరమ్మ, సాంబశివుడు ముసలివాడమ్మ.
2: All deities assemble and ask, who is Shiva? How is it that your Bala so young? How is that Shiva, who is advanced in age? How do you comprehend him? How do you understand him?
1: Talaninda jalala vadamma, tanu kappinde pulicharamamma.
2: He has got the 4 locks all over and he has covered himself with the skin of the tiger.
1: Yiddu vahanam ekkutadu, ye praddu tirugutunna vadu.
2: He has got the bull as the charioteer, as the chariot, and he goes on moving about.
1: Buddhi teliyaka neevu etla varinchitivi?
2: How is that you married him?
1: Inta matram neevu gurtinchukolekapothava?
2: Could you not know this much of a thing?
1: Parvati navutu cheppindi.
2: And Parvati replied smilingly,
1: amma, bhautikamaina, laukikamaina.

0: శాస్త్రీయమే కాకుండా దేహమును, మనసును, బుద్ధిని, ప్రాపర్టీని మీరు ప్రార్థిస్తున్నారు, అవే మీకు కనిపిస్తున్నాయి.
1: యు ఆల్ థింక్ ఆఫ్ ది ఫిజికల్ మండేన్ మెటీరియల్ వరల్డ్, యు రిస్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్ ద బాడీ మైండ్ అండ్ ఇంటెలెక్ట్ అండ్ థింక్ ఇన్ దట్ పర్టిక్యులర్ డైరెక్షన్ ఓన్లీ.
0: లోనున్నటువంటి యొక్క చిన్న వస్తువు అదియే దైవత్వము.
1: దట్ విచ్ ఇస్ విత్ ఇన్ ద టైనియస్ట్ ఆఫ్ ఆల్ ఇస్ ద డివైన్.
0: అట్టి చిన్న స్వరూపాన్ని మీరు గుర్తించుకోలేకపోతున్నారే.
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు కాంప్రిహెండ్ ద టైనీ ఫామ్.
0: అతను దేహం కాదు.
1: హీఈస్ నాట్ ద బాడీ.
0: హీఈస్ నాట్ ది మైండ్.
1: నాట్ ద మైండ్ ఐదర్.
0: ఇవన్నీ కాకుండా ఒక లింగాకారుడై ఉంటున్నాడు స్వామి.
1: స్వామి ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లింగ.
0: ఆ లింగము ఎవరికీ కనిపించదు.
1: దట్ లింగ ఈజ్ నాట్ కాన్స్పిక్యుయస్. ఈజ్ నాట్ అపేరెంట్.
0: కంఠమందు మాత్రమే ఉంటుంది.
1: అండ్ ఇట్ లైస్ దేర్ ఇన్ హిస్ త్రోట్ కంఠ.
0: అట్టి స్వరూపాన్ని గుర్తించిన దానిని నేను.
1: ఐ హావ్ రియలైజ్డ్ దట్ ఫార్మ్.
0: కనుకనే నేను అతన్ని వరిస్తున్నాను.
1: దట్స్ వై ఐఎమ్ ఆఫ్టర్ హిమ్. ఐ లవ్.
0: ఈ రూపము మీకు కొంతవరకు మాత్రమే కనిపిస్తుంది.
1: అండ్ దిస్ ఎక్స్టర్నల్ ఫార్మ్ యూ సీ ఈజ్ ఓన్లీ పార్ట్ ఆఫ్ ఇట్.
0: కానీ భగవంతుడు ఇది కాదు. అణు రణీయాన్ మహతో బహియాన్.
1: బట్ గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ది స్మాలెస్ట్ టు ది స్మాల్ అండ్ ది బిగ్గెస్ట్ టు ది బిగ్.
0: అట్టి ఆకారంను మీరు గుర్తించినప్పుడు మీరు దీనిని ఏమాత్రం కూడా మీరు ఈ విధంగా యోచించరు. వృద్ధుడే వృద్ధుడే అని అనుకుంటున్నారు.
1: When once you understand the true nature and the form of the cosmic form, never consider
0: లోకము అంతసంత ఆనందంలో మాత్రమే ఆశిస్తుంది.
1: The world runs after the beauty and the bliss.
0: కానీ నిజమైనటువంటి యొక్క సత్యస్వరూపుడు గుర్తించడానికి సత్య స్వభావమే అత్యవసరము.
1: To know the form of the divinity, the truth, one should have the temperament of truth.
0: కనుక అతని ఆకారము ఇట్టిది అట్టిది అని ఎవరు చెప్పలేరు.
1: నన్ కెన్ ఎస్టిమేట్ హిస్ ఫామ్.
0: బ్రహ్మాండమంతటి ప్రవేశించేది తనకు ఆలయమున అలవియగున.
1: ఇన్ హిస్ యూనివర్సల్ ఫామ్, వెన్ హిస్ కాస్మిక్ ఫామ్, కెన్ యూ లిమిట్ హిమ్ విత్ ఇన్ ద ఫోర్ వాల్స్ ఆఫ్ ద టెంపుల్.
0: కోటి సూర్యుల కాంతి మేటికిరిగిన తనకు ప్రపంచ ద్వీపమును ఎవరు పట్టగలరు.
1: ఇన్ హిస్ గాట్ ఆల్ ద బ్రిలియన్స్ అండ్ ద రేడియన్స్ అండ్ ద ఫల్జెన్స్ ఆఫ్ దట్ ఆఫ్ equal to 1 crore of suns, would you hold a candle in front of him?
0: Sarva jalamuni yandu sancharinchadu tanaku nanambu jeyimpa sadhyamaguna.
1: When he is present in all of the waters all around, would you attempt to give him bath?
0: Sarva jeevuni yandu sancharinchadu tanaku sariyaina peredu sadhyamaguna.
1: When he is a resident in all of the beings, how do you christen him? How do you name him?
0: Bachya bhojambudu పెట్టదగిన తనకు మీ భక్ష్యభోజ్యము ఎంతవరకు.
1: టు వాట్ ఎక్స్టెంట్ కెన్ యూ ఫీడ్ హిమ్? టు వాట్ ఎక్స్టెంట్ యూ కెన్ యూ సర్వ్ హిమ్ ఫుడ్?
0: కనుక భగవంతునికి ఎవరు ఏమీ చేయలేదు.
1: నన్ కెన్ డూ ఎనీథింగ్ టు గాడ్, సర్వ్ హిమ్, అండర్స్టాండ్ హిమ్.
0: కనుక భగవంతుని యొక్క స్వరూపము అత్యంత అల్ప స్వరూపమే.
1: ద డివైన్ ఫామ్
0: చాలా అణు స్వరూపమే.
1: అండ్ ఈజ్ ఇన్ ఎ మైక్రో ఫామ్.
0: అది ఇది
1: భగవాన్ మెటీరియలైజ్ లింగ హియర్, ఎ స్మాల్ ఫామ్.
0: లోకులో కాకులు,
1: ఆల్ ది హోల్ సొసైటీ గోస్ ఆన్ షౌటింగ్ లైక్ క్రో.
0: కేవలము బ్లైండ్ గా ఉంటారు.
1: వరల్డ్ ఇస్ బ్లైండ్.
0: బయట ఆకారంను మాత్రమే చూస్తుంటారు.
1: దే గో బై ది ఎక్స్టర్నల్ ఫామ్.
0: అది చూడు ఏ విధంగా ఉందో, ఇది చూడు అదే విధంగా ఉంది.
1: యు వాచ్ దట్ ద ఫామ్ దట్ యు వర్షిప్ ఎవ్రీ డే అండ్ ద ఫామ్ దట్ భగవాన్ హస్ ప్రెజెంటెడ్ టు యు నౌ.
0: కనుక దైవత్వమును ఎవరు కూడా గుర్తించుకోలేరు.
1: నన్ కెన్ అండర్స్టాండ్ ద డివిన్.
0: ఆ దైవత్వమును అర్పితం చేసేటువంటి యొక్క సామగ్రిని కూడా ఎవరు నిర్ణయించలేరు.
1: నన్ కెన్ డిసైడ్ వాట్ మెటీరియల్ షుడ్ బి ఆఫర్డ్.
0: చాలా మంది ఈనాడు ఆంగ్ల భాషా ప్రవీణులు,
1: ఎక్స్పర్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్,
0: మరి ఏమిటిది ఇంత ధాన్యములు మీరు అగ్నిలో వేస్తున్నారే.
1: వాట్ ఇస్ దట్ యువర్ ఆఫరింగ్ గ్రెయిన్ and putting it into fire.
0: Inta neeni enta kuda nu agnilo padivestunnare enta vyartham.
1: He is poured into the fire.
0: Bidaranto annam leka alladipothunnare.
1: You are wasting it. There are many people who are hungry.
0: Variki pettivachinatundi annamu iriki agnilo vestunnare enduku.
1: The food, instead of being served to the poor, why do you offer it into the fire?
0: Atti samayalo oka వేదాంతుడు
1: at that time a philosopher
0: మన ప్రీస్ట్ యొక్క హెడ్ ప్రీస్ట్
1: like our head priest
0: హెడ్ ప్రీస్ట్ వచ్చి వాడు వారికి బుద్ధి చెప్తున్నాడు
1: wanted to teach them a lesson
0: అమ్మ నీ భర్త ఈనాడు 5 బ్యాగులు రైస్ అనగా ప్యాడీ నీళ్ళలో వేస్తున్నాడు
1: look here your husband is wasting 5 bags of rice by putting into water
0: దాన్ని తిరిగి పోసి దాన్ని ఆ తడబెట్టి తర్వాత దాన్ని మొక్కలు వచ్చిన తర్వాత దాన్ని కొండ పోయి మట్టిలో చల్లుతున్నాడు
1: అండ్ లేటర్ హి విల్ కలెక్ట్ ఆల్ ద గ్రెయిన్ వుడ్ డ్రై ఇట్ అండ్ జస్ట్ స్ప్రే ఇట్ ఆల్ అరౌండ్ ద ఫీల్డ్
0: ఆ బురద లోపల చల్లిన తర్వాత ఏం ఫలితము
1: అండ్ వెన్ వన్స్ ద గ్రెయిన్ ఆర్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద ఫీల్డ్ వాట్ ఈస్ ద రిజల్ట్ ఫైనల్లీ
0: ఇది రైతు చేసేటువంటిది మంచి పని అయినా
1: ఇస్ ఇట్ ప్రాపర్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద ఫార్మర్ టు డూ దాట్
0: కాదు కాదు
1: నో
0: అది ఏ విధముగానే ఋత్తికులు చేసేటువంటి యొక్క పూజలన్నీ కూడాను
1: ఇన్ ఎ సిమిలర్ వే ఆల్ ద ఆఫరింగ్స్ మేడ్ బై రిత్విక్స్ ప్రీస్
0: అవి గొప్ప ఫలితములు కనిపించేటువంటివి గాని ఫలితం లేనటువంటివి కాదు
1: సర్టన్లీ బేర్ రిజల్ట్స్ గుడ్ రిజల్ట్స్ నెవర్ కన్సిడర్ దెం దేర్ వేస్ట్
0: ఈనాడు భగవంతుడికి అర్పితం చేసినటువంటి ఒక ధాన్యము
1: గ్రెయిన్ దట్ ఇస్ ఆఫర్డ్ టు గాడ్
0: ఇవాకు దైవానికి అర్పితం చేసినటువంటి ఘీ
1: అండ్ ద ఘీ దట్ యు ఆఫర్ టు ద ఫైర్
0: అంత కూడాను భవిష్యత్తులో ఎంతో ఫలితాన్ని ఇస్తుంది
1: విల్ ఆల్వేస్ గివ్ యూ రిజల్ట్స్ ఇన్ మల్టిపుల్స్ ఇన్ ఫ్యూచర్
0: ఈనాడు 5 మూటల దొడ్లు మట్టిలో చల్లి వేస్తే
1: వెన్ వన్స్ యూ జస్ట్ డిస్ట్రిబ్యూట్ స్ప్రే ఆల్ అరౌండ్ ద 5 బ్యాగ్స్ ఆఫ్ ప్యాడీ
0: కానీ ఇంకా 3 నెలలకు 50 మూటల వడ్లు వస్తున్నాయి
1: ఇన్ 3 మంత్స్ టైం యూ కెన్ కలెక్ట్ 50 బ్యాగ్స్ ఫుల్ ఆఫ్ ప్యాడీ
0: కనుక ఈ విధంగా ఈనాడు అగ్నిహోత్రులకు ఆహుతి చేసినటువంటి సమస్త పదార్థములు కూడా మనకు ఎన్నో అధికమవుతున్నాయి
1: సో ఆల్సో ఆల్ ద మెటీరియల్ ఆఫర్ టు ద ఫైర్ టుడే విల్ బ్రింగ్ యూ బ్యాక్ ఆల్ ద మెటీరియల్ ఇన్ మల్టిపుల్
0: కనుక మనము ఈనాడు అర్పితం చేయవలసినటువంటిది మనం ఒకటే ఒకటి
1: వాట్ యూ ఆర్ సపోజ్ టు ఆఫర్ టుడే ఓన్లీ వన్ థింగ్
0: మన హృదయం లోపలనే ఇన్ని ఆశలు చేరి ఉన్నాయి
1: అవర్ హార్ట్ is full of desires aspirations
0: ee desires anta kudanu bhagavantuniki arpitam cheste
1: when once we offer all desires to god
0: sarvasanga parityagam aneetundi dinto
1: and in the total spirit of renunciation
0: inni vesinamo aa bhavamlu anni kudanu aakara swarupamai manaku ento pratyakshamai bhavishyattulo chaala phalatam andistundi
1: all that you have offered today will come back to you in a physical form will help you encourage you support you in future
0: kani prakrutilo ee satyanni gurtinchukoleka bahyamaina laukikamaina vishayalu maatrame gurtistu vastunnaru
1: but in this world people do not get into this inner depth and its content they go by the external ritual
0: daivaniki ichinatundi prati okkati kudanu danikanta veyintalu vastuntundadi
1: whatever you offer to god it will come back to you thousandfold later in future
0: kanuka iti satyanni gurtinchukunnatundi adi aa gauri
1: this truth is realized by gauri
0: kanukane balava gadave gauramma sambhasivudu musalivadamma
1: you are bala you are so young but sambhasiva is aged old
0: tarininda jadiravadamma tanu kappinde purucharmamma
1: he has got all the four locks covering the face and he has put on himself
0: puttaroni paamulu suttukunnayamma
1: and he has covered himself by the snakes
0: gutti teriyaga neevu etla varinchitivi
1: out of foolishness how put it
0: off iddu vaahanam ekkutadu
1: he has got the bull as the chariot
0: ye paddu turugutunna vaadu
1: and he goes on moving day and night
0: oka illu ledu vaakalu ledu
1: he has no residence nor shelter
0: polukullo pandukuntadu
1: he rests there the burial ground smashana
0: అట్లాంటి వాడిని వెంట పెళ్లి చేసుకుంటున్నావు
1: హౌ ఇస్ దట్ యు గాట్ మ్యారీడ్ టు హిమ్
0: అని చెప్తే ఆమె నవ్వుతుంది
1: అండ్ షీ స్టార్ట్స్ స్మైలింగ్
0: అయ్యో బాహ్య స్వరూపాన్ని చూసి వీరు భ్రమిస్తున్నారు
1: అండ్ షీ వాస్ వెరీ మచ్ సర్ప్రైజ్ బికాస్ ఆల్ అదర్స్ హావ్ బీన్ పుట్టింగ్ క్వశ్చన్స్ అండర్ డెల్యూజన్
0: కానీ నా భర్త పిచ్చుమెత్తేటువంటి వాడు కాదు
1: మై హస్బెండ్ సర్టన్లీ నాట్ ఎ బెగర్
0: సర్వులకును బిచ్చం పెట్టేటువంటి వాడు
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూ విల్ ఫీడ్ ఎవ్రీబడి హీ డజంట్ బెగ్ ఎనీవన్
0: కనుక అప్పుడు చెప్తాడు శివుడు
1: శివ రిప్లైస్
0: పార్వతి పోయి మీరు చెప్పినవన్నీ కూడా ఈశ్వరుడు చెప్తుంది.
1: అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ రిపోర్టెడ్ ఈశ్వర బై పార్వతి.
0: అప్పుడు అయ్యా, మీరు తల నిండా జడిలవాడు, కప్పినదే పురిచర్మము, మీరు ఈ విధమైనటువంటి యొక్క బిచ్చమెత్తేటువంటి వారు, ఇంటి పట్టిన కూటికి ఇరువలేదు.
1: You got all the hair of the four locks on the head, and you have covered yourself with the skin of a tiger, and you beg why you can stay back. There is no dearth of food at home.
0: నీకు తినడానికి తిండి లేదు, విచ్చమెత్తుతున్నావు.
1: And you have been for food, but yet still you beg.
0: అప్పుడు ఈశ్వరుడు జవాబిస్తున్నాడు.
1: ఈశ్వర రిప్లైస్ దిస్ వే,
0: పార్వతి
1: పార్వతి,
0: ఇల్లు కట్టిన మాత్రాలని ఏమి అయ్యాయి?
1: But what will happen after all by merely building a house?
0: ఎలుకలు మనకన్నా ముందే చేరు.
1: The rats will go into the house, will get into
0: the house. ఎలుకలు చాకరకుడు ఏకుడు ఒక పిల్లి.
1: And then you have to take care, and you have to prevent the rats getting in, so you need a cat.
0: ఆ పిల్లిని చాకుటకు పాలు కావాలను.
1: And in order to take care of the cat, you need milk.
0: పాలు కావాలంటే ఒక ఆవును కొనాలి.
1: And to have milk, you need to buy a cow.
0: ఆ ఆవును కొనడానికి డబ్బులు కావాలి కదా.
1: And you need money to buy a cow.
0: నా దగ్గర డబ్బు లేదు.
1: I don't have money.
0: నేను డబ్బును వేస్ట్ చేయను.
1: I don't waste money.
0: కనుక ఇవంతా కూడా సంసారం అంటే తక్కువదేని అనుకుంటున్నావు నీవు.
1: And you think that running the whole thing is a small affair.
0: కాదు కాదు.
1: No.
0: మీరు దీన్ని ఏమాత్రము ఆశించనక్కర్లేదు.
1: Therefore, don't worry, don't give scope to any understanding.
0: If you like me, I am ready.
1: If you like, I am ready, said Shiva.
0: అంతే కాని ఈ మిగిలినటువంటివన్నీ కూడా కోరనక్కర్లేదు.
1: But you don't have to desire all the rest of the things.
0: అప్పుడే వీర రాజేంద్రుడు ప్రత్యక్షమయ్యాడు.
1: Then Ishwara manifested there.
0: ప్రత్యక్షమయ్యి గౌరి కంటే చాలా చిన్నవాడిగా కనపడ్డాడు.
1: He manifested in such a way that he looked younger than Gauri herself.
0: Idu jodu saripoyindi.
1: First perfect fit to each other, made for each other.
0: Appudu andaru jagatanta kudanu aashcharyapaddaru.
1: The whole world was surprised and happy.
0: Itla lokamlo brahminchetuvanti okati jarigetuvanti marokati.
1: In fact, that which deludes us is one thing, the reality is another.
0: Kanuka evaru kudanu తెలియనటువంటి సత్యాన్ని గుర్తించుకోలేదు.
1: నో వన్ కెన్ అండర్స్టాండ్ ఇన్ డెప్త్ ద ఇన్నర్ రియాలిటీ.
0: కనుక అవుట్లుక్స్ మాత్రమే చూస్తుంటారు.
1: దే గో బై ది అవుట్లుక్స్ ఎక్స్టర్నల్.
0: ఈ అవుట్లుక్స్ అంతా కూడా కేవలం ఒక ప్యాకేజీ వంటిది.
1: ది అవుట్లుక్స్ ఈక్వల్ టు ఏ ప్యాకేజ్.
0: ఈ ప్యాకేజీని తీస్తే గాని పదార్థం కలగదు.
1: అన్లెస్ యూ ఓపెన్ అప్ రిమూవ్ ద ప్యాకేజ్ యూ కెనాట్ గెట్ హోల్డ్ ఆఫ్ ద మెటీరియల్.
0: కనుకనే దైవత్వం అనేటువంటిది మన ప్రకృతి అనేటువంటి దీంట్లో ఐదు భూతముల చేత చిక్కబడి ఉన్నది.
1: Likewise, the divinity is covered by the five elements of nature.
0: కామ క్రోధ లోభ మోహ మదవాచ్యం.
1: Besides this, we also find the things like the desire, this thing.
0: ఈ ప్యాకేజీని తీసేసి
1: you have to remove the whole package.
0: అక్కడ నీకు చక్కని ఆనందమైనటువంటి ఒక స్వరూపం కనిపిస్తుంది.
1: There you find the blissful form, the reality.
0: కనుక మనము ఈ ప్యాకేజీని పట్టుకుని మనం పోరాడకూడదు.
1: సో వీ షుడ్ నాట్ డిబేట్ గోయింగ్ బై ది ఎక్స్టర్నల్ ఫార్మ్.
0: ప్యాకేజ్ చూస్తే చాలా అందంగా ఉంటుంది.
1: ప్యాకేజ్ ఇస్ సో బ్యూటిఫుల్ టు లుక్ ఎట్.
0: కానీ లోపల ఏముందో ఏమో తెలియదు.
1: వాట్ ఈస్ ఇన్ సైడ్ నో వన్ కెన్ సే.
0: మన భారతీయులందరూ కూడా బయట నుంచి వచ్చేటువంటి వస్తువులకు ప్యాకేజీని చూస్తారు.
1: ఆల్ భారతీయస్ ఆర్ క్యారీడ్ అవే బై ది ఎక్స్టర్నల్ ప్యాకింగ్ ప్యాకేజ్.
0: కానీ లోపల తీస్తే బొగ్గు వంటిదిగా ఉంటుంది.
1: బట్ వెన్ వన్స్ యూ ఓపెన్ ఇట్ యూ ఫైండ్ వెరీ డార్క్ కోల్ స్టఫ్.
0: కానీ దివ్యత్వం నందు అట్లు కాదు.
1: బట్ ఇట్స్ నాట్ సో ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డివినిటీ.
0: బయట చూస్తే కేవలం భౌతికమైనటువంటి దేహము, భౌతికమైనటువంటి బుద్ధి, భౌతికమైనటువంటి యొక్క ఇంద్రియములు కనిపిస్తూ ఉంటాయి.
1: ఫ్రమ్ ద అవుట్ సైడ్ యూ జస్ట్ థింక్ ఆఫ్ ది ఫిజికల్ ఫ్రేమ్ అండ్ ద సైకి, ది ఇంటెలెక్ట్ అండ్ ద సెన్సెస్.
0: దేహము పంచభౌతికము.
1: Body is senses.
0: దేహము కూరక తప్పనెప్పుడు
1: is bound to fall somewhere or other.
0: దేహి దయామయుండు.
1: But the indweller is immortal.
0: దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
1: There is nothing special marks like the beginning or an end, the liberation or bondage.
0: ఆ దేహియే దేవదేవుడు.
1: And the indweller himself verily is God.
0: ఆ దేవదేవుని యొక్క తత్వము ఈ విధంగా ప్యాక్ చేస్తున్నారు.
1: అండ్ దిస్ నేచర్ ఆఫ్ గాడ్ ఇస్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ దిస్ వే.
0: కనుక మనము ఈ ప్యాకేజీని మాత్రమే చూసి తృప్తి పడకూడదు.
1: దేర్ఫోర్ వి షుడ్ నాట్ సాటిస్ఫై అవర్సెల్వ్స్ బై లుకింగ్ అట్ దిస్ ప్యాకేజ్ ఎక్స్టర్నల్.
0: దైవత్వము మన ఏంది, మనమే దైవత్వంగా ఉన్నాము.
1: డివినిటీ ఇస్ విత్ ఇన్ అస్. ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ గాడ్.
0: యు ఆర్ గాడ్.
1: యు ఆర్ గాడ్.
0: గాడ్ ఈజ్ నాట్ ఎవ్రీవేర్.
1: డోంట్ సే గాడ్ ఈజ్ ఎవ్రీవేర్. యు ఆర్ గాడ్.
0: ఎవ్రీవేర్ ఈజ్ మ్యాన్.
1: ఎవ్రీవేర్ యు ఫైండ్ ఓన్లీ ద మ్యాన్ ది ఎక్స్టర్నల్ ఫామ్.
0: కానీ గాడ్ అనేటువంటిది ఎందు, సర్వ జీవులు ఎందు కూడా ఉంటున్నది.
1: గాడ్ ఈజ్ విత్ ఇన్ యు. గాడ్ ఈజ్ ప్రెసెంట్ విత్ ఇన్ ఆల్ ఆఫ్ ద బీయింగ్.
0: డివినిటీ అనేటువంటిది ఎక్కడుంది?
1: వేర్ ఇస్ డివినిటీ?
0: నీకు మొట్టమొదట నీవు ఈ ప్యాకేజీని తీసేసి,
1: ఫస్ట్ రిమూవ్ దిస్ ప్యాకేజ్.
0: నీవు నిర్మలమైనటువంటి ఒక నిశ్చలమైనటువంటి ఒక నిస్వార్థ పరుడవి.
1: యు బి సెల్ఫ్లెస్. యు బి ప్యూర్.
0: నీ యొక్క యూనిటీ అనేటువంటిది ప్యూరిటీ రూపంలో ఉండాలి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూనిటీ ఇస్ బార్న్ అవుట్ ఆఫ్ ప్యూరిటీ.
0: ప్యూరిటీ రూపంలోనే దైవత్వం ఉంటుండాలి.
1: అవుట్ ఆఫ్ దిస్ ప్యూరిటీ యు అటైన్ డివినిటీ.
0: ఈ యూనిటీ అంతా కూడాను వ్యర్థమైనటువంటిది.
1: ఆల్ దిస్ యూనిటీ యు సీ అరౌండ్ ఇస్ ఇన్
0: వెయిన్. ఈ యూనిటీని దూరం చేసినప్పుడే ప్యూరిటీ నీలో బయలుదేరుతుంది.
1: అండ్ దేర్ ఇస్ అ స్కోప్ ఫర్ ప్యూరిటీ అవుట్ ఆఫ్ దిస్ రియల్ యూనిటీ.
0: నీ యొక్క ప్యూరిటీని డివినిటీ గా మారుతుంది.
1: అండ్ ది వెరీ ప్యూరిటీ విత్ ఇన్ యు ట్రాన్స్ఫార్మ్స్ ఇంటు డివినిటీ.
0: కజిన్, యు ఆర్ నాట్ వన్ పర్సన్.
1: యు ఆర్ నాట్ వన్ పర్సన్.
0: ది వన్ యు థింక్ యు ఆర్.
1: ద వన్ యు థింక్ యు ఆర్.
0: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్.
1: ద వన్ అదర్స్ థింక్ యు ఆర్.
0: ది వన్ యు రియలీ ఆర్.
1: ద వన్ యు రియలీ ఆర్.
0: నీవే ఆత్మతత్వము.
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ.
0: అట్టి ఆత్మతత్వమై నీ ఉండి
1: బీయింగ్ దట్ ఆత్మ ద సుప్రీమ్.
0: నీ దేహము, మనసు, బుద్ధి అనేటువంటి వీటిపైన ఆధారపడి,
1: if you just identify yourself with the body, the mind, the senses and intellect,
0: ivanni kudunu kuripoyetuvantive ralipoyetuvantive,
1: they're bound to fade out, they're bound to vanish on the
0: kalu. Deeni vishayame repratiram purnavati chakkaga bodhisthanu.
1: Bhagavan will explain clearly all these aspects tomorrow.
0: Kanuka ippatike time ayipoyindi.
1: It's already time up.
0: Meeru manchiga దివ్యమైనటువంటి నామస్మరణ, ఈశ్వర స్మరణ చెయ్యండి.
1: భగవాన్ డైరెక్ట్ యూ టు డూ నామస్మరణ సంకీర్తన. సింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ నౌ.
0: నమ శివాయ.
1: నమ శివాయ.
0: ఐదు అక్షరముల యొక్క పదము.
1: ఫైవ్ లెటర్డ్ వన్.
0: ఐదు అక్షరముల పదమే.
1: దట్ వెరీ వన్ ఫైవ్ లెటర్స్.
0: ఐదు లోకములు ఎందుకు చుట్టూ ఉన్నాయి.
1: గోస్ అరౌండ్ ఆల్ ది ఫైవ్ లెవెల్స్ ఆఫ్ వరల్డ్.
0: ఈ ఐదక్షముల యొక్క పదము చాలా మహత్తరమైనటువంటిది.
1: అండ్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది ఫైవ్ లెటర్స్ ఇస్ బియాండ్ ఆల్ ఎస్టిమేట్.
0: పరిశుద్ధమైనటువంటిది.
1: ఇట్ ఇస్ అబ్సల్యూట్లీ ప్యూర్.
0: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్తి నిర్మల.
1: ఇట్ ఇస్ ఎవర్ ఎఫల్జెంట్. ఇట్ ఇస్ ఎటర్నల్. ఇట్ ఇస్ ఇమ్మార్టల్. ఇట్ ఇస్ బ్లెమిష్లెస్. ఇట్ ఇస్ పర్మనెంట్.
0: ఇట్టి తత్వాన్ని మీరు రేములో పెట్టుకోవాలి.
1: దట్ నేచర్ and that spirit you have contained it in your heart.
0: Brahma srishtikartani.
1: God is the creator.
0: Vishnu rachanakartani.
1: That Vishnu sustainer.
0: Shivudu antimulani.
1: And we say that Shiva is the annihilator.
0: Ee kevalamu bahyamainatvanti okka lokamulo ee vidhamaina artham cheptu vastunnaru.
1: The meaning given from the worldly point of view.
0: Shivudu veru, Vishnu veru.
1: Never consider that Ishvara and Vishnu are separate.
0: ఈశ్వరుడు, విష్ణువు, బ్రహ్మ ముగ్గురు కూడాను వేరు వేరు కాదు.
1: బ్రహ్మ, విష్ణు, మహేశ్వర ఆర్ నాట్ సెపరేట్, ఆర్ నాట్ డిఫరెంట్.
0: మూడు చేరి ఒక్కటే.
1: ఆల్ ది త్రీ ఆర్ వన్ ఇన్ ద సేమ్ ద ట్రినిటీ.
0: మీరు తాంబూలం వేసుకోవాలనుకుంటే మొట్టమొదట ఒక్క వేసుకుంటాం. బీటిల్ నట్ వేసుకున్న తర్వాత బీటిల్ లీవ్స్ తీసుకుంటాం.
1: అండ్ దెన్ యూ ఆల్సో రిసీవ్ ద బీటిల్ లీవ్స్.
0: బీటిల్ లీవ్స్ తీసుకున్న తర్వాత చున్నం వేసుకుంటావు.
1: అండ్ యూ అప్లై సమ్ లైన్ టు ద బీటిల్ లీఫ్.
0: ఈ మూడు చేరినప్పుడే రెడ్ కలర్ వస్తుండాలి.
1: ఆల్ ది త్రీ ఆఫ్ ద పాన్ గివ్స్ యు ద రెడ్ కలర్.
0: ఈ రెడ్ కలర్ ఎక్కడి నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ యు గాట్ ఇట్?
0: ఒక బీటిల్ నట్ నుంచి వచ్చిందా?
1: ఇస్ ఇట్ బికాజ్ ఆఫ్ బీటిల్ నట్?
0: లైక్ బీటిల్ లీవ్ నుంచి వచ్చిందా?
1: ఆర్ బీటిల్ లీఫ్?
0: లైక్ చున్నం నుంచి వచ్చిందా?
1: ఆర్ ద లైన్?
0: కాదు, మూడు మూడు మూడు స్వరూపాలే.
1: ఆల్ ది త్రీ హావ్ త్రీ డిఫరెంట్ కలర్.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి దైవత్వం.
1: యూనిటీ, the harmony,
0: కనుక బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు తేలి ఒక్కటే. ఈ విధంగా మీరు దైవత్వాన్ని వేర్వేరుగా భావించి
1: యూ కన్సిడర్ డివినిటీ ప్యూర్
0: మనస్సును చెడగొట్టుకోనుకోండి.
1: అండ్ దట్స్ ఫాల్ యువర్ మైండ్.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని తప్పక మీరు నిరూపిస్తారు.
1: భగవాన్ విల్ సర్టన్లీ ప్రూవ్ ద యూనిటీ ఆఫ్ ఆల్ దీస్ త్రీ అండ్ డెమోన్స్ట్రేట్.
0: ఈ ఉన్న ప్రపంచంలో ఉన్నటువంటి యొక్క ధనధాన్య కనుక వస్తు వాహనాలు అన్ని కూడా వ్యర్థమయ్యేటువంటివి.
1: ఆల్ ద వరల్డ్ ట్రెజర్స్ ఆల్ ది వరల్డ్ ప్రాపర్టీస్ పొజిషన్స్ అక్విజిషన్స్ ఆర్ యూస్లెస్.
0: దేశం నుంచి భారతదేశానికి వస్తున్నాడు అలెగ్జాండర్.
1: అలెగ్జాండర్ స్టార్టెడ్ అప్రోచింగ్ ఇండియా.
0: వస్తూ గొప్ప సైన్యంతో వచ్చాడు.
1: అండ్ హి వాస్ అకంపనీడ్ బై బిగ్ బెటాలియన్ ఆఫ్ ఆర్మీ.
0: వచ్చి సింధు నది దగ్గరికి వచ్చాడు.
1: హి వాస్ వెరీ క్లోజ్ టు దట్ రివర్ సింధు.
0: ఆ సింధు నది ఎక్కడ ఉంది? కాశ్మీర్ పక్కలోనే ఉంది.
1: దట్ రివర్ సింధు ఈస్ వెరీ క్లోజ్ టు కాశ్మీర్.
0: దాన్ని దాటడానికి ప్రయత్నిస్తున్నాడు.
1: హి వాస్ ట్రైయింగ్ టు క్రాస్ దట్ సింధు రివర్.
0: అప్పుడు తనకు హార్ట్ అటాక్ వచ్చింది.
1: దెన్ హి హాడ్ హార్ట్ అటాక్.
0: అప్పుడు డాక్టర్స్ అంతా చూచారు.
1: ఆల్ డాక్టర్స్ ఎగ్జామిన్డ్ హిమ్.
0: ఇది హార్ట్ అటాక్, సీరియస్ హార్ట్ అటాక్ వచ్చింది.
1: అండ్ ద హార్ట్ అటాక్ ఇస్ సో సీరియస్ ఇన్ సివియర్.
0: ఇంకా బ్రతకడం వీలు కాదు అన్న.
1: దేర్ ఇస్ నో స్కోప్ ఆఫ్ సర్వైవల్.
0: సంతోషమే.
1: అండ్ హి సెడ్ ఫైన్ అండ్ హ్యాపీ.
0: నేను ఆనందంగా ఉన్నాను.
1: ఐఎమ్ క్వైట్ హ్యాపీ హి సెడ్.
0: అయితే నేను మరణించిన తర్వాత నా చేతులను పైకెత్తి రెండు తెల్ల బట్టలు చుట్టి అను నా గ్రామంలో ప్రొసెషన్ లో తీసుకెళ్లాము.
1: అండ్ హి సెడ్ హిస్ బాడీ ఆఫ్టర్ దట్ వి కెప్ట్ ఇన్ ఎ కాఫిన్ విత్ బోత్ ఆఫ్ హిస్ హ్యాండ్స్ స్ట్రెచ్డ్ ఓపెన్ అవుట్ సైడ్.
0: అప్పుడు ప్రజలందరూ వచ్చి ఎందుకు తీసి పెట్టారు మహారాజును?
1: అండ్ ద పీపుల్ స్టార్టెడ్ క్వశ్చనింగ్ వై ది టూ హ్యాండ్స్ ఆర్ కెప్ట్ అవుట్ సైడ్ ద కాఫిన్.
0: అమ్మా అలెగ్జాండర్ తాను గొప్పవాడు.
1: అలెగ్జాండర్ ద గ్రేట్ ద మైటీ.
0: వేలాది మంది సైన్యం ఉంటుండాలి.
1: And he has got large battalion of army.
0: కావలసినంత సిపాయిలు ఉంటున్నారు.
1: And he has many soldiers too.
0: కావలసినంత బంధువులు ఉంటున్నారు.
1: And he has got so many relations in.
0: కానీ ఇంతమందిని వదిలి తాను పోయేసప్పుడు పొట్టి చేతితో పోయాడు.
1: All the property, with all the army, with all the friends and relatives, he was leaving all alone.
0: ఏం తీసుకుని పోయాడు?
1: What is that he is taking with him?
0: ఏం తీసుకుని పోయాడు?
1: Nothing.
0: నిజ సత్యప్రవుడి తరణి నేరిన హరిశ్చంద్రుడి ధరబాసి చనగలేదా?
1: హరిశ్చంద్ర హూ రూల్ దిస్ ఎంపైర్ అడ్హీరింగ్ టు ది ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ హ్యాస్ హి నాట్ లెఫ్ట్ దిస్ వరల్డ్?
0: ఎల్ల లోకములేలు ఎలక సోయే నల్లరాజు తన వెంట భూమిని కొనుక్కున్న
1: కింగ్ నల హూ ఓన్ ద హోల్ ఆఫ్ ద వరల్డ్ కుడ్ హి టేక్ ఎనీ ల్యాండ్ విత్ హిమ్ అట్ ది ఎండ్?
0: తెలిసి సేతు ఉగట్టే అల్లనాటి శ్రీరాముడు ఇప్పుడు ఉరిగిపోయి ఉన్నవాడా?
1: ఈ రామచంద్ర హూ కన్స్ట్రక్టెడ్ ద బిల్ that bridge across the ocean, do you find him today?
0: Endarendra rajulu yeginaru,
1: many kings left,
0: okkarunu povari charamunu konchamaina cheyi pattukoni.
1: Would anybody collect take with them even a fistful thing?
0: Oka naya paisa kuda tisukoni povadani.
1: They could not carry with them even single naya paisa.
0: Inta mattini kuda tisukoni povali.
1: Not even the dust.
0: Kattagana padiki idiye bhagavantudu ichinatvanti oka sari ainatvanti oka meaning.
1: And this is the true meaning when God said these words.
0: Manavudu nenu ento goppa vaadni nenu kotisthuni nenu goppa vaadni ani cheptuntaru.
1: People go on declaring that they are really great, they are affluent, they are rich.
0: Monna Hyderabad lopla,
1: the other day in Hyderabad,
0: oka ekara bhoomi,
1: one acre of land,
0: 40 kotlu,
1: worth about 40 crores.
0: 40 crores ichi oka ekara bhoomini konnaru.
1: A person purchased that one acre of land at the cost of 40 crores.
0: Ayana poyadu registration chesadu.
1: He went to the registration office, got it registered.
0: Intiki vastu undagane tirigi praram poyindi.
1: While returning home, he died.
0: Ee enta koti teeskoni telivi ani kooti gudanu nochukoledu.
1: What happened to all the crores? He could not have even food to eat.
0: Kanaka dhanam manaku pradhanam kaadu.
1: Not the money that is important.
0: Kanaka manaku gunamee pradhanamu.
1: The character that is important.
0: దైవం యొక్క బలమే ప్రధానం.
1: ఇట్ ఈస్ ద డివైన్ స్ట్రెంగ్త్ అండ్ డివైన్ సపోర్ట్ దట్ ఇస్ ఇంపార్టెంట్.
0: ఆ దైవ భావంను అర్థం చేసుకుంటే సర్వము మనకు లభిస్తుంది.
1: దెన్ వన్స్ యూ అండర్స్టాండ్ ద గాడ్ అండ్ హిస్ లవ్ అండ్ కంపాషన్ ఎవ్రీథింగ్ కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: కనుక మీరందరూ కూడాను ధనం కూడా కావాలి, అది తినడానికి ఉండాలి. కానీ టూ మచ్ మనీ మనకు చాలా చెడ్డది.
1: టూ మచ్ మనీ ఇస్ వెరీ బ్యాడ్,
0: అది ప్రాణం తీస్తుంది.
1: ఇట్ మే ఈవెన్ కిల్ యువర్ దేన్.
0: కనుక మనము ఎంత మనీ మన కుటుంబానికి ఫ్యామిలీకి తగినంత మనీ ఉండాలి.
1: యూ రిక్వైర్ మనీ టు ది ఎక్స్టెంట్ టు మెయింటైన్ అవర్ ఫ్యామిలీ.
0: సమాజం కూడా మనం కొంతవరకు సహాయం చేయాలి.
1: ఆల్సో ఎక్స్టెండ్ సపోర్ట్ అండ్ హెల్ప్ సొసైటీ.
0: ఈ సమాజం మనతో పాటు జీవిస్తూ ఉండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ది సొసైటీ ఇస్ దేర్ బిసైడ్ us.
0: సమాజమే లేకపోతే మనం లేము.
1: Without society you do not exist.
0: సమాజానికి కూడా మనం సహాయం చేయాలి.
1: Therefore, we should help serve the society.
0: నీవు సెల్ఫ్ పైన సమాజం హెల్ప్.
1: Therefore, first self, then help, says Bhagavan.
0: కనుకని సెల్ఫ్ హెల్ప్ రెండు ఉంటేనే మానవత్వం జీవిస్తుంది.
1: The human life runs well with these two, self and help.
0: Selfish గా ఉండకూడదు.
1: But you should never be selfish.
0: Fish is better than selfish.
1: Fish is better than selfish.
0: A fish kaakunda manamu help ga undali.
1: Don't be fish, but be in the cell.
0: Ee vidhanga untundi jeevithanni aanandanga gadupthu povali.
1: Like this you can spend your life full of joy.
0: Nenu eppudu kuda aanandanga untanu.
1: Bhagavan is always continuously constantly blissful.
0: Naaku dukham ante emto, kashtam ante emto, బాధ అంటే ఏమిటో నాకేమీ తెలియదు.
1: భగవాన్ డస్ నాట్ నో వాట్ వరీ ఈజ్, వాట్ బాదరేషన్ ఈజ్, వాట్ ఎ ట్రబుల్ ఈజ్. హి హస్ నో ఐడియా ఆఫ్ వాట్స్ ఎవర్ వాట్ మిజరీ.
0: నన్ను ప్రెసిడెంట్ వచ్చి, ఇండియా ప్రెసిడెంట్, మీరు ఏమి కోరుతుంటారు స్వామి అన్నాడు.
1: ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆస్క్ స్వామి క్వశ్చన్, స్వామి వాట్ ఈస్ దట్ యు వాంట్.
0: నేను కోరేది ఒక్కటేను అన్నాడు.
1: స్వామి సేస్ ఐ వాంట్ ఓన్లీ వన్ థింగ్,
0: నేను నేనుగా ఉండాలి.
1: ఐ షుడ్ బి ఐ, దట్స్ ఆల్, సెడ్ భగవాన్.
0: అందరినీ ఆనంద పెట్టాలి.
1: భగవాన్ సెడ్ ఐ షుడ్ మేక్ ఎవ్రీబడి హ్యాపీ.
0: అందరూ హ్యాపీగా ఉండేప్పుడే నేను హ్యాపీ.
1: అండ్ ఆల్ ఆర్ హ్యాపీ, భగవాన్ ఇస్ హ్యాపీ.
0: ఇంతకంటే కావాల్సింది ఏం ఉండాలి?
1: వాట్ ఎల్స్, వాట్ మోర్ యు నీడ్?
0: పీస్ వద్దా మీకు అన్నారు.
1: యా స్వామి, డోంట్ యు వాంట్ పీస్?
0: పీస్ పీస్ ఎక్కడుంది? మన లోపల ఉంది గాని బయట అంత పీసెస్.
1: భగవాన్ సెడ్ వేర్ ఇస్ పీస్? ద పీస్ ఇస్ విత్ ఇన్ యూ, అవుట్ సైడ్ యూ ఫైండ్ పీసెస్.
0: ఆ పీసెస్ నాకు అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ సచ్ పీసెస్.
0: నా పీస్ నాకు.
1: ఐ పీస్ ఇస్ విత్ ఇన్ మీ.
0: కనుక మన పీస్ ని మనం కోరుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ బీ ఇన్ క్వెస్ట్ ఆఫ్ ది పీస్ విత్ ఇన్.
0: ఈ విధంగా మనం జీవితాన్ని గడపడం చాలా ధన్యమవుతుంది.
1: అండ్ ఇట్ ఈస్ ఓన్లీ వర్కింగ్ ఫర్ వన్స్ ఓన్ ఎమాన్సిపేషన్. If we spend life
0: ఎన్ని సాధనలు చేసినా, ఎన్ని గ్రంథములు చదివినా, ఎంత పిహెచ్డి తీసుకున్నా, అందరు కట్టకడబడికి అన్ని వదిలిపెట్టిపోయేవారే.
1: యు మే గెట్ వెరీ హై డిగ్రీస్, యు మే హావ్ స్కాలర్షిప్ అండ్ నాలెడ్జ్, యు హావ్ టు గివ్ దెం అప్ విన్ ది ఎండ్ అప్రోచ్.
0: కనుక ఎవరు కూడా ఏమి తీసుకుని పోలేదు.
1: నో వన్ హాస్ టేకెన్ విత్ ఎనీ వన్ ఎనీథింగ్ ఫ్రమ్ దిస్.
0: అందరు పీస్ఫుల్ గా ఉండాలి.
1: యు ఆల్ రిమైన్ పీస్ఫుల్.
0: అప్పుడే మనకు శాంతి.
1: Then only you will enjoy the true peace.
0: Kavi peace me korandi.
1: Desire for peace.
0: Idi nayaka korika.
1: That you should all desire, pray for peace. That is the desire of Bhagavan.
0: Indrone kavasinantam cheri unnadi.
1: In fact, in peace, everything else is contained.
0: Dhanadhanyamulu kaliginappudiki dharma gunam lekapothe prayojanam emiti?
1: You may have all the wealth, grain. If you don't sacrifice, what for all the possession?
0: Kaluka repati dinamu manam tirigi maatladam.
1: Bhagavan will speak to us again tomorrow.
0: Ee pillavadu naadu inta sepu maatladinattu vaadu.
1: Boy who spoke till now.
0: Veeda kutumbam chaala goppadi.
1: He hails from a very good family.
0: Margabandhu.
1: మార్గబంధు.
0: ఇక్కడ తాత.
1: గ్రాండ్ ఫాదర్.
0: ఫాదర్.
1: అండ్ హిస్ ఫాదర్ ఇస్ ఎ బ్యాంక్ మేనేజర్.
0: ఇతను మా కాలేజీకి వచ్చాడు.
1: కేమ్ టు అవర్ కాలేజ్.
0: ఢిల్లీ కాలేజీ వదిలి,
1: లెఫ్ట్ కాలేజ్ దేర్ ఇన్ ఢిల్లీ,
0: మా కాలేజీకి వచ్చి చేరి,
1: అండ్ హిస్ గాట్ అడ్మిటెడ్ టు అవర్ కాలేజ్.
0: మూడు సంవత్సరం అయిపోయింది.
1: హి స్పెండ్ త్రీ ఇయర్స్ హియర్.
0: అప్పటి నుంచి కూడాను పిహెచ్డి పిహెచ్డి పిహెచ్డి స్వామి చెప్పిన బాటలంతా కూడా పిహెచ్డిగా చేస్తున్నాడు.
1: అండ్ హి హస్ బీన్ వర్కింగ్ ఫర్ హిస్ డాక్టోరల్ డిగ్రీ అలాంగ్ ది లైన్స్ ఆఫ్ సాయి టీచింగ్.
0: ఎవరితోన చేరాడు,
1: డజంట్ జాయిన్ ఎనీబడి,
0: ఒంటరిగా కూర్చుంటాడు.
1: ఆల్ అలోన్ బై హింసెల్ఫ్
0: స్వామి యొక్క ఆర్డర్స్ నిర్వహిస్తుంటాడు.
1: ఒబేస్ ది కమాండ్ ఆఫ్ స్వామి.
0: అప్పటి నుంచి కూడాను మంచి ఉపన్యాసాలు ఇస్తున్నాడు.
1: సిన్స్ దెన్ హి స్టార్ట్స్ గివింగ్ వెరీ గుడ్ టాక్స్.
0: శంకర్ల వారి చరిత్రలన్నీ కూడా చదువుతున్నాడు.
1: హిస్ గోయింగ్ త్రూ ఆల్ ద టెక్స్ట్ కంపోజ్డ్ బై ఆదిశంకర.
0: ఆదిశంకర్ల విషయమంతా కూడా అరచేతిలో పెట్టుకున్నట్టుంటాడు.
1: అండ్ హి హస్ గాట్ ఆల్ ద కంపోజిషన్ ఆఫ్ ఆదిశంకర రైట్ నౌ విత్ హిమ్.
0: కనుక ఇట్టి బాయ్స్ మా దగ్గర ఎంతమందో ఉంటున్నారు.
1: దేర్ ఆర్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ బాయ్స్ ఆఫ్ దిస్ టైప్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్.
0: ఈ పిల్లవాడు ఆ పిల్లవాడు వీళ్ళందరూ కూడా చాలా గొప్ప బల్లెలవాడు.
1: ఆల్ ది బాయ్స్ ఆర్ అరౌండ్, దే ఆర్ నాలెడ్జబుల్ పీపుల్.
0: ఈనాడు రెండవ తొలి మాట్లాడాడు ఓ పిల్లవాడు.
1: అనదర్ బాయ్ హియర్,
0: వీడు కూడా మా స్టూడెంట్.
1: వాజ్ ఆల్సో అవర్ స్టూడెంట్.
0: అందరు కూడా ఎంత గొప్పవారు. వేదనారాయణ ఉన్నాడు.
1: వేదనారాయణ,
0: వారికి పేరే వేదనారాయణ.
1: హిస్ నేమ్ ఇస్ వేదనారాయణ.
0: ఆ వేదము లోపల చాలా ఆరితేరినట్టు.
1: He's an expert in Vedic literature.
0: Last year, President Pilipinchi.
1: President invited him.
0: Award ichadu.
1: Gave him award, national honor. Best teacher's award.
0: Nee award iskoni ekkada pothavu annadu.
1: And President asked him, with this award, where do you go?
0: I'm going to Puttaparthi.
1: Sir, I'm going to Puttaparthi.
0: Puttaparthi settle ayipoyanu.
1: I have settled there in Puttaparthi.
0: Nenu inka ekkada povanu.
1: I don't go anywhere.
0: అప్పుడు ఆయన చెప్పాడు, చాలా మంచి పిల్లవాడు, నీవు అక్కడే ఉన్న ఆయన.
1: యు ఆర్ వెరీ గుడ్ బాయ్, సెటిల్ దేర్ ఓన్లీ, రిమైన్ దేర్.
0: ప్రెసిడెంట్ స్వామి అంటే చాలా భక్తి.
1: ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎన్ ఆర్డెంట్ డివోటీ ఆఫ్ అవర్ మోస్ట్ బెలవ్డ్ భగవాన్.
0: అతను మహమ్మడన్.
1: ఈజ్ ఎ మహమ్మడన్.
0: అయినప్పటికీ
1: బట్ స్టిల్
0: స్వామి అంటే చాలా సాష్టాంగ పడిపోయి నమస్కారం చేస్తాడు.
1: అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బీయింగ్ ఎ మహమ్మడన్ ప్రాస్ట్రేట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ భగవాన్.
0: కనుక ఇలాంటి పెద్ద పెద్దలందరూ కూడా వచ్చి ఎన్నో విధములుగా కూడాను మా పిల్లలను వర్ణిస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడాను 500 మంది పిల్లలు పుట్టుంటారు. అందరు కూడాను పేపర్ లో వచ్చిందంటే ఎవరు చూడను. ప్రతి ఒక్కరు కూడాను జెలసి, వీళ్ళకందరికీ ఫస్ట్ క్లాస్, ఏ ఫస్ట్ క్లాస్, ఏ ఫస్ట్ క్లాస్. ప్రతి ఫస్ట్ క్లాస్ కూడాను సత్యసాయి కాలేజీ.
1: In fact, though it is not publicized, though it is not notified, all students secure first classes only.
0: Monna medical intopala chaala first class vachesaru.
1: The recently held medical entrance test, many secured first classes.
0: Engineering college lo first class vachadu.
1: They stood first in engineering entrance test.
0: Ekkada ma chinna palle.
1: And this is a small hamlet village.
0: Adike.
1: That Alike is a small village.
0: Alikeero chaliyachinte pillavaalu.
1: Alike is a very small village.
0: Vaallu iddaru idde first class.
1: And in fact there are two toppers, first class students.
0: Vaallu iddariki kudanu scholarship ichchanu.
1: Bhagavan gave them scholarships.
0: Vaallu iddarini kudanu America ku pampala.
1: And they are to be sent to America.
0: ఆ బాధ్యత నేను తీసుకున్నాను.
1: భగవాన్ హస్ యాక్సెప్టెడ్ ద రెస్పాన్సిబిలిటీ.
0: మీరు ఇక్కడే కాదు అమెరికాలో కూడా మీరు ఫస్ట్ క్లాస్ రావాలి.
1: భగవాన్ సెడ్ దట్ దే షుడ్ సెక్యూర్ ఫస్ట్ క్లాస్ ఈవెన్ ఇన్ అమెరికా.
0: చెప్పి అక్కడ పంపించాను.
1: భగవాన్ హస్ సెంట్ దెమ్.
0: కనుక ఈ విధంగా మా పిల్లలు బంగారు వంటి పిల్లలు.
1: యూఆర్ స్టూడెంట్స్, యూఆర్ ప్యూర్ గోల్డ్.
0: నాకు ఇనుము గోల్డ్,
1: ప్యూర్ గోల్డ్ అని చెప్పారు.
0: ప్యూర్ గోల్డ్,
1: ప్యూర్ గోల్డ్.
0: ఏది చెప్పినా కూడాను ఎటువంటి పని చెప్పినా దానికి సిద్ధమవుతుంటారు. వీళ్ళు ప్రతి సంవత్సరం కూడాను ఒక నెల పల్లెలంతా తిరుగుతారు.
1: ఈచ్ ఇయర్ దే గో రౌండ్ ది విలేజెస్ ఫర్ వన్ ఫుల్ మంత్.
0: 10 మూటలు బియ్యం తీసుకుని పోయి వండి రసం వేసుకుని సాంబార్ వేసుకుని కలిపి వారందరికీ ఉసిరి వారందరికీ పెడుతుంటారు.
1: దే కుక్ ఫుడ్. They make sambar, curry and all other things and serve all villages and poor people.
0: Intilo enta mandi unte anta mandi kuda pettuntaru.
1: They serve food to all the residents everywhere, all over the village.
0: Adi chuchi pallara varakandari kudanu chaala ayyo maa swami pampicharamma mimmanu ani ento aanandistuntaru.
1: The villagers are very happy watching these boys, serving them. Oh, Swami sent you here. And they enjoy their presence.
0: Maaku prasadam vachindani anadu illantha urchukoni snanam chesi prasadam anta mokkuni chaala pujistaru.
1: They decorate the whole house, they pray, and they will be waiting to receive prasadam.
0: ఇప్పుడు తిరిగి పోయాయి మన అంతా తిరిగి పల్లెలకు పంపిస్తా.
1: అండ్ లేటర్ దిస్ ప్రాజెక్ట్ బాయ్స్ విజిటింగ్ ఆల్ ది విలేజెస్ టు డిస్ట్రిబ్యూట్ ద ప్రసాదం విల్ బి అండర్టేకెన్.
0: మా పిల్లలు కేవలం ఒక చదువునందు మాత్రమే కాదు,
1: అవర్ స్టూడెంట్స్ హావ్ నాట్ రెస్ట్రిక్టెడ్ టు స్టడీస్ ఓన్లీ,
0: సాంగ్స్ నందు కూడాను,
1: ఇన్ మ్యూజిక్ దేర్ ఫస్ట్,
0: డాన్స్,
1: డాన్స్
0: అన్ని విధాలుగా కూడాను మా పిల్లలు స్టడీగా ఉంటారు.
1: ఇన్ ఎవ్రీ ఫీల్డ్ దే ఆర్ నెంబర్ వన్ టాపర్స్.
0: మేము చెప్పుకోకూడదు.
1: వీ డోంట్ సే జస్ట్ టు ఇన్ఫార్మ్ యూ, లెట్ యు నో.
0: కనుక పిల్లలు చేయనటువంటి పని ఒక్కటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ దట్ అవర్ బాయ్స్ కెనాట్ డూ.
0: ఇన్ని పల్లెలు పట్టణాలు తిరుగుతూ ఉంటారు, కానీ క్యారెక్టర్ విషయంలో అతి జాగ్రత్తగా ఉంటారు.
1: దే గో టు డిఫరెంట్ ప్లేసెస్ బట్ దే ఆర్ వెరీ కేర్ఫుల్ ఇన్ మెయింటైనింగ్ ద క్యారెక్టర్.
0: చాలా జాగ్రత్త.
1: They are highly careful.
0: Character is like the agni vantidi.
1: Character is like a fire.
0: Dan chuchu chaala dooranga unta.
1: And you should be very careful, watchful.
0: Aada pillalu kaani maga pillalu kaani.
1: Either boys or girls.
0: Anantapuramlo aada pillalu unnaru.
1: Have girls, they are in Anantapur campus.
0: Akkada 700 mandi unnaru.
1: There are 800 students.
0: Akkada chaala first class ostuntaru.
1: All of them secure first class.
0: ఆ పిల్లలు ఆడపిల్లలైనప్పటికీ సేవ చేయడానికి పల్లెలకు పోతే పాత ఇండన్ని పెరికి వేసి కొత్త ఇండ్లు కట్టించేసి
1: వస్తారు.
0: ఆడపిల్లలే
1: గర్ల్స్ డూ దాట్.
0: రాతి కట్టడాలు కట్టి
1: అండ్ దే బిల్డ్ హౌసెస్ ఫర్ దోస్ విలేజెస్.
0: చోని ఇండ్లు
1: హౌసెస్ ఆర్ బిల్ట్ ఆఫ్ స్టోన్.
0: మంచి కప్పు వేసి
1: గుడ్ రూఫ్ ఇస్ రైట్.
0: మీ ఇప్పుడు పోయి అడిగినప్పటికీ మీ ఇల్లు ఏమైనా కారుతున్నాయా అడిగితే లేదు స్వామి, మా పిల్లలు ఎంత భద్రంగా చేశారు, ఇంజనీర్లు కూడా చేయలేదు పని మా పిల్లలు చేశారు.
1: ఎనీవన్ గోస్ టు దెమ్ అండ్ క్వశ్చన్ దిస్ వే అబౌట్ ద రూఫ్, ఇస్ దేర్ ఎనీ లీకేజ్, దే సే నో స్వామి, ద చిల్డ్రన్ హావ్ బిల్ట్ ఇట్ ఇన్ ఎక్సలెంట్ వే, నో లీక్స్, నథింగ్.
0: అట్లే మా మగ పిల్లలు కూడా అంతే.
1: Boys are also like that.
0: Anantapuram,
1: Bangalore,
0: Puttaparthi.
1: Ee
0: muguru nunchi kudanu vellutaru pallaliku.
1: And students belonging to all the three campuses.
0: Three campuses ku poyi akkada bridge lo inke emaina padipoyi unte vaatantha kattatamu pettatamu aa gramasthulaku tagina sahayam chestuntaru.
1: If they find any bridges on the way in a collapsing condition, they seek the help of the local village and reconstruct them.
0: కనుక పిల్లలంటే కేవలం చదువుకోవడానికి మాత్రమే పోతున్నారని మాత్రం కాదు.
1: Therefore the students don't come here merely for learning.
0: లెర్నింగ్ కోసం మాత్రం రావద్దండి.
1: Don't come here merely for learning.
0: మీకు టైం చిక్కినప్పుడు లెర్న్ చేసుకో.
1: When you have time, yes, you learn.
0: కానీ మీరు చేయవలసింది సేవ.
1: What you should do is service, serve others.
0: భగవంతుడు ఇచ్చినది మీకు ఎందుకోసం?
1: Why God has given you this?
0: అందరూ మమే వాంసో జీవలోకే జీవభూత సునాతన.
1: You are the spark of God. You are eternal.
0: మీరందరూ సర్వీస్ చేయాలి.
1: Serve everybody. Be in service.
0: Service is God.
1: Service is God.
0: Serve all.
1: Serve all.
0: ఈ విధంగా బోధించటం చేతనే వారందరూ చక్కని మా పేరును తెచ్చుకుంటున్నారు.
1: Because they lead a life this way, they have a very good name in society.
0: ఎక్కడ పోయినప్పటికీ మా సత్యసాయి పిల్లలంటే తెల్ల వస్త్రం వేసుకున్న చూస్తే చాలా వీళ్ళంత సత్యసాయి పిల్లలు.
1: Wherever our students go, watching their white dress, they will identify them as students of our institution.
0: వాళ్ళ కేవలం డ్రెస్ కూడాను వైట్, టోపలు కూడాను వైట్.
1: Not only the dress that is white, they are white and bright within also.
0: హృదయం కూడా పవిత్రమైనటువంటివి.
1: Their heart is sacred and pure.
0: అటువంటి దీన్ని పోతుంటారు.
1: That is the position, the standard of our students.
0: కనుక మీరు చూస్తూనే ఉన్నారు దిన్నము పిల్లలు నన్ను ఏ విధంగా పట్టుకుని వస్తున్నారు, ఏ విధంగా తీసుకుని పోతున్నారు.
1: Must have been watching every day. How students follow Bhagavan standing in either way, helping him, supporting him.
0: Ye abbai MBA.
1: This boy on that side is an MBA graduate.
0: This boy also MBA.
1: The other boy is also an MBA student.
0: MBBS student. Then we could check now.
1: There's another boy who is doing his bits in MBBS.
0: The Vaidehi Medical College.
1: He's studying there in Vaidehi Medical College, established by Adhikeshavu.
0: Adhikeshavu
1: is admitting all such students. And is providing seats to all our students.
0: By medical college seat avalante leva idachali ivvali.
1: Outside, if you want to get a medical seat, you need to pay capitation fee with 250 lakhs of rupees.
0: 50 lakhs ekakunda monthly 3,000.
1: Above all, you need to spend 3,000 every month.
0: Kani maaku daggara 50 naya paisa kuda teesukoledu.
1: But Adhikeshavu has not collected even 50 naya paisa from our students.
0: Maa pillalandaru chechaaru.
1: They were all given free admission.
0: Tan chaala tyagi.
1: And is one of sacrifice.
0: Adunu mana hospital pakkalane untundadi.
1: And he stays there, just close to our hospital there in
0: Sathya Sai Super Speciality Hospital.
1: He is very close to Sathya Sai Super Speciality Hospital.
0: He worked in Bengaluru Super Speciality Hospital, so mood kattam.
1: There are three such Super Speciality Hospitals in Bangalore.
0: Okoka hospital, 5 crores, 6 crores.
1: Each hospital costs about 5 crores and 6 crores.
0: Kavasan materials antam unnai.
1: A lot of equipment, all the material they need.
0: Heart ku pote, akkada anni vaale chusukuntaru.
1: If you go to the cardiology wing, they will take care of you.
0: Heart ku poyinatundi variki ekkada poyina gaani variki inta dabbu kattali.
1: Have heart treatment, you need to pay heavily.
0: Andaru mana hospital ki vastuntaru.
1: All people come to our hospital.
0: Nenu moodu pramanalu chesanu.
1: Bhagavan has taken 3 vows.
0: Moodu empty di kadupuku tagina annamu.
1: That food is essential first.
0: Dehamuku tagina vastramu.
1: And the clothing.
0: Kani prapanchaniki tagina neeru.
1: And the water that is required for the whole world.
0: Kalga anni kondalaku kuda pipes ekkinchanu.
1: Bhagavan made arrangements to us to see that water is supplied by laying pipelines.
0: East Godavari, West Godavari, anta kuda kindane untunnayi neeru. Kavasanta paarutunnayi.
1: In fact, there is plenty of water in districts like East Godavari and West Godavari underneath.
0: Kani kini digeki veedledu.
1: But it's not possible to reach water.
0: Inta kaalamainappudiki vaaru oka drop kuda neeru tagaledu.
1: So many years passed, but they could not have even a drop of water.
0: Anyway, quote to
1: Bhagavan spent 80 crores.
0: Amtaki pipe vepichadu.
1: All pipes are laid out.
0: Meeru inka ikkada unnaru kabatti meeku teliyadu.
1: If you are here, you do not know what is happening.
0: Ninna ledu monna dinamu paper lo vesaru.
1: The other day the newspaper brought out this item.
0: Mana Pundi nunchi memu Madras ku neeru vestam.
1: And water is supplied from Pundi to Madras.
0: Madras pattanam andariki kuda icham.
1: All citizens of Madras have drinking water supply today.
0: Bidare sadarane bedam ledu.
1: There is no distinction poor in the rich whatsoever.
0: Adi memu cheppukovatam kaadu.
1: Not that we are praising ourselves.
0: Anta ichin tarvata ఒక 50 బస్సులు వచ్చినాయి మా పుట్టుబట్టికి.
1: When the project is completed, 50 buses reach in Prashant Nagar.
0: స్వామి మీకు ఎట్ట మేము కృతజ్ఞత చెప్పాలి.
1: All the devotees, all the inhabitants came over here. Swami, how are we to express our gratitude?
0: నా గ్రాట్యుటీ వద్దు.
1: Bhagavan said, I don't want it.
0: నా వారికి నేను ఇచ్చుకున్నాను.
1: You are mine, after all I have done to my own people.
0: కనుక మీకు ఏం కావాలి కాదు.
1: They said, what do you want?
0: మాకు డ్రింకింగ్ వాటర్ లేదు అన్నారు.
1: They asked, Swami, we don't have drinking water.
0: Chuttu samudra mundi.
1: You have got this sea around.
0: Tragadaniki neeru ledu.
1: But you don't have drinking water.
0: Ippudu Krishna nadi ni teesukoni poyi vaadiki drinking water anta kuda ichesanu.
1: Now the Krishna water is taken all the way and drinking water supplied to Madras.
0: Ninnati dinname.
1: Only yesterday.
0: Manchi time ku.
1: At the exact time.
0: Madras chernayi neeru.
1: The water reached in Madras.
0: Repu manam Purnahuti dinamu.
1: On the Purnahuti day,
0: akkada poi minister open chestunnadu.
1: Minister is going to inaugurate the drinking water supply plant.
0: Mem tiyan neeru tagi meku janmam janmam layindi.
1: Long time back we had pure drinking water.
0: కానీ ఈనాడు మేము ప్యూర్ వాటర్ తాగుతున్నాము.
1: టుడే వి ఆర్ డ్రింకింగ్ ప్యూర్ వాటర్. దేసే
0: కనుక మాకు చాలా ఆనందమే స్వామి.
1: వి ఆర్ వెరీ హ్యాపీ స్వామి. దేసే
0: ఈ విధంగా అన్ని దేశములకు అన్ని గ్రామములకు అన్ని పల్లెలకు మేము సేవ చేస్తున్నాము.
1: వి ఆర్ సర్వింగ్ ఆల్ విలేజెస్ ఆల్ టౌన్స్ ఆల్ సిటీస్ ఎవ్రీవేర్ ఆల్ ఓవర్.
0: సర్వాల్ సర్వాల్
1: సర్వ్ ఆల్
0: అందరికి మీరు సర్వ్ చేయాలి.
1: సర్వ్ ఆల్
0: మా పిల్లలకి అందరికీ చెప్పడం అదే నేను.
1: దట్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ భగవాన్ టు అవర్ స్టూడెంట్స్.
0: పిల్లలు ఎవరైనా సరే పక్కన బాధపడుతుంటే నీకు మిత్రుడైనా సరే అతనికి నువ్వు సహాయం చేయి.
1: ఇఫ్ యు ఫైండ్ ఎనీబడీ ది పూర్ అండ్ నీడీ బై యువర్ సైడ్ యు కమ్ టు దేర్ రెస్క్యూ యు కమ్ టు దేర్ టైమ్లీ హెల్ప్.
0: కాలేజీకి పోకపోయినా పర్వాలేదు నీవు వాడికి సహాయం చేయి.
1: బెటర్ యు డోంట్ గెట్ ఇన్ ద కాలేజ్ దట్ డే గివ్ ఇంపార్టెన్స్ టు సర్వీస్.
0: కనుకని మా పిల్లలు ఎలాంటి వారంటే నేను చెప్పుకోకూడదు కానీ నేను చెప్పిన దానికంటే ఇంకా ఎంతో ఎక్కువగా పిల్లలు పనిచేస్తున్నారు.
1: దో స్వామి ఈజ్ సేయింగ్ దిస్ వే హీ డస్ నాట్ వాంట్ టు సే ఓపెన్లీ బట్ ఇన్ ఫ్యాక్ట్ స్టూడెంట్స్ ఇన్ రియాలిటీ ఆర్ మచ్ మోర్ దెన్ వాట్ భగవాన్ సెడ్ అండ్ డిస్క్రైబ్డ్ నౌ.
0: ఎవరైనా పోతుంటే గుడ్డలు లేకపోతే తాను విప్పి వారికి ఇస్తాడు.
1: ఇఫ్ దే ఫైండ్ ఎనీబడీ హూ ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ క్లోత్స్ దే గివ్ దేర్ ఓన్ క్లోత్స్.
0: ఈ విధంగా పిల్లలు తయారు చేస్తున్నాము.
1: అండ్ సచ్ స్టూడెంట్స్ ఆర్ ట్రైన్డ్ హియర్.
0: కనుకనే దీనికి మేము బిల్డింగ్ కట్టించి పెట్టేస్తున్నాము.
1: దేర్ఫోర్ బిల్డింగ్స్ ఆర్ కన్స్ట్రక్షన్ కంటిన్యూస్లీ మోర్ అండ్ మోర్.
0: ప్రైమరీ స్కూల్ లోపల
1: ఇన్ ప్రైమరీ స్కూల్
0: చాలా చిన్న చిన్న పిల్లలు
1: 1200
0: మంది ఉన్నారు.
1: 1200 చిల్డ్రన్
0: వారిని తల్లిదండ్రులు విడిచిపెట్టి ఉండలేరు. మమ్మల్ని ఇచ్చిపెట్టి ఉండలేదు. కళాతురికి 2 దినాల లోపల తల్లిదండ్రులు మర్చిపోతున్నారు.
1: చిల్డ్రన్ కెనాట్ బి అవే ఫ్రమ్ దేర్ పేరెంట్స్. దే కెనాట్ బి అవే ఫ్రమ్ అస్ బట్ విద్ ఇన్ 2 డేస్ దే ఫర్గెట్ దేర్ పేరెంట్స్ అండ్ బిగిన్ టు స్టే విత్ అస్.
0: అక్కడికి వచ్చి చూసి మా బిల్లలు ఎంత మంచి వారైపోయినారు అని చాలా ఆనందిస్తుంటారు.
1: పేరెంట్స్ ఆర్ దే కమ్ అండ్ వాచ్ దేర్ ఓన్ చిల్డ్రన్ దే ఆర్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్ హౌ హ్యాపీ దే ఆర్ హియర్.
0: అంత తల్లిదండ్రుల కంటే అధికమైనటువంటి ప్రేమను చూపుతున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ హావ్ బీన్ షవరింగ్ లవ్ మచ్ మోర్ దాన్ దేర్ ఓన్ పేరెంట్స్.
0: కనుక మా పిల్లల యొక్క విషయంలో మీరు ఏమాత్రం సామాన్యుడిగా మీరు భావించకండి.
1: నెవర్ కన్సిడర్ అవర్ చిల్డ్రన్ స్టూడెంట్స్ ఆర్డినరీ.
0: వారు ఎంత గొప్పవారు.
1: దే ఆర్ రియల్లీ గ్రేట్.
0: దేశానికి అంతా కూడా నాయకుడిగా కావాలి.
1: దే ఆర్ గోయింగ్ టు బి ద లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: మీరు ఐడియల్స్ బాయ్స్ కావాలి.
1: దే ఆర్ గోయింగ్ టు బి ఐడియల్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: అప్పుడే మాకు చాలా సంతోషము.
1: దట్ ఓన్లీ మేక్స్ us హ్యాపీ.
0: ఎంత ఐడియల్ బాయ్స్ అవుతారా?
1: ఆర్ యూ ప్రిపేర్డ్ టు బి ఐడియల్ మాస్టర్స్?
2: You were listening to excerpts from A Divine Shower of Grace by Bhagwan Baba on the 16th of August 2006 in Prashanthi Nilayam during the Ati Rudra Mahayagnam. Baba highlighted that although money is certainly essential for life, excess wealth can sometimes even lead to loss of life. He therefore advises everyone to adopt simple living. Thank you and Sai Ram.

విశ్రమించక విశ్రమించక నాతోడ వెడలి రండు, వించు దృశ్యంబు కాంచి మీరు కంటి

0: విశ్రమించక నాతోడ వెడలిరండు. సత్యమిది అని తెలుపుదు సంతసముగా, సత్యమిది అని తెలుపుదు సత్యమిది అని తెలుపుదు సంబరముగా.
1: సీయింగ్ దిస్ ఎఫిమరల్ అపారెంట్ వర్డ్ నెవర్ థింక్ దట్ ఇట్ ఇస్ పర్మనెంట్ అండ్ ట్రూ. Do not sleep, don't be in slumber. Follow me, walk with me. I'll show you the path of truth in all happiness and joy.
0: Vidyarthulara,
1: students.
0: Bharatiya charitram pavitramu antai kudanu samskruti pai aadharapadi untundi.
1: The history and the sacredness of Bharat, they all depend on the culture.
0: Veda shastri itihasa purana pramanam lanni kudanu ee samskruti paine aadharapadi unnadi.
1: All the sacred texts of this land, the Vedas, the itihasas and other all shastras,
0: Bharatiya samskruti samskrutam pai aadharapadi unnadi.
1: Samskriti, the culture, is based on Samskruta, the Sanskrit.
0: Prachina kalam nundi prati palleyandu kudanu samskrutamune vaadukunetundi vaaru.
1: In ancient times in Bharat, in every village, Sanskrit was the spoken language.
0: Prati manavudu kudanu okarinokaru kshema samacharamlu prashninchi samayam nandu kudanu సంస్కృత భాషనే ఉచ్చరించేవారు.
1: దే యూజ్డ్ సంస్కృత్ ఇన్ ద రెగ్యులర్ కన్వర్సేషన్స్.
0: వీధి నాటకములందు కూడాను సంస్కృత పదములే ఉపయోగించేటువంటి వారు.
1: దే మేడ్ యూజ్ ఆఫ్ సంస్కృత్ అండ్ సంస్కృత్ వర్డ్స్ ఇన్ ఆల్ దేర్ డ్రామాస్.
0: అర్థము తెలియకపోయినప్పటికీ ఆ సంస్కృత పదములందు ఉండేటువంటి ఒక మాధుర్యము ఇట్టిది అట్టిది అని ఎవరు వర్ణించలేకపోయారు.
1: Though the meaning of every Sanskrit word may not be known, but the sweetness as we hear it, it's
0: a Draupadi vastraapaharanam ani veedhanaatakam aadutunna samayam lopala oka javanu akkada undetunti vaadu chootudu ani vantaniki peru.
1: As a play was staged, there is one associate standing there.
0: Ee veshamu aa stage ki vachinappatikini ఎవరండి మీరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకోసం వచ్చారు అని ప్రశ్నించేటువంటి ఒక పని ఆ సూతకుంది.
1: ద ఫస్ట్ వన్ ప్రెసెంట్ దేర్ ది సూతక ఆస్క్స్ ఎనీ యాక్టర్ దట్ గెట్స్ ఆన్ టు ద డయస్ ది డీటెయిల్స్ హూ హీ ఈజ్ అండ్ ద రోల్ హీ ప్లేస్.
0: మొట్టమొదట ధర్మరాజు ఆ స్టేజ్ లో ప్రవేశించాడు.
1: ఫస్ట్ ధర్మరాజు స్టెప్ డౌన్.
0: సూతుడు ప్రశ్నించాడు.
1: సూతుడు ఆశ్రయం
0: ఎవరండి మీరు,
1: హూ ఆర్ యూ,
0: ఎందుకు వచ్చారు,
1: వై హ్యావ్ యూ కమ్,
0: ఎక్కడి నుంచి వచ్చారు,
1: వేర్ డు యూ కమ్ ఫ్రమ్
0: అని అడిగేటప్పటికీ,
1: వెన్ యూ ఆస్క్ దీస్ క్వశ్చన్స్,
0: అధభ్ర శుభ్ర సారదభ్ర విభ్రమ భ్రమణ విభ్రాజమాన ధ్వజ పటాంచిత సింధురద్వార సంబద మదగంధ కందరం బెత్తిన ధర్మరాజరి ఎరుంగవ సూత సూతకుల నేత అని జవాబిచ్చాడు. అధభ్ర శుభ్ర సారదభ్ర విభ్రమ భ్రమణ ధర్మరాజుకు ఇన్ని విధములైనటువంటి టైటిల్స్ అంతా ఉన్నాయి.
1: ధర్మజ హ్యాస్ సో మెనీ టైటిల్స్.
0: అధభ్ర శుభ్ర విభ్ర అధభ్ర శుభ్ర సారదభ్ర విభ్రమ భ్రమణ విభ్రాజమాన ధ్వజపటాంచిత సింధురద్వార సమదమదగంధ కందరంబెత్తిన ధర్మరాజుని ఎరుంగవ సూత సూతకుల నేత. నా ఎట్టి పరిస్థితులు ఎందైన కూడాను, త్రికాలములు ఎందు కూడాను, ఎట్టి బాధలు ఎందైనా, ఎట్టి కష్టములు ఎందైనా, ఎట్టి దుఃఖములు ఎందైనా, నేను సత్యమునే పలికేటువంటి వాడను. నా పేరు

0: ధర్మజుడు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ ఎట్ ఆల్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్స్ అండ్ ట్రిబులేషన్స్ ఐ ఆల్వేస్ హోల్డ్ ఆన్ టు ట్రూత్. మై నేమ్ ఇస్ ధర్మజ.
0: ధర్మము మొట్టమొదట స్టేజ్కి ప్రవేశించింది.
1: Therefore, it is dharma that has stepped onto the stage first time.
0: ప్రపంచమే ఒక వేదిక.
1: The whole world is a stage.
0: మాయనే ఇక్కడ సూతుడు. మాయనే సూతుడు.
1: And this maya illusion is సూతుడు.
0: ఆ వచ్చినటువంటి వ్యక్తిని ప్రశ్నిస్తుంది.
1: And this maya illusion questions.
0: కనుకనే ఆ ధర్మం అనేటువంటిది ఇన్ని విధమైనటువంటి యొక్క శక్తులతో ఇన్ని విధమైనటువంటి యొక్క బహుమతులతో జగత్ వ్యాప్తిని గావించి ప్రతి వ్యక్తి యందు కూడాను ధర్మము ప్రవేశించి అధర్మమును నిర్మూలం గావించి సత్యమార్గములో ప్రజలను నడిపించేటువంటి యొక్క స్వరూపమే ఈ ధర్మం యొక్క స్వరూపం.
1: Therefore it is dharma that steps on to the dais, playing the first role, showing its power and capacities, so that man may tread along the path of dharma and truth.
0: అట్టి ధర్మము ప్రాచీనమైన యొక్క వేద ప్రశ్నమును సత్యం వద ధర్మం చెర అని ప్రత్యేకంగా ప్రబోధిస్తూ వచ్చింది.
1: Therefore it was taught specially in those times that one should speak truth and follow dharma.
0: మాయన ఈ జగత్తునందు ఏమైనా నీవు మర్చవచ్చును కాని ఏమైనా నీవు వదలవచ్చును కాని సత్యమును ధర్మమును వదలవద్దు. సత్యమును పలుకు, ధర్మమును ఆచరించు.
1: యు మే ఫర్గెట్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్, యు మే డ్రాప్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్, బట్ హోల్డ్ ఆన్ టు ట్రూత్, ఫాలో ద పాత్ ఆఫ్ ధర్మ.
0: ఈ వేదమైనటువంటి యొక్క పలుకులు ఎంతమంది నడుచుకుంటున్నారు? ఎంతమంది దీన్ని పాటిస్తున్నారు?
1: హౌ మెనీ ఫాలో దిస్ పాత్, హౌ మెనీ అబ్జర్వ్ దిస్ ప్రిన్సిపల్.
0: ఈ సత్యము ధర్మము మనసు నుంచి వచ్చేటువంటివి కాదు.
1: సత్య అండ్ ధర్మ ఆర్ నాట్ ది ప్రొడక్ట్స్ ఆఫ్ ద మైండ్.
0: హృదయా బుద్ధి యొక్క కంపాషన్, కరుణ చేతనే ఇవి ఆవిర్భవించేటువంటివి.
1: Satya and dharma, they are born because of the kindness of buddhi or intellect.
0: Karmamulu cheta vaddilletuntivi kaadu.
1: They cannot be fostered by action.
0: Kanuka ivi hrudayam nundi aavirbhavinchali.
1: Therefore they must arise from one's own heart.
0: Madhyamargamlo prakruti yokka bhavamunu puraskarinchukoni abhyasamulu chesukuneetuntivi kaadu.
1: You cannot get them by practicing in this world in the halfway.
0: Duradrishtavashattu,
1: unfortunately,
0: inaati manavudu buddhini vismarinchutunnadu.
1: Man has forgotten his intellect.
0: Hrudayanni marchipothunnadu.
1: He has forgotten his heart.
0: Manasane lakshyam nandunchukuntunnadu.
1: He centers his
0: manasunu anusarinchadaniki prayatnistunnadu.
1: He wants to follow his mind.
0: Manasunu adharamuga gonna manavundu.
1: The man who goes by his mind,
0: pashuvu kantenu hinamai patanamagunu,
1: he will ruin himself much worse than an animal.
0: Buddhi nadaramuga gonna budhajanundu,
1: an intelligent one who follows the intellect,
0: pashupati ga marunani palke parthivibhudu,
1: the lord of Parthi says, the one intelligent person who follows the intellect will transform into
0: nani palke parthi vibhudu.
1: The lord of Parthi says that an intelligent one who follows the intellect would be pashupati or divine.
0: Manavundu inaadu prathi manavudu kudanu oka sankalpam prarambhamaina tatchaname action.
1: Today what happens is everyone As thought starts there, he resorts to action.
0: Adi manasu yokka lakshanam.
1: That is the quality of the mind.
0: Meeru lakshanam ani cheppakoddu, avalakshanam.
1: You cannot call it quality, it is weakness.
0: Thoughts vachina tatchaname action lo pravesha pettakoddu.
1: You should not resort to action the moment thought arises.
0: Tatchaname adi buddhiki andinchali.
1: You should pass it on to intellect.
0: Akkada buddhi nirnaya shakti chestundi.
1: Their intellect discriminates.
0: నిత్యానిత్య విషయ పరిశీలన సల్పుతుంది.
1: It examines what is transient and permanent.
0: Is it right or wrong?
1: It discriminates between is it right or wrong, good or bad.
0: ఆ విచారణ చేయటం చేతనే మానవుడు సక్రమమైన మార్గంలో ప్రవేశిస్తాడు.
1: As he exercises this discrimination, he treads along the right path.
0: సమస్త పంచభూతములకును నిలయము ఆకాశము.
1: For all the five elements, the central space, the central one is
0: sky. Akashamunaga shabdamunaku nilayamu.
1: Means it's the center for all the sound.
0: Ee shabdam ekkada nunchi vachindi?
1: Where from does it come?
0: Shabda brahmamayi.
1: The sound.
0: Chara charamayi.
1: The mobile and immobile.
0: Jyotirmayi. Vangmayi.
1: The light. Speech.
0: నిత్యానందమయీ.
1: ఎటర్నల్ బ్లెస్.
0: పరాత్పరమయీ.
1: డివైన్.
0: మాయామయీ. శ్రీమయీ.
1: ఇల్యూషన్. ద వెల్త్.
0: ఇవన్నీ కూడాను శబ్దం నుండి ప్రారంభమైనటువంటివి.
1: దే ఆల్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ సౌండ్.
0: ఈ శబ్దం ఎక్కడి నుంచి?
1: వేర్ డస్ ఇట్ కమ్?
0: ద బ్రహ్మమయీ. బ్రహ్మము నుంచి శబ్దం ప్రారంభమైంది.
1: ది సౌండ్ కేమ్ ఫ్రమ్ బ్రహ్మన్.
0: ఈ శబ్దం నుండి ఆత్మ ప్రారంభమైంది.
1: దెన్ దేర్ కమ్స్ ది ఆత్మ, ది స్పిరిట్.
0: ఆత్మ నుండి మనసు పుట్టింది.
1: మైండ్ ఇస్ బోర్న్ టు దిస్ ఆత్మ.
0: మైండ్ నుండి వాక్ పుట్టింది.
1: అండ్ ఇట్ ఈస్ ద వర్డ్ ఆర్ ద స్పీచ్ దట్స్ బోర్న్.
0: వాక్ తర్వాతనే యాక్షన్ జరిగింది.
1: అండ్ దేర్ ఆఫ్టర్ యాక్షన్.
0: కనుకనే ఆత్మకు మొదటి పుత్రుడు మైండ్.
1: Therefore, mind is the first son of Atma, the spirit.
0: Mind putrude vaku.
1: And this word or the talk is the son of mind.
0: Atma ku grandson.
1: Therefore, the speech faculty is the grandson of this Atma, the
0: soul. Vaku naku kriya, great grandson.
1: And therefore, the action kriya is great grandson.
0: Karuka mana kriya, mana vaku, mana manasu, mana atma okka family.
1: And therefore the action and the speech faculty, mind and the spirit belong to the same family.
0: Mind anetvanti daniki kevalamu aneka vidhamainatvanti yokka upamanamulu cheptuntaru kani chaala porapatu.
1: They compare the mind in varied ways, but it's a mistake.
0: Atma yokka swabhavamune akkada undali.
1: The mind should have the same traits of that of Atma.
0: Putra namam si.
1: It is Atma that takes the form.
0: Atmane tana kumarunu swarupamlo udhavistunnadu jagatthanandu.
1: It is Atma that takes the form of his own
0: Tandri
1: son.
0: Tandriye kumarunu swarupamlo udhavistunnadu.
1: It is the father who takes the form of his own son.
0: Kabatti Atmaku direct ga vachinatvanti kumarudu manasu.
1: Therefore the mind is the first son of Atma.
0: Kanuka mind nu inta nichanga manam upayoginchararu.
1: So we should never make our mind bad.
0: Ishtam vachinattuga danini pravesha pettararu.
1: We should not allow it to waver.
0: Drushyamulanta chustundi.
1: It watches the scenario.
0: Shabdamulanta vintundi.
1: It listens to all.
0: Kani daniki okka swaroopam ledu.
1: But it has no form as such.
0: Form ledu kani sarva karmanu manase aacharimpajestundadi.
1: Though mind has no form as such, but it's responsible for all actions.
0: Aithe kanipinche samasta drushyamulu kudanu upayoginchavalsinatuvve kada. దీనిని త్యజించవలసింది కాదని మీరు భ్రమించవచ్చు.
1: యు మే బి హ్యావింగ్ ఎ ఫీలింగ్ దట్ ఆల్ ది ఆబ్జెక్ట్స్ దట్ యు సీ విత్ ది ఫిజికల్ ఐ మస్ట్ బి మేడ్ యూజ్ ఆఫ్.
0: మూడు స్థానములు ఉంటున్నవి.
1: బట్ దేర్ ఆర్ త్రీ పొజిషన్స్.
0: జాగ్రత్త స్వప్న సుషుప్తులు,
1: ద వేకింగ్ స్టేట్, ద డ్రీమింగ్ స్టేట్ అండ్ ద డీప్ స్లీప్.
0: విశ్వుడు జాగ్రత్త.
1: ది విశ్వుడు ఇస్ ది వేకింగ్ స్టేట్.
0: ఆ విశ్వుని యొక్క స్వరూపం అనగా అనేక రూపనామములతో కూడినటువంటిది.
1: విశ్వుడు ది వేకింగ్ స్టేట్ ఇస్ ఫుల్ ఆఫ్ నేమ్స్ అండ్ ఫార్మ్స్.
0: ఇంకా ప్రాజ్ఞుడు
1: సెకండ్
0: నిద్రావస్థ, స్వప్నావస్థ.
1: ద సెకండ్ స్టేట్ ఇస్ ప్రాజ్ఞుడు, ద డ్రీమింగ్ స్టేట్.
0: ఈ ప్రాజ్ఞుడు అనేటువంటి దానికి కూడాను ఈ విశ్వుడు అనేటువంటి మైండ్ అనేక సంకల్పంతో రూపొందింపచేస్తాడు.
1: ఇట్ ఈస్ ద మైండ్ ది విశ్వుడు హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద థాట్ ప్రాసెస్.
0: నీకు నిద్ర వచ్చింది,
1: యూ స్లీప్.
0: ఆ నిద్ర లోపల నీవు బొంబాయి పట్టణాన్ని చేరావు.
1: దేర్ ఇన్ యువర్ డ్రీమ్ యూ రీచ్డ్ బాంబే.
0: అక్కడ అన్ని రకమైనటువంటి ఒక అనుభూతులు నీవు పొందావు.
1: యూ హ్యాడ్ వేరీడ్ ఎక్స్పీరియన్సెస్.
0: తల్లిదండ్రులను చూచావు.
1: యూ సా యువర్ పేరెంట్స్.
0: ఫ్రెండ్స్ ని చూచావు.
1: మెట్ యువర్ ఫ్రెండ్స్.
0: అన్ని విధాలు ఆనందించావు.
1: యూ ఆర్ హ్యాపీ.
0: కానీ ఇంత మందిని ఏది సృష్టించింది?
1: What is that created all this?
0: Mind.
1: It is the very mind that
0: Nindu Sustinchindi.
1: It created you also.
0: Prayanani Sustinchindi.
1: I travel.
0: Bombay Sustinchindi.
1: Bombay.
0: Talidamru Sustinchindi.
1: Parents.
0: Mitrunu Sustinchindi.
1: Friends.
0: Samasta Bazaru Kudanu Sustinchindi.
1: And the mind created all streets that you walked around.
0: Aiti Sustinchindi Matrame Kani Anubhavinchatam Ledu.
1: Mind created, but it has not experienced.
0: Kalalo Chuchina. నిద్దెలు మేడలు కన్నులు విప్పిన లేవు కదా.
1: ఆల్ ద మ్యాన్షన్స్ అండ్ ప్యాలెసెస్ దట్ యు ఫైండ్ దేర్ ఇన్ ద డ్రీమ్ యూ డోంట్ ఫైండ్ దెమ్ యాజ్ యూ ఓపెన్ యువర్ ఐస్.
0: చూచావు బొంబాయిలు అంతా కూడా మెరీన్ డ్రైవింగ్ కూడా చూచావు.
1: దేర్ యూ హ్యావ్ సీన్ ద మెరైన్ డ్రైవ్ దేర్ ఇన్ బాంబే.
0: కానీ తెల్లవారేటప్పటికీ ఏ దృశ్యము లేదు.
1: నెక్స్ట్ మార్నింగ్ యాజ్ యూ ఓపెన్ యువర్ ఐ యూ డోంట్ ఫైండ్ ఎనీ.
0: శివాజీ పార్క్ లో పోయి నువ్వు ఆటలంతా చూచావు.
1: You have seen all kinds of
0: sports there.
1: Next morning you get up, you don't find anything.
0: Kali Temple Road lo pravai Dharma Kshetra ni kuda chuchavu.
1: You have seen that Dharma Kshetra, the great center there in Bombay.
0: Kali Tellavaru lechetappudiki Prashanthi Nilayamlone unnavu.
1: The moment you get up next morning, you find yourself in Prashanthi Nilayam.
0: Ee chuchindi evaru?
1: Who saw that?
0: Ee anubhavinchindi evaru?
1: Who experienced?
0: Anubhavimpa chesindi evaru?
1: Who made you experience?
0: Anta manase.
1: Everything is the act of the mind.
0: కనుకనే ఇది అనేక రకములైనటువంటి ఒక నాటకం ఆడిస్తుంది.
1: ఇట్ ప్లేస్ ఆల్ టైప్స్ ఆఫ్ డ్రామా.
0: కనుక మనము చేసినవి చూచినవి అన్నీ కూడాను దృశ్యకల్పితమైనటువంటివి కానీ హృదయ సంబంధమైనటువంటివి కాదు.
1: సో ఆల్ దట్ యు హావ్ డన్, ఆల్ దట్ యు హావ్ సీన్, దే ఆర్ ఓన్లీ జస్ట్ మేడ్ బై ద మైండ్ బట్ నాట్ ఆఫ్ యువర్ ఓన్.
0: చూచేది వేరు.
1: వాట్ ఈస్ దట్
0: చేసేది వేరు.
1: వాట్
0: చదివేది వేరు.
1: వాట్ ఈస్ స్టడీస్ డిఫరెంట్. Study is different.
0: Kani chesedi veru.
1: But what you do is altogether
0: different. Vidyarthulu ikkada unnaru.
1: Students are here.
0: Mee textbooks anta chadutunnaru.
1: You read your textbooks.
0: Mee yokka adhyapakulu anta meeku chakkaga bodhisthunnaru.
1: Teachers teach you well.
0: Kani degree ni teeskuntunnaru.
1: You receive your degree.
0: Udyogam labhistundadi.
1: You get the job.
0: Udyogamlo praveshinchavu.
1: You take it.
0: Kani neevu chadivinavi aa udyogamlo em upayoga pettunnavu.
1: To what extent you make use of that what you study?
0: ఏ మాత్రం కూడా నువ్వు ఇక్కడ చదివినవి అక్కడ ఉద్యోగంలో ఉపయోగపెట్టడం లేదు.
1: యు ఆర్ నాట్ మేకింగ్ యూజ్ ఆఫ్ ఎనీథింగ్ దట్ యూ స్టడీ హియర్ దేర్ ఇన్ ద జాబ్.
0: ఎందుకు ఈ చదువులు?
1: వై దిస్ స్టడీ?
0: చదివినటువంటివి సమాజం లోపల వినియోగించడానికి తగినటువంటి శక్తి సామర్థ్యం కలిగి ఉండాలి.
1: యూ షుడ్ హ్యావ్ దట్ కెపాసిటీ టు మేక్ యూజ్ ఆఫ్ యువర్ స్టడీస్ వాట్ యూ స్టడీడ్ హియర్ టు రెండర్ సర్వీస్ ఇన్ సొసైటీ.
0: కేవలం ఏదో సర్వీస్ చిక్కింది.
1: You secure a job.
0: నా పొట్ట నిండుతుంది.
1: I fill my belly.
0: కేవలం కుటుంబం జరుగుతుంది.
1: I maintain family.
0: జీవితం వెళ్ళిపోతుంటారు.
1: I carry out my living.
0: ఇంకే చాలనుకుంటున్నాము.
1: You are satisfied with that.
0: ఏ వ్యక్తి అయినా కూడాను.
1: Any person.
0: నేను చదివినది ఏమిటి?
1: What is it I study?
0: నేను చేసేది ఏమిటి?
1: What job I do?
0: ఈ చదువు వల్ల వచ్చిన ఫలితం ఏమిటి?
1: What is the result of my studies?
0: అనేటువంటి యొక్క సత్యాన్ని ఎవడు కూడాను విచారించడానికి ప్రయత్నించడం లేదు.
1: No one investigating to understand this truth.
0: కనుకనే చదివినటువంటిది ఎక్కడ పెట్టాలి? సమాజం లోపల, సంఘం లోపల, మనం జన్మించినటువంటి యొక్క సమాజంలో దీనిని తగినటువంటి రీతిగా ఉపయోగపెట్టాలి.
1: Therefore, all that we have studied must be fully made use of as we render service to the society where you are born.
0: వంట వండినావు.
1: You just cooked it there in the kitchen.
0: అన్ని చక్కగా మంచి టేస్ట్ గానే ఉంటున్నాయి.
1: All items are delicious.
0: కానీ ఎన్నో విధమైనటువంటి రకమైనటువంటి వంటలు వండావు.
1: So many preparations are made.
0: కానీ
1: బట్
0: దానిని తెచ్చి డైనింగ్ హాల్ లోపల వచ్చినటువంటి గెస్ట్ కు మనం వడ్డించినప్పుడు కదా దీనివల్ల దీని ఫలితం లభిస్తుంది.
1: ది యాక్చువల్ రిజల్ట్ విల్ బి నోన్ ఇఫ్ ఓన్లీ వెన్ దీస్ డెలీషియస్ ఐటమ్స్ ఆర్ బ్రాట్ ఫ్రమ్ ద కిచెన్ అండ్ సర్వ్ టు ద గెస్ట్ ఆన్ ద డైనింగ్ టేబుల్.
0: వంట రూమ్ లో చేసినటువంటి వంట రూమ్ లోనే పెట్టి
1: ఇఫ్ ది ప్రిపరేషన్స్ ఆర్ దేర్ ఇన్ ద కిచెన్
0: వచ్చిన గెస్ట్ అంతా కూడా హోటల్ కు తీసుకుని పోతే వంట ఎందుకు చేయించాలి?
1: ఇఫ్ యూ టేక్ ఎస్కార్ట్ గెస్ట్ టు a hotel, what for all the preparations?
0: ఈ చేసిన వంట ఏమి ప్రయోజనము?
1: What is the use of all the preparations made?
0: ఎంత నిరుపయోగము.
1: It's all useless.
0: కనుకనే అదే విధంగానే మనం తెలుసుకున్నటువంటి మంచి విషయములు,
1: all the things we have known,
0: మనం అనుభవించినటువంటి మంచి విషయములు,
1: all good things we experience,
0: మనసులో ప్రింట్ అయిపోవాలి,
1: must be imprinted on our mind.
0: అది ఏ ఒకానొక సమయం లోపల,
1: this at one time,
0: మెసేజ్ తీసుకుని వచ్చాడు కృష్ణు నుంచి గోపికల దగ్గరికి ఉద్ధవుడు.
1: ఉద్ధవ బ్రాట్ ఎ మెసేజ్ ఫ్రమ్ కృష్ణ టు గోపికాస్.
0: కానీ ఆ మెసేజ్ ని ఎవరికి అందించడానికి వీలు కాకపోయింది.
1: ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ టు హ్యాండ్ ఓవర్ దిస్ మెసేజ్ టు ఎనీ వన్.
0: గోకులములో ఉండినటువంటి గోపికలు, గోపాలులు కృష్ణుని యొక్క ప్రేమను మనసులో హత్తుకొని పోయినటువంటి వారు.
1: ద లవ్ ఆఫ్ కృష్ణ ఇస్ ఇంప్రింటెడ్ ఆన్ ది హార్ట్స్ ఆఫ్ అవర్ బాయ్స్.
0: ఉపనిషత్తులు, వేదాంతములు, యోగములు అన్ని తెలుసుకున్నటువంటి వాడు ఈ యొక్క బంటు.
1: ఉద్ధవ ఇస్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ ఆల్ సీక్రెట్ టెస్ట్ అండ్ ఆల్సో యోగ శాస్త్ర.
0: ఉద్ధవుడు కృష్ణుడి దగ్గరనే చెప్పాడు, స్వామి చదువు సంధ్యలు లేనటువంటి వాడు మూర్ఖులు ఈ గోపికలు.
1: ఉద్ధవ సెడ్, ఓ స్వామి కృష్ణ, ద గోపికాస్ ఆర్ ఇల్లిటరేట్.
0: ఈ ఏమాత్రం కూడా నువ్వు అర్థం చేసుకోలేరు.
1: దే డోంట్ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
0: అలాంటి వారికి తమరు ఆజ్ఞిస్తే నేను అక్కడికి పోయి ఒక యోగమును బోధింపజేసి తద్వారా తమ యొక్క సాక్షాత్ స్వరూపాన్ని వాళ్ళకి తప్పక కలిగించేస్తానున్నాడు.
1: ఓ లార్డ్, ఇఫ్ యు పర్మిట్ మీ, ఐ విల్ గో ఓవర్ దేర్ అండ్ టీచ్ దిస్ యోగ శాస్త్ర టు దోస్ గోపికస్ టు ఎక్స్పీరియన్స్ ద డివినిటీ.
0: అయితే కృష్ణుడు పంపాడంటేనే ఆ గోపికలు వస్తారు, కానీ ఇంకెవరు పంపినారన్నారు రాడు.
1: గోపికస్ విల్ రెస్పాండ్ ఇఫ్ ఓన్లీ ఐఎమ్ సెంట్ బై యూ, నాట్ బై ఎనీబడి.
0: వాళ్ళకేమిటి, ఏ దేవుడు లేడు.
1: దే హ్యావ్ నో అదర్ గాడ్.
0: బ్రహ్మం వచ్చాడు, బ్రహ్మం మేము చూడలేదు.
1: బ్రహ్మ అపియర్డ్, దే సేడ్ వి హావ్ నాట్ సీన్
0: బ్రహ్మ. విష్ణు వచ్చాడు, మేము చూడలేదు విష్ణువును.
1: విష్ణు కేమ్, వి హావ్ నాట్ సీన్ హిమ్ బిఫోర్.
0: శివుడు వచ్చాడు, మేము చూడలేదు శివుడు.
1: శివ, వి నెవర్ మెట్ హిమ్ ఎర్లీ.
0: చూడనటువంటి దానిపైన ఏ రీతిగా మేము లగ్నం గావించేది మా మనసు.
1: హౌ కెన్ ఐ కాన్సంట్రేట్ మై మైండ్ ఆన్ దాట్ ఐ హావ్ నాట్ మెట్.
0: ఒక్కడే కృష్ణుడు.
1: వి హావ్ సీన్ ఓన్లీ వన్ కృష్ణ.
0: అతని యొక్క శక్తి సామర్థ్యం అనుభవించినది ఆ ఒక్కని ద్వారానే.
1: We could enjoy his power and capacity.
0: కనుక మాకు కృష్ణుడు తప్ప అన్యం మాకు అక్కర్లేదు.
1: Excepting Krishna, we don't want anyone.
0: కనుకనే కృష్ణుణ్ణి ఎవరు పోయినప్పటికీ అలవ్ చేసేటువంటి వారు కాదు కృష్ణుడు యొక్క భక్తికి.
1: సో దే నెవర్ అలౌడ్ ఎనీవన్ ఎల్స్ టు స్టెప్ ఇన్ దేర్.
0: ఇంత చీటీ రాసివ్వండి, మీరు రాసిస్తే కానీ వారు నన్ను ప్రవేశపెడతారు, లేకపోతే నన్ను అక్కడ ప్రవేశింపచేయరు అన్నాడు.
1: ఉద్ధవ సెడ్, కృష్ణ, గివ్ మీ ఎ స్మాల్ చిట్ సో దట్ ఐ విల్ బి పర్మిటెడ్ టు ఎంటర్.
0: రాసి ఇచ్చాడు.
1: హీ గేవ్ దట్ చిట్.
0: ప్రియమైన గోపికలారా,
1: డియర్ గోపికాస్,
0: నా మిత్రుడు పరమమిత్రుడైనటువంటి
1: మై ఇంటిమేట్ ఫ్రెండ్
0: ఉద్ధవుడు ఈ చీటిని తీసుకుని వస్తున్నాడు, అతని యొక్క ఆదేశాన్ని మీరు అనుసరించండి.
1: ద బేరర్ ఆఫ్ దిస్ చీట్ ఈజ్ మై ఇంటిమేట్ ఫ్రెండ్ ఉద్ధవ, ఫాలో హిస్ కమాండ్.
0: తెచ్చి చూపించారు.
1: హీ బ్రాట్ ఇట్ అండ్ హి షోన్.
0: కృష్ణుని యొక్క రథంలోనే వచ్చాడు ఈ ఉద్ధవుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ ట్రావెల్డ్ ఇన్ ది సేమ్ చారియట్. అది
0: మరింత మోసమైపోయింది.
1: సో దేవర్ డిసీవ్.
0: ఆ రథం వచ్చింది, యశోద ఇంటి ముందు నిలిచింది.
1: అండ్ ద చారియట్ స్టూడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద రెసిడెన్స్ ఆఫ్ యశోద.
0: ఏ ఆహ్వానం లేకపోయినప్పటికీ గోపికలందరూ పరిగెత్తి వచ్చారు యశోద ఇంటికి.
1: థింకింగ్ దట్ కృష్ణ అరైవ్డ్, ఆల్ గోపికాస్ అసెంబ్లెడ్ దేర్.
0: కృష్ణుడు ఇక్కడ, కృష్ణుడు ఇక్కడ, కృష్ణుడు ఇక్కడ.
1: దేవర్ జస్ట్ వాచింగ్ వేర్ కృష్ణ ఇస్.
0: రాత్రింపగలు కన్నులు కాయలు కాచే తట్టుగా కూడా చూస్తూ చూస్తూ నిరాశ పడ్డారు.
1: డే అండ్ నైట్ దే వర్ వెయిటింగ్ అండ్ వెయిటింగ్.
0: మధురకు వెళ్ళినటువంటి కృష్ణుడు మరొక ఒక్క క్షణమైన కూడా బృందావనం రాలేదు.
1: ద మూమెంట్ హి హస్ గాన్ ఓవర్ దేర్ టు మధుర, హి హస్ నాట్ కమ్ బ్యాక్ టు బృందావన్.
0: నిరాశకు గురి అయ్యారు.
1: దే వర్ డిసప్పాయింటెడ్.
0: నిస్పృహను పొందారు.
1: దే వర్ ఫ్రస్ట్రేటెడ్.
0: ఏ విధమైనటువంటి ఒక శక్తిని కోల్పోయారు.
1: దే లాస్ట్ ఆల్ దేర్ ఎనర్జీ.
0: ఆనందంగా పరిగెత్తారు.
1: బట్ హౌఎవర్ దే వర్ రన్నింగ్ ఇన్ జాయ్ ఎక్స్పెక్టింగ్ కృష్ణ.
0: చూపించారు చీటీని.
1: అండ్ ద చిట్ వాస్ షోన్ టు దెం. ఉద్ధవ హస్ గివెన్ ద చిట్.
0: కృష్ణుడు పంపించాడు చీటీని అన్నాడు.
1: దిస్ చిట్ ఇస్ గివెన్ టు మీ బై కృష్ణ.
0: ఒక గోపిక చెప్పింది.
1: వన్ గోపిక సెడ్,
0: ఉద్ధవ, మేము గోపికలము, పల్లపడుచులము.
1: వీఆర్ గోపికస్, ది విలేజ్ గర్ల్స్.
0: మాకు ఈ చదువులు సంధ్యలు మాకు రావు.
1: We don't have any formal
0: మా
1: education.
0: మా తల్లిదండ్రులు ఏ పాఠశాలకు మమ్మల్ని పంపలేదు.
1: We are not sent to any schooling by our parents.
0: ఓనామాలు కూడా మాకు తెలియదు.
1: We don't know any letters.
0: అంత మూర్ఖులమైనటువంటి మేము.
1: We are so foolish. We don't know.
0: దేంట్లో విద్యలో మాత్రమే మేము మూర్ఖులము.
1: We are fools only in matter of education.
0: ఆత్మ విద్య లోపల మేము అమరత్తులము.
1: But in spiritual knowledge we know everything.
0: అనేటప్పటికీ ఎవరైనా ఎంతో అంతో చదివిన వారు ఉంటే దీన్ని చూడండి అన్నారు.
1: ఇఫ్ దేర్ ఆర్ సంబడి హూ నోస్ ఎట్లీస్ట్ సమ్ లెటర్స్, యూ మే గో త్రూ దిస్ చిట్, హీ సెడ్.
0: ఒక గర్ల్ కొంత అక్షరాలు తెలిసినటువంటి గర్ల్ ఉన్నది.
1: వన్ గర్ల్ నోస్ లెటర్స్, ది ఆల్ఫబెట్స్.
0: ఆమెకు అందించాడు.
1: హీ పాస్డ్ ఆన్ ద చిట్ టు హర్.
0: ఆమె ముట్టలేదు.
1: షీ డిడ్ంట్ టచ్ ద చిట్.
0: ఉద్ధవ, నీకు ఒక నమస్కారం.
1: ఉద్ధవ, ఐ ఆఫర్ మై సెల్యూటేషన్స్ టు యూ.
0: ఎందువల్లనగా నాకు అక్షరం తెలుసు. కృష్ణుడి దగ్గర నేను ఎన్ని పర్యాయంలో మాట్లాడ్డాను. కృష్ణుని యొక్క హ్యాండ్ రైటింగ్ నాకు బాగా తెలుసు.
1: ఐ నో కృష్ణ ఇంటిమేట్లీ, ఐ నో హిజ్ హ్యాండ్ రైటింగ్ ఆల్సో.
0: కానీ బట్ నేను దానిని ముట్టలేను.
1: బట్ ఐ డోంట్ టచ్ దట్ చిట్.
0: ఎందుకు ముట్టకూడదు?
1: వై డోంట్ యూ టచ్?
0: కృష్ణ భక్తి ఇంత గొప్పదిగా మీరు భావిస్తున్నారు, విశ్వసిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, ఆనందిస్తున్నారు, ఎందుకు దీన్ని మీరు ముట్టకూడదు?
1: You worship Krishna, you adore him, you say that you love him. Why don't you touch the chest?
0: Bhakti yokka prapattulu meeku ye maatram kuda artham kaadu.
1: You cannot understand the levels, the altitudes of devotion.
0: Krishna viyogam cheta maa dehamanta mandipothundadi.
1: Because of pangs of separation from Krishna, the whole body is burning.
0: కనుక ఆ జాబును మేము ముట్టేటప్పటికి జాలుకుగా కాలిపోతుందో ఏమిటో.
1: If we just touch that chit, it may get burned down.
0: కనుక కృష్ణుని ప్రార్థన మేము భస్మం చేయటం మాకు ఇష్టం లేదు.
1: సో వీ డోంట్ వాంట్ టు బర్న్ దట్ చిట్ గివెన్ బై కృష్ణ.
0: ఎంత గొప్ప విచారం వారిది.
1: దట్ ఈస్ ది లెవెల్ ఆఫ్ దేర్ డివోషన్.
0: నాకు తెలిసిన విద్యాన్ని చక్కగా ఇంకోటి తీసుకుని చక్క చదవచ్చును, కానీ గోపిక ఆ పని చేయలేదు.
1: బికాస్ ద ఫ్యాక్ట్ దట్ షీ నోస్ ద లెటర్ షీ డి నాట్ పిక్ అప్ ద చిట్.
0: మా దేహం నరక పర్యంతం కూడాను కృష్ణ యొక్క వియోగాగ్ని లోపల మండిపోతుండాలి మా దేహము.
1: బికాస్ ఆఫ్ సపరేషన్ ఫ్రమ్ కృష్ణ ద హోల్ బాడీ ఇస్ బర్నింగ్.
0: ఏది ముట్టినా కూడా అది కాలిపోయే స్థితిలో ఉండాలి.
1: వాట్ ఎవర్ వు మే టచ్ ఇట్ మే బి బర్న్డ్.
0: కనుక కృష్ణుని యొక్క ఆ పవిత్రమైనటువంటి సువర్ణ ఆశ్రమంను మేము భస్మం చేయడానికి మాకు ఇష్టం లేదు.
1: వీ డోంట్ వాంట్ టు బర్న్ పుట్ ఇట్ ఆన్ ఫైర్ ద గోల్డెన్ లెటర్స్ ఆఫ్ కృష్ణ.
0: ఇంకొక గోపికను చూపించారు.
1: అండ్ ద చిట్ వాస్ గివెన్ టు అనదర్ గోపిక.
0: ఆ గోపిక చూచింది, ఉద్ధవ నీకు ఒక నమస్కారం.
1: ఉద్ధవ we respect you, our namaskars to you.
0: నాకు కూడా నువ్వు కృష్ణుని హ్యాండ్రైటింగ్ చాలా బాగా తెలుసు.
1: ఐ ఎమ్ ఆల్సో ఫెమిలియర్ విత్ ది హ్యాండ్ రైటింగ్ ఆఫ్ కృష్ణ.
0: కానీ దాన్ని చదవడానికి నేను ప్రయత్నం చేస్తే నేను ఈ దుఃఖాన్ని భరించుకోలేను.
1: ఐ కెనాట్ బేర్ దిస్ సఫరింగ్ ఆర్ గ్రీఫ్ ఎనీ లాంగర్.
0: నా యొక్క కంటిగారలు ఆ యొక్క జాబు పైన పడి అక్షరములంతా చెదిరిపోతాయి.
1: As the tears of grief fall on this letter, all letters will be washed out.
0: అక్షరములంతా చెదిరిపోయిన తర్వాత నేను ఏ రీతిగా చదవాలి?
1: Well, when all the letters are not there, how can I read them?
0: కనుక నేను దాన్ని చదవను.
1: So I cannot read it.
0: కడపటికి ఉద్ధవుడే చదివాడు.
1: Then Uddhava read it himself.
0: చదివింది మూడే అక్షరాలు.
1: Only three
0: letters. లైన్
1: ఉన్నాయి. Only three sentence lines he read.
0: ఓ ప్రేమైన గోపికలారా,
1: ఓ డియర్ గోపికాస్,
0: నా ప్రియమిత్రుడైనటువంటి ఉద్ధవుడిని పంపుతాను, అతని ఆదేశాన్ని అనుసరించండి.
1: ఐఎమ్ సెండింగ్ మై ఇంటిమేట్ ఫ్రెండ్ ఉద్ధవ, ఫాలో హిస్ కమాండ్.
0: ఇంతే చదివాడు.
1: దట్స్ ఆల్.
0: ఇంత మాత్రానికి మేము ఇంకెందుకు వెళ్లిపోతామని వెళ్లారు.
1: ఓన్లీ టు దిస్ ఎక్స్టెంట్ yes, బెటర్ వీ గో దే సెడ్.
0: విద్ధవుండి ఒక్కరైనా కూడా కన్నెత్తి చూడలేదు.
1: నాట్ ఈవెన్ వన్ గోపిక స్టేర్డ్ ఆర్ లుక్డ్ ఎట్ ఉద్ధవ.
0: కృష్ణుణ్ణి చూచినటువంటి కన్నులు మరొక పురుషుణ్ణి చూడకూడదు.
1: ఐస్ దట్ హావ్ సీన్ కృష్ణ ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు లుక్ ఎట్ ఎనీబడీ.
0: కన్నులు

0: Though they are gifted with beautiful eyes, they are not able to watch the form, divine form of splendor and grandeur because they are blind.
1: Chevatulai ati manoharamaina nigana malimpa nerarairi.
0: Gifted with ears, yet they are not able to listen to the melodious music of the divine.
1: Pani pankajamandu paramatma undiyu paadu samsarambu korirairi.
0: Though there is God available to confer blessing, but you only want worldly desire, the family.
1: Yanta duradrushtavantulo.
0: How unfortunate you are.
1: Yemi telupu.
0: What is to be conveyed?
1: Inta duradrushtavantulki emani telupali.
0: To these unlucky people, what is to be conveyed?
1: Ani varu vicharam chestu potu vacharu.
0: They were just thinking in this direction.
1: కట్టగడపటికి అమ్మ నా ఒక్క యోగక్షేమాన్నైనా కూడా మీరు విచారించి మీరు చూడండి అన్నాడు.
0: He said, O Gopikas, at least find out the welfare at least.
1: ఉద్ధవ నీకు అనేక మనసులు ఉండవచ్చు.
0: ఉద్ధవ యు మే హ్యావ్ మెనీ మైండ్స్.
1: మా గోపికలకు ఉన్నది ఒకే మనసు, ఒకే మనసు.
0: బట్ గోపికాస్ వీ హ్యావ్ ఓన్లీ సింగిల్ మైండ్.
1: అదే కృష్ణుడి యొక్క మనసు.
0: That is of Krishna's.
1: ఆ మనసు కూడాను ఇప్పుడు ఇక్కడ లేదు.
0: Even that mind is not with us.
1: కృష్ణుడితో పాటు మధురకు పోయింది.
0: It has followed Krishna to Mathura.
1: కనుక నీ యోగక్షేమాన్ని విచారించడం కానీ నీ యోగం యొక్క స్పీచ్ని వినడానికి కానీ మాకు రెండో మనసు లేదు.
0: So we cannot respond to your kind inquiries nor listen to your talk on Yoga Shastra.
1: ఆ ఒక్క మాటతోనే ఉద్ధవుని యొక్క తల గర్రం తిరిగిపోయింది.
0: The whole head reeled and turned at one instant. What's all this study?
1: ఏ ఏ సబ్జెక్టు తెచ్చి ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలంతా కూడా కేవలం తల లోపల కూరి కూరి కూరి కూరి తల పగిలిపోయేటట్టుగా ఈ యొక్క విద్యలంతా చేర్చుకుంటున్నారు.
0: ఆల్ దిస్ ఎడ్యుకేషన్, ద వరల్డ్లీ నాలెడ్జ్ ఇన్ ద ఫిజికల్ మ్యాటర్ ఇస్ స్టఫ్డ్ ఇన్ టు ది హెడ్.
1: ఏ అమెరికాలోదో, ఏ జపాన్ లోదో, ఏ జర్మనీ లోదో, ఏ అఫ్రికాదో, ఏ దీంతో అన్ని చింతలు తెచ్చి తలలో చేర్చుకుంటున్నారు.
0: ఆల్ దోస్ మ్యాటర్స్ రిలేట్ టు అమెరికా, జపాన్, జర్మనీ ఆర్ స్టఫ్డ్ ఇన్ టు ది హెడ్.
1: దీనికోసం ఈ తల ఇచ్చింది ఇది.
0: Is it for that reason the head is gifted?
1: ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
0: When the head is empty, you can stuff it with anything.
1: ఏమేమో నిండి ఉన్నా తల బుర్ర అది ఖాళీ అగునా.
0: The head which is fully of that matter, unless it is empty, you cannot add anything.
1: తల బుర్ర ఖాళీ కాక ఇల సుకృతము నింపనగునా.
0: Unless it is empty, you cannot fill it up with the spiritual knowledge.
1: ఇది కాదు మన తలలో నింపుకోవాల్సినటువంటిది.
0: ఆల్ దిస్ నాట్ ద వరల్డ్లీ నాలెడ్జ్.
1: చదవలసింది చదవలసిందే.
0: Yes, we should study.
1: ఆ చదవలసినటువంటి దాంట్లో ఏది అవసరమైందో దాన్ని మాత్రం పెట్టుకోవాలి.
0: బట్ వీ షుడ్ ట్రెజర్ దాట్ విచ్ ఇస్ నెససరీ.
1: అనవసరమైనవన్నీ చూచినవంతా చేసినవంతా తలలో పెట్టుకోవటం మంచిది కాదు.
0: వీ నీడ్ నాట్ స్టఫ్ అవర్ హెడ్ విత్ ఆల్ దట్ వీ సీ అండ్ ఎక్స్పీరియన్స్.
1: ఒక పల్లెటూరి గ్రామంలో
0: ఇన్ ఎ విలేజ్
1: ఒక అధ్యాపకుడు ఈ పల్లె పిల్లలందరినీ చేర్చుకుని పాత కొట్టము లోపల చదువు చెప్తున్నాడు.
0: దేర్ ఇన్ అన్ ఓల్డ్ బిల్డింగ్ ఇన్ ఎ విలేజ్ ఎ టీచర్ స్టార్టెడ్ టీచింగ్ టు విలేజ్ బాయ్స్.
1: చెప్పాడు.
0: హి సెడ్
1: 3+3+3+-2 అన్న ఎంతరా అన్నాడు.
0: హి సెడ్ 3+3+3-2 ఇస్ వాట్స్ నంబర్ ఇట్స్ ద బ్యాలెన్స్. హి సెడ్
1: వాడు ఎక్కడో చూస్తున్నాడు పాపం.
0: దిస్ బాయ్ వాస్ లుకింగ్ ఎట్ సంథింగ్ ఎల్స్.
1: ఆ గురువు గారు ప్రశ్నించారు, ఏమిట్రా ఏం చేస్తున్నావు, నేను చెప్పిందంతా చేరిందా లోపల అన్నాడు.
0: ద టీచర్ సెడ్, వేర్ ఆర్ యూ స్టేరింగ్, వేర్ ఆర్ లుకింగ్, హ్యాస్ ఇట్ గోన్ ఇన్ యువర్ హెడ్ వాట్ ఆల్ ఐఎమ్ టీచింగ్.
1: ఐఎమ్ టీచింగ్ అని చెప్పలేదు.
0: వాట్ ఈస్ థాట్
1: అంతా చేరిందా పూర్తి,
0: హ్యాస్ ఇట్ గోన్ ఇన్ యువర్ హెడ్ కంప్లీట్లీ.
1: వాడు అన్నాడు.
0: ద బాయ్ సెడ్,
1: చిత్తం శివుని పైన భక్తి పరుల పైన అన్నట్టు వాడి దృష్టి ఎక్కడో ఉంటుండాలి.
0: బట్ హిస్ లుక్స్ ఆర్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్.
1: సార్ అంతా చేరింది, తోక మాత్రం బయట ఉంది అన్నాడు.
0: ఈస్ ద బాయ్ సెడ్, సార్ Everything has gone excepting the tail.
1: Anaga emti aa paata kottam lopala oka torra untundadi.
0: There in that old building there you find a hole.
1: Yelaka poi cheripoyindi.
0: A rat was getting into that hole.
1: Yelaka poorthi cheripindi, thooka matham bayata undi.
0: The entire rat has gone into the hole but the balance tail was remaining behind.
1: Teacher bodhinchedi okati, veedu chuchindi cheppadam marokati.
0: The lesson of the teacher is one thing and the reply of the student is different.
1: ఈ విధంగా ఇలాంటివి చేర్చుకోవడానికి తల ఉచ్చిందేది.
0: Are the heads are given to stuff such matter?
1: కాదు కాదు.
0: No.
1: జీవితానికి ఏది ఆదర్శవంతమైనటువంటిది?
0: What is really ideal in our
1: life?
0: What type of idealism that I can
1: vidya anaga emiti?
0: What is education?
1: Vid plus ya vidya.
0: Vid plus ya is vidya.
1: Ya yedi.
0: Ya that.
1: Vidya anaga jnanamu.
0: That wisdom.
1: Yedi jnanamu andinchuno adiye vidya.
0: That which confers wisdom is vidya.
1: ఈ నాటి జ్ఞానం అనేటువంటిది ఎక్కడ అందించడం లేదు.
0: టుడే నో విజ్డమ్ వాట్స్ ఎవర్
1: అంతా అజ్ఞానమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఇగ్నోరెన్స్.
1: ఒకానొక సమయం లోపల
0: ఎట్ వన్ టైమ్
1: ఈ పండితులు అందరూ కూడా చెండ అమార్కులు స్నానం చేయడానికని నదికి వెళ్లారు.
0: ది టూ స్కాలర్స్ చెండ అండ్ అమార్క్ వర్ దే వర్ గోయింగ్ టు ది
1: రివర్ టు హావ్ ఎ బాత్. తోటి బాలుడు అంతా చేర్చుకున్నాడు.
0: ప్రహ్లాద అసెంబ్లడ్ ది రిమైనింగ్ బాయ్స్ దేర్.
1: నారాయణ భజ నారాయణ నారాయణ భజ నారాయణ తను మనరంజన భవ భవ భంజన అసురని ఖండన్ నారాయణ తను మనరంజన భవ భయ భంజన అసురని ఖండన్ నారాయణ నారాయణ భజ నారాయణ నారాయణ భజ నారాయణ నారాయణ భజన చేయించాడు.
0: హి మేడ్ ఆల్ బాయ్స్ జాయిన్ ఇన్ కోరస్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
1: మత్స్య కూర్మ వరాహనరారి వమనహో అవతారకియ పరశురామ అవరు రామ కృష్ణ బను దుష్టుం కోసం వారకియ ఏ అవతారి లీలాధారి కుంజ విహారి నారాయణ నారాయణ భజ నారాయణ నారాయణ భజ నారాయణ నారాయణ నారాయణ నారాయణ.
0: He made all boys join in bhajans, group singing.
1: భజన శమనకు సజన బనాకర్ భక్తి మార్గ నిఖిలా దియా సాయి భజన సే భవ

0: ನಾರಾಯಣ ಭಜ ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಭಜ ನಾರಾಯಣ
1: ನಾರಾಯಣ ಭಜ ನೇರ್ಪಿಸ್ತೂ చెప్తున్నాడు. చూచారా, మన అధ్యాపకులంతా కూడాను మనం ఎంత మోసం చేస్తున్నారో అధ్యాపకులు వేరుగా భావించకండి. అధ్యాపకులు మనల్ని చాలా మోసం చేస్తున్నారు.
2: అవర్ టీచర్స్ ఆర్ డిసీవింగ్ అస్ టోటలీ.
1: కారణమేమిటి?
2: వాయ్?
1: నా తండ్రి అయిన హిరణ్యకశిపుడు,
2: మై ఫాదర్ హిరణ్యకశిపు,
1: అర్థకామమ్ముని గురించి మాత్రమే బోధించండి, ధర్మము మోక్షాన్ని గురించి బోధించకండి అని ఈ అధ్యాపకులకు ఒక శాసనం చేశాడు.
2: మై ఫాదర్ హిరణ్యకశిపు కమాండెడ్ ఆల్ టీచర్స్ to teach only two principles, artha, the money, the kama, desire.
1: ఏమిటి మన చదువు?
2: What is this education?
1: అర్థాన్ని, ధనమును సంపాదించాలి అని చెప్పాడు.
2: He said that we should earn money.
1: ధనమును సంపాదించడానికి కాలేజీలకు పోవాలనా?
2: To earn money.
1: డిగ్రీలు తీసుకోవాలనా? బజార్కి పోతే బిచ్చగాండ్రిగా మరి ఎంతమంది ధనం సంపాదిస్తున్నారు?
2: To earn money, should we go to a college and receive the degree? So many beggars
1: ఎంత మంది దొంగలంతా కూడా గండ్లు వేసి ధనం సంపాదిస్తున్నారు?
2: And so many people earn money in so many
1: ధనం సంపాదించడానికి విద్య అవసరమా నీకు?
2: Is education needed to earn
1: money? చీ చీ చీ, మన గురువులు ఈ విధమైన పిట్టి బోధనలు మనకు చేస్తున్నారు, మనం ఏమాత్రం కూడా ఫాలో చేయకూడదు.
2: We should not follow our teachers.
1: ఇంకా కామం.
2: And then kama, desire.
1: విషయవాంఛను అనుభవించడానికి చూడు, అదిగో కోతి, ఇదిగో కుక్క, ఇదిగో ఎలుక, ఇదిగో నరక. కుక్క, ఎక్క, నక్క, ఎలుకలు, పిల్లులు, గద్దలు అన్నిటినీ చూపించాడు. ఇవన్నీ అనుభవిస్తున్నాయే, ఇవి అనుభవించడానికి దీనికి చదువు కావాలనా?
2: The kama, the desire to have the sensual pleasure, why should we study or receive education? You find the cats and the rats.
1: మనకు తెలియనటువంటి యొక్క ఆత్మవిద్యను బోధించడానికి అధ్యాపకులు కావాలి.
2: We need a teacher to teach us spiritual knowledge.
1: పదార్థాన్ని బోధించడానికి విద్యార్థులు ఎందుకు మనకు?
2: Why do we need teachers?
1: అధ్యాపకులు ఎందుకు మనకు?
2: Why? What for? Material knowledge.
1: కనుక ఈ యొక్క అత్తకామములు బోధించే నిమిత్తమై ఉండేటువంటి ఈ విద్యకు మనం ఎప్పుడు కూడా విరుద్ధం కావాలి.
2: Therefore we turn totally against the education that teaches us the sensual pleasure.
1: సై అనిపించుకుంటాది పిల్లలకందరికి.
2: So all boys accepted this view of Prahlad.
1: Teachers వస్తున్నారు.
2: Teachers were just started
1: strike ప్రారంభం చేశారు పిల్లలంతా.
2: Boys started their strike.
1: ఏ పదము పలకకూడదని చెప్పాడో హిరణ్యకశిపుడు, అదే పలకాన్ని అందరు కూడా ఉచ్చరిస్తున్నాడు. నారాయణ భజ నారాయణ నారాయణ భజ నారాయణ నారాయణ.
2: హిరణ్యకశిపు నెవర్ వాంటెడ్ దెమ్ టు సింగ్ ద గ్లోరీ ఆఫ్ లార్డ్ నారాయణ.
1: నారాయణ యొక్క నామం మాత్రమే ఉచ్చరించకూడదు, ఇంకేమైనా ఉచ్చరించవచ్చు.
2: నో వన్ షుడ్ అటర్ హిజ్ నేమ్ నారాయణ. యూ కెన్ సే
1: దానికి విరుద్ధంగా ఈ పిల్లలంతని తయారు చేశాడు ప్రహ్లాదు.
2: బట్ ప్రహ్లాద్ అటర్న్డ్ దెమ్ అగెన్స్ట్ హిస్ కమాండ్.
1: వచ్చాడు చెండా మార్కులు.
2: చెండామార్కా కేమ్ దేర్?
1: తలలు కొట్టుకున్నారు.
2: దేర్ బీటింగ్ దేర్ హెడ్.
1: తా జెండన కోతి వనమల్ల చేర్చిపోయింది అన్నట్టుగా ఈ ప్రహ్లాదును మాత్రమే చేయటం కాకుండా పిల్లలందరినీ కూడా నారాయణ భజన చేస్తున్నాడే, ఏమి కర్మరా?
2: ప్రహ్లాద్ హాస్ స్పాయిల్డ్ సఫిషియెంట్లీ హిమ్సెల్ఫ్, బట్ ఈ స్పాయిలింగ్ ద రెస్ట్ ఆఫ్ ది పీపుల్, వాట్ ఎ ఫేట్ ఇట్ ఈస్
1: అని ప్రహ్లాదును చాలా దండించారు.
2: అండ్ దే జస్ట్ పనిష్ ప్రహ్లాద.
1: ఎంత దండించినప్పటికీ మీరు బోధించేటువంటిది చాలా తప్పు.
2: In spite of all the punishment, he said, what the teacher is wrong.
1: ధర్మము పాదంగా ఉండాలి.
2: In education, dharma, that should be the first foundation.
1: ఇది పురుషార్థములో ప్రధానమైనటువంటి ఒక సోపానము.
2: It is the first step in the objectives of life.
1: ధర్మమును అర్థము, అర్థంతో ధర్మమును సాధించాలి, ధర్మముతో అర్థాన్ని సంజయించాలి.
2: Therefore we should earn money, the artha, based on dharma, the righteousness.
1: ధనముకు అవసరమే, కానీ ధర్మంతో మనం ధనం సాధించాలి.
2: మనీ ఇస్ నెసెసరీ, బట్ యు షుడ్ ఎర్న్ ఇట్ ఇన్ ఎ రైచువస్ వే.
1: వాంఛలు ఉండవలసినది,
2: హావ్ డిజైర్,
1: కానీ ధర్మంతో వాంఛలు అనుభవించాలి.
2: బట్ దే షుడ్ బి రైచువస్ డిజైర్స్.
1: ఈ విధంగా అనుభవించినప్పుడే మోక్షము ఆటోమేటిక్ గా మనకు వస్తుంది.
2: వెన్ ఎవ్రీథింగ్ ఇస్ బేస్డ్ ఆన్ ధర్మ రైచువస్నెస్ యు విల్ హావ్ మోక్ష లిబరేషన్.
1: ప్రహ్లాదు, నా మోక్షో నమస పృష్టే న పాతాళే న భూతలే అజ్ఞాన హృదయ గ్రంథే నాశే మోక్ష ఇతి స్మృతి. నమోక్షే నమస సృష్టి, ఆకాశం నుంచి టక్కన ఉట్టిపడి రాదు మోక్షము.
2: లిబరేషన్ డజంట్ డ్రాప్ ఫ్రమ్ ద స్కై ఆల్ ఆఫ్ ఎ సడన్.
1: నపాతాళే నభూతలే,
2: నాట్ ఫ్రమ్ ద
1: ప్రపంచం నుంచి కానీ లేక భూమండలం నుంచి కానీ అది పుట్టి రాదు.
2: నాట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ అర్త్ ఆర్ ఆన్ ద అర్త్.
1: అజ్ఞాన హృదయ గ్రంథీర్నాశే,
2: ద ఇగ్నోరెన్స్ మస్ట్ బి కిల్ టోటలీ.
1: మోక్ష ఇతి స్మృతి, అదే స్మృతి చెప్పినటువంటిది.
2: దట్ ఈస్ ద డిక్లరేషన్ ఆఫ్ స్మృతి, ద టెక్స్ట్.
1: పైన ఉన్నటువంటి నిపురును ఊపి వేస్తే నిప్పు మనకు సహజంగా కనిపిస్తుంది.
3: ఇఫ్ యు బ్లో ఇట్ ఆఫ్ ద యాష్ యు కెన్ సీ ద ఫైర్ బిహైండ్.
1: కప్పుకున్నటువంటి మేఘమును కదిలిపోతే సూర్యుడు మనకు ప్రకాశిస్తాడు.
3: వెన్ వన్స్ ద క్లౌడ్స్ క్లియర్ యు కెన్ సీ ద సన్.
1: కనుక మనము క్లౌడ్స్ అంతా పంపడానికి వేరే ప్రయత్నం చేయనక్కర్లేదు.
3: యు డోంట్ నీడ్ టు మేక్ ఎన్ ఎగ్జర్షన్ ఆర్ ఎఫర్ట్.
1: క్లౌడ్స్ అంతా పుట్టించింది సూర్యుడే.
3: ఇస్ ద క్లౌడ్ కేమ్ అవుట్ ఆఫ్ సన్ ఓన్లీ.
1: తానే పుట్టించినటువంటి యొక్క సూర్యుడు తనను కప్పివేసినప్పుడు తన క్రోధం తెప్పించుకుంటాడా?
3: Therefore, the sun will never be angry with the cloud because it is product, it is own product.
1: అవే కదిలిపోతుంది.
3: They pass off on their own.
1: కనుక ఈ విద్యార్థులకు అధ్యాపకులు బోధించవలసింది ఇది కాదు.
3: So what teachers should teach is not simply this.
1: Dharmamu modati padamu.
3: So dharma righteousness the first step.
1: Astagamamu mando rendo steps.
3: And the wealth and desire next.
1: Mokshamu top level.
3: And liberation is at the top.
1: మిద్దిని ఎక్కాలంటే ల్యాడర్ వేస్తున్నాము.
3: ఇఫ్ యూ వాంట్ టు క్లైంబ్ అప్ ది స్టేర్ కేస్
1: కింద స్టెప్ లేకపోతే పై స్టెప్ లేకపోతే మిద్దిని ఎట్టెక్కగలము.
3: వితౌట్ ది ఫస్ట్ స్టెప్ అండ్ ద ఫైనల్ హౌ కెన్ యూ క్లైంబ్.
1: ఈ మధ్యలో ఉండేటువంటివి ఈ రెండు కూడాను.
3: దీస్ టూ ఆర్ ఇన్ బిట్వీన్.
1: కనుక విద్యార్థులారా,
3: సో స్టూడెంట్స్,
1: మనము ఉపాధ్యాయులకు బోధించాలి. మనము
3: వీ షుడ్ టీచ్ అవర్ టీచర్స్.
1: మనమే టీచర్స్ కావాలి.
3: లెట్ us బి టీచర్స్.
1: ఈ విధంగా విద్యార్థి 5 సంవత్సరముల పిల్లవాడు
3: ప్రహ్లాద్ ఆఫ్టర్ ఆల్ 5 ఇయర్స్
1: అలాంటి పిల్లవాడే ఈనాడు సైంటిస్ట్ అంతా కూడాను 1000 సంవత్సరములు పరిశోధన చేసి అణుశక్తి సర్వత్రా ఉంటున్నదనేటువంటి సత్యాన్ని ఈనాడు ప్రబోధిస్తూ ఉన్నారు.
3: సైంటిస్ట్ ఆఫ్ 1000 ఇయర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఎక్స్పెరిమెంటేషన్ సెట్ ది హోల్ వరల్డ్ ఇస్ ఓపెన్ టు
1: ఐదు సంవత్సరముల యొక్క విద్యార్థియే ఆనాడు ప్రహ్లాదుడు.
3: ప్రహ్లాద్ వాజ్ ఏజ్డ్ ఓన్లీ 5.
1: ఎందుకలడు అందులేడని సందేహము వలదు.
3: Never doubt that God is here and that He is not
1: there.
3: God is
1: everywhere.
3: Wherever you search for Him, you will find Him
1: over there.
3: Prahlada declared then itself.
1: ఎక్కడ చూసినా కూడా అణువు లోపల కణము లోపల కూడాను భగవంతుడే ఉన్నాడు.
3: God is present in every atom and in every cell.
1: దానిని ఈ సైంటిస్ట్ అంతా కూడాను ఆటమ్ అని చెప్తూ వచ్చారు.
3: ద మోడర్న్ సైంటిస్ట్ కాల్ ఇట్ అన్ ఆటమ్.
1: ఆటమ్ ని శక్తి అని ప్రబోధించారు.
3: దే కాల్ ఇట్ ఆటమ్ ఇస్ ఎనర్జీ.
1: ఆ శక్తిని ఎనర్జీ అన్నారు.
3: దట్ దే కాల్ ఇట్
1: ఎనర్జీ ఇస్ గాడ్ అన్నారు.
3: దే సే ఎనర్జీ ఇస్ గాడ్.
1: కనుక ఇన్ని రకమైనటువంటి చుట్టుకొని తెస్తున్నారు ఈ సైంటిస్ట్.
3: సైంటిస్ట్ విల్ హ్యావ్ టు మేక్ సో మెనీ టర్న్స్ రౌండ్.
1: ఆధ్యాత్మిక శక్తి డైరెక్ట్ గా దాన్ని అనుభవించుకుంటూ వచ్చింది.
3: But the spiritual power will make you experience directly.
1: Tattalo unnatundi padarthamu direct ga nenu pottadiki charante notice cheyochu kada.
3: The food served on the plate can be partaken straight away.
1: Kani ee naadu aa pottalek cheyade scientists ettu chestunnaru.
3: But what is the procedure adopted by scientists today?
1: Ikka iskuntunnaru, itta tipputunnaru, itta tipputunnaru, itta tipputunnaru, itta tipputunnaru, anta tippi katta notice chestunnaru.
3: They collect the food served on the plate with a hand and turn it round their body and try to put the marks into the mouth.
1: Tippi carvings anta chesi kattar akkarike poi cherutundade.
3: With all the curves and the bends, ultimately food will reach the mouth only.
1: Idi science yokka prabhavamu annaru.
3: This is the effect of science.
1: Emiti idi prabhavamu?
3: What is this?
1: Kanuka aanade prahladu anta natural science nanta kudanu chakka స్వల్ప బుద్ధిలోనే నేర్చుకున్నాడు
3: ప్రహ్లాద. అట్ ద టైమ్ హి టెండర్ ఏజ్ కుడ్ నో దిస్.
1: చదివినవంతా కూడా మనం నేర్చుకోవడానికి కాదు.
3: ఆల్ దట్ వి స్టడీ ఇస్ నాట్
1: చదివినవంతా ఉపయోగపెట్టడానికి కాదు.
3: నాట్ టు మేక్ యూజ్ ఆఫ్ ఇట్.
1: పిల్లలు ఉండవచ్చు సైంటిస్ట్.
3: దర్ మెనీ స్టూడెంట్స్ ఆఫ్ సైన్స్ హియర్.
1: మీరంతా ల్యాబొరేటరీలో పోతున్నారు.
3: యు గో టు ద ల్యాబొరేటరీ.
1: హైడ్రోజన్ 2 భాగాలు, ఆక్సిజన్ 1 భాగం, 2 వేస్తే వాటర్ అయిపోతుంది అంటారు.
3: 2 పార్ట్స్ ఆఫ్ హైడ్రోజన్, 1 పార్ట్ ఆఫ్ ఆక్సిజన్, H2O విల్ మేక్ వాటర్.
1: ఎక్కడ మీరు ల్యాబొరేటరీలో మాత్రమే మీరు ఈ పని చేయొచ్చు.
3: దిస్ ఈస్ పాసిబుల్ టు డూ ఇట్ ఇన్ ద ల్యాబొరేటరీ.
1: నీవు భోజనానికి వచ్చినప్పుడు హైడ్రోజన్ ఆక్సిజన్ తెచ్చి కలుపుకుంటున్నావా?
3: ఆన్ ద డైనింగ్ టేబుల్ యూ డోంట్ మిక్స్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ టు మేక్ వాటర్ దేర్.
1: లేదు.
3: నో.
1: కనుక ఈనాటి ఎడ్యుకేషన్ అంతా కూడాను కేవలం ఎడ్యుకేషన్ గా ఉంటుండాలి. ఆనాటి ఎడ్యుకేషన్ అంతా కూడాను ఎలివేషన్ గా ఉంటుండాలి.
3: బట్ ద ఎడ్యుకేషన్ ఆఫ్ దోస్ టైమ్స్ ఈస్ ఎలివేషన్.
1: ఆ ఎలివేషన్ కావాలి మనం ఇప్పుడు.
3: That elevation is needed.
1: చూచే వారందరికీ ఎలివేషన్ చాలా ఆనందాన్ని ఇస్తుంది.
3: ఎవ్రీబడి దట్ విల్ సీ ఇస్ ది ఎలివేషన్ దట్ సింపుల్.
1: మన యొక్క విద్యా విధానాన్ని సమాజం లోపల సర్వులకు అందుబాటు అయ్యేటువంటి మార్గంలో మనం నిరూపించడానికి ప్రయత్నపూర్వకంగా మనం ఆచరించాలి.
3: We should practice all the things that we study here so that all our knowledge will be available to everybody in this society.
1: నీవు ఎక్కడైనా ఉండు.
3: You may stay anywhere.
1: అంతా దైవమే చూసుకుంటాడు.
3: గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యు.
1: ఆ విశ్వాసాన్ని మాత్రం పెంచుకోవాలి.
3: వీ షుడ్ స్ట్రెంగ్ దట్ ఫెయిత్.
1: అడవుల యందున్న
3: You may be in the forest.
0: Akashamunanunna.
3: Or in the space.
0: Pattanamunanunna.
3: Or city.
0: Pallenunna.
3: Or a village.
0: Guttameedanunna.
3: Mountain top.
0: Natteetabadiyunna.
3: Or in the deep sea.
0: Ekkadunna neemi erugunatane.
3: You may be anywhere, but God knows. God knows wherever you are.
0: Sarvatra untunnadu.
3: Because he is everywhere.
0: Nee tala ikkada untundadi.
3: Your head is here on the top.
0: Kaani nee kaala kinda untundadi.
3: But the feet are below.
0: Kaali paina cheemu pothundadi.
3: As ants walk.
0: Kaani kachana meda anni putti kuttesavu kada.
3: Immediately you will thump it there.
0: తల పోయి చూచింటే దాని ఎక్కడ
3: హెడ్ హాస్ నాట్ గాన్ డౌన్
0: అక్కడ సర్వత్రా ఉంటుండాలి ఈ యొక్క చైతన్య శక్తి
3: బట్ దిస్ అవేర్నెస్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ది
0: దేశములో దేహములో చైతన్య శక్తిని ఏ విధంగా సర్వత్రా ఉంటుండాదో అదే విధంగానే దేశమంతా కూడాను భగవంతుడు సర్వత్రా ఉంటున్నాడు
3: జస్ట్ ఎస్ దేర్ ఈస్ దిస్ చైతన్య అవేర్నెస్ ఆల్ ఓవర్ ద దేహ ద బాడీ దేర్ ఇస్ అవేర్నెస్ ఆల్ ఓవర్
0: దేహము దేశము బింబ ప్రతిబింబములే
3: దేహ ద బాడీ అండ్ దేశ ద కంట్రీ ఆర్ ద
0: అభావములే భావ అభావములే
3: దేర్ ఓన్లీ ది థాట్స్ అండ్ ది కౌంటర్ థాట్స్ అలో
0: చీకటి వెలుగులు రెండు లేవు
3: ద డార్క్నెస్ అండ్ ద లైట్ ఆర్ నాట్ సెపరేట్
0: ఇప్పుడు చూడండి చీకటిగా ఉంటుండాలి
3: నౌ ఇఫ్ ఐ లిటిల్ డార్క్
0: లైట్ వేస్తేనే చీకటి కనిపించదు
3: ద మూమెంట్ యు స్విచ్ ఆన్ ద లైట్ దేర్ ఇస్ నో డార్క్
0: ఎక్కడ పరిగెత్తిపోయింది
3: వేర్ హాస్ ఇట్ గాన్
0: తిరిగి లైట్ ఆఫ్ చేస్తానే మరి చీకటి వస్తాం
3: వెన్ స్విచ్ ఇట్ ఆఫ్ యు ఫైండ్ ఇట్
0: ఎక్కడ నుంచి వచ్చింది ఎక్కడ పోలేదు ఎక్కడ రాలేదు
3: ఇట్ హాస్ నాట్ గాన్ ఎనీవేర్ ఇట్ హాస్ నాట్ అపియర్డ్
0: దీపం ఉన్నప్పుడు చీకటి కనిపించదు చీకటి ఉన్నప్పుడు దీపం కనిపించదు
3: వెన్ వన్స్ ఇట్ ఇస్ డార్క్ యు డోంట్ హావ్ ద లైట్ వెన్ వన్ దేర్ ఇస్ లైట్ దేర్ ఇస్ నో లాంగర్ డార్క్ ఇది
0: ఒక్కటే భావ అభావములే
3: బోత్ ఆర్ వన్ అండ్ ది సేమ్ వన్ ఇస్ మానిఫెస్టేషన్ ఇది
0: ఎక్కడ పోలేదు అది ఎక్కడ నుంచి రాలేదు
3: సో దిస్ హాస్ నాట్ గాన్ ఎనీవేర్ దట్ హాస్ నాట్ కమ్ హియర్ ఇది
0: ఒక్కటే ఎప్పటికీ
3: Only one thing that exists all the time.
0: Adiye satyam.
3: That is truth.
0: Aa satyame trikala bhajyam.
3: That truth is indivisible in all three times.
0: Atti trikala bhajyam ainatundi satya tattvanni manamu ekkada poyinappudikini ye pani chesinappudikini manam danni vismarinchakoodu.
3: We should never forget this truth which is indivisible in all three periods of time wherever you are whatever you do.
0: Motta motta meer enni vidyanu nerchinappudikini
3: you may study anything.
0: Drishtini matram pettukondi.
3: But keep in your view
0: ఏది ఆ దీనికంతా సర్వ విద్యలకు ఆధారం
3: వాట్ ఈస్ ది ఎసెన్స్ వాట్ ది బేసిస్ ఫర్ ఆల్ దిస్ ఎడ్యుకేషన్
0: అది ఆధ్యాత్మ విద్య విద్యానాం
3: ఇట్ ఈస్ ఓన్లీ స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ దట్ ఇస్
0: విద్యానాం నేనే అన్నాడు కృష్ణుడు
3: కృష్ణ సెడ్ ఐఎమ్ దట్ స్పిరిచువల్
0: ఆధ్యాత్మ విద్యను నేనే
3: ఐఎమ్ దట్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్
0: స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ప్రత్యేకంగా కాదు
3: స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఆఫ్
0: అన్నింటి ఎందుకు స్పిరిచువల్ ఎడ్యుకేషన్
3: ఇట్ ఈస్ అన్ అండర్ కరెంట్ ఇంగ్రీడియంట్ ఇన్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్
0: మ్యాటర్ ఉంటుండాలి ఒక అయస్కాంతం ఉంటుండాలి
3: ఇట్స్ ఎ మ్యాగ్నెట్ అండ్ అన్ ఐరన్
0: ఒక ఐరన్ పీస్ ఉంటుండాలి
3: ఐరన్ పీస్
0: ఈ అయస్కాంతం ఐరన్ పీస్ టక్కన కరుచుకుంటుంది
3: అండ్ దిస్ ఐరన్ ఫెయిలింగ్ విల్ ఇమిడియట్లీ గెట్ స్టక్ టు దట్ మ్యాగ్నెట్
0: ఇదంతా మ్యాగ్నెట్ ఐరన్ పీస్ ని చక్కగా ఆకర్షించింది అనుకుంటున్నాం
3: వి థింక్ దట్ మ్యాగ్నెట్ అట్రాక్ట్స్ ది ఐరన్ పీస్
0: కాదు కాదు నో అది కూడా దైవత్వమే
3: ఇట్స్ ఆల్సో డివినిటీ
0: ఈ మ్యాగ్నెట్ లో ఉన్నటువంటి పవర్ తానే
3: ద మ్యాగ్నెటిక్ పవర్ ఇస్ డివినిటీ
0: ఐరన్ శుభ్రంగా ఉంటుంటేనే దాన్ని ఆకర్షిస్తుండాలి
3: ఇది ఐరన్ ఈస్ క్లీన్ ఇట్ విల్ బి డ్రా
0: దురదృష్టవశాత్తు ఈ రాటి కలియుగ మానవులు ఏ విధంగా భావిస్తున్నారు
3: వాట్ ఈస్ ది ఫీలింగ్ ఆఫ్ ది మోడర్న్ పీపుల్ టుడే
0: మ్యాగ్నెట్ ని పెద్దది ఎన్ని కొండ పోయి పెట్టినప్పటికీ
3: ఏమిది మ్యాగ్నెట్ ఇస్ బిగ్
0: ఐరన్ దగ్గర పెట్టినా గానీ దాన్ని ఆకర్షించదు
3: ఏమిది ఐరన్ ఫైలింగ్ ఇస్ సో నియర్ ఇట్ విల్ నాట్ బి డ్రాన్
0: అప్పుడు మ్యాగ్నెట్ ఏమని చెప్తుండది
3: వాట్ ఈస్ ది ఆన్సర్ ఆఫ్ ది మ్యాగ్నెట్
0: ఐరన్ చెప్తుండది ఈ మ్యాగ్నెట్ లో పవర్ లేదు అంటుంది
3: దిస్ ఐరన్ సేస్ దిస్ మ్యాగ్నెట్ హ్యాస్ నో పవర్
0: అప్పుడు మ్యాగ్నెట్ పక్కు నవ్విందట
3: మ్యాగ్నెట్ స్మైల్
0: ఓ పిచ్చి అయ్యనా
3: ఓ మ్యాగ్నెట్
0: నీలో కావలసినంత డస్ట్ రస్ట్ చేర్చుకున్నావు నేనెట్ట నేను దగ్గర చేర్చుకునేది
3: ఓ ఐరన్ యూఆర్ ఫుల్ ఆఫ్ డస్ట్ అండ్ రస్ట్ హౌ ఆమ్ ఐ టు అట్రాక్ట్
0: యూ డస్ట్ అండ్ రస్ట్ క్లీన్ చేసేయి ఆటోమేటిక్ గా వస్తున్నావు
3: గెట్ యువర్ సెల్ఫ్ క్లెన్స్డ్ కంప్లీట్లీ గెట్ యువర్ సెల్ఫ్ రిమూవ్డ్ ఆఫ్ దిస్ డస్ట్
0: కనుకనే మనం జీవితం అనేటువంటి ఒక ఐరన్ పీస్ వంటివి
3: దేర్ ఫర్ అవర్ లైఫ్ ఈస్ అన్ ఐరన్ పీస్
0: మానవుని దేహమంతా ఐరన్ ముక్కనే
3: ద హోల్ హ్యూమన్ బాడీస్ ఆఫ్ ఐరన్ పీసెస్
0: దాన్ని శుభ్రం చేసుకోవాలి
3: ఇట్ మస్ట్ బి క్లీన్డ్
0: కేవలం పైన స్నానం చేసి ఒక సోప్ వేసుకున్నంత మాత్రమే కాదు
3: నాట్ సింప్లీ ది ఎక్స్టర్నల్ బాత్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది సోప్
0: అంతర్బహిష్ట సర్వవ్యాప్య నారాయణ స్థిత లోపల వెలుపల సర్వత్ర కూడా మనం శుభ్రంగా ఉంటుంది
3: క్లీన్లీనెస్ ఇన్నర్ అండ్ అవుట్ ఆర్ ఇంపార్టెంట్
0: ఆ విధంగా ఉంటుంటే దైవత్వం అనేటువంటి మ్యాగ్నెట్ టక్కన ఖర్చుకుంటుంది
3: దెన్ ద డివైన్ మ్యాగ్నెట్ విల్ డ్రా యు నియర్
0: ఖర్చుకోవటమే కాదు
3: నాట్ మియర్
0: ఐరన్ కూడా మ్యాగ్నెట్ గా మార్చేస్తుంది
3: నాట్ మియర్లీ దట్ ఈవెన్ ఐరన్ బికమ్స్ ఏ
0: బ్రహ్మ విత్ బ్రహ్మ ఇవ భవతి
3: దట్ ఇస్ నో అదర్ బ్రహ్మ అండ్
0: బ్రహ్మ ఎక్కడైనా ఎక్స్పెరిమెంట్ చేయండి
3: యు ఎక్స్పెరిమెంట్ దిస్ ఎనీవేర్
0: మ్యాగ్నెట్ కు ఒక పిన్ను కనిపించండి
3: Just allow the pin to
0: stick
3: on to the magnet. Keep it there for 2 days. Third day the pin becomes a magnet.
0: దాని సంపర్కం చేత, దాని సంబంధం చేత, దాని స్నేహం చేత పిన్ను కూడాను ఐరన్ ముక్క కూడాను మ్యాగ్నెట్ గా మారిపోయింది.
3: బికాస్ ఆఫ్ ద అసోసియేషన్, బికాస్ ఆఫ్ ద నియర్నెస్, బికాస్ ఆఫ్ ద ఫ్రెండ్షిప్,
0: దాని యందు ఉన్నటువంటి యొక్క పవిత్రత ఈ విధంగా ఉంటుంది.
3: దట్ ఈస్ ద సీక్రెట్ క్వాలిటీ లేటెంట్ ఇన్ ఆల్ గుడ్ థింగ్స్.
0: గొడ్డలి తీసుకుని వెళ్తారు అడవికి.
3: యూ టేక్ ఎన్ యాక్స్ అండ్
0: ఒక గంధ చెట్టును కొట్టుతాడు బాగా గొడ్డలతో.
3: యూ జస్ట్ కట్ ఆఫ్ ఎ శాండల్ ట్రీ.
0: కానీ అంత సుగంధమును అందించేటువంటి యొక్క ఆ గంధపు చెట్టు నన్ను ఈ గొడ్డలతో కొట్టాడే అని దానిపైన ఏమైనా కోపిస్తుందా? కాదు.
3: ద శాండల్ ట్రీ దో ఇట్ ఈస్ కట్ ఆఫ్ విత్ ఎన్ యాక్స్, ఇట్ ఈస్ నెవర్ యాంగ్రీ విత్ ది యాక్స్.
0: తన సుగంధాన్ని కూడా ఆ గొడ్డలి కొంచెం అందిస్తుంది.
3: ఇట్ విల్ పాస్ ఆన్ ఇట్స్ ఫ్రాగ్రెన్స్ ఈవెన్ టు ద యాక్స్.
0: చూసారా ఎంత ఉపకారం.
3: వాట్ హెల్ప్ ఈస్ రెండర్డ్.
0: నీకు ఒక చిన్న ఉదాహరణ. షిరిడి లోపల
3: స్మాల్ ఎగ్జాంపుల్ దేర్ ఇన్ షిరిడి.
0: ముందు బాబా అక్కడికి వెళ్ళినప్పుడు
3: బాబా వెంట్ దేర్ బిఫోర్
0: ఏది లేదు. ఒక చావిడి అంటే పాడుబడిన చావిడి ఉండేటువంటి.
3: దేర్ వాస్ ఓన్లీ ఎన్ ఓల్డ్ చౌల్ ట్రీ చావిడి.
0: అక్కడ ఒక చిన్న వేప చెట్టు పెరుగుతూ వచ్చింది.
3: దేర్ ఇస్ ఎ స్మాల్ నేమ్ ప్లాంట్ దేర్.
0: ఆ వేప చెట్టు పెరుగుతూ పెరుగుతుంటే దాని ఒకవైపున మాత్రమే నీడ ఉండేటువంటి కొమ్మ ఇట్లా పోయింది.
3: యాజ్ ద ప్లాంట్ వాస్ గ్రోయింగ్ ఇట్ వాస్ బెంట్ ఆన్ వన్ సైడ్ సో దేర్ వాస్ షేక్.
0: ఆ వేప చెట్టు కొమ్మ నీడ కింద కూర్చుని శ్రమ తీర్చుకునేటువంటి వాడు బాబా.
3: అండ్ బాబా యూస్ టు సిట్ అండర్ ది షేడ్.
0: ఎంతో శ్రమపడి భిక్షానికి వెళ్లి తిరిగి వచ్చినా అదే నీడలో కూర్చునేటువంటి వాడు.
3: హీ గోస్ అరౌండ్ ద విలేజ్ అండ్ సిట్స్ అండర్ ద షేడ్ ఆఫ్ దట్ నీమ్ ప్లాంట్.
0: తర్వాత
3: సమ్ టైమ్
0: ఈ యొక్క లక్ష్మీబాయ్ అల్లుడు,
3: సన్ ఇన్ లా ఆఫ్ లక్ష్మీబాయ్,
0: ఆయన ఒక చిన్న మంటపం కట్టించాడు.
3: అండ్ హీ బిల్ట్ ఎ స్మాల్ టెంపుల్ దేర్.
0: దాంట్లో పోయి కూర్చుంటూ వచ్చాడు.
3: అండ్ యూస్ టు సిట్ దేర్ సిన్స్ దెన్.
0: అక్కడ కూర్చొని ఈ యొక్క వేప చెట్టును చూచాడు.
3: అండ్ హీ వాచ్డ్ దట్ నీమ్ ప్లాంట్ ఫ్రమ్ హియర్.
0: ఇన్ని సంవత్సరములు నాకు చల్లని నీడను అందించి నాకు ఎంతో ఉపకారం చేసింది.
3: ఓ నీమ్ ప్లాంట్ యూ హావ్ హెల్ప్ మీ సో లాంగ్ గివింగ్ మీ ఇట్స్ ఫైన్ కూల్ షేడ్.
0: ఓ వృక్షమా,
3: ఓ ప్లాంట్,
0: నాకు ఆయన ఆనందాన్ని అందించినటువంటి ఆ కొమ్మ నీవు ఎప్పుడు మధురంగానే ఉండువుగాక.
3: That branch of this neem plant that has given me the comfort and convenience
0: of its shade. That
3: Therefore, even this day, the leaves of that branch of that neem plant
0: are sweet. Therefore,
3: those that render help, that will be remembered.
0: ఉపకారంలో మనం ఎంతైనా కూడా త్యాగం చేయాలి.
3: దేర్ఫోర్ వైల్ రెండరింగ్ హెల్ప్ యూ హావ్ టు సాక్రిఫైస్ అ లాట్.
0: ఈ ఉపకారం నందు ఉపకారమే మనకు ప్రాప్తిస్తుంది.
3: అండ్ యూ విల్ బి హెల్ప్డ్ ఇన్ టర్న్.
0: అపకారం చేసిన వాడికి కూడా ఉపకారం చేయండి.
3: యూ హెల్ప్ దోస్ దట్ హార్మ్ యూ.
0: అప్పుడు నీకు చక్కని ఫలితం నీకు అందిస్తుంది.
3: దెన్ యూ విల్ హావ్ పాజిటివ్ రివార్డ్స్.
0: మనం చేసినటువంటి యొక్క ఉపకారం ఏనాటి కూడా వృధా కాదు.
3: All the help you do now will never go in
0: vain.
3: Don't be disappointed because you don't get the reward
0: immediately.
3: Take time.
0: It will take time.
3: Wait, you will certainly get your rewards.
0: Vidyarthulara,
3: students,
0: you should
3: not only study.
0: దీనిని సక్రమమైన మార్గంలో జగత్తును కూడా ఉపయోగపెట్టాలి.
3: You should make use of it in a proper way in the world.
0: తద్వారా జగత్తుకు ఎంతైనా కూడా నువ్వు సర్వజనులకు ఉపకారమయ్యేటువంటి రీతిగా ఒక పంటలో లేక ఇంకే విధమైనటువంటి ఏ విధమైన కొంచెం నీరో ఈ విధమైన పంచభూతంలో ఏ ఒక్క శక్తినైనా కూడా నువ్వు మనం 10 మందికి అందించేటువంటి దీంట్లో మనం తగినటువంటి కంకణం కట్టుకోవాలి.
3: యూ షుడ్ డిటర్మిన్ టు సర్వ్ ద సొసైటీ ఇన్ వన్ ఫార్మ్ ఆర్ అదర్ ప్రొవైడింగ్ దేర్ డిమాండ్ నీడ్స్.
0: అంతే గ్రంథంలో చదివి కేవలం మన ప్రాక్టీస్ లోపల ప్రాక్టికల్ లోపల దీన్ని ఉపయోగపెట్టకపోతే ఈ చదువు నిరుపయోగమైపోతుంది.
3: హావింగ్ లెర్న్డ్ ఆల్ దాట్ ఇఫ్ యు డోంట్ పుట్ ఇట్ టు ప్రాక్టీస్ టుమారో ఇట్ విల్ బి యూస్లెస్.
0: పుస్తకముల నిండా మస్తుగా చదువుండే.
3: దేర్ ఇస్ లాట్ ఆఫ్ లెర్నింగ్ సబ్జెక్ట్ దేర్ ఇన్ ద బుక్.
0: మస్తకముల నిండా మట్టి మెండు.
3: బట్ ది హెడ్ ఈస్ ఫుల్ ఆఫ్ మడ్.
0: ఏం ప్రయోజనం?
3: వాట్ ఈస్ ది యూస్?
0: కాబట్టి ఆ పుస్తకము మస్తకం కావాలి.
3: And therefore that book must be
0: transformed. Practical.
3: When once the head and the book become one, you can practice
0: Adi
3: later.
0: Adi
3: and then we should also expose the secrets of our knowledge.
0: Prema mudita manasikaso

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కాలం అనంతమైనటువంటిది,
1: టైమ్ ఈజ్ ఇన్ఫినిట్.
0: ఈ అనంత కాలంలో మన అనేక విధములైనటువంటి యొక్క అనుభూతులను పొందుతున్నాం.
1: ఇన్ దిస్ ఇన్ఫినిట్ టైమ్ వి పాస్ త్రూ వేరీడ్ ఎక్స్పీరియన్సెస్.
0: ఈ అనుభూతులన్నీ కూడాను అప్పటికప్పటికీ ప్రత్యక్షమై తిరిగి అగోచరమవుతున్నవి.
1: దీస్ ఎక్స్పీరియన్సెస్ కన్ఫర్ రిజల్ట్స్ అండ్ వానిష్ దేర్ ఆఫ్టర్.
0: పునర్విత్తం మనము కొన్ని సమయంలో ధనమును కోల్పోతున్నాం.
1: At times we lose money.
0: కాని దీనికి విచారించనక్కర్లేదు.
1: We don't need to worry about it.
0: అది మరొక సమయం నందు ఈ ధనమే మనకు ప్రత్యక్షమవుతుంది.
1: The same money could be acquired later.
0: పునర్మిత్రం మనం అనేక మంది మిత్రులను కలుస్తుంటాం.
1: We meet many friends.
0: ఏ మిత్రుడు కూడాను మనకు శాశ్వతమైన మిత్రుడు జగత్తులో కానరాడు.
1: In this world, we don't find any single friend who remains with us permanently.
0: భౌతికమైన, లౌకికమైన, ప్రాకృతమైన మిత్రుల్లో ఏ శాశ్వతమైన మిత్రుడు కూడాను మనకు ఉండటం లేదు.
1: In this ephemeral, transient, momentary, physical world, we don't find any single permanent friend.
0: అలాంటి మిత్రులను ఎన్ని వందలో మనం కోల్పోతున్నాము, తిరిగి సంపాదించుకుంటున్నాము.
1: We lose such friends quite a good number and then have friendship later.
0: పునర్పత్రి పునర్వసు. ఈ జగత్తును ప్రతి వ్యక్తి కూడాను అనేక విధములైనటువంటి యొక్క సుఖశాంతులు నిమిత్తమై గృహస్థ ఆశ్రమను ఆశ్రయిస్తున్నాడు.
1: ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీవన్ ఎక్స్పీరియన్సెస్ ది స్టేజ్ ఆఫ్ హౌస్ హోల్డర్ టు ఎంజాయ్ ద పీస్ అండ్ హ్యాపీనెస్.
0: కానీ ఏ పత్ని కూడాను ఏ పతి కూడాను శాశ్వతం కాదు.
1: నో హస్బెండ్ నో వైఫ్ ఇస్ పర్మనెంట్.
0: కొంతకాలంలో వారు మార్పు చెందుతున్నారు.
1: They change after some time.
0: పత్రిని కోల్పోయిన మరొక పత్రిని వివాహం

0: తాను సుఖజీవనం చేయవచ్చు.
1: ఇఫ్ ది వైఫ్ ఇస్ గాన్ డెడ్ వన్ కెన్ గెట్ రీమ్యారీడ్
0: పునర్వసు. భూములు సంపాదించుకుంటున్నాం,
1: వి అక్వైర్ ల్యాండ్ ప్రాపర్టీ,
0: కానీ కాలకర్మ కారణ వశత్తు ఆ భూములను మనం కోల్పోతున్నాం.
1: బేసింగ్ ఆన్ ది టైమ్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ వీ మైట్ లూజ్ ద ల్యాండ్ ప్రాపర్టీ.
0: ధనమును కోల్పోతున్నాం,
1: వీ లూజ్ మనీ,
0: తిరిగి రావటం లేదు.
1: అండ్ వీ డోంట్ గెట్ ఇట్ బ్యాక్ ఇన్ ఫోర్.
0: మిత్రులను కోల్పోతున్నాము,
1: వీ లూజ్ అవర్ ఫ్రెండ్స్,
0: తిరిగి ఆ మిత్రుడు మనకు లభ్యం కావటం లేదు.
1: అండ్ వీ డోంట్ గెట్ సేమ్ ఫ్రెండ్స్.
0: భార్యను కోల్పోతున్నాము, తిరిగి అట్టి భార్య మనకు లభ్యం కావటం లేదు.
1: సేమ్ వైఫ్, వీ డోంట్ గెట్ హర్ బ్యాక్ ఆఫ్టర్ హర్ డెత్.
0: భూమిని కోల్పోతున్నాము, తిరిగి అట్టి భూమి మనకు లభించటం లేదు.
1: ద ల్యాండ్ ప్రాపర్టీ వన్స్ లాస్ట్ కెనాట్ బి రిగెయిన్డ్ ఇన్ ద సేమ్ వే.
0: కానీ
1: బట్
0: నా శరీరం, ఈ శరీరధారి అయినటువంటి మానవుడు ఈ శరీరంను ఒక్కతూరి కోల్పోయినా తిరిగి ఈ శరీరం మనకు లభ్యం కాదు.
1: బట్ వెన్ వన్స్ ద బాడీ ఈజ్ లాస్ట్ డెడ్ అండ్ గాన్ ఇట్ కెనాట్ బి రీగెయిన్డ్.
0: కనుక శరీరం ఉన్నట్లే శాశ్వతమైనటువంటి ఒక ఆనందాన్ని సంపాదించి శరీరం ద్వారా లౌకికమైన భౌతికమైన ధార్మికమైన ఆధ్యాత్మికమైన వైజ్ఞానికమైనటువంటి ఆనందాన్ని అనుభవించాలి.
1: సో లాంగ్ వీఆర్ అలైవ్ ఇన్ దిస్ బాడీ వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ద వరల్డ్లీ హ్యాపీనెస్ ద రైచియస్నెస్ ద స్పిరిచువల్ బ్లెస్.
0: మానవుడు ఈ శరీరం ద్వారా అనేక సుఖశాంతులు పొందుతున్నాడు.
1: Through this body, man experiences peace and happiness.
0: Dhanakanaka vastu vahanadulu andukuntunnadu.
1: He also possesses conveniences
0: and
1: comforts.
0: Aneka kashtamulaku, nashtamulaku, dukkamulaku, vicharamulaku guri avutunnadu.
1: He passes through experiences of anxieties, worries, troubles and turmoil.
0: Ee annintiki ni moola karanam emiti?
1: What is the cause behind this?
0: Mooladharam emiti?
1: What is the basis?
0: Idi dhaneshana, dhareshana, పుత్రేషణ. ఈశనాత్రయములే మూడు కూడాను మానవులకు ఇన్ని విధమైనటువంటి యొక్క సుఖ సంతోషములను ప్రాప్తిస్తూ ఉన్నాయి.
1: మ్యాన్ ఇస్ హ్యాపీ బికాస్ ఆఫ్ ది త్రీ కైండ్స్ ఆఫ్ అటాచ్మెంట్స్ దట్ హీ డెవలప్స్ యాజ్ టైమ్ పాసెస్ బై, ద ప్రాపర్టీ, ద ఫ్యామిలీ, ద వైఫ్ అండ్ చిల్డ్రన్.
0: అనేక మంది రాజులు ఎందరో ఎన్ని విధమైనటువంటి ధనమును ప్రోగు చేసుకున్నారు.
1: Kings acquired plenty of prosperity and property.
0: కాని ఆ ధనమును వారి కనుముందే కోల్పోతున్నారు.
1: They lose the very same money they acquired right in front of them.
0: కనుక ధనము శాశ్వతం కాదు.
1: So wealth is not permanent.
0: ధనము ఎప్పటికీ కూడాను మానవుని ఉద్ధరించలేదు.
1: Money will never emancipate you.
0: ధనము చేత మానవుడు శాశ్వత ఆనందాన్ని పొందలేడు.
1: Wealth will never confer permanent bliss.
0: ధనము చేత మానవుడు పవిత్రమైనటువంటి యొక్క స్థితిని అనుభవించలేడు.
1: The sacred exalted state cannot be attained by money.
0: ఆధ్యాత్మిక ధనమే నిజమైన ధనము.
1: It is the spiritual wealth that is the true wealth in spirit.
0: కనుక ఇట్టి ధనక్షణం వల్ల మానవుడు సుఖమునే మాత్రము అనుభవించటం లేదు.
1: So attachment to money will never give you happiness.
0: సుఖమును అనుభవించలేకపోయినప్పటికీ ధనము కావాలని ఆశిస్తున్నాడు మానవుడు.
1: Though he cannot experience happiness through money, yet he wants to acquire.
0: ధనము ఉండాలి.
1: Money is necessary, no doubt.
0: కానీ ఎంతవరకు పరిమితమైనటువంటి రీతిగా మనం అనుభవించాలి.
1: Yet it is required to certain extent under certain limits.
0: కనుక ధనేషణ అనేటువంటిది మానవుడికి సత్యనిత్యమైనటువంటి యొక్క సొత్తు కాదు.
1: So attachment to money is not permanent wealth of bliss and truth.
0: Dhareshana.
1: Next, dhareshana.
0: Kutumba sambandhamu aalubittulu kaligi aneka sampattulu cheta kontha kaalam sukhanni anubhavinchavachchu.
1: With family, the wife and children, one can enjoy life with all the money and comforts.
0: Idi kuda satyanityamainatundi sukham kaadu.
1: It is not either a permanent eternal bliss.
0: ఇది కూడా అనిత్యమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ఆల్సో
0: అసత్యమైనటువంటిది.
1: పాసింగ్ ఫేజ్.
0: అప్రమాణమైనటువంటిది.
1: అండ్ ఇట్స్ ఫాల్స్హుడ్.
0: కనుక దారేషన్ చేత సుఖాన్ని పొందుతామనుకోవటం చాలా వెర్రితనము.
1: ఇట్ ఈస్ ఫూలిష్నెస్ టు థింక్ దట్ యు విల్ బి బ్లిస్ఫుల్ ఇన్ దిస్ ఫ్యామిలీ. లైఫ్.
0: ఇక పుత్రేషణ,
1: దెన్ కమ్స్ పుత్రేషణ.
0: పుత్రుడు కావాలని ఆశిస్తుంటారు.
1: వన్ వాంట్స్ ఎ సన్.
0: తప్పక అవసరమే.
1: Yes, it is necessary.
0: పుత్రుని వల్ల అనేక సుఖములు పొందుతామని ఆశిస్తుంటారు.
1: Many want to be happy by having a son.
0: కానీ ఇది కూడాను సత్యమైనటువంటిది కాదు.
1: It is not true either.
0: ధృతరాష్ట్రునకు అనేక మంది పుత్రులు పుట్టారు.
1: King Dhritarashtra had so many sons.
0: కానీ ఆ పుత్రుల వల్ల ఆ ధృతరాష్ట్ర ఏమైనా ఆనందాన్ని అనుభవించాడా?
1: Was he ever happy through his sons?
0: పుత్రుల వల్ల అనేక కష్టములకు, నష్టములకు, దుఃఖములకు, నిందలకు, నిష్ఠూరములకు కూడాను గురి అయ్యాడు ధృతరాష్ట్రుడు.
1: Dhritarashtra faced all kinds of blame, passed through troubles and difficulties because of his sons.
0: కుమారుల వల్లనే రాజ్యము కూడాను భ్రష్టు పెట్టించుకుంటాడు.
1: The whole kingdom was subjected to total ruin because of his sons.
0: కొడుకులు పుట్టరే కౌరవేంద్రులకు అనేకులు వారిచే నేగతిని బడిసిన.
1: Though one may have many sons, do you think that they are happy?
0: పుత్రులేని ఆ శకునకుని పొందుందనే దుర్గతులు.
1: But don't you think that Shuka without sons, was he not happy?
0: కనుక పుత్రులు లేని వారికి కష్టమని, పుత్రులు ఉన్నటువంటి వారికి సుఖమని మనం భావించకూడదు.
1: We should never feel that by merely begetting a son that we will be happy, that happiness is distance. And we also find the horns growing along with the buffalo.
0: Kanuka putreshana anetundi sukhani aanandanni andistundani bhramistunnaru manavudu.
1: So man is deluded by the feeling that he will be happy by begetting a son.
0: Otti bhramane.
1: That was only your imagination.
0: Ganeshana, Dharesana, Putreshana, Ishnatrayamulu moodu kodanu mudivesi manavunni aneka vidhamaina chikkulaku guri chestunnayi.
1: Man is bound by the threefold rope, the attachment towards money, the wife and son.
0: Kani satputrudu okkadu undina kodanu chalu.
1: One good son is enough, in fact.
0: Deeniki chakkani udaharanamu.
1: A good example for this.
0: Idi chaitra masamu.
1: This month is called Chaitra.
0: Ramuni yokka janmadinamunaku pradhanamainatvanti yokka nela.
1: This is the month that gave birth to that Lord Ramachandra.
0: Chaitra Shuddha Navami roje Sri Ramachandra puttadu.
1: On the Chaitra Shuddha Navami day Rama was born.
0: Kanuka ee chaitra masamu chaala chitramainatti masamu.
1: This month Chaitra is mysterious.
0: Chitramburu.
1: Peculiar.
0: Trailokya pavitrammulu.
1: Sacred, all the three words.
0: Vallala vittammulu.
1: And that's very proper.
0: Sanvitrammulu.
1: So close.
0: Muni jana vana pautrammulu.
1: And they are very much adored by all the saints and seers.
0: Charitrammulu.
1: That is the glory and the history of the Lord.
0: Atti Janaka Maharaja yokka Dasaratha Maharaja yokka muvvuru bharyalu endukodanu rendava bharya ఏ మాత్రం కూడాను ఏ చరిత్ర ఎందు కూడాను మనకు కనిపించదు.
1: ఆఫ్ ది త్రీ వైఫ్స్ ఆఫ్ దశరథ ద సెకండ్ వైఫ్ ఇస్ ద హర్ స్టోరీ హిస్టరీ ఇస్ నాట్ వెల్ నరేటెడ్.
0: రాముల వల్ల కౌసల్యకు సత్కీర్తి కలిగింది.
1: కౌసల్య వాజ్ రిప్యూటెడ్ బికాస్ ఆఫ్ రామచంద్ర.
0: సుప్రభాతంలోనే కౌసల్య సుప్రజా రామ అని కౌసల్య పేరు మొట్టమొదట పెట్టారు.
1: వి బిగిన్ ద డే బై ఎక్స్టోలింగ్ ద మదర్ కౌసల్య.
0: కైక తన యొక్క భరతుని యొక్క రాజ్యమును అందిస్తాడనేటువంటి ఆశ చేతనే కైక భరతుణ్ణి అమితంగా ఆశించుతూ ప్రేమిస్తూ వచ్చింది.
1: కైక లవ్డ్ హర్ సన్ భరత బికాస్ షీ ఎక్స్పెక్టెడ్ దట్ హీ ఇస్ గోయింగ్ టు బి ది ఫ్యూచర్ కింగ్ ఆఫ్ ద కింగ్డమ్.
0: కానీ సుమిత్రకు ఎట్టి ఆంక్షలు లేవు.
1: సుమిత్ర హ్యాడ్ నో డిజైర్.
0: సుమిత్ర చాలా సద్గుణవంతురాలు.
1: సుమిత్ర వాజ్
0: సదాచారవంతురాలు.
1: ఆఫ్ నోబుల్ ప్రాక్టీస్.
0: మితభాషి.
1: She talks
0: hitabashi
1: and she talks in a pleasing
0: Ilanti,
1: limited way.
0: Sumitraku perutaginatvanti oka pravartana aa sumitri endu pradarshinchindi.
1: Sumitra behaved befitting her name given to her.
0: Aavaki iruvuru kumarulu puttaru.
1: She has two sons.
0: Yemiti vaari iruviki rajyamu dakkadu.
1: In fact
0: rajyamulo yelaru endukosam kumarulu.
1: What for are the two sons? They can't the legal heirs of the kingdom.
0: Appudu aa sumitra యావత్ ప్రపంచమునకే ఆదర్శవంతమైనటువంటి ఒక సేవాభావమును అందిస్తూ వచ్చింది.
1: ఇట్ వాజ్ ది మెసేజ్ ఆఫ్ సుమిత్ర, ద మెసేజ్ ఆఫ్ సర్వీస్ టు ది ఎంటైర్ మ్యాన్ కైండ్.
0: శ్రీరామచంద్రుడు రాజైనప్పుడు
1: వెన్ శ్రీరామ వాజ్ కింగ్,
0: నా కుమారుడు శ్రీరామచంద్రుడికి ప్రధానమైన సేవకుడిగా రావాలి అని ఆశించింది.
1: సుమిత్ర వాంటెడ్ హర్ సన్ టు బి ది మెయిన్ సర్వెంట్ ఆఫ్ శ్రీరామ.
0: యజమానుడి ప్రక్కలోనే సేవకుడు ఉంటుంటాడు.
1: The servant should be by the side of the master.
0: నా కుమారునికి సేవకత్వమే ప్రధానమైనటువంటి రాజ్యత్వం.
1: That the kingdom, the greatness lies in being
0: servant.
1: My first son, Lakshmana, be in service to the Lord Rama.
0: రెండవ కుమారుడైనటువంటి యొక్క శత్రుఘ్నుడు
1: ద సెకండ్ సన్ శత్రుఘ్న
0: భరతుడు రాజైతే ఆ భరతునికి తాను సేవకుడిగా నిలిచాలి.
1: షుడ్ సర్వ్ భరత ఇఫ్ హీ వర్ టు బి ద కింగ్ టు ఫాలో.
0: కనుక నేను సేవకత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని ఆ సుమిత్ర ఇంత పవిత్రమైన మార్గంలో తన కుమారుణ్ణి అర్పితం చేసింది.
1: దట్ వాజ్ ద సీక్రెట్ పాత్ చోజన్ బై సుమిత్ర, ద పాత్ డివైన్ సర్వీస్.
0: ఈ సుమిత్ర యొక్క భావములు ఎంత విశాలమైనటువంటివి, ఎంత ఘనమైనటువంటివి, ఎంత ఆదర్శవంతమైనటువంటివి ఒక్కతూరి రామచరిత్రను చదివినప్పుడు మీకు అర్థమవుతుంది.
1: ఇఫ్ యూ గో త్రూ ద హిస్టరీ ఆఫ్ శ్రీ రామచంద్ర యూ నో ద క్యారెక్టర్ అండ్ ద రోల్ ఆఫ్ సుమిత్ర విచ్ ఇస్ సో మైటీ ఫర్ హైలీ నోబల్.
0: రాములు అరణ్యవాసంలోకి వెళ్లే సమయం లోపల
1: వెన్ రామ వాజ్ గోయింగ్ ఇన్ ఫర్
0: అని ఏడుస్తూ ఉంటుండాలి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ షీ వాజ్ క్రైయింగ్.
0: ఆ సమయం లోపల ఏడ్చినటువంటిది ఒక సుమిత్ర మాత్రమే.
1: ఇట్ వాజ్ ఓన్లీ సుమిత్ర హూ డిడ్ క్రై.
0: అక్క ఎందుకు నీవు భర్త పెంచడం?
1: వై షుడ్ యూ వారీ సిస్టర్?
0: నా కుమారుడు అయినటువంటి లక్ష్మణుడు రాములకు సేవకుడిగా వెళ్తున్నాడు.
1: మై సన్ లక్ష్మణ వుడ్ సర్టెన్లీ ఫాలో రామ్.
0: ఎట్టి ఆపదలు సంభవించవు.
1: దేర్ఫోర్ దే విల్ నాట్ ఫేస్ ఎనీ డిఫికల్టీ.
0: ఎట్టి ఇక్కట్టును సంభవించవు.
1: దేర్ విల్ బి నో ప్రాబ్లమ్స్.
0: రాములను కంటిరెప్ప వలె చూసుకుని కాపాడుతూ ఉంటాడు నా కుమారుడైన లక్ష్మణుడు.
1: మై సన్ లక్ష్మణ విల్ టేక్ ఎవ్రీ గుడ్ కేర్.
0: లక్ష్మణుడు వెళుతున్నాడు కనుక నీవు దుఃఖించడానికి ఏమాత్రం అవకాశం లేదు.
1: డోంట్ గ్రీవ్, డోంట్ ఫీల్ సారీ.
0: ఈ విధంగా ఏ తల్లి అయినా చెప్తుందా?
1: Will any mother speak like that?
0: రాములకు వరం ఇచ్చాడు కాబట్టి తాను అరణ్యానికి వెళ్ళవచ్చును, నా కుమారుడికి ఏమత్రం ఉంది కనుక నా కుమారుడు వెళ్ళనక్కర్లేదని తాను అడ్డు తగలవచ్చు.
1: ఇన్ ఫ్యాక్ట్ సుమిత్ర కెన్ ఆర్గ్యూ దిస్ వే, ఇన్ రామా షుడ్ గో టు ఎగ్జైల్ అండ్ నాట్ హర్ సన్.
0: సుమిత్ర అట్టు అడ్డు తగలలేదు.
1: సుమిత్ర డిడ్ నాట్ అబ్జెక్ట్.
0: రాములకు సేవ నిమిత్తమే పుట్టాడు.
1: In fact, he was born to serve Rama.
0: తన పనిముట్టును తాను వెంట తీసుకుని పోతున్నాడు.
1: Naturally, he is taking his instrument with him.
0: అది నేను పంపడం కానీ లక్ష్మణుడు వెళ్ళటం కానీ కాదు.
1: It is not anything great in sending him or Lakshmana following him.
0: రాముని యొక్క అధికారము.
1: And Rama has got every right.
0: కనుకనే లక్ష్మణుని ఆశీర్వదించి.
1: So he blessed Lakshmana.
0: నాయన నీవు సీతారామును చక్కగా చూసుకుని రా.
1: And mother blessed, let you take care of brother and sister. That was her blessing.
0: కౌసల్యకు ధైర్యమును బోధించింది.
1: And she gave all the courage to Kausalya.
0: ఇంకా భరతుడు.
1: భరతుడు
0: తన మేనమామ అయినటువంటి కైకేయ రాజ్యమునకు వెళ్తున్నాడు.
1: భరత వాజ్ ప్రొసీడింగ్ టు హివర్స్ హిస్ అంకల్
0: శత్రుఘ్నకు ఏ మాత్రము కూడా ఇన్ఫర్మేషన్ లేదు, అనగా వార్తనకు అందలేదు.
1: ఇన్ఫాక్ట్ నో మెసేజ్ వాజ్ కమ్యూనికేటెడ్.
0: రమ్మని కానీ పొమ్మని కానీ ఉండమని కానీ ఏమాత్రము చెప్పలేదు.
1: నో మెసేజ్ వాజ్ సెంట్ టు హిమ్ ఈదర్ టు స్టే బ్యాక్ ఆర్ టు ఫాలో ఆర్ టు రిమైన్.
0: భరతుడు సంసిద్ధమై ఉన్నాడు.
1: అండ్ హీ వాజ్ రెడీ టు గో.
0: ఎందుకోసం?
1: వై?
0: భరతుని యొక్క సేవ కోసమని శత్రుఘ్నుడు సిద్ధమయ్యాడు.
1: శత్రుఘ్న వాజ్ ఆల్వేస్ రెడీ టు సర్వ్ భరత.
0: కనుక ఈ విధమైనటువంటి తల్లులు కుమారులు కన్నందుకు సేవ నిమిత్తమై అర్పితం గావించుకునేటువంటి తల్లులు గొప్ప గొప్ప మహనీయులు భారత చరిత్రలో పవిత్రమైనటువంటి రీతిగా ప్రబోధిస్తూ వచ్చారు.
1: ఇన్ ది హిస్టరీ ఆఫ్ భారత్ దేర్ ఆర్ మెనీ మదర్స్ హూ సాక్రిఫైస్ దేర్ సన్స్ టు స్పెండ్ దేర్ లైఫ్ టైమ్ ఇన్ సర్వీస్.
0: ఇంకా పత్నులు
1: అండ్ దెన్ ద వైఫ్.
0: కానీ శ్రీరామచంద్రుడి భార్య అయినటువంటి సీత జనక మహారాజు యొక్క కుమార్తె. నేను ఈ క్షణమైన కూడా ఈ జగత్తులో నేను ఉండలేను.
1: And Sita, the consort of Sri Ramachandra,
0: నీవే నా ప్రాణము, నీవే నా యొక్క తోడు.
1: Considered husband Rama as his as a very life.
0: క్షణమైన నేను ఈ జగత్తులో ఉండలేను.
1: And she can't bear the separation even for a moment.
0: తను చాలా బాధపడింది.
1: And she was felt so sad for separation.
0: కానీ
1: but
0: ఊర్మిళ
1: then Urmila.
0: ఈ ఊర్మిళ యొక్క పేరు కూడా రామాయణంలో ఎక్కడ కూడా కనిపించదు.
1: The name of Urmila is not also well narrated.
0: Urmila iruvulu kudanu chaala pavitramaitunte vyaktulu.
1: Sumitra and Urmila are noble souls. Adarshavantamaitunte
0: jeevitaanni andinchinatunte vyaktulu.
1: They led ideal lives.
0: Nitya jeevithamni avarpitam gaavinchukunnatunte vyaktulu.
1: They sacrificed their lives.
0: Kanuka ee Urmila ఏ విధమైనటువంటి యొక్క విచారం కూర్చు నోటు కాలేదు.
1: ఊర్మిళ వాజ్ నెవర్ వరీడ్, షీ నెవర్ క్రైడ్.
0: మీరు అరణ్యానికి పోతున్నారనే విషయమే ఆమెకు తెలియదు.
1: ఇన్ ఫ్యాక్ట్ షీ వాజ్ నాట్ ఇన్ నాలెడ్జ్ ఆఫ్ హర్ హస్బెండ్ బీయింగ్ సెంట్ టు ఎగ్జైల్. ఆమె చిత్రకళ
0: చాలా ప్రవీణురాలు.
1: అండ్ షీ ఇస్ ఎన్ ఎక్స్పర్ట్.
0: ఒక చిత్రమును చిత్రిస్తూ ఉండాలి.
1: అండ్ షీ ఇస్ ఎన్ ఎక్సలెంట్ పెయింటర్.
0: ఇంక్ బాటిల్ అంతా పెట్టుకుంది.
1: అండ్ దర్స్ ఇంక్ బాటిల్ దేర్.
0: ఆ యొక్క కాలమునంతా కూడాను ఆ చిత్రం లోపల నేను వినియోగిస్తూ వచ్చు.
1: She spent all the time in painting.
0: లక్ష్మణుడు వెళ్ళాడు.
1: లక్ష్మణ వెన్
0: ఊర్మిళ అన్నాడు.
1: He said ఊర్మిళ.
0: భయపడిపోయి లేచింది.
1: She was very much frightened and
0: లేచేటప్పటికి
1: then
0: తన యొక్క చీర ఆ ఇంకు బాటిల్కు తగిలి వేసేటువంటి పెయింట్ పైన పడిపోయి ఆ యొక్క పెయింట్ కూడా చెదిరిపోయింది.
1: As the sari touched the very ink bottle, the ink bottle spilled over the entire painting.
0: అయ్యో చెదిరిపోయినే.
1: And the painting was spoiled. She fell back.
0: ఏం చేస్తున్నావు నీవు అన్నాడు.
1: And Lakshmana said, what are you doing?
0: రేపటి దినము సీతారాముల యొక్క పట్టాభిషేకం కదా.
1: Tomorrow is the day of coronation.
0: ఆ చిత్రమును నేను చక్కగా చిత్రిస్తూ ఉన్నాను.
1: I am painting the coronation function.
0: ఈ చిత్రమును నా తండ్రి అయిన జనక మహారాజు కొడను పంపాలి.
1: And the same painting has to be sent to Janaka.
0: ఈ పవిత్రమైనటువంటి దృశ్యమును ప్రపంచమునికే చాటాలి.
1: The sacred scenario must be publicized in the world.
0: సీతారాముల పట్టాభిషేకం నేను చిత్రిస్తున్నాను అన్నది.
1: That's the reason why I am painting సీతారామ coronation function.
0: అప్పుడు లక్ష్మణుడు విచారంగా చెప్పాడు.
1: Then Lakshmana said in a sad way.
0: సీతారాముల పట్టాభిషేకం కైకేయి వల్ల నిలిచిపోయింది.
1: The పట్టాభిషేకం, the coronation function is stalled now.
0: ఈనాడు నీ యొక్క చిత్రకళను నా వల్ల నీకు చెదిరిపోయింది.
1: And because of me the entire painting is spoiled.
0: మొత్తం పైన పట్టాభిషేకమే స్తంభించిపోయింది.
1: The whole coronation function is cancelled.
0: కనుక నీవు విచారించనక్కర్లేదు.
1: So don't worry.
0: అని చెప్పాడు.
1: He said so.
0: చెప్పి తక్షణమే నేను ఇప్పుడు వెళుతున్నాను శ్రీరాముల జతలో అన్నాడు.
1: And then he said, I am following Sri Ramchandra tomorrow.
0: భర్త శ్రీరాముల జత లోపల 14 సంవత్సరం అరణ్యానికి వెళుతున్నాడంటే ఏ భార్య అయినా ఊరుకుంటుందా?
1: When husband was prepared to follow Ramachandra and separate for 14 years, which wife will accept?
0: అతని వెంట నీవు వెళ్ళడానికి కారణం ఏమిటి?
1: Why should you follow him?
0: నీకు ఎట్టి శాసనము లేదు.
1: You are not commanded to go.
0: కనుక నీవు వెళ్ళనక్కర్లేదు అని వాదించవచ్చును.
1: And she can argue, you don't have to go.
0: అప్పుడు చాలా ఆనందించింది.
1: So, but yet she was
0: నాథ, సీతారాముని యొక్క సేవ నీకు మాత్రమే లభ్యమైంది.
1: You are so lucky one that you are blessed with this service.
0: నువ్వు తప్పక క్షణమైనప్పుడు నువ్వు వ్యర్థం చేయకుండా నువ్వు వెళ్ళమని చెప్పింది.
1: Don't waste even a single moment of time. Follow them, she said.
0: అప్పుడు చెప్పాడు, 14 సంవత్సరాలు నీవు ఇంకా సీతారాములు చూడలేవు.
1: For 14 years you cannot see them, Sita.
0: నీ ఒక్కతూరి వెళ్ళి సీతాభవనములకు వెళ్ళి సీతను దర్శించుకుని రా అన్నాడు లక్ష్మణుడు.
1: లక్ష్మణ said, better you go to Sita and have her darshan.
0: ఆమె ఏమి కట్టు కదలలేదు.
1: And she went.
0: కదలక పతికి ఆజ్ఞ ఇస్తుండాలి.
1: అండ్ షీ వాస్ కమాండింగ్ హర్ హస్బెండ్,
0: సీతారాముల యొక్క ప్రయాణమునకు నా వల్ల నీకేమైనా అడ్డు జరుగుతుందో ఏమో.
1: ఐ మే బి ఎన్ అబ్స్టికల్ ఆన్ యువర్ వే.
0: ఆలస్యమే చేయవద్దు.
1: నథింగ్ ఆఫ్ దట్ సార్ట్ షుడ్
0: సీతారాముల వెంట తక్షణమే నీవు బయలుదేరు.
1: యూ ఇమ్మీడియట్లీ ఫాలో దెమ్.
0: వారి సేవలో నీవు పాల్గొను.
1: యూ సర్వ్ దెమ్.
0: కానీ ఒక్క మాట మాత్రం నాకు ప్రమాణం ఇవ్వాలి అని.
1: బట్ యూ మేక్ వన్ ప్రామిస్ టు మీ.
0: 14 సంవత్సరములు అరణ్యములో ఉంటావు.
1: You are to stay there for 14 years.
0: Eppudaina naa yokka peru gaani naa yokka roopam gaani neevu chintinchavachunu.
1: You may think of me or my name.
0: Kaani atti daarini ye maatramu manasulo pettukovu.
1: Never give scope to such things.
0: Urmila yokka peru nei neevu smaranchavaddu.
1: Never think of my name.
0: Sitarama sitarama sitarama ani sitaramulu yokka seva yende neevu nimagnuduka.
1: Always spend all the time in serving sitarama.
0: ఏ సమయం నందైనా కూడా నేను నీ వెంట వచ్చినప్పుడు వారి సేవలకు నేను అడ్డు తగలవచ్చు.
1: ఇఫ్ ఐ హావ్ టు ఫాలో యూ ఐ మే బి ఎన్ ఆబ్స్టికల్ ఇన్ ది పాత్ ఆఫ్ యువర్ సర్వీస్.
0: నీ పవిత్రమైన సేవలకు నేను అడ్డు తగలకుండా ఉండే నిమిత్తమై నేను ఇక్కడే ఉంటానని చెప్పి.
1: ఐ డోంట్ వాంట్ టు ఇంటర్ఫియర్ యాజ్ యూ సర్వ్ సీతారామాయణ.
0: లక్ష్మణుడు పట్టలేని ఆనందాన్ని పొందాడు.
1: లక్ష్మణ వాజ్ ఎక్స్టాటిక్.
0: ఇట్టి పత్రులు కూడా ఉంటుంటారా లోకంలో.
1: Such wives are also there in this world.
0: అని ఆనందించి
1: that was his feeling.
0: నేను ఇప్పుడు వెళ్తున్నానన్నాడు.
1: He said, I am going tomorrow.
0: ఆమె కూడా నువ్వు శుభంగా వెళ్ళిరామని చెప్పింది.
1: She also wished him well.
0: ఇటువంటి పవిత్రమైనటువంటి పత్రులు పవిత్రమైనటువంటి మాత్రలు ఇవంటి లోకములో భారతదేశం నందు ఎందరో ఉంటున్నారు.
1: Such sacred housewives, sacred mothers.
0: భారతదేశం అనాది కాలం నుండి కూడాను ఎంతయో పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి యొక్క దేశం ఇది.
1: Bharat is highly reputed since ancient times.
0: భారతదేశములకు ఉత్తరవ దిశయందు హిమాలయ పర్వతములు.
1: Towards the north you have got Himalayan range.
0: అలా హిమాలయం అనగా ఏమిటి? చల్లదనము పవిత్రతతో కూడినటువంటి ఒక పర్వతములు భారతదేశములకు ఒక ఎల్లలు.
1: The Himalayan range speak of the boundaries over there that represent all coolness and sacred.
0: Ganga, Yamuna, Saraswati ఈ త్రిమూర్తి స్వరూపులైనటువంటి యొక్క జీవనదులు ప్రవహిస్తున్నాయి.
1: దేర్ ఆర్ 3 సేక్రెడ్ రివర్స్, గంగా, యమున, సరస్వతి.
0: ఈ మూడు కూడాను భారతీయులకంత భక్తి జ్ఞాన వైరాగ్యములను ప్రబోధించే నిమిత్తమై ప్రవహిస్తున్నాయి.
1: దే రిప్రజెంట్ డివోషన్, విజ్డమ్ అండ్ రెనన్సియేషన్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: రామాయణ భారత భాగవతంలో కూడాను ఈ భారతదేశంలో ప్రఖ్యాతి పొందినటువంటి చరిత్రలు.
1: And these are sacred histories and glory of Lord depicted in
0: Ramayana Bharata Bhagavatamulu moodu kodanu manamuniki aadarshavantamaina jeevithanni andistu vachayi.
1: They show the what an ideal life is to the mankind.
0: Inka moodu charitralu untunnayi.
1: We have the
0: Bhagavad Gita.
1: Gita.
0: ఈ యొక్క భగవద్గీత ప్రపంచం యొక్క సర్వవ్యాపకమైనటువంటి ఏకత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
1: భగవద్గీత స్టాండ్స్ ఫర్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ, వన్నెస్ ఆఫ్ మ్యాన్కైండ్.
0: ఇలాంటి గ్రంథములు భారతదేశంలో ఆవిర్భవించినటువంటిది.
1: సచ్ స్క్రిప్చర్స్ ఆర్ బౌన్ హియర్ ఇన్ దిస్ ల్యాండ్.
0: ఇటువంటి భా అనేటువంటి దానిని వరించినటువంటి వారే భారతీయులు.
1: భారతీయ సార్ ఆఫ్టర్ దిస్ లెటర్ భా.
0: భా అనగా కాంతి.
1: భా మీన్స్ ఎఫల్.
0: భా అనగా వెలుతురు.
1: భా మీన్స్ లైట్.
0: భా అనగా ప్రకాశము.
1: భా మీన్స్ రేడియన్స్.
0: కాబట్టి ప్రకాశాన్ని వెలుతురును ఆశించేటువంటి వారే భారతీయులు.
1: భారతీయస్ ఆర్ ఆఫ్టర్ దిస్ బ్రిలియన్స్ రేడియన్స్.
0: భారతీయుని రచించినటువంటి వారే భారతులు.
1: అండ్ దీస్ ఆర్ ది భారతీయస్ దట్ లవ్.
0: కాబట్టి భారతీయులు ఈనాడు రచించవలసింది భాకాలమైనటువంటి యొక్క దీనిని మనం రచించాలి.
1: సో వాట్ వీ హ్యావ్ టు లవ్ అండ్ విజువలైజ్,
0: ప్రకాశాన్ని రచించాలి, దివ్యత్వాన్ని వరించాలి.
1: అండ్ వీ షుడ్ బి ఆఫ్టర్ డివినిటీ,
0: పవిత్రంలో లీనం కావాలి.
1: అండ్ వీ షుడ్ మర్జ్ ఇన్
0: సాంక్చురీ. అటువంటి దివ్యమైనటువంటి యొక్క భారతదేశం యొక్క చరిత్ర ఎంత గొప్పదో మీరు విచారించవచ్చు.
1: ది హిస్టరీ ఆఫ్ ది సేక్రెడ్ ల్యాండ్ మస్ట్ బి ఇన్వెస్టిగేటెడ్.
0: అనాది కాలం నుండి కూడాను
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్
0: ఎటువంటి యొక్క పవిత్రతను ఈ దేశము ప్రచారం చేసింది.
1: వాట్ ఇస్ సేక్రెడ్ లైఫ్ ఇట్ పాస్డ్ ఆన్.
0: అన్ని దేశములకు శాంతి భద్రతను అందిస్తూ వచ్చింది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ అష్యూర్డ్ ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ టు ది ఎంటైర్ వరల్డ్.
0: కానీ బుద్ధుడు కూడాను ఈ దేశం నందే పుట్టి,
1: గాడ్ బుద్ధ వాజ్ బోర్న్ హియర్,
0: ధర్మో రక్షతి రక్షత అనేటువంటి సత్యాన్ని గుర్తించి,
1: హి రికగ్నైజ్ ది ట్రూత్ దట్ రైచువస్నెస్ విల్ సేవ్ యూ,
0: కనుకనే ప్రపంచంలో ఈ ధర్మానికి ప్రబోధిస్తూ వచ్చారు.
1: అండ్ హీ టాట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ధర్మ రైచువస్నెస్.
0: అనాది కాలం నుండి భారతదేశము
1: సిన్స్ లాంగ్ భారత్
0: ఎంత ఆదర్శవంతమైనటువంటి యొక్క దృశ్యాలలో, ఎంత ఆదర్శవంతమైనటువంటి విషయాల్లో ఈ ప్రజలకు అందిస్తూ వచ్చింది.
1: Taught the ideal things and gave what ideal principles are to humanity.
0: మరొక విషయము సుమిత్రా ఊర్మిళ యొక్క దివ్యమైన భావాలు మీరు కొంతవరకు గుర్తించాలి. ఇవి రామాయణంలో ఎక్కడా కనిపించవు.
1: You don't come across in the sacred text Ramayana anywhere regarding the two characters Sumitra and Urmila.
0: Ramana yuddhamnandu moochillinadu
1: and Lakshmana fainted on the battlefield.
0: అతనికి సంజీవ పర్వతం కావాలని చెప్పి చెప్పడం చేతనే హనుమంతుడు ఒక్కతూరి ఆ సంజీవ పర్వతం ఎక్కాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద సంజీవని వాజ్ రిక్వైర్డ్. హనుమాన్
0: తీసుకున్నాడు, వెళుతున్నాడు.
1: అండ్ హి వాజ్ ప్రొసీడింగ్.
0: నందిగ్రామం పైన పోవలసి వచ్చింది.
1: అండ్ హి వాజ్ టు పాస్ త్రూ దట్ నందిగ్రామ.
0: ఆ నందిగ్రామంలో ఆయన పోతున్నటువంటి ఈ యొక్క దృశ్యం చూచాడు భరతుడు.
1: అండ్ భరత నోటీస్ ద హోల్ సీన్.
0: ఎవడో రాక్షసుడు
1: అన్నదమ్ములను
0: సంహరించడమే కాకుండా నన్ను కూడా అపహరించడానికి వస్తున్నాడు.
1: మై పీపుల్ ఈస్ ప్రిపేర్ టు
0: పొంది అమ్ముని విడిచాడు.
1: అండ్ వాజ్ రెడీ టు షూట్ హిస్ యారో.
0: హనుమంతుడు కింద పడ్డాడు పర్వంతో పాటు.
1: హనుమాన్ ఫెల్ డౌన్ ఆన్ ద గ్రౌండ్ అలాంగ్ ద మౌంటైన్.
0: అప్పుడు హనుమంతుడు చేతులు జోడించి,
1: హనుమాన్ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్,
0: భరత నీకు ఒక నమస్కారం అన్నాడు.
1: భరత ఐ ఆఫర్ మై ఒబిసాన్స్ టు యూ.
0: నేను ఎందుకోసం వచ్చాను?
1: Why have I come?
0: ఈ యుద్ధం లోపల లక్ష్మణుడు మూర్చిల్లినాడు.
1: ఇన్ దిస్ వార్ యు ఫైండ్ లక్ష్మణ
0: మూర్చిల్లినటువంటి లక్ష్మణుడు ప్రక్కన కూర్చొని రాముడు ఏడుస్తున్నాడు.
1: రామ వాస్ క్రైయింగ్ సిట్టింగ్ బై.
0: విచారపడుతున్నాడు. ఈ విచారాన్ని పరిహారం గావించుకునే నిమిత్తమై నేను ఈ సంజీవ పర్వతం తీసుకుని పోతున్నాను.
1: టు సాల్వ్ దిస్ పర్టికులర్ మూమెంట్ ఆఫ్ ఎగోని ట్రబుల్ ఐ బ్రాట్ ది సంజీవని మౌంటైన్.
0: భరతుడు ఎంతో ఆనందించాడు.
1: భరత వాస్ బ్లిస్ఫుల్.
0: అందరినీ పిలిచాడు.
1: హి సమన్ ఎవ్రీబడీ.
0: తన తల్లులను కూడా పిలిచాడు.
1: హి కాల్డ్ మదర్స్ టూ.
0: సుమిత్ర ఊర్మిళ కూడా వచ్చారు.
1: సుమిత్ర ఊర్మిళ కేమ్ ఓవర్ దేర్.
0: కానీ లక్ష్మణుడు మూర్చినున్నాడని కౌసల్య అందరు కూడా బాధపడుతున్నారు.
1: కౌసల్య అండ్ ఆల్సో ఫెల్ సాడ్.
0: సుమిత్ర కంటిదారాలు కార్చలేదు.
1: సుమిత్ర డిడ్ నాట్ షెడ్ ఎ టియర్.
0: ఊర్మిళ ఏమాత్రం కూడా విచారించలేదు.
1: ఊర్మిళ వాస్ నాట్ వోరీడ్.
0: తల వంచుకొని హనుమంతుడు చెప్పేటువంటి విషయాలంతా కూడా ఆలకిస్తూ ఉంటుండే.
1: షీ వాస్ లిజనింగ్ టు వాట్ ఆల్ దట్ హాస్ బీన్ సెడ్ టు హర్.
0: సుమిత్ర చెప్పింది.
1: సుమిత్ర సెడ్,
0: నాయన, నా యొక్క కుమారుడు రామసేవ నిమిత్తమే వెళ్లినటువంటి వాడు.
1: మై సన్ వెంట్ టు సర్వ్ రామచంద్ర.
0: రాముడు విచారిస్తున్నాడు అనగానే కౌసల్య చాలా గోడుమని ఏడ్చింది.
1: కౌసల్య ఫెల్ సో సాడ్ ఆన్ హియరింగ్ ద న్యూస్ దట్ రామ వాస్.
0: ఆ కౌసల్యం దగ్గర తీర్చుకుని సుమిత్ర బోధిస్తూ ఉంటుండాలి.
1: అండ్ సుమిత్ర కాల్డ్ కౌసల్య క్లోజ్.
0: నీ విచారించవలసినటువంటి విషయం కాదు ఇది.
1: డోంట్ వరీ, this is not the time to feel sad. ఎట్టి
0: ఆపత్తులు సంభవించవు.
1: They will not have any difficulties at all.
0: నా లక్ష్మణుడు అనేటువంటి వాడు, నా కుమారుడు లక్ష్మణుని అన్ని విధాలుగా కాపాడుతున్నాడు.
1: మై సన్ లక్ష్మణ హ్యాస్ బీన్ టేకింగ్ గుడ్ కేర్ ఆఫ్ హిమ్.
0: కనుక నీ విచారించనక్కర్లేదు.
1: సో యూ డోంట్ నీడ్ టు వరీ
0: అని ధైర్యం చెప్తూ వచ్చింది.
1: అండ్ హి థాట్
0: ఒకవేళ నా లక్ష్మణుడే మూర్చిల్లి శాశ్వతంగా మరణించినట్టుడైతే నా రెండవ కుమారుడు అయినటువంటి శత్రుడిని నేను నీ కుమారుని యొక్క సేవకు పంపుతానని.
1: బై ఎనీ ఛాన్స్ మై సన్ లక్ష్మణ ఈస్ టు డై హావింగ్ బీన్ ఫెయింటెడ్ ఎర్లియర్, ఐ విల్ సెండ్ మై నెక్స్ట్ సన్ శత్రుఘ్న టు ప్రొటెక్ట్ హిమ్.
0: ఏ తల్లి అయినా ఇంత త్యాగానికి పొనుకుంటుందా?
1: విల్ ఎనీ మదర్ బి ప్రిపేర్ టు సర్వ్ సాక్రిఫైస్? డోంట్ వరీ,
0: నా కుమారుడు ఇద్దరు కూడా సేవ నిమిత్తమై పుట్టినటువంటి వారే.
1: ఐ హావ్ టూ సన్స్ హు ఆర్ డెడికేటెడ్ టు సర్వ్.
0: కనుక లక్ష్మణుడు మరణించినప్పటికీ నా రెండవ కుమారుడు అయినటువంటి యొక్క శత్రుని రామసేవకై పంపుతాను అన్నాడు.
1: ఈవెన్ ఇఫ్ లక్ష్మణ వాట్ టు డై ఆన్ ద బ్యాటిల్ ఫీల్డ్, ఐ విల్ సెండ్ మై నెక్స్ట్ సన్ భరత.
0: తర్వాత భరతుడు వెళ్లి
1: దెన్ భరత వెంట్
0: ఊర్మిళకు చెప్పాడు.
1: టోల్డ్ టు ఊర్మిళ
0: తల్లి
1: మదర్.
0: అక్కడ అందరు కూడా తల్లి తల్లి అని ప్రబోధించేటువంటి వారే.
1: దేర్ దే అడ్రెస్డ్ ఎవ్రీ లేడీ యాజ్ మదర్.
0: అప్పుడు వెళ్లి అమ్మా నీవేమైనా విచారిస్తున్నావయ్యేమో,
1: యు మే బి ఫీలింగ్ సాడ్.
0: లక్ష్మణుడు మూర్చిలినటువంటి విషయము నీ హృదయాన్ని కరిగించవచ్చును.
1: లక్ష్మణ ఫెయింటెడ్ ఆన్ ది బ్యాటిల్ ఫీల్డ్, దట్ మే మేక్ యూ.
0: అప్పుడు ఆమె చెప్పింది,
1: దెన్ షీ సెడ్,
0: కుమారా
1: సన్,
0: నేను లక్ష్మణ మూర్చకి ఏమాత్రము నేను విచారించలేను.
1: ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్.
0: రామచంద్రనే ఉంటున్నాడు.
1: రామ ఇస్ దేర్.
0: రామనామం నిరంతరం కూడాను కండ కరములు ఎందుకునను, కరకరములు ఎందుకునను, అణు అణువులందు కూడాను రామనామమే నిండి ఉంటుంది నా యొక్క భర్తకు.
1: ఇన్ ఫ్యాక్ట్ మై సన్ ఈస్ ఫుల్ ఆఫ్ ద నేమ్ ఆఫ్ రామచంద్ర, ఎవ్రీ సెల్ ఎవ్రీ ఆటమ్ ఆఫ్ హిస్ బాడీ.
0: కనుక అట్టి నామమును హృదయమునందు ధరించినటువంటి నా యొక్క భర్తకు ఎట్టి ఆపత్తులు సంభవించవు.
1: క్యారీంగ్ లార్డ్స్ నేమ్, నథింగ్ వాట్స్ ఎవర్ కుడ్ హ్యాపన్ టు మై హస్బెండ్.
0: లక్ష్మణుడు ఏం చేస్తున్నాడని కూడా మరి ప్రశ్నించింది హనుమంతుణ్ణి.
1: ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్, వాట్ ఈస్ లక్ష్మణ డూయింగ్ ఎట్ దిస్ మూమెంట్?
0: అప్పుడు లక్ష్మణుడు చెప్పాడు,
1: మీ
0: పతి మూర్ఛించినాడు.
1: యో హస్బెండ్ ఫెయింట్.
0: కానీ తిరిగి రావటం అనేటువంటిది చాలా కష్టతరమైనటువంటి విషయం.
1: ఇట్స్ రాదర్ డిఫికల్ట్ టు కమ్ బ్యాక్ టు కాన్షియస్.
0: తిరిగి బ్రతికి రావటం చాలా దుర్లభమే.
1: దేర్ ఇస్ ద సర్వైవల్ ఇస్ ఎ ప్రాబ్లమ్.
0: అందువల్లే రాముడు చాలా విచారిస్తున్నాడు అనింది.
1: దట్స్ ద రీజన్ వై రామ ఇస్ ఫీలింగ్ సాడ్.
0: అప్పుడు చెప్తుండది ఊర్మిళ.
1: దెన్ ఊర్మిళ సే,
0: రాముడు విచారించడానికి ప్రేమనే దీనికి మూల కారణము.
1: రామ ఇస్ ఫీలింగ్ సాడ్ బికాస్ ఆఫ్ హిస్ లవ్ ఫర్ లక్ష్మణ.
0: లక్ష్మణుడు అనగా రామునికి అమితమైనటువంటి ప్రీతి.
1: లక్ష్మణ ఇస్ లవ్డ్ బై రామ ఇంటెన్స్లీ.
0: లక్ష్మణుడు రామునకు రెండవ శరీరము.
1: అండ్ లక్ష్మణ ఇస్ ద సెకండ్ బాడీ ఆఫ్
0: రెండవ ప్రాణంగా భావించుకునేటువంటి వాడు రాముడు.
1: అండ్ రామ కన్సిడర్ హింసెల్ఫ్ యాజ్
0: కాబట్టి అతి లక్ష్మణుడు మూర్చించే చేత రాములకు దుఃఖం రావచ్చును.
1: బికాస్ హీ స్వూన్డ్ ఆన్ ద బ్యాటిల్ ఫీల్డ్, వెల్ దట్ మైట్ లీడ్ టు వరీ అండ్ యాంగ్జైటీ.
0: నవ్వింది ఊర్మిళ.
1: ఊర్మిళ లాఫ్డ్ ఎట్ వన్.
0: హనుమంత,
1: హనుమాన్,
0: రాముని యొక్క తత్వము, నా పతి అయినటువంటి లక్ష్మణుని యొక్క స్వభావము ఎవ్వరూ ఈ జగత్తులో గుర్తించలేరు.
1: ఇన్ దిస్ వరల్డ్ నన్ కెన్ రికగ్నైజ్ ద నేచర్ ఆఫ్ రామ. అండ్
0: రాముడు సాక్షాత్ పరమాత్ముడు.
1: రామ ఇస్ వెరీ గాడ్ హింసెల్ఫ్.
0: అతను విచారించిన అవసరం లేదు.
1: హీ డజంట్ నీడ్ టు వరీ.
0: ఇదంతా ఏదో ఒక నాటక నిమిత్తమే తాను ఆడుతున్నటువంటి ఆట.
1: జస్ట్ ఏ డ్రామా.
0: నా పతి అయినటువంటి లక్ష్మణుని విషయమా?
1: అబౌట్ మై హస్బెండ్ లక్ష్మణ.
0: ఏ మాత్రము తాను విచారించకుండా ఉంటున్నాడు.
1: అండ్ హీ ఇస్ దేర్ వితౌట్ ఎనీ వరీ, ఎనీ ట్రేస్ ఆఫ్
0: వరీ. మూర్చపోవటము ఇది మూర్చ కాదు.
1: సూనింగ్ ఇన్ ది బ్యాటిల్ ఫీల్డ్ ఇస్ నాట్ ఇన్ రియలీ.
0: ఈ రావణుడు రావణుని కుమారుడు వేసినటువంటి అమ్ముల వల్ల రాముడు కొంతవరకు దెబ్బ తగిలి ఉండవచ్చు.
1: మేబీ దట్ హీ మస్ట్ హావ్ బీన్ హర్ట్ బై ది ఆరోస్ షాట్.
0: ఆ దెబ్బ వల్ల తాను విచారించవచ్చును.
1: సో దట్ మైట్ లీడ్ టు సమ్ కైండ్ ఆఫ్ ట్రబుల్.
0: కానీ రామనామమే లక్ష్మణు యొక్క అణు అణువులందు కణకణములందు కూడాను రామనామం చేర్చుకోవటం చేత లక్ష్మణికి ఏమాత్రం విచారం లేదు.
1: లార్డ్స్ రామాస్ నేమ్ ఇన్ ఎవ్రీ సెల్ ఇన్ ఎవ్రీ ఆటమ్ ఆఫ్ ద బాడీ ఆఫ్ లక్ష్మణ.
0: విశ్రాంతిగా నిద్రిస్తున్నాడు. మూర్చ కాదు ఇది.
1: ఇట్ ఈస్ నాట్ ఎనీథింగ్ లైక్ ఫెయింటింగ్ ఆన్ ద బ్యాటిల్ ఫీల్డ్, ఇట్ ఈస్ గుడ్ స్లీప్.
0: కనుక లక్ష్మణ యొక్క విషయాలు జగత్తులో ఎవరు కూడా అర్థం చేసుకోవటం లేదు.
1: ఇన్ దిస్ వరల్డ్ నో వన్ ఇస్ రికగ్నైజింగ్ అండర్స్టాండింగ్ ద రోల్ ఆఫ్ లక్ష్మణ.
0: ఒకానొక సమయం లోపల
1: ఎట్ వన్ టైం
0: రాములు ఈ బాధను భరించుకోలేక చెప్పాడు.
1: యాజ్ హీ కుడ్ నాట్ బేర్ దిస్ సఫరింగ్ హీ సేడ్.
0: శత్రుఘ్నుడు వచ్చాడు.
1: శత్రుఘ్న కేమ్.
0: అందరూ వచ్చేటప్పటికి
1: వెన్ ఆల్ కేమ్ క్లోజ్
0: చాలా బాధపడుతున్నారు.
1: హి వాస్ ఫీలింగ్ సాడ్.
0: ఎక్కడైనా వెతికితే సీత వంటి భార్య అయినా నాకు లభించవచ్చును, కానీ లక్ష్మణుడి వంటి సోదరుడు నాకు లభించడు.
1: ఇఫ్ ఐ కంటిన్యూస్లీ ఆన్ సర్చ్ ఐ మైట్ గెట్ ఎ వైఫ్ ఆఫ్ ద టైప్ ఆఫ్ సీత, బట్ ఐ కెనాట్ గెట్ ద బ్రదర్ ఆఫ్ ద సార్ట్ ఆఫ్ లక్ష్మణ.
0: నా ప్రాణ సమానము.
1: లక్ష్మణ ఇస్ మై లైఫ్.
0: ఈ విధంగా లక్ష్మణుడు శత్రుఘ్నుడు యొక్క విషయాలు చాలా గొప్పగా ఉంటున్నాయి.
1: ద స్టోరీ, ది హిస్టరీ ఆఫ్ లక్ష్మణ.
0: కానీ ఈ ప్రపంచం భౌతికమైనటువంటిది కనుకనే భౌతికమైనటువంటి ఆదర్శాన్ని నిరూపిస్తూ ఉంటారు.
1: బట్ వీ హ్యావ్ ద ఓన్లీ వరల్డ్లీ ఐడియల్స్ నోన్ టు అస్.
0: రాములు సీత, రాములు సీత, ఈ ఇరువురినే గురించి చెప్తూ ఉంటారు. కానీ వీరు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, వీరి యొక్క భార్యలు, వీరి యొక్క సంగతి ఏమాత్రం కూడా ఎక్కడే గాని నిరూపించరు.
1: పీపుల్ నో ఆఫ్ రామ అండ్ సీత, బట్ దే డు నాట్ నో అబౌట్ లక్ష్మణ శత్రుఘ్న.
0: అప్పుడు ఈమె చెప్తుండాలి, నాయన నీవు ఇంకా ఆలస్యం చేయనక్కర్లేదు.
1: She went on telling,
0: వెళ్ళు వెళ్ళు,
1: ప్రొసీడ్ ఇమీడియట్లీ, ఫాలో.
0: నేను జనక మహారాజు యొక్క కోడలు, కుమార్తెను.
1: ఐఎమ్ ద సన్ ఆఫ్
0: దశరథుని యొక్క కోడళ్ళు.
1: And the daughter of Dasharatha.
0: లక్ష్మణ యొక్క భార్యను.
1: And the wife of Lakshmana.
0: ఈ మూడు కూడాను సత్యమైనటువంటి నిత్యమైనటువంటి యొక్క స్వరూపంలో అయినప్పుడు నా యొక్క భర్తకి ఎట్టి పాపతలు సంభవించవు.
1: If they are to stand and represent the principle of truth, nothing can come in our way.
0: పత్తి వెళ్లే సమయం లోపల ఎక్కడ నిలిచి ఉందో అక్కడనే నిలిచి ఉంది ఈనాటి వరకు.
1: As husband proceeded following Ramachandra, she stood like that where she
0: తిరిగి నీవు 14 సంవత్సరాలు తిరిగి వచ్చేంత వరకు కూడా నేను ఇక్కడే ఉంటానని అదే స్థానంలోనే ఉండి చిత్రాలంతా కూడా చిత్రిస్తూ ఉంటుంది.
1: She remained for 14 years at the same place painting.
0: కనుక కౌసల్య సుమిత్రులకైనా కొంతవరకు చలనం కలిగింది, కానీ ఈ యొక్క ఊరి మీదకి ఏమాత్రం బాధ కలగలేదు.
1: కౌసల్య అండ్ సుమిత్ర వర్ వరీ టు సమ్ ఎక్స్టెంట్, బట్ నెవర్.
0: ఈ ఊర్మిళ యొక్క స్వభావము నిత్యశుద్ధమైనటువంటిది.
1: ద నేచర్ ఆఫ్ ఊర్మిళ,
0: నిర్మలమైనటువంటిది,
1: ఇట్స్ ప్యూర్,
0: నిస్వార్థమైనటువంటిది,
1: సెల్ఫ్లెస్.
0: అలాంటి ఊర్మిళ యొక్క స్వభావాన్ని ఈనాటి వరకు కూడా భారతీయులు ఎవరు కూడా గుర్తించలేదు.
1: ద నేచర్ ఆఫ్ ఊర్మిళ, ద రోల్ ఆఫ్ ఊర్మిళ ఈజ్ నాట్ నోన్ టు.
0: సుమిత్ర వంటి తల్లి కూడాను ఈనాటి వరకు లోకంలో ఎవరు గుర్తించలేరు.
1: ద వరల్డ్ హ్యాస్ నాట్ నోన్ ద మదర్హుడ్ ఆఫ్ సుమిత్ర.
0: ఆ తల్లి సేవ నిమిత్తమే కన్నదే కాని నా అధికార నిమిత్తం కోరలేదని ఆశించింది.
1: ఇన్ ఫ్యాక్ట్ షీ వాంటెడ్ హర్ సన్ టు స్పెండ్ ఆల్ ద లైఫ్ టైమ్ ఇన్ సర్వింగ్, ఇన్ సర్వీస్ అలోన్.
0: పవిత్రమైన చరిత్రలో పుట్టినటువంటి ఒక దినము ఈ చిత్ర సంవత్సరం.
1: అండ్ దిస్ ఇస్ ద మంత్ దట్ హస్ గివెన్ బర్త్ టు సచ్ నోబుల్ సోల్ సీక్రెట్ పీపుల్. అండ్ దిస్ ఇస్ చైత్ర మాస.
0: ఈ చైత్ర మాసము లోపల,
1: ఇన్ దిస్ మంత్ చైత్ర,
0: రామాసీతను మాత్రమే స్మరించడం కాదు.
1: It's not enough if we think of Rama and Sita alone.
0: Lakshmana Urmila kudu manam smarinchali.
1: We should also think of Lakshmana and Urmila.
0: Bharatanni kudanu smarinchali.
1: We should also think of Bharata.
0: Kanukane veeru naluru kudanu nalugu vedamulu vanti varu.
1: All the four are equal to four Vedas.
0: Kanuka vima okalaku samayam lopala kudanu
1: at one time
0: Vasishtha varu cheppaaru.
1: Vasishtha said,
0: vedamulu uchcharinchadaniki స్త్రీలకు అధికారం ఉన్నదా అని ఎవరో ప్రశ్నించినప్పుడు,
1: వెన్ సమ్వన్ ఆస్క్ కెన్ ఎ ఉమెన్ చాంట్ వేద,
0: ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేద, నాలుగు వేదములు కూడాను రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న స్వరూపాన్ని ఎత్తి దశరథ మహారాజు ఇంటి లోపల ఆడుకుంటూ ఉన్నాయి ఈ నాలుగు వేదములు అన్నాడు.
1: వశిష్ఠ సెడ్ ద ఫోర్ సన్స్ ఆఫ్ దశరథ, రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న, దే రిప్రజెంట్ అండ్ స్టాండ్ ఫార్ ఆల్ ద ఫోర్ సీక్రెట్ వేదాస్.
0: కనుక మనం ఈనాడు చింతించవలసినటువంటిది భగవంతునికి ఎట్టి ఆపత్తులు కలగవు.
1: వాట్ యూ హ్యావ్ టు పాండర్ ఓవర్ రైట్ నౌ ఇస్ గాడ్ విల్ నెవర్ హ్యావ్ ఎనీ
0: సంబంధమైనటువంటి నాటకం ఆడే నిమిత్తమై ఈ విధమైనటువంటి కథలు కల్పిస్తూ ఉంటారు.
1: ఇట్ వాజ్ ఆల్ హిజ్ ఓన్లీ డ్రమాటిక్ యాక్షన్, దట్స్ ఆల్.
0: ఏ మహనీయుల యొక్క హృదయం పవిత్రంగా చిత్రంగా ఉంటుందో వారికి మాత్రమే దీన్ని గుర్తించడానికి వీలవుతుంది.
1: ఓన్లీ నోబుల్ పీపుల్ విత్ సేక్రెడ్ హార్ట్స్ వుడ్ బి ఏబుల్ టు నో దిస్ ట్రూత్.
0: లక్ష్మణ యొక్క పవిత్రమైనటువంటి చిత్తమును ఒక ఊర్మిళ మాత్రమే కనిపెట్టింది, కానీ మరెవ్వరూ కూడా కనిపెట్టలేదు.
1: ఇట్ వాజ్ నోన్ ఓన్లీ టు ఊర్మిళ, ద గ్రేట్నెస్ ఆఫ్ లక్ష్మణ, నన్ ఎల్స్.
0: కనుక లక్ష్మణ శత్రుఘ్నుల యొక్క గుణములు ఒక్క సుమిత్ర మాత్రమే కనిపెట్టింది, కానీ మరెవ్వరూ కూడా కనిపెట్టలేదు.
1: ద గ్లోరీ ఆఫ్ లక్ష్మణ శత్రుఘ్న వాజ్ నోన్ ఓన్లీ టు సుమిత్ర, నన్ ఎల్స్.
0: కనుక తన కుమారుడు యొక్క తత్వము తల్లికి మాత్రమే తెలుస్తుంది, కానీ మరొకరికి తెలియదు.
1: ఇట్స్ ఓన్లీ మదర్ హూ నోస్ ఫుల్ వెల్ ద నేచర్ ఆఫ్ హర్ సన్.
0: మాతృమూర్తులు పవిత్రమైన భారతదేశం నందు అనేక మంది జన్మించారు.
1: సచ్ నోబుల్ మదర్స్, ఐడియల్ మదర్స్ హావ్ బీన్ బోర్న్ హియర్ ఇన్ దిస్.
0: ఆదర్శవంతమైనటువంటి తల్లి,
1: అన్ ఐడియల్ మదర్,
0: ఆదర్శవంతమైనటువంటి పత్ని,
1: ఐడియల్ వైఫ్,
0: ఈ భారతదేశం నందు అందించినటువంటి గొప్ప రత్నములు.
1: దే ఆర్ ది జెమ్స్ బోర్న్ ఇన్ దిస్ కంట్రీ.
0: రామాయణం నందు,
1: ఇన్ రామాయణ,
0: ఇంకా రామాయణంలో తెలిపినటువంటి విషయాలు ఎన్నో చిత్ర విచిత్రములుగా ఉంటున్నాయి.
1: దర్ మెనీ మిస్టరీస్.
0: కనుక వాటినన్నిటి కూడా మనం గుర్తించి వర్తించడం అత్యవసరము.
1: ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ టు నో ద టీచింగ్ ఆఫ్ రామాయణ అండ్ కండక్ట్ అవర్ సెల్ఫ్ అకార్డింగ్.
0: ఈనాడు మనం నూతన సంవత్సరం అని భావిస్తున్నాము.
1: యు థింక్ దిస్ ఇస్ ఎ న్యూ ఇయర్స్ డే.
0: ఇది నూతన సంవత్సరం కానే కాదు.
1: ఇట్స్ సర్టెన్లీ నాట్.
0: ప్రతి క్షణం కూడా నూతన సంవత్సరమే.
1: ఎవ్రీ మొమెంట్.
0: ఈ సంవత్సరంలో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో ఏమిటో,
1: What will happen later, we don't know.
0: రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉంటాయో ఏమిటో.
1: The political situation.
0: వ్యాపార పరిస్థితులు ఎట్లా ఉంటాయో ఏమిటో.
1: The money transactions.
0: దుష్ట ధర్మములు ఎట్లా ఉంటాయో ఏమిటో.
1: What will happen?
0: అని అనేక మంది వారి వారి స్థాయి నుంచి వారు విచారించుకుంటూ వస్తున్నారే కానీ నిజంగా ఎట్టి మార్పులు రావు.
1: They go on bothering themselves about the business.
0: మార్పులకు కొత్త సంవత్సరం రానక్కర్లేదు.
1: In fact, change need not necessarily follow.
0: చలనచలనకులను ఎన్నో మార్పులు చదువుతూనే ఉంటున్నాయి.
1: There are bound to be changes moment to moment.
0: కనుక ఈ కొత్త సంవత్సరంలో గొప్ప మార్పులు ఏం జరుగుతున్నాయని ఆలోచించవచ్చు.
1: You may just think of the changes to come.
0: జరిగిన సంవత్సరంలో ఏం జరిగినాయో ఇప్పుడు వచ్చే సంవత్సరం కూడా అదే జరుగుతాయి.
1: వాట్ ఆల్ దట్ హ్యాపెండ్ ఇన్ ద బైగాన్ ఇయర్ ఆర్ షుడ్ హ్యాపెన్ దిస్ ఇయర్ ఆల్సో.
0: వాటిని కాదు మనం చింతించవలసినటువంటిది.
1: నాట్ దట్ టు బి థాట్ ఓవర్.
0: ఎన్ని సంవత్సరం జరిగినప్పటికీ మన పాడుబుద్ధులు పవిత్రమైనటువంటి భావాలు అభివృద్ధి కాకుండా పోతున్నాయి.
1: ఇయర్స్ మే పాస్ బై ఎనీ నంబర్ బట్ ది బ్యాడ్ హ్యాబిట్స్
0: మనం ఈనాడు తెలుసుకోవాల్సినటువంటివంతా కూడా దుర్గుణములు దురాలోచనలు దుశ్చింతలు దుర్బుద్ధులు త్యాగం చేయాలి.
1: వాట్ వీ హ్యావ్ టు సాక్రిఫైస్ టుడే ఇస్ ది సాక్రిఫైస్ అవర్ బ్యాడ్ హ్యాబిట్స్ బ్యాడ్ ఫీలింగ్స్ బ్యాడ్ సెంటిమెంట్స్ బ్యాడ్ బిహేవియర్ బ్యాడ్ యాక్షన్.
0: ఈనాడు నూతన సంవత్సరం కనుక పవిత్రమైన భావమును పెంచుకోవాలి.
1: లెట్ దిస్ న్యూ ఇయర్ గివ్ బర్త్
0: దివ్యమైన చింతలను మనం పెంచుకోవాలి.
1: డివైన్ ఫీలింగ్స్
0: దిత్యోచకమైనటువంటి యొక్క దర్శనం మనం కలుపుకోవాలి.
1: అండ్ వీ షుడ్ ఆల్సో నో ద మేనిఫెస్టేషన్
0: జగత్తును మరచి.
1: అండ్ వీ షుడ్ ఫర్గెట్ దిస్ వరల్డ్
0: అదృష్టమైనటువంటి యొక్క ఆనందాన్ని మనం ఆత్మరీతిగా మనం అనుభవించాలి.
1: అండ్ వీ షుడ్ ఎక్స్పీరియన్స్ దట్ లేటెంట్ ఇమ్మనెంట్ స్టేట్ ఆఫ్ బ్లిస్ అట్ ది స్పిరిచువల్ లెవెల్.
0: కలగవలసినటువంటి ఆనందములు సుఖములు దుఃఖములు ఇవన్నీ కూడా వస్తు వాహనాదుల వల్ల మనకు లభ్యం కాదు.
1: ద బ్లెస్ అండ్ ద హ్యాపీనెస్ వాట్ యూ ఆర్ టు గెట్ వాట్ యుల వల్ల
0: లభ్యం కాదు.
1: యూ డోంట్ గెట్ అవుట్ ఆఫ్ ఇండివిజువల్స్.
0: కనుక మనకు కావలసినటువంటి హృదయం నుండి ఆవిర్భవించేటువంటి ఈ ఆనందము.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద బ్లిస్ ఎమనేట్స్ అవుట్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్.
0: ఈ హృదయం వైపున మనం దృష్టిని మరల్చుకోండి.
1: వీ షుడ్ హావ్ టు కాన్సంట్రేట్ ఆన్ అవర్
0: అంతర్బహిర్చిత సర్వవ్యాప్య నారాయణ స్థిత అన్నారు.
1: గాడ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ సైడ్ అవుట్ సైడ్ అబౌవ్ బిలో అరౌండ్ యూ.
0: కనుక మనం అంతర్దృష్టిని మనం పెంచుకున్నప్పుడు
1: వీ హ్యావ్ టు డెవలప్ ఇన్నర్ వ్యూ.
0: ఆనందం మనం పిలువక మునిపై ప్రత్యక్షం అవుతుంది.
1: నేచురలీ బ్లిస్ విల్ మేనిఫెస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
0: మనం ఆనంద పిపాసులు.
1: We aspire to be in
0: this. ఆనందాన్ని వెతకనక్కర్లేదు.
1: You don't need to search for it.
0: మన వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుండి కాపాడుతూ ఉంటుండాలి.
1: In fact, bliss is with you, after you, in you.
0: కనుక ఆనందమునకై మనం ప్రాకులాడనక్కర్లేదు.
1: You don't need to struggle to be
0: blissful. సుఖమా ఏ సుఖము?
1: Happiness, what sort?
0: భౌతిక సుఖమా?
1: Is it physical?
0: మరణపు కొంప.
1: The body is
0: రోగముల బ్రగ్గెడు సేవక గంప.
1: It's full of ailments.
0: జాత సంచలనము పొందు దుంప.
1: It perinates life of
0: భవసాగరమే ఈదగలేని కంప.
1: It cannot cross across
0: this life. మనం ఎప్పుడు అలంప.
1: And you cannot praise
0: it. నిశ్చలమని నమ్మబోకు మనసా.
1: Never
0: హరి పాదమును ఆశ్రయించవి.
1: Never consider life permanent. Surrender yourself to the feet of God.
0: ఇలాంటి దేహంతో మనకు సుఖాలు ఏమి జరుగుతుంటాయి?
1: Do you think that you can be happy physically?
0: జరగవు.
1: No.
0: హరి పాదమే మనకు నిజమైనటువంటి సుఖము.
1: Only the Lord,
0: హరి చింతనే నిజమైన
1: feet of God that confers you bliss, nothing else.
0: కనుక ఈనాడు భారతదేశంలో ఈ భక్తి ప్రపత్తులు సన్నగిల్లుతూ వచ్చాయి.
1: Today in Bharat we do not have this devotion and sincerity.
0: భౌతికమైన లౌకికమైనటువంటి ప్రాకృతమైనటువంటి యొక్క విషయాలపైన మనసు భ్రమించిపోతుండాలి.
1: మైండ్ ఈజ్ ఆల్వేస్ డెల్యూటెడ్ బై ద ఫిజికల్ ఎఫిమరల్ వరల్డ్లీ థింగ్స్.
0: ఏమిటి ఈ భ్రమలు?
1: What are these imaginations?
0: ఏమిటి ఈ భ్రాంతులు?
1: What are these delusions?
0: ఏమిటి ఈ ఆనందములు?
1: What is this happiness?
0: ఇదంతా కూడా కేవలం బొమ్మలాటగా కనిపిస్తుంటుండాలి.
1: That is all a puppet show, nothing beyond.
0: ఈ లోకపు లీలా నటన ఒక బొమ్మలాటయే కాదా.
1: This is all a drama. It's only a puppet show.
0: Atadoka raja, itadoka kooli. Kada niyavaraina, adega, aura niyavaranina, idega.
1: One may say king, other may say servant. One may say yes, other may say no. That's a drama.
0: Lokapuloni kompatajuda, igati gada baga teliya. Lokapuloni chikati deliya, igati gada baga teliya. Lokamulo anta chikate.
1: The world is full of pitch dark.
0: Idi ajnaname.
1: The darkness of ignorance.
0: ఇది కేవలం తమో గుణం యొక్క స్వరూపమే.
1: ఇట్ ఈస్ ది సైన్ ఆఫ్ ఆల్
0: ఇనర్షియాత్వంలో మనం జీవిస్తూ
1: అండ్ వీ సాత్వికమైనటువంటి
0: ప్రభావాన్ని మనం తెలుసుకోవాలంటే ఎక్కడ తెలుసుకోవడానికి వీలవుతుంది?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు నో ద పైయస్ క్వాలిటీ లివింగ్ ఇన్ ఇనర్షియా.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ భారతదేశంలో పుట్టడము ఎంతో అదృష్టము.
1: యు ఆర్ లక్కీ వన్ టు హావ్ బీన్ బోర్న్ ఇన్ ది సీక్రెట్ ల్యాండ్.
0: భారతదేశంలో జీవించడం మరింత అదృష్టము.
1: అండ్ టు లివ్ హియర్ ఇస్ అ
0: నేను భారతీయుడని చెప్పుకోవటమే మహా గర్వము.
1: టు డిక్లేర్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ ది సన్ ఆఫ్ భారత్ ఇస్ అ మ్యాటర్ ఆఫ్ ప్రైడ్.
0: పవిత్రమైన భారతదేశం యొక్క తత్వాన్ని ఈనాడు మర్చిపోతున్నాం.
1: అండ్ వి హావ్ ఫర్గాటన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ భారత్ టుడే.
0: నీ డిగ్రీ ఏమిటి అని ఎవరైనా ప్రశ్నించినప్పుడే
1: ఇఫ్ ఎనీవన్ ఆస్క్స్ యు వాట్స్ యువర్ డిగ్రీ
0: నేను భారతీయుడను అని చెప్పడమే పెద్ద గొప్ప డిగ్రీ.
1: The highest degree lies in declaring that you are son of this Bharat.
0: ఈ భారతీయుడని అని చెప్పి దాంతో ఎంత పవిత్రమైనటువంటి అర్థం ఉంటుంది.
1: What a sacred meaning lies over there.
0: కనుక ఈ భారతీయ తత్వం ఏమాత్రం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: We are not making an attempt to know the principle of Bharat.
0: భారత దేశంలారా, పవిత్రమైనటువంటి యొక్క ఆదర్శాన్ని అన్ని దేశములకు అందించి, అన్ని దేశముల వారికి ఈ సుఖాన్ని అందించి, వారిని కూడా సుఖపరచడానికి తగిన కృషి చేయండి.
1: Citizens of Bharat, enjoy for yourself all the bliss. Share this bliss with the entire humanity and the fellow men all over the world.
0: Satyamunu, dharmamunu, shantini, premanu, ahimsanu, adarshaprayanga nirupinchi, acharinchi, anandinchi, andaruku andinchinatuvanti varu kotanu kottagalaru Bharat desamulo.
1: In this Bharat there are crores and crores of people who have understood, conducted along the path of the human values.
0: Kani,
1: the truth, righteousness, peace, love and non-violence. You don't see them.
0: Kanipincharu.
1: You don't see
0: ee pavitramaina bhavamulu kanipinchinadi kaadu.
1: The sacred feelings are non-apparent. You cannot listen. You cannot think over. And they only demonstrate, they prove. Why are we forgetting these human values? Embodiments of law. We should never forget this sacred history. We should not brush them aside. The mystery behind this sacred text is not
0: known.
1: You have been going through Ramayana for long. But have you ever understood the feeling of
0: Urmila?
1: Have you ever known the greatness of Urmila? No.
0: Urmila Janaka Maharaja yokka sontamu bidda.
1: And Urmila is the very daughter of Janaka.
0: Sita దున్నటంలో దొరికినటువంటి బిడ్డ.
1: అండ్ సీతా వాజ్ ఫౌండ్ ఫ్రమ్ ది మదర్స్ మదర్.
0: కాబట్టి సీతనే ఇంకా ఆర్టిఫిషియల్ బిడ్డ కాని రియల్ బిడ్డ ఈ యొక్క ఊర్మిళ.
1: ఊర్మిళ ఇస్ ద ట్రూ డాటర్ వైల్ సీతా ఇస్ నాట్ సో.
0: కనుకనే వీరిరువురిని కూడాను నీ యొక్క సోదరులకు ఇద్దరు ఇవ్వాలని మొట్టమొదటి నిర్ణయం చేసుకున్నాడు జనకుడు.
1: సో బోత్ ఆఫ్ దెమ్ వర్ గివెన్ ఇన్ మ్యారేజ్ టు టూ ఆఫ్ ద బ్రదర్స్ యాస్ డిసైడెడ్ ఎర్లీ.
0: రామలక్ష్మణుడు ఇద్దరు కూడాను.
1: రామ లక్ష్మణ బ్రదర్.
0: ఈ రామలక్ష్మణుడికి ఇద్దరికి కూడాను తన యొక్క బిడ్డల్ని ఇద్దరిని కూడా ఇవ్వాలని.
1: అండ్ బోత్ ఆఫ్ ది డాటర్స్ వర్ గివెన్ ఇన్ మ్యారేజ్ టు బోత్ ద బ్రదర్స్.
0: శక్తి స్వరూపుడి అయినటువంటి సీత.
1: They represent energy.
0: ఆ శక్తిని శక్తికి ఇచ్చాడు.
1: And the very same energy is offered to energy.
0: ఈ యొక్క శక్తి ఎలా ఉంటుంది అంటే మ్యాగ్నెట్ పవర్.
1: And it is the power of the man.
0: 100% magnet power.
1: And it's magnetic power.
0: కనుక అలాంటి రాములకి ఈ సీతను అందించాలి.
1: And Sita is to join company of Rama.
0: ఆదిశేషుడు.
1: And who is ఆదిశేష?
0: ప్రపంచమే మోసేటువంటి వాడు.
1: And he just ఆదిశేష.
0: అలాంటి మోసేటువంటి వాడు.
1: Carries the weight of this world.
0: ఊర్మిళ.
1: ఊర్మిళ.
0: ఊర్మిళ అనగా గొప్ప పవిత్రమైన గుణం కలిగినటువంటి.
1: ఊర్మిళ is highly virtuous.
0: తలుచుకుంటే చరిత్రనంతా కూడా ఒక్క క్షణంలో చిత్రించగలదు.
1: She can just paint the whole his scenario.
0: అలాంటి గొప్ప గుణవంతురాలైనటువంటిది ఊర్మిళ.
1: Such a noble soul is ఊర్మిళ.
0: ఈనాడు ఊర్మిళ పేరు కూడా ఎవరు పెట్టుకోవటం లేదు.
1: No one has bears the name of ఊర్మిళ today.
0: కానీ
1: but
0: కైక పేరు, మందర పేరు, ఇలాంటి పేర్లు పెట్టుకుంటారు.
1: But we have the names of కైక and మందర, not ఊర్మిళ.
0: మందర ఊర్మిళ కాదు మనకు ముఖ్యము.
1: అండ్ ఇస్ నాట్ మందర కైక ఇంపార్టెంట్.
0: అలాంటి పవిత్రమైనటువంటి కోటాను కోట మందిని కూడా ఆదర్శవంతంగా తీర్చిదిద్దినటువంటిది ఈ యొక్క బిడ్డ.
1: Urmila has demonstrated to the entire world what an ideal life is.
0: Urmila yokka swabhavamu,
1: the nature of Urmila,
0: chaala sunnitamaina swabhavam.
1: It's so tender and soft.
0: Ramulu vadali petti poye samayalo ee roomulo untundado,
1: that place where she stayed as when Rama
0: left her. Tirigi tirigi vachchanta varaku kudanu ade roomunande untundadu.
1: She stayed at the same place until Lakshmana returned and joined her.
0: Ee vidhamaitundi yokka deenni kudanu dushtakalpitamaitundi danni e maatram varinchaledu.
1: She didn't stir out of this world and that place.
0: చెప్పవచ్చు కానీ
1: many people can say
0: అర్థం చేసుకోలేరు.
1: And many cannot follow.
0: సీత పట్టాభిషేకం కట్టినటువంటి యొక్క yellow color saree.
1: సీత wore yellow color saree at the time of coronation.
0: ఆ చీరతోనే ఈ యొక్క 14 సంవత్సరాల అరణ్యంలో ఉంటుండాలి.
1: సీత stayed there all the 14 years wearing the same yellow color saree.
0: ఊర్మిళ కూడాను అంతే.
1: ఊర్మిళ ఆల్సో సేమ్.
0: లక్ష్మణుడు వదిలిపెట్టి పోయే సమయం లోపల ఏ చీరను ధరించిందో తిరిగి లక్ష్మణుడు వచ్చేంత వరకు 14 సంవత్సరములకు అదే చీరండి.
1: ద సారీ దట్ షీ వోర్ వెన్ లక్ష్మణ లెఫ్ట్ వెల్ స్టేడ్ విత్ హర్. షీ వోర్ ద సేమ్ సారీ ఫర్ ఆల్ ది 14 ఇయర్స్.
0: ఏకపత్ని ఏకవస్త్రం.
1: అండ్ వన్ వైఫ్ వేరింగ్ సేమ్ సారీ.
0: ఆ విధమైనటువంటి యొక్క బిడ్డలు జనక మహారాజు బిడ్డలు.
1: And that is the sort of the daughters the Janaka king
0: had. అందుకోసమే వారికి వైదేహులు అని పేరు వచ్చింది.
1: Therefore they had the name Vaideha.
0: దేహభ్రాంతి లేనటువంటి వారు.
1: They had no body attached.
0: దేహాభిమానం లేనటువంటి వారు.
1: They do not have any attachment.
0: అతనికి వైదేహి రాజు అని పేరు వచ్చింది.
1: So he is the king of Vaideha.
0: సీతకు వైదేహి అని పేరు పెట్టారు.
1: సీత is also called Vaidehi.
0: కనుక ఈ ఒక్కొక్క దానికి వచ్చినటువంటి పేరు సార్థకతను మనం విచారం చేస్తే ఎంతనో దాన్ని లోతు నీడుగా మనకు అనిపిస్తుంది.
1: ఇఫ్ యూ ఇన్వెస్టిగేట్ గో డీప్ ఇన్ టు ద మ్యాటర్ వీల్ అండర్స్టాండ్ దట్ ఎవ్రీ నేమ్ హ్యాస్
0: భారతీయులు కూడా ఈ రామాయణం యొక్క చరిత్రను కించిత్ అని కూడా అర్థం చేసుకోవటం లేదు.
1: మెనీ పీపుల్ డోంట్ అండర్స్టాండ్ రామాయణ.
0: ఏదో సీతారాముల చరిత్ర రెండు చదువుతూ పోతుంటారు.
1: దే జస్ట్ రీడ్ ద స్టోరీ ఆఫ్ సీత అండ్ రామ.
0: సీత ఎవరు ఉంటుంది ఎవరో ప్రశ్నలు అడిగితే
1: ఇఫ్ ఎనీవన్ పుట్స్ ఎ క్వశ్చన్ హూ ఇస్ సీత
0: ఎక్కడ చెప్పకూడదు. కానీ భగవద్గీత వ్యాఖ్యానం చేస్తున్నారు ఒక వ్యక్తి.
1: వన్ జెంటిల్మన్ వాజ్ కామెంటింగ్ ఆన్ భగవద్గీత.
0: అప్పుడు రాముని యొక్క భార్య ఎవరు ఉంటుందని అడిగితే
1: వెన్ ఎ క్వశ్చన్ వాజ్ పుట్ లైక్ దిస్ హూ ఇస్ ద వైఫ్ ఆఫ్ రామ
0: పేరు రాలేదు.
1: అండ్ హీ కుడ్ నాట్ గెట్ ద నేమ్
0: మిసెస్ రామ అన్నాడు.
1: అండ్ హీ సెడ్ మిసెస్ రామ.
0: చూచారా ఆ పేరు కూడా వాళ్ళకి తెలియదు.
1: And he did not, he doesn't remember the name even.
0: అంతటి అజ్ఞానంలో మునిగి ఉంటున్నారు ఈనాటి భారతీయులు.
1: Bharatiyas have drowned in state of ignorance today.
0: కనుక ఈనాడంతా ఆధునికమైనటువంటి యొక్క ప్రాంతంలో ప్రవర్తనలో పడిపోతున్నారు.
1: దట్స్ ఆల్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది మోడర్న్ సొసైటీ.
0: ఈ ఆధునికమైనటువంటి యొక్క ప్రవర్తనలో మనం మునిగిపోవడం చేత ప్రాచీనమైనటువంటి సంస్కృతి మనం ఈనాడు విస్మరిస్తున్నాము.
1: వీఆర్ ఫర్గెటింగ్ ది ఏన్షియంట్ హిస్టరీ బికాస్ ఆఫ్ మోడర్న్ ట్రెండ్.
0: కనుక మనకు ఉన్నది ఒకే మిత్రుడే.
1: వి హావ్ ఓన్లీ వన్ ఫ్రెండ్.
0: అతనే భగవంతుడు.
1: గాడ్ ఈస్ ది ఓన్లీ ఫ్రెండ్.
0: ఉన్నది ఒకే గ్రంథమే.
1: గాడ్ ఓన్లీ టెక్స్ట్.
0: అదే భారతదేశము.
1: ద హోల్ సీక్రెట్ టెక్స్ట్.
0: ఈ భారతదేశమే మన యొక్క గ్రంథము.
1: ద హోల్ భారత్ ఈస్ ది సీక్రెట్.
0: ఈ భారతదేశం యొక్క చరిత్రనే మనం చదవవలసినటువంటిది.
1: అండ్ వి హావ్ గాట్ టు రీడ్ ద హిస్టరీ ఆఫ్ భారత్.
0: అంతేగాని ఏదో పిచ్చి పిచ్చి నావల్స్ అంతా మనం చదువుకొని దానిలో ఉన్నటువంటి విషయాలు మన హృదయంలో హత్తుకోవటం కాదు.
1: వీ షుడ్ నాట్ పొల్యూట్ అవర్ మైండ్స్ బై గోయింగ్ త్రూ ద రాటన్ స్టఫ్.
0: ఇవన్నీ క్రమక్రమేణ మాలిన్యాలు చేరుస్తున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ పార్టేకింగ్ ఆల్ ద డర్ట్ అండ్ ద ఫిల్త్.
0: ఏమాత్రమో పరిశుద్ధం చేయలేము.
1: అండ్ దే విల్ నెవర్ ప్యూరిఫై.
0: హృదయాన్ని పరిశుద్ధపరచుకున్నటువంటి వానికే ఈ పవిత్రమైన భావములు అందుతాయి.
1: ద వన్ విత్ ప్యూర్ హార్ట్ కెన్ కంటైన్ ది సీక్రెట్ ఫీలింగ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ నూతన సంవత్సరం నుంచి
1: ఆన్ దిస్ డే ఆఫ్ న్యూ ఇయర్స్ డే
0: పవిత్రమైన రామచరిత్రను,
1: ద సీక్రెట్ స్టోరీ ఆఫ్
0: పవిత్రమైన ఆదర్శప్రాయులైనటువంటి యొక్క స్త్రీ పురుషుల యొక్క లక్షణాలను,
1: ది క్వాలిటీస్ ఆఫ్ ద నోబుల్ సోల్స్
0: మన హృదయంలో నిలుపుకొని
1: లెట్స్
0: వారి అడుగుజాడల్లో మనం జీవించాలి.
1: లెట్స్ ఫాలో దేర్ ఫుట్ స్టెప్స్.
0: ఆ ఆనందాన్ని మనం అనుభవించాలి.
1: వీ షుడ్ ఆల్సో ఎక్స్పీరియన్స్
0: అనుభవించిన ఆనందాన్ని పది మందికి పంచాలి.
1: అండ్ వీ షుడ్ షేర్ ద
0: దేశం ఇచ్చి పవిత్రమైనటువంటి దేశం అనేటువంటి కీర్తిని మీరు సాధించాలి.
1: వీ షుడ్ అప్హోల్డ్ ద గ్లోరీ అండ్ ద ప్రెస్టీజ్ ఆఫ్ దిస్ కల్చర్.
0: కానీ దేశం యొక్క పేరు కూడా ప్రఖ్యాతిని అంతా కూడా పాడు చేస్తున్నారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ స్పాయిలింగ్ ద గుడ్ నేమ్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: ఇది కాదు మనం చెప్పవలసింది.
1: దిస్ నాట్ వాట్
0: భారతదేశం అనేటువంటిది నా పవిత్రమైనటువంటి మాతృభూమి.
1: ది సీక్రెట్ ల్యాండ్ ఈజ్ మై మదర్ ల్యాండ్.
0: ఈ పవిత్రమైనటువంటి దేశాన్ని నేను మర్చను.
1: Well, I should never forget my mother.
0: నేను భారతీయుండి.
1: ఐఎమ్ భారతీయ.
0: అయ్యా నీ పేరేం పేరుంటే రామయ్య కృష్ణయ్య గోవింద కాదు, నేను భారతీయుండి. అదొక్కటే చాలు మనకు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ సే యువర్ నేమ్ రామయ్య కృష్ణయ్య, సే దట్ యు ఆర్ భారతీయ.
0: అది పెట్టిన పేర్లు.
1: The names, other names are given.
0: Puttina peru.
1: Is the name that you get by birth.
0: Peru Bharatiyude.
1: And by birth you get this name Bharatiya.
0: Bharati.
1: Bharati.
0: Bharati.
1: Bharati.
0: Bharaga kanti.
1: Bhar light.
0: Prakashamu.
1: Effulgence.
0: Divyattamu.
1: Divinity.
0: Dhanin ratinchine vade Bharatiyude.
1: The one who loves this divinity.
0: Bharati.
1: Bharati.
0: కనుకనే అటువంటి పవిత్రమైనటువంటి దేశాన్ని ఎంతనో భరతుడు కూడాను ఆదర్శప్రాయంగా నిరూపించాడు.
1: భరత ఆల్సో ప్రూవ్డ్ ద సేమ్ ఐడియల్.
0: ఒకనొక సమయం లోపల,
1: ఎట్ వన్ టైం,
0: ఈ భారతదేశం యొక్క చరిత్ర గురించి చెప్పే సమయం లోపల,
1: వెన్ ది హిస్టరీ ఆఫ్ భారత్ వాస్
0: భారత జాతి వంశముల ప్రద్యుతైన పవిత్రమైనటువంటిది అని చెబుతూ,
1: దెన్ ఇట్ వాస్ సెడ్ భారత్ ఇస్ ద సెంటర్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ హ్యాపీనెస్.
0: ఈ భారతదేశం నందు ఉన్నటువంటివి మరి ఏ దేశం నందు కూడా లేదు.
1: What is that not present in Bharat is not available
0: elsewhere. మరి ఏ దేశమునకు రాలేదు.
1: The name and the glory of this country present here is not available anywhere.
0: కనుకనే భారతదేశం యొక్క కీర్తిని ప్రఖ్యాతికంగా ప్రవర్తించాలి.
1: Therefore the reputation and the glory of Bharat has been spread all the world over.
0: కనుకనే భారతదేశము,
1: భారతదేశ,
0: ఈ భారతదేశం యొక్క ప్రఖ్యాతిని మనం నిలబెట్టాలి.
1: The glory of this name has got to be upheld.
0: కనుక ఈనాడు మీరు తెలుసుకోవాల్సినటువంటి అంతా కూడాను రామాయణంలో ఉండినటువంటి యొక్క ఆదర్శ స్త్రీ పురుషులను మనము స్మరించాలి.
1: Today what you are supposed to do is to ponder over, to think, to reflect on the different roles in of Ramayana.
0: Ramayana enta goppa untundali.
1: Ramayana
0: anni charitralu masipadi poyinayi.
1: Many other histories have been lost.
0: Konni vera samasyalu ainappatikini
1: thousands of years
0: ee naati kudin Rama charitra nootanamaina charitranga kanipistundali.
1: Even this day Ramayana is ever new, ever fresh, ever brilliant.
0: రామ ఆ నామంలోనే ఉంటుండాలి వశిష్ఠుల వారు పెట్టినటువంటి పేరు.
1: అండ్ ద వెరీ బ్యూటీ లైస్ ఇన్ ద వెరీ నేమ్ రామ.
0: అన్నారు.
1: రామాయసే
0: రా అనగా ఏమిటి? లోపల ఉన్నటువంటి ఒక దుర్గుణములు ఒక్కతూరి రా అని పిలిచటం.
1: Then once you say Ra, opening your mouth, all sins will get out.
0: Ram, anni bayata paddayi.
1: Then once you say Ra, out of the navel.
0: Bayata durgunamulu lopala pokunda
1: musesindi. And when once all bad qualities come out as you open your mouth and you say Ma and close your mouth, they don't get in once again.
0: Rama namamulo enta antaratham untundadi.
1: That is in the meaning of Rama.
0: Ra vachindanta bayata.
1: Ra, when you say so, all that exit.
0: Dan inka బయటికి పోకుండా కాపాడుతూ వచ్చింది.
1: When once you say close your mouth, they won't get in again. They're closed.
0: కనుకనే ఇటువంటి పవిత్ర చరిత్రలంతా ఈనాడు మనకి మర్చిపోతున్నాం.
1: We're forgetting the sacred history today.
0: కనుక ఈనాడు మనం కొత్త సంవత్సరం అని కనుక్కోవటం ఏమిటంటే కొత్త విషయాలు తెలుసుకున్నాం.
1: The new year's day, we have known new things.
0: ఈ తెలుసుకున్నటువంటి కొత్త విషయాలను మనం ఆచరణలో పెట్టి
1: these new things have been known and we have
0: జీవితాన్ని సార్థకంగా గావించుకోవాలి.
1: And we should work for liberation.
0: ఈ సార్థకంగా ఆవించుకోవటంలో మన జన్మమే పూర్తి పవిత్రమైపోతుంది.
1: అండ్ దెన్ దేర్ లైస్ ది గ్రేట్నెస్ ఆఫ్ అవర్ లైఫ్ ద శాంక్టిటీ ఆఫ్ అవర్ లైఫ్.
0: భజన బినా సుఖ శాంతి నహి. హరి భజన బినా సుఖ శాంతి.

0: ప్రేమ స్వరూపులారా, ఈనాడు టమిల్ న్యూ ఇయర్ అని, మలయాళం విష్యూ అని, నిన్న తెలుగు న్యూ ఇయర్ అని పేర్లు వేరు వేరుగా పెట్టారు.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్. యెస్టర్డే హ్యాపెన్ టు బి ఉగాది ఫర్ ఆంధ్రాస్, టుడే ఇస్ న్యూ ఇయర్ ఫర్ టమిలియన్స్. కానీ నేమ్స్ ఆర్ డిఫరెంట్,
0: అంతరార్థం ఒక్కటే.
1: బట్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
0: ఈ యొక్క అంతరార్థాన్ని మనం తీసుకున్నప్పుడు అంతా న్యూ ఇయర్ అని.
1: దెన్ వన్స్ వీ గో బై ది ఇన్నర్ మీనింగ్, ఎవ్రీథింగ్ వుడ్ బి న్యూ.
0: న్యూ ఇయర్ అనగా కొత్త వస్త్రములు ధరించటము,
1: వేరింగ్ న్యూ క్లోత్స్,
0: అభ్యంగ స్నానాలు చేయటము,
1: హావింగ్ హెడ్ బాత్,
0: ఆదర్శవంతమైనటువంటి మార్గాన్ని అనుసరించడము,
1: ప్రొసీడింగ్ ఆన్ ద గుడ్ పాత్ చోజన్,
0: తీయని ఫలములు పండు భుజించటము,
1: అండ్ పార్టేకింగ్ ఆల్ స్వీట్.
0: ఇదంతా ఒక పండుగ గుర్తుగా తీసుకుంటున్నాం మనం.
1: వీ గో బై దిస్ రిచువల్ యాజ్ ద ఫెస్టివల్.
0: కానీ ఇది కాదు.
1: బట్ దట్స్ నాట్
0: ప్రవహించునే పురి పరిధిగా పాయలై, ప్రవహించునే పురి పరిధిగా పాయలై,
1: దట్ విచ్ ప్రొసీడ్స్ ఎటర్నలీ,
0: చిత్రావతి నదివి చిత్రగతుడు.
1: And that has been the way the Chitravati flows.
0: Karune pattana kalyana karamuga chuttunu melaina chutatarulu.
1: And we find the kind of beautiful trees all around that hospital city.
0: Kaapundrune epudi kadalalgiti endu Parvati sherulu epudi payakunda.
1: And we find the presiding deities Parvati Parameshwara over there.
0: Mandaramani galutinchi mendu mahima.
1: And we find the mister in the glory.
0: Chikkavadi erugattina cherivu toda. చిక్కవడి ఎరుగట్టిన చెరువుతోడ.
1: అండ్ ఇట్ వీ ఫైండ్ ద కైండ్ ఆఫ్ ఆల్ ద
0: ఫెస్టివల్ తిరిగి భువనం ఎంచ.
1: అండ్ ఇట్ స్టాండ్స్ ఫర్ ఆల్ ద గ్లోరీ.
0: ఒక చాటునేపురము ఆ పుట్టపురము అని.
1: అండ్ దట్ పుట్టపర్తి స్టాండ్స్ ఫర్ ఆల్ దిస్ గ్లోరీ అండ్ ఫర్ ఆల్ దిస్ గ్రాండియర్.
0: పుట్టపర్తి అంటే ఏమిటని అర్థము?
1: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ పుట్టపర్తి?
0: పర్తి అనగా
1: పర్తి
0: ప్రకాశమే.
1: Means light.
0: పుట్టినటువంటి ఒక ప్రకాశమే పుట్టవర్ధి.
1: And it is the place, the beacon of light.
0: దీనికి పూర్వమంతా పుట్టవర్ధిని అని పేరు.
1: Earlier it was called పుట్టవర్ధి.
0: ఎక్కడ చూసినా పుట్టలు పెరిగేటువంటివి.
1: And you find ant hills putta everywhere.
0: ఈ పుట్టల లోపల పాములంతా వెలిగేటువంటి నుంచి మెండు మహిమ.
1: And we find the mister in the glory.
0: చిక్కవడి ఎరుగట్టిన చెరువు తోడ. చిక్కవడి ఎరుగట్టిన చెరువు తోడ.
1: And it we find the kind of all the persons.

0: find snakes over there.
1: కాని దానివల్లే పుట్టవర్ధిని అని పెట్టారు.
0: సో ఇట్స్ నేమ్డ్ అస్ పుట్టవర్ధిని.
1: ఎక్కడ చూసినా పుట్టలే.
0: ఎవ్రీవేర్ ది యాంట్ హిల్స్.
1: కాని ఆ విధమైనటువంటి తత్వం లోపలే ఈ రామాయణం కూడాను అదే విధంగానే వచ్చింది.
0: రామాయణం ఆల్సో స్పీక్స్ ఆఫ్
1: వాల్మీకి.
0: వాల్మీకి
1: ఎక్కడి వాడు? పుట్టలో పుట్టినటువంటి వాడే.
0: వాల్మీకి ఇస్ బోర్న్ అవుట్ దిస్ యాంట్ హిల్ పుట్ట.
1: అతని పైన పుట్టంతా పెరిగింది.
0: అండ్ యాంట్ హిల్ హస్ గ్రోన్ ఫర్ ద
1: ఆ పుట్టల పైనంతా కూడా పాములంతా సంచరించాయి.
0: అండ్ స్నేక్స్ వర్ దేర్.
1: ఆ పుట్టల నుంచి పుట్టినటువంటిది ఈ రామాయణము.
0: అండ్ దిస్ రామాయణ కేమ్ అవుట్ ఆఫ్ దిస్ అండ్
1: కనుకనే మన హృదయం అనేటువంటి పుట్ట లోపల
0: అండ్ ద హార్ట్ విచ్ ఇస్ పుట్ట అండ్
1: దుర్గుణములు దురాచారములు అనేటువంటి పాములంతా ఉన్నాయి.
0: దేర్ ఆర్ ప్రెసెంట్ ద స్నేక్స్ విచ్ ఆర్ వికెట్ ఫీలింగ్స్ బ్యాడ్ థాట్స్.
1: దీనికి భగవత్ నామాన్ని అనేటువంటి ఒక స్మరణ చేయండి.
0: బై జస్ట్ థింక్ ఆఫ్ గాడ్స్ నేమ్ టైమ్ అండ్ అగైన్
1: అన్ని బయటపడిపోతాయి.
0: ఎవ్రీథింగ్ విల్ కమ్ అవుట్.
1: అది ఏ నాదస్వరము.
0: అండ్ దట్ ఈస్ ద మెలడీ.
1: అది ఏ నాగస్వరము.
0: అండ్ దట్ ఈస్ ద మ్యూజిక్.
1: అది ఏ శివన స్వరము.
0: అండ్ దట్ ఈస్ ద సెలెస్టియల్ సాంగ్.
1: ఈ స్వరాన్ని మనం ఒక్కతోరి పంపితే అంత పుట్టలోని పాములంతా వస్తాయి.
0: విత్ దిస్ మ్యూజిక్ అండ్ మెలడీ ఆల్ స్నేక్స్ విల్ కమ్ అవుట్.
1: కనుక మానవత్వంలో ఉన్నటువంటి దుర్గుణాలు పోవాలనుకుంటే దివ్యమైనటువంటి నామస్మరణ చేయాలి.
0: ఇన్ ఆర్డర్ టు గివ్ అప్ ఆల్ బ్యాడ్ హ్యాబిట్స్ అండ్ బ్యాడ్ థింగ్స్.
1: ఈనాడు నామం అంటే చాలామంది ఒక విధమైన హాస్యాస్పదంగా చూస్తున్నారు.
0: ద హ్యూమన్ లైఫ్ హాస్ బికమ్ ఎ కైండ్ ఆఫ్ మాకరీ.
1: పొరపాటు పొరపాటు పొరపాటు.
0: ఇట్స్ ఎ మిస్టేక్ ఇన్
1: హరే నామ హరే నామ హరే నామైవ కేవలం కలవు నాస్తేవ నాస్తేవ తరిగిందా. ఈ నామస్మరణ చాలా పవిత్రమైనటువంటిది.
0: సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఈస్ హైలీ సీక్రెట్.
1: ఈనాడు నామస్మరణ తగ్గిపోవటం చేతనే
0: as we don't chant his
1: name దేశంలోని బాధలంత పెరిగిపోతున్నాయి.
0: We find the world is full of strife and
1: నామస్మరణ అభివృద్ధి చేయండి.
0: And sing his glory.
1: వీధి వీధి ఎందు కూడను
0: ఎవ్రీవేర్ అణు
1: అణువనందు కూడను
0: ఇన్ ఎవ్రీ విలేజ్
1: కణ కణమునందు కూడను
0: ఎవ్రీ సెల్
1: నామమును స్మరించండి.
0: Sing chant his name.
1: నామంలో ఉన్నటువంటి ఆనందము ధైర్యము సాహసము మరొక దాంట్లో కనిపించము.
0: The valor and the courage and the strength over there in God's name is not noticed
1: anywhere. ఎవరైనా ఏమైనా హాస్యం చేయని.
0: Let anybody make fun of you.
1: ఏ ఈయన కూడా నామస్మరణ చేస్తున్నాడే అనుకోవచ్చు.
0: They may say what you are singing
1: is. ఆయనైతే ఏమి పెద్ద మనిషి.
0: What is it? In what way is it?
1: నామస్మరణ చేయడానికి హృదయం అందరికీ ఒకటే.
0: And the heart is one in the same to everybody.
1: పెద్ద ఐసీఎస్ ఆఫీసర్.
0: He may be ICS officer.
1: ICS ఆఫీసర్ అయితే నామస్మరణ చేయకూడదా?
0: Do you think that he should not chant in the name of God?
1: ఎవరైనా సరే అందరూ చేయవలసింది.
0: Let it be anyone.
1: చిన్నవారి మొదలుకొని పెద్దవారి వరకును.
0: Younger old.
1: అల్పుని మొదలుకొని ఆనందం వరకును.
0: And right from beginning to the
1: end. వరకును చిన్న వరకు కూడాను మనం నామస్మరణ చేయాలి.
0: Young and old should repeat God's name.
1: తెలియని మూర్ఖులు మాత్రం నామస్మరణ ఆశాస్పదంగా చూస్తారు. కానీ
0: Only fools make fun of God's name.
1: Fools, fools, fools.
0: Fools, fools, double fools, triple fools, multiple fools.
1: నిన్ను ఆశాస్పదంగా చూచేది.
0: They may make fun of you.
1: కానీ ఫుల్ మైండ్ ఉన్నటువంటి ఎవరు ఆశాస్పదంగా చూడండి.
0: It is not the mind of the fool. It is, it should be full mind.
1: కనుకనే నామస్మరణ చాలా ప్రధానమైనటువంటి.
0: నామస్మరణ
1: అనుకోని.
0: Let anybody think in what they are.
1: ఎవరైనా ప్రశ్నలు అడిగితే.
0: If anyone questions
1: you. ఏమిటయ్యా నీకు కూడా భక్తియా?
0: What is it? Are you also devotee?
1: దేవుడా.
0: Oh, you have God.
1: దేవ నామస్మరణ మీరు కూడా చేస్తున్నారా?
0: Oh, you also repeat his name.
1: అవును అవును నేనేం గొప్పవాడినా?
0: You can say yes.
1: నీవు కాదు నీ తాత కాదు నీ ముత్తాత కాదు ఎవరైనా చేయవలసింది ఇది.
0: Let you or your father or grandfather will have to repeat God's name someday or other.
1: భగవంతుని నామస్మరణ చేయడానికి లేకపోతే ఇంకా మానవుడై పుట్టేందుకు?
0: If we don't sing his glory of God, what for is the human life?
1: నాకు నమ్మకం లేదు అంటాడు.
0: The other man may say, I don't believe.
1: లేకపోతే నీ వదిలిపెట్టు.
0: You can have, go by your own faith. But I have my own faith.
1: నా నమ్మకం ఏంటంటే నామస్మరణ నేను చేస్తాను.
0: Yes, I go by my own faith.
1: కనుక నేను వారితో వాదించాలి.
0: You have to argue vehemently.
1: అయ్యా నీకు లేకపోతే పోతుంది.
0: You may deny your God.
1: నీ దేవుడు నీకు లేడు.
0: You don't have
1: your God. నా దేవుడు నాకు లేడా?
0: Yes, I have got my faith.
1: Who are you? నీవెవరు?
0: What authority have you to question my faith?
1: నీకే అధికారం ఉంటుండాలి.
0: What right have you?
1: నా విశ్వాసం నాది.
0: That this is my faith.
1: అనేటువంటి ధైర్యంతో నీవు ఏనాడు నామస్మరణ చేస్తావో ఆ నాడే నీవు దిగ్విజయాన్ని పొందుతావు.
0: With this courage and conviction, that day when you chant his glory, your heart will be successful. Brush aside the rest.
1: నిర్భయంగా నీవు నామస్మరణ చేయి.
0: With all the fearlessness you proceed.
1: అప్పుడే నీవు సరైనటువంటి ఆనందాన్ని పొందుతావు.
0: Then you will experience the true state of bliss.
1: ఈనాడు
0: టుడే
1: నూతన సంవత్సరము.
0: ది న్యూ ఇయర్
1: ఆదివారం నూతన దినము.
0: ఇస్ ది న్యూ ఇయర్
1: ఈ పవిత్రమైన దినం నుంచి మీరు ఇంకా ప్రారంభించండి.
0: యూ కెన్ కమెన్స్ రైట్ ఫ్రమ్ దిస్
1: మూమెంట్. రాగ తాళాలు మనకు లేకపోయినా పర్వాలేదు.
0: వి మే నాట్ హ్యావ్ ఇన్స్ట్రుమెంట్స్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్.
1: మనం హృదయంలోంచి వచ్చేటువంటి సంగీతమే చాలు.
0: లెట్ లార్డ్స్ నేమ్ కమ్ అవుట్ ఆఫ్ అవర్ హార్ట్.
1: మనసే ఒక వీణ.
0: ఇన్ ఫ్యాక్ట్ అవర్ మైండ్ ఇస్ వీణ.
1: మనసులో చెడ్డ భావాలు రాకుండా ఉండేటట్లుగా చూసుకోండి.
0: లెట్ us see that there will be no scope for bad.
1: అపస్మరణ రాకుండా చూసుకోండి.
0: లెట్స్ నాట్ సీ ఇట్ విల్ బి నాట్ అవుట్ ఆఫ్ ట్యూన్. ఇట్ షుడ్ బి పర్ఫెక్ట్.
1: అది రాకుండా చూసుకోండి.
0: సీ టేక్ ఎవ్రీ గుడ్ కేర్.
1: చక్కగా నీవు

0: భగవంతుని యొక్క నామస్మరణతో వీడ్చుకుంటున్నారు.
1: ద ప్లే ఆన్ దిస్ వీణా ఆఫ్ ది హ్యూమన్ హార్ట్ అండ్ సింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
0: అప్పుడే నీకు నిజమైనటువంటి భగవత్ శక్తి చెప్తుంది.
1: అండ్ దెన్ యూ విల్ హ్యావ్ దట్ డివైన్ ఎనర్జీ.
0: ఒకనొక సమయంలో గోపికలంతా
1: అట్ వన్ టైం గోపిక
0: కృష్ణుడు వేపల్లికి పోయిన తర్వాత మధురకు పోయిన తర్వాత
1: బాధపడుతున్నారు. గోపికాస్ ఫెల్ట్ వెరీ బ్యాడ్.
0: అందరూ ఒక దగ్గర చేరారు.
1: దే ఆల్ అసెంబ్లీడ్ ఇన్ వన్ ప్లేస్.
0: కానీ భగవంతుడు నీకేం ప్రార్థించగలరు.
1: బట్ వాట్ సార్ట్ ఆఫ్ ప్రేయర్ దే కుడ్ ఆఫర్.

0: O Krishna, sing for us with all the melody, with all the beauty. You also talk to us so that our hearts would be happy.
1: Krishna, palukute nilulukunatule.
0: With all your nectar in words, make us happy, sing for us. Getting all the essence of Veda.
1: Nada Brahma Muganu Machi.
0: Transforming into the divine sound.
1: Vedasaramantadisi.
0: Taking the essence out of Vedas.
1: Nada Brahma Muganu Machi.
0: Transforming into divine sound.
1: Veduvandu Tirugavosi.
0: Filling the whole divine melody into the flute.
1: Nada Rupa Muganu Machi. Pata padu ma Krishna.
0: Let it be transformed into divine melody, the beautiful
1: Vakka
0: celestial pata song.
1: Padu Krishna.
0: Sing for us once, Krishna.
1: Vakka pata ni padu.
0: One song you sing.
1: Ye pata.
0: What song?
1: Veda saramantadisi.
0: The song that contains the essence of Veda.
1: Nada Brahma Muganu Machi.
0: Which is transformed into the divine sound.
1: Venu vandu tirugamosi.
0: Which is filled in this flute, divine instrument.
1: Nada Rupa Muganu Machi.
0: And we hear to the divine sound.
1: Pata padu ma Krishna.
0: Krishna, sing for us.
1: ఒక్కతూరి ఆ పాట విన్నారు ఒక్కతూరి మనిషి.
0: They heard that song and breathed their last.
1: అంత ఆనందంలో ఆ సాంగ్ లోపల ఆ యొక్క గానం లోపల ఎంతో ఆనందం వారికి కలిగింది.
0: They experienced that ecstasy there.
1: ఎన్నో సంవత్సరం నుంచి కూడా పడినటువంటి బాధలంతా వాళ్ళు మర్చిపోయినారు.
0: All the suffering they went through for over years is forgotten. గానంలో
1: ఉండినటువంటి యొక్క భావము ఇంత మధురమైనటువంటిది.
0: That is the uniqueness in singing, in music.
1: కనుక కేరళ వాళ్ళందరూ కూడాను ఈనాడు విష్యూ అంటున్నారు.
0: కేరళ పీపుల్ కాల్ ఇట్ విష్యూ.
1: మీకు ఆనందం కలుగుగాక.
0: లెట్ యు బి బ్లిస్ఫుల్.
1: శాంతి కలుగుగాక.
0: లెట్ యు బి పీస్ఫుల్.
1: దయ్యానందమును పొందుదురుగాక.
0: లెట్ యు హావ్ ఆల్ ద కరేజ్ అండ్ హ్యాపీనెస్.
1: మంచి జీవితమును పొందుదురుగాక.
0: లీడ్ ఎ గుడ్ లైఫ్.
1: సుఖ సంతోషమును ఆనందంగా అనుభవించుదురుగాక.
0: ఎంజాయ్ ఆల్ హ్యాపీనెస్, పీస్ అండ్ ప్రాస్పెరిటీ, సెక్యూరిటీ. దిస్ ఇస్ విష్యూ.
1: తమిళనాడులో వచ్చినటువంటి నూతన సంవత్సరం.
0: అండ్ దిస్ ఆల్సో హ్యాపెన్స్ విన్ యూర్ ఆఫ్ తమిళనాడు.
1: ఆయుర ఆరోగ్యంగా,
0: ది హెల్త్,
1: శాంతి సౌఖ్య సౌభాగ్యంగా,
0: ద పీస్ అండ్ ప్రాస్పెరిటీ,
1: ఢిల్లీ,
0: దట్ యు షుడ్ లివ్,
1: అన్ని విధాల ఆదర్శాన్ని మీరు ఇతరులకు అందించి,
0: అండ్ యు షుడ్ బి ఐడియల్ టు ది రెస్ట్ ఆఫ్ ది పీపుల్,
1: నడకను మీరు కూడా నడిచి,
0: యు షుడ్ ట్రెడ్ అలాంగ్ ద రైట్ పాత్,
1: ధన్యులై పుణ్యులై ఆనందాన్ని పొందుతారని నేను ఆశిస్తున్నాను.
0: అండ్ భగవాన్ వాంట్స్ అస్ టు వర్క్ ఫర్ అవర్ ఓన్ రిడెంప్షన్, ఫర్ అవర్ ఓన్ లిబరేషన్, లీడ్ అన్ ఐడియల్ లైఫ్.
1: అందరూ ఆనంద శాంతి పొందుదురుగాక.
0: లెట్ ఆల్ ఆఫ్ యు బి బ్లెస్ఫుల్. Let all of you live in safety and security, health and prosperity.
1: దాని లోపల నుంచి తీసుకొని మీరు ఆనందాన్ని అనుభవించండి.
0: Let you experience the bliss within.
1: దానికి మీరు వెతకనక్కర్లేదు.
0: You don't need to search for it outside.
1: కనుక ఈనాటి నుంచి,
0: right from this day,
1: భక్తులైనటువంటి వారు,
0: devotees,
1: ఎవరు దీనిని కూడా మనం లెక్క చేయకుండా,
0: be not mindful of what others say. అభివృద్ధి
1: పరచుకొని,
0: you develop your own faith and sincerity.
1: ఎక్కడైనా సరే,
0: let it be anywhere.
1: రామస్మరణ భయంగా లేకుండా చేసుకోండి.
0: Sing the glory of God fearlessly wherever you are.
1: అది ఏ మన యొక్క నిజమైనటువంటి జీవితము.
0: That's our true life.
1: భారతీయుడై పుట్టినందుకు ఈ విధమైనటువంటి సార్థక నామాన్ని మనం పొందాలి.
0: Being the citizen of Bharat, you should act in a befitting way.
1: ఇతర దేశములన్నీ కూడా త్వరలోనే ఈ దేశాన్ని అనుసరిస్తాయి.
0: All other countries in this world are sure to follow Bharat.
1: మన భారతదేశం నాయకత్వాన్ని వహించాలి.
0: Bharat should be the leader for this entire world.
1: ఇది నేను ఆశించేది.
0: That's what Bhagavan wants.
1: ఆధ్యాత్మిక నాయకత్వము.
0: And Bharat should be the leader.
2: You have been listening to a divine discourse delivered by Bhagwan Baba on the occasion of Tamil New Year's Day, April 14th, 2002.
3: You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: during the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 28th discourse on Gita Bhagavan delivered on 10th September 1984. In this awe-inspiring discourse, Bhagavan throws light on the most important good quality of a devotee, which is fearlessness. Sai Bhagavan Uvacha.
1: द्वितीयाध्याय भयं भवति दैवं मिनः రెండో వస్తు ఉంది అన్నప్పుడే మానవుని యందు భయం ప్రవేశిస్తుంది.
2: When man feels that there is a second thing other than God, fear enters him.
1: సర్వత్ర పంచభూతాని షష్ఠం, అనగా సర్వత్ర పంచభూతాని, జగత్తంతా కూడాను పంచభూతములు తప్ప అన్య పదార్థము లేదనేటువంటి సత్యాన్ని విశ్వసించినప్పుడే భయము ప్రవేశించదు.
2: ఓన్లీ వెన్ ఏ పర్సన్ ఫర్మ్లీ బిలీవ్స్ దట్ దెర్ ఇస్ నథింగ్ అదర్ దాన్ ఫైవ్ ఎలిమెంట్స్ పర్వేడింగ్ ది ఎంటైర్ యూనివర్స్ దెర్ విల్ బి నో ఫియర్.
1: షష్ఠం కించిన్ న విద్యతి, ఆరో పదార్థము జగత్తునందు లేనే లేదు అనేటువంటి యొక్క దృఢ విశ్వాసము ఉండినప్పుడే భయము ప్రవేశించదు.
2: There is no sixth factor at all. One should believe firmly in this. Then there will be no fear whatsoever.
1: ఇది ఒక బల్ల.
2: This is a table.
1: ఇది ఒక కుర్చీ.
2: This is a chair.
1: అది ఒక తలుపు.
2: That is a door.
1: అది ఒక కిటికీ.
2: That is a window.
1: ఇది ఒక door.
2: This is a rostrum.
1: ఈ ఐదింటికిని రూపనామములు వ్యత్యాసముగా ఉన్నవి కానీ ఐదు కూడాను కాష్టమే, కర్రనే.
2: బిట్వీన్ ఆల్ దీస్ ఫైవ్ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ మెన్షన్డ్ ఆబ్జెక్ట్స్ మెన్షన్ దేర్ ఇస్ డిఫరెన్స్ ఓన్లీ ఇన్ ది నేమ్ అండ్ ఫామ్, బట్ ది కంటెంట్ ఈస్ వుడ్ ఫర్ ఆల్ ద ఫైవ్.
1: పర్వతములు శిలామయములు,
2: ది మౌంటైన్స్ ఆర్ రాకీ.
1: వృక్షములు కాష్టమయం,
2: ట్రీ ఈస్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ వుడ్.
1: భూమి మృణ్మయం,
2: ఆర్ కన్సిస్ట్ ఆఫ్ మడ్.
1: దేహము మాంసమయం,
2: బాడీ కన్సిస్ట్ ఆఫ్ ఫ్లెష్.
1: సముద్రము జలమయం,
2: ఓషన్ ఈజ్ మేడ్ ఆఫ్ వాటర్.
1: ఈ పంచభూతములు పరమాత్మ బిందువులే.
2: ఆల్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ది ఫైవ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ డివినిటీ.
1: సర్వత్రా పంచభూతాని, ఈ ఐదు బింబములు తప్ప, ఐదు బిందువులు తప్ప అన్యము ఈ జగత్తునందు కానరాదు.
2: ఎక్సెప్టింగ్ ఫర్ దీస్ ఫైవ్ ఇమేజెస్ అండ్ ఫైవ్ రిఫ్లెక్షన్స్ ఆఫ్ డివినిటీ దేర్ ఇస్ నథింగ్ ఎల్స్.
1: ఐదింటి యందు దైవత్వం ఒక్కటే.
2: ఇన్ ఆల్ దీస్ ఫైవ్ డివినిటీ ఈస్ ది సేమ్ అండ్ వన్.
1: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ, రెండవది లేనే లేదు అనేటువంటి సత్యాన్ని మనం విశ్వసించినప్పుడే మనకు భయం ప్రవేశించదు.
2: ఎక్సెప్టింగ్ బ్రహ్మ దెర్ ఇస్ నో సెకండ్ ఐటమ్ అట్ ఆల్. దిస్ హ్యాస్ టు బి ఫర్మ్లీ బిలీవ్డ్, దెన్ దెర్ విల్ బి నో రూమ్ ఫర్ ఫియర్.
1: సమస్త సద్గుణములు యందు అభయం అనేటువంటిది ఇది మకుటప్రాయమైనటువంటిది.
2: ఆఫ్ ఆల్ ది గ్రేట్ వర్చ్యూస్ ఫియర్లెస్నెస్ ఈస్ ఇట్ ఆక్యుపైస్ ది ప్లేస్ ఆఫ్ హై ఇంపార్టెన్స్.
1: ఇది ఆదర్శపూరితమైనటువంటిది.
2: ఇట్ ఈస్ ఎన్ ఐడియల్ వన్.
1: ఈ లౌకికమైనటువంటి క్షేత్రమునందు కాని, అలౌకిక పారమార్థ క్షేత్రమునందు కాని మానవత్వం అనేటువంటి దీనిలో అభయం అనేటువంటిది లేకుండా మానవుడు జీవించటం దుర్లభం.
2: బీ ఇట్ ఇన్ ది వరల్డ్ సెక్యులర్ ఆర్ బీ ఇట్ ద వరల్డ్ ఆఫ్ స్పిరిట్, మ్యాన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు లివ్ కంఫర్టబుల్లీ వితౌట్ హ్యావింగ్ ఫియర్లెస్నెస్.
1: లౌకిక సంగ్రామమునందు కాని, ఆధ్యాత్మిక సంగ్రామమునందు కాని భయమునకేమాత్రము కూడాను అవకాశం లేదు.
2: బీ ఇట్ ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ life on earth, or be it in the battle of spiritual area, there should not be any room for fear.
1: Bayasiludu kevalam kiriki panda.
2: The one who is having fear is extremely timid.
1: Yetti chinna kaadyamunu kudanu thanu sadhinchaledu.
2: He would not be able to accomplish even a very small job.
1: Kanuka bayasiludaneetunte vaadu jagattunandu ఏ మాత్రం కూడాను రాణించడు అనేటువంటి సత్యాన్ని బోధిస్తూ వచ్చింది భగవద్గీత.
2: Therefore, భగవద్గీత has been teaching that a person who is full of fear would not be able to shine in the world.
1: ముఖ్యంగా మానవుడు అభయుడు కావాలి.
2: Essentially, man should become fearless.
1: అభయత్వం అనేటువంటిది కేవలము ఒక నిర్భయముతో పోల్చడానికి వీలు లేదు.
2: Fearlessness cannot be compared to absence of fear.
1: Nirbhayam anetundi kontha murkhanga undochunu.
2: Absence of fear could be foolish a little.
1: Abhayattamu anetundi satyamunu gurtinchinatvanti yokka shaktiga marutundi.
2: Fearlessness on the other hand can be attained only when one recognizes truth.
1: Bayasiludu adugadugunaku maranistadu.
2: A person charged with fear dies every step.
1: అభయునకు ఒక్కతూరే మరణం.
2: A fearless person dies only once.
1: కనుక అభయుడవు కమ్మని ఆదేశించాడు అర్జున్ని.
2: Therefore, Arjuna was commanded to be fearless.
1: మానవుని యందు భయం ఉండినంత వరకు కూడాను మహత్కార్యమును సాధించలేడు.
2: As long as man has fear, he would not be able to accomplish any great
1: task. అభయశీరుడు మాత్రమే మహత్కార్యములందు విజయాన్ని సాధించగలడు.
2: A fearless person alone can achieve victory in great tasks.
1: కనుకని అర్జున నీవు భయమును పారద్రోలు, అభయమును చేర్చుకో.
2: Therefore, Arjuna, give up your fear and become fearless.
1: వివదభ అన్నాడు, అనగా భయము ఉండి నీవు దూరం కమ్ము అన్నాడు.
2: Free yourself from fear, he was asked to.
1: ఇక్కడ అభయత్వము అలౌకికత్వము ఈ రెండింటినీ ఆశ్రయించినటువంటి వ్యక్తి ఎట్టి భయమునకును అవకాశమునివ్వడు.
2: ఎ పర్సన్ హూ ఈజ్ ఫియర్లెస్ అండ్ హూ ఈజ్ అదర్ వరల్డ్లీ వుడ్ నెవర్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్.
1: జగత్తునందగల పదార్థములు అన్నింటి ఎందు కూడాను విరక్తియు దైవమునందు నిశ్చలమైన భక్తియు కలిగి ఉంటాడు.
2: హీ వుడ్ బి హ్యావింగ్ detachment for all the objects of the world and love for God.
1: Deha ahankaramu vastu yokka mamakaramu rendu undinappude bhayam praveshistundi.
2: Only when he is egoistic about his own bodily accomplishments and the worldly accomplishments, he will be charged with fear.
1: Kanuka vastuvuni yendu abhimanam kani dehamunandu ahankaramunu kani ఈ అభయ స్వరూపునకు ఏమాత్రమో చింతించడు.
2: అటాచ్మెంట్ టు ది వరల్డ్లీ ఆబ్జెక్ట్స్ అండ్ ఈగోయిజం ఇన్ ద బాడీ వుడ్ నాట్ బి ఎంటర్టైన్డ్ బై ఎ పర్సన్ హూ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ఫియర్.
1: భయస్థుడు హిరణ్యకశ్యపుడు.
2: ఎ పర్సన్ చార్జ్ విత్ ఫియర్ వాస్ హిరణ్యకశ్యపు.
1: అభయశీలుడు ప్రహ్లాదుడు.
2: ఎ పర్సన్ హూ వాస్ ఫియర్లెస్ వాస్ ప్రహ్లాద.
1: నామరూపములను ఆశ్రయించినటువంటి వాడు హిరణ్యకశ్యపుడు.
2: హిరణ్యకశ్యపు హ్యాస్ టేకన్ షెల్టర్ ఇన్ ద నేమ్ అండ్ ఫామ్.
1: నారాయణుని ఆశ్రయించినటువంటి వాడు ప్రహ్లాదుడు.
2: ప్రహ్లాద హ్యాస్ టేకన్ షెల్టర్ ఇన్ ది వెరీ లోటస్ ఫీట్ ఆఫ్ ద లార్డ్ నారాయణ.
1: కనుకని తన్ను నిశాచరులు పొడువ దైత్య కుమారుడు మాటి మాటికి పన్నగశాయి ఓ ధనుజ వంజన ఓ మహాపంచ అపన్న శరణ్య అంచు నుతించి కాని తా కన్నులు నిరుతేడు భయకంప సమీతుడు కాడు భూవరా అన్నాడు చెండా అమార్కు వీరువురు.
2: చెండా అమార్కాస్ హిరణ్యకశిపు అండ్ జస్ట్ సెడ్ దట్ యువర్ సన్ ఈజ్ నాట్ అట్ ఆల్ అఫ్రైడ్. హీఈస్ నాట్ టెలింగ్ ఎనీథింగ్. హౌఎవర్ మచ్ ట్రబుల్ మే గివ్ హిమ్, హీఈస్ ఓన్లీ ప్రైజింగ్ ద లార్డ్ నారాయణ అండ్ రిపీటింగ్ హిస్ గ్లోరీ రాదర్ దాన్ షెడింగ్ ఎ టియర్.
1: ప్రహ్లాదునికి భయం ఎందుకు లేదు?
2: వై ఈస్ ప్రహ్లాద నాట్ ఎంటర్టైనింగ్ ఎనీ ఫియర్?
1: నారాయణుడు తప్ప అన్య వస్తువు జగత్తునందు లేదు అనేటువంటి విశ్వాసమే ఈ అభయత్వమునకు మూల కారణం.
2: హీ హ్యాడ్ ఫర్మ్ ఫెయిత్ దట్ దేర్ ఇస్ నథింగ్ ఎక్సెప్ట్ నారాయణ ఇన్ ద వరల్డ్ అండ్ దేర్ ఫోర్ హీ వాస్ ఫియర్లెస్.
1: బృహదారణ్యకోపనిషత్తునందు కూడాను యాజ్ఞవల్కుడు జనకునకు బోధిస్తాడు.
2: ఇన్ బృహదారణ్యక ఉపనిషత్ ఆల్సో యాజ్ఞవల్క వాస్ టీచింగ్ జనక.
1: అభయం వై జనక ప్రాప్తాసి అన్నాడు. అనగా నీవు అభయుడవైనావు జనక, నీవింక విచారించనక్కరలేదున్నాడు.
2: He told Janaka, "Oh Janaka, you are free from fear and therefore you need not worry about anything else."
1: Anaga chittamantai kudanu neevu daivam nandunchavu.
2: You have kept your entire heart in the Lord himself.
1: Neevu nimitta matruniga jagatunandunnavu.
2: You are existing only as an instrument of God in the world.
1: Vastulu yendu ematram kudanu mamattam ledu.
2: You don't have attachment for the objects of the world.
1: ప్రతి వస్తువును కూడాను దివ్యత్వమైనటువంటి దైవత్వంగానే విశ్వసిస్తున్నావు.
2: యు ఆర్ బిలీవింగ్ ఎవ్రీ ఆబ్జెక్ట్ ఇన్ ద వరల్డ్ యాజ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ డివినిటీ అండ్ గాడ్.
1: అనేకత్వం నందు ఏకత్వాన్ని దర్శిస్తున్నావు.
2: యు హావ్ బీన్ ఏబుల్ టు సీ యూనిటీ ఇన్ ది డైవర్సిటీ.
1: కనుకనే నీవు అభయస్వరూపుడవు అన్నాడు.
2: దేర్ఫోర్ యు ఆర్ ఫియర్లెస్.
1: ఈనాడు లోకములో అన్ని భయముల కంటే కూడాను మరణ భయము చాలా ఎక్కువగా ఉంటాది.
2: ఇన్ ద వరల్డ్ ఆఫ్ టుడే ఆఫ్ ఆల్ ద ఫియర్స్ ఫియర్ ఆఫ్ డెత్ ఈస్ మోస్ట్ ప్రామినెంట్.
1: మహాధైర్య సాహసవంతుడైనప్పటికీ, మహాధీశాలి అయినప్పటికీ, మహాధనికుడు అయినప్పటికీ, సూర్యుడు వీరుడైనప్పటికీ మరణం అంటే దద్దరిల్లుతాడు.
2: బీ హీ ఎ వెరీ కరేజియస్ అండ్ వ్యాలరస్ ఫెలో, బీ హీ హైలీ ఎడ్యుకేటెడ్ ఫెలో, బీ హీ ఎ పర్సన్ విత్ లాట్ ఆఫ్ స్కిల్స్ అండ్ వెల్త్, the thought of death perturbs him, unnerves him.
1: ee maraninchinatunti varini chuste nirasha anisrukku lonayutadu.
2: They become subject to despair when they see people dying.
1: Maranamanna vaartha vinnantane amangalam ani bhavistadu.
2: The moment he hears about death, he considers that as inauspicious.
1: 100 samvatsaram nindinatvanti mutaki ayinappatikini,
2: even if a person has passed 100 years,
1: maranam ante taanu bhayapadutundi.
2: She would get frightened if it is
1: manka kontha kaalam jeevinchalani aashistharu.
2: She also wishes to live for a little
1: more. Entha kaalam aashinchinappatiki maranam tappinadi kaadu.
2: For however much you may aspire to live for, death is such.
1: Ee jagattunandu samasta padarthamulu, samasta vyaktulu, samasta vishayamulu kudanu ఈ మరణ ప్రవాహంలో కొట్టుకుని పోయేటువంటివి.
2: ఆల్ ది ఆబ్జెక్ట్స్, ఆల్ ది ఐటమ్స్ అండ్ ఆల్ ది పీపుల్ విల్ హావ్ టు బి వాష్డ్ అవే బై ది ఫ్లో ఆఫ్ డెత్.
1: ప్రవాహంలో కొట్టుకుని పోయేటువంటి యొక్క వ్యక్తిని మరొక ప్రవాహంలో కొట్టుకుని పోయేటువంటి వ్యక్తి ఆశ్రయిస్తే ఎంత లాభం అవుతుంది? ఏమి లాభం ఉంటుంది?
2: వాట్ ప్రాఫిట్ విల్ దేర్ బి ఫర్ ఎ పర్సన్ ఇఫ్ హి టేక్స్ షెల్టర్ ఇన్ ది పర్సన్ హూ ఇస్ ఆల్సో వాష్డ్ అవే, హూ ఇస్ లైక్లీ టు బి వాష్డ్ అవే.
1: ఆశ్రయించినటువంటి వ్యక్తి గాని, ఆశ్రయింపబడినటువంటి వ్యక్తి గాని ఈ రెండు వ్యక్తులు ఈ ప్రవాహంలో కొట్టుకుని పోయేటువంటివి.
2: ది పర్సన్ హూ ఈజ్ సీకింగ్ ప్రొటెక్షన్ అండ్ షెల్టర్ అండ్ ది పర్సన్ ఫ్రమ్ హూమ్ షెల్టర్ ఈజ్ సాట్, బోత్ ది పీపుల్ ఆర్ లైక్లీ టు బి వాష్డ్ అవే.
1: ప్రవాహమునకు మిట్ట గట్టు అయినటువంటి ఒక దైవత్వాన్ని పట్టినప్పుడే మనకు ఒక అభయం.
2: ఓన్లీ వెన్ వీ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ద లార్డ్ హూ ఈజ్ ద బ్యాంక్ ఫర్ దిస్ పర్టికులర్ ఫ్లో వీ హ్యావ్ సమ్ హోప్.
1: కనుక మరణమునకు భయపడి గాని, జీవితమునకు సంతసించి గాని ప్రయోజనం లేదు.
2: Fearing death and thinking about the joys of life, there is no use.
1: Abhayattam anetundi melu parvatam vantidi.
2: Fearlessness may be compared to a great mountain.
1: Mana bhayam anetundi swasa gali vantidi.
2: Fear is something like something comparable to our breath.
1: Swasa gali meru parvatam emaina kadilimpagalada?
2: Can the breeze coming out of our breath shake a great mountain?
1: Kanuka ee tuchyamainatundi ee alpamainatundi ఈ భయం అనేటువంటి గాలి మన అభయత్వం అనేటువంటి మేలు పర్వతాన్ని ఏమాత్రం కూడా నువ్వు కదిలించదు.
2: దేర్ఫోర్ దిస్ మీన్ ఫియర్ కెన్ నెవర్ షేక్ ది మేరు మౌంటైన్ ఆఫ్ ఫియర్లెస్నెస్.
1: సెలయేరు, చిరుకొండలు, హిమశిలలు, చిత్రాతి చిత్ర ప్రదోతులు, ధాతోత్తరమప్ప నభ్రతల ముందు జింపించు, దైగ్యంబు వత్తిల నింతీనియు విస్తృతిని పోల్చి ప్రత్యేక ప్రపంచమునందు నాదెలు ఒప్పారు హిమాది రాజమా అని ఈ చెలించినటువంటి యొక్క పర్వతము, చెలించినటువంటి యొక్క పర్వతము,
2: ది అన్వేవరింగ్ స్టడీ మౌంటైన్,
1: భ్రమించినటువంటి యొక్క భావము,
2: ద ఫీలింగ్ విచ్ ఇస్ నాట్ విచ్ ఇస్ ఫ్రీ ఫ్రమ్ డెలిరియం,
1: భ్రమించినటువంటి యొక్క మనసు,
2: మైండ్ విచ్ ఇస్ ఎంజాయింగ్,
1: తరించేటువంటి యొక్క బుద్ధి,
2: ద ఇంటెలిజెన్స్ విచ్ కెన్ బి సేవ్.
1: ఒక్క దైవత్వము తప్ప అన్ని దీనికి ఏమాత్రం కూడా తాను చెలించము.
2: Accepting divinity, nothing can have all these things.
1: Kanukane sarvanti endu daivattam anetunti yokka ekattamu satyattam anetunti anetunti vishwasanni నీవు మదియం దుంచుకున్నప్పుడే నీవు అభయ స్వరూపుడు కాగలవన్నారు.
2: యూ కెన్ బికమ్ ఫియర్లెస్ ఓన్లీ వెన్ యూ కీప్ ఇన్ యువర్ హార్ట్ ఆఫ్ హార్ట్స్ ది ఫ్యాక్ట్ దాట్ ఇట్ ఈస్ డివినిటీ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్ అండ్ ఇట్ ఈస్ ది ఓన్లీ థింగ్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఆల్ ఓవర్.
1: మానవుని ఏది కూడా నువ్వు భయపెట్టలేదు.
2: నథింగ్ కెన్ ఫ్రైటన్ ఏ హ్యూమన్ బీయింగ్.
1: వాట్ కెన్ మేక్ మీ అఫ్రైడ్.
2: ఇట్ ఈస్ సెడ్ వాట్ కెన్ మేక్ మీ అఫ్రైడ్.
1: డెత్ ఈజ్ ఎ జోక్ ఆఫ్ లైఫ్ జోక్ ఆఫ్ టు మీ అన్నారు.
2: డెత్ ఈజ్ ఎ జోక్ ఆఫ్ లైఫ్ ఇట్ ఈస్ ఎ జోక్ టు మీ ఇట్ ఈస్ సెడ్.
1: ఈ చావు అనేటువంటిది ఒక తమాషా వంటిది.
2: డెత్ ఈజ్ సంథింగ్ లైక్ ఎ ప్లే.
1: మరణించేటువంటి దేహమును అనగా చచ్చేటువంటి దేహమును చంపదలుచుకోవటము గొప్పతనము కాదు.
2: ఇట్ ఈస్ నాట్ ఎ గ్రేట్ థింగ్ టు కిల్ ఎ బాడీ విచ్ ఇస్ బౌండ్ టు బి డిస్ట్రాయ్డ్.
1: పంచభౌతికమైనటువంటి దేహము ఏనాటికైనప్పుడును కూలక తప్పదు.
2: బాడీ విచ్ ఇస్ మేడ్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్ హ్యాస్ టు బి డిస్ట్రాయ్డ్ ఇమీడియట్.
1: అలాంటి దేహ నిమిత్తమై మనం ఎందుకు ఆరాటపడాలి?
2: ఫర్ ది సేక్ ఆఫ్ సచ్ ఎ బాడీ వై షుడ్ వి బి వరీడ్.
1: అర్జున, చంపేటి వాడు నీవు కాదు, చచ్చేటువంటిది వారు కాదు.
2: అర్జున, యు ఆర్ నాట్ ద వన్ హూ ఇస్ గోయింగ్ టు కిల్ నార్ వుడ్ దే బి కిల్డ్.
1: చచ్చునది దేహమే.
2: ద థింగ్ విచ్ కెన్ బి కిల్డ్ ఇస్ ఓన్లీ బాడీ.
1: ఆత్మ కానీ దేహము కాదు.
2: యు ఆర్ ఆత్మ అండ్ నాట్ ద బాడీ.
1: ఇలాంటి సత్యాన్ని ప్రబోధించి అర్జునుకు ఒక అభయాన్ని అందించాడు.
2: దిస్ పర్టికులర్ ట్రూత్ వాస్ టాట్ టు అర్జున అండ్ హి వాస్ మేడ్ ఫియర్.
1: భక్తి యోగములో బోధించినటువంటి 26 యొక్క సద్గుణముల లోపల ఇది ప్రధానమైనటువంటిది.
2: Of all the 26 qualities taught in the Bhakti Yoga, this is
1: Sankhya Yogamuna Abhayattamu Pradhanamainatuvanti Yokka Pranamu Annadu.
2: In Sankhya Yoga, fearlessness is given as the most important life breath.
1: Be fearless. Neevu daitinga untundu. Neevu bhayapadakunda untundu.
2: The command is be fearless.
1: Ee bhayam undinanta varaku kudanu neeku naa abhayam dakkadu.
2: So long as you are having fear, you cannot get fearlessness guaranteed.
1: Mam ekam saranam vidya, nannu saranajochu.
2: Surrender to me,
1: tadupari sarvamunu nene chuchukuntanu annadu.
2: Afterwards I'll take care of all the rest.
1: Nijamuga manavudaneetunti vaadu bhayaswaroopudu kaadu.
2: Truly speaking, man is not a form of fear.
1: Itani yokka manavattam aneetunti enti ee padamunande ee divyattam aneetunti arthamu imidi untunnadu.
2: This divine meaning is inherent in the very word manavatva.
1: Deeniki oka chinna katha,
2: one small story to illustrate this.
1: Oka bhayankaramainatundi aranyam,
2: a very fearful forest.
1: Ee aranyamulo sarva vidhamulainatundi jantuvulu kudanu nivasistu undetundivi.
2: There were different types of animals living in the forest.
1: Konni adavullo simhamulu unte aa adavulo yenugulu nivasinchavu.
2: If in a forest there are lions, there would not be elephants.
1: Yenugu sancharistunte aa adavulo simham undavu.
2: If the elephants are roaming about there may not be lions there.
1: Kaani ee adavi endu simhamu modalukoni nakka kukka varaku kudanu samasta pranulu kudanu andulo sancharistu unnai.
2: In this forest on the other hand there were all types of animals from the lion to jackal and to the dog.
1: Okanaadu ఒక నక్క అనేక విధములుగా యోచిస్తూ వచ్చింది.
2: ఆన్ ఎ పర్టికులర్ డే ఎ పర్టికులర్ థాట్స్ బిగాన్ థింకింగ్ డిఫరెంట్ థింగ్స్.
1: మానవత్వములు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఆదర్శ జీవితత్వంగా లోకులు భావిస్తున్నారు.
2: పీపుల్ ఆర్ కన్సిడరింగ్ దట్ దేర్ ఇస్ సంథింగ్ స్పెషల్లీ డివైన్ అబౌట్ హ్యూమన్ నేచర్.
1: జంతువునాం నరజన్మ దుర్లభము, మానవ జన్మం చాలా దుర్లభమైనటువంటిదని చెప్పుకుంటున్నారు.
2: పీపుల్ సే దట్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు గెట్ హ్యూమన్ బర్త్.
1: మానవులు పుట్టినట్టుగానే జంతువులు కూడా పుట్టినాయి.
2: ది సేమ్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ బోర్న్ ద అనిమల్స్ ఆర్ ఆల్సో బోర్న్.
1: తల్లి గర్భం నుంచి జన్మించినటువంటి ప్రతి జీవికుడును ఒక విధమైనటువంటి జంతువు అనే పేరు.
2: ద వర్డ్ జంతువు ఈజ్ ద నేమ్ గివన్ ఫర్ ఆల్ దోస్ థింగ్స్ అండ్ పీపుల్ హూ ఆర్ బోర్న్ ఆఫ్.
1: కనుక మానవునికి కూడా జంతువు అనేటువంటి పేరు పెట్టకుండా మానవుడు అనే పేరు ఎందుకు పెట్టాలి?
2: It questioned itself, why is man given the name manava instead of being called jantu?
1: Makante taanu em anta goppa vaadu?
2: In what respect is he superior to
1: atanikante meme em teesipoyinatundi varam?
2: In what way are we inferior to him?
1: Ee vidhamga aneka vishayamlendu kudanu tarjana varjana chesukoni oka vidhamainatundi yokka vicharana salipi ఇది ఊరికి విడిచిపెట్టే ప్రయోజనం లేదు, దీన్ని ఏదైనా ఒకటి సాధించాలి అని గొప్ప పట్టు పట్టింది.
2: ఇట్ థాట్ విత్ ఇన్ ఇట్సెల్ఫ్ ది ఆర్గ్యుమెంట్స్ అండ్ ది కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ అండ్ రిజాల్వ్ టు ఫైండ్ సమ్ సొల్యూషన్ ఫర్ దిస్ పర్టికులర్ ప్రాబ్లం.
1: ఆనాటి నుండి క్యాన్వాస్ బయలుదేరింది.
2: ఇట్ బిగాన్ క్యాన్వాసింగ్ ఫ్రమ్ దట్ డే.
1: ప్రతి జంతువు దగ్గరికి వెళ్లి మనము ఎందుకు మనుషుల కంటే తక్కువ వారిగా ఉండాలి.
2: It went to all animals and just said, why should we be less
1: than జంతు జాతి మానవ జాతి కంటే హీన జాతి అని భావిస్తున్నారు.
2: People are considering the animal life as inferior to man's life.
1: ఈ పేరును మనం తుర్చి వేసుకోవాలి.
2: We'll have to wipe off this particular feeling.
1: అని ఈ రకంగా బోధిస్తూ ప్రతి జంతువును కూడాను ఒక విధమైనటువంటి ఉద్రేకాన్ని అందించి అనేక విధములైనటువంటి యొక్క ఉత్సాహాన్ని కూడా చేకూరుస్తూ వచ్చింది.
2: దిస్ వే ఇట్ బిగాన్ ఎన్కరేజింగ్ ఆల్ ది ఎనిమల్స్ అండ్ ఎక్సైటింగ్ దెమ్ అబౌట్ ఇట్.
1: కట్టకడప్పటికీ శరీరములో పుష్టి చాలా పెద్దది అయినటువంటి యొక్క ఏనుగు మొదలుకొని, జంతురాజు అయినటువంటి సింహం మొదలుకొని, హీనజాతి అయినటువంటి హీన స్థాయి ఎందున్నటువంటి కుక్క నక్కల వరకు కూడాను దీనికి టామ్ టామ్ వేయించింది. అనగా అందరికీ ఈ విషయాన్ని బోధించింది.
2: దిస్ హెస్ బీన్ టాట్ to right from the elephant which is very strong and also to lion which is the king of animals and
1: manam andaru cheri oka maha sabha ni erparchukovali ani nirnayam chesukundi.
2: It resolved to have a very big meeting of all these animals.
1: Ee sabaku chatushpada maha sabha ani peru pettukunnaru.
2: The chatushpada maha sabha is the name given for this meeting.
1: దీన్ని పెట్టుకుని ఫలాని కాలంలో ఫలాని సమయానికి అందరూ ఈ మహాసమావేశంలో పాల్గొనాలని చెప్పింది.
2: ఆ పర్టికులర్ డే పర్టికులర్ టైం ఆల్ ఆఫ్ us టుడ్ అసెంబుల్ ఇన్ దిస్ పర్టికులర్ మీటింగ్ ఇట్ వాస్ డిసైడ్.
1: దీనికి అజెండా మూడు మాత్రం నిర్ణయం చేసుకుంది.
2: యాజ్ అజెండా త్రీ ఐటమ్స్ వర్ డిసైడెడ్ ఫర్ దిస్ మీటింగ్.
1: మానవులు జంతువులు తల్లి గర్భం నుండి పుట్టినటువంటి వారే.
2: Human beings as well as animals are born of the womb of the mother.
1: Kanuka manavuniki jantuvuniki jantuvani oke peru undali kani rendu peru ninnayinchadam veelu kaadu.
2: Therefore there should be only one name both for man and animal and that is
1: jantu. Jantuvulkaina manavudani peru pettali leka manavunikaina jantu ani peru pettali ee rendu samanatvam tappa bhinnanga undadaniki veelu kaadu ani okke నిర్ణయం చేసుకోవాలన్నారు.
2: ఎయిదర్ ది మెన్ షుడ్ బి కాల్డ్ జంతు ఆర్ ది అనిమల్ షుడ్ బి కాల్డ్ మ్యాన్ బట్ దేర్ షుడ్ నాట్ బి టూ డిఫరెంట్ నేమ్స్ అండ్ టూ డిఫరెంట్ టైటిల్స్ ఫర్ దీస్ టూ. దిస్ ది రెజల్యూషన్ విచ్ దే వాంటెడ్ టు పాస్.
1: ఇంకా రెండవది
2: సెకండ్ వన్,
1: మానవుడు జ్ఞానవంతుడని ఇవి అజ్ఞానంతో కూడినటువంటి జంతువులని మనకు ఒక చెడ్డ పేరు నిర్ణయించినారు.
2: They have given a wrong name calling that we are unwise and the men have wisdom.
1: ఇది దీనిని మనం అంగీకరించరాదు.
2: We shall not accept this.
1: మనకున్న జ్ఞానం కంటే మానవుడికి ఏమంత అధికంగా ఉంటుందా?
2: In what way does he have superior wisdom than the wisdom
1: of మానవుని యందు ఉన్నటువంటి జ్ఞానములో మనకి ఏమి తక్కువగా ఉంటుందాలి?
2: What wisdom of the man do we not have?
1: అని ఈ రెండింటికి ఒకే జ్ఞానం అనేటువంటి ఒక దీనిని మనము స్థిరం చేసుకోవాలి.
2: We have to firmly resolve that this is the same wisdom is there both for man and
1: woman. Idunu manam ninnayinchukovali anindi.
2: We should pass a resolution even for this, they said.
1: Inka moodavadi,
2: the third one,
1: manamu noru leinatunti varamani, manavulu noru unnatunti vaadani, manamu mooki jintuvulani, వారు సమృష్టమైనటువంటి యొక్క మాటలకారి అని అతనికి అనేక విధములుగా పేరు ప్రతిష్టలు కలిగినాయి.
2: Man is considered to be a talking animal whereas we are dumb and this is considered to be a very great difference.
1: Mana moogi jantu ainappatikini manaki emi koratha ga untundali.
2: Even if we are dumb, what is it that we are lacking?
1: Vaadu maatalanechinatundi vaadainappatikini vaadu emi sukham anubhisthunnadu.
2: By learning the talking capacity and possessing that skill, what is the extra happiness that he is having?
1: Kanaka maatalaku moogi tattumunaku e maatram kodunu bedham undakunda chuchukovali annam.
2: Therefore talking and dumbness should be considered more or less the same, it is said.
1: Manamu kruralamu ani cheppani bhavisthunnaru manavulu.
2: Men have been considering us to be cruel.
1: Manavudu sattvikudani visheshisthunnaru.
2: He is considering himself to be a sattvik.
1: Deeniki manam evvaru kodunu angikarincharadu.
2: None of us shall agree for this.
1: Manalo undinatundi sattvikatvam manavuni endukodanu ledu.
2: The sattvic nature which we have, even man does not have.
1: Kanuka manavuni kante mrugam sattvikamainatundi anetundi sattkirtini manam teeskovali.
2: We should get the great name and fame that we are superior in sattvic nature.
1: Kanuka ee vidhamainatundi nalugu pointlu kodanu mana yokka samaveshamulo lopala manam charchinchali anukunnaru.
2: They said that all these four points we will discuss in our meeting.
1: Aithe ee meeting ku evarni preside cheyali?
2: Then for this meeting who should be asked to preside?
1: Appudu nakkane cheppindi, mana adavi lopala kontha mandi yogulu rushulu tapasacharinchukuntunnaru.
2: Then the same fox suggested that there are some rishis and maharshis who have been doing penance in the forest.
1: Andulo oka uttamainatundi oka rishini manamu deeniki aahvanistam.
2: We shall select a highly accomplished saint for this particular purpose.
1: Ani visheshinchi aa nakkane aa rishi daggariki vellindi.
2: They resolved like this and the same fox went to that maharshi.
1: Swami, maa jantu rajyamulopala idi చతుష్పాద మహాసభ అనేటువంటి గొప్ప మహాసభను మేము జరుపుకుంటున్నాము, తమరు దీనికి అధ్యక్షత వహించాలి అని కోరింది.
2: ఇట్ వెంట్ అండ్ ప్రే టు హిమ్, స్వామి, ఇన్ ది కింగ్డమ్ ఆఫ్ ఎనిమల్స్ వీ హావ్ డిసైడెడ్ టు హ్యావ్ ఎ వెరీ ఇంపార్టెంట్ మీటింగ్ చతుష్పాద మహాసభ, వీ రిక్వెస్ట్ యూ టు ప్రిసైడ్ ఓవర్.
1: సర్వభూత సమానత్వం అనేటువంటి తత్వాన్ని గుర్తించినటువంటి వాడు కనుక ఆ ఋషి తప్పక మీ సభకు నేను వస్తానని అంగీకరించాడు.
2: That rishi who had recognized everything as living divinity itself, he just said, all right, certainly I will preside over the meeting.
1: Sare manchi muhurtamulo aa sabanu prarambhinchukunnaru vishalamainatunte oka pradeshamulo.
2: In a very vast big playground they just arranged for a meeting.
1: అడవిలో ఉండినటువంటి చిన్న జంతువు మొదలుకొని పెద్ద జంతువు వరకు, తల్లిదండ్రులు మొదలుకొని మునిమనమడ వరకు కూడాను అన్ని ప్రయాణమై వచ్చినాయి.
2: In that forest, every animal, right from the big one to the small one, with all the children, they came.
1: Grandchildren.
2: The children, grandchildren, with all of them, they attended the meeting.
1: అక్కడ కడకడలు ఆడుతుండాది, కిలకిలలు నవ్వుతుండారు ఈ యొక్క మృగములంతా కూడాను.
2: They were extremely happy and hilarious in that meeting.
1: దీనికి అధ్యక్షుని పైన కొంతవరకు విశ్వాసం ఉండేటువంటి మృగములే కనుక అధ్యక్షునికి ఉన్నత స్థానం ఏర్పరిచారు.
2: As they had a lot of respect for this president, a high pedestal was provided for the
1: Mrugaraja inatte simhamunaku aa adhyakshuniki pakkana opane okati amarcharu.
2: Just by the side of the chair of the president a place was provided for.
1: Kani ee maharishi prakkana unnatundi simhamunu chusi e maatramo adiri bedaraledu.
2: This particular maharishi was presiding over the function. He was never afraid of the
1: sarvabhutanam.
2: He was of the view that
1: andar yendu undinatunti okka daivattamainatunti okka ekatvanni kaliginatunti ekatvam kaliginatunti vaadu ee maharishi.
2: This maharishi was one who recognized the existence of God in every human being and every
1: kanukani itani yendu abhayattame unnadi kaani bhayattam ledu.
2: Therefore he was full of fearlessness.
1: Sari andaru kurchina tarvata deenini welcome cheppali.
2: Then all of them were seated. There was a need for welcoming
1: ee mahasabaku secretary ee foxe nakkane.
2: This secretary for this great meeting was this fox.
1: Ee nakka prarambhinchindi.
2: This fox began its welcome address.
1: Ee naadu suvarna aksharamato likinchavalsinatundi dinamu manakandarikini.
2: This day is a day which will have to be written in golden letters.
1: Idi maruvaranaatundi dinamu.
2: This is an unforgettable
1: day. మనందరి సమావేశము ఒక దిగ్విజయాన్ని సాధించబోతుంది.
2: We are going to achieve a great grand success in this.
1: ఎన్నో పనులు ఉండినప్పటికీ అన్నీను వదిలి మీ కర్తవ్యాన్ని కొను విసర్జించి ఈ సమావేశంలో పాల్గొన్నారు.
2: Although you have a number of activities, you have given up them and have been able to find some time to participate.
1: మొట్టమొదట మీ అందరికి నా ధన్యవాదములు అని.
2: In the very first place, my gratitude to all of you.
1: తరువాత ఈ మూడింటి యొక్క ఇది సిలబస్ అనగా మూడింటి యొక్క అజెండాను చెప్పింది.
2: దెన్ ఇట్ ఎక్స్ప్లెయిన్ దీస్ త్రీ ఐటమ్స్ ఇన్ ద అజెండా.
1: ఈ అజెండాను చెప్పిన తక్షణమే సింహరాజు లేచాడు.
2: యాజ్ సూన్ యాజ్ దిస్ అజెండా వాజ్ గివన్ దిస్ లయన్ గాట్ అప్.
1: లేచి మా బ్రదర్ అనగా నా సోదరుడైనటువంటి యొక్క నక్క చెప్పినటువంటి విషయము మీరంతా విని ఉండవచ్చును.
2: Lion got up and just addressed them telling that you must have already heard what my brother has spoken.
1: Nijamuga mana jantuvula yendu unnatundi okka shaurya sahasamulu dhairya pratyuktamulu manavuni yendu levu.
2: The valor, the courage and such great qualities which you have, man does not really have.
1: Deeniki nene pratyaksha pramanam.
2: I am myself a direct proof for this.
1: Naakundinatvanti dhairyamu balamu manavullo evarikaina okkarikaina untundado chupinchandi.
2: The courage and the valor and the prowess and the strength that I have, is there any person, any man?
1: Nenu mrugaraju ainappatikini anyaya akrama anacharalaku ye maatram kodano adugu pettatan ledhu.
2: Though I am king of animals, I do not take to any wrong, unjustifiable.
1: నిష్కారణంగా పరజీవులను ఏమాత్రము హింసించటం లేదు.
2: Without reason, I don't kill animals.
1: ఆకలి అయినప్పుడు మాత్రము ఏదో ఆహారమును భుజిస్తాను.
2: Only when I am hungry, I take a little food.
1: దీనిని వ్యర్థం చేసేటువంటి దీనిగా నేను ఏ ప్రాణిని కూడా తీయటం లేదు.
2: ఐ డోంట్ కిల్ ఎనీ అనిమల్ టు వేస్ట్ ఇట్.
1: ఈ ధైర్యము, ఈ సాహసము, ఈ నీతి మానవుని ఎందుందా? లేదు.
2: దిస్ కరేజ్, దిస్ పర్టికులర్ ఎథిక్స్, దిస్ మొరాలిటీ డూ హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్?
1: కనుక మనం మానవులకు ఎందుకోసం వెరవాలి?
2: Therefore, why should we be afraid of
1: men? మానవులకంటే అల్పజాతి అని మనం ఎందుకు అనిపించుకోవాలి?
2: Why should we be called inferior to men?
1: కనుక దీనిని ఏదో ఒక విధంగా ఈనాడు నిర్ణయం చేసుకోవాలనింది.
2: టుడే somehow we have to just wipe out this particular thing.
1: మరి ప్రక్కనే ఉండినటువంటి యొక్క రెండవ జంతువు ఏనుగు లేచింది.
2: The elephant which was just by the side of a lion, it got up.
1: మానవుడంటే నా కాలు మోకాలంత కూడాను లేడువాడు మానవుడు.
2: A man, he is not as much as half of my leg.
1: ఆకారములో నేను గొప్ప ఆకారము.
2: In form, I am very magnificent.
1: తెలివి తేటల్లో నా గజ తెలివి అని చెప్పి అనిపించుకున్నాను.
2: In intelligence, I have attained proverbial greatness.
1: గజమును రాజులు, రారాజులు కూడాను విశ్వసిస్తూ అన్వేషిస్తూ వచ్చారు.
2: Kings, emperors, everyone has been able to just have faith in me.
1: రాజుకు పట్టాభిషేకం చేసే సమయంలో నేను లేకపోతే అతనికి పట్టాభిషేకమే జరగదు.
2: Whenever coronation is conducted without my being there, it is not taken up.
1: కనుక నేను గజారుడై ఉండేటువంటి సమయం నందు నాకంటే ఇంకా మానవుడు గొప్పవాడని ఎట్ట నేను చెప్పాలి?
2: When I am such great, how can you say man is superior to me?
1: నా తెలివి మహా గొప్ప తెలివి.
2: My intelligence is extraordinary.
1: కనుక నా తెలివితేటలకు, నా బలమునకు, నా యొక్క ఆకారమునకు మానవుడు ఏనాటికి నీ సాటి రాడు అన్నాను.
2: Therefore, my intelligence and my physical form, man can never equal to me.
1: అందులో నక్క ఒక సెలెక్ట్ చేసింది. గొప్ప గొప్ప వారు అనగా మహారాజు లేచి చెప్పాడు. ఆ మహారాజుకు ప్రక్కనున్నటువంటి వాడు, కొంతవరకు మంత్రి సమానుడైనటువంటి ఏనుగు కూడా లేచి చెప్పింది. ఇందులో మనకు చిన్నవాడిని కూడా ఒకరిని పైకి లేపించి వాడితో మాట్లాడించాలి అని అనుకుంది.
2: Fox got up and said, the lion, the Maharaja just talked to you, and the mini elephant which will compare. Therefore, there must be one representative of smaller animals.
1: పక్కను ఉన్నటువంటి అడవి కుక్కను లేపింది.
2: The wild dog was asked to address.
1: అది లేచి అధ్యక్షునికి నమస్కరించి, మృగరాజుకు నమస్కరించి, సమావేశంలో చేరినటువంటి వారందరికీ నమస్కరించి, గొప్పవారి యందు నేను అల్పుడనైనటువంటి వాడు నేను మాట్లాడవలసి వచ్చింది, కానీ నా అల్పత్వమునందు ఉండేటువంటి యొక్క మహాగుణం కూడాను మానవుని యందు లేదు.
2: ఇట్ ఆఫర్ ఇట్ సాల్యుటేషన్ టు ది ప్రెసిడెంట్, టు ద కింగ్, టు ద మినిస్టర్ అండ్ టు ఆల్ దోస్ పీపుల్ హావ్ అసెంబ్డ్ అండ్ దెన్ ఇట్ సెడ్, ఆల్దో ఐ యామ్ వెరీ స్మాల్ అండ్ మీన్,
1: విశ్వాసములో నాకు మించినటువంటి వాడు మరొకడు లేడు.
2: ఇన్ ఫెయిత్ there is no one who can be compared to me.
1: Nannu chaaki samrakshinchinatundi vaani paina nenu ento vishwasamunu penchukuntanu.
2: I have a lot of faith and a lot of loyalty to the person who has brought
1: me. Na pranam poyyanta varaku vaaniki krutagnudai untanu.
2: I will always be grateful till I lose my life itself.
1: Nannu himsinchinappatiki nenu atanni ye maatram kudunu baadhinchanu.
2: Even if I am hurt or even if I am harmed, I do not return to him.
1: కనుక మానవ లోకం నందు కూడా నువ్వు కుక్కకున్నటువంటి విశ్వాసం నీకు లేదురా అని అనిపించుకుంటాను.
2: ఇట్ ఈస్ యూజువలీ జస్ట్ సెడ్ దట్ ఈవెన్ హ్యూమన్ బీయింగ్స్ డు నాట్ హ్యావ్ ది సెన్స్ ఆఫ్ లాయల్టీ విచ్ ఎ డాగ్ హ్యాస్.
1: అయితే ఈ విశ్వాసంలో మానవునికి ఏమాత్రం కూడా నేను తీసిపోను.
2: ఇన్ ది సెన్స్ ఆఫ్ లాయల్టీ ఐ కెన్ నెవర్ బి ఇన్ఫీరియర్ టు.
1: ఈనాటి మానవుడు తన మాస్టర్ ని కూడా హింసించడానికి ప్రయత్నిస్తాడు.
2: Man may resort to giving trouble to his own
1: ఉపకారం చేసినటువంటి వానికి అపకారం చేస్తున్నాడు మానవుడు.
2: Man may be doing bad in turn for the one which has received by a good.
1: వానికి అన్ని విధములకడను సహాయం చేసినటువంటి వానిని ద్రోహంగా అతన్ని దూషిస్తున్నాడు మానవుడు.
2: Man has been criticizing for one who has done so much good for him.
1: కనుక తన యొక్క యజమానుని కూడాను తాను కుట్టల పన్ని యజమానుని యొక్క హింసకు కూడాను పాల్పడుతున్నాడు మానవుడు.
2: Man has been taking up different schemes to deceive and hurt the master who has served him.
1: కనుక మానవునికి కృతజ్ఞతనే లేదు.
2: Man does not have gratitude at all.
1: ఒక విధమైనటువంటి విశ్వాసం కూడాను లేదు.
2: He does not have loyalty.
1: తన అక్కర తీరేంత వరకు కూడాను ఎంతైనా కూడాను వినయ విజేతలు ప్రకటిస్తాడు.
2: ఓన్లీ సో లాంగ్ యాస్ హిస్ పర్పస్ ఇస్ సర్వ్డ్ హీ ప్రిటెండ్స్ టు బి ఒబీడియంట్.
1: అక్కర తీరిన తర్వాత మాస్టర్ ని హింసించడానికి పూనుకుంటాడు.
2: ద మోమెంట్ హిస్ పర్పస్ ఇస్ సర్వ్డ్ హీ స్టార్ట్స్ ట్రబులింగ్ హిస్ ఓన్ మాస్టర్.
1: కనుక మానవుని కంటే కూడాను మనం ఏమాత్రం కూడా తక్కువ జాతికి చేరిన వాడు కాము.
2: దేర్ఫోర్ వీఆర్ ఇన్ నో వే ఇన్ఫీరియర్ టు ది మ్యాన్స్ కైండ్ మ్యాన్ కైండ్
1: అని ఈ విధంగా కూడాను వారి వారికి తగినట్టుగా ఉపన్యాసాలు ఇచ్చినారు.
2: అప్రోప్రియేట్ టు దేర్ ఓన్ స్టేటస్ అండ్ దేర్ ఓన్ ఎక్స్పీరియన్స్ దే గేవ్ స్పీచెస్.
1: తరువాత అధ్యక్షుడి ఉపన్యాసం వచ్చింది.
2: దెన్ దేర్ వాస్ స్పీచ్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ప్రెసిడెన్షియల్ అడ్రస్.
1: ఆ యొక్క ఋషి చెప్పాడు, ఓ మృగములారా, మీరు చెప్పినటువంటి విషయంలన్నీ కూడా సత్యమే.
2: ది ఋషి అడ్రస్ ఓ ఎనిమల్స్ ఆల్ దట్ యూ హావ్ జస్ట్ స్పోకెన్ ఆఫ్ ఇస్ ట్రూ.
1: కూరిమి గల దినములలో నేరములెన్నడూ కలుగు నేరము. ఇష్టంగా ఉంటున్నప్పుడు మాస్టర్ చేసేటువంటివి అన్ని మంచివే అని అనుకుంటాం.
2: వెన్ వీ హ్యావ్ గుడ్ ఫ్రెండ్షిప్ గుడ్ అండర్స్టాండింగ్ ఆల్ దట్ మాస్టర్ డస్ ఇస్ కన్సిడర్ టు బి ఫర్ అవర్ ఓన్.
1: కూరిమి విరసమైనను నేరములే చూచుచుండు. ఆ యొక్క మాస్టర్ పైన ఏమైనా కూడా కొంచెం అయిష్టం బయలుదేరినా అతను చేసిన మంచి అన్నిటి కూడా చెడ్డగా భావిస్తుంటాడు మానవుడు.
2: వెన్ దేర్ ఇస్ ఫ్రెండ్షిప్ లాస్ట్ అండ్ అండర్స్టాండింగ్ లాస్ట్ మ్యాన్ బిగిన్స్ థింకింగ్ ఎవ్రీథింగ్ డన్ టు హిమ్ యాజ్ బ్యాడ్.
1: ఎదురుగా నమస్కరిస్తాడు, మురుగున పోయి దూషిస్తాడు.
2: బిఫోర్ హిమ్ హీ ఆఫర్ సాల్యుటేషన్స్, బిహైండ్ హీ క్రిటిసైజెస్.
1: ఎదురు ఒక మాట, మురుగున మరొక మాట.
2: ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ వన్ పర్టికులర్ వర్డ్, బిహైండ్ ఏ డిఫరెంట్ వర్డ్.
1: ఎదురుగా వర్ణించినటువంటిది వెనుకపోయి దానిని హతమార్చేదానికి ప్రయత్నిస్తాడు.
2: ప్రేజింగ్ బిఫోర్ హిమ్ బట్ బిహైండ్ హిమ్ హీ స్టార్ట్స్ ఆపోజిట్ అండ్ క్రిటిసైజెస్.
1: కనుక ఇలాంటి తెలివితేటల కంటే మన మృగపు తెలివితేటలు చాలా గొప్పవి అన్నాడు.
2: Therefore, compare it to this kind of intelligence and cleverness.
1: Aithe meeru cheppinavanniku doshamulu kodunu manavudi endu lekapoledu.
2: All these defects which I have explained are there in the man.
1: Ahara, nidra, bhaya, maidunu ee naligunti endu kodunu mrugamulku manavunuku etti vyathasamu ledu.
2: Food, sleep and breeding and such other things, there is no difference between man and animal.
1: Aithe ఒక్కటి మాత్రము జంతువుల కంటే మానవుని యందు ప్రత్యేకత ఒకటి ఉన్నది అన్నాడు.
2: బట్ దేర్ ఈస్ వన్ స్పెషాలిటీ ఇన్ మ్యాన్ కంపేర్డ్ టు యానిమల్స్.
1: మృగముల యందు పుట్టినటువంటి యొక్క పుట్టుకతో వచ్చినటువంటి క్రూరత్వాన్ని మృగములు మార్చుకొనలేవు.
2: యానిమల్స్ విచ్ అక్వైర్ అండ్ ఇన్హెరిట్ క్రూయల్టీ ఇన్ దెమ్ దే కెనాట్ చేంజ్ దట్.
1: ఎంత ఆకలి కొన్నప్పటికీ పులి పూరి పల్వా తినవదు.
2: A tiger, however much hungry we eat, it is not going to eat puri and
1: coffee. Maamsamne aragistundi kaani inke vidhamainatundi tiffin coffee tan tragadu.
2: It aspires to have only mutton and not prepared to have coffee and other things.
1: Enta prayatnam chesi danini practice chesinappudikini dani swabhavam maaradaniki veelu kaadu.
2: However much it may try to have some practice, it is not going to change its habits.
1: Manavudu prayatnam chesthe etuvanti krulatvanni kaani ఎటువంటి దుర్గుణమును కాని మార్చుకునగలడు.
2: ఇఫ్ సఫిషియంట్ ఎఫర్ట్స్ ఆర్ మేడ్ బై మ్యాన్ హీ కెన్ చేంజ్ హిస్ క్రూయల్టీ, హీ కెన్ చేంజ్ హిస్ బ్యాడ్ హ్యాబిట్స్.
1: కనుక ప్రయత్నము చేత మానవుడు పరివర్తన కలిగేటువంటి శక్తి మాని యందుంది. ఎట్టి ప్రయత్నం చేసినప్పటికీ మృగము యందు పరివర్తన జరిగేటువంటిది లేదు. ఇదే రెండు భేదములు అన్నాడు.
2: The most important difference is man with effort can bring about certain amount of transformation in him, whereas an animal we would not be able to bring about any transformation.
1: శక్తి సామర్థ్యములు మృగమునందు మనిషి యందు ఉంటున్నవి అని అన్నాడు.
2: These capacities and skills are available for man.
1: అప్పుడు నక్క లేచింది.
2: Then fox got up.
1: స్వామి, మీరు చెప్పినటువంటిది వాస్తవమే, అయితే అలాంటి మార్చుకునేటువంటి శక్తి మానవుని యందు ఉండినప్పటికీ అలాగా మార్చుకోలేనటువంటి మానవుడు ఎలాంటి వాడు?
2: దెన్ దిస్ ఫాక్స్ గాట్ అప్ అండ్ పుట్ ఏ క్వశ్చన్. స్వామి, వెల్ మ్యాన్ హ్యావ్ దీస్ కెపాసిటీస్ బట్ ఇఫ్ హీ డస్ నాట్ మేక్ యూజ్ ఆఫ్ దీస్ కెపాసిటీస్ టు చేంజ్
1: శక్తి ఉండి కూడా నువ్వు మార్చుకోలేనటువంటి మానవుడు అది మృగము కంటే హీనుడేను అన్నాడు ఈ అధ్యక్షుడు.
2: This president just declared that if a person has capacities, if he does not use these capacities to change himself, then he is worse than an animal, he said.
1: అప్పుడు అన్ని మృగములు క్లాప్స్ కొట్టాయి.
2: Then all these animals clapped.
1: అనగా మానవుని యందు ఈ వివేక శక్తి ఉండినప్పటికీ వినియోగించుకోకుండా సన్మార్గంలో ప్రవేశించకుండా ఉండేటువంటి మానవుడు మృగము కంటే హీనుడు అని చెప్పని నిర్ణయించాడు ఈ మహర్షి.
2: Maharshi decided and resolved That if a person has capacities, if he does not make use of those capacities for his own good and good behavior, he is worse than an animal.
1: Enni chadugulu chadivi yemi phalam.
2: What is the use of whatever learning he has?
1: Tan nasaka rata tappincha evari taramu.
2: Who can change fate?
1: Chedda buddhulu tanatala cherineni.
2: If bad thoughts are to enter into his head,
1: endabarunu buddhulu bendubaru annadu.
2: His thinking becomes dull and he will become an idiot.
1: Kanuka మానవులు చదువు సజ్జన లోపల మహా గొప్పవారిగా అవుతున్నారు.
2: ఇన్ లర్నింగ్ అండ్ స్కిల్స్ మ్యాన్ హ్యాస్ అటైన్ ఏ హై స్టేట్.
1: కానీ ఈ చదువుల వల్ల కలిగినటువంటి ఫలితం ఏమిటి?
2: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ దిస్ లర్నింగ్?
1: కేవలం ఈ పొట్టకూటి కోసమే కదా.
2: ఆల్ దిస్ లర్నింగ్ ఈజ్ ఓన్లీ ఫర్ ది సేక్ ఆఫ్ బ్రెడ్.
1: ఆ పొట్టను మనం కూడా నింపుకుంటున్నాము కదా.
2: వీ హావ్ బీన్ ఆల్సో ఏబుల్ టు ఫిల్ అవర్ ఓన్.
1: ఆ పొట్ట నింపుకునే కోసమే మానవుడు ఇన్ని విధమైనటువంటి శ్రమలు పడుతున్నాడు.
2: ఫర్ ది సేక్ ఆఫ్ వీకింగ్ అవుట్ లైవ్లీహుడ్ వై షుడ్ దిస్.
1: ఏ శ్రమలు పడకుండా మనం పొట్ట నింపుకుంటున్నాం. వారి కంటే మనమే బెస్ట్ అన్నారు.
2: They said that we are better than men. We are best compared to men because we have been able to eke out our livelihood.
1: ఈ నక్క యొక్క స్వాతంత్రం మతి మితిమీరి పోతుండేటువంటి సమయం లోపల ఈ యొక్క అధ్యక్షుడైనటువంటి మహర్షులు దాన్ని చల్లార్చి రెండవ యొక్క భేదం కూడా చెప్తూ వచ్చాడు.
2: When this fox was exceeding its own limits, President called for order and he explained the second difference.
1: మానవునకు మాయను సాధించగలడు మానవుడు.
2: Man has been able to conquer maya or illusion.
1: Atmanu chudagaladu manavudu.
2: He can experience atman.
1: Inka nirvanam anetunte aanandanni cheragaladu.
2: He can reach the state of nirvana.
1: Anaga manavunaku mayanu jayinchetunte yokka adhikaram untundadi.
2: That means he has got the power and authority to conquer.
1: Prayatnam chesthe atmanu sandarshinchukogaladu.
2: If efforts are made, he will be able to just experience and see.
1: Sadhana sampatti valla nirvanam anetunte atmanu cheragaladu.
2: With the help of spiritual exercises, he would be able to reach the.
1: Ee moodu kudanu mee mrugamulu yendu levu annadu.
2: All these three your animals do not have.
1: Kanukane aa yokka maharshi cheppadu, nayana ఈ ఆంగ్ల భాష లోపల ఎంఏఎన్ మ్యాన్ అని చెప్తున్నారు.
2: దిస్ మహర్షి సెడ్, వెల్ చిల్డ్రన్, ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మ్యాన్ హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ మ్యాన్ విత్ ది స్పెల్లింగ్ ఆఫ్ ఎంఏఎన్.
1: తెలుగులో మానవా అని చెప్తూ వచ్చారు.
2: ద సేమ్ ఇస్ ఎక్స్ప్లెయిన్ ఇన్ తెలుగు యాజ్ మానవా.
1: మాయా అనే అజ్ఞానమును దూరం చేసుకుని
2: రిమూవింగ్ అండ్ మేకింగ్ డిస్టెంట్ దిస్
1: ఆత్మతత్వమును దర్శించి
2: taking vision of this atman,
1: vijnanam aneetunte yokka aanandamulo leenam avutadu manavudu.
2: Immersing himself in the wisdom and in joy,
1: ade yokka arthamunu MAN deenlo kuda nu untundadi ani cheppadu.
2: The same meaning is conveyed in these letters MAN.
1: M anaga maya, remove maya ani.
2: M stands for removal of maya.
1: By maya my remove of maya. ఈ రిమూవ్ మాయా అనగా ఏమిటి? ఎమ్ముకుండేటువంటిదేంటికి మాయా రిమూవ్.
2: ఎమ్ స్టాండ్స్ ఫర్ మాయా టు బి రిమూవ్.
1: ఇంకా ఏ ఉండేటువంటి దానికి ఆత్మ సి, ఆత్మన్ సి.
2: ఎస్, ఏ స్టాండ్స్ ఫర్ ఆత్మన్ సి ఆత్మన్.
1: ఇంకా ఎన్ నిర్వాణం అటైన్.
2: ఎన్ స్టాండ్స్ ఫర్ నిర్వాణం అటైన్, అటైన్ నిర్వాణం.
1: ఈ నిర్వాణం అటైన్ అంటే ఏంటి? ఆనందంలో లీనమక.
2: The meaning of attaining nirvana is become one
1: anaga
2: joy and bliss.
1: Ajnanamunu duram chesukoni aatmanu darshinchi aanandamulo leenamayyetunti vaade nijamaina manavudu ani nirnayam chesaru.
2: A true man is one who has removed maya ignorance and who has had a vision of atman and who got himself in
1: appudu mrugamulanni ippudunu tala unchukunnayi paapam.
2: Then all these animals bent down their
1: heads. Ma cheta kaanatunte panini oppukunnayi.
2: They agree that these are the things which we cannot be achieved by.
1: Aithe andaru manavulu kudanu ee pani cheyagalugutunnara?
2: Then the next question is, well, all human beings have they been able to do this?
1: Kanuka ee vidhamainatunte yokka prayatnamu cheyinatunte manavudu maa yokka friendenu ani cheppi mrugamulanta angikarinchadu.
2: They agree that those people who do not make any effort in this direction is our friend.
1: Kanaka manavulaku mrugamulaku ekku vyathyasam ledu.
2: Therefore there is not much of difference between
1: manavulu yendu vijnana prajnana sugnanam undindi kudanu varu sarinaatunte reetilo deenni anubhavinchatam ledu.
2: Although men are having a lot of wisdom and the bliss etc, they are not
1: andukosamane ee maharishi kudanu taanu aranyaniki vachinaatunte kaaranaanni kudanu nirupinchadu.
3: The Maharshi, the president also just explained the reason why he came to fall.
1: Naina andari kudamulu kudunu ee vidhamga levu manavulu endu.
3: He said, well, all the men do not have this particular quality equally.
1: Murugamulu endu tamani himsinchinatunti vaane maatrame himsinchagalavu kaani tamani himsinchinatunti vaari joliki maatramu murugamulu povu.
3: Among animals, animals give trouble only to the one which give them trouble. Otherwise, they are not going to.
1: కాని మానవుడు తనని హింసించినటువంటి వాని పైన కూడా హింసకు ప్రయత్నం చేస్తాడు.
3: Man begins to harm people who might not have harmed him.
1: నిష్కారణమైనటువంటి నిందలు మోపుతాడు.
3: Without any reason, he puts blame.
1: నిరపరాధులను హింసిస్తాడు.
3: People who are unblemished, they also are being given.
1: కారణము లేని కార్యములో పాల్గొంటాడు.
3: He enters into work which does not have any
1: ధనములకు అడుగడుగునుకు మనం భయపడిపోతున్నాం.
3: ఎవ్రీ స్టెప్ వి గెట్
1: పరీక్షలు వచ్చినాయంటే భయం.
3: ఇఫ్ వి గెట్ ఎగ్జామినేషన్ వి ఆర్ అఫ్రైడ్ ఆఫ్ ఇట్.
1: ఏరోప్లేన్ అటు ఇటు కొంచెం కదిలిందంటే భయం.
3: వైల్ గోయింగ్ ఇన్ ఎన్ ఏరోప్లేన్ ఇఫ్ ఏరోప్లేన్ మూవ్స్ ఎ లిటిల్ దిస్ వే
1: ఏదైనా ఒక రిక్షాల పోతుందంటే ఎదురుగా ఒక లారీ వస్తుంది అదంటే భయం.
3: ఇఫ్ ఎ లారీ ఇస్ కమింగ్ ఇన్ ది ఆపోజిట్ డైరెక్షన్ వెన్ వి ఆర్ గోయింగ్
1: తెల్లవారి లేచినది మొదలు రాత్రి కన్నులు మూసి నిద్రించేంత వరకు భయమే.
3: Right from the moment that we get up from the bed,
1: నిద్రించే ముందుగా కూడా నువ్వు దొంగలు వచ్చి ఏం చేస్తారో అని భయం.
3: Even before we go to bed, we are afraid that thieves might come and steal.
1: కనుక మనం భయం లోపలనే జీవితాన్ని కాలం గడుపుతున్నాం.
3: We are spending our entire time in fear.
1: మనము అభయులం కావాలి.
3: We should become fearless.
1: అదే దైవ విశ్వాసం పెంచుకోవాలి.
3: That faith and
1: ఆ విశ్వాసం కోల్పోవటం చేతనే మనకు భయం ఏర్పడుతుండాలి.
3: Only when we lose faith we get fear.
1: భయమునకు మూల కారణము తన్ను తాను మర్చినటువంటి వానికే భయం ఏర్పడుతుంది.
3: Only when one is forgetting himself he develops.
1: నేను ఎవరు అనేటువంటి ఒక సత్యాన్ని తాను మర్చిపోతున్నాడు.
3: He is forgetting the fact, the real nature of his own
1: self. కేవలం ఐదు అడుగులతో కూడినటువంటి ఒక అందములతో కూడినటువంటి మానవుడిగా తాను విశ్వసిస్తున్నాడు.
3: He is considering himself as the body which is 5 feet long.
1: ఈ అందములతో కూడినటువంటి వాడు కాదు మానవుడు.
3: He is man consisting of only his limbs.
1: ఇది ఆకార మానవుడు కాదు.
3: This is not a man in form.
1: ఇది ఆ విధంగా ఆకార మానవుడే గని అనుకుంటే కూడాను ఇది నామమాత్రుడు మాత్రమే అవుతాడు.
3: If he considers himself as man only in form,
1: కనుక మాయను దూరము చేసి
3: రిమూవింగ్
1: ఆత్మను సందర్శించి
3: టేకింగ్ ఎ విజన్ ఆఫ్ ఆత్మ
1: నిర్వాణంలో లీనమయ్యేటువంటి వాడు మ్యాన్.
3: Getting merged in nirvana is man.
1: అట్టు కానటువంటి వాడు NAM అవుతుంది. నామ్ నామమాత్రుడే మానవుడు అన్నాడు.
3: If a person does not follow this particular thing, he becomes NAM, he becomes only namesake man.
1: ఆత్మవిశ్వాసం కలిగినటువంటి వాడే దమడు. దమ
3: ఎ పర్సన్ హూ ఈస్ హ్యావింగ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అలోన్ మే బి
1: కన్సిడర్డ్ దమ. ఆత్మవిశ్వాసం లేనిటువంటి వాడు మదడు.
3: A person who does not have self confidence is mada.
1: ఈ ఆత్మవిశ్వాసం లేనిటువంటి ఉన్నటువంటి వాడే సాక్షర.
3: A person who is having self confidence is sakshara.
1: Sakshara anaga maha indriyani nigrahinchinatundi mahapurushudu.
3: A person who is having complete control of the senses is sakshara.
1: Atti nigraha shakti lenatundi vadu rakshasa.
3: A person who does not have self control
1: is kattidani kudunu trippichadinappudu deeniki viruddhanga manaku kanipistundadi shantiki ashanti. Naam namamatrude manavudu annadu.
3: If a person does not follow this particular thing, he becomes NAM, he becomes only namesake man.
1: ఆత్మవిశ్వాసం కలిగినటువంటి వాడే దమడు. దమా

0: స్క్రిప్ట్ చదివినప్పుడు దీనికి విరుద్ధంగా మనకు కనిపిస్తుండాలి, శాంతికి అశాంతి.
1: వెన్ యూ స్టార్ట్ రీడింగ్ ఫ్రమ్ ది రివర్స్ సైడ్ యూ గెట్ ది మీనింగ్ ఫ్రమ్ శాంతి.
0: కనుక ఎంఏఎన్ మ్యాన్ అనేటువంటి దానికి ఈ అర్థాన్ని మనం తీసుకోవాలి. ఈ అర్థాన్ని మనం తీసుకోకుండా పోతే ఎన్ఏఎం నామ మాత్రమైపోతుంది. అనగా మనం నామమాత్రపు మనుషులమే కాని మనం నిజమైనటువంటి మనుషులం కాదు అనేటువంటి దాన్ని నిర్ణయం చేసుకోవాలి.
1: Therefore, we have to firmly resolve, when we take the correct meaning of MAN, we really become man. On the other hand, if we take only NAM, we become namesake man.
0: Arjuna, Kurunandana ani oka address chesadu Krishnudu Arjunaki.
1: Therefore, in this context, Krishna addressed Arjuna as Kurunandana.
0: Kurunandana ante emiti deeni artham?
1: What is the meaning of Kurunandana?
0: Tana Kurunandana. Karmana acharinchatamlo aanandinchetunte vaadata Arjunudu.
1: Arjuna was one who was delighted in action.
0: Manaku pani undinatuvanti dinamu manam chaala bejaariga untam.
1: When we are having work, we get disgusted.
0: Pani ende Arjunika aanandamata.
1: There was delight in work for Arjuna.
0: Manaku Sunday vachindatti chaala aanandam.
1: When we get Sunday, we become
0: endukante pani undadu.
1: On that day we will not have work.
0: Pani leni roju Arjunudu chaala vicharistadata.
1: A day when he does not have work, Arjuna would be very happy.
0: Enta pani adhikanga unte anta aanandinchetuvanti vaadu Arjunu.
1: Arjuna was one who have a lot of joy in his having more
0: work. Kurunandana, neevu karma yandu aanandanni anubhavinchetunte vaadu kanaka Kurunandana ani peru pettadu.
1: He has been given the name of Kurunandana because he was taking delight in work.
0: ప్రతిదాని ఎందుకు అర్జున పాల్గొన పార్థివ కిరీటి శ్రీధవాన వేది చెయ్య జై కృష్ణ సవి సాకి ధనంజయ అర్జునుకు ఉన్నటువంటి ఈ పేర్లకు ఒక్కొక్క దానికి కూడాను ఒక్కొక్క అంతరార్థాన్ని కూడాను నిరూపిస్తూ వచ్చాడు కృష్ణుడు.
1: కృష్ణ హాస్ బీన్ ఏబుల్ టు ప్రూవ్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ద డిఫరెంట్ నేమ్స్ విచ్ అర్జున హ్యాడ్.
0: కనుక ఈ 26 గుణముల లోపల నిత్యము ఒక్కొక్క గుణమును గురించి మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించినప్పుడే ఈ దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వం కూడాను మనకు అర్థమవుతుంది.
1: విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది డివైన్ నేచర్ ఆఫ్ ఆత్మన్ వెన్ వి ఎవ్రీ డే టేక్ అప్ వన్ వర్చ్యూ అండ్ ట్రై టు అండర్స్టాండ్.
0: ఓర్పు, క్షమ, దయ, భూతదయ, అహింస ఇలాంటి గుణములు చాలా వరకు మనం తెలుసుకున్నాం ఇంతవరకు.
1: పేషెన్స్, కంపాషన్, కంపాషన్ ఫర్ ఆల్ ఎనిమల్స్ అండ్ సచ్ ఆఫ్ దీస్ థింగ్స్ వి హావ్ ఆల్సో
0: లెర్న్డ్. అభయత్వాన్ని కూడా గురించి మనం తెలుసుకున్నాం.
1: వి హావ్ ఆల్సో లెర్న్డ్ ఫియర్లెస్.
0: ఇంకా అనేక గుణములు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ ఏ నంబర్ ఆఫ్ అదర్ క్వాలిటీస్.
0: మానవుని నిత్య జీవితం లోపల గుణములను మనం పోషించుకున్నప్పుడే మనకు భగవంతుని యొక్క హృదయంలో స్థలం మనకు లభిస్తుంది.
1: ఓన్లీ వెన్ వి డెవలప్ qualities in our daily action, we will be able to get earn the grace of the Lord.
0: Gunamulu matram penchukonaka bhagavantunlo stalam matram manaku labhinchalante idi sadhyam kadu.
1: Without developing qualities in us, if we want to get a place in God's heart,
0: elanti dhanavantunikaina elanti vidyavantunikaina elanti balavantunikaina kodunu passport lekunda paradesamulaku etta pamparo, ade vidhanga gunamulu aneetundi passport lekunda daivanugraham aneetundi yokka deentlo bhavanamlo praveshinchadaniki veelu kadu.
1: Whatever one's education, position, wealth, etc., just as a person cannot be allowed to go to another country without passport, whatever be the person, if without having good qualities,
0: kanaka bhagavantuni anugraham pondadaniki gunamule passports.
1: To earn the grace of God, qualities and good qualities is passport.
0: Ee gunallo matram penchukovali.
1: We have to develop these qualities.
0: Chaduvulato paatu mana samskaranni kudanu penchukovali.
1: Along with education, would also acquire.
0: Chaduvulu unde samskaram lekapothe adi chetta chaduve.
1: Without having good samskaras, if we have education, it is no use.
0: Ee chaduvulanta kodanu kevalam oka bhautikamainatundi deeniki maatrame upayogapadtayi.
1: All this learning and education is only useful for the world, physical world.
0: Ee naadu lokamu lopala scientistlu inniyo goppa goppa yantramulu kanipettaru.
1: In the world of today, scientists have discovered a number.
0: Kani ee yantralato shantini konagalugutunnara?
1: Have we been able to get peace of mind with machines?
0: Ee yantralato vaallu sukamunu pondagalugutunnara?
1: Have we been able to get joy and
0: shanti sukamulu deento manaku labhinchavu?
1: Happiness and peace we will not be able to get from this.
0: Kanaka shanti aneetundi ఒక దైవత్వంతోనే మనకు లభించేటువంటి ఒక పదార్థము.
1: పీస్ వీ కెన్ గెట్ ఓన్లీ ఫ్రమ్ డివినిటీ.
0: మన లోకరీతిలో లభించేటువంటి ఒక శాంతులు తాత్కాలికమైనటువంటి శాంతులు.
1: ఓన్లీ హ్యాపీనెస్ అండ్ పీస్ వీ గెట్ ఈ
0: క్షణభంగురమైనటువంటి శాంతులు.
1: మొమెంటరీ ఇట్ ఈస్.
0: నశ్వరమైనటువంటి శాంతులు.
1: ట్రాన్సియంట్.
0: అనిత్యమైనటువంటి శాంతులు.
1: ఇంపర్మనెంట్.
0: ఇవి అక్షర స్వరూపాన్ని పొందించలేవు.
1: దే విల్ నెవర్ టేక్ అస్ టు పర్మనెంట్.
0: కనుక మనకు అక్షరత్వాన్ని మనం పొందాలనుకుంటుంటే ఈ చరత్వాన్ని త్యజించినప్పుడే అక్షరం మనకు ప్రాప్తిస్తుంది.
1: విల్ బి ఏబుల్ టు గెట్ ఏ పర్మనెంట్ అక్షరత్వ ఓన్లీ వెన్ వి గివ్ అప్ దిస్ చరత్వ విచ్ ఇస్ టెంపరరీ.
0: కనుక ఈ సాంఖ్య యోగములో సాంఖ్యమనగా జ్ఞానము అని దీనికి అర్థం అని తెలుసుకున్నాము.
1: ఇన్ ది సాంఖ్య చాప్టర్ వి హావ్ అండర్స్టూడ్.

0: సాంఖ్య మీన్స్
1: జ్ఞానముతో దైవాన్ని చేరటం అనేటువంటిదే సాంఖ్యయోగము.
0: సాంఖ్యయోగము రెఫర్స్ టు రీచింగ్ గాడ్ త్రూ విజ్డమ్.
1: సర్వాప్రయైనటువంటి యొక్క భగవత్తుని సమీపత్వంలో నిరూపించేటువంటి యొక్క తత్వమే సాంఖ్యము.
0: సాంఖ్యము రెఫర్స్ టు ద ప్రిన్సిపల్ విచ్ ప్రూవ్స్ ది డివినిటీ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్ హాస్ వెరీ
1: 24 గుణములైనటువంటి సంఖ్యలతో ఎంపబడినటువంటిది ఈ సాంఖ్యము.
0: సాంఖ్యము ఈజ్ వన్ విచ్ హెస్ బీన్ ప్రూవ్డ్ విత్ 24 ఫిగర్స్.
1: కనుక ఈ సాంఖ్యంలో ఈనాడు 36వ శ్లోకం వరకు అయింది. ఇంకా ఉంటున్నాయి, ఇంకా 36 వరకు ఉంటున్నాయి. సాంఖ్యయోగం చాలా గొప్పది.
0: సాంఖ్య చాప్టర్ ఈజ్ ఎ వెరీ బిగ్ వన్.
1: 70-75 శ్లోకాల వరకు కూడా చేరి ఉంటుంటాది.
0: దర్ ఆర్ 70-75 శ్లోకాస్ ఇన్ దిస్.
1: అయితే శ్లోకాలతోనే మనం శోకం నివారణ చేసుకోలేము.
0: యు వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ రిడ్ ఆఫ్ సారో బై ఓన్లీ దిస్ శ్లోక.
1: ఈ శ్లోకాల్లోని అంతరార్థమును మనము కొంతవరకును మన ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించాలి.
0: వి హావ్ టు మేక్ ఎఫర్ట్స్ టు ప్రాక్టీస్ ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ శ్లోకాస్ ఎ లిటిల్ ఇన్ అవర్ డైలీ లైఫ్.
1: కనుక నిత్యము చెప్పేటువంటి శ్లోకములను గట్టిగా వల్లించి దాని అంతరార్థమును గుర్తించి అందులో ఏ ఒక్కటైనా కూడా మనము ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించినప్పుడే ఈ యోగములు మన యొక్క భోగమును మన యొక్క యోగమును కూడా అందించి ఇదే దైవంతో సంయోగమును కూడా చేరుస్తుంది.
0: ఓన్లీ వెన్ వీ జస్ట్ ప్రాక్టీస్ అండ్ యూజ్ దీస్ థింగ్స్ ఇన్ అవర్ డైలీ లైఫ్ అండ్ ప్రాక్టీస్ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ యూనియన్ విత్ గాడ్. వైల్ వి ఆర్ చాంటింగ్ దీస్ థింగ్స్ ఎవ్రీ డే మే నాట్ బి ఆఫ్ మచ్ యూస్.
2: That was the 28th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this awe-inspiring discourse which he delivered on 10th September 1984, Bhagavan spoke about the most important good quality of a devotee, which is fearlessness.

ఆశబ్దమే బ్రహ్మవాచికము, ఆశబ్దమే బ్రహ్మవాచికము, సర్వము పుట్టిన చించునందులో. ఆ శబ్దమే బ్రహ్మవాచకము, సర్వము పుట్టి నశించు అందులో.

0: What you see is temporary and destructible. It will disappear. But the Brahman is something which is permanent and which is indestructible. This indestructible aspect of Brahman is present and is spread all over the universe.
1: Indu kaladu andu ledani sandehamu valadu chakri sarvopagatundu endendu vedaki chuchina andante kaladu. ఇది ప్రహ్లాదుని యొక్క వాక్యము.
0: దీస్ ఆర్ ప్రహ్లాదాస్ వర్డ్స్. టు థింక్ దట్ హీస్ హియర్, టు థింక్ దట్ హీస్ నాట్ దేర్, హీస్ ఇన్ సమ్ ప్లేసెస్ అండ్ హీస్ నాట్ ఇన్ అదర్ ప్లేసెస్, అండ్ టు థింక్ దట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఓన్లీ హియర్ అండ్ నాట్ దేర్ ఈస్ నాట్ రైట్. గాడ్ ఈస్ ప్రెసెంట్ వేర్ ఎవర్ యూ థింక్ హీఈస్, వేర్ ఎవర్ యూ సెర్చ్ ఫర్ హిమ్, గాడ్ విల్ బి ఫౌండ్ దేర్. దీస్ ఆర్ ప్రహ్లాదాస్ వర్డ్స్.
1: ప్రేమస్వరూపులారా, ఇక్కడ కలడు, అక్కడ కలడు, ఇక్కడ లేడు, అక్కడ లేడు అనేటువంటి యొక్క వాగ్వాదం అనేటువంటిది అనాది కాలం నుంచి కూడాను వెంటాడుచున్నటువంటి యొక్క విషయమే.
0: ప్రేమస్వరూపస్, ది ఆర్గ్యుమెంట్స్ విచ్ ఆర్ ఇంప్లైడ్ ఇన్ అవర్ సేయింగ్ హీఈస్ హియర్ హీఈస్ దేర్, హీఈస్ నాట్ హియర్ హీఈస్ నాట్ దేర్, ది ఆర్గ్యుమెంట్స్ దట్ ఆర్ ఇంప్లైడ్ ఇన్ దీస్ స్టేట్మెంట్స్ హ్యావ్ బీన్ ఇన్ ఎగ్జిస్టెన్స్ ఫ్రమ్ టైమ్ ఇమ్మెమోరియల్.
1: దైవం మానుష రూపేణ అని మానవత్వం అనేటువంటిది ఈ లోకం నందు వ్యక్తమైనటువంటిది మొదలు దైవత్వం అనేటువంటిది గోచరం అవుతూనే వస్తున్నది.
0: యాజ్ ఇట్ హెస్ బీన్ సెడ్ గాడ్ ఇన్ ది form of a human being. Ever since human creation came on this earth, God has been manifesting himself and God was being seen in human form.

0: ఈ నిజముగా నిద్రించేటువంటి వ్యక్తిని అతి సులభంగా మనం లేపవచ్చును. మేలుకున్నటువంటి వ్యక్తిని మరింత సులభంగా కూడా నువ్వు మేల్కొల్పవచ్చును. కానీ నిద్ర వలే నటించేటువంటి వ్యక్తిని మేలుకొల్పుటకు ఎవ్వరి తరము కాదు.
1: If one is in deep sleep, forgetting his own body and himself, it is easy, it is possible to wake him up from his sleep. If one is himself awake, it is possible also to wake him up. But if one is pretending to sleep, just closing his eyes and fully aware, no one can wake him up from his pretended sleep.
0: అదే విధముగా నేను తెలిసినటువంటి మానవునకు అతి సులభంగా అర్థమయ్యేటట్టు చెప్పవచ్చు. తెలియనిటువంటి మానవునికి కూడాను తనకు బోధపడే రీతిగా మనము కొన్ని ఉదాహరణములు ప్రకటించి బోధించవచ్చును. కానీ తెలిసి తెలియనటువంటి యొక్క ఈ హాఫ్ నాలెడ్జ్ అని ఉంటుంటా చూడండి, ఇలాంటి వారికి చెప్పటము ఇది చాలా అసాధ్యం.
1: ఇన్ ది సేమ్ మేనర్ ఇట్ ఈస్ పాసిబుల్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ అన్ అండర్స్టాండబుల్ వే టు మ్యాన్ హూ నోస్ సంథింగ్ ఆల్రెడీ. ఇట్ ఈస్ ఆల్సో పాసిబుల్ టు ఎక్స్ప్లెయిన్ బై గివింగ్ సూటబుల్ ఎగ్జాంపుల్స్ టు ఎ మ్యాన్ హూ డస్ నాట్ నో. బట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ఎక్స్ప్లెయిన్ అండ్ కన్విన్స్ ఎ పర్సన్ హూ నోస్ హాఫ్ అండ్ హూ డస్ నాట్ నో ది అదర్ హాఫ్. సచ్ పీపుల్ హూ ఆర్ హాఫ్ నాలెడ్జబుల్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు కన్వే టు దెమ్ ఎనీథింగ్.
0: మనకు రెండు కన్నులు కలవు. ఈ రెండు కన్నుల ద్వారా మనము ఏదో కొంత భాగమును మాత్రమే చూడగలుగుతున్నాము, కానీ చూచేటువంటి యొక్క ముఖమునే మనం చూడలేకపోతున్నాం కన్నుల ద్వారా.
1: We have two eyes. With the help of these two eyes, we are able to see something in this creation. Remember, with these two eyes, we are not able to see the very face which those eyes contain.
0: కానీ ఈ కన్నులు మన దేహం నుండే ఉండినప్పటికీ మన పూర్ణ దేహాన్ని మనం చూడగలగలేకపోతున్నాము.
1: While these eyes are part and parcel of our own body, look, with the help of those eyes, we cannot see the total body.
0: మన దేహం యొక్క వీపును కూడాను మన కన్ను ద్వారా మనం చూడలేకపోతున్నాము.
1: The very back of our body is not being seen by our eyes.
0: మన ముఖమును మన వీపును మనం చూడాలనుకున్నప్పుడు కొన్ని రకములైనటువంటి ఒక ఆదర్శాన్ని ఆధారాన్ని మనం అందుకోవాలి.
1: If we want to look at our face with our eyes, or if we want to look at the back with our eyes, then we have to take recourse to some kind of an additional aid.
0: Aa samayamuna manamu mundu oka addamu veliku oka addamu niluvuta addamulu pettukoni mana madhya bhagamulo nilchukunnappudu mana mokamunu mana veepunu kudanu okke paryayam chuttaniki veelavutundi.
1: In that context, if we place one mirror in the front of us, one mirror behind us, and if we stand between these two mirrors,
0: kaluku varu chesetundi yokka pavitramainatundi samaja sevalu vishalamainatundi prema tattvamulu vari prabodhalu ee yokka lokanikanta kudanu divyamainatundi aakarshaniyanga kudanu gochiristuntayi.
1: The kind of service they do, the broad vision and the broad prema they show to the community, in their service to the community, they appear to the rest of the people as attracting them.
0: కనుక మొట్టమొదట ఈ విధమైనటువంటి చమత్కారం అనేటువంటిది ఈ సంస్కారంగా రూపొందింపజేసి సమాజం యొక్క సేవ చేయించేసేటువంటి యొక్క పరోపకారమైనటువంటి మార్గంలో ప్రవేశింపజేస్తుండాలి.
1: So the first thing which this chamatkara or the attraction does in bringing people to accept transformation, change themselves into better human beings, thereby do service to the community, this is the change which it is producing.
0: అప్పుడు ఈ సమాజ సేవ యందు తాను పాల్గొన్నప్పుడు మానవ సోదరత్వాన్ని దైవం యొక్క పితృత్వాన్ని కూడాను అభివృద్ధి గావించడానికి ఎంతైనా అవకాశం ఉంటుంటాది.
1: Thus, in that manner, as a transformed and elevated human being, when he does service to the community, it will be possible for him to realize and recognize the truth of the statement, brotherhood of man and fatherhood of God.
0: దైవం యొక్క విభూదులు అనగా చమత్కారములైనటువంటిది ఇట్టివి అట్టివి, ఇట్టివే చెయ్యాలి అట్టివి చెయ్యకూడదు అని నిబంధనలు ఏమాత్రం కూడా దానికి లేవు.
1: The kind of divine manifestations which have been called by the name chamatkara, which are the attractions which are shown as divine manifestations, no one can lay down a rule and say that they should be like this, that they should not be like this, and put such limitations.
0: Ano raniyan mahato mahiyan, ano madalu ghanam varaku kudanu taan emaina cheyataniki adhikaranga untundali.
1: God is the infinitesimally small thing in small things. God is infinitely big in infinitely big things. From the tiny thing to the largest thing, He is capable and He has the power to do anything.
0: నిజముగా దైవత్వం అనేటువంటి దాంట్లో తన యొక్క శక్తి సామర్థ్యం అనేటువంటిది ఈనాడు లోకమునందు ప్రకటింపజేసేటువంటి చాలా స్వల్ప మార్గమే, స్వల్పం మాత్రమే.
1: Truly, in the divinity, in the abilities and powers which divinity has, what is being manifested today in the world is an extremely small fraction of what exists.
0: కనుక దైవత్వాన్ని మొట్టమొదట గుర్తించుకోవటానికి అధికారం అత్యవసరం.
1: To be able to recognize God, one should have the ability, one should have the right and power to be able to recognize God.
0: వైద్య మార్గమునందు రోగమును విషయం పరిశీలన చేసి దానికి తగినటువంటి యొక్క ఔషధములు అందించేటువంటి దాంట్లో డాక్టర్ కు తగినటువంటి అధికారం ఉంటుండాలి.
1: In matter of medicine, in matter of diagnosing diseases, and in matter of prescribing the appropriate medicine for a particular disease, it is only a trained doctor that has the right to do it.
0: భవనమును నిర్మించటము లేక వంతెనలు కట్టడము ఈ విధమైన ప్రక్రియ యందు అనుభవజ్ఞుడైనటువంటి యొక్క ఇంజనీర్ కు మాత్రమే అధికారంగా ఉంటుంటుంది.
1: To build a mansion or to build a bridge, it is only an experienced engineer that has got the right to do these things.
0: లాను పురస్కరించుకొని నీతి నిజాయితీగా ప్రవర్తించడానికి తగినటువంటి పాయింట్స్ అంతా కూడా ఒక లాయర్ కు మాత్రమే అధికారంగా ఉంటుంటుంది.
1: In the context of law, to be able to enforce legally correct things and to be able to ask for right things to be done, it is only the lawyer, the trained lawyer, who has got the right to do it.
0: ఒక పదార్థాన్ని విజ్ఞాన శాస్త్రంగా విచారం చేయడానికి ఒక సైంటిస్ట్ కు మాత్రమే అధికారం ఉంటుంటుంది.
1: To investigate a piece of matter and understand and expound its behavior, it is only the scientist that has the right to do it.
0: తమ అధికారమును పురస్కరించుకొని తమ మార్గములను ప్రవర్తించుకోవటంలో ఎట్టి అభ్యంతరము ఉండదు.
1: Depending upon their rights, depending upon their abilities and knowledge, for people to follow the paths in which they are entitled to follow by their training, there can be no objection.
0: కాని ఈనాడు దురదృష్టవశాత్తు ఇంజనీరు డాక్టర్ తో పోట్లాటము, డాక్టర్ పోయి సైన్స్ తో పోట్లాటము, సైంటిస్ట్ వచ్చి ఇంకా ఆధ్యాత్మికతో పోట్లాటము, ఈ విధంగా జరుగుతూ వస్తుంటుండాలి.
1: Unfortunately, today an engineer goes and quarrels with doctor in his field. A doctor goes and quarrels with the engineer in his field. A scientist goes and quarrels with the divinity in his field.
0: ఇవి అన్ని కూడాను కేవలం అధికారం లేని యొక్క వ్యక్తుల యొక్క ప్రభావంలో తప్ప సరైనటువంటి కానేరు.
1: All these can be classified as conduct on the part of individuals who have no right to do such things.
0: తమ మార్గములందు తమకు తగినటువంటి స్వతంత్రాలు ఉంటుంటాయి. కానీ ఒక్కొక్క దాని యందు మరొకరు పురస్కరించుకుని ప్రవేశించడానికి ఎట్టి అధికారము లేదు.
1: Each one, according to his right and training, has complete freedom to follow his own path. But no one has the right to go into and stray into another's path in which he has no right.
0: కన్ను చూడగలదే కానీ వినడానికి వీలు కాదు.
1: The eye can only see, the eye cannot hear.
0: నాలుక మాట్లాడగలదే కానీ వినడానికి వీలు కాదు.
1: The tongue can only speak, the tongue cannot hear.
0: చెవు వినగలదే కాని చూడడానికి కానీ మాట్లాడడానికి సాధ్యం కాదు.
1: ది ఇయర్ కెన్ ఓన్లీ హియర్, ది ఇయర్ కెన్ నైదర్ సీ నార్ స్పీక్.
0: కనుక అదే విధంగానే ఈనాడు అపూర్ణమైనటువంటి యొక్క దివ్యతత్వాన్ని పవిత్రమైనటువంటి యొక్క ఆత్మతత్వం చేత సైంటిస్ట్ పోట్లాటం ఇది అనధికారమే తప్ప అధికారం కానేరు.
1: In that manner, today, what is described as divinity and the aspects of divinity, which are complete aspects of divinity, for a scientist to claim that he can understand and he can unravel and quarrel with such aspects.
0: ఇది కేవలం ఒక అసూయ ప్రభావమే, బుద్ధివాదమే, నిరీశ్వరవాదమే.
1: This is simply a manifestation of jealousy, a manifestation of intellect, and a manifestation of intelligence in a field where it does not work.
0: ఇది సరియైనటువంటి హేతువాదం కానేరదు.
1: This cannot be called proper rational or reasoning.
0: దీనికి అవకాశవాదం అని కూడాను పేరు పెట్టవచ్చు.
1: This can also be described as opportunism.
0: కనుక మనం ఇట్టిదానికి ఏమాత్రం కూడాను మన మనస్సును ఇవ్వక ప్రశాంతమైనటువంటి రీతిగా పవిత్రమైన భావం చేత మన సత్యాన్ని మనం అనుసరించడం అత్యవసరం.
1: It is necessary therefore that we should not lend our minds to think in such paths, and it is necessary for us, without lending our minds to waver in those paths, to acquire peace and be peaceful and do our work.
0: నాకు ఎట్టి వారిపైన కూడాను, ఎట్టి విధంగా ఎట్టి సమయం నందు కూడాను, ఎట్టి భావములు కూడాను భేదభావములు నాకు లేవు.
1: ఫర్ మీ ఐ హావ్ నో సచ్ ఫీలింగ్స్ అగెన్స్ట్ ఎనీ వన్ ఆఫ్ ఎనీ కైండ్ అండ్ అట్ ఎనీ టైమ్.
0: కానీ భక్తులకు అర్థమయ్యేటువంటి నిమిత్తమై నేను ఈ విషయంలో ఈనాడు దిగవలసి వచ్చిందే కాని, లేకపోతే ఈ విషయాన్ని నేను ఏమాత్రం కూడా పట్టించుకోను.
1: బట్ ఇన్ ఆర్డర్ దట్ ది డివోటీస్ మే అండర్స్టాండ్ టుడే ఇట్ హెస్ బికమ్ నెసెసరీ ఫర్ మీ టు స్పీక్ అబౌట్ దీస్ థింగ్స్, బట్ ఫర్ దట్ ఐ వుడ్ నాట్ హ్యావ్ బాదర్ టు స్పీక్ అబౌట్ దీస్ థింగ్స్ అట్ ఆల్.
0: దివ్యాత్మ స్వరూపులారా, గుంత త్రవ్వుతూ పోతుంటుంటే దాని మట్టింతా ఎక్కడ పడుతుంది? గుట్టగా తయారవుతుంటాది. కనుక ఈ విధంగా కిందికి తీసుకుని పోయేటువంటి వాళ్ళు కొంతమంది పోతుంటే పైకి పెరిగేటువంటి గుట్ట పైకి పెరుగుతూనే ఉంటుంటాది. కనుక ఈనాడు వారు తీసేటువంటి గుట్ట మట్టి అంతా కూడాను మున్ముందు గుట్ట మట్టిగా తయారు కావడానికే చేస్తున్నారు.
1: దివ్యాత్మ స్వరూపస్, ఇఫ్ వన్ గోస్ ఆన్ డిగ్గింగ్ ఎ పిట్, వేర్ విల్ ఆల్ ది మడ్ దట్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ ది పిట్ గో? దట్ మడ్ హ్యాస్ టు బి పుట్ అసైడ్ అండ్ దట్ విల్ గ్రాడ్యువల్లీ రైజ్ ఇన్ టు బికమింగ్ ఎ హైయర్ అండ్ హైయర్ మౌండ్. ఇన్ ది సేమ్ మేనర్ సచ్ ఆఫ్ దోస్ హు ఆర్ డిగ్గింగ్ పిట్స్ టుడే, ఆల్ ది ఎర్త్ దట్ దే ఆర్ రిమూవింగ్ విల్ కమ్ టుగెదర్ అండ్ విల్ గ్రో ఇన్ టు ఎ హ్యూజ్ మౌండ్ ఇన్ డ్యూ కోర్స్.
0: కానీ ముక్కు జబ్బు ఉన్నటువంటి వాడి యొక్క ముక్కు దగ్గర ఒక చక్కని చక్కని సుగంధమైనటువంటి పుష్పాన్ని పెట్టినా వానికి ఏమాత్రం కూడా ఆ సుగంధం యొక్క తత్వం అర్థం కాదు.
1: ఇఫ్ యూ టేక్ ఎ పర్సన్ హూ హాస్ గాట్ ఏ డిజీజ్ ఇన్ హిస్ నోస్ అండ్ హీ కెనాట్ పర్సీవ్ ఫ్రాగ్రెన్స్, ఈవెన్ ఇఫ్ యూ టేక్ ఎ వెరీ ఫ్రాగ్రెంట్ ఫ్లవర్ అండ్ పుట్ ఇట్ నియర్ హిస్ నోస్, హీ కెనాట్ పర్సీవ్ ది ఫ్రాగ్రెన్స్.
0: అదే విధముగానే ఆ ముక్కు జబ్బులు ఉన్నటువంటి వాడికి అందరూ కూడాను ఈ ముక్కు జబ్బు ఉన్న వానికే ఓటు వేస్తుంటారు.
1: In that context, all people who have got a diseased nose of that kind and who cannot perceive fragrance will keep on supporting and voting for that man who has got a bad nose.
0: ఇవన్నీ ఇక్కడను ఒక రకమైనటువంటి రోగములే తప్ప ఇది ఒక యోగములు కాని భోగములు కాని కానేరవు.
1: All these things should be classified as one kind of diseases. They cannot be called either yoga or bhoga.
0: కృష్ణుడు, రాముడు, క్రైస్తు ఇలాంటి వారందరూ కూడాను ఆనాడు ఈ విధమైనటువంటి యొక్క చమత్కారములు చూపారని కూడాను అన్ని రకములైనటువంటి గ్రంథములు మన భారతీయ పవిత్రమైనటువంటి చరిత్ర ఎందుకు కూడాను మనకు అర్థమవుతున్నాయి.
1: దట్ ఇన్ ది డేస్ ఆఫ్ కృష్ణ, ఇన్ ది డేస్ ఆఫ్ రామ అండ్ ఇన్ ది డేస్ ఆఫ్ క్రైస్ట్ దట్ దే హావ్ ఆల్ షోన్ సచ్ అట్రాక్టివ్ థింగ్స్ వాట్ వీ హావ్ కాల్డ్ చమత్కార హాస్ బీన్ మేడ్ ఎవిడెంట్ టు అస్, which have been called miracles, have been made evident to us in our scriptures, in our texts and in our sacred history even of this land.
0: రాముడు అనేక రకములైనటువంటి ధర్మ మార్గమునందు తాను ప్రవేశించి ఇటువంటి చమత్కారముల ద్వారా సర్వమును కూడా దిగ్విజయం గావిస్తూ వచ్చాడు.
1: రామ ఎంటర్డ్ ది పాత్ ఆఫ్ ధర్మ అండ్ మెనీ ఇన్స్టెన్సెస్ అండ్ త్రూ సచ్ చమత్కారాస్, త్రూ సచ్ మిరకిల్స్ అండ్ త్రూ సచ్ మేనిఫెస్టేషన్స్ హీ డిడ్ అక్వైర్ విక్టరీ ఇన్ ఎ నంబర్ ఆఫ్ కేసెస్.
0: దీనికి ఒక్క ఉదాహరణము,
1: దేర్ ఇస్ వన్ ఎగ్జాంపుల్ ఫర్
0: మన పవిత్రమైనటువంటి చరిత్రలయందు కోతుల చేత లంకకు వంతెన కట్టించాడు, ఇది సాధ్యమయ్యేటువంటి విషయమా మానవుల చేత?
1: ఇన్ అవర్ సేక్రెడ్ హిస్టరీ ఇట్ హాస్ బీన్ సెడ్ దట్ రామ విత్ ది హెల్ప్ ఆఫ్ మంకీస్ బిల్ట్ ఎ బ్రిడ్జ్ అక్రాస్ ది ఓషన్. ఈస్ దిస్ పాసిబుల్ ఫర్ ఎనీ హ్యూమన్ బీయింగ్ టు డూ విత్ ది హెల్ప్ ఆఫ్ మంకీస్?
0: ఆ దేశకాల పరిస్థితిని పురస్కరించుకుని అది ఆ కాలమునకు అత్యవసరము.
1: If we look back at the conditions that existed at that time and depending upon the circumstances in the country at that time, this was necessary in that context.
0: Krishnudu oka teevramainatunti yokka gaadamainatunti varsham cheta prajalu peedimpabadutunnatunti samayam nandu taanu oka chitukunavreli paina kondanu etti varandarni kaapadinatunti oka miracle.
1: Krishna, when people were suffering from some trouble of heavy rain, did lift a mountain on a small finger of his, the little finger of his, and this is cited as a miracle in our scriptures.
0: Ramudu chesinatundi vantane krishnudu cheyaledi ani cheppani krishnudu devudu kadani manam angikarinchukunda pothunnama?
1: By saying that the bridge which Rama constructed was not constructed by Krishna in his life, so Krishna is not God. Is that logic? Is that what we say?
0: Kani Shankaracharya varu tane yokka bhakta samrakshana nimittamai oka abala తన ఇంటి యందు బిచ్చము లేకపోయినను ఏదో ఒక ఉసిరికాయ ఉండటం చేత, మనోవాక్కాయముల చేత, ప్రేమ చేత ఆ యొక్క శంకరాచార్యులకు అర్పితం గావించటం చేత బంగారు ఉసిరికాయల వర్షం కురిపించింది అని మన ప్రాచీన గ్రంథములే మనకు ప్రబోధిస్తూ వస్తున్నాయి.
1: We have a legend about Shankaracharya. Shankaracharya, with a view to help one of his devotees, the story says that when she had nothing, by his miracle, by his power, Shankaracharya made golden gooseberries rain for her, and that is how he helped his devotee.
0: ఇది కేవలము ఒక అతీతమైనటువంటి ఒక మిరకిల్ గా భావించుకొని శంకర పీఠముల వారందరూ కూడాను దీనిని ఒక ప్రత్యేకంగా కూడాను వ్యాఖ్యానం చేస్తూ కూడాను వస్తుంటారు.
1: Recognizing this story of Shankara having produced golden berries for the sake of a devotee as an extraordinary miracle, all those who are connected with the pitas of Shankara, they make very big story out of this.
0: Kani atti vyaktile ee naadu ramulu gadiyaralu ivvaledi, krishnudu gadiyaralu ivvaledi, shankaracharyulu gadiyaralu ivvaledi, satyai baba gadiyaralu ivvatam idi daiva tattvam kaadu antaru.
1: The very same people who have extolled this miracle of Shankara today ask the questions, Rama never created and given watches, Krishna never created and given watches, and Shankara never created and had given watches. Is Sathya Sai Baba, who is creating watches and giving, he is not God, therefore he is not God.
0: Nijamuga idi telivu takkuvainatundi matale tappa krishnudu giri maatrame ettadu kaani usirikaya varsham kurpinchada krishnudu devudu ani etla oppukunnadu.
1: This is really being foolish and argumentative. One can say Krishna lifted a mountain on his finger. Krishna did not produce golden gooseberries. So Krishna is not God. Can we argue like that? It's being very foolish.
0: Kaadu. Aa desakala paristhitini puraskarinchukoni aya pannu cheyavalsi vastundi. Aa naadu veediki gadiyaralu avana anusaranga undetuvantivi.
1: No. This cannot be. Depending upon the circumstances and upon the needs of the country and the people at that time, certain things had to be done. In the time of Krishna, people did not need watches, and that is no useful thing at all.
0: నిజముగా ఆనాడు కృష్ణావతారం నందు కాని బుద్ధావతారం నందు కాని శంకరాచార్య అవతారం నందు కాని ఎవరైనా గుమ్మడికాయలు తోటకూరను అడిగారా?
1: Truly, at the time of Krishna, when the avatar was Krishna, or at the time of Shankara, or at the time of Buddha, were the times such, did anyone ask for the production of a pumpkin or for the production of some leafy vegetable?
0: Kani duradrishtavashat ee naadu kaligum lopala alanti daridrulu kuda bayil deernaru.
1: Due to our misfortune, today in Kali Yuga, there are also such foolish people.
0: కనుక మనం నిజముగా దైవత్వాన్ని గురించి మనం చేసుకోవాలనుకుంటే మనలో ఉన్నటువంటి సందేహం నివారణ అయ్యే నిమిత్తమై ఈ రకమైనటువంటి యొక్క మాటలు చెప్పవలసి వచ్చిందే కానీ ఇది నిజంగా మానవుని యొక్క బుద్ధులు అనేక రకముగా ప్రవహిస్తుంటాయి, కొంతవరకు ప్రసరిస్తుంటుంటాయి. కనుక వాటిని మనం ఏమాత్రం కూడా ఆధారంగా తీసుకోకూడదు. మన హృదయం యొక్క విశ్వాసాన్ని మన యొక్క అతను టీఏపాయ్ చెప్పాడు, ఆత్మవిశ్వాసము నిజముగా వారికి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి యొక్క విశ్వాసం అత్యవసరమైనటువంటిది. కానీ ఇంకా అన్యమైనటువంటివి ఏమాత్రం కూడా మనము దానిని ఆరగించకూడదు, దానిని అనుభవించడానికి ప్రయత్నం చేయకూడదు.
1: Truly, today, with a view to remove some possible doubts in the minds of various people, I am obliged to speak these words. But these are not necessary. It is enough if man can succeed, as T.A. Pai has told us, to promote self-confidence. That is all what is wanted. Without self-confidence, it is not possible to utter these words.
0: మన విశ్వాసములు మనం ఆధారం చేసుకుని పోవాలి, కానీ పరుల విశ్వాసములపైన ఏమాత్రం కూడా మనము తగినటువంటి అనుసరణ చేయకూడదు.
1: We should proceed on the basis of our own faith. We should never try and move further on the basis of somebody else's faith.
0: సత్య సాయి యొక్క తత్వములంతా కూడాను నిదర్శనములే కాని ప్రదర్శనములు కానేరవు.
1: All aspects of Sathya Sai can only be manifestations. They are not exhibitionist in their nature.
0: ఇది కేవలము ధనము తీసుకుని టికెట్లు పెట్టుకుని ప్రదర్శించేటువంటి యొక్క పీడ మార్గములు కానేరవు.
1: These are not exhibitions. These are not paths by which we take money and attract people by exhibition.
0: Divyatma swarupulara idi marok reetiga manamu aadhyatmika reetilo manamu kontha varakunu vicharana chesinappudu idi nijamuga satya sai yokka parikshalu kaaneravu bhaktulaku parikshalu.
1: Truly, if we examine this situation along the proper and spiritual path, we will come to the conclusion that this is not a testing time or test for Satya Sai. This is a testing time and test for the devotees of Satya Sai.
0: Manamu dhanyamunu pandinchi konni konni prantamulu yandu intiki techukune puramu turpu postuntam. Gatti ginjalanta krinda padutuntai, otu ginjalanta gali kottukoni potuntai.
1: When we harvest our paddy, the grain which consists of also hollow covers only, we want to get rid of them, and therefore we take this grain and we pour it down against the wind so that the wind may blow off the empty covers and we have the hard grain with us.
0: Aa gatti ginjala maatrame manamu bastaluku nimpukoni mana basaku techukuntuntam gaani otu ginjalanta kodunu mana vadile pettuntam.
1: It's only the hard grain which has withstood the wind that is blowing will be filling our bags and we bring it home. We leave behind all the hollow grain.
0: Kanuka ee nirishravadana ainatundi gaali lopala ఎవరు గట్టి గింజలుగా నిలుస్తారు, ఎవరు ఓటు గింజలుగా వెళ్లిపోతారు అనేటువంటిది ఇప్పుడు పరీక్ష.
1: సో ఇన్ దిస్ విండ్, ది ఫెయిత్లెస్ విండ్ దట్ ఈస్ బ్లోయింగ్, హూ విల్ రిమైన్ యాజ్ హార్డ్ గ్రెయిన్ అండ్ హూ విల్ బి బ్లోన్ అవే బై దిస్ విండ్ యాజ్ హాలో గ్రెయిన్? దట్ ఈస్ ది రిజల్ట్ ఆఫ్ దిస్ టెస్ట్.
0: ఇలాంటివంతా యుగ యుగంలో కూడా నువ్వు వస్తున్నటువంటి యొక్క విషయములే.
1: Such things have been coming from time to time, and at all times from time immemorial they have been coming.
0: Nijamuga ee vatavaranamu satya sai nijamuga daivattam aneetundi dani kodunu chakkaga dudabartu vastunnaru.
1: Truly the environment that exists today and what is filling the air is establishing firmly that satya sai's aspects are truly divine.
0: Ramavataramanandu రామచంద్రుడు సాక్షాత్ అవతారమూర్తి అయినప్పటికీ అనేక మంది వశిష్ట, వామన, విశ్వామిత్ర, జమదగ్ని ఇలాంటి మహర్షులు అంతా కూడాను ఉండినప్పటికీ ఈ మహర్షుల పైన ఏమాత్రం కూడాను విచారణ అనేటువంటిది ప్రయత్నం చేయక ఒక రామచంద్రుడి విషయం మాత్రమే ఇలాంటి పరిశోధనలు ప్రారంభమైనాయి.
1: ఇన్ ది టైమ్ ఆఫ్ రామా, అట్ ది టైమ్ వెన్ రామావతార్ వాస్ ప్రెసెంట్, although there were several other great people, great saints like Vasishtha, Vishwamitra, Jamadagni, great rishis, all the tests and all the trouble was given to Rama and not to Vishwamitra or Vasishtha.
0: Agastya Maharishi maha shaktivantudu,
1: Agastya the great rishi,
0: Bhagiratha maha shaktivantudu
1: has great power, Bhagiratha has also had great power,
0: Bharadwajana maha shaktivantudu, Vishwamitra maha shaktivantudu, Vasishtha maha shaktivantudu, kani ainappatikini veeriki e maatram kodanu vee sambandhamki e maatram kodanu poonukonaka oka rama tattvam nandu maatrame ilanti parishodhanalanta kodanu prarambhamayyayi.
1: Bharadwaja had great powers, Vishwamitra had great powers, many of the rishis had extraordinary powers, but nobody ever tried to bother and question the powers of these people. Only the test was for the powers of Ramachandra.
0: Inka Krishna avataram nandu kudanu kavalsinatundi dushta shaktulanta kuda untunnayi, anek shaktivantulainatundi varanta untunnaru, kani vaari paina e maatram kudanu ee yokka paricharyalu poonukonaka oka Krishnuni yandu maatrame parishodhanalu prarambhincharu.
1: Even at the time of Krishna, there were many other people with divine powers, with great powers. And there were also bad people who were wanting to test these divine powers. But they did not go at the powers of other people. They wanted only to challenge the powers which Krishna had.
0: ఈనాడు కూడాను లోకంలో అనేక మంది ఉండినప్పటికీ ఎవరి దగ్గరికి పోయినా కూడాను ముందు సత్యసాయి బాబాను చూసుకొని రండి. కనుక ఒక్క సత్యసాయి పైన ఇలాంటివంతా కూడాను కొంత చమత్కారములు ప్రారంభమవుతున్నాయంటే ఇది కూడా నువ్వు దైవత్వం అనేటువంటి సత్యము సత్యము సత్యం అనేటువంటిది ఇది అవుతుందా.
1: టుడే ఆల్సో వేర్ ఎవర్ యూ మే గో, వేర్ ఎవర్ ఎనీవన్ ఇస్ ఛాలెంజ్డ్, ది ఫస్ట్ థింగ్ దే సే ఇస్ గో అండ్ టెస్ట్ సత్యసాయి బాబా. దిస్ ఇస్ ది ఫస్ట్ థింగ్.
0: అలాగే వీరందరికంటే కూడా నువ్వు సత్యసాయి బాబా అధిక స్థానంలో ఉన్నాడు అనేటువంటిది స్పష్టమవుతూ వస్తుంటుండాలి.
1: This makes it unquestionably clear that Satya Sai Baba is in a position much higher than all these things.
0: Divyatma swarupulara okaru nammina nammakalekapoyina okaru vishwasam undina lekapoyina evarevari vishwasamu varini aashrayistundi aanandistimpa chestundi kanuka mana mana vishwasamunu manam aadharanga chesukotaniki vishalamainatunte prema samajamainatunte yokka sevalu manam pradhanamainatunte lakshyamlo manam pettukovali.
1: divyatma swarupas, whether anyone else believes or not, whether anyone else has faith or not, it should not matter to you. Each one's faith, each one's belief is what matters to him. And in that context, everyone should try and you have an opportunity of broadening your prema.
0: Kanuka adhyatmika margam lopala tama tama vishwasamunu puraskarinchukoni untuntayi kani paralu yokka parishodhanalu ikkada ye matramu paniki raavu.
1: In the spiritual path, all that you can enjoy depends upon one's own faith. It does not depend upon what another man wants to investigate or understand.
0: Kanuka mottamota mana vishwasamunu baddham chesukoni mana yokka ananda margamunu anusaristu mana jeevitattvamainatundi yokka bodhanalu సాధ్యమైనంత వరకును సమాజంలో మనం చాటుతూ సమాజ సేవ యందు విశాలమైనటువంటి భావనను మనం పెంచుకొని సర్వులు కూడాను ఒక సర్వీసుని బిడ్డలుగా మనము విశ్వసించి సాధించటము అత్యవసరము.
1: ది ఫస్ట్ థింగ్ దట్ వన్ హ్యాస్ టు డూ దేర్ ఫోర్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఈస్ టు సెక్యూర్ వన్స్ ఓన్ ఫెయిత్ అండ్ దేర్ బై విత్ హ్యావింగ్ సెక్యూర్డ్ వన్స్ ఓన్ ఫెయిత్ ఫాలో ది పాత్ ఆఫ్ బ్లిస్ సర్వ్ ది కమ్యూనిటీ ఇన్ ది పాత్ ఆఫ్ బ్లిస్ అండ్ రియలైజ్ గాడ్.

0: అటువంటి పవిత్రమైనటువంటి యొక్క నిర్మల నిస్వార్థమైనటువంటి యొక్క విశాలమైనటువంటి ప్రేమతత్వంతో వచ్చినటువంటి యొక్క తత్వమే ఈ సత్యసాయి యొక్క తత్వం కాని నారో మైండ్ తో కాని స్వార్థము లేక విధమైనటువంటి యొక్క అహంకారము అసూయాభావంతో వచ్చినటువంటి తత్వం కాదు. కనుక ఇట్లాంటి దానికి మనం ఏమాత్రం కూడా నువ్వు విరవనక్కర్లేదు. మన యొక్క పవిత్రమైనటువంటి భావాన్ని ఈ సమాజంలో చాటి సత్యముగా మనము ఒక విధమైనటువంటి లైఫ్ ఈ ఛాలెంజ్ మీట్ ఇట్ అనేటువంటి దృఢమైనటువంటి విశ్వాసంతో మనం ఈ కార్యక్రమంలో పాల్గొనటం అత్యవసరమని కూడాను ఈనాడు మీకు ప్రత్యేకంగా మీరు బోధించవలసి వచ్చింది.
1: బై అక్వైరింగ్ ది వెరీ సేమ్ నోబుల్ క్వాలిటీస్ సత్యసాయి ఇస్ గాడ్ కమ్ డౌన్ ఫ్రమ్ హిస్ అబోర్డ్ ఆఫ్ హెవెన్ టు సేవ్ మ్యాన్ కైండ్ అండ్ టు బి ఏబుల్ టు టెల్ యూ వాట్ ఈస్ గుడ్ కాండక్ట్ and to be able to tell you to give up your selfishness, to give up your ego, give up your bad qualities, broaden your vision and serve humanity in order to make you do that and make you realize that life is a challenge and meet it. That is how Satya Sai has come as an avatar.
0: Life is a dream, realize it. Life is game, play it. Life is love, enjoy it. Kanuka manam nijamga andaru kudanu ఒక దైవాంశ సంభూతులు. మీరందరూ కూడాను దైవతత్వం కలిగినటువంటి వారే. కనుక మీరు మానవులు మానవులని ఎందుకు అని బలహీనతలు కావాలి? దైవత్వాన్ని మనం విశ్వసించి నేను దైవము దైవము దైవము అనేటువంటి యొక్క పవిత్రమైన దైవ భావాన్ని మనం పెంచుకొని ఈ సమాజంలో మనం సాధించడానికి పూనుకోవాలి.
1: ట్రూలీ ఆల్ ఆఫ్ యూ ఆర్ స్పెక్స్ ఆఫ్ గాడ్. All of you have divinity in you. Why do you feel the weakness by thinking that you are human? With this great courage that there is divinity in every one of you, you must be able to meet the challenge of life and serve the community in a divine manner.
0: ప్రశాంతమైనటువంటి వాతావరణం చేత మన యొక్క పవిత్రమైన భారతదేశమునందు చక్కని ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని మనం అందించాలి. కానీ విప్లవాన్ని కలిగించటము లేక అరాజకాన్ని సృష్టించటమో మనం ఏమాత్రం కూడా పూనుకోకూడదు.
1: In the peaceful atmosphere of our country, we should be able to promote peace by a broad vision. We should not undertake raising revolution or raising anarchy in this peaceful country.
0: Kanuka nijamuga sarvulu kudanu bhagavat swarupulu anetundi aneka paryayam cheptanu. You are not one person but three. The one you think you are, the one others think you are, the one you really are. Atuvanti tattvanni manam pondali. Manam deharitiga seva cheyali. మనసు రీతిగా మంచి భావాన్ని పెంచుకోవాలి. ఆత్మరీతిగా ఆనందంగా సాక్షిభూతుడిగా నిలచాలి.
1: I have told you several times that all are forms of God and there is God present in every human being. And I have also told you that you are not just one person. You are three persons. The one who you think you are, the one others think you are, and the one you really are. These are the three aspects in you. And realizing this, you should be able to serve and recognize the divinity in you.
0: Nijamuga manavudu devudu. Jeevude devudu. కాని ఇట్టి మానవుని కొంతమంది అంగీకరించుకోలేక విశ్వసించుకోలేకపోతున్నారు.
1: ట్రూలీ మ్యాన్ ఇస్ గాడ్. ది జీవా హూ లివ్స్ ఇన్ మ్యాన్ ఈజ్ గాడ్. సమ్ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు అక్సెప్ట్ ది జీవా ది హ్యూమన్ బీయింగ్ యాజ్ గాడ్.
0: మరి కొంతమంది లివింగ్ పర్సన్ గాడ్ కాదు అని చెప్పినట్టున్నారు. ఇంకా శవమా గాడ్?
1: Some others say that a living person cannot be God. Then do they mean that a dead person, a corpse can be God?
0: కనుక మనము శివమే ఒక పవిత్రమైనటువంటి యొక్క మంగళకరమైనటువంటి జీవతత్వంలో మనం భావించాలి. కానీ కొంతమంది శవాన్నే గాడ్ అనుకునేటువంటి వాళ్ళు వాళ్ళ కర్మ వాళ్ళు పోని. మనం శివమే గాడ్ అనుకోవాలి. మనం సజీవమే గాడ్ అంతేకాని నిర్జీవం గాడ్ కాదు.
1: వీ షుడ్ యాక్సెప్ట్ లైఫ్ ది స్పిరిట్ ఆఫ్ లైఫ్ ది జీవా ఇన్ వన్ యాజ్ గాడ్. There are some people who do not accept life as God. They think that a dead person is God. Death is God. Let them. It is their misfortune. We should recognize the Shivam, the life in us, as God.
0: Inka konni konni vipareetamainatunte yokka margalu kuda nu kotta mandi anusaristu vastuntaru.
1: Also, some people are prescribing paths which are extraordinary and which are very unusual.
0: Nijamga ee naadu meeku arthamayye nimittamu mee hrudayamulo unnatunte samasyalu ఒక నివారణ చేసే నిమిత్తమే నేను ఈ విషయాన్ని చెప్తున్నానే కాని వేరొక ఉద్దేశం కాదని కూడా మీరు భావించాలి.
1: ట్రూలీ ఐఎమ్ టెలింగ్ యూ అబౌట్ దీస్ థింగ్స్ సో దట్ యూ మే అండర్స్టాండ్ ది సిచ్యువేషన్. ఇట్ ఈస్ నాట్ విత్ ఎనీ అదర్ మోటివ్ దట్ ఐఎమ్ టెలింగ్ యూ దీస్ థింగ్స్.
0: కొన్ని కొన్ని ప్రాంతములు యందు క్షామము లేక ఒక అనావృష్టి, అధిక వృష్టి, కొంతవరకు ఈ భూకంపాలు ఇలాంటివంతా జరుగుతూ ఉంటాయి.
1: ఇన్ వేరియస్ ప్లేసెస్ సమ్ టైమ్స్ వీ గెట్ డిఫికల్టీస్ యాజ్ డ్రౌట్, యాజ్ ఫ్యామిన్ ఆర్ యాజ్ ఎన్ ఎర్త్క్వేక్ విచ్ ఆర్ కాజింగ్ ట్రబుల్.
0: ఇలాంటివంతా కూడాను ప్రకృతి యొక్క సహజ గుణములుగా కూడాను ప్రవర్తిస్తూ ఉంటాయి.
1: Such things, famines, drought, earthquake, these are all natural manifestations of creation.
0: ఇది శబ్ద స్పర్శ రూప రసగంధాదులంతా కూడాను ప్రకృతి యొక్క లక్షణాలే.
1: All the five aspects, the five senses through which we perceive matter, namely hearing, touch, smell, seeing and so on, these are all natural qualities of creation.
0: ఇవి కేవలం ఆయా ప్రాంతముల యొక్క భక్తి ప్రపత్తుల ద్వారా నివారణ కూడాను చేసుకోవడానికి అవకాశం ఉంటుంటాయి.
1: There are opportunities, there are chances by devotion and by faith to get rid of these things and to alleviate such suffering.
0: Kaluka ivi manayaka prema bhaktula dwara enta varaku nenu kudunu manam sadhinchadaniki kudunu chagina avakasam kuda untuntadi.
1: There are opportunities by which through our prema, through our faith, we can alleviate the suffering coming from such natural causes.
0: Kani ee vidhamainatundi avantralanta kudunu ee pralayalu, ee bhookampalu, ee yokka adhikavasti anavrushtulu kudunu enduku lokamlo raavali anukudunu manamu aashistuntamu, enduku raavali ani cheppina manamu kontha varaku jigushpadutuntamu. Kani manaku ee buddhulu enduku raavalani manamu jigushpadutunnama?
1: Sometimes we ask the question, why these calamities, why these earthquakes, why these excesses, why do they come, why should they come and trouble people? We ask such questions. Are we asking ourselves the question, why does man have these bad qualities, why do we get these bad qualities? He doesn't ask such a question.
0: Ilanti vanta kodunu konni konni vari vari prarabdhanu anusarinchi వారి యొక్క భక్తి ప్రపత్తులను అనుసరించి రావచ్చును, దాని నివారణ చేసుకోవచ్చును. ఇది పరమాత్మ యొక్క అనుగ్రహంతో ఏమాత్రం కూడా సందేహం ఉండదు.
1: సచ్ కెలామిటీస్ క్యాన్ కమ్ డిపెండింగ్ అపాన్ ది సిచ్యువేషన్, డిపెండింగ్ అపాన్ ది జనరల్ పాపులర్ బిలీఫ్స్ అండ్ ఫెయిత్స్. దే డూ కమ్. వెన్ దే కమ్ విత్ ది హెల్ప్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ బై చేంజింగ్ దేర్ క్వాలిటీస్ వన్ కెన్ ఎలివియేట్ ది సఫరింగ్ దేర్ ఫ్రమ్.
0: కానీ ఇలాంటి సహజమైనటువంటి యొక్క ప్రకృతి లక్షణాలను మనం విచారించుకోకుండా సాయిబాబా భూకంపాలు ఎందుకు రాకుండా చేయకూడదు, సాయిబాబా ఎందుకు ఈ అధిక వృష్టి అనావృష్టి కలగకుండా చేయకూడదు అని అనుకుంటాం. ఇది సహజమే, ఇది కోరవచ్చును, తప్పేమీ లేదు.
1: Without realizing the nature of these natural calamities, some people ask the question, why does not Sai Baba remove these earthquakes, why does not Sai Baba remove these excesses or this famine and doubt?
0: ఇతరు దేవుడైతే ఇది ఎందుకు చేయకూడదు అని అనటంలో సరే దాన్ని ఒప్పుకుందాం. కానీ వాళ్ళు విశ్వసించారు చూడవు, నిరూపమైనటువంటి దేవుడు, ఆ దేవుడు ఎందుకు చేయకూడదు ఇవన్నీ? దాన్ని మాత్రం వారు ప్రశ్నిస్తున్నారా? వారు విశ్వసించినటువంటి దేవుడు చేయగలుగుతున్నాడా? కాదు కాదు, ఇది కేవలం ఒక విధమైనటువంటి హేతువాదంగా వచ్చేటువంటిది కానేది. ఇది కేవలం అవకాశవాదంగా చేసుకోవటము. ఇది కేవలం లోకంలో జరగవలసినవన్నీ జరుగుతూనే ఉంటుండాలి. ఎంతకాలమైనా కూడా మనం దేహరీతిలో ఈ జగత్తులో ఉండడానికి వీలు కాదు. ఆయా ప్రకృతి యొక్క లక్షణాలను పురస్కరించుకుని కష్టములు, నష్టములు, దుఃఖములు, విచారములు వస్తుంటాయి, పోతుంటాయి. దీన్ని మనం రెండింటి కూడాను ఒక సాక్షిభూతుడిగా ఉంటుండి రెండింటినీ సాధించేటువంటి యొక్క ధీమతను మనం సాధించుకోవాలి తప్ప దీనికి పొంగటము, దానికి పొంగటం అనేటువంటిది ఈ యొక్క చిత్తవృత్తులు మాత్రం అరికట్టుకోవటానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: It seems probable that they ask a question, if Sai Baba is God, why does he not prevent the earthquakes? Why does he not prevent the famine? And why does he not prevent these excesses? It appears probable. But such of those who do not accept God in a human living form, they do accept God in a formless way, in a formless power. Why does not that God in whom they have faith and belief, why does he not prevent such earthquakes and such droughts? Why don't they ask such a question of the God in whom they have belief?
0: ఇలాంటి అర్థం లేనటువంటి ఒక ప్రశ్నలకంతా కూడాను మనం జవాబులు ఇవ్వటం వ్యర్థం. దీనికంతా కూడాను మనం ఏ విధమైనటువంటి దీంట్లో కూడాను పాల్గొనటం కూడాను ఒక కాలం వ్యర్థం కూడాను. కనుక మనము మన మన సాధనలు మనం సాధించుకుంటూ, మన యొక్క భక్తి ప్రపత్తులు మనం అభివృద్ధి గావించుకుంటూ, భారతదేశమే కాకుండా సర్వదేశముల యొక్క కూడాను శాంతి భద్రతలను మనము కోరాలని చెప్పిన కూడాను ఈనాటి పవిత్రమైన దినమునందు నేను మిమ్మల్ని ఆశిస్తున్నాను.
1: it is useless and waste of time to try and provide answers to such meaningless questions. Instead of trying to provide answers for such meaningless questions, I am hoping that all of you will strengthen your faith and will promote good in the whole, not only in our country, but also for the benefit of the entire humanity all over the world. This will be my message on this auspicious day to you.
0: మీరు నిత్య ప్రార్థనలు యందు కూడను సమస్త లోక సుఖినో భవంతు. సర్వ జీవులు కూడాను సుఖంగా ఉంటుండాలి, శాంతిగా ఉంటుండాలి. సర్వ దేశములు కూడాను ప్రశాంతమైనటువంటి అన్ని సన్నిహితమైనటువంటి సంబంధ బాంధవ్యాన్ని పెంచుకుని ఒక్క ఫ్యామిలీగా జీవించాలని కూడాను మీరు ప్రార్థన చేయటము చాలా అత్యవసరం.
1: ఈవెన్ ఇన్ యువర్ డైలీ ప్రేయర్ యూ షుడ్ ప్రే దట్ ఆల్ ఇండివిజువల్స్, ఆల్ లివింగ్ బీయింగ్స్ should live well, should be happy, and all the countries of the world should come together, should have a peaceful life. That is the kind of prayer, and the breadth of your prayer should extend to the entire world and all living beings.
0: Manam vyaktigatamainatundi premane kaakunda samasti premanu kodanu manam kontha varaku sadhinchadaniki konukovali.
1: We should also try and achieve not simply individual prema, but a prema that would extend to the entire community and humanity.
0: ఎట్టి వారైనా కూడాను మనవారే, మనము దూషించేటువంటి వారు కూడాను మనవారే అనేటువంటి ఒక సహనభావాన్ని మనం పెంచుకోవాలి.
1: We must have the forbearance and the feeling to recognize whatever people they may be, even people who blame you, that they are your own people. That kind of forbearance should be promoted by you.
0: కేవలం అజ్ఞానం చేతను లేక తెలియనటువంటి తత్వం చేతను కొంతవరకు నువ్వు పెడమార్గంలో పట్టవచ్చును. మన టీఏ పాయే చెప్పాడు, కొన్ని సంవత్సరం వరకు కూడాను తాను పుట్టబత్తికి రాలేదు, నేను దీన్నంత నమ్మను, నేను రాను అని అనేక రీతిలుగా వాదించారు. ఈనాడు వచ్చి పరమ భక్తుడిగా ఉంటున్నాడు. అదే రీతిగానే అందరూ కూడాను తెలియనటువంటి సమయం లోపల కానీ విషయతత్వం గోచరం కానటువంటి సమయంలో కానీ ఎన్నో రీతిలుగా ప్రవర్తించవచ్చును. వారిపైన మనం ద్వేషం పెట్టుకోకూడదు, వారిని మనం ద్వేషులని భావించుకోకూడదు. వారిపైన కోపతాప ఈశాచుదంబంను కూడాను మనం ఏమాత్రము సాధించుకోకుండా వారు కూడాను మన బ్రదర్స్, మన సిస్టర్స్ గా భావించుకుని అందరి యొక్క మంచిని కూడాను ఆశించాలని కూడాను ఈ యొక్క జన్మోత్సవ దినము ప్రధానమైనటువంటి సందేశాన్ని అందిస్తూ ఈ పవిత్రమైనటువంటి మార్గంలో ఆదర్శవంతమైన జీవితంగా కూడాను మీరు నిలిచాలని కూడాను నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: Many people may be out of their ignorance or may be out of the fact that they do not have information and full knowledge about things. They may say so many things. In fact, just a little while ago, our TFI has said that for many years he did not believe what was in Puttaparthi and he did not come to Puttaparthi. Today, after knowing what there is here, he has started coming to Puttaparthi and he has turned into a faithful devotee. This is a thing which should not drive you to develop hatred against people who either out of ignorance or out of lack of knowledge talk ill of us. We should never develop hatred against them. We should regard them as our own people and promote love. This is the message I am giving you on this auspicious day. We should regard all of them, whatever they may say about us, either of their ignorance or lack of knowledge, as our friends, as our brothers, as members of the same family. You should never exhibit any kind of hatred on these people.
0: దివ్యాత్మ స్వరూపులారా, కొన్ని నిమిషం లోపల రవిశంకర్ యొక్క గానము వాయిద్యము చక్కగా మృదుమధురంగా ఉంటుంటుంది. భగవంతుడు కూడాను గానప్రియుడు, గానలోలుడు కనుక ఆ హృదయానికి ఆనందంగా ఆకర్షించేటట్టుగా తాను పవిత్రమైనటువంటి తన యొక్క ప్రేమపూర్వకమైనటువంటి వాయిద్యాన్ని అందిస్తాడు. దానిని శ్రవణం చేసి మీరు విన్నటువంటి విషయాలను ఏమాత్రం కూడాను తర్క వితర్కములకు చోటు ఇవ్వుకోకుండా మీ హృదయాన్ని భద్రం చేసుకుని మీ యొక్క అభిమానాన్ని కానీ మీ ప్రేమను కానీ మీ విశ్వాసాన్ని కానీ బలపరుచుకుంటూ రావాలని కూడాను నేను ఆశిస్తున్నాను. కొన్ని భజన గీతలు పాడి మన యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం.
1: Whatever you have listened to or whatever
0: గానము వాయిద్యము చక్కగా మృదుమధురంగా ఉంటుంటుంది. భగవంతుడు కూడాను గానప్రియుడు, గానలోలుడు కనుక ఆ హృదయానికి ఆనందంగా ఆకర్షించేటట్టుగా తాను

ನಟನ ಮನೋಹರ ನೀಲಕಂಠ ಹರಿ ನಟ ನಟನ ಮನೋಹರ ನೀಲಕಂಠ ಹರಿ ನಟನ ಮನೋಹರ ನೀರಜ.

బైటరి పుల నెట్లు పట్టగలడు. లోని శత్రువులకు లొంగిపోయినవాడు బైటరి పుల నెట్లు పట్టగలడు.

0: One who has been conquered by the inner enemies would not be able to just conquer the external enemies. How can he do it? It is not possible. One who understands the transcendental principle Tattvam, he alone has sanctified his life. This is a fact which is conveyed to you.
1: Manava parinamam e vishva parinamam.
0: The transformation of man is transformation of the world.
1: Manishi marinappude prapancham maragaladu.
0: Only when man changes, the world can change.
1: Vyakti marinappude samajam kudanu maragaladu.
0: Only when the individual changes, the society can change.
1: Bhautika parivartanato patu, manasika parivartana. Manasika parivartanato patu, adhyatmika parivartana atyavasaramu.
0: It is essential to have the physical transformation, along with that the mental transformation, and along with that spiritual transformation also.
1: Yandaro tattvavetalu, mahaneelu, panditulu, sadhuru, ento kalamunundi, bhagavat tattvamunu, prachara prabodhalu salputu unnaru.
0: From times immemorial, many sages, scholars, saints and great people have been teaching the philosophy.
1: Kevalamu vyakhyana sambandhamaina prachara prabodhamulu salputunnaru kani acharana roopamaina prachara prabodhamulu salputam ledu.
0: All the teachings have been done only by word of mouth and teaching, but they are not demonstrating by practice what they are teaching.
1: Acharana roopamaina prachara prabodhamule eenadu atyavasaramu.
0: The teachings which are supported by the practice are the need of the day.
1: Okkokka matam varu okkokka granthamunu pradhanamaina lakshyamunandu unchukoni pramanamuga swikarinchi prapanchamunandu pracharam salpuchunnaru.
0: In the world of today, each religion is having one text as the basis, and all the teachings are based upon the text contents.
1: Christian matamu Bible nu pramananga pradhananga vishwasistu vacharu.
0: Christians have been believing Bible as the most important book.
1: Muslimulu Quran nu pradhanamainatundi pramanamainatundi granthanga vishwasistu danini anusaristu vacharu.
0: Muslims have been taking Quran as the most important and sacred text.
1: Sikkulu grandharajamunu prana samanamuga vishwasinchi pramanamuga taamu angikarinchi prachara prabodhamulu salputu vacharu.
0: Sikhs have been basing all their teachings on Granth Sahib, and they have been carrying on their teachings.
1: Bharatiyula yokka grandhamulu Veda Shastri Itihasa Puranamulu yokka pramanamulu vishwasinchinappatikini Bhagavad Gita ni pradhanamainatundi pramanamuga swikarinchi eenadu lokamunandu adhikanga pracharam salputu vastunnaru.
0: Bharatiyas have Vedas, Upanishads and a number of other scriptures as the basis, but of which Bhagavad Gita has been taken as the most important for all their teachings even today.
1: ఈ భగవద్గీత సంబంధమైనటువంటి విషయములను మనము అతి జాగ్రత్తగా విచారించి దానిని సరైన ఆచరణ యందు ఉంచి దానిని సక్రమమైనటువంటి మార్గాన్ని అనుభవించాలి.
0: వీ హావ్ టు కేర్ఫుల్లీ ఎగ్జామిన్ భగవద్గీత అండ్ అండర్స్టాండ్ ప్రాపర్లీ అండ్ ప్రాక్టీస్ దెమ్ ఇన్ ది ప్రాపర్ వే.
1: ప్రతి గ్రంథము యొక్క అంతరార్థాన్ని గుర్తించి వర్తించినప్పుడే ఈ గ్రంథము యొక్క సారము కూడా మనము కొంత అనుభవించటకు వీలవుతుంది.
0: వీ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ అండ్ ఎక్స్పీరియన్స్ ద ఎసెన్స్ ఆఫ్ ఎనీ స్పిరిచువల్ టెక్స్ట్ ఓన్లీ వెన్ వీ అండర్స్టాండ్ ప్రాపర్లీ అండ్ ప్రాక్టీస్ ఇన్ ది ప్రాపర్ వే.
1: ఈనాటి గ్రంథములన్నీ కూడాను కేవలం పారాయణములు ఎందును పఠనల ఎందును వినియోగించుతున్నారు. కాని దీని యొక్క అంతరార్థమును గుర్తించి సారసహితమైనటువంటి యొక్క జీవితమును మార్పునకు తెప్పించుకునటలేదు.
0: టుడే వాట్ పీపుల్ ఆర్ డూయింగ్ ఈజ్ ఓన్లీ డూయింగ్ పారాయణస్, చాంటింగ్స్ అండ్ రీడింగ్స్ ఆఫ్ ద బుక్ ఇన్ ఎ వీక్ అండ్ అబ్జర్వింగ్ సచ్ రిచువల్స్ రాదర్ దాన్ అండర్స్టాండింగ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది కంటెంట్స్ ఆఫ్ ది బుక్ అండ్ ప్రాక్టీసింగ్ దెం.
1: సమస్త గ్రంథములు కూడాను పరతత్వమును బోధించేటువంటివే కాని పారాయణములు చేయించేటువంటివి కాదనే సత్యాన్ని గుర్తించాలి.
0: యూ హ్యావ్ టు రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ దట్ ఆల్ ది స్పిరిచువల్ టెక్స్ట్ ఆర్ టీచింగ్ ఓన్లీ ద ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపుల్ అండ్ నాట్ మెంట్ మియర్లీ ఫార్ రీడింగ్ ఇట్ ఫర్ ఎ వీక్.
1: కేవలం భగవద్గీత అనేటువంటిది ఒక భారతీయులకు మాత్రమే సంబంధించినదని, ఇది కేవలము భారతీయుల యొక్క ప్రమాణ ప్రచారం సంబంధించిన గ్రంథమని విశ్వసించడము కేవలము ఒక సంకుచితమైన భావమే.
0: ఇట్ ఈస్ ద నారో అండర్స్టాండింగ్ టు బిలీవ్ దట్ భగవద్గీత ఈజ్ అప్లికబుల్ ఓన్లీ ఫార్ భారతీయస్.
1: ఇది దేశకాల పాత్రకు అతీతమైనటువంటి గ్రంథము.
0: ఇట్ ట్రాన్సెండ్స్ ఏ కంట్రీ, ఏ టైమ్ ఆర్ ఎవ్రీథింగ్ ఆన్ అర్త్.
1: ఇది జాతి మత కులములకు అతీతమైనటువంటి గ్రంథము.
0: ఇట్ ట్రాన్సెండ్స్ ది కాస్ట్ కమ్యూనిటీ రీజియన్ అండ్ రిలీజియన్.
1: ఇది అద్వైత సారంతో కూడినటువంటి గ్రంథము.
0: దిస్ ఈజ్ ఏ టెక్స్ట్ విచ్ ఇస్ బేస్డ్ అపాన్ అద్వైత ఫిలాసఫీ.
1: ఇది తత్వజ్ఞానంతో కూడినటువంటి మహా పుస్తకము.
0: దిస్ ఈజ్ ఏ టెక్స్ట్ విచ్ ఈస్ ఫుల్ ఆఫ్ స్పిరిచువాలిటీ అండ్ స్పిరిచువల్ ట్రూత్స్.
1: ఇది సర్వస్వరూపమైనటువంటి యొక్క దైవత్వం యొక్క తత్వాన్ని రాసముగా తీసి మానవులకు అందించినటువంటి దైవ రసము.
0: దిస్ ఈజ్ డివైన్ ఎసెన్స్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ ద ప్రిన్సిపుల్స్ అండ్ ది ఎంటైర్ డివినిటీ కోడిఫైడ్ ఇన్ టు ఎ సాంగ్.
1: సర్వోపనిషత్సారమైనటువంటి రసో వై సహ, సర్వోపనిషత్తుల యొక్క సారమే ఈ యొక్క భగవద్గీత యొక్క రసము.
0: భగవద్గీత ఈజ్ ఎన్ ఎసెన్స్ అండ్ ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ఆల్ ద ఉపనిషత్.
1: ఈ రసమును గ్రోలినటువంటి వాడు ధీరుడు వీరుడు కావాలని కాని వీరుడు కేవలం దీనుడు కారాలు.
0: ద వన్ హూ డ్రింక్స్ ది ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత షుడ్ బికమ్ ఎ హీరో అండ్ ఎ కరేజియస్ పర్సన్, నాట్ ఎ టిమిడ్ ఫెలో అండ్ నాట్ ఎ వన్ హూ రన్స్ అవే.
1: కానీ దీని యొక్క అంతరాత్మను గుర్తించుకోలేనటువంటి పెద్దలు కేవలం ప్రచార ప్రబోధముల చేత గ్రంథమునందున్నటువంటి యొక్క విషయములను మాత్రమే ప్రబోధిస్తూ వస్తున్నారు.
0: బట్ దోస్ పీపుల్ హూ మే బి కాల్డ్ ఎల్డర్స్ దే హావ్ నాట్ రియలీ అండర్స్టూడ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ భగవద్గీత అండ్ దేర్ ఫోర్ ది ఎక్స్టర్నాలిటీస్ ఓన్లీ ఆర్ బీయింగ్ ప్రీచ్డ్.
1: ఈ జిజ్ఞాసులు భ్రమసహితులు మాత్రమే.
0: దీస్ సీకర్స్ ఆర్ ఫుల్ ఆఫ్ డెల్యూజన్.
1: కానీ భగవద్గీత భ్రమరహితుని కావించాలి.
0: భగవద్గీత ఆన్ ది అదర్ హ్యాండ్ షుడ్ టేక్ డెల్యూజన్ అవే.
1: ఈ జాతి మత భేదములన్నీ కూడాను కొన్ని భ్రమలకు సంబంధించినటువంటివి.
0: ది క్యాస్ట్ కమ్యూనిటీ రిలీజియన్ ఆర్ ఆల్ బేస్డ్ అపాన్ ది ఫ్యాక్ట్స్ విచ్ ఆర్ నాట్ ట్రూత్.
1: భ్రమలకు అతీతమైనటువంటిది గీత.
0: గీత ట్రాన్సెండ్స్ ఆల్ డెల్యూజన్స్.
1: గుణముల ద్వారా వెలువడినటువంటివే ఈ భ్రమలు.
0: ఆల్ ది డెల్యూజన్స్ ఆర్ బేస్డ్ అపాన్ ద క్వాలిటీస్.
1: కనుక గుణాతీతుడు భగవంతుడు.
0: గాడ్ ట్రాన్సెండ్స్ ఆల్ క్వాలిటీస్.
1: కనుక దైవత్వాన్ని గుర్తించవలనన్నా, దివ్యత్వాన్ని మనం చేరవలనన్నా, పవిత్రమైనటువంటి అంతరార్థాన్ని మనము తెలుసుకోవటం అత్యవసరము.
0: ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు అండర్స్టాండ్ ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద టెక్స్ట్ ఇఫ్ యూ వాంట్ రియలీ రీచ్ డివినిటీ అండ్ యూ వాంట్ రియలీ ఎంజాయ్ డివినిటీ.
1: ఏకో వసి సర్వభూతాంతరాత్మ అనేటువంటి సారమును ఆధారంగా తీసుకున్నప్పుడు ఒకే భగవంతుడు సర్వులు ఎందుకూడను ఆత్మస్వరూపుడై ఉండగా నేను నేను నేను అనేటువంటి విచారణ సలిపినప్పుడు నేనుగా బయలుదేరినటువంటి నేనే నేననేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించడం అవసరము.
0: ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు అండర్స్టాండ్ దట్ వెన్ ది టెక్స్ట్ డిస్క్రైబ్స్ దట్ గాడ్ రిసైడ్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఆత్మ ఇన్ ఎవ్రీ వన్, వెన్ యూ సే ఐ దట్ ఐ రెఫర్స్ టు ఆత్మ అండ్ గాడ్ అలోన్.
1: కనుక ఈ అహంతత్వం అనేటువంటిది సర్వభూతములు ఎందుకూడను అంతర్భూతమై ఉండినటువంటి యొక్క దివ్యతత్వమే.
0: ద ప్రిన్సిపల్ ఆఫ్ ఐ విచ్ ఈస్ రిపీటెడ్ బై ఎవ్రీ వన్ ఈజ్ బేసికలీ ఇట్ ఇస్ ఎన్ ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ, ఇట్ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
1: కేవలము ఈ భగవద్గీతను మాత్రమే మనము భగవద్గీత అని భావించరాదు. భగవంతుని గురించి చెప్పేటువంటి గ్రంథములన్నీ కూడా భగవద్గీతలే.
0: వీ షుడ్ నాట్ కన్సిడర్ ది భగవద్గీత ఇన్ దట్ పర్టికులర్ ఫార్మ్ ఆఫ్ ద టెక్స్ట్ యాజ్ భగవద్గీత అలోన్. ఎనీ డిస్క్రిప్షన్ ఆఫ్ ద లార్డ్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ భగవద్గీత.
1: సమస్త మత గ్రంథములన్నీ కూడా భగవంతుని గురించియే బోధించుచున్నవి.
0: ఆల్ ది టెక్స్ట్ ఆఫ్ వేరియస్ రిలీజియన్స్ హావ్ బీన్ డిస్క్రైబింగ్ ఓన్లీ అబౌట్ ద లార్డ్.
1: కనుక అన్ని కూడా భగవద్గీతలుగానే మనం విశ్వసించాలి.
0: ఆల్ దోస్ థింగ్స్ కెన్ బి టేకెన్ యాజ్ భగవద్గీత ఇన్ ఏ వే.
1: ఇట్టి అనేకత్వంలోని ఏకత్వాన్ని మనం గుర్తించినప్పుడే దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వం మనకు అర్థమవుతుంది.
0: ఓన్లీ వెన్ వీ అండర్స్టాండ్ ది అండర్లయింగ్ యూనిటీ బిట్వీన్ ఆల్ దీస్ థింగ్స్ వీ కెన్ రియలీ అండర్స్టాండ్ ద గ్రేట్నెస్ ఆఫ్ డివినిటీ.
1: కేవలము సంకుచితమైన భావముల చేత కులము మతము వర్ణము ఇలాంటి భేదములు ఎందు మనము జీవితాన్ని వ్యర్థము గావించుకోరాదు.
0: We should not waste our lives with narrow-mindedness, basing our own beliefs on differences of caste, community and religion.
1: ఇలాంటి అభేదమైనటువంటి ఒక భగవద్గీతను భేదమైనటువంటిగా భావించుకోవటము ఇది కేవలం అజ్ఞానము.
0: It is an act of ignorance to believe that Bhagavad Gita is sectarian because it doesn't have any such differences at all.
1: ఇక్కడ తత్వజ్ఞానంతో కూడినటువంటిదే ఈ భగవద్గీత.
0: భగవద్గీత ఈజ్ బేసికలీ అసోసియేటెడ్ విత్ స్పిరిచువాలిటీ. తత్వజ్ఞాన
1: తత్వము అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ తత్వము?
1: త్వం అనగా జీవస్థానంతో కూడినటువంటిది.
0: త్వం రెఫర్స్ టు ద ఇండివిజువల్ స్టేట్.
1: తత్ అనేటువంటిది ఈశ్వర స్థానంతో కూడినటువంటిది.
0: ది తత్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద డివైన్ స్టేట్.
1: కనుక జీవతత్వంతో కూడినటువంటి త్వమును ఈశ్వరత్వంతో కూడినటువంటి తత్వనకు చేర్చినప్పుడే ఇది తత్వం అవుతుంది.
0: వెన్ యు అసోసియేట్ ది త్వం విచ్ ఇస్ ది ఇండివిజువల్ సోల్ విత్ ది ఈశ్వరతత్వ ది తత్ దెన్ ఓన్లీ
1: ఏ తర్వాత జీవేశ్వర సమ్మిళితమైనటువంటి యొక్క జ్ఞానమే ఈ యొక్క భగవద్గీత అనేటువంటి తత్వజ్ఞానము.
0: భగవద్గీత ఎసెన్షియలీ దేర్ ఫోర్ ఈజ్ the one which relates to the unity of God with the individual soul.
1: Prakriti paramatmalu yokka cherikane ee yokka tattvagnanamu.
0: It is a combination and merger of the nature and the creator.
1: Atma anatmalu yokka cherikaye ee tattvagnanamu.
0: It is the joining together of the atma and anatma principle.
1: Itti vishalamainatundi yokka pavitramainatundi grandhamunu manam sankuchitamaina bhavamulu cheta మనము దీనిని ఆరాధనలు సలుపుతూ వస్తున్నాము.
0: వీఆర్ వర్షిపింగ్ భగవద్గీత విత్ ఎ నారో సెన్స్ ఆల్దో ఇట్ ఇస్ సచ్ ఎ సేక్రెడ్ టెక్స్ట్.
1: ఈ గీత యొక్క సారమును మనము ఆచరణ రూపంగా మనము అనుభవించాలని కానీ కేవలము పారాయణములందు ప్రబోధన యందు దీనిని ప్రచురించటం మాత్రము ఇది అపమార్గంగా ఉంటుంటుంది.
0: ది ఎసెన్స్ ఆఫ్ గీత విల్ హావ్ టు బి ఎక్స్పీరియన్స్డ్ బై ప్రాక్టీసింగ్ ఇట్. దే షుడ్ నాట్ బి రెస్ట్రిక్టెడ్ ఓన్లీ ఫర్ ప్రీచింగ్.
1: ఈ పవిత్రమైన గ్రంథము యొక్క నిజతత్వాన్ని కూడా మనం కొంత గుర్తించాలి.
0: ద ట్రూ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ సేక్రెడ్ బుక్ విల్ హావ్ టు బి అండర్స్టూడ్ బై అస్ క్లియర్లీ.
1: భగవద్గీతను మనం తెరిచినంత తక్షణమే
0: వెన్ యూ ఓపెన్ భగవద్గీత ఫర్ ది ఫస్ట్
1: ధృతరాష్ట్ర ఉవాచ, కృష్ణ ఉవాచ, అర్జున ఉవాచ, సంజయ ఉవాచ అని కేవలము కృష్ణార్జునులు దేహధారులుగా మనం భావించి మనం పఠిస్తూ ఉన్నాం.
0: వెన్ వీ ఓపెన్ ఇట్ అండ్ స్టార్ట్ రీడింగ్ ఇట్ వీ రీడ్ ఇట్ విత్ ది ఫీలింగ్ దాట్ ఇట్ ఇస్ కృష్ణ, ఇట్ ఇస్ ధృతరాష్ట్ర, ఇట్ ఇస్ అర్జున హూ హావ్ బీన్ కన్వర్సింగ్ అండ్ హూ హావ్ బీన్ ఎంటరింగ్ ఇన్ టు ఎ డైలాగ్ దేర్.
1: ఈ విధముగా కృష్ణార్జునను దేహధారులుగా మనం భావించి ఈ భగవద్గీతను పఠించి పారాయణం సలిపి మనం ప్రచారం సలిపినంత ఎంత కాలం సలిపినప్పటికీ ఇది ఏమాత్రం కూడాను దైవతత్వాన్ని మనం పొందలేము, అనుభవించలేము.
0: ఫర్ వాట్ ఎవర్ లెంగ్త్ ఆఫ్ టైమ్ యూ గో ఆన్ రీడింగ్ దిస్ పర్టికులర్ టెక్స్ట్ విత్ ది ఫీలింగ్ దాట్ కృష్ణ అండ్ అర్జున ఆర్ ఎసెన్షియలీ ఫిజికల్ ఎంటిటీస్ యూ నెవర్ గెట్ ద బెనిఫిట్.
1: కృష్ణార్జునుడు అనేటువంటిది జీవేశ్వరు యొక్క స్వరూపంగా మనం భావించాలి.
0: వీ హ్యావ్ టు ఫీల్ అండ్ అండర్స్టాండ్ దట్ కృష్ణార్జున రెఫర్స్ టు ది ప్రిన్సిపల్స్ ఆఫ్ గాడ్ and the principle of individual soul.
1: ఇక్కడ అర్జునుడు కూడాను భ్రమ సంభవించింది.
0: అర్జున ఆల్సో వాజ్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ డెల్యూజన్.
1: యుద్ధభూమిలో ప్రవేశించినప్పుడు ఇందరి బంధుమిత్రులు గురుపుత్రులను చంపి భరించుటెట్టులో నా కన్నులు తిరుగుతున్నవి కాలము కడుపుక కథలు మింటికి అన్నాడు కృష్ణుణ్ణి.
0: When he entered the battlefield, he saw the relatives, the friends and the teachers, and he said, well, I am rather confused, I am feeling rather diffident, please let us get back home, he told Krishna.
1: Kevalam bandhu mitrulnu chusi taanuku bhrama kaligindi.
0: When he saw the relatives and friends, he felt deluded.
1: Ee bhrama mamattamto koodinatvantidi.
0: This delusion is associated with మైండ్నెస్.
1: ఈ మమత్వము అభిమానంతో చేరినటువంటిది.
0: దిస్ మైండ్నెస్ ఇస్ ఆల్సో అసోసియేటెడ్ విత్
1: అధికార అభిమాన మమకారముల చేతనే ఈ భ్రమ సంభవించింది.
0: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ అటాచ్మెంట్ అండ్ ఆల్సో దట్ బిలాంగ్నెస్ దట్
1: పొసెసివ్నెస్. ఈ భ్రమ సంభవించినటువంటి అర్జునుకు కృష్ణుడు ఏమి చేశాడు?
0: వాట్ డిడ్ కృష్ణ డూ టు అర్జున హూ వాస్ డెల్యూడెడ్ దస్.
1: అర్జున, భ్రమ ఉండినంత వరకు నువ్వు బ్రహ్మను కూడలేవు, బ్రహ్మను చేరలేవు.
0: కృష్ణ టోల్డ్ అర్జున, వెల్ అర్జున, as long as you have delusion you can never get at brahma.
1: Brahmamunu dooram chesadu anaga brahmanu viraktigavinchadu.
0: He removed brahma delusion from arjuna.
1: Bhayamunu nirmoolam chesadu.
0: He destroyed all fear.
1: Brahma tattvanni nirupimpa chesadu.
0: He established and proved the principle of brahman to arjuna.
1: Appude deenudainatundi arjunudu veeruniga deenuniga roopondadu.
0: Then only Arjuna, who was so humble and timid, became a great hero and courageous person.
1: Kanuka Arjunaku pratinidhulainatunti okka jeevulu ee naadu bhramala chetanu deenattam chetanu kevalam oka ajnanam nandu munigipothunnaru.
0: Individual souls who have been represented by Arjuna, today what they are doing is they are also full of delusions, fear, attachment.
1: Tama kartavyanni vismaristunnaru.
0: They are giving up their duties.
1: కానీ మానవత్వం అనేటువంటి యొక్క సత్యాన్ని కోల్పోతున్నారు.
0: దే ఆర్ ఆల్సో లూజింగ్ ద హ్యూమానిటీ అండ్ ది హ్యూమన్ ప్రిన్సిపల్ ఇన్ దెమ్.
1: నిర్విరామ కృషిచే,
0: విత్ సీజ్లెస్ వర్క్,
1: నిరంతర తాపత్రయములచే,
0: ఫుల్ ఆఫ్ వరీస్,
1: అంతులేని ఆశలచే,
0: విత్ అన్లిమిటెడ్ డిజైర్,
1: అర్థం కాని ఆవేదనచే,
0: విత్ ఎక్సైట్మెంట్ అండ్ ఫీలింగ్,
1: అప్రాప్త రూప ప్రాప్తికై ప్రాకులాడేటువంటి మానవునికి శాంతి ఏ రీతిగా లభిస్తుంది?
0: A person who is thus trying to reach the ultimate with all these things, how can he
1: satyam ainatunti yokka,
0: when a person just is
1: nirguna nirupam ainatunti yokka
0: permanent entity which is a truth,
1: ee nirguna akara tattvanni manam gurtinchadaniki taginatunti brahmanu dooram chigavinchukovali.
0: When you want to understand this particular qualityless entity which is a permanent entity, you must free yourself from delusion.
1: Kanukane మనం ఎందుండినటువంటి ఈ భ్రమను దూరము గావించుకునే నిమిత్తమై మనము ప్రతి విషయమును కూడాను ఆచరణలో ఉంచడం అత్యవసరము.
0: ఇట్ ఇస్ దేర్ ఫోర్ ఎసెన్షియల్ టు ప్రాక్టీస్ థింగ్స్ ఇన్ ఆర్డర్ దాట్ విల్ బి ఏబుల్ టు రిమూవ్ డెల్యూషన్ ఫ్రమ్ అస్.
1: ఈ భ్రమనే మోహము, మోహమని పిలువబడుతూ వచ్చింది.
0: దిస్ డెల్యూషన్ ఇస్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ ఇన్ఫాచ్యుయేషన్.
1: ఈ మోహము కేవలము గుణములు చే సంభవించినటువంటిది.
0: దిస్ ఇన్ఫాచ్యుయేషన్ అక్కర్స్ ఆన్ అకౌంట్ ఆఫ్ గుణాస్, క్వాలిటీ.
1: గుణములు కల్పితమైనటువంటివి.
0: గుణాస్ అండ్ క్వాలిటీస్ ఆర్ ఆల్ క్రియేటెడ్ వన్స్, ఆర్టిఫిషియల్.
1: స్వప్రదృశ్యం వంటి ఈ జగత్తును చూచి కొన్ని విధమైన భయభ్రాంతులు ఏర్పడుతూ వస్తుంటాయి.
0: వీ ఫీల్ ఫ్రైటెండ్ బై సీయింగ్ అట్ ద వరల్డ్ విచ్ ఈస్ ఓన్లీ ఏ సంథింగ్ లైక్ ఈ
1: వైండ్ దృశ్య కల్పితమైనటువంటివి.
0: ఆల్ దీస్ ఆర్ ఆల్ క్రియేటెడ్ వన్స్ అన్ అకౌంట్ ఆఫ్ అవర్ ఓన్
1: విశ్వం దర్పణ దృశ్యమాన నగరి అన్నారు. కేవలం ఈ విశ్వమంతా కూడాను అద్దములో చూచినటువంటి ప్రతిబింబముగా కనిపిస్తున్నాయి.
0: ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ సంథింగ్ లైక్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ ఎన్ ఇమేజ్ ఇన్ ఎ మిర్రర్.
1: అద్దములో కనిపించుచున్నవి కానీ అద్దమునకు సంబంధము లేదు.
0: వి హావ్ బీన్ ఏబుల్ టు గెట్ ది రిఫ్లెక్షన్ ఇన్ ద మిర్రర్ బట్ దట్ హాస్ నథింగ్ టు డూ విత్ ద మిర్రర్.
1: నేత్రమునకు గోచరించుచున్నవి కానీ ఇవి నేత్రములతో ఏమాత్రం కూడాను సంబంధం లేదు.
0: దే ఆర్ సీన్ బై ది ఐ but they have nothing to do with
1: it. Ellappudu kudunu sakshibhutamai untuntai.
0: Eyes always remain as witness.
1: Samasta drushyamunu kudunu netramulu chudagalugutunnavi.
0: Eyes have been able to see all the sights in the creation.
1: Kaani netramulu netramulanu chudalekapochunnavi.
0: But I cannot see itself.
1: Itti andhatvamunu nirmoolamu gavinchi divyatvamunu praaptimpajesi అనుగ్రహంతో ఆనందాన్ని అందింపచేసినటువంటిది ఈ భగవద్గీత.
0: భగవద్గీత ఈజ్ వన్ విచ్ హ్యాస్ రిమూవ్డ్ దిస్ కైండ్ ఆఫ్ బ్లైండ్నెస్ and which has conferred a divine sight and which has been able to give that divine experience.
1: ee naadu bhagavad geeta yokka pracharamulu prabodhamulu viriviga periginavi.
0: These days the teachings and the preachings of bhagavad geeta have grown.
1: aneka vidhamaina gnana yagyamulu bhagavad geeta saptahamulu kudanu viriviga periginavi.
0: The gnana yagna saptahas reading for a week, all these things have grown enormously.
1: Aithe ivi kramakramena bhramalato kudinatundi manavuni marinta bhramalaku cherchi vaani brashtuni gavinchutunnavi.
0: But what they are doing is they are putting the man to a greater sense of ruin and destruction because they are increasing the delusion by a wrong explanation.
1: Karanam emanaga pavitramainatundi geeta saramulandunnatundi yadarthamunu vaaru bodhinchatam ledu.
0: The reason is that they have not been able to expound the correct truth as shlokamulu
1: kantastamu gavinchatamu,
0: memorizing the shlokas,
1: parayanamulu salpatamu,
0: performing parayanas,
1: uchcharinchatamu,
0: simply chanting them.
1: Idi kevalamu oka ground phone plate vale manam anubhavistunnam.
0: All these things are done mechanically like a gramophone plate.
1: Idi sariyaina phalathamunu manam chekurchadu.
0: This can never get us the real good benefit.
1: కనుక మనం ఆచరణీయందు ఒక్కటైనా మనం ఆచరణీయందుంచి దీని సరైన ఆనందాన్ని మనం అనుభవించుటకు ప్రయత్నించాలి.
0: We have to make an effort to practice at least one and thus experience the real glory and joy.
1: గీతయందున్నటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క సూక్తిని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: We have to make an effort to recognize the real meaning contained in Gita.
1: అర్జునుని నిమిత్త మాత్రంగా పెట్టుకుని బోధించినట్టుగా తానే చెప్పాడు.
0: Krishna himself has said that Arjuna is kept only as
1: nimitta matram bhav savya sachi. O savya sachi, ninnu nimittanga pettukunnanu ee bhagavad geeta jagattunike sambandhinchinatundi neeku matrame kaadu.
0: O Arjuna, I am keeping you only as an excuse or as an instrument, but it is meant for the entire world, not for you alone.
1: నేను సర్వ జీవులు ఎందుకుడను ఆత్మస్వరూపుడై ఉన్నాను.
0: I am existing in the form of Atma in all beings.
1: నీవు వేరు నేను వేరు కాదు.
0: Yourself and myself, we are not different.
1: రాగ ద్వేషముల చే కూడటం చేత ఈ యథార్థమైనటువంటి స్వస్వరూపాన్ని నీవు మర్చిపోతున్నావు, చూడలేకపోతున్నావు.
0: Because you are having attachment and hatred, you have not been able to know your own real self, రియల్ నేచర్.
1: మబ్బుల చే కప్పబడినటువంటి యొక్క సూర్యుడు మనకు కనిపించకపోయినంత మాత్రం సూర్యుడు లేడని భావించరాదు.
0: జస్ట్ బికాస్ సన్ కవర్డ్ బై ది క్లౌడ్స్ కెనాట్ బి సీన్, యూ కెనాట్ డినై ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సన్ హింసెల్ఫ్.
1: కనుక నీవు సత్యాన్ని గుర్తించుకోలేకపోయినంత మాత్రం సత్యము లేదని నీవు ఏమాత్రం కూడా వాదించటకు మంచిది కాదు.
0: జస్ట్ బికాస్ యూ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ ది ట్రూత్, ఆర్గ్యూయింగ్ దట్ దేర్ ఇస్ నో ట్రూత్ ఈజ్ నాట్ ప్రాపర్ అర్జున.
1: తనను తాను గుర్తించుకుంటే తానే బ్రహ్మ అయిపోతాడు.
0: ఇఫ్ వన్ రికగ్నైజెస్ వన్ సెల్ఫ్, వన్ బికమ్స్ బ్రహ్మ హింసెల్ఫ్.
1: తాను తానుగా నిలచడమే భగవద్గీత యొక్క సారం.
0: ది ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత ఇస్ టు టీచ్ వన్ టు రిమైన్ వన్.
1: తాను జీవుడు, కృష్ణుడు దేవుడు అనేటువంటి యొక్క విభాగము మనం చేయరాదు.
0: దట్ కైండ్ ఆఫ్ డిఫరెన్స్ దట్ ద అర్జున ఇస్ ఎ ఇండివిజువల్ సోల్.
1: ఈ భిన్నత్వంలోనే మనకు భయభ్రాంతులు చేకూరుతాయి.
0: When you have that kind of difference, you are full of fear.
1: దీనిని ఏకత్వం గావించుకునేటువంటి తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి.
0: We have to understand the principle which unifies the individual soul with the supreme soul.
1: ఇది కేవలము ధర్మశాసనము.
0: This is the law of dharma.
1: భగవద్గీత ధర్మశాస్త్రము.
0: భగవద్గీత is ధర్మశాస్త్ర.
1: కారణమేమనగా ధర్మాన్ని నిలబెట్టే నిమిత్తమే నేను అవతరిస్తున్నానని చెప్పాడు.
0: The reason is Krishna has declared for establishing
1: dharma chinchino akkadanta kuda nenu avataristhuntanu annadu.
0: Wherever dharma declines, I am born there, he has said.
1: Dharma managa emiti?
0: What do you understand by dharma?
1: Manavuni yokka kartavyanni gurtinchi vartinchetuvantide dharmamu.
0: Dharma refers to performing the duties of man by recognizing
1: dharma. Manavuni yokka jeevitham vantidi, pranam vantidi.
0: Man has to treat dharma as his very life breath.
1: Chakkaraku teepi ettido, pushpamunaku sugandham ettido, manavunaku preeti aneetundi attidi.
0: For sugar, sweetness, and for flower, the flavor, in the same way for man, ఇట్ ఈస్ ధర్మ.
1: ఈ ప్రీతి నీతి నీతి నిజాయితీతో కూడినటువంటిదే ఉండాలి.
0: దిస్ కైండ్ ఆఫ్ లవ్ మస్ట్ బి అసోసియేటెడ్ విత్ ట్రూత్ అండ్ మొరాలిటీ.
1: కనుక ధర్మాన్ని గుర్తించుకునే నిమిత్తమే మనము ఈ ధర్మమును ప్రవేశపెట్టాలి.
0: టు అండర్స్టాండ్ ది రియల్ మీనింగ్ ఆఫ్ ధర్మ యూ హావ్ టు ప్రాక్టీస్ ధర్మ.
1: ధర్మాన్ని బోధించటము, ధనాన్ని ఆశించటము, పొత్తు కుదురుతుందా?
0: కెన్ దెర్ బి ఎ రికన్సిలియేషన్ వెన్ యూ ప్రీచ్ ధర్మ అండ్ వెన్ యూ ఆస్పైరింగ్ ఫర్ మనీ?
1: ధనముతో కొనేటువంటిది కాదు ధర్మము.
0: యూ కెనాట్ బాయ్ ధర్మ త్రూ మనీ.
1: హృదయముతో కొనవలసినటువంటిది.
0: యూ హ్యావ్ టు బాయ్ ఇట్ త్రూ యువర్ హార్ట్.
1: ఈనాడు ఈ భగవద్గీత ప్రచారములన్నీ కూడా కొన్ని వ్యాపార రంగములుగా తయారవుతున్నవి.
0: ఆల్ ది ప్రీచింగ్స్ ఆఫ్ భగవద్గీత హ్యావ్ బీన్ కన్వర్టెడ్ ఇంటూ ఎ టైప్ ఆఫ్ బిజినెస్ దీస్ డేస్.
1: ఈ విధమైనటువంటి మార్గం ఏనాటికి కూడాను వ్యక్తులకు కానీ ప్రొక్కలకు కానీ సుక్తులకు కానీ ఈ సరైనటువంటి మార్గం కాదు.
0: ఫర్ ఇండివిజువల్స్, ఫర్ ద ప్రీచర్స్ ఆర్ ఫర్ ద లిజనర్స్ దిస్ కెన్ నెవర్ డూ ఎనీ గుడ్ ఎనీ డే.
1: మానవత్వం ఉన్నటువంటి భ్రమతత్వం అనేటువంటి దాన్ని మనం చక్కగా విచారణ చేయడానికి ప్రయత్నించాలి.
0: వీ హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు అనలైజ్ అండ్ అండర్స్టాండ్ ద డెల్యూషన్ యాజ్ ఇట్ ఎగ్జిస్ట్ ఇన్ మ్యాన్.
1: పుట్టినది మొదలుకొని గిట్టునంత వరకు కూడా భ్రమలతోనే మనం జీవిస్తున్నాము.
0: వీ హావ్ బీన్ స్పెండింగ్ అవర్ ఎంటైర్ లైఫ్ ఫ్రమ్ బర్త్ టు డెత్ విత్ ఫుల్ ఆఫ్
1: ఈ భ్రమనే మాయా అని చెప్తూ వచ్చాం.
0: దిస్ డెల్యూషన్ ఈజ్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ మాయా.
1: కనుకనే బ్రతుకులన్నీ మాయా.
0: దట్ ఈస్ వై ది ఎంటైర్ లైఫ్ ఈజ్ మాయా.
1: భవబంధములు మాయా.
0: ఆల్ ది కనెక్షన్స్ అండ్ బాండింగ్
1: సంసారం అది మాయా.
0: ఫ్యామిలీ లైఫ్ ఇట్సెల్ఫ్ ఇస్ మాయా.
1: సావు మాయా.
0: డెత్ ఇస్ మాయా.
1: మాయ బ్రతుకుకింత మాయలో పడనేల.
0: ఫర్ ద సేక్ ఆఫ్ దిస్ మాయా వై ఎంటర్ ఇన్ టు మాయా అగైన్?
1: మాయ బ్రతుకునకి మాయలో పడుతున్నాం మనము.
0: ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ట్రాన్సియంట్ లైఫ్ మాయా లైఫ్.
1: మాయను నిర్మూలన చేసి మాధవత్వాన్ని చేర్చుకునే నిమిత్తం ఏర్పడినటువంటిదే ఈ భగవద్గీత.
0: భగవద్గీత హాస్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఇన్ ఆర్డర్ టు డిస్ట్రాయ్ మాయా అండ్ టేక్ యూ టు ది ప్రిన్సిపల్ ఆఫ్
1: మానవుడు. మానవుడిగా బ్రతికి
0: మ్యాన్ లివింగ్ యాజ్ మ్యాన్
1: మాధవత్వంగా మారేటువంటిదే వేదాంతం యొక్క సారము.
0: ది ఎసెన్స్ ఆఫ్ వేదాంత ఈజ్ టు మేక్ మ్యాన్ లివ్ యాజ్ మ్యాన్ అండ్ రీచ్
1: తరతరముల నుండి కూడాను ఈ భగవద్గీత పారాయణం చేసేటువంటి వారు కోటానుకోటగలరు.
0: ఫ్రమ్ టైమ్స్ ఇమ్మెమోరియల్ దేర్ ఆర్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ హూ హావ్ బీన్ రీడింగ్ భగవద్గీత.
1: కానీ దీని యొక్క సత్యాన్ని ఎంతవరకు గుర్తించారు?
0: బట్ టు వాట్ ఎక్స్టెంట్ హ్యావ్ దే అండర్స్టూడ్ ది మీనింగ్?
1: గుర్తించకుండా పోవడం కారణమేమిటి?
0: వాట్ ఈస్ ద రీజన్ యాజ్ టు వై దే హావ్ నాట్ అండర్స్టూడ్?
1: మనం ఏ విధంగా దీనిని అనుభవించాలో ఆ విధంగా అనుభవించక దానిని విరుద్ధమైన మార్గంలో అనుభవించడం చేతనే దాని యొక్క నిజ ఆనందాన్ని మనం అనుభవించలేకపోతున్నాం.
0: వెన్ వీఆర్ ప్రాక్టీసింగ్ ఇట్ నాట్ ద వే దట్ ఇట్ షుడ్ బి ప్రాక్టీస్డ్ అండ్ లివ్డ్ బట్ ఇన్ ది ఆపోజిట్ వే హౌ కెన్ వీ అండర్స్టాండ్ ద రియల్ మీనింగ్ అండ్ ఎంజాయ్?
1: ఆనందమును అనుభవించలేకపోవటమే కాకుండా దుఃఖాన్ని అనుభవిస్తున్నాము.
0: నాట్ మియర్లీ ఆర్ వీ మిస్సింగ్ జాయ్ బట్ వీఆర్ ఆల్సో సఫరింగ్ సారో.
1: కారణమేమిటి? భగవద్గీత పారాయణం చేయటం వల్ల దుఃఖం ప్రాప్తిస్తుందా?
0: ఫర్ డూయింగ్ పారాయణ అండ్ చాంటింగ్ ఆఫ్ భగవద్గీత కెన్ దర్ బి సారో? వాట్ ఈస్ ది రీజన్?
1: పారాయణం చేయవలసినటువంటిది కాదు గనుకనే దుఃఖం మనకు ప్రాప్తిస్తుండాలి.
0: దిస్ ఈస్ నాట్ టెక్స్ట్ విచ్ విల్ హావ్ టు బి మియర్లీ చాంటెడ్ దేర్ ఫోర్ యు ఆర్ గెటింగ్ సారో.
1: ఆచరణ రూపమైనటువంటి గ్రంథం భగవద్గీత.
0: భగవద్గీత ఈజ్ మెంట్ ఫార్ ప్రాక్టీసింగ్ ఇట్.
1: అంతరాత్మతో కూడినటువంటి గీత భగవద్గీత.
0: భగవద్గీత ఈజ్ ఫుల్ ఆఫ్ ఇన్నర్ మీనింగ్ అండ్
1: సిగ్నిఫికెన్స్. పరతత్వంతో కూడినటువంటిది భగవద్గీత.
0: ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ పరతత్వ ద ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్.
1: అమృతమైన నువ్వు.
0: యు ఆర్ ఇమ్మార్టల్.
1: మనం కంఠమునందు పోసుకున్నప్పుడే దీనికి తగినటువంటి ఫలితం అందిస్తుంది. కానీ అమృతము అమృతమని ముక్కులో పోసుకుంటే ప్రాణం తీస్తుంది.
0: బై టెలింగ్ దట్ ఇట్ ఇస్ నెక్టార్ if you put it in your mouth and swallow then it gives you immortality but instead if you put it in your nose then it can only cause you confusion and give you trouble.
1: Isha avasyam idam sarvam ishvara sarvabhutanam tanayende ee yokka ishvaratvam unnadaneetti satyanni nijamga bhagavadgita bodhinchinappudu deenini పూర్తిగా విశ్వసించినటువంటి వాడైతే భగవంతుడు వేరే ఉన్నాడనేటువంటి ఒక భావము ఇతనిలో ఏమాత్రం కూడా ఆవిర్భవించదు.
0: వెన్ భగవద్గీత ఈజ్ టీచింగ్ దట్ ఈశ్వర ఈజ్ ద రెసిడెంట్ ఆఫ్ యువర్ హార్ట్ ఇఫ్ యూ ఫర్మ్లీ బిలీవ్ ఇట్ వై డూ యూ సర్చ్ ఫర్ గాడ్ ఎల్స్వేర్?
1: కనుక తన యొక్క ఆత్మతత్వమునే కృష్ణునిగా భావించుకుని తన హృదయమునే బృందావనముగా విశ్వసించుకుని తన భావములనే గోపికలుగా తాను అలంకరించుకుని ఇందులో తన యొక్క ఆనందమును అనుభవించడానికి ప్రయత్నించటమే నిజమైనటువంటి యొక్క సారం.
0: The real essence and the correct way of enjoying Bhagavad Gita is, you have to consider your Atma as Krishna, and you have to consider your heart as Vrindavana, and you have to consider your thoughts as Gopika.
1: Sarvula yandu daivam unnadaneetundi satyanni gurtinchinatundi vyakti,
0: the person who has recognized that God dwells in every heart,
1: tana savishayam vacheteppatiki ee yokka vishwasamnu kolipothunnadu.
0: But when the matter comes to his own personal interest, he is losing the faith in
1: him. Parulaku bodhinche samayamunandu matramu ivi chaala patuttumga balamainatuntiga uchcharistu untamu.
0: When we are teaching it for others, with a lot of firmness and conviction we go on teaching.
1: Tanaku okati parulaku marokatiga undatam cheta idi bhinnamuga kanipistundi.
0: If it is one thing for him and a different thing for others, there will be that kind of
1: tanu veruga daivam veruga bhavinchinatundi vyaktike itti పిచ్చి భావములు ఉద్భవిస్తుంటాయి.
0: దిస్ కైండ్ ఆఫ్ రాంగ్ ఐడియా ఆఫ్ గెటింగ్ టు ది హెడ్ ఆఫ్ ఎ పర్సన్ హూ కన్సిడర్స్ హిమ్సెల్ఫ్ అస్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్.
1: మొట్టమొదట కౌరవుల చేత తండ్రిని కలిగించి ఈ విధమైన యొక్క ప్రమాదం తప్పించమని కోరినటువంటి వాడు కూడాను అర్జునుడే.
0: ఇట్ వాజ్ అర్జున హూ ప్రేడ్ టు కృష్ణ టు గో ఆన్ ఎ మిషన్ అండ్ సీ దట్ దిస్ వార్ ఈజ్ అవాయిడెడ్.
1: యుద్ధం అనగా సామాన్యం కాదు.
0: వార్ ఈజ్ నాట్
1: ఎందరో నిరపరాధులు మృతి నొందుతారు.
0: సో మెనీ ఇన్నోసెంట్ పీపుల్ లూజ్ దర్ లైఫ్.
1: కనుక అనేక విధములైనటువంటి వంశములు క్షీణిస్తాయి.
0: ఎ నంబర్ ఆఫ్ పీపుల్ డై అండ్ ది వెరీ
1: వర్ణ సంక్రమణ ఏర్పడుతుంది.
0: దెర్ బి ప్రాబ్లమ్స్.
1: కనుక కృష్ణ ఈ యుద్ధమును తప్పించి లోకక్షేమాన్ని చేకూర్చమని ప్రార్థించినాడు అర్జునుడు.
0: అర్జున టేకింగ్ ఇన్ టు అకౌంట్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ ఆఫ్ వార్ ప్రేయర్ టు కృష్ణ, కృష్ణ please save us from this particular war.
1: Arjuna yokka ichchanu puraskarinchukoni kauravul daggariki rayabaranga vellaadu Krishnudu.
0: It is on account of this prayer from Arjuna Krishna went on a mission to Kauravas.
1: Kani Krishnudu kudanu ee vidhamaina pramadamunu dappinchalaneetu uddeshamto aneka vidhamulaga kudanu taanu sandhiki prayatninchadu.
0: In order to avoid war, Krishna also tried his best in a number of ways with Kaurava.
1: Kani kattakalapatiki dushtulainatunti yokka durmargulainatunti yokka dushtulu Duryodhana dushyasanaadulu deenini angikarinchaledu.
0: The wicked ones Duryodhana, Dushyasana and the others, they never agreed for this kind of
1: idi angikarinchaledani Krishnudu vachi tirigi Arjunato cheppinappudu andani draaksha pulladi annattuga appudu Arjunudu tirigi marchukuntunnadu bhavanni.
0: When Krishna came back and told Arjuna that he could not succeed in his mission, Arjuna changed his views, thinking that the grapes which you cannot get are
1: anaga vyaktulu yokka bhavamulu avasaramaithe oka margamunu anubhavistayi avasaramu teerite maroka margaanni anusaristayi.
0: The feelings of individual go on changing depending upon what is convenient for them.
1: Varu angikarinchiye undina taanu entaro aanandinchindeetunte vaadu.
0: If only Krishna had succeeded in his mission, Arjuna would have been extremely happy.
1: Kauravulu deenini angikarinchalaneetundi vishayam Arjunu kudanu telusunu.
0: Arjuna also knew that Kauravas would not agree for the proposal.
1: Ee Krishnudu velikku vachinappudu Arjunudu cheptunnadu.
0: When Krishna returned from his mission, Arjuna told him thus.
1: Kalakootamuna amrutamu sujimpavila భయగదావాగ్నిలో మల్లె పువ్వుల వెదజల్లు లీల ముష్కరు నిమ్రోల హితోక్తులు మేల గుణజాల ఏల ఈ సంధి మాటలిక గోపాల.
0: ఓ గోపాల, వై అండర్ టేక్ దిస్ పర్టికులర్ థింగ్ అగెయిన్? ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు గెట్ పాయిజన్ ఇన్ నెక్టర్. దిస్ ఈస్ ఏ పర్టికులర్ లీల ఆఫ్ యువర్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు సక్సెడ్ ఇన్ దిస్. Let us not try in this mission.
1: Kuracha buddhula kauravulara mara toragi mana pottu kottura.
0: Those narrow minded people, will they agree for our proposal?
1: Yuddhamu siddhamanaka kala haranamikriyela.
0: Why should we waste time without making preparations for the war?
1: Ee kala haranam chesindi evaru Arjunudu kada?
0: Is it not Arjuna who has indulged in this delay tactic?
1: Tana paachikalu chellaledani తాను యుద్ధమునకు సిద్ధం కామ్మని తిరిగి కృష్ణుణ్ణి పురికొల్పుతూ వచ్చాడు.
0: యాజ్ హీ డిడ్ నాట్ సక్సీడ్ ఇన్ హిస్ ఐడియా, హీ బిగాన్ మేకింగ్ కృష్ణ, ఎగ్జార్టింగ్ కృష్ణ ఫర్ ద వార్.
1: దీని యొక్క అంతరార్థం ఏమనగా ప్రతి జీవుల యొక్క స్వభావములు ఈ పరిస్థితినే పొందుతూ ఉంటాయి.
0: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ దిస్ ఇస్ ది స్టేట్ ఆఫ్ అఫైర్స్ విత్ ఎవ్రీ ఇండివిజువల్ హ్యూమన్ బీయింగ్.
1: తన యొక్క స్వార్థము స్వప్రయోజన నిమిత్తమై అనేక విధమైనటువంటి యొక్క ప్రయత్నములు సలుపుతారు.
0: ఫర్ ది సేక్ ఆఫ్ దేర్ ఓన్ సెల్ఫిష్ ఎండ్స్ దేట్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్.
1: అవి జయించినా ఇది నా యొక్క శక్తి సామర్థ్యములు అంటారు.
0: ఇఫ్ దే సక్సీడ్ ఇన్ దేర్ ఎఫర్ట్స్ దే థింక్ ఇట్ ఇస్ ఆల్ మై ఎఫర్ట్.
1: అవి విఫలమాయనా ఇది కేవలము దైవానుగ్రహం లేదు అంటారు.
0: ఇఫ్ దే ఆర్ అన్సక్సెస్ఫుల్ దే సే దేర్ ఇస్ నో గాడ్స్ గ్రేస్ ఆన్ మీ.
1: కానీ జయించినటువంటి దానికి ఇది దైవానుగ్రహం అని చెప్పగలడా? చెప్పడు.
0: వెన్ వన్ ఇస్ విక్టోరియస్ డస్ వన్ సే దట్ ఇట్ ఇస్ అన్ అకౌంట్ ఆఫ్ ది గ్రేస్.
1: ఈ మానవత్వంలో ఇట్టి సంకుచితమైనటువంటి యొక్క భావములు ఉండటం చేతనే ఈ విశాలమైనటువంటి యొక్క తత్వాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
0: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సచ్ నారో మైండెడ్నెస్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ మ్యాన్ హి హస్ నాట్ బీన్ ఏబుల్ టు అండర్స్టాండ్ ది రియల్ మీనింగ్ ఆఫ్ ది స్పిరిచువల్.
1: కనుక ప్రతి విషయమును కూడాను మనం భగవద్ విషయంగా వచ్చినప్పుడు విశాలముగా విశాలముగా విశాలముగా విచారించాలి.
0: ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ దెన్ వీల్ హావ్ టు థింక్ ఇట్ థింక్ ఎవ్రీథింగ్ ఇన్ అ బ్రాడ్ వే.
1: ఇది ఎక్స్పాన్షన్ లవ్ అన్నారు.
0: దిస్ ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎక్స్పాన్షన్ లవ్.
1: క్రమక్రమేణా దానిని సంకుచితమైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టడం చేత ఇది కేవలము కంట్రాక్షన్ లవ్ అన్నారు.
0: ఇఫ్ యు గో ఆన్ బ్రింగింగ్ నారోవర్ నారోవర్ దిస్ విల్ బి డిస్క్రైబ్డ్ యాజ్ కంట్రాక్షన్ లవ్.
1: కనుక ఈనాడు ప్రాపంచిక సంబంధమైన విషయం ఏంటనేను మనం విశాలమైన భావం అభివృద్ధి పరుచుకుంటున్నామే కానీ దైవ సంబంధమైన విషయంలో వచ్చేటప్పటికీ చాలా సంకుచితమైనటువంటి మార్గంలో సంకుచితమైన భావం పెంచుకుంటూ వస్తున్నాము.
0: టుడే అట్లీస్ట్ విత్ రెఫరెన్స్ టు ద వరల్డ్ వీ మే బి హ్యావింగ్ ఎ లిటిల్ బ్రాడ్ మైండెడ్నెస్ బట్ వెన్ ఇట్ కమ్స్ టు మ్యాటర్ ఆఫ్ గాడ్ వీఆర్ బికమింగ్ నారోవర్ ఇన్ అవర్ ఓన్ థింకింగ్.
1: ప్రేక్షకుల యొక్క అపేక్షను గుర్తించి ప్రబోధన సలుపుతున్నారే కానీ ఇది సత్యమైనటువంటి యొక్క సత్యము అనేటువంటి యొక్క భావంతో ప్రబోధన సలిపేటువంటి వారు చాలా తక్కువ.
0: దోస్ పీపుల్ హు ఆర్ అండర్టేకింగ్ ఎక్స్పౌండింగ్ అండ్ ప్రీచింగ్ ఆఫ్ భగవద్గీత ఆర్ ఎక్స్ప్లెయినింగ్ ది థింగ్స్ టు సూట్ టు ద ఆడియన్స్ దే ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు టెల్ ద ట్రూత్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ లిటిల్ బిటర్ ఫర్ ద ఆడియన్స్.
1: ప్రజలను ఉల్లాసపరిచి వారిని ఉత్తేజపరిచి వారిని ఆకర్షించుకునేటువంటి యొక్క విధానమునకు ప్రయత్నిస్తున్నారు.
0: ఆల్ దేర్ ఎఫర్ట్స్ ఆర్ టు అర్న్ ది అప్రిసియేషన్ ఆఫ్ ది పీపుల్ అండ్ గెట్ దెమ్ క్లోజర్ అండ్ నియర్.
1: ఇది కేవలం మరింత భ్రమల్లో చిక్కించి వారిని భ్రమల్లో బద్దులు చేస్తున్నారు.
0: ది రిజల్ట్ ఆఫ్ దిస్ ఈజ్ దే విల్ మేక్ దెమ్ ఫర్దర్ ఎంటాంగిల్డ్ ఇన్ డెల్యూజన్.
1: పెద్దల వాక్యములను శిరసావహించి వారి సత్యములనే విశ్వసిస్తున్నారు ప్రేక్షకులు.
0: ది లిజనర్ దే థింక్ దట్ దిస్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ది గ్రేట్ పీపుల్ ది పీపుల్ హు ఆర్ నాలెడ్జబుల్ దే టేక్ దెమ్ అస్ ట్రూత్.
1: ఇది సరి అయినటువంటి బోధలు కావు.
0: దీస్ ఆర్ నాట్ కరెక్ట్ టైప్ ఆఫ్ టీచింగ్.
1: మనము చేయవలసినటువంటి ప్రచారములు కాదు ఆచారములు.
0: ఇట్ ఈస్ నాట్ ది టీచింగ్ అండ్ ప్రీచింగ్ విచ్ విల్ హావ్ టు డూ వాట్ వీ హావ్ టు డూ ఈజ్ టు
1: మనము చేసి చూపించేటువంటి విధానంలో మనం ప్రయత్నించాలి.
0: వీ హావ్ టు టేక్ అప్ ది పాత్ ఆఫ్ ప్రాక్టీసింగ్ అండ్ ప్రీచింగ్.
1: చెప్పిన విషయములు మనం చేయలేకుండా పోయినా విశ్వాసము మనం కోల్పోతాం.
0: ఇఫ్ వీ డోంట్ ప్రాక్టీస్ వాట్ వీ టీచ్ వీ లూజ్ ది ట్రస్ట్ అండ్ ది ఫెయిత్ ఆఫ్ అదర్స్ ఇన్ అస్.
1: ఈనాడు ఆచరణ రూపమైన ప్రచారములు అత్యవసరము.
0: ఇట్ ఈస్ ఎసెన్షియల్ దిస్ డేస్ టు ప్రీచ్ ఆఫ్టర్ ప్రాక్టీసింగ్ దెమ్.
1: ఒక్కొక్క దినమునకు ఎన్నో లక్షలు భగవద్గీతలు ప్రింట్ అవుతున్నాయి.
0: లాక్స్ కాపీస్ ఆఫ్ భగవద్గీత ఆర్ ప్రింటెడ్.
1: ప్రతి విదేశీయుడు కూడా భగవద్గీతను ఉచ్చరిస్తున్నాడు, దానిని పారాయణం చేస్తున్నారు.
0: ఎవ్రీ ఫారినర్ దిస్ డేస్ ఈజ్ చాంటింగ్ భగవద్గీత.
1: కానీ మానసిక పరివర్తన ఏమాత్రం కూడా కలగటం లేదు.
0: బట్ దేర్ ఇస్ నో మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ అట్ ఆల్.
1: ఈ మానసిక పరివర్తనకు మొట్టమొదటి భౌతిక పరివర్తన రావాలి.
0: ఫర్ మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ దేర్ ఇస్ ఎ నీడ్ ఫర్ ఎక్స్టర్నల్ ట్రాన్స్ఫర్మేషన్.
1: మనిషి అనగా మనసే.
0: మ్యాన్ ఎసెన్షియలీ మీన్స్
1: మనసు అనగా తలంపులే.
0: మైండ్ మీన్స్ థాట్స్.
1: తలంపులు అనగా మన యొక్క నిత్య చర్యలే.
0: థాట్స్ రెఫర్ టు అవర్ డైలీ బిహేవియర్ అండ్ ప్రాక్టీస్.
1: ఏటా వాటా మనిషి అనగా మన చర్యలే.
0: The sum and substance of this is man refers to
1: motta motta mana nadavadikini mana sarididukovali.
0: In the first place we have to change and make our own behavior.
1: Ee nadavadikini mana sarididukunte deenini anusaristundi manasu.
0: If we change our conduct and behavior into good, అవర్ మైండ్ విల్
1: ఈ మానసిక పరివర్తన చేత ఆధ్యాత్మిక పరివర్తన కూడా నువ్వు సంభవిస్తుంది.
0: వన్స్ దెర్ ఈస్ ఎ మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్, స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆల్సో కెన్ కమ్.
1: కనుక మన బాహ్య సంబంధమైనటువంటి నడతలే మన యొక్క నడవడికలను సరైన మార్గంలో పరివర్తన గావించుకోకుండా పోయినప్పుడు ఇంకా మానసిక పరివర్తన ఏ రీతిగా సంభవిస్తుంది?
0: మెంటల్ థింకింగ్.
1: కానీ భగవద్గీతలోని అర్జునుడు ఆ విధంగా చేయలేదు.
0: బట్ అర్జున ఇన్ భగవద్గీత డిడ్ నాట్ డూ దిస్.
1: కరిష్యే వచనం తవా, స్వామి మీ ఆజ్ఞను శిరసావహించి నేను చెప్పినట్టుగా చేస్తానన్నాడు.
0: హీ టోల్డ్, స్వామి ఐ విల్ ఇంప్లిసిట్లీ క్యారీ అవుట్ యువర్ కమాండ్.
1: ఈ విశ్వాసమును పురస్కరించుకునియే కృష్ణుడు చక్కగా కొన్ని గ్లూకోసు కాల్షియం ఇంజెక్షన్లు ఇచ్చినట్టుగా ఈ ధైర్యమును బోధించి దీనత్వమును దూరం చేసి వీరత్వాన్ని అభివృద్ధిపరచి తన కర్తవ్యాన్ని ఆచరింపజేశాడు.
0: ఇట్ ఈస్ ఆఫ్టర్ లిజనింగ్ సచ్ ఎ ప్రేయర్ హీ గేవ్ ఆల్ ద ఎన్కరేజ్మెంట్, మేడ్ అర్జున ఏ హీరో అండ్ మేడ్ హిమ్ ప్రాక్టీస్, మేడ్ హిమ్ విక్టోరియస్ అండ్ గ్లోరియస్.
1: కర్తవ్యం యోగముచ్యతే. ఈ కర్తవ్యమే నిజమైన మన యోగము.
0: ద రియల్ యోగ ఈస్ డిశ్చార్జింగ్ అవర్ డ్యూటీస్.
1: కర్తవ్యాన్ని విస్మరించినటువంటి వాడికి రోగము.
0: ద వన్ హూ గివ్స్ అప్ హిస్ డ్యూటీస్ హీ కెన్ ఓన్లీ గెట్ డిసీజ్.
1: కనుక భగవంతుణ్ణి తమ హృదయ స్థాయిలో ప్రతిష్ఠించుకోవాలి.
0: యు హావ్ టు ఎస్టాబ్లిష్ గాడ్ ఇన్ యువర్ హార్ట్.
1: ప్రతి ఒక్కటి కూడా నువ్వు తన యొక్క ప్రబోధన చేతనే జరుగుతున్నవనేటువంటి యొక్క విశ్వాసాన్ని పెంచుకోవాలి.
0: యు హావ్ టు డెవలప్ ది ఫెయిత్ దట్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ by his will and by his own.
1: ఇది నిజమైనటువంటి సారథ్యము.
0: దిస్ ఈస్ రియల్ చారియటర్షిప్.
1: పార్థ సారథ్యం అనగా ఏమిటి? పార్థుడనగా పృథ్వీపుత్రుడు, మానవుడే.
0: పార్థ రెఫర్స్ టు ద సన్ ఆఫ్ అర్త్, పృథ్వీపుత్ర.
1: పార్థ అనగా అర్జునుడు కాదు, పార్థుడనగా పృథ్వీపుత్రుడు.
0: పార్థ డజంట్ రెఫర్ అండ్ ఎక్స్క్లూజివ్ టు అర్జున.
1: కాబట్టి అందరూ కూడాను పృథ్వీపుత్రులే.
0: ఆల్ ఆఫ్ us are the sons of the mother.
1: కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడాను తాను సారథి.
0: ఫర్ ఎవ్రీ ఇండివిజువల్ హీ ఇస్ సారథి.
1: కనుక నా యొక్క జీవితమునకి ఈ యొక్క సారథిత్వాన్ని వహించాలని ప్రార్థించాలి.
0: వీ హావ్ టు దేర్ఫోర్ ప్రే దట్ టు మై లైఫ్ యూ ప్లీజ్ బికమ్ చారిటీ.
1: అప్పుడే నీ ఒక పనిముట్టుగా తయారవుతావు.
0: దెన్ ఓన్లీ వీ కెన్ బికమ్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ హిస్.
1: ఈ పనిముట్టిని అనుభవించేటువంటి వాడు కర్తగా తాను నిరూపిస్తాడు.
0: Then he would be able to just even become a doer.
1: కనుక నీ యొక్క ఇచ్చలను, నీ యొక్క భావములను, నీ యొక్క సంకల్పములను, నీ యొక్క దురుద్దేశములను ఇందులో ఏమాత్రం కూడా నువ్వు ప్రవేశపెట్టకూడదు.
0: యూ షుడ్ నాట్ ఇంట్రడ్యూస్ యువర్ ఓన్ ఇండివిజువల్ ఫీలింగ్స్, యువర్ ఓన్ ఇండివిజువల్ థాట్స్ అండ్ యువర్ ఓన్ ఇండివిజువల్ ఐడియాస్ ఇన్ టు దిస్ పర్టికులర్.
1: ఇట్టి ఆజ్ఞను శిరసా వహించాడు అర్జునుడు.
0: Thus Arjuna obeyed the commands of Krishna.
1: అప్పుడే అభయాన్ని ఇచ్చాడు.
0: Then only కృష్ణా గే
1: మన్మనాభవ మద్భక్తో మధ్యాధీమాం నమస్కరి మామే వైశ్యసీ సత్యంతి ప్రతిజానే ప్రయోజనం. ఇప్పుడు నీవు నాకు భక్తుడవు అన్నాడు.
0: యాజ్ యూ హావ్ జస్ట్ యాక్సెప్టెడ్ మీ అన్కండిషనలీ, నౌ యు ఆర్ మై ట్రూ డివోటీ, కృష్ణ డిక్లర్.
1: అనగా ఆజ్ఞను శిరసా వహించటమే ఇది సరి అయినటువంటి యొక్క ప్రమాణం.
0: ద ట్రూ ప్రూఫ్ ఈజ్ ఇంప్లిసిట్
1: ఈనాటి మానవులకు మాట యొక్క విలువ ఏమాత్రము తెలియదు.
0: But today's man doesn't care for the value of his own word.
1: Prema swarupulara maataku kharchu takkuva vilu ekkuva.
0: Embodiments of divine love. For the word the price and the expenditure is less, but it is invaluable.
1: Maata viluva telilenaatundi vaadu manishi viluvu ee reethiga telisukogaladu.
0: A person who does not know the value of his own word, how can
1: he know yokka maatalu kevalam nishwarthamainatundi maatalu.
0: The words of Lord are
1: daivamu edi cheppina edi chuchina edi palikina anni kudunu mee manchi nimittame.
0: Totally selfless they are.
1: What God is everything.
0: Whatever he does, whatever he talks, whatever he tells, everything is only for your own good, good for you.
1: Kanuka ee satyanni manam vishwasinchali.
0: You should firmly believe this truth.
1: Appude ee vidhamainatundi yokka sadhanalu manamu sadhinchadaniki veelavutundi.
0: Then only we will be able to get the charitership of God.
1: తనకు కావలసినది ఈ జగత్తులో ఏమీ లేదు.
0: He doesn't need anything from the world.
1: తాను చేయవలసినది ఈ
0: వరల్డ్. హౌ కెన్
1: దైవం యొక్క మాటలు కేవలం నిస్వార్థమైనటువంటి మాటలు.
0: ద వర్డ్స్ ఆఫ్ లార్డ్ ఆర్
1: దైవం ఏది చెప్పినా ఏది చూచినా ఏది పలికినా అన్ని కూడాను మీ

0: నీవు లేదు.
1: హీ డజంట్ నీడ్ ఎనీథింగ్ ఫ్రమ్ ద వరల్డ్.
0: తాను చేయవలసినది ఈ జగత్ నిమిత్తం ఏమీ లేదు.
1: ఫర్ ద సేక్ ఆఫ్ ది వరల్డ్ హీ వాస్ నథింగ్
0: మాత్రం సర్వము సాధించవచ్చును.
1: హీ కెన్ గెట్ ఎనీథింగ్ బై మియర్ విల్.
0: నమే పాత్రాస్తి కర్తవ్యం త్రిశులేకేషించిన నానవాప్తమవాప్తయ్యం వత్తయే వచకర్మణి. నాకు ఈ త్రిలోకములు ఎందుకు కావలసినది ఏమీ లేదు, నేను చేయవలసింది ఏమీ లేదు, దీనితో నేను అనుభవించవలసింది ఏమీ లేదు, కానీ నేను చేసే ప్రతి కర్మ కూడాను మీ నిమిత్తమై చేస్తున్నాను అనేటువంటి సత్యాన్ని మనం విశ్వసించాలి.
1: వీ హావ్ టు ఫర్మ్లీ బిలీవ్ ది ట్రూత్ వెన్ కృష్ణ సెట్ దట్ ఐ హావ్ నథింగ్ టు డూ, నో డ్యూటీ టు పర్ఫార్మ్ ఇన్ ఆల్ ద త్రీ వరల్డ్స్. ఐ డోంట్ నీడ్ ఎనీథింగ్ అట్ ఆల్, ఐ డూ ఎవ్రీథింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ యూ.
0: భగవద్గీతను చదువుతున్నాము, 700 శ్లోకాలు కంఠస్థం చేసుకున్నాము. ఆ 700 శ్లోకాలు ఏమిటిందో మనకు అర్థం కావటం లేదు.
1: వీఆర్ రీడింగ్ భగవద్గీత, మెమరైజింగ్ 700 శ్లోకాస్, బట్ వీ డోంట్ అండర్స్టాండ్ వాట్ దే కంటెయిన్.
0: ఈ భగవద్గీత యొక్క సంపూర్ణ సారాన్ని మనం గుర్తించాలంటే రెండింటిని మనం ఆధారంగా తీసుకుంటే చాలు.
1: ఇఫ్ యూ వాంట్ టు రియలీ అండర్స్టాండ్ ది కంప్లీట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ భగవద్గీత.
0: కొందరు భక్తిని బోధిస్తున్నారంటారు, కొందరు ధర్మమును బోధిస్తున్నారంటారు, కొందరు కర్మమును బోధిస్తున్నారంటారు, కొందరు మోక్షాన్ని అనుభవిస్తున్నారంటారు.
1: వీ హావ్ టు టేక్ టూ థింగ్స్. సమ్ పీపుల్ సే దట్ ది భగవద్గీత ఇస్ టీచింగ్ భక్తి, సమ్ సే ధర్మ, అండ్ సమ్ సే కర్మ, అండ్ వేరియస్ అదర్ థింగ్స్.
0: ఈ వ్యాఖ్యాతలు వారి వారి తెలివితేటలను పురస్కరించుకుని అనేక విధములుగా దీనిని అభివృద్ధి పరుస్తూ వస్తున్నారు.
1: ఆల్ దీస్ కామెంటేటర్స్ ఇన్ ద లైట్ ఆఫ్ దేర్ ఓన్ అండర్స్టాండింగ్.
0: ఈ వ్యాఖ్యానాల లోపల కృష్ణుని వాక్యం ఎక్కడ జారిపోతుందో, జారిపోయింది.
1: ఇన్ దేర్ కామెంటరీస్ దే ఆర్ లూజింగ్ ది రియల్ మీనింగ్ ఆఫ్ వాట్ కృష్ణ హాస్ సెడ్.
0: ఈ యొక్క నానార్థములు పెంచడం లోపల యథార్థము పోయి అనర్థాలు బలిచిపోతున్నాయి.
1: వైల్ డెవలపింగ్ డిఫరెంట్ మీనింగ్స్ అండ్ ఇంటర్ప్రిటేషన్స్ ద రియల్ మీనింగ్ ఈజ్ లాస్ట్ అండ్ రాంగ్ మీనింగ్స్ అండ్ ఇంటర్ప్రిటేషన్స్ ఆర్ ఎమర్జింగ్.
0: మొట్టమొదటి శ్లోకము ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ మామక పాండవాశ్చేవ కిమకురువత సంజయ. ఈ మొట్టమొదటి శ్లోకము లోపల మొట్టమొదటి పదమేమిటి? ధర్మక్షేత్రే, ధర్మము మొదటి పదం.
1: In the first stanza, what is the first word? The first word, dharma kshetra, in that, dharma is first.
0: Katta kadapati slokamu, yatra yogisvara krishna, yatra patho danuddharha, tatra sri vijaya vibhuti dhruva niti matir mama. Ee kadapati slokamu lo, kadapati padamu mama. Ee mama, aa modati slokamu lo unnatundi, modati padamu dharma. Rendittu cheriste mama dharma ani bodhistundadi.
1: In the last stanza, the last word is mama. If you join these first word and the last word together, it becomes mama dharma.
0: Yavaru yeritiga dharmam nacharinchali aneetvantidi aa yokka tattvanni manam gurtinchukodaniki prayatninchali.
1: We have to recognize what is our dharma by reading Bhagavad Gita.
0: Andariki oke dharmamu chelladu.
1: All people may not have the same.
0: Okadu brahmachariga untadu, మరొకరు గృహస్థుడిగా ఉంటాడు, ఇంకొకడు వానప్రస్థుడిగా ఉంటాడు, రెండు నాలుగో వాడు సన్యాసిగా ఉంటాడు. కనుక వారి వారి స్థాయికి తగినటువంటి ధర్మాలు ప్రత్యేకంగా ఉన్నాయి.
1: దేర్ ఆర్ డిఫరెంట్ ధర్మాస్ గివెన్ ఫార్ బ్రహ్మచారి అండ్ ఫ్యామిలీ మ్యాన్ అండ్ వానప్రస్థ.
0: ఇంతే కాదు, ఒకరు విద్యార్థిగా ఉండొచ్చు, ఒకరు వ్యవసాయుడిగా ఉండొచ్చును, మరొకరు ఇంకొకరు వ్యాపారిగా ఉండొచ్చును. వీరి ధర్మాలు కూడా ప్రత్యేకంగా ఉంటున్నాయి.
1: సిమిలర్లీ వన్ మే బి ఏ స్టూడెంట్, వన్ మే బి ఎన్ అగ్రికల్చరిస్ట్, వన్ మే బి ఏ బిజినెస్ మ్యాన్.
0: ఒకరు స్త్రీగా ఉండొచ్చును, మరొకరు పురుషుడిగా ఉండొచ్చును, వీరి ధర్మములు కూడా ప్రత్యేకంగా ఉంటాయి.
1: వన్ మే బి ఏ ఉమెన్, అనదర్ మే బి ఏ మ్యాన్. ఈవెన్ ఫర్ దెమ్
0: ఈ స్త్రీల ఎందుకు గృహిణిగా ఒకరు ఉండొచ్చును, కన్యగా మరొకరు కావచ్చును, వీరి ధర్మములు కూడా ప్రత్యేకంగా ఉంటాయి.
1: సిమిలర్లీ ఈవెన్ అమంగ్ ది విమెన్ వన్ మే బి.
0: కనుక ధర్మము అనేటువంటిది అందరికీ సమంగా భావించటం అనేటువంటి వెర్రితనము, తమ యొక్క స్థితిని మతిని గతిని అనుసరించుకొని ఆ ధర్మమును పురస్కరించుకొని ప్రవర్తించాలి.
1: ఇట్ ఈస్ ఎ రాంగ్ థింగ్ టు థింక్ దట్ ధర్మ ఈజ్ యూనిఫార్మ్ ఫర్ ఆల్. వన్ హ్యాస్ టు రికగ్నైజ్ ఇన్ వాట్ స్టేట్ హీస్, వాట్ ఈస్ హిస్ ఎవల్యూషన్.
0: ఈ విధమైనటువంటి స్థితిగతులను మతులను విచారించుకోవటము చాలా కష్టమైనటువంటి విషయము.
1: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ ద స్థితి గతి అండ్ మతి.
0: దీనికి సులభమైనటువంటి మార్గము సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం. స్వామి సర్వము నీకు అర్పితం చేస్తున్నాను, నేను ఏమి చేసినప్పటికీ నీవు చేయించేటువంటివి అనేటువంటి శరణాగతి భావంలో చేస్తే చాలా సులభంగా ఏర్పడుతుంది.
1: ద ఈజియెస్ట్ థింగ్ ఈజ్ టు ఆఫర్ ఎవ్రీథింగ్ అండ్ డెడికేట్ ఎవ్రీ యాక్ట్ టు గాడ్ అండ్ సే దట్ గాడ్ బై యువర్ ఓన్ గ్రేస్ ఐఎమ్ డూయింగ్ దిస్.

0: హృదయము మారాలి, పలుకులు మారకూడదు.
1: ది హార్ట్ మస్ట్ గెట్ ట్రాన్స్ఫార్మ్, నాట్ మియర్లీ ది వర్డ్స్ కమింగ్.
0: కేవలం పారాయణ చేయకూడదు, ఆచరణలో మనం నిరూపించాలి.
1: చాంటింగ్ భగవద్గీత ఈజ్ నో యూస్, యూ హావ్ టు ప్రాక్టీస్ ఇట్.
0: ఈ సత్యాన్ని మనం ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
1: వీ హావ్ టు అచీవ్ దిస్ పర్టికులర్ థింగ్.
0: తట్టలో పంచపక్ష పరమాన్నం పెట్టుకుని పంచపక్ష పరమాన్నం పంచపక్ష పరమాన్నం పంచపక్ష పరమాన్నం పంచపక్ష పరమాన్నం 1000 times ఉచ్చరిస్తే గానీ నీ కడుపు నిండుతుందా? నిండదు.
1: If you keep delicious food items in the plate and repeat those items as delicious items 1000 times, will your stomach be
0: full? నీవు ఉచ్చరించనక్కర్లేదు, చేత్తో తీసుకు, నోటికి పనిపెట్టు, చాలు, కడుపు నిండుతుంది.
1: You need not go on describing those delicious dishes. Only thing is you eat.
0: నోటికి చేతికి పని పెట్టడమే కర్మాచరణ.
1: If you eat, your stomach will become full. And this refers to
0: ఆచరణలో నీకు ఆనందం లభిస్తుంది, కానీ పారాయణంలో నీకు ఆనందం లభించదు.
1: యు గెట్ జాయ్ ఓన్లీ వెన్ యూ ప్రాక్టీస్, నాట్ ఇన్ చాంటింగ్.
0: భగవద్గీత యొక్క ప్రధానమైనటువంటి ప్రమాణము, ప్రచారం, ప్రాణము.
1: దిస్ ఈస్ ది ఫైనల్ ప్రూఫ్ ఆఫ్ ది భగవద్గీత, అండ్ దిస్ హ్యాస్ టు బి టాట్ ఇన్ దిస్ పర్టికులర్ వే అలోన్.

0: విద్యార్థులేరా, విద్యార్థినియులారా, విద్యాబోధకులారా, విద్యాభిమానులారా,
1: స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్, అథారిటీస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఎమాన్సిపేటివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్,
0: విద్యకు కేవలం ఎంతటి ఘనత ఉన్నదనేటువంటి విషయాన్ని గుర్తించాలి విద్యార్థులు.
1: Students must realize the greatness of education in the first instance.
0: Andame vidya.
1: Education is true beauty.
0: Ee vidya manavuniki guptamaina dhanam.
1: Education is the hidden treasure of mankind.
0: Vidya బంధుజను విదేశగమని. మనం విదేశములకు వెళ్ళినప్పుడు మనకు నిజమైనటువంటి బంధువు విద్యని.
1: When you go abroad, your true relation is education.
0: విద్యా గురునాం గురు. గురువులకు గురువైనటువంటిది విద్య.
1: Education is the teacher of teachers.

0: విద్యావిహీనం పశు. రాజ్యసభలందు లేక రాజుల సభ యందు కూడాను విద్యనే పూజించరు కాని ధనమును పూజించరు.
1: ఇన్ ద కోర్ట్ ఆఫ్ కింగ్స్ ఇట్స్ ఓన్లీ ఎడ్యుకేషన్ దట్ ఇస్ రివియర్డ్ అండ్ ఆనర్డ్, నథింగ్ ఎల్స్.
0: అట్టి నిత్యమైన సత్యమైన విద్యను నేర్వనటువంటి వాడు కేవలము మూఢుడనే చెప్పవచ్చు.
1: ద వన్ హూ డస్ నాట్ ఎక్వైర్ దిస్ ఎడ్యుకేషన్ విచ్ ఇస్ ఎటర్నల్ ట్రూత్ ఈజ్ నో హ్యూమన్ బీయింగ్ అట్ ఆల్.
0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: విజ్ఞానమునందు విద్యయందు మీరు వెనుకంజ వేసిన మీ తల్లిదండ్రులు ఎంత పరితపింతురో మీకు తెలియదు.
1: యు డు నాట్ అండర్స్టాండ్ హౌ యువర్ పేరెంట్స్ ఫీల్ ఇఫ్ యు ఆర్ బ్యాక్వర్డ్ ఇన్ అక్వైరింగ్ నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషన్.
0: అటునని నైతికంగా ఆధ్యాత్మికంగా వెనుకబడినటువంటి బిడ్డలను చూచి భారత మాత కూడాను చాలా అంతకంటే వెయ్యి రెట్లు పరితపిస్తుంది.
1: అవర్ మదర్ ల్యాండ్ విల్ ఆల్సో ఫీల్ వెరీ సాడ్ వెన్ ద సోషల్ అండ్ స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ ఆర్ నాట్ లెర్న్డ్ బై ద స్టూడెంట్ కమ్యూనిటీ.
0: జనని జన్మభూమశ్చ స్వర్గాధిపతి అరియసి. జన్మభూమి అయినటువంటి భారతదేశము జన్మమిచ్చినటువంటి తల్లి యొక్క బాధలను నివారణ గావించడానికి విద్యార్థులు కంకణం కట్టుకోవాలి.
1: The students should now determine to see that the motherland is free from this suffering of watching her own sons not acquiring spiritual aspects.
0: Vidya anaga emiti?
1: What is knowledge?
0: Etti vidyanu vidyarthulu abhyasinchali?
1: What sort of education is to be acquired by students?
0: Manav abhyudayamaku margadarshakamainatundi edi?
1: What is it? The ideal that ensures the progress of mankind.
0: Kani పవిత్రమైనటువంటి యొక్క విద్యాతత్వం ఈనాడు విద్యార్థులు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: స్టూడెంట్స్ ఆర్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు అండర్స్టాండ్ ద సాంక్టిటీ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ప్రస్తుత విద్యా విషయంలో మానవుడికి లభించేటువంటి ఫలం ఏమిటి?
1: వాట్ ఈస్ ద అల్టిమేట్ రిజల్ట్ యూ ఎక్స్పెక్ట్ అవుట్ ఆఫ్ దీస్ ఇన్స్టిట్యూషన్స్?
0: ఈ పంచతంత్రములను పరిశోధించి గుర్తించి పరులకు అందించి ఆనందించడమే విద్యార్థుల యొక్క ప్రధాన కర్తవ్యం.
1: It is the main responsibility of the students to acquire the various skills of knowledge and share with the rest of the community.
0: Vyakti yokka gauravamu kevalam vidya valane manaku labhinchadu.
1: The prestige of the human doesn't depend merely on the acquisition of the knowledge.
0: Ee vidyaku samskaram kodanu athyavasaram.
1: Along with this education, the culture, the refinement is also required.
0: Vidya negative, samskaram positive.
1: Education is negative, while culture refinement is positive.
0: Vidya kevalamu information e kaani transformation kaadu.
1: Education is merely information, it doesn't amount to transformation.
0: Ee samskrutiye transformation.
1: The culture expects transformation.
0: ఈ సంస్కృతి లేనటువంటి విద్య నీరు లేని పైరు.
1: ఎడ్యుకేషన్ వితౌట్ దిస్ కల్చర్ ఈజ్ సంథింగ్ లైక్ ద ఫీల్డ్ వితౌట్ వాటర్ సప్లై.
0: కరెంటు లేని వైరు.
1: ఇట్ ఇస్ ద వైర్ దట్ వితౌట్ కరెంట్.
0: దీపం లేని ఇల్లు.
1: అండ్ ఇట్ ఇస్ ద రెసిడెన్స్ వితౌట్ ద లైట్.
0: పంతులు లేని బడి.
1: అండ్ ద స్కూల్ వితౌట్ ద టీచర్.
0: దేవుడు లేని గుడి.
1: ఇట్ ఇస్ ద టెంపుల్ వితౌట్ ద డెయిటీ.
0: ఇలాంటి కేవలం సంస్కృతి లేకుండా మానవుడు విద్యను అభ్యసించడం చేత ఎక్కడికి పోతున్నాడు, ఏం చేస్తున్నాడు తనకే అర్థం కాదు.
1: Without the cultural values, by merely acquiring the knowledge and the education, in which direction the youth is travelling, well, they are not aware of it.
0: ఈ విద్యా విధానమునందు దీన్ని సంస్కరించడానికి అనేక మంది అనేక రకమైనటువంటి కమిటీలు స్థాపించారు.
1: To bring changes, reforms in the education field, many committees have been appointed in the past.
0: కానీ అన్ని కమిటీలు కూడాను కొన్ని నిర్ణయాలను తీసుకుంది.
1: All committees have taken certain decisions.
0: కానీ ఆచరణలో శూన్యమైంది.
1: But in practice, they have not done anything.
0: కనుక పెద్దలు ఆచరించినటువంటి ఒక మార్గమును ఈనాటి పిల్లలు అనుసరించడం అత్యవసరము.
1: So it's most essential that youngsters should follow the example of the elders.
0: ప్రాచీనులు అనేక విధములైనటువంటి యొక్క శోధనలు చేసి పరిశీలనలు సలిపి పరిశుద్ధమైన భావమును ప్రాకులాడి దానిని ఆచరించి ఆనందించి జనానికి అందిస్తూ వచ్చారు మహర్షులు.
1: ఏన్షియంట్ రిషి సేజెస్ అండ్ సెయింట్స్ హ్యావ్ ఇన్వెస్టిగేటెడ్ ఎక్స్పెరిమెంటెడ్ వేరియస్ థింగ్స్ దట్ ఆర్ రియల్లీ సీక్రెట్ దే హ్యావ్ ప్రాక్టీస్డ్ అండ్ షేర్డ్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ.
0: కనుక ఇట్టి పవిత్రమైనటువంటి విద్యను ఈనాడు అభ్యసించుటకు ప్రయత్నించాలి విద్యార్థులు.
1: స్టూడెంట్స్ షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు ఎక్వైర్ దిస్ సీక్రెట్ నాలెడ్జ్.
0: కేవలం బుకిష్ నాలెడ్జ్ మాత్రమే ప్రయోజనం కాదు.
1: బుకిష్ నాలెడ్జ్ ఇస్ నాట్ టోటల్లీ ఆఫ్ యూజ్.
0: ఇది కేవలము తన నుండి ఏర్పడేటువంటి యొక్క భావములు.
1: ఇట్ ఈస్ ఓన్లీ ద ఐడియాస్ రిఫ్లెక్షన్స్ ఆఫ్ వన్స్ ఓన్ సెల్ఫ్.
0: దీనినే ఎడ్యుకేషన్ అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ ఎడ్యుకేషన్.
0: ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఇంగ్లీష్ పదం.
1: ఎడ్యుకేషన్ ఇస్ ద ఇంగ్లీష్ వర్డ్.
0: ఇది బుకిష్ నాలెడ్జికి సంబంధించినటువంటిది.
1: దిస్ ఇస్ రిలేటెడ్ టు ద బుకిష్ నాలెడ్జ్.
0: కానీ మరొకటి ఉన్నది ఎడ్యుకేషన్. ఆ ఎడ్యుకేర్ అనేటువంటిది ఒకటి ఉంది.
1: బట్ ఎడ్యుకేషన్ ఇస్ ద డెరివేటివ్ ఆఫ్ అనదర్ వర్డ్ ఎడ్యుకేర్.
0: ఎడ్యుకేర్ అంటే ఏమి? లోపల ఉన్నటువంటి దానిని, హృదయంలో ఉన్నటువంటి దాన్ని, గుప్తమైనటువంటి దాన్ని, పవిత్రమైనటువంటి దానిని బయటికి లాగి దానిని అనుసరించి దాన్ని పరిశీలించి దాన్ని అనుభవించాలి.
1: ఎడ్యుకేర్ యాక్చువల్లీ మెంట్ బ్రింగింగ్ అవుట్ దాట్ విచ్ ఇస్ లేటెంట్, దట్ విచ్ ఇస్ హిడెన్ ఇన్ వన్స్ ఓన్ హార్ట్, విచ్ హెస్ గాట్ టు బి లెర్న్డ్ అండ్ ప్రాక్టీస్డ్ దేర్ ఆఫ్టర్.
0: ఎడ్యుకేషన్ అనేటువంటిది ప్రాకృతమైనటువంటి విద్యలు.
1: దిస్ ఎడ్యుకేషన్ ఇస్ ద ఫిజికల్ నాలెడ్జ్.
0: ఎడ్యుకేర్ అనేటువంటిది అంతర్ముఖమైనటువంటి యొక్క ఆనందము.
1: ఎడ్యుకేర్ కన్ఫర్స్ ది ఇన్వర్డ్ బ్లిస్.
0: సర్వానందమునకు మూల కారణము మానవుని యొక్క హృదయమే.
1: ఫర్ ఆల్ ది ఎంటైర్ టోటాలిటీ ఆఫ్ బ్లిస్ ఇట్ ఇస్ ద హార్ట్ దట్ ఈస్ ద సెంటర్.
0: బాహ్యమైన ఈ ప్రపంచమునందు ఎన్ని శక్తులు గలవో అన్ని శక్తులు కూడాను మానవుని హృదయం నుండి ఇమిడి ఉన్నవి.
1: ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ అండ్ పొటెన్షియాలిటీస్ దట్ యు ఫైండ్ ఇన్ ది ఎక్స్టర్నల్ వరల్డ్ ఆర్ ఆల్సో ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ ఇండివిజువల్.
0: తన యందే ఉన్నటువంటి సమస్త శక్తులను కూడాను గుర్తించుకునలేక మానవుడు ఈనాడు బయట పరిశీలన జరుపుతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు నో ద లేటెంట్ కెపాసిటీస్ బట్ యట్ ఈజ్ ఇన్ సర్చ్ ఇన్ ద ఔటర్ వరల్డ్.
0: బయట మనకు కనిపించేటువంటి అన్ని కూడాను రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: All that you find outside is nothing but the reflection of
0: one's own being.
1: That's nothing but the reflection of one's own being within.
0: Kanuka manavudu tama drushtini lopaliki praveshisipetti tadwara vicharana salipi antarmukhamainatundi aanandamunu bayataki teppinchukovali.
1: Therefore man must turn inward, investigate and experience in the outer world.
0: Ee naadu bhautikamainatundi vidyalaku maatrame మానవుడు జీవితమంతకుడును కాలమంతకుడును దుర్వినియోగం చేస్తున్నాడు.
1: మ్యాన్ ఈ స్పెండింగ్ ఆల్ హిస్ టైమ్ ఇన్ ఎక్వైరింగ్ ద ఫిజికల్ సెక్యులర్ ఎక్స్టర్నల్ నాలెడ్జ్.
0: భౌతిక విద్యలు కూడా అవసరమే.
1: ద సెక్యులర్ నాలెడ్జ్ ఈజ్ ఆల్సో నెసెసరీ.
0: కానీ దీని యొక్క సర్వశక్తి కూడాను అంతర్ముఖమైనటువంటి యొక్క విద్య అందే ఇమిడి ఉంటున్నది.
1: ది ఎంటైర్ పవర్ ది ఎనర్జీ ఈజ్ సెంటర్డ్ విదిన్.
0: అదే ఫండమెంటల్ ఎనర్జీ.
1: That is fundamental energy.
0: ఈ ఫండమెంటల్ ఎనర్జీ లేకుండా ఏమి చేసి ప్రయోజనం ఏమిటి?
1: What is the fun of doing everything without this fundamental energy?
0: చూడండి, ఈ టంబ్లర్ లో వాటర్ ఉంది.
1: Here this tumbler has water.
0: ఈ వాటర్ దేని వల్ల పుట్టింది?
1: How is it formed?
0: ఏ విధంగా ఆవిర్భవించింది?
1: How do you find it?
0: ఆక్సిజన్ హైడ్రోజన్ రెండు కలపటం వల్ల వాటర్ ఏర్పడిపోయింది.
1: Water is the result of the combination of hydrogen and oxygen.
0: కానీ హైడ్రోజన్ ఆక్సిజన్ వల్ల ఎంత వాటర్ నీవు డెవలప్ చేయగలవు?
1: Out of these two, hydrogen oxygen, how much of water can you make?
0: ఇది అసాధ్యము.
1: It is impossible.
0: కేవలము దీని యొక్క ఫండమెంటల్ దీన్ని మనం ప్రధానంగా పట్టాలి.
1: You have to catch hold of this fundamental principle.
0: ఇది ఏమి? ఎండి టంబ్లర్.
1: This is silver tumbler.
0: ఈ సిల్వర్ టంబ్లరు, ఈ సిల్వర్ స్పూను, ఈ సిల్వర్ ప్లేటు, ఇవన్నీ కూడా ఎక్కడ నుంచి వచ్చినటువంటివి?
1: What is the origin, the prime material out of which you find the silver spoon, the silver plate and tumbler? You can change the tumbler. You can also change the spoon. So also the plate. All can be changed in one form or other. What is that ultimate purpose? That is the silver.
0: Ah, silver fundamental bhakti.
1: That silver is the fundamental one.
0: దాని నుండి ఈ రూపంలో ఉంటా నామంలంతా కూడాను ఆవిర్భవిస్తూ వచ్చాయి.
1: Basing on this silver, which is fundamental, you can make any form of your choice.
0: Fundamental విద్య మన హృదయ స్థానం నుండి ఉంటున్నది.
1: Fundamental education is present in our heart.
0: దీనిని ఆత్మవిద్య అన్నారు.
1: This is called the self-knowledge.
0: దీనిని జ్ఞానశక్తి అన్నారు.
1: It is called the power of wisdom.
0: ఈ జ్ఞానశక్తి అనేటువంటిది విద్యానాం జ్ఞానశక్తి. విద్య యొక్క జ్ఞానశక్తిని మనం చక్కగా పరిశీలన చేయాలి.
1: We have to inquire clearly the power of wisdom through this education cultivated.
0: కనుక ఈనాటి భౌతికమైనటువంటి యొక్క ఎడ్యుకేషన్ లోపలనే మన కాలంనంతా వ్యర్థం చేయకూడదు.
1: We should not waste our time in acquiring this physical outer
0: knowledge. ఇలాంటి విద్యలు గడిపినటువంటి వాడు మన భారతదేశంలో కోట్లకు మంది ఉన్నారు.
1: There are crores of people who have this thought of knowledge.
0: కానీ వీరి వల్ల జగత్తు కలిగినటువంటి ఫలితం ఏమిటి?
1: What is that the world? How is it going to be benefited?
0: ఈ చదువరులంతా కూడా జగత్తుకు ఏం ఉపకారం చేస్తున్నారు?
1: The educated people in what way they are helping the community?
0: ఏమీ లేదు.
1: Nothing.
0: తమ కోసం తాము పాటు పడుతున్నారు.
1: ఇట్ ఈస్ జస్ట్ స్ట్రగ్లింగ్ ఫర్ వన్
0: తమ బంధువుల కోసం తాము పాటు పడుతున్నారు.
1: దే వర్క్ ఫర్ దేర్ ఓన్
0: సమాజం కోసం ఎవరు పాటు పడుతున్నారు?
1: హు ఆర్ వర్కింగ్ ఫర్ ది సొసైటీ.
0: కనుకనే మనము సమాజం కోసం పాటు పడాలి.
1: సో వీ షుడ్ వర్క్ ఫర్ ద సొసైటీ.
0: సర్వే లోక హితే రతః, ఇది విద్యలో ప్రధానమైనటువంటిది.
1: వర్కింగ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ ఈస్ ద ప్రైమార్డియల్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: సర్వే సమతితా గుణైహి, ఇది రెండవ పాయింట్.
1: ద సెకండ్, టు మేక్ ఎవ్రీవన్ హ్యాపీ.
0: సర్వే జ్ఞానైక సంపన్నః,
1: రిక్వైర్ ది వెల్త్ ఆఫ్ విజ్డమ్ ఈస్ ద థర్డ్ ఆస్పెక్ట్.
0: కనుక మొట్టమొదట మనము సమాజం కోసం పాటు పడాలి.
1: సో వీ షుడ్ వర్క్ ఫర్ ద సొసైటీ.
0: సమాజం యొక్క సమృద్ధి కోసం మనం పాటు పడాలి.
1: వీ షుడ్ వర్క్ ఫర్ ది ప్రోగ్రెస్ ఆఫ్
0: సమాజం యొక్క సంక్షేమం కోసం పాటు పడాలి.
1: వీ షుడ్ వర్క్ ఫర్ ది వెల్ఫేర్ అండ్ ప్రోగ్రెస్ ఆఫ్ కమ్యూనిటీ.
0: సమాజంలో ఒక వ్యక్తివే.
1: You are an individual in the community.
0: సమాజం యొక్క క్షేమంలో నీ క్షేమం కూడా ఏమిటి ఉంటుంది.
1: యువర్ ప్రోగ్రెస్ డిపెండ్స్ అపాన్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద కమ్యూనిటీ బై అండ్ లార్డ్.
0: ప్రతి మానవుడు కూడా చదివిన చదువును,
1: ఎవ్రీ పర్సన్,
0: కేవలము ధనం నిమిత్తమే అమ్ముకోకూడదు.
1: Should not allow the education should be sold like that.
0: ఈనాడు విద్యలు అన్ని కూడా వ్యాపార రంగంగా మారిపోయింది.
1: Education has become business today.
0: ఈ బిజినెస్ లో కూడా చాలా చెడ్ బిజినెస్ గా మారిపోయింది.
1: That too bad business.
0: నీవు సమాజం నుంచి ఏ శక్తులను నీవు సాధిస్తావో,
1: దట్ విచ్ యు గాట్ అవుట్ ఆఫ్ ద కమ్యూనిటీ,
0: ఆ శక్తులను తిరిగి సమాజానికి సద్వినియోగం చేయాలి.
1: హస్ గాట్ టు బి డెడికేటెడ్ బ్యాక్ టు ద సొసైటీ.
0: సమాజం నుంచి అందుకున్నటువంటి విద్యను తిరిగి సమాజానికి అమ్ముకోవటమా?
1: యు హావ్ రిసీవ్డ్ ఎడ్యుకేషన్ ఇన్ దిస్ కమ్యూనిటీ అండ్ యు సెల్ ఇట్ బ్యాక్ టు ద సొసైటీ.
0: ఇది మానవత్వమునకే విరుద్ధమైనటువంటిది.
1: ఇట్ ఇస్ జస్ట్ అగైన్స్ట్ ది హ్యూమన్.
0: త్యాగమే మానవుని యొక్క ప్రధానమైన గుణము.
1: And it is the virtue that's most important.
0: దీనిని వేదమునందు న కర్మణ న ప్రజయాధనేన త్యాగేనైకి అమృతత్వ మానసు.
1: Veda clearly declares that the sacrifice that confers immortality, no community, no wealth, no power whatsoever.
0: కనుకనే వేదమునందు కూడాను సహస్ర శిరీష పురుషః, సహస్ర శిరస్సుకలిగినటువంటి వాడు పురుషుడు.
1: Veda declares God with thousands of heads.
0: కనుకనే దీన్ని వేదము కూడాను ఏకత్వంగా భవించు వచ్చింది.
1: వేద ఆల్సో ఎక్స్ప్లెయిన్స్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
0: ఏకోహం బహుశ్యాం, ఉన్నది ఒక్కటే.
1: ఓన్లీ వన్ దట్ మేనిఫెస్ట్ ఇన్ టు మెనీ.
0: అనేకత్వం అనేటువంటి మన భ్రమలే.
1: దిస్ మల్టిప్లిసిటీ ఇస్ అవర్ ఇమాజినేషన్.
0: సహనా భవతు సహనా పునక్తు సహ వీర్యం కరవావహి. అంత సహస్రము కూడా ఒక్కటిగానే ఉంటుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ది ప్లూరాలిటీ అల్టిమేట్లీ ఇస్ బేస్డ్ ఆన్ ద యూనిటీ.
0: కనుకనే కలిసి మెలిసి తిరుగుదాం.
1: Let's move together.
0: కలిసి మెలిసి పెరుగుదాం.
1: Let's grow together.
0: కలిసి మెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం.
1: Let's grow our intelligence together having got it.
0: కలిసి మెలిసి కలతలేక చెలిమితో జీవించుదాం అనింది వేదం.
1: The Veda says let us live together without any conflict in total friendship.
0: కనుక ఈ భారతీయ సంస్కృతిని మనం ఏం చేస్తున్నాం?
1: What is that we are doing with this culture of
0: ours? దీన్ని మనం ఆచరణలో పెట్టి అనుభవించి పరులకు అందించాలి.
1: We have to practice, experience it and share with the rest of the people.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈనాడు మనం చదివిన చదువులంతా కూడాను ఏ ఉద్యోగం కోసమని, ఏ ఇన్కమ్ కోసమని అనేటువంటి థాట్స్ మనం మర్చిపోవాలి.
1: యాజ్ స్టూడెంట్స్ ఫర్గెట్ ద థాట్ వాట్ జాబ్ యు ఆర్ గోయింగ్ టు గెట్ ది ఎమోల్యుమెంట్ ఆఫ్
0: సంపాదన.
1: వాట్ ఇస్ దిస్ ఎర్నింగ్?
0: బెగ్గర్ కూడా సంపాదిస్తున్నాడు.
1: బెగ్గర్ ఆల్సో ఎర్న్స్.
0: కానీ సంపాదన గొప్పనా?
1: Do you think there's something great to earn?
0: Daname daivam baiye.
1: God, the money has become God.
0: Dharmam matamaiye.
1: The pomp has become religion.
0: Swarthamaye buddhi ki sthanamaiye.
1: Selfishness has become a center of activity.
0: Dharmam ammaiye.
1: Righteousness is gone.
0: Dhanamu heenam baiye.
1: And this righteousness is totally declined.
0: Aa kaalamannundu manam anek rakamulaga vivaristunnamu.
1: We just describe it, narrate it, going by form.
0: Ahamu andam baye.
1: And this ego has become a matter of beauty.
0: Swarthami fashion.
1: Selfishness has become fashion today.
0: ఇలాంటి ఫ్యాషన్ లో మనం తిరిగిపోతున్నాము.
1: వి ఆర్ ఆఫ్టర్ సచ్ ఎ ఫ్యాషన్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: స్వార్థాన్ని త్యజించాలి.
1: సాక్రిఫైస్, సాక్రిఫైస్ దిస్
0: ఐకమత్యాన్ని పోషించాలి.
1: అండ్ ఫాస్టర్ ది లవ్.
0: ఇలాంటి ప్రేమతత్వాన్ని పెంచాలి.
1: డెవలప్ లవ్.
0: త్యాగభావంతో మనం జీవించాలి.
1: వి హావ్ టు లివ్ దిస్ లైఫ్ విత్ ద ప్రిన్సిపల్ ఆఫ్
0: సాక్రిఫైస్. అప్పుడే సర్వవిధమైనటువంటి అనుకూలములు మనకు చేకూరుతాయి.
1: దెన్ యు విల్ హావ్ ఆల్ కన్వీనియన్సెస్ టు ఫాలో.
0: కనుక మన అనుకూలం నిమిత్తమై మనం ప్రాకులాడకూడదు.
1: వీ షుడ్ నాట్ వర్క్ ఫర్ కన్వీనియన్సెస్ అలోన్.
0: ఏమిటి ఈ అనుకూలములు?
1: వాట్ ఆర్ దిస్ కంఫర్ట్?
0: ఈనాడు నీవు అనుభవించినటువంటి అనుకూలములు రేపటి దినం నీకు అది విరుద్ధంగా ఉంటుంది.
1: ద కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్స్ దట్ యు ఎంజాయ్ టుడే మే ఆకలి అయ్యే
0: సమయంలో అన్నం నీకు చాలా రుచిగా కనిపిస్తుంది.
1: అండ్ ఎట్ వన్ స్టేజ్ బ్యూటీ యు మై
0: మరు నిమిషమే దాన్ని విరుద్ధంగా మనం తోసివేస్తాం.
1: నెక్స్ట్ మినిట్ యు మే టర్న్ అగేన్స్ట్ ది బ్యూటీ.
0: ఈ ఆశలకు, దురాశలకు, నిరాశలకు, ప్రాప్తికు అన్నిటికీ ఏది కారణము?
1: What is that which is responsible for aspiration, ambition, frustration,
0: failure?
1: It is the mind that is the cause for the bondage and liberation. For everything mind is responsible. Where is mind? You think that mind is in you? No. In fact, mind is so expansive all over the world.
0: ఆ జగత్తంతా వ్యాపించిన మనసు నీ ఎందు కూడా ఉంటున్నది.
1: ద మైండ్ దట్ హెస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఈజ్ ఇన్ యూ ఆల్సో.
0: చూడండి, ఈ బల్బ్స్ అంతా కూడా ఎన్ని మీకు కనిపిస్తున్నాయి?
1: డోంట్ యూ ఫైండ్ సో మెనీ బల్బ్స్ ఆల్?
0: ఈ బల్బ్ లో ఉన్నటువంటి ప్రకాశమే ఆ బల్బ్ లోనే ఉంది.
1: ద లైట్ దట్ యు ఫైండ్ హియర్ ఈజ్ ఆల్సో దేర్.
0: అదే రీతిగా దేహములంతా కూడా బల్బ్స్ వంటివి.
1: సో ఆల్ బాడీస్ ఆర్ లైక్ బల్బ్స్.
0: ఆ విల్ పవర్, ఆ ఆత్మశక్తియే కరెంట్.
1: దట్ విల్ పవర్ ఇస్ ద కరెంట్.
0: అందరి ఎందు ఉంటున్నది.
1: ఇట్ ఇస్ ఇన్ ఎవ్రీవన్.
0: మన గౌరవ రామావు చెప్పింది, అందరి ఎందు దైవం ఉంటున్నాడు.
1: Governor stated that God is in everyone.
0: Ishavasyam idam jagat.
1: God is present in the entire universe.
0: Ishara sarvabhutanam.
1: God is present in all beings.
0: Sarvabhutamani endu untunnadi.
1: Is present everywhere.
0: Danni manam ye vidhanga anubhistunnam?
1: How are you experiencing?
0: Nina ke ammi kane paryam cheppanu.
1: Bhagwan said many times.
0: Deho devalay prakto jeevo deva sanatana.
1: Body is the temple and the divine and individual.
0: Jeevude devudu.
1: The individual is divine.
0: కాబట్టి ఈ దేహం ఏ విధంగా దేవాలయము, ఆ దేహము అదే విధంగా దేవాలయమే.
1: జస్ట్ యాజ్ దిస్ బాడీ ఇస్ ద టెంపుల్, దట్ బాడీ ఇస్
0: ఈ దేహములన్నీ కూడా దేవాలయములే.
1: ఆల్ దిస్ బాడీస్ ఆర్ టెంపుల్స్.
0: ఈ దేవాలయంలో ఉన్నటువంటి ప్రతి జీవుడు కూడా దేవుడే.
1: అండ్ ఎవ్రీ పర్సన్, ది ఇండివిజువల్ సోల్ ఈస్ డివైన్.
0: కాబట్టి నీవు ఎవరిని ద్వేషిస్తావు?
1: దెన్ హూమ్ ఆర్ యూ గోయింగ్,
0: ఎవరిని ప్రేమిస్తావు?
1: హూమ్ ఆర్ యూ గోయింగ్ టు లవ్?
0: అన్ని దేవాలయములే.
1: ఆల్ ఆర్ టెంపుల్స్.
0: అన్నింటి యందు ఒకే దేవుడే.
1: సేమ్ గాడ్ రిసైడ్స్.
0: కాబట్టి ఈ విశ్వ కుటుంబంగా నీవు భావించి అందరినీ నీవు ప్రేమించు.
1: కన్సిడర్ ది ఎంటైర్ యూనివర్స్ యాజ్ వన్ ఫ్యామిలీ అండ్ లవ్ ఆల్. నెవర్ హేట్ ఎనీబడీ.
0: ద్వేషిస్తావా? నిన్ను నీవు ద్వేషించుకున్న వాడవుతావు.
1: ఇఫ్ యు హేట్ ఎనీవన్ ఇట్ అమౌంట్స్ టు హేటింగ్ యువర్ ఓన్ సెల్ఫ్.
0: కనుకనే హర్ట్ ఎవర్
1: అండ్ దేర్ ఫోర్
0: లవ్. లవ్ ఎవర్, హర్ట్ నెవర్.
1: సో హర్ట్ నెవర్, హెల్ప్ ఎవర్.
0: ప్రేమను పూజించాలి.
1: అండ్ దెన్ హ్యావ్ దిస్ లవ్.
0: ప్రేమకు మించినటువంటి దైవం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ గాడ్ బియాండ్ లవ్.
0: దైవమే ప్రేమ.
1: God is love.
0: Love is God, live in love.
1: Love is God, live in love.
0: Vidyarthulara,
1: students,
0: meeru dvesham kani, asuya kani, inke vidhamaina krodham kani, ilanti durgudamulaku avakasam ivvakoddu.
1: Students, do not have these bad qualities, either hatred or jealousy or pompa.
0: Ye durgudamulaina kudano avi ninnu ninne premistundi, premistundi dveshistundi.
1: In fact, the qualities may love you or may just throw you out.
0: Dveshinchedi nee premane.
1: It is the very
0: ప్రేమించేది నీ ప్రేమనే.
1: అండ్ ఇట్ ఇస్ వెరీ సేమ్ లవ్ దట్ వుడ్ బి ద కాజ్ ఫర్ ద లవ్ ఇన్ టర్న్.
0: ఇలాంటి ప్రేమించేటువంటి ప్రేమను మేము పెంచుకోవాలి.
1: అండ్ హ్యావ్ దిస్ లవ్ దట్ ఇన్ టర్న్స్ లవ్.
0: స్టార్ట్ ది డే విత్ లవ్.
1: స్టార్ట్ ది డే విత్ లవ్.
0: ఎండ్ ది డే విత్ లవ్.
1: ఎండ్ ది డే విత్ లవ్.
0: ఫిల్ ది డే విత్ లవ్.
1: ఫిల్ ది డే విత్ లవ్.
0: ఎండ్ ది డే విత్ లవ్.
1: ఎండ్ ది డే విత్ లవ్.
0: దిస్ ఇస్ ది వే టు గాడ్.
1: దిస్ ఇస్ ది వే టు గాడ్.
0: కనుక ఇలాంటి ప్రేమతత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: వి హావ్ టు డెవలప్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్
0: లవ్. ప్రతి మానవుని కూడాను విద్య వల్ల ఒక దయామయుడిగా మార్చాలి.
1: Every educated person should be a compassionate one.
0: దయలేనటువంటి విద్య ఉండి ప్రయోజనం ఏమిటి?
1: Even if you are educated, శిలాహృదయుడిగా
0: మారకూడదు.
1: You should not be stone hearted.
0: ఈ శిలాహృదయుడిగా ఉండిన చేతనే ఒకానొక సమయంలో గాంధీ చాలా విచారంగా ఉంటున్నాడు.
1: Because of these stone hearted people, Gandhi felt sad at one time.
0: బ్రిటిష్ దొర వచ్చాడు, ఏం గాంధీ గారు ఏమిటి యోచిస్తున్నారు మీరు అన్నారు.
1: A Britisher came and said, Gandhiji, why are you sad?
0: He hardness of heart of the education అన్నాడు. the hardness of art of the education.
1: He said it is the hardness is the art of education.
0: ప్రజల యొక్క హృదయము చదివే కొలది కూడా కేవలం ఒక హార్డ్ అయిపోతుంటుంది.
1: అండ్ గాంధీజీ సెడ్ ద హ్యూమన్ హార్ట్ ఈస్ బికమింగ్ హార్డ్
0: మారిపోతున్నారు.
1: ఇట్ ఇస్ స్టోన్ హార్టెడ్.
0: కాబట్టి అది సరైనటువంటి చదువు కాదు.
1: ఇట్ ఇస్ నాట్ ప్రాపర్ ఎడ్యుకేషన్.
0: హృదయాన్ని కరిగించాలి.
1: ద హార్ట్ షుడ్ మెల్ట్.
0: ప్రేమను కదిలించాలి.
1: అండ్ ద లవ్ షుడ్ మేక్ యు మూవ్.
0: దివ్యత్వాన్ని పోషించాలి.
1: Divinity has to be fostered.
0: ప్రతి మానవుని కూడాను దయామయునిగా మార్చాలి.
1: ఎవ్రీ పర్సన్ షుడ్ బి కంపాషనేట్.
0: కనుకనే ఆ విధమైనటువంటి యొక్క విద్యని ఈనాడు అత్యవసరము.
1: That sort of education is most essential today.
0: ఏదో చదివినాము పెద్ద డిగ్రీస్ తీసుకున్నాం అనుకుంటున్నారు.
1: You think that you are educated with high degrees.
0: ఈ డిగ్రీస్ కాదు ముఖ్యము.
1: Degrees are not that important.
0: చదివి వ్రాయ నేర్చిన వారందరూ విద్యావంతులేనా?
1: Do you call all those people that can read and write educated?
0: కాలేజీల డిగ్రీలను పొందే విద్యావంతులగునా?
1: By merely acquiring college degrees can you call yourself educated?
0: సుక్తి లేక విద్యను సద్విద్యలగునా?
1: Without proper mind and intellect can you call yourself educated?
0: బ్రతుకుటకే విద్య అన్న బ్రతుకునేది పశుపక్షులు.
1: If the education is for a living, don't you find birds and beasts living in the world?
0: అవి ఏమి చదివినాయి?
1: వాట్ ఎడ్యుకేషన్ దే హ్యావ్.
0: కాబట్టి కేవలం బ్రతుకుట కోసం కాదు మన విద్య.
1: ఎడ్యుకేషన్ ఇస్ నాట్ మియర్లీ ఫర్ లివింగ్.
0: ఎడ్యుకేషన్ షుడ్ బి ఫర్ లైఫ్, నాట్ ఫర్ లివింగ్.
1: ఎడ్యుకేషన్ షుడ్ బి ఫర్ లైఫ్, నాట్ ఫర్ లివింగ్.
0: కనుక మనము లివింగ్ కోసమని ప్రయత్నం చేస్తున్నాము.
1: బట్ వీఆర్ మేకింగ్ ఎఫర్ట్ ఫర్ అవర్ లివింగ్.
0: ఇది చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: ఉద్యోగాల కోసమని ప్రయత్నం చేస్తున్నాము.
1: వీఆర్ మేకింగ్ ఎఫర్ట్ టు గెట్ ఎన్ ఎంప్లాయ్మెంట్.
0: ఈ ఉద్యోగములకు చదువుకు ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాన్ని తెంచి వేయాలి.
1: వీ హావ్ టు కట్ ఆఫ్ ది ఇంటిమేట్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ఎడ్యుకేషన్ అండ్ ద జాబ్.
0: కనుక ఉద్యోగం అంటే కాదు, ఉద్యోగం ఏది ఉద్యోగము? ఇంటి పని కూడా ఉద్యోగమే.
1: వాట్ ఇస్ ఎంప్లాయ్మెంట్? వాట్ ఇస్ జాబ్?
0: నీ తల్లిదండ్రులు చేసేటువంటి పని కూడా నువ్వు చేయి.
1: అండ్ యూ డూ దాట్ వాట్ ఇస్
0: తల్లిదండ్రులకు హెల్ప్ చేయి.
1: హెల్ప్ యువర్ పేరెంట్స్.
0: ఏ పని చేసినా అది ఉద్యోగమే.
1: ఎనీ వర్క్ దట్ యు డూ ఇస్ ఎ జాబ్.
0: విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ వర్షిప్.
1: వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ వర్షిప్.
0: వర్క్ ఇస్ వర్షిప్, డ్యూటీ ఇస్ గాడ్.
1: వర్క్ ఇస్ వర్షిప్, డ్యూటీ ఇస్ గాడ్.
0: కనుక నీవు ఏ పని చేసినా అదంతా ఉద్యోగమే.
1: యు మే డూ ఎనీథింగ్, ఇట్ ఇస్ ఎ జాబ్.
0: కానీ ఈనాటి మోడర్న్ బాయ్స్ అంతా కూడాను,
1: the modern boys today,
0: edaina oka degree pondina tachaname,
1: the moment they get the degree,
0: passport degree potaru inka,
1: they go to the passport office.
0: Videshalaku povali.
1: They want to go to foreign country.
0: Emiti videshamulu bharatdesamlo ledi videshamulu emtundi?
1: What is it that's present in foreign country?
0: Enna bharate anna bharata bharatamlo lenatundi bharatdesamlo lenatundi videshalu ekkada ledu.
1: That which is not present in Bharat is not present anywhere in the world.
0: కనుకనే భారతదేశంలో ఉన్నటువంటి పవిత్రతను ఈనాడు మనం మర్చిపోతున్నాము.
1: సేక్రెడ్నెస్ ఆఫ్ భారత్ ఇస్
0: భారతదేశం త్యాగ భూమి.
1: భారత్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ సాక్రిఫైస్.
0: యోగ భూమి.
1: ది వన్ ఆఫ్ స్పిరిచువల్
0: ప్రాక్టీస్. భారతదేశం కర్మ భూమి.
1: ది వన్ ఆఫ్ యాక్షన్.
0: కానీ ఇలాంటి కర్మ భూమి, త్యాగ భూమి, యోగ భూమి అయినటువంటి భారతదేశాన్ని భోగ భూమిగా మార్చడానికి ప్రయత్నం
1: చేస్తున్నారు. భారత్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ యాక్షన్, విచ్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ సాక్రిఫైస్.
0: ఇది భోగము కాదు, మానవుడు కాదు, ఒక రోగమే.
1: ది ప్లెజర్, ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ డిసీజ్ అలోన్.
0: కనుక మనం బయట దేశానికి పోవడానికి ప్రయత్నం చేయకూడదు.
1: డోంట్ మేక్ అటెంప్ట్ టు గో అబ్రాడ్.
0: నీ దేశాన్ని నీవు సంరక్షించుకో.
1: ప్రొటెక్ట్ యువర్ కంట్రీ.
0: ఇది నాది మాతృదేశము.
1: ఇస్ మై మదర్ ల్యాండ్.
0: ఇది నా ప్రియ మాతృభాష.
1: ఇస్ మై మదర్.
0: ఇది నా మతమంచు. ఎడగొట్టి నుడువ నేరని బ్రతికిన పీను గొక్కండు వస్తుందని కలడా?
1: Is don't you do you find any person who does not declare with all the pride that this motherland is my mother tongue?
0: కనుకనే ఈ మన మదర్ ల్యాండ్ భారతదేశంకు మించినటువంటి దేశం మరొకటి లేదు.
1: మదర్ ల్యాండ్ భారత్ ఇస్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్.
0: ఎటువంటి పవిత్రమైన దేశం,
1: సీక్రెట్ కంట్రీ.
0: అన్ని దేశములకు నాయకత్వాన్ని వహించినటువంటి భారతదేశం.
1: ఇన్ఫాక్ట్ భారత్ ఇస్ ద లీడర్ ఆఫ్ ఆల్.
0: నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకిక అన్ని రంగములు ఎందుకూడను, రాజకీయ రంగమునందు కూడాను ఆధ్యాత్మిక స్థానాన్ని వహించేటువంటి.
1: ఇన్ఫాక్ట్ భారత్ ఇస్ ద లీడర్ ఇన్ వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, ద మోరల్, ఎథికల్, ద సైంటిఫిక్, ద పొలిటికల్ అండ్ స్పిరిచువల్.
0: కీర్తిని మీరు ఎందుకు వదులుతున్నారు?
1: వై ఆర్ యూ గివింగ్ అప్ ది ఎస్టీమ్ అండ్ ద ప్రెస్టీజ్ ఆఫ్ ద కంట్రీ?
0: నీ పుట్టిన దేశం యొక్క విశ్వాసమే పోతే పెట్టిన దేశం ఎంతకాలం ఉంటుంది?
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ డూ నాట్ హ్యావ్ ది అటాచ్మెంట్ యువర్ దిస్ పుట్టిన దేశం మదర్ ల్యాండ్, పెట్టిన దేశం ఫారిన్ కంట్రీ, హౌ ఆర్ యూ గోయింగ్ టు డెవలప్ అటాచ్మెంట్ టువర్డ్స్ దాట్?
0: ఇది పుట్టిన దేశము.
1: దిస్ ద పుట్టిన దేశం మదర్ ల్యాండ్.
0: ప్రేమించాలి.
1: లవ్ యువర్ మదర్ ల్యాండ్.
0: దేశానికి మనం ఉపకారం చేయాలి.
1: యూ షుడ్ వర్క్ ఫర్
0: ఈ దేశంలో. మనం సేవ చేయాలి.
1: సర్వ్ యువర్ కంట్రీ.
0: ఈ దేశం యొక్క సర్వీస్ ను మనం తీసుకోవాలి.
1: అండ్ జస్ట్ గెట్ ఆల్ దాట్ అవుట్ ఆఫ్ దిస్ కమ్యూనిటీ.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్,
0: మీరు చదవాల్సిందే భౌతిక విద్యలు కూడాను.
1: ఎస్, యూ హ్యావ్ దిస్ ఎడ్యుకేషన్.
0: కానీ భౌతిక విద్యలతో పాటు ఆధ్యాత్మిక విద్య కూడా అత్యవసరమే.
1: అలాంగ్ విత్ దిస్ మెటీరియల్ నాలెడ్జ్ ది స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఇస్ ఈక్వలీ రిక్వైర్డ్.
0: నైతిక ఆధ్యాత్మిక విద్యలు లేనటువంటి యొక్క సమలోపల ఏమాత్రము శాంతి ఉండదు.
1: దట్ కాంగ్రిగేషన్ బిరెఫ్ట్ ఆఫ్ మోరల్ అండ్ స్పిరిచువల్ వాల్యూస్ విల్ నెవర్ హ్యావ్ పీస్.
0: కనుక విద్యార్థులైనటువంటి వారు రెండింటి ఎందుకు నెగిటివ్ పాజిటివ్ గా మనం భావించుకోవాలి.
1: స్టూడెంట్ షుడ్ కన్సిడర్ దీస్ టూ ఆస్పెక్ట్స్ నెగిటివ్.
0: కానీ ఈనాటి విద్యార్థులందరూ ఇక్కడ హృదయాన్ని పూర్తి నెగిటివ్ గా మార్చుకుంటున్నారు.
1: స్టూడెంట్స్ టుడే హ్యావ్ మేడ్ దేర్ హార్ట్ టోటలీ నెగిటివ్.
0: ఇది కేవలం నిరుపయోగమైనటువంటిది.
1: ఇట్ ఈస్ యూస్లెస్.
0: ఇది తాడు దగ్గర గాలి పటం వంటిది.
1: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ కైట్ దట్ హెస్ లాస్ట్ ఇట్స్ థ్రెడ్.
0: ఇది ఎక్కడ పోయి పడిపోతుందో,
1: వేర్ ఇట్ ఫాల్స్ వీ డోంట్ నో.
0: కనుకనే నీవు దీన్ని సరైనటువంటి విద్యగా నీవు తీర్చిదిద్దుకోవాలి.
1: టేక్ ఎడ్యుకేషన్ ద ప్రాపర్ సెన్స్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీ యొక్క గుణములు చాలా మంచివే.
1: యువర్ వర్చ్యూస్ ఆర్ నో డౌట్ గుడ్.
0: ఈ వయసు చాలా పవిత్రమైనటువంటిది.
1: దిస్ ఏజ్ ఇస్ సీక్రెట్.
0: ఈ వయసులో వచ్చేటువంటి భావములు కూడా చాలా పవిత్రమైనవి.
1: ద ఫీలింగ్స్ దట్ యు హావ్ ఎట్ దిస్ టెండర్.
0: కానీ టేక్ టైం, తొందరపాటు పడకూడదు.
1: నెవర్ బీన్ ఏ హరీ. టేక్ టైం.
0: మేక్స్ వేస్ట్. వేస్ట్ మేక్స్ వరీ. సో డు నాట్ బీన్ ఏ హరీ.
1: హేస్ట్ మేక్స్ వేస్ట్.
0: తొందరపాటు పడి నీవు చాలా దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నావు.
1: బీయింగ్ ఇన్ ఎ హరీ యు ఆర్ మిస్యూజింగ్, వేస్టింగ్.
0: ఏదైనా ఒక థాట్ నీలో వచ్చిందా, టేక్ టైం. ఇది మంచా చెడ్డా, ఇది సత్యమా కాదా, ఇది అవునా సత్యమా, ఈ విధంగా విచారణ చేయాలి.
1: ద మూమెంట్ ద థాట్ అరైజెస్ ఇన్ యూ, డిస్టింగ్విష్, డిస్క్రిమినేట్ క్లియర్లీ వెదర్ రైట్ ఆర్ రాంగ్, గుడ్ ఆర్ బ్యాడ్.
0: ఉండి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ఫన్ ఆఫ్
0: ఆ డిస్క్రిమినేషన్? కూడా
1: దట్ డిస్క్రిమినేషన్,
0: ఇండివిజువల్ డిస్క్రిమినేషన్ చేయకూడదు.
1: షుడ్ నాట్ బి ఆన్ ఇండివిజువల్ గ్రౌండ్.
0: ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ చేయి. నాకు నీకు వీరికి వారికి అందరికీ మంచి ఏది?
1: Fundamental discrimination is essential, which is equally applicable to all.
0: అప్పుడే దీనికి సార్థకత ఏర్పడుతుంది.
1: Then only its goal is achieved.
0: విద్యార్థులు, తొందరపాటు లేకుండా నిదానంగా కాలము తీసుకుని పవిత్రమైన యోచన చేత పవిత్రమైన కర్మలు చేయాలి.
1: Students should never be in a hurry. They should take time. They should be patient enough and undertake good activity.
0: గవర్నర్ కూడా చాలా మంచి విషయాలు చెప్పింది.
1: Governor mentioned many good things.
0: ఆమెకి ఎంతో వయసు, కానీ ఎంతో వయసు లోపల ఎన్నో విధమైనటువంటి అనుభూతులు పొందింది.
1: షీ హాస్ వెరీడ్ ఎక్స్పీరియన్సెస్.
0: కనుకనే ఆ ఎక్స్పీరియన్స్ దీని వల్లనే మీకు ఈ విజయం అందించింది.
1: షీ హాస్ టోల్డ్ యూ అవుట్ ఆఫ్ అవర్ ఓన్ ఎక్స్పీరియన్స్.
0: ముఖ్యంగా ఎవరిపైన వారికి మొట్టమొదటి నమ్మకం కావాలి.
1: ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: అదే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నెసెసరీ.
0: ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వల్లనే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
1: అవుట్ ఆఫ్ ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యూ హ్యావ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
0: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వల్లనే సెల్ఫ్ సాక్రిఫైస్.
1: అవుట్ ఆఫ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లీడ్స్ టు సెల్ఫ్ సాక్రిఫైస్.
0: సెల్ఫ్ సాక్రిఫైస్ వల్లనే సెల్ఫ్ రియలైజేషన్.
1: సెల్ఫ్ సాక్రిఫైస్ ఎండ్స్ ఇన్
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మొట్టమొదటి ఫౌండేషన్.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ది ఫౌండేషన్.
0: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వాల్.
1: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్ ది వాల్.
0: సెల్ఫ్ sacrifice the roof.
1: Self sacrifice the roof.
0: Self realization life.
1: Self realization is the life.
0: Roof lekunda neevu andulo undagalava?
1: Can you live there without the roof?
0: Godal lekunda roof veyagalava?
1: Without the wall can you lay
0: down? Lekunda godal kattagalava?
1: Well, is that possible?
0: Kabatti self confidence mottamodati.
1: So self confidence the first and foremost.
0: Self ante evaru?
1: Then what is this self?
0: Adi daivam.
1: That is divine.
0: Nenu nenu nenu nenu.
1: Everyone says I.
0: ఎక్కడ పోయినప్పటికీ నేను నేను నేను అని అంటున్నారు.
1: Everywhere we introduce ourselves as I.
0: ఇది అనేక రకములుగా కూడా విచారణ చేసి వేదాంతంలో నిర్ణయాన్ని తెచ్చుకుంది.
1: The Vedanta explains clearly about this I.
0: అయ్యా, నీవెవరు నీవు మొట్టమొదటి తెలుసుకో.
1: Sir, first understand yourself first.
0: నిన్ను నీవు తెలుసుకోకుండా దేన్ని నీవు తెలుసుకోగలవు?
1: నో దై సెల్ఫ్ వితౌట్ దట్ వాట్ ఎల్స్.
0: ఇది నా దేహము.
1: ఇస్ మై బాడీ.
0: ఇది నా మైండ్.
1: ఇస్ మై మైండ్.
0: ఇది నా చెయ్యి.
1: మై హ్యాండ్.
0: ఇది నా కాలు.
1: మై లెగ్.
0: నా కన్ను.
1: మై ఐ.
0: అన్ని నావి నావి. బట్ హూ ఆర్ యూ? హూ ఆర్ యూ?
1: యు సే దే ఆర్ మైండ్. దెన్ హూ ఆర్ యూ?
0: యు ఆర్ మై.
1: వి ఆర్ మై.
0: నా చేతులు ఉంటున్నావు, నా కడుపు ఉంటున్నావు, కానీ నీవెవరు?
1: యు సే మై హ్యాండ్స్ మై లెగ్. దెన్ హూ ఆర్ యూ?
0: ఇది నా కర్చీఫ్.
1: మై కర్చీఫ్.
0: కర్చీఫ్ ఇస్ సెపరేట్ ఫ్రమ్ మీ.
1: కర్చీఫ్ ఇస్ సెపరేట్ ఫ్రమ్ మీ.
0: ఇది నా టంబ్లర్.
1: ఇస్ మై టంబ్లర్.
0: టంబ్లర్ ఇస్ సెపరేట్ ఫ్రమ్ మీ.
1: టంబ్లర్ ఇస్ సెపరేట్ ఫ్రమ్
0: మీ. నా బాడీ అంటే బాడీ సెపరేట్ ఫ్రమ్ యూ.
1: విచ్ ఇస్ మై బాడీ? బాడీ ఇస్ సెపరేట్ ఫ్రమ్ యూ. దెన్ హూ ఆర్ యూ?
0: కాబట్టి ఈ విధంగా విచారణ చేస్తూ చేస్తూ చేస్తూ వస్తే నీవెవరుంటే ఒక్కడే.
1: If you go on investigating, inquiring this way, you will know the one principle.
0: ఈ పిల్లలు ఎందు ప్రతి ఒక్కరిని విచారించు.
1: You inquire everyone here.
0: Question. Who is Ramaya? Nenu.
1: Who is Ramaya? I.
0: Who is Rangaya? Nenu.
1: Rangaya, I.
0: Who is Neelamma? Nenu.
1: Neelamma, I.
0: Who is Palamma? Nenu.
1: So, I.
0: Nenu, nenu antunnaru.
1: Everyone says I.
0: Peru roopamulu veru veruga untunnayi.
1: The names and forms are different.
0: Andari endu nenu nenu anetundi answer okkate vastundi.
1: But the answer I is uniform and common.
0: Kabatti mottamotta nee neevu nu telusukunte prapanchanne telusukunna vaadaipothavu.
1: Know thyself, then you'll know the rest of the world.
0: ఈ ప్రపంచమంతా నేను అనేటువంటి పదంతోనే నిండి ఉంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ది హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ దిస్ ఐనెస్.
0: ఈ వేదాంతము అన్నారు.
1: దిస్ ఇస్ స్పిరిచువల్.
0: ఈ వేదాంతం అనేది అద్వైతము అన్నారు.
1: దిస్ వేదాంత ఇస్
0: ద్వైతము అన్నారు.
1: వేద ఇస్ డ్యూయలిజం.
0: కనుకనే వేదాంతమే అద్వైతం.
1: వేదాంతం
0: ఏకం సత్ విప్రా బహుధా వదంతి.
1: ద సేమ్ వేద ఈజ్ రిఫర్డ్ బై స్కాలర్స్ ఇన్ వేరీడ్ మ్యాన్.
0: ఎవరి బాధలను చూసి మనం మనసు కరిగిపోతుందో,
1: That suffering which makes you feel,
0: కష్టంలో చూచి సహాయం చేయాలని బుద్ధి పుడుతుందో,
1: the difficulties that prompt you to help,
0: ఎవరి దుఃఖం చూచి నివారణ గావించాలని మనసు వస్తుందో,
1: watching the grief some others and you feel like you never really,
0: ఎందు ఉన్నటువంటిది నీవు మనిషి.
1: And if you have that heart, you are a true human being.
0: మనిషి అంటే ఏమిటి?
1: Who is a human being?
0: మనస్సుతో కూడిన వాడే మనిషి.
1: Manishi, human being, is the one with manas, mind.
0: Ah, manasu leni vaadike dayaraadu.
1: And the one without mind or manas.
0: Ah, manasu leni vaadike oka vidhamainatuvanti oka krupa raadu.
1: Then with the one without mind will not have any compassion.
0: Andarni neevu chuchi santoshinchi andari oka baadalanu nivarana gaavinchadaniki prayatnam cheyali.
1: Be happy in the company of everybody and try to give relief to those people who suffer.
0: Vidyarthulara,
1: students,
0: మీరు చదవడానికి ప్రయత్నిస్తున్నారు,
1: పెద్ద
0: పెద్ద డిగ్రీస్ పొందాలని ఆశిస్తున్నారు, కానీ ఎన్ని పొందినప్పటికీ
1: ఇన్ స్పైట్ ఆఫ్ దెమ్
0: దేశము మాతృదేశం యొక్క సంస్కృతిని మాత్రం మరవకండి.
1: నెవర్ ఫర్గెట్ ద కల్చర్ ఆఫ్ యువర్ మదర్ ల్యాండ్.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించడమే భారతీయ సంస్కృతి.
1: ద కల్చర్ ఆఫ్ భారత్ లైస్ ఇన్ వన్ ప్రిన్సిపల్ అండర్స్టాండింగ్ యూనిటీ అండ్ డైవర్సిటీ.
0: కానీ ఏకత్వాన్ని భిన్నత్వం గావించడం కాదు మన సంస్కృతి.
1: అవర్ కల్చర్ డస్ నాట్ గో బై దిస్ వే స్ప్లిటింగ్ ద వన్ ఇంటు మెనీ.
0: ఏకం సత్ విప్రా బహుధా వదంతి.
1: ట్రూత్ ఇస్ వన్. స్కాలర్స్ స్పీక్ ఇన్ డిఫరెంట్ వేస్.
0: కనుక ఎన్ని చేసినప్పటికీ,
1: in spite of all that you do,
0: meer chadavvasinatundi chaduvul lopala,
1: in all the education that you acquire,
0: ye chaduvunaina kuda nee paropakara nimittamai meer praakulaadali,
1: has got to be utilized to help others.
0: Neevu nerchukunnatundi vidyanu jagatulu edo oka margamlo dani sadvinivam cheyali.
1: The education, the knowledge you have got now must be used for the benefit of others in some way or other.
0: ఇంజనీరింగ్, మెడికల్, ఈ చదువులు ఇవన్నీ కూడా పెద్ద బిజినెస్ గా మారిపోయినాయి.
1: టుడే ది మెడికల్ ఎడ్యుకేషన్, ది ఇంజనీరింగ్ హ్యావ్ బికమ్ బిజినెస్.
0: ఒక్క సీట్, మెడికల్ సీట్ కావాలనుకుంటే,
1: ఫర్ వన్ మెడికల్ సీట్
0: 20 లాక్స్
1: క్యాపిటేషన్ ఫీ.
0: లక్ష అంటే 2 లక్షలు అనుకున్నట్టుగా ఉండాలి మీరు.
1: లాక్, లక్ష, 2 లెటర్డ్ 1.
0: 20 లక్షలు పెట్టి నీవు చదువు ఏం చేస్తావు?
1: 20 lakhs you spend, what is
0: the enduka chadu chadve danikante aa dabbunanta kuda bank lo petti vache interest haayiga kurchonpinchey.
1: Instead of paying 20 lakh capitation fee, better you deposit in the bank.
0: 20 lakhs you medical chadivite aa 20 lakhs sampadichadaniki neevu corruption cheyavalsi vastundi.
1: Therefore, in order to get back the money 20 lakh that you spend,
0: ee corruption kanta pula kaaranam dabbichi chadivatame deeniki mula kaaranam.
1: You try to get it. The main cause is that you pay the money.
0: Dabbichi emi chadavakoodadu manam.
1: In fact, you should never
0: chikkipoyina paravaledu.
1: Doesn't matter even if you don't secure a seat.
0: Chaala mandi pillalanta pallellu adigithe neevu em chestunnavu ra nayana ante నేను చదువుకుంటున్నాను.
1: ఇఫ్ యూ ఆస్క్ ఎనీ బాయ్ ఫ్రమ్ ఇన్ ఎ విలేజ్, దే సే చదువుకుంటున్నాను.
0: చదువుకుంటున్నాను.
1: ఐ యామ్ పర్చేసింగ్ ఎడ్యుకేషన్.
0: చదువుకుంటున్నాను.
1: ఇస్ నాట్ చదువుకుంటున్నాను లెర్నింగ్, చదువుకుంటున్నాను.
0: ప్రైమరీ స్కూల్లో ఫస్ట్ క్లాస్ వానికి సీట్ చిక్కాలంటే 20,000 రూపాయలు ముందుగా డిపాజిట్ కట్టాలి.
1: టు గెట్ ఎ సీట్ ఇన్ ప్రైమరీ స్కూల్ యూ హావ్ టు పే 20,000.
0: ప్రైమరీ స్కూల్ నుంచి కూడా పీహెచ్డీ వరకు కూడా డబ్బుతోనే ఉంటుండాలి.
1: Everything is linked, right from a primary education to PhD, linked with money.
0: ఇలాంటి వాడికి కరప్షన్ ఏ రీతిగా మారుతారు?
1: Well, such people, how do you expect them to remove
0: corruption? కొట్టవలసి వస్తుంది. అది రైటే.
1: Yes, it's right then.
0: ఖర్చు పెట్టాడు.
1: Yes, spent.
0: తల్లిదండ్రులు ఎంతో దుఃఖించి దానికి ఖర్చు పెట్టించారు.
1: And parents suffered a lot to pay donation. ఆ ఖర్చు
0: పెట్టినది తిరిగి తల్లిదండ్రులకు చేర్చాలి.
1: So the parents must get back the money, you know.
0: కనుక మనం ఆ విధంగా ఖర్చు పెట్టనక్కర్లేదు. ఈ విధంగా మనం దుర్వినియోగం చేయనక్కర్లేదు.
1: We need not spend like that and try to get back.
0: ఏది చదువు చదివినా కూడా ఆ చదువు నీ యొక్క పొట్ట నింపుకోవడానికి చేత కాదా?
1: వాట్ ఆర్ ఎడ్యుకేషన్ యూ మే హ్యావ్, కాంట్ యూ క్యారీ ఆన్ యువర్ లివింగ్?
0: విద్యార్థులారా, రెండు చేతులు ఇచ్చాడు భగవంతుడు మీకు.
1: స్టూడెంట్స్, గాడ్ హ్యాస్ గివెన్ యూ 2 హ్యాండ్స్.
0: ఒక పొట్ట ఇచ్చాడు.
1: హ్యాస్ గివెన్ వన్.
0: ఒక పొట్ట నింపుకోవడానికి రెండు చేతులతో పని చేస్తే నిండదా?
1: టు ఫిల్ వన్ స్టమక్, కాంట్ యూ వర్క్ హార్డ్ విత్ బోత్ ఆఫ్ ది హ్యాండ్స్?
0: రెండు చేతులు నుండి పని చేయటం లేదు నీవు.
1: యు ఆర్ నాట్ వర్కింగ్ విత్ బోత్ ఆఫ్ యువర్ హ్యాండ్స్.
0: పొట్ట నిండటం లేదు.
1: సో యు ఆర్ నాట్
0: పొట్ట నింపుకోవడానికి మానవుడిగా పుట్టాలా?
1: షుడ్ యు బి బోర్న్ టు ఫిల్ యువర్ స్టమక్?
0: పశుపక్షులు, మృగాలు కూడా పొట్ట నింపుకోలేట్లేదా?
1: డోంట్ యు ఫైండ్ బర్డ్స్ అండ్ బీస్ ఫిల్లింగ్ దేర్ స్టమక్స్?
0: కనుక స్టమక్ కోసం మీరు ప్రయత్నం చేయకండి.
1: డోంట్ స్ట్రగుల్ ఫర్ స్టమక్.
0: మీరు నింపుకోవడం మనసును పవిత్రం చేసుకోసం చేయండి.
1: యూ షుడ్ మేక్ యువర్ మైండ్ సేక్రెడ్.
0: మన యొక్క భావములంతా కూడా పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: ఆల్ ఫీలింగ్ షుడ్ ట్రేడ్ అలాంగ్ ది
0: ఇంకా 15 దినములంతా ఉంటుండాలి.
1: ఈ
0: 15 దినములు కూడా పిల్లలు నేర్చుకోవాల్సినటువంటి ఎన్నో ఉంటున్నాయి.
1: In the coming 15 days there are lots of
0: గొప్ప పండితులు కూడా వస్తున్నారు.
1: Many scholars will be visiting you.
0: స్కాలర్స్ కూడా అనేక రకమైనటువంటి యొక్క అనుభూతులను అంతా అందిస్తారు.
1: Scholars will share their experiences with you.
0: ఈనాడు మన గవర్నర్ అందించి చేర్చుడు. ఆ విధంగా వచ్చిన వారందరూ కూడా వారు వారి ఎక్స్పీరియన్స్ ఇస్తుంటారు.
1: జస్ట్ as గవర్నర్ హస్ గివెన్ హర్ మెసేజ్, మెనీ స్కాలర్స్ ఆల్సో ఎక్స్పీరియన్స్
0: చాలా ఇంపార్టెంట్.
1: ఎక్స్పీరియన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: ఆ ఎక్స్పీరియన్స్ మనం అందుకోవటము,
1: వీ హావ్ టు
0: దాని ఆచరణలో పెట్టము,
1: అండ్ దెన్ షేర్
0: దాన్ని అందులోకి అందించాము,
1: అండ్ దెన్ షేర్ విత్ ఎవ్రీబడీ.
0: కనుక మీరు ఈ విద్యా విషయం లోపల చాలా జాగ్రత్తగా మెలగాలి.
1: యు షుడ్ బి వెరీ కేర్ఫుల్ డ్యూరింగ్ దిస్ పీరియడ్.
0: విద్య లోపల మనం సరైనటువంటి అందుకోకపోతే అవిద్యగా మారిపోతుంది.
1: ఇఫ్ యూ డోంట్ రిసీవ్ ఎడ్యుకేషన్ ప్రాపర్లీ యూ బికమ్,
0: ఈనాడు విద్యలంతా కూడా కేవలం కృత్రిమైన విద్యలుగా ఉంటున్నాయి.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ ఇస్ ఆర్టిఫిషియల్.
0: ఈ ఎడ్యుకేషన్ కాదు, ఇదంతా అంతా ఎడ్యుకేషన్.
1: ఇట్ ఈస్ నాట్ ఎడ్యుకేషన్, ఇట్ ఇస్ ఆల్ ఎడ్యుకేషన్.
0: ఇలాంటి ఎడ్యుకేషన్ చదివి ఏం ప్రయోజనం?
1: వాట్ ఇస్ ది యూస్ ఆఫ్ సచ్
0: ఎడ్యుకేషన్ అన్నారు.
1: యు సే ఎడ్యుకేషన్,
0: మంది ఎడ్యుకేర్ కావాలి.
1: బట్ వీ షుడ్ ఫాలో ది ఎడ్యుకేర్.
0: హృదయం నుంచి వచ్చేటువంటి భావములకే ఎడ్యుకేర్ అంటారు.
1: ఎడ్యుకేర్ మీన్స్ కనోట్స్ దాట్ విచ్ కమ్స్
0: తల నుంచి వచ్చేటువంటి భావములకే ఎడ్యుకేషన్ అన్నారు.
1: ఎడ్యుకేషన్ పర్టైన్స్ టు ది హెడ్.
0: ఇవంతా కేవలం తల నుంచి వస్తుంటాయి, వస్తుంటాయి, పోతుంటాయి, పాసింగ్ క్లౌడ్స్.
1: దోస్ దట్ కమ్ అవుట్ ది హెడ్ come and go like passing clouds.
0: హృదయం నుంచి వచ్చేటువంటి మానవత విలువలు శాశ్వతంగా నిలిచేటువంటి
1: హ్యూమన్ వాల్యూస్ దట్ కమ్ అవుట్ ఆఫ్ హ్యూమన్ హార్ట్,
0: ప్రేమ, సహనము, సత్యము, త్యాగము, సానుభూతి, ఇవన్నీ కూడా హృదయం నుంచి వచ్చేటువంటి
1: కంపాషన్, ఫర్బేరెన్స్, టాలరెన్స్, ట్రూత్, సాక్రిఫైస్, దర్ వాల్యూస్ దట్ కమ్ అవుట్ ఆఫ్ ద హార్ట్.
0: అవి ఏనాటికి మార్పు చెందదు.
1: దే నెవర్ చేంజ్.
0: ఈనాడు మీరు చదివిన చదువులు, చేసే ఉద్యోగాలు, ఇవన్నీ కూడా కేవలము ప్రాకృతమైనటువంటి విద్యలే.
1: The education that you receive today and the job, they are changeable.
0: కానీ మార్పు చెందినటువంటి హృదయం నుంచి వస్తున్నాయి.
1: The changeless comes out of heart.
0: కనుకనే దీనికి హృత్ ప్లస్ దయా హృదయం అన్నారు.
1: Therefore,
0: కంపాషన్ తో కూడినటువంటిది ఈ హృదయం.
1: హృదయ, హార్ట్, హృత్ ప్లస్ దయా, ద వన్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
0: ఈ తల నుంచి వచ్చిన అంతా కూడా గ్యాస్ట్రిక్ ట్రబుల్.
1: ద వన్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ది హెడ్ ఇస్ గ్యాస్ట్రిక్ ట్రబుల్.
0: తలంపులే తలంపులే తలంపులే,
1: థాట్స్ అండ్ థాట్స్.
0: ఈ తలంపులు గుచ్చి ఏం ప్రయోజనం?
1: వాట్ ఇస్ వన్ ఆఫ్ దీస్ థాట్స్?
0: ఇది మంచిది, హృదయం నుంచి ఆవిర్భవించాలి.
1: థింగ్స్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్.
0: సద్గుణంబులు,
1: వర్చ్యూస్,
0: సద్విద్య,
1: గుడ్ ఎడ్యుకేషన్,
0: సత్యనిరతి,
1: ట్రూత్,
0: కరుణ,
1: కంపాషన్,
0: కలశిక్ష, కర్తవ్య పాలనములు,
1: డిసిప్లిన్, డ్యూటీ.
0: నేర్పు అదే విద్య.
1: ఇట్ ఈస్ ట్రూ ఎడ్యుకేషన్.
0: విద్యార్థి నేర్వలేదు,
1: స్టూడెంట్స్ విల్ హ్యావ్ టు లెర్న్.
0: తెలివితేటలు ఎన్ని ఉండి కూడా ప్రయోజనం లేదు.
1: మియర్ ఇంటెలిజెన్స్ విల్ నాట్ హెల్ప్ యూ.
0: తెలివితేటలు ఉండవచ్చు.
1: యూ మే హ్యావ్ ఇంటెలిజెన్స్.
0: ఫాక్స్ కూడా చాలా తెలివితేటలు కాదనేటువంటిది.
1: ఫాక్స్ ఈజ్ హైలీ ఇంటెలిజెంట్.
0: కానీ అది కూడా చదువుకోవడమే
1: ఎడ్యుకేషన్.
0: ఆ యుక్తితో వచ్చేటువంటి ఒక తెలివితేటలు మనకు అక్కర్లేదు.
1: ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ నాక్.
0: మనం హృదయంతో వచ్చేటువంటి తెలివితేటలు కావాలి.
1: యూ షుడ్ హ్యావ్ ఇట్ అవుట్ ఆఫ్ యువర్ ఓన్ హార్ట్.
0: ఎక్కడైనా సరే మీరు కానీ మీ స్నేహితులకి ఏమైనా మాట్లాడదామనుకుంటున్నారు, ఈ హృదయంతో వచ్చేటువంటి ఒక సంకల్పాలకు మీరు బోధించండి.
1: ఎయిదర్ యూ ఆర్ యాజ్ యూ టాక్ విత్ యువర్ ఫ్రెండ్స్ సీ దాట్ థింగ్స్ కమ్ అవుట్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్.
0: ఈ విధంగా
1: లైక్
0: సరైనటువంటి విద్యను నేర్చి
1: హ్యావ్ ప్రాపర్ ఎడ్యుకేషన్.
0: మన విద్య ఎలాంటిది తెలిసినా మీకు తెలుసును, ఏ ఒక్క దాంట్లో ఒక నయా పైసా పుచ్చుకునేటువంటిది కాదు.
1: యు నో ది ఎడ్యుకేషన్ ఆఫర్డ్ హియర్, వీ డోంట్ చార్జ్ యూ కలెక్టర్ ఫీ.
0: ఎడ్యుకేషన్
1: వీ హ్యావ్ ఫ్రీ ఎడ్యుకేషన్ హియర్.
0: కేజీ మొదలుకొని పీజీ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్.
1: రైట్ ఫ్రమ్ కేజీ టు పీజీ ఎడ్యుకేషన్ ఇస్ ఆఫర్డ్ ఫ్రీ.
0: ఇలాంటి దానికి మనం మేము ఏం ఆశిస్తున్నాము?
1: వాట్ దట్ వీ వాంట్ ఫ్రమ్ యూ.
0: మీరు బయటకు పోయి మీరు ఒక ఆదర్శ పురుషులుగా రూపొందాలి.
1: యాజ్ యూ లీవ్ అస్ యూ షుడ్ బి ఐడియల్
0: పౌరులుగా మీరు జీవించాలి.
1: యూ షుడ్ బి ఐడియల్ సిటిజన్స్.
0: బయటికి పోయి మీ ఆదర్శాన్ని అందరికీ ఫ్రీగా అందించాలి.
1: లెట్ యువర్ ఐడియల్స్ బి ఫాలోడ్ బై
0: అదర్స్. ఇక్కడ నుంచి మీరు ఫ్రీగా అందుకొని
1: యూ రిసీవ్ థింగ్స్ ఫ్రీ హియర్,
0: అక్కడ పోయి మీరు డబ్బులు కనుక్కుంటుంటే ఇది ఎంత మోసము.
1: రిసీవింగ్ థింగ్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ హియర్ అండ్ యూ సెల్ ఇట్ అవుట్, వాట్ వాట్ ఈస్ ద ఫన్ దేర్?
0: ఇది మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్.
0: ఇది కేవలం ఒక బిజినెస్ గా వస్తుంది.
1: ఇట్ అమౌంట్స్ టు బిజినెస్.
0: ఇలాంటి దాంట్లో మనం ప్రవేశించకుండా ఉండాలి.
1: యూ షుడ్ నెవర్ యాక్ట్ లైక్ దట్.
0: ప్రేమతో నీ వందించు.
1: షేర్ విత్ లవ్.
0: అందరితో ఒక షేర్ చేసుకో.
1: షేర్ విత్ ఎవ్రీవన్.
0: ఈ షేర్ ఎలాంటి షేరు?
1: వాట్ కైండ్ ఆఫ్ షేరింగ్?
0: పార్ట్ టైం దీంట్లో కాదు.
1: ఇస్ నాట్ పార్ట్ టైం షేరింగ్.
0: ఒక ఫుల్ గా చేయాలి.
1: ఇట్స్ ఫుల్ టైం వర్క్.
0: ఈ విధంగా చేసినప్పుడే విద్య మీకు అబ్బుతుంది బంగారు.
1: దెన్ యూ విల్ హ్యావ్ ప్రాపర్ ఐడియల్ ఎడ్యుకేషన్.
0: కానీ మీకు అందరికీ తెలుసు మన యొక్క కాలేజీ యొక్క తత్వము.
1: యు ఆల్ నో అబౌట్ అవర్ కాలేజ్.
0: ఈ కాలేజీలు చదివినప్పుడు
1: as you study here
0: ఎట్లా చదవాలి?
1: How do you
0: study? 24 hours చదవకూడదు.
1: You should not study 24 hours.
0: కొంచెం టైం ఇవ్వాలి.
1: You should take time.
0: మీరు కాలేజీ నుంచి వచ్చారు.
1: You are returned from the
0: college. వచ్చిన తర్వాత తిరిగి అక్కడ బుక్ పట్టుకొని కూర్చోకూడదు.
1: Returned from the college, you should not catch.
0: ఆడుకో.
1: You should play for some time.
0: Play చేయి.
1: play.
0: తర్వాత కొంచెం సింగ్ చేయండి.
1: Sing for some time.
0: ఏమైనా పవిత్రమైన ఇంకొక పని చేసుకో.
1: And do some good work.
0: కానీ 24 hours పని చేయకూడదు.
1: 24 hours. 24 hours you can't spend time for study.
0: అంతేకాకుండా చదువుకోవటం ఇంటికి పోతానే పుస్తకములు పారవేసకూడదు.
1: And the moment you are completing studies, you should not throw out books. You should keep them safe. And read accordingly. Bhagavan mentioned about Napoleon, the kind of discipline he had. Napoleon used to go
0: control Napoleon.
1: He had perfect discipline in respect to food and sleep. We should be like that.
0: మనం ఇంటికి పోతానే కాలేజీ కా తీసేస్తారు లేజి అయిపోతారు.
1: ద మూమెంట్ వి రిటర్న్ ఫ్రమ్ కాలేజీ ది ఫస్ట్ లెటర్ కా ఈజ్ గాన్ వి రిమైన్ లేజీ.
0: ఈ లేజీస్ మాత్రం మనకు కాకూడదు.
1: వి షుడ్ నాట్ బి లేజీ.
0: ఇస్ రస్ట్ అండ్ డస్ట్.
1: లేజినెస్ ఇస్ రస్ట్ అండ్ డస్ట్.
0: రియలైజేషన్ ఇస్ ది బెస్ట్ అండ్ రెస్ట్.
1: రియలైజేషన్ ఇస్ ది బెస్ట్ అండ్ రెస్ట్.
0: కనుక మీరు రియలైజేషన్ చేయండి. మీరు
1: హ్యావ్ రియలైజేషన్.
0: ఈ లేజినెస్ కు మీరు చోటు ఇవ్వకండి.
1: డోంట్ గివ్ స్కోప్ ఫర్
0: లేజీనెస్. టూ మచ్ టాక్ కూడా మంచిది కాదు.
1: టూ మచ్ ఆఫ్ టాక్ ఇస్ నాట్ గుడ్.
0: టూ మచ్ టాక్ ఏమవుతుంది? మన మెమరీ పవర్ ను పాడు చేస్తుంది.
1: బై టాకింగ్ టూ మచ్ యూ లూజ్ యువర్ మెమరీ పవర్.
0: తెలివితేటలు కూడా పాడు చేస్తుంది.
1: ఇట్ స్పాయిల్స్ యువర్ ఇంటెలిజెన్స్.
0: కనుకనే టూ మచ్ టాక్ కూడా మంచిది కాదు.
1: డోంట్ టాక్ టూ మచ్.
0: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్.
1: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ యూ కెన్ స్పీక్
0: మంచిగా మాట్లాడు. పెద్దలను గౌరవించు.
1: పెద్దలను
0: ప్రేమించు.
1: లవ్ యువర్ పేరెంట్.
0: ఈ విధమైనటువంటి ఒక ప్రేమతో నీవు ఉంచినప్పుడే నీవు ఒక విద్యావంతుడు అవుతావు.
1: ఇఫ్ యూ హావ్ దిస్ సార్ట్ ఆఫ్ లవ్ యూ కెన్ కాల్ యువర్ సెల్ఫ్ ఎడ్యుకేటెడ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ముందు దీని యొక్క విషయాలంతా కూడా మాట్లాడుకుందాం.
1: ఇన్ ది కమింగ్ డేస్ యు ఆర్ గోయింగ్ టు నో మెనీ.
0: ఈ యొక్క ప్రసంగాలు విరమించుకుని
1: భగవాన్ బ్రింగ్స్ హిస్ డివైన్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.
0: ఈ విషయాలంతా కూడా హృదయంలో చేర్చుకుని
1: ఆల్ దోస్ యూ హెర్డ్
0: దాన్ని అప్పుడు మననం చేసుకుంటూ రావాలి.
1: యూ స్టార్ట్ థింకింగ్ రికాలింగ్ రికాపిటులేటింగ్.
0: తిన్న తిండిని ఏ విధంగా పశువు వెనుకు తెచ్చుకుని జీర్ణింప చేసుకుంటుందో
1: జస్ట్ యాజ్ ద ఇంటెలిజెన్స్.
0: కనుకనే టూ మచ్ టాక్ కూడా మంచిది కాదు.
1: డోంట్ టాక్ టూ మచ్.
0: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ but you can speak always obliging.
1: You cannot always oblige, you can speak
0: obliging. Manchiga maatadu.
1: Talk well.
0: Gauravinchu.

0: not thinking, recalling,
1: recapitulating.
0: Just as the cow brings back the consumed food and
1: digests, assimilates.
0: The moment you go home, go to your rooms, recall all these things.
1: Because we're not wanting the education.
0: All that you hear here is education.
1: Educare.
0: And the experience at home is educare.
1: కాబట్టి ఎడ్యుకేషన్ ఇక్కడ ఎడ్యుకేర్ ఇంటిలో
0: ఎడ్యుకేషన్ హియర్ ఎడ్యుకేర్
1: తప్పించుకుని జీర్ణించుకోవాలి
0: అండ్ యూ హావ్ టు డైజెస్ట్ అసిమిలేట్ ఆల్ దట్ యు హియర్
1: అప్పుడే మీకు సరైనటువంటి పుష్టి సంతృష్టి ఏర్పడుతుంది
0: దెన్ యూ విల్ హ్యావ్ సంతృష్టి సాటిస్ఫాక్షన్ పుష్టి ద స్ట్రెంగ్త్

0: దోచి దినములింత కృచలయ్యను చలిగాలి చురుకు హెచ్చే పొలములం రేడి గ్రుడ్డి వెన్నెలలోన కుప్పలం నూర్చు కాపులు గొంతులెత్తి పదములం పాడతొడగిరి బంచి పువ్వుల మొగం లలంత విప్పి మన గృహంబుల ధాన్య సంపదల నిల్పి సరసురాలైన పుష్యమాసంభు వచ్చే సరసురాలైన సంక్రాంతి పండుగొచ్చే
1: The days are short, the cold winds blowing, the fields are full of the harvest and the grain in heaps, the farmers dancing in joy because of the crop, and the daffodils of the chrysanthemums dancing. The Pushyamasa approached. The festival of Sankranti is in observance now.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: అన్ని పండుగల కంటే సంక్రాంతి పండుగ చాలా ఉత్తమమైనటువంటిది.
1: ఆఫ్ ఆల్ ది ఫెస్టివల్స్ సంక్రాంతి ఈజ్ నో బ్లెస్డ్.
0: రైతులకు కడుపును నింపి, బీదలకు అన్నదానం ప్రసాదించి, అనేక మందిని అనేక ఆనందరీతులుగా జీవితం గడిపింపజేస్తుంది సంక్రాంతి.
1: The Sankranti festival symbolizes the farmers and the agriculturists being totally satisfied with their earnings and is also an occasion to feed the poor and to observe the festival with all the festivity and gaiety.
0: గృహస్థులైనటువంటి వారికి ఈ సంక్రాంతి పండుగ ఎంతయో వైభవాన్ని కూడా అందిస్తుంది.
1: The householders find this occasion joyful and blissful.
0: Sarasuralaina Sankranti Pandugochi.
1: The festival of Sankranti is so important, so sacred. It is approached now.
0: Anni pandugalakante ati mukhyamainatundi Sankranti.
1: Sankranti is the most important festival of all.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: ఈ సంక్రాంతి అనేక విధములుగా మానవులకు ఉత్సాహం అందించి ఉల్లాసంతో చేకూర్చి కాటికను చూపిస్తుంది.
1: సంక్రాంతి ఫెస్టివల్ సెండ్స్ ఫోర్త్ ద మెసేజ్ ఆఫ్ ఎంథూజియాజం, ద డైనమిజం అండ్ జాయ్.
0: ఈనాటి పండుగ చల్లని గాలితో మానవులకు హృదయాన్ని ఉల్లాసపరుస్తూ గొంతును విప్పి ఆనందంగా వేదపఠన గావిస్తూ చేస్తుంది.
1: దిస్ ఈస్ ది పర్టికులర్ సీజన్ దట్ వీ ఫేస్ ద కూల్ బ్రీజ్ అండ్ ద వింటర్ ద కోల్డ్ అండ్ మేకింగ్ అవర్ హార్ట్స్ ఫుల్ ఆఫ్ జాయ్ అండ్ థ్రిల్ ఎక్స్టసీ హెల్పింగ్ ఆల్ ఆఫ్ అస్ to chant Veda full throated.
0: విప్రులైనటువంటి వారు ఈ సంక్రాంతి పండుగకు తెల్లవారి బ్రహ్మముహూర్త కాలం నందే లేచి వారు వేదమును పఠిస్తూ ఉంటారు.
1: Priests get up in the early hours of the morning brahmamuhurta and start Veda chanting.
0: దీనిని ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ అన్నారు.
1: That's what he said. The objective and the object purpose, ultimate reality of Vedanta.
0: Brahma Muhurta Kalamanandu Brahmanulu Lechi Vedamunu Abhyasistu Veda Padana Gavistu Hrudayanni Vikasimpajestundi.
1: It is an occasion that people get up in the early hours of the morning, start learning, chanting Veda and making every life redeemed.
0: Raitulaku పంటలు పండించి అనేక విధములుగా కడుపునకు ఏమాత్రం కూడా తగ్గకుండా ఉల్లాసపరుస్తూ ఉత్సాహంతో ఉర్రూత లొగుతుంటుంది.
1: దిస్ ఈస్ ద టైమ్ వెన్ ఫార్మర్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ బికాస్ ఆఫ్ ద క్రాప్, బికాస్ ఆఫ్ ద హార్వెస్ట్ విచ్ దే కుడ్ గ్రో ఆఫ్టర్ టైర్లెస్ ఎఫర్ట్.
0: అన్ని పండుగల కంటే ముఖ్యమిది కాన అత్తవారింటికి ఏమో కొత్త పెళ్లి కొడుక అని పిలుస్తుంటారు.
1: సంక్రాంతి ఇస్ ది ఫెస్టివల్ వెన్ ద బ్రైడ్ గ్రూమ్స్ ద న్యూ సన్స్ ఇన్ లా ఆర్ ఇన్వైటెడ్ టు స్పెండ్ దేర్ టైమ్ ఇన్ విత్ దేర్ ఇన్ లాస్.
0: అక్కడ ముద్దు మరదలు నీతోడ ముచ్చటాడు, వదిన నీతోడ మాటకి వరుసలాగడు, ఊరి వారం నిన్ను అతి గారాభమున్న మనల్ని సల్పుతుంది మామ కూడా. అనగా ఈ పండుగకు కొత్త పెళ్లి కొడుకులను అత్తవారింటికి పంపుతూ ఉంటారు.
1: దిస్ ఇస్ అకేషన్ ద న్యూ బ్రైడ్ గ్రూమ్ ఇస్ ఇన్వైటెడ్ టు స్పెండ్ టైమ్ విత్ ఇన్ లాస్.
0: అత్తమామలు కొత్త బట్టలు తెచ్చి అలంకరింపజేసి అనేక విధంగా ఉల్లాసపరుస్తూ ఉంటారు.
1: దిస్ ఇస్ అకేషన్ వెన్ ద న్యూ క్లోత్స్ ఆర్ ప్రెసెంటెడ్ అండ్ టు మేక్ హిమ్ హ్యాపీ.
0: ఇంతే కాదు, గంగిరెద్దుల వారు కూడాను పశువులను కూడాను పెంపొందింపజేసి పశువులకు మాటలు నేర్పించినట్టుగా పెండి చేస్తుంటారు పశువులకు.
1: దిస్ ఆల్సో అకేషన్ విత్ ద బుల్స్ ఆర్ బ్రాట్ ఫుల్లీ డెకరేటెడ్.
0: ఒకది రాములుగాను మరొక దానిని సీతగాను పోల్చుకుని వారిద్దరికీ పెండి చేస్తుంటారు కోడెలకు ఆవులకు.
1: దిస్ అన్ అకేషన్ దట్ వన్ ఈస్ నేమ్డ్ యాజ్ రామ, the other is designated Sita and the wedding is arranged.
0: Itti ullasaparistu unnatvanti yokka pillalu modalukoni raithulu modalukoni brahmanulu varaku kodanu ullasaanni chekuvcheetvantidi ee yokka sankranti panduga.
1: Sankranti is the festival when all would find this joyful occasion, the farmers, the householders and the priests as well.
0: Muddu maradalu neetoda muchataadu.
1: The members of the family, like sister-in-law, goes on joking, spending time in conversation. The sister-in-law also converses with all
0: loving affection.
1: The neighborhood would all come and visit you, being the newborn, the new son-in-law to the family, and entertain you with the sweet conversation.
0: ఇంతే కాకుండా ఆవులను ఆడించుకునేటువంటి యొక్క గంగిరెద్దు వారు కూడాను ఈ రెండింటి యొక్క మధ్య లోపల అనేక రకములైనటువంటి ఆనందాన్ని ఉప్పొంగింపజేస్తుంటారు.
1: దిస్ ఆల్సో ద టైమ్ వెన్ ద కౌ అండ్ ద బుల్ ఆర్ టేకెన్ అలాంగ్ ద స్ట్రీట్స్ అండ్ మేడ్ టు డాన్స్ టు ద డిలైట్ ఆఫ్ ఎవ్రీబడీ.
0: ఇంతే కాకుండా ఆ రెండింటి యొక్క సంబంధ బాంధవ్యములను కూడాను మనుషులకు పోల్చినట్టుగా పశువులకు కూడాను పోలుస్తుంటారు.
1: The same kind of intimate relationship as would exist in mankind is also attributed to the cows and the animals.
0: పశువులు మొదలుకొని పక్షుల మొదలుకొని మానవుల వరకు కూడాను ఆనందాన్ని అందించేటువంటిది ఈ యొక్క సంక్రాంతి.
1: Sankranti is the festival that spreads joy and the bliss to the mankind, the birds and the animals.
0: పక్షులు ఎంతో ఆనందంగా సాయంకాలం వచ్చేటప్పటికి చక్కగా వారి భాషలతో పాటలు పాడుకుంటూ తమ గూట్టకు పోయి చేరుతుంటారు.
1: ఐ ది ఈవినింగ్ టైమ్ ఫార్మర్స్ రిటర్న్ ఫ్రమ్ దేర్ ఫీల్డ్స్ ఎగ్జాక్ట్ టైమ్ విన్ ది బర్డ్స్ రెస్ట్ ఇన్ దేర్ నెస్ సింగింగ్.
0: పశువులు మందల నుంచి ఇంటికి వచ్చే సమయం లోపల తమ బిడ్డలను చూసి ఆనందించే నిమిత్తమై బిడ్డల కోసం అరుస్తూ ఇంటికి వచ్చి చేరుతాయి. బిడ్డలు కూడాను ఆ తల్లిని ఆశిస్తూ అమ్మా అమ్మా అని అరుస్తూ దగ్గర చేరుతూ ఉంటాయి.
1: Cows return from the fields as the calves approach with all their love, craving for the company of the mother, calling for amma, the mother.
0: Kanuka pasupachimrugadalu modalukoni manavula varaku kudanu ee sankranti utsahanni aanandanni andischeetvantidi.
1: Therefore Sankranti gives joy and excitement to everybody, to the birds, beasts and society.
0: ఈ విధంగా ఉంటుండగా అనేక మంది అనేక రకములుగా సంక్రాంతి చాలా పీదతిగా వస్తుండదు అని భావిస్తుంటారు.
1: పీపుల్ ఇన్వైట్ సంక్రాంతి ఇన్ దిస్ వే
0: ఈ సంక్రాంతి పండుగ అంతయు కూడాను మధురమైనటువంటి యొక్క మాధుర్యమును చేకూర్చేటువంటిది.
1: సంక్రాంతి ఫెస్టివల్ ఇస్ సో స్వీట్, సో ఎండియరింగ్.
0: తెల్లవారు లేచేటప్పటికీ చలిచలితో తీరుతూ చల్లటి గాలినిస్తూ ఆ మెల్లని రాగములు తీస్తూ ఈ సంక్రాంతి మేల్కొలుపుతుంటారు ప్రజల్లో.
1: సంక్రాంతి ఫెస్టివల్ వుడ్ వేకప్ ది ఎంటైర్ హ్యుమానిటీ విత్ ద కూల్ బ్రీజ్ బ్లోయింగ్ విత్ ది సింగింగ్ ఆఫ్ ద బర్డ్స్.
0: కానీ ఈ రహస్యమును ఎవరూ గుర్తించుకోలేక సంక్రాంతి చల్లటి గాలితో వీస్తుంటారు. ఈ యొక్క సంక్రాంతి చాలా బీదని దీన్ని బయటకు కూడా పోనివ్వదు అని కలుస్తుంటారు.
1: బట్ సమ్ హ్యావ్ ద మిస్టేకెన్ ఐడియా దట్ దిస్ సంక్రాంతి డస్ నాట్ స్ప్రెడ్ యాజ్ మచ్ ఆఫ్ హ్యాపీనెస్ యాజ్ ఇస్ ఎక్స్పెక్టెడ్.
0: అది చాలా పొరపాటు.
1: ఇట్ ఈస్ ఎ రాంగ్ వ్యూ.
0: అన్ని పండుగల కంటే భారతీయులకు సంక్రాంతి చాలా ఉత్తమమైనటువంటిది.
1: ఆఫ్ ఆల్ ది ఫెస్టివల్స్ ఫర్ భారతీయస్ సంక్రాంతి ఇస్ నోబ్లెస్ట్.
0: ఈ సంక్రాంతి పండుగకు అనేక పంటలంతా కూడాను ఇంటికి వచ్చి చేరుతుంటాయి.
1: దిస్ ఇస్ ద టైమ్ వెన్ క్రాప్ ఇస్ కలెక్టెడ్ అండ్ బ్రాట్ హోమ్.
0: చెరుకు పంటలు పండి అనేక రకములుగా మాధుర్యాన్ని అందించి
1: people also get the sugar cane and also it gives sweetness everywhere.
0: ప్రతి బీదవారి మొదలుకొని షావుకారి వరకు కూడాను తమ తమ ఏడల లోపల ఈనాడు స్వీట్ను అనగా పాయసాన్ను లేక పరమాన్నమును లేక భక్ష్యములను చేసి అందరూ భుజిస్తూ ఉంటారు.
1: దిస్ ఎన్ అకేషన్ వెన్ స్వీట్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ పుడింగ్స్ ఆర్ మేడ్ అండ్ ఆల్ డెలికేట్ ప్రిపరేషన్స్ ఆర్ మేడ్ అండ్ దెన్ డిస్ట్రిబ్యూటెడ్ ది హౌస్ హోల్డర్స్ ఇన్ ది నైబర్హుడ్ యాజ్ వెల్.
0: కనుక ఈ యొక్క సంక్రాంతి ఉత్సాహం అందించేటువంటి యొక్క పండుగనే కానీ నిరుత్సాహంతో కుంభకు చేసేటువంటి పండుగ కాదు.
1: Therefore, Sankranti stands for all ecstasy and excitement, giving no scope for frustration or disappointment.
0: ఈ సంక్రాంతి చల్లటి గాలులతో మనవులందరినీ కూడాను మెత్తపరిచి మన మనస్సును కఠిన్యపరచకుండా మధురమధురంగా కూడాను దాన్ని అందిస్తూ వస్తుంటుంది.
1: The cool breeze of this season would make our hearts so soft, tender and delicate.
0: ఇటువంటి మధురమైనటువంటి ఒక సంక్రాంతిని మనం ఏ రీతిగా గడుపుతున్నాము?
1: Such an important festival, Sankranti, how are we celebrating it?
0: తెల్లవారు లేచగానే మానవులందరూ కూడాను వారి వారి ఇష్టదైవతాన్ని పూజిస్తూ రాగమును పాడుకుంటూ సంగీతములు చేస్తుంటారు.
1: Right from the dawn, people worship their deities, spend their time in singing glory of God and dance.
0: Kani ee naati prajal lopala ee utsahamu chaala challabadipoyindi.
1: Today among people that enthusiasm is lacking.
0: Okariki okaru deshaal chetanu eeshal chetanu ee aanandamunu mundinchi aanandamunu dooram chesi ee kalahamunu panchukuntunnaru.
1: We are away from this joy, happiness because of infight, conflict, differences, hatred and envy.
0: ఈ సంక్రాంతి చాలా మధురమైనటువంటి సంక్రాంతి.
1: This Sankranti is such an important festival, nectarine.
0: కొండల యందు కూడాను చల్లదనమును పెంచి ఐసు కరిగించి ప్రవాహములుగా ప్రవహిస్తుంటుంది.
1: Also find the ice melting and flowing incessantly in the form of a sweet water.
0: సెలయేరు చిరుకొండలు హిమశిలలు చిత్రాతి చిత్రప్రదోతులు తాతుత్కరమప్ప నభ్రతరమును జుంబించి వైద్యము వచ్చిరా ఎంతేను విస్తృతం పొలిచి ప్రత్యేక ప్రపంచమునందు ఈ చెలువు ఒప్పారు సంక్రాంతి ఎంత పుణ్యం చేసి పోయి. సెలయేరు చిరుకొండలు హిమశిలలు చిత్రాతి చిత్ర ప్రవచనాలు.
1: We find the hills and the hillocks. We also find the rivers, the tributaries running continuously.
0: దాతుత్కరమప్ప నభ్రతలమును జుంబించు దైర్ఘ్యం వచ్చిన ఎంతేను విస్తృతం పోల్చి ప్రత్యేక ప్రపంచమునందు నా చెలు ఒప్పారు ఓ హిమాది రాజమా.
1: This is the time of charity. This is a time of beauty and grandeur. There we find the mountain, the Himalayas, standing with all the majesty and the dignity.
0: పల్లెలు మొదలుకొని పట్టణముల వరకు కూడాను, బీదలు మొదలుకొని ఉత్తముల వరకు కూడాను ఒకే ఆనందంతో దైవాన్ని అనేక రీతులుగా కొలుస్తూ ఉంటారు.
1: సంక్రాంతి ఇస్ అన్ ఒకేషన్ విచ్ ఇస్ ఈక్వల్ టు ఎవ్రీబడి, ద పూర్ అండ్ ద రిచ్, ద లిటరేట్ అండ్ ది ఇల్లిటరేట్, ఎవ్రీబడి స్పెండ్ ఏ జాయ్ఫుల్ ఒకేషన్.
0: అనేక మంది ఈశ్వర భక్తులంతా కూడాను తమ తమ ఈశ్వర యొక్క స్వరూపాన్ని ధరింపజేసి గణపతిని సుబ్రహ్మణ్యేశ్వరిని దగ్గర పెట్టుకుని ఆనందంగా ఆటలాడుకుంటూ ఉంటారు.
1: దిస్ ఇస్ ద టైమ్ వెన్ ఆల్ డివోటీస్ ఆఫ్ ఈశ్వర వుడ్ బి వర్షిపింగ్ గణపతి అండ్ సుబ్రహ్మణ్య అండ్ స్టార్ట్ ప్లేయింగ్.
0: తలల నిండు కూడాను వెంట్రుకలు జడలు పోసుకొని
1: దే టేక్ దేర్ హెడ్ బాత్ ఇన్ ది డ్రైవ్ వే హియర్.
0: ఇంకా జడలలో ప్రవహించు చెదరేటి మిగుతోడ, డంబైన పాలనేత్రంబుతోడ,
1: విత్ ఎ బ్రాడ్ ఫోర్ హెడ్,
0: మౌళి కొడుకుల చంద్ర మఖండ కలతోడ,
1: అండ్ దేర్ వి ఫైండ్ ద ప్రిజన్ సర్పెంట్ రౌండ్ ది బ్లూ నెక్,
0: పెడదారు గుంపెడు జడతోడ,
1: విత్ ఆల్ ద ఫోర్ లాక్స్ సో క్లోజ్లీ ఇంటర్ట్వైన్డ్,
0: నల్ల కొలువులు దున్మాడి కొల్లలాడు,
1: విత్ ఆల్ ది ఐస్ దట్ లుక్ లైక్ ద లోటస్ ఫ్లవర్ సో బ్యూటిఫుల్,
0: నల్ల కొలువులు దున్మాడి కొల్లలాడు, మెరుగు చామన ఛాయ తోడ,
1: and is the complexion that's so blue and so beautiful,
0: moori gurukul chandra makkanda kalatoda,
1: with all the shining that of the moonlight,
0: bedadaru gumpedu jagaltoda,
1: with the four locks so close,
0: jalallo pravahinchu chedayeti jigutoda,
1: and we find the waters running through,
0: ee vidhanga eesharini yokka tattvamunu varnimpa chestukuntu varlo varu తను ఆనందాన్ని అనుభవిస్తుంటారు.
1: దట్ హౌ ఇట్ గోస్ ద నరేషన్ ఆఫ్ లార్డ్ శివ, పీపుల్ డిలైట్ దెమ్సెల్వ్స్ డిస్క్రైబింగ్ నరేటింగ్ ద బ్యూటీ ఆఫ్ లార్డ్ శివ.
0: ఇట్టి దైవతత్వానికి ప్రారంభం చేసేది ఈ యొక్క సంక్రాంతి.
1: సంక్రాంతి సింబలైజెస్ ద కమెన్స్మెంట్, ద బిగినింగ్ ఆఫ్ దట్ సీజన్.
0: ఈ సంక్రాంతి సీజన్ లోపలనే చిన్న చిన్న పిల్లలకు 5వ సంవత్సరం రాగానే అక్షర స్వీకారం చేస్తుంటారు.
1: దిస్ ఇస్ ది ఆస్పీషియస్ ఒకేషన్ వెన్ చిల్డ్రన్ ఏజ్ 5 వుడ్ స్టార్ట్ దేర్ లెర్నింగ్ ఆల్ఫాబెట్స్.
0: ఈ అక్షర స్వీకారంతో వేద పఠనం కూడాను ప్రారంభింపజేస్తుంటారు.
1: అలాంగ్ విత్ ది లెర్నింగ్ ప్రాసెస్ దే ఆల్సో లెర్న్ చాంటింగ్ ఆఫ్ ది వేద.
0: మొట్టమొదటనే చెప్తారు, వేదాహ వేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ అన్నారు.
1: In the beginning itself it is stated that is beyond the darkness there shines with all the brilliance and the radiance.
0: మౌళి కొడుకుల చంద్ర మఖండ కలతోడ,
1: and it's all the brilliant radiance of that of the moon.
0: ఈ వేదాన్ని చాలా వర్ణిస్తూ ఉంటుంటారు.
1: The Veda is extolled.
0: అందులో రుద్వేగము చాలా ప్రధానమైనటువంటిది.
1: Of all Rigveda is most important.
0: ఈ రుద్వేగము లోపల మంత్రస్వాయం,
1: there was a mantra,
0: భగవంతుని యొక్క ఆనంద భాషముందు,
1: and it's also the teachings of God,
0: ఆనంద స్వరూపములు,
1: and the blissful form of God,
0: నింపి,
1: they're full of these,
0: ప్రజలకు చాలా ఆకర్షణీయమైనటువంటి ఒక ఆధ్యాత్మిక చిత్తాన్ని కూడా కలిగింపజేస్తుంది.
1: అండ్ ఆల్సో అన్ అకేషన్ టు షేర్ ది స్పిరిచువల్ టీచింగ్స్ ఆఫ్ గాడ్ విత్ ఆల్ హిస్ స్ప్లెండర్ అండ్ బ్యూటీ యాజ్ టు మేక్ దెమ్ స్పిరిచువల్.
0: గంగరెద్దులకు కూడాను ఒక రాములు అని పేరు పెట్టి పిలుస్తుంటారు.
1: ఈవెన్ ద బుల్ ఆల్సో గివెన్ ఎ నేమ్ ఆఫ్ రామ అండ్ కాల్.
0: కానీ మన భారతదేశంలో ఇదంతా మొరటుతనమని భావిస్తుంటారు.
1: బట్ పీపుల్ డు నాట్ కన్సిడర్ ఇన్ సచ్ ఎ వే,
0: కాదు కాదు, ఇది అంతర్భావముల యొక్క మాధుర్యమైనటువంటి యొక్క భావములు.
1: దట్ ఈస్ ఆల్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద సీక్రెట్ ఇన్నర్ ఫీలింగ్.
0: రాములు అని పేరు పెడతారు ఒక్కొక్క పశువుకు.
1: Sometimes even the bull is called Rama.
0: Sita, Gauri, Lakshmi ani kuda nu perito pilustuntaru aavulaku.
1: And cows are also given names, Sita, Lakshmi, Gauri and so on.
0: Ee vidhanga pasulu ekku deeniki tattvani kuda nu manushulu reetiga maarustuntaru.
1: Likewise animals are also treated in the human way.
0: Aa pasulu paina cheerulu panchalu kuda vesi entano alankaranga bazaru peli teeskelutuntaru.
1: They decorate all cows with all the clothes spread over them, decoration.
0: ఈ కనుక ఈ సంక్రాంతి పశుపక్షిమృగాదులు కుర్తా చేరినటువంటిది మానవులు ఎందుకు ఒకటిగా ఉన్నది.
1: Therefore this is an occasion when the human society and the animals also spend together in close association.
0: పశుపక్షి మృగాదులు కూడాను ఎంతో తన పేర్లతో తమ నాట్యంతో ఎంతో కలకలలాడుతుంటాయి.
1: But even this day we find the birds and bees joyful.
0: ఈనాటి మానవుడు ఈ ఆనందానికి నోచుకోలేకపోతున్నాడు.
1: But most unfortunately man is not able to experience
0: the joy. ఆధునిక విద్యలు పెరిగిపోవటం చేత,
1: బికాస్ ఆఫ్ ఇంక్రీసింగ్ మోడర్న్ ఎడ్యుకేషన్,
0: ఇంత అమానుష్యంగా భావించుకుని
1: పీపుల్ హ్యావ్ బికమ్ ఇన్హ్యూమన్.
0: ఇది కేవలము మనుషులు పశువులు వలె ప్రవర్తిస్తున్నారు.
1: అండ్ మ్యాన్ ఇస్ బిహేవింగ్ లైక్ అనిమల్.
0: అనిమల్ కూడాను మనుషుల వలె ఎంతనో ఆనందాన్ని అనుభవిస్తున్నాయి.
1: బట్ డ్యూరింగ్ దిస్ సీజన్ యూ ఫైండ్ ద అనిమల్ ఇస్ మోర్ జాయ్ఫుల్ అండ్ బ్లెస్ఫుల్.
0: ఈనాడు కాలంలో పోల్చుచగా అనిమలే అనగా పశువులే చాలా మేలుగా కనిపిస్తున్నాయి.
1: ఇఫ్ యూ జస్ట్ అబ్జర్వ్ విల్ కమ్ టు కన్క్లూజన్ దట్ ఎనిమల్ ఇస్ మచ్ బెటర్ దెన్ మ్యాన్.
0: పశుపక్షి మృగాదులు తమ స్థానమును వదలక,
1: బర్డ్స్ అండ్ బీస్ డోంట్ లీవ్ దేర్ ప్లేస్,
0: తమ సంబంధ బాంధవ్యములు ఏమాత్రమో వీడక,
1: దే డోంట్ గెట్ అవే ఫ్రమ్ దేర్ అసోసియేషన్,
0: కాలమును ఈ కాలకృత్యముల రీతిగా ఎంతో ఆనందాన్ని అనుభవిస్తున్నాయి.
1: దే జస్ట్ ఎంజాయ్ ద టైమ్ ఇన్ ఎ బ్లిస్ఫుల్ వే.
0: కానీ ఈనాటి మానవుడు
1: మ్యాన్ టుడే
0: కేవలము ఆధునిక విద్యను నేర్చి,
1: హ్యావింగ్ ఎక్వైర్డ్ ద మోడర్న్ నాలెడ్జ్,
0: తమ యొక్క డ్రెస్సులు కూడా మార్చుకుని,
1: చేంజ్ దేర్ డ్రెస్సెస్,
0: పశువులోనే ప్రవర్తిస్తున్నారు,
1: బిహేవ్ లైక్ అనిమల్.
0: ఇది ఆ సంక్రాంతి యొక్క ప్రభావము.
1: ఇస్ దిస్ ఎఫెక్ట్ ఆఫ్ సంక్రాంతి?
0: కాదు కాదు.
1: నో,
0: ఇట్టి ప్రభావము ఎంతనో ఏనాటి కాలం నుంచినో జరుగుతూ వస్తుండాలి.
1: ఇన్ఫ్లాక్ట్ ది ఇంపాక్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సంక్రాంతి హ్యాస్ బీన్ ఏజ్ ఓల్డ్.
0: ఈనాడు మనుషులు పశువుల మాదిరి మారుతున్నారు, పశువులంతా మనుషుల మాదిరి మారుతున్నాయి.
1: ఇన్ ద మోడర్న్ టైమ్స్ వీ ఫైండ్ ద మ్యాన్ బిహేవింగ్ లైక్ అనిమల్ అండ్ అనిమల్ బిహేవ్స్ లైక్ మ్యాన్.
0: నీతి నిజాయితను కోల్పోయి
1: ఆనెస్టీ అండ్ ఇంటెగ్రిటీ ఆర్ గాన్,
0: పశువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు.
1: అండ్ మ్యాన్ ఇస్ బిహేవింగ్ మచ్ వర్స్ దెన్ అనిమల్.
0: పశువులు తమ యొక్క జాతి నీతుల యొక్క కాలమును ప్రవర్తించుకుని ఎంతనో ఆనందంగా కాలమును గడుపుతున్నాయి.
1: Animals have different reason and season and are blissful and happy.
0: Kani ee naadu manavunaku ee neethi kudanu ledu.
1: But man has no conduct at all.
0: Ee nijayithi kudanu ledu.
1: There is no integrity.
0: Manushulanta pashuvulu vale maarutunnaru.
1: And men are behaving like animals.
0: Ee moolaku vellina, ee daariki vellina, ee gurtuku vellina, ee gompuku vellina, ekkada chusina kudanu dhanamu dhanamu dhanamu dhanamu.
1: You visit any resident, any home, any street, any place where money is the center of discussion and attraction.
0: Dhanam nimittamai manavulu enniyo aatalu aadutunnaru.
1: For money man is struggling hard.
0: Manamu gauravanni aanandamuni kodunu bazaar lo ammukuntunnaru.
1: Man is ready to sacrifice his own comfort, his own respect for the sake of money.
0: Kaani pasuvulu aa reetiga kaadu.
1: But animals are not like that.
0: ఎంతనో అంత తృప్తి పొందుతున్నాయి.
1: They have contentment.
0: మానవుడు పెరుగుకొలది పెరుగుకొలది ఈ తృప్తి ఏది దూరం అయిపోతున్నది.
1: But man has lost this sense of satisfaction.
0: పశువులు కడుపు నిండిన తక్షణమే పచ్చటి గడ్డి కూడా వదులుతున్నాయి.
1: The cow soon after it grazes the grass stops eating thereby and takes rest.
0: మానవుడు అట్ట కాదు, ఇంకా తినే కొలది ఇంకా కావాలని కడుపును పెంచుకుంటున్నాడు.
1: మ్యాన్ గోస్ ఆన్ ఈటింగ్ ఈటింగ్ ఈటింగ్ కంటిన్యూస్లీ.
0: మీరు ఎక్కడైనా పక్షులు చూడండి, కుక్కలు చూడండి, పెంచుకునేటువంటి కుక్కలు.
1: యూ జస్ట్ వాచ్ డాగ్స్ ద పెట్స్.
0: ఆ కుక్కలకి ఏమైనా జ్వరం వచ్చిందంటే నోరు తెచ్చి పోసినా కూడాను పాలు త్రాగదు.
1: ద డాగ్ ఈజ్ సిక్ ఈవెన్ ఇఫ్ యూ ఫీడ్ ఇట్ రిఫ్యూజెస్ టు టేక్.
0: ఆ జ్వరం వచ్చిందని కుక్కలు కూడాను గమనిస్తాయి.
1: ఈవెన్ డాగ్ ఈజ్ ఫుల్లీ అవేర్ ఆఫ్ ద సిక్నెస్.
0: ఈ ఆహారం చాలా దూరం పెట్టేస్తాయి.
1: అండ్ ఇట్ విల్ నాట్ ఈట్.
0: పస్తును పండిస్తాయి.
1: ఇట్ విల్ ఫాస్ట్.
0: మనుషులు చూస్తామా అంటే,
1: వేరస్ మ్యాన్
0: ఒక 101 డిగ్రీ జ్వరం వచ్చిందంటే
1: ఈవెన్ అట్ ది 101 టెంపరేచర్
0: తాను ముసుగు పెట్టుకుని పండుకుంటాడు.
1: అండ్ హీ టేక్స్ రెస్ట్.
0: ఇంకా తినరాని వస్తువునంతా తినాలని ఆశిస్తాడు.
1: యట్ హీ వాంట్స్ టు ఈట్ మోర్ అట్ హై టెంపరేచర్.
0: కానీ మీరు నాయన ఆహారం పచ్చంగా ఉండాలి అని భోజించినప్పటికీ మైసూరుపాకు గులాబ్ జాము బర్ఫీలు అన్ని ఇష్టం వచ్చినట్టు తిని తిని తిని తిని కడుపును పెంచుకుంటుంటారు.
1: దో మ్యాన్ ఈజ్ అడ్వైస్డ్ టు అబ్జర్వ్ డైటరీ రెగ్యులేషన్ బట్ యెట్ ఈజ్ ఆఫ్టర్ స్వీట్స్ మైసూర్ పాక్ గులాబ్ జామ్ వాట్ నాట్ ఆల్ స్వీట్స్.
0: ఈ పథ్యాన్ని కూడా నువ్వు పాటించటం లేదు.
1: హీ డజంట్ అబ్జర్వ్ ఎనీ డైట్.
0: పశువులు పథ్యాన్ని పాటిస్తున్నాయి.
1: వెరస్ కౌల్స్ హావ్ గాట్ రెగ్యులేషన్.
0: ఇంటికి వెళ్లి మీరు సాకేటువంటి కుక్కను చూడండి.
1: యూ వాచ్ యువర్ పెట్ డాగ్స్.
0: దానికి ఎంతో జ్వరం వచ్చిందంటే అసలు ఏమి పెట్టినా తినలేవు.
1: If it has fever, it won't eat anything that you serve.
0: దానికి మందు ఇవ్వటమే కాకుండా పథ్యములు కూడా పాటిస్తున్నాయి అవి.
1: Not only they take medicine, they also observe diet.
0: ఇటువంటి పశువుల యొక్క పద్ధతి మనుషులకు మారిపోయింది. మనుషుల యొక్క పద్ధతి పశువుల వైపు మారిపోయింది.
1: Therefore, the code of man has become the code of an animal, and that of the animal has become of that of man.
0: ఎక్కడైనా మనిషి యొక్క ప్రవర్తన చూస్తుంటుంటే ఏం రాజు పశువు మాదిరి ప్రవర్తిస్తున్నావే అని కూడా పెద్దలు తిడుతూ ఉంటారు.
1: If there is any misbehavior on the part of the man, people will say, what is that you are behaving like animal?
0: ఇలాంటి మానవుని యొక్క ప్రవర్తన దినదినమునకు మారిపోతూ ఉంటుండాలి.
1: హ్యూమన్ బిహేవియర్ హ్యాస్ బీన్ ఫాస్ట్ చేంజింగ్ డే ఆఫ్టర్ డే.
0: ఇవంతా ఇప్పుడు కేవలము ఆధునిక విద్యల వల్లనే లభ్యమవుతున్నాయి.
1: దిస్ ఈజ్ ఆల్ ద రిజల్ట్ ఆఫ్ ది మోడర్న్ ఎడ్యుకేషన్.
0: మేము పెద్దలుగా పెంచుకుంటున్నాం, మేము గొప్ప గొప్ప బిఏలు ఎంఏలు చదివామనుకుంటారు.
1: But we are proud of our accomplishments with high degrees.
0: ఏమి పెంచుకొని ప్రయోజనం ఏమిటి?
1: What is the use of all the degrees?
0: బిఏ పెంచుకుంటున్నారు.
1: You have the degree BA.
0: దానికి D చేరుస్తున్నారు.
1: And you add the letter D.
0: Bad.
1: BAD bad.
0: ఈ విధంగా బ్యాడ్ కు ఇదే గుర్తు.
1: And this is the sign of all that is
0: dirty. Deyaga dirty gunamulanta penchukuntunnaru.
1: Therefore we have got all dirty qualities.
0: కనుక అవి కాదు మనుషులకు రావాల్సింది.
1: ఇట్ ఇస్ నాట్ ది హ్యూమన్ క్వాలిటీ.
0: సున్నితమైనటువంటి
1: ద సాఫ్ట్
0: సద్గుణములు, దురాచారములు, సత్ప్రవర్తనలు, సచ్చింతనలు మానవులు అభివృద్ధి కావాలి.
1: బట్ మ్యాన్ షుడ్ ఫాస్టర్ అండ్ డెవలప్ గుడ్ బిహేవియర్, గుడ్ థాట్స్, గుడ్ సెంటిమెంట్స్ అండ్ గుడ్ కాండక్ట్.
0: ఇతనికి ఆరోగ్యం సరిపోయింది లేనప్పుడు మనిషి తనకు ఇష్టమైనటువంటి వస్తువులు తెచ్చి పెట్టినా కానీ తక్కువ నెట్టేస్తాడు.
1: When his health is not good, he should not partake any food.
0: కానీ తనకు స్వీటే కావాలి.
1: బట్ హీ డిజైర్స్
0: ఏమిటి ఈ స్వీట్?
1: వాట్ ఇస్ ది స్వీట్?
0: ధనమే స్వీట్.
1: ద వెల్త్ మనీ గివ్స్ హిమ్ ఆల్ ద స్వీట్నెస్.
0: ఏమిటి ఈ మనీ రావటం చేత? మనీ కమ్స్ అండ్ గోస్. మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్.
1: మనీ కమ్స్ అండ్ గోస్. మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్.
0: ఈ మొరాలిటీని ఈనాడు మార్కెట్ లో పెట్టి అమ్మేసేస్తున్నారు.
1: బట్ టుడే ద మొరాలిటీ ఇస్ ద మార్కెట్ ప్లేస్.
0: నీతి నిజాయితీలంతా కోల్పోతున్నారు.
1: దేర్ ఇస్ నో ఆనెస్టీ అండ్ ఇంటెగ్రిటీ.
0: పశువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు.
1: అండ్ మ్యాన్ ఇస్ బిహేవింగ్ మచ్ వర్స్ దెన్ దట్ ఆఫ్ ఎన్ యానిమల్.
0: కనుక ఈనాడు మానవుని యొక్క గుణములు ఈ సంక్రాంతి నుంచి సద్గుణములుగా మార్చుకోవాలి.
1: Therefore, human behavior needs to be transformed so that you would cultivate and develop your
0: భారతీయుల పర్వదినములు అన్ని కూడాను ఎంతయో ఉత్తమమైనటువంటి నీతులను బోధించే నిమిత్తమై ఏర్పడినవి కానీ కేవలం పాయసం పరమానం చేసుకుని తినడం కోసమని ఈ పర్వదినములు ఏర్పడలేదు.
1: All festivals in this Bharat are observed and performed with high aspirations so that we develop the human values and grow thereafter, not merely to eat and celebrate.
0: కనుక మానవుల యందు ప్రవర్తన ఈనాడు మారాలి.
1: Therefore, human behavior needs to be changed.
0: నడతలు వారికి మారాలి.
1: And the conduct should change.
0: నడతలు మార్చే నిమిత్తమై పర్వదినములు అంతా కూడా ఏర్పడినవి.
1: The festivals are meant to remind man the need to transform.
0: కానీ అది దానికి విరుద్ధంగా మారిపోతున్నాయి ఈనాడు.
1: But we are behaving just against the expected standards.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మానవుల యొక్క ప్రవర్తన మనం ఈనాడు మార్చుకోవాలి.
1: The human behavior needs transformation.
0: ఒక కుటుంబానికి ఐకమత్యమైనటువంటిది ఏనాడో కోల్పోయింది.
1: There is no unity in a family to begin with.
0: ప్రాచీన కాలం నందు అత్త మామలు, తల్లి తండ్రులు, బావ మరుదులు అందరూ ఒక ఇంటిలో ఉండినప్పటికీ,
1: in ancient days there was joint families. The in-laws and the parents all stayed together.
0: ఒకరికొకరు ఏమైనా కూడా కలహం కలిగినా ఆ ముమ్మిడి కలహం లోపల మార్చుకునేటువంటి వారు.
1: Though there were some small little difference of opinion, they decided to resolve them.
0: అత్త మామల యొక్క ఆజ్ఞలు శిరసావహించేటువంటి వారు.
1: People obeyed the command of the in-laws.
0: వాళ్ళు ఏమైనా అలచినప్పుడు నాయన నోరు మూసుకో అని చెప్తే నోరు మూసుకునేవారు.
1: When they asked them to cool down, to calm down, they strictly followed.
0: కలహమునే ఇంటిలో ఉండేటువంటివి కాదు.
1: There was no infights in the family circles.
0: ఈనాడు ఇద్దరు ఏర్పడినారంటే,
1: టుడే వెన్ దర్ ఆర్ టూ ఇన్ ఎ ఫ్యామిలీ,
0: ఈనాడు ఒక కొడుకు పెళ్లి చేసినామంటే కోడలు ఇంటికి వచ్చేస్తుంది.
1: When you get your son married, the daughter-in-law also would come home.
0: ఈ నాడు ఇంటికి వచ్చిందంటే రేపటి దినం ఆ కోడలు ఆ ఇంటికి రెండు దోవాకెండ్గా పెరుగుతుంది.
1: And the moment the daughter-in-law gets into the family, she wants the family to be divided. The joint family to be split.
0: ఈ డివైడ్ కావటం చేతనే కలహములు మరింత పెరిగిపోతున్నాయి.
1: Because of this divisive temperament, there's more of fighting.
0: ఇది కలియుగం అందు కలహయుగం అని పేరు వచ్చింది.
1: Therefore this age of Kali is called Kalaha, the fighting, conflict.
0: కలియుగం లోపల ఎంతో కల్మషయుగంగా మారిపోయింది.
1: And this Kali age is full of Kalmasha, pollution.
0: ఎవరి నోటి నుంచి పలుకులు వచ్చినప్పటికీ మధురమైనటువంటి పలుకులే లేదు.
1: No one is talking softly and sweetly.
0: కఠినమైనటువంటి పలుకులు వస్తున్నాయి.
1: People speak harshly.
0: ఎవరైనా వస్తే నాయన ఎప్పుడొచ్చారు నాయన ఎప్పుడొచ్చారు ఏం భోంచేశారు రండి మా ఇంట్లో భోంచేయండి అని మధురంగా అన్నం పెట్టకపోయినప్పటికీ పలుకుతోనైనా వారికి కడుపులు నింపేటువంటి వారు.
1: Earlier days when anyone comes, they used to put some question full of courtesy and etiquette. Where did you come? Where do you come from? What is that you have had? Why don't you visit us? Have food with us. That was kind of inquiries they made in the past.
0: ఈనాడు పండుగలు వచ్చిందంటే ఒకరింటికి ఒకరింటికి పోవడానికి వీల్లేదు.
1: Today, even on the festival days, no one visits anybody.
0: మొట్టమొదట ఫ్రెండ్ ఎవరైనా వస్తున్నారంటే తలుపులు మూసుకుంటారు.
1: If any friend is to visit you, they close their doors.
0: ఇంతే కాకుండా ఏమండి భోంచేసి వచ్చారు కదా సరే సంతోషం కూర్చోండి.
1: What they say in the beginning is this: yes, you had your food, better you be seated here now.
0: వీటికి అన్నమైన పెట్టి వారిని సంతృప్తి పరిచేటువంటి యొక్క భావాలు ఈనాటి మానవుడు కరువు అయిపోయేవి.
1: Man today is not that fortunate as to offer food to the guest and entertain him.
0: ఇట్టి కలిహేములందు మానవుల యొక్క మనసును ఏ రీతిగా మారుతుంటాయి.
1: How do you expect the hearts to be transformed in these days?
0: చిన్న పిల్లలు కూడాను ఈ వికారమైన భావములు పెంచుతున్నారు తల్లిదండ్రులు.
1: Even children also have all perverted ideas and notions because of their parents.
0: చదువుల కోసమని పెంచుతున్నారు అంటారు.
1: This is all because of the education.
0: ఈ చదువులు ఈ చదువులు పిచ్చి చదువులు.
1: What is this madness?
0: ఏదో చదువులు చదవటం వల్ల గొప్పగా వారి జీతంలో వస్తున్నాయని అనుకుంటారు.
1: You think that you will have very high pay packet because of your education.
0: 5 సంవత్సరాల పిల్లవాడు అయినప్పటికీ అయితే ఎక్కడికో దూరంగా ఒక కాన్వెంట్ కు పంపుతుంటారు.
1: Though the boy is just aged 5, we are ready to send him to a long distance to educate.
0: తల్లిదండ్రుల ప్రేమకే దూరం అయిపోతున్నారు.
1: The children are away from the love of their parents.
0: ఎప్పుడు కూడా ఒక ఆయాని పెట్టి పెంచుతున్నారు.
1: And the children are brought up by ayahs, servant maids.
0: ఆయా చచ్చిపోయినా కానీ ఏడుస్తాడు కానీ ఆ పిల్లవాడు అమ్మ చచ్చిపోతే ఏడ్చడు.
1: The situation is so bad that the child cries when aya dies and never cries when mother dies.
0: కనుక తల్లి ప్రేమను దూరం చేసుకుంటున్నారు.
1: Therefore child is cut off from the love of the mother.
0: ఎప్పుడు కూడా నువ్వు పిల్లవాడు తల్లి దగ్గర పెరగాలి.
1: Therefore the child should grow.
0: తల్లి యొక్క ప్రేమవాక్యములను వినాలి.
1: And the child should listen to the teachings of the mother.
0: కనుక ఇలాంటి కాల పరిస్థితి యందు మానవులు ఉద్ధారపడుతున్నారంటే ఎట్ట ఉద్ధారం అవుతారు.
1: How do you expect the humanity to be lifted? To progress in the present circumstances.
0: ఈ చదువుల వల్ల మనకు ఏమాత్రము సరైనటువంటి గుణములు కారణం లేదు.
1: The modern education does not help us to grow human values.
0: ఎంఏలు బిఏలు పాస్ అయ్యి వచ్చి పేరుగా వచ్చిన పెద్దవారులైనా.
1: You may be great people with high degrees like BA and MA.
0: సంపదలను సద్దానపరులైనా పరమకీర్తిని కన్న పుణ్యులైనా.
1: యు మే బి మెరిటోరియస్ పీపుల్, రిచ్ పీపుల్ అండ్ అఫ్లూయెంట్ అండ్ ఇండల్జ్ ఇన్ యాక్టివిటీస్ ఆఫ్ చారిటీ.
0: ఆరోగ్యములు అనవరతముండి పరిపూర్ణ బలులకు వారైనా.
1: యు మే బి క్వైట్ స్ట్రాంగ్ ఎనఫ్ విత్ ఆల్ ద స్ట్రెంగ్త్ అండ్ లాంగ్ లైఫ్.
0: సతమ జపములు తపములు చేయొచ్చు వేదములను నేర్పు విత్తులైనా.
1: యు మే బి ప్రీస్ట్ రిసైటింగ్ వేద ఆల్ త్రూ స్పెండింగ్ టైమ్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ద స్టూడెంట్స్ టీచింగ్ దెం.
0: విద్యావంతులు.
1: And in fact, you cannot call them educated by any standard.
0: Education.
1: What is this education?
0: And the education పెంచుతున్నారు.
1: The education is leading to agitation today.
0: ఇలాంటి ఎడ్యుకేషన్ ఏమిటిందో చెప్పండి.
1: What is there in depth?
0: డిగ్రీలు పెంచుకుంటున్నారే కానీ.
1: You have more and more degrees.
0: వాడి యొక్క హృదయాన్ని పెంచుకోవటం లేదు.
1: But there's no transformation of the heart.
0: హృదయాన్ని పెంచుకునేటువంటి గుణమే నిజమైన గుణము.
1: In fact, that virtue.
0: హృదయ విశారదను గావించుకోవాలి.
1: There should be expansion of love.
0: ఈనాడు చదువులు చదివే కొద్దీ నేరో మైండ్ అయిపోతుండాలి.
1: With the high education today we are narrow minded.
0: ఎందుకంటే తాను గొప్ప చదువు అని.
1: Because he thinks that he is highly educated. This is a result of high education. Since ancient times, the culture of Bharat has fostered, encouraged integrity, the honesty and human values. Today there is no honesty at all. There is no honesty, no happiness, not even a trace. Do you expect that you will certainly grow and prosper by merely acquiring education? The moment you get the degree, you want to run away to foreign countries like America,
0: Japan.
1: And then if parents visit you, you will ask them to dine in a restaurant. The modern educated man is not that fortunate as to serve food to his own parents.
0: In fact, we subject
1: parents to all kinds of cruel treatment. This is not at all good in any way. It is the worst of the sins. You should take care of your parents. You should spend time in their company. As their age, as they advance in their age, they need your services. You should not claim for your property and demand your own share from your parents.
0: Kani property ni panchukuntunnaru gaani proper mind ni panchukovatam ledhu.
1: You are ready to share your property, but you don't have proper mind.
0: Aa proper mind raavali.
1: We need today proper mind.
0: Adi supreme good.
1: And that will take you to the supreme state.
0: అట్టి సుప్రీం పేజీని మనం పెంచుకోవాలి.
1: అండ్ వీ షుడ్ ఎయిమ్ టు రీచ్ దట్ సుప్రీం స్టేట్.
0: చదువులు పెరిగే కొలది గుణములు కూడా పెరగాలి.
1: ద మోర్ అండ్ మోర్ వీ ఆర్ ఎడ్యుకేటెడ్ వీ షుడ్ ఆల్సో కల్టివేట్ వాల్యూస్.
0: ఇప్పుడు ఒక అమెరికా అబ్బాయిని పిలిచాను, నేను చూచాను, మీరు చూచుంటారు.
1: యూ ఆల్ మస్ట్ హావ్ వాచ్ భగవాన్ కాలింగ్ ఎ బాయ్ ఫ్రమ్ అమెరికా.
0: ఆ పిల్లవాడు తన చదువును చదువుకుంటున్నాడు.
1: హీ ఆల్సో లెర్న్స్ ఇన్ ద స్కూల్.
0: కానీ ఈ వేద విద్యను కూడా నేర్చుకున్నాడు.
1: ఈజ్ ఆల్సో లెర్నింగ్ ది వేద చాంటింగ్.
0: ఏ పందంలో అడిగినా కానీ తను చక్కని చెప్పేసేస్తున్నాడు.
1: ఈజ్ రెడీ టు రిసైట్ ఎనీ వర్డ్స్.
0: ఈనాడు అది లేదు.
1: టుడే వీ డోంట్ ఫైండ్ ఎనీవేర్.
0: అన్ని పోతున్నాయి.
1: ఆల్ థింగ్స్ ఆర్
0: తన సొంత గుణమునే తాను పాడు చేసుకుంటున్నాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఈజ్ రూయినింగ్ హిజ్ ఓన్ లైఫ్.
0: కానీ ఇలాంటి అదృష్టవంతులైన కుమారులు పుట్టడం చాలా తల్లిదండ్రుల యొక్క భాగ్యమే.
1: ఇట్స్ ఇన్ ఫ్యాక్ట్ ఇస్ ద గుడ్ లక్ అండ్ ఫార్చ్యూన్ ఆఫ్ ది పేరెంట్స్ టు హ్యావ్ సచ్ చిల్డ్రన్.
0: అటువంటి పేరెంట్స్ వల్లనే పిల్లలు ఇంత మంచి సద్గుణానికి వస్తున్నారు.
1: బికాస్ ఆఫ్ సచ్ గుడ్ నోబుల్ పేరెంట్స్ ద చిల్డ్రన్ కమ్ అప్ ఇన్ దేర్ లైఫ్.
0: ఎక్కడో అమెరికాలో ఉంటున్నటువంటి వారు వారి చదువులు వారు దూరం చేసి
1: they come from America, they are away from their education.
0: India lopala sadbuddhulu sadgunamlu sadabhyasamlu nirupinchalani aa pillalni techi India lo cherustunnaru.
1: And they bring their children, educate them here in India so that they develop all the kinds of values.
0: Atuvanti pillalu kuda India ne premistunnaru kaani America ne premichatam ledhu.
1: These children love India, not America.
0: Akkada sarva sadupayamlu unnai.
1: We have all kinds of conveniences. And we have all good habits. But they don't want American life. They love Indian way of life. Because Indian life insists on the learning based on love.
0: స్కూల్ నుంచి పరిగెత్తిపోయి వారి పాదాలంటే నమస్కారం చేస్తున్నారు.
1: ద మూమెంట్ దే రిటర్న్ ఫ్రమ్ ది స్కూల్ యాజ్ దే ఫైండ్ దర్ పేరెంట్స్ దే బౌ డౌన్ దేర్ హెడ్స్ అట్ ద ఫీట్ ఆఫ్ దేర్ పేరెంట్స్.
0: భారతదేశంలో
1: ఇన్ భారత్
0: హిందీ పండితుడు ఒకడు ఉండేటువంటి వాడు.
1: దేర్ వాజ్ ది గ్రేట్ హిందీ పండిట్.
0: అతను పిల్లల్ని ఎంతనో సదుభ్యాసం కింద చేర్చేవాడు.
1: అండ్ హీ యూస్ టు సీ దట్ దే విల్ హ్యావ్ గుడ్ హ్యాబిట్స్.
0: ఒకనాడు తనకి ఇద్దరు కొడుకులు పుట్టారు.
1: హీ హ్యాడ్ టూ సన్స్.
0: టూ సంవత్సరం లోపల వారి ఇద్దరిని అలహాబాద్ లో చేర్చారు.
1: అండ్ బోత్ ఆఫ్ దెమ్ వర్ అడ్మిటెడ్ స్కూల్ దేర్ ఇన్ అలహాబాద్.
0: వాళ్ళు చదువుకుంటూ ఉన్నారు.
1: దే వర్ స్టడీయింగ్ దేర్.
0: అది ఏం చదువులు? ఈ మోడర్న్ చదువులు.
1: What education they had, the modern education, no doubt.
0: తల్లిదండ్రులు నైనిటాల్కి పోవాలని ప్రయాణమై వచ్చిస్తున్నారు.
1: The parents were on their way to Nainital.
0: నైనిటాల్ పోతుంటే స్టేషన్ లో వచ్చి కుమారుని ఇద్దరిని చూడాలని ఆశించారు.
1: They wanted to meet their two of their sons on their way to Nainital.
0: పెద్ద అబ్బాయి వచ్చాడు, నాన్న నమస్కారం అన్నాడు.
1: The eldest son came and said, Father, namaskar to you.
0: ఈ చిన్నవాడు వచ్చి goodbye father అన్నాడు.
1: The young fellow came and just waved his hand and said goodbye father.
0: అప్పుడు తల్లికి చాలా కష్టం కలిగింది.
1: Mother felt very sad.
0: వీళ్ళని అనేక రకములుగా కని పెంచి వారి రోతలంతా కూడా పరిశుద్ధపరిచి వారిని ఎంతో ప్రేమించి పెంచినందుకు ఇది ఆ వారి నాకు అనుగ్రహం.
1: The mother felt so sad because of the misbehavior, bad conduct of the son, because he didn't express any gratitude.
0: కానీ తల్లి తల కింది కొంచుకుంది.
1: సో షీ హ్యాడ్ టు బెండ్ డౌన్ హర్ హెడ్ ఇన్ షేమ్.
0: తర్వాత తండ్రి పోయాడు, భార్యను ఓదార్చాడు.
1: అండ్ ఫాదర్ వెంట్ అండ్ ట్రై టు పాసిఫై.
0: ఏదో చిన్న పిల్లవాడు తెలియకుండా చెప్పు చేశాడు, నువ్వు క్షమించాలి క్షమించాలి అన్నాడు.
1: అండ్ వాంటెడ్ ది మదర్ టు పార్డన్ ది సన్ బికాజ్ హిస్ సన్ వాస్ సో యంగ్. కానీ
0: ఇంకా అక్కడ ఉండేకూడదు, ఆయన ఏం చదువుతున్నారు, ఎట్టు చదువుతున్నారు, ఏ విధంగా ప్రవర్తిస్తున్నారని వారి క్షేమ సమాచారాన్ని తల్లిదండ్రులు విచారించారు.
1: The parents went on inquiring what class they were studying, what subjects they were studying and so on.
0: తల్లిదండ్రుల దగ్గరకు చేరి
1: and at the end they came very close to parents.
0: తల్లిదండ్రులారా, మేము చాలా చక్కగానే ఉంటున్నాము, మీరు మా యొక్క వియోగంతో మీరు చాలా బాధపడిపోతున్నారు, ఎందుకు బాధపడుతున్నారు, మీరు మేము బాగుంటే మాకెంతైనా ఆనందమేను అన్నాడు.
1: And they said, why do you worry that we are away from you? We are studying very well. Don't worry about us.
0: కానీ చిన్నవాడు వచ్చేసి తల్లిదండ్రుల యొక్క వరిని ఏమాత్రం జ్ఞాపకం చేయలేదు.
1: The younger son was not bothered to talk to parents.
0: మాకు ఇంకా డబ్బు కావాలి డబ్బు కావాలి అని డబ్బుల గురించి చర్చిస్తున్నాడు.
1: And he went on demanding for more and more of money.
0: కానీ చదువునంతా కూడా భంగం చేస్తున్నాడు.
1: And he was not studying properly.
0: సరే ఇంక తల్లి బెల్లు కొట్టింది రైల్వేలో.
1: And the railway bell was given. Time to leave the platform.
0: నా టైం వచ్చేసింది, మేము ఇంకా వెళ్ళిపోతున్నాము, నైన్టాల్ పోతున్నాము, నైన్టాల్ వచ్చే సమయంలో మరి మిమ్మల్ని చూస్తామన్నారు.
1: The parents said, we are leaving. On our return, we'll meet you.
0: చెప్పి బయలుదేరారు. తల్లిదండ్రులు కిటికీలోంచి చూస్తూ ఉన్నారు ఈ పిల్లలను.
1: The parents were watching their children through the window.
0: పెద్ద కుమారుడు ఈ ట్రైన్ కదిలేంత వరకును నమస్కారం చేస్తూ నిలుచుకున్నాడు.
1: The eldest son stood there with folded hands until the train left.
0: ఈనాటి ఫ్యాషన్ మొదలుకొని పాకెట్లో జోబీలు పెట్టుకుని పాకెట్లో చేతులు పెట్టుకుని చాలా జంబంగా చూస్తున్నాడు చిన్నవాడు.
1: Whereas the young fellow has put both of his hands in the pockets and stood with all the ego and arrogance.
0: తల్లిని చాలా బాధ పెట్టాడు.
1: And he made his mother suffer.
0: తల్లి చాలా భర్తను కూడా అరిచింది.
1: And in fact, his mother shouted at his father.
0: మీరు ఈ పిచ్చి తల్లులకు నిమిత్తమై మన నుంచి దూరం చేసి వాళ్ళను పశువుల మాదిరి చేస్తున్నారే.
1: Have you sent them for this purpose as to behave like animal?
0: కాదు కాదు, చిన్నపిల్లవాడికి ఏదో ఇంకా కొంచెం కాలం తెలియలే అన్నారు.
1: And the father said, he's the other boy, second boy, so young, he can take time.
0: ఇప్పుడే వాడు డిగ్రీలో చదువుతున్నాడు, వాడికి ఇంకా తెలిసేది ఎప్పుడు.
1: The mother said, he's already in the undergraduate course. When would
0: వాడు పూర్తి చెడిపోయినాడు అని తల్లి చాలా ఏడ్చింది.
1: The mother cried saying that fellow is totally spoiled.
0: నీరు తుడుచుకుంది, కదిలిపోయింది రైలు.
1: She wiped out tears and the train proceeded ahead.
0: కొన్ని దినములు అయిన తర్వాత
1: after a couple of days
0: పిల్లలకు చదువు ముగించిపోయింది.
1: The boys completed their education.
0: వారికి ఇద్దరికి అక్కడే ఉద్యోగాలు చిక్కాయి.
1: And they got appointment at their native place.
0: పెద్ద అబ్బాయికి ప్రొఫెసర్ పని వచ్చేసేసింది.
1: The eldest fellow got the job of a professor.
0: ఇంకా రెండో వాడికి క్లార్క్ పని చిక్కింది.
1: The second boy got the job of a clerk.
0: ఎంత ప్రయత్నం చేసినా లెక్చరర్ పని రాలేదు.
1: He could not get a high job in spite of effort.
0: Endukalla vaani pravartane deeniki intaku moola kaaranamu.
1: The reason is his behavior.
0: Tallidandrulane gauravinchinatundi vaadu inki evarneem gauravistadu.
1: The one who cannot respect the parents can never respect anyone.
0: Alanti vaanni professor ga chesthe pillalu kuda paadaipotharani okaru evaru kudanu vaaniki udyogam ivvaledu.
1: If he says a fellow who does not respect the parents is to be made a professor, he will spoil all students under his care.
0: కనుక కాలేజీలో కూడా ఎవరు కూడా గౌరవం ఇవ్వలేదు.
1: సో హీ వాజ్ నాట్ రెస్పెక్టెడ్ ఎనీవేర్.
0: మరి కొన్ని దినాలు అయిన తర్వాత తల్లిదండ్రులు వెనుకపోతున్నారు.
1: And a couple of days the parents were returning.
0: 3 years job rasaru.
1: And they wrote a letter this
0: time. Mummani station lo vachi chudandi nayana annaru.
1: They said we'd like to meet you at the station.
0: Appudu pedda vaadu vachi tallidannu namaskaram chesi.
1: The eldest son came, touched the feet of his parents in reverence. The eldest fellow said, I could get very high post because of your blessing only.
0: Rendo vaadu daggara kuda raledu.
1: The second fellow was not there in the vicinity.
0: Vaadu ekkada poyinaadu ante cinemaku poyinaadu annadu.
1: That fellow went to cinema theater.
0: Naa jaabulu cherinappudikini vaadu em jaabulu lekka cheyaledu.
1: Though he received the letter from the parents, he was unmindful.
0: కానీ లెక్క చేయకుండా ఆ విధంగా చేరేటప్పటికీ మరి కొంతకాలం అయిన తర్వాత వాడికి ఉద్యోగం కూడా ఊడిపోయింది.
1: బికాస్ ఆఫ్ హిస్ కేర్లెస్నెస్ అండ్ టోటల్ నెగ్లిజెన్స్ హీ లాస్ట్ దట్ జాబ్ ఆఫ్ ఎ క్లార్క్ ఆల్సో.
0: కానీ ఈ పెద్దవాడికి గొప్ప ప్రొఫెసర్ గా ప్రమోషన్ వచ్చింది.
1: వేర్ ద ఫస్ట్ సన్ బికేమ్ ఎ బిగ్ ప్రొఫెసర్.
0: ఆ ప్రొఫెసర్ ప్రమోషన్ వచ్చిన తర్వాత అలహాబాద్ వచ్చాడు.
1: అండ్ దెన్ హీ కేమ్ టు అలహాబాద్.
0: తల్లిదండ్రులకు నమస్కారం చేశాడు.
1: అండ్ హీ పేడ్ రెస్పెక్ట్స్ టు పేరెంట్స్.
0: నాన్న మీ యొక్క ప్రేమ వల్లని నాకు ఈ పెద్ద ప్రమోషన్ వచ్చింది అన్నాడు.
1: బికాస్ ఆఫ్ యువర్ లవ్ అండ్ బ్లెస్సింగ్ ఐ కుడ్ కమ్ టు దిస్ హై పొజిషన్.
0: ఈ రెండో వాడు చూస్తామంటే
1: ది సెకండ్ ఫెలో
0: వాడికి ఎవరూ గౌరవించేవారే లేరు.
1: నోబడీ రెస్పెక్టెడ్ హిమ్.
0: అప్పుడు నీకేమిస్తున్నారు ప్రజల లోపల గౌరవాన్ని అని అడిగాడు తండ్రి.
1: అండ్ ద ఫాదర్ ఆస్క్డ్ వాట్ ఇస్ యువర్ పొజిషన్ ఇన్ సొసైటీ, హౌ ఆర్ యూ రెస్పెక్టెడ్.
0: పెద్దవాడికి ప్రొఫెసర్ అయిపోవటం వల్ల స్టూడెంట్స్ ఫాదర్ మదర్స్ అందరూ వచ్చేసి నమస్కారం అండి నమస్కారం అండి అని పెద్దవాడికి నమస్కరిస్తున్నారు.
1: ది ఫస్ట్ సన్ హోల్డింగ్ ది పోస్ట్ ఆఫ్ ఎ ప్రొఫెసర్ రిసీవ్డ్ రెస్పెక్ట్ ఫ్రమ్ ఎవ్రీబడీ ది స్టూడెంట్.
0: ఏ చిన్న క్లర్క్ వచ్చినప్పటికీ చిన్నవాడు అందరికీ నమస్కారం చేస్తున్నాడు.
1: వెరీ సెకండ్ ఫెలో బీయింగ్ ఎ క్లర్క్ హ్యాస్ టు సాల్యూట్ ఎవ్రీబడీ దట్ కమ్స్ టు హిమ్.
0: క్లర్క్ వచ్చిన వాడికి నమస్కారం చేస్తున్నాడు.
1: హి హ్యాస్ టు డు నమస్కారం విత్ ఎ కలీగ్ క్లర్క్.
0: తల్లిదండ్రులకు నమస్కారం చేయనటువంటి యొక్క బిడ్డ క్లర్కులు కూడా నమస్కారం చేస్తున్నాడు.
1: దేర్ఫోర్ ద వన్ హూ నెవర్ పెయిడ్ రెస్పెక్ట్ నమస్కారం టు పేరెంట్స్
0: క్లర్క్స్ కూడా ఎవరు అతన్ని కేర్ చేయటం లేదు.
1: నో వన్ ఈస్ కేరింగ్ హిమ్.
0: కానీ పెద్ద కుమారునికి
1: వేరే ఎల్డెస్ట్ సన్
0: తల్లిదండ్రులు గౌరవించి పెంచినటువంటి వాడు కాబట్టి
1: బికాస్ హి వాస్ ద రెసిపియెంట్ ఆఫ్ ద బ్లెస్సింగ్ ఇన్ ద లవ్ ఆఫ్ ద పేరెంట్స్
0: ప్రతి ఒక్కరూ వచ్చి నమస్కరిస్తున్నారు అతనికి.
1: హి వాస్ రెస్పెక్టెడ్ బై ఎవ్రీబడి.
0: కనుకని యద్ భావం తద్ భవతి అన్నారు.
1: యాజ్ ఇస్ ది బిహేవియర్ యాజ్ ఇస్ ద థాట్స్ సో ఇస్ ద సీక్వెన్స్ అండ్ ఎక్స్పీరియన్స్.
0: కనుకనే మన యొక్క భవిష్యత్ పట్ల మన యొక్క పవిత్రత క్రియాబలంతోనే మనం అభివృద్ధి పొందుతున్నాం.
1: దేర్ఫోర్ ఫ్యూచర్ డిపెండ్స్ అపాన్ అవర్ ప్రెసెంట్ కాండక్ట్ అండ్ బిహేవియర్.
0: ఇదే విధంగానే పాశ్చాత్య దేశంలో కూడా అనేక మంది గౌరవాన్ని ఇచ్చి గౌరవాన్ని తీసుకుంటున్నారు.
1: లైక్ వైజ్ ఇన్ ఫారిన్ కంట్రీస్ ఆల్సో మెనీ రెస్పెక్టెడ్ అదర్స్ అండ్ వర్ రెస్పెక్టెడ్ ఇన్ టర్న్.
0: కానీ మనం గౌరవాన్ని ఎవరికి తల్లిదండ్రులకి ఇవ్వనప్పుడు ఎవరు మనకు కుక్కలు కూడా నమస్కారం చేయవు.
1: వెన్ వీ డోంట్ రెస్పెక్ట్ అవర్ పేరెంట్స్ ఈవెన్ డాగ్స్ ఆల్సో విల్ స్టార్ట్ మేకింగ్ ఫన్ ఆఫ్ అస్.
0: ఈ విధంగా చెడిపోతున్నారు భారతీయ ప్రజలు.
1: అండ్ భారతీయర్స్ ఆర్ రూయినింగ్ దేర్ లైఫ్స్ టుడే.
0: ఏ దేశం పోయినప్పటికీ
1: దే మే గో ఎనీవేర్.
0: ఏ స్థానంలో ఉన్నప్పటికీ
1: దే మే బి ఇన్ ఎనీ పొజిషన్.
0: తల్లిదండ్రులను మర్చకూడదు.
1: యు షుడ్ నెవర్ ఫర్గెట్ యువర్ పేరెంట్స్.
0: మన వేద వాక్యం అందుకు మాతృదేవో భవ.
1: ద వేద సేస్ మదర్ ఇస్ గాడ్.
0: పితృదేవో భవ.
1: ఫాదర్ ఇస్ గాడ్.
0: ఆచార్య దేవో భవ.
1: టీచర్ ఇస్ గాడ్.
0: అతిథి దేవో భవ.
1: గెస్ట్ ఇస్ గాడ్.
0: ఈ విధమైన సద్గుణములను పెంచుతూ వచ్చాయి.
1: దీస్ ఆర్ ద వర్చ్యూస్ వన్ హ్యాస్ టు కల్టివేట్.
0: కనుకనే మన భారతదేశము ఎంత పవిత్రమైనటువంటి యొక్క గుణములను మనకు పెంచింది.
1: ద భారత్ హ్యాస్ ఫాస్టర్డ్ ద నోబుల్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్.
0: కానీ బయట దేశం యొక్క దీనికి పోతే మన యొక్క తల్లిదండ్రులు కూడా మరిపింపజేస్తున్నాయి.
1: బట్ వెన్ వన్స్ వీ గో అబ్రాడ్ వీ ఫర్గెట్ ఈవెన్ అవర్ పేరెంట్స్.
0: ఇటువంటి చదువులు చదివిన మనకి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఫార్.
0: ఎవడైనా సరే తల్లిదండ్రులు గౌరవించి
1: ఫస్ట్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్.
0: తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞను శిరసా వహించి
1: ఫాలో యువర్ పేరెంట్స్
0: జీవించినటువంటి వాడు ఎంతనో ఉత్తమ స్థానానికి పొందుతాడు.
1: ద వన్ హూ లీడ్స్ లైఫ్ ఇన్ దిస్ వే రెస్పెక్టింగ్ లవింగ్ పేరెంట్స్ విల్ ఆక్యుపై హై.
0: ఇలాంటి గుణములు ఈనాడు సంక్రాంతి దినం నేర్పేటువంటిది.
1: సంక్రాంతి ఇస్ అన్ ఒకేషన్ టు లెర్న్.
0: సంక్రాంతి క్రాంతి అనగా మార్పు చెందింపజేసేది.
1: సంక్రాంతి క్రాంతి మీన్స్ ట్రాన్స్ఫర్మేషన్.
0: ఇది మానవుని ఎంతనో ట్రాన్స్ఫర్మేషన్ చేస్తుంది.
1: సంక్రాంతి బ్రింగ్స్ బ్యూటిఫుల్ ట్రాన్స్ఫర్మేషన్.
0: కానీ మన వారు అట్లా చేయటం లేదు, ట్రాన్స్లేషన్ చేస్తున్నారు.
1: బట్ వీఆర్ నాట్ ట్రాన్స్ఫార్మింగ్ అవర్ సెల్స్, వీఆర్ నాట్ ట్రాన్స్లేటింగ్ ఇట్ టు యాక్షన్.
0: ట్రాన్స్ఫార్మ్ కావాలి.
1: వీ షుడ్ ట్రాన్స్ఫార్మ్ అవర్ సెల్స్.
0: మన విద్యల వల్ల మన చెడ్డ గుణములంతా మారిపోవాలి.
1: Our education should help us to give up all bad habits.
0: చెడ్డ అభ్యాసం అంతా దూరం కావాలి.
1: We should not have any bad habits any longer.
0: సదభ్యాసం అభివృద్ధి పరచుకోవాలి.
1: We should develop good habits.
0: సద్గుణములను పెంచుకోవాలి.
1: Develop noble qualities.
0: ఇదియే మన భారతదేశం యొక్క పండుగలు మనకు నేర్పేటువంటివి.
1: This is the significance, the message of the observance of all festivals.
0: ఇలాంటి పర్వదినములు ఈనాడు మనం లెక్క చేయటం లేదు.
1: We are not bothered with such sacred festivals today.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: తల్లిదండ్రులకు ఎన్ని కష్టములు వచ్చినప్పటికీ,
1: బట్ గెట్ ది సాల్
0: ఫస్ట్ పరింటి కూడాను పిల్లలు బాగా గౌరవించాలి.
1: రియలీ దే వాంట్ యూ టు కమ్ అప్ ఇన్ లైఫ్.
0: వాళ్ళకి అన్ని విధములైన పెట్టి కష్టములు వచ్చినప్పటికీ కూలినాలైనా చేసి మీకు మంచి గుడ్డలు అందిస్తున్నారు.
1: దే ఫేస్ ఆల్ కైండ్స్ ఆఫ్ డిఫికల్టీస్ అండ్ హార్డ్షిప్స్ టు సీ దట్ యు ఆర్ కంఫర్టబుల్.
0: అలాంటి తల్లిదండ్రులు ఈనాడు గౌరవించకపోతే,
1: if you don't respect your parents today,
0: mimmalni inki lokam em gauravistundi,
1: how do you expect the world to respect you?
0: America lo president ayinattu Lincoln,
1: the president of America is Abraham Lincoln.
0: Aa Lincoln ayinattu vaadu chaala beeda kutumbamlo puttadu.
1: Lincoln is from a very poor family.
0: Talli chaala వయసు అయినప్పటికి పాత గుడ్డలంతా కుట్టి దాంట్లో డబ్బు తీసుకుని ఆ డబ్బును పిల్లవాడికి ఇచ్చి అన్నం పెట్టించింది.
1: మదర్ ఇన్ స్పైట్ ఆఫ్ హర్ ఓల్డ్ ఏజ్ స్టిచ్ క్లోత్స్ అండ్ ఎర్న్ హర్ డైలీ లివింగ్ అండ్ కుడ్ ఎడ్యుకేట్ హర్.
0: ఒకనాడు మంచి శ్రీమంతులైనటువంటి స్నేహితులతో కాలేజీకి పోతున్నాడు ఈ పిల్లవాడు.
1: దిస్ బాయ్ వాస్ గోయింగ్ టు స్కూల్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ఎ రిచ్ బాయ్.
0: అప్పుడు అందరూ కూడా వీడు బీదవాడు, వీడు పూర్ బాయ్ అని అందరూ నెట్టేస్తూ వచ్చారు.
1: Everybody insulted him, kept him away from them because he is from a poor family.
0: Aa pillavaadu konchi duram poyin tarvata yechukuntu intiki vachadu.
1: The boy returned home crying, poor family.
0: Talli chaala vayasu ainappudikini paata guddalanta kutti dantlo dabbu teesukoni aa dabbunu pillavaadiki icchi annam pettinchindi.
1: Mother, in spite of her old

0: తర్వాత ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చాడు.
1: ద బాయ్ రిటర్న్ హోమ్ క్రయింగ్ ఆల్ అలాంగ్.
0: అమ్మా నాకు ఈ చదువద్దు.
1: హి సెడ్ మదర్ ఐ డోంట్ వాంట్ టు గో టు స్కూల్.
0: నేను ఈ పిల్లలతో నేను చదువుకు పోలేను.
1: ఐ డోంట్ వాంట్ టు బి ఇన్ ది కంపెనీ ఆఫ్ మై క్లాస్మేట్స్.
0: నేను ఏడుస్తున్నావు ఏడ్చొద్దు.
1: మదర్ సెడ్ వై డూ యూ క్రై, డోంట్ క్రై ఎనీ లాంగర్.
0: ఎందుకు నాయన ఏడుస్తున్నావు?
1: వై డూ యూ క్రై?
0: అమ్మా నా పాత గుడ్డరట, నేను చాలా పూర్ మ్యాన్ అట, నన్ను వాడు చేరదట, నా ఫ్రెండ్షిప్ వాడికి అక్కర్లేదట.
1: మై క్లాస్మేట్స్ ఆర్ మేకింగ్ ఫన్ ఆఫ్ మీ దట్ దే డోంట్ వాంట్ మీ టు బి దేర్ ఫ్రెండ్ బికాస్ ఐఎమ్ వేరింగ్ ఓల్డ్ టోర్న్ అవుట్ క్లోత్స్.
0: దగ్గర చేర్చి తల్లి.
1: ద మదర్ కాల్ హిమ్ క్లోజ్ బై నియర్.
0: ఎంతో ప్రేమతో.
1: విత్ ఆల్ లవ్.
0: నాయన మీరు బాగుపడితే నాకంతే చాలు.
1: హి సెడ్ ఐ విల్ బి హ్యాపీ ఇఫ్ యూ.
0: మేము ఎంతో కష్టాలు అనుభవిస్తున్నాము.
1: In fact, we struggle hard.
0: కూలీనాలు చేసి మీ పొట్టను నింపుతున్నాము.
1: ఐ డూ ద డైలీ లేబర్ అండ్
0: ఈ యొక్క తత్వాన్ని నువ్వు చక్కగా గుర్తుపెట్టుకో.
1: యూ అండర్స్టాండ్ అవర్ ఫ్యామిలీ కండిషన్.
0: కానీ మనకు ఎవరు అగౌరవపరిచినా మనం అందరినీ గౌరవించాలి.
1: అదర్స్ మే డిస్రెస్పెక్ట్ యూ బట్ యట్ యూ షుడ్ రెస్పెక్ట్ అదర్స్.
0: నీవు అందరినీ గౌరవిస్తే తప్పక నీకు గౌరవం అందుతుంది.
1: ఇఫ్ యూ రెస్పెక్ట్ ఎవ్రీవన్ యూ విల్ బి రెస్పెక్టెడ్.
0: ఎవరు నన్ను గౌరవించలేదని నీవు ఏమి బాధపడవద్దు.
1: డోంట్ ఫీల్ సాడ్ ఫర్ ద సింపుల్ రీజన్ దట్ అదర్స్ డోంట్ రెస్పెక్ట్ యూ.
0: అట్టి తల్లి బోధన ఎంతగానో చేసింది.
1: And that was the teaching of the mother.
0: ఆ యొక్క టీచింగ్స్ మనసులో పెట్టుకున్నాడు.
1: And the teachings were there.
0: ఎక్కడ పోయినా ఎవరు ఎంత అవమానం చేసినా గానీ నాకు గౌరవం, ఆత్మగౌరవమే నా యొక్క ప్రధానమైనటువంటి లక్షణము.
1: In spite of the insult and humiliation everywhere, he considered self-respect most important.
0: Self-respect kavali naaku.
1: Self-respect I need.
0: Evaraina emanu chesukovali.
1: Let anyone do
0: act. Aa dhairyanni penchukuntu vachadu.
1: He had that kind of courage.
0: Appudu ఒక దినంలో పూర్తి పాస్ అయిన తర్వాత
1: ఆఫ్టర్ కంప్లీటింగ్ హిస్ స్టడీస్
0: అతని మిత్రులందరూ చేరి
1: ఆల్ హిస్ ఫ్రెండ్స్
0: నీవు కొంచెం ఎలక్షన్స్ నిలుచుకో అన్నారు.
1: ఆల్ హిస్ ఫ్రెండ్స్ వాంటెడ్ హిమ్ టు కంటెస్ట్ ఇన్ ది ఎలక్షన్.
0: ఆ ఎలక్షన్ లో నిలుచుకుంటే నేనేమైపోతానో, నేను సంపాదించిన ధనమంతా కూడా పోతుందేమో.
1: వాట్ వుడ్ హ్యాపన్ ఇఫ్ ఐ టు కంటెస్ట్ ఇన్ ది ఎలక్షన్, ఐ మే లూజ్ ద మనీ ఆన్ హ్యాండ్.
0: అంటే అందరూ చాలా ప్రోత్సాహపరిచారు.
1: బట్ ఎవ్రీబడి ఎంకరేజ్ హిమ్.
0: ఆ విధంగా చేసేటప్పటికీ తాను పాస్ అయినాడు. ఓటు దండిగా వచ్చినాయి అతనికి.
1: అండ్ హీ వన్ ది ఎలక్షన్ విత్ అబ్సల్యూట్ మెజారిటీ.
0: అప్పుడు ఇంత బీదవాణ్ణి అయినప్పటికీ నా తల్లి బోధన వల్ల, నేను రెస్పెక్ట్ చేయటం వల్ల అందరినీ నాకు ఇంత గౌరవమైన స్థానం చిక్కింది అన్నాడు, ఆనందించాడు.
1: అండ్ హీ జస్ట్ డిక్లేర్డ్ దట్ హీ కుడ్ ఆక్యుపై ది హైయెస్ట్ పొజిషన్ ఇన్ అమెరికా బికాస్ ఆఫ్ ద రెస్పెక్ట్ దట్ హీ హాడ్ ఫర్ హిస్ పేరెంట్స్.
0: నిజంగా చూస్తే అతని దగ్గర చేతిలో కాసు లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ డిడ్ హావ్ ఎనీ మనీ అట్ దట్ టైం.
0: గుణం మాత్రం ఉంటుండాలి.
1: It is only the character that brought him.
0: Evaru chusina gaani bichagaani chusina gaani gauravinchetunte vaadu.
1: Let him be the poorest of the poor, yet he loved them.
0: Taana tanchukuneetunte vaadu.
1: That's what his feeling.
0: Ayyo naaku bhavanam ledu.
1: I don't have a big building.
0: Pedda pedda vaallanta pedda pedda bhavanalu kattukunnaru.
1: All rich people live in mansions.
0: Ani alanti durbhavamlo adanlo raaledu.
1: He didn't have such comparisons.
0: Naaku bhavanam lekapoyina paravaledu, naaku vanam undi.
1: I may not have a big mansion, but I have got a dwelling place.
0: నాకు గొప్ప గొప్ప కారు నాకు లేదు.
1: I don't have big cars.
0: కారు లేకపోయినా భగవంతుడు నాకు కాళ్ళు ఇచ్చాడు.
1: I may not have a big car, but I have called you the legs to walk.
0: అని ఈ విధంగా తనకు గొప్పదనాన్ని తాను చెప్పుకుంటూ పోయినాడు.
1: That has been his sacred feeling, the high level of thought.
0: కట్టగనిపడికి అతనే చాలా గొప్పవాడయ్యాడు.
1: And he became the topper.
0: ప్రతి స్థాయి కూడాను అతన్ని ఎన్నుకుంటూ వచ్చారు.
1: అండ్ హి వాస్ ఎలెక్టెడ్ టు దట్ పొజిషన్.
0: అప్పుడు అందరికీ చాలా సహాయం చేస్తూ వచ్చాడు.
1: అండ్ హి వాస్ హెల్పింగ్ ఎవ్రీబడీ.
0: నీగ్రోస్ ని పక్కన దూరం పెట్టేశారు వాళ్ళందరూ.
1: యు నో ద బ్లాక్స్ నీగ్రోస్ వర్ కెప్ట్ అవే ఫ్రమ్ సొసైటీ.
0: కానీ వాళ్ళందరూ కూడా ఈ యొక్క లింకన్ను చాలా గౌరవించి పెంచినారు.
1: బట్ ఆల్ ఆఫ్ దెమ్ రెస్పెక్టెడ్ లింకన్.
0: లింకన్ను పెంచి గొప్పవాడిగా చేసుకుని నీ యొక్క రెస్పెక్ట్ మాకు ఇంత గౌరవాన్ని ఇస్తుండాలి సార్ అన్నారు.
1: అండ్ ఆల్ నీగ్రోస్ సేడ్ బికాస్ ఆఫ్ ద రెస్పెక్ట్ యూ హావ్ షోన్ టు us, యు ఆర్ రెస్పెక్టెడ్ బై ఎవ్రీబడి.
0: ఈ లింకన్ యొక్క దీని వల్ల నీగ్రోస్ ను చాలా గౌరవిస్తూ వచ్చారు.
1: అండ్ ద నీగ్రోస్ రిసీవ్డ్ ఆల్ రెస్పెక్ట్ అండ్ లవ్ ఇన్ సొసైటీ బికాస్ ఆఫ్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ లింకన్.
0: కనుక మానవుని గౌరవించేసేది, మానవుని ఉన్నత స్థాయికి తీసుకుపోయేది మన యొక్క రెస్పెక్టే.
1: Therefore, that takes you to exalted position, very high position in society.
0: మన ఆత్మ గౌరవమే మనకు రక్షిస్తుంది.
1: The self-respect will protect you.
0: నీవు బీదవాడు కావచ్చును.
1: You may be poor.
0: దానివల్ల నీవేం వగచవద్దు.
1: You don't need to bother about it.
0: బీదవాడిని నువ్వు ఆనందించు.
1: You be happy for
0: బీదవాడిని గౌరవించుతూ.
1: You respect all everybody.
0: తప్పక నీకు ఆ గౌరవం చిక్కుతుంది.

0: అండ్ యూ విల్ బి రివ్యూర్డ్ అండ్ రెస్పెక్టెడ్.
1: ఇట్లా పూర్వకాలం నందు ఈ విధమైనటువంటి గౌరవాన్ని అందించడం చేతనే అందరూ గొప్ప గొప్ప వారయ్యారు.
0: బికాస్ ఆఫ్ ద కర్చెస్ ఇన్ ఎటికెట్ ఆఫ్ ద పాస్ట్ పీపుల్ ఆక్యుపైడ్ హై పొజిషన్స్.
1: ఇప్పుడు ఎవరైనా కొంచెం బీదవారో లేకపోతే చాలా హీనుల్లో చూస్తే గెట్అవుట్ అంటారు.
0: టుడే వీ డోంట్ వాంట్ ఎనీ పూర్ పీపుల్ టు కమ్ క్లోజ్ టు అస్, వీ నెగ్లెక్ట్ దెమ్.
1: కాదు కాదు, వారిని దగ్గర చేర్చుకోవాలి.
0: ఇట్ షుడ్ నాట్ బి. వీ షుడ్ స్పెండ్ టైమ్ విత్ దెమ్.
1: వారిని మనం గౌరవించాలి.
0: వీ షుడ్ రెస్పెక్ట్ దెమ్.
1: వాళ్ళకు వచ్చే గౌరవం పూర్వం మనకే వస్తుంది.
0: వీ షుడ్ ఆనర్ దెమ్.
1: గౌరవం కోసం వారిని గౌరవించవద్దు.
0: Not for simple honor's sake.
1: ఈ నేచర్ కోసం వాటిని గౌరవించు.
0: This respect should be your nature.
1: ఆ నేచర్ నువ్వు పెంచుకోమని చెప్పింది.
0: And this respectful nature you should develop more and more.
1: ఆనాటి నుంచి లింకన్ తల్లిని పూజిస్తూ వచ్చాడు.
0: You know that Lincoln has been worshipping his mother, adoring her.
1: తల్లియే నాకు నిజమైన దైవము.
0: Mother is God.
1: నాకు సద్గుణములంతా సద్బుద్ధులంతా నేర్పింది ఆమె.
0: In fact, I was taught by my mother all the virtues.
1: కాబట్టి ఎవరు మంచి బుద్ధులు నేర్పుతారో వాళ్లే మనకు దైవము.
0: And therefore, anyone who teaches you the noble qualities, they are God's.
1: కనుకనే గాడ్ అంటే ఎక్కడో లేదు.
0: గాడ్ ఈజ్ నాట్ ఎల్స్వేర్.
1: గాడ్ నీ రెస్పెక్ట్ లోనే ఉంటుంది.
0: గాడ్ ఈజ్ దేర్ ఇన్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్.
1: ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ నువ్వు పెంచుకుంటే,
0: ఇఫ్ యూ డెవలప్ దట్ సెల్ఫ్ రెస్పెక్ట్,
1: గాడ్ అందులోనే ప్రత్యక్షం అవుతాడు.
0: Naturally, you will grow and develop.
1: పిల్లలారా,
0: స్టూడెంట్స్,
1: తల్లిదండ్రులు ఎటువంటి పరిస్థితిలో ఉండినప్పటికీ వారిని మీరు గౌరవించాలి.
0: Parents may be in any position, anywhere.
1: వాళ్ళ మాటలను మీరు గౌరవించి లెక్క చేసేయాలి.
0: You should follow them, you should love them, serve them.
1: వారు ఏం చెప్పినా సరే తల వంచుకొని పో.
0: Whatever they say, you should listen to them.
1: అప్పుడే నీకు చక్కని గౌరవం వస్తుంది.
0: Then only you will be honored in society.
1: అని చెప్పి,
0: so say.
1: ఆనాటి గొప్ప గొప్ప వారందరూ కూడాను ఈ విధమైనటువంటి రెస్పెక్ట్ తో మేము గొప్ప స్థానాన్ని సంపాదించామని ప్రపంచానికి బోధిస్తూ వచ్చారు.
0: దట్ వాజ్ ది టీచింగ్ ఆఫ్ ఆల్ గ్రేట్ పీపుల్ ఇన్ ద పాస్ట్ ఆల్ ఓవర్ ద వరల్డ్. బై అబ్జర్వింగ్, బై హ్యావింగ్ ది సెల్ఫ్ రెస్పెక్ట్, దే కుడ్ కమ్ అప్ ఇన్ దేర్ లైఫ్.
1: తల్లిదండ్రులను చూసిన తక్షణమే తల వంచాలి.
0: ద మూమెంట్ యూ ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ పేరెంట్స్, యూ షుడ్ బెండ్ యువర్ హెడ్ ఇన్ రెస్పెక్ట్.
1: మన ప్రాచీన హిందువుల యొక్క ఆ పద్ధతులు ఎట్ట ఉంటుంటాయో తెలిసిన,
0: యు నో ది ఏన్షియంట్ ట్రెడిషన్.
1: గొప్ప గొప్ప భవనాలు కడతారు.
0: యు సీ టుడే బిగ్ బిల్డింగ్స్,
1: కానీ చిన్న తలుపులు పెడతారు.
0: అండ్ యు హావ్ గాట్ ది స్మాల్ షార్ట్ డోర్స్.
1: ఈ డోర్లు ఎందుకోసం అట్లా పెట్టారు?
0: యు నో వై ది డోర్స్ ఆర్ సో షార్ట్.
1: అయ్యో, దొంగలు పరిగెత్తిపోకూడదని చిన్న డోర్ పెట్టారులే అని మనం చెడ్డ భావన పొందుతాం.
0: అండ్ వీ థింక్ దట్ ది డోర్స్ ఆర్ సో స్మాల్ అండ్ షార్ట్ సో దట్ థీవ్స్ వుడ్ నాట్ గో సో ఈజీ.
1: కాదు కాదు, అది కాదు వారు దీనికి కారణం.
0: Purpose.
1: ఎటువంటి వారైనా రాని మన ఇంటికి వచ్చేటప్పటికి మన యొక్క గెస్ట్,
0: ఎనీ గెస్ట్ దట్ మైట్ విజిట్ యువర్ రెసిడెన్స్,
1: మన ఇంటికి వచ్చినప్పుడు తల వంచుకొని రావాలి.
0: విల్ హ్యావ్ టు నెసెసర్లీ బెండ్ డౌన్ దేర్ హెడ్ టు గెట్ ఇన్.
1: ఇంటి గౌరవాన్ని ఆనాడు తలుపులతో పాటు విండోస్ తో పాటు మనం పెట్టి ప్రజలను పోషిస్తూ వచ్చాము.
0: ఈవెన్ ద విండోస్ అండ్ ద డోర్స్ ఆఫ్ ఎవ్రీ హోమ్ టీచ్ ద లెసన్ ఆఫ్ రెస్పెక్ట్.
1: అటువంటి పద్ధతిని ఈనాడు భారతీయులు ఎక్కడ మర్చిపోయినారు?
0: దట్ ఏన్షియంట్ ట్రెడిషన్ ఇట్ ఇస్ ఫర్గాటెన్.
1: ఈనాడు కడపలు కూడా పెట్టడం లేదు ఇంటికి.
0: అండ్ వీ డోంట్ హ్యావ్ ఇన్ ది డోర్ స్టెప్ ఆల్సో దేర్.
1: ఎందుకంటే కడపలు పెడితే దాన్ని దాటుకుని పోవాల చాలా కష్టమైపోతుంది.
0: బికాస్ యూ హ్యావ్ టు జస్ట్ గో హెడ్ క్రాసింగ్ దిస్ డోర్ స్టెప్.
1: అది కాదు, మన పూర్వీకులు కడపలు పెద్దదిగా పెట్టేటువంటి.
0: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ దే హ్యాడ్ బిగ్ బ్రాడ్ డోర్ స్టెప్స్.
1: పెద్ద డోర్ పెట్టేసరికి, అయ్యో ఈ దొంగలు పరిగెత్తుకోకూడదని పెట్టారు ఈ పిచ్చివాళ్ళు. ఈనాటి పిల్లలు అంటారు,
0: మోడర్న్ పీపుల్ థింక్ దట్ దే ఆర్ ఆల్ మ్యాడ్ క్యాప్స్ బికాస్ దే వాంటెడ్ టు ప్రివెంట్ ద థీవ్స్ ఫ్రమ్ గెటింగ్ ఇన్ అండ్ రన్నింగ్ అవే.
1: కాదు కాదు,
0: ఇట్స్ నాట్ సో.
1: మనం ఇతరుల ఇంటికి వెళ్ళినా మనం తల వంచుకొని కిందికి పోవాలి.
0: ఇఫ్ యూ విజిట్ ఎనీబడి, యూ హావ్ టు బెండ్ యువర్ హెడ్ అండ్ గివ్.
1: ఇతరులు మన ఇంటికి వచ్చేస్తే వాళ్ళు కూడా తల వంచుకొని మన ఇంటికి రావాలి.
0: గెస్ట్ ఫ్రమ్ ద నైబర్హుడ్ ఆల్సో హావ్ టు బెండ్ దేర్ హెడ్స్ అండ్ గెట్ ఇన్.
1: అంతేగాని దొంగలు తీసుకోకపోకుండా ఉండే కోసమని పెట్టలేదు తలుపులు పెద్దవి.
0: ఇట్స్ నాట్ సింప్లీ టు ప్రివెంట్ థీవ్స్ ఫ్రమ్ గెటింగ్ ఇన్.
1: కనుక మన భారతీయులు ప్రతి ఆచారమును కూడాను చాలా వినయ భయ విశ్వాసాలతో పెంచుకుంటూ వచ్చారు.
0: ద హోల్ ట్రెడిషన్ ఆఫ్ భారత్ ఈజ్ ఫుల్ ఆఫ్ హ్యూమిలిటీ, ఒబీడియన్స్ అండ్ శాంక్టిటీ.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: విద్యార్థినిలారా,
0: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: మీరందరూ ఇలాంటి గుణములు నేర్చుకుని,
0: యూ హ్యావ్ టు లెర్న్ దీస్ హ్యాబిట్స్,
1: ఇలాంటి పద్ధతులు మీరు పెంచుకుని,
0: గ్రో ఇన్ ట్రెడిషన్,
1: మీరు భవిష్యత్ లోపల
0: అండ్ ఇన్ ఫ్యూచర్
1: కీర్తి గౌరవాన్ని పెంచుకోండి.
0: సీ దట్ యు ఆర్ ఆనర్డ్, రెస్పెక్టెడ్,
1: తల్లిదండ్రులకు ఆనందం ఇవ్వండి.
0: మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ.
1: నా కుమారుడు నేను చెప్పినట్టు వింటున్నాడని వాళ్ళు ఆనందించాలి.
0: దట్ పేరెంట్స్ సే దట్ మై Children are following my words. Let them be happy.
1: ఆ ఒక్క పేరుని మీరు పొందితే అంతే చాలు.
0: If you get that good name, that is enough.
1: దైవానికి అనుగ్రహం కావాలంటే పూజలు చూపుస్కారములు చేస్తే కాదు వచ్చేది.
0: To be the recipient of God's grace, you don't need to worship and meditate.
1: ఈ పిల్లవాడు ఇంటి లోపల తల్లిదండ్రులకు ఎంత గౌరవిస్తున్నారు?
0: To what extent he is following the command of his parents at
1: home? ఎంత చదువులు చదివినప్పటికీ,
0: in spite of high education,
1: చదువులు పెంచరు.
0: It's not education.
1: చదువు అహంకారాన్ని పెంచుతుంది.
0: In fact, education makes you egoist.
1: కానీ వినయ భయ విశ్వాసాన్ని పెంచదు.
0: It doesn't help you to be humble.
1: కనుక వినయ భయ విశ్వాసాన్ని మీరు పెంచుకోవాలి.
0: Therefore, the humility, devotion have to be developed and
1: cultivated. గొప్ప వారు అవుతారు దేశానికి.
0: Then only the future leaders of this country.
1: మీరు గొప్ప వారు కారక్కర్లేదు.
0: You don't need to be great.
1: మంచి వారు కండి.
0: You need to be good, not necessarily great.
1: గొప్ప పేరు ఈ పొద్దుస్తుంటే రేపు పోతుంది.
0: గ్రేట్ నేమ్, బిగ్ నేమ్ యూ మే గెట్ టుడే అండ్ లూజ్ టుమారో.
1: కానీ మంచి నేమ్ శాశ్వతమంతా వస్తుంది.
0: బట్ ద గుడ్ నేమ్ దట్ యూ గెట్ విల్ రిమైన్ విత్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్.
1: గుడ్ పేరు తెచ్చుకోండి.
0: గెట్ ఎ గుడ్ నేమ్.
1: అంతేగాని ఎంత రెస్పెక్ట్ పేరు తెచ్చుకోకండి.
0: డోంట్ స్ట్రైవ్ టు బి గ్రేట్.
1: మరి గ్రేట్ గ్రేట్ గ్రేట్ అంటే గేట్ అయిపోతుంది.
0: అండ్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ గ్రేట్ గ్రేట్ ఇట్ బికమ్స్ ఏ గేట్ టు గెట్ అవుట్.
1: కానీ మనం గ్రేస్ సంపాదించుకోవాలి.
0: గ్రేస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్.
1: ఈనాడు గ్రేస్ కంటే గ్రాస్ని పెంచుతున్నారు.
0: More than to earn grace, but we are running after grass.
1: ఈ గ్రాస్ అంటే పశువులు తినేటువంటి
0: కౌ దట్ ఈట్స్ ద గ్రాస్.
1: కనుక నేను గ్రాస్ మెచ్చుకోవటం వల్లే పశువులుగా తయారైపోతుంది.
0: బికాస్ వీ రన్ ఆఫ్ ద గ్రాస్ వీఆర్ లైక్ అనిమల్స్.
1: గ్రేస్ ని పెంచుకోవాలి.
0: వీ షుడ్ ఎర్న్ గాడ్స్ గ్రేస్.
1: ఆ గాడ్స్ గ్రేస్ ని పెంచుకుంటే
0: ఇఫ్ యూ గాడ్స్
1: ఎంతటి మంచివారైనా అవుతారు.
0: యూ విల్ సర్టన్లీ గుడ్.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఈనాడు పవిత్రమైనటువంటి యొక్క సంక్రాంతి,
0: టుడే సంక్రాంతి,
1: ఈ సంక్రాంతి దినం మనం పెంచుకోవాల్సింది మనం ఇతరులను గౌరవించి మనం గౌరవాన్ని అందించాలి.
0: వాట్ వీ షుడ్ డూ టుడే ఇస్ టు ఆనర్ ఎవ్రీబడి, రెస్పెక్ట్ ఎవ్రీబడి.
1: వాడి రెస్పెక్ట్ మీరు తీసుకోవాలి.
0: అండ్ ఆల్సో బి ద రెసిపియంట్స్ ఆఫ్ దేర్ రెస్పెక్ట్.
1: కనుక మీరు రెస్పెక్ట్ చేసేటువంటి గుణం నేర్చుకోండి.
0: This is the quality that you have to develop and learn.
1: చిన్న విషయం మీకు ఎదురుగానే చెప్తున్నాను.
0: భగవాన్ వాంట్స్ టు టెల్ యూ రైట్ నౌ.
1: చిన్న పిల్లవాడు,
0: స్మాల్ బాయ్,
1: ఈ అమెరికా నుంచి వచ్చినటువంటి పిల్లవాడు,
0: దిస్ బాయ్ ఫ్రమ్ అమెరికా,
1: అన్ని క్లాసుల్లోనూ ఫస్ట్ రావటమే కాకుండా వేదంలో కూడా ఫస్ట్ వస్తున్నాడు.
0: హీ స్టాండ్స్ ఫస్ట్ ఇన్ ద క్లాస్ అండ్ హీ స్టాండ్స్ ఫస్ట్ ఇన్ వేద చాంటింగ్.
1: ఈ విధమైనటువంటి యొక్క గౌరవాన్ని పెంచుకోవడం చేత తల్లిదండ్రులు కూడా అతన్ని ఎంతో గౌరవిస్తున్నారు.
0: Because of these qualities, the parents respect him, love him.
1: ఇంత మంది జనుల లోపల వీడికి ఇంత గొప్ప పేరు వచ్చింది కదా అని తండ్రి ఎంతో ఆనందించాడు.
0: The father is blissful because his son is appreciated by everybody here.
1: ఇట్లా తల్లిదండ్రులు కూడా ఎంతో గౌరవిస్తారు.
0: The parents are also extremely happy. They love you more.
1: పిల్లవాడి యొక్క గౌరవ మర్యాదల వల్ల తల్లిదండ్రులు కూడా ఎంతో గొప్ప పేరును పొందుతున్నారు.
0: Because of the good name of this boy, the parents also have earned good name.
1: కనుకనే మనం తల్లిదండ్రులు కూడా మంచి గౌరవాన్ని తెప్పించాలి.
0: Therefore, we should see the parents get good name.
1: ఈ విధంగా ఉండినప్పుడే అప్పుడే కుమారుడు గొప్పవాడని తెలుస్తుంది.
0: That is the objective in begetting a son who will get a good name.
1: పేరును మనం సంపాదించుకోవాలి.
0: We should get a good name.
1: గొప్ప ధనములు సంపాదించి మేడలు మిద్దెల వల్ల మనకు పేరు రావు.
0: Nothing great in acquiring possessions, mansions, buildings, properties.
1: అవంతా ఈనాడు వచ్చిన రేపు పోతుంటాయి.
0: Today you may have them, you are bound to lose tomorrow.
1: కానీ గౌరవం అనేటువంటిది ఒకతూరు వచ్చినటువంటిది ఎంతకాలమైనా నిలిచిపోతుంది.
0: The good name you get, once you get it, it will be with you forever and ever.
1: ఎప్పటికీ అది మాసిపోయేది కాదు, మాసిపోయేటువంటిది కాదు.
0: It will never leave you, it will never fade.
1: కనుక అట్టి గొప్ప పేరును మీరు సంపాదించుకోండి.
0: Such a good name you should get it.
1: అప్పుడే మీరు గొప్ప సత్యసాయి విద్యార్థులు చాలా గొప్పవారని పేరు పొందుతారు.
0: Then only you will get a good name that you are the students of Sri Satya Sai Educational Institution.
1: Meeku telusu.
0: You know this.
1: Vidyarthula valla oka naya paisa kuda nenu andukotam ledhu.
0: You all know the students do not pay even single naya paisa to the institutions.
1: ఇంకా వాళ్ళకి ఏమైనా లేకపోతే నేనే ఇంకా పుస్తకాలు కొనిస్తుంటాను, కానీ వాళ్ళ దగ్గర నుంచి ఏమి పుచ్చుకోవటం లేదు.
0: Furthermore, Bhagavan gives you books, provides you all conveniences and comforts.
1: కనుకనే అందువల్లనే ఆ ప్రేమ వారికి నా ప్రేమ వారికి వారి పైన ఇంత అభివృద్ధి అవుతుండాలి.
0: That's the reason why boys love Bhagavan and Bhagavan loves boys.
1: తల్లిదండ్రులు విడిచిపెట్టి వాళ్ళ దేశానికి పోతున్నా కూడాను గుడ్ బై అని ఆనందిస్తారు కానీ బాధపడరు.
0: That even while leaving parents, they say goodbye and they are quite happy to leave their parents.
1: నేను బృందావనం వచ్చి లేక బెంగళూరుకు వచ్చి వాళ్ళ కాలేజీలో వచ్చి ఒక దినం తిరిగి పుట్టపర్తికి వాపసు పోతుంటే ఏడుస్తారు పిల్లలు.
0: When Bhagavan starts returning from Vrindavan back to Puttaparthi, boys gather there and shed tears. They cry.
1: ఈ ప్రేమకు వారు ఎక్కడి నుంచి వచ్చింది?
0: How could they have that love?
1: స్వామి యొక్క ప్రేమనే వారి ప్రేమకు నాకు సాటి.
0: It is Bhagavan's love and their love for Bhagavan.
1: నేను అందరికీ అందించేది నేను ఒక్కటే.
0: It is only the love, the message and the teaching of Bhagavan.
1: నా ప్రాపర్టీ మిద్దెలు మేడలు కావు.
0: Bhagavan's property does not comprise properties or mansions.
1: Biggest property, love.
0: Bhagavan's biggest property is love and love only.
1: ఆ ప్రేమ ఇస్తున్నాను వారి ప్రేమను పుచ్చుకుంటున్నాను.
0: Bhagavan loves you and receives your love.
1: నేను ఎప్పుడు పిల్లల్ని కోరేటువంటి నాయన మీ ప్రేమను నాకు ఇవ్వండి.
0: What Swami wants you is to give you
1: మీకు ఏది కావాల్సినా నేను ఇస్తాను.
0: And if you just give your love, I will give you whatever you want.
1: అందువల్లే పిల్లలకు అంత ప్రేమ వస్తుంటుంటాయి.
0: That's why boys loves Bhagavan.
1: కనుక మీరు ఆ ప్రేమను పెంచుకోండి.
0: Develop this love more.
1: తల్లిదండ్రులకు ప్రేమను పెంచుకోండి.
0: Love your parents.
1: తల్లిదండ్రులను ప్రేమించండి.
0: Love your parents.
1: తల్లిదండ్రుల ఆజ్ఞను నడుచుకోండి.
0: Follow their command.
1: తప్పక మీరు ఉద్ధారణ అయిపోతారు.
0: You are bound to be great. Achieve everything in life.
1: భజన బినా సుఖ శాంతి నహి.

Thank you.

0: హరి భజన నిరంతరము ఎప్పుడు కూడా మనసులోనైనా తలుచుకుంటున్నా అండి. ఎక్కడ ఉండినప్పటికీ అడవుల ఎందున్నా, ఆకాశంలోనున్నా, పల్లెలున్నా, పట్టణంలోనున్నా, కుట్ట మీదనున్నా, నట్టేట పడి ఉన్నా, దిక్కులేని వాడి దేవుడోము ప్రేమ ఒక్కటే.
1: You may be in a village or in a city, the mountain top or down the valley in the deep sea, you may be anywhere, but if you love God, God is only the refuge or the forlorn.
0: ఆ ప్రేమ ఒక్కటే మిమ్మల్ని వెంట జంట ఇంట ఉండి కన్నిటిగా కాపాడుతూ వస్తుంది.
1: That love will be with you always, with you, all in you always. That will protect
0: you, in you, around you.
1: It is in you, above you, below you, around you.
2: You are listening to excerpts from a divine discourse delivered by Bhagavan Baba on 12th January 2004 in Prashantinilayam during the Sankranti celebrations. Bhagavan says our virtues are more important than our education. He urges us to respect our parents and to always be good. This will confer on us success in all walks of life.

0: seek the truth, knowing which all else will be known. Develop a perception that allows you to see the one behind the many. Radio Sai is pleased to bring you excerpts from Bhagwan Baba's inspiring discourse addressed to the participants of the summer course delivered on the 5th of June 1973.
1: లోకమునందు వీరు మిత్రులని, వారు శత్రులని, వీరు పుత్రులని, వీరు బంధువులని, కొన్ని కొన్ని దేహములకు మనం కొన్ని కొన్ని పేర్లను పెట్టుకుని మనం పిలుస్తూ ఉంటుంటాం.
2: యు థింక్ దట్ సమ్ ఆర్ యువర్ ఎనిమీస్, సమ్ ఆర్ యువర్ ఫ్రెండ్స్, సమ్ ఆర్ యువర్ చిల్డ్రన్, some are your relations. So saying, do not develop attachments to them. In every one of them, you must be able to see the presence of the divine Atma. Give up illusion and ignorance. In this world, we call some people our friends, we call some people our relations and our children. These relationships are only between various bodies, and we give such names to such bodily relationships.
1: Mana dehamunandu galiginatundi aneka indriyamulaku aneka perlato manam piluchuchu danani anubhavinchataniki prayatnam salaputunnam. Idi kaalu, ఇది కన్ను, ఇది ముక్కు, ఇది నోరు, ఇది చెయ్యి అనేటువంటి యొక్క పేర్లతో ఈ దేహంలో ఉన్నటువంటి అనేక అంగములను కూడాను మనము అనుభవిస్తూ వస్తున్నాము.
2: ఇన్ దిస్ బాడీ ఆఫ్ అవర్స్ దేర్ ఆర్ మెనీ ఆర్గన్స్. వి గివ్ డిఫరెంట్ నేమ్స్ టు దోస్ ఆర్గన్స్. వి కాల్ వన్ లెగ్ సంథింగ్ ఎల్స్ ఎన్ ఐ, సంథింగ్ ఎల్స్ ఎ నోస్, వి కాల్ అనదర్ ఎ మౌత్, we call this is our hand. By giving such names, we experience these various organs of our body.
1: Roopa naamamulu dehamulake kaani aatmaku ettivi kudanu anubhavinchadani itti roopa naamamulaku e maatramu kudanu sambandham ledani indulo manaku spashtam avutunnadi.
2: In this it becomes very clear to us that the name and the form, they relate only to the body. They do not in any manner relate to the Atma.
1: Aithe okadarini okatiga manam bhavinchi binnamuto darini vishwasinchi daniki virodhamainatundi abhiprayamulato darini anubhavinchukotaniki manam poonukotam ledu.
2: But we are not mistaking one for another. We are not giving a different name to one organ. We are not trying to experience anything in a manner contrary to its own nature.
1: Mana dehamuloni edina oka angamunaku konta chastra chikitsa cheyavalsinatundi avasarame yerpadinappudu manamu mundu venuka yochinchadaniki poonukuntam.
2: If there is a need that arises for performing some surgical operation to any one of our limbs, then we begin to hesitate greatly and think for some time.
1: Atti sthitilo manamu oka angamunu dushinchadam kaani leka oka angamunu deshinchadam kaani oka angamunu preminchadam kaani manamu cheyyamu. Rendinti yokka chemamunu kudanu manam aashistu sarvangamulu yokka chemamunu kudanu manamu ఆశిస్తూ ఈ యొక్క దేహం యొక్క క్షేమమును మనం కోరుతూ ఉంటాం.
2: ఇన్ సచ్ ఎ కాంటెక్స్ట్ వి డు నాట్ అండర్ టేక్ టు ఐదర్ హేట్ ఆర్ అబ్యూజ్ ఎనీ వన్ పర్టికులర్ ఆర్గన్ ఆర్ ప్రైజ్ దట్ పర్టికులర్ ఆర్గన్. వి హ్యావ్ ది సేమ్ అటాచ్మెంట్ అండ్ అఫెక్షన్ టు ఆల్ ది ఆర్గన్స్. వి విష్ దెమ్ టు బి సేఫ్ సో దట్ ది బాడీ క్యాన్ బి ఇన్ ఇట్స్ ఎంటైరిటీ ఇన్ సేఫ్ కండిషన్.
1: అదే విధముగానే అందరి ఎందు కూడాను సమభావమును పెంచుకోమని బోధిస్తుంది మన వేదాంతము.
2: ఇన్ ది సేమ్ మేనర్ అవర్ వేదాంత టీచర్స్ అస్ దట్ వి షుడ్ డెవలప్ ఎన్ ఈక్వల్ మైండెడ్నెస్ ఇన్ ఆల్ పీపుల్.
1: అయితే ఇట్టి సమానం ఎందుకు పెంచుకోవాలి అని మనము యోచించవచ్చు.
2: వి మే కన్సిడర్ వై వి షుడ్ డెవలప్ దిస్ ఈక్వల్ మైండెడ్నెస్ టువర్డ్స్ ఆల్.
1: అయితే మనం అనాది కాలము నుండి మన అనుకూలమైనటువంటి వస్తువులను ప్రేమించటము, మనకు ప్రతికూలమైనటువంటి యొక్క వస్తువులను కానీ వ్యక్తులను కానీ ద్వేషించటము మనకు పరిపాటైనటువంటి పొరపాటు.
2: బట్ ఫ్రమ్ టైమ్ ఇమ్మెమోరియల్ ఇట్ హ్యాస్ బీన్ కస్టమరీ అండ్ ఇట్ ఈస్ ఎ ఫాల్ట్ ఇన్ దిస్ కస్టమ్ దట్ వీ బిగిన్ టు లైక్ థింగ్స్ హూమ్ వీ లైక్ అండ్ వీ డిస్లైక్ పీపుల్ హూ ఆర్ అగేన్స్ట్ అస్. దిస్ హ్యాస్ బికమ్ కస్టమ్.

0: బిబితాస్.
1: ఇట్టి దీనిని మనము సరిదిద్దుకునేటానికి ఒక చక్కని ఒక ఆదర్శాన్ని కూడాను మన జీవితంలో మనము అందుకోవటానికి అవకాశం ఉంది.
0: ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ దిస్ దర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ అవర్ అక్సెప్టింగ్ ఎ వెరీ గుడ్ ఐడియల్ ఇన్ అవర్ లైఫ్.
1: మన పండ్లు మన నాలుకను హఠాత్తుగా కరుస్తాయి. ఆ కరిచిన సమయమునందు పండ్లను దండించటమో లేక నాలుకను బుజ్జగించటమో మనము చెయ్యము.
0: అవర్ టీత్ యాక్సిడెంటలీ బైట్ ది టంగ్. వెన్ దిస్ హ్యాపెన్స్ వీ డూ నాట్ పనిష్ ది టీత్ నార్ డూ వీ టేక్ సాఫ్ట్ వర్డ్స్ టు అవర్ టంగ్.
1: లేక ఏ కఠినమైనటువంటి దంతములా నీవెందుకు ఇంత మెత్తని నాలుకను ఇంత హింసించితివని పండ్లను కొంచెం దండించటమో లేక నీ అజాగ్రత్త వలననే నీ యొక్క బాధకు నీవు గురి అయితేవని నాలుకకు బుద్ధి చెప్పటమో కూడాను మనం చెయ్యము.
0: వీ విల్ నాట్ అడ్రస్ ది టీత్ అండ్ సే యూ హార్ష్ టీత్ యూ హ్యావ్ బీన్ వెరీ హార్ష్ ఆన్ ది టంగ్ ఎ సాఫ్ట్ వన్. వీ డోంట్ అక్యూజ్ ది టీత్ లైక్ దాట్ నాట్ డూ వీ గో అండ్ టెల్ ది టంగ్ దట్ ఇట్ హ్యాస్ బీన్ కేర్లెస్ అండ్ దేర్ ఫోర్ ఇట్ సబ్జెక్టెడ్ ఇట్ సెల్ఫ్ టు దిస్ హార్మ్. వీ నైదర్ డూ దాట్.
1: కారణమేమిటి? ఇవి రెండు మన యొక్క స్వాధీనములో ఉండటం చేత, రెండు మనవని విశ్వసించి అభిమానించటం చేత, రెండింటి యొక్క క్షేమమును కూడాను మనం ఆశించి ఇది కేవలము నా యొక్క అజాగ్రత్తే అని వ్యక్తి భావించుకోవటానికి పూనుకుంటాడు కాని ఆ అంగములను ఏమాత్రము కూడాను దండించడానికి కాని లేక విమర్శించడానికి కాని బుద్ధి చెప్పుట కాని పూనుకోడు.
0: వాట్ ఇస్ ది రీజన్ ఫర్ దిస్? The reason is that we regard both the tongue and the teeth as belonging to us, as being under our control. We are responsible for the safety of both. We feel that both of them are ours. Then we come to the feeling that it is our carelessness that has resulted in the tongue being harmed by the teeth. We will never undertake in those circumstances to punish either the tongue or the teeth.
1: ఏదో పొరపాటుతో జరిగినటువంటి యొక్క ఈ కర్మను మనం మున్ముందుకు అట్లు జరగకుండా చూసుకోవటానికి ప్రయత్నిస్తామే కాని ఈ అంగములను ఏమాత్రం కూడా శిక్షించడానికి పూనుకోము.
0: బికాస్ సచ్ ఎన్ ఇన్సిడెంట్ హ్యాస్ కమ్ అబౌట్ బై సమ్ యాక్సిడెంట్ దట్ ఈస్ హౌ వీ విల్ రిగార్డ్ ఇట్. వీఆర్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ ఫ్యూచర్ బట్ వీఆర్ నాట్ గోయింగ్ టు పనిష్ దీస్ ఆర్గన్స్.
1: ఈ బ్రహ్మాండమైనటువంటి ఈ జగత్తులో ఉన్నటువంటి సర్వ వ్యక్తులు కూడాను ఆత్మలోని అంగములుగా మనం విశ్వసించవలసినటువంటి అవసరం.
0: వీ హ్యావ్ టు రిగార్డ్ దట్ ఆల్ ది లార్జ్ నంబర్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ప్రెసెంట్ ఇన్ దిస్ ఇన్ఫినిట్ వరల్డ్ యాజ్ ది ఆర్గన్స్ ఇన్ ది బాడీ ఆఫ్ ఆత్మ.
1: ఈ ఆత్మలో ఉన్నటువంటి అంగములు ఒకదానికొకటి ద్వేషించడానికి కాని లేక విమర్శించడానికి కాని నేను గొప్ప నీవు గొప్ప అని విర్రవీగటానికి కాని ఏమాత్రం కూడాను అవకాశం లేదు.
0: దీస్ ఆర్గన్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ దిస్ వరల్డ్ వైడ్ ఆత్మ దే కెనాట్ హేట్ ఈచ్ అదర్ దే కెనాట్ డిస్కస్ ఆర్ కామెంట్ ఆన్ ఈచ్ అదర్ ఈచ్ వన్ కెనాట్ బి ప్రౌడ్ అబౌట్ హిమ్సెల్ఫ్ అండ్ బ్రింగ్ డౌన్ ది అదర్.
1: దేహములోని ఒక అంగము మరొక అంగమును హింసించినప్పుడు మనము ఏ రీతిగా సహించుకుంటుంటామో అదే విధంగానే దేశములో ఉన్నటువంటి యొక్క వ్యక్తులు ఒకరిని ఒకరు హింసించినప్పుడు కూడాను మనము సహించుకోవటానికి కూడాను తగిన ప్రయత్నం సల్పాలి.
0: When one organ of the body hurts another organ in the body, we bear this with great patience. In the same manner, one individual in this world hurts another individual, they will have to bear it up with great patience.
1: కేవలము దేహములే మనకు బంధుత్వము, దేహములే మనకు శత్రుత్వము, దేహమే మనకు పుత్రత్వము అనేటువంటి యొక్క సంబంధమును కల్పిస్తున్నదే కాని ఆత్మకు ఆత్మకు ఎట్టి సంబంధం కూడాను లేదు.
0: This so-called relationship that we see, the friendship that we see, the attachment that we see between two people is something that comes about only between one body and the other body. These things do not at all come in relation to one Atma to another Atma.
1: దీనిని మిత్రులెవరు శత్రులెవరు, గురువెవ్వడు శిష్యుడెవడు, కవి ఎవ్వడు నటకుడెవడు, దేవుడెవడు, దాసుడెవడు? తెలుసుకునే తెలివున్నదా, తెలిసిన సంశయమున్నదా? తెలివిలేని తలయున్నచో వానరుడన తప్పున్నదా?
0: దిస్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ బై ఆస్కింగ్ ది క్వశ్చన్స్, హూ ఈస్ ది ఫ్రెండ్, హూ ఈస్ ది ఎనిమీ, హూ ఈస్ ది టీచర్, హూ ఈస్ ది స్టూడెంట్, హూ ఈస్ ది రైటర్, హూ ఈస్ ది యాక్టర్, హూ ఈస్ గాడ్ అండ్ హూ ఈస్ ది డిసైపుల్? Have you got the capacity to find out who is what? If you have not got the capacity to distinguish and find out what is wrong in calling you as bad as a monkey.
1: Roopa naamamule natakudu, teacheru, guruvu kani aatma yetti deeniki kudanu sambandhamu ledu. Adu saachibhootudai sarvavyapikai sarvabhootaantaraatmayai taanu అన్ని విధములు ఎందుకుడును, అన్ని రూపములు ఎందుకుడును ఏకత్వాన్నే తాను ప్రకటిస్తూ ప్రచురిస్తూ ఉంటుంటాడు.
0: దిస్ టీచర్, దిస్ ఫ్రెండ్, దిస్ యాక్టర్ అండ్ సో ఆన్ ఆర్ ఓన్లీ డిఫరెంట్ ఇన్ దేర్ నేమ్స్ అండ్ ఇన్ దేర్ ఫార్మ్స్, బట్ ఇన్ ఆల్ ఆఫ్ దెమ్ ఆత్మ దట్ ఈస్ ప్రెసెంట్ ఈస్ వన్ అండ్ ది సేమ్. ది ప్రెసెన్స్ ఆఫ్ ఆత్మ ఇన్ ఆల్ దీస్ డిఫరెంట్ నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఈస్ ఎస్టాబ్లిషింగ్ ది వన్నెస్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ దెమ్.
1: ఇందులో మానవత్వం అనేటువంటిది రెండు పదార్థముల యొక్క మిశ్రమ స్వరూపము.
0: ఇన్ దిస్ ది నేచర్ ఆఫ్ మ్యాన్ ఈజ్ ఎ మిక్స్చర్ ఆఫ్ టూ డిస్టింక్ట్ థింగ్స్.
1: ఒకటి ఆత్మ, రెండవది అనాత్మ. రెండవది ఒకటి క్షేత్రము, రెండవది క్షేత్రజ్ఞుడు. ఒకటి స్థిరుడు, ఒకటి చరుడు. ఒకటి భ్రమ అనగా ప్రకృతి, ఒకటి పరమాత్మ. ఈ విధముగా రెండు బేడలతో చేరినటువంటి విత్తనం వలె మానవత్వము రెండు పదార్థముల యొక్క మిశ్రమ స్వరూపకంగా కూడాను మనకు గోచరిస్తూ ఉన్నది.
0: వాట్ వీ కాల్ హ్యూమన్ నేచర్ ఈజ్ ఆల్వేస్ ఎ మిక్స్చర్ ఆఫ్ టూ థింగ్స్. ఇట్ కుడ్ బి రిగార్డెడ్ యాజ్ ఎ మిక్స్చర్ ఆఫ్ ఆత్మ అండ్ వాట్ ఈస్ కాంట్రరీ టు ఆత్మ ఆర్ అనాత్మ. It could also be regarded as Kshetra and Kshetrajna, that is the house and the one who lives in the house. It could also be regarded as a mixture of Prakruti and Paramatma, nature and God.
1: ఈ విధమైనటువంటి పదములు యందు మనము చక్కగా విభాగములు జరపడానికి పూనుకున్నప్పుడు ఇందులో సత్యమైనటువంటి నిత్యమైనటువంటి యొక్క స్వరూపము మనకు స్పష్టమవుతుంది.
0: In these words, when we make an attempt to distinguish them and discriminate between the two words that are being used, then it will become evident to you what is truth and what is permanent.
1: Indulo kshetrame lekapothe kshetrajnudu ledani kontha mandi vadana. Kshetrajnude lekapothe adi kshetrame kadani mari kontha mandi vadana. Indulo kshetram pradhanama kshetrajnudu pradhanama aneetuvanti vishayanni chakkaga manam vicharana chesinappudu క్షేత్రజ్ఞుడు ఉండటం వలనే అది క్షేత్రం అయిపోయింది, కానీ క్షేత్రజ్ఞుడే లేకపోతే క్షేత్రం కాదు.
0: సమ్ పీపుల్ ఆర్గ్యూ దట్ ఇఫ్ దెర్ ఇస్ నో అబోడ్ దెన్ దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ సమ్ వన్ రిసైడింగ్ ఇన్ దట్ అబోడ్. Some others argue that if there is not one who is residing in the abode, then there is no question of the abode being there. But when we make a proper inquiry, we will find that if Kshetrajna, the divine person who is living there, is not there, then there is no question of Kshetra or the body existing at all.
1: పదము యొక్క అర్థమే పదార్థం అనేటువంటి యొక్క సార్థకమైనటువంటి యొక్క విషయాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు క్షేత్ర క్షేత్రజ్ఞ, క్షేత్ర రెండు అక్షరములు, క్షేత్రజ్ఞ మూడు అక్షరములు. ఈ మూడు అక్షరములకు ఆ రెండు అక్షరములకు ఏది అధికమైనటువంటి అక్షరంగా ఉందనుకున్నప్పుడు క్షేత్ర క్షేత్రజ్ఞ. జ్ఞకారం అనేటువంటిది క్షేత్రజ్ఞలో అధికంగా ఉంది. ఈ జ్ఞకారము లేనిది క్షేత్రంగా ఉంటుండాలి. కనుక జ్ఞకారము జ్ఞానస్వరూపము, జ్ఞానముతో కూడినటువంటి వాడు క్షేత్రజ్ఞుడు, జ్ఞానము లేనిది క్షేత్రము అని మనకు స్పష్టమవుతుంది.
0: Clearly understand that a word signifies what it denotes, and the existence of what the word denotes is it precedes the occurrence of the word, then we can see, looking at these two words, Kshetra and Kshetrajna, here the word Kshetrajna has got an additional letter, Jna, that contains more letters than Kshetra. Kshetra is contained in Kshetrajna. This additional Jna stands for Jnana or Jnana Swarupa or the Divine. Without Kshetrajna, Jnana or Jnana Swarupa, there can be no Kshetra.
1: అనగా జ్ఞానము లేనిది దేహము, జ్ఞానస్వరూపుడైనటువంటి వాడు జీవుడు అనగా జీవుడు అనేటువంటి దేవుడు జ్ఞానహీనమైనటువంటి యొక్క దేహము లోపల నివాసము సలుపుతున్నాడు. కనుక దేహము ఒక మందిరము, జీవుడు ఒక దేవుడు. దీనిని పురస్కరించుకుని మన వేదాంతమునందు దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అన్నారు.
0: దిస్ మీన్స్ దట్ వాట్ ఈస్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ జ్ఞాన, ది జ్ఞాన స్వరూప, హీఈస్ ది జీవ, హీఈస్ రిసైడింగ్ యాజ్ గాడ్ ఈస్ రిసైడింగ్ ఇన్ ది బాడీ, హీఈస్ లివింగ్ ఇన్ ది బాడీ. వితౌట్ ది జ్ఞాన స్వరూప ది బాడీ ఈస్ లైఫ్ లెస్ అండ్ ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ నాట్ ఎగ్జిస్టింగ్. అకార్డింగ్ టు అవర్ వేదాంత వి అండర్స్టాండ్ దట్ దిస్ జ్ఞాన స్వరూప హ్యాస్ మేడ్ ఎ టెంపుల్ ఆఫ్ అవర్ బాడీ. అవర్ వేదాంత సేస్ దట్ అవర్ బాడీ ఈస్ ది టెంపుల్ ఇన్ విచ్ గాడ్ ఈస్ రిసైడింగ్.
1: ఇంకా రెండవ పదం నందు స్థిరము చరము అన్నారు. అనగా స్థిరమైనటువంటిది ఒకటి, కదిలేటువంటిది ఒకటి.
0: ఇన్ ది అదర్ పేర్ ఆఫ్ వర్డ్స్ విచ్ హావ్ బీన్ యూస్డ్ ఫర్ ఎక్స్ప్లెయినింగ్ ది మిక్స్చర్ ఆఫ్ ది హ్యూమన్ క్యారెక్టర్, స్థిర దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ పర్మనెంట్, చర సంథింగ్ విచ్ మూవ్స్.
1: అనగా ప్రకృతి నిరంతరము కూడాను తిరుగుతూ ఉంటుంటాది, పరమాత్ముడు నిరంతరము స్థిరుడై ఉంటుంటాడు.
0: Nature, Prakriti, is all the time moving about. It is Chara. Paramatma, the Divine, is stationary, is fixed and permanent. That is Sthira.
1: Anaga, Marpu Chendunadi Jagattu, Marpu Chendunadi Jagadishwarudoni.
0: What keeps on changing is the world. What does not keep changing is Paramatma or Jagadishwara.
1: Deeniki, Manayaka Bharatiya Anubhavamulandu, కొంత విసురుడు రాయి అని రెండు ఉంటుంటాయి. ఒకటి క్రింద ఉంటుంటాది, రెండవది పైన ఉంటుంటాది. ఆ మధ్య భాగం లోపల కొన్ని ధాన్యములు పోసి మనం దానిని తిప్పుతూ ఉంటుంటాం. పైది మాత్రమే తిరుగుతుంది గాని క్రిందది తిరగడానికి వీలు కాదు, తిరగకూడదు.
0: ఇన్ అవర్ ఇండియన్ ఎక్స్పీరియన్స్ దేర్ ఇస్ అన్ అనాలజీ. దేర్ ఇస్ వాట్ ఇస్ కాల్డ్ ది గ్రైండింగ్ స్టోన్ కన్సిస్టింగ్ ఆఫ్ టూ పీసెస్ ఆఫ్ స్టోన్. ది స్టోన్ దట్ ఈస్ బిలో దట్ రిమైన్స్ స్టేషనరీ, ది స్టోన్ దట్ ఈస్ ఆన్ ది టాప్ దట్ కీప్స్ ఆన్ రివాల్వింగ్. ది వన్ బిలో కెనాట్ మూవ్, ది వన్ ఆన్ ది టాప్ కీప్స్ ఆన్ రివాల్వింగ్. దిస్ ఈస్ ది గ్రైండింగ్ స్టోన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పీరియన్స్.
1: దీనిలో ఇహమున సుఖింప హేమతారక విద్య అనేటువంటిది ధర్మ విద్యమనేటువంటి ఒక భాగమును పట్టుకుని ఈ మానవుడు, ఈ యొక్క జీవుడు అనేటువంటి వాడు ఈ ప్రపంచమును తిప్పుతూ తిరుగుతూ ఉంటుంటాడు.
0: దిస్ జీవ ది స్పిరిట్ ఇన్ యూ హీ గెట్ సోల్డ్ ఆఫ్ వాట్ ఈస్ కాల్డ్ ది హేమతారక విద్య, దట్ ఈస్ విద్య which concerns itself with the world around us, and he keeps on revolving the world around you round and round.
1: Indulo madhya bhagamu lopala oka achuga untuntadi, ade lakshyamu.
0: In this stone, in the center of this stone, there is a small hole which we may call the objective.
1: ఆ భాగములో పడినటువంటి ధాన్యం అంతా కూడాను, ఆ లక్ష్యమునకు దూరమైనటువంటివన్నీ కూడాను పిండిగా మారిపోతున్నాయి. లక్ష్యమునకు సమీపంలో ఉన్నటువంటిది భద్రంగా నిలిచిపోతుంటుంటాది.
0: ఇఫ్ యూ పుట్ గ్రెయిన్ ఇన్ దట్ హోల్ దెన్ వాట్ ఎవర్ గోస్ అవే ఫ్రమ్ దిస్ సెంటర్ ఆర్ ఫ్రమ్ దిస్ కేంద్ర ది లక్ష్య దట్ గెట్స్ కన్వర్టెడ్ ఇన్ టు పౌడర్. But such grain which keeps close to this center does not get converted and remains as grain.
1: Anaga bhagavantuni lakshyamanandunchukunnatvanti vyaktiki nirantaramu kshemangane untuntadi. Bhagavantuni lakshyamanu vadali dooram poyinatvanti variki ee prakruti aneetvanti pindiga marchi vestuntundadi.
0: This means that one who has God in his mind and makes an attempt to keep close to God, he remains unchanged. But for one who goes away from the divinity, he gets powdered and becomes flour.
1: కనుకా మనము దేహతత్వాన్ని చక్కగా విచారణ చేసినప్పుడు ఇది నిరంతరము మార్పు చెందునదే కాని నిత్య సత్యమై నిలిచేటువంటిది కాదని మనకు స్పష్టమవుతున్నది.
0: When we therefore make a proper inquiry about the aspect of our human body, we will come to know that it is something which constantly changes. This is not something which will remain unchanged.
1: Manavuni yokka dehamuto manamu sadhinchetuvanti yokka uttamainatundi sthitulu ye maatram kudanu ledu. Kevalamu manasunu okka panimuttuga pettukoni buddhi chittamulu yokka ప్రవర్తనల వల్ల దీనిని కొంత వినియోగించుకోవటానికి పునుకోవచ్చునే తప్ప బుద్ధి మనసుల యొక్క తత్వమే లేకుండినా దేహము ఏమాత్రము కూడాను ఈ జగత్తునందు సంచరించడానికి కానీ చెల్లించడానికి కానీ వీలు కాదు.
0: There is nothing great which you can achieve with man's body. However, only to a limited extent, with the help of your mind and with the help of your intelligence, you may be able to move forward to a limited extent in this world, but no more than that.
1: నిరుపయోగమైనటువంటి యొక్క దేహమునికే మనం ప్రధానత అందిస్తుండం చేతనే మన యొక్క స్థితి, మన యొక్క గతి, మన యొక్క పవిత్రతను మనం అర్థం చేసుకోలేకపోతున్నాం.
0: It's because we attach importance to the body, which inherently is useless. We are not able to recognize our own sacredness, or our own state, or our own destination.
1: గతించినటువంటి ఒక మృగముల యొక్క చర్మమైనా కూడా ఒక ఉపయోగం అవుతుంది, కానీ గతించినటువంటి మానవుని యొక్క దేహము దేనికి ఉపయోగపడదు.
0: The skin of a dead animal, that has some value. But a dead body of a human being is of no use at all.
1: కనుక నిరుపయోగమైనటువంటి దేహముతోపల మనము ఇంత అభిమానమును చేర్చుకొని ఏది పవిత్రమో, ఏది మన జీవిత లక్ష్యమో దాన్ని మనం దూరం చేసుకోవటానికి పూనుకోవటం ఇది సరి అయినటువంటి మానవత్వానికి కర్తవ్యం కానేరదని కూడాను ఈ యొక్క యువకులు గుర్తించుకోవాల్సినటువంటి విషయం.
0: Young people have to recognize that it is not a proper attitude for human beings to take by which they give so much attachment to this human body which really is useless. And at the same time, do not give the necessary importance to sacred ideas and to the sacred nature of the divine.
1: Vidyarthulara, atlani nenu dehamunu poorthi duram chesukomani kani దేహం యొక్క మంచి చెడ్డలు కానీ ఆరోగ్య శక్తులు కానీ మీరు ఏమాత్రం కూడా లక్ష్యం చేసుకోనక్కరలేదని కానీ నేను చెప్పటం లేదు.
0: స్టూడెంట్స్, ఐ డూ నాట్ మీన్ టు టెల్ యూ దాట్ యూ షుడ్ బి కేర్లెస్ అబౌట్ యువర్ బాడీ, దాట్ యూ షుడ్ నాట్ కేర్ ఫర్ ఇట్స్ ప్రాపర్ అప్ కీప్, దాట్ యూ షుడ్ నాట్ లుక్ ఆఫ్టర్ ఇట్స్ హెల్త్. ఐఎమ్ నాట్ సో సేయింగ్.
1: మనకు ఎన్నో వాహనములు ఉంటున్నాయి. సైకిల్ ఉంది, స్కూటర్ ఉంది, మోటార్ సైకిల్ ఉంది, కారు ఉంది, బస్సు ఉంది, ఇంకా కొన్ని కొన్ని అనేక రకములైనటువంటి రథములు, ఎడ్ల బండ్లు కూడా ఉండవచ్చును. కానీ వీటిని నిరంతరము మనము శుభ్రపరచి దానికి తగినటువంటి యొక్క ఆయిల్ పెట్రోల్ వేసి దానికి తగినటువంటి వీటిని కండిషన్ మనం చూసుకోవటము మన నిత్యకృత్యం లోపల అది కర్తవ్య ధర్మంగా ఉంటుండాలి.
0: We have so many different kinds of carriages for transporting us. We have a cycle, we have a scooter, we have a motorcycle, we have a car, we have a bus, we may even have some bullock carts and so on. It is necessary every day for us as a routine to look after these things, to give them the necessary oil, petrol and keep them in a good working condition.
1: అదే విధముగానే దేహము మనకు ఒక రథము.
0: In the same manner, our body is like a chariot for us.
1: ఏ విధంగా సైకిల్ ను, కార్ ను మనము తుడిచి పెట్రోల్ ఆయిల్ వేసి దాన్ని సరైన కండిషన్ లో పెడుతుంటామో అదే విధంగా మన యొక్క జీవిత యాత్ర నిమిత్తమై ఏర్పడినటువంటి దేహం అనేటువంటి వాహనమునకు కాలకాలమునకు దాన్ని పరిశుద్ధపరచి దానికి వేయవలసినటువంటి ఇవ్వవలసినటువంటి ఆహారములు అందించి దానిని సరైనటువంటి స్థితిలో పెట్టుకోవటం మాత్రమే మనము ప్రధానమైనటువంటి దీంట్లో చూడాలి. కానీ జీవితమనే మరచి దీనిని అలంకారములు చేసుకుంటూ దీనికే పెట్రోల్ వేసుకుంటూ నిరంతరము దానికి పాలిష్లంతా వేసుకుంటూ కూర్చుంటే ఇంకా ఆ రథం ఉండి ప్రయోజనం ఏమిటి?
0: In the same manner, we have to, as we look after our cycle or our car and give it the necessary petrol and oil, we have to take care of this body, which is the carriage to take us through the journey of our life. We have to give it the necessary amount of food. We have to keep it in good condition. That is all. Instead of keeping it in good condition and use it a carriage for going through the journey of your life, if you spend all your time in polishing it, in giving it unnecessary decoration and in making its appearance an attractive one, what is the purpose in having such a chariot?
1: దీనిలో ఇంకొక విషయాన్ని కూడా మనం యోచించవలసినటువంటిది.
0: There is one other thing which we have to bear in mind.
1: కారు మనం కూర్చొని డ్రైవ్ చేస్తే ఎక్కడికైనా వెళ్ళదు వచ్చును కదా అని మనము రోడ్లు సరిలేనటువంటి దాంట్లో ఈ కారును లోపల మనం ప్రయాణం చేయటము చాలా కష్టాలకు గురి అయిపోతుంటాం.
0: If we sit in a car and drive the car and simply go on the road without knowing where you have to go, you will undergo some difficulties.
1: Anaga రోడ్డు లేనటువంటి యొక్క ప్రదేశమునకు లేక కొండపైకి లేక నది లోపల ఇలాంటి కారు పోరానటువంటి యొక్క ప్రదేశము లోపల కారును మనము డ్రైవ్ చేసుకుని వెళ్లినప్పుడు మనము చాలా కష్ట నష్టములకు కూడా గురి కావాల్సి వస్తుంది.
0: ఇఫ్ వి డ్రైవ్ అవర్ కార్ టు ప్లేసెస్ వేర్ దేర్ ఆర్ నో రోడ్స్ ఆర్ ట్రై టు గో ఆన్ హిల్స్ ఆర్ డ్రైవ్ ఇట్ ఇన్ టు ఎ రివర్ దెన్ వీ విల్ సబ్జెక్ట్ అవర్ సెల్స్ టు మెనీ డిఫికల్టీస్.
1: అదే విధముగానే మన దేహం అనేటువంటి యొక్క ఈ రథమును పోరాని మార్గము లోపల పంపరానటువంటి స్థానములకు పంపటం చేత మనం కొన్ని నిందలకు నిష్ఠూరములకే కాక కష్ట నష్టములకు కూడా గురి కావాల్సి వస్తుంది.
0: ఇన్ ది సేమ్ మేనర్ ఇఫ్ వీ అండర్టేక్ టు సెండ్ ది చారియట్ ఆఫ్ దిస్ బాడీ అలాంగ్ పాత్స్ అలాంగ్ విచ్ వీ షుడ్ నాట్ గో ఆర్ టేక్ ఇట్ టు డెస్టినేషన్స్ అండ్ ప్లేసెస్ టు విచ్ వీఆర్ ఫర్బిడెన్ టు గో దెన్ వీ విల్ సర్టన్లీ బి సబ్మిటెడ్ టు వేరియస్ కైండ్స్ ఆఫ్ అబ్యూసెస్ అండ్ వేరియస్ కైండ్స్ ఆఫ్ డిస్రెస్పెక్ట్.
1: బురద ప్రదేశం లోపల మనం కారును ఇరికించుకున్నప్పుడు ఎన్ని రకములైనటువంటి సహాయమును మనం కోరవలసి వస్తుందో అదే విధముగానే సంసారం అనేటువంటి బురద లోపల మన జీవిత రథమును ప్రవేశింపచేసి అందులో మనం చిక్కున్న తర్వాత సత్సంగమని పెద్దల యొక్క అనుగ్రహం అనేటువంటి యొక్క సహాయాన్ని కూడా మనం కోరవలసి వస్తుంటాయి.
0: Just as when you get your car stuck up in mud, you will need the help of so many people to get that car out of mud. So also, if you get the chariot of your life, get stuck in the mud of a family, then you will need the help of so many people, the help of satsang, the help of the advice of people who have experience to get the life out of that family.
1: కనుక మనము దేహదారులు కావటం చేత ఈ దేహం అనేటువంటి రథమును కూడాను రథమునకు అపాయం కాకుండా మన ప్రయాణమునకు ఏ విధమైనటువంటి యొక్క అవాంతరములు కలగకుండా పవిత్రమైనటువంటి యొక్క స్థానమును చేరే నిమిత్తమై ఈ దేహం అనేటువంటి కాయమును కొంత భద్రత చూచుకోవాల్సిందే కాని మన యొక్క లక్ష్యము ఎక్కడ చేరాలో దానియందు మాత్రమే మన లక్ష్యమును ఉంచుకొని ఈ యొక్క జగత్తునందు మన జీవిత ప్రయాణానికి పూనుకోవటం ఉత్తమమైనటువంటి మార్గం.
0: ఇన్ దిస్ మేనర్ ది చారియట్ ఆఫ్ అవర్ బాడీ హ్యాస్ టు బి లుక్డ్ ఆఫ్టర్ వెరీ కేర్ఫుల్లీ అండ్ సో దట్ ఇట్ ఈస్ నాట్ సబ్జెక్టెడ్ టు హార్మ్ ఇట్ కెన్ రీచ్ ది సీక్రెట్ డెస్టినేషన్ టు విచ్ ఇట్ హ్యాస్ టు రీచ్ వీ హ్యావ్ టు గివ్ ఇట్ ది నెసెసరీ కేర్ బట్ బేర్ ఇన్ మైండ్ ది ఆబ్జెక్ట్ ది ఎండ్ వేర్ యూ హ్యావ్ టు టేక్ దిస్ బాడీ అదర్వైజ్ వీ విల్ గెట్ ఇన్ టు ట్రబుల్.
1: ఈనాడు ఇట్టి సక్రమమైనటువంటి మార్గంలో ఈ యొక్క రథములు ప్రవేశింపచేయడం లేదు. ఏదో వక్రమైనటువంటి మార్గంలో దీన్ని నడుపుకుని వెళ్లి అనేక చిక్కులకు గురి అయిపోవటమే కాకుండా ఈ కారులో ఉన్నటువంటి కొన్ని భాగములు కూడాను మనము కొంత చెడగొట్టుకుంటూ ఉంటున్నాం.
0: టుడే వీఆర్ నాట్ టేకింగ్ దిస్ బాడీ అవర్ చారియట్ అలాంగ్ ఎ కరెక్ట్ పాత్. On the other hand, we are taking this body along some crooked paths. And that's the reason why we are getting into many difficulties. Not only are we getting into many difficulties, we are even losing and spoiling some of the parts which make up this car or this body.
1: ఇది ఒక 80 భాగములు ఈ రకంగా కారులను పాడు చేసుకుంటున్నారు అనగా రథములను పాడు చేసుకుంటున్నారు. ఇంకా ఉన్నటువంటి 20 భాగముల్లో కలుగును 15 వంతుల భాగము షోరూమ్ లో పెట్టినటువంటి కార్ల వలె చక్కగా డెకరేషన్ చేసుకుని బాగా భోంచేసుకుని ఏ యొక్క జీవితం అంటే ఏమిటో అర్థం కానటువంటి యొక్క అంధకారంలో మునిగి కేవలం పశువుల కంటే హీనమైనటువంటి సుఖాన్ని అనుభవిస్తున్నారు.
0: 80% of the people who constitute these human cars which have been described, they are spoiling by taking to crooked paths various parts that compose the human body. Out of the rest of 20%, 15% of them are keeping their bodies as if they are cars which are to be kept in a showroom. They are being decorated so that they may look very well to look at. They eat well and they are worse than animals in so far as they are dressing themselves and making an appearance and show.
1: Karuga putti మనకు ప్రయాణికులకు తగినటువంటి సహాయం చేసేటువంటి యొక్క స్వరూపకంగా నిర్ణయించుకుని దానిని ఎట్టి కర్మలయందు కాని ఎట్టి ఉపకారమైనటువంటి మార్గములందు కాని దానిని ఉపయోగించుకొనకున్నా అది కేవలము ఒక ఇనప ముద్ద వంటిదిగానే మనం భావించుకోవచ్చు.
0: If there is a car which is made as a car and is intended to help those who wish to travel in that car, and if it is not going to help people who want to travel in that car, then we will have to regard it as simply a mass of iron and not as a car.
1: Jagatini jeevinchuvadu manujudu kavale modata danujula dushtrutulanella pogatuchunduvade chevata.
0: One who wants to live in this world, he should first become a human being. He who goes on praising everything else in an undeserved manner, he is a useless fellow.
1: Brahma vidya nerchi ichita adhyatmanu kanugunuta rajayogamulaku bata idiye srutulu cheppu mata.
0: To know the nature of Brahman is the best of learning that you can get here. This is the royal road to understand things and get on in this world.
1: Kana deham annatundi oka rathamuga manam visvasinchukoni aa rathamulo unnatundi bhagamulaku etti ibbandulu kudanu kalukkunda chuchukovatam maatrame manamu లక్ష్యమందించుకోవాలి. కానీ మిగిలినంతా కూడాను మనం ఏ బ్రహ్మతత్వం నుంచి మనం బయలుదేరినామో తిరిగి ఆ బ్రహ్మతత్వమును చేరేటువంటి యొక్క దీనిగా మన జీవిత ప్రయాణమును సాగిస్తూ వెళ్ళాలి.
0: We should therefore regard this body as a chariot and no more than that. And we should not see that we get into any trouble. All other things relate only to your realizing where you have come from, the Brahman from which you have come. And you must use this chariot for the purpose of reaching again Brahman, the goal from where you have yourself come.
1: అట్టి భోగరాజులను పురస్కరించుకునియే శంకరుల శిష్యులు ఈ శ్లోకమునందు ఇట్టి త్యాగమునకు పవిత్రమైన యోగమునకు పవిత్రమైన దివ్య దర్శనమునకు కూడాను అనుకూలమయ్యేటువంటి యొక్క సద్బోధలు వారు చేస్తూ వచ్చారు.
0: It is having such people who are given to luxury in mind. The disciples of Shankara have taught in this particular verse the need for sacrifice, the need for sacred ideas, and the need for understanding divinity.
1: కనుక దేహము పాంచభౌతికము దేహము కూలక తప్పదెప్పుడును దేహి నిరామయుండు గణుతించక దేహికి చావు పుట్టుకల్ మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు నిజంబు చూడ ఆ దేహియే దేవదేవుడు. కనుక అట్టి దేహితత్వాన్నే మనం లక్ష్యమునందుకొని దేహమును ఒక ఆధారంగా తీసుకుని మన జీవిత యాత్ర సాగించటము అత్యవసరమని శంకరుల యొక్క శిష్యుల లోపల మిత్రులెవరు శత్రులెవరు పుత్రులెవరు బంధువులెవరు అని ఈ విధమైనటువంటి యొక్క ప్రశ్నలు వేసుకుంటూ మానవుణ్ణి చక్కగా నిలబెట్టి నిగ్గదీసి సాధించడానికి పూనుకున్నటువంటి మహాపవిత్రులు శంకరుని యొక్క శిష్యులు.
0: దిస్ బాడీ హ్యాస్ నో ఇంపార్టెన్స్. ది స్పిరిట్ ది డివైన్ ఆత్మ దట్ లివ్స్ ఇన్ ది బాడీ హ్యాస్ ది ఓన్లీ ఇంపార్టెన్స్. ది బాడీ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ 5 ఎలిమెంట్స్ అండ్ ది బాడీ ఈజ్ దేర్ ఫోర్ షూర్ టు డై. బట్ ది వన్ ది పర్మనెంట్ జీవాత్మ దట్ లివ్స్ ఇన్ ది బాడీ ఈజ్ ది వన్ థింగ్ విచ్ విల్ నాట్ డై అండ్ దాట్ ఈజ్ రిఫర్డ్ టు యాజ్ గాడ్ హిమ్సెల్ఫ్. దట్ ఈస్ ది రీజన్ వై ది డిసైపుల్స్ ఆఫ్ శంకరా హ్యావ్ ఆస్క్డ్ సచ్ క్వశ్చన్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ హూ ఆర్ ఫ్రెండ్స్ హూ ఆర్ ఎనిమీస్ హూ ఆర్ సన్స్ హూ ఆర్ నాట్ రిలేటెడ్ టు అస్. బై asking such questions they have done this sacred task of explaining to human beings what the essential thing is that lives in this body.
1: Manaviki aanandame pradhanamainatundi gamyamu.
0: Bliss is the important destination for man.
1: Aithe aanandam ekkada unnadi aa aanandam anetundi daniki manamu కొంతవరకు అర్రులు చాచి మనము కాచవలసి వస్తుంది. ఈ ఆనందం అనేటువంటిది బాలోన్మత్త పిచాచవత్ అన్నారు. జ్ఞానతత్వమునందు బాలత్వమునందు పవిత్రమైనటువంటి యొక్క రెండు స్థితులు కూడాను కోల్పోయినటువంటి యొక్క పిచాచిత్వమునందు కూడాను ఇట్టి సమత్వం అనేటువంటిది మనము గుర్తించడానికి వీలవుతుంది. అట్టి సమత్వమునందే మనకు ఆనందము ప్రాప్తిస్తుంది. కనుక మనము పెరుగు కొలది కూడాను మనం పెద్దవారవు కొలది కూడాను విశేష సంబంధమైనటువంటి వికారమైనటువంటి యొక్క వృత్తులు ఎందే మనం ప్రవేశిస్తున్నామే కాని బాల్యత్వమునందు ఒక్క క్షణమైనా దినములకు ఒక్క క్షణమైనా మనం ప్రవేశించినప్పుడు ఎంతటి ఆనందాన్ని మనం పొందుతామో చెప్పడానికి సాధ్యం కాదు.
0: Bliss is the destination for man. But we ask ourselves, where is this bliss? How do we reach it? What should we do to reach this? The answer has been given by the disciples of Shankara. This bliss is contained in childhood. The bliss is also contained in people who are in ecstasy, that is, who have lost knowledge of all their surroundings. This equality, the recognition of the fact that in childhood as well as in elders who are in ecstasy, there exists this bliss, has been taught to us. But as we grow, as we become older and older, we are getting attached more and more to these sensuous desires. We are not thinking even for a little while of the bliss that is contained in our childhood.
1: క్రైస్తు కూడా ఒకతూరు చెప్పాడు, బోసినవ్వుల పసిపాపల పాల బుగ్గల చుట్టూ కట్ట కట్టుకుని ఆడుచుండును ఆనందం అన్నాడు. బోసినవ్వుల పసిపాపల పాల బుగ్గల చుట్టూ కట్ట కట్టుకుని ఆడుతుంటాదట ఆనందం.
0: Who are in ecstasy, that is, who have lost knowledge of all their surroundings. This equality, the recognition of the fact that in childhood as well as in elders who have

0: పసిపాపల పాల బుగ్గల చుట్టూ కట్టకట్టుకుని ఆడుతుంటాదట ఆనందం.
1: Christ also said once that ananda or bliss is playing around the cheeks of little children, the tender cheeks of children in which there are no teeth. Such children often show this bliss.
0: Chinna pillalu yokka aanandamunaku denini kuda nu manam oka compare cheyataniki veelu kaadu. Vaari aanandamu vaaride kaani anjuludi kaadu. వారి ఆనందము చూచినటువంటి ప్రతి వ్యక్తి కూడాను తిరిగి ఆనందమే కలుగుతుంటాది. ఒక బిడ్డను చంకన పెట్టుకుని ఎక్కడైనా అమ్మ వెళుతున్నప్పుడు వెనుక భాగంలో మనం ఏదో ఒక కార్య నిమిత్తమే నలుస్తుంటే మనమల్ని చూచి ఆ చంటి బిడ్డ నవ్వుతుంది. ఆ నవ్విన తక్షణమే మనకు కూడాను చెప్పకని నవ్వు వస్తుంది. కనుక ఎట్టి పెద్దవారినైనా కూడాను నవ్వించి ఆనందములో ముంచెత్తేటువంటి ఒక స్వభావము పసిపిల్లల పాలబుగ్గల్లో ఉంటుండాలి.
1: The bliss and the happiness which a child experiences is something which has no parallel in any other situation which we can find in this world. For example, if a mother is carrying a little child in her hands and walking forward, from behind, if you look at that child, the child looks at you and laughs and creates such an ecstasy in you that you also would laugh. The children have got this extraordinary quality and bliss in them that they can make elders also feel happy.
0: కారణం ఏమిటి? ఆ పిల్లలకు దేహభ్రాంతి ఏమాత్రం కూడాను లేదు.
1: What is the reason? The reason is that these children have no illusion about the importance of their bodies.
0: మన పెద్దవారైనటువంటి వారికి పూర్తి దేహములోనే మునిగి ఆ భ్రాంతుల్లోపలనే తికమకలబడేటువంటి యొక్క వ్యక్తులకు నవ్వు వచ్చినా కూడాను నవ్వలేనటువంటి యొక్క పరిస్థితి లోపల ఏదో ఒక ఆర్టిఫిషియల్ సినిమా నవ్వు మాదిరి నవ్వడానికి ప్రయత్నిస్తారు.
1: We elders, because we are so much immersed in our own body and various things that are involving the body, even if there is a situation where we have to laugh, we are unable to laugh. We have only some kind of a pretentious laugh, which is something which we see in cinemas.
0: దీనిని పురస్కరించుకునే భగవద్గీత యందు నవ్వేవాడు నారాయణుడు, ఏడ్చేవాడు నరుడు అన్నాడు.
1: It is in this context that in Bhagavad Gita it has been said that one who laughs is Narayana, one who cries is Nara.
0: నరుడనేటువంటి అర్జునుడు విషాదములో ఏడుస్తుంటే నవ్వేటువంటి నారాయణుడు చక్కగా ప్రబోధం చేసుకుంటూ అనేక రకములైనటువంటి యొక్క అనగా విచ్చలవిడిగా నవ్వడానికి కూడాను స్వేచ్ఛా నవ్వులతో తాను విహరిస్తూ వచ్చాడు యుద్ధ భూమిలో.
1: When Nara, that is Arjuna, was crying, was in a despondent mood, Narayana, that is Krishna, was always freely laughing and taking matters easy, even in the battlefield.
0: నవ్వు ఎప్పుడు వస్తుంది? ఆనంద సమయములందే మనకు నవ్వు వస్తుంది.
1: When do we laugh? We laugh only when we are happy.
0: ఆనంద సమయము లోపల నవ్వే కాదు, కొన్ని కొన్ని రకములైనటువంటి పాటలు కూడా పాడడానికి ప్రయత్నం చేస్తారు.
1: When we are happy, not only do we laugh, but also we make an attempt to sing some songs.
0: కంఠము చక్కగున్నటువంటి వారు 10 మందిలో కూడాను విచ్చలవిడిగా పాడటానికి పూనుకుంటారు. కంఠము సరిగా లేక రాగతాళములు లేనటువంటి వారు బాత్రూమ్ లోనైనా గుయ్ గుయ్ అనుకుంటుంటారు.
1: Those who have got a sweet voice, they will try to sing even amongst the public. But if they haven't got a sweet voice, they will at least sing in the bathroom.
0: Kanuka krishnudiki kantamu spashtamainatuntide gaanamu ragataalamulato leenamainatuntide kanukane yuddha bhoomi yandu badra bhoomi yandu geetalu paadukuntu poyadu anduvalane deeniki bhagavad geeta ani kudanu saarthaka naamam geeta anaga paata nijamga yuddha bhoomilo paata paadetunte vaadu evadaina untada okka krishnudu tappa kanuka bhagavantuniki ekkadaina kudanu athaniki aanandame athane aanandamayudu anduvalna athani aanandamunu manam andukovataniki aanandamayunto manam ankitamai పోవటానికి ప్రయత్నం చేయటము పవిత్రమైనటువంటి మార్గమని కూడాను ఈ యొక్క శ్లోకం ప్రబోధిస్తూ వచ్చింది.
1: కృష్ణ నాట్ ఓన్లీ హ్యాడ్ ఎ వెరీ స్వీట్ వాయిస్, హీ హ్యాడ్ పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఆఫ్ రాగ అండ్ తాళ, అండ్ దట్స్ ది రీజన్ వై ఈవెన్ ఇన్ ది బ్యాటిల్ ఫీల్డ్ హీ వాస్ సింగింగ్, హీ వాస్ గివింగ్ గీత. గీత మీన్స్ సాంగ్, అండ్ ఇన్ ది బ్యాటిల్ ఫీల్డ్ అమిడ్స్ట్ వేరియస్ డిఫికల్టీస్ దట్ కృష్ణ కుడ్ సింగ్ అండ్ గివ్ అస్ గీత ఈజ్ ఎ లెసన్ టు

0: us, and we will have to ourselves be prepared to be in happiness to receive the song of the Lord.
1: Prema swaroopulaina vidyarthulara, meeru kayamunaku taginanta pushtikaranni taginanta shakti samarthyamulu kudanu andinchadam lopala meeru etti alakshyam kudanu cheyanakkarledu. Aithe ఈ యొక్క కాయముతో మేము మా యొక్క భారతదేశమునందు ధర్మమును జయించడానికై వచ్చినటువంటి దేహము ఇది అనేటువంటి సత్యముతో మీరు ధర్మాచరణ యందు పెద్దల యొక్క ఆజ్ఞలను శిరసా వహించి మన భారతీయ సంస్కృతిని కూడా పురస్కరించుకుని మున్ముందు మీరు ఈ ధర్మస్థాపనకై పవిత్రమైనటువంటి సంస్కృతిని నిలబెట్టడానికి మీ కాయములను తగినటువంటి యొక్క శక్తి సామర్థ్యములతో మనస్సును కూడా దానికి తగినట్టుగా పవిత్రమనర్చించుకుని మీరు ఈ కార్యము లోపల పాల్గొంటారని కూడా నేను ఆశిస్తున్నాను.
0: పవిత్రాత్మ స్వరూప స్టూడెంట్స్, యూ మస్ట్ హ్యావ్ యువర్ బాడీ ఇన్ గుడ్ కండిషన్ అండ్ యూ షుడ్ నాట్ నెగ్లెక్ట్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ హెల్త్ ఫర్ యువర్ బాడీ, బట్ యూ మస్ట్ యూజ్ యువర్ బాడీ ఫర్ ది సేక్ ఆఫ్ యువర్ కంట్రీ, ఫర్ ఎస్టాబ్లిషింగ్ ధర్మ, ఫర్ ఎస్టాబ్లిషింగ్ ట్రూత్ అండ్ రైచువస్ కాండక్ట్. యూ మస్ట్ రిమెంబర్ దట్ ది ఇండియన్ కల్చర్ ఆఫ్ విచ్ యూ ఆర్ ది కస్టోడియన్స్ యూ షుడ్ టేక్ గ్రేట్ కేర్ అండ్ ఎస్టాబ్లిష్ ఇట్ అండ్ మెయింటైన్ ఇట్ ఇన్ ఫ్యూచర్. యూ మస్ట్ డివోట్ యువర్ బాడీస్ విచ్ షుడ్ బి స్ట్రాంగ్ అండ్ హెల్తీ for this purpose. Not only that, you should carry with you sacred minds. I do hope that you will be able to perform these functions.

0: Sairam, dear listeners, the Lord, in his Rama avatar, perfectly abided by truth and righteousness. He also urged everyone to follow these two cardinal principles. In today's discourse, Bhagwan Baba explains that the Ramayana has a universal appeal as it emphasizes the two main principles of Satya, truth, and Dharma, righteousness. He adds that if people take care to follow these principles in the true spirit, the problems faced by the world would diminish. Let us now listen to excerpts from a divine discourse by Bhagwan Baba delivered during the Dasara celebrations in Prashanti Nilayam on the 10th of October 2005.
1: విశ్వశాంతిని చేకూర్చు విధము నేర్చి విశ్వశాంతిని చేకూర్చు విధము నేర్చి ఐకమత్యము సహజీవన అధికములు ఐకమత్యము సహజీవన అధికములు విరిచి నేర్చుటయే కాదే సరస విద్య చేర్చి చేర్చుటయే కాదే సరస విద్య విశ్వశాంతిని చేకూర్చు విధము నేర్చి సంకుచిత భావముల నెల్ల సమయ చేసి ఐకమత్యము సహజీవన అధికములు నేర్పునదే కాదే ఈ జగతి సరస విద్య.
2: ఇన్ దిస్ వరల్డ్ ఇట్ ఈస్ ది ప్రాపర్ ఎడ్యుకేషన్ దట్ టీచెస్ యూ టు ఎస్టాబ్లిష్ పీస్ ఇన్ దిస్ యూనివర్స్ అండ్ డిస్పెల్స్ ఆల్ నారో మైండెడ్నెస్ దట్ విచ్ డెవలప్స్ యూనిటీ అండ్ ద స్పిరిట్ ఆఫ్ coexistence, and it is only that education which is the true education that confers all this.
1: Kevalamu aneka grandhamulanu chadivi aneka vishayamulanu telusukoni 10 mandiki bodhinchadame kaadu sarasa vidya.
2: Education does not mean going through many of the books, sharing and teaching them all to others.
1: పుస్తకములను చదివినంత మాత్రమే లభించే ఫలితం ఏమో ఉండదు.
2: అబ్సల్యూట్లీ బై గోయింగ్ త్రూ ఏ బుక్ థరోలీ దేర్ విల్ బి నో రిజల్ట్ ఎట్ ఆల్.
1: నీవు ఒక బుక్ అవుతావు,
2: యు బికమ్ ఏ బుక్.
1: కనుక ఇది కేవలము విశ్వశాంతిని చేకూర్చు విధము నేర్చి.
2: It should teach you the way how to establish peace in Vishwa, in this universe.
1: Aikamatyam sahajivanadikamulu.
2: It is unity aikamatya sahajivanadi coexistence.
1: Shantito sahajivanam cheyale.
2: One has to live together in peace.
1: Adiye sarasavidya.
2: That is proper education.
1: Education ante kevalamu patrikalu chadavatam, kevalamu gandhamulu chadavatam, chinna chinna bookulanta kuda chadivi varaveyatam, ivanta cheyatam kottam chadivu kaadu.
2: Education does not mean going through periodicals, reading texts, big books and so on.
1: Idi లౌకిక విద్య.
2: దిస్ ఈస్ వరల్డ్ ఎడ్యుకేషన్, సెక్యులర్ ఎడ్యుకేషన్.
1: చాలా మంది ఈనాడు జగత్తునందు ఇట్లే చదువుతున్నారు.
2: దిస్ ఈస్ ద వరల్డ్ ఎడ్యుకేషన్ దట్ వన్ ఎక్వైర్స్ టుడే.
1: కానీ దానిని విద్య అని చెప్పడానికి వీలు లేదు.
2: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు కాల్ ఇట్ యాజ్ ఎడ్యుకేషన్.
1: ఎడ్యుకేషన్ ఉందిగా Education.
2: Education meaning education.
1: అది కేవలము హృదయం నుండి ఆవిర్భవించాలి.
2: It has to originate from the heart.
1: అది educare.
2: Then it is called educare.
1: బయట వచ్చేటువంటి శబ్దము education.
2: All that we get from the exterior outside is education.
1: Educare కును education కును చాలా వ్యత్యాసం ఉన్నది.
2: There is wide difference between education and educare.
1: Educare అనేటువంటిది చాలా foundation.
2: Educare is the foundation.
1: అది అన్నిటికీ ఆధారమైనటువంటిది.
2: It is the foundation for all.
1: ఈ పైన పలికేటువంటి యొక్క విద్యను కేవలము అది ఎడ్యుకేషన్.
2: All that rests above this foundation educare is the education that you see outside.
1: అది ఆధారము, ఇది ఆధేయము.
2: One is the foundation, the other one that rests on this foundation.
1: కనుక ఈనాడు చదివేటువంటి గ్రంథములందరి కూడాను కేవలము ఎడ్యుకేషనే.
2: All the books that we go through, they give us only education.
1: కాని మనము ఎడ్యుకేషన్ తో పాటు ఎడ్యుకేషన్ చేయాలి.
2: దేర్ఫోర్ అలాంగ్ విత్ ఎడ్యుకేషన్ వీ షుడ్ ఆల్సో ఎక్వైర్ ఎడ్యుకేర్.
1: కనుక వాల్మీకి రామాయణం రాసినాడంటే తాను లోపల అన్ని విధాలు కూడా గమనించి పునాది భద్రంగా ఉందా లేదని యోచించి తర్వాత 10 మందితో కూడా దీన్ని పలికి అది కనీసం 10 మంది ఎస్ అని తర్వాతనే దీన్ని ప్రింట్కు వేశారు.
2: వాల్మీకి పాండర్డ్ ఓవర్ ఆల్ ద థాట్స్ బై కాన్స్టెంట్ కంటెంప్లేషన్ అండ్ మెడిటేషన్ అండ్ దెన్ హీ షేర్డ్ విత్ ద రెస్ట్ ఆఫ్ ది హ్యుమానిటీ అండ్ దెన్ ఓన్లీ హీ పబ్లిసైజ్డ్ ఇట్.
1: భాగవతం కూడాను వ్యాసుడు అదే విధంగానే చేశాడు.
2: భాగవత వాజ్ కంపోజ్డ్ బై వ్యాస ఇన్ ఎ సిమిలర్ వే.
1: ఈ గొప్ప గొప్ప ఋషులందరూ కూడాను ఏది వారు చెప్పవలనను అన్ని విధాలా అనుభవించి తాము అందులో ప్రాక్టీస్ లో పెట్టి తాము చేసి ఇతరులకు చెప్పేటువంటి వారు.
2: సో వాట్ ఆల్ సేజెస్ హావ్ రిటన్ షేర్డ్ విత్ ది హ్యుమానిటీ ఆర్ ఎక్స్పీరియన్షియల్ అండ్ ఎగ్జిస్టెన్షియల్.
1: ఇట్టి సత్యనిత్యమైనటువంటివి, శాశ్వతమైనటువంటివి.
2: దీస్ ఆర్ బేస్డ్ ఆన్ ది ట్రూత్ అండ్ ఆర్ ఎటర్నల్.
1: కానీ అప్పటికప్పటికి చదివి అప్పటికప్పటికి నేర్చుకుని దాన్ని ప్రింటింగ్ ఇచ్చేటువంటి వారంతా కూడాను కేవలము అది అజ్ఞానులు.
2: ఓన్లీ ఇగ్నోరెంట్ పీపుల్ థింక్ ఫర్ ద మూమెంట్ ఎక్స్ప్రెస్ ఇట్ అవుట్ అండ్ స్క్రిబుల్ ఆన్ పేపర్.
1: కనుక ప్రపంచమందు భగవంతుని గురించి చెప్పటము వేరు, భక్తుని గురించి చెప్పటము వేరు.
2: Therefore, speaking about God is different from speaking about a devotee.
1: Experience తో కూడా చేసి భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రుడై దాన్ని అనుభవించినటువంటి వాడే రాసినటువంటి నిజమైనటువంటి గ్రంథములు.
2: Therefore, a true book is the one which is based on the experience after having been received God's grace.
1: కనుక మనము నిజమైనటువంటి యొక్క ఎడ్యుకేర్ దాన్ని మనం గుర్తించి వర్తించడం అత్యవసరం.
2: దేర్ఫోర్ ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ టు నో ద వాల్యూ అండ్ ద స్పిరిట్ ఆఫ్ ఎడ్యుకేర్ అండ్ కండక్ట్ అవర్ సెల్స్ అకార్డింగ్లీ.
1: సీత అడవిలో ఉన్నప్పుడు భగవంతుడే గురువుగా వచ్చి ఆమెకు అన్ని బోధించాడు.
2: వెన్ సీత వాజ్ దేర్ ఇన్ ద ఫారెస్ట్ గాడ్ హింసెల్ఫ్ అపియర్డ్ యాజ్ గురు అండ్ టాట్ హర్.
1: కానీ దానిని ఆమె మనసులో పెట్టుకుని బయట చెప్పలేదు.
2: హి కెప్ట్ హర్ ఇన్ మైండ్ అండ్ నెవర్ రివీల్ టు ఎనీబడి.
1: ఆమె దానిని సాధనలో పెట్టి సాధిస్తూ వచ్చింది.
2: హి హస్ పుట్ ఇట్ ఆల్ ద టీచింగ్ ఇన్ టు ప్రాక్టీస్ అండ్ కుడ్ అటైన్.
1: ఈ విధముగా అనేక మంది భక్తులు ప్రతి విషయంలో భగవంతుడు చెప్పేటువంటి దాన్ని సాధనలో పెడుతూ వచ్చారు.
2: దేర్ఫోర్ డివోటీస్ హ్యావ్ ప్రాక్టీస్డ్ what all that God said, what all that God taught.
1: ఒకనాడు ఒంటరిగా కూర్చొని రాత్రి కల వచ్చింది. తమ గురువు వచ్చి చెప్పాడు.
2: వన్ డే షీ వాజ్ సిట్టింగ్ ఆల్ అలోన్ అండ్ గురు కేమ్ అండ్ సెడ్,
1: వాల్మీకి నాకు స్వప్నంలో కనిపించాడు.
2: వాల్మీకి అపియర్డ్ ఇన్ మై డ్రీమ్.
1: కానీ స్వప్నమే కాదు,
2: ఇట్ ఈస్ నాట్ ఎ డ్రీమ్.
1: కానీ అది పగలంటే అది కాదు.
2: నార్ ఈజ్ ఇట్ ది డే, నో సర్టన్లీ నాట్.
1: డే నైట్ రెండు కాదు అది.
2: ఇట్ ఈస్ నైదర్ ది డే నార్ ద నైట్.
1: కాబట్టి స్వప్నమని ఏ రీతిగా చెప్పగలరు?
2: సో హౌ కెన్ యూ కాల్ ఇట్ ఎ డ్రీమ్?
1: కన్నులు మూసుకొని
2: హి క్లోజ్డ్ హర్ ఐస్.
1: యోచన చేస్తూ
2: హి వెంట్ ఆన్ థింకింగ్.
1: నా కుమారుడికి ఇటువంటి కష్టస్థితి ఏర్పడింది.
2: అండ్ దిస్ ఈస్ ది సిచ్యువేషన్, ది డిఫికల్టీ ఫేస్డ్ బై మై సన్.
1: రామలక్ష్మణులతో ద్వేషం చేసుకుని వారితో యుద్ధములకు పోతున్నారట. రాముడు ఎంతటి వాడు, నా కుమారుడు ఎంతటి వాడు.
2: వాట్ ఎ మైటీ మ్యాన్ ఈజ్ రామ, వాట్ అబౌట్ మై సన్స్?
1: వీరంతా కూడా కేవలము ఏమీ తెలియనటువంటి పిల్లలు.
2: మై సన్స్ ఆర్ వెరీ ఇగ్నోరెంట్, ఆర్ వెరీ ఇన్నోసెంట్.
1: ఇలాంటి వారు గొప్పవారైనటువంటి ఒక రాముడితో యుద్ధం చేయటమా? ఇది చాలా అవమానకరం.
2: వాట్ ఎ షేమ్ ఇట్ ఈస్ ఫర్ సచ్ ఇన్నోసెంట్ చిల్డ్రన్ టు ఫైట్ విత్ రామ హూ ఇస్ సో గ్రేట్ అండ్ మైటీ.
1: అప్పుడు ఆమె చాలా లోపల చాలా బాధపడుతున్నది.
2: హి వాస్ ఫీలింగ్ వెరీ సాడ్ విత్ ఇన్.
1: ఆ రాముడైతే ఈ బిడ్డను చూసి దగ్గర చేర్చుకుంటాడు, కానీ ఈ విధంగా దేశంగా యుద్ధం చేయడు.
2: రామ విల్ ఆస్ ద చిల్డ్రన్ కమ్ క్లోజ్ టు హిమ్ అండ్ యూ విల్ కరాస్ దెమ్, బట్ హీ విల్ నాట్ బి ప్రిపేర్ టు ఫైట్ విత్ దెమ్.
1: కనుక తండ్రి అయినటువంటి వాడు బిడ్డలను గౌరవించటము, వారిని ప్రేమించటము, వారిని లాలించటము, వారిని తగినటువంటి గుణపాఠములు నేర్పడటం, ఇలాంటివంతా చేస్తారు తండ్రి.
2: దేర్ఫోర్ యూజువల్లీ ది ఫాదర్ కెరాసెస్ అండ్ ఫాండల్స్ ద సన్ అండ్ టీచెస్ ఆల్ ఇంపార్టెంట్ లెసన్స్ టు ద సన్.
1: ఆ లోపల లవకుశ ఇద్దరు కూడా ఆశ్రమం చేరారు.
2: ఇన్ ద మీన్ టైమ్ లవకుశ అరైవ్డ్ ఎట్ ది ఆశ్రమ్.
1: అప్పుడు ఈమె తుడుచుకుంటుండది కంటిన్యూ.
2: హీ వాజ్ వైపింగ్ అవుట్ హర్ టీయర్స్.
1: చూచారు రముడు.
2: అండ్ లవ నోటీస్ దిస్.
1: అమ్మా నీవెందుకు కట్టిదారా కాస్తున్నావు?
2: మదర్ వై డూ యూ షెడ్ టీయర్స్?
1: లేదు నాయన, చాలా ఎండ వచ్చింది, ఎండ వచ్చి కన్నుల కట్ట మంట జరిగింది, దానివల్ల నీరు వచ్చింది అని చెప్పి.
2: ఐ ఆమ్ నాట్ క్రయింగ్ బికాస్ ఆఫ్ ది ఇంటెన్స్ హీట్. దర్ సమ్ బర్నింగ్ సెన్సేషన్ ఇన్ మై ఐ, దేర్ ఫోర్ ద జస్ట్ డ్రిప్పింగ్ వాటర్ ఇస్ డ్రిప్పింగ్.
1: అప్పుడు సీత చెప్పింది.
2: దెన్ సీత సేడ్,
1: నాయన నేను ఊరికి కంటిన్యూ ఇచ్చను.
2: ఐ డోంట్ క్రై జస్ట్ లైక్ దట్.
1: నా కుమారుడు ఈ వయసు నందు ఎంతనో గొప్పగా ఉండవలసినటువంటి వారు, అలాంటి సమయం నందు చాలా ప్రకృతి యొక్క పరివర్తన చాలా కఠినంగా ఉంటుండాలి.
2: మై సన్స్ బై దిస్ టైమ్ షుడ్ హావ్ బీన్ సో గ్రేట్ అండ్ దే షుడ్ హావ్ బీన్ ఐడియల్, బట్ ద నేచర్ ఈజ్ అగెన్స్ట్ దెమ్, ఇట్ ఈస్ సో హార్ష్ అండ్ స్ట్రాంగ్ టువర్డ్స్ దెమ్.
1: అప్పుడు చెప్తాడు లవుడు.
2: దెన్ లవర్ స్టార్ట్స్ టెల్లింగ్,
1: అమ్మా ఊరికే కన్నీరు ఇచ్చడం ఎందుకు?
2: మదర్ వై డూ యూ షెడ్ టీయర్స్ లైక్ దట్?
1: శ్రీరాముడు గొప్పవాడని నీవు అనుకుంటున్నావు.
2: యు గో ఆన్ ఎక్స్టోలింగ్ ప్రైజింగ్ శ్రీరామ.
1: అతను గొప్పవాడు కావచ్చు,
2: సర్టన్లీ హీ మే బి గ్రేట్,
1: కానీ గొప్పవాడైనటువంటి వాడు ఈ విధమైనటువంటి యొక్క చర్యలు చేయడు.
2: సచ్ ఎ గ్రేట్ మ్యాన్ వుడ్ నాట్ డూ దీస్ థింగ్స్.
1: కనుక అతనికంటే మెచ్చినటువంటి వారం మేమిద్దరు.
2: వీ టూ ఆర్ గ్రేటర్ దాన్ హిమ్.
1: అటువంటి కుమారుడు నీకుండగా ఎందుకు నీవు కంటిదారం పెట్టడం?
2: వెన్ యూ హ్యావ్ సచ్ సన్స్ హూ ఆర్ గ్రేటర్ దాన్ రామ, వై డూ యూ షెడ్ టీయర్స్?
1: దాంతో వాల్మీకి చెప్పాడు, అమ్మా నువ్వు ఇక మాట్లాడద్దు.
2: అండ్ దెన్ వాల్మీకి సెడ్, డోంట్ స్పీక్ ఫర్దర్.
1: పిల్లలు సామాన్యులు కాదు.
2: బాయ్స్ ఆర్ నాట్ ఆర్డినరీ.
1: వారు చదవటమే కాదు,
2: దే ఆర్ నాట్ ఓన్లీ
1: యోచించి ఇది సరియా కాదా అని నిర్ణయం చేసుకుంటుంటారు.
2: దే ఆర్ నాట్ ఓన్లీ లెర్నెడ్, దే హావ్ గాట్ ది సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్, వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్.
1: అప్పుడు ఆమె కూడా తెలిపింది, అవును నాయన అవును.
2: హీ ఆల్సో సెడ్ ఎస్ ఇట్ ఈస్ ట్రూ.
1: వారికి ఏమీ తెలియదు.
2: They do not know anything
1: inside. అట్టి అమాయకులైనటువంటి యొక్క మొద్దు పిల్లలు తీసుకుని వచ్చి
2: such innocent children are brought here.
1: నీకు అప్పచెప్పారు.
2: And I have handed them over to you.
1: పిల్లలు చాలా తెలివైనటువంటి వారు.
2: The boys are intelligent, no?
1: చాలా వివేకం కలిగినటువంటి వారు.
2: They have got discrimination.
1: చాలా విచక్షణతో నడిపేవారు.
2: They have got the sense of discretion and judgment.
1: అని చెప్పి వెళ్ళిపోయాడు.
2: So saying he left.
1: తరువాత
2: లేటర్
1: ఈ పిల్లలు నిరంతరం కూడాను ఏదో ఒకటి రామును, రాముడు ఇలాంటి వాడు, రాముడు అలాంటి వాడు, ఇలాంటి వాడు, ఈ ఎగ్జామ్లకు ఈ గుర్రమును వదలి తర్వాత దాన్ని పట్టినటువంటి వారు ఎవరైనా ఉన్నారా అని వారిని విచారించి వారికి తగినటువంటి యొక్క బుద్ధి చెప్పి పంపించారు. కానీ ఈ విధంగా ఏమీ తెలియనటువంటి పిల్లలని వాడు ఆశ్రయాన్ని బట్టి పీడిస్తుంటే మీరు ఈ విధంగా మంచిది కాదు.
2: They went on speaking about Rama. It was the horse that was let loose at the time of Ashwamedha Yaga. Whosoever that catches this horse should be caught and punished. Instead of that, it is rather pitiable that he developed enmity towards children. They were prepared to fight. Bharata Shatrughna also arrived. Your boys.
1: ఎట్టి కష్టములు కానీ ఎరిగినటువంటి వారు.
2: యూ డోంట్ హ్యావ్ ఎనీ డిఫికల్టీస్, హ్యావ్ నో నాలెడ్జ్ ఆఫ్ డిఫికల్టీస్.
1: కనుక నాలెడ్జ్ అనేటువంటిది మీకు ఏమాత్రము లేదు.
2: యూ హ్యావ్ నో నాలెడ్జ్ వాట్స్ ఎవర్.
1: కనుక మీరు యుద్ధం మానండి.
2: దేర్ ఫోర్ గివ్ అప్ దిస్ ఐడియా ఆఫ్ ఫైటింగ్.
1: లేకపోతే యుద్ధం చేసే తీరాలని పట్టుదల పెడితే తప్పక మేము కూడా సిద్ధంగా ఉన్నాము.
2: ఇఫ్ యూ స్టిల్ పర్సిస్ట్ ఇన్సిస్ట్ టు ఫైట్, వీఆర్ ఆల్సో ఈక్వల్లీ రెడీ.
1: సరే మీరు సిద్ధంగా అండి అన్నారు పిల్లలు.
2: అండ్ బాయ్ సెడ్ ఎస్ యూ బి రెడీ.
1: దేనికి పిల్లలు భయపడలేదు.
2: ద బాయ్స్ వర్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్.
1: యుద్ధం చేశారు.
2: దే ఫాట్.
1: దాంట్లో శత్రుఘ్నుడు అనగా తాను తమ్ముడైనటువంటి వాడు
2: శత్రుఘ్న, ద బ్రదర్,
1: అతను ఒక అంబు వేశాడు.
2: అండ్ హీ షాట్ ఎన్ యారో.
1: అది ఈ యొక్క తమ్ముడికి తగిలింది.
2: ఇట్ హ్యాడ్ హిట్ ది బ్రదర్.
1: అప్పుడు తమ్ముడు మూర్చిపోయాడు.
2: అండ్ ద బ్రదర్ ఫెయింటెడ్.
1: అప్పుడు ఈ అన్న చాలా బలేకు అస్త్రం.
2: దెన్ ద బ్రదర్ షాట్ అనదర్ యారో.
1: చెల్లెని మాజానకి దేవి శాద్రి అని.
2: ఇఫ్ మై మదర్ జానకి ఈజ్ ఎ చేస్ట్ ఉమెన్.
1: ఇతను ఈ అస్త్రములను ముచ్చని ఉందుకోక అని చెప్పి అస్త్రాన్ని చూపించాడు.
2: Praising the chastity of their mother, they shot an arrow and that made him fall down on the ground.
1: అప్పుడు కుశుడు కూడా పడిపోయాడు.
2: And then Kusha also fell down.
1: అప్పుడు భరత శత్రుఘ్న ఇద్దరిని పంపించాడు రాముడు.
2: And Rama sent Bharata Shatrughna.
1: వారి కూడాను మాటల చేతనే దొంగించాడు.
2: And he has convinced them by using appropriate words.
1: ఈ లోపల సీత పరిగెత్తింది.
2: ఇన్ ద మీన్ టైమ్ సీత ర్యాన్.
1: అయ్యో, ఈ పిల్లలు తెలియనటువంటి వారు, తండ్రిని జయించడానికి వీలవుతుందా? అది వీలు కాదు.
2: దీస్ ఆర్ యంగ్ బాయ్స్. ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ దెమ్ టు విన్ ఓవర్?
1: ఈనాడు కసిగంతమైనటువంటి పిల్లలు తండ్రులను కూడా వంచడానికి ప్రయత్నిస్తారు.
2: బట్ టుడే ద బాయ్స్ ఎట్ ఎ టెండర్ ఏజ్ ఆర్ ఈవెన్ ప్రిపేర్డ్.
1: మీరు చదివేటువంటి చదువంతా కూడాను కేవలం ఈ దుర్వినియోగం చేస్తుంటారు.
2: టుడే ఆల్ ది ఎడ్యుకేషన్ ఈజ్ మిస్యూజ్డ్.
1: అప్పుడు ఈమె పరిగెత్తిపోయేటప్పటికీ అప్పటికి ఆంజనేయ వచ్చాడు.
2: అండ్ వెన్ షీ ర్యాన్ షీ దేర్ ఆంజనేయ అరైవ్.
1: ఆంజనేయ వచ్చేటప్పటికీ ఈ పిల్లలు రామ చింతించి వచ్చారు.
2: దెన్ బాయ్స్ వర్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ రామ, ద రామచరిత దే వర్ సింగింగ్.
1: ఆ రామనామం చెప్పేటప్పటికీ హనుమంతుడు కూడా దీనికి వశమైపోయాడు.
2: వెన్ వన్స్ దే వర్ రిపీటింగ్ రామాస్ నేమ్ సింగింగ్ ద గ్లోరీ హనుమాన్ హింసెల్ఫ్ సబ్మిటెడ్ టు దెమ్.
1: పిల్లలతో పాటు హనుమంతుడు రామ రామ రామ రామ అని వారు స్వరంలో చేరారు.
2: హనుమాన్ ఆల్సో జాయిన్ బోత్ ద బాయ్స్ ఇన్ కోరస్ సింగింగ్ రామాస్ నేమ్.
1: అప్పుడు సీతమ్మ చెప్పింది.
2: దెన్ సీత సెడ్
1: ఇప్పుడు ఈ కోతిని పట్టుకుని వస్తామమ్మా అని చెప్పి అమ్మతో ప్రామిస్ చేసి వచ్చారు.
2: And if a promise was made that I will certainly bind him and bring forth to you.
1: Ayyo Nayana, Hanumanthu samanyudu kaadu.
2: Mr. Hanuman is not ordinary one.
1: Goppavadu.
2: He is great one.
1: హనుమంతుడు శాంతుడు గుణవంతుడు బలవంతుడు హనుమంతుడు ఉన్నాడు.
2: అండ్ ఇట్ ఇస్ సెడ్ హనుమాన్ స్టాండ్స్ ఫర్ వర్చ్యూ గుణ, హి స్టాండ్స్ ఫర్ పీస్ శాంత, అండ్ హి స్టాండ్స్ ఫర్ వర్చ్యూస్ అండ్ స్ట్రెంగ్త్ బల,
1: బలవంతం ఉండేటువంటి వాడు.
2: అండ్ ఇస్ వన్ ఆఫ్ స్ట్రెంగ్త్.
1: అతను పట్టుకుంటే మీరు ఏమైనా కూడా చేయగలరు.
2: యూ విల్ బి హెల్ప్లెస్ ఇఫ్ యూ వాంట్ టు క్యాచ్ హిమ్.
1: అప్పుడు హనుమంతుడు వెళ్ళి,
2: దెన్ హనుమాన్ వెంట్,
1: వెళ్ళేటప్పటికి సీత చూసింది.
2: సీత సా హిమ్.
1: అప్పుడు హనుమంతుడి దగ్గరికి వెళ్ళి, సీతమ్మ నాయన ఈ పిల్లలు నా పిల్లలే.
2: అండ్ షీ వెంట్ హనుమాన్ అండ్ సెడ్ దీస్ ఆర్ మై బాయ్స్ మై చిల్డ్రన్.
1: రాముని బిడ్డలే.
2: దే ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ రామ.
1: కనుక రామచంద్రుడు సీతని ఈ విధంగా బాధ పెట్టాడని తెలుసుకున్నాడు.
2: దే హావ్ కమ్ టు నో ద సఫరింగ్ ఐ హావ్ అండర్ గాన్ అట్ ది హ్యాండ్స్ ఆఫ్ రామ.
1: తను సంతోషపెట్టుటకై రామును శిక్షించాలనుకుంటున్నారు.
2: టు మేక్ మీ హ్యాపీ ద చిల్డ్రన్ ఆర్ ప్రిపేర్డ్ టు ఫైట్ విత్ రామ.
1: నాయన ఇది మంచిది కాదు. అతను శిక్షించిన రక్షించిన సర్వము అతనే చేయాలి, కానీ ఇంకెవరు ఇది చేయలేరు.
2: Then he said, boys, it's not proper on your part to fight. Either to reward you or punish you, only he can do, no one else.
1: Ramana mundugane cheppadu.
2: Rama said in the beginning itself,
1: nenu brahmatattvam,
2: I represent the cosmic principle brahmatattva.
1: Nenu jayinchukopoyetvanti oka rajyamu lo samanya manavuluga unnaru.
2: And the one whom I am going to fight appears to be an ordinary one.
1: వారందరూ కూడాను జీవతత్వంతో కూడినటువంటి వారు.
2: అండ్ దే రిప్రజెంట్ ది ఇండివిజువల్ సెల్ఫ్ జీవతత్వ.
1: ఇది బ్రహ్మతత్వము.
2: బ్రహ్మతత్వ ది డివినిటీ.
1: అది జీవతత్వము.
2: ద ఇండివిజువల్ సెల్ఫ్ జీవతత్వం.
1: దాన్ని కూడా నేను తీసుకుని వెళ్తానన్నాడు.
2: అండ్ ఐ విల్ టేక్ ఇట్ అలాంగ్ విత్ మీ.
1: అప్పుడు జీవతత్వాన్ని పిలిచి తాను చేరి ఆ జీవతత్వంతో పాటు రాములు అయోధ్యకు బయలుదేరారు.
2: దేర్ ఫోర్ హీ కాల్డ్ దిస్ ఇండివిజువల్ స్పిరిట్ ద సోల్ జీవతత్వ. Come close to him, accompanied by Jivatattva, he went to Ayodhya.
1: Taru yuddham chestunte,
2: while he was fighting,
1: veerandaru kudanu ram ram ram ram ram ram ram ram ani naamam cheptu vacharu.
2: All of them were repeating God's name, Rama Rama Ram.
1: Rama Rama Rama ani varu dani vallistu vachitappudiki ramaru kudanu chaala patrashatru chaala manasu baarindi.
2: And when all were repeating God's name, Rama, Rama, Rama, Bharata, Shatrughna, they were very, very happy.
1: Bharata, Shatrughna, ee pillalu chusi, ivi ilanti vaaru puttare Ramaniki ani vaaru chinta chestunnaru.
2: Bharata, Shatrughna were thinking time and again, how is that Rama had such boys?
1: Cheppi, appudu Hanumanthudu kudanu Lavakasuraku manchi buddhi cheptu vachadu.
2: హనుమాన్ ఆల్సో టాట్ దమ్ ఇన్ ఎవ్రీ వే టు లవ్ అండ్ కుశ.
1: అయోధ్య వాసులు అందరూ కూడా ఆశ్చర్యపడ్డారు.
2: ఆల్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ అయోధ్య వర్ వెరీ మచ్ సర్ప్రైజ్.
1: ఆ యొక్క తల్లి యొక్క అవడబిడ్డలు వీరు ఇంతటి వారైపోయినారా అని నేను చాలా ఆశ్చర్యపడుతూ వచ్చాను.
2: దే ఆర్ వెరీ మచ్ సర్ప్రైజ్ టు నోట్ దీస్ బాయ్స్ హౌ వెల్ దే హ్యావ్ కమ్ అప్ ఇన్ లైఫ్ హ్యావింగ్ బ్రాట్ అప్ బై ద మదర్.
1: అప్పుడు
2: దెన్
1: తల్లి వచ్చి,
2: మదర్ కేమ్,
1: నాయన ఇది మీకు మంచిది కాదు.
2: బాయ్స్ ఇస్ నాట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్.
1: తల్లితో యుద్ధం చేయటము ఇది మహాపాపము.
2: ఇట్ ఇస్ వర్స్ట్ ఆఫ్ ది సిన్స్ టు ఫైట్ విత్ ఫాదర్.
1: తల్లిని పూజించి ప్రార్థించి అతనికి వశం కావాలి, కానీ తల్లితో యుద్ధం చేసి తల్లిని నీవు వశం చేసుకోవాలనుకుంటే ఇది కేవలం అజ్ఞానమేను అని చెప్పింది.
2: యూ షుడ్ ప్లీజ్, యూ షుడ్ వర్షిప్, యూ షుడ్ రెస్పెక్ట్, ప్లీజ్ హిమ్ అండ్ బీ బ్లెస్డ్. And it's your ignorance if you want to fight with
1: him. Neevu etti paristhiti endu undinappudikini,
2: you may be in any circumstances.
1: Tandri eraatiki tandri,
2: father is a father.
1: Kalu atti father nu neevu vasam chesukovatam ee cheta kaadu.
2: It is impossible for you to fight with your father.
1: Vaari iddarini kuda nu asramaniki teesukellindi.
2: And both of them are taken away by Sita.
1: Appudu Sita vaari muggarini oka roomulo petti buddhi cheptu vachindi.
2: And she kept both of them in a room and she taught them.
1: నా వ్రతానుసారము నన్ను ఈ విధంగా బాధ పెట్టచ్చు.
2: Because of the circumstances I may be suffering.
1: ఇదంతా నా మంచి కోసమే, కానీ మీకేమాత్రం కష్టం కాదు.
2: All this had happened for my own good, nothing to do with you.
1: బంగారం ఎంత కాల్చి ఎంత పుట పెట్టినప్పటికీ ఆ బంగారు పవిత్రమే అవుతుంది కానీ మళ్ళీ గలీజు కాదు.
2: ద మోర్ యూ హీట్ ఇట్, ది మోర్ యూ బర్న్ ఇట్, ద గోల్డ్ షైన్స్ మోర్ అండ్ మోర్ మోర్ బ్రిలియంట్లీ దెన్ ఎవర్.
1: అది షైనింగ్ చాలా అధికమవుతుంది.
2: ఇట్ ఇంక్రీజెస్ ఇట్ షైనింగ్ మోర్ అండ్ మోర్.
1: అదే విధంగానే జీవశక్తిని కూడా నువ్వు రాముడు తీసుకుని రావటం చేత ఆమెకు చాలా బలం వచ్చేసేసింది.
2: యాజ్ రామా ఇస్ అకంపనీడ్ బై జీవతత్వ ది ఇండివిజువల్ సెల్ఫ్, ది ఇండివిజువల్ కుడ్ గెట్ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్.
1: దైవత్వము జీవతత్వము రెండింటి ఎందుకు కూడా ఏకమైపోయి
2: ది కాస్మిక్ సెల్ఫ్ అండ్ ది ఇండివిజువల్ సెల్ఫ్ ఆర్ యునైటెడ్.
1: అన్ని అప్పటికప్పటికే సృష్టించి
2: అండ్ ఎవ్రీథింగ్ ఈస్ క్రియేటెడ్ దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్.
1: యుద్ధంలో విజయాన్ని పొందాడు రాముడు.
2: అండ్ రామా వాజ్ విక్టోరియస్, హి వన్ ద బ్యాటిల్.
1: ఈ విధమైన దృశ్యములు కుమారులు చూచారు.
2: ఆల్ దిస్ వాజ్ వాచ్డ్ బై సన్స్.
1: ఇంకా హనుమంతుడు వారి వెంటనే జంటనే ఉన్నాడు.
2: హనుమాన్ వాజ్ ఆల్వేస్ ఇన్ దేర్ కంపెనీ బై దేర్ సైడ్.
1: ఆ సీతమ్మ వారు చెప్పేటువంటివన్నీ కూడాను హనుమంతుడు చాలా ఆనందిస్తున్నాడు.
2: అండ్ హనుమాన్ వాజ్ వెరీ హ్యాపీ ఆన్ లిజనింగ్ టు వాట్ ఎవర్ సీత సేడ్.
1: సీత గొప్ప గుణవంతురాలు.
2: సీత ఈజ్ ఎ లేడీ ఆఫ్ వర్చ్యూస్.
1: ఆమె యొక్క గుణము ఎవరికీ లేదు.
2: హర్ క్యారెక్టర్ ఇస్ మ్యాచ్లెస్, సెకండ్ టు నన్.
1: ఇటువంటి సీత పిల్లలకు కూడా బుద్ధి చెప్తూ వచ్చింది.
2: అండ్ సచ్ సీత టాట్ ఎ లెసన్ టు హర్ సన్స్.
1: నాయన పిల్లలు మీకు వివిధ తెలుసు అని చెప్పి దీంతో ఏమైనా చేయవలసిందని ధైర్యం చేత మీరు ఇలాంటి అజ్ఞానంలో దిగి ప్రయాణం అవుతున్నారు.
2: He told them, boys, because you know archery, you are under the impression that you can win over everybody and therefore you are prepared to fight with your father. It is ignorance. Distance yourself from this ignorance. Rama is
1: noblest.
2: Rama is verily the manifestation of God.
1: అతను కేవలం మానవత్వాన్ని ధరించినటువంటి యొక్క దివ్య పురుషుడు.
2: అండ్ హీస్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్, ద హోలీయెస్ట్.
1: అప్పుడే వాల్మీకి రాములు అందరూ కూడా ఆశ్రమం చేరారు.
2: దెన్ వాల్మీకి రామ రీచ్ ద హెర్మిటేజ్.
1: రాములు వస్తున్నాడు తెలిసినప్పటికీ
2: ద మూమెంట్ ద న్యూస్ ఈస్ సెంట్ దట్ రామ ఈస్ అరైవింగ్
1: పిల్లలు చాలా భయపడిపోయారు.
2: ద బాయ్స్ వర్ వెరీ మచ్ అఫ్రైడ్ ఆఫ్ హిమ్.
1: ఓ సాక్షాత్ రాముడే వస్తున్నాడా,
2: Rama himself is coming here.
1: అని చెప్పి వాడు చాలా భయంతో ఉండేవారు.
2: They were totally fear stricken.
1: ఇంకా కొంత దూరంలో రాముడు ఇంకా నడుచుకొని వస్తుండగానే
2: ఆన్ కమింగ్ టు నో దట్ రామా ఇస్ ప్రెసెంట్ ఎట్ ఎ క్లోజర్ డిస్టెన్స్
1: పరిగెత్తి వచ్చి రాముడు పాదాల పైన పడ్డారు.
2: రన్నింగ్ ద ఫెల్ ఎట్ ద ఫీట్ ఆఫ్ రామ.
1: రామ నీ శక్తి సామర్థ్యం మేము తెలియదు.
2: Rama, we do not know your abilities and capacities and expertise.
1: కాని మా తల్లి చెప్పటం చేత మేము అన్ని గుర్తించాము.
2: Because our mother told us what you are and that we could recognize it.
1: కలుగునే అప్పుడు రాముడు చెప్పాడు.
2: Then Rama said,
1: మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. మాతాపితృదు నిజమైనటువంటి యొక్క గురువులు.
2: You have a guru, a preceptor. It is said that mother is the guru. Father is the guru and you have got the preceptor, the guest is a guru, so you have such gurus, said Rama.
1: Anduvalla aanatam chudunu matru devini nirantaramu smarinchutu unnatuvaru.
2: Since that day mother was highly respected in all esteem.
1: Respect cheyatame kaakunda kodanu aamenu poojinchu.
2: She was not merely respected, she was also worshipped.
1: Kanuka లవకుశను కూడా గుర్తించారు.
2: లవకుశ ఆల్సో రికగ్నైజ్ దిస్.
1: చిన్నపిల్లలు తెలియక ఏదో పెనమార్గం పడతారు.
2: బాయ్స్ అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ మే బి పర్వర్టెడ్
1: కానీ పెనమార్గం పట్టినప్పటికీ వారు సవరించుకుని తిరిగి సరి మార్గంలోకి వస్తారు.
2: దో దే ఆర్ మిస్డైరెక్టెడ్ దే కెన్ కరెక్ట్ దెమ్సెల్స్ అండ్ ప్రొసీడ్ అలాంగ్ ద రైట్ పాత్.
1: కనుక తల్లిదండ్రుల పైన ఏమాత్రమో మనం ద్వేషం చేయకూడదు.
2: Therefore, we should never develop hatred towards parents.
1: అందులో ఈ కలియుగంలో తండ్రి ద్వేషం చాలా అధికంగా అయిపోయింది.
2: In this Kali age, there is more of hatred towards the mother.
1: తండ్రి అప్పుడు సీతమ్మ వారు పిలిచి
2: Then Sita called.
1: పిల్లలు ఎంతటి మార్పు కలిగారు.
2: What a transformation is there among children.
1: ఇదన్నీ కూడా కేవలము రాముడు చేసినటువంటి డీలే.
2: This is all the play, the leela, the will of Rama only.
1: అని చెప్పి పిల్లల్ని లోపలికిచ్చి,
2: and then she called them in.
1: నాయన, మీరు ఇంత రౌద్రానికి పోకూడదు.
2: You should not be so harsh and be prepared to fight.
1: వారు పరమాత్మ స్వరూపులు.
2: And he is God himself.
1: అదనిపైన మీరు ఈ విధంగా యుద్ధములకు సిద్ధమైపోతే నేను మాత్రం ఉండదు ఇంకా.
2: If you are prepared to fight with him, I cannot.
1: మీరు ఎవరో అడిగినప్పుడు మీరు నా కుమారుడు అని చెప్పినప్పుడు నాకు చాలా అవమానకరంగా ఉంటుంటారు.
2: I really feel ashamed of you if anyone says that you are my sons.
1: కనుక మీరు ఆ విధమైనటువంటి చర్యల్లో దిగకండి అని చెప్పి చాలా నివారించింది.
2: And she prevented them from their attempt to fight, and she told them in every possible way and brought in transformation.
1: ఇదానంగా ఇది నా కుమారుడు అని చెప్పి రాముడు తెలుసుకున్నాడు.
2: Slowly as time went on, Rama could know that they are his sons.
1: కానీ ఇప్పుడు మాత్రం ఆమె కలగకూడదు.
2: And now it's not the time to drive her out.
1: ఇప్పుడు కలిస్తే నా యొక్క ప్రామిస్తంతా కూడా చాలా విషమమైపోతుంది.
2: This is not the time for him to meet her, because the whole plan would be diverted.
1: కనుక అతను అప్పటి నుంచి తిరిగి వెనుక్కుపోయాడు అయోధ్యకు.
2: And then he returned from their battlefield back to Ayodhya.
1: అయోధ్యకు పోయేటప్పటికి అయోధ్య అంతా కూడా రామరామ అయిపోయింది.
2: The whole Ayodhya has been totally changed.
1: కుమారుడైనటువంటి చిన్న పిల్లలు తల్లిని ఓడించారట.
2: People were speaking that boys won over the father in battle.
1: చెప్పేటప్పటికి అతనికి చాలా ఆశ్చర్యమేసింది.
2: And he was very much surprised to hear this.
1: ఆయన జయించి వెనక్కి వచ్చాడు అని చెప్పని లక్ష్మణుడు చెప్పాడు.
2: And it was Lakshmana, he said. No, he won over them and returned.
1: అప్పుడు సీత ఈ విధంగా ఇద్దరు బిడ్డలు కన్నదేని తెలుసుకుని అప్పుడు ఆమెను తీసుకుని రావడానికి భర్త శత్రుఘ్నుడు వచ్చారు.
2: And then having come to know that these boys are the children, భర్త శత్రుఘ్న went there to bring them here.
1: వాల్మీకి ఆశ్రమములకు తగినటువంటి గౌరవాన్ని అందించి,
2: as per the respect and the status of Valmiki Ashram,
1: ఈ వాల్మీకి ఆశ్రమంలో చాలా గొప్పతనం ఉంటుండదని దాన్ని వర్ణించి,
2: and the greatness of the hermitage of Valmiki was fully narrated.
1: అయోధ్యకు వచ్చి చేరారు.
2: And they reached Ayodhya.
1: అప్పటి లోపల,
2: in the meantime,
1: రాముడు అన్ని కూడా గుర్తించి,
2: Rama has noticed all.
1: ఇదంతా కూడా నేను చేసిన తప్పే అని ఒప్పుకున్నాడు.
2: He has accepted that what all he has done is wrong.
1: నా తప్పుని మన్నించి,
2: and he wanted that this mistake is to be forgiven.
1: ఈ పిల్లలు తనపై ద్వేషాన్ని మానవని చెప్పాడు.
2: And he wanted the children to give up this hatred towards him.
1: వాళ్ళిద్దరిని చేతులు పట్టుకుని,
2: he caught hold of the hands of both the boys.
1: ఆశ్రమంలో ప్రవేశించి,
2: and he has stepped back into the hermitage.
1: అక్కడి నుంచి కూడా విమానంలో తిరిగి అయోధ్యకు వచ్చి చేరాడు.
2: And then they traveled by flight and reached Ayodhya.
1: Prasitam varu prati okka vishayam kodanu chaala suspashtanga cheptu vachindi.
2: All these things are explained in every minute detail by Mother Sita.
1: Cheppetappudiki pillalandaru gurtincharu.
2: Boys have understood.
1: Tama yokka vakyamulandu ee Valmiki rasinatuvanti vishayamulandu chaala namakam erpadipoyindi.
2: They had full faith in the writings of Valmiki.
1: వాల్మీకి ఉన్నది ఉన్నది ఉన్నట్టుగా రాశాడు.
2: వాల్మీకి హ్యాస్ డిస్క్రైబ్డ్ వాట్ ఆల్ దట్ హ్యాపెండ్ ఇన్
1: లెటర్ అండ్ ఫిల్మ్. కవులు కల్పితాలు చేసేటువంటి వారు కాదు.
2: ద పోయట్స్ ఆఫ్ దోస్ డేస్ డిస్క్రైబ్ వాట్ హ్యాడ్ యాక్చువల్లీ హ్యాపెండ్ ఇన్ రియాలిటీ.
1: సత్యాన్ని పలికేటువంటి వారు.
2: దే జస్ట్ షేర్డ్ ది ట్రూత్ ఓన్లీ.
1: సత్యం తప్ప ఇంకే చిన్న అసత్యం కూడా అందులో చేర్చేవారు కాదు.
2: దేర్ నథింగ్ ఆర్టిఫిషియల్, నో ఫాల్స్హుడ్ దేర్.
1: అప్పుడు చెప్పేటప్పటికి,
2: when it is said so,
1: అందరూ గుర్తించారు.
2: All have noticed.
1: కనుక దైవత్వాన్ని గుర్తించడానికి ఈ మానవత్వం కూడా సహాయం చేస్తుంది.
2: To notice the divinity, the humanity, the humanness also helps.
1: హెల్ప్ చేసేసి అతనికి వాళ్ళందరూ సీతారామలక్ష్మణులు అందరూ క్షేమంగా ఉన్నారు.
2: And having recognized, experienced the divinity, Sita, Rama, Lakshmana, all are happy.
1: చెప్పి రామాయణము పూర్తి చేశారు.
2: ద రామాయణ ఇస్ కంప్లీటెడ్.
1: అప్పటి నుంచి కూడాను భగవంతుని చావరించేటువంటి వారు సత్యమే.
2: Therefore, whatever we say, speak about God, it is only truth.
1: ఆ ఇద్దరు పిల్లలు సత్య స్వరూపుడే.
2: The two boys represent the personification of truth.
1: తిరిగి లోపల వెళ్ళి రాముడు చెప్పాడు, సత్యం వద, ధర్మం చెర.
2: And Rama repeated once again, speak truth, follow dharma.
1: కాని మాట్లాడమని చెప్పాడు, కాని సత్యము సత్యం చేయమని చెప్పలేదు.
2: He said, speak truth. He has not said to act, ask them to act truth.
1: Dharmam chara. Dharmamu acharinchu gani dharmamu uchcharinchadu.
2: One has to follow dharma, not merely speak about dharma.
1: Kanuka appadi nunchi kudanu ee ramayanam parayanam chestu vachadu.
2: And since that day, Ramayana is read out every day.
1: Ippudu mana yokka ashramam lopala,
2: here in our ashram,
1: ramayana parayanamu,
2: we have Ramayana Parayana,
1: Bhagavata Parayana,
2: Bhagavata Parayana,
1: Saptasati Parayana, Saptasati,
2: Saptasati Parayana.
1: ఇవన్నీ కూడా ఈనాడు పెట్టారు యజ్ఞంలో.
2: భగవాన్ వాంటెడ్ దీస్ థింగ్స్ టు బి రెడ్ ఎవ్రీ డే హియర్ ఇన్ దిస్ ఆశ్రమం.
1: ఇవన్నీ చేసి కట్టినప్పటికీ రాములకు దైవము అనేటువంటి దాన్ని ప్రపంచానికి అంత చాటుతూ వచ్చారు.
2: ఆఫ్టర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ దే కుడ్ నో దట్ రామా ఇస్ గాడ్ అండ్ దిస్ వాస్ పబ్లిసైజ్డ్ టు ఎవ్రీబడి ఇన్ దిస్ వరల్డ్.
1: ఇట్టి రాముల పైన తన కుమారుడికే ద్వేషం వచ్చింది ఏంటంటే, ఇది కేవలము అది మానవత్వంలో ఉన్నటువంటి వీక్నెస్.
2: It is the sign of weakness in the human life to develop a kind of hatred towards God, which had happened to Lava and Kusha.
1: దైవం పైన faith రావాలి, కానీ
2: one should develop faith in God.
1: Doubt వచ్చేస్తే ఉన్న నమ్మకం కూడా పోతుంది.
2: And once you start doubting God, you will lose your faith.
1: కనుక మానవుడి యందు నమ్మకం అనేటువంటిది ప్రధానంగా ఉండదు.
2: Therefore, faith is most essential for all human beings.
1: కనుక మానవుడు అనేటువంటి పేరుకు అర్థమేమిటి?
2: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ దిస్ మానవ?
1: నమ్మకం గలవాడు అని అర్థం.
2: ద వన్ విత్ ఫెయిత్ ఈజ్ మానవ.
1: కనుక మానవుడు నమ్మకం గలవాడు.
2: సో మ్యాన్ హ్యాస్ ఫెయిత్.
1: కానీ ఈనాడు అతి నమ్మకం పోయింది, కానీ
2: టుడే దట్ ఫెయిత్ ఈజ్ లాస్ట్.
1: మొదటి నుంచి కూడాను మానవుడు అంటే నమ్మకం కలిగినటువంటి వాడు.
2: రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ మ్యాన్ హ్యాస్ ఫెయిత్.
1: కనుకనే మానవులను ఆధారంగా తీసుకుని దైవం కూడాను ముందు ముందుకు పోతూ వచ్చాడు.
2: దేర్ఫోర్ బేసింగ్ ఆన్ ది ఫెయిత్ ఆఫ్ మ్యాన్ గాడ్ హ్యాస్ బీన్ బెస్టోయింగ్ ఆల్ దట్ హీ డిజర్వ్స్.
1: కనుక భగవంతుడు నిరంతరం కూడాను సత్యాన్ని చూసేటువంటి వాడు, ధర్మాన్ని నడిచేటువంటి వాడు.
2: గాడ్ ప్రొటెక్ట్స్ సత్య ద ట్రూత్ అండ్ ధర్మ రైచియస్నెస్.
1: కనుకనే మన యొక్క భారత భాగవత రామాయణంలో ఈ రెండు వాక్యములు ముఖ్యంగా రాస్తుంటారు.
2: Therefore, in Bharata Bhagavata Ramayana, these two sentences are of supreme importance.
1: Satyam vada dharmam chara. Satyam vada dharmam chara.
2: Satyam vada, speak truth. Dharmam chara, follow dharma.
1: Kani or satyam vada.
2: But today, satyam vada, the truth is killed.
1: Kani satyani poshinche chuchuvadu gani bhagavantudu, tan rachinche chuchuvadu gani bhagavantudu, kani sichinche chuchuvadu kani.
2: God sustains, protects, upholds truth. He will never kill it.
1: Kanuka prema swarupulara,
2: embodiments of love.
1: Bhagavantudu eppudu kudanu andarini rakshinchetundi vaade gaadi evvari kudanu rakshinchaledu.
2: God protects all. He will never punish anybody.
1: Kani ee lo satyani gurtinchukoleka,
2: this inner truth is not recognized.
1: కాని బయట బయట అందరూ ఆడినట్టుగా వీడు కూడా ఆడుతున్నారు.
2: బట్ పీపుల్ బిహేవ్ దెమ్సెల్వ్స్ ఇన్ ద వరల్డ్లీ వే లైక్ అదర్ వరల్డ్లీ పీపుల్.
1: కనుక వరల్డ్లీ ఇది పీపుల్ చేసేటువంటి తప్పులు చాలా మందికి పంచుకోవాల్సి వస్తుంది.
2: దేర్ఫోర్ వెన్ వీ గో ఇన్ ద వరల్డ్లీ వేస్ వీ హ్యావ్ టు ఫాలో మెనీ ఆఫ్ ది మిస్టేక్స్ ఆఫ్ ద వరల్డ్.
1: కానీ భగవంతుడు ఎప్పుడు కూడాను ఏ ఒక్కదాని కూడా మంచిదాన్ని నచ్చేది.
2: బట్ గాడ్ స్పీక్స్ ఆఫ్ దాట్ విచ్ ఇస్ కరెక్ట్ విచ్ ఇస్ గుడ్ ఓన్లీ.
1: కానీ సత్యాన్ని గుర్తించినటువంటి వాడు భగవంతుడు.
2: గాడ్ ఈజ్ ట్రూత్, హీ రికగ్నైజెస్ ట్రూత్.
1: కానీ చాలా మంది మానవులు భగవంతుడు కూడా గుర్తించుకోలేకుండా కేవలము ఈ విధంగా అమాయకులను బాధిస్తున్నాడే అని అనుకుంటుంటారు.
2: Many people feel that God has not known the truth, that is punishing many innocent people.
1: అప్పుడు వచ్చి ఇప్పుడు భగవంతుడు దేవుడు దేవుడు దేవుడిని ఈనాడు అనేక గ్రంథములంతా వచ్చినాయి.
2: టుడే వీ హ్యావ్ మెనీ మెనీ బుక్స్ డిక్లేరింగ్ డివినిటీ గాడ్ హుడ్.
1: కానీ రామాయణకు వచ్చినటువంటి యొక్క జీవితము ఎవరికి ఏ విధంగా కూడా రాలేదు.
2: బట్ నథింగ్ ఈస్ గ్రేటర్ దాన్ రామాయణ. దోస్ డీటెయిల్స్ మెన్షన్డ్ ఇన్ రామాయణ ఆర్ నాట్ సీన్ ఎనీవేర్.
1: అనేక మంది అనేక రకముల వాదిస్తూ వచ్చారు.
2: Many people went on arguing in different ways.
1: కానీ రామాయణాన్ని రష్యన్స్ కూడా వాదించుకుని వచ్చారు.
2: Even Russians also dealt in depth this Ramayana.
1: ఇప్పుడు ఆ రామాయణ ప్లేట్ వేస్తే కళ్ళు మూసుకుని ఆనందంగా వింటుంటారు.
2: And today, when once Ramayana goes on being rendered, they listen to it with closed eyes.
1: అవరు వాళ్ళందరూ కూడా చాలా పరమ భక్తులైపోయినారు.
2: And all of them are ardent devotees today.
1: కనుక రామాయణం అనేది ధర్మము సత్యంతో కూడినటువంటి వేరేంటి.
2: Therefore, Ramayana is the combination of satya and dharma.
1: ఈ విధమైనటువంటి ఒక సత్య ధర్మాన్ని చక్రాలుగా తీసుకుని రాములు దేశాన్నంతా పరిపాలన చేస్తూ వచ్చారు.
2: Rama ruled the entire kingdom based on the two wheels of satya and dharma.
1: ఇలాంటి సత్య ధర్మాన్ని ఆధారం చేసుకుని పూజ చేసినవాడు రాముడు ఒక్కడే.
2: ఇట్స్ ఓన్లీ రామ ఓన్లీ వన్ హూ హ్యాస్ గాట్ దీస్ టూ వీల్స్ ఆఫ్ సత్య అండ్ ధర్మ.
1: వర్షిప్ చేయటమే కాకుండా
2: నాట్ ఓన్లీ వర్షిపింగ్ ద బుక్,
1: ఏ చిన్న బాధలు కలిగినప్పుడు రామాయణాన్ని వర్షిప్ చేస్తున్నారు.
2: ఎనీ స్మాల్ డిఫికల్టీ దే ఫేస్ దే టర్న్ టు రామాయణ దే వర్షిప్.
1: ఇట్టి పరమ భక్తి ఈ కఠినమైనటువంటి ఒక కమ్యూనిస్ట్ కూడా వచ్చింది.
2: దట్ ఇంటెన్స్ డివోషన్ ఈజ్ నోటీస్ అమాంగ్ ద కమ్యూనిస్ట్ హు ఆర్ సో స్ట్రాంగ్ సో హార్ష్.
1: కానీ మన భారతీయులకి ఇంకా దీనికి కుదరదు లేదు.
2: బట్ భారతీయస్ నో ఇట్ ప్రిటీ వెల్ ద శాంక్టిటీ ఆఫ్ రామాయణ.
1: అనేక సంవత్సరములు ఈ బ్రిటిష్ వారితో చేరి
2: బికాస్ ఆఫ్ ది కంపెనీ ఆఫ్ ది బ్రిటిష్ ఫర్ మెనీ లాంగ్ ఇయర్స్
1: దైవం ద్వేషం చేసుకుంటూ వచ్చారు.
2: They started hating God.
1: దేశం చేసేటువంటి వాడు కాదు రాముడు.
2: బట్ రామా హ్యాస్ నో ట్రేస్ ఆఫ్ హేట్రెడ్ ఎట్ ఆల్.
1: నీవు నేను ఒకటే అనేటువంటి సత్యాన్ని పలికి అందులో ఏకమయ్యేటువంటి వాడు.
2: హీ సెట్ ద బేసిక్ ట్రూత్ దట్ యూ అండ్ ఐ ఆర్ వన్ అండ్ హీ మూవ్డ్ విత్ దిస్ థాట్.
1: ఇటువంటి రామాయణము ఎందరు ఏ విధంగా పూజిస్తూ వచ్చారు.
2: రామాయణ ఇన్ వాట్ ఫార్మ్ ఇట్ ఈస్ వర్షిప్ బై పీపుల్.
1: రామాయణం అంటే ఎంతో గొప్ప జీవిత రామాయణం.
2: రామాయణ ఇస్ ది లైఫ్ స్టోరీ, ద స్టోరీ ఆఫ్ లైఫ్
1: జీవుని,
2: ద స్టోరీ ఆఫ్ లైఫ్ ఆఫ్ ది ఇండివిజువల్ జీవ.
1: ఇండివిజువల్ జీవాలకు ఇది ఒక పెద్ద లైఫ్ వంటిది.
2: సో రామాయణ ఇస్ ద స్టోరీ, ద నరేషన్ ఆఫ్ ది ఇండివిజువల్ జీవ.
1: కనుక రామాయణం అనేటువంటిది సర్వులకు పారాయణం చేయవలసినటువంటి యొక్క వస్తువే.
2: దెర్ఫోర్ రామాయణ షుడ్ బి gone through, should be read out by everybody.
1: భగవంతుడు ఎవరిని ద్వేషించేటువంటి వాడు కాదు.
2: గాడ్ విల్ నాట్ హేట్ ఎనీబడి.
1: ద్వేషం అనేది అతనికి తెలియదు.
2: హీ డజన్ నో వాట్ హేట్రెడ్ ఈజ్.
1: ద్వేషము క్రోధము హింస ఇవన్నీ కూడా అతనికి తెలియనేటువంటి పదములు.
2: గాడ్ డస్ నాట్ నో ద వర్డ్స్ లైక్ యాంగర్ హేట్రెడ్.
1: ఇటువంటి దేవుణ్ణి చాలా అనేక విమర్శిస్తూ వచ్చున్నారు.
2: బట్ రామా ఇస్ క్రిటిసైజ్డ్ ఇన్ డిఫరెంట్ వేస్ బై పీపుల్.
1: లవకుశ ఎంతటి గొప్పవారు.
2: లవకుశ రియల్లీ గ్రేట్.
1: కానీ
2: బట్
1: ఒక రాముడు వీళ్ళతో వచ్చి మాట్లాడేటప్పటికి వారికి అంతా క్లియర్ అయిపోయింది హృదయం.
2: దెన్ వన్స్ రామా స్పోక్ టు బోత్ ఆఫ్ దెమ్ లవ అండ్ కుశ దే ఆర్ కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్డ్.
1: ఇట్టి బుద్ధులు మార్చేటువంటి వాడు భగవంతుడు.
2: గాడ్ చేంజెస్ ది మైండ్. గాడ్ బ్రింగ్స్ అబౌట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ పీపుల్.
1: ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నాడు భగవంతుడు.
2: ఇట్స్ ఓన్లీ గాడ్ హూ బ్రింగ్స్ అబౌట్ ట్రాన్స్ఫర్మేషన్.
1: కనుకనే ఈనాడు మీరు కూడాను దైవాన్ని నిరంతరం కూడా ప్రార్థిస్తుంటే మీ మనసును కూడా ట్రాన్స్ఫర్ చేస్తాడు.
2: దేర్ ఫోర్ ఇఫ్ యూ ప్రే టు గాడ్ Even now from today, God will transform everybody.
1: ఒక్క విషయాన్ని మీరు గుర్తించాలి.
2: వన్ పాయింట్ యూ షుడ్ రికగ్నైజ్.
1: కొంతకాలం లోపల,
2: ఫర్ సమ్ టైమ్,
1: ఇంకా ఎక్కువ కాలం కూడా లేదు ఇప్పుడు,
2: నాట్ వెరీ లాంగ్ టు కమ్,
1: చాలా తక్కువ కాలం లోపలే,
2: విత్ ఇన్ ఎ షార్ట్ టైమ్,
1: ప్రపంచమంతా కూడా,
2: ద హోల్ వరల్డ్,
1: ఒక్క భావం చేరిపోతుంది.
2: విల్ ఆల్ బి యునైటెడ్ విత్ వన్ థాట్, వన్ ఫీలింగ్.
1: అది సహనాభవతు, సహనాభవంతు, సహవీర్యం కలవారం. అనగా ఏమిటి? కలిసిమెలిసి తిరుగుదాం, కలిసిమెలిసి వెలుగుదాం, కలిసిమెలిసి తెలిసి ఉన్నా తెలివిని పోషించుదాం అని అందరూ ఇలాంటి మార్గానికి రాగల.
2: అండ్ ఆల్ పీపుల్ విల్ జాయిన్ ద సేమ్ పాత్ యాజ్ విన్ ద స్టార్ట్ డిక్లేరింగ్ దట్ వీ షుడ్ గ్రో టుగెదర్, వీ షుడ్ మింగిల్ టుగెదర్, వీ షుడ్ లివ్ టుగెదర్ అండ్ షేర్ ఆల్ ద నాలెడ్జ్ అమంగ్ అవర్ సెల్వ్స్ దట్ వీ హావ్ అక్వైర్డ్.
1: అది అతి శీఘ్రకాలం నుండి అది సిద్ధిస్తుంది నాకు.
2: ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ వెరీ సూన్.
1: వ్యక్తిగతమైనటువంటి భేదములు,
2: డిఫరెన్సెస్,
1: వ్యక్తిగతమైనటువంటి దేశములు,
2: ఇండివిజువల్ డిఫరెన్సెస్ అండ్ హేట్రెడ్,
1: ఒక్కటి కూడా మీ భారతదేశంలో ఉండవు.
2: విల్ నాట్ బి హియర్ ఇన్ భారత్.
1: ఇప్పుడు మాత్రమే కొంతవరకు ఇది ఉండినట్టుగా కనిపిస్తుండదు, కానీ
2: యు ఫైండ్ దర్ టుగెదర్ అండ్ షేర్ ఆల్ ద నాలెడ్జ్ అమంగ్ అవర్ సెల్వ్స్ దట్ వీ హావ్ అక్వైర్డ్.
1: అది అతి శీఘ్రకాలం.

0: ఇప్పుడు మాత్రమే కొంతవరకు ఇది ఉండినట్టుగా కనిపిస్తున్నారు. కానీ
1: యు ఫైండ్ దర్ ప్రెసెన్స్ రైట్ నౌ,
0: కానీ మున్ముందు దీని భావమే ఉండదు.
1: ఇన్ ఫ్యూచర్ దెర్ బి నో ట్రేస్ ఆఫ్ హేట్రెడ్ అట్ ఆల్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భగవంతుని ప్రేమ ఇత్తిది అట్టిదని ఎవరు చెప్పలేరు.
1: డివైన్ లవ్ నోబడి కెన్ సే, నోబడి కెన్ కామెంట్ అబౌట్ ఇట్.
0: కనుక అట్టి డివైన్ లవ్ ను మనం ద్వేషిస్తే మనకు కలిగేది, మనకు ద్వేషమే వస్తుంది.
1: ఇఫ్ యూ హేట్ ద డివైన్ లవ్ వాట్ విల్ హ్యాపన్? యూ విల్ బి ఫుల్ ఆఫ్ హేట్రెడ్.
0: కనుక మీరందరూ కూడాను డివైన్ లవ్ ను ప్రేమించండి, ప్రేమించండి, ప్రేమించండి.
1: దేర్ ఫోర్ బి లవింగ్, లవ్ మోర్ అండ్ మోర్ టు ఎర్న్ ద డివైన్ లవ్.
0: ఇవన్నీ కూడాను ఈ భగవంతుని యొక్క వాక్యముల లోపల లీనమైపోయినాయి.
1: అండ్ ఆల్ దీస్ థింగ్స్ హ్యావ్ మర్జ్డ్ ఇన్ ద టీచింగ్ ఆఫ్ గాడ్.
0: ఇట్టి పవిత్రమైన చరిత్రను మీరు కలుగుతూ వింటూ చేస్తూ వచ్చినప్పటికీ ఎంతనో ప్రపంచం చాలా మారిపోతుంది.
1: ద హోల్ వరల్డ్ విల్ చేంజ్ ఇఫ్ యూ అటర్ దీస్ సేక్రెడ్ వర్డ్స్, ఫాలో ద సేక్రెడ్ పాత్ అండ్ లిసన్ టు సేక్రెడ్ థింగ్స్.
0: కనుక మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎట్టి కష్టపడిగా ఉండేటప్పటికీ మీరు రామనామాన్ని మాత్రం మరవకండి.
1: వాట్ ఎవర్ మే బి ది డిఫికల్టీ, వాట్స్ ఎవర్ మే బి ద సర్కమ్స్టాన్సెస్, నెవర్ గివ్ అప్ రామాస్ నేమ్.
0: రామాస్ నేమ్ అందరూ కూడా ఉచ్చరిస్తూనే ఉండాలి.
1: దేర్ ఫోర్ ఆల్ షుడ్ సింగ్ ద గ్లోరియస్ నేమ్ ఆఫ్ రామ.
0: రామ రామ రామ సీత రామ.
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on the 10th of October 2005 in Prashanthi Nilayam during the Dasara festival. Baba mentioned how the Ramayana is widely popular all over the world and that people of many nations have cultivated great faith and devotion in the way of life prescribed therein. He asserted that very soon the entire human race would forget all differences and live in harmony. Thank you and Sai Ram.
3: You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 12th discourse on Gita Bhagavan delivered on 14th August 1984. In this discourse, Bhagavan teaches us Abhyasa and Vairagya, that is spiritual practice and detachment, which are the two ways he had prescribed in Gita to achieve control of mind. Sri Bhagavan Uvacha.
1: Indriyartheshu vairagyam, vairagyam sampajitam. Indriyartheshu vairagyam, vairagyam sampajitahani. సంసార చక్రమునకు చిత్తము నాభి వంటిది.
2: ఫర్ ది వీల్ ఆఫ్ సంసార మైండ్ ఈజ్ ది సెంట్రల్ ఫోకల్ పాయింట్.
1: ఇట్టి చిత్తమును నిగ్రహించుటకు వైరాగ్యము ప్రధానమైన కీలక స్థానమును ఆక్రమించినది.
2: టు రీచ్ దిస్ పర్టికులర్ ఇంపార్టెంట్ అండ్ ఫోకల్ పాయింట్ Detachment or vairagya, renunciation, is very important.
1: Atmaku, manasu, kappu padinatuvantidi.
2: Mind is covering atma.
1: Idi avaranam ani kuda cheppabadutundi.
2: It is also described as avaranamu.
1: మనసుకు ఆవరణము, ఆత్మకు ఆవరణము మనసు.
2: మైండ్ ఈజ్ ఎ కవర్ ఆఫ్ ఆత్మ.
1: ఈ ఇంద్రియముల చేత బంధింపబడినటువంటిది మనసు.
2: మైండ్ హెస్ బీన్ టైడ్ డౌన్ బై సెన్స్ ఆర్గన్స్.
1: ఇంద్రియములు ఇంద్రియార్థం నిమిత్తమై వాటిపైన ప్రసరింపబడి తద్వారా ఇంద్రియములు బంధనకు దుఃఖమునకు గురి అవుతున్నవి.
2: సెన్స్ ఆర్గన్స్ అట్రాక్టెడ్ బై ది సెన్స్ ఆబ్జెక్ట్స్ గెట్ బౌండ్ బై ది ఆబ్జెక్ట్స్.
1: ఇంద్రియార్థములైనటువంటి విషయమును అరికట్టుటకు వైరాగ్యము అత్యవసరం.
2: ఇఫ్ యు వాంట్ టు హ్యావ్ కంట్రోల్ ఓవర్ ది సెన్స్ ఆర్గన్స్ డిటాచ్మెంట్ ఈజ్ ఎసెన్షియల్.
1: వైరాగ్యము ద్వారా ఇంద్రియార్థమైనటువంటి విషయములను అరికట్టినప్పుడు ఇంద్రియములు మనస్సును ఏమాత్రం కూడాను కట్టివేయటకు వీలు కానటువంటి పరిస్థితి ఏర్పడుతుంది.
2: ఇఫ్ యూ కెన్ హ్యావ్ డిటాచ్మెంట్ ఫార్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్ దెన్ సెన్స్ ఆర్గన్స్ విల్ నాట్ బికమ్ వెరీ ఎఫెక్టివ్. దే వుడ్ నాట్ బి ఏబుల్ టు బైండ్ ది మైండ్.
1: ఇంద్రియముల బంధనం నుండి దూరమైనటువంటి మనస్సు తన యొక్క ఆవరణమును విసర్జిస్తుంది.
2: మైండ్ విచ్ ఈజ్ ఫ్రీడ్ ఫ్రమ్ ది కంట్రోల్ ఆఫ్ ది సెన్సెస్ ఇట్ కుడ్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ ఎక్సర్సైజ్ ఇట్స్ ఓన్ ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ ది ఆత్మ.
1: అప్పుడు ఆత్మ స్వస్వరూప దర్శనాన్ని సందర్శింపచేస్తుంది.
2: దెన్ ఆత్మ విల్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ ఏ రియల్ విజన్ ఆఫ్ ఇట్స్ ఓన్ సెల్ఫ్.
1: ఏతావాత ఆత్మ సంస్కారముల కోసం ఆత్మ సాక్షాత్కార నిమిత్తము వైరాగ్యము అత్యవసరమని ప్రబోధించింది గీత.
2: గీత హెస్ టాట్ దట్ డిటాచ్మెంట్ అండ్ రినన్సియేషన్ ఆర్ ఎసెన్షియల్ ఫార్ హ్యావింగ్ ఏ విజన్ ఆఫ్ ఆత్మ.
1: పతంజలి సూత్రమును ఆధారం చేసుకుని ఇంద్రియములు అనగా వినినటువంటి విషయములు కాని చూచినటువంటి వస్తువులపైన కానీ మనస్సు ఒక విధమైనటువంటి కాంక్షను దూరము గావించుకోవటమే వైరాగ్యమని నిరూపించింది.
2: ఆన్ ది బేసిస్ ఆఫ్ పతాంజలి యోగ సూత్ర ఇట్ హెస్ బీన్ ప్రూవ్డ్ దట్ డిటాచ్మెంట్ రెఫర్స్ టు నాట్ బీయింగ్ స్వేడ్ బై మైండ్, నాట్ బీయింగ్ స్వేడ్ బై the articles and the objects which attract the sense organs like ear and eye.
1: Vishaya swaroopamulo undi aasaktini dooram cheyatame vairagyam ani kodanu sthiram chesindi.
2: Freed from the slavery of the sense organs, from the sense objects, this may be described as detachment, vairagyam.
1: Ee lokamunandu gala vastuvulu kaani paralokamunandunnatundi vastuvulu kaani అనిత్యములని వాటిపైన కొంత ఆసక్తి భావమును దూరము గావించుకొని అట్టి వస్తువుల ఏడ వైరాగ్యమును పొందటము అత్యవసరమని ప్రబోధించింది శంకర భాష్యం.
2: శంకర భాష్యం హెస్ ప్రీచ్డ్ అండ్ టాట్ దట్ వన్ షుడ్ రియలైజ్ దట్ ది ఆబ్జెక్ట్స్ ఆఫ్ దిస్ వరల్డ్ అండ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ది అదర్ వరల్డ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ట్రాన్సియెంట్ అండ్ నోయింగ్ దట్ దే ఆర్ ట్రాన్సియెంట్ one should not have any attachment to these sense objects. This is vairagyam.
1: Ika shruti yokka pramanamunu puraskarinchukoni drishyakalpitamainatundi yokka dehamu modalu brahmadevuni varaku undinatundi yokka vastu visarjaniye anaga vastulapaina rotaye pradhanamaina vairagyam ani kodanu bodhinchindi.
2: On the basis of the proofs obtained in shruti, it has been proved right from the man in the phenomenal world right up to the brahma tattva, everything is ephemeral, transient, and one should not have any attachment to them.
1: Kramakramina indriya shaktyamainatundi yokka vastuvula yokka prabhavame manavuniki bandhanaku hetu ani kudanu nirupinchindi.
2: It has also gradually and slowly but steadily proved that any type of attachment to these sense objects, it is going to be a bondage.
1: Kattalu teesi vesina agni tamantaku taame challarunnattuga mana vaanchanam arikattinappudu indriyamulu tamantaku taame arikattabadtayi.
2: Just as after removing the firewood, the fire automatically gets extinguished, so also once the sense objects are removed, the senses become powerless.
1: శాస్త్రము దీనిని మరింత కఠినంగా కూడాను శాసించింది.
2: స్క్రిప్చర్స్ హ్యావ్ డిక్లర్డ్ ఇన్ ఎ వెరీ రిగరస్ వే ది ట్రూత్ బిహైండ్ దిస్.
1: బ్రహ్మస్థానమైన కూడాను తృణపాయంగా భావించేటువంటి యొక్క విరాగియే నిజమైన వైరాగ్య అని నిర్ణయం చేసింది.
2: ఓన్లీ దట్ పర్టికులర్ పర్సన్ హూ కన్సిడర్స్ ఈవెన్ ద అబోర్డ్ ఆఫ్ బ్రహ్మన్ ఇట్సెల్ఫ్ as something trivial, who does not care for such highest things also, he is a real vairagi and renouncer.
1: Nachiketudu yamuna daggariki vellinappudu ee yamudu aneka vidhamulainatundi bodhalu salipi nachiketunaku ee laukika sambandhamaina bhoga bhagyamulaku etti koratanu lenatundi yokka sthira shaktini nenu anugrahistanani cheppaga nachiketudu ఈ అస్థిరము అశాశ్వతము అసత్యమైనటువంటి యొక్క జగత్ వ్యామోహంలోకి నేను ఏమాత్రం కూడా లొంగను, ఇట్టివి నాకు అక్కరలేదు, భూమండలాన్ని ఏనేటువంటి యొక్క శక్తిని నాకు ఇచ్చినప్పటికీ నేను దీన్ని తృణీకరిస్తాను, నాకు కావలసినది ఆత్మాన్వేషణ ఆత్మ సందర్శనం కావాలని ఆశించాడు నచికేతుడు.
2: When Nachiketas went to Yama, Yama told him that I would give you a complete mastery and command and lordship over all the wealth and all the powers of the world. But Nachiketa said, well, these are all transient. I do not want anything like that. I would like to have a vision of Atma, and I would like to have an inquiry into Atma and the truth itself.
1: Indiyathyamulainatundi vishayamulandu aasakti kaliginatundi vyaktike ee bandhanalu ee dukkhamulu.
2: All the bondages and all the sorrow is for the person who is swayed by the objects of the senses.
1: Manamu oka grahamunandu aneka samvatsaramulu manamu kaapuram untunnam.
2: Let us assume that we have been living in a particular house for a long period of time.
1: Okanoka dinamulo aa illunu vadali maroka intiki manam povarchi vachindi.
2: On a particular day, we had to leave that house and go to another dwelling place.
1: Appudu manavi ani bhavinchinatundi samasta padarthamulanu pack chesi oka lorry lo veskune velutam.
2: In that case, we would pack all the articles which belonged to you, which were in that house, and put them in a lorry and take them with us to the next dwelling.
1: Kadapatiki idi naadi ani anukunnatuvanti okka paata cheppulu paata parakalu kudanu newspaper lo pack chesi lorry lo vestam.
2: It is a common experience that even to the extent of the worn out chapels and the broomsticks are also being packed in a newspaper to carry with us because we think they belong to us.
1: Karanam emiti ivi naavi naavi ani ee indriya vastulu paina indriyartham anukunte ee vastulu paina mamakarame ee vidhamainatundi saddaku ee vidhamaina bandhanaku karanam.
2: What is the reason for this kind of attitude? The reason is that we are bound by the attachment of the senses and have developed an attachment for the sense objects, and therefore we even so much of interest in packing them and taking with us.
1: Oka college principal leka oka school headmaster untuntaru.
2: Let us take another example of a college principal or a headmaster of a school.
1: Aa vidya samasthe yendu aneka vastuvulu untuntai.
2: In that educational institution a number of articles will be there.
1: Viruvu galiginatvanti oka laboratory lokala materials kuda untuntayi.
2: Highly valuable equipment will be there in the lab.
1: Aneka kurchilu untuntayi.
2: Number of chairs will be there.
1: Desks untuntayi.
2: A lot of furniture.
1: Tables untuntayi.
2: Tables.
1: Wall clock
2: will be there.
1: Ee vidhanga enno vastuvulanta kuda nu ee oka vidya samasthalo untuntayi.
2: In this way, a number of valuable articles may be there in the educational institution.
1: Aithe aa principal aa headmaster transfer ayipoyinappudiki leka retired ayinappudu kudanu taamu sulabhanga vachinatuvanti vaadu vachinattuga aa school nu vadali bayata vellutadu.
2: But when the headmaster of that school retires or is transferred, she would not get attached to them. She would go away with a free mind as he came.
1: Ayyo ఇన్ని ఎక్విప్మెంట్స్ ఎట్లా నేను వదిలిపెట్టి పోవాలి, ఇన్ని చైర్స్ ఎంత ఎట్లా వదలాలి, ఇన్ని డెస్క్ ను ఎట్లా వదలాలి అని ఏమాత్రమో తాను చింతించడు.
2: హీ డస్ నాట్ వరీ అండ్ బాదర్ హిమ్సెల్ఫ్ దట్ హౌ టు లీవ్ ఆల్ దీస్ వాల్యుబుల్ ఆర్టికల్స్ చైర్స్ డెస్క్ బెంచెస్ ల్యాబ్ ఎక్విప్మెంట్ ఎట్సెట్రా వెన్ హీస్ లీవింగ్.
1: కారణం ఏమనగా ఇవి నావి కాదు.
2: The reason is he knows fully well that they do not belong to
1: the management varu ye trust varu ye prabhutvamu ivi navi kadu aneetvanti okka tiraskara bhavam cheta dan ye matram kodunu chintinchukunda vellutadu.
2: These articles belong to either the management or to the trust or to the government. They do not belong to me, and therefore with a sense of detachment or indifference he leaves the school.
1: Dinini anapeksha annaru. ఎందుకంటే అపేక్షక అవకాశం లేదు, ఎందుకంటే ఇది నాది అనేటువంటి మమత్వం అందులో లేదు.
2: దిస్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ డిటాచ్మెంట్ అనపేక్ష బికాస్ హీ నోస్ దట్ దే డు నాట్ బిలాంగ్ టు హిమ్.
1: మమత్వం ఉన్న చోటే ఈ యొక్క బంధన ఈ దుఃఖం.
2: వేర్ దెర్ ఇస్ మైనెస్ పొసెసివ్నెస్ దెర్ ఇస్ ది ప్రాబ్లమ్ ఆఫ్ సఫరింగ్.
1: మమత్వము లేని ఉపేక్షా స్థాయి ఎందు ఎట్టి దుఃఖమునకు కాని ఎట్టి బంధమునకు కాని అవకాశం ఉండదు.
2: ఇఫ్ వన్ డస్ నాట్ హ్యావ్ దట్ ఫీలింగ్ ఆఫ్ పొసెసివ్నెస్ హీ వుడ్ నాట్ బి బౌండ్ బై ఎనీథింగ్, హీ వుడ్ నాట్ బి సబ్జెక్ట్ టు బాండేజ్ అండ్ సఫరింగ్.
1: కనుకనే మానవునికి ఇన్ని బంధనాలకు ఇన్ని దుఃఖములకు మూల కారణము ఈ విధమైనటువంటి యొక్క అభిమాన మమకారములే.
2: Therefore, for all this bondage of the man and all this suffering and sorrow of the man, it is this I and minus ahankara mamakara which are responsible.
1: Jagattunandunnatundi samasta padarthamulu kudanu viniyoginchuko.
2: All the objects which you can find in the world, you may make use of them.
1: Vastu visajjana gavinchako.
2: Don't give up the objects itself.
1: Karmatyagamu cheyavaddu.
2: Don't give up action.
1: వస్తువు పైన ఉన్నటువంటి అభిమానము కర్మల పైన ఉన్నటువంటి అభిమానమును మార్పు చేసుకో.
2: ఓన్లీ ది అటాచ్మెంట్ టు ది ఆబ్జెక్ట్స్ అండ్ ది అటాచ్మెంట్ టు ది యాక్టివిటీ అండ్ ది వర్క్ దాట్ విల్ హావ్ టు బి ట్రాన్స్ఫార్మ్డ్ అండ్ చేంజ్డ్.
1: దాని ఫలితం పైన మమత్వాన్ని విసర్జించు.
2: గివ్ అప్ ద ఫ్రూట్స్ ఆఫ్ ది యాక్షన్.
1: నీ కర్తవ్య కర్మలు నీవు ఆచరించు.
2: పర్ఫార్మ్ యువర్ డ్యూటీస్ విత్ ఎ సెన్స్ ఆఫ్ డెడికేషన్.
1: వస్తువునందలి దోషములను విసర్జించు.
2: Give up the defects in the objects.
1: Vastuvunande dosharam neevu gurtinchinappudu vastuvu tamantaku taame veedipothundi.
2: The moment you recognize the defects and the flaws in an object, you would be able to overcome the attachment for them.
1: Puttutaku puramu thalli evaru bidda evaru.
2: Before you were born, who is father and who is the son?
1: Kattukonutaku puramu bhartha evaru bharya evaru.
2: Before marriage, who is husband and who is wife?
1: Kattukunna tarvata bharya bhartalu. Puttina tarvatane amma biddalu.
2: Only after the marriage, husband and wife. Only after birth,
1: daniki puramu leru. Dani tadupari leru.
2: Before that, there was no relationship. After that, there is no relationship.
1: Madhyalo kaligineetundi sambandha bandhavyamule ee mamattamulu ee abhimanamulu.
2: Only in the transitory period there would be that kind of attachment, there would be that kind of possessiveness.
1: Ivi mana bhava doshamu drishti doshamu yokka prabhavamulu.
2: This is all the effect of the defects in our vision and the defects in our approach.
1: Mana samasta dukkhamulaku kudanu mana doshamu yokka prabhavamule deeniki moola karanam.
2: For all our sorrows, defects in our feeling and in our attitude which is responsible.
1: Kanuka ee doshamulanu manamu chakkaga gurtinchinappudu ee vidhamainatundi yokka mamattvamuku ee maatramu avakasam undadu.
2: There would be no room whatsoever for this kind of possessiveness and mamatva once you recognize the defects in the object.
1: Kanukane deeniki oka daniki tarakamani rendavu daniki marakamani pilchabadtaru.
2: Therefore, these two have been described as one as tarakam and the other as marakam.
1: Tyagam tarakam, అభిమానం మారకం.
2: డిటాచ్మెంట్ ఈజ్ తారకం, అటాచ్మెంట్ ఈజ్ మారకం.
1: కనుక ఈ తారక తత్వం అనేటువంటిది ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి?
2: హౌ టు అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ ప్రిన్సిపల్ ఆఫ్ తారక ప్రిన్సిపల్ డిటాచ్మెంట్?
1: కనుకనే వేదాంత సూత్రమునందు ఎరుకు మరపనకుండా జాగ్రత్త నిరతము ఒక స్వప్న సుషుప్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుకున్న జీవాత్మ జదివిడి తారకం అన్నాడు. ఎరుకు మరుపు అనకుండా నిరతముగా స్వప్న సుషుప్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుకొని జీవాత్మ జదివేడి తారకం. జీవాత్మ తత్వం అనేటువంటిది బ్రహ్మతత్వం నుండే లగ్నమై ఉంటుంటుంది.
2: ఇట్ ఈస్ సెడ్ దట్ వితౌట్ ఫర్గెటింగ్ ఎనీ పర్టికులర్ థింగ్ బీట్ ఇన్ ద స్టేజ్ ఆఫ్ స్లీప్ ఆర్ సుషుప్తి ఆర్ డ్రీమ్ స్టేజ్ వన్ షుడ్ బి అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ he is jivatattva and associating himself with jivatattva throughout continuously all the time, that is tarakam.
1: Kanuka swapna sushupti yendu kudanu ee abhimanam amakaramulanu ee matram kudanu abhirudhi ganinchukokudadani deeni yokka suchana.
2: The indication given by this particular statement is that even during deep sleep or dream state, one should not have any kind of attachment and bondage.
1: జాగ్రత్త అవస్థ యందు దీని యొక్క మమత్వమును మనము బలపరుచుకున్నప్పుడే స్వప్నావస్థ యందు దీని సూక్ష్మ రూపము మనకు గోచరమవుతుంటాది.
2: డ్యూరింగ్ ది వేకింగ్ స్టేజ్ యూ విల్ డెవలప్ అండ్ ఎన్కరేజ్ ఏ సెన్స్ ఆఫ్ అటాచ్మెంట్. దీని సటిల్ ఫారం విల్ బి దేర్ ఇన్ ది డ్రీమ్ స్టేజ్ అండ్ ది డీప్ స్టేజ్.
1: స్వప్నావస్థ కేవలము అడ్డం వంటి స్థితి.
2: డ్రీమ్ స్టేజ్ మీ కంపేర్ టు ఏ స్టేజ్ వేర్ యూ గెట్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ఇన్ ఎ మిర.
1: జాగ్రత్త యందు మనం ఏమి అనుభవించలేమో దాని యొక్క ప్రతిబింబములే ఈ స్వప్నావస్థల యందు అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి.
2: వాట్ ఎవర్ యూ ఎక్స్పీరియన్స్ ఇన్ ది వేకింగ్ స్టేజ్ ఇట్స్ రిఫ్లెక్షన్ ఇన్ దిస్ ఇమేజ్ కెన్ బి సీన్ ఇన్ ద డ్రీమ్ స్టేజ్.
1: కనుక జాగ్రత్త స్వప్నములు రెండు కూడా బింబ ప్రతిబింబములే.
2: దేర్ఫోర్ ద వేకింగ్ స్టేజ్ అండ్ ది డ్రీమ్ స్టేజ్ ఈస్ సంథింగ్ లైక్ అన్ ఆబ్జెక్ట్ అండ్ ఇట్స్ ఇమేజ్.
1: కనుక జాగ్రత్త అవస్థ యందు మనము సరి అయిన మార్గమును అనుసరించి సరి అయిన సత్యమును గుర్తించి మనము పవిత్రమైనటువంటి యొక్క స్థాయిని మనం పొందినప్పుడు స్వప్నావస్థ ఎందుకును దీని యొక్క ప్రతిబింబమైనటువంటి నిత్యత్వము సత్యత్వమును మనం దర్శించటకు వీలవుతుంది.
2: ఇఫ్ ఇన్ ది వేకింగ్ స్టేజ్ వీ టేక్ ద రైట్ పాత్, వీ రికగ్నైజ్ ద ట్రూత్ అండ్ కండక్ట్ అవర్ సెల్స్ ఇన్ ద లైట్ ఆఫ్ ద పర్టికులర్ ట్రూత్, ఈవెన్ ఇన్ ద డ్రీమ్ స్టేజ్ వీల్ గెట్ ఇట్స్ రిఫ్లెక్షన్, వీల్ బి ఆన్ ద రైట్ పాత్.
1: కనుక ఈ విధంగా కూడాను వైరాగ్య స్థితిని క్రమక్రమేణా వస్తుదోషములను ఆధారం చేసుకుని విసర్జించుటకు ప్రయత్నించాలి.
2: ఇన్ ద సేమ్ వే వీల్ హావ్ టు రికగ్నైజ్ ద డిఫెక్ట్స్ అండ్ ద ఫ్లాస్ ఇన్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్ అండ్ స్లోలీ వీల్ హావ్ టు ఓవర్కమ్ అండ్ గివ్ అప్ అటాచ్మెంట్ టు దెమ్.
1: కాల మార్పు చేత సర్వం కూడాను మార్పు చెందినవి.
2: ఆన్ అకౌంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ద టైమ్ ఎవ్రీథింగ్ ఎల్స్ అండర్ గోస్ ఎ చేంజ్.
1: ఈనాడు వండినటువంటి వంట చాలా మంచిదిగా మనం భావిస్తాము.
2: ఫుడ్ విచ్ ఇస్ కుక్డ్ జస్ట్ టుడే వుడ్ బి కన్సిడర్డ్ వెరీ ఫ్రెష్ అండ్ వెరీ నైస్.
1: ఇది కుక్డ్గా ఉండినప్పుడు దీని యొక్క రుచి దీని యొక్క ఆరోగ్యము చాలా అనుకూలవంతంగా ఉంటుంటుంది.
2: వెన్ ఇట్ ఈస్ ఫ్రెష్ ఇట్స్ టేస్ట్ and its potentialities for bringing about good health will be extraordinary.
1: ఇది కేవలం అమృతమయంగా ఉంటుంటుంది.
2: దిస్ విల్ బి నెట్వైన్
1: అదే రెండు దినములు మనం ఉంచుకుని తిన్నప్పుడు ఇది విషంగా మారిపోతుంది.
2: ద సేమ్ థింగ్ బికమ్స్ పాయిజనస్ ఆఫ్టర్ ఎ లాప్స్ ఆఫ్ 2 డేస్.
1: ఏ దానిని మనం మంచిదని విశ్వసించినామో, ఆశించినామో, అనుభవించినామో, అది కొంతకాలమునకు అది విషంగా మారిపోయి చెడ్డదిగాను, అయిష్టంగాను, అనారోగ్యం అందించేటువంటి పదార్థంగా రూపొందుతుంది.
2: వాట్ ఎవర్ వీ కన్సిడర్ గుడ్, యూస్ఫుల్, హెల్తీ అండ్ ఓవర్ బెనిఫిట్, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్ చేంజ్ ఇన్ టు బ్యాడ్, యూజ్లెస్, హార్మ్ఫుల్ ఆబ్జెక్ట్.
1: దీనిని పురస్కరించుకుని ఆర్తి అర్థార్థి జిజ్ఞాసి జ్ఞాని అని ఒకే స్థితి అయింది ఉన్నటువంటి వ్యక్తి యొక్క మార్పులని భావించుకోవచ్చు.
2: In this context, we can also just see the 4 types of bhaktas, Arthi, Artharthi, Jignasu and Gnani. Over a period of time, the same person will be undergoing these changes.
1: Puttina takshaname pasibidda antaru, child antaru.
2: Immediately after the birth, the newly born one is described as the child.
1: 10 samvatsaramulayyetappudiki atani pillavadu, oka boy.
2: After 10 years, the same person is described as a boy.
1: అతని 30 సంవత్సరాలకి మనిషి అవుతాడు, మ్యాన్ అంటారు.
2: ఆఫ్టర్ 30 ఇయర్స్ ద సేమ్ పర్సన్ ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ మ్యాన్.
1: అతని 75 సంవత్సరాలకి తాత అంటారు, గ్రాండ్ ఫాదర్ అవుతాడు.
2: ఆఫ్టర్ 75 ఇయర్స్ ద సేమ్ పర్సన్ ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ గ్రాండ్ ఫాదర్.
1: చైల్డ్, బాయ్, మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్. ఈ నలుగురు కూడా ఒక్కడే కాని 4 స్వరూపాలు ధరించలేదు.
2: ఇట్ ఇస్ ది సేమ్ పర్సన్ హూ హస్ బీన్ డిస్క్రైబ్డ్ అట్ డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ టైమ్ యాజ్ చైల్డ్, boy, man and grandfather, not 4 different people as such.
1: Kala marpu cheta roopamulu naamamulu marpulu kaliginayi.
2: On account of changes in the time and passage of time, there were different names and different forms given for the same object.
1: Kanuka chentunam narajanma durlapam ee pavitramaina manava janmamani bhavinchinatundi ee manava janmamunande ilanti vikaramulu, ilanti doshamulu, ilanti shatvikaramulato kodinatundiga undinappudu inga migilinatundi okka jeevulu endukani, migile okka vastuvulu endukani marpulu lekunda unduna.
2: Man's life is considered to be very impossible to just get easily, and even in case of such a man, his body undergoes so many changes over a period of time, then what to think of other objects?
1: Manishi yandu goppa dosham emtante marpu chendatame goppa dosham.
2: If you ask what is the greatest defect in man, it is the changes which will be coming.
1: Manchi kaani cheddadi kaani marpu marpu,
2: be it good or bad, a change remains a change.
1: Ee marpu anetundi dosham undeyundi ganuka danani ye matram kodanu mamatvanga bhavincharadu.
2: As there is a change which is inherent in this particular man, one should not try to develop possessive instinct and minus for that.
1: Talli tandrulu evaru?
2: Who is father and who is mother?
1: Tanayulu mari evaru?
2: Who are the children?
1: Mitrulu evaru?
2: Who are friends?
1: Ilanu shatrulu evaru?
2: Who are enemies?
1: Danamulu evvari?
2: Whose is money?
1: Danyamulu evari?
2: Whose is charity?
1: Gruhamulu evvari?
2: Whose are the house?
1: Grestulu evaru? Grestulu evaru?
2: Who are the family men?
1: మనం ఎవరము?
2: హూ ఆర్ వి?
1: పూర్వమందెచ్చటుంటిమి.
2: వేర్ ఆర్ వి ఇన్ ది
1: ముందు ఎచ్చటుందువు?
2: వేర్ వుడ్ వి బి ఇన్ ది ఫ్యూచర్?
1: జరుగలేదు.
2: వి డు నాట్ నో దట్.
1: కనుక ఇలాంటి మార్పులతో కూడినటువంటి మానవత్వమునకు ఒక మమత్వమును పెట్టుకోవటంలో ఇదే ఒక పెద్ద దోషం.
2: When we just can experience so many changes which will be coming about in a man, how can we develop any sort of attachment for man as such?
1: Karuka ee doshamunu gurtinchukoni kramakramena vairagyamunu avalambinchatamu atyavasaramai prabodhinchindi Gita.
2: Gita has taught that one has to recognize all these defects which will be coming over as changes, and one should not develop attachment, one should develop detachment.
1: Rendavadi abhyasam.
2: The second one is constant practice.
1: Abhyasam ante emiti? Practice ani anukuntunnam manam.
2: Abhyasam, we just describe it as practice.
1: Elanti practice?
2: What type of practice can be called abhyasam?
1: Deenini tapassu ani cheptu vacharu.
2: It is truly described as tapas.
1: Tapassanaga andaru ee padamu vinagane bhayapadtaru.
2: The moment people hear this word tapas, they get frightened a little.
1: ఏ అడవికి పోవటమో, ఏ ఆకులలుములు మేయటమో, ఏ కందమూలాదులు భక్షించటమో, కాయాన్ని పుష్కింప చేసుకోవటమో, ఏదో ఈ విధమైనటువంటి వృత్తులతో కూడినటువంటిది తపస్సు అని మనం భావిస్తున్నాము.
2: We invariably associate tapas with going to forest, eating whatever roots and fruits are available in the forest, and thus exposing ourselves to the risk of all suffering, etc.
1: ఇది తపస్సుకు సంబంధించినటువంటిది కాదు.
2: This is truly speaking not tapas.
1: ఇది బాహ్య వృత్తుల లోపల ఒక విధమైనటువంటి యొక్క శరీరమును త్యాగం చేసేటువంటి మార్గము.
2: ఇన్ ఎ వే దిస్ ఈజ్ ఎక్స్టర్నలీ పుటింగ్ ది బాడీ టు సఫరింగ్ అండ్ సాక్రిఫైసింగ్ ది బాడీ.
1: అయితే నిజమైన తపస్సు ఏమనగా రజస్సును తమస్సును తపింపచేయటం.
2: ట్రూలీ స్పీకింగ్ తపస్ రెఫర్స్ టు పుటింగ్ ది రజోగుణ అండ్ తమోగుణ అయిన టు రియల్ టార్చర్.
1: ఇంద్రియముల యొక్క దోషములను నిర్మూలము గావించటం.
2: రిమూవింగ్ ది డిఫెక్ట్స్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్.
1: దీనిని తపస్సు అని చెప్తారు.
2: దిస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ తపస్.
1: ఈ తపస్సు మూడు విధములుగా ఉంటున్నది.
2: దేర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ తపస్.
1: శారీరక, వాచక, మానసికములని మూడు.
2: వన్ ఇస్ ది తపస్ ఆఫ్ ది బాడీ, ది అదర్ ఇస్ తపస్ ఆఫ్ ద టాక్ ఆఫ్ ద టంగ్, అండ్ ది థర్డ్ వన్ ఇస్ మెంటల్ తపస్.
1: శారీరక తపస్సు అనగా
2: ఫిజికల్ తపస్ రెఫర్స్ టు,
1: ఇది కొన్ని విధములైనటువంటి మంచి కార్యములో ప్రవేశపెట్టి,
2: దిస్ ఈస్ యూజింగ్ ద బాడీ ఇన్ పర్ఫార్మింగ్ సర్టన్ గుడ్ యాక్షన్స్.
1: దేవతలను, ఋషులను, మహనీయులను గౌరవించి ప్రార్థించి వారికి కృతజ్ఞతలుగా ఉండేటువంటి ఒక మార్గము.
2: ప్రేయింగ్ టు గ్రేట్ పీపుల్ గాడ్స్ అండ్ రిషీస్ అండ్ ఎక్స్ప్రెసింగ్ అవర్ సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ దెమ్.
1: వారి అనుగ్రహమునకు పాత్రలు కావటం చేత మానవుని యందున్నటువంటి యొక్క అహంకారము, మమకారము క్రమక్రమేణా కొంతవరకు క్షీణిస్తుంది.
2: ఇఫ్ యూ కెన్ అర్న్ దర్ గ్రేస్, దెన్ ది అహంకార అండ్ మమకార, ఈగోయిజం అండ్ దిస్ పొసెసివ్నెస్, దే వుడ్ బి స్లోలీ.
1: అహంకార గర్వ మమకారములు క్షీణించిన తక్షణమే వినయ విధేయత పెరుగుతుంది.
2: వన్స్ దిస్ అహంకార అండ్ మమకార, ఈగోయిజం అండ్ ది పొసెసివ్ మైండ్నెస్ దే డిక్లైన్, దెన్ ఆటోమేటికలీ గుడ్ క్వాలిటీస్ విల్ డెవలప్.
1: సదాచార సంపన్నుడు అవుతాడు.
2: వన్ వుడ్ డెవలప్ గుడ్ బిహేవియర్.
1: సత్కర్మలలో ప్రవేశిస్తాడు.
2: వన్ వుడ్ ఎంటర్ ఇన్ టు గుడ్ యాక్ట్స్.
1: సత్సంగముల యందు చేరుతాడు.
2: వన్ విల్ హ్యావ్ గుడ్ అసోసియేషన్.
1: తద్వారా భగవద్గీతలు, రామాయణము, భాగవతము, భారతము ఇత్యాది గ్రంథములంతా కూడా పఠిస్తాడు.
2: Through that he would start reading and studying Bhagavad Gita, Ramayana, Mahabharata and such sacred scriptures.
1: Yantivi kaakunda konni dana dharmaadi karmala yendu kudanu taanu paalgontadu.
2: In addition to this he would also undertake charity and such other useful activity.
1: Indulo vidyadanamu,
2: in this giving the charity of education,
1: vaidyadanamu,
2: charity of medicine,
1: samadhanamu,
2: charity of
1: annadanamu,
2: charity of food,
1: ee vidhanga bhudanamu, godanamu, suvarnadanamu, ee ilanti danamulu anekanga chesi dindilo kudanu sharirikamainatundi yokka pavitratanu kudanu penchukuntadu.
2: Different types of charity like giving land, cows, gold in alms and in charity, and through that he would develop certain amount of
1: anaga శరీరమును పవిత్రమైన కర్మలలో ప్రవేశపెట్టడం.
2: ఇన్ అదర్ వర్డ్స్ పుటింగ్ ది బాడీ ఇన్ ది సేక్రెడ్ యాక్టివిటీ.
1: ఎట్టి దోషములకు కూడాను తాను గురి కాకుండా చూచుకోవటం.
2: సీయింగ్ దట్ హీ డజంట్ ఎక్స్పోజ్ హిమ్సెల్ఫ్ టు ఎనీ డిఫెక్ట్స్ ఇన్
1: భౌతిక ప్రపంచమునందు ఎట్టి దుర్మార్గమునకు కూడాను పాల్పడకుండా ఉండటం.
2: ఇన్ ద ఫిజికల్ వరల్డ్ నాట్ డూయింగ్ ఎనీ యాక్టివిటీ విచ్ ఇస్ హార్మ్ఫుల్ అండ్ బ్యాడ్.
1: ఈ రజోగుణ తమోగుణములకు తాను తత్తుడు కాకుండా ఉండటం.
2: Not coming under the spell of rajoguna and tamoguna.
1: వీటి బారి నుండి తాను సాధ్యమైనంత వరకు తప్పించుకునేందుకు ప్రయత్నించటం.
2: To escape and free himself from the bondage of these two gunas, rajas and tamas.
1: ఇది శారీరక తపస్సు అని చెప్పారు.
2: This may be described as the bodily penance.
1: ఇంకా శారీరక తపస్సు, వాచక తపస్సు.
2: Then the next one is వాచక తపస్సు.
1: వాచకం అనగా పవిత్రమైనటువంటి, ప్రియమైనటువంటి, సత్యమైనటువంటి మాటలను ప్రవేశపెట్టాలి.
2: వాచక తపస్సు రెఫర్స్ టు యూజింగ్ డియర్, గుడ్, స్వీట్ అండ్ నోబుల్ వర్డ్స్.
1: సత్యము కదా అని కొంచెం తీవ్రమైనటువంటిదిగా ఉండకూడదు.
2: ఈవెన్
1: కటువైనటువంటిదిగా ఉండకూడదు.
2: ఈవెన్ వన్ వెన్ వన్ స్పీక్స్ ట్రూత్, యు షుడ్ నాట్ బి సివియర్, షుడ్ నాట్ బి కటింగ్ అండ్ యు షుడ్ నాట్ బి హర్టింగ్.
1: సత్యము కదా అని ఇతరులు బాధించేటువంటిదిగా కూడా ఉండకూడదు.
2: Even if it is truth, you should not be for hurting others.
1: Satyam kadani itarni himsinchetvantidiga kuda undakoddu.
2: Even if it is truth, you should not be violent to others.
1: Satyam kadani apreetikaramaintidi kudanu cheppakoddu.
2: Even if it is truth, you should not be very హార్మ్ఫుల్ ఆర్ హర్టింగ్ టు అదర్స్
1: దానిని ఆధారము చేసుకుని అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేయత్ అనేది గీత.
2: ఇన్ దిస్ కాంటెక్స్ట్ గీత హాస్ సెడ్ దట్ ట్రూత్ మస్ట్ బి డియర్ స్వీట్ అండ్ వెరీ నాన్ వైలెంట్లీ పుట్.
1: కనుక ఈ పవిత్రమైనటువంటి యొక్క నాలుక చేత పరులను సంతోషపెట్టి అనుకూలపరిచి ఆనందపరిచేటువంటి రీతిగా నేను ఉపయోగించుకోవాలి.
2: Use the sacred tongue that is given to you for giving joy to others, delight to others, and for helping others.
1: Manasuni ematram kudanu noppimparadu.
2: You should not give any, suffering to the mind as.
1: Ee vaakku cheta daivachintanu kudanu abhivruddhi parchukovali.
2: Your talk should help you to develop thinking of God.
1: Daivam yokka leela gudagana visheshamunu kudanu varninchali.
2: You should use your tongue to describe all the attributes and all the glory of the Lord.
1: పరులకు సహాయకరమైనటువంటి యొక్క పదములను కూడాను అందులో ఉపయోగపెట్టాలి.
2: You should use words which would be highly helpful to others.
1: ఇతరులకు సరైనటువంటి మార్గాన్ని బోధించాలి.
2: You should use the tongue and your talk to show the right path for others.
1: నీవు అనుభవించినటువంటి యొక్క సత్కర్మలను యొక్క ఫలితములను ఇతరులకు కూడాను అందించడానికి ప్రయత్నించాలి.
2: ఆల్ ది గ్రేట్ గుడ్ ఎక్స్పీరియన్సెస్ దట్ యు హావ్ యు షుడ్ బి ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ దీస్ థింగ్స్ టు అదర్స్.
1: మీకు సాధ్యమైనంత వరకు కూడాను ఇతరులు పెడమార్గమునందు పోతుంటే వాక్కు ద్వారా వాళ్ళను చాలా వరకు కూడాను సంస్కరింప చేయడానికి ప్రయత్నించాలి.
2: యూ విల్ హావ్ టు కరెక్ట్ పీపుల్ ఇఫ్ దే ఆర్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్ బై యూజింగ్ గుడ్ వర్డ్స్ అండ్ యువర్ స్వీట్ టంగ్.
1: కనుక సత్యము లోపల ఏమాత్రం కూడాను అసత్యం ప్రవేశించకుండా చూసుకోవాలి.
2: వన్ హాస్ టు టేక్ కేర్ టు సీ దట్ నో అమౌంట్ ఆఫ్ ఫాల్స్ హుడ్ ఎంటర్స్ ఇన్ టు యువర్
1: టాక్. సత్యవ్రతుడు కావాలి.
2: యు షుడ్ బికమ్ ఏ సత్యవ్రత.
1: అహింసాపరుడు కావాలి.
2: యు షుడ్ బికమ్ నాన్ వైలెంట్.
1: ఈ సత్య అహింస ఈ రెండింటి ఎందుకూడను ఒక్కొక్కతూరి మనకు అనేక విధములైనటువంటి యొక్క చిక్కులు కలుగుతూ ఉంటాయి.
2: There could be quite a few problems which you will have to encounter if you are following the path of truth and non-violence.
1: ఈ తపస్సుకు అనేక ఇక్కట్లు కూడాను అడ్డు తగులుతూ ఉంటాయి.
2: Quite a few problems you may face if you want to pursue this particular path.
1: ఒక మహర్షి ఈ రెండిని ప్రతిజ్ఞ చేసుకుని నేను నిరంతరము సత్యమునే చెప్తాను, ఎవరికి ఎట్టి అపకారము చేయకూడదు అనేటువంటి ఈ రెండు వాక్కులపైననే తాను దీక్షను సాధించి తపస్సు గావిస్తున్నాడు.
2: ఏ పర్టికులర్ మహర్షి వాజ్ డూయింగ్ పెనాన్స్ టేకింగ్ ఎ నోట్ దట్ యుడ్ ఫాలో ది పాత్ ఆఫ్ ట్రూత్ అండ్ నాన్ వైలెన్స్ కమ్ వాట్ మే.
1: ఈ ఋషి యొక్క ప్రతిజ్ఞను విన్నటువంటి ఒక దుర్మార్గుడు వేటగాడు ఈ ఋషి యొక్క ప్రతిజ్ఞను ఏమాత్రం ఏ విధంగానైనా భంగము గావించాలని కొంచెం దీక్ష పూనాడు వాడు.
2: One bad hunter who heard this particular oath being taken by this Maharshi took an oath to see that this particular oath is broken by this Maharshi.
1: Oka jinkanu aa Maharshi tapas chestundetundi okka pradesham nunchi aa tapas chestunna vyakti eduruga parigetti poyetattuga taanu tarumukoni vachadu.
2: This hunter drove a deer in such a way that it passed in the front of that particular rishi who was doing tapas.
1: Deenini ee tapas chesetundi vyakti chuchadu.
2: This person who was doing penance, he saw it.
1: Tachchaname adi velli oka podalo cheripoyindi.
2: The deer went and hid itself in a bush.
1: Danini kuda chuchadu ee tapasvi.
2: The person, this maharshi, saw that particular incident also.
1: Ee vedagada parigetti vachi swami ఇటువైపున ఒక జింక వచ్చింది మీరేమైనా చూచితురా అని ప్రశ్నించాడు.
2: దిస్ హంటర్ కేమ్ రన్నింగ్ అండ్ ఆస్క్ మహర్షి, స్వామి, హావ్ యూ జస్ట్ సీన్ ఎ డియర్ పాసింగ్ త్రూ దిస్ వే?
1: చూచితిని అని చెప్పితే దాన్ని చంపుతాడు, అపకారం చేసిన వాడిని అవుతాను. చూడలేదు అని చెప్తే అసత్యమాడిన వాడిని అవుతాను. ఇప్పుడు ఏం చెయ్యాలి అని యోచించాడు ఈ ఋషి.
2: This rishi was put to a real problem as to whether to tell the truth, and if he tells the truth, then he would be harming that particular deer. If he doesn't tell the truth, he will have violated the principle of telling the truth.
1: ఏది చేసినా కూడాను నిజం చెప్పినా కష్టమే, అసత్యం చెప్పినా తన మనసు అంగీకరించదు. ఇలాంటి పరిస్థితి లోపల తాను ఒక యుక్తి యోగమును అనుసరించాడు.
2: He was faced with a problem of telling truth and incurring a particular sin, and not telling truth and dissatisfying himself. In this particular context, he adopted a very fine procedure.
1: Nayana, yedi chuchelo adi palukadu, yedi palukunu adi chudaledu.
2: He said,
1: kannulu chuchinayi కానీ కన్నులకు చెప్పేకి నోరు లేదు, నోరు చెప్పగలదు కానీ నోరు చూడలేదు.
2: He said in an enigmatic way that whatever has just seen, it cannot tell. Whatever has can tell, it has not seen.
1: చూచినది ఒక్కటి, చెప్పుట మరొకటి, ఇది ఎట్ట సత్యమవుతుంది? చెప్పుట ఒకటి, చూచుట ఇంకోటి, ఇది ఎట్ట సత్యమవుతుంది? కనుక నీ దారిని నీవు వెళ్ళమన్నాడు.
2: How can it be truth? Because eyes have seen and the mouth has to tell. Mouth has to tell, but it has not seen. This cannot be true.
1: ఇలాంటి పరిస్థితిలో ఈ విధమైన యోగాన్ని అనుసరించవలసి వస్తుంది. అసత్యము చెప్పకూడదు, సత్యము చెప్పకూడదు.
2: In such difficult situations, one may adopt this particular policy. One should not tell untruth. One cannot tell truth also.
1: Kanuka vaaktapasnandu madhya madhya ilanti konni paristhithulu manaku tagilinappudu manu rendintikini koncham santitya avasthalo undinattuga manu baadinchukokunda rendintini tappinchukoni tirigeetundi yuktini manu abhivruddhi parchukovali.
2: When one is following this particular vachaka tapas, one may face such difficult situations, then he should not tell untruth. But he should adopt a policy and he should see that he escapes without uttering.
1: Elanti paristhithilo aina kodanu asatyam aadakoda.
2: Whatever be the circumstances, one should not utter a lie. One should not utter untruth.
1: Nee ishtam lekapothe nee mounam vahinchu gaani asatyam cheppanaddu akkaraledu.
2: If you do not want to tell untruth, you can keep quiet and observe silence rather than utter untruth.
1: Deeniki aadharam entundi inga manasika tapassu.
2: The basis for this is manasika tapas.
1: Ee manasika tapas lopala sadbhavamunu penchukovali.
2: In the mental tapas or manasika tapas, you have to develop good qualities and virtues.
1: Manasulo elanti chintalu manam chestuntamo manam mukhamlo alantidiga vastuntundali.
2: Whatever thoughts will be flashing in your mind, your face
1: is the index of life, mind ani.
2: That is how it is just said, face is the index of mind.
1: మన మనసులో ఏమి చింతిస్తామో దాని యొక్క ప్రభావమే మన ముఖంలో కనిపిస్తుంటాయి.
2: వాట్ ఎవర్ థాట్స్ ఆర్ గోయింగ్ ఆన్ ఇన్ అవర్ మైండ్, దే ఆర్ రిఫ్లెక్టెడ్ ఇన్ అవర్ ఫేస్.
1: మనం విచారంగా ఉంటుంటే లోపల ముఖం కూడా విచారంగానే కనిపిస్తుంది.
2: మెంటలీ ఇఫ్ యు ఆర్ గ్రీఫ్ స్ట్రికన్, అవర్ ఫేస్ రిఫ్లెక్ట్స్ ది గ్రీఫ్.
1: లోపల పవిత్రమైన భావములే అభివృద్ధి అవుతుంటే ముఖమునందు చిరునవ్వులు చిందులు దొక్కుతూ ఉంటాయి.
2: ఇఫ్ దేర్ ఆర్ సేక్రెడ్ థాట్స్ ఇన్ ద మైండ్, ది ఫేస్ విల్ బి వెరీ చీర్ఫుల్.
1: కనుక మనసు యొక్క ప్రభావమే మనిషి యొక్క ముఖంలో ప్రకటిస్తుంటాది.
2: ది ఎఫెక్ట్ ఆఫ్ ది మైండ్ అండ్ ది థాట్స్ ఇన్ ద మైండ్ కెన్ బి జస్ట్ సీన్ ఇన్ ది ఫేస్.
1: కనుకలో మంచి భావములు, మంచి తలంపులు, మంచి చింతనలు మనసునందుండినప్పుడే మానవుడు బాహ్యంగా కూడాను మంచి ఆనందాన్ని అనుభవిస్తాడు.
2: ఓన్లీ వెన్ మ్యాన్ హ్యాస్ సేక్రెడ్ థాట్స్, సేక్రెడ్ ఫీలింగ్స్ అండ్ సేక్రెడ్ ఐడియాస్ ఇన్ హిస్ మైండ్, హీ విల్ బి ఏబుల్ టు జస్ట్ లివ్ ఏ హ్యాపీ అండ్ చీర్ఫుల్ లైఫ్.
1: లోపల భయంకరమైనటువంటి బాధలు తన్ను హింసిస్తూ ఉండగా బయట మాత్రం ఊరికే సినిమా నవ్వులు మాదిరి నవ్వితే ఇది కేవలం ఆర్టిఫిషియల్ నవ్వులుగా ఉంటుంటది.
2: ఇఫ్ ఇన్సైడ్ హిజ్ ఓన్ మైండ్ అండ్ హార్ట్ హీఈస్ అండర్ గోయింగ్ రియల్ ఆగ్నీ అండ్ రియల్ గ్రీఫ్, హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ స్మైల్ న్యాచురలీ, ఇట్ వుడ్ బి సంథింగ్.
1: లోపల బాధలు హింసిస్తుంటాయి, కాలుస్తూ ఉంటాయి. పైన చూసినప్పుడు ఏమయ్యా ఎట్టున్నా బాగున్నా, ఏదో ఒక విధమైన రీతిగా ఒక ఇదిగా చేసినట్టుగా ఉంటాయి. దానివల్లనే మనిషి యొక్క భావములను తక్షణమే గుర్తించడానికి వీలవుతుంది. ఓ, ఇతను ఏదో విచారంగా ఉన్నాడు అని గుర్తించవచ్చు.
2: ఇఫ్ దేర్ ఆర్ సమ్ థాట్స్ విచ్ ఆర్ టార్చరింగ్ ఇన్సైడ్ ద మైండ్, ఇఫ్ వెన్ హీ ఈస్ అకాస్టెడ్, ఇఫ్ యు వాంట్ టు స్మైల్ అట్ ఇట్, ఇట్ వుడ్ బి ఆర్టిఫిషియల్, ఇట్ వుడ్ బిట్రే వాట్ ఎవర్ ఫీలింగ్స్ ఆర్ దేర్ ఇన్సైడ్ ద హార్ట్.
1: కనుక అట్టుండకుండా నిరంతరము మనసును ఆనందంతో ముంచేటువంటి పరిస్థితిని మనం తెచ్చుకోవాలి.
2: We should not be driven to that particular state. We should always keep ourselves happy mentally and throughout.
1: ఎప్పుడు ఇది ఆనందంగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది, నిరంతరము మంచి చింతలు చేసినప్పుడే సుఖంగా ఉంటుంది.
2: When would one be happy? When would one be always joyous? Only when the thoughts are good and sacred would be so.
1: ఈ మంచి చింతలు చేయడానికి సాధ్యం ఎంతవరకును వాక్కును అరికట్టుకోవాలి.
2: In order to have good and sacred thoughts inside mind, to the extent possible, you should exercise control over
1: your thoughts. దినమున కొన్ని గంటలైనా కూడాను మౌనం వహించాలి.
2: At least a few hours in a day, one should observe silence.
1: అప్పుడే ఈ మాటల యొక్క సందర్భం లోపల మనసుకు విశ్రాంతి చిక్కుతుంది.
2: Only in that case, mind gets rest from these words and the thought waves.
1: నిరంతరము దీనికోసం నిమిత్తమై కొన్ని జపములు, ధ్యానములు ఇలాంటివంతా కూడా ఆచరించినప్పుడు మనసు పరిశుద్ధం కావడానికి ఒక అవకాశం ఉంటుంది.
2: Japam, repetition of the name or dhyanam, meditation are resorted to in order to give some kind of rest for the mind.
1: Kanukane, japatapa dhyanamulanni kudanu, vedadhyayamulanni kudanu, ee yokka manasunu pavitramuga avinchukuneetundi, antar bahir suchi, suchi annaru.
2: Repetition of the name and thinking of the Lord and doing meditation etc. are resorted to in order to bring about purity both inner and outer.
1: దేహమునకు నిత్యము మనము ఏ విధంగా కూడాను స్నానము చేసి ఒక సంస్కారం గావించుకును అదే విధంగానే మానసిక సంబంధమైనటువంటి యొక్క దుర్భావములకు కూడాను ఈ విధమైనటువంటి సంస్కారం చేయుటకై కొన్ని భగవత్ చింతనలు మనం చేయాలి.
2: Just as body is given a bath every day and thus it is cleansed and transformed into pure and clean thing, in the same way mind has to be given certain amount of training, certain amount of dhyana and
1: శారీరక పరిశుద్ధము మాత్రమే మనం లక్ష్యంగా ఉంచుకుంటున్నాము కానీ మానసిక పరిశుద్ధతకి ఏ మాత్రం కూడాను తగిన కృషి చేయటం లేదు.
2: We have been keeping in view only the physical cleanliness but not the mental cleanliness as it is required.
1: సచ్చింతనలు సదాలోచనలు సద్భావములు కూడాను మానసిక పరిశుద్ధతకు సరైనటువంటి పరికరములు.
2: Good thoughts, good feelings, good actions will go a long way in order to bring about mental cleanliness.
1: Kanukane tapasthanaga sharira vachaka manasikama yokka samanvayamainatunti yokka parivartane prabhavame idi tapasu.
2: Tapas truly means bringing about physical, mental and also the use of the tongue, bringing about a unity and unison between these three things. This is called real tapas.
1: Itti త్రిగుణముల యొక్క ఏకత్వాన్ని త్రిగుణముల యొక్క త్రిపుటిని యొక్క సంపూర్తిని అనుభవించినటువంటి మహనీయుడే ఒక విధమైనటువంటి మహాత్ముడు అని చెప్పవచ్చారు.
2: ఎ రియల్ మహాత్మా ఇస్ వన్ హూ హ్యాస్ బీన్ ఏబుల్ టు ఎంజాయ్ యూనిటీ ఆఫ్ ఆల్ దీస్ త్రీ అట్రిబ్యూట్స్ గుణాస్ అండ్ త్రీ.
1: మనస్సు ఏకం, వచస్ ఏకం, కర్మణ్ ఏకం మహాత్మనం అన్నారు.
2: మైండ్, వర్డ్ అండ్ డీడ్, ఇఫ్ దే ఆర్ ద సేమ్, if they are one in unison with the other,
1: manas anyat vachas anyat karman anyat duratmanam manna.
2: If mind is different, word is different and deed is different, he is a bad
1: kanuka tapasthanaga deeni yokka antarathame vanaga mana yokka rajoguna tamogunamula yokka ekatvanni nirmulatvanni gavinchi indriyuli yokka doshamulanu nirmulamu chesi మూడు గుణముల యొక్క ఏకత్వాన్ని అనుభవించేటువంటి పరిస్థితికే తపస్సు అని.
2: తపస్ రెఫర్స్ టు రిమూవింగ్ ద డిఫెక్ట్స్ అండ్ డిస్ట్రాయింగ్ దీస్ రజోగుణ అండ్ తమోగుణ ఆర్ మర్జింగ్ దీస్ థింగ్స్ ఇన్ సత్వగుణ అండ్ ఎంజాయింగ్ ఆల్ దీస్ థింగ్స్ టుగెదర్ యాజ్ వన్ గుణ. దిస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ తపస్.
1: సాత్వికము చేత రజస్సును అరికట్టి, రజస్సు ద్వారా తమస్సును అరికట్టి, మూడింటి యొక్క తత్వము ఏకత్వంగా భావించేటువంటి స్థితియే తపస్సు.
2: Tapas may be again described as controlling rajas with the help of sattva, controlling tamas with the help of rajas and enjoying all these things, three things as
1: one. Kandakadapati sattvikam kudanu teesiveyali.
2: Ultimately one has to overcome even the sattva guna itself.
1: Mana kaalilo oka mullu virigindi.
2: Suppose you have
1: mullu.
2: Suppose you have treaded on a particular thorn as such.
1: ఆ ముళ్ళు తివ్వాలంటే ఒక గొడ్డలో, ఒక కొడవో, ఇంకటి కొడవలో, ఇంకే విధమైన కత్తో మనం తీసుకోనక్కర్లేదు.
2: ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ థార్న్ ఫ్రమ్ యువర్ ఫుట్ దర్ ఇస్ నో నీడ్ ఫార్ గోయింగ్ ఇన్ ఫార్ ఎ స్వోర్డ్ ఆర్ ఎ కడ్జల్.
1: తిరిగి ఇంకొక ముళ్ళు ద్వారానే ఈ ముళ్ళును తివ్వాలి.
2: యూ హావ్ టు టేక్ అనదర్ థార్న్ టు రిమూవ్ దిస్ పర్టికులర్ థార్న్ విచ్ హాస్ ఎంటర్డ్ ఇన్ యువర్ ఫుట్.
1: అయితే ఒక ముళ్ళు తీసుకుని మనకు విరిగిన ముళ్ళును తీసాము, తీసిన తర్వాత విరిగిన ముళ్ళును తీసిన ముళ్ళును రెండింటినీ తీసి పారవేయాలి.
2: You have to use an extra thorn to remove the thorn which has gone into your foot. Once you take that thorn out of the foot, you have to throw both the things out.
1: Adi vidhangane ee raja tamo gunamulu unnatundi oka mundu manavalu badistuntai.
2: In the same way, these gunas, these attributes of rajas and tamas will be giving us a lot of trouble.
1: Veetini sattvika unnatundi oka mundu tho tivvali.
2: With the help of or with the thorn of sattva guna, you have to remove these two.
1: ఈ రెండింటిని తీసే వరకు మాత్రమే ఈ ముళ్ళు మనం భద్రం చేసుకోవాలి.
2: అంటిల్ యూ రిమూవ్ దీస్ టూ గుణాస్ రజోగుణ అండ్ తమోగుణ,
1: ఈ రెండు ముళ్ళు తీసిన తర్వాత ఈ ముళ్ళును కూడా మనం పారవేయాలి.
2: వన్స్ యూ రిమూవ్ దెమ్ ఆర్ ఓవర్కమ్ దీస్ టూ గుణాస్ విత్ ది హెల్ప్ ఆఫ్ సత్వగుణ, యూ విల్ హావ్ టు గివ్ అప్
1: యువర్ సత్వగుణము. బంగారు చైన్ వంటిది
2: సత్వ అట్రిబ్యూట్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ గోల్డ్.
1: రజోగుణము కాపర్ చైన్ వంటిది.
2: రజోగుణం డిస్క్రైబ్డ్ యాజ్ ఎ కాపర్ చైన్.
1: తమో గుణము ఇనప గుణం కొలుచు వంటిది.
2: తమో గుణం డిస్క్రైబ్డ్ యాజ్ ఎన్ ఐరన్ చైన్.
1: మనకు వేసినటువంటిది మూడు మూడు బంధన్లే.
2: ఆల్ ది త్రీ చైన్స్ బైండ్ అస్ ఓన్లీ.
1: బంధనేమో సమానమే.
2: ది బైండింగ్ ఈజ్ కామన్ ఫర్ ఆల్ ద త్రీ.
1: చైన్ యొక్క విలువ మాత్రం హెచ్చు తక్కువగా ఉంటున్నాయి.
2: ద వాల్యూ ఆఫ్ ది చైన్స్ ఆఫ్ ఎ డిఫరెంట్ బాండేజ్ రిమైన్స్ బాండేజ్. ఇన్ అదర్ వర్డ్స్ ఈవెన్ సత్వ గుణ ఇస్ ద బాండేజ్ ఓన్లీ.
1: సాత్వికం కూడా దైవత్వానికి చేరేంత వరకు మాత్రమే అది అవసరం.
2: ఓన్లీ అంటిల్ యూ రీచ్ డివినిటీ యూ నీడ్ సాత్వ గుణ.
1: దైవత్వంతో చేరిన తర్వాత ఏ గుణమును మనకు అక్కర్లేదు.
2: వన్స్ యూ మర్జ్ ఇన్ లార్డ్
1: అమనస్కుడైపోతాడు.
2: హీ బికమ్స్ ఎ అమనస్క.
1: ఈ అమనస్క స్థితి లోపల ఇంక ఈ గుణములు ఎక్కడవి?
2: ఇన్ ది స్టేజ్ ఆఫ్ అమనస్క ది క్వశ్చన్ ఆఫ్ త్రీ అట్రిబ్యూట్స్ త్రీ గుణాస్ డజంట్ అరైజ్ అట్ ఆల్.
1: కనుక ఈ మూడింటిని దైవార్పణగా మనం భావించినప్పుడే సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థంగా అయిపోతుంది.
2: ఓన్లీ వెన్ వీ ఆఫర్ ఆల్ దీస్ త్రీ అట్రిబ్యూట్స్ ఆల్సో ఇస్ అన్ ఆఫరింగ్ టు ద లార్డ్ దెన్ ఓన్లీ విల్ బి ఏబుల్ టు జస్ట్ ఫ్రీ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ ఆల్ ది.
1: కనుకనే ఈ మనస్సును స్వాధీనం నందుంచుకునేటకు అభ్యాసము వైరాగ్యము అత్యవసరమని గీత ప్రత్యేకంగా బోధిస్తూ వచ్చింది.
2: Gita has specially been teaching, therefore, that to have a control over the mind, practice and also detachment are very essential.
1: Abhyasam ante laukika sambandhamainatuvanti okka abhyasamlu kaadu. Ee sharirikanga, manasikanga, vaakuritiga konni vidhamainatuvanti okka pavitramainatuvanti okka deenini anubhavincheyatuvanti okka abhyasamlu.
2: Practice does not refer to the normal, ordinary, day-to-day physical practices as such. Using the body, using the mind, using the tongue, in such a way that we'll be able to just develop detachment. Practice refers to practicing things which will help you to reach the divinity.
1: సత్యనిత్యమైనటువంటి యొక్క వస్తువుల యొక్క సంబంధమై ఉంటుండాలి.
2: They should be associated with the truth.
1: నిర్మలమైనటువంటివిగా ఉంటుండాలి.
2: They should be pure.
1: ఇవి ఏ నిజమైనటువంటి తపస్సుకు సరి అయిన పరికరములు.
2: దిస్ ఆర్ రియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఫర్ డూయింగ్ తపస్.
1: ఇలాంటి పరికరములను మనము అభివృద్ధి గావించుకొని పవిత్రమైనటువంటి జన్మను సార్థకం గావించుకొని దైవానుగ్రహానికి పాత్రలు కావాలని ఆశిస్తున్నాను.
2: స్వామి హస్ బీన్ విషింగ్ అండ్ డిజైరింగ్ దట్ విల్ హావ్ యూ డెవలప్ దీస్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ తపస్ అండ్ ఆఫర్ దిస్ పర్టికులర్ థింగ్ అట్ ద లోటస్ ఫీట్ అండ్ దెన్ శాంక్టిఫై అవర్ లైఫ్.
0: That was the 12th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse which Bhagavan delivered on 14th August 1984, he just taught us Abhyasa and Vairagya, that is, spiritual practice and detachment. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: There's no trace of devotion, and we find acts of violence and treachery, which has become a regular routine. In fact, that which confers us the bliss and happiness is our total surrender to the lotus feet of God and constant chanting of His matchless, glorious name.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Dushyakalpitamaina. ఈ చరాచర జగత్తునంతయు కూడను ప్రపంచము అని పేరుతో పిలువబడుతున్నది.
0: All the world that you see all around, that which is motile and non-motile, this is called prapancha.
1: పంచభూతముల యొక్క ప్రభావమే ఈ ప్రపంచం యొక్క నామమునకు మూల కారణం.
0: The word prapancha is there because of its composition of these five elements.
1: పంచభూతముల యొక్క స్వరూపమే ఈ ప్రపంచం యొక్క స్వరూపం.
0: The world is the manifestation, expression of the five elements.
1: పంచభూతముల యొక్క ప్రసిద్ధమే మానవుని యొక్క ధ్యాన సిద్ధి.
0: In fact, the visualization of these five elements is the fulfillment of meditation.
1: ఈ పంచభూతములే లేకుండినా ప్రపంచమే లేదు.
0: Bereft of the five elements, there is no world.
1: ఈ పంచభూతములు కూడాను భగవత్ స్వరూపమే.
0: The five elements represent the divine.
1: కనుకనే భూదేవి అని మొదటి పేరు పెట్టారు.
0: That's the reason why the first earth is called Mother Earth, Bhudevi.
1: రెండవది గంగాదేవి అని పేరు పెట్టారు.
0: The second water is called గంగాదేవి.
1: మూడవది అగ్నిదేవుడు అన్నారు.
0: The third one, fire god, అగ్నిదేవా.
1: నాలుగవది వాయుదేవుడు.
0: The fourth one, the wind god, వాయుదేవ.
1: ఐదవది శబ్ద బ్రహ్మము.
0: The fifth one is శబ్ద బ్రహ్మ.
1: శబ్ద బ్రహ్మమయి, చరాచరమయి, జ్యోతిర్మయి, విద్యానందమయి, పరాత్పరమయి, మాయామయి, శ్రీమయి. ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క నాలుగు బిరుదులతో ఈ పంచభూతములు ప్రపంచమును సాకుచున్నవి.
0: In fact, the whole world is sustained because of these attributes that were given to them. The one of the sound, the one of movement, the one of light, the eternal bliss, the supreme, the illusion, and the mightiest and effulgent.
1: కనుక పంచభూతములే భగవత్ స్వరూపములు.
0: Therefore, the five elements represent the very form of God.
1: ఈ పంచభూతములే ప్రతి ప్రాణి యందు కూడాను ఆత్మస్వరూపమై అలరారుచున్నది.
0: The five elements are present in every being in the form of the spirit or the self.
1: ప్రతి ఆత్మ భగవంతుని యొక్క ఆకారం గనుకనే దీనిని ఆత్మజ్ఞానాయ నమః అన్నారు.
0: The spirit or the self is the very form of the divine.
1: ఇట్టి దివ్యమైన, భవ్యమైన, నవ్యమైన ఆత్మతత్వమును అన్యులు కానరాకుండా పోతున్నది.
0: Such an effulgent, such ever fresh, the new spirit is not known to many.
1: కంటికి కనిపించినది,
0: that which is seen,
1: చెవులకు వినిపించినది,
0: that which is heard,
1: మనసుకు అనిపించినది,
0: which could be thought over,
1: దివ్యత్వాన్ని కనిపించినది,
0: and the divinity that becomes apparent,
1: జీవితాన్ని కల్పించినది,
0: and that makes us alive,
1: మై మరపించినది,
0: and makes you forget yourself,
1: ఈ పంచభూతములే.
0: The cause behind all these are the five elements.
1: ఇట్టి పంచభూతముల యొక్క ప్రభావము, పంచభూతముల యొక్క ప్రసక్తి మానవుడు అర్థం చేసుకున్న అంతటికంటే దైవము మరొకడు కానరాడు.
0: If the man is able to understand the spirit and the effects of the five elements, well, it amounts to the total understanding of Brahman, the divine.
1: Kanukane bhur bhuvah suvah annar.
0: Therefore it is said bhur bhuvah suvah.
1: Bhur anaga materialization.
0: Bhur symbolizes materialization.
1: Padarthamul yokka praveshame.
0: It is to do with the matter.
1: Bhuvah anaga vayu yokka cherikini.
0: Bhuva represents the combination of the air.
1: దీనిని వైబ్రేషన్ అంటారు.
0: This is called vibration.
1: మూడవది రేడియేషన్.
0: The third one is radiation.
1: ఇదియే పరమజ్ఞానము.
0: This is the supreme knowledge.
1: దక్షిణామూర్తి అనగా పరమ పవిత్రమైన

0: జ్ఞానమే దక్షిణామూర్తి యొక్క స్వరూపము.
1: The significance of Dakshinamurti, who represents the symbolizes.
0: నాలుగు వేదములు ఎందు కూడను నాలుగు మహావాక్యములుగా నియమించి ప్రపంచమునకు ప్రబోధిస్తూ వచ్చినవి.
1: In fact, the four Vedas have been represented by four Mahavakyas and publicized all over the world.
0: Prajnanam Brahma.
1: The first one, Prajnanam Brahma.
0: Ayamatma Brahma.
1: Ayamatma Brahma.
0: Aham Brahmasmi.
1: Aham Brahmasmi.
0: Tat Tvam Asi.
1: Tat Tvam Asi.
0: ఈ నాలుగు మహావాక్యములను వేదములు నాలుగు మహాసూత్రములుగా విభజించి లోకమునకు అందిస్తూ వచ్చినవి.
1: These four Mahavakyas represent the supreme principles of all four Vedic texts.
0: దీనిని ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ ప్రజ్ఞానం బ్రహ్మ.
0: ఈ ప్రజ్ఞానం అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ ప్రజ్ఞాన?
0: పుస్తకములతో చదివినటువంటి ప్రజ్ఞానమా?
1: ఇస్ ఇట్ బుకిష్ నాలెడ్జ్?
0: లేక శరీరంతో అనుభవించినటువంటి యొక్క అనుభూతియా?
1: ఇస్ ఇట్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద బాడీ?
0: కొన్ని దినముల నుండి తిరిగి మరుగుపడేటువంటి యొక్క జ్ఞానమా?
1: ఇస్ ఇట్ ద నాలెడ్జ్ దట్ వుడ్ బి ఫర్గాటన్?
0: కాదు కాదు కాదు కాదు.
1: నో,
0: అది నిరంతరము కూడాను సర్వకాల సర్వావస్థలందు కూడాను చలనము లేని అచలనంగా ప్రవహించేటువంటి యొక్క ప్రవాహమే ఈ ప్రజ్ఞానం.
1: ఇన్ ఫ్యాక్ట్ ప్రజ్ఞాన ద సుప్రీమ్ నాలెడ్జ్ విల్ బి విత్ యు త్రూ అవుట్ ద లైఫ్ టైమ్. ఇట్ ఈస్ అన్షేకబుల్, అన్వేవరింగ్.
0: కానీ దీనిని సుప్రీం నాలెడ్జ్ అంటున్నారు, కానీ ఇది దీనికి తగినటువంటి పేరు కాదు.
1: ద సుప్రీమ్ నాలెడ్జ్ ఈస్ నాట్ ద ట్రూ ట్రాన్స్లేషన్ ఫర్
0: కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: ప్రజ్ఞాన ఇస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: ఇది మార్పు చెందినటువంటిది.
1: ఇట్ ఈస్ చేంజ్లెస్.
0: కూర్పు చెందినటువంటిది.
1: ఇట్ కెనాట్ బి మోడిఫైడ్.
0: ఇది ఏ నిజమైనటువంటి యొక్క భవిష్యత్తునకు బాట చూపించున్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ దట్ షోస్ దట్ లేస్ డౌన్ ద పాత్ ఫర్ ద ఫ్యూచర్.
0: ఈ జ్ఞానమే మానవత్వంలో సర్వత్రా వ్యాపించి ఉన్నది.
1: This constant integrated awareness is present all over the body.
0: ఈ ప్రజ్ఞానమును కూడాను వాయు స్వరూపము అని కూడాను పేరు.
1: This prajnana is also ethereal.
0: అనగా వాయువు ఏ విధమైనటువంటి యొక్క సంచారం జరుగుతుండదో,
1: just as the wind blows all over,
0: వాయువు ప్రవేశించినటువంటి యొక్క ప్రదేశము జగత్తులో కానరాదు.
1: As you know that there is no nothing in this world into which the air cannot get in.
0: కనుకనే ఈ వాయుస్వరూపమైనటువంటి వాడు భగవంతుడు.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది ఎయిర్.
0: ఇటువంటి వాయువును సర్వత్రా ప్రసరింపజేసేటువంటి వాడు కనుకనే ఇతనికి వాయుస్వరూపుడు అని పేరు.
1: యాజ్ దిస్ విండ్ స్ప్రెడ్స్ ఆల్ ఓవర్, ది విండ్ ఇస్ డివైన్.
0: ఇట్టి సర్వత్రా ఉండినటువంటి యొక్క దైవత్వాన్ని మానవుడు ఎందుకు గుర్తించుకోవటం లేదు?
1: Divine present all over, divinity which could be experienced, how is that man is not able to know?
0: Bhuta bhavishyat vartamanavali yandu sarvakala sarvavastali yandu sarvatra ninninatvanti yokka divyatvanni enduku manavudu gurtinchukolekapothunnadu?
1: How is that man is not able to experience and realize the divinity which exists, which existed in the past, existing in the present, would exist in future, present in all states?
0: దీనిని వేదమునందు
1: దిస్ ఇన్ వేదా
0: ప్రతి క్షణము కూడాను దైవత్వాన్ని గుర్తింపజేసేటువంటిది ఒక మంత్రము పుష్పరాధమునందు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది డివినిటీ ఈజ్ రిమైండెడ్, రికాల్డ్ ఇన్ అవర్ లైవ్స్ ఎవ్రీ మూమెంట్.
0: దీనిని మానవత్వంలో ప్రతి ప్రాణి యందు కూడాను చలించుతూ చలించినట్టు కనిపించుతూ సర్వత్రా ఉండినది ఉండలేనటువంటి దీనిగా రూపొందింపచేస్తున్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ ది వన్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ వైబ్రేషన్ పల్సేటరీ అండ్ యాక్టివిటీ అండ్ ద మూవ్మెంట్.
0: ఇలాంటి యొక్క దివ్యత్వమైనటువంటి యొక్క దైవత్వాన్ని మానవుడు ఎందుకు గుర్తించుకోవటం లేదు?
1: సచ్ డివినిటీ వై దట్ మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు నో.
0: తన యందు, తన వెలుపల, తన చుట్టూ, తనలోను అన్నిటి యందు ఉండినటువంటి యొక్క దివ్యత్వాన్ని ఎందుకు తాను చూడలేకపోతున్నాడు?
1: Why that man is not able to see the divinity which is in him, around him, everywhere, all over?
0: లోకములో తనను తాను గుర్తించుకొని వెతికేటువంటి మానవుడు ఎక్కడైనా కనిపిస్తాడా?
1: In this world do we find any man who is in search of his own self?
0: అంతా తానే అయి ఉండి కూడాను తనను తాను గుర్తించుకోలేకపోవటం ఎంత అజ్ఞానము.
1: Though he is the very self embodied, how is that he does know himself?
0: కనుకనే దైవత్వం అనగా ప్రత్యేకమైనటువంటి ప్రదేశంలో లేడు.
1: సో గాడ్ ఇస్ నాట్ లొకేటెడ్ ఇన్ ఎ సెపరేట్ ప్లేస్.
0: ఏదో ఒక ప్రదేశమునందు ఉన్నాడు భగవంతుడు. అతన్ని కనిపెట్టాలి, అతన్ని దర్శించాలి, అతన్ని అనుభవించాలి అని ప్రయత్నిస్తుంటాడు మానవుడు.
1: మ్యాన్ మేక్స్ ఎన్ అటెంప్ట్ టు ఫైండ్ గాడ్ ఎట్ ఎ పర్టికులర్ ప్లేస్ బై అడాప్టింగ్ ఎ పర్టికులర్ ప్రొసీజర్.
0: తానే దైవమై ఉండి కూడాను దైవత్వాన్ని ఎక్కడ వెతకడానికి పోతున్నాడు?
1: హీ బీయింగ్ ద డివైన్ హీస్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ ఎల్స్వేర్.
0: తన యందే పంచభూతములు ప్రకాశిస్తూ ఉన్నవి.
1: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ఇన్ హిమ్.
0: ప్రభావంతో పరికిస్తూ ఉంటున్నవి.
1: దే మేక్ హిమ్ వర్క్ విత్ యాక్టివిటీ.
0: ఇట్టి పవిత్రమైనటువంటి పంచభూతముల యొక్క స్వరూపమును తన యొక్క సేహమునందే ఇముడ్చుకొని సర్వత్రా వెతకడానికి పోయేటువంటి వాడు ఎంత మూర్ఖుడు, ఎంత పిచ్చివాడు.
1: హీ సర్టన్లీ ఫూలిష్ అండ్ ట్రూలీ మ్యాడ్ బికాజ్ హీ ఈస్ ఇన్ సర్చ్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ ఇన్ హిమ్.
0: కనుక ప్రతి ప్రాణి ఎందుకులను దైవత్వం అనేటువంటిది లేకుండా ఉండటం వీలు కాదు.
1: Therefore, no being can exist without five elements.
0: ప్రతి ప్రాణి కూడాను తన యొక్క జీవమునందు నరములు యందు ప్రాణతత్వంతో వెలుగుతూ ఉంటున్నవి.
1: You find the life principle flowing through all through the nerves.
0: ఈ నరములు యందు సంచరించేటువంటి ప్రాణము దైవస్వరూపమే.
1: The life that sustains all these nerves is verily God himself.
0: అదనే ప్రజ్ఞానం బ్రహ్మ.
1: And he is Prajnanam Brahma.
0: అది ఏ అయమాత్మ బ్రహ్మ.
1: ద వెరీ సేమ్ థింగ్ కుడ్ బి పుట్ లైక్ దిస్ ఐఎమ్.
0: అనగా దీనిని మేరుగు రీతిగా భావించుకున్నప్పుడు ఐఎమ్ ఆత్మ బ్రహ్మ.
1: ఐఎమాత్మ బ్రహ్మ. ఐఎమ్ ఆత్మ బ్రహ్మ.
0: తత్వం అసి.
1: తత్వం అసి
0: అనగా తనదే తాను ఎందున్నటువంటి స్వరూపాన్ని తత్ త్వం అసి అది నేనే అయి ఉన్నాను.
1: ఇన్ ఫ్యాక్ట్ దట్ వెరీ సేమ్ డివినిటీ ఇన్ హిమ్ తత్ ఈజ్ హిమ్సెల్ఫ్ త్వం అసి.
0: తత్ అనగా బయటది.
1: That means that which is outer.
0: Tvam anaga lopaladi.
1: Tvam which is inner.
0: Lopala bayata rendinti endukudunu sancharincheetundi yokka divyatvame taanu.
1: The divinity is the one which is present exterior.
0: Antar bahichata sarvavyapya narayana sthita annaru.
1: It only meant the divinity pervades all over.
0: కనుక అట్టి దైవత్వాన్ని మనం వెతకటం గాని కనిపెట్టుటకు ప్రయత్నం చేయటం గాని ఇది ఒక వెర్రితనమే.
1: It is foolishness to be in search of God and to know him.
0: తన ఎందున్నటువంటి యొక్క సర్వ చైతన్యం కూడాను దైవస్వరూపమే.
1: ది అబ్సల్యూట్ యాక్టివిటీ లైఫ్ ఇన్ హిమ్ ఈజ్ ఎసెన్షియలీ డివైన్.
0: తన లోపల ఉన్నటువంటిది బయటికి మనకు కనిపిస్తూ ఉంటుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ దట్ విచ్ ఇస్ హిడెన్ లేటెంట్ ఇన్ హిమ్.
0: దీనిని రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్ అన్నారు.
1: దిస్ కుడ్ బి పుట్ దిస్ వే ద రియాక్షన్ రిఫ్లెక్షన్ రిసౌండ్.
0: ఇట్టి రియాలిటీ మన యందే ఉంటుకొని రిఫ్లెక్షన్ కోసం ఎందుకు ప్రయత్నిస్తున్నాం?
1: దట్ రియాలిటీ బీయింగ్ విదిన్ యూ బట్ యు ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ such a thing outside.
0: Three sound kosam enduku manam aashistunnamo?
1: What is it you want?
0: Idi kevalamu oka verrithaname.
1: It is absolute foolishness.
0: Atti pavitramainatvanti gnanam taniyandu lekapovatam chetane.
1: Because that sacred supreme knowledge is not in you.
0: Sarvatra vetukutaku prayatnistunnadu manavudu.
1: Man is making an attempt to search for God outside.
0: Kanuka ee oka prabha aneetvanti oka tattvam lopala.
1: In this principle of prabha
0: anaga prati manavuni yokka దేశం లోపల ఒక సంవత్సరం పేర్లు ప్రభవ అని వస్తుంది.
1: ప్రభవ ఇస్ ద నేమ్ ఆఫ్ ఎన్ ఇయర్.
0: మొదటి నెల ప్రభవ.
1: ద ఫస్ట్ మంత్ ఇస్ ప్రభవ.
0: ప్రభవ అనగా ఏమి? తన ఎందున్నటువంటి దానిని ప్రచురింపచేయటమే ప్రభవ.
1: ప్రభవ మీన్స్ దట్ ఇమ్మనెంట్ లేటెంట్.
0: కాలస్వరూపుడు తానే.
1: ఇస్ ఫౌండ్ అవుట్ సైడ్.
0: కాల కాలాయము తానే.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇస్ టైమ్.
0: కాల నియమితుడు తానే.
1: హీస్ ద టైమ్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ టైమ్.
0: కనుకనే అట్టి మాస్టర్ అయినటువంటి యొక్క కాలతరు పని స్వరూపాన్ని మనం ఎందుకు గుర్తించుకోవటం లేదు?
1: హౌ ఇస్ ఇట్ దట్ వి ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ మాస్టర్ ఆఫ్ టైమ్?
0: కనుకనే మాస్టర్ అనేటువంటి వాడు తన క్షణం నందు కూడాను కనిపిస్తూనే ఉంటున్నాడు.
1: మాస్టర్ కుడ్ బి సీన్ ఎవ్రీ మూమెంట్.
0: ప్రతి దాని ఎందుకు కూడాను మాస్టర్ గానే ఉంటున్నాడు.
1: ఇన్ ఎవ్రీథింగ్ యూ ఫైండ్ ద మాస్టర్ దేర్.
0: మాస్టర్ ది మైండ్ బీ ఎ మాస్టర్ మైండ్ అన్నది.
1: మాస్టర్ ద మైండ్ బీ ఎ మాస్టర్ మైండ్.
0: ఆ మాస్టర్ ను మొట్టమొదట కంట్రోల్ చేయాలి.
1: సో యూ షుడ్ బి ద మాస్టర్ టు బిగిన్ విత్.
0: సర్వేంద్రియములు కూడాను కేవలము బయట గోచరించేటువంటివి.
1: ఆల్ ద రెస్ట్ ఆర్ సీన్ ఇన్ ద ఔటర్ వరల్డ్.
0: ఇది నీరు.
1: దిస్ వాటర్.
0: ఇది అగ్ని.
1: దిస్ ఫైర్.
0: ఇది వాయువు.
1: ఇది
0: ఏ గాలి. ఇదంతా కూడా చూస్తే పేర్లు ప్రత్యేకంగా ఉంటున్నాయి కానీ అన్ని తనయందే ఉంటున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ద నేమ్స్ ఆర్ డిఫరెంట్ ద ఎలిమెంట్స్ బికాజ్ అండ్ ఆర్ ఫౌండ్ ఇన్ యు.
0: అన్నింటికి తానే మాస్టర్ గా ఉంటున్నాడు.
1: అండ్ యు ఆర్ ద మాస్టర్ ఆఫ్ ఆల్.
0: అదే మాస్టర్ ది మైండ్.
1: దట్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ మైండ్.
0: నీవు మాస్టర్ మైండ్ గా నిలిచాలి కానీ
1: యు షుడ్ బి ద మాస్టర్ మైండ్.
0: సర్వెంట్ కు నీవు బానిస కాకూడదు.
1: యు షుడ్ నెవర్ బి ఎ సర్వెంట్.
0: సర్వెంట్ కు బానిస అయినటువంటి ఒక కైక ఎన్ని బాధలు గురి అయిందో మీకు అర్థమవుతుంది.
1: కైక who has become submissive to the servant, what had happened to her?
0: Kaika, Kekaya Raju yokka bidda.
1: Kaika is the daughter of the king of Kekaya.
0: Alanti Rajakumarti ainatundi Kaika.
1: That Kaika and the princess.
0: Tana balasi ainatundi Mandaraku balasi ayipoyindi.
1: Has become a slave to her own servant.
0: ఆమె చెప్పినట్టుగా వినబడుతుంది.
1: She paid heed to her words.
0: కనుకనే ఆమె సర్వస్వాన్ని కోల్పోయింది.
1: Therefore she lost everything.
0: కట్టగడమనికి పతిని కోల్పోయింది.
1: She lost her husband.
0: కన్న కుమారులకు ద్వేషం కలిగించింది.
1: And that was responsible for
0: లోకమునకు నిందనే చెప్పించుకుంది.
1: And then she was disreputed.
0: కనుకనే ఇట్టి పేరు కలిగినటువంటి ఒక కైక పేరు ఇప్పుడు ఎవ్వరు కూడా పెట్టుకోవటం లేదు.
1: Therefore no one has the name of Kaika.
0: కారణం ఏమిటి?
1: Why?
0: తానే సొంతంగా ఉంటుండి, తానే మాస్టర్గా ఉంటుండి, ఇంకొక సర్వెంట్ పైన తాను ఆధారపడిపోవటమే, ఇదే ఒక దోషము.
1: కైకా బీయింగ్ ఎ మాస్టర్ హర్సెల్ఫ్ షీ హస్ సబ్మిటెడ్ టు హర్ ఓన్ సర్వెంట్.
0: కనుకనే మనమంతా మాస్టర్స్ మే.
1: వి ఆర్ ఆల్ మాస్టర్స్.
0: ప్రతి వ్యక్తి కూడాను మాస్టర్ స్వరూపుడే.
1: ఎవ్రీ వన్ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ ఎ మాస్టర్.
0: ఈ పంచభూతములతో కూడినటువంటి ఒక మాస్టరే.
1: హి ఇస్ ద మాస్టర్ ఆఫ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఈ పంచభూతములో ఏ భూతము లేకపోయినప్పటికీ తాను మాస్టర్ కాడు.
1: విత్ వన్ ఆఫ్ ది ఎలిమెంట్స్ మిస్సింగ్ హి కెనాట్ బి ఎ మాస్టర్.
0: ఇటువంటి పవిత్రమైనటువంటి ఒక పంచభూతములు మానవుని యందు ఉంచుకొని తాను కేవలం ఏ శక్తి లేనిటువంటి వానిగా సంచరిస్తున్నాడు మానవుడు అమాయకుడు.
1: Man is absolutely innocent because he has got all the five elements in him and not realizing it.
0: Kanuka ee master anetunti vaadu prati anuvunandu kudanu kanamunandu kudanu kanipistune untuntadu.
1: Master is present in every action and in every cell.
0: Deenini puraskarinchukoni ee vedamunandu ano raniyan mahato mahiyan.
1: Therefore the Veda declares that God is present in
0: anuvulo anuvuga unnadu ganamulo ganamuga untunnadu.
1: He is the smallest to the small and the biggest to the big.
0: ఇలాంటి పరమాత్మ తత్వాన్ని ఎవరు గుర్తించుకోగలరు?
1: హూ కెన్ కాంప్రిహెండ్ సచ్ డివినిటీ?
0: తన యందే ఉండినటువంటి దివ్యత్వాన్ని ఎవరు చూడగలరు?
1: హూ కెన్ విజువలైజ్ ది డివినిటీ?
0: ఎవడైనా చూడవచ్చును.
1: నోబడీ కెన్ సీ.
0: కానీ తన దృష్టి బాహ్యమైనటువంటి దృష్టిలో పోతుండాలి.
1: బికాజ్ హి హస్ గాట్ ఎక్స్టర్నల్ లుక్.
0: పశ్యన్నపి చా నపశ్యతి మూఢో మూఢో మూఢో అన్నాడు. నువ్వు చూసేదంతా కూడా నువ్వు భగవస్వరూపమే.
1: ఇన్ ఫ్యాక్ట్ వాట్ ఆల్ యూ సీ ఇస్ డివైన్.
0: నీ వినేదంతా భగవంతు యొక్క శబ్దమే.
1: వాట్ యు లిసన్ టు ఇస్ డివైన్ సౌండ్.
0: నీవు అనుభవించేదంతా కూడా నువ్వు భగవంతుని యొక్క ఆనందమే.
1: యువర్ ఎక్స్పీరియన్స్ ఇస్ డివైన్.
0: నీవు చేసేదంతా కూడా నువ్వు భగవంతుని యొక్క చేష్టలే.
1: ఆల్ దట్ యు డు ఇస్ ది డివైన్ యాక్టివిటీ.
0: కానీ ఇలాంటి సమయం లోపల నీవెందుకు తన తత్వాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు?
1: అండర్ దీస్ సర్కమ్స్టెన్సెస్ వై ఇస్ ఇట్ దట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు నో?
0: భగవంతునికి ఇది అది అనేటువంటి భేదం లేవు.
1: గాడ్ హ్యాస్ నో డిఫరెన్సెస్.
0: ఇది చేయవచ్చు, ఇది చేయకూడదు అనేటువంటిది లేదు.
1: దేర్ నథింగ్ లైక్ డూస్ అండ్ డోంట్స్.
0: సర్వము భగవంతుడే కనుక,
1: యాజ్ ఎవ్రీథింగ్ ఇస్ గాడ్,
0: ప్రతి క్రియ కూడాను భగవంతుడే కనుక,
1: యాజ్ ఎవ్రీ యాక్టివిటీ ఇస్ డివైన్,
0: ప్రతి నాణము భగవంతుడే కనుక,
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ నర్వ్ ఇస్
0: ప్రతి అణువు భగవంతుడే కనుక,
1: ఎవ్రీ ఆటమ్ ఇస్ గాడ్,
0: దేనైనా చేయవచ్చును.
1: హి క్యాన్ డు ఎనీథింగ్.
0: కారణం
1: వై?
0: అంత తన స్వాధీనమే.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ హిస్ కంట్రోల్.
0: ఇది చేయవచ్చును, ఇది చేయకూడదు అనేటువంటి నిబంధన చేసేటువంటి మాస్టర్ ఎవరు లేడు.
1: దేర్ ఇస్ నో వన్ అబౌవ్ గాడ్ టు స్టిప్యులేట్ రెగ్యులేట్ హిమ్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక వ్యక్తి భగవంతుని పొందగోరి,
1: ఏ పర్సన్ అన్ ఎస్పరెంట్,
0: జంతువును మరజన్మ దుర్లభం అన్నారు.
1: He said that human life is rare.
0: మానవ జన్మం చాలా దుర్లభమైనటువంటిది.
1: Human life is extremely rare.
0: దైవం మనుష్య రూపేణ.
1: God is in human form.
0: దైవం మనుష్య రూపంలో ఉంటున్నాడు.
1: God is present in a human form.
0: దీనికంటే పెద్ద స్వరూపం వేరొకటి లేదు.
1: There is no different form other than.
0: సర్వము ఆ మనిషి యందే నిలిచి ఉంటున్నవి.
1: Everything is present within that form.
0: కనుకనే ఇట్టి మనిషి యొక్క తత్వాన్ని మొట్టమొదట మనం గుర్తించుకోవాలి.
1: Therefore we should know the nature of a human form to begin with.
0: ఏ శాస్త్రము, ఏ వేదము, ఏ ఉపనిషత్తు ఏది చూచినప్పటికీ మనుష్యాకారంతోనే మనకు దైవత్వాన్ని గోచరింపజేస్తుండాలి.
1: ఎనీ సీక్రెట్ టెక్స్ట్ ద మైథాలజీ ఆర్ వేద ఉపనిషత్స్ ఎక్స్ప్లెయిన్స్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాన్, ద నేచర్ ఆఫ్ మ్యాన్.
0: కేవలం ఆ రూపం మాత్రమే సత్యమని కాదు.
1: నాట్ దట్ ద ఫార్మ్ ఇస్
0: ఆయా రూపముల యొక్క ప్రకృతికి సంబంధించినటువంటి ఒక స్వరూపాలు ఎన్నైనా పొందుతూ ఉంటాయి.
1: ద ఫార్మ్స్ వేరీ, ది ఫిజిక్ డిఫర్స్.
0: ఒక దున్నపోతే భగవంతుని పూజించాలని ఆశిస్తే,
1: ఇఫ్ ఎ బఫలో వాంట్స్ టు వర్షిప్ గాడ్,
0: తాను తన యొక్క ప్రకృతిని స్వరూపాన్ని భరించుకొని ఆ యొక్క దున్నపోతే యొక్క స్వరూపాన్ని బ్రహ్మాండంగా పెంచుకుంటుంది.
1: ఎ బఫలో కెన్ థింక్ ఆఫ్ గాడ్ ఇన్ ఎ బిగ్గర్ బఫలో ఫార్మ్.
0: దానిని ఒక పెద్ద దున్నపోత మాదిరి తీసుకుని ఇదే భగవంతుడు అని పూజిస్తుంది.
1: బఫెలో కన్సిడర్స్ గాడ్ యాజ్ ఎ బిగ్గర్ బఫెలో.
0: ఏదైనా ఒక కప్ప చూస్తే ఆ కప్ప నేను భగవంతుని పూజించాలని ఆశిస్తే తన యొక్క ప్రకృతిని పురస్కరించుకుని ఆ కప్ప స్వరూపాన్ని బ్రహ్మాండమైన కప్పగా భావిస్తుంది.
1: సిమిలర్లీ ఇఫ్ ఎ ఫ్రాగ్ ఈజ్ టు వర్షిప్ గాడ్ ఇట్ వుడ్ థింక్ ఆఫ్ గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ ఫ్రాగ్ ఓన్లీ.
0: కనుక ప్రతి ఒక్కటి కూడా దాని యొక్క ప్రకృతి స్వరూపాన్ని పురస్కరించుకుని ఆయా రూపాన్ని ధరిస్తూ ఉంటుంది.
1: సో ఎవ్రీథింగ్ ఇస్ బేస్డ్ ఆన్ వన్స్ ఓన్ ఫిజిక్ ఆర్ ద ఫ్రేమ్.
0: కనుక భగవంతుడికి ఇట్టిది అట్టిది అని భేదం లేదు.
1: గాడ్ హ్యాస్ నో డిఫరెన్సెస్.
0: ఏమైనా చేయవచ్చును.
1: హీ క్యాన్ డు ఎనీథింగ్.
0: అన్ని తన యొక్క స్వార్థం కోసం కాదు పరార్థం కోసం.
1: గాడ్ ఇస్ అబ్సల్యూట్లీ సెల్ఫ్లెస్. ఇట్ ఇస్ ఫర్ ద వెల్ఫేర్.
0: ఇట్టి స్వార్థరహితమైనటువంటి భావంతో సంకల్పంతో ఏది చేసినప్పటికీ అది దైవ సంకల్పమే.
1: Everything is divine, whatever thought might be.
0: ఇట్టి సంకల్పములకు ఎవరు కూడా నువ్వు దోషం పట్టటకు వీలు కాదు.
1: None can find fault with the will of God.
0: దైవం ఇట్టిది అట్టిదని ఎవరు చూచిన వారు లేరు.
1: No one has seen God in full.
0: సర్వత్రా ఉన్నటువంటిది పరమాత్ముడే.
1: In fact, God who is
0: సర్వస్వరూపుడు పరమాత్ముడే.
1: He is all forms are his.
0: కనుకనే సర్వస్వరూపమైనటువంటి ఒక దైవత్వము ఒక్క పంచభూతములతో కూడి ఉన్నది.
1: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్ అండ్ ఎవ్రీ ఫార్మ్ ఇస్ కంపోజ్డ్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఇట్టి పంచభూతముల యొక్క స్వరూపాన్ని మనము ప్రేమించాలి.
1: We have to love these five elements.
0: ఆ పంచభూతములో ఉన్నటువంటి ప్రేమనే పంచభూతములు.
1: అండ్ ద లవ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
0: కనుక అట్టి పంచభూత స్వరూపమైనటువంటి ఒక దైవత్వాన్ని మనం విశ్వసించి
1: we should have full faith in God who is the person.
0: ఆ విశ్వాసంతోనే మన యొక్క సత్యాన్ని మనం దర్శించి
1: and the very faith will make you experience
0: ఈ సత్యంతోనే శాంతిని మనం పొంది
1: and the truth confers peace.
0: శాంతి చేతనే దైవత్వాన్ని మనం పొందొచ్చును.
1: And through this peace you can attain
0: where there is confidence there is love.
1: Where there is confidence there is love.
0: Where there is love there is peace.
1: Where there is love there is peace.
0: Where there is peace there is truth.
1: Where there is peace there is truth.
0: Where there is truth there is bliss.
1: Where there is truth there is bliss.
0: Where there is bliss there is God.
1: Where there is bliss there is God.
0: అనగా ఏమి ఈమె నా తల్లి అనేటువంటి విశ్వాసంతో నీవు ఉండినప్పుడే నీవు ఆమెను ప్రేమిస్తావు.
1: When once you have got the confidence and so is your mother, you start loving her then.
0: ఆమె నా తల్లి అనేటువంటి ప్రేమని నీవు ఒక విశ్వాసమే లేకపోతే ఆమె నీవు ఏమాత్రము ప్రేమించవు.
1: If you have no confidence and faith that so is your mother, you can't love her.
0: పెండికి పూర్వం నీ భార్య ఎవరు?
1: Before your marriage, who is your
0: wife? ఎవరిని ప్రేమించవు.
1: You don't love anybody.
0: నీకు వివాహమైన తర్వాత
1: only after wedding
0: ఈమె నా భార్య అనేటువంటి విశ్వాసం చేతనే
1: you have full faith in your wife
0: ఆమెను పూర్తిగా ప్రేమిస్తున్నావు.
1: And therefore you love her.
0: ఆమెనే ఒక వైఫ్ యా లైఫ్ గా భావిస్తున్నావు.
1: You consider your wife as
0: ఆ విశ్వాసాన్ని మొట్టమొదట పెంచుకోవాలి.
1: That faith you should develop more.
0: విశ్వాసం ఉండినప్పుడే దైవత్వం మనకు ప్రాప్తిస్తుంది.
1: When once you have got that faith you can attain divinity.
0: విశ్వాసం లేకుండా దైవత్వం ఏనాటికి మనకు ప్రాప్తించదు.
1: Without faith you cannot experience God.
0: కనుక
1: సో
0: ప్రతి విషయమును కూడాను మొట్టమొదట మనపై ఉన్నటువంటి యొక్క నమ్మకాన్ని మనం పెంచుకోవాలి.
1: Therefore we have to develop the faith that is
0: self confidence
1: we have to develop.
0: ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ప్రాప్తిస్తుంది.
1: When once you have self confidence you will have self satisfaction.
0: ఎప్పుడు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుందో అప్పుడే సెల్ఫ్ రియలైజేషన్ అవుతుంది.
1: With this self satisfaction you can reach the state of self.
0: ఎప్పుడు సెల్ఫ్ రియలైజేషన్ వస్తుందో అప్పుడు సెల్ఫ్ సాక్రిఫైస్ చేస్తావు.
1: With this self realization you are prepared for self sacrifice.
0: ఈ సాక్రిఫైస్ అంటే ఏంటి?
1: What do you mean by self?
0: అంత నేనే అనేటువంటి సత్యాన్ని గుర్తించడమే సాక్రిఫైస్.
1: The self sacrifice meant to know the self as everything.
0: భవనాన్ని చూస్తున్నాం మనం.
1: You see the mansion here.
0: కానీ చూచేది భవనమే కానీ
1: you see the only the building.
0: ఈ భవనమునకు ఆధారం ఏమిటి?
1: What is the foundation for
0: this? అదే ఫౌండేషన్.
1: The foundation is the basis.
0: ఆ ఫౌండేషన్ ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: The foundation is self confidence.
0: ఈ ఫౌండేషన్ ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పైన
1: on this foundation of self confidence
0: self satisfaction ani wall kadtam.
1: This wall the self satisfaction is raised.
0: ఈ వాల్ పైన సెల్ఫ్ సాక్రిఫైస్ అనేటువంటి రూఫ్ వేస్తాం.
1: అండ్ దెన్ యూ పుట్ ద రూఫ్ ద సెల్ఫ్ సాక్రిఫైస్.
0: ఈ సెల్ఫ్ సాక్రిఫైస్ అనేటువంటి రూఫ్ వేసిన తర్వాతనే సెల్ఫ్ రియలైజేషన్.
1: ద మూమెంట్ రూఫ్ సెల్ఫ్
0: అందులోనే నివసించడానికి వీలవుతుంది.
1: దేర్ లైస్ ద లైఫ్ సెల్ఫ్ రియలైజేషన్.
0: రూఫ్ వేయక పూర్వము ఎవరు అందులో నివసించలేరు.
1: నో వన్ కెన్ లివ్ ఇన్ ఏ బిల్డింగ్ విదౌట్ రూఫ్.
0: కనుకనే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ నుంచినే సెల్ఫ్ రియలైజేషన్ ప్రాప్తిస్తుంది.
1: దేర్ఫోర్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లీడ్స్ టు సెల్ఫ్
0: ఈ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ సెల్ఫ్ రియలైజేషన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నుంచినే పుడుతుంది.
1: దేర్ఫోర్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ సెల్ఫ్ రియలైజేషన్ అల్టిమేట్
0: ఈనాటి మానవుడు ఆత్మవిశ్వాసం లేకపోయినాడు.
1: మ్యాన్ టుడే హ్యాస్ లాస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఇంక దేనిపైన విశ్వాసం తనకు?
1: What is it that he has got?
0: ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయినటువంటి వాడికి సర్వమును కోల్పోయిన వాడే అవుతాడు.
1: When once the self confidence is lost everything is gone.
0: కనుకనే మొట్టమొదట ఆత్మవిశ్వాసం కావాలి.
1: Therefore self confidence is essential.
0: అట్టి విశ్వాసం ఉండినప్పుడే దివ్యత్వమైన భవ్యత్వమైనటువంటి యొక్క దివ్య జ్యోతిని మనం చూడగలుగుతాం.
1: యు కెన్ సీ దట్ సెల్ఫ్ ఎఫల్జెంట్ బ్రిలియంట్ లైట్
0: కాన.
1: సో
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: అందరూ కూడాను భగవత్ స్వరూపులే.
1: ఆల్ ఆర్ బేసికలీ డివైన్.
0: ఎక్కడెక్కడ పంచభూతములు ఉంటున్నాయో అదంతా భగవత్ యొక్క అంశమే.
1: వేరెవర్ యు కమ్ అక్రాస్ ఫైవ్ ఎలిమెంట్స్, దేర్ యు ఫైండ్ గాడ్.
0: ఈ ఐదు సెన్సెస్ అంతా ఉండినప్పుడే మానవుడు దేవుడైపోయినాడు.
1: విత్ ఆల్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ ఇన్ ద సెన్సెస్ యు ఆర్ గాడ్.
0: కనుకనే దైవం మనుష రూపేణ,
1: గాడ్ ఈజ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: మనుష్యాకారంతో ఉండినటువంటి వాడే మానవుడు.
1: In fact, man is essentially
0: మనిషి ఆకారంతో ఉన్నటువంటి వాడే దైవము.
1: అండ్ గాడ్ ఇస్ ఇన్
0: దైవము ప్రత్యేకమైనటువంటి ఆకారం లేవు.
1: గాడ్ హ్యాస్ నో సెపరేట్ ఫార్మ్.
0: ఏదో కొంతమంది ఆకారములంతా పెడుతుంటారు.
1: పీపుల్ థింక్ ఆఫ్ మెనీ ఫార్మ్.
0: దక్షిణామూర్తిని పెట్టారు.
1: హియర్ వి హావ్ దక్షిణామూర్తి.
0: అది వాళ్ళ భావచిత్రమే.
1: ఇట్ ఇస్ ఓన్లీ యువర్ ఫీలింగ్.
0: వాళ్ళ ఊహ చిత్రమే.
1: ఇట్ ఇస్ యువర్ ఎక్స్‌ప్రెషన్.
0: కానీ సాక్షాత్కార చిత్రం కాదు.
1: బట్ ఇట్స్ నాట్ ది రియాలిటీ.
0: ఇన్ని ఉండినప్పటికీ ఇందులో మానవాకారమే మనకు ప్రత్యక్షమవుతుంది.
1: విత్ ఆల్ ది అట్రిబ్యూట్స్ యు ఫైండ్ ది హ్యూమన్ ఫార్మ్ దేర్.
0: ఇటువంటి దివ్యమైనటువంటి యొక్క విశ్వస్వరూపమైనటువంటి యొక్క భగవంతుణ్ణి మనం ఏ రీతిగా చూడాలి?
1: సచ్ ఎ డివైన్ కాస్మిక్ ఫామ్, హౌ కెన్ యు విజువలైజ్?
0: ఈ పంచభూతములతో కూడినటువంటి దేహానికి ఒక విధమైనటువంటి పేరు పెట్టారు.
1: ద బాడీ దట్ హస్ గాట్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఈ ప్రపంచమంతా కూడా దీని యొక్క స్వరూపమే కనుక దీనికి విశ్వము అని పేరు పెట్టారు.
1: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద వరల్డ్, సో ఇట్స్ కాల్డ్ విశ్వ.
0: వి ప్లస్ స్వ ప్లస్ మమ్, విశ్వము.
1: వి ప్లస్ స్వ ప్లస్ స్వం.
0: విశ్వం అనగా ఏమిటి?
1: వాట్ యు మీన్ బై విశ్వం?
0: అనేక రూపముల చేత,
1: విత్ వెరీ ఫార్మ్స్,
0: అనేక భంగముల చేత,
1: విత్ సో మెనీ ట్రాన్స్మెంట్స్,
0: అనేక వస్తువుల చేత,
1: సో మెనీ ఆబ్జెక్ట్స్,
0: అనేక అంగముల చేత,
1: సో మెనీ లెన్స్,
0: కల్పింపబడినటువంటిదే విశ్వము.
1: ఇట్ ఈస్ జస్ట్ క్రియేటెడ్ అవుట్ ఆఫ్ ది సో మెనీ ఫార్మ్స్.
0: కనుకనే ఈ పంచభూతములతో కూడినటువంటి ప్రపంచానికి విశ్వము అని మరొక పేరు పెట్టారు.
1: దిస్ ప్రపంచ ద వరల్డ్ ఇస్ కాల్డ్ విశ్వము విత్ ఆల్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: దీన్ని సహస్ర శీర్ష పురుష, సహస్రాక్ష, సహస్రపాద్ అని వేదం చెప్తూ వచ్చింది.
1: ద వేద డిస్క్రైబ్స్ దిస్ వే.
0: సహస్ర శీర్ష పురుష,
1: ఇట్ హాస్ ద పురుష.
0: అన్ని శిరములు కూడాను పురుషుని యొక్క శిరములే.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ హెడ్స్ ఆర్ డివైన్.
0: అన్ని చేతులు కూడాను పరమాత్మ యొక్క చేతులే.
1: ద హ్యాండ్స్ ఆర్ డివైన్.
0: అందరి హృదయము పరమాత్మ యొక్క హృదయమే.
1: ఆల్ హార్ట్స్ ఆర్ హిస్.
0: కానీ మనం ఈ సత్యాన్ని గుర్తించుకోలేకపోవటం చేత,
1: యాజ్ వి ఆర్ నాట్ నోయింగ్ దిస్ ట్రూత్,
0: మానవత్వం అనేటువంటి విశ్వాసం చేత మానవ స్వరూపాలు పెంచుకుంటున్నాం.
1: కన్సిడర్ అవర్ సెల్వ్స్ యాజ్ సింపుల్ హ్యూమన్స్, దేర్ఫోర్ వి హావ్ హ్యూమన్ ఫీలింగ్.
0: కాదు కాదు,
1: నో,
0: ఆకారం మానవత్వమే కాని
1: యూఆర్ హ్యూమన్ ఇన్ ఫామ్.
0: నీవు దైవ స్వరూపుడే.
1: బట్ యూఆర్ వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్
0: గాడ్. కనుకనే నీవు దైవాన్ని ఏ రీతిగా నీవు భావించాలి?
1: How do you consider yourself as
0: God? I am God, I am God, I am God.
1: Have this idea that I am God, I am
0: Aham Brahmasmi.
1: Aham Brahmasmi.
0: Nenu Devamani.
1: I am God.
0: అయం ఆత్మ బ్రహ్మ,
1: ప్రజ్ఞానం బ్రహ్మ,
0: తత్వం అసి. ఈ నాలుగు మహావాక్యముల యొక్క స్వరూపము నేనే.
1: ద ఫోర్ మహావాక్యాస్ ఆర్ సింబలైజ్డ్ అండ్ రిప్రజెంటెడ్ ఇన్ మీ.
0: ఈ మహావాక్యములు ప్రత్యేకంగా ఎక్కడో మీకు కనిపించడం లేదు.
1: ది ఎసెన్స్ ఆఫ్ మహావాక్యాస్ డు నాట్ లై
0: మన ఎందే కనిపిస్తున్నాయి.
1: యు ఫైండ్ దెమ్ ఇన్ యు.
0: ఒక చిన్న ఉదాహరణ చూడండి.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఇది నా దేహము,
1: మై బాడీ.
0: ఇది నా మనసు,
1: మై మైండ్.
0: ఇది నా చెయ్యి,
1: మై హ్యాండ్.
0: ఇది నా కారు,
1: మై లెగ్.
0: బట్ హూ ఆమ్ ఐ?
1: Then who am I?
0: Question వేసుకో, నేనెవరు అని అనుకో.
1: Put a question, who am I?
0: ఇదంతా నా దేహం అనుకుంటున్నావు.
1: You say this is my body.
0: దేహము నువ్వు కాదు.
1: You are not the body.
0: నా దేహము, ఆ దేహము నీదిగా ఉంటుండాలి.
1: And the body belongs to
0: you. ఇది నా కర్చీఫ్.
1: This is my kerchief.
0: ఈ కర్చీఫ్ నేను కాదు.
1: I am not the
0: kerchief. కర్చీఫ్ వేరు, నేను వేరు.
1: Kerchief is separate.
0: ఇది నా టంబ్లరు.
1: My tumbler.
0: టంబ్లర్ వేరు, నేను వేరు.
1: Tumbler is separate from me.
0: కాబట్టి ఇవన్నీ వేరు వేరుగా నీవు భావిస్తున్నావు.
1: So the objects are separate.
0: కానీ అన్నిటికీ నేనే మాస్టర్.
1: బట్ ఐఎమ్ ద మాస్టర్ ఆఫ్ ఆల్.
0: కనుక ఈ మాస్టర్ తత్వాన్ని నీవు గుర్తించుకుంటే,
1: ఈ
0: దేహము, మనసు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము అంతకన్నా అన్ని కూడా అంతర్ధానమైపోతాయి.
1: వెన్ వన్స్ యూ నో ద మాస్టర్ అండ్ ద ప్రిన్సిపల్, యూ విల్ బి బియాండ్.
0: ఇవన్నీ కేవలం ఒక పనిముట్టు మాదిరి ఉంటున్నాయి.
1: అండ్ దీస్ ఆర్ ఆల్ థింగ్స్ దట్ పాస్ బై.
0: ఈ పనిముట్టును పని రూపంగా మనం అనుభవిస్తున్నాము.
1: దే ఆర్ మియర్లీ ఇన్స్ట్రుమెంట్స్.
0: ఇది ఒక ప్లేట్.
1: దిస్ ఇస్ ఎ ప్లేట్.
0: ఈ ప్లేటును ప్లేటుగా మనం మూసిపెట్టాలని పెట్టుకుంటున్నాం.
1: దిస్ ఇస్ యూస్డ్ యాజ్ ఎ లిడ్ టు కవర్.
0: ఇది ఒక టంబ్లర్.
1: దిస్ ఇస్ ఎ టంబ్లర్.
0: ఈ టంబ్లర్ లో నీరు పోసుకొని పెట్టుకుంటున్నాము.
1: దిస్ కంటైన్స్ వాటర్.
0: ఈ టంబ్లర్ వెండే.
1: ది టంబ్లర్ ఇస్.
0: ఈ ప్లేటు వెండే.
1: ఇట్ ఆల్సో ఇస్ మేడ్ ఆఫ్
0: సిల్వర్. వెండే. తట్టా వెండి, అంతా వెండి.
1: ద ప్లేట్, ద టంబ్లర్, ఆల్ మేడ్ అప్ ఆఫ్ సిల్వర్.
0: కానీ సిల్వర్ మాత్రం మార్చడానికి వీలు కాదు.
1: బట్ యూ కెనాట్ చేంజ్ ద సిల్వర్.
0: రూపాలు మార్చవచ్చును.
1: ఫార్మ్స్ కుడ్ బి చేంజ్.
0: అదే విధంగానే
1: సిమిలర్లీ
0: మానవ ఆకారములు అనేకంగా మారిపోవచ్చును.
1: హ్యూమన్ ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్, వేరీడ్.
0: వీడు బాలుడు.
1: is a boy.
0: వీడు పిల్లవాడు.
1: He's a young boy.
0: ఇతను మనిషి.
1: He's a young man.
0: ఇతను తాత.
1: He's a grandfather.
0: అంత అనుకుంటుంటే ఈ చైల్డ్ బాయ్ మ్యాన్ అండ్ గ్రాండ్ఫాదర్ ఒక్కడే.
1: So the child, the boy, the man, grandfather are all one and the same.
0: ఈ రూపాలు మారిపోతున్నాయి.
1: The forms change.
0: ఈ నా మారిపోయేటువంటి రూపాన్ని నీవు ఏమాత్రము నమ్మవద్దు.
1: Never go by the changing forms.
0: ఇంకా మనసు.
1: The mind.
0: మనసు అనేటువంటిది కోతి వలె తిరుగుతూ ఉంటుంది.
1: Mind is like a mad monkey.
0: కనుకనే ఈ మైండ్ ని కూడా మనం నమ్మకూడదు.
1: డోంట్ ఫాలో ది మైండ్.
0: కనుకనే ఈ బాడీ కేవలము ఒక వాటర్ బబుల్ వంటిది.
1: బాడీ ఇస్ ఎ వాటర్ బబుల్.
0: మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
1: మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
0: డోంట్ ఫాలో ది మైండ్, డోంట్ ఫాలో ది బాడీ.
1: డోంట్ ఫాలో ది మైండ్, డోంట్ ఫాలో ది బాడీ.
0: అన్నిటికీ ఆధారమైనటువంటి ఒక తత్వము కాన్షియన్స్ ఉండాలి.
1: ది బేసిక్ ఫౌండేషన్.
0: ఈ కాన్షియన్స్ ఆత్మ.
1: ది కాన్షియన్స్ ఇస్ ది
0: దాని నీవు నమ్ము.
1: యు హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దట్.
0: కేవలం దేహాన్ని, మనసును, బుద్ధిని, ఇంద్రియాలను దీన్ని నమ్ముకొని పోతుంటుంటే నీవేనాటికైనా కూడా కొన్ని ప్రమాదములకు గురి అయిపోతావు.
1: డోంట్ రిలై ఆన్ ద బాడీ, ద మైండ్, ద ఇంటెలెక్ట్ అండ్ ద సెన్సెస్.
0: అయితే ఈ దేహమునకు, మనసుకు తగినటువంటి ఒక కర్మను మనం ఆచరించాలి.
1: హౌఎవర్ వి హావ్ టు డు అప్రోప్రియేట్ యాక్షన్.
0: ఈ పంచభూత స్వరూపమైన జగత్తులో మనం ఉండినంత వరకు పంచభూతములనే మాత్రం అనుసరించాలి.
1: సో లాంగ్ వి ఆర్ అలైవ్ ఇన్ దిస్ వరల్డ్ వి హావ్ టు ఫాలో ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: కానీ కట్టగడపడికి పంచభూతంలో నీ ఒక భూతం కావాలి.
1: అల్టిమేట్లీ యు హావ్ టు మర్జ్ ఇన్ ది ఎలిమెంట్స్.
0: అది ఏ నీ ఆరవ స్వరూపము.
1: దట్ ఈస్ ద సిక్స్త్ ఫామ్.
0: శబ్ద, స్పర్శ, రూప, రస, గంధము, ఈ ఐదు కూడాను ఒక తెలియనటువంటి రూపములు.
1: ద ఫైవ్ ఫార్మ్స్ ఆర్ దోస్ సిక్స్ విచ్ యు డో నాట్ సీ.
0: దీనికి మూమెంట్ పవర్ అనేటువంటిది నీ యొక్క ప్రజ్ఞానం.
1: ద పవర్, ద పల్సేటరీ యాక్టివిటీ విత్ ఇన్ ఈజ్ యువర్ ట్రూ సెల్ఫ్.
0: అది ఏ ప్రజ్ఞానం బ్రహ్మ.
1: దాట్ ఈస్ ప్రజ్ఞాన.
0: అట్టి ప్రజ్ఞాన స్వరూపుడు నీవు.
1: You are the very embodiment of prajnana.
0: నాకు నా లౌకికమైన జ్ఞానం కాదు.
1: It's not worldly.
0: భౌతికమైన నా జ్ఞానం కాదు.
1: Not secular knowledge.
0: లేక డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ కాదు.
1: Not the discrimination.
0: ఇవన్నీ కూడా నువ్వు ప్రాకృతికి సంబంధించినటువంటి.
1: They are worldly knowledge.
0: ఇవంతా బుకిష్ నాలెడ్జ్.
1: That's all bookish knowledge.
0: కానీ నీ యొక్క నిజమైనటువంటి నాలెడ్జ్ నీ యందే ఉంటున్నది.
1: The true knowledge is within you.
0: అది నీ పుట్టుకతో పాటు అందుతో నేను కలిసి వస్తుంటుండాలి.
1: In fact, it follows you right from the time of
0: నీ పుట్టిన తర్వాత వచ్చేటువంటిది కాదు ఇది.
1: It's not the one that has come in between.
0: ఎప్పుడు నీ వెంటనే, జంటనే, ఇంటనే, కంటనే ఉంటుంది. అన్ని విధాలా నీకు దారిని చూపిస్తూ ఉంటుండాలి.
1: The knowledge of the self is with you, in you, above you, around you,
0: below you. ఇలాంటి ఒక సర్వత్రా ఉండేటువంటి ఒక దైవత్వాన్ని ఎందుకు నీవు మర్చిపోతున్నావు?
1: Why is that you forget God who is present?
0: కనుకనే ఈ కష్టములకు గురి అయిపోతున్నావు.
1: That's the reason why you face trouble.
0: ఈ భ్రమను నీవు పెంచుకుంటున్నావు.
1: You are deluded.
0: ఇది ఒక భ్రాంతిగా మెల్దేరుతుంది.
1: You are carried away by illusion.
0: ఈ భ్రాంతియే ఒక పెద్ద మాయ.
1: And this illusion.
0: మాయ అనేటువంటి ప్రత్యేకంగా లేదు.
1: This illusion is not something.
0: నా మాయ ఇది మాయ అన్నారు. సా మాయ ఇది మాయ.
1: సా మాయ ఇది మాయ.
0: కాబట్టి ఇదంతా కూడా నువ్వు మాయే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఇల్యూషన్.
0: ఏది కూడా నువ్వు శాశ్వతమైనటువంటిది కాదు.
1: నథింగ్ ఇస్ పర్మనెంట్.
0: ఇవన్నీ కూడా నువ్వు కదిలిపోయేటువంటి మేఘాలే.
1: దీస్ ఆర్ బౌండ్ టు ఫేడ్ అవుట్.
0: పాసింగ్ క్లౌడ్స్.
1: ద పాసింగ్ క్లౌడ్.
0: కనుకనే నీ యొక్క ఆత్మతత్వం ఒక్కటే శాశ్వతమైనటువంటిది.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్ ఇస్ పర్మనెంట్.
0: అట్టి శాశ్వతమైన, సత్యమైన, నిత్యమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం లక్ష్యం నందుంచుకోవాలి.
1: టు కీప్ ఇన్ యూ ద సెల్ఫ్ విచ్ ఇస్ పర్మనెంట్, ఎటర్నల్ అండ్ ట్రూ.
0: అయితే ఈ భౌతికమైన శరీరం ఉండినంత వరకు నీ కర్తవ్యాలు నీవు నిర్వర్తించాలి.
1: యాజ్ వీ హ్యావ్ ద ఫిజికల్ బాడీ, యూ హ్యావ్ టు డిశ్చార్జ్ యువర్ డ్యూటీ.
0: ప్రతి పాదుకు కూడాను భూమిపైన సంచరించేటువంటిది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద ఫీట్ ట్రెడ్ ఆన్ ద గ్రౌండ్.
0: కానీ క్రింద ఉన్నటువంటిది పాదము.
1: ద ఫీట్ ఆన్ ద లోయర్ సైడ్.
0: కానీ శిరస్సు చాలా ముఖ్యము.
1: ది హెడ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: కిరీటాలంతా శిరస్సుకే ధరిస్తారు.
1: ఆల్ ద క్రౌన్స్ ఆర్ ఆన్.
0: ఇంత విలువైనటువంటి శిరస్సును ఎక్కడైనా తీసుకుని పోవాలంటే పాదము నడుచుకోబోతే ఈ యొక్క శిరస్సు కదలదు.
1: సచ్ ఎ హెడ్ విచ్ ఇస్ సో సుపీరియర్ కెనాట్ రీచ్ ఎనీవేర్ వితౌట్ ది హెల్ప్ ఆఫ్ ది ఫీట్.
0: అయితే ఇటువంటి శిరస్సును గుర్తించుకునే నిమిత్తమై భౌతికమైనటువంటి కొన్ని క్రియలు ఈ రకమైనటువంటి పూజలుగా నియమించారు.
1: టు నో ద రియాలిటీ ఆఫ్ ది హెడ్ దెర్ ఆర్ సర్టన్ మోడ్స్ ఆఫ్ వర్షిప్ ఆఫ్ పాదుక ఆర్ ద ఫీట్.
0: ఈ పాదుకలు శిరస్సునంతా మోసేటువంటిది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద ఫీట్ బేర్ ద వెయిట్ ఆఫ్ ది హెడ్.
0: ఈ చంద్రమా మనసోజాత చక్షో సూర్యో అజాయత.
1: Moon is the presiding deity of the mind and sun is the presiding deity of the vision.
0: ఈ యొక్క నేత్రములు చాలా ప్రధానమైనటువంటిది.
1: Eyes are important.
0: నేత్రములే లేకపోతే మనకు శాస్త్రమే అర్థం కాదు.
1: Without netra the eye you cannot go through.
0: దృష్టి లేకపోతే సృష్టి మనం చూడలేము.
1: Without drushti vision you cannot see the srushti creation.
0: కనుకనే మనం ప్రతిదానికి కూడా ఒక నిమిత్త మాత్రంగా ఉంచుకున్నాం.
1: We have to consider everything as an.
0: అంతేకాని ఇవన్నీ కూడా ప్రధానం కాదు.
1: They are not very important.
0: ఇవన్నీ కూడా ఫండమెంటల్. దీని కింద ఉండేటువంటివి.
1: They are all fundamental.
0: కానీ అన్నింటికీ ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి ఆధారం ఆత్మతత్వమే. అదే ఆత్మ, అట్టి ఆత్మతత్వాన్ని మనం మర్చిపోయి
1: forgetting the principle of
0: భౌతికమైనటువంటి యొక్క అంగములంతా మనం ఆధారం చేసుకుని
1: బేసింగ్ ఆన్ ఆల్ ద వరల్డ్లీ ఆబ్జెక్ట్స్
0: మనం భ్రమిస్తున్నాము.
1: వి ఆర్ డెల్యూటెడ్,
0: అన్ని విధాలా మనం సంచరిస్తున్నాము.
1: వి మూవ్ అబౌట్,
0: చింతిస్తున్నాము, విచారిస్తున్నాము. అన్నిటికీ మూల కారణము ఈ యొక్క మనస్తత్వమే.
1: అండ్ ఇస్ ద మైండ్ ద రెస్పాన్సిబుల్,
0: మన భ్రమనే దీనికంతా మూల కారణము.
1: దేర్ ఆల్ అవర్ థాట్స్ దట్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: భ్రమ ఉండినంత వరకు నువ్వు భ్రమ మనకు చిక్కడు.
1: సో లాంగ్ దేర్ ఇస్ భ్రమ ద డెల్యూషన్ యూ కెనాట్ అండర్స్టాండ్ బ్రహ్మ.
0: ఏనాడు భ్రమను మనం వదులుతామో ఆనాడే మనం బ్రహ్మ మన చేతిలో ఉంటాడు.
1: ద డే భ్రమ డెల్యూషన్ ఇస్ గివెన్ అప్ యూ కెన్ హ్యావ్ బ్రహ్మ.
0: బ్రహ్మ అనగా విశాలత్వంతో కూడినటువంటి వాడు.
1: బ్రహ్మ రిప్రజెంట్స్ వాస్ట్నెస్.
0: విష్ణు అనగా విశాలత్వాన్ని పెంచుకునేటువంటి వాడు.
1: విష్ణు వాస్ ఎక్స్పాన్సివ్.
0: కాబట్టి దైవత్వమునకు ఎప్పుడు కూడా నువ్వు విశాలత్వమే కాని సంకుచితమైన భావం కాదు.
1: గాడ్ రిప్రజెంట్స్ ద వాస్ట్నెస్.
0: నీ సంకుచితమైన భావం చేత నీవు భగవంతుని సంకుచితంగా భావించవచ్చు.
1: Since you are narrow, you consider God also as narrow.
0: అది యద్ భావం తద్ భవతి. నీ యొక్క సంకుచితమైనటువంటి నీకు సంకుచితంగానే కనిపిస్తుంది.
1: As is your feeling, so is your visualization.
0: భగవంతునికి విశాలమైనటువంటి భావము,
1: God is
0: broad, అనంతమైనటువంటి సంకల్పము,
1: infinite will.
0: దీన్ని అర్థం చేసుకోవటం ఎవరికి చేత కాదు.
1: It's not possible for anybody.
0: అర్థం చేసుకోవడానికి చేత కానప్పుడు అనర్థాలుగా పెంచుకుంటారు.
1: Because you cannot know the artha, the meaning, you face
0: ఈ అనర్థము లోపల యథార్థాన్ని మర్చిపోతారు.
1: The యథార్థ significance is forgotten.
0: పదార్థాన్ని విశ్వసిస్తారు.
1: అండ్ వి ఆల్సో ఫర్గెట్ ది పదార్థ.
0: కనుకని ఈ పదార్థమునే మనము ఆధారం చేసుకున్నాం కానీ పదార్థమును ఆధారం చేసుకోలేదు.
1: వి గో బై ది పదార్థ ద మ్యాటర్ బట్ వి ఆర్ నాట్
0: ఆ పదార్థమే ఫండమెంటల్.
1: అండ్ దట్ ఈస్ ఫండమెంటల్.
0: ఇవంతా కూడా నువ్వు ప్రాకృతమైనటువంటి వస్తువులు.
1: ఆల్ అదర్ ఆర్ ఫిజికల్ ఆబ్జెక్ట్స్.
0: ఈ ప్రాకృతమైనటువంటి వస్తువును నీవు ఆధారం చేసుకోవద్దు.
1: డోంట్ గో బై ది ఫిజికల్ ఆబ్జెక్ట్.
0: వాటిని మనసులో ఉంచుకో.
1: కీప్ దెమ్ ఇన్ వ్యూ ఎనీవే.
0: నీ జగత్తును దీన్ని నాటకం ఆడాలి.
1: ద వరల్డ్ యూ హావ్ గాట్ టు డూ విత్ దెమ్.
0: నీ కర్తవ్య కర్మలు ఆచరించాలి.
1: యూ హావ్ టు డిశ్చార్జ్ యువర్ డ్యూటీ.
0: నీ బాధ్యతని వహించాలి.
1: యూ హావ్ టు డిశ్చార్జ్ యువర్ రెస్పాన్సిబిలిటీ.
0: అంతవరకే దీనిని మనం విశ్వసించాలి.
1: Yes, you have to believe these things.
0: నిజంగా భగవంతుని విశ్వసిస్తేవే ఈ తుచ్చమైనటువంటి ఏమాత్రమే నీకు జ్ఞాపకం రావు.
1: When once you have faith in God, no other thought will get into you.
0: అంత పంచభూతములి.
1: Everywhere you find five elements.
0: ఈ పంచభూతముల యొక్క తత్వాన్ని మొట్టమొదటి అర్థం చేసుకుంటే దైవత్వం మనకు సులభంగా అర్థమవుతుంది.
1: When once you understand the principle of five elements, you can also understand the principle.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈ పంచభూతములు కూడాను
1: the five elements.
0: మానవునికి ప్రధానమైనటువంటి ప్రాణములు.
1: They are the life principles.
0: ఈ ప్రాణములే లేకుండినా
1: without this life,
0: జీవితమే లేదు.
1: There's no life.
0: ఈ ఇందులో వాయువు అనేటువంటి ప్రాణము సర్వత్రా వ్యాపించేటువంటిది.
1: And this air is present everywhere.
0: In you, with you, above you, below you, around you.
1: It is in you, with you, above you, below you, around you.
0: నీ సర్వత్రా ఉంటుంది కూడా, మన చుట్టూ కూడా ఉండేది అది.
1: And it's around you also.
0: కానీ మనకు కనిపించదు.
1: But yet you don't see.
0: మనకు చేతికి చిక్కదు.
1: You cannot catch hold.
0: చిక్కకుండా పోయినంత మాత్రం నా, కనిపించకుండా పోయినంత మాత్రం నా లేదు అని మనం విశ్వసిస్తాం.
1: As you cannot see, as you cannot catch hold of it, you cannot deny that.
0: కనిపించకపోయినంత మాత్రం నా, లేక పట్టడానికి వీలు కానంత మాత్రం లేడు అని మాత్రం చెప్పకూడదు.
1: Though you cannot see, though you cannot hold it, you cannot.
0: తానే లేకపోతే నీవు ఎలా ఉన్నావు?
1: Without air, how do you live?
0: అది నీ శ్వాస.
1: That's your breath.
0: ఈ శ్వాస ఉండినంత వరకే ఇది శివం.
1: So long there's breath in you, శివం.
0: ఈ శ్వాసనే పోతే శవం.
1: Without this breath, it is శవం, the dead body.
0: కాబట్టి ఈ శ్వాసనే మనకు శివం.
1: Therefore this శ్వాస,
0: ఈ శ్వాసనే ఈశ్వర స్వరూపము.
1: And this శ్వాస,
0: ఈ శ్వాసనే నిజమైనటువంటి గాలి స్వరూపము.
1: And this శ్వాస is the air.
0: కనుకనే ఈ స్వరూపాలతో భగవంతుడు మానవుడి యందు సంచరిస్తూ సర్వ విధాలా కూడాను మానవుని సంరక్షణ జరుపుతూ ఉన్నాడు.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎయిర్ సస్టైనింగ్ ది ఆర్గానిక్ వరల్డ్.
0: కనుక
1: సో
0: మొట్టమొదట మనము భగవంతుడు అంటే ఏదో ఒక పెద్ద ఆకారంతో ఉన్నాడని మనం భావించరాదు.
1: లెట్స్ నాట్ కన్సిడర్ గాడ్ యాజ్ ఎ వెరీ బిగ్ మైటీ ఫార్మ్.
0: ఆ ఆకారములు అన్ని కూడా మనం కల్పించుకున్నవే.
1: ఆల్ దీస్ ఫార్మ్స్ ఆర్ అవర్ ఓన్ అసంప్షన్స్.
0: నాలుగు చేతులు పెట్టారు.
1: Four hands.
0: శంఖము, చక్రము, గదా, పద్మము, నాలుగు పట్టారు.
1: And we have got all the four insignia.
0: భగవంతుడు నాలుగు చేతులు పుట్టాయా?
1: Do you think God has four hands?
0: నాలుగు చేతులు పుట్టేసిస్తే ఏ ఎగ్జిబిషన్ లోనే పెట్టిండి వచ్చును కదా.
1: If God is to have four hands, he can be put in an exhibition.
0: కాదు కాదు.
1: No, no.
0: భగవంతునికి సర్వశక్తిమయుడు అని గుర్తింపజేయడానికి నాలుగు చేతులుగా పెట్టాడు. ఒక చేతిలో శంఖము, ఆ శంఖమే శబ్ద బ్రహ్మము. ఇంకొక చేతిలో చక్రము, ఆ చక్రమే కాలచక్రము. కాబట్టి ఈ శబ్దము కాలము రెండు కూడా భగవంతుని చేతిలోనే ఉంటుంది.
1: The sound and the time are in the hands of God.
0: ఇంకొక చేతిలో గద, గద అనగా బలము. బలం కూడా భగవంతుని చేతిలోనే ఉంటుండాలి.
1: Stands for strength, which is in the hands.
0: హృదయము పద్మము.
1: That the lotus stands for.
0: కాబట్టి ఇది కూడా భగవంతుని చేతిలోనే ఉంటుండాలి.
1: It's also in the hands of God.
0: ఇవన్నీ కూడా కేవలం అర్థం గావించుకునే నిమిత్తమై
1: to make you understand the
0: ఈ విధమైన ఆకారములంతా నిర్మించుకుంటూ వచ్చాయి.
1: These forms are there.
0: కనుక ఈ ఆకారములు కాదు, మానుషాకారమే శాశ్వతమైన ఆకారము.
1: ద హ్యూమన్ ఫార్మ్ ఇస్ ద రియాలిటీ.
0: అటువంటి దైవం మనుష్య రూపేణ.
1: గాడ్ ఇస్ ఇన్ ది హ్యూమన్ ఫార్మ్.
0: ఆ మనుష్య స్వరూపం లోపల ఏది ఉత్తమమైనటువంటిదో,
1: దట్ విచ్ ఇస్ నోబ్లెస్,
0: ఏది పవిత్రమైనటువంటిదో,
1: విచ్ ఇస్ సెక్రెట్,
0: ఏది సర్వకర్మలకు ఆధారమైనటువంటిదో,
1: దట్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్,
0: ఏది సర్వాధారమైనటువంటిదో,
1: యాజ్ ఎ బేసిక్
0: అలాంటి మానవత్వాన్ని మనం విశ్వసించాలి.
1: వి షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ సచ్ హ్యూమన్ లైఫ్.
0: మనకి ఇచ్చినటువంటి ఇంద్రియాలను సద్వినియోగపరచాలి.
1: వి హావ్ టు మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ది సెన్సెస్.
0: అప్పుడే నీవు మానవుడైపోతావు.
1: దెన్ ఓన్లీ యు కెన్ బి ఎ ట్రూ హ్యూమన్.
0: మానవుడు అనగా ఏమిటి?
1: హూ ఇస్ ఎ హ్యూమన్?
0: మూడింటిని ఏకం గావించుకునేటువంటి వాడు.
1: ది వన్ హూ హస్ గాట్ ది
0: హార్ట్. ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
1: ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
0: మా ప్రాపర్ స్టడీ ఏమిటది?
1: వాట్ ఇస్ ప్రాపర్ స్టడీ?
0: సంకల్పించుకునేటువంటి మనసు,
1: ద మైండ్ దట్ థింక్స్,
0: చెప్పేటువంటి నాలుక,
1: అండ్ ద వర్డ్ దట్
0: చేసేటువంటి పని చేతులు,
1: అండ్ ద హ్యాండ్స్.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే
1: ద హార్మనీ ఆఫ్ ది థాట్ వర్డ్
0: అండ్ ది స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్.
1: దట్ ఇస్ ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్.
0: ఏది సంకల్పించావో
1: దట్ విచ్ ఇస్ థాట్,
0: దాన్ని నీవు నోటితో పలుకు.
1: మస్ట్ బి సేడ్.
0: ఏది నోటితో పలికావో
1: దట్ విచ్ ఇస్ స్పోకెన్,
0: దాన్ని నీవు చేతులతో చేయి.
1: మస్ట్ బి యాక్టెడ్ అపాన్.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి దైవత్వం.
1: ది యూనిటీ ఆఫ్ దీస్ త్రీ ఇస్ ద ట్రూ డివినిటీ.
0: త్రిగుణం, త్రినలాకారం, త్రినత్రించ, త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం శివార్పణం.
1: త్రీ అట్రిబ్యూట్స్, ద త్రీ ఫార్మ్స్ ఆఫ్ ది డివినిటీ, ద త్రీ.
0: ఆ హృదయాన్ని భగవంతుడిగా అర్పణ చేసుకుంటు అది ఏ నీ దైవత్వము.
1: దట్ దేర్ లైస్ ది యాక్చువల్ డివినిటీ.
0: ఇలాంటి దైవత్వాన్ని,
1: సచ్ ఎ డివినిటీ,
0: మన వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుకుని మనం ఎక్కడెక్కడో తిరుగుతున్నాం.
1: హిస్ ఆల్వేస్ విత్ యూ, ఇన్ యూ, ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మూమెంట్, బట్ యూఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ హిమ్.
0: ఈ విధంగా తిరగటం చాలా కాలం వ్యర్థము.
1: యు ఆర్ వేస్టింగ్ టైం లైక్ దట్.
0: కాలం వ్యర్థం చేయకూడదు.
1: డోంట్ వేస్ట్ టైం.
0: కాలాయన మహాం.
1: గాడ్ ఇస్ టైం.
0: కాలాయన మహాం.
1: ఇస్ మాస్టర్.
0: కాలదప్రమాయన మహాం. కాలాతీతాయన మహాం. కాలస్వరూపాయన మహాం. కాలనియమితాయన మహాం. అంత కాలమే.
1: గాడ్ ఇస్ టైం, ట్రాన్సెండ్స్ టైం.
0: ఈ కాలం అంతా నీ చుట్టూనే ఉంటుండాలి.
1: అండ్ ఇట్స్ ప్రెజెంట్ ఆల్ అరౌండ్.
0: కాబట్టి ఇంతటి గొప్ప భగవంతుని మనం వెంటనే జంటనే ఇంటనే పెట్టుకుని మనం ఎందుకు ఇంత
1: పరితపించడం?
0: కనుక దైవత్వం అనేటువంటి ప్రత్యేకంగా ఎక్కడో లేదు.
1: గాడ్ ఈజ్ నాట్ సెపరేట్ ఫ్రమ్ యూ.
0: ఎక్కడ ఈ యొక్క మానవత్వం పవిత్రం గావించుకునేటువంటి యొక్క క్రియలు ఆచరిస్తుందో ఆ మానవత్వాన్ని నీవు విశ్వసించు.
1: వేరెవర్ దేర్ ఇస్ హ్యూమన్ యాక్టివిటీ విచ్ ఇస్ దేర్ విచ్ ఇస్ సీక్రెట్ యు కెన్ అండర్స్టాండ్.
0: ఎప్పుడు పరోపకార సంబంధమైనటువంటి కార్యంలో ప్రవేశించాలి.
1: ఆల్వేస్ రెండర్ సర్వీస్ యాక్టివిటీ.
0: హస్తం, భూషణం, దానం.
1: The hand has got the special jewel of charity.
0: ఇంతకంటే గొప్ప ధనం మనకేం కావాలి?
1: What else?
0: హస్తస్య భూషణం దానం.
1: And then the jewel.
0: దానం చేసేటువంటి హస్తమే నిజమైనటువంటి అలంకారం.
1: And the charity is the true decoration.
0: సత్యం కంఠస్య భూషణం.
1: And the truth is the decoration.
0: మన కంఠం ఉండేటువంటిది ఏమిటి? నెక్లెస్ వేసుకోవడానికి కాదు.
1: Necklace is not the true decoration.
0: సత్యస్య భూషణం. సత్యం చెప్పడానికి మన కంఠము.
1: And this is gifted only to utter truth.
0: ఇలాంటి భూషణాలు మనం దగ్గర పెట్టుకుని ఏదో కొన్ని భూషణాలు కావాలని ఆశిస్తున్నాం.
1: విత్ ఆల్ దీస్ జ్యూవెల్స్ వి ఆర్ బోర్న్ విత్ దెం, బట్ వి వాంట్
0: ఈ భూషణాలు మన దగ్గర విలువైనటువంటి పెట్టుకుని బయట ప్రపంచంలో ఉన్నటువంటి భూషణాల కోసం మనం ప్రయాణం చేయటం చేతనే మనకు దూషణలు బయలుదేరుతున్నాయి.
1: ఫర్గెటింగ్ దిస్ గాడ్ గివెన్ భూషణ, ద జ్యువెలరీ, వి ఆర్ ఫర్గెటింగ్ గాడ్, దేర్ఫోర్ వి ఆర్ సబ్జెక్టింగ్ అవర్ సెల్ఫ్ టు దూషణ ఆర్ అక్యుజేషన్.
0: కనుకనే మనం దూషణకు పాల్పడకూడదు.
1: Never submit yourself to criticism.
0: భూషణలో మనం ఉండాలి.
1: And have this భూషణ.
0: ఇది ఏ మానవత్వం యొక్క అలంకారము.
1: This is the true భూషణ.
0: పై ధరించినటువంటి యొక్క వేషములు కాదు.
1: It's not the apparel that you put on.
0: Natural ఇది.
1: You should have natural
0: jewelry. దీన్ని మనం ఆధారం చేసుకోవాలి.
1: That you should go by that.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మీ అందరి యందు ఉండినటువంటిది ఒక నిజమైనటువంటి ప్రేమనే.
1: Love is common, uniform.
0: ప్రేమకు మార్పే లేదు.
1: love has no change.
0: కాని ఇలాంటి పవిత్రమైనటువంటి ప్రేమను పెట్టుకొని ఎందుకు పెడమార్గంలో మీరు ప్రయాణమవుతున్నారు?
1: With all this sacred love latent in you, how is that you are?
0: ఈ ప్రేమను పెడమార్గంలో ప్రవేశపెట్టి దౌకికమైనటువంటి దీంట్లో పోయి నిందలకు పాల్పడుతున్నారు.
1: Love is put to selfish grounds, therefore you are criticized. Put to blame.
0: నిందలకు పాల్పడకూడదు.
1: Never submit yourself to blame.
0: పది మంది కూడాను సై అనిపించుకునేటువంటి దానికి మనం రూపొందింప చేసుకోవాలి.
1: You should earn a good name. People should
0: నీ దేహం అంతా సర్వం అద్భుతం గావించాలి.
1: And in fact, you have to sacrifice all your life.
0: దైవత్వంగా నీవు భావించాలి.
1: Consider yourself as divine.
0: నీ దైవాధారమైనటువంటి యొక్క దేహము.
1: And in fact, the body depends on God.
0: ఇటువంటి దైవాధారమైనటువంటి దేహాన్ని ఎందుకు మనం అపవిత్రం చేసుకోవాలి?
1: Why should we make our body unclean?
0: ఏది చేసినా నీవు మంచి పని చేయి.
1: Whatever you do, Do good.
0: Don't do evil. See no evil.
1: See what is good.
0: Hear no evil.
1: Hear what is good.
0: Talk no evil.
1: Talk what is good.
0: Chetulu. Do no evil, do what is good.
1: Do no evil, do what is good.
0: This is the way to God. మనకిచ్చినటువంటి సర్వ అంగములు కూడాను పవిత్రం గావించుకోవాలి.
1: All the limbs of our body should be made sacred.
0: స్వార్థరహితమైనటువంటి యొక్క త్యాగంతో నీవు పనిచేయాలి.
1: Be ready to sacrifice selflessly.
0: అయితే ఇది అంత సులభంగా మనకు ప్రాప్తించదు.
1: But it's not that easy.
0: అంతో ఇంతో స్వార్థం అనేటువంటి ఉంటుంది.
1: There will be traces of selfishness.
0: ఈ స్వార్థం ఉండినంత మాత్రం భయపడనక్కర్లేదు.
1: Don't be afraid of selfishness.
0: కానీ స్వార్థం కూడా ఉండాలి.
1: Is needed to some extent.
0: ఎంతవరకు అంతవరకు పరిమితం పెట్టుకోవాలి.
1: Under certain limits.
0: భగవంతుడు సర్వత్రా ఉంటున్నాడు.
1: God is everywhere.
0: సముద్రంలో పోయి మనం చేరినాము.
1: You are near the ocean.
0: ఆనంద సాగరంలో మనం మునుగుతున్నాము.
1: And you drown yourself.
0: కానీ ఈ ఆనంద సాగరంలో పోయినటువంటి వాడు ఎవరు ఎంత పాత్ర తీసుకుని పోతారో ఆ పాత్ర ఎందుకు ఆనందం అనేటువంటి దాన్ని తించుకొని వస్తారు.
1: As is the size of the container, so will be the amount of water that you collect.
0: అంతేగాని మన కంటైనర్ పట్టే దీని యొక్క వాటర్ మనకు లభిస్తుంది.
1: The amount of water would be proper.
0: ఈ ఆనందం మనకు ప్రాప్తిస్తుంది. కాబట్టి మనము ఆనందం అధికంగా కావాలనుకుంటే ఈ కంటైనర్ ఎక్కువ పెద్దదిగా చేసుకోవాలి.
1: You want this water of bliss more and more, have bigger container.
0: పెద్దదిగా మనం పెంచుకోవాలి.
1: Expansion law.
0: ఈ ఎక్స్పాన్షన్ లవ్ లో ఉంటారు కానీ కంట్రాక్షన్ లవ్ లో మనం పడిపోకూడదు.
1: నెవర్ బి ఆఫ్టర్ కంట్రాక్షన్ లవ్.
0: ఈ కంట్రాక్షన్ లవ్ అనేటువంటిది చావు.
1: కంట్రాక్షన్ లవ్ ఇస్ డెత్.
0: Expansion love is life.
1: Expansion love is life.
0: అట్టి లవ్ ను మనం పెంచుకోవాలి.
1: Such love you should follow.
0: ఈ లవ్ ను మనం పెంచుకొని పది మందికి పంచుకోవాలి.
1: And you should share this love with everybody.
0: అది ఏ మానవత్వంలో ఉన్నటువంటి ఒక త్యాగము.
1: There lies the true sacrifice in human.
0: నా కర్మణ నా ప్రజ ధనేన త్యాగేనైకి అమృతత్వ మానసు.
1: No association, no authority, no power would confer you more
0: than that. అన్ని విధాలకు భగవంతునికి త్యాగం చేయాలి.
1: Everything has got to be sacrificed.
0: అంతా భగవంతుంది.
1: Everything belongs to
0: God. మనం ఇచ్చేది ఏమి లేదు.
1: Nothing of your own.
0: కాబట్టి ఏ హృదయము నసికితివి ఈశ నాకు.
1: ఓ గాడ్ దట్ గాడ్ యువర్ గిఫ్ట్ దట్
0: మగిడి దానినే అర్పించు మహితమూర్తి.
1: ఐ ఆఫర్ ద సేమ్ హార్ట్ టు యూ.
0: పరగ వేరేమి దెత్తు నీ పాద అర్చనకును.
1: వాట్ ఎల్స్ హామ్ ఐ టు గివ్ యూ.
0: అంజలికి తింటూ అందుకోవయ్య నీవు అన్నాడు.
1: యాక్సెప్ట్ మై హంబల్ సాల్యుటేషన్స్.
0: కనుకనే భగవంతునికి మనం ఇవ్వవలసినటువంటిది ఇంతే.
1: That is the true offering.
0: ఏ హృదయాన్ని తాను అందించాడో ఆ హృదయాన్ని అందిస్తే చాలు.
1: That heart God you have gifted me, I am giving it to you now.
0: కానీ ఈనాటి మానవుడు, ఈనాటి విద్యావంతుడు, ఈనాటి మేధావి, అజ్ఞానంలో మునిగిపోతున్నాడు. ఎంత చదువు చదివినప్పటికీ హీన గుణములు మానలేడు.
1: తరచి
0: చదువు చదువు తర్కవాదమే గాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేదు.
1: All this education will make him argumentative.
0: ఈ చదువు దేనికోసం చదువుతున్నాము?
1: Why do you study?
0: కేవలము ఒక పొట్టకూటి కోసమా?
1: It's only to eke out.
0: కాదు కాదు కాదు. చదువు చదువు చదివి చావంగ నేటికి చావు లేని చదువు చదవాలి.
1: After all having all this education, after all you are going to die ultimately. Study.
0: ఎంత చదువు పెరిగే కొద్దీ సందేహాలు అధికమైపోతూ వస్తున్నాయి.
1: With increasing knowledge you will have more and more of doubts.
0: వీడు నిజంగా మనిషే కాదు.
1: And he's not human.
0: ఈ డౌట్స్ ని పెట్టుకునేటువంటి వాడు మనిషే కాదు.
1: A man with doubts is no man at all.
0: మనిషి అంటే డౌట్స్ లేనటువంటి వాడు మనిషి.
1: You are a true human if you have no doubt.
0: Pure heart.
1: Pure heart.
0: పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్మూర్ణముదచ్చితి.
1: యూ షుడ్ హావ్ ప్యూర్ హార్ట్ దట్ విచ్ ఇస్ ఫుల్.
0: నీ హృదయం అనేటువంటి పూర్ణంగా తయారు చేసుకోవాలి.
1: ద హార్ట్ షుడ్ బి టోటల్ అండ్ ఫుల్.
0: అప్పుడే నీ యొక్క దివ్యత్వం నీకు అర్థమవుతుంది.
1: దెన్ యూ కెన్ అండర్స్టాండ్ డివినిటీ.
0: ఇంకా మానవత్వం లోపల కన్నులు నిచ్చాడు.
1: God has given us eyes.
0: కన్నులు నుంచి ఎందుకు తెలుసా? అన్ని చూటే చెందుక.
1: You know why eyes are given? To see everything.
0: కాదు కాదు.
1: No.
0: దైవత్వాన్ని చూచేందుకు.
1: You should see God.
0: ఇలాంటి దైవత్వం ఎదురుగా వచ్చి కూడా నువ్వు కన్నులు మూసుకొని ధ్యానం చేస్తున్నట్టే వీడి బూటకపు ధ్యానం.
1: In front of God you close your eyes and meditate. It is artificial.
0: వీడు ఏ జన్మంలోనూ గుడ్డివాడై ఉన్నాడు.
1: He must have been blind in the last life.
0: లేక ముందు జన్మంకైనా గుడ్డివాడైపోతాడు.
1: Or in future is going to be.
0: కనుకనే దైవం ముందు ఉండి కూడా నువ్వు కన్నులు మూసుకోవటం ఇది కేవలం ఒక అసభ్యమైనటువంటి
1: పని. Therefore it is not proper to close your eyes in front of God.
0: కన్నులు తెరిచి చూడు.
1: Open your eyes.
0: ఈ యొక్క భావంతో జ్ఞానకందులు కూడా నేను తెచ్చు.
1: ఆల్సో ఓపెన్ అప్
0: యువర్ జ్ఞాన నేత్రములు కూడా నీవు తెచ్చు.
1: ఓపెన్ యువర్ ఇన్నర్ ఐ.
0: భౌతికమైన నేత్రములే మూసుకున్నప్పుడు జ్ఞాన నేత్రములు తెచ్చుకుంటాయా?
1: క్లోజ్ యువర్ ఫిజికల్ ఐ, హౌ కెన్ యూ ఓపెన్ యువర్ ఇన్నర్ ఐ?
0: నాలుకనిచ్చినది ఎందుకు తెలుసా?
1: యు నో వై టంగ్ ఇస్ గివెన్.
0: దీనికి రుచికరమైనటువంటి ముద్దను అందించుకుంటా?
1: ఇస్ ఇట్ మియర్లీ టు టేస్ట్ ఆల్ ద డెలికసీస్ అండ్ ప్రిపరేషన్?
0: కాదు కాదు కాదు కాదు. కైలాసవాసిని 106 పరిగేది నీకు.
1: టు సింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ రిపీటెడ్లీ.
0: ఒక నామాన్ని నీవు పలుకు.
1: చాంట్ హిస్ నేమ్.
0: నిరంతరము భగవత్ చింతన నీవు చేయి.
1: థింక్ ఆఫ్ గాడ్ కాన్స్టెంట్లీ.
0: మంచి మాటలు మాట్లాడు.
1: స్పీక్ గుడ్.
0: పనులకు హితమైనటువంటి మాటలు మాట్లాడు.
1: అండ్ మేక్ అదర్స్ హ్యాపీ బై యువర్ వర్డ్స్.
0: కానీ ఈ మాటలు ఇచ్చినారు కదా అని భగవంతుని ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడకూడదు.
1: స్పీకింగ్ ఫ్యాకల్టీస్ గివెన్.
0: ఆ మాటలు ఇతరులకు బాధ కలిగించకూడదు. ఇతరులకు బాధ కలిగించకూడదు.
1: యువర్ వర్డ్స్ షుడ్ నెవర్ హార్మ్ ఎనీబడీ.
0: ఇతరులకు నొప్పి కలిగించకూడదు.
1: హర్ట్ ఎనీబడీ.
0: మృదు మధురమైన మాటలు మాట్లాడు.
1: స్పీక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్.
0: కానీ కొంతమంది మృదు మధురమైన మాటలు చెప్పినప్పటికీ కొంతమంది వినరు.
1: Though it is said softly and sweetly,
0: అది వాళ్ళ కర్మ.
1: ఇట్ ఇస్ దేర్ ఫేట్.
0: కనుకనే నాట్ వెయిట్.
1: ఫేట్.
0: కనుక వాళ్ళు వింటే వింటారు, పోతే పోతారు.
1: Let them listen or not.
0: కనుక మధురమైన మాటలు చెప్పాలి.
1: Therefore, speak. In a pleasing way.
0: దివ్యమైనటువంటి పలుకులు పలకాలి.
1: యూ షుడ్ అచోర్ ఆల్వేస్ డివైన్.
0: ఆ పలుకులు పలకడానికి నీ చేత కాకపోతే మౌనంగా ఉంటుంది.
1: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ అట్ లీస్ట్ మెయింటైన్ సైలెన్స్.
0: మౌనం కలహం నాస్తి. దీనివల్ల ఏమాత్రం కలహం మనకు రాదు.
1: వెన్ యూ ఆర్ సైలెంట్ దేర్ విల్ బి నో కాన్ఫ్లిక్ట్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి దైవత్వానికి ఎంత పవిత్రమైనటువంటి పలుకులు చూపులు అర్పితం చేయాలి.
1: ద వర్డ్స్ అండ్ ద లుక్స్ అండ్ యాక్షన్స్ మస్ట్ బి ఆఫర్డ్ టు గాడ్.
0: నిజంగా దైవత్వాన్ని సరిగా గుర్తించుకోలేకపోవటం చేతనే ఇంత మూర్ఖత్వంగా ప్రవర్తిస్తున్నారు మానవులు.
1: వి ఆర్ సో ఫూలిష్ ఇన్ అవర్ యాక్టివిటీ బికాజ్ వి ఆర్ నాట్ అండర్స్టాండింగ్ గాడ్ అండ్ హిస్ నేచర్.
0: దైవత్వాన్ని గుర్తించినటువంటి వాడు ఈ మూర్ఖ మార్గంలో ప్రవేశించడు.
1: ద వన్ హూ హస్ రియలైజ్డ్ గాడ్ విల్ నెవర్ బి ఫూలిష్.
0: తానే దైవంగా ఉన్నాడు.
1: హి హింసెల్ఫ్ ఇస్ గాడ్.
0: కానీ ఆ దైవత్వం అనేటువంటి దాన్ని తాను గుర్తించుకుంటే నేడు కాకపోయినా రేపైనా గుర్తించుకోవాలి.
1: ఇఫ్ హి నోస్ దట్ హిస్ గాడ్ హి హస్ టు నో సమ్డే.
0: అప్పుడే పూర్ణ మానవుడైపోతాడు.
1: దెన్ ఓన్లీ వి హ్యూమన్ బీయింగ్.
0: పూర్ణమైనటువంటి పని మనం చేయాలి.
1: అండ్ దెన్ వాట్ ఎవర్ యు డు మస్ట్ బి ఫుల్.
0: ఒకానొక సమయం లోపల ఇటీ లోపల
1: అట్ వన్ టైమ్ ఇన్
0: వైలెన్స్ చేసేటువంటి మెరడ్ ఉండేటువంటి వాడు.
1: దేర్ ఇస్ వన్ హూ యూస్ టు మేక్ వైల్.
0: ఈ ఆంటోనీ అనేటువంటి వాడు వైలెన్స్ చేసేవాడు.
1: ఆంటోనీ యూస్ టు మేక్ వైలెన్స్.
0: ఒక సంవత్సరమైనా కానీ ఒక వయలిన్ ను పూర్తి చేయలేకపోతున్నాడు.
1: హి టేక్స్ వన్ ఇయర్ టైం టు మేక్ ఏ వయలిన్.
0: ఫ్రెండ్స్ అంతా వచ్చారు.
1: ఫ్రెండ్స్ కేమ్.
0: ఏమయ్య బ్రదర్.
1: బ్రదర్
0: ఒక సంవత్సరం ఒక వయలిన్ కు నీవు టైం తీసుకుంటే నీ కుటుంబం ఏ రీతిగా బ్రతుకుతుంది?
1: ఇఫ్ యు టేక్ వన్ ఇయర్ టు మేక్ వన్ వయలిన్ హౌ కెన్ యూ క్యారీ అవుట్ యువర్ లివింగ్.
0: దీన్ని చేయడానికి ఒక సంవత్సరం కావాలా?
1: డూ యూ రిక్వైర్ వన్ ఇయర్.
0: టైం తీసుకుంటున్నావు, వేస్ట్ చేస్తున్నావు.
1: యూఆర్ వేస్టింగ్ యువర్ టైం.
0: అప్పుడు ఆయన చెప్పాడు ఆంటోనీ.
1: దెన్ ఆంటోనీ సెడ్
0: బ్రదర్.
1: బ్రదర్
0: నేను చేసేటువంటిది భగవత్ కార్యము.
1: వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్ గాడ్.
0: భగవంతుడు పూర్ణ స్వరూపుడు.
1: గాడ్ ఇస్ హోల్.
0: కాబట్టి నేను చేసే వైలెన్ కూడా పూర్ణమైనటువంటిదిగా ఉండాలి.
1: గాడ్ ఇస్ ఎంబాడిమెంట్ ఆఫ్ పర్ఫెక్షన్.
0: ఏ అపస్వరములు కానీ ఏ అశబ్దములు కానీ ఉండకూడదు.
1: There should not be any other faults in that what I
0: mean. ఎవరు దీన్ని తప్పు పట్టకూడదు.
1: Nobody should point to
0: అంత పరిపూర్ణమైనటువంటి యొక్క వయలిన్ గా చేయాలి.
1: So I should make a perfect violin.
0: కనుకనే ఆనాటి నుంచి నేటి వరకు ఆంటోనీ వయలిన్ అంటే చాలా పేరు ప్రసిద్ధి కాదు.
1: Right from those days till now, Anthony's violin is famous and popular.
0: అదే విధంగానే మనం ఏది చేసినా కానీ భగవంతుడు పూర్ణ స్వరూపుడు.
1: God is perfect in full.
0: కనుక మనం చేసింది భగవంతునికి తృప్తికరమైన పూర్తిగా చేయాలి.
1: వి షుడ్ డు ఇన్ సచ్ ఎ వే యాస్ టు ప్లీజ్ గాడ్.
0: అప్పుడే నీ యొక్క పనులు సార్థకం అవుతుంది.
1: దెన్ ఓన్లీ యువర్ లైఫ్ విల్ బి రీడిమ్డ్.
0: నేను చేసే పనులంతా కూడాను పనులకంతా కూడా నువ్వు హితంగా ఉంటుండాలి.
1: మస్ట్ బి అక్సెప్టబుల్ టు అదర్స్.
0: అప్పుడే వారికి నేను సన్నిహితుడైపోతాను.
1: దెన్ ఐ విల్ బి ఇంటిమేట్ టు దెం.
0: కనుక నేను వారికి ఫ్రెండ్షిప్ గా మారిపోతాను.
1: సో ఐ కుడ్ బి ఏ ఫ్రెండ్ టు అదర్స్.
0: ఫ్రెండ్స్ గా నేను ఉండాలంటే నేను సరైనటువంటి మధురంగా ఉండేట్టు చేయాలి.
1: ఇఫ్ ఐ యామ్ టు బి ఫ్రెండ్లీ విత్ యు, ఆల్ మై యాక్షన్స్.
0: ఇంత అన్నం పెట్టినా సరే నీకు వానికి సరైనటువంటిదిగా పెట్టాలి.
1: Doesn't matter even if you offer a morsel of food, it should be served
0: fever. మనం చేసే పని ఎందు కూడాను విచక్షణ జ్ఞానంతో సరైనటువంటి అర్థం చేసుకుని మనం పని చేయాలి.
1: Whatever you do, you should exercise your discrimination.
0: మంచి ఫ్రెష్ మనం ఇవ్వాలి.
1: యూ షుడ్ సర్వ్ ఫ్రెష్ ఫుడ్.
0: భగవంతుడు ఎప్పుడు కూడా నువ్వు ఫ్రెష్ ఇస్తాడు.
1: గాడ్ ఆల్వేస్ గివ్స్ ఫ్రెష్.
0: నేను ఎవరికైనా రింగులు ఇస్తుంటాను,
1: భగవాన్
0: పర్ఫెక్ట్ సైజ్ వస్తుంటది.
1: ఇట్ విల్ బి కరెక్ట్ ఎగ్జాక్ట్ ఫిట్.
0: ఒక గోల్డ్ స్మిత్ అతను ఆల్తి తీసుకుని పోయి చేసుకుని వస్తే కూడా అక్కడ తప్పు అయిపోతుంటాడు.
1: గోల్డ్ స్మిత్ ఆల్సో ఈవెన్ ఇఫ్ హి టేక్స్ ద మెజర్మెంట్స్.
0: కానీ వాడు గోల్డ్ స్మిత్,
1: గోల్డ్ స్మిత్
0: ఇది లైఫ్ స్మిత్.
1: లైఫ్ స్మిత్
0: కాబట్టి అంత కరెక్ట్ గానే రావాలి. మీరు ఏది చేసినా కానీ మంచి పర్ఫెక్ట్ గా చేయాలి. చేయించుకున్న వాడు తృప్తి పడాలి, చేసిన వారికి తృప్తి కలగాలి. అది నిజమైనటువంటి యొక్క తృప్తి. తృప్తి తృప్తి తృప్తి.
1: The satisfaction, the content.
0: ఈ తృప్తిలో ఉండేటువంటి ఆనందం ఎక్కడా లేదు.
1: The true bliss lies in satisfaction.
0: కనుక విద్యార్థులారా,
1: so students,
0: విద్యార్థినీయులారా,
1: boys and girls,
0: ఈనాటి పిల్లలు మీరు,
1: రేపటి
0: దినం పెద్దవారు కావచ్చును, మీరే తల్లిదండ్రులు కావచ్చును. కాబట్టి ఈనాటి నుంచి పవిత్రమైనటువంటి గుణములు పెంచుకుంటూ పోండి.
1: డెవలప్ సీక్రెట్ క్వాలిటీస్ ఫ్రమ్ దిస్ డే.
0: పవిత్రమైన ప్రవర్తనలు కూడా పెంచుకోండి.
1: యూ షుడ్ హావ్ సీక్రెట్ కండక్ట్ ఫ్రమ్
0: పవిత్రమైనటువంటి యొక్క చర్యలు కూడా మీరు పెంచుకోండి.
1: అండర్ టేక్ సీక్రెట్ యాక్టివిటీ.
0: అప్పుడే మీరు పవిత్రమైన జీవితాన్ని గడిపిన వారు అవుతారు.
1: దెన్ యు కెన్ లీడ్ ఎ సీక్రెట్ లైఫ్.
0: మనిషి జన్మం చాలా పవిత్రమైనటువంటి.
1: హ్యూమన్ లైఫ్ ఇస్
0: జంతువునాం నరజన్మ దుర్లభం.
1: ది హ్యూమన్ లైఫ్ ఇస్ రేరెస్ట్ ఆఫ్ ఆల్.
0: దీనికంటే మించింది ఏమిటి?
1: ఉపనిషత్తులో
0: చెప్పారు మానవుడు చాలా ప్రధానుడు.
1: Man is most important.
0: మానవుని యొక్క విలువ దీనికి దానికి కమ్మ కట్టడానికి వీలు లేదు.
1: వాల్యూ ఆఫ్ ద మ్యాన్ కెనాట్ బి ఎస్టిమేటెడ్.
0: మీరు బంగారుకు వజ్రాలకు పోల్చుకుంటాము.
1: You compare yourself with the gold and diamond.
0: వజ్రాలకు బంగారుకు ఎవరు విలువ ఇస్తున్నారు?
1: Who is attaching value to the gold and diamond?
0: మనిషి ఇస్తున్నాడు.
1: Man attaches value.
0: మనిషి విలువ కడితేనే వజ్రాన్ని ఎవరైనా కొనగలుగుతారు.
1: Because of man the gold is valuable, so also the diamond.
0: మనిషి విలువ కడితేనే బంగారాన్ని ఎవరైనా కొనగలుగుతారు.
1: Because of man gold is costly.
0: Men are more valuable than all the wealth of the world.
1: Men are more valuable than all the wealth of the world.
0: కనుక నీ మానికంటే మనిషి కంటే విలువైనటువంటి వాడు లేడు.
1: There is no other greater valuable than man.
0: కనుక ఈ విలువను మీరు పాడు చేసుకోకూడదు.
1: యూ షుడ్ హావ్ స్పాయిల్ యువర్ సెల్ఫ్.
0: మీరంతా పవిత్రమైనటువంటి విలువను పెంచుకోవాలి.
1: యూ షుడ్ హావ్ ఆల్ సీక్రెట్ వాల్యూ.
0: చిన్న చిన్న విషయాల్లో కూడా మీరు చాలా పొరపాటైపోయి స్వార్థానికి బయలుదేరుతున్నారు.
1: యూఆర్ సెల్ఫిష్ ఈవెన్ ఇన్ స్మాల్ మ్యాటర్.
0: ఫిష్ ఈజ్ బెటర్ దాన్ సెల్ఫిష్.
1: ఫిష్ ఈజ్ బెటర్ దాన్ సెల్ఫిష్.
0: ఫిష్ పోతుంది, నీళ్లలో తిరుగుతుంది.
1: ఫిష్ మూవ్స్ అబౌట్ ఇన్
0: వాటర్. నీళ్లలో ఉన్నటువంటి మురికంతా తినేసేస్తుంది.
1: క్లీన్స్ ది డర్ట్.
0: నీళ్లను పరిశుద్ధపరుస్తుంది.
1: అండ్
0: ఈ సెల్ఫిష్ మ్యాన్ ఏం చేస్తున్నాడు?
1: సెల్ఫిష్ మ్యాన్
0: సమాజంలో ప్రవేశిస్తున్నాడు.
1: Moves in society.
0: పవిత్రంగా ఉన్నటువంటి యొక్క సమాజంను పాడు చేసి పెడుతున్నాడు.
1: He also spoils the sacred.
0: దేని వల్ల? సెల్ఫిష్ వల్ల.
1: Why? Because of selfishness.
0: కనుక సెల్ఫిష్ ఉండాలి.
1: You can be.
0: కానీ దానికి ఒక పరిమితిని పెట్టుకోవాలి.
1: It should be under control.
0: ఇంత లేకుండా ఇష్టం వచ్చినట్టుగా మనం సెల్ఫిష్ గా పోతే మంచిది కాదు.
1: But if you are selfish limitlessly, it's dangerous.
0: స్వార్థరహితమైనటువంటి కర్మలు ఆచరించండి.
1: యూ షుడ్ అండర్ టేక్ సెల్ఫ్లెస్ యాక్షన్.
0: పవిత్రమైనటువంటి చర్యలు చేసుకోండి.
1: డూ ఆల్ సీక్రెట్ యాక్షన్.
0: అప్పుడే మీ విలువను మీరు కాపాడుకున్న వారు అవుతారు.
1: దెన్ యూ కెన్ ఎర్న్ యువర్ ట్రూ వాల్యూ.
0: మనిషి మనిషి అంటే ఎంత గొప్పవాడు మనిషి.
1: మ్యాన్ మనిషి ఇస్ సుప్రీం.
0: మనిషి
1: మనిషి
0: మనిషి
1: మనిషి
0: తిప్పి పెడితే సినిమా.
1: ఇఫ్ యూ రివర్స్ ఇట్ సినిమా.
0: మనిషి సినిమా.
1: మనిషి సినిమా.
0: సినిమా మనుషులు అయిపోతున్నారు.
1: సినిమా మనిషి.
0: కానీ నిజమైన మనుషులు కావాలి.
1: మానవ
0: మా అనగా జ్ఞానము,
1: మాయా
0: నా అనగా లేకుండా,
1: విదౌట్
0: వా అంటే వర్తించడం.
1: కండక్ట్ యువర్సెల్ఫ్.
0: అజ్ఞానం లేకుండా వర్తించేటువంటి వాడే మానవుడు.
1: మానవ ఇస్ ద వన్ హూ కండక్ట్స్ హింసెల్ఫ్ క్రాసింగ్ దిస్ ఇగ్నోరెన్స్.
0: కనుకనే అట్టి మానవుడిగా మీరు తయారు కావాలి.
1: యూ షుడ్ బి సచ్ మానవాస్ ఆర్ హ్యూమన్స్.
0: అప్పుడే మీరు చదువుకున్నందుకు సరైనటువంటి కీర్తి వస్తుంది.
1: దేర్ లైస్ ది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఆల్ యువర్ ఎడ్యుకేషన్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీ యొక్క కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి చాటించి, ప్రపంచానికి వెలువరిచి, ప్రపంచానికి మీరు దృష్టంతో చూపించి దాన్ని సరైనటువంటి మార్గంలో పెట్టడానికి ప్రయత్నించాలి.
1: లెట్ యువర్ నేమ్ అండ్ కాండక్ట్ be demonstrated to the rest of the world.
0: ee naadu prapancham chaala ayomaya sthitilo untundadi.
1: The world is in a confused state today.
0: ekkada poyina ashanti.
1: Everywhere there is restlessness.
0: ekkada chusina dukkame.
1: There is misery.
0: ekkada chusina paapame.
1: There is sin.
0: ekkada chusina kroolame.
1: There is wickedness.
0: ilanti paristhithilo meeraina bayal deri deenni shanti parchali.
1: Under these circumstances you go everywhere and pacify the situation, calm down.
0: కలుగునే మీరు పవిత్రమైనటువంటి శాంతిని మీరు అందించండి.
1: అండ్ సీ దట్ యు షేర్ ద సీక్రెట్ పీస్.
0: ఈ శాంతి ఎక్కడ ఉంది?
1: వేర్ ఇస్ పీస్?
0: నీ ఎంది ఉంటున్నది?
1: పీస్ ఇస్
0: విత్ నీవే శాంతి స్వరూపుడు.
1: యు ఆర్ ది ఎంబోడిమెంట్ ఆఫ్ పీస్.
0: కనుక అలాంటి శాంతిని నీవు పెట్టుకుని పైన శాంతి శాంతి శాంతి అని బయట పోయి చూస్తే పీస్ పీస్ ఎక్కడ చిక్కుతుంది? పీసెస్ చిక్కుతుంది.
1: యువర్ పీస్ అంటు యువర్ సెల్ఫ్ బట్ యు ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ పీస్ అవుట్ సైడ్.
0: దీనికంతా మూల కారణము స్వార్థమే.
1: ఎవ్రీవేర్ వి ఫైండ్ సెల్ఫ్.
0: స్వార్థాన్ని త్యజించు,
1: సాక్రిఫైస్ యువర్
0: పదార్థాన్ని వరించు, పదార్థంలో చేరిపో.
1: బీ స్పిరిచువల్ అండ్ అండర్స్టాండ్ ద రియాలిటీ.
0: అది ఏ మానవత్వంలో ఉండేటువంటి సీక్రెట్.
1: అండ్ దట్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
0: ఇలాంటి పవిత్రమైన భావాలను మీరు పెంచుకుంటూ రాండి.
1: అండ్ యూ ఆల్సో అప్రిషియేట్ ది సీక్రెట్ ఫీలింగ్స్ అండ్ థాట్స్.
0: ఇందులో కూడా స్వార్థాలు బయలుదేరుతున్నాయి.
1: వి ఫైండ్ పీపుల్ హూ ఆర్ సెల్ఫిష్ ఇన్ దిస్.
0: ఎడ్యుకేషన్ పూర్వం చాలా స్వార్థరహితంగా ఉండేటువంటిది.
1: ఎర్లియర్ టైమ్స్ ఎడ్యుకేషన్ వాజ్ సెల్ఫ్లెస్.
0: వైద్యము స్వార్థరహితంగా ఉండేటువంటిది.
1: హెల్త్ కేర్ వాజ్ సెల్ఫ్లెస్.
0: కానీ ఈనాడు ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ అన్ని కూడా స్వార్థమైపోయినాయి.
1: హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ హావ్ బికమ్ బిజినెస్ సెల్ఫిష్ టుడే.
0: 10 మందికి మంచిని బోధించాలి.
1: Teach good to others.
0: 10 మందికి ఆరోగ్యాన్ని పెంచాలి.
1: And see that people will be healthy around you.
0: కనుక ఇప్పుడు ఎక్కడైనా ఆసుపత్రి కట్టాలంటే దండికి డబ్బు వస్తుందని స్వార్థం పెట్టుకుని ఆసుపత్రులు కట్టేస్తున్నారు.
1: Hospitals are constructed on selfish grounds to earn more and more.
0: 10 కోట్ల ఆసుపత్రి రూపాయి కట్టించేస్తే 100 కోట్ల వరకు వాడు ఎక్స్పెక్ట్ చేస్తాడు.
1: If the hospital is built at a cost of 10 crores, they expect 100 crores return.
0: ఈనాడు ఏదైనా చిన్న స్కూల్ గిని కట్టేస్తే,
1: if a school is built today,
0: చిన్న పిల్లాడు కిండర్ గార్డెన్ అంటారు,
1: కిండర్ గార్డెన్ చైల్డ్,
0: ఆ స్టేజ్కి పోయినప్పటికీ వాడికి 20 or 25 thousand ఫీజు కట్టాలి.
1: టు గెయిన్ అడ్మిషన్ ఇన్ ద కిండర్ గార్డెన్ క్లాస్.
0: ఇలాంటి వాళ్ళు పాప దీని వాళ్ళు ఏ గతి పెడతారు?
1: దే హావ్ టు పే వెరీ హై అమౌంట్.
0: ఇలాంటి అంతప్పుడు చదువుకంతా కూడా డబ్బు అయిపోయింది.
1: దేర్ఫోర్ ఎడ్యుకేషన్ హస్ బికమ్ బిజినెస్.
0: హెల్త్ కంతా డబ్బు అయిపోయింది.
1: మనీ ఫర్ హెల్త్.
0: కానీ ఈనాడు లోకంలో ఆధ్యాత్మికానికి కూడా డబ్బు అయిపోయింది.
1: టుడే స్పిరిచువాలిటీ హస్ బికమ్ బిజినెస్.
0: ఈ ఆధ్యాత్మికం అనేటువంటిది ఫ్రీగా పోవాలి.
1: స్పిరిచువాలిటీ షుడ్ బి ఫ్రీ.
0: దానికి ఎంత ప్రేమనో పంచాలి.
1: అండ్ షోర్స్ దే ఎక్స్పెక్ట్ 100 crores రిటర్న్.
0: ఈనాడు ఏదైనా చిన్న స్కూల్ గిని కట్టేస్తే,
1: ఇఫ్ ఎ స్కూల్ ఇస్ బిల్ట్ టుడే,
0: చిన్న పిల్లాడు
1: కిండర్ గార్డెన్
0: అంటారు,
1: కిండర్ గార్డెన్ చైల్డ్,
0: ఆ స్టేజ్కి పోయినప్పుడు

0: become business.
1: ఈ ఆధ్యాత్మికమైనటువంటిది ఫ్రీగా పోవాలి.
0: Spirituality should be free.
1: దానికి ఎంత ప్రేమనో పంచాలి.
0: And share the law.
1: కనుకని ఈ ఆధ్యాత్మికంలో కూడాను ఈ యొక్క షేర్ మనం ప్రారంభించకూడదు.
0: There should not be any business or financial transaction.
1: ఈ యొక్క బిజినెస్ లోపల మనం పోతే ఇంకంతా కూడా పాడైపోతుంది.
0: When once you get into the field of business, everything will spoil.
1: దైవ పేరు కూడా పాడైపోతుంది.
0: You are spoiling the name of God.
1: కనుక
0: so
1: ఎంతవరకు అంతవరకు ఖర్చులు అయినంత మనం తీసుకోవచ్చును.
0: ఎక్స్పెన్సెస్ కుడ్ బి మెట్ విత్.
1: అయితే నాకు చేసేటువంటి నేను ఏ ఖర్చులు పెట్టను, ఎవరి దగ్గర నేను తీసుకోను.
0: యు హావ్ గాట్ నథింగ్ టు డు విత్ స్వామి. హి హావ్ నో ఎక్స్పెన్సెస్ అట్ ఆల్. హి విల్ నాట్ యాక్సెప్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీబడీ.
1: కానీ మిగతా వాళ్ళంతా కూడా కొన్ని ఖర్చులు పెడతారు పాపం.
0: బట్ సమ్ పీపుల్ స్పెండ్ మనీ.
1: ఇక్కడికి రావడానికి, భోజనానికి, తినడానికి అంత ఖర్చులు పెడతారు.
0: దే కమ్ హియర్.
1: దీనికి తగినంత మాత్రమే మనం తీసుకోవాలి. దీనికి ఫీజు మొత్తం తీసుకోకూడదు.
0: దే షుడ్ నాట్ కలెక్ట్ ఫీజ్.
1: దీంతో మెంబర్షిప్ కొంత ఇంత వేళ అని పెట్టకూడదు.
0: మెంబర్షిప్ ఫీ షుడ్ నాట్ బి ప్రిస్క్రైబ్డ్.
1: మనకు మెంబర్షిప్ ఆధ్యాత్మిక ప్రేమనే దీనికి మెంబర్షిప్.
0: వాట్ ఈస్ ది మెంబర్షిప్ ఫీ ఇన్ స్పిరిచువాలిటీ? లవ్ ఈస్ ది మెంబర్షిప్ ఫీ.
1: ఆ ప్రేమకు మించినటువంటి మెంబర్షిప్ మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ ఫీ గ్రేటర్ దాన్ హైయర్ దాన్ లవ్.
1: కనుకనే ఆ ప్రేమనిచ్చి ప్రేమను పుచ్చుకో.
0: దేర్ఫోర్ షేర్ లవ్, రిసీవ్ లవ్.
1: ఇది షేర్ వ్యాపారంగా జరిగితే మంచిది కాదు.
0: బట్ ఇట్ ఇస్ బిజినెస్ ఇస్ నాట్ ప్రాపర్.
1: దైవం యొక్క నామాన్ని కూడా మనం పాడు
0: చేసినట్టే.
1: కనుక ఈ విధంగా ఇంకెవరైనా చేయాలనుకుంటే కొన్ని గుర్తులు పెట్టుకుని కొంతవరకు జ్ఞానంగా ఈ ఫీజు లేకుండా కొన్ని మా సంస్థలు స్థాపించాలని ఆశిస్తున్నాను.
0: భగవాన్ వాంట్స్ us to establish institutions which are totally free of cost.
1: ఎడ్యుకేషన్ ఏ ఒక్క నయా పైసా దీనికి తీసుకోవటం లేదు.
0: ఇన్ అవర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వీ డోంట్ రిసీవ్
1: అందరికీ తెలుసు, ఎగ్జామినేషన్ ఫీజు కూడా తీసుకోవటం లేదు.
0: వీ డోంట్ రిసీవ్ ఎగ్జామినేషన్ ఫీ.
1: టెక్స్ట్ బుక్ కూడా తీసుకోవటం లేదు.
0: వీ డోంట్ రిసీవ్ మనీ ఆన్
1: అంతా ఫ్రీ ఫ్రీ.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఆఫర్డ్ ఫ్రీ ఫ్రీ.
1: హాస్పిటల్లో కూడా ఫ్రీ ఎడ్యుకేషన్.
0: హాస్పిటల్ ఇస్ ఆల్సో
1: ఆపరేషన్ అంతా ఫ్రీ.
0: ఆపరేషన్
1: మందులంతా ఫ్రీ.
0: మెడిసిన్స్ ఫ్రీ.
1: వాళ్ళందరికీ ఇచ్చేసేస్తున్నాము. నిజంగా మంచిని కోరి మనం చేస్తే మనకు ఏదో ఒక రీతిగా మనకు వచ్చేస్తుంది.
0: In fact, if your motive is good, everything will follow you easily.
1: డబ్బు పైన ఆశ పెట్టుకుని మనం చేస్తే ఇంకా ఎక్కువ నష్టమే వచ్చేస్తుంది.
0: If you have got the money as a motive, you will get a bad name.
1: మనీ వైపుని మనం పోకూడదు.
0: You should never go along.
1: Money comes and goes.
0: Money comes and goes.
1: Morality comes and grows.
0: Morality comes and grows.
1: అలాంటి మొరాలిటీని మనం పెంచుకోవాలి.
0: That morality you have to.
1: ఆధ్యాత్మిక సంస్థల యందు
0: స్పిరిచువల్ ఇన్స్టిట్యూట్
1: అంతో ఇంతో కూడా మనం ఏమాత్రం ఫీజు పుచ్చుకోకూడదు.
0: వీ షుడ్ నాట్ కలెక్ట్ మనీ.
1: ఆత్మకి ఎంత విలువ?
0: వాట్ ఈస్ వాల్యూ ఆఫ్ ది సెల్ఫ్?
1: దీని విలువ ఇచ్చేవాడెవరు?
0: హూ కెన్ ఎస్టిమేట్?
1: కాబట్టి దీనికి విలువనే లేదు.
0: ఇట్ హస్
1: అనంతమైనటువంటిది.
0: ఇట్ ఇస్ బియాండ్ ఎస్టిమేట్.
1: అప్రమేయమైనటువంటిది.
0: ఇట్ ఇస్
1: అప్రమాణమైనటువంటిది.
0: ఇట్ ఇస్ బియాండ్ మెజర్.
1: అలాంటి ప్రమాణమే దీనికి లేదు.
0: దట్ ఇమ్మెజరబుల్.
1: అలాంటి మార్గాన్ని మనం అవలంబించినప్పుడే జగత్తంతా కూడా ఆధ్యాత్మికంలో ప్రయాణం అవుతుంది.
0: And once we follow that path, the whole world will follow you.
1: ప్రపంచమంతా కూడా ఆధ్యాత్మిక వైపున తిరుగుతుంది.
0: The whole world will be spiritual.
1: అప్పుడే జగత్తులో శాంతి ఏర్పడుతుంది.
0: Then the peace will be established.
1: ఈనాడు ఎక్కడ పోయినప్పటికీ అశాంతియే.
0: Today everywhere we find restlessness.
1: ఏ పేపర్ చూసినా గానీ భయంకరమైనటువంటి వార్తలే.
0: Every paper shows you all.
1: కనుకనే మనం భారతదేశాన్ని ప్రశాంతమైన దేశంగా మనం తీర్చిదిద్దాలి.
0: దట్ ఇస్ భారత్ బి వన్ ఆఫ్ పీస్.
1: మనం పీస్ గా ఉంటుంటే ప్రపంచం కూడా పీస్ అయిపోతుంది.
0: ఇఫ్ యు ఆర్ పీస్ఫుల్ ద హోల్ వరల్డ్ విల్ బి పీస్ఫుల్.
1: కనుక మీరు ప్రపంచానికి శాంతిని కల్పించి
0: మేక్ ఎవ్రీబడి పీస్ఫుల్.
1: మీరు కూడా శాంతిగా జీవించి
0: యు లివ్ ఇన్ పీస్.
1: మీ తోటి మానవులంతా కూడా శాంతిని అందించి
0: మేక్ అదర్స్ ఆల్సో లివ్ ఇన్ పీస్.
1: శాంతి జీవితాన్ని గడుపు.
0: అండ్ వి షుడ్ లీడ్
1: పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని గడుపు.
0: వి షుడ్ లీడ్ ఎ టోటల్ లైఫ్.
1: ఆంటోనీ మాదిరి పరిపూర్ణమైనటువంటి వైరం చేయాలి. మన కర్మలన్నీ కూడా పరిపూర్ణమైనటువంటివిగా ఉండాలి. కానీ కొన్ని దుర్గుణాలు ఉండేటువంటి వారు దురభ్యాసముల చేత, దుర్భావముల చేత, దుర్మార్గమైనటువంటి కర్మలు ఆచరించి దుఃఖానికి గురి అయిపోతున్నారు. వాళ్ళదే రైట్ అని భావిస్తారు. ఇది మొండి వాదన. ఇది ఎప్పటికీ కూడా మంచిది కాదు. పది మందికి మంచి చేసేటువంటిది అది మంచిది.
0: డూ గుడ్ టు 10 పీపుల్ అట్లీస్ట్, దట్ ఇస్ గుడ్.
1: అది నిజమైనటువంటి యొక్క జీవితము.
0: దట్ ఇస్ ఎ ట్రూ లా.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లా.
1: మీరు ప్రేమ చేతనే
0: త్రూ లా
1: మీ విద్యను కలిపి,
0: యూ స్పెండ్ యువర్ టైం
1: ప్రేమ చేతనే ఉద్యోగాలు చేసి,
0: అండ్ యూ డూ యువర్ జాబ్
1: ప్రేమ చేతనే జగత్తును ఆదరించి,
0: అండ్ ఆల్సో ఫేస్
1: భారతదేశం యొక్క సత్కీర్తిని నిలపండి,
0: అండ్ అప్హోల్డ్ ద ప్రెస్టీజ్ అండ్ ద గ్లోరీ ఆఫ్ దిస్ కంట్రీ.
1: ప్రేమ ముదిత మనసే కహో.

సభకి రామన భక్త జనల జీవన జన భక్త జనల జీవన జన

0: Sairam, dear listeners, one of the key messages from the sacred text Bhagavad Gita is that we have the right only to perform action but not to the results, for they are in God's hands. In today's discourse, Baba focuses on this important life lesson. He urges us to perform our duties and not to expect anything in return. Let us now listen to the divine discourse by Bhagwan Baba delivered on the 25th of December 1999 in Prashanti Nilayam during the Christmas celebrations.
1: Janma cheta narulu, janma cheta janulu, parisuddha hudayulai. జన్మ చేత జనులు పరిశుద్ధ హృదయులే పాడు చేయుచుండే పరిసరములు అంతరాత్మ బోధ అంతరాత్మ బోధ ఆలకించుడు మీరు అంతరాత్మ బోధ ఆలకించుడు మీరు సమత మమత మనుజ హక్కు కాదే సమత మమత మనుజు హక్కు కాదే మనుజు హక్కు కాదే
2: By birth, human beings are sacred-hearted. But it is only the circumstances and environment that will rob the sanctity behind. Listen to the inner voice. The equanimity and the love are the rights of the human society.
1: Prema Swarupulara.
2: Embodiments of love.
1: Janminchagane Manavuni Hrudayamu నిర్మలంగా నిశ్చలంగా నిస్వార్థంగా నివసిస్తూ ఉంటాడు.
2: The time of birth, every human being has got pure, steady, selfless heart.
1: క్రమక్రమేణ పరిసరముల యొక్క వాతావరణము, స్నేహితుల యొక్క సంబంధము ఇత్యాది గుణముల చేత తన యొక్క సౌశీల్యము నాశనం చేసుకుంటున్నాడు మానవుడు.
2: As time passes by, the environment, the company, make him lose his character.
1: ఎట్టి దోషములు లేక ఎట్టి అపచారములు లేక ఎట్టి వాంఛలు లేక నిస్వార్థంగా ఉండినటువంటి యొక్క మానవుడు హృదయమును పాడు చేసుకుంటున్నాడు ఈ సంబంధము చేత.
2: In fact, that original pristine pure heart, which has no defect, mistake, no desires or selfishness either, is completely spoiled by every human being.
1: మానవుడు చెడిపోవటం కాని బాగుపడటం కాని ఈ పరిసరం యొక్క ప్రమాణము, స్నేహితుల యొక్క ప్రధానము ఈ మానవత్వాన్ని నిర్మూలము గావిస్తుండాలి.
2: ఇట్స్ ఓన్లీ ది ఎఫెక్ట్ ఆఫ్ ద ఎన్వైరన్మెంట్ ద కంపెనీ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫార్ ద టోటల్ లాస్ ఆఫ్ ది హ్యూమన్ క్వాలిటీ.
1: ఇది ఒక పేపర్.
2: దిస్ ఈజ్ ఎ పేపర్.
1: ఇది చాలా నిర్మలంగా నిశ్చలంగా ఉంటుండాలి.
2: ఇట్స్ క్వైట్ స్టడీ అండ్ ప్యూర్.
1: ఎట్టి దుర్గంధము కానీ ఎట్టి చెడులు కానీ ఈ పేపర్ లో లేదు.
2: దేర్ ఇస్ నథింగ్ బ్యాడ్ నార్ ఫౌల్ స్మెల్ దేర్.
1: కానీ ఇదే పేపర్ నందు ఇది కెమక్రమేణా మనం ఉపయోగించి పారవేసినప్పుడు ఇది మున్సిపల్ దిబ్బకు పోయి చేరుతుంది.
2: యాజ్ యూ మేక్ యూజ్ ఆఫ్ దిస్ పేపర్ అండ్ థ్రో ఇట్ ఇన్ ద డస్ట్ బిన్ ఇట్ గోస్ టు ది మున్సిపల్.
1: క్రమక్రమేణా ఇది మిఠాయి అంగడికి చేరుతుంది.
2: లేటర్ ఇట్ విల్ గో టు ద షాప్ వేర్ స్వీట్స్ ఆర్ సోల్డ్.
1: ఇందులో కొన్ని పకోడాలు పొట్టం కట్టి ఇది అమ్మినప్పుడు క్రమక్రమేణా ఈ ఏ దోషము లేక ఏ దుర్గంధము లేనటువంటి ఈ పేపరు పకోడాల వాసనగా పొందుతుంది.
2: లేటర్ యాజ్ దిస్ సేమ్ పేపర్ ఈజ్ యూజ్ టు ప్యాక్ పకోడా ఇట్ విల్ హ్యావ్ ద స్మెల్ దేర్.
1: ఇదే పేపరు ఒక డ్రై ఫిష్ వాడి దగ్గరికి పోయి చేరితే దాంట్లో డ్రై ఫిష్ అంత పొట్టం కట్టి ఈ డ్రై ఫిష్ వాసన ఈ పేపర్ కు చెందుతుంది.
2: ఇన్ ఫ్యాక్ట్ ద సేమ్ పేపర్ ఈజ్ యూజ్ టు ప్యాక్ డ్రై ఫిష్ ఇట్ విల్ హ్యావ్ ద స్మెల్ ఆఫ్ ద డ్రై ఫిష్.
1: ఇదే పేపరు పరిమళంతో కూడినటువంటి యొక్క పుష్పములు చేరి పొట్టం కట్టినప్పుడు ఆ యొక్క సుగంధమైనటువంటి యొక్క వాసన మానవునికి వెదజల్లుతుంది.
2: ఇట్ ఈస్ సేమ్ పేపర్ యూజ్ టు ప్యాక్ ద ఫ్రాగ్రెంట్ ఫ్లవర్స్ ద పేపర్ విల్ హ్యావ్ దట్ ఫ్రాగ్రెన్స్.
1: కనుక ఈ మంచి వాసనకు చెడ్డ వాసనకు ఈ పేపర్ ఆ కారణం.
2: ఇస్ ఇట్ ద పేపర్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫార్ ద గుడ్ ఆర్ బ్యాడ్ స్మెల్?
1: కాదు కాదు.
2: నో,
1: ఈ పేపరు ఎట్టి సంబంధాన్ని పురస్కరించుకుని చేర్చుకున్నదో దాని సంబంధమే ఈ పేపర్ కు చెందిపోతుండాలి.
2: ఇట్ ఈస్ ఓన్లీ అసోసియేషన్ దట్ మేడ్ దిస్ పేపర్ స్మెల్.
1: దీనిని పురస్కరించుకుని టెల్ మీ యువర్ కంపెనీ ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్ అన్నారు.
2: బేసింగ్ ఆన్ దిస్ ఇట్ ఇస్ సెడ్ టెల్ మీ యువర్ కంపెనీ ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: ఎట్టి వారి సంఘంతో మనం కూర్చుంటామో ఎట్టి పదార్థముల యొక్క స్నేహంతో మనం చేరుతుంటామో దాని యొక్క ప్రభావము మానవుని యందు ప్రవేశిస్తుంది.
2: యాజ్ ఇస్ ద కంపెనీ దట్ యు జాయిన్ నేచురల్లీ యు క్యారీ ది ఎఫెక్ట్.
1: కనుక మానవుడు మంచి సంబంధాన్ని మంచి సంపర్కాన్ని మంచి పదార్థములను ఆశించాలి.
2: దేర్ఫోర్ మ్యాన్ షుడ్ ఆల్వేస్ లుక్ ఫార్వర్డ్ టు ద గుడ్ మెటీరియల్ అండ్ గుడ్ కంపెనీ.
1: ఇలాంటి కంపెనీలు చేరినప్పుడే మానవుడు ఉన్నత స్థాయి పొందుతాడు.
2: As you join the good company, you reach exalted heights.
1: కనుక ఈనాటి మానవుడు పరసంకల్పము చేత సంపర్కము చేత చెడిపోవటము బాగుపట్టము జరుగుతూ ఉంటుంది.
2: Therefore, the good and bad depends upon the company you join.
1: లోకములో అందరూ జన్మంతో చాలా మంచివారి.
2: In fact, in this world by birth, all are good.
1: కానీ ఈ స్నేహము చేతనే మానవుని యొక్క జీవితమును నాశనం చేసుకుంటున్నాడు మానవుడు.
2: ఇట్ ఈస్ ద బ్యాడ్ కంపెనీ ఫ్రెండ్షిప్ దట్ రూయిన్స్ యువర్ లైఫ్.
1: మంచి చెడ్డలు అనేటువంటిది ఏమాత్రము విచారించరు.
2: హీఈస్ నాట్ బాదర్డ్ ఆఫ్ ద గుడ్ అండ్ బ్యాడ్ ఈదర్.
1: కానీ విచారించి స్నేహం చేయటము చాలా ఉత్తమం.
2: ఇట్స్ ఎసెన్షియల్ టు ఎంక్వైర్ అండ్ మేక్ ఫ్రెండ్షిప్.
1: కనుకనే వేదాంతం నందు సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి.
2: దేర్ఫోర్ ఇట్ ఇస్ సెట్ ఇట్ ఇస్ దిస్ గుడ్ కంపెనీ దట్ మేక్స్ యూ డెవలప్ ది సెన్స్ ఆఫ్ డిటాచ్మెంట్, ద స్టెడీనెస్ అండ్ ఫైనలీ
1: మన సర్వేంద్రియములు కూడా మన హస్తగతం కావాలనుకున్నప్పుడు సత్సంగమును చేరాలి.
2: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ హోల్డ్ ఆన్ ఎవ్రీథింగ్
1: సత్ అనగా
2: జాయిన్ గుడ్ కంపెనీ. వాట్ ఈస్ సత్?
1: అదే సత్ చిత్ ఆనంద్. సత్ అనగా పర్మనెంట్, శాశ్వతము.
2: Sat, that which is permanent.
1: Anaga edi shashtam ee jagattulo?
2: What is permanent in this world?
1: Anniu ashashtamle.
2: All are ephemeral, fleeting.
1: Okka daivattu maatrame shashtamu.
2: God is permanent.
1: Kanuka atti shashtamainatundi yokka daiva sambandhane manam kalpinchukunnappude mana bhavamulu shashtamainatiga uttamainatundiga adarshavantamainatundiga amrutamainatundiga amaratvamainatundiga manaku gochalistayi.
2: Therefore, when you have association with permanent divinity, you will have permanent ideas, immortal ideas, noble ideas, and that which is everything ideal.
1: Kanuka motta motta manamu sangadosham cheta manam chedipothunnam anetundi satyanni meeru gurtinchadam athyavasaram.
2: It's most essential to know that the root for the cause for the ruin is the bad company.
1: Manavudu pudutunnadu.
2: Man is born.
1: అనేక విధమైనటువంటి సంబంధ బాంధవ్యాలను కల్పించుకుంటున్నాడు.
2: In fact, relationships are of his own making.
1: ఎన్నెన్నో కార్యములు చేయాలని ఆశిస్తున్నాడు.
2: He wants to do many.
1: కానీ అన్నిటికీ లోపల తనకు తెలియనటువంటి భయము అతన్ని ప్రవేశిస్తుండాలి.
2: But there is fear latent hidden in him.
1: ఈ భయమును పోగొట్టడానికి అభయాన్ని చేకూర్చడానికి దైవత్వం ఒక్కటే దీనికి తగినటువంటి మార్గము.
2: It's only divine that will make you come out of fear and be fearless.
1: పూసిన ప్రతి పువ్వు కూడాను కాయ కాదు.
2: Every flower that blossoms will not grow into the fruit.
1: కాసిన ప్రతి కాయ కూడాను పండు కాదు.
2: Every fruit will not grow ripe later.
1: కాని పండిన ప్రతి పండు కూడాను రాలిపోక తప్పదు.
2: Every ripe fruit is bound to fall.
1: కనుక మానవుడు పుట్టినాడు.
2: Man is born.
1: పెరిగినాడు.
2: He grows.
1: ఆశలను మోసములను అన్నిటినీ నేర్చుకున్నాడు.
2: In fact, he has picked up all kinds of knacks and various ambitions.
1: కాని దానితోనే పతనం పొందుతున్నాడు.
2: Well, there he falls.
1: మానవునికు నేర్చుకోవాల్సింది ఏమిటి?
2: What is that man should learn?
1: మానవుడు పుట్టినాడు, పెరుగుతున్నాడు, ఆనందాన్ని అనుభవిస్తున్నాడు.
2: He is born, he grows and enjoys.
1: మానవుడు అనేక యంత్రములను కూడా కనిపెడుతున్నాడు ఈనాడు వైజ్ఞానికుడు.
2: The scientist has invented many machines.
1: చంద్రమండలం చుట్టూ రావడానికి ఒక మిషన్ కనిపెట్టాడు.
2: He invented a machine to reach moon.
1: భూమండలాన్ని చుట్టడానికి కొన్ని మిషన్లు కనిపెట్టాడు.
2: He has got certain machines to go around the planet.
1: ఇవి చాలా ఆశ్చర్యకరమైనటువంటివి, అద్భుతమైనటువంటివి.
2: They are mysterious and most wonderful.
1: కానీ
2: బట్
1: అన్నింటికంటే ఆశ్చర్యము, అన్నింటికంటే కూడాను అద్భుతమైనటువంటిది ఒక్క మిషన్ భగవంతుడు కనిపెట్టాడు.
2: But God has invented one that is most mysterious and wonderful.
1: అది ఏ? ఈ దేహం అనేటువంటి ఒక యంత్రము.
2: That is the machine of the human body.
1: ఈ మానవతా దేహం అనే యంత్రమును చాలా అద్భుతమైనటువంటిది, ఆశ్చర్యమైనటువంటిది.
2: This human body, the machine, is most wonderful, mysterious.
1: అయితే ఈ యంత్రమును దేని కోసం కనిపెట్టాడు?
2: What for is this machine invented?
1: తినటము, తిరగటము, త్రాగటము, లోభాలను అనుభవించుకోవటం, దీనికోసం ఈ యంత్రాన్ని కనిపెట్టాడు.
2: Is this machine invented only for food, raiment and shelter, drinking, eating and moving about?
1: కాదు కాదు.
2: No.
1: తినటము, త్రాగటము, జీవించటము కుక్క పశువాదులు కూడా జీవిస్తుంటాయి.
2: That kind of eating and roaming about are equally done.
1: దాని నిమిత్తమే మానవ జీవితం మనకు రాలేదు.
2: The human life is not given to that.
1: దేహో దేవాలయ ప్రక్తో జీవో దేవ సనాతనః.
2: Body is the temple of God.
1: ఈ దేహం అనేటువంటిది ఒక పెద్ద దేవుని యొక్క ఒక దేవాలయం.
2: The body is the temple of God.
1: అలాంటి టెంపుల్ ను మనం ఎంత దుర్వినియోగం చేసుకుంటున్నాం.
2: How we are misusing this temple, the body.
1: ఈ టెంపుల్ ను ఏ విధమైన సద్వినియోగం చేసుకోవాలనే విషయాన్ని మొట్టమొదటి గుర్తించి ఆ యొక్క దేహాన్ని అనేటువంటి టెంపుల్ లో మనం ప్రవేశించాలి.
2: We have to make proper use of this temple, the human body, and then step in.
1: కారు కొన్నావు, పెద్ద కారు.
2: You purchased a big car.
1: కీస్ నీ చేతిలో ఉంటుండాలి.
2: You have a key bunch.
1: కానీ ఈ కారు నడిపే విధానం ఏమిటని తెలుసుకున్న తర్వాతనే ఈ కారు నీకు ఉపయోగమవుతుంది.
2: You can make use of the car if you know the art of driving.
1: అట్లు లేకపోయినా ఈ కారే నీకు పెద్ద అపకారం అవుతుంది.
2: If you know driving, if you don't know that, you will be put to danger.
1: కనుకనే భగవంతుడు అందించినటువంటి ఈ యొక్క దేహమనేటువంటి దేవాలయమును మనం సద్వినియోగపరుచుకునేటువంటి ఒక మార్గాన్ని మనం గుర్తించి వర్తించాలి.
2: Therefore, we have to know the proper technique as to make use of the body in a proper direction.
1: ఈ పవిత్రమైన యంత్రమును ఎన్ని విధములైనటువంటి దుర్గుణములతోనో, దురాచారములతోనో, దుర్గంధములతోనో ఈ ఉపయోగపెడుతున్నారు.
2: This sacred machine, the human body, is misused. It is full of foul and filth.
1: ఈ మోహముల చేత మోసపడిపోతున్నారు మానవుడు.
2: Man is deceived because of attachment.
1: ఈ దేహం ఎంత పవిత్రమైనటువంటిది అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
2: He is not able to know the fundamental truth behind this invention of the human body, the machine.
1: ఏదో పశుపక్షి మృగాదులు కదా అనుభవించినట్టుగా ఈ యొక్క దేహంను కూడాను అనుభవిస్తుండాలి.
2: He is just enjoying this sacred body just as like any other bird and beast.
1: దీని నిమిత్తమే భగవంతుడు ఈ శరీరాన్ని అందించలేదు.
2: God has not gifted this body for that purpose.
1: కానీ ఈ సత్యాన్ని మనం గుర్తించవాలంటే,
2: in order to know this truth,
1: దైవ ప్రేమను అనుభవించాలి.
2: We have to experience the divine love.
1: దైవ ప్రతిబింబమైన సత్య ధర్మ శాంతి ప్రేమను అనేటువంటి యొక్క దీనిని మనం అనుభవించాలి.
2: We have to experience the reflections of the divinity which are the human values.
1: సత్యము దైవమే, ధర్మము దైవమే, ప్రేమ దైవమే, శాంతి దైవమే.
2: Truth is God, righteousness is God, peace is God, love is God.
1: ఈ నాలుగు ఎరిగినటువంటి వాడే మానవుడు.
2: Is a true human if has all this power.
1: కానీ పశుపక్షి మృగాదులకు కేవలం ప్రేమ ఉంటుంది, కానీ మిగిలినటువంటి మూడు గుణములు లేవు.
2: Birds and beasts, they have love, but not the other.
1: కనుక మానవుడు దీన్ని సద్వినియోగపరచుకునేటువంటి విధానాన్ని గుర్తించాలి.
2: సో మ్యాన్ హ్యాస్ టు నో హౌ టు మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దెమ్.
1: అప్పుడే ఈ మానవత్వం సార్థకమవుతుంది.
2: దెన్ ఓన్లీ హ్యూమన్ బర్త్ ఇస్ రియలీ రిడీమ్డ్.
1: అది సార్థకం కాకుండా నిరుపయోగపరచుకునే నిమిత్తమై అనేక విధమైనటువంటి కాలమును వ్యర్థం చేస్తున్నారు.
2: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ ఇస్ వేస్టింగ్ టైం మిస్యూజింగ్ ద బాడీ.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: భగవంతుడు అందించినటువంటి వరప్రసాదముల లోపల ప్రేమ కాలము చాలా ప్రధానమైనటువంటిది.
2: ఆఫ్ ఆల్ ది గిఫ్ట్స్ మోస్ట్ ప్రెషస్ ఆర్ ద లవ్ అండ్ ద టైం.
1: ఈ ప్రేమను పొందే నిమిత్తమే కాలమును సద్వినియోగం చేయాలి.
2: వి షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ద టైం టు రిసీవ్ లవ్.
1: ఈనాటి మానవుడు ఉన్న కాలము లోపల మూడు భాగములు దుర్వినియోగమే చేస్తున్నాడు.
2: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ ఇస్ మిస్యూజింగ్ వేస్టింగ్ 3 parts ఆఫ్ ద టైం.
1: ఇందులో ఒక్క భాగం కూడా సరైన సద్వినియోగపరచడం లేదు.
2: హీ ఇస్ నాట్ మేకింగ్ ప్రాపర్ యూజ్ ఆఫ్ 1 portion ఆఫ్ ద టైం గివెన్.
1: ఈనాడు విద్యార్థులు ఉన్నారు.
2: టుడే వి హావ్ స్టూడెంట్స్.
1: విద్యార్థులు విద్యలో సద్వినియోగం చేస్తున్నారు అనుకుంటున్నారు.
2: They think that making proper use of time in
1: study. కానీ విద్యకు ఉపయోగించుకునేటువంటి కాలం కంటే కూడాను అవిద్యకు ఉపయోగించుకునేటువంటి కాలమే అధికంగా ఉంటుంది అది వారిలో.
2: In fact, they're wasting more time in other activities other than acquisition of knowledge.
1: గృహస్థుడైనటువంటి వాడు సద్వినియోగపరచుకునే నిమిత్తమై ఇచ్చినటువంటి సంసారమును దుర్వినియోగపరచుకుంటున్నాడు మానవుడు.
2: The householder is also misusing, wasting his time.
1: సన్యాసి కూడాను సద్వినియోగపరచుకోవలసినటువంటి తన కాలమును పవిత్రమైన కాలమును దుర్వినియోగపరచుకుంటున్నాడు మూడు భాగములు.
2: సన్యాసి an ascetic is also misusing his time.
1: బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థం, సన్యాసం ఈ నాలుగు స్థానములు కూడాను మూడు భాగములు దుర్వినియోగమే చేసుకుంటున్నారు కానీ సద్వినియోగం చేసుకోవటం లేదు.
2: All these 4 categories, the celibates, householder, the recluse and renunciants are wasting 3 portions of the time.
1: సద్భావములు ఏ విధంగా ఉపయోగిస్తారు?
2: How are they making use of?
1: సత్కర్మల్లో ఎట్లా ప్రవేశిస్తాడు?
2: How can they take good action?
1: సత్చింతలు ఏ విధంగా చేయగలడు?
2: How can he entertain good thoughts?
1: చేయలేకపోతున్నాడు.
2: It's not possible to him.
1: ప్రయత్నం చేస్తున్నాడు కానీ అహంకారం ఎదురుగా పెట్టుకుని ఈ ప్రయత్నంలో మూసుకుపోతున్నాడు.
2: In fact, he makes every attempt, but it is the ego that comes on the way.
1: కనుకనే మానవుడు మొట్టమొట ఈ కాలమును పవిత్రం గావించుకునేటువంటి కర్మల్లో ప్రవేశించాలి.
2: Therefore, man should undertake activity to sanctify the time given.
1: దీనిని పురస్కరించుకునే భగవద్గీత కర్మణ్యేవ అధికారశ్చామ ఫలేషు వదాచన. కర్మ యందు నీ అధికారం ఉంటుండాలి.
2: Therefore, Bhagavad-gita declares, you have not every authority.
1: పరనిమిత్తమై నీవు భ్రాంతి పడవద్దు.
2: Don't be carried away by
1: పరనిమిత్తమై నీవు దుర్వినియోగం చేయవద్దు.
2: Don't waste your time.
1: ఫలాన్ని నీవు చింతించవద్దు.
2: Don't think of the rewards.
1: కర్మను ఆచరించు.
2: Undertake action.
1: అది ఏ నిజమే. Duty is God.
2: That's what's meant by duty is God.
1: ఆ యొక్క కర్మనే నీకు దైవత్వ రూపంగా సాక్షాత్కరిస్తాడు.
2: In fact, there will be action would manifest in front of us.
1: భక్తులమే భక్తులమే భక్తులమే అనుకుంటున్నారు.
2: We consider ourselves as devotees.
1: సర్వీస్ చేసినంత మాత్రమే నా భక్తులు కానేరు.
2: You cannot call yourself a devotee by service.
1: ఆ సర్వీస్ కూడాను దైవభావంతో సర్వీస్ చేయాలి.
2: You have to render service with the divine
1: soul. సర్వులు ఎందు ఉన్నటువంటిది దైవమే అని చింతించాలి.
2: Think that God is everywhere and everyone.
1: ఈశావాస్యం ఇదం జగత్తు అని భావించాలి.
2: Consider that God is present in the entire universe.
1: నేను ఎవరికో విలేజ్ వాళ్ళకి పోయి సేవ చేశాను.
2: That you have gone to that village and
1: నేను ఏదో ఫ్లడ్ వచ్చినటువంటి వాళ్ళకి సేవ చేశాను.
2: That I served those flood victims.
1: అని ఈ విధంగా ఎవరికో సేవ చేశాననుకుంటే ఇది సరైన సేవ కాదు.
2: If you think that you are rendering service to some others, it's no service at all.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ ఉంటుంది.
2: A small example.
1: పవిత్రమైనటువంటి భాగవతం.
2: భాగవతం స్టాండ్స్
1: భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అనేటువంటి చెప్తుంది.
2: భాగవతం ఇస్ టాట్ బాగా అవుతాము, దట్ విల్ బి గుడ్.
1: భాగవతంలో సర్వ వస్తువులు యొక్క సారము ఉంటుండాలి.
2: భాగవత కంటెంట్స్ ది ఎస్
1: సర్వ వేదాంత సారము ఉంటుండాలి.
2: ఇట్ హాస్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ఫిలాసఫీ.
1: బాగా వాతాము 5 అక్షరాలు.
2: బాగా వాతాము 5 letters.
1: బా భక్తి,
2: బా డివోషన్,
1: గా జ్ఞానము,
2: గా విజ్డమ్,
1: వా వైరాగ్యము,
2: వా రెన్సియేషన్,
1: తా తపస్సు,
2: తా తపస్సు పెనెన్స్.
1: ఈ నాలుగింటిని చేస్తుంటే ముక్తిని పొందిపోతాం.
2: విత్ ఆల్ దీస్ 4 యుల్ హావ్.
1: అది ఏ కడపటి అక్షరము.
2: దట్ ఇస్ ది లిబరేషన్, ద ఫైనల్ అల్టిమేట్.
1: కనుక ఈ భాగవతంలో ఉన్నటువంటి గోపికుల యొక్క అంతరాత్మను మొట్టమొదట గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: వీ హావ్ టు అండర్స్టాండ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ బిహైండ్ ఆల్ దిస్.
1: గోపారుడు గోకులమును వదలి మధురకు వచ్చి చేరి అనేక విధములుగా కూడాను రాజ్య సంబంధమైనటువంటి విషయాల్లో పాల్గొని రాజును తీర్చిదిద్దేటువంటి యొక్క మార్గంలో ప్రవేశించాడు.
2: గోపాల లెఫ్ట్ గోకుల అండ్ హెస్ గాన్ టు మధుర అండ్ హెస్ టేకన్ యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ రన్నింగ్ ది ఎంటైర్ కింగ్డమ్ అండ్ షేపింగ్ మోల్డింగ్ ద కింగ్డమ్ ఇన్ ద ప్రాపర్ వే.
1: గోకులం యొక్క వాసులైనటువంటి గోపికలు గోపాలు కూడాను చాలా పరితపిస్తున్నారు.
2: The inhabitants of Gokulam were feeling very sad.
1: గోకులం అంతా కూడాను ఎండబారినట్టుగా ఉంటుండాలి.
2: The entire Gokulam looked as if it's barren.
1: లైఫ్లెస్ గా కనిపిస్తుండాలి.
2: It looked as if it's lifeless.
1: ఏమి చేయాలనిపించింది వాళ్ళకి తోచలేదు.
2: They didn't know what to do.
1: తినడానికి తిండి గాని కట్టడానికి వస్త్రం కాని లేకపోలేదు.
2: There's no shortage of dirt for food or clothing.
1: ఉండి వారు భుజించటం లేదు.
2: They have food but they couldn't partake.
1: అన్ని సుఖములు ఉండి కూడాను అనుభవించడం లేదు.
2: They have all comforts but they could not enjoy.
1: కారణం ఏమిటి?
2: Why?
1: మా యొక్క శ్వాస స్వరూపుడైనటువంటి గోపాలుడు మా వెంట లేడు.
2: God, Gopala, the very breath of our life, he got here.
1: రాత్రిం పగలు కూడాను చింతిస్తూ వచ్చారు.
2: They are feeling very sorry day and night.
1: దేహములు కృశిస్తూ వచ్చాయి.
2: In fact they were very weak.
1: మనసులు చాలా ఆందోళన పడుతూ వచ్చాయి.
2: The minds were very much worried.
1: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి మధురలో ఉన్నటువంటి గోపాలుడు,
2: Gopala, who was there in Madhura at that time,
1: తన మిత్రుడైనటువంటి ఉద్ధవుని పిలిచి,
2: he summoned Uddhava.
1: ఇదే ఉద్ధవ సందేశము అని.
2: This is called the message of Uddhava.
1: ఉద్ధవ,
2: ఉద్ధవ,
1: గోపికలు నా నిమిత్తమే చాలా పరితపిస్తున్నారు.
2: Gopikas are feeling very sad because
1: నీవు వెళ్లి వారి చక్కని ప్రబోధం చేసి వారి మనస్సును శాంతిపరచము అన్నాడు.
2: He wanted Uddhava to go over there and teach them, pass on the message.
1: Uddhava sahajanga goppa gnaniye.
2: Uddhava is the one of wisdom.
1: Goppa vedantiye.
2: He's a philosopher.
1: Idi atmajyotini veligimpacheseetundi daivatvamu tanaku arthamainatundi vishayame.
2: In fact, he knows how to light the lamp of inner wisdom.
1: Bhagavantudu sarvajnudu anetundi tanaku telusunu.
2: He knows God is omniscient.
1: Krishnudu sarvavyapakudu ane telusunu.
2: God is all pervasive.
1: Kaani telisinanta maatramu prayojanam ledu.
2: Doesn't matter if you simply know.
1: గోపికలకు వెళ్లి, అమ్మా గోపికలారా, గోపాలురారా, కృష్ణుడు సర్వాంతర్యామి, ఒక మధురలో మాత్రమే కాదు సర్వత్రా ఉంటున్నాడు.
2: He went to Gokulam. హిందుకలడు
1: అందులేడని సందేహం వలదు.
2: He went to Gokulam and called everybody.
1: సర్వత్ర పాణిపాదం.
2: God is everywhere.
1: సర్వత్ర స్తుతిమల్లోకి. సర్వా ఉత్తిష్ఠతి. ఎక్కడ చూసినా ఉంటున్నాడు
2: కృష్ణుడు. His feet and his hands or heads are spread everywhere. You will find him all over.
1: అప్పుడు గోపికలు నవ్వినారు.
2: Then Gopika's
1: smile. ఆ నవ్వు కూడాను ఆనందంతో నవ్వినటువంటి నవ్వు కాదు.
2: It's not the smile or born of happiness. They just made fun of it.
1: అయ్యా ఉద్ధవ,
2: ఉద్ధవ,
1: నీవు చెప్పవచ్చు.
2: You can tell.
1: కానీ దీన్ని అనుభవించగలవా?
2: You say all that, but has it come to your experience?
1: నీవు నిర్గుణ నిరాకారతత్వాన్ని భగవంతుని యొక్క దీని ఎందు ప్రేమిస్తూ నిర్గుణ నిరాకారతత్వాన్ని మాకు బోధిస్తున్నావు.
2: In fact, you have been teaching the formless, attributeless divinity to us.
1: ఇవి మాకు అక్కరలేదు.
2: We don't want that.
1: సగుణ సాకారమే మాకు అత్యవసరము.
2: We want the God with the form and attributes.
1: సాకారము లేనటువంటి నిరాకారములో ఏమి రుచి ఉంటుండాలి?
2: What taste is there in formless divinity?
1: ప్లాస్టిక్ వేర్స్ ఉంటాయి, ఎన్నో చిక్కుతుంటాయి.
2: We have got plastic articles many.
1: కానీ ప్లాస్టిక్ ఫలములు ఎన్నో చిక్కుతుంటాయి.
2: You have any plastic fruits?
1: కానీ అవంతా మనం భుజిస్తున్నామా?
2: Do you eat plastic fruits?
1: కానీ ప్లాస్టిక్ ద్రాక్ష వలనే కనబడుతుంది.
2: You have plastic grapes too.
1: కానీ ఆ ద్రాక్షని మనం ఏమైనా భుజిస్తున్నామా?
2: But do you eat them?
1: లేదు.
2: No.
1: ఇవంతా కూడా మాటలు మ్యాజిక్లే కానీ అనుభూతికి సంబంధించినటువంటి ఆనందములు కావు అన్నారు.
2: That's all gimmicks or verbosity of the word, but it's not the bliss in reality.
1: మాకు ప్రత్యక్ష దైవమైనటువంటి యొక్క కృష్ణుని మాకు చూపించు అంతే చాలు.
2: You show us Krishna.
1: నీ వేదాంతము, నీ యోగము, నీ యొక్క ప్రజ్ఞ మాకు అక్కర్లేదు.
2: We are not concerned with your scholarship.
1: వాళ్ళు చెప్పారు. అది ఉద్ధవం చూచి వారు మాట్లాడటం లేదు.
2: They were not talking to the Baba.
1: వారి హృదయములు భగవంతునికి అర్పితమైపోయినాయి.
2: In fact, they have surrendered their hearts to God.
1: మా హృదయాన్ని కృష్ణుడు అపహరించాడు.
2: Krishna has stolen our hearts.
1: కనుక అతన్ని మేము హరి అని పిలుస్తున్నాము.
2: So we call Krishna as Hari.
1: హరించిన వాడు కనుకనే హరి అని పిలుస్తున్నాము.
2: The one who has stolen is Hari.
1: కనుక అట్టి హరి యొక్క తప్ప మాకు మనసులో ఇంకొకటి లేదు.
2: We have no place for anyone other than
1: మాకు ఉన్నది ఒకే మనసు.
2: We have only one mind.
1: మాకు అనేక మనసులు లేవు.
2: We don't have many.
1: ఆ మనసు కూడా ఇప్పుడు మా ఈ దీంతో ఉండలేదు.
2: Even that mind is not with us.
1: కృష్ణుడితో పాటు మధురకు వెళ్ళింది.
2: It has followed Krishna to Madhura.
1: కనుక ఆ యొక్క హరిని నాకు తెప్పి చూపించమన్నారు.
2: You show us Hari directly.
1: ఒక్క మనసే అన్నటువంటి వాక్యము ఆ ఉద్ధవుని యొక్క మనసు తిరిగిపోయింది.
2: Their declaration that they have only one single mind brought a change.
1: అది ఏ దైవత్వానికి మూల కారణము?
2: In fact, that's the main cause.
1: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం, అటువంటి నిర్మలమైనటువంటి దైవత్వాన్ని ఒక్క మనసుతో మాత్రమే మనం అరికట్టాలి.
2: In fact, you can visualize the divine manifestation which is attributeless, formless, pure, unsullied and unpolluted, eternal. We have surrendered to Krishna.
1: ఒక్క కృష్ణుడు తప్ప మేము ఒక్కరికి మరొక ముఖం చూడము.
2: We are not prepared to look at anybody's face now.
1: అని చెప్పి ఆ లోపల భ్రమరం వచ్చింది.
2: In the meantime came the butterfly.
1: అప్పుడు భ్రమరంతో పంపిస్తున్నారు సందేశం.
2: Then they sent a message through this butterfly.
1: ఉద్ధవుని వైపు చూడటం లేదు.
2: They didn't look at Uddhava.
1: ఉద్ధవుని వైపు చూస్తే మా యొక్క ప్రతిజ్ఞకు భంగం కలిగినట్టు అవుతుంది.
2: We will be transcending the discipline so they were not looking at Uddhava. Is enough if Krishna is there.
1: మేము శ్రవణం చేయడానికి కృష్ణుని యొక్క మురళి నాదమే చాలు.
2: Is enough that if you are able to listen
1: Krishna to the Lord,
2: love of Krishna is enough for us to enjoy and
1: experience. We
2: don't want any other forms or sounds or teachings of
1: anyone. In
2: fact, our hearts are dry. In fact, we cried and cried for him.
1: మా కన్నుల్లో ఒక్క డ్రాప్ అయినా కూడా నీటి బిందువు లేదు.
2: We are not left with a single drop of tear in our eyes.
1: మా హృదయం చూస్తే అంతకంటే ఎక్కువ మండిపోతుండాలి.
2: Our hearts are also burning right now.
1: ఇలాంటి నీళ్లు లేని మా హృదయం అనేటువంటి నది లోపల నీ కృష్ణుడు సందేశం అనేటువంటి పడవను వేసుకుని ఎట్ట వచ్చావు సిగ్గు లేకుండా.
2: Our hearts are dry without any water, with what face you want to reach us crossing cross with the help of the boat.
1: ఇసుకలో పడవను నడపగలవా?
2: Can you come on boat across the sand?
1: కాబట్టి మా హృదయం అంతా ఇప్పుడు ఇసుగ్గా మారిపోయింది.
2: So our heart is full of sand and desert.
1: దీంట్ నీ యొక్క సందేశం అనేటువంటి పడవను పెట్టవద్దు.
2: And don't allow the boat
1: of the message. నీ వెళ్ళు ఎక్కడ నుంచి వచ్చావు అక్కడికి.
2: Better you go back to your place where you have come from.
1: నిర్గుణ బ్రహ్మము.
2: You believe in attributeless.
1: మాకు నిర్గుణ బ్రహ్మం అవసరం లేదు.
2: We don't want
1: సగుణ బ్రహ్మమే మాకు సత్య అవసరం.
2: We want God with attributes.
1: అని చెప్పి
2: so saying
1: నీవు వెళ్ళిపోమన్నారు.
2: They want him to return.
1: అప్పుడు ఉద్ధవుడు చాలా తెలివి తెచ్చుకుని నేను జ్ఞానం అనుకున్నాను, నేను జ్ఞానవి కాదు.
2: He picked up his intelligence and he said,
1: నేను పరమ అజ్ఞానం, నేను
2: ignorant
1: అని చెప్పి అతని దగ్గర ఉన్నటువంటి కృష్ణుని సందేశం అనేటువంటి ఒక పేపర్ ను అందించాడు.
2: Declaring there is an ignorant one, he handed over to them the message of Krishna, a paper.
1: దీన్ని మీరు చదవండి, అంతే చాలు.
2: He wanted them to read.
1: అయ్యా ఉద్ధవ, మేమున్నది ఎక్కడున్నాము? పట్టణంలో కాదు, పల్లెల్లో ఉన్నాం, కుగ్రామంలో ఉన్నాం.
2: ఉద్ధవ, we are not living in cities, we are living here in
1: gramamlo. Ye school kani, ye yokka vidya vidhanam kani maake emi teliyadu.
2: In this village there is no school at all.
1: Maaku ye maatramo akshara gnanam em ledhu.
2: We don't have any literacy.
1: Mem maa yokka jeevitham anta aksharamlo leenam ayipoyindi.
2: And in fact our entire life got
1: akshara gnanam leenattu varu ee lekhani em ye reethiga mem chadavagalam.
2: When we don't know alphabets, how do you expect us to read the message?
1: Maaku akkarle nuvu teesukoni pomannaru.
2: We don't want this message, but you take it with you.
1: Emi krishnudu yokka lekhanu వెనుకకు పంపుతున్నారా అని అతనికి ఒక విధమైన ఉద్రేకం వచ్చింది.
2: ఇన్ ఫ్యాక్ట్ హి వాస్ వెరీ ఎజిటేటెడ్ బికాజ్ దీస్ పీపుల్ వాంట్ హిమ్ టు టేక్ బ్యాక్ ద మెసేజ్ ఆఫ్ కృష్ణ.
1: రాగ ద్వేషములు కానీ,
2: ఐదర్ అటాచ్మెంట్ ఆర్ హేట్రెడ్,
1: ఈ యొక్క ఆనంద సుఖములు కానీ,
2: ఐదర్ బ్లెస్ ఆర్ హ్యాపీనెస్,
1: భక్తునికి పూర్తి సమత్వమే.
2: ఇట్స్ ఆల్ అమౌంట్స్ టు ఈక్వానిమిటీ.
1: కానీ ఈ భక్తునికి ఈ విధమైన క్రోధం వచ్చింది.
2: And this devotee Uddhava was angry at the time.
1: అప్పుడు గుర్తించినటువంటి గోపిక చెప్పింది.
2: ఏ గోపిక,
1: ఉద్ధవ,
2: ఉద్ధవ,
1: నీవు జ్ఞానివని భ్రమిస్తున్నావు.
2: యూఆర్ క్యారీడ్ అవే డిడ్ యు
1: జ్ఞానివి.
2: యూఆర్ పర్ఫెక్ట్లీ టోటలీ ఇగ్నోరెంట్.
1: మాకు కృష్ణుని యొక్క దీన్ని చదవకూడదని మాకు ఇష్టం లేదు.
2: వీ డోంట్ వాంట్ టు రీడ్ ది మెసేజ్.
1: మాకు చదువు రాదు.
2: వీ డోంట్ లెర్న్.
1: అంతే కాకుండా అంతో ఇంతో అక్షర జ్ఞానం తెలిసినప్పటికీ,
2: though we know how to read to some extent,
1: ఆ కృష్ణుని యొక్క లేఖన మేము చూసిన తక్షణమే మా దుఃఖంతో కంచిదారులు కారిపోతాయి.
2: As we pick up the message and start reading, we start shedding the tears.
1: ఆ కంటి దారాల చేత ఈ అక్షరములంతా చెదిరిపోతాయి.
2: All letters will naturally fade out, get erased.
1: మరొక కారణం కూడా ఉంటుందది.
2: There's another reason too.
1: మా హృదయమంతా కృష్ణుని యొక్క వియోగం చేతనే అంత దగ్ధమైపోతుందది.
2: In fact, that's burning in our hearts due to separation from Krishna.
1: ఆ కృష్ణుని యొక్క వియోగమే మాకు చాలా మంటలుగా ఉంటుంది.
2: And the separation is something like burning.
1: అలాంటి మంటలుగా ఉన్నటువంటి మా హస్తంతో ఆ యొక్క లేఖను మేము పట్టుకుంటే అది కూడా భస్మమైపోతుంది.
2: With these burning hands, if we pick up the paper and start reading, the paper would get burned.
1: కనుక మా యొక్క అవస్థను నీవేమాత్రం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
2: You are not making an attempt to know our plight.
1: కనుక నీతో మేము మెసేజ్ పంపడం మాకు ఇష్టం లేదు.
2: We don't want to send through you our message.
1: మాకు కృష్ణుడికి ఒకే సంబంధమే.
2: దేర్ ఇస్ ఓన్లీ వన్ రిలేషన్షిప్ బిట్వీన్ అస్
1: అని చెప్పి,
2: దే సెడ్ సో,
1: ఆ తుమ్మెదను కారణంగా తీసుకుని,
2: అండ్ టేకింగ్ ద హనీ బీ యాజ్ అన్ ఎక్స్క్యూజ్,
1: ఒకసారి కన్నెత్తి చూడమని చెప్పవా మా మాట శ్రీకృష్ణతో.
2: దే వాంటెడ్ హనీ బీ టు కన్వే ద మెసేజ్ టు కృష్ణ దట్ హీ షుడ్ లుక్ ఎట్ దెమ్ లిఫ్టింగ్ హిస్ ఐస్ అట్ లీస్ట్ వన్స్.
1: ఎండబారిన మాధు జీవితాసుమమును చిగురు పెట్టగా వేగా చేయమనుమా చేయమనుమా.
2: Our hearts are barren and dry like a desert, and there's no flowering at all. By his kind gentle looks, let them flower and blossom.
1: Mabbu grammina madu manasavidilo krishna bhanuni తేజము నిలుపమనుమా నిలుపమనుమా.
2: అక్రాస్ ది స్కై ఆఫ్ అవర్ మైండ్ దేర్ ఫుల్ ఆఫ్ క్లౌడ్స్ ఆల్ ఓవర్ దేర్
1: పాట పూర్తి చీకటిగా ఉంటుంది.
2: ఇన్ ఫ్యాక్ట్ యువర్ హార్ట్స్ ఆర్ పిచ్ డార్క్.
1: ఎక్కడికి పోవాలి ఏం చేయాలి మాకు దిక్కు తోచటండి.
2: వీ డోంట్ నో వేర్ టు గో.
1: అలాంటి మా మబ్బురు కప్పినటువంటి మా హృదయ వీధి లోపల కృష్ణు భాను అనేటువంటి ఒక జ్యోతిని వెలిగించమని చెప్పు.
2: ఇన్ అవర్ హార్ట్స్ విచ్ ఆర్ టోటల్లీ dark and cloudy, let the krishna light the lamp.
1: ee vidhanga varu sandeshanni pamputu vacharu.
2: That's the way how they send their message.
1: Inka ee sandesham ee bhramara ee reethiga andinchagaladani yochinchi,
2: thinking how this bee could carry the message.
1: Radhika cheppindi.
2: Radhika said,
1: ayyo maa jeevithamlanta ee vidhanga undi, poni mem maranistam, nee chintanlone mem maranistam.
2: We are prepared to die thinking of you.
1: Krishna.
2: Krishna.
1: Neevu tirigi puttinappudu, tirigi neevu lokaniki vachinappudu, dharma samasthapanaga neevu avatarinchinappudu, mammalu kodunu mee venta teesukunra.
2: Krishna, as we die now because of separation, when you are born again to bring down that righteousness, see that we are born again.

0: Oh God, if as you stand like a tree, let me be a creeper twining around you.
1: నీవే ఒక వృక్షంగా పుట్టినావా ఈ జగత్తులో. మేము నీకు క్రీపరిగా వచ్చి నిన్ను అల్లుకొని పోవాలి. ఆ విధంగా మాకు జన్మం ఇచ్చేవి.
0: ఓ కృష్ణ, ఇఫ్ యూ స్టాండ్ హియర్ యాజ్ ఎ ట్రీ, లెట్ మీ బి బోర్న్ యాజ్ ఎ క్రీపర్ ట్వైనింగ్ అరౌండ్ యూ.

0: If you, O Krishna, if you are here as a mighty ocean, we'll all be the rivers that merge in you.
1: కనుక ఇలాంటి జన్మమే నా మాకు అందించమని వారు కోరారు.
0: దే ప్రేడ్ ఫర్ సచ్ లైఫ్.
1: అది ఏకత్వమైనటువంటి ఆత్మతత్వము.
0: దట్ ఇస్ వన్ పాయింట్.
1: భిన్నత్వంతో కూడినటువంటిది కాదు అది.
0: ఇట్స్ నాట్ వన్ ఆఫ్ మల్టిప్లిసిటీ.
1: భక్తి భక్తి భక్తి అనగా వ్యష్టి సమస్తి యొక్క ఏకత్వాన్ని గుర్తించి బోధించేటువంటిది నిజమైన వేదాంతం.
0: The true philosophy comprises establishing the relationship between the individual and the cosmos. The individual.
1: సమస్తి దైవతత్వము.
0: దట్ కమ్యూనిటీ కాస్మోస్ ఇస్ డివినిటీ.
1: కాబట్టి వ్యష్టి అనేటువంటి దైవత్వంతో కూడినప్పుడే సమస్తి స్వరూపాన్ని పొందుతుంది.
0: వెన్ వన్స్ ది ఇండివిజువల్ జాయిన్స్ ద డివినిటీ దట్ టేక్స్ ది ఫార్మ్ ఆఫ్ ది యూనివర్స్ ద కాస్మోస్.
1: సమస్తి తత్వాన్ని మేము కోరుతున్నాం కానీ వ్యష్టి తత్వం అనేటువంటి నేరో మార్గాన్ని మేము కోరటం లేదు.
0: వీ వాంటెడ్ దట్ కాస్మిక్ కాన్షియస్నెస్ నాట్ ఎట్ ద లెవెల్ ఆఫ్ ది ఇండివిజువల్.
1: కనుక ఈ విధమైనటువంటి బోధనలు చెప్పినటువంటి వారు గోపికల యొక్క భక్తి.
0: There stands the devotion of Gopikas.
1: కనుక మనం ఏ విధంగా చేయాలి ఈనాడు? ఎలాంటి సేవలు చేయాలి?
0: What kind of services we do?
1: ఎవరికి చేసినా దైవానికే చేస్తున్నామని భావించాలి.
0: You may serve anybody, but consider it service.
1: The best way to love God is to love all, serve all.
0: The best way to love God is to love all and serve all.
1: అందరి యందు దైవత్వం ఉన్నదనే విశ్వాసాన్ని పెంచుకోవాలి.
0: హావ్ ద ఫెయిత్ దట్ గాడ్ ఇస్ ఇన్ ఎవ్రీవన్.
1: అన్ని పదార్థముల యందు కూడా నువ్వు దైవత్వం ఉన్నదనే విశ్వసించాలి.
0: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ది మెటీరియల్.
1: అంతా దైవ స్వరూపమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ ద డివైన్ మానిఫెస్టేషన్.
1: ఏ రూపము ధరించినా
0: ఎనీ ఫార్మ్ దట్ హి మే టేక్.
1: ఏ వస్తువుగా మారినా.
0: హి మే టేక్ ఎనీ ఆఫ్.
1: ఏ ప్రదేశమునకు పోయినా.
0: మేబీ ఇన్ ఎనీ ప్లేస్.
1: సర్వత్ర దైవ యొక్క స్వరూపమే.
0: యు ఫైండ్ గాడ్ ఎవ్రీవేర్.
1: ఆ దైవత్వం లేనటువంటిది ఎక్కడా కనిపించడం లేదు.
0: దేర్ ఇస్ నథింగ్, నో ప్లేస్ వాట్స్ వేర్ యూ డోంట్ హ్యావ్ గాడ్.
1: కనుక నేను అని నీవు బలుకుతున్నావు ఉద్ధవా.
0: ఉద్ధవా, యూ కాల్ ఫ్రమ్ ద పొజిషన్ ఆఫ్
1: ఈ నేను అనేటువంటిది నీలో ఉండినంత వరకు కూడా నీకు దైవత్వం ప్రాప్తించదు అన్నారు.
0: సో లాంగ్ యూ స్టాండ్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ఐనెస్ యూ కెనాట్ అండర్స్టాండ్ డివినిటీ.
1: మా నేను అనేటువంటిది కూడా కృష్ణుడితో వెళ్లిపోయింది.
0: వీ హావ్ ఫర్గాటన్ ది సెన్స్ ఆఫ్ ఐనెస్.
1: మాకు ఐ అనేటువంటి ఒక తత్వమే మాయందు లేదు.
0: వీ డోంట్ హ్యావ్ దిస్ నారో ఐనెస్.
1: నేను అనేటువంటి ఉండినప్పుడే నీవు అనేటువంటి బయలుదేరుతుంది.
0: వెన్ వన్స్ దేర్ ఇస్ ఫీలింగ్ ఆఫ్ ఐనెస్ దేర్ అరైజెస్ యు.
1: నేను నీవు అనేటప్పుడే ప్రపంచమంతా చేరిపోతుంది.
0: వెన్ వన్స్ దేర్ ఇస్ దిస్ ట్విన్ ఫీలింగ్ ఐ అండ్ యు దేర్ లైస్ ద వరల్డ్.
1: మాకు ఈ అనేకత్వం మాకు అక్కర్లేదు.
0: వీ డోంట్ వాంట్ దిస్ ప్లూరాలిటీ.
1: మాకు ఏకత్వమే అత్యము.
0: వీ వాంట్ యూనిటీ.
1: కనుక అదే సత్యము.
0: దట్ ఇస్ ట్రూ.
1: అదే నిత్యము.
0: దట్ ఇస్ ఎటర్నల్.
1: అదే నిజమైనటువంటి మార్గము.
0: దట్ ఇస్ ద కరెక్ట్ పాత్.
1: కనుక ఈ సత్యాన్ని వారు ప్రబోధించారు ఉద్ధవునికి కూడా.
0: ఇన్ ఫ్యాక్ట్ దే టాట్ దిస్ టీచింగ్ ఈవెన్ టు ఉద్ధవ.
1: ఈనాడు
0: టుడే
1: సత్యసాయి ఓల్డ్ స్టూడెంట్స్ అయినటువంటి అనంతపురం పిల్లలు,
0: ద ఓల్డ్ స్టూడెంట్స్ ఆఫ్ అనంతపూర్ క్యాంపస్,
1: కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయి అని పేరు పెట్టుకున్నారు.
0: దే నేమ్ దేర్ అలమ్ని అసోసియేషన్ ఇస్ కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయి.
1: కానీ ఆ మదర్ సాయికి తగినట్టుగా వాళ్ళు చక్కని ప్రబోధనలు చేస్తున్నారు, సేవలు సలుపుతున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ వర్కింగ్ అండ్ సర్వింగ్ ఇన్ అకార్డెన్స్ టు ది సీక్రెట్ నేమ్ ది అసోసియేషన్.
1: మీరు రిపోర్ట్ కూడా విన్నారు.
0: యూ హావ్ లిసన్ టు ద రిపోర్ట్.
1: ఉన్నది తక్కువే కానీ చేసినది ఎక్కువగా ఉండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ దట్ ఇస్ మచ్ మోర్ దాన్ వాట్ ఇస్ సెడ్.
1: మీ రిపోర్ట్ అంతా కూడా అడ్వర్టైజ్ మాదిరి తీసుకుని రావకండి, చాలా చిన్నదిగా తీసుకుని రండి అని చెప్పారు.
0: ఇన్ ఫ్యాక్ట్ స్వామి వాంటెడ్ దెమ్ టు ప్రెజెంట్ ద సమ్మరీ. ది
1: జిస్ట్ వల్ల వారు ఎంతో చేసినప్పటికీ చాలా చిన్నదిగా తగ్గించుకుని వచ్చారు.
0: దో దే డిడ్ మైటీ థింగ్స్ దే ప్రెజెంటెడ్ బ్రీఫ్ రిపోర్ట్.
1: కానీ వారు చాలా సేవలు చేస్తున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ డూయింగ్ ఎ లాట్.
1: ఇక్కడే కాదు,
0: నాట్ ఓన్లీ హియర్.
1: ఇక్కడ నుంచి వెళ్లిపోయినటువంటి యొక్క బిడ్డలంతా ఉన్నారు.
0: ద మెనీ దట్ లెఫ్ట్ దిస్ ప్లేస్.
1: వాళ్ళంతా కూడా కెనడాలో, అమెరికాలో, జర్మనీలో, జపాన్ లో, అన్ని వైపులు కూడా మన పిల్లలంతా పోయి చేరారు.
0: అవర్ స్టూడెంట్స్ ఆర్ దేర్ ఆల్ ఓవర్ ద వరల్డ్, కెనడా, జర్మనీ,
1: అక్కడంతా కూడా ఈ సేవలు చేస్తున్నారు.
0: దే ఆర్ రెండరింగ్ సిమిలర్ సర్వీస్ ఎవ్రీవేర్.
1: సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ అనేటువంటి దాని పేరును పెట్టుకుని ఎంతనో సేవలు చెబుతున్నారు.
0: దే హావ్ బీన్ సర్వింగ్ ది ఎంటైర్ కమ్యూనిటీ వేర్ ఎవర్ దే ఆర్ క్యారింగ్ ద బ్యానర్ ఆఫ్ శ్రీ సత్యసాయి.
1: కూడా దాంట్లో ఖర్చు పెట్టి సేవలు చెబుతున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ స్పెండింగ్ ఆల్ ద మనీ దే ఎర్న్.
1: ఎందుకోసం మీరు ఇట్లా చేస్తున్నారని చెప్పి తల్లిదండ్రులు అడిగినప్పుడు,
0: వెన్ పేరెంట్స్ హావ్ ఆస్క్డ్ దెం వై డు యు డు లైక్ దట్,
1: పిల్లలు సరైన జవాబు చెబుతున్నారు.
0: దే ఆర్ గివింగ్ కరెక్ట్ ఆన్సర్.
1: నాన్న, అమ్మ, మీరు మమ్మల్ని చదివించారా?
0: Father, mother, have you educated us?
1: మమ్మల్ని చదివించినంతా కూడా స్వామి.
0: ఓ స్వామి, ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్ అవర్
1: ఫ్రీ ఎడ్యుకేషన్ మాకు అందించాడు.
0: భగవాన్ గేవ్ అస్ ఫ్రీ ఎడ్యుకేషన్.
1: మా హెల్త్ అంతా కూడా డాక్టర్స్ పెట్టి ఫ్రీ హెల్త్ అంతా కూడా అందించాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ భగవాన్ హాస్ టేకెన్ కేర్ ఆఫ్ అవర్ హెల్త్.
1: కాబట్టి హెల్త్ వెల్త్ ముఖ్యమైనటువంటిది.
0: హెల్త్ ఇస్ ద వెల్త్.
1: ఆ హెల్త్ వెల్త్ మా స్వామియే.
0: హెల్త్ అండ్ వెల్త్ ఇస్ స్వామి ఓన్లీ.
1: మేము సంపాదించినంత కూడా ధన ఖర్చుకే పెట్టాలి.
0: ఆల్ దట్ వీ ఎర్న్ షుడ్ బి స్పెంట్ ఇన్ దిస్ డైరెక్షన్.
1: దుర్వినియోగం ఒక కాయస్త కూడా మేము ఖర్చు చేయము.
0: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ నాట్ మిస్యూజింగ్ వేస్టింగ్ సింగిల్ పైసా.
1: చెప్పి
0: దే ఎక్స్ప్లెయిన్ లైక్ దాట్.
1: కట్ట కనపటికి తల్లిదండ్రుల దగ్గర కూడా వాళ్ళు మార్పు తెప్పించారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే బ్రాట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ పేరెంట్స్.
1: మీకు అందరికీ తెలుసు.
0: యు ఆల్ నో దిస్.
1: మన జనరల్ హాస్పిటల్ లోపల
0: ఇన్ అవర్ జనరల్ హాస్పిటల్
1: ఐ డాక్టర్ వంశీ అని ఉండాలి.
0: ఐ డాక్టర్ ఇన్ అవర్ జనరల్ హాస్పిటల్.
1: ఆమె విడో పాపం.
0: షీ ఇస్ ఎ విడో.
1: ఆమెకు ఒక బిడ్డ ఉంటుంది.
0: షీ హాస్ ఎ డాటర్.
1: ఆ బిడ్డను మన కాలేజీలో చదివించింది.
0: షీ స్టడీడ్ ఇన్ అవర్ కాలేజ్.
1: ఆ అమ్మ ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉంటుంది.
0: నౌ షీ ఇస్ ఇన్ ఆస్ట్రేలియా.
1: భర్తతో ఉంటుంది.
0: షీ స్టేయింగ్ విత్ హర్
1: హస్బెండ్. భర్తను కూడా మార్పు చేపించింది.
0: షీ బ్రాట్ ఎ చేంజ్.
1: భర్త కూడా ఈ సేవలో ప్రవేశించాడు.
0: హస్బెండ్ ఇస్ ఆల్సో సర్వింగ్.
1: ఆమెది ఆయనది ఇద్దరి ఖర్చు పెట్టి అన్ని విధాల సేవలు చదువుతున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ స్పెండింగ్ దేర్ మనీ ఫర్ సర్వీస్ యాక్టివిటీ.
1: వారికి బిడ్డలు లేదు.
0: దే హావ్ నో చిల్డ్రన్.
1: తల్లి వచ్చి మా బిడ్డకు బిడ్డని ప్రసాదించాలి స్వామి అన్నారు.
0: మదర్ కేమ్ అండ్ సేడ్ టు
1: ప్రే టు స్వామి. అమ్మాయి చెప్తుంది నాకెందుకు ఈ బాధ్యత.
0: డాటర్ సేస్
1: ఈ బంధన నాకు అక్కర్లేదు.
0: ఐ డోంట్ వాంట్ రెస్పాన్సిబిలిటీ.
1: స్వామి నా సర్వస్వము.
0: స్వామి ఇస్ ఎవ్రీథింగ్.
1: కనుక నాకు ఈ బంధంలో నేను ఏమాత్రం తగులుకోలేదు తలుచుకోలేదు.
0: ఐ డోంట్ వాంట్ ఎనీ మోర్ దిస్ బాండేజ్.
1: స్వామి అందరూ నా యొక్క అక్కలు చెల్లెండ్రే.
0: ఆల్ ఆర్ మై సిస్టర్స్.
1: వారి బిడ్డలందరూ నా బిడ్డలే.
0: దేర్ చిల్డ్రన్ ఆర్ మై చిల్డ్రన్.
1: నాకు అక్కర్లేదు. నేను స్వేచ్ఛగా సేవ చేసుకునేటువంటి ఒక మార్గాన్ని నాకు అనుగ్రహించమని కోరింది.
0: అలౌ మీ టు ట్రేడ్ ఫ్రీలీ.
1: ఈ విధమైన కోరికలు కోరేటువంటి ఒక స్త్రీల లోపల ఎంతో మంది కనిపిస్తున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దర్ మెనీ మెనీ విమెన్ హూ ప్రే ఫర్ దాట్.
1: కానీ మగపిల్లల్లో ఎవరు కనిపించడం లేదు.
0: మెన్ నన్ ఆర్ దేర్.
1: ఇంతే కాదు.
0: నాట్ ఓన్లీ దిస్.
1: కొన్ని చరిత్రలు పురాణం ఎందుకు కూడాను
0: ఇన్ సర్టన్ ఎపిక్స్ అండ్ సీక్రెట్
1: స్త్రీల లోపల భక్తి ప్రపత్తులు అభివృద్ధి కావించుకున్నటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దర్ మెనీ మెనీ విమెన్ హూ హావ్ గాట్ లాట్ ఆఫ్ డివోషన్.
1: మరణించినటువంటి సత్యవంతుని కూడాను యమధర్మరాజు వెంట పడి తను తిరిగి ఆ ప్రాణమును కూడా తెచ్చుకున్నటువంటి ఒక సావిత్రి.
0: We know of Savitri who brought back
1: గతజీవుడు పతిని బతికించి ఎముగల్చే సావిత్రి భారత సాధికారే.
0: That Savitri belongs to the sacred land who brought her dead husband back to life.
1: తన సత్య మహిమచే దావాగ్ని చల్లార్చే తుచి చంద్రమతి భారతీయగాదే.
0: And in fact the Chandramati who pacified the burning flames all over belongs to this country.
1: కులసతిత్వం అగ్ని గుండాన ప్రకటించే సీత భారత ధరా జాతకాదే.
0: In fact Sita who stepped into the furnace and flames
1: కిరాతి భూతి గావించే దమయంతి భారత రమణిగాదే.
0: దమయంతి హూ బ్రాట్ డౌన్ ఎంటైర్ థింగ్ టు
1: అశ్వత్ సాగర వేసి తక్ష్మాతలమున భర్త తాతే పతివ్రత ప్రభావ భావ సంపన్నతకు కాదే పంట భూమి. మన భారతదేశము స్త్రీల వల్ల ఇంత పంట భూమిగా మనకు తయారైపోయింది.
0: భారత్ ఇస్ ఎ సీక్రెట్ ఫెర్టైల్ ల్యాండ్ బికాస్ ఆఫ్ సచ్ విమెన్.
1: కనుకని అలాంటి స్త్రీలంతా ఉండటం చేతనే భారతదేశమే కాదు సర్వ ప్రపంచం కూడాను ఒక విధమైన సుక్షేమంగా ఉంటుండాలి.
0: బికాస్ ఆఫ్ సచ్ విమెన్ ఆఫ్ క్యారెక్టర్ అండ్ నోబిలిటీ నాట్ ఓన్లీ భారత్ ద హోల్ వరల్డ్ విల్ ప్రోగ్రెస్ అండ్ ప్రాస్పర్.
1: భారతీయ పుణ్య పుంజుడే లేకుండా జగములెట్టు వెలుగు పగులుగాను.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ దేర్ సచ్ నోబుల్ పీపుల్
1: అలాంటి స్త్రీలంతా ఉంటున్నారు
0: ఇన్ ద లైట్ ఆల్ ఓవర్.
1: కనుక స్త్రీలంటే మనము ఒక విధమైన హాస్యంగా మనం చూడకూడదు.
0: సో వీ షుడ్ నాట్ కన్సిడర్ దెమ్ ఇన్ చీప్.
1: బలహీనంగా మనం భావించకూడదు.
0: వీ షుడ్ నాట్ కన్సిడర్ దెమ్ వీక్.
1: వారిలో ఉన్నటువంటి ఒక శక్తి సామర్థ్యం చాలా గొప్పది.
0: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ మెనీ కెపాసిటీస్.
1: కనుక ఇంకా కొన్ని విషయం మీకు తెలపాలి.
0: సర్టన్ థింగ్స్ నీడ్ టు బి టోల్డ్ టు యు.
1: రేపు ఈ దేహమునకు 75th బర్త్డే వస్తుంటుంది వచ్చే సంవత్సరం.
0: 75th బర్త్డే ఇస్ అప్రోచింగ్ నెక్స్ట్ ఇయర్.
1: స్వామి 10 దినములు కూడాను వచ్చినటువంటి భక్తులకంతా కూడాను ఫ్రీ భోజనాన్ని అందించాలి అని.
0: యాజ్ టు సప్లై ఫుడ్ ఫ్రీలీ టు ఆల్ ద డివోటీస్ హూ విల్ బి అటెండింగ్ 75th బర్త్డే.
1: సత్సాయి మెసెంజర్ ఆఫ్ సత్సాయి అనగా స్త్రీలు స్త్రీలంతా కూడా చేరి
0: ది అలమ్నై అసోసియేషన్ ఆఫ్ అనంతపూర్ క్యాంపస్ దే ఆల్ హ్యావ్ జాయిన్డ్.
1: వారు చాలా పెద్ద ప్లాన్ వేశారు.
0: They have in fact a very big plan.
1: ఇప్పటి నుంచినే ప్లాన్ అంతా కొనసాగుతూ వచ్చింది.
0: They started executing the plan right now.
1: 1000 బ్యాగ్స్ రైస్ అంతా తీశారు.
0: దే ఆర్ రెడీ విత్ 1000 బ్యాగ్స్ ఆఫ్ రైస్ ఆల్రెడీ.
1: ఈ సత్యసాయి మెసెంజర్ ఆఫ్ సత్యసాయి లోపల 3000 మంది పిల్లలంతా మెంబర్స్ గా ఉన్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద మెంబర్షిప్ గోస్ టు 3000.
1: ఎవరి ఎందు అటు ఇటు చలనం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ నో వేవరింగ్.
1: ఒక్కొక్క సంవత్సరానికి వారి భక్తి ప్రపత్తులు పెరుగుతూనే వస్తున్నాయి కానీ తరగడానికి ఏమాత్రం అవకాశం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద డివోషన్ సిన్సర్ దే హావ్ బీన్ గ్రోయింగ్ డే బై డే.
1: కనుక 75,000 శారీస్ అంతా మా స్త్రీలకంతా ఇవ్వాలి అని పిలిచారు.
0: దే ఆర్ ప్రిపేర్డ్ టు డిస్ట్రిబ్యూట్ 75,000 శారీస్.
1: ఒకే డిజైన్ లో ఉంటుండాలని చెప్పారని దానికి ఆర్డర్ కూడా ఇచ్చారు ఇప్పుడు నుంచి.
0: ఇన్ ఫ్యాక్ట్ దే ప్లేస్డ్ ఎన్ ఆర్డర్ సో యాజ్ టు మేక్ యూనిఫామ్ శారీస్.
1: ఇలాంటి భక్తి ప్రపత్రం ఇప్పుడు ఆడవారి ఎందే అధికంగా ఉంటుండాలి.
0: దట్ డివోషన్ అండ్ సిన్సెరిటీ ఆర్ మోర్ అమంగ్ విమెన్.
1: అందుకోసమనే స్త్రీలంతా భక్తిగాను పురుషులను జ్ఞానంగా బోధించాలి.
0: దేర్ఫోర్ ఉమెన్ స్టాండ్స్ ఫర్ డివోషన్ ద మ్యాన్ ఫర్ విజ్డమ్.
1: ఈ భక్తి అనేటువంటిది అంతఃపురంలో ప్రవేశించేటువంటిది.
0: డివోషన్ విల్ హ్యావ్ ఎంట్రీ డైరెక్ట్ ఇన్ ద ప్యాలెస్.
1: జ్ఞానం అనేటువంటి ఒక ఇది పురుషుడు కేవలం దర్బార్ హాల్ వరకు మాత్రమే ప్రవేశిస్తాడు.
0: Wisdom the man will have entry to the hall only.
1: మీరు ఎక్కడన్నా చూచిండొచ్చు పూర్వ మహారాజుల యొక్క దీంట్లో దర్బార్ హాల్లో అందరూ కూడా మగవారు చేరేవారు.
0: In fact, in the olden days, there in the king's palace, in the Darbar hall,
1: కానీ ఈ మగవారిని అంతఃపురంలో ప్రవేశపెట్టారు.
0: But men have no entry into the palace.
1: ఈ స్త్రీలైనటువంటి భక్తికి మాత్రమే అంతఃపురం అంతా నివాసంగా ఉంటాయి.
0: Woman who symbolizes devotion.
1: అంతఃపురము అనగా అంతరాత్మయే అంతఃపురము.
0: అంతఃపుర, అంత ఇన్నర్ పుర, ద ప్లేస్.
1: కనుకనే అంతఃపురంలో ప్రవాసం చేసేటువంటి ఒక భక్తి తప్ప జ్ఞానం కాదు.
0: ఇట్ ఈస్ ఓన్లీ ద డివోషన్ దట్ విల్ హావ్ ఎంట్రీ ఇంటూ అంత ఇన్నర్ పుర, ద ప్లేస్.
1: అంతఃపురంలో ఉన్నటువంటి స్త్రీ అందరినీ చూడవచ్చును బయట తట్టిపోయేటువంటి వారు.
0: లేడీ ఫ్రమ్ దేర్ కెన్ వాచ్ ఎవ్రీ వన్ అవుట్ సైడ్.
1: కానీ బయట ఉన్నటువంటి పురుషులు అంతఃపురంలో స్త్రీలను చూడటానికి వీలు కాదు.
0: బట్ దోస్ మెన్ హూ ఆర్ దేర్ ఇన్ దర్బార్ హాల్ కెనాట్ సీ విమెన్.
1: కనుకనే పురుషులందరూ కూడా కేవలం జ్ఞానము జ్ఞానులు జ్ఞానులు అనుకుంటున్నారు కానీ వారు పక్క అజ్ఞానులే.
0: Man considers that's the one of wisdom, but actually he is
1: ignorant. They only
0: have textual knowledge, but they have no entry into the inner
1: sanctuary.
0: That's all the bookish knowledge.
1: Kani sthilada matramu practical knowledge.
0: But the knowledge of the women is the practical knowledge.
1: Andaru kaadu kani ekku mandi vaarlo unnaru.
0: Not all anyway, but majority.
1: కానీ భక్తి వల్లనే మీరందరూ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ చేరినటువంటి పురుషులందరూ
0: ఇక్కడ
1: పుట్టపర్తికి రావాలనుకుంటే మొట్టమొదట ఆ స్త్రీల యొక్క ప్రోద్బలం చేతనే మీరు పుట్టపర్తికి రాగలుగుతున్నారు.
0: మోస్ట్ ఆఫ్ యూ ఆర్ హియర్ బికాస్ విమెన్ ప్రాంప్టెడ్ యూ టు బి హియర్ ఫస్ట్.
1: స్త్రీల యొక్క భక్తి ప్రపత్తులు లేకపోతే మీరు కాలైన కడుపు దాటలేరు. భక్తి మార్గంలో ప్రవేశపెట్టేటువంటి వారు స్త్రీలే.
0: ఇట్స్ ఓన్లీ ఉమెన్ దట్ టేక్స్ మ్యాన్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ డివోషన్.
1: కనుక నా ఉద్దేశం ఏంటంటే ఇంకా అధికంగా కూడాను
0: భగవాన్స్ ఒపీనియన్ ఇస్ మోర్ అండ్ మోర్
1: ఈ మెసెంజర్ ఆఫ్ సత్యసాయి యొక్క స్త్రీలు చాలా అధికంగా అయిపోయి దేశమంతా కూడా ప్రచారం చేయాలనే నా
0: ఉద్దేశం. సత్యసాయి ద విమెన్ షుడ్ ప్రాపగేట్ ద మెసేజ్ ఆఫ్ భగవాన్ ఆల్ ఓవర్ ద కంట్రీ.
1: వీరి వలననే ఈ దేశం కూడా బాగుపడుతుంది.
0: ద కంట్రీ విల్ గుడ్ అండ్ ఇంప్రూవ్ అండ్ ప్రోగ్రెస్.
1: భారతదేశమే కాదు యావత్ ప్రపంచమే బాగుపడాలి.
0: నాట్ ఓన్లీ భారత్ ద హోల్ వరల్డ్ షుడ్ అడ్వాన్స్ అండ్ ప్రోగ్రెస్.
1: తిరిగి ప్రాచీన సంస్కృతి మన భారతదేశంలో తిరిగి మొలకెత్తాలి.
0: ది ఏన్షియంట్ కల్చర్ షుడ్ బి రిగెయిన్డ్ షుడ్ బి రివైవ్డ్.
1: కనుక ఆనాటి గోపికల యొక్క భక్తి ప్రపత్తులు మనం ఒక్కతూరి విచారం చేసుకుంటే ఇన్ని విధమైనటువంటి హృదయాలు ఇంకా అధికంగా కూడాను
0: భగవాన్స్ ఒపీనియన్ ఇస్ మోర్ అండ్ మోర్
1: ఈ మెసెంజర్ ఆఫ్ సత్యసాయి యొక్క స్త్రీలు చాలా అధికంగా అయిపోయి దేశమంతా కూడా ప్రచారం చేయాలనే నా ఉద్దేశం.
0: మెసెంజర్ సత్యసాయి

0: విధమైనటువంటి హృదయాలు కరిగి కదిలి ప్రవహించినాయి.
1: In fact, if we understand the devotion of the gopikas of those days, our hearts melt, they start moving.
0: ఆనాటిలో ఉద్ధవుడనేటువంటి వాడు గొప్ప జ్ఞానిగా భావించేవాడు.
1: ఉద్ధవ వాస్ కన్సిడర్డ్ టు బి ద వన్ ఆఫ్
0: ఉద్ధవుని మనసే కరిగిపోయింది.
1: అండ్ ఇన్ బై ద హార్ట్ ఆఫ్ ఉద్ధవ మెల్టెడ్.
0: కృష్ణుడి దగ్గరికి వెళ్లి
1: కృష్ణ
0: ఆ గోపికల యొక్క భక్తి ఒక్క భాగమైన నాకు ప్రసాదించమని కోరాడు.
1: ఈ ప్రేతు కృష్ణ బ్లెస్ మీ అట్లీస్ట్ విత్ ఎ పార్ట్ ఆఫ్ దేర్ మైండ్.
0: వారి ప్రబోధలో నా ఒక్కటే మనసు అన్నారు.
1: దే ఆల్ సెడ్ దట్ దే హావ్ సింగిల్ మైండ్.
0: కానీ మగవారికి ఎన్నో మనసులు ఉన్నాయి.
1: మెన్ హ్యావ్ మెనీ మైండ్స్.
0: కానీ గోపికలు చెప్పినటువంటి అంతరార్థము అది ఒక్కటే చాలు. అదే గొప్ప వేదాంతము.
1: There lies the entire philosophy in the teachings of Gopikas.
0: Meeku poyinturu kuda cheppanu.
1: Bhagavan said last time.
0: Janaka Maharaju aasthanam lopala
1: there in the court of Janaka king
0: Yagnavalkudu veerandarkudunu goppa goppa panditulanta cheraru.
1: There are great scholars like Yagnavalkya.
0: Kaani athariki minchina varu marokaru leru.
1: None would ever excel him.
0: Kaani aa sabha lopala
1: there in the court
0: Gargi okkati maatrame enichukundi.
1: There stood up one Gargi.
0: Aame ఈ యాజ్ఞవల్కుని అనేక రకములుగా ప్రశ్నలు వేస్తూ వచ్చింది.
1: షీ వెంట్ ఆన్ క్వశ్చనింగ్ యాజ్ఞవల్క్య.
0: కానీ యాజ్ఞవల్కుడు బదులు చెప్పడానికి వీలు కాకపోయింది.
1: యాజ్ఞవల్క్య
0: జవాబే చెప్పలేదు.
1: హి కుడ్ నాట్ ఆన్సర్.
0: కానీ యాజ్ఞవల్క మీరు గొప్పవారే, మిమ్మల్ని నేను గౌరవిస్తున్నాను, మీరు మహాజ్ఞానియే, కానీ నా ఒక చిన్న కోరికను మీరు నెరవేర్చండి అని.
1: గార్గి సెడ్ యాజ్ఞవల్క్య, నో డౌట్ యు ఆర్ వన్ ఆఫ్ విజ్డమ్, ది గ్రేట్ స్కాలర్, బట్ క్లారిఫై వన్ సింగిల్.
0: భూమి ఆకాశము రెండు ఉంటున్నాయి.
1: హియర్ వి ఫైండ్ ది ఎర్త్ అండ్ స్కై.
0: ఈ యొక్క భూమి ఆకాశమునకు మధ్య ఉన్నటువంటిది ఏమిటో మీరు చెప్పమని చెప్పింది.
1: లెట్ మీ నో వాట్ ఈస్ ప్రెసెంట్ బిట్వీన్ ది స్కై అండ్ ది ఎర్త్.
0: జవాబు చెప్పలేకపోయాడు.
1: హీ కుడ్ నాట్ రిప్లై.
0: పోనీ ఈ భూమిపై ఉన్నటువంటి పదార్థం యొక్క పేర్లైనా మీరు చెప్పగలరా?
1: ఆర్ యూ ప్రిపేర్ టు టెల్ మీ ది నేమ్స్ ఆఫ్ ఆల్ ది ఆబ్జెక్ట్స్ ప్రెసెంట్ ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్?
0: అది కూడా చెప్పలేకపోయాడు.
1: హీ కుడ్ నాట్ ఆన్సర్.
0: అప్పుడు గార్గే చెప్పింది.
1: దెన్ గార్గే సెడ్,
0: భూమి ఆకాశమే, ఆకాశము ఆకాశమే, సమస్త పదార్థములు ఆకాశ స్వరూపమే.
1: ఇన్ ఫ్యాక్ట్ ది ఎర్త్ యు ఫైండ్ ది స్పేస్, దేర్ యు ఫైండ్ ది స్పేస్ ఇన్ ది స్కై.
0: అంత నాస్తిమైనటువంటిది ఆకాశం, గగనం శూన్యమనేది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ షీ సెడ్ దట్ ఎంటైర్ స్కై ఓవర్ దేర్
0: అంత ఒక్కటే. ఏకం సత్తి ప్రాబహుదా వదంతి, అంత దైవత్వం తప్ప మరొకటి లేదని.
1: In fact, there is only one, the principle of divinity which is pervading all over.
0: కరకని ఈ నాడు మనుషులని, కొండలని, గుట్టలని, చెట్లని మనం భావిస్తున్నాం. ఈ చెట్లు చెట్లు కాదు, కొండలు కొండలు కాదు, గుట్టలు గుట్టలు కాదు.
1: In fact, we say that they are plants, trees,
0: మనుషులు మనుషులు కాదు.
1: Human beings are not truly human.
0: ఈ తోలు బొమ్మలే.
1: And they are just puppets.
0: కనుకని ఇవన్నీ కూడా దైవ స్వరూపములే.
1: దర్ ఆల్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ ద డివైన్.
0: మీరు ప్రకృతి దృష్టితో మీరు చూస్తున్నారు కనుకనే మనుషులు మాదిరి కనిపిస్తున్నారు.
1: యూ విజువలైజ్ ఫ్రమ్ ద స్టాండ్ పాయింట్ ఆఫ్ నేచర్.
0: దైవ దృష్టితో మీరు చూడండి, వారు దైవంగా మీకు గోచరిస్తారు.
1: ఇఫ్ యూ హావ్ ద డివైన్ విజువలైజేషన్ యూ విల్ హావ్ డివైన్
0: మానిఫెస్టేషన్. నీ భావం పురస్కరించుకునే కనిపిస్తున్నాయి.
1: యాజ్ ఈస్ ది ఫీలింగ్ సో ఇస్ ద విజన్.
0: కనుక జగత్తంతా కూడా దైవ స్వరూపమే.
1: ఎంటైర్ యూనివర్స్ ఇస్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
0: క్రైస్తు ఇంక ఈ విధంగా చేసుకుంటుంటే ఎన్నో జొరాస్ట్రియమని, సిక్కులని అనేక పేర్లుగా మతములు బోధిస్తున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ హావ్ మెనీ మెనీ రిలీజియన్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: కానీ ఇవన్నీ కూడా దైవ స్వరూపం లే.
1: ఆల్ ఆర్ ఎసెన్షియలీ డివైన్.
0: దీనికంటే మించినటువంటిది మరొకటి లేదు.
1: నథింగ్ ఇస్ మోర్ దెన్ దిస్.
0: కనుకనే ఈ సత్యాన్ని మొట్టమొదటి గుర్తించాలి.
1: ఫస్ట్ వీ హావ్ టు రికగ్నైజ్ దిస్ ట్రూత్.
0: ఇది క్రిస్టియన్స్ చేసేటువంటి పండుగ ఇది అని భావిస్తూ
1: యూ కన్సిడర్ దట్ ఇస్ ఎ ఫంక్షన్ observed by Christians.
0: కానీ క్రిస్టియన్స్ కాదు, అందరూ చేయవలసినటువంటివి.
1: దిస్ ఫెస్టివల్ షుడ్ బి అబ్జర్వ్డ్ బై ఆల్.
0: అంత దైవ కార్యములే.
1: ఆల్ ఆర్ గాడ్స్ డీడ్స్.
0: కనుక క్రిస్టియన్ అని, ముస్లిం అని, హిందువులని ఈ విధంగా మీరు ఏమాత్రం భేదభావం భావించకూడదు.
1: వీ షుడ్ నాట్ ఫ్రాగ్మెంట్, క్లాసిఫై, క్యాటగరైజ్ యాజ్ హిందూస్, క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్ సో ఆన్.
0: కనుక ఈ మతభేదములను దూరం చేసి
1: we have to give up the differences on grounds of
0: matini vishara parichi.
1: We have to expand our vision mind.
0: Hrudayamlo mi okka chotu okkati maatrame ivvali.
1: And we have to provide place only for one in our heart.
0: Aa vidhamaiti okka bhakti prapattulu penchukunnappude ekamatam.
1: When we have such
0: humanity,
1: when we have that devotion and sincerity, there's only one matam
0: okkate okkate okkate.
1: We have only one religion, one.
0: Prapanchamlo unnatundi prathi manavundi kudunu okke matame.
1: In fact, everyone belongs to that single religion.
0: Ee ja matamu,
1: what is that religion?
0: Manavatvaneetti matame matam
1: manavatam. And that's a religion of humanity.
0: Ee manavatvaneetti matanni manam pogottukokku.

0: And we should never lose this. Get out of this religion of humanity.
1: Human quality. అది పెట్టుకోవాలి.
0: That's what we have to keep always.
1: మానవత్వం అనగా మరొకటి కాదు.
0: Humanity is not something different.
1: హృదయ స్థాయియందు ఉన్న దేవుడు ఒక్కడే అనేటువంటి దీన్ని భావించాలి.
0: The feeling that there dwells God in our altar of our heart.
1: హృదయమే లేకున్నా
0: when there's no heart,
1: వాడు క్రిస్టియన్ కాదు.
0: You cannot call him a Christian.
1: హృదయమే లేకున్నా
0: there's no heart,
1: వాడు మమ్మంది కాదు.
0: He is not a Muslim.
1: హృదయమే లేకున్నా
0: when there's no heart,
1: వాడు హిందువు కాదు.
0: He is no Hindu.
1: హృదయమే లేకున్నా వాడు సిక్కు కాదు.
0: When there's no heart, he is not a Sikh.
1: కానీ వాడెవడు?
0: Then who is he?
1: హృదయం లేని రాక్షసుడనే చెప్పవచ్చు.
0: And we can say there is a demon.
1: వాడు రాక్షసుండే వస్తుందేందు అన్నాడు.
0: And he is such a person.
1: హృదయమే లేనప్పుడు మనిషి అవుతాడు. హృదయాన్ని మనం పెంచుకోవాలి.
0: And therefore we have to develop this hearty feeling.
1: అలాంటి హృదయ స్వరూపుడైన దైవత్వాన్ని ఈ దేవుడు ఆ దేవుడు అనే భేదాలు పెట్టుకోవడానికి అవకాశం లేదు.
0: సో వీ షుడ్ నాట్ హ్యావ్ డిఫరెన్సెస్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ నేమ్స్ గివెన్ టు డిఫరెంట్ గాడ్.
1: అది ఇక్కడ ఒక ప్రశాంతి నియమంలో మాత్రమే గోచరిస్తుంది.
0: Here in Prashanti Nilayam only you experience that unity in the divinity.
1: ఈ దేశం యొక్క క్రిస్టియన్స్ అంతా కూడాను ఒక్క ప్రశాంతి నిలయంలో చేరి క్రిస్టియన్ పండుగ చేసుకున్నారంటే ఎంత గొప్పతనం ఇది.
0: What a mighty thing, what a grand thing it is that Christians from all over the world assemble here.
1: Italy, France, అన్ని దేశముల వాళ్ళు కూడా ఇక్కడ ఉంటున్నారు.
0: Christians from all over the world have assembled here.
1: 64 దేశముల వాళ్ళు ఉంటున్నారు ఇక్కడ.
0: Here we have representation from 64 countries.
1: అలాంటి వారంతా ఏకత్వాన్ని లోపల ఇది ఏ నిజమైనటువంటి యొక్క భక్తి.
0: ఆల్ స్టాండ్ యునైటెడ్, దిస్ ఇస్ డివోషన్.
1: ఇది ఏకం సత్య ప్రాహోదావదంత అని చెప్పినటువంటి వేదంలో ఉన్న వాక్యము.
0: దిస్ ఇస్ వేదిక్ డిక్టం దట్ సేస్ ద ట్రూత్ ఈజ్ వన్.
1: కనుక మనం ఈ క్రిస్మస్ ను ఏదో ఒక క్రిస్టియన్స్ మాదిరి మనం భావించకూడదు.
0: క్రిస్మస్ ఇస్ నాట్ ద సెలబ్రేషన్ ఆఫ్ క్రిస్టియన్స్ అలోన్.
1: ఇది అందరిది.
0: ఇట్ బిలాంగ్స్ టు ఆల్.
1: మానవత్వం ధరించినటువంటి ప్రతి వాణిది కూడా ఈ యొక్క పండుగ.
0: ఇన్ ఫ్యాక్ట్ క్రిస్మస్ బిలాంగ్స్ టు ది ఎంటైర్ హ్యూమానిటీ.
1: కనుక ఈ భేదములకు అవకాశం ఇవ్వకుండా చూసుకోవాలని నా ఆశ.
0: భగవాన్ వాంట్స్ అస్ నాట్ టు అబ్జర్వ్ డిఫరెన్సెస్.
1: కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయి గురించి,
0: అబౌట్ కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయి,
1: మీరు ఇంకా ముందు చేయవలసినటువంటి ఎన్నో ఉన్నాయి.
0: దర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ యూ హావ్ టు డూ ఇన్ ఫ్యూచర్.
1: కేవలం మీరు ఏదో అన్నదానం చేయటము, మెడికల్ రీజన్స్ చేయటము, సేవలు చేయటము, చిన్నపిల్లలకు చదువులు చెప్పటము, అది చాలా అవసరమే.
0: నో డౌట్ ఇట్స్ మోస్ట్
1: ఎసెన్షియల్. కానీ వీటితో పాటు
0: అండ్ సప్లై ఫుడ్ అలాంగ్ విత్
1: ఆధ్యాత్మికాన్ని కూడా పెంచాలి.
0: యూ షుడ్ ఆల్సో సీ దట్
1: ఆధ్యాత్మికమే నశిస్తే జీవితమే నశిస్తుంది.
0: వెన్ వన్స్ ది స్పిరిచువాలిటీ ఇస్ లాస్ట్ ది లైఫ్ ఇస్ లాస్ట్.
1: ఆది ఆత్మ అదే ఆధ్యాత్మిక.
0: ఆది ఆత్మ ద ఒరిజినల్ ప్రైమార్డియల్ ప్రిన్సిపల్. ఏది
1: ఉంటుందో చెప్పండి.
0: అదర్ దాన్ దట్ దేర్ ఇస్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
1: కనుకనే ఆధ్యాత్మిక మార్గాన్ని కూడా మీరు అభివృద్ధి పరచాలి.
0: యూ షుడ్ ఆల్సో డెవలప్ ద స్పిరిచువల్ పాత్.
1: నైతిక, లౌకిక, భౌతిక, ఆధ్యాత్మిక ఈ నాలుగింటి యొక్క ఏకత్వాన్ని మీరు అమర్చి దీని తగినటువంటి ప్రచారం చేయాలి.
0: యూ షుడ్ ఆల్సో ప్రాపగేట్ కంబైనింగ్ దీస్ త్రీ మోరల్, ఎథికల్ అండ్ స్పిరిచువల్ వాల్యూస్.
1: కేవలము కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయే కాకుండా,
0: నాట్ మియర్లీ కింగ్డమ్ మదర్ సాయి,
1: పిల్లలు కూడా మగపిల్లలు కూడా దీంట్లో ప్రవేశించి,
0: బాయ్స్ ఆల్సో షుడ్ జాయిన్.
1: దీనివల్ల ఇంకెంతైనా కూడా ప్రచారం చేయడానికి అవకాశం ఉంటుంటుంది.
0: దట్ గివ్స్ యూ వైడ్ స్కోప్.
1: నిజంగా మగపిల్లలకు ఉండినంత స్వేచ్ఛ ఆడపిల్లలకు లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ మెన్ ఆర్ మోర్ ఫ్రీ దాన్ విమెన్.
1: నిజంగా ఆడపిల్లలకు కూడా ఈ స్వేచ్ఛ ఉంటుంటే ఈనాటికి అర్థ ప్రపంచం అంతా కూడా మార్పు చేసింది.
0: ఇన్ ఫ్యాక్ట్ విమెన్ హ్యావ్ దిస్ మచ్ ఆఫ్ ఫ్రీడమ్, దే విల్ ఆక్యుపై ది హోల్ వరల్డ్.
1: కానీ తల్లిదండ్రులు ఒకవైపున అడ్డు పెడుతుంటారు.
0: పేరెంట్స్ ఆల్సో,
1: భర్తలు ఒకవైపున అడ్డు పెడుతుంటారు.
0: హస్బెండ్ ఆల్సో ఆబ్జెక్ట్స్.
1: పిల్లలు ఒకవైపున అడ్డు పెడుతుంటారు.
0: చిల్డ్రన్ స్టాండ్ ఇన్ ద వే.
1: కానీ ఈ అడ్డునంతా కూడా తట్టుకొని నెట్టుకొని ముందుకు సాగి వస్తున్నారు.
0: యట్ దే ఆర్ ఏబుల్ టు స్టాండ్ రెసిస్ట్ ఆల్ ది ఆబ్స్టకల్స్ అండ్ ప్రొసీడ్
1: ఫార్వర్డ్. కానీ మగవారికి ఏ అడ్డు లేదు.
0: Men don't have any obstacles.
1: Bari addu pette shut up antadu.
0: If the wife objects, he will say shut up.
1: Talligalu addu pette meekem sambandham led antadu.
0: And if parents object,
1: then you have nothing to do with this. Adi magavariki.
0: So men are more free.
1: ఇలాంటి స్వేచ్ఛగా ఉండినటువంటి మగవారు ఎందుకు ఈ ఆధ్యాత్మికలో ప్రవేశించకూడదు?
0: మెన్ ఆర్ హూ ఆర్ అబ్సల్యూట్లీ ఫ్రీ, వై డోంట్ దే టేక్ టు స్పిరిచువల్.
1: ఎందుకు ఆధ్యాత్మిక జీవితాన్ని మీరు గడపకూడదు?
0: వై డోంట్ యూ లీడ్ స్పిరిచువల్ లైఫ్.
1: ఆధ్యాత్మిక తత్వాన్ని ఎందుకు ప్రచార ప్రబోధన సల్పకూడదు?
0: వై డోంట్ యూ ప్రాపగేట్ అండ్ షేర్ ద స్పిరిచువల్ మెసేజ్.
1: ఏమిటి?
0: వాట్ ఇస్ దట్ యు ఆర్ డూయింగ్?
1: సమాజ సేవ చేయాలి.
0: సర్వ్ ద సొసైటీ.
1: ఈ సమాజ సేవ చేయడానికి లేకుండా పోతే మీరు చదివిన చదువుల ప్రయోజనం ఏమిటి?
0: ఇఫ్ యూ డోంట్ సర్వ్ ద సొసైటీ, వాట్ ఫార్ ఇస్ ద ఎడ్యుకేషన్ దట్ యూ రిసీవ్?
1: ఈ చదువులకంతా కూడా ప్రయోజనం ఏమి మీకు కనిపించడం లేదు.
0: ఆఫ్టర్ ఆల్ ది ఎడ్యుకేషన్ దట్ యూ రిసీవ్డ్ ఇస్ యూజ్లెస్.
1: సొసైటీ సేవ, సమాజ సేవ చేయనటువంటి చదువులు ఆ బుక్కులంతా కూడా నిప్పులో వేయలేదు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ If you are not prepared to serve the society, burn all the books that you have read.
1: Sampadana, sampadana, sampadana. Yemti sampadana.
0: What for is this earning?
1: Dana sampadana.
0: Money.
1: Guna sampadana chala avasaram.
0: And you should earn virtue, not merely
1: money. Entamandi sampadinchaledu.
0: There are lots of people who earned.
1: Kari varandru em teeskoni poyaru.
0: What is that they have taken with them?
1: Em avatham ledu.
0: Nothing.
1: Karaka sampadinchinatundi varu. ఎన్నో విధములు చేతులు చాడించిపోయారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దోస్ దట్ హావ్ ఎర్న్ లెఫ్ట్ దిస్ వరల్డ్.
1: కానీ ఉండవలసిందే సంపాదన కూడాను.
0: Yes, earning
1: కానీ ఎంతనో అంత పరిమితముగా ఉంటుండాలి.
0: But it should all be under certain limits.
1: మీ శక్తిని అంతా కూడాను, కాలమును, శక్తిని కూడాను, కాయమును కూడాను సమాజ సేవలో మీకు అర్పితం చేయాలి.
0: Dedicate your body, the time and money in service to society.
1: ఈ విధంగా చేసినప్పుడే దేశం కూడాను బాగుపడుతుంది.
0: When you do that, the country.
1: ఈనాడు ప్రపంచంలో ఎంత అశాంతిగా ఉంటుందని, ఎంత అలజడిగా ఉంటుందో మీకే తెలుసు.
0: You know how the world is disturbed, full of agitations.
1: ఎక్కడ పోవాలన్నా భయమే.
0: In fact, we are afraid to go anywhere.
1: ఎక్కడ చూసినా కానీ చాలా దిగులే.
0: And we are very much worried.
1: ఇలాంటి దిగులతో, భయంతో కూడినటువంటి ప్రపంచం లోపల ఈ యువకులు ప్రవేశించి దానికి తగినటువంటి యొక్క ఆదర్శాన్ని అందించుతూ రావాలి.
0: The world is full of fear and worry. The youngsters should take up this issue and develop fearlessness.
1: తల్లిదండ్రులు కూడాను కాపాడుకోలేకపోతున్నారు.
0: And in fact, they are not able to take care of their parents.
1: తల్లిదండ్రులే చూడలేని మీరు ఇంక దేశాన్ని ఏం చూడగలరు?
0: If you can't take care of parents, whom are you going to take care of tomorrow?
1: మీ కుటుంబాన్ని మొట్టమొదట రక్షించుకోండి.
0: First, take care of your family.
1: మీ గ్రామాన్ని మీరు పోషించుకోండి.
0: And see, take care of your village. Serve the village.
1: తరువాతనే దేశ సేవలో మీరు ప్రారంభించవచ్చు.
0: Then you can serve the country by and large.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ముఖ్యంగా మీరు చేయవలసి ఉంటుంది దేశం యొక్క అభివృద్ధిని కోరాలి.
0: వాట్ యూ హ్యావ్ టు వర్క్ ఫార్ ఇస్ ఫర్ ద ప్రోగ్రెస్.
1: సమాజ సంక్షేమాన్ని మీరు ఆశించాలి.
0: ఎక్స్పెక్ట్ ద వెల్ఫేర్ ప్రోగ్రెస్ ఆఫ్ ద కమ్యూనిటీ.
1: నేషనల్ విశ్వాసాన్ని పెంచుకోవాలి.
0: అండ్ యూ హ్యావ్ టు డెవలప్ ది పెట్రియాటిక్ స్పిరిట్.
1: మీ దేశం ఏమిటంటే ఎవరు చెప్పలేకపోతున్నారు.
0: అండ్ నోబడీ ఈజ్ ఏబుల్ టు సే టు విచ్ కంట్రీ బిలాంగ్స్.
1: చాలా అన్యాయము.
0: It's gross injustice.
1: భారత దేశము చాలా పవిత్రమైనటువంటి దేశము.
0: దిస్ కంట్రీ భారత్ ఇస్ హైలీ
1: సేక్రెడ్. ఇది హిందూ దేశము.
0: దిస్ హిందూ దేశ.
1: అలాంటి దేశాన్ని మనం కాపాడుకోలేకపోతే మన చదువులు ఏమి ప్రయోజనం?
0: ఇఫ్ యూ కెనాట్ ప్రొటెక్ట్ యువర్ కంట్రీ, వాట్ ఫార్ ఇస్ యువర్ ఎడ్యుకేషన్?
1: మీరు ప్రతి గ్రామానికి వెళ్లి మీరు సేవ చేయండి.
0: యూ విజిట్ ఎవ్రీ విలేజ్ అండ్
1: సేవ కోసం ఫలితాన్ని మీరు ఆశించకండి.
0: డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ రివార్డ్ ఆర్
1: అది దైవమే నీకు రక్షిస్తాడు.
0: గాడ్ విల్
1: దైవమే నీకు ఆ భిక్షని పెడతాడు.
0: God will grant all that you
1: need. కనుకనే ఈ దేశ సేవను మనం చేసినప్పుడే మనకు నిజమైనటువంటి యొక్క దేవుని సేవగా మారిపోతుంది.
0: If you serve your country, it amounts to service to God.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయి, విద్యార్థులారా,
0: కింగ్డమ్ మదర్ సాయి,
1: మీరు చేసేటువంటి సేవలు చాలా సంతోషంగానే ఉంటున్నాయి, కానీ ఇంకా మించినటువంటి సేవలుగా మీరు చేయాలని నేను ఆశిస్తున్నాను.
0: భగవాన్ ఈజ్ వెరీ హ్యాపీ విత్ యువర్ సర్వీసెస్, బట్ హీ వాంట్స్ యూ టు డూ మచ్ మోర్.
1: తల్లి ఎంత ఆశీర్వదిస్తుంటుంటా తెలుసునా?
0: యూ నో ద బ్లెస్సింగ్ ఆఫ్ ద మదర్.
1: ఇలాంటి ఆశీర్వాదములు తల్లి దగ్గర నుంచి కూడా మీరు తీసుకోవాలి.
0: అండ్ యూ బీ బ్లెస్డ్ బై యువర్ మదర్.
1: ఎందుకంటే మీరు రేపు తల్లిని కాబోతారు.
0: బికాస్ యూఆర్ గోయింగ్ టు బి ఫ్యూచర్ మదర్.
1: ఈనాడు తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞను శిరసావహించి వారి సేవలు మీరు చేసినప్పుడు మీ బిడ్డలు మీ సేవలు చేస్తారు.
0: ఇఫ్ యూ ఫాలో అండ్ ఒబే యువర్ పేరెంట్స్, యువర్ చిల్డ్రన్ విల్ ఒబే అండ్ ఫాలో యూ టుమారో.
1: కనుక నేను తండ్రి సేవ చేసినటువంటి వాడికి తిరిగి తన సేవ తన కుమారుడు చేయగలరు.
0: నాచురలీ ఇఫ్ యూ సర్వ్ యువర్ ఫాదర్, యూ విల్ బి సర్వ్డ్ బై యువర్ సన్.
1: తండ్రి సేవ ఈనాడు చేయకుండా నేను సంపాదించుకున్నాను కదా, నీవు స్వేచ్ఛగా సంచరిస్తే నీ సేవ నీ కుమారుడు చేయలేరు.
0: ఇఫ్ యూ స్పెండ్ యువర్ మనీ ఆన్ యువర్ ఓన్ వితౌట్ సర్వింగ్, టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ ఫాదర్, యు ఆర్ నాట్ గోయింగ్ టు లుక్ ఆఫ్టర్ యువర్ సన్.
1: నీవు ఏడ్చవలసి వస్తుంది.
0: దెన్ యూ హావ్ టు క్రై లేటర్.
1: కనుక ఆ ఏడుపు లేకుండా ఈనాడే దాన్ని మీరు సర్దిద్దుకోండి.
0: సీ దట్ యూ డోంట్ హావ్ టు క్రై టుమారో. కరెక్ట్ యువర్
1: సెల్ఫ్. యద్భావం తద్భవతి, ఇది ఏ వేదాంతం యొక్క ప్రధాన సత్యం.
0: The truth, the philosophy.
1: మనం ఎలాంటి పనులు చేస్తామో అలాంటి ఫలితాన్ని మనం పొందుతాం.
0: నాచురలీ యాజ్ ఇస్ ది యాక్షన్ సో ఇస్ ది రియాక్షన్.
1: దైవం యొక్క ప్రేమను మీరు సంరక్షించుకోండి.
0: అండ్ సీ అపోల్డ్
1: ఈ ప్రపంచంలో మనం సంపాదించుకోవాల్సినటువంటి అత్యంత ఉత్తమమైనటువంటి యొక్క పదార్థం ఒక్కటే.
0: దేర్ ఇస్ వన్ నోబ్లెస్ థింగ్ దట్ యు హావ్ టు అక్వైర్.
1: అత్యంత శ్రేష్టమైనటువంటి పదార్థం ఒక్కటే.
0: ది హైయెస్ట్ అండ్ ది గ్రేటెస్ట్ థింగ్ ఇస్ వన్.
1: అత్యంత అమృతమైనటువంటి పదార్థం ఒక్కటే.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ మోస్ట్ నెక్టర్.
1: అమృతమైనటువంటి పదార్థం ఒక్కటే.
0: దేర్ ఇస్ వన్ బ్లిస్ఫుల్.
1: అది దైవ ప్రేమ, దైవ ప్రేమ.
0: దట్ ఇస్ ద డివైన్ లవ్. Love, love for God.
1: ఆ ప్రేమను మీరు సంపాదించుకోండి.
0: That you acquire.
1: ఆ ప్రేమ ఒక్కటి ఉంటే సర్వమును మీరు సాధించవచ్చును.
0: With that love you can achieve anything in this world.
1: కనుక దైవ ప్రేమను సంపాదించుకునే నిమిత్తమై సమాజ సేవలో మీరు పాల్గొనండి.
0: ఇన్ ఆర్డర్ టు ద రెసిపియంట్స్ ఆఫ్ ద డివైన్ లవ్.
1: ఏదో పెద్ద డిగ్రీ తీసుకుని గొప్ప సంపాదిస్తామనేటువంటి ఆశను మీరు సన్నగించుకోండి.
0: రిడ్యూస్ ద డిజైర్ టు ఆక్యుపై ఎగ్జాంపుల్ అండ్ హై సాలరీ.
1: సంపాదించుకుని జనసేవకు మీరు వినియోగించుకోవచ్చు.
0: యూ కెన్ ఎర్న్ మనీ బట్ యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ సర్వీస్.
1: అయితే
0: హౌఎవర్
1: చిత్తమునందు మాత్రము భగవత్ చింతన మాత్రం చేయాలి.
0: And you should think of God constantly.
1: అప్పుడే మీరు సార్థకమవుతారు, మీరు కూడా ఆదర్శమైనటువంటి విద్యార్థులుగా తయారవుతారు.
0: Then only you will be liberated and you will mold yourself as ideal students.
1: ప్రేమముదిత మనసు కహ.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 13th discourse on Gita Bhagavan delivered on 15th August 1984. In this discourse, Bhagavan explains how important it is to develop a spiritual outlook as early as possible in one's life, when one's health and vigor are at their peak. He exhorts all not to postpone spiritual inquiry. Sai Bhagavan Vacha.
1: Sarveshu Kaleshu Mamanusmara. ఎల్లప్పుడూ ఎవరు నన్ను స్మరించుచుందురో వారు నాకు అతి ప్రీతి అన్నది భగవద్గీత.
2: భగవద్గీత హ్యాస్ డిక్లర్డ్ హూఎవర్ ఆల్వేస్ అండ్ కంటిన్యూస్లీ ఎవర్ రిమెంబర్స్ మీ అండ్ కాంటెంప్లేట్స్ ఆన్ మీ ఈజ్ డియర్ టు మీ.
1: కానీ ఈనాడు లోకములో వృద్ధాప్యమైనప్పుడే అట్టి వ్యక్తులే ఆధ్యాత్మిక మార్గమునందు ప్రవేశిస్తున్నారు.
2: బట్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ టుడే ఓన్లీ ఓల్డ్ పీపుల్ ఇన్ ఓల్డ్ ఏజ్ అండర్టేక్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్.
1: భోగ్య వస్తువు ఆనందమును అనుభవించి విసుగెత్తి వేసారి తదుపరి ఈ ఆధ్యాత్మికములో ప్రవేశిస్తున్నారు.
2: ఆఫ్టర్ ఎంజాయింగ్ ది ఆబ్జెక్ట్స్ ఆఫ్ లగ్జురీ అండ్ ఎంజాయ్మెంట్ థరలీ అండ్ గెటింగ్ డిస్గస్టెడ్ అండ్ ఎగ్జాస్టెడ్ సచ్ ఎంజాయ్మెంట్ దెన్ దే ఆర్ ఎంటరింగ్ టు ది స్ఫియర్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
1: దృశ్య వస్తువులనందు ధారాపుత్రాదులు ఎందు ధనకనక వస్తువాహనాదులు ఎందు ఏదియో సుఖము శాంతి ఉన్నదని దాని నిమిత్తమై అనేక విధములుగా పరువులెత్తి అది ఎదురు దెబ్బ వేయగా చల్లగా వెనుకకు తిరిగి వస్తున్నారు ఈ వృద్ధులు.
2: These old people referred to earlier, after enjoying objects of senses and enjoying the family life, thinking that there is some enjoyment and some pleasure in the objects of senses and in the family life, in wife and children and in wealth, properties, name and fame, and after realizing that it is not true, after being haunted back by them, then they are trying to enter into the spiritual world.
1: Shanti sukhamulu dara putradulu endukani dhanakanaka vastuvahanadulu endukani dushyakalpitamaina jagattunandukani ledaneetunte satyanni anubhavinchina tarvatane aadhyatmikamulo praveshistunnaru.
2: Only after realizing that peace of mind, joy and happiness do not rest in the world of the phenomenal world, the property, the wealth, the wife and the children and such enjoyments, then only they are taking to the path of spirituality.
1: Jeevitamulo bhagavat chintana cheyinatunti vari kante edo ee vruddhapyamunandaina ee margamlo praveshinchinatunti vari yokka sthiti kontha merugane cheppavachchu.
2: In a way it can be said that instead of not doing any, not thinking of the Lord at all, it is better at least in the old age people think of the Lord.
1: Aite bhagavat chintanaku oka kalamu oka neemamu oka vayasu aneetunte neemam le maatramu levu.
2: But there is nothing, no restrictions whatsoever regarding the time, age and place so far as thinking of the Lord it goes.
1: కనుకనే సర్వేషు కాలేషు అని గీతాచార్యుడు ప్రధానమైనటువంటి యొక్క ఆదర్శాన్ని అందించాడు.
2: That's why గీతాచార్య has declared that at all times and in all places one can think of the Lord.
1: భగవద్గీత యందు సుఖ దుఃఖములు కష్ట నష్టములు శీతోష్ణములు లాభాలాభములు దూషణ భూషణులు.
2: In Bhagavad Gita it has been said, joy and sorrow, cold and heat, profit or loss,
1: criticism,
2: and censure and praise, criticism and praise,
1: ivanni kudanu samamuga bhavinchavani bodhinchadu geetaacharyudu.
2: Geetaacharya has taught that all these things should be considered with an equal mind and equally.
1: అయితే భక్తుని యొక్క లక్షణములు 64 లక్షణములుగా నిరూపిస్తూ వచ్చింది భగవద్గీత.
2: భగవద్గీత హ్యాస్ టాట్ దట్ దర్ ఆర్ 64 అట్రిబ్యూట్స్ ఫర్ ఎ ట్రూ డివోటీ.
1: ఇవన్నీ కూడా భక్తుని యందు ఉన్నవా అని విచారించడం చాలా కష్టం.
2: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఫైండ్ అవుట్ వెదర్ ఎ డివోటీ హ్యాస్ ఆల్ దీస్ 64 క్వాలిటీస్.
1: ఈ అన్ని విధములైనటువంటి యొక్క క్వాలిటీస్ వారి యొక్క అర్హతలన్నీ కూడాను అభ్యాస వైరాగ్యము ఈ రెండింటి ఎందే ఇమిడి ఉంటున్నది.
2: బట్ ఆల్ దీస్ 64 క్వాలిటీస్ గెట్ దెమ్సెల్స్ ఐడెంటిఫైడ్ అండ్ మర్జ్డ్ ఇన్ టూ థింగ్స్ దట్ ఈస్ వన్ ఇస్ కాన్స్టెంట్ ప్రాక్టీస్ అండ్ ది అదర్ ఈస్ డిటాచ్మెంట్ అండ్ రినౌన్సియేషన్.
1: శారీరక తపస్సు వాక్ తపస్సు మానసిక తపస్సు మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి తత్వము ఇక్కడ అభ్యాసము.
2: ప్రాక్టీస్ రెఫర్స్ టు ద ఎసెన్స్ అండ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ద బాడీలీ తపస్ ద మెంటల్ తపస్ అండ్ తపస్ ఆఫ్ స్పీచ్.
1: ఇంకా వైరాగ్యం అనగా వస్తు దోషమును గుర్తించి కర్తవ్య కర్మలు ఆచరించి ఫలాపేక్షను ఏమాత్రము కూడాను హృదయమునందు చేర్చుకొనక సాక్షిభూతుడుగా ఉండటమే ఈ యొక్క వైరాగ్యమును సరి అయిన లక్షణం.
2: రినౌన్సియేషన్ రెఫర్స్ టు రికగ్నైజింగ్ ది డిఫెక్ట్స్ ఆఫ్ ది ఆర్టికల్స్ అండ్ లివింగ్ ఎ లైఫ్ విచ్ డస్ నాట్ గెట్ అటాచ్డ్ టు దీస్ థింగ్స్ అండ్ లివింగ్ యాజ్ ఎ విట్నెస్ ఫర్ ఆల్ ద థింగ్స్.
1: ఈ రెండింటిని మానవుడు సక్రముగా వర్తింపచేసుకున్న ఇంతకంటే పెద్ద సాధనలు అనవసరం.
2: దెర్ ఇస్ నో నీడ్ ఫర్ గ్రేటర్ సాధనాస్ ఇఫ్ వన్ కెన్ ప్రాక్టీస్ దీస్ టూ ఇంపార్టెంట్ క్వాలిటీస్.
1: ఇట్టి అర్హతలు మానవుని యందు అభివృద్ధి ఉండవలనన్న బాల్య యవ్వనం అనేటువంటి వయసులో చాలా ప్రధానము.
2: ఇఫ్ వన్ వాంట్స్ టు డెవలప్ అండ్ ఎంకరేజ్ దీస్ టూ ఇంపార్టెంట్ క్వాలిటీస్ ఇన్ మ్యాన్ వన్ హ్యాస్ టు యూజ్ వన్స్ చైల్డ్ హుడ్ అండ్ వన్స్ బాయ్ హుడ్ ఇన్ ఎన్ ఇంపార్టెంట్ అండ్ ఇన్ ఎ నైస్ వే.
1: ఇంద్రియ శక్తి దేహ పటుత్వము ఆరోగ్యము ధీశక్తి ఒక ప్రతిజ్ఞాశక్తి ఇలాంటి నవ్యమైన భవ్యమైనటువంటి శక్తులు పుష్టిగా సంతుష్టిగా ఉండినప్పుడే ఈ విధమైనటువంటి సాధనలు చేయుటకు సాధ్యమవుతుంది.
2: స్ట్రెంగ్త్ ఆఫ్ ది బాడీ, స్ట్రెంగ్త్ ఆఫ్ ది మైండ్, స్ట్రెంగ్త్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్, స్ట్రెంగ్త్ ఆఫ్ ఫిజికల్ మెంటల్, వెన్ ఆల్ దీస్ ఆర్ ఇన్ ప్లెంటీ దెన్ ఓన్లీ వన్ కెన్ అండర్టేక్ ద స్పిరిచువల్ ఎక్సర్సైజ్.
1: వృద్ధాప్యములో అన్ని విధమైనటువంటి బలహీనతలు ఏర్పడి తన యొక్క ఇంద్రియ శక్తి కూడా కోల్పోయి జ్ఞాపక శక్తి కాని ఆరోగ్యము కాని ఏమాత్రం కూడాను తనకు ఉత్సాహ ప్రోత్సాహము ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉంటుండటం చేత సాధనలు సలపటం అతి కష్టం.
2: ఇన్ ది ఓల్డ్ ఏజ్ వెన్ హీఈస్ సఫరింగ్ ఫ్రమ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ వీక్నెసెస్ ఫిజికల్ మెంటల్ మెమరీ అండ్ ది ఆల్ సార్ట్స్ ఆఫ్ వీక్నెసెస్ లిమిటేషన్స్ ఇట్ విల్ బి రాదర్ డిఫికల్ట్ టు ప్రాక్టీస్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ ఇన్ ద ఓల్డ్ ఏజ్.
1: అట్లయినా వృద్ధులకు ఇంకా మార్గమే లేదా అని బలహీనులు కానక్కరలేదు.
2: ఇన్ దట్ కేస్ వన్ నీడ్ నాట్ గెట్ డిస్కరేజ్ యాజ్ ఇఫ్ దెర్ ఇస్ నో వే ఫర్ ద ఓల్డ్ పీపుల్.
1: అయితే వారికి కూడా కొన్ని కొన్ని అవకాశాలు కూడాను అప్పుడప్పుడు సంభవించవచ్చు.
2: ఈవెన్ ఫర్ దెమ్ సర్టన్ అకేషన్స్ సర్టన్ ఆపర్చునిటీస్ మే కమ్ దేర్ వే.
1: అయితే ఈ బాలకులకు యువకులైనటువంటి వారికి ఇది లభ్యము కావటము తథ్యము అనేటువంటి గ్యారంటీని కూడాను అందించాడు గీతాచార్యుడు.
2: గీతాచార్య హ్యాస్ డిక్లర్డ్ దట్ the boys and the youth would certainly get this opportunity to practice these exercises in a more definite way.
1: Yettanaga modale manam hotel nundu aaharamunakai order ichi ticket koni pettukunnappudu manam eppudu poyinappudiki manaku aa bhojanam labhistundi.
2: It is something like reserving our food in a hotel and buying a ticket. Whenever we go after reserving the food, we are likely to get the food.
1: Idi mana guarantee.
2: This is guarantee to us.
1: Attu kaakunda edo aakalainappudu kaalam teerin tarvata hotel ku velli ayya naaku annam kavali anukunnappudu lekunda undavachunu.
2: On the other hand, if one goes to a hotel when he is hungry, outside the timings, one may not be able to get the food.
1: Labhinchaka povachu.
2: He may not get the food.
1: ఒకవేళ లభించవచ్చు.
2: హీ మైట్ సమ్ టైమ్స్ గెట్ ఇట్ ఆల్సో.
1: ఇది కేవలము వారి ఛాన్స్ పైన ఆధారపడి ఉంటుంది, అది కానీ గ్యారంటీ అనేటువంటిది లేదు అక్కడ.
2: ఇన్ సచ్ ఎ కేస్ దెర్ ఇస్ నో గ్యారంటీ ఆఫ్ గెటింగ్ ఫుడ్, బట్ ఇట్ డిపెండ్స్ అపాన్ ది ఛాన్స్ ఫ్యాక్టర్, దే మే గెట్ ఇట్.
1: ఆ వృద్ధులే బాల్యము నుండి భగవత్ చింతన చేయొచ్చు, సాధన సంతృష్టి ఎందు వారు ఆరితేరి ఉండినా వృద్ధాప్యం నందు కూడా వారికి ఇది లభ్యమవుట సత్యం.
2: If on the other hand, the same old people, right from the young age, have undertaken spiritual exercises and achieved proficiency in them, they are sure to get such opportunities even in old age.
1: Hattu kaakunda balyamunandu yematramu kudanu sadhanalu salapaka bhagavat chintanalu cheyaka kalamuni vyaktamu gavinchukoni indriyamula cheta dehamu cheta aneka vidhamainatuvanti laukikamainatuvanti kshudramainatuvanti sukhamulanu anubhavinchi ఏదో వృద్ధాప్యములో భగవంతుని పొందాలని రాకులాడినంత మాత్రమున భగవంతుడు అంత సులభంగా లభించడు.
2: ఆన్ ది అదర్ హ్యాండ్, ఇఫ్ పీపుల్ వేస్ట్ దేర్ టైమ్ ఎంజాయింగ్ ది ప్లెజర్స్ ఆఫ్ లైఫ్ డ్యూరింగ్ ద యంగ్ ఏజ్, వేస్టింగ్ ది పవర్ ఆఫ్ ద సెన్స్ ఆర్గన్స్ దర్ బాడీ అండ్ వీకనింగ్ ఇన్ ది ప్రాసెస్, అండ్ దెన్ ఇన్ ద ఓల్డ్ ఏజ్ ఇఫ్ దే వాంట్ టు జస్ట్ రీచ్ ది అల్టిమేట్ గోల్ అండ్ ది లోటస్ ఫీట్ ఆఫ్ ద లార్డ్, దెన్ దే వుడ్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ దట్ ఆపర్చునిటీ.
1: పంచభక్ష పరమాన్నములను వండి పరిశుద్ధమైన లేత అరిటాకు పైన వడ్డించుకుని రాక్షసులకంతా దీని నైవేద్యంగా అందించి వారు భుజించి ఈ యొక్క ఆకును కూడాను శుద్ధము చేసి చించి చిల్లులు గావించి అనేక విధములుగా అనుభవించిన తర్వాత వారి యొక్క ఎంగిలి అన్నమును భగవంతునికి అందించడానికి ప్రయత్నించడంలో ఏ విధమైనటువంటి అర్థం లేదు.
2: దెర్ ఇస్ నో మీనింగ్ వాట్స్ ఎవర్ వెన్ పీపుల్ కీప్ ఆల్ ది డెలీషియస్ ఫుడ్ ఆన్ ఎ ప్లాంటెన్ లీఫ్ అండ్ ఆఫర్ ఆల్ దీస్ ఫుడ్ టు ద డెమన్స్ అండ్ ది డెమోనిక్ క్యారెక్టర్స్ అండ్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్ ఈస్ టేకన్ అవే బై ది డెమన్స్ after the left over, if it is offered to the god and then try to please him, there is no meaning and it is impossible.
1: Yuvakulo yokka dehame leta parishuddhamainatundi aritaaku vantidi.
2: The body of the youth may be compared to the tender plantain leaf.
1: Shabda sparsha roopa rasagandhabulato koodinatundi yokka madhuryamainatundi yokka phalitamule ee panchabhaksha paramannamulu.
2: The delicious food may be compared to the objects which are enjoyed by the sense organs.
1: ఈ మధురమైన ఈ అందమైన ఈ యొక్క అభిరుచికరమైనటువంటి యొక్క ఈ గుణములను కామ క్రోధ లోభ మోహం అనేటువంటి రాక్షసులకు మొట్టమొదట అందించి వారు భుజించి వారు అనుభవించిన తరువాత తీర్చి తిప్పివేసినటువంటి ఈ యొక్క ఆకును అనుభవించడానికి భగవంతునికి అందించడానికి ప్రయత్నిస్తున్నారు.
2: పీపుల్ ఆర్ ట్రైన్ టు ఆఫర్ టు ద గాడ్ ఆఫ్టర్ ఆల్ దర్ పవర్స్ ఆల్ దర్ కెపాసిటీస్ ఆర్ ఆఫర్డ్ టు వేరియస్ థింగ్స్ లైక్ డిజైర్ యాంగర్ ది గ్రీడ్ and pride and such other things, the leftover, if it is offered to the god, it is not acceptable, it is not a nice thing to do.
1: Bhagavantuniki naivedyam gavinchavalasinatundi ee madhura padarthamulanu rakshasulaku andinchi varu vadala pettinatundi seshamulu bhagavantuniki istunnaru vaati vruddulu.
2: The old people, after offering all these delicious sweet things to the demons, then they are trying to offer it to the Lord.
1: Kanuka manavattamulo బాల్యము యవ్వనం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిదని కూడాను గీతాచార్యుడు ప్రబోధించాడు.
2: ఇన్ దిస్ కాంటెక్స్ట్ గీతాచార్య హ్యాస్ టాట్ దట్ ద యూత్ అండ్ ది బాయ్హుడ్ ఆర్ వెరీ ప్రెషియస్ థింగ్స్ విచ్ వన్ హ్యాస్ టు కేర్ఫుల్లీ యూజ్.
1: ఏదైనా ఒక వస్తువు ఉండినప్పుడు దాని విలువ మనకు అంత ఘనముగా కనిపించదు, తెలియదు.
2: When you are having an object, probably it would not be possible for you to understand its value.
1: ఆ వస్తువును మనము కోల్పోయినప్పుడే ఆ వస్తువు యొక్క విలువ మనకు స్పష్టంగా గుర్తించడానికి వీలవుతుంది.
2: ఓన్లీ ఆఫ్టర్ వీ లూజ్ దట్ పర్టికులర్ ఆర్టికల్ ఆర్ ఆబ్జెక్ట్ వీ అండర్స్టాండ్ ద రియల్ వాల్యూ ఆఫ్ దట్ పర్టికులర్ ఆబ్జెక్ట్.
1: కన్నులు ఉండినప్పుడు కన్నుల యొక్క విలువ మనకు అంతగా తెలియదు.
2: When we are having eyes, we do not know the preciousness and the value of the eyes.
1: కన్నుల యొక్క దృష్టిని కోల్పోయిన తర్వాత కన్నుల యొక్క విలువ ఎట్టిదని అప్పుడు మానవుడు విచారిస్తాడు.
2: When we lose the power of the vision of the eyes, then we try to understand the importance of the vision.
1: అదే విధముగానే మానవుని యొక్క ఆరోగ్యము అన్ని విధములైనటువంటి శక్తి సామర్థ్యములు ఉండినప్పుడు ఈ మానవునికి ఈ పటుత్వం యొక్క సంగతి అర్థం కాదు.
2: ఇన్ ద సేమ్ వే వెన్ మ్యాన్ ఈజ్ హ్యావింగ్ ఫుల్ హెల్త్ అండ్ ఆల్ ది ఫ్యాకల్టీస్ ఇన్ ద ఫుల్ గ్లోరీ, వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ అండర్స్టాండ్ ద రియల్ ఇంపార్టెన్స్.
1: ఆరోగ్యమును కోల్పోయిన తర్వాత అన్ని విధమైనటువంటి శక్తులు ఉడికిపోయిన తర్వాత ఆనాడు తమ యొక్క దేహం యొక్క శక్తి ఇలాంటిది కదా అని అప్పుడు తాను విచారించి అయ్యో నేను వ్యర్థము గావించుకుంటునే అని తాను విచారిస్తాడు.
2: ఆఫ్టర్ లూజింగ్ ఆల్ ది హెల్త్ అండ్ ఆల్ ది పవర్స్ ఆఫ్ ది ఫ్యాకల్టీస్ ఆఫ్ ద మ్యాన్ దెన్ హీ రియలైజెస్ అండ్ రిపెంట్స్, ఓ ఐ హావ్ లాస్ట్ ఆల్ మై కెపాసిటీస్ అండ్ పవర్స్.
1: అప్పుడు విచారించే ప్రయోజనం ఏమిటి?
2: లామెంటింగ్ దెన్ ఈజ్ యూజ్లెస్.
1: ఇది కేవలము ఆనాటి ఆరోగ్యము దుర్మార్గములో మిత్రుని వలె సహాయపడింది.
2: డ్యూరింగ్ ద యంగ్ ఏజ్ ది బ్యాడ్ హ్యాబిట్స్ అండ్ బ్యాడ్ ట్రీట్స్ హ్యావ్ బికమ్ ఏ గ్రేట్ ఫ్రెండ్ టు యూ.
1: కానీ ఆ దుష్ప్రవర్తనలో వినియోగించినటువంటి ఈ శక్తి సామర్థ్యములు వృద్ధాప్యములో అవియే శత్రువులుగా రూపొందుతూ వచ్చింది.
2: దోస్ వెరీ కెపాసిటీస్ విచ్ ఆర్ మిస్యూజ్ ఇన్ యువర్ యంగ్ దే బికమ్ యువర్ ఎనిమీస్ అండ్ ఫోర్స్ ఇన్ ద ఓల్డ్ ఏజ్.
1: అయితే ఎవరు మిత్రులు ఎవరు శత్రులు అనేటువంటి గుర్తించేటువంటి శక్తి సామర్థ్యములు ఉండి కూడాను ఈ యొక్క యువకులు దానిని అలక్ష్యంగా అపమార్గములో అందుకుంటూ అనుభవిస్తూ వస్తున్నారు.
2: యూత్ in spite of their having discriminating power to find out who is a friend and who is a foe, they are not using their powers and capacities in the proper way. They are misusing and abusing.
1: Mitru evaru shatru evaru.
2: Who is a friend and who is a foe?
1: Guru evaru shishyu evaru.
2: Who is guru and teacher? Who is disciple?
1: Kavi evaru natakudu evaru.
2: Who is a poet and who is an actor?
1: Telisukone telivunnada.
2: Do you have the discriminating power to understand?
1: Telisina samshayam unnada.
2: After knowing it, will you have a doubt?
1: Telivileni talayunnacho vanarudana tappunnada.
2: If you do not have the intelligence to understand, is there anything wrong in calling you a monkey?
1: Kanuka manavattam anetunte manamu oka pavitramainatunte margamulandu anubhavinchu chesukunnappudu ee vidhamainatunte oka vicharana shakti manalo e maatramu kudanu tabbibbu cheyinivadu.
2: If we understand and experience the human qualities in the proper way, then the intelligence will not confuse you.
1: Eenaalu bhagavantuni dana deha nimittamai devunnu upayoga pettukuntunnadu.
2: These days we are using God for the sake of the body.
1: Devunu nimittamai dehaanni upayoga pettatam ledu.
2: But on the other hand, he is not using the body to worship the Lord.
1: తన దేహము అనారోగ్యము చెందినప్పుడు బలహీనతను ఏర్పడినప్పుడు ఓ దైవమా నాకు ఈ బలమును అందించు నాకు ఈ ఆరోగ్యము చేకూర్చు అని దేహ నిమిత్తమై దేవుణ్ణి ఉపయోగపెట్టుకుంటున్నాడే కాని అయ్యో ఈ దేహం పటుత్వంగా ఉన్నది శక్తి సామర్థ్యంతో కూడి ఉన్నది ఇంద్రియము యొక్క శక్తి మహా ఉజ్వలంగా ఉంటున్నది ఇలాంటి సమయంలో ఈ దేహమును ఈ యొక్క దేహం యొక్క సేవను దైవమునకు అందించేటువంటి అవకాశం నాకు లభ్యమవుతుందా అని విచారించటం లేదు.
2: Today's man is making use of God to pray for good health whenever the health is disturbed, to pray for such facilities of the body. On the other hand, he is not using the strength of his body, the strength of his faculties for worshipping the Lord.
1: Inka eppudu eppudu eppudu kayala kaalam unnadu kanani kaalam nimittamai taanu kaalamunu vyaktham chestunnadu.
2: He is thinking and imagining there is plenty of time to make use of these things, and he is wasting his time that way.
1: Inka kontha mandi ఏదో రిటైర్మెంట్ అయిన తర్వాత భగవంతుని చింతించవచ్చును కదా, ఇప్పటి నుంచినే కూడాను ఈ భగవంతుని చింత మనకెందుకు, ఏదో లోక సంబంధమైనటువంటి విషయాలను అనుభవించి భోగ భాగ్యమును అనుభవించి దీని తర్వాతనే మనము దైవ చింతన చేసుకునవచ్చునని కొంతమంది ఊహిస్తూ ఉంటారు.
2: సమ్ అదర్ పీపుల్ స్టార్ట్ థింకింగ్ దాట్ ఆఫ్టర్ రిటైర్మెంట్ వీ కెన్ జస్ట్ టేక్ అప్ కాంటెంప్లేషన్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ అండ్ లెట్ అస్ జస్ట్ ఎంజాయ్ ది థింగ్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద వరల్డ్.
1: ఈనాడేని వీడే లేకున్నా ఇంకా తరించుట ఇంకెన్నడో అని ఒక ప్రశ్న వేసినట్టుగా, ఇట్టి శారీర మానసిక ఆధ్యాత్మిక శక్తులు పుష్టిగా సంతుష్టిగా ఉన్నటువంటి ఈ సమయం నుండి నీవు అనుభవించలేనటువంటి యొక్క దౌర్బల్యుడవు, అన్ని విధముల శక్తిని ఉడికించిపోయిన తర్వాత నీవు ఏ విధంగా నీవు భగవంతుని చింత చేయగలవు?
2: How can you just think of God when you are becoming old and when you do not have any capacities? If you are not using all the physical strength, physical prowess and physical capacities for the worship of the Lord,
1: kadalalevu,
2: you would not be able to move,
1: kanu masakalu,
2: you would not be able to see,
1: moguna madatalu bade,
2: and there will be folds in
1: tala narise kada,
2: your hair would have become gray,
1: musilu musivada ninnu pachivaralu ninnu ముసిపుసి నవ్వగా కసరే బొమ్మ తై తై తై తై తై బొమ్మ దీని తమాషా చూడరా తోలు బొమ్మ అన్నారు. ఇలాంటి మానవత్వము కృషించి కృంగి అనేక విధమైనటువంటి కష్టములతో పరితపించు సమయంలో భగవంతుని ఏ రీతిగా స్మరించగలడు? కన్నులు కనిపించవు, కాళ్లు కదలవు, చేతులు స్మరించిన సేవ చేయడానికి సాధ్యం కావు, ఇలాంటి పరిస్థితిలో ఏమి చేయగలవు?
2: When all the sense organs become weak, when they are not in a position to be used for the worship of the Lord, then you will not be able to use it. Only the youngsters and the children will be making fun of you, telling that you are old and you are something like an old man.
1: Kadatta bhagavatam marinta ghatuga andinchindi ee ruddulaku.
2: It is not merely this. Bhagavatam has very forcefully expressed certain things for the sake of old people.
1: Padapada manchu kinkarulu paasamu lagedu vela,
2: get away, come, come. In that particular fashion, when the Yamakinkaras are inviting you,
1: daba daba paita pettudika labham ledani cheppu vela,
2: when your own relatives are telling there is no use keeping this particular crops here, put it out,
1: aalu bitalu labalava yerchu vela,
2: your wife and children when they are wallowing,
1: tarama harinamam notanu palka, ఉండండి కొంతసేపు ఏడ్చకండి, నేను భగవంతుని చింతించాలంటే ఎవరైనా ఉంటారా, ఏ విధంగా ఇది కాలం తనకు చేరి వస్తుందా?
2: Would it be possible to think of hurry at that particular time? Can you just ask your people to just wait, not cry, that you should, you want to think of the Lord at that particular moment of time?
1: Kanuka manamu bhavishyattuku taginatundi bhadratalanni kudanu manamu ee yavvanamu nandi baalyamu nandi manamu krodikarinchukovali.
2: We will have to accumulate and collect all those things which are necessary, which are going to lay a very strong foundation for a happy future in the age of youth itself.
1: Koni retire ayin tarvata emaina bhagavant chintana chestamu ani cheppani uhistara? Ledu.
2: All right, do you think that out of the retirement you would be able to think of the Lord? It is not possible.
1: Retired kaakamunapu office panulato taamu alamatinchi pothuntadu.
2: Before retirement he would be fully engaged in with office,
1: leka mare vidhamainatundi vyapara rangamulo taanu munigi untadu.
2: It may be in the business he gets immersed.
1: Retire ayin tarvata ye clubulu ventano tirigi cards aadatam aadukotamo kaalamuni vyartham gaavinchukuneetundi vyartham maatalu yendu nirattakam chesukotamo jarugutu untadi.
2: Even after the retirement people waste their time by going to clubs and waste their life.
1: Edo oka illalu వ్యాపారస్తుడైనటువంటి వ్యక్తిని ప్రశ్నించిందట, ఏమండి ఒక్క దినమైనా కానీ భగవంతుని చింతన చేసేటువంటిది నేను వినలేదే చూడలేదే, ఈ వృద్ధాప్యంలోనైనా కూడాను కొంత భగవంతుని చింత చేయటానికి కాలమును వినియోగించుకోండి అన్నాడట.
2: హసిఫ్ ఆస్క్ హర్ హస్బెండ్, సార్ అట్లీస్ట్ నౌ ఇన్ ద ఓల్డ్ ఏజ్ యూ థింక్ ఆఫ్ ద లార్డ్, యు హావ్ నాట్ ఫౌండ్ ఎనీ టైమ్ అట్ ఆల్ డ్యూరింగ్ యువర్ బిజీ పీరియడ్ టు థింక్ ఆఫ్ ద లార్డ్.
1: ఆ వ్యాపారస్తుడు చెప్తాడట, ఏమిటి చావడానికి కూడా నాకు టైం చిక్కటం లేదు. అలాంటి పరిస్థితులు నేను భగవంతుని ఏ రీతిగా స్మరించడానికి వీలవుతుందన్నాడట.
2: It seemed the businessman expressed that I do not have time even to die. When can I just...
1: I have no time even to die, annadu.
2: He said, it seems I have no time even to die.
1: చావడానికి ఉన్న టైం లేదనుకునేటువంటి మానవుడికి చావు వదిలిపెడుతుందా? ఇది తన ఇష్టమా?
2: For a person who says that I have no time even to die, will death leave him? Is it according to his wishes?
1: కాల ప్రవాహం ఎవరి కోసము ఆగదు.
2: Time waits for none.
1: కనుక కాలమును ఉన్నంతలోనే మనం సార్థకం గావించుకోవటానికి తగిన కృషి చేయాలి.
2: Therefore, when time is available for us, we have to make use of the time in the proper way.
1: మృత్యు అనేటువంటి శత్రువులు, రోగం అనేటువంటి యొక్క సైన్యంతో చేరి దేహం అనేటువంటి రాజ్యం పైన దండెత్తి వస్తున్నారు.
2: The enemy of death, along with the soldiers of diseases, will be waging a war against the body.
1: అట్టి సమయంలో దిక్కు మొక్కు లేక నక్క కుక్కల వలె చావడానికి ప్రయత్నిస్తున్నారు మానవులు.
2: Men are dying most helplessly during such periods of time when they are attacked by death.
1: దైవత్వం యొక్క అనుగ్రహానికి పాత్రులైనటువంటి వారికి ఎట్టి సైన్యము కూడాను ఏమాత్రం కూడాను వీరిని ఛేదించలేవు.
2: People who have earned the grace of the Lord, no enemy, no army can attack them.
1: కనుకనే మనము ఈ యొక్క యవ్వనమునందే దైవానుగ్రహమును సంపాదించి తద్వారా మనమును ఆవరించేటువంటి యొక్క శత్రువులను, మనపైన రాలేటువంటి యొక్క కష్టములను తగిన రీతిగా సాధించడానికి, వాటిని ఎదుర్కోవటానికి శక్తి సామర్థ్యము మనం సంపాదించుకోవాలి.
2: దేర్ఫోర్ డ్యూరింగ్ యూత్ ఇట్సెల్ఫ్ వి నాట్ అర్న్ ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్ అండ్ ఎక్విప్ అవర్ సెల్ఫ్ టు మీట్ ఆల్ ద ఛాలెంజెస్ ఆఫ్ ద ఎనిమీస్ వెన్ ద ఎనిమీస్ ట్రై టు లే ఎ సీజ్ ఆన్ us.
1: ముఖ్యముగా ఏనాటికైనా ఎప్పటికైనా మనకు ఒక దీర్ఘ ప్రయాణం అనేటువంటిది ఉన్నది అనేటువంటి దానిని మన హృదయంలో స్థిరం చేసుకోవాలి.
2: మోస్ట్ ఇంపార్టెంట్లీ వీ మస్ట్ బి ఫర్మ్లీ కన్విన్స్డ్ ఇన్ అవర్ ఓన్ హార్ట్ దాట్ దిస్ జర్నీ ఆఫ్ లైఫ్ ఈస్ గోయింగ్ టు బి ఎ లాంగ్ వన్.
1: రైలు ప్రయాణమో లేక ట్రైన్ ప్రయాణమో ఇంకేవిధ ప్లేన్ ప్రయాణమో బస్సు ప్రయాణమో ఏదో కొంతకాలం జరుగుతుంది.
2: It may be any other type of travel, bus travel or train travel, it lasts for a short
1: time. Mana jeevitham aneetundi dirgha prayanam.
2: The travel of life is going to be a long one.
1: Ee prayanam aneetundi manam eppudu kodanu gatti andinchukovali.
2: This particular aspect we will always remember.
1: దీనిని మర్చిపోయే మానవుడు తాను ఈ ప్రయాణమునకు సిద్ధం కాక ప్రయాణములో జరిగేటువంటి యొక్క కష్టసుఖములకు తగినటువంటి యొక్క భద్రతను ఏర్పరచుకునలేక కేవలము ఈ యొక్క భోగభాగ్యము అంది కుమిలిపోతున్నాడు.
2: A person who has not remembered this particular thing, that life is a long journey, who has not equipped himself for all the contingencies in the travel, he would be suffering very much when he is faced with real troubles and real problems.
1: Meekandariki telusunu,
2: all of you know it,
1: railway oka pettalanta untuntai, goods pettal.
2: In the compartments of the train,
1: dini nirminche samayam lopalle దీనికి ఒక విధమైనటువంటి కాల నిర్ణయం చేస్తూ వస్తుంటారు.
2: ఫర్ ఆల్ దీస్ కంపార్ట్మెంట్స్ ది పర్టికులర్ ది గూడ్స్ ట్రైన్ దే విల్ బి గివింగ్ ఎస్పెషల్లీ
1: ఎక్కడికైనా కొన్ని స్టేషన్ లో పంపించే సమయం లోపల దానిపైన రిటర్న్ అని ఒకటి రాసి కింద డేట్ వేసి పెట్టింటారు.
2: యూ కెన్ సీ ఆన్ ది గూడ్స్ ట్రైన్ ఇన్ ఈచ్ వన్ ఆఫ్ ద కంపార్ట్మెంట్ ఎ డేట్ ఇస్ మెన్షన్ బై విచ్ దిస్ పర్టికులర్ థింగ్ విల్ హావ్ టు బి రిటర్న్ బ్యాక్ టు ద ఫ్యాక్టరీ.
1: అక్కడ ఉపయోగించుకున్న తర్వాత ఆ డేట్కు సరిగా తిరిగి ఆ యొక్క పెట్టెలను పంపించాలి.
2: ఆఫ్టర్ యూజింగ్ దట్ పర్టికులర్ బాక్స్ డ్యూరింగ్ దట్ పర్టికులర్ టైం దట్ కంపార్ట్మెంట్ ఇట్ హ్యాస్ టు బి సెంట్ బ్యాక్ బై ది టైం వెన్ ది
1: ఈ దేహం అనేటువంటి పెట్టె పైన కూడా భగవంతుడు రిటర్న్ అని రాశాడు, డేట్ కూడా వేశాడు, కానీ ఆ డేట్ను వీరు గమనించడం లేదు.
2: ఆన్ దిస్ బాక్స్ ఆఫ్ దిస్ బాడీ ఆల్సో ద రిటర్న్ డేట్ హ్యాస్ బీన్ రిటన్ బై గాడ్ బట్ వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్.
1: కానీ ఏ నిమిషంలో ఇది వెనుకపోతుందో,
2: we do not know when this has to go back.
1: ilanti satyanni manavudu ematram kudanu vicharinchatam ledu.
2: Such important truths man is not trying to remember at all.
1: Kanuka mana jeevitham lopala anni vidhamulainti yokka sukha shantam nijamuga undavalanna ee యవ్వనమునందే మనం దైవానుగ్రహమును తగినటువంటి కృషి చల్పాలి.
2: ఇఫ్ యూ వాంట్ టు రియలీ ఎంజాయ్ ఆల్ ది ప్లెజర్స్ ఆఫ్ లైఫ్ అట్ ఎ లేటర్ స్టేజ్ డ్యూరింగ్ ది యూత్ ఇట్సెల్ఫ్ యూ హావ్ టు మేక్ యూ హావ్ టు ఎర్న్ ది గ్రేస్ ఆఫ్ గాడ్.
1: ఈ మానవత్వములో ఈ బాల్యం అనేటువంటిది, ఈ యవ్వనం అనేటువంటిది చాలా విలువైనటువంటిది.
2: ఇన్ ది లైఫ్ ఆఫ్ మ్యాన్ దిస్ బాయ్హుడ్ అండ్ యూత్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
1: ఈ విలువైనటువంటి యొక్క ఈ జీవితాన్ని మనం గుర్తించుకునలేక కేవలము ఒక మాణిక్యం వంటి మానవ జీవితాన్ని మసిపోకులకు అమ్ముకుంటున్నాం.
2: నాట్ రైజింగ్ ది ప్రెషియస్నెస్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ వీఆర్ వేస్టింగ్ అవర్ యూత్ అండ్ అవర్ బాయ్హుడ్.
1: వజ్ర వైడూర్య మరక తమానికి గోమేదక పుష్యరాగమంతో పొంచింపబడినటువంటి ఒక బంగారు గిన్నెలో తిలకను కలిపి అనగా నూగులు పిండి కలిపి దానిని వండుకోవటానికి ప్రయత్నిస్తున్నాం.
2: వీఆర్ యూజింగ్ ఎ గోల్డెన్ కప్ స్టడెడ్ విత్ ప్రెషియస్ జెమ్స్ అండ్ జ్యూవెల్స్ ఫార్ ఎ వెరీ పెటీ యూజ్.
1: దీన్ని కాంచడానికి కేవలం గంధపు చెక్కలను ఉపయోగపెడుతున్నాం.
2: టు ప్రొడ్యూస్ ఫైర్ అండ్ హీట్ ఆఫ్ ద హోల్ థింగ్ వీఆర్ యూజింగ్ ది శాండల్వుడ్ ఆఫ్ ద ఫ్యూయల్.
1: పాత్ర చూస్తామా, చాలా విలువైనటువంటిది.
2: ది వెసల్ ఈస్ వెరీ ప్రెషియస్.
1: కట్టెలు చూస్తామా, మహావిలువైనటువంటివి.
2: ఫ్యూయల్ ఆల్సో ఈస్ వెరీ వాల్యుయబుల్ అండ్ ప్రెషియస్.
1: కానీ పదార్థం చూస్తామా, అల్పమైనటువంటిది.
2: ద ఫుడ్ విచ్ ఈస్ కుక్డ్ ఈస్ యూజ్లెస్ అండ్ వెరీ ట్రివియల్.
1: మన యొక్క విలువైనటువంటి దేహాన్ని, పవిత్రమైన భావాలను మనం తుచ్చమైనటువంటి సుఖాలకు అమ్ముకుంటున్నాం.
2: ప్రెషియస్ బాడీ, సేక్రెడ్ ఫీలింగ్స్ ఆర్ సోల్డ్ అవే ఫార్ ఎర్నింగ్ అండ్ ఎంజాయింగ్ యూజ్లెస్ ట్రివియల్ థింగ్స్ ఇన్ లైఫ్.
1: కేవలము ఒక విధమైనటువంటి అల్పమైనటువంటి విషయాలను ఈ పాత్రలో పెట్టి భుజిస్తున్నాము.
2: మీన్ అండ్ వాల్యూలెస్ థింగ్స్ ఆర్ పుట్ ఇన్ దిస్ పర్టికులర్ వెసల్ అండ్ వీఆర్ ఎంజాయింగ్ దెమ్.
1: బంగారు నాగలను తీసి దున్నుకుని దానిలో జిల్లేడు మొక్కలను మలిపించినట్టుగా మనం అనుభవిస్తున్నాము.
2: వీఆర్ యూజింగ్ ఎ గోల్డెన్ ప్లౌ టు ప్లౌ అండ్ టు ప్రొడ్యూస్ యూజ్లెస్ ప్లాంట్స్.
1: నీ హృదయ క్షేత్రం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటి క్షేత్రము.
2: ద ఫీల్డ్ ఆఫ్ యువర్ హార్ట్ ఈజ్ మోస్ట్ ప్రెషియస్ అండ్ సేక్రెడ్.
1: క్షేత్రము కూడాను నాదే అన్నాడు గీతాచార్యుడు.
2: గీతాచార్య హెస్ డిక్లేర్డ్ ఈవెన్ దట్ ఫీల్డ్ బిలాంగ్స్ టు హిమ్.
1: క్షేత్రజ్ఞ చాపి మాంది. క్షేత్రమే కాదు నేను, క్షేత్రజ్ఞుడి కూడాను. క్షేత్రజ్ఞుడే కాదు, క్షేత్రం కూడాను నేనే అని ఆ రెండింటిని భగవంతుని యొక్క సొత్తులుగా భావించినటువంటి ఈ క్షేత్రములో సద్గుణములనేటువంటి యొక్క బంగారు నాగల్ని పెట్టి మనం అనేక విధముల సంస్కారం చేస్తున్నాము. చేసి కట్ట కడపటికి ఏమి పంటను బంధించుకున్నాం, విషయభోగములు అనేటువంటి జిల్లేడు మొక్కలను బంధించుకుంటున్నాం.
2: గాడ్ హస్ డిక్లర్డ్ హీఈస్ క్షేత్రజ్ఞ అండ్ క్షేత్రం ఇట్సెల్ఫ్. హీ ఓన్డ్ బోత్ దోస్ థింగ్స్ అండ్ హీ హస్ ఐడెంటిఫైడ్ హిమ్సెల్ఫ్ విత్ దెమ్. అండ్ వాట్ ఆర్ వీ డూయింగ్ విత్ దట్ క్షేత్రం ద హార్ట్? వీఆర్ యూజింగ్ ఎ గోల్డెన్ ప్లౌ టు ప్లౌ, బట్ వీఆర్ రేజింగ్ క్రాప్స్ విచ్ ఆర్ యూజ్లెస్ అండ్ విచ్ ఆర్ సెన్షియస్ అండ్ సెన్షియల్.
1: నిజముగా ఈ క్షేత్రం యొక్క విలువ, ఈ యొక్క నాగలి యొక్క విలువ గుర్తించినటువంటి వ్యక్తి ఈ విధంగా వీటిని దుర్వినియోగం చేసుకునలేడు.
2: ఎనీ పర్సన్ హూ రికగ్నైజెస్ ద ప్రెషియస్నెస్ ఆఫ్ ద హార్ట్ అండ్ ద ప్రెషియస్నెస్ ఆఫ్ ద ఫీలింగ్స్ విచ్ హావ్ టు బి దేర్ హీ వుడ్ నాట్ మిస్యూజ్ దీస్ థింగ్స్.
1: జీవితాన్ని పరోపకార సంబంధమైన కార్యములో
2: లైఫ్ మస్ట్ బి యూజ్ ఫార్ ది గుడ్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ అదర్స్.
1: పవిత్ర గమ్యంలో చేరేటువంటి మార్గములో
2: ఫార్ రీచింగ్ ది సేక్రెడ్ గోల్ అండ్ ఇన్ ది సేక్రెడ్ పార్క్.
1: దివ్యత్వాన్ని ప్రకాశించేటువంటి యొక్క తత్వములో
2: ఇన్ బ్రింగింగ్ అబౌట్ ఎ షైనింగ్ ఎఫల్జెన్స్ ఇన్ ద హార్ట్ అండ్ ఇన్ ద మైండ్.
1: దైవత్వాన్ని పొందేటువంటి యొక్క లయములో దీనిని సార్థకంగా గావించుకోవాలి.
2: వీ హ్యావ్ టు యూజ్ దిస్ ఇన్ ఇన్ గెటింగ్ అవర్ దస్ మర్జ్డ్ ఇన్ టు డివినిటీ ఇట్సెల్ఫ్.
1: అప్పుడే ఈ యొక్క మానవత్వం సార్థకత పొందడానికి లేక మానవత్వం దీయమైనటువంటిదని చెప్పడానికి ఒక అర్హత కలిగి ఉంటాం.
2: దెన్ ఓన్లీ వీ గెట్ ది అథారిటీ టు సే దట్ లైఫ్ ఈజ్ శాంక్టిఫైడ్ అండ్ లైఫ్ ఈజ్.
1: జంతువు నాం నరజన్మ దుర్లభం అని భావిస్తున్నాము. ఏమి ఇందులో ఉండేటువంటి దుర్లభం, ఇందులో ఉన్న విశేషం ఏమిటి?
2: ఇట్ ఈస్ సేడ్ దట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అండ్ డిఫికల్ట్ టు గెట్ ఏ హ్యూమన్ లైఫ్. వాట్ ఈస్ ది స్పెషాలిటీ ఆఫ్ దిస్ హ్యూమన్ లైఫ్? వై ఇస్ ఇట్ సో డిఫికల్ట్ టు గెట్?
1: పశుపక్షి మృగాదులు ఏ విధమైనటువంటి సుఖ సంతోష భోగభాగ్యములు అనుభవించుతున్నావో అట్టినే ఈ యొక్క మానవత్వం కూడా అనుభవిస్తుండాలి. ఇంకా జంతువునాం నరజన్మ దుర్లభం అనటంలో ఏమిది విశేషం?
2: ఆల్ ది ప్లెజర్స్ అండ్ జాయ్స్ విచ్ ఆనిమల్స్ అండ్ బర్డ్స్ ఆర్ ఎంజాయింగ్ మ్యాన్ ఈజ్ ఆల్సో ఎంజాయింగ్ in that case what is the speciality of declaring that human life is
1: migrinatvanti jeevarasulu kante ee manavattam oka visishtamainatvanti margamulo dinni anubhavinchali.
2: One has to enjoy in a special way this life of human being compared with the life of animals and birds.
1: Manabhimanamulu visarjinchi
2: one has to give up attachment and
1: nityanitya parishilana salapaka.
2: One has to discriminate between right and wrong.
1: Atmanatma viveka tattvam kolpoyi
2: giving up what is atma and giving up the discriminating power between
1: bhuti yogamunaku dooramai
2: being away from the yoga of intelligence
1: dhrutvamunu kolpovatam cheta manavudu inni vidhamula entunte yokka ashantiki guri avutunnadu.
2: He is becoming a victim of so much of lack of peace because he has not been following the right path.
1: Dhrudanischayudai వాక్ తపస్సును మానసిక తపస్సును శారీరక తపస్సును నిన్న చెప్పినట్టుగా దాని యొక్క గుణములను ప్రవర్తన రూపమైనటువంటి ప్రచారములు చేయడానికి యువకులు సంసిద్ధులు కావాలి.
2: As was explained yesterday, with a firm resolve, youth will have to undertake the మానసిక తపస్, the వాక్ తపస్ and దేహ తపస్ and enjoy that and set an example for the world.
1: సత్వగుణముతో రజోగుణమును నింపాలి.
2: With the help of sattvaguna, rajoguna has to be subdued and it has to be... He is becoming a victim of so much of lack of peace because he has not been following the right path.
1: Dhrudanischayudai, vak tapasunu, manasika tapasunu, charika tapasunu.

0: సత్వగుణముతో రజోగుణమును నింపాలి. విత్ ద హెల్ప్ ఆఫ్ సత్వగుణ, రజోగుణ హ్యాస్ టు బి సబ్డ్యూడ్ అండ్ ఇట్ హ్యాస్ టు బి ఫిల్డ్ విత్ ఇట్. హృదయంలో రజోతమో గుణమును నింపుకొని సాత్వికముతో దానిని అభివృద్ధి పొందాలని పొందించాలంటే ఇది సాధ్యము కాదు.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఇఫ్ యూ వాంట్ టు మేక్ ప్రోగ్రెస్ ఇన్ సత్వగుణ యు ఫిల్ యువర్ హార్ట్ విత్ రజోగుణ అండ్ తమో గుణ.
0: ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
1: ఇఫ్ దెర్ ఇస్ నథింగ్ ఇన్ ద హెడ్ సంథింగ్ కెన్ బి ఫిల్డ్ ఇన్ ఇట్.
0: ఏమేమో నిండి ఉన్నా తలబుర్రది ఖాళీ అగునా.
1: ఇఫ్ యూ ఫిల్ యువర్ హెడ్ విత్ ఆల్ సార్ట్స్ ఆఫ్ థింగ్స్ హౌ కెన్ యూ ఎంప్టీ ఇట్.
0: తలబుర్రది ఖాళీ కాక ఇలా సుకృతం నింపనగునా.
1: వితౌట్ ఎంప్టీయింగ్ ఇట్ ఈజ్ ఇట్ పాసిబుల్ టు పుట్ సంథింగ్ గ్రేట్ అండ్ సేక్రెడ్ ఇన్
0: మొత్తం ఊట. ఏమేమో నింపుకున్నటువంటి ఈ తలబుర్రను మొత్తం ఊట మనం ఖాళీ చేయాలి.
1: వీ హావ్ ఫిల్డ్ అవర్ హెడ్స్ విత్ ఆల్ సార్ట్స్ ఆఫ్ అన్నెసరీ థింగ్స్ విల్ హావ్ టు ఎంప్టీ దట్ ఫస్ట్.
0: అప్పుడే మనం ఏ సుకృతమైనటువంటి భావం నింపాలని తలుచుకుంటామో ఆ సుకృతాన్ని మనం నింపడానికి సాధ్యమవుతుంది.
1: దెన్ ఓన్లీ విల్ బి ఏబుల్ టు జస్ట్ ఫిల్ ది హెడ్ విత్ సేక్రెడ్ థాట్స్ అండ్ సేక్రెడ్ ఫీలింగ్స్. దట్ విల్ బి పాసిబుల్ ఓన్లీ దెన్.
0: కనుకనే మానవుడు అర్థము లేని ఏడుపులు ఏడుస్తున్నాడు.
1: మ్యాన్ హస్ బీన్ క్రైయింగ్ ఎ మీనింగ్ లెస్ క్రై.
0: అర్థము లేని నడకలను నడుస్తున్నాడు.
1: ఎ మీనింగ్ లెస్ పాత్ హీస్ టేకింగ్.
0: అర్థము లేని జీవితాన్ని గడుపుతున్నాడు.
1: హీస్ లివింగ్ ఎ మీనింగ్ లెస్ లైఫ్ ఆల్సో.
0: పుట్టినప్పుడు ఏడ్చినాడు.
1: When he was born, he cried.
0: చచ్చినప్పుడు ఏడ్చుతాడు.
1: While dying, he cries.
0: మధ్య నిన్న సుఖాలకు ఎందెందుకు ఏడ్చుతాడు.
1: In between, for number of things, he goes on crying.
0: ధర్మజ్ఞాని కలుగుచున్న ఉద్ధరింప ఏడ్చినాడా.
1: Has he cried for when he just saw decline of dharma?
0: కనుక ధర్మజ్ఞాన నిమిత్తమై మన లోపల జరుగుతున్నటువంటి యొక్క అశాంతికి మనం ఏడ్చాలి.
1: We have to cry when we see the decline of dharma and the fall and the ruin of dharma as such.
0: ee dharmam emiti?
1: What is this dharma actually?
0: Daiva chintane nijamaina dharmam.
1: Real dharma is thinking and contemplating of the Lord.
0: Danani chinta chesukuntu nee nitya jeevithamulo nee kartavya karmalu enni anubhavinchinappudiki dosham ledu.
1: Thinking of the Lord always, discharging your daily duties which are imposed upon you.
0: Nirkani Bhagavad Gita sarvasanga parityagai avala pittalnu vadala petti aastipaastulu visarjinchi nee vellamani bodhinchatam ledu.
1: Bhagavad Gita has not taught that you should give up all your family, your wealth, properties and you have to just go away to the forest.
0: Nee alu pittalnu chuchuko.
1: You take care of your family.
0: Nee udyogalu nu chesuko.
1: You discharge your duties.
0: Nee kartavya karmalu nu aacharinchu.
1: You do your duties.
0: Kaani lakshyam matramu దైవత్వం పయనించుకోవాలి.
1: కీప్ యువర్ గోల్, కీప్ యువర్ కాన్సన్ట్రేషన్ ఆన్ డివినిటీ.
0: ఎన్ని చేసినప్పటికీ లక్ష్యాన్ని మాత్రం మార్చకూడదు.
1: వాట్ ఎవర్ యు హావ్ బీ డూయింగ్, డోంట్ ఫర్గెట్ అబౌట్ యువర్ గోల్.
0: ఈ లక్ష్యాన్ని మనం విసర్జించిన మనం అవలక్షణ స్వరూపాన్ని పొందుతాం.
1: ఇఫ్ యు గివ్ అప్ యువర్ గోల్ దెన్ యూ విల్ గెట్ ఎ బ్యాడ్ ఫార్మ్ ఫర్ యువర్ సెల్ఫ్.
0: లక్ష్యమే మన జీవితం యొక్క గమ్యం.
1: అవర్ అంబిషన్, అవర్ గోల్ మస్ట్ బి రైట్లీ సెట్.
0: దీనిని ఆధారం చేసుకుని మన సర్వకర్మలు ఎందుకూడను ఈ కాయమును ఇమిడ్చి కర్తవ్యంలో ఆచరించుకోవచ్చు.
1: కీపింగ్ అవర్ గోల్ ఇన్ వ్యూ, వాట్ ఎవర్ వీ డైలీ డ్యూటీస్ ఎట్సెట్రా, వీ కెన్ డిశ్చార్జ్.
0: మన మాట ఎందు ఎట్టి విధములైన యొక్క లోటును రాకుండా చూసుకోవాలి.
1: ఇన్ అవర్ వర్డ్స్ దెర్ షుడ్ నాట్ బి ఎనీ ఫ్లా, ఎనీ డిఫెక్ట్. యూ హావ్ టు టేక్ కేర్ టు సీ దాట్.
0: సత్యమునే ఉచ్చరించాలి.
1: వీ షుడ్ ఆల్వేస్ టెల్ ద ట్రూత్.
0: అయితే కొంతమంది పిల్లలకు ఈ సత్యము ఒక్కొక్క సమయంలో ఆపసత్యం అనేటువంటి దాన్ని కూడా మనం కొంత తబ్బిబ్బు చేసుకోవచ్చును కదా, మార్చుకోవచ్చును కదా అని కూడా సందేహిస్తుంటారు.
1: సమ్ పీపుల్ మే బి థింకింగ్ ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీ వి జస్ట్ స్లైట్లీ మాడిఫై ది ట్రూత్.
0: ఒక్కొక్క సమయంలో అసత్యం ఆడవలసి వస్తుంది.
1: సమ్ టైమ్స్ ఇట్ మే బికమ్ నెసరీ టు టెల్ అన్ ట్రూత్.
0: కానీ ఒక్కటి,
1: బట్
0: అసత్యం మాత్రం చెప్పక సత్యమును కూడా చెప్పకుండా ఉండేటువంటి యుక్తిని పొందుకు.
1: యూ కెన్ డెవలప్ దట్ మచ్ ఆఫ్ క్లవర్నెస్ టు కీప్ సైలెన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ టెలింగ్ ఏదో ట్రూత్.
0: సత్యం బ్రూజాత్ ప్రియం, బ్రూజాత్ అప్రియం, సత్యం అప్రియం అని, బ్రూజాత్ సత్యం అప్రియం అని. ఈ సత్యం అనేటువంటిది అప్రియమైనటువంటి సత్యం కూడా చెప్పకూడదు.
1: దట్ ఈస్ వై ఇట్ ఇస్ సెడ్
0: ప్రియం కదా అని మనము కొంతవరకు అసత్యాన్ని కూడా చెప్పకూడదు.
1: దట్ ఈస్ వై ఇట్ ఇస్ సెడ్ టెల్ ద ట్రూత్, టెల్ ఇట్ డియర్లీ, బట్ యూ షుడ్ నాట్ టెల్ అన్ట్రూత్ విచ్ మే బి డియర్. యూ షుడ్ నాట్ టెల్ ట్రూత్ ఇన్ అన్ అన్డియర్ వే ఆల్సో.
0: ఇలాంటి సందిగ్ధ అవస్థ లోపల మనం సత్యానిష్టములను, సత్యాసత్యములను రెండింటిని కూడా తప్పించుకుని మెలిగేటువంటి యొక్క యుక్తిని కొంతవరకు నేర్చుకోవచ్చును. కానీ సత్యం చెప్తే ప్రమాదం కలుగుతుంది ఏమో అని అసత్యాన్ని మనం ఉపయోగించుకోరాదు.
1: దెన్ ఆర్ దెర్ ఆర్ సమ్ టెస్టింగ్ ట్రైన్ టైమ్స్ యాజ్ సచ్. You should develop certain amount of cleverness to manage in such a way that without telling untruth, you should be able to just avoid situation and overcome that particular problem.

0: కనుక మనము కొన్ని కొన్ని సమయములందు మనము చాలా మెలకువగా నడుచుకోవాల్సి వస్తుంది.
1: ఇన్ సర్టెన్ టైమ్స్ వీ హావ్ టు కండక్ట్ అవర్ సెల్ఫ్ ఇన్ ఎన్ ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ వే.
0: ఈ మాటను పరులకు బాధించకుండా ఉండేటువంటి విషయాన్ని కూడా గుర్తించాలి.
1: యూ షుడ్ నో హౌ టు యూజ్ ద వర్డ్స్ వితౌట్ హర్టింగ్ పీపుల్.
0: నొప్పించక తానవు ఒక తప్పించకు తిరుగువాడు ధన్యుడివేమో అన్నాడు.
1: ఇట్ ఇస్ సెడ్ దట్ హీ ఈజ్ ఎ ఫార్చునేట్ వన్ హూ నోస్ వితౌట్ హర్టింగ్ ఎనీవన్.
0: ఇతరులను నొప్పించకూడదని తాను నొప్పి పడకూడదు.
1: హీ షుడ్ నెవర్ హర్ట్ నాట్ గెట్ హర్ట్ బై అదర్స్.
0: తాను నొప్పి పడకూడదని ఇతరులను నొప్పించరాదు.
1: జస్ట్ బికాస్ హీ షుడ్ నాట్ గెట్ హీ షుడ్ నాట్ హర్ట్ అదర్స్ ఆల్సో.
0: ఇతరులను నొప్పించక తాను నొప్పి పడకుండేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
1: యూ షుడ్ రికగ్నైజ్ దిస్ ట్రూత్ విచ్ డస్ నాట్ హర్ట్ అదర్స్ విచ్ డస్ నాట్ హర్ట్ అస్ ఆల్సో.
0: ఒక చిన్న ఉదాహరణ, ఒక కథ,
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్ అండ్ ఎ స్టోరీ.
0: ఒక ఇల్లాలు ఈ విధంగా సమావేశంలో పాల్గొని పౌరాణికుడు చెప్పేటువంటి దీనిని చక్కగా వింటూ వచ్చింది.
1: వన్ హసీఫ్ పార్టిసిపేటెడ్ ఇన్ ఎ మీటింగ్ లైక్ దిస్ అండ్ షీ వాస్ కాన్సన్ట్రేటెడ్లీ లిజనింగ్ టు వాట్ వాస్ బీయింగ్ ఎక్స్పోండెడ్ ఇన్ ద మీటింగ్.
0: ఒకనాడు ఈ పౌరాణికుడు రామాయణము చెప్పుతూ పతియే సతి.
1: వన్స్ వెన్ యూ ఆర్ జస్ట్ డిస్క్రైబింగ్ రామాయణ హీ జస్ట్ సెడ్ పతియే సతి
0: పతియే గతి.
1: హస్బెండ్ ఈజ్ ది ఓన్లీ గోల్.
0: కనుక అట్టి పతిని ఆనంద పెట్టడమే సతి యొక్క లక్ష్యము.
1: Therefore, it is the responsibility and the duty of Hasif to satisfy the husband who is
0: patini daivamga bhavinchali.
1: Treat husband as God.
0: Ani aneka vidhamuluga bodhisthu vachadu.
1: He was telling all these things in a number of ways.
0: Idi vinnatvanti yokka illaru intiki vellindi.
1: This Hasif, who heard with a lot of concentration all these things, went back home.
0: Atariki aneka vidhamulainti sevalu cheyali ani kudanu ఈ యొక్క పౌరాణికుడు చెప్పాడు.
1: దిస్ పౌరాణిక్ వాజ్ జస్ట్ టెలింగ్ ఇన్ ది కోర్స్ ఆఫ్ దిస్ కోర్స్ దాట్ ఆల్
0: పతియే దైవం అని పౌరాణికుడు చెప్పాడు కదా అని ఆఫీస్ నుంచి భర్త వచ్చేటప్పటికి ఒక చెంబు నిండుకు నీళ్లు తీసుకుంది, ఆ బూడుసుల పైన పోసింది, కాళ్ళు కడిగింది, విసిరగరతో విసిరింది, ఏమేమో పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉంటుంది అది.
1: షీ వాజ్ సో మచ్ ఇంప్రెస్డ్ బై ది టాక్ గివన్ షీ వెంట విత్ డిటర్మినేషన్ టు గివ్ ఎఫెక్ట్ అండ్ ఇంప్లిమెంట్ ఆల్ దోస్ థింగ్స్ విచ్ హి హాడ్ లెర్న్డ్. And when the husband returned from the office, she took a pot full of water and poured the water right on the shoes itself and she began just giving this kind of service to the husband.
0: Bhartaki enti enaadu lenetunte yokka ee ikka idi ee naadu etta vachindi endukosam vachindi ankoni idi edo koncha varaku chedipoyi undachunu ani lopaliki teeskollinaadu.
1: She was confused and flabbergasted. And he was wondering how all of a sudden this particular lady has developed so much.
0: Ayana boots-lu vidichadaniki kurchi payalu kurchunte ima kinda kurchundi kaalu ottutu untundali. Boots-lu kuda nu idipinchadaniki avakasam ivvaledu.
1: And he entered the house thinking that she must have been a little off the head. And then he settled down on the chair. He wanted to remove the shoes, but she did not allow him even to remove the shoes.
0: Itani yokka paristhithini gurtinchi nettaga office room ku velli doctor ku phone chesadu.
1: After observing all these things, the husband went into the office room and he rang up the doctor.
0: Ee stree meek puranam puranamuluku velutundarani teliyadi paapu ee bhartaku.
1: This husband did not know that she was going to this puranam.
0: Doctor vachadu, anni vidhala test chesadu, nidrakinta maatralu ichi velladu.
1: Doctor came and tested and gave some pills for sleep.
0: రెండు రోజులు రెస్ట్ తీసుకుంటే మంచిది, ఏదో కొంచెం హిస్టీరియా కింద ఉండాలి అని చెప్పాడు డాక్టర్.
1: డాక్టర్ సెడ్ ఇట్ లుక్స్ లైక్ సమ్ కైండ్ ఆఫ్ హిస్టీరియా, ఇఫ్ షీ టేక్స్ రెస్ట్ ఫర్ టూ డేస్ ఇట్ వుడ్ బి ఓకే.
0: మరి భర్త ఫోన్ చేశాడు, ఈమె ఇంటిలో రెస్ట్ తీసుకోమని చెప్పాడు అని ఆఫీస్ కు వెళ్లాడు.
1: హస్బెండ్ టుక్ హిస్ ఫుడ్ దెన్ హీ ఆస్క్డ్ హర్ టు టేక్ సమ్ రెస్ట్ అండ్ హీ వెంట్ టు ద ఆఫీస్ అగైన్. After he went to the office, she again went to the place where scriptures were expounded.
0: Anadu ee puranikudu evariki evaru talle evaru biddale evaru bharyam
1: and
0: bharta evaru mata rasti pita rasti nasti bandhu sahodara artham nasti nasti tasma jagrata jagrata ari cheppadu.
1: On that particular day the pandit was telling the ephemeral relationship that exists between the husband, who is wife, and nothing is permanent, nothing exists, all these things are only transitory and transient.
2: దైవమే ఒక్కటి సత్యమని చెప్పాడు.
1: హి సెడ్ దట్ గాడ్ అలోన్ ఈజ్ ట్రూ.
2: ఈమె పూజ రూమ్ లో పోయి కూర్చుంది, వస్తానే.
1: దట్ డే షీ వెంట్ బ్యాక్ హోమ్ అండ్ షీ సెటిల్ డౌన్ ఇన్ ద వర్షిప్ రూమ్.
2: ఎట్లా ఉందో ఏమో అని పాపం ఆయన అరగంట ముందుగానే వచ్చాడు పాపం.
1: హస్బెండ్ రిటర్న్ హాఫ్ అన్ అవర్ ఎర్లియర్ ఇట్సెల్ఫ్ థింకింగ్ దట్ షీ మైట్ నాట్ బి వెల్.
2: తలుపు తట్టాడు.
1: షీ ట్యాప్డ్ ద డోర్.
2: నేను వచ్చాను అని చెప్పని చెప్పాడు పాపం.
1: హీ అనౌన్స్డ్ దట్ హీ హాస్ కమ్. ఆస్క్డ్ హర్ టు ఓపెన్ ద డోర్.
2: ఆమె లోపల నుంచి, మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి, గృహం నాస్తి, పతి నాస్తి అంట.
1: ఫ్రమ్ ది వర్షిప్ రూమ్ షీ బిగాన్ టెలింగ్ దట్ దర్ ఇస్ నో మదర్, నో ఫాదర్, నో హౌస్, నాట్ ఈవెన్ హస్బెండ్. షీ డిక్లర్డ్.
2: ఈ విధంగా చెప్పేటప్పటికీ ఇతనికి చాలా ఓ పిచ్చి ముదిరిపోయిందని తలుపులు తీయించి ఆమెను తెప్పించి, ఏమిటి ఇవంతా ఇట్లా జరుగుతుండాలంటే ఒక సైకాట్రిస్ట్ వచ్చేసాడు, వాడిని పిలిపించాడు. అని పిలిస్తే ఈమె యొక్క పరిస్థితి ఏమిటో, ఈమె ముందు ఏమి చేస్తా ఉందో ఇవన్నీ గుర్తించడానికి ఆయన అనేక ప్రయత్నములు చేశాడు.
1: హి వాస్ క్వైట్ అలార్మ్డ్ అట్ దిస్ పర్టికులర్ బిహేవియర్ బట్ హీ సమ్హౌ గాట్ ద డోర్స్ ఓపెన్ అండ్ దెన్ హీ కాల్డ్ ఎ సైకియాట్రిస్ట్ టు ఎగ్జామిన్ హర్ ఇన్ ఆల్ డీటెయిల్స్.
2: అతను అన్ని విచారించాడు. ఓహో, ఈ పురాణం వినటంలో వచ్చినటువంటి ఈ తాత్కాలిక వైరాగ్యమే ఇదేని భావించుకున్నాడు.
1: దిస్ సైకియాట్రిస్ట్ కుడ్ డయాగ్నైజ్ ద డిసీజ్ యాజ్ ద ఆఫ్టర్ ఆల్ షీ హాజ్ లిజన్ టు ది ఎక్స్పోజిషన్ ఆఫ్ ది స్క్రిప్చర్స్ అండ్ యాజ్ అ కాన్సిక్వెన్స్ ఆఫ్ దాట్ షీ హాజ్ డెవలప్ దిస్ పర్టికులర్ యాటిట్యూడ్.
2: సరే, రెండు దినాలు ఈ పురాణం వినడానికి పోకూడదని చెప్పినని ఆ వర్కర్స్ తో అంతా కూడా నియమించి ఈమెను బయట పోనివ్వకుండా, కారులో అక్కడ తీసుకుని పోనివ్వకుండా డ్రైవర్ కూడా చెప్పి చాలా భద్రం చేశాడు.
1: ఆల్ అరేంజ్మెంట్స్ ఆర్ మేడ్ అండ్ ఎవ్రీవన్ హస్ బీన్ ఇన్ఫార్మ్ దట్ షీ షుడ్ నాట్ బి అలౌడ్ టు గో టు ద ప్లేస్ వేర్ స్క్రిప్చర్స్ ఆర్ ఎక్స్పౌండెడ్ అండ్ డ్రైవర్ వాస్ టోల్డ్, ఎవ్రీ సర్వెంట్ వాస్ టోల్డ్ టు సీ దట్ పర్టికులర్ థింగ్ ఇస్ ఇంప్లిమెంటేషన్.
2: ఈ విధమైనటువంటి కట్టుదిట్టములు చేసేటప్పటికీ రెండు దినాలు పురాణమునకు పోలేదు.
1: After these restrictions were imposed, she did not go to the place for 2 days.
2: ఈ తాత్కాలిక వైరాగ్యమనే పొంగులు చల్లారినాయి.
1: This temporary type of detachment which she developed, it was
2: cooled down. సాయంకాలం భర్త వచ్చేటప్పటికి అన్ని విధాల నార్మల్ లో ఉంటుండాలి పాపం.
1: By the time the husband returned home, she was behaving in a normal way.
2: సరే, సంతోషించాడు ఆయన. అన్ని విధాల ఆయనకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదని ఆనందిస్తూ నిత్య జీవితం గడుపుతూ వచ్చాడు.
1: Husband was very happy after all this happened and the daily routine continued later.
2: ఒక వారం అయిన తర్వాత తిరిగి పురాణానికి వెళ్ళింది.
1: After 1 week this lady went again to the place where scriptures were.
2: ఆనాడు పురాణం లోపల ఈ భగవద్గీత చెప్పుతూ అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేస్తున్నాడు. ఈ యొక్క ప్రీతిగాను హితంగాను ఉంటుండాలా, ఉద్వేగంగా ఉండకూడదు, ఈ సత్యమే చాలా ప్రధానమైనటువంటి, సత్యమునే మీరు అనుసరించాలి అని ఆ పురాణికుడు చాలా బాగా గట్టిగా చెప్పాడు.
1: ఆన్ దట్ పర్టికులర్ డే ద పండిట్ వాజ్ ఎక్స్పౌండింగ్ గీత అండ్ హీ వాజ్ జస్ట్ టెలింగ్ వైల్ యూజింగ్ ద వర్డ్స్ యూ షుడ్ టెల్ ద ట్రూత్ బట్ యూ షుడ్ నాట్ యూజ్ ఇన్ అన్ ఎక్సైటెడ్ వే. హీ వాజ్ ఎక్స్పౌండింగ్ దిస్ పర్టికులర్.
2: అది వినింది, ఇంటికి వచ్చింది.
1: She heard it and returned home.
2: భర్త చెప్పాడు, ఈనాడు మా ఫ్రెండ్ మ్యారేజ్ ఉంటుండాలి, ఆ మ్యారేజ్ కోసం ఉదిరి సిద్ధం కామన్నాడు.
1: హస్బెండ్ టోల్డ్ హర్ దట్ దేర్ ఇస్ ఎ మ్యారేజ్ రిసెప్షన్ టుడే, మై ఫ్రెండ్స్ మ్యారేజ్ రిసెప్షన్ ఇస్ దేర్.
2: ఈమె అలంకారం చేసుకుంది, భర్తతో పాటు పెళ్లి రిసెప్షన్ కి వెళ్ళింది.
1: షీ గాట్ రెడీ క్విక్ అండ్ షీ వెంట్ విత్ హర్ హస్బెండ్ టు ద రిసెప్షన్.
2: అక్కడ పెళ్లి జరుగుతూ ఉంటుండాలి.
1: మ్యారేజ్ వాస్ గోయింగ్ ఆన్.
2: అప్పుడు ఈ బ్రాహ్మణులు మంగళసూత్రం తీసుకుని అందరికి పెద్దలకు ముట్టించేటువంటి అలవాటు ఈ యొక్క భారతదేశంలో.
1: ఇన్ భారత్ దేర్ ఇస్
2: అందరి ఆశీర్వాదాలు ఉంటుండాలని వారి అభిప్రాయం.
1: దేర్ ఇస్ ఎ పర్టికులర్ ట్రెడిషన్ దట్ ద మంగళ సూత్రం వుడ్ బి టేకన్ టు ఎవ్రీ ఎల్డర్ అండ్ దే వుడ్ టచ్ ఇట్ అండ్ దే వుడ్ బ్లెస్.
2: ఆ యొక్క బ్రాహ్మణుడు అనగా ఆ యొక్క పెండి చేయించేటువంటి బ్రాహ్మణుడు పౌరోహితుడు, వీళ్ళింటి కూడా పౌరోహితుడు పాపం.
1: The Paurohit who was celebrating the marriage on that day was also Paurohit for this particular family. This
2: ee mundaru kurchunte vachi chuchadu, emandi amma garu baagunnara muttandi annadu.
1: He came to this particular lady, recognized her and said, how are you mother, you are okay, you just please
2: andaru chemaina ani adigadu, idini muttistu paapa ee pauranikudu.
1: This pauranik just asked her to touch it and just said, everyone is okay.
2: ఈ యొక్క బ్రాహ్మణుడు ఈ విధంగా అడిగేటప్పటికి అందరూ బాగానే ఉన్నారండి, పోయిన వారం మా అత్తగారు చచ్చిపోయింది అనింది అన్నాడు.
1: షీ సేడ్ దట్ వెల్ ఎవ్రీవన్ ఈజ్ ఓకే, 1 week ago I lost my mother-in-law.
2: ప్రక్కనున్నటువంటి ఆమె ఏమిటమ్మా మంగళసూత్రం ముట్టుతూ ఈ చావు మాటలంతా ఎందుకు చెప్పాలి అనింది.
1: The neighbor who was just sitting by her side, they said, when you are touching this Mangalasutram, why should you say such an inauspicious
2: thing? Ee Mangalasutram kosam nannu abaddham cheppamantava? Maa attagaru chachipoyindi, inka chachipoyindi, chachipoyindi. Chaavu, chaavu maatalu Mangalasutram muttu cheptu vachindi.
1: She said, just for the sake of this Mangalasutra, do you expect me to tell a lie? I would never tell a lie. It is a fact that I lost my mother-in-law. My mother-in-law died, my mother-in-law
2: died. Telugu telugu velinatunte oka vyakti ammayi lechi, amma, idi kevalamu సమయ సందర్భాన్ని కూడా నువ్వు పురస్కరించుకొని మాట్లాడాలి, ఈ విధంగా ఎట్లంటే ఎట్లా కూడా పదాలను ఉపయోగపెట్టకూడదు అని కొంత బోధ చేసింది.
1: వన్ ఇంటెలిజెంట్ యంగ్ లేడీ హూ వాస్ సిట్టింగ్ దేర్ షీ జస్ట్ సెడ్ మదర్ యు షుడ్ నాట్ యు షుడ్ హావ్ ఎ సెన్స్ ఆఫ్ ప్రొపోర్షనల్ కాంటెక్స్ట్ షుడ్ నాట్ గో.
2: అదే విధంగా కొంతమంది స్త్రీలు ఏనాడు ఏ విషయాన్ని చెప్పినారో ఆ విషయాన్ని ఆ రోజు చాలా గట్టిగా పట్టుకుని సాధిస్తుంటారు.
1: ఇన్ దట్ పర్టికులర్ వే విమెన్ whatever the reason on a particular day, they would be implementing it with a lot of rigor that particular day alone.
2: ప్రతిదానికి సమయ సందర్భాన్ని పురస్కరించుకొని మనము మాటలు ఉపయోగించుకోవాలి.
1: వన్ షుడ్ యూజ్ ద వర్డ్స్ అండ్ వన్ షుడ్ యూజ్ ది ఇంటెలిజెన్స్ అండ్ కాంటెక్స్ షుడ్ బి అండర్స్టూడ్ వెన్ ఎవర్ వి డూ ఎ పర్టికులర్ థింగ్.
2: సత్యము మన యొక్క నిత్య స్థానమును పొందించడానికి ఒక మార్గమని మనం విశ్వసించాలి, కానీ ప్రతి విషయంలో కూడా దీన్ని ఇట్టే చేయాలని ముందుతనంగా మనం వాదించరాదు.
1: We should know truth is the means to reach the goal of the lotus feet. But we should not be very rigid and we should not be foolish in implementing that particular thing.
2: Asatyamuto dushitam kaanatvanti naluka.
1: A tongue which is not tainted by untruth.
2: Himsadulto dushitam kaanatvanti dehamu.
1: Body which is not tainted by violence.
2: Inga apavitramaina bhavalato dushitam kaanatvanti manasu.
1: Mind which is not stained by bad feelings.
2: కనుక ఇట్టి మనసు అట్టి దేహము ఇట్టి వాకు వీటినే త్రిపుటి అని చెప్తూ వచ్చారు.
1: దీస్ త్రీ సచ్ ఎ మైండ్ సచ్ ఎ బాడీ అండ్ సచ్ స్పీచ్ దీస్ ఆర్ డిస్క్రైబ్డ్ యాజ్ త్రిపుటి.
2: ఈ త్రిపుటి యొక్క తత్వమే త్రిమూర్తి యొక్క తత్వంగా భావిస్తూ వచ్చారు.
1: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ త్రిపుటి ఈజ్ ఆల్సో ది ప్రిన్సిపల్ ఆఫ్ త్రిమూర్తి.
2: ఈ మూడింటిని మనం పవిత్రం గావించుకున్నప్పుడే దైవత్వం మనకు సాక్షాత్కారంగా కనిపిస్తుంది.
1: ఓన్లీ వెన్ వీ శాంటిఫై ఆల్ దీస్ త్రీ థింగ్స్ దెన్ ఓన్లీ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ ఎ విజన్ ఆఫ్ ద లార్డ్.
2: కనుక పిల్లలు కూడాను సత్యం చెప్పమన్నాడు స్వామిని అనవసరంగా అవసరం లేని విషయంలో కూడా మనం కల్పించుకొని ఈ విధంగా మనము ఈ సత్యాన్ని దుర్వినియోగం చేయకూడదు.
1: స్టూడెంట్స్ ఆల్సో మస్ట్ బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ వైల్ జస్ట్ టెలింగ్ ద ట్రూత్. దే షుడ్ టెల్ ద ట్రూత్ బట్ అన్నెసరీ దే షుడ్ నాట్ గో ఆన్ టాకింగ్ అండ్ హర్టింగ్.
2: మాటలు అదుపులో ఉంచుకోవాలి.
1: హ్యావ్ కంట్రోల్ ఓవర్ యువర్ టాక్.
2: ఒక్కొక్కతూరి ఒక్క వ్యక్తి పైన మనకు క్రోధమో లేక ద్వేషమో కలిగినప్పుడు వాడి పైన ఉన్నటువంటివన్నీ చెప్పటము, ఇది నేను సత్యం చెప్తున్నాను అని వాడి జీవితానికి లేనిపోనికి ఇక్కట్లు కలిగించడం కూడా జరుగుతూ ఉంటాయి.
1: Whenever there is some kind of quarrel or misunderstanding with another person, telling all the defects of him and telling that this is truth which I am telling.
2: ఇక్కడ అద్వేష్ట సర్వభూతానం దీన్ని కూడా కొంతవరకు ఉపయోగించుకోవాలి.
1: You will have to just also remember the fact that one should not hate others.
2: ప్రేమను మనం పెంచుకున్నప్పుడు ఈ ద్వేషం కానీ ఈ అసూయ కానీ రెండింటి యొక్క బాధలు మనకేమాత్రము ఉండవు.
1: వన్స్ యూ డెవలప్ లవ్ ది క్వశ్చన్ ఆఫ్ హేట్రెడ్ అండ్ జెలసీ విల్ నాట్ అరైజ్.
2: అలాంటి సమయంలో మన పలుకు కూడాను చాలా మధురంగా ఉంటుంది.
1: వెన్ యూ హ్యావ్ లవ్ ఇన్ ద హార్ట్ అవర్ వర్డ్స్ విల్ బి వెరీ.
2: అందుకోసమే చెప్పారు సాత్విక గుణవంతుని యొక్క కోపము క్షణకాలంలో ఉంటుంది పోతుందట.
1: The anger with a person who is of sattvic nature, it would be very short-lived.
2: Itanu uttamudu ani Geeta cheppindi.
1: Geeta has declared him as a great man.
2: Madhyamuni yokka kopamu rendu ghadiyalu varaku untadata.
1: A middling or the second type of person, he will have his anger for a short while.
2: Adhamuni yokka kopamu oka dinamantha untuntadata 24 gantalantha untuntadata.
1: For the one who belongs to the lowest category, he will have his anger continuously.
2: Adhamodamuni yokka kopamu jeevithamanta untadi.
1: The one who is the lowest of the in the category, he will have throughout the life that anger.
2: దీనిని గీతాచార్యుడు మరొక యుక్తితో కూడా బోధించాడు.
1: గీతాచార్య హాస్ టాట్ దిస్ ఇన్ ఎ డిఫరెంట్ వే ఆల్సో.
2: ఉత్తముల యొక్క కోపము నీటి పైన వ్రాత వంటిది అన్నాడు. వ్రాస్తుంటే అది చెదిరిపోతుంటది, అప్పటికప్పటికే పోతుంటది.
1: The anger of a good man is something like writing on water. That is not permanent at all. Even while you are writing the...
2: Madhyamuni yokka kopamu ishakalopa vrata vantidi annadu.
1: The second category of the కేటగిరీ ఆఫ్ ఎ పర్సన్ ఇట్ ఇస్ సంథింగ్ లైక్ రైటింగ్ ఆన్ సాండ్.
2: ఇసుకలో రాస్తూ రాస్తుంటే గాలి వస్తాను, అది కొట్టుకుని కొట్టుకుని అది మూసిపోతుంటది, మరుగుపడిపోతుంటది.
1: రైటింగ్ ఆన్ ద సాండ్ ఆల్సో విల్ నాట్ బి పర్మనెంట్ బికాస్ దట్ విల్ బి వాష్డ్ అవే అండ్ కవర్డ్ బై ద విండ్ వెన్ విండ్ కమ్స్.
2: అధముని యొక్క కోపము నల్లరాతిపై చెక్కబడినటువంటిదిగా ఉంటుందట.
1: ది థర్డ్ కేటగిరీ ఆఫ్ పర్సన్ హూ ఇస్ బ్యాడ్ వన్ హిస్ ఇట్ ఇస్ సంథింగ్ లైక్ రైటింగ్ ఐ మీన్
2: బ్లాక్ రాక్
1: రైటింగ్ ఆన్
2: బ్లాక్ స్టోన్. ఇది కొంతకాలమునకు అరిగి అరిగి వర్షంతోనా ఎండతోనా అరిగి కొంతకాలమును పోతుంది, కొన్ని సంవత్సరాల వరకు ఉంటుంది.
1: ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ దిస్ విల్ ఆల్సో బి వాష్డ్ అవే.
2: అధమోధముని యొక్క కోపము ఇనుము పైన రాసినటువంటిదట.
1: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ రైటింగ్ ఆన్ ఎన్ ఐరన్ స్లాబ్ విచ్ విల్ నెవర్ బి వైప్డ్ ఆఫ్.
2: అది తిరిగి కరగబెట్టి దానిని సుత్తితో కొట్టేంత వరకు అది పోదు.
1: Only when it is melted and then again made into a block, it will not go at all.
2: అది కరగబెట్టాలంటే నిప్పులు వేయాలి.
1: If you want to destroy it, you'll have to put it in the fire.
2: అనగా సంస్కారము కావాలి.
1: In other words, it means there is need for samskara and transformation.
2: ఇది కేవలం గాఢమైన సంస్కారం జరిగినప్పుడే ఇది కోపం చల్లారడానికి వీలవుతుంది.
1: Only when there is intense transformation, then only it is possible to change it.
2: కానీ ఇలాంటివి నిత్య జీవితంతో సంబంధించినటువంటి యొక్క సామాన్య మానవులు జీవితంలో ఆచరించదగినటువంటి యొక్క ఉపమానములు భావములే మన భగవద్గీత నుంచి మనం తీసుకోవాల్సి వస్తుంది.
1: థింగ్స్ విచ్ ఆర్ హైలీ రిలెవెంట్ టు డే లైఫ్ అండ్ డే టు డే ప్రాక్టీసెస్ విల్ హావ్ టు బి టేకెన్ ఫ్రమ్ భగవద్గీత.
2: కనుక మనము అన్నింటినీ తీసుకుని మన ఆచరణలో పెట్టడం ఇది అసాధ్యము.
1: ఇట్ వుడ్ బి ఇంపాసిబుల్ ఫర్ అస్ టు టేక్ ఆల్ ద థింగ్స్ ఫ్రమ్ భగవద్గీత అండ్ ప్రాక్టీస్ దెమ్.
2: కొన్ని కొన్ని మన నిత్య జీవితానికి ఈ లౌకిక జీవితానికి అవసరమైనటువంటి విషయాలను మనం జాగ్రత్తగా తీసుకుని దానిని ఆచరించడానికి అనుభవించడానికి ఆనందించడానికి తగినటువంటి అవకాశాన్ని మనం అందుకోవాలి.
1: We have to take such of those things which are useful in day to day life and practice them so that we'll get the benefit out of it.
2: భజన బినా సుఖ శాంతి నహి. భజన బినా సుఖ శాంతి నహి.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 11th discourse on Gita Bhagavan delivered on 13th August 1984. This is an intense and inspiring lesson of Vairagya or detachment. Bhagavan clarifies whatever doubts and questions you may have about the true essence of detachment. Sri Bhagavan Uvacha.
1: Tadrusyate vastuni tatra doshah. Vastu yokka doshamunu gurtinchinatuvanti vyakti తిరిగి ఆ వస్తువును ఏనాటికి ఆశించడు.
2: ద వన్ హూ రికగ్నైజెస్ ద వీక్నెస్ అండ్ ది డిఫెక్ట్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ వుడ్ నాట్ అగైన్ ఆస్పైర్ టు హ్యావ్ ఇట్.
1: భగవంతుని చేరగోరినటువంటి వ్యక్తి, భగవంతుని చూడగోరినటువంటి వ్యక్తికి ప్రధానమైనటువంటి సాధన వైరాగ్యం.
2: For a person who wants to reach the Lord and who wants to have a vision of the Lord, the most important and primary requisite is vairagyam, renunciation.
1: Ee vairagyamu manasunu madinchi tirigi aa manasunu bahidrishti nundi maralchi అంతర్దృష్టి అభివృద్ధి గావించుకునేటువంటి మార్గమునకు సహాయకారి.
2: దిస్ డిటాచ్మెంట్ విల్ ఎండో ఎ పర్సన్ విత్ ద కెపాసిటీ టు ఇంటర్నలైజ్ హిజ్ విజన్, టు హ్యావ్ హిజ్ మైండ్ ఇంట్రోవర్టెడ్ అండ్ లుకింగ్ టు ద ఇన్నర్ బ్యూటీస్.
1: మనసు చాలా చంచలమైనటువంటిది, దృఢమైనటువంటిది, ప్రమాదమైనటువంటిది.
2: Mind is very strong, fickle and very determined in its approach.
1: Kanukane Arjunudu chanchalanki mana krishna pramadhi valavadrudam mani prarthinchadu. Nayana nayana idi drudamainatundani pramadamainatundani chanchalamainatundani naakunu telusunu. కానీ అంత మాత్రమే నీవు భయపడనక్కరలేదు, దీనికి అభ్యాస వైరాగ్యములు సులభ మార్గములు ఉన్నవని బోధించాడు కృష్ణుడు.
2: అర్జున ప్రే టు ద లార్డ్ స్టేటింగ్ దట్ మైండ్ ఈస్ వెరీ స్ట్రాంగ్, వెరీ హార్మ్ఫుల్ అండ్ వెరీ ఫికల్ అట్ ద సేమ్ టైమ్. దెన్ లార్డ్ రిప్లైడ్, అర్జున డోంట్ యూ వరీ, ఇఫ్ యూ కెన్ రిసార్ట్ టు ప్రాక్టీస్ అండ్ డిటాచ్మెంట్ యూ బి ఏబుల్ టు కంట్రోల్ ద మైండ్.
1: గజము చాలా బలమైనటువంటిది.
2: ఎలిఫెంట్ ఈస్ వెరీ స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్.
1: చాలా క్రూరమైనటువంటిది కూడాను.
2: ఇట్ కెన్ బి వెరీ క్రూయల్ ఆల్సో.
1: ఇలాంటి గజమును స్వాధీనపరచుకున్నటకు అంకుశము ఎంతైనా కూడాను ఒక సహాయకారిగా ఉంటుంది.
2: టు bring such an elephant under control, it is possible with the help of the ankusha.
1: Gurramu chala chanchalamainatundi.
2: Horse is very fickle, unsteady, wavering.
1: Eppudu idi edo oka bhagamunu kadalinchutune untundi.
2: It would be always indulging in shaking one of its limbs.
1: Mooti tappite toka, చెవు తప్పితే కాలు, ఏదో ఒకటి కదిలించుకునే ఉంటుంది.
2: ఇట్ కుడ్ బి ఇట్స్ హెడ్, ఇట్స్ టెయిల్ ఆర్ ఇట్స్ ఇయర్ ఆర్ సమ్ పార్ట్ ఆఫ్ ది బాడీ ఆర్ ది లెగ్స్, ఇట్ విల్ బి ఆల్వేస్ ఇండల్జింగ్ ఇన్ సమ్ కైండ్ ఆఫ్ షేకింగ్. ఇట్ విల్ నాట్ స్టడీ.
1: అనుకునే దీనికి అశ్వము అని పేరు వచ్చింది.
2: దట్ ఈస్ ది వెరీ రీజన్ వై ఇట్ హెస్ బీన్ గివెన్ ద నేమ్ అశ్వం.
1: అశ్వం అనగా నిరంతరము చంచలత్వంతో కూడినటువంటిది.
2: అశ్వం మీన్స్ దట్ the one which indulges in continuous wavering of the mind.
1: Asatya vrikshamu untaru, రావి చెట్టు చూచినప్పుడు గాలి ఉండినా లేకపోయినా ఆకులు ఆడుతూనే ఉంటుంటాడు. ఇది నిరంతరము చంచలత్వమైనటువంటి యొక్క దీనితో కూడినటువంటిది కనుక దీనికి అశ్వత్థ వృక్షము అని పేరు వచ్చింది.
2: యు టేక్ అనదర్ ఎగ్జాంపుల్ పీపుల్ ట్రీ. ఇట్ విల్ బి వెదర్ దేర్ ఇస్ విండ్ ఆర్ నాట్ ది లీవ్స్ విల్ ఆల్వేస్ బి షేకింగ్, దే విల్ నాట్ బి స్టడీ.
1: అశ్వమేధ యాగము అంటారు. ఈ యొక్క మేధస్సు అనగా మనసు నిరంతరము చలించేటువంటి కనుక ఈ చలించేటువంటి మనసును ఒక విధమైనటువంటి స్థిరత్వం చేసి దాన్ని అరికట్టేటువంటి మార్గమునికి అశ్వమేధ యాగము అన్నారు.
2: అనదర్ సాక్రిఫైస్ కాల్డ్ అశ్వమేధ యాగం, ఇన్ విచ్ ది అటెంప్ట్ ఈస్ మేడ్ ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ అండర్ కంట్రోల్ ద మైండ్ విచ్ ఇస్ వెరీ అన్స్టడీ, విచ్ బి కంపేర్డ్ టు ఎ హార్స్.
1: ఇంకా చంచలత్వముతో పుట్టిన ఇల్లు పెట్టిన పేరు కోతికి.
2: అనదర్ ఎగ్జాంపుల్ కుడ్ బి మంకీ, విచ్ ఈస్ ఆల్వేస్ వేవరింగ్, అన్స్టడీ అండ్ ఫికల్.
1: ఇలాంటి బలమైన దృఢమైనటువంటి ఒక గజమునకు అంకుశము ఏ విధంగా ఆధారము?
2: జస్ట్ యాజ్ ఫర్ కంట్రోలింగ్ ఎన్ ఎలిఫెంట్ విచ్ ఇస్ వెరీ స్ట్రాంగ్ అండ్ విచ్ ఇస్ వెరీ క్రూయల్,
1: కదిలేటువంటి గుర్రమునకు కళ్ళము ఏ విధముగా ఆధారము?
2: జస్ట్ యాజ్ జీన్స్ ఆర్ పుట్ టు కంట్రోల్ ఏ హార్స్ విచ్ ఇస్ అన్స్టడీ.
1: చంచలమైనటువంటి కోతికి ఒక విధమైనటువంటి సాధన చేత దానిని అరికట్టుకోవటం సాధన యొక్క ఆధారము.
2: జస్ట్ యాజ్ బై కాన్స్టెంట్ ప్రాక్టీస్ అండ్ సమ్ ఎక్సర్సైజ్ అండ్ ట్రైనింగ్ ఈవెన్ ఎ మంకీ కుడ్ బి కంట్రోల్.
1: ఈ దృఢమైన ఒక చంచలమైన ప్రమాదమైన మనసుకు కూడాను వైరాగ్యము అభ్యాసము ఆధారము అని చెప్పాడు.
2: ఇన్ ద సేమ్ వే ఫర్ ద మైండ్ విచ్ ఈస్ స్ట్రాంగ్ ఫికల్ అండ్ వెరీ డేంజరస్ ఇట్ ఈస్ పాసిబుల్ టు కంట్రోల్ ఇట్ విత్ ద హెల్ప్ ఆఫ్ డిటాచ్మెంట్ అండ్ విత్ కాన్స్టెంట్ ప్రాక్టీస్.
1: ఈ వైరాగ్యం అనగా నశ్వరమైనటువంటి యొక్క పదార్థం యొక్క అస్థిరత్వాన్ని గుర్తించి తదుపరి ఆ వస్తువులపైన మనస్సును మరల్చకుండా చూసుకునేటువంటి విధానమునకే వైరాగ్యము అన్నారు.
2: డిటాచ్మెంట్ యాక్చువల్లీ రెఫర్స్ టు రియలైజింగ్ ద టెంపరీనెస్ ఆఫ్ ది నేచర్ ఆఫ్ ద ఆర్టికల్స్ అండ్ నాట్ అలవింగ్ ది మైండ్ టు గెట్ అటాచ్డ్ టు సచ్ ట్రాన్సియెంట్ ఆర్టికల్స్.
1: అనగా వస్తువు యొక్క విసర్జన వైరాగ్యం కాదు, వస్తువు పైన మమత్వమును వైరాగ్యం చేసుకోవాలి, వదిలిపెట్టడమే వైరాగ్యం అన్నారు.
2: ఇట్ మీన్స్ దట్ ఇట్ ఈస్ నాట్ యాజ్ ఇఫ్ హ్యావింగ్ ఎన్ ఆర్టికల్ ఈస్ డిటెస్టెడ్ దేర్, ఇట్ ఈస్ ఓన్లీ దట్ షుడ్ నాట్ బి మెంటల్ అటాచ్మెంట్ టు ద ఆర్టికల్, దట్ ఈస్ డిటాచ్మెంట్.
1: వస్తువును వైరాగ్యం చేయటం అనగా వదిలిపెట్టడము ఇది సాధ్యము కాదు.
2: గివింగ్ అప్ ఆర్టికల్స్ అండ్ గివింగ్ అప్ ప్రాపర్టీ ఈస్ ప్రాబబ్లీ నాట్ పాసిబుల్.
1: మమత్వమును వదలి ఆ వస్తువును అనుభవించడానికి ప్రయత్నించడమే వైరాగ్యము.
2: వన్ హ్యాస్ టు గివ్ అప్ ది మైండ్నెస్, దట్ పొసెసివ్నెస్ అండ్ హీ కెన్ ఎంజాయ్ ది ఆర్టికల్స్ అండ్ ది ఆబ్జెక్ట్స్.
1: దృశ్యకల్పితమైన ఈ జగత్తునందు ప్రతి వస్తువు ప్రతి వ్యక్తి ప్రతి విషయము మార్పు చెందినది.
2: ఇన్ ది ఫెనామినల్ వరల్డ్ ఎవ్రీథింగ్ ఎవ్రీ పర్సన్ అండ్ ఎవ్రీ ఆర్టికల్ అండర్గోస్ ఎ చేంజ్.
1: ఇది కేవలం షడ్వికారములతో కూడినటువంటిది ఈ జగత్తు.
2: ద వరల్డ్ కన్సిస్ట్ ఆఫ్ సిక్స్ టైప్స్ ఆఫ్ కంటిన్యూస్ చేంజ్.
1: పుట్టుట పెరుగుట ఉండుట అనుభవించుట క్షీణించుట నశించుట.
2: బర్త్ గ్రోత్ ఎగ్జిస్టెన్స్ అండ్ డికేయింగ్ అండ్ దెన్ గెటింగ్ టు రూయిన్, దీస్ ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ చేంజెస్ టు బి కమింగ్ ఓవర్ ద ఆర్టికల్స్.
1: ఇట్టి షడ్వికారములతో కూడినటువంటి యొక్క ఈ దృశ్యకల్పితమైన జగత్తును శాశ్వతమని భావించి కేవలము దాని నిమిత్తమై మన జీవితమును వ్యర్థము చేసుకోవటమే ఒక విధమైనటువంటి అపమార్గము అని బోధించింది.
2: ఇట్ హస్ టాట్ దట్ ది థింకింగ్ దట్ దిస్ ట్రాన్సియంట్ అండ్ టెంపరీ వరల్డ్ యాజ్ పర్మనెంట్ అండ్ గెటింగ్ అటాచ్డ్ టు దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అండ్ ఈజ్ ది రాంగ్ వే. దిస్ ఇస్ వాట్ ఈస్ టాట్ బై గీత.
1: విష్ణు దేవాలయములో గరుడ, శివ దేవాలయములో నంది, రామ దేవాలయములో హనుమంతుడు ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది మీరు చక్కగా చూచి గుర్తించవచ్చు.
2: In the temple of Vishnu, you will have the Garuda. And in the temple of Shiva, you will have the bull Nandi. And in the temple of Rama, you will be having Hanuman. This you will have to just see and recognize the truth.
1: Anaga, దృశ్యకల్పితమైనటువంటి ఈ జగత్తునందు విముఖతను దైవత్వమునందు సుముఖతను నిరూపిస్తూ వస్తున్నాయి ఈ దృశ్యములు.
2: దీస్ పిక్చర్స్ షో అండ్ డెమోన్స్ట్రేట్ ద టైప్ ఆఫ్ అటాచ్మెంట్ వీ షుడ్ హ్యావ్ ఫర్ ద లార్డ్ విచ్ ఇస్ పర్మనెంట్ అండ్ డిటాచ్మెంట్ దట్ వీ షుడ్ హ్యావ్ ఫర్ ద వరల్డ్ విచ్ ఇస్ టెంపరీ అండ్ ట్రాన్సియంట్.
1: నంది యొక్క దృష్టి కాని, గరుడని యొక్క దృష్టి కాని, హనుమంతుని యొక్క దృష్టి కాని తమ ప్రభువులైనటువంటి వారిపై మరల్చినాయి కాని జగత్తు వైపున మరల్చలేదు.
2: ద ఎంటైర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద విజన్ ఆఫ్ బీట్ నంది, బీట్ గరుడ ఆర్ బీట్ హనుమాన్ ఇస్ ఎంటైర్లీ ఆన్ ది ఫీట్ ఆఫ్ దేర్ లార్డ్ రాదర్ దాన్ ఆన్ ద వరల్డ్.
1: తమ లక్ష్యమును తమ ప్రభువుపైన మరల్చి దుష్టికల్పితమైన జగత్తు నశ్వరమని భావించి బోధించేటువంటిదే ఈ విధమైనటువంటి యొక్క గుర్తులకు అర్థములు.
2: ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ పిక్చర్స్ విచ్ కమ్ అక్రాస్ ఇన్ ద టెంపుల్స్ యాక్చువల్లీ షో దట్ వన్ షుడ్ నాట్ కేర్ మచ్ ఫర్ ద ట్రాన్సియంట్ వరల్డ్. వన్ షుడ్ ఆల్వేస్ కాన్సన్ట్రేట్ వన్స్ అటెన్షన్ అండ్ వన్స్ గోల్ ఆన్ ద పర్మనెంట్ లార్డ్ హింసెల్ఫ్.
1: ఒక వస్తువునందు మనము దోషమును గుర్తించిన తర్వాత తిరిగి అట్టి వస్తువును మనము ఈనాడు కూడాను ఎక్కడైనా కూడాను ఏ సమయం నందైనా కూడాను మనం దానిని ఆశించం.
2: వన్స్ యూ రికగ్నైజ్ ద డిఫెక్ట్ ఇన్ అన్ ఆబ్జెక్ట్ వాట్ ఎవర్ బి ద ప్లేస్ వేర్ ఎవర్ బి అండ్ లేటర్ ఆన్ యూ నెవర్ ఆస్పైర్ టు హ్యావ్ ఇట్.
1: ధన కనక వస్తు వాహనాలతో తులుతూగేటువంటి మహారాజులు సైతము అశాంతికి గురి అయి కేవలము తమకు సుఖం అనేటువంటిది శాంతి అనేటువంటిది ఈ యొక్క దృశ్యకల్పితమైన జగత్తునందు లేదని విశ్వసించి కట్టకడపటకు దైవ చింతన చేయడానికి తపస్సు ఆచరించడానికి అరణ్యములకు వెళ్లినటువంటి రాజుల యొక్క చరిత్రలు ఎన్నియో ప్రబోధిస్తూ వస్తున్నాయి.
2: There are number of stories which demonstrate that there are emperors who commanded a lot of wealth at their disposal, property and everything of luxury, but they did not give them satisfaction, happiness and joy and peace of mind. To get these things they went to the forest and did penance and ultimately got that.
1: Kevalam vastu yokka doshamunu gurtinchinanta matramuna vairagyam kaaneradu. Manchini sweekarinchali kuda.
2: Detachment does not mean merely recognizing the weakness and the defect of these objects, but you will have to take the best out of it.
1: Dukkhamunu gurtinchinanta matramna prayojanam ledu, aanandamunuku taginatundi krushi cheyali.
2: Recognizing the sorrow doesn't solve the problem, it doesn't come for joy. You have to just know how to get joy also.
1: దుఃఖ నివృత్తి ఆనంద ప్రాప్తికై ప్రాపులాడేటువంటి యొక్క తత్వమునకే వైరాగ్యం అని కూడా చెప్పవచ్చు.
2: గివింగ్ అప్ సారో అండ్ హ్యాంకరింగ్ ఫార్ ది జాయ్ అండ్ ద బ్లిస్ దిస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ రియల్ డిటాచ్మెంట్.
1: ఆస్తి ఆలి వీడి అడవికి కూడా వైరాగ్యము కాదు.
2: గివింగ్ అప్ ప్రాపర్టీ అండ్ ఫ్యామిలీ అండ్ వైఫ్ గోయింగ్ టు ఫారెస్ట్ దిస్ ఈజ్ నాట్ వైరాగ్యం.
1: వస్తువునందరి యొక్క దోషమును గుర్తించాలి, గుణమును స్వీకరించాలి.
2: యు హావ్ టు రికగ్నైజ్ ద వీక్ పాయింట్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ అండ్ యాక్సెప్ట్ ది స్ట్రాంగ్ పాయింట్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్.
1: అప్పుడే నిజమైనటువంటి యొక్క శాశ్వత తత్వం పైన విశ్వాసం అభివృద్ధి అవుతుంది.
2: ఓన్లీ దెన్ యూ బి ఏబుల్ టు గెట్ ఫర్మ్ కన్విక్షన్ అండ్ ఫెయిత్ ఇన్ ది పర్మనెంట్ ఎంటిటీ.
1: ఈనాడు లోకములో ఏదో కొన్ని బాధలు సంభవించిన సమయంలో, కొన్ని కష్టములు వెంటాడిన సమయంలో, ఆర్థిక సంబంధమైనటువంటి చిక్కులు చేకూరినటువంటి సమయంలో, ప్రాణము పోయేటువంటి సమయంలో, ఇంకా అనేక రకములైనటువంటి ఇలాంటి బాధలకు గురి అయిన సమయంలో వైరాగ్యములు రావటము ఇది పరిపాటు.
2: Whenever we are put to some difficulties, physical, mental, financial or any other difficulty, sometimes you develop a sort of vairagyam and detachment towards the things. This is quite natural these days.
1: Elanti ganaga oka manishi maraninchinadu.
2: This may be understood with an example. Let us just take, there is one person who is
1: ee dehanni smasanamunaku teeskelli deeni nippulo petti bastham chesaru.
2: This body was taken to the cremation ground and it was cremated.
1: లేక గుంటలో పెట్టి మట్టిని కప్పారు.
2: ఇట్ వాజ్ వెరీ
1: ఈ దృశ్యము చూసే సమయంలో ఎట్టి దేహమైన కట్టకడపడికి ఈ స్థితి పొందేటువంటిదే కదా అని ఆ యొక్క దృశ్యమును చూచినప్పుడు మాత్రము ఒక విధమైనటువంటి వైరాగ్యము ఆ వ్యక్తిలో ఆవిర్భవిస్తుంది.
2: When you have a look at this particular situation, you develop a sort of detachment stating that this body has to come to an end sometime or the other. This is one type of detachment.
1: ఈ వైరాగ్యము వైరాగ్యమని చెప్పించుకోదు, తాత్కాలికమైనటువంటి ఒక మార్పు.
2: This cannot be considered a real vairagyam. It is only a temporary phenomenon, a temporary feeling.
1: ఒక గృహిణి ప్రసవ వేదన సమయం లోపల అబ్బా ఇంకా ఈ బిడ్డలే నాకు అక్కరలేదు అని అనేక విధములుగా కూడాను తాను ఒక విధమైనటువంటి వైరాగ్యాన్ని పూనుగుతుంది.
2: A husband during delivery time not being able to bear the trouble may say that I do not want this life at all. This is not
1: తాత్కాలిక వైరాగ్యము. దురదృష్టవశాత్తు ఒక ఆడబిడ్డనే పుట్టలేని తిరిగి రెండవ సంవత్సరం కొడుకు కావాలి అని ఆశిస్తుంది.
2: This is a temporary feeling and temporary feeling of detachment. Once, unfortunately by chance, at that particular time, if she gets a female child, then she would like to have a male child next time.
1: మొదటిది శ్మశాన వైరాగ్యమని, రెండవది ప్రసూతి వైరాగ్యమని, ఇలాంటి వైరాగ్యములు మానవునికి దినమునకు ఎన్నో వైరాగ్యాలు వస్తుంటాయి.
2: The first type of detachment is detachment which arises in cremation ground when he sees the sights there. And the second one is the prasuti vairagyam, the vairagyam which comes during delivery time. These are things which occur any number in the day-to-day life of people. This is not real.
1: కొన్ని మానవునికి తమ అభిష్టములు విరుద్ధమైనప్పుడు కూడాను జీవితం పైన ఒక విధమైన విసుగుబుట్టి ఇది కూడాను ఒక వైరాగ్యంగా భావిస్తుంటాడు.
2: When any person does not get his wishes fulfilled, he will be developing some kind of detachment towards life.
1: Kani ivanni kodunu oka tatkalikamainatundi vairagyamle.
2: All these things may be described as temporary and not permanent type of vairagyam.
1: Idi vairagyamu rendu vidhamuluga untundadi.
2: Detachment may be described and classified as two types.
1: తీవ్ర వైరాగ్యమని మంద వైరాగ్యము అని.
2: ఇంటెన్స్ డిటాచ్మెంట్ అండ్ వెరీ డల్ డిటాచ్మెంట్, నాట్ సో ఇంటెన్స్.
1: ఏదైనా ఒక పని చేద్దామనుకుంటే రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం, రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం అని ఈ విధంగా కాలమును గడుపుకుంటూ పోతుంటారు.
2: ఇఫ్ ఎనీ పర్సన్ వాంట్స్ టు డూ ఏ పర్టికులర్ వర్క్, హీ టెండ్స్ టు పోస్ట్పోన్ ఫర్ the next day of 2 days later and all that.
1: ee manda vairagyam kudanu manchi karyamulake ee vidhanga kalamunu vyartham chestaru.
2: This kind of attitude comes only in case of doing good things and good deeds.
1: Badriki veldama, Kedarnathiki veldama, inka kashi ki veldama anukunte vache nela chuddam, vache nela chuddam, vache nela chuddam ani ee vidhanga kalanni vyartham chestaru.
2: If it is a decision relating to going to Badri, Kedarnath or Kasi, the tendency is to postpone it from next month we will go.
1: Ikevaina chedda paniye cheyalanukunte rep enduku ippude cheddam ani ilanti durmargamainatunte vaatiki oka vidhamainatunte drohamunu talapettetunte vaatiki chedda karyamulaku ee yokka vairagyamu chaala mundugane untuntadi.
2: On the other hand, if it is bad activities, the with treacherous activities, then there will not be postponement. One would like to just do it immediately.
1: ee kaalamu vyartham gaavinchi manchi karyamulu yandu taanu saarthakam ayyetunte okka vishayanni poonukotam idi evaru kudanu anta prayatninchadu.
2: To do good acts and good activities immediately, people do not make such great efforts.
1: ఇది మంద వైరాగ్యమని కాలమును వ్యర్థం గావిస్తూ వెళుతుంటారు.
2: దిస్ ఈస్ ఎ టైప్ ఆఫ్ స్లో వైరాగ్యం విచ్ టెండ్స్ టు పోస్ట్పోన్ ది హ్యాపెనింగ్ ఆఫ్ థింగ్స్ అండ్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ థింగ్స్.
1: తీవ్ర వైరాగ్యం అంటే ఇది మంచిది, ఇది పవిత్రమైనటువంటిది, ఇది శాశ్వతమైనటువంటిది అని ఒక్కతూరి విశ్వసించిన ఏమైనా సరే దానికి ఏమాత్రం కూడా వెనుకంజ వేయడు, అది సాధించేంత వరకు కూడాను తాను నిద్రపోడు. ఈ విధమైనటువంటి ఒక తీవ్ర వైరాగ్యము మానవుల్లో అత్యవసరము.
2: Intense vairagyam is essential for a man if he comes to know and decides that a particular thing is good, a particular thing is sacred, a particular thing is permanent. He should not postpone, he should immediately implement and see that that particular thing is achieved.
1: Idi buddhudu nirupinchinatvanti oka raja bata.
2: This is a right royal path which was laid down for all by Buddha.
1: Okkaturi idi sari ainatvantidi kaadu. Dehamu nasinchetvantidi. మానవత్వం క్షీణించేటువంటిది, కేవలం దైవత్వమే శాశ్వతమైనటువంటిది, సత్యమే ప్రధానమైనటువంటిది, అహింసయే మార్గదర్శకమైనటువంటిది అనేటువంటి విషయాలను విశ్వసించి, ఆరుబిడ్డలను త్యజించి, రాజ్యమును కూడా విసర్జించి, తాను అరణ్యమునకేగి అనేక విధములుగా దీనిని పరిశోధన జరుపుతూ వచ్చాడు.
2: గౌతమ్ బుద్ధ వన్స్ హీ రియలైజ్డ్ the body is not permanent, things are not going to last, and it is a truth which has to be sought. He gave up his family, his kingdom, everything. He went to forest, he did penance to realize the truth.
1: Mahachakravarti ainatundi Harishchandrudu kudanu duradrishta vashattu swasanamulo katikapariga nilchadu.
2: Satya Harishchandra also, though he was a great emperor, by unfortunate events he had to just become katakapari in the cremation ground.
1: Atanu modati munchu kudanu teevra vairagyam ainappatikani ee vidhamainatu vruttulanni kudanu prati chana chanam kudanu taanu teevra vairagyam vaipane prayanam chestu vellaadu.
2: Although he was emperor, he had intense sense of sacrifice and detachment, and even earlier he had practiced these things.
1: Okanati sayankalam shrimantuni yokka dehamunu వేలాది మంది తమ బంధువులు మిత్రులు చేరి శ్మశానమునకు తీసుకుని వచ్చారు.
2: When he was in the cremation ground doing performing his duties, on a particular day the corpse of a very rich man was brought by all his relatives and friends in a large number to this cremation ground.
1: వచ్చారు, కాస్తం పైన పెట్టారు, నిప్పు పెట్టారు, ఎవరిపాటికి వారు ఇండకు వెళ్లారు.
2: They brought the body, kept it on the fire, and afterwards they coolly went back to their homes.
1: Dehamu yokka swabhavam emitante kontha sepu aa spinal column vennamukaku vedi tagileteppatiki deham koncham lestundi. Aa leyakoodane rommu paina pedda karranu kuda unchutaru.
2: When it is put on the fire, they usually just put a little weight on the body, because when the spinal column gets a little heat, the body tends to, as if it is getting up, it will lift a little and then get back.
1: Bandhulu mitru yavvaru ler akkada okka Harishchandra maatrame unnadu.
2: On that particular day, Harishchandra witnessed a particular thing. There were no relatives, no friends to watch him in this particular
1: kattelanta vestunnadu paapam.
2: He was putting a little fuel.
1: Okka chanam lopala ఆ దేహం లేచి కూర్చున్నట్టుగా అయింది.
2: సడన్లీ హీ జస్ట్ సా దట్ పర్టికులర్ బాడీ లిఫ్టెడ్ ఇట్సెల్ఫ్ అప్.
1: హరిశ్చంద్రుడు ఆశ్చర్యపడ్డాడు, ఏమి ప్రాణం వచ్చిందా అని. మరి దగ్గరికి చూస్తే తిరిగి మరి పడిపోయింది.
2: హరిశ్చంద్ర వాస్ సర్ప్రైజ్డ్. హీ వెంట్ హియర్ టు టేక్ ఎ క్లోజ్ లుక్ అండ్ హీ జస్ట్ సా దట్ పర్టికులర్ బాడీ అగైన్ కేమ్ బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ పోస్చర్.
1: అప్పుడు అనుకుంటున్నాడు, మాయామేయ జగంబి నిత్యమని భావించి సంభావించి.
2: Then he just said that I thought that this world which is unreal to be real.
1: Mohambuto nayillalani nakumarudani ento alladina ee deham ee kattelen kaluchu illalun raadu putrudun todai raadu chintimpagan ani chaala baadha paddadu. Inta maharaju ga untundi inni vidhamle entundi eka chakradhipatyam niyali anni mandi bandhulu mitrulato kudinatundi ee deham ఈ కట్టెంతో కాలుతున్న సమయంలో ఇల్లాలైనా కుమారుడైనా ఒక్కడైనా వెంట రాకపోయారు కదా అని భావించి తన వైరాగ్యం మరింత తీవ్ర స్థితికి తీసుకుని వెళ్లాడు.
2: సత్య హరిశ్చంద్ర లామెంటెడ్ దట్ సచ్ ఎ వెల్తీ మ్యాన్ ది హూస్ కార్ప్స్ వాస్ బ్రాట్ దేర్ ఇట్ షోడ్ దట్ వాట్ ఎవర్ బి ది రిచ్నెస్ ఆఫ్ ఎ పర్సన్ దట్ బి ద వైఫ్ ఆఫ్ ద చిల్డ్రన్ నో వన్ బి కమింగ్ అండ్ నో వన్ బి జస్ట్ హ్యావింగ్ ఎనీ టైప్ ఆఫ్ అటాచ్మెంట్ విత్ దిస్ పర్టికులర్ సైట్ హరిశ్చంద్ర డెవలప్డ్ మచ్ మోర్ ఇంటెన్స్ డిటాచ్మెంట్ టువర్డ్స్ థింగ్స్ అండ్
1: ఆబ్జెక్ట్స్ వ్యక్తుల యందు వస్తువుల యందు ఉండినటువంటి దోషములు.
2: దిస్ ఈస్ ద డిఫెక్ట్ which is inherent in the person and also
1: yenatikaina eppatikaina ee deham anetundi kaani vastulu anetundi kaani vishayam anetundi kaani marakunda undavu.
2: any day, any time, over a period of time at least, there will certainly be changes in all the things.
1: ఈ మార్పు అనేటువంటిది కల్పితములు కావు.
2: The changes are not artificial and they are not imagined.
1: ఊహాజనితములు కావు.
2: They are not imaginary either.
1: సహజ సిద్ధమై దీనికి స్వయం స్వరూపమైనటువంటివి ఈ మార్పులు.
2: These changes which come about in the articles are very natural and very inherent in the articles themselves.
1: కనుక ఇట్టి మార్పులు కలిగినటువంటిది ఈ జగత్తు అని దీని దోషములు గుర్తించిన తర్వాత తిరిగి ఈ జగత్తు పైన మమకారం పోవటము ఏమాత్రము వీలుండదు.
2: Once you recognize that the world is such where changes are natural and inherent, you would not develop any sort of
1: paamunu vishamundadani gurtinchinatundi vyakti paamunu emaatramu samipinchadu.
2: Any person who recognizes that poison is there in the snake, one would not dare go near to it.
1: Telulo vishamundadani gurtinchinatundi vyakti telupaina kaalu pettadu.
2: A person who recognizes that poison is in a scorpion, she would not trample on it.
1: ఈ గుర్తించినటువంటి అమాయక బాలుడు లేక పిచ్చివాడు వీటికి పట్టి తత్కారణంగా విషమునకు గురి అయి ప్రాణములు వీడుతున్నాడు.
2: ఓన్లీ ఎ స్మాల్ చైల్డ్ హూ మైట్ నాట్ రికగ్నైజ్ దిస్ ఆర్ ఎన్ ఇన్సెన్ పర్సన్ మైట్ గో నియర్ టు ఇట్ గెట్ స్టంగ్ అండ్ దెన్ హి మైట్ డై.
1: కనుక ఈ జగత్తు పైన అనేక విధములుగా మమకారమును పెంచుకుని తద్వారా మానవుడు ఈ మోహమునకు గురి అయి కట్టగడపటికి ఏనాటికైనా కూడాను దుఃఖమును అనుభవిస్తూ దీని అశాస్త్రమని ఆనాడు గుర్తించేదానికంటే మొదలే గుర్తించి వర్తించడము మంచిదని గీతాచార్యుడు బోధిస్తూ వచ్చాడు.
2: గీతాచార్య హ్యాస్ టాట్ దట్ ఇన్స్టెడ్ ఆఫ్ అండర్ గోయింగ్ ఆల్ దీస్ థింగ్స్ డెవలపింగ్ అటాచ్మెంట్ అండ్ దెన్ గెటింగ్ డిసిల్యూజన్ వన్స్ థింగ్స్ హ్యాపన్ ఇట్ ఈస్ బెటర్ ఇన్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్ వీ డెవలప్ డిటాచ్మెంట్ టువర్డ్స్ ద థింగ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద వరల్డ్.
1: మానవుడు సత్యాన్ని గుర్తించుకునలేక ఏమేమో చేయాలని అనేక విధములుగా ప్రయత్నం చేస్తుంటాడు.
2: మ్యాన్ నాట్ రికగ్నైజింగ్ ది ఇన్హెరెంట్ ట్రూత్ విల్ బి ప్లానింగ్ సో మెనీ థింగ్స్ టు డూ.
1: ఇది చేతు అది చేతు ఇంకెన్నో చేతులు అంచు ఊహలు కల్లి అలసిపో.
2: డోంట్ గెట్ ఎగ్జాస్టెడ్ థింకింగ్ దాట్ యూ షుడ్ డూ దిస్ అండ్ యూ విల్ డూ దాట్ అండ్ యూ విల్ డూ మెనీ మోర్ థింగ్స్.
1: ఏ విత్తులను నాటి ఇచ్చోట నుంటిరో ఆ ఫలములే మీకు అందుచుండు.
2: వాట్ ఎవర్ సీడ్స్ యు హావ్ సోన్ అండ్ వేర్ ఎవర్ యు ఆర్ యూ విల్ బి గెటింగ్ బ్యాక్ ది కాన్సిక్వెన్సెస్ ఇన్ ద ఫుల్నెస్.
1: విత్తనం ఒకటైనా ఏదైనా ఫలములు ఫలించుట ఎట్టు సాధ్యమగును?
2: If seed belongs to one particular category and species, you will not be getting a different fruit.
1: Enni chesina manchi ainanu chedugaina tunchakunda brahma meekichi pampunu baruvumala annadu.
2: Whatever acts you indulge in, the appropriate fruits thereof will be given by Brahma to you in the form of a garland which will be very weighty.
1: Talli garbhamu nundi జన్మించినప్పుడు కంఠమాలలవేమి కానరావు.
2: ఇన్ ద ఫుల్నెస్
1: విత్తనం ఒకటైనా ఏదైనా ఫలములు ఫలించుట ఎట్టు సాధ్యమగును?
2: ఇఫ్ సీడ్ బిలాంగ్స్ టు వన్ పర్టికులర్ కేటగిరీ అండ్ స్పీసీస్ యు నాట్

0: అర్థమాలలవేమి కానరావు.
1: వైల్ బీయింగ్ బోర్న్ ఫ్రమ్ ద వూమ్ ఆఫ్ ద మదర్ దేర్ విల్ నాట్ బి ఎనీ గార్లెండ్ విచ్ కెన్ బి సీన్.
0: మంచి ముత్యపు సరు మచ్చునకును లేవు.
1: Garlands of pearls will not be there even for sample.
0: Meenni bangaru danda medaku ledu.
1: Golden garlands also will not be there round the neck.
0: Ratnala haramul ranjimpagaledu.
1: The pearls and gems will not be also there.
0: Pachala gollanu kotakaledu.
1: The other types of precious stones garlands also will not be there.
0: Kaladu kaladokka mala mee kanthamandu.
1: But then there is one garland, one definitely one garland around your neck.
0: Janma janmala karmalu pogu chesi,
1: the activities and the deeds which you have done over a number of births,
0: karmalanni ruchina kantamala,
1: the fruits of all the actions would be in the form of a garland around your
0: neck. Brahma meekichi pampunu baruvu mala,
1: this weighty garland is given to you by Brahma.
0: కనుక మనము కంటికి కనిపించకపోయినప్పటికీ ఈ కర్మల మాల అనేటువంటిది మన కంఠంలో నిరంతరముకు ఆడుతూనే ఉంటుండాలి.
1: ఇట్ మే నాట్ బి సీన్ బై ది ఫిజికల్ ఐ, బట్ ది గార్లెండ్ ఆఫ్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్ ఈజ్ రౌండ్ యువర్ నెక్ ఆల్ ద టైమ్.
0: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తి సత్కర్మలు ఆచరిస్తూ పదార్థమునందు ఒక విధమైనటువంటి దోషమును గుర్తించి గుణమును స్వీకరించడానికి తగిన కృషి చేయటమే వైరాగ్యమని సాధకులకు ప్రత్యేకమైనటువంటి సాధనగా నిరూపించబడింది.
1: పర్సన్స్ హూ రికగ్నైజ్ ద ట్రూత్ దట్ దేర్ విల్ బి కాన్సిక్వెన్సెస్ ఫర్ యాక్షన్స్ విల్ టేక్అప్ ఓన్లీ గుడ్ యాక్టివిటీ గుడ్ డీడ్స్ అండ్ దే విల్ ఇండల్జ్ ఇన్ ఓన్లీ దీస్ థింగ్స్. దిస్ హెస్ బీన్ టాట్ యాజ్ అ స్పెషల్ ఎక్సర్సైజ్ అండ్ స్పెషల్ సాధన ఫర్ ది డివోటీస్ బై గీత.
0: బ్రహ్మజ్ఞానం అనేటువంటి పేరులో మహాప్రవీణత జనక మహారాజు.
1: జనక కింగ్ జనక హ్యాస్ అక్వైర్డ్ ఎక్స్ట్రాడినరీ ప్రొఫిషియన్సీ ఇన్ బ్రహ్మజ్ఞానం.
0: ఇతను వైదేహి అనగా విదేహ మహారాజు, దేహముకు ఏ సంబంధము లేదని ఆత్మజ్ఞానమును వడించినటువంటి వాడు.
1: దిస్ పర్టికులర్ కింగ్ హ్యాస్ బీన్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ కింగ్ ఆఫ్ విదేహ, విచ్ మీన్స్ హీ డస్ నాట్ హ్యావ్ ఎనీ సెన్స్ ఆఫ్ బాడీ కాన్షియస్నెస్.
0: ఒకనాటి రాత్రి భుజించిన తర్వాత తమ మంత్రులతో తమ పరివారములతో ఏదో మాట్లాడుతూ ఉన్నాడు.
1: అనే పర్టికులర్ నైట్ ఆఫ్టర్ డిన్నర్ హీ వాస్ జస్ట్ డిస్కసింగ్ సర్టన్ థింగ్స్ విత్ ద మినిస్టర్స్ అండ్ ద నియర్ వన్స్.
0: కొంత ఆలస్యంగా పడక గదికి వెళ్లాడు.
1: హీ వెంట్ టు ద బెడ్రూమ్ ఏ లిటిల్ లేట్.
0: దాసదాసీలు పాదసేవ చేస్తూ వింజామర్లు వీస్తూ మహారాణి గుడిను ప్రక్కన ఉంటున్నారు.
1: ద మెయిడ్ సర్వెంట్స్ వర్ డూయింగ్ సేవ అండ్ సర్వీస్ టు ది ప్రిన్సెస్.
0: రాజులకు నిద్ర వచ్చింది.
1: జనక గాట్ అస్లీప్.
0: ఈ యొక్క సమయాన్ని పరిష్కరించుకుని రాణిగారు దాసిదాసులను బయట వెళ్ళమన్నారు.
1: ఇన్ దిస్ పర్టికులర్ కాంటెక్స్ ద క్వీన్ ఆస్క్ ది సర్వెంట్స్ టు క్విట్ ద రూమ్.
0: మహారాజు చాలా అలసిపోయి ఉన్నాడని అతనికి ఏమాత్రం కూడా శ్రమనివ్వకుండా అతని నిద్రకు భంగం కానివ్వకుండా మహారాణి చూచుకుంటూ ఉండాలి.
1: ద క్వీన్ హాస్ టేకన్ ఆల్ ద కేర్ టు సీ దట్ కింగ్ హూ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ టైర్డ్ షుడ్ నాట్ బి డిస్టర్బ్డ్ ఇన్ హిస్ స్లీప్.
0: కొంతసేపటికి జనక మహారాజు లేచాడు. లేచి పిచ్చి పిచ్చిగా అది నిజమా ఇది నిజమా అది నిజమా ఇది నిజమా అది నిజమా ఇది నిజమా అని కేకలు వేస్తూ వచ్చాడు.
1: సడన్లీ ఆఫ్టర్ సమ్ టైమ్ కింగ్ జనక గాట్ ఫ్రమ్ హిస్ స్లీప్ అండ్ బిగన్ in a very peculiar way asking the question, is that the truth, is this the truth, is this the truth, is that the truth.
0: Maharani chaala kangaru vesindi. Ee maharajani aneka vidhamula prashninchinappudiki aanu prashnalaku e maatramu jawabu ledu. Prathi daniki adi nijama idi nijama adi nijama idi nijama ani maatladutu unnadu.
1: Queen was quite a bit frightened. She began to find out what exactly is the reason, what he is asking about, but he was not prepared to answer. He began putting the questions, is that the truth, is that a fact, is this a fact, is this.
0: Paricharakulni pilchindi, mantrulni rappinchindi maharani.
1: She brought the ministers and the other important people over there.
0: అందరూ వచ్చి మహారాజా మహారాజా ఏమిటి మీ సందేహము, ఎందుకోసం నిలుస్తున్నారు, అనేక ప్రశ్నలు వేశారు, ఏ ప్రశ్నకు జవాబు లేదు. అది నిజమా ఇది నిజమా అది నిజమా ఇది నిజమా.
1: ఆల్ దోస్ పీపుల్ మినిస్టర్స్ అండ్ అదర్స్ హూ అసెంబ్లీ దేర్ బిగాన్ రిక్వెస్టింగ్ అండ్ ప్రేయింగ్ టు మహారాజా.

0: What is your doubt? What exactly are you asking? But Maharaja was not prepared to take note of this particular thing. He began to
1: see ee mantri andaru cheri vasishthunni pilipincharu.
0: All these ministers got Vasishtha to the court.
1: Vasishtha kuda vachi Maharaja em jariginadi ani aneka vidhamuga prashninchinappudiki Vasishtha garu vaari tata kadu andarki adi nijama ee prashnane vesukuntu vacharu.
0: Maharishi Vasishtha also questioned Maharaja, the king, what exactly are you asking? What is your doubt? May I clarify? And whatever question he was asking, king began repeating, is that truth? Is this truth? Is this a fact? Is that a fact?
1: Vasishtha varu kunta kannu moosi, kiloka jnani kanaka, deeniki kaaranam emtani yochinchadu.
0: Maharishi Vasishtha, being an omniscient, he closed his eyes for a while and he began just looking into the truth behind the king's behavior.
1: దీనికి కారణం ఏమిటంటే జనక మహారాజు స్వప్నములో తాను రాజ్యభ్రష్టుడైనట్టు అరణ్యములో సంచరిస్తూ ఉండినట్టు
0: ది కింగ్ జనక ఇన్ హిస్ డ్రీమ్ సా దట్ హి హాడ్ ఫర్ఫీటెడ్ హిస్ కింగ్డమ్ అండ్ హీ వాజ్ వాండరింగ్ ఇన్ అ ఫారెస్ట్
1: అంతనికి తీవ్రమైన ఆకలి వేసినట్టు
0: అండ్ హీ ఆల్సో సా హిమ్సెల్ఫ్ బీయింగ్ ఇన్ ఎ వెరీ హంగ్రీ
1: ఆకలి అని అనేక విధములుగా కూడా అరణ్యములో తిరుగుతూ ఉండినట్టు
0: హీ వాజ్ క్రైయింగ్ అండ్ షౌటింగ్ హంగ్రీ ఐఎమ్ హంగ్రీ హీ వాజ్ వాండరింగ్ ఇన్ ద ఫారెస్ట్
1: ఏదో అడవి దొంగలు తమ ఆకుల్లో పెట్టుకుని ఏదో భుజిస్తూ ఉన్న సమయంలో తాను కూడా ఆకలిని వారి దగ్గరికి వెళ్లినట్టు
0: And he also just saw a sight wherein there were a few dacoits in the forest and they were eating something in their leaves.
1: Ayyo, evaro Maharaja tunte vaadu vachinaade ani vaaru edo inta vaaru tineetundi annam tanaku andinchadaniki poyinappudu oka gradda vachi aa annamunu kodunu kottukoni poyinattu kala vachindi.
0: Taking a pity upon this king Janaka, those dacoits were offering a portion of what they were eating. Meanwhile, a kite came and took away all that particular food also. All this was dreamt by King Janaka.
1: ఆ చిక్కిన అన్నం కూడా నువ్వు దక్కించుకోలేకపోయినానే అని అయ్యో ఆకలిని గట్టిగా అరిచాడట మెలకు వచ్చింది.
0: హీ రియలైజ్ దట్ హీ వాజ్ నాట్ ఏబుల్ టు గెట్ దట్ పర్టికులర్ ఫుడ్ గివెన్ బై ది డకాయిట్స్ ఆల్సో అండ్ సడన్లీ హీ బిగాన్ షౌటింగ్ ఓ వాట్ హాస్ హ్యాపెన్డ్ ఐఎమ్ హంగ్రీ.
1: తిరిగి లేచి చూసేటప్పటికి తన అంతఃపురము హంసతూలిక పానుపు మహారాణి ఇదంతా చూచాడు. నేను కలలో చూస్తే నేను రాజ్యభ్రష్టుడై ఆకలి చేత అనుమతించి అనేక విధములుగా కూడా పొట్ట కోసమని పట్టెడు అన్నం కావాలని నేను పరితపించుతూ వచ్చాను. లేచి చూసేటప్పటికి అంతఃపురంలో ఉంటున్నాను, మహారాజుగా ఉంటున్నాను, అంతుతూలిగా పాంపు పైన ఉంటున్నాను. కాబట్టి అది నిజమా ఇది నిజమా అని విచారణ చేస్తూ వచ్చాడు.
0: When he was awakened, he found himself in a palace and on a royal bed by the side of the queen. And then he began questioning whether the dream was true or this particular life, the fact that he was living in forest was true.
1: దీన్ని గుర్తించినటువంటి వశిష్ఠుడు మహారాజా అది నిజము కాదు ఇది నిజము కాదు నీవు నిజము అన్నాడు.
0: మహర్షి వశిష్ఠ హూ రికగ్నైజ్ దిస్ పర్టికులర్ థింగ్ ది రీజన్ ఫార్ దిస్ క్వశ్చన్ విచ్ వాస్ బీయింగ్ పుట్ బై కింగ్ జనక హీ సెడ్ కింగ్ జనక నైదర్ దట్ ఈస్ అ ఫ్యాక్ట్ ఆఫ్ ట్రూత్ నా దిస్ ఈస్ ట్రూత్ బట్ ది ట్రూత్ ఈస్ యువర్ సెల్ఫ్ యు ఆర్ ద ట్రూత్
1: స్వప్నములో జాగ్రత్త లేదు జాగ్రత్తలో స్వప్నము లేదు
0: దెర్ ఇస్ నో డ్రీమ్ ఇన్ ద వేకింగ్ స్టేట్ అండ్ దెర్ ఇస్ నో వేక్ఫుల్నెస్ ఇన్ ద డ్రీమ్ స్టేట్
1: స్వప్నంలోనూ నీవున్నావు జాగ్రత్తలోనా నీవున్నావు
0: బోత్ ఇన్ డ్రీమ్ అండ్ ఇన్ వేక్ఫుల్ స్టేట్ యు ఆర్ ఎగ్జిస్టింగ్ యు ఆర్ ఎ రియాలిటీ
1: కనుక ఏ రెండింటి అన్ను నీవు కలవో అదే అని నీ ఓమ్నీ ప్రెజెంట్ అదే సత్యమైనటువంటిది అన్నాడు.
0: యాజ్ యు ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ బోత్ స్టేట్స్ డ్రీమ్ స్టేట్ అండ్ వేక్ఫుల్ స్టేట్ యు ఆర్ రియాలిటీ యు ఆర్ ఎగ్జిస్టింగ్
1: కనుక పగటి జీవితం అంతా కూడాను ఇది ఒకటి పగటి కళ రాత్రిదంతా చీకటి కళ రెండు రెండు స్వప్నములే.
0: The life in the broad daylight, it is day dream. And in the life in the night, it is a night dream.
1: కనుక జాగ్రత్త స్వప్నములు అన్ని కూడాను ఒక విధమైనటువంటి యొక్క భ్రాంతులే అని కూడాను దీన్ని నిరూపిస్తూ వచ్చాయి.
0: Both wakeful state and dream state, both of them are an illusion.
1: ఇట్టి దోషములు కలిగినటువంటి యొక్క జగత్తు కనుక ఇది దోషమును మనం గుర్తించడానికి ప్రయత్నించడమే నిజమైన వైరాగ్యం అని కూడాను గీతాచార్యుడు చెప్పాడు.
0: As this world consists of all these defects, that illusions. The Gitacharya has declared that we'll have to recognize this particular truth, that the world is changing and the world is changing.
1: కేవలము అన్నింటినీ త్యజించి సన్యాసత్వమును స్వీకరించి ఎక్కడో కాలడవులకు పోయి కఠినమైనటువంటి ఒక తపస్సులు ఆచరించడం కాదు.
0: Detachment and sacrifice doesn't mean giving up life and everything of the world, going to the forest and accepting the life of sannyasin and living the sannyasin's life in a forest.
1: తపస్సనగా ఏమిటి? తలకింద పెట్టి కారు పైకి పెట్టడమా? కాదు. ఇది ఒక విధమైనటువంటి కసరత్ అని చెప్పవచ్చు.
0: Penance or tapas doesn't refer to keep going in a topsy-turvy posture. That is not it. It could be
1: ani deeniki sirasasanam gurinchi cheptuntaru.
0: It could be an exercise. It is an asana, sirasasana.
1: Idi oka aarogya nimittame aacharinchekunte asanalu maatrame.
0: This is only an exercise for acquiring some health.
1: Tapasthanaga daivamlo kuchi taapam. Aa taapame tapas.
0: Tapas refers to the extreme anguish which one experiences for God.
1: Sarvakala sarvavasthani endukudanu atani edabatunu sahinchukolenitundi tapasse pedda tapas. Tapame oka tapas.
0: That anguish which arises on account of separation from God, this particular thing which one has to experience always and at all times and all places, this is real tapas.
1: Ilanti tapas samayamunandu moodu gunamulu undavu.
0: During this particular period of anguish and aspiration for reaching the God,
1: tamasukani rajasukani sattvikam kani moodu pratyekanga manaku kanipinchavu,
0: then you will not be under the spell of these three gunas, sattva, rajas and tamo.
1: Itti tapamu yokka sthiti yandu moodu nu ekamai potayi.
0: During this particular period of tapas, all these three gunas will become one.
1: Trigunamu yokka ekatvame tapasani kuda nu cheppavachchu.
0: The unity or union of all these three gunas can be described as tapas.
1: Kanukani ee moodinti yokka ekatvamto anubhavinchetundi yokka aanandame tapas phalamu ani.
0: The joy or the bliss which one experiences on account of the emergence of all these three gunas may be truly described as tapas.
1: Manam nitya jeevithamlo current varala manam anubhavistunnam.
0: In every day to day life we enjoy the benefits of electricity.
1: ఫ్యాన్ ఉంటుందని.
0: దర్ ఇస్ అ ఫ్యాన్.
1: దానికి మూడు బ్లేడ్లు ఉంటున్నాయి.
0: దర్ ఆర్ త్రీ బ్లేడ్స్ ఫర్ ద ఫ్యాన్.
1: ఈ మూడు బ్లేడ్లు మూడు వైపులు చూస్తూ ఉంటే మనకు గాలి ఏమాత్రము లేదు.
0: దీస్ త్రీ బ్లేడ్స్ అండ్ ఆర్ ఇన్ త్రీ డైరెక్షన్స్ యూ విల్ నాట్ బి ఏబుల్ టు గెట్ ఎనీ బ్రీజ్.
1: మూడు బ్లేడ్లు చేరి ఒక్క రీతిగా రౌండ్ తిరిగిందంటే చక్కని గాలి వచ్చేసేస్తుంది.
0: వెన్ ద సర్కిల్ యాజ్ ఇన్ ఇట్ ఇస్ ఓన్లీ వన్ బ్లేడ్ ఆల్ అరౌండ్ దెన్ యూ గెట్ బ్యూటిఫుల్ అండ్ ప్లెంటీ ఆఫ్ బ్రీజ్.
1: కాబట్టి బ్రీజ్ అనేటువంటిది ఏ విధంగా వస్తుంది? మూడు బ్లేడ్ల యొక్క ఏకత్వంతో మనకు వచ్చింది. అదే రీతిగానే బ్లెస్ కూడాను ఆ మూడు యొక్క గుణముల యొక్క ఏకత్వంతోనే లభిస్తుంది.
0: బ్రీజ్ ఇస్ కమ్ వెన్ దీస్ త్రీ బ్లేడ్స్ బికమ్ వన్ యాజ్ ఇట్ వర్ అండ్ దెన్ గో ఆన్ సర్క్లింగ్ అండ్ గివింగ్ ది జాబ్. సేమ్ వే వెన్ దీస్ త్రీ గుణాస్ బికమ్ వన్ అండ్ ది మర్జ్ దెమ్సెల్స్ ఇంటూ వన్ యూ గెట్ రియల్ బ్లెస్.
1: మన హృదయమే ఒక గది.
0: అవర్ హార్ట్ మే బి కంపేర్డ్ టు ఏ రూమ్.
1: మూడు గుణములే సత్తరజోతమో గుణములే మూడు బ్లేడ్ల ఫ్యాన్.
0: దీస్ త్రీ గుణస్ ఆర్ అట్రిబ్యూట్స్ విల్ బి కంపేర్డ్ టు త్రీ బ్లేడ్స్ ఆఫ్ ఎ ఫ్యాన్.
1: మన బుద్ధియే స్విచ్.
0: అవర్ ఇంటెలిజెన్స్ విల్ బి కంపేర్డ్ టు స్విచ్.
1: మన యొక్క ఆత్మశక్తియే కరెంట్.
0: అవర్ ఆత్మిక్ పవర్ విల్ బి కంపేర్డ్ టు ఎలక్ట్రిసిటీ అండ్ కరెంట్.
1: మన యొక్క సాధనే ఆ స్విచ్ ఆన్.
0: అవర్ సాధన ఇస్ మే బి కంపేర్డ్ టు పుటింగ్ ది స్విచ్ ఆన్.
1: ఆ తాపమే ఈ యొక్క ఆనందము.
0: That anguish itself becomes bliss.
1: కనుకని మన జీవితమని ఒక విధమైనటువంటి తపశక్తిగా మనం మార్చుకోవచ్చు.
0: Who can convert our entire life power itself into tapas?
1: కానీ ఈనాటి మానవుడు తపస్సును అభివృద్ధి పరచుకునలేక తమస్సును మాత్రమే పెంచుకుంటున్నాడు.
0: But today's man is encouraging tamoguna instead of tapoguna.
1: తమస్సు ఎప్పుడు ప్రారంభమవుతుందనగా ఈ నశ్వర జగత్తు పైన దృష్టిని అమర్చినప్పుడే మరల్చినప్పుడే ఇది తమస్సుగా మారుతుంది.
0: వెన్ యూ లెట్ గో యువర్ విజన్ ఆన్ దిస్ టెంపరరీ అండ్ ట్రాన్సియంట్ వరల్డ్ ఇట్ బికమ్స్ తమస్.
1: శాశ్వత సంబంధమైనటువంటి ఆత్మయందు దృష్టిని మరల్చినప్పుడే తపస్సు అవుతుంది.
0: వెన్ యూ కాన్సన్ట్రేట్ యువర్ లుక్ అండ్ యువర్ విజన్ ఆన్ ది పర్మనెంట్ గాడ్ దెన్ ఇట్ బికమ్స్ తపస్.
1: కనుక మన మనస్సును మరల్చుకునేటువంటి విధానము లోపలనే ఉంటుండాలి సర్వశక్తులు.
0: ఆల్ ది పవర్స్ రెస్ట్ అండ్ వెస్టెడ్ ఇన్ the capacity to convert our mind and transfer our mind and put it into different direction.
1: Aneka paryayamulu pillalaku cheptuntanu oka talapunaku taalam vesi untaru.
0: A number of times Swami has told this particular thing. A particular door is locked
1: kaani andulo key petti ఎడమవైపును తిప్పితే తెరుచుకుంటుంది, కుడివైపును తిప్పితే మూసుకుంటుంది.
0: If you insert the key and turn towards the right, it opens, and turns to the left, it closes.
1: Okay, thalam. Okay, thalam chevi.
0: Same lock and the same key.
1: Tripatam vityasam untundali.
0: There is only a slight difference in turning the sides.
1: Adhe vidhanga mana hrudayame thalam.
0: Our heart may be compared to a lock.
1: Mana manasse key.
0: Our mind may be compared to key.
1: Daivam vaipuna tripitame mocham.
0: If we
1: prakriti vaipuna tripitame bandhana.
0: If we turn the mind towards the God, then there is liberation. Towards nature, then the bondage.
1: Kanukane mana eva manushyanam karanam bandhamocham.
0: Therefore it is said that it is the mind which is responsible for either for bondage or for liberation.
1: Kanuka ee manasunu nasaramaina jagat paina ప్రసరింపకుండా శాశ్వతమైనటువంటి దైవత్వం పైన దీనిని లగ్నం గావించుకునేటువంటి సాధన చేయటమే నిజమైన వైరాగ్యం.
0: ట్రూ వైరాగ్య మే బి డిస్క్రైబ్డ్ యాజ్ టర్నింగ్ అవర్ మైండ్ టువర్డ్స్ గాడ్ హూ ఈజ్ అ పర్మనెంట్ ఎంటిటీ అండ్ టేకింగ్ అవర్ మైండ్ అవే ఫ్రమ్ ద వరల్డ్.
1: ఈ వైరాగ్యము తీవ్రమైనటువంటి వైరాగ్యంగా మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: దిస్ డిటాచ్మెంట్ ఆర్ సాక్రిఫైస్ మస్ట్ బి డెవలప్డ్ ఇన్ టు వెరీ ఇంటెన్స్ టైప్ ఆఫ్ వన్.
1: నెక్స్ట్ అని పోకూడదు మనం.
0: వీ షుడ్ నాట్ గో ఆన్ పోస్ట్పోనింగ్ టు నెక్స్ట్ డే నెక్స్ట్ డే.
1: ఒక పెండికి ఏమైనా మనం వెళ్లాలనుకుంటుంటే ఏదో దానికి ప్రయాణానికి సిద్ధమవుతాము. రెండు పంచలు రెండు చీరలు రెండు షర్ట్లు పెట్టుకుని మనం సిద్ధమవుతాము.
0: సపోజ్ వీ వాంట్ వీ ప్లాన్ టు గో అండ్ అటెండ్ ఎ మ్యారేజ్ వీ మే కీప్ సడన్ క్లోథింగ్ రెడీ ఫర్ దాట్.
1: ఒక సినిమాకైనా వెళ్లాలంటే 5 రూపాయల టికెట్ కోసమైనా జోబీలో వేసుకుని రెండు చెప్పులైనా సిద్ధం చేసుకుని ప్రయాణం అవుతాం.
0: వీ గెట్ రెడీ ఈజీలీ అండ్ ఫాస్ట్ ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ టు గో ఫర్ అ ఫిల్మ్.
1: ఒక వాకింగ్ కైనా వెళ్లాలనుకుంటుంటే ఒక వాకింగ్ స్టిక్ ఏదో చెప్పులు వేసుకుని మనం బయలుదేరుతాం.
0: ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ going on a walk, even for that we get ready.
1: Kanuka mana jeevitam anetundi next anetundi ee reethiga manam cheppagalam.
0: How can we go on postponing as if we are having an assured span of life?
1: Appudu teevra vairagyamto samsiddhalamai untundali.
0: Always and ever ready, we must be completely ready to accept what comes our way.
1: Kalam evari kosamu agadu.
0: Time waits for none.
1: కాలాన్ని మానవులు అనుసరించవలసిందే కాని కాలం మానవుల్ని అనుసరించదు.
0: మ్యాన్ హ్యాస్ టు ఇంప్లిసిట్లీ ఫాలో టైమ్. టైమ్ విల్ నెవర్ వెయిట్ ఫర్ మ్యాన్.
1: కాలము ప్రవాహికమైనటువంటిది.
0: టైమ్ ఇస్ ఎ కంటిన్యూస్ ఫ్లో.
1: కనుక నీవు తీవ్రమైనటువంటి దీనిలో ఈ దృశ్యకల్పితమైన జగత్తునందు దానిని అనుభవిస్తూ దాని మమత్వం మాత్రం విసర్జించడానికి ప్రయత్నిస్తూ జీవిత కర్తవ్యాన్ని నిర్వర్తించాలని గీతా ప్రబోధ.
0: Gita has been teaching, you should recognize this particular truth. You may enjoy the objects, but while enjoying, should not get attached to them. This is the essential aspect which has been taught by Gita.
2: That was the 11th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. This discourse, which was delivered on 13th August 1984, is an intense and inspiring lesson of vairagya or detachment. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: భావమందు తలుపుటే భక్తి ఎగును. భావమందున తలచుటే భక్తి ఎగును.
1: టు కన్సిడర్ బ్లేమ్ అండ్ ప్రైజ్ ఈక్వల్, దట్ వెరీ ఫీలింగ్ ఇట్ సెల్ఫ్ అమౌంట్స్ టు డివోషన్.
0: ప్రేమస్వరూపులైన విద్యార్థులారా,
1: స్టూడెంట్స్, ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: ఈ జగత్తునందు మంచి చెడ్డ కలిమి లేములు కీర్తి అపకీర్తి ఇవన్నీ కూడాను జంట పక్షులు.
1: ఇన్ దిస్ వరల్డ్ వీ ఫైండ్ గుడ్ అండ్ బ్యాడ్ ప్రాపర్టీ అండ్ ఆల్సో ది ల్యాక్
0: wealth
1: and poverty, repute and disrepute, they exist like twin birds.
0: Sukham leka dukham ledu.
1: Without pleasure, you don't find the pain.
0: Dukham leka sukhamunaku vilu raadu.
1: Without pain, the pleasure will not have any value.
0: Nasukar labhyate sukham. Sukham nundi sukham praaptinchadu. Dukham nundiye sukham manaku praaptistundi.
1: You don't get pleasure out of pleasure. It's only out of pain you derive pleasure.
0: అదే విధంగానే కలిమి లేమి అనగా శ్రీమంతుడైనటువంటి వానికి ఏనాడో ఒకనాడు ఈ యొక్క దరిద్రం వెంటాడుతుంది.
1: Likewise, property and poverty. A rich man, one day or other,
0: దరిద్రునకు ఏదో ఒకనాడు తాను శ్రీమంతుడు కాగలడు.
1: And a poor man, one day or other, will become rich.
0: Inadu kirtivantudu kavachu, repu apakirtini pondavachu.
1: You may be praised, reputed, tomorrow you may be put to disrepute.
0: Aithe ee kirti apakirtulanu kashta sukhamulanu siri sampadalanu samamuga bhavinchi సమంగా విశ్వసించి సమస్థితిని పొందటమే మానవుని ప్రధానం యొక్క విశిష్టత.
1: ది ఇంపార్టెన్స్ అండ్ ది గ్రేట్నెస్ ఆఫ్ మ్యాన్ లైస్ ఇన్ కన్సిడరింగ్ దీస్ ట్విన్స్, ద ప్లెజర్ అండ్ ద పెయిన్, ద పావర్టీ అండ్ ద ప్రాపర్టీ, రెప్యూట్ అండ్ ద డిస్రెప్యూట్, ఈక్వల్
0: సమ దుఃఖం సుఖం అనింది గీత. సుఖదుఖే సమీకృత్వ లాభం లాభం జయాజయ. సుఖ దుఃఖములు లాభ నష్టములు కూడాను సమంగా భావించి అనుభవించినటువంటి వానికే నిజమైనటువంటి మానవ జీవితం యొక్క రుచి తెలుస్తుంది.
1: వన్ విల్ నో ద టేస్ట్ ఆఫ్ లైఫ్ ఇఫ్ ఈస్ ఈక్వల్ మైండెడ్ ఇన్ బోత్ దీస్ సిచ్యువేషన్స్, ప్లెజర్ ఇన్ పెయిన్, ప్రాఫిట్ అండ్ లాస్.
0: నిజముగా దుఃఖమే లేకుండా మానవులకు సుఖం యొక్క విలువనే తెలియదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వెన్ దేర్ ఇస్ నో పెయిన్ యు డోంట్ నో ది వాల్యూ ఆఫ్ ప్లెజర్ ఎయిదర్.
0: కనుక సుఖం యొక్క విలువను గుర్తించవలనన్నా దుఃఖము తప్పనిసరిగా అనుభవించాలి.
1: ఇన్ ఆర్డర్ టు నో ద వాల్యూ ఆఫ్ ది హ్యాపీనెస్ వన్ షుడ్ నెసెసరీ ఫేస్ డిఫికల్టీస్.
0: కష్ట సుఖములు రెండును కలిసి ఉండు.
1: ద ప్లెజర్ అండ్ ద పెయిన్ గో టుగెదర్ మిక్స్డ్.
0: దీని విడదీయ ఎవ్వరి వశము కాదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ వన్ టు సెపరేట్ దెమ్ అవుట్.
0: సుఖము ప్రత్యేకముగా ఎందు చూడబోము.
1: You don't find happiness separately existing on its own.
0: Kashtamu phalinchaneni sukham batandru.
1: It is the pain that fructifies ultimately and ends in happiness.
0: Intati bhavamullo intati vishayamullo andaru kudanu artham chesukoni vartinchadaniki chaala kashtam avutundi. Nitya jeevithamulo pagale lekundina raatriki e maatramu viluvaledu. రాత్రియే లేకుండినా పగటికి విలువే లేదు.
1: ఇట్స్ నాదర్ వెరీ డిఫికల్ట్ ఫర్ ఆర్డినరీ పీపుల్ టు అండర్స్టాండ్ దీస్ ఐడియాస్. ఏ సింపుల్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ అవర్ డైలీ లైఫ్, వితౌట్ ద డే దేర్ కెనాట్ ది నైట్, వితౌట్ ద నైట్ దే విల్ నాట్ హ్యావ్ వాల్యూ.
0: కానీ ఈ సత్యాన్ని గుర్తించుకోలేనటువంటి మానవుడు నిరంతరము నేను సుఖంగానే ఉండాలి అని ఆశిస్తాడు.
1: మ్యాన్ హూ డజంట్ నో దిస్ ట్రూత్ వాంట్స్ టు బి హ్యాపీ ఆల్ ద టైమ్.
0: నిరంతరము నేను ఆనందాన్ని అనుభవించాలి అని భ్రమిస్తాడు.
1: హీ ఈస్ డెల్యూటెడ్ విత్ ద ఫీలింగ్ దట్ షీ షుడ్ బి జాయ్ఫుల్.
0: ఇది అసాధ్యం.
1: ఇట్స్ ఇంపాసిబుల్.
0: ఆనందం అంటే ఏమిటో తాను అర్థం చేసుకున్నప్పుడే ఈ యొక్క దుఃఖం అనేటువంటి దాన్ని ఆశించలేకుండా ఉంటాడు.
1: When once he understands what true happiness is, he will understand the other aspect.
0: దుఃఖము ఉండినప్పుడే ఆనందమునకు విలువ.
1: When there are difficulties, the happiness will have value.
0: కష్టము ఉండినప్పుడే సుఖమునకు విలువ.
1: When there is this pain, the pleasure will have its value.
0: ఎండలో అలసి నడిచి వచ్చినప్పుడే చెట్టు ఛాయ యొక్క అనగా నీడ యొక్క విలువను తాను గుర్తించుకోగలుగుతాడు.
1: After moving about under intense sunlight, when you stand under the shade of a tree, you will know its value.
0: అదే విధంగానే మానవునకు కష్టములు ఎందుకు రావాలి, దుఃఖములు ఎందుకు రావాలి అని ప్రశ్నించేటువంటి వారికి కేవలము కామన్ సెన్స్ లేదనే చెప్పవచ్చు.
1: Likewise, those that question like this, why should there be pain at all? Why should there be difficulties? We can say that there are no common sense.
0: ఈనాటి చదువులో కామన్ సెన్స్ అనేటువంటిది లేదు అన్నాడు.
1: The student said, in this modern education, there is no common sense.
0: కానీ కేవలం కామన్ సెన్స్ మాత్రమే కాదు, జనరల్ నాలెడ్జ్ కూడా లేదు.
1: Not only common sense that is missing, general knowledge also is not there.
0: ఈనాటి విద్యా విధానమునందు కామన్ సెన్స్, జనరల్ నాలెడ్జ్ రెండు జీరో అయింది.
1: In the modern education, common sense and general knowledge are totally missing. Zero.
0: ఆకలే లేకుండినా అన్నమని ఎవరు ఆశిస్తారు?
1: Without appetite, how do you expect to eat?
0: హీటే లేకుండినా ఎయిర్ కండిషన్ ఎవరు కొంటారు?
1: Unless you find severe heat, who will buy the air conditioner?
0: కనుకనే ఈ రెండింటి యొక్క వ్యత్యాసాన్ని చక్కగా గుర్తించినటువంటి వ్యక్తికి మాత్రమే ఈ కష్ట సుఖముల యొక్క విషయం అర్థమవుతుంది.
1: The one who knows the difference between these two, he will understand the spirit behind it.
0: అనేక రకముల యందు ఆధ్యాత్మిక రంగమును కాని, నైతిక రంగమును కాని, భౌతిక రంగమును కాని, లౌకిక రంగమును కాని, ఏ రంగమునందైనా కూడాను ఈ కష్టముల వల్లనే మానవుని యొక్క కీర్తి ప్రతిష్టలు ఉన్నత స్థాయిని పొందుతున్నాయి.
1: ఇన్ ఎనీ ఫీల్డ్ ఫర్ దట్ మ్యాటర్, స్పిరిచువల్, ఎథికల్, మోరల్, వరల్డ్లీ, ఇన్ ఎవ్రీ ఫీల్డ్ మ్యాన్ ఎర్న్స్ రెప్యుటేషన్ బికాస్ హీ పాసెస్ త్రూ ది క్రూసిబుల్ ఆఫ్ డిఫికల్టీస్.
0: సత్యం నిమిత్తమై అనేకంగా తాను కష్టములకు గురి అవుతూ వచ్చాడు.
1: టు హోల్డ్ ఆన్ టు ట్రూత్ హీ ఫేస్ సో మెనీ డిఫికల్టీస్.
0: ఏమి అయినప్పటికీ సత్యాన్ని నేను వదలకూడదు.
1: Whatever may happen, I should not give up truth.
0: సత్యమును రక్షించే నిమిత్తమై భార్య బిడ్డలను కూడాను కోల్పోయాడు.
1: In order to hold on, cling on to truth, he lost even his wife.
0: సత్యమును నిలబెట్టే నిమిత్తమై రాజ్యమును కూడాను కోల్పోయాడు.
1: To keep up to the truth, he lost even his kingdom.
0: కడపటికి తనకు తానే బానిసగా అయినచాడు.
1: Ultimately, he remained a slave.
0: ఇన్ని కష్టములు, నష్టములు, దుఃఖములు, విచారములు, అపకీర్తులకు లోనైనప్పటికే తాను సత్య హరిశ్చంద్రుడు అని శాశ్వతమైనటువంటి పేరును పొందగలిగాడు.
1: Because he passed through all these difficulties, the problems, the pain and anxieties, ultimately he won reputation.
0: లేకపోతే అతను హరిశ్చంద్రుడు అని పేరు మాత్రమే నిలిచి ఉండేది.
1: Or else he would have remained as Harishchandra only.
0: దేని నిమిత్తమై తాను సర్వస్వమును కోల్పోయినాడు, ఆ కోల్పోయినటువంటి యొక్క బాధలే తనకు సత్యత్వాన్ని నిలుపుగలుగుతూ వచ్చింది.
1: He lost everything to hold on, to cling on to truth. It is only that brought him all the fame and name.
0: ఇది డిటర్మినేషన్. ఈ పట్టుదలను మానవుని యందు అమితంగా రావాలి.
1: This determination should be strong enough.
0: ఎలాంటి కష్టములు, నష్టములు, దుఃఖములు వెంటాడినప్పటికీ దానిని లెక్క చేయక తన లక్ష్యాన్ని సాధించే నిమిత్తమై దేహమును అర్పితం గావించాలి. ఇదియే సత్యాన్వేషణ యొక్క సహజ లక్షణం.
1: Whatever may happen on the way, you may find so many problems and the difficulties, but one should work out to achieve the goal, and this is the spirit behind the search of truth or inquiry.
0: సుఖం విలువ తెలుస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ డ్యూరింగ్ ది పీరియడ్ ఆఫ్ డిఫికల్టీస్ వీ నో ది వాల్యూ ఆఫ్ హ్యాపీనెస్.
0: మీకందరికీ తెలుసును,
1: యు ఆల్ నో దిస్.
0: చిన్న బాలుడు, 5 సంవత్సరముల యొక్క బాలుడు ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద ఇస్ ఎన్ యంగ్ బాయ్, ఏజ్ 5.
0: అతను దైవాపేక్షతో నిరంతరం కూడాను నారాయణ చింతన చేస్తూ వచ్చాడు.
1: అవర్ ఇంటెన్స్ లవ్ ఫర్ గాడ్, He has been repeatedly chanting.
0: Kanna tandriye aneka kashtamulaku guri gavinchadu.
1: It's only his father that had put him to difficulty.
0: Kadapatiki pranamulu kudunu teeyadaniki siddham ayyadu.
1: He was ready even to kill him.
0: Intati durmargamto sankalpinchukunnatvanti okka tandri hrudayanni kudanu kadiginchi kadilinchi medalinchi vijayanni sadinchutu vachadu.
1: Though the father is full of wickedness and wicked thoughts, he won over him by melting his heart, that he was deeply touched and moved by the devotion of his son.
0: Inni vidhamulaitundi kashtamulu anubhavinchatam chetanu kada prahladuniki shashvatamainatundi kirti sampadinchukogaligadu.
1: Because of the difficulties they went through, he remained permanent and his name is known down this
0: day. Ee kashtamulaku emaina longina leka kashtamulaku emaina chikkipoyada ledu kashtamulu sadinchutu vachadu.
1: He had not succumbed to these difficulties, but he emerged victoriously.
0: Kanukane kashtamulu yendu manaku anantamainatundi kirtini pratishtanu gauravanni aanandanni kudanu andinchagalugutundi kashtamu.
1: It's only the difficulty that will give you the prestige, the name and reputation finally.
0: Kanuka manavudu kashtam ante kaani dukham ante kaani ye maatramu angikarinchadu.
1: Yet man is not prepared to face misery or difficulty.
0: Idi chaala porapaatu.
1: It's a mistake.
0: Manava jeevitam yokka rahasyanni manam gurtinchavalanna kashtamu sukhamu rendu kudanu manam anubhavinche teerali.
1: If we know the secret of human life, we must necessarily experience both.
0: ఇవి అనుభవించకుండా నిజమైనటువంటి శాంతిని నిజమైన ఆనందాన్ని మనం పొందలేము.
1: Without experiencing both, you can never have the permanent peace.
0: సత్య నిత్యమైనటువంటి ఆనందమును మనం అనుభవించాలన్న కష్ట నష్టములకు కూడాను మనం గురి కావాలి.
1: In order to enjoy that eternal peace once for all, you must pass through these difficulties.
0: కనుకనే ది ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్ అన్నారు.
1: The pleasure is an interval between two pains.
0: Rendu badhala madhyalone oka sukham untuntadi.
1: The pleasure is an interval between two pains.
0: Ee satyanni gurtinchinatundi vyakti kashtamulaku e maatramu kungadu nashtamulaku e maatramu kungadu sukhamulaku aanandamulaku e maatramu pongadu.
1: The one who recognizes this truth will not be elated by joy nor depressed because of problems.
0: Kani ee naati manavudu tuchyamaina alpamaina క్షణికమైనటువంటి యొక్క లోకానందముల నిమిత్తమై శాశ్వత కీర్తిని నాశనం చేసుకుంటున్నాడు.
1: ద మోడర్న్ మ్యాన్ బికాస్ ఆఫ్ హిస్ మీన్ అండ్ లో మొమెంటరీ ప్లెజర్స్ హీఈస్ లూజింగ్ ద పర్మనెంట్ గుడ్ నేమ్.
0: క్షణికమైనటువంటి ఆనందాన్ని పొందే నిమిత్తమై శాశ్వతమైనటువంటి కీర్తిని పోగొట్టుకుంటున్నాడు.
1: ఫర్ మొమెంటరీ ప్లెజర్ హీఈస్ డిప్రైవింగ్ హిమ్సెల్ఫ్ హీఈస్ ద పర్మనెంట్ గుడ్ నేమ్.
0: అపకీర్తుల పాలవుతున్నాడు మానవుడు.
1: మ్యాన్ ఈస్ పుట్ టు డిస్రెప్యూట్.
0: కారణం ఏమిటి? అల్పమైనటువంటి విషయంలో తాను అనేక విధమైన పెడమార్గం పడుతున్నాడు.
1: హీ టేక్స్ టు ఆల్ రాంగ్ డైరెక్షన్స్ కీపింగ్ లో అండ్
0: కాని ప్రభావం అనుకోవచ్చు లేక ఈ యొక్క ఆధునిక యుగం యొక్క ప్రభావం అనుకోవచ్చును. కానీ ఈనాటి మానవుడు అల్ప విషయములకే అమితంగా కష్టపడుతున్నాడు. కానీ శాశ్వత సంతోషమైనటువంటి యొక్క స్థిరమైనటువంటి దానికి ఏమాత్రము ప్రయత్నించడం లేదు.
1: మేబీ ది ఎఫెక్ట్ ఆఫ్ కలి ఏజ్ ఆర్ ది ఎఫెక్ట్ ఆఫ్ ద మోడర్న్ టైమ్స్ man struggles very hard for low and mean things, but he doesn't make an effort for permanent joy.
0: Oka bus track jantam traffic traffic
1: there is a traffic with the movement of the buses.
0: Buslu oka gramam nunchi oka gramam kuram nadustu untai.
1: Buses travel from one place to another.
0: Kani ee bus lopala 50 seats lone untuntadi.
1: The bus has 50 seats.
0: ఈ యొక్క వచ్చేటువంటి 2 రూపాయల ఆశ నిమిత్తమై 50 సీట్స్ ఉండేటువంటి బస్సు పైన 70 సీట్స్ అనగా 70 మందిని ఎక్కించుకుంటాడు.
1: బికాస్ ఆఫ్ ది 2 రూపీస్ దట్ హీ వుడ్ గెట్ ఎక్స్ట్రా హీ విల్ ఓవర్లోడ్ ఇట్ విత్ 70 పీపుల్.
0: కానీ వచ్చే 2 రూపాయలు మాత్రమే చూస్తున్నాడు. కానీ అల్పబుద్ధి చేత 2000 రూపాయల టైర్ పంచర్ అవుతుందనేటువంటి దీన్ని వాడు గుర్తించడం లేదు.
1: With a mean idea to earn 2 rupees, he forgets the fact that he will lose the tire worth about 2,000 rupees.
0: ప్రాప్తమైనటువంటి అల్ప విషయం లోపల పెడమార్గం పట్టి శాశ్వత కీర్తిని కోల్పోతున్నాడు మానవుడు.
1: Likewise, man takes the wrong direction, thinking of the low and mean things.
0: మానవుడు అనగా యువకుడు అనేటువంటి వాడు ఏ రీతిగా ప్రవర్తించాలి?
1: Young man, how should he conduct himself?
0: యువకుడు ఏ విధమైనటువంటి స్థితిలో ఉండినప్పుడు సత్కీర్తిని మనం సాధించవచ్చును?
1: As a young man, how can you win reputation?
0: మన దృష్టి ఎటువంటిదిగా ఉండాలి?
1: What sort of looks should you have?
0: మన శ్రవణం ఎటువంటిదిగా ఉండాలి?
1: What kind of listening?
0: మన మాటలు ఎటువంటివిగా ఉండాలి?
1: What kind of word?
0: అనేటువంటి దాన్ని మొట్టమొదటి ఈ మూడింటిని మనం అదుపులో పెట్టుకోవాలి.
1: We have to keep all these three under control.
0: కన్నులు ఉన్నవి కదా అని అందరినీ చూడటానికి ప్రవేశపెట్టటము.
1: As we have eyes, we should not look at everybody.
0: ee kannulu deni chudalo dani chudalu kaani annintini chuttamu andanni chuttamu idi kevalam apavitrame.
1: You are making your eye unsacred by looking at everybody and everything.
0: idi chaala paapani kudanu dupanga untadi.
1: It is a sinful act.
0: కనుక ఎట్టి పాప దృష్టి లోపల మనము ప్రవేశించడం చేతనే దృష్టి కేవలం అల్పమైన దృష్టి నీకేం కడుపు నిండింది?
1: After all, the sinful looks,
0: ఏదో ఒక వ్యక్తిని చూస్తే, ఒక స్త్రీని చూస్తే ఏదో సంతోషమని చూస్తున్నాడు. అల్పతృప్తి వల్ల తనకు ఎంత అపకీర్తి పాలైపోతున్నాడు.
1: యు జస్ట్ లుక్ ఎట్ ఎ ఉమన్, ఇట్స్ జస్ట్ ఎ మీన్ సాటిస్ఫాక్షన్.
0: పది మంది లోపల మొగమెత్తి తిరిగేటువంటి ఒక అధికారం కూడా నువ్వు కోల్పోతున్నాడు.
1: And on the other hand, you lose very authority to look at.
0: చూడవలసినటువంటి వాటినే మనం చూడాలి, కానీ చూడతగినటువంటి దానిని చూడకూడదు.
1: యు షుడ్ లుక్ ఎట్, యు షుడ్ వాచ్ దట్ యు ఆర్ సపోజ్ టు.
0: ఎందువలననగా,
1: వై
0: యువకులు మీరు వేరుగా భావించకూడదు. జగత్తులో జరిగేటువంటి విషయాలంతా కూడాను చెప్పి మీకు సరి అయినటువంటి మార్గంలో ప్రవేశపెట్టడం నా యొక్క కర్తవ్యము.
1: భగవాన్ కన్సిడర్స్ హిస్ డ్యూటీ టు టెల్ us what all that is happening in the world.
0: ప్రపంచం ఎట్లా ఉందంటే,
1: హౌ ఇస్ ది వరల్డ్ టుడే?
0: 25 సంవత్సరంలో అన్న,
1: brother 25 years
0: age, elder,
1: elder brother 25 years,
0: 20 years sister, younger sister,
1: younger sister age 20.
0: ఇరువురు కూడా ఎక్కడో ప్రయాణం అయిపోతున్నారు.
1: Both of them are going.
0: కానీ ఈ వయ ప్రమాణమును పురస్కరించుకొని సమాజము వీరెవరో భార్యా భర్తలు అంటారు.
1: Because of the age, the society will mistake them as husband and wife.
0: ఈ యొక్క ప్రయాణం వల్ల ఎంత అపకీర్తి వచ్చింది.
1: Because they are going together,
0: nijamga anna chellale
1: got, they are brother and sister.
0: Kanukane prachina sampradayamnu puraskarinchukoni bharatiya sanskruti yokka visheshtatanu puraskarinchukoni anna chellalaina kani iruvuru kudunu oke prayanamlo iruvuru kalisi pokukodudu.
1: As per the ancient tradition culture of Bharat, they may be brothers and sisters, but they will never go together.
0: Oka cinema kani kani, oka beach kani kani, oka shopping kani kani, anna chellaina kudunu pokukodudu, amma tho paatu povali leka tandri tho paatu povali.
1: It may be a matter of going to cinema or beach or shopping.
0: Nibandhanalu aanaati kaalam lopala satya nibandhanaluga manu shasistu vacharu.
1: They should necessarily have father or mother with them. That was the command in the ancient days.
0: ఇప్పుడు
1: నౌ
0: చెడ్డ భావంతో
1: బ్యాడ్ ఫీలింగ్
0: 60 సంవత్సరం ముసలివాడు,
1: ఓల్డ్ మ్యాన్ 60 ఇయర్స్,
0: 16 సంవత్సరం యొక్క కన్య,
1: ఎ గర్ల్ 16 ఇయర్స్,
0: ఇరువురు కూడా ఎక్కడైనా ప్రయాణం అయిపోతుంటే
1: వెన్ దే గో టుగెదర్
0: గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ డాటర్ అంటారు.
1: పీపుల్ థింక్ వన్ ఇస్ గ్రాండ్ ఫాదర్ అండ్ ది గర్ల్.
0: కానీ లోపల చింతలు చాలా చెడ్డవి.
1: But all thoughts are bad.
0: దుర్మార్గమైనటువంటి భావములు,
1: ఆల్ వికెట్ థాట్స్.
0: కానీ భయంకర భావం, ఊహలు, ఇవి గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ డాటర్.
1: బట్ outside everything is grand.
0: Uttamaina bhavamto poyetundi anna chellalu kudanu veeluku chedda bhavam bayaldertundi.
1: Though they are noble brother and sisters as they go together,
0: manchi bhavam undinappudiki lokamu samajam varini chedda ga bhavistundi.
1: Though they have good feelings within, the world will think bad of them.
0: Kanukani ilanti apakirtulaku manam avakasanni kuda ivvakoodadu.
1: So we should never give scope to
0: edaina avasaramaste ee okadu vellu.
1: If necessary, go alone.
0: Sister, నీ ఇప్పుడు వద్దు అంటూ లేకపోతే నీ తల్లిని తీసుకెళ్ళు.
1: Or take your mother with you.
0: కనుకనే తల్లి అయినా కూడాను సిస్టర్ అయినా కూడాను జవాబు దీంతో ఎక్కడైనా ప్రయాణం చేస్తా, ఇద్దరే ప్రయాణం చేయకూడదు అన్నారు ప్రాచీన సంస్కృతి.
1: One may mother or sister, only two should not go alone together.
0: దేని కోసమని?
1: Why?
0: కీర్తి ప్రతిష్టల కోసమని.
1: Only for the prestige.
0: మన ఇంటి తనమును నిలుపుకోనే నిమిత్తమై.
1: To keep up the prestige of the family.
0: మన కుటుంబం యొక్క మర్యాదను కాపాడుకునే నిమిత్తం.
1: And to maintain the respect of the family.
0: కనుకని ఈనాటి యువకుల లోపల కనుదృష్టులు చాలా చెడ్డగా మారుతున్నాయి.
1: Today the modern youth, they have bad looks.
0: ఇది కనుదృష్టి కాదు, కాకి దృష్టి అని చెప్పవచ్చు.
1: We can say that the looks of a crow.
0: ఇది ఒక్కతూరి చూడదు.
1: It doesn't look once.
0: ఇటు అటు చూస్తుంటాడు.
1: It looks on both sides. One after another.
0: కారణం ఏమిటి?
1: Why?
0: దానికి అది సహజం.
1: ఇట్స్ నేచురల్ టు ఎ క్రో.
0: దేని వల్ల?
1: Why?
0: కొంచెం ముక్కు పొడుగుగా ఉండటం చేత ఈ కన్నుకు ఆ కంటిది కనిపించదు, ఆ కన్నుకు ఈ కంటిది కనిపించదు.
1: As a crow has a long nose, The other eye will not be knowing what the other eye has been watching. You don't have the nose of a crow.
2: కనుక నీవెందుకు కాకి దృష్టిగా చూస్తున్నావు?
1: Then why should you have the looks of a crow?
2: కనుకనే నీవు మన దృష్టిని స్ట్రైట్ గా పెట్టుకోవాలి.
1: So have straight looks.
2: ఇది యువకుల యొక్క ప్రధానమైనటువంటి యొక్క సద్దృష్టి.
1: This is good vision.
2: దీనినే సుదృష్టి.
1: This is good look.
2: దీనినే సునేత్రము.
1: సునేత్ర గుడ్
2: దీనినే సుదర్శనము.
1: This good look సుదర్శనము.
2: ఇంత గొప్ప కీర్తిని అనుభవిస్తుంది ఈ దర్శనం.
1: And this darshana, the looks that will give you good name.
2: ఇంకా నోరు.
1: Then the mouth.
2: ఎవరి దగ్గర ఏమి మాట్లాడాలి?
1: The tongue, how
2: ఎప్పుడు నవ్వాలి, ఎప్పుడు నవ్వకూడదు అనేటువంటి కూడా నువ్వు విద్యార్థులు చాలా గుర్తించాలి.
1: Students also should know when to smile and when not to smile.
2: కానీ ఒక్కొక్క సమయం లోపల సమాజంలో ఏదో ఒక దీనిగా దృష్టి చూచి తిరిగి నవ్వటం జరుగుతుంటుంది.
1: At times they look and then smile.
2: నవ్వు నాలుగందాల చేటు అన్నారు.
1: The smile will put you to all difficulties.
2: ద్రౌపదికి ఇన్ని కష్టములు రావడానికి ఇదే కారణం.
1: ద్రౌపది is put to all difficulties because of this laughter.
2: మయ సభని ఒకటి కట్టించాడు ధర్మజుడు.
1: ధర్మజ built మయ సభ.
2: మయ కట్టించి ధర్మజుడికి అందించాడు.
1: మయ built it and gave it.
2: ఆ సభ ఎటువంటిదనగా,
1: what sort of మయ సభ?
2: డోర్స్ ఉంటా లేని దగ్గర డోర్స్ ఉన్నట్టు కనిపిస్తుంది.
1: It appears as though there are doors, though they are not present there.
2: Doors unna daggara lenattuga kanipistundi.
1: There are doors, it appears as if there are
2: neelu
1: no
2: lena daggara neelu undinattuga kolanu maadiri kanipistundi.
1: Though there is no water, it appears there is a lake there.
2: Kolam len daggara kolanu undinattuga kanipistundi.
1: Where there is no lake, it appears that there is a lake.
2: Anduvalla ఇందులో ప్రవేశించాడు దుర్యోధనుడు.
1: దుర్యోధన ఎంటర్డ్ ఇంటు దట్ మై
2: గొప్ప మయసభ జరిపించాడు ధర్మజుడు అని అసూయతో ప్రారంభం అందులో ప్రవేశించాడు.
1: దుర్యోధన స్టెప్డ్ ఇంటు దట్ మయసభ బికాస్ ఇట్స్ బిల్ట్ బై ధర్మజ ఇన్ సచ్ ఎ గ్రాండ్ వే.
2: నేరుగా వెళుతున్నాడు.
1: హి వాస్ గోయింగ్ స్ట్రైట్.
2: డోర్ లేని దగ్గర డోర్ ఉన్నట్టుగా కనిపించింది.
1: He saw a door which is not there actually speaking.
2: Door ఉన్న దగ్గర డోర్ లేనట్టుగా కనిపించింది.
1: Where there is a door, it appears as if there is no door like that.
2: కనుకనే ఇక్కడ డోర్ లేదు కదా అని సర్రన్ డోర్ ఉన్నట్టుగా కనిపించింది. సర్రన్ పోతూ వచ్చాడు, టక్ అని కొట్టింది.
1: థింకింగ్ దట్ దేర్ ఇస్ నో డోర్ దేర్, హీ ప్రొసీడ్ స్ట్రైట్ అండ్ హీ హాస్ గాట్ హిస్ ఫోర్హెడ్ హిట్ దేర్.
2: తాను ఏదో సర్దుకున్నాడు, సరిపోయినాడు.
1: సమ్ హౌ అడ్జస్టెడ్.
2: మరి కొంత దూరం పోయేటప్పటికి
1: ఆఫ్టర్ సమ్ డిస్టెన్స్
2: క్లీన్ గా కనిపించింది. ఏమి ఒక లేక్ గానీ ఒక వాటర్ కానీ ఉండినట్టు కనిపించలేదు.
1: ఎవ్రీథింగ్ అపియర్డ్ క్లీన్ అండ్ ప్లెయిన్.
2: సర్రన్ పోతూ వచ్చాడు, దీన్ని అటు ఇటు చూసుకుంటూ
1: వాచింగ్ దట్.
2: ఒకవైపున లోపల అసూయ ఉంటుండాలి.
1: He was full of jealousy.
2: Asuyane ee atapatanamku moola kaaranam.
1: It's only jealousy that has ruined him.
2: Potu potu lenattuga kanipinchinattu oka kolamlo paddadu.
1: As he was proceeding, he just fell down in a lake.
2: ఆ సమయం లోపల ఎవరైనా నవ్వు వస్తుంది.
1: Naturally anybody would laugh the situation.
2: కానీ ద్రౌపది చెలికత్తెలు పక్కున నవ్వారు.
1: All the servants laughed.
2: న్యాయంగా చూస్తే ద్రౌపది లేదప్పుడు పాపం.
1: యాక్చువల్లీ స్పీకింగ్ దేర్ వాజ్ నో ద్రౌపది.
2: ఈ జనకత్తులు ఇంత శబ్దం చేసి నవ్వుతున్నటువంటి చూచి లోపల నుంచి ద్రౌపది వచ్చింది.
1: వెన్ సర్వెంట్స్ వర్ లాఫింగ్ లౌడ్లీ, ద్రౌపది కేమ్ ఫ్రమ్ ఇన్
2: దురదృష్టవశాత్తు.
1: అన్ఫార్చునేట్
2: ఈ దుర్యోధనుడు ఆమె అక్కడికి వచ్చింది చూచాడు విరిన.
1: దుర్యోధన నోటీస్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద్రౌపది
2: అని అపవాది చేసుకున్నాడు అపోహ.
1: అండ్ హీ థాట్ దట్ ఇట్ వాస్ ద్రౌపది హూ లాఫ్డ్ అట్ హిమ్.
2: నన్ను చూచి నవ్వింది కనుక నిన్ను చూచి సభలో సర్వులు నవ్వేటట్టుగా చేస్తానని అప్పుడు ప్రతిజ్ఞ పట్టాడు.
1: Then he vowed, because you laughed at me, I will see to it that everybody will laugh.
2: కనుక మనం ఎప్పుడు నవ్వాలి, ఎక్కడ నవ్వాలి, ఎట్ట నవ్వాలి, ఏ విధంగా నవ్వాలి అని ఈ రెండు ఉంటున్నాయి, హసన్ ప్రహసన్ అని రెండు ఉన్నాయి.
1: We should know when, where and how to laugh. One is హసన్, other is ప్రహసన్.
2: హసన్ అనగా చిరునవ్వుతో నవ్వటం.
1: Hasan is smile.
2: Prahasan is
1: laughter. Prahasan is loud laughter. Smile and laughter.
2: ఇది చాలా చెడ్డది.
1: It's very bad.
2: ఇద్దరు ముగ్గురు మిత్రులు చేరి నవ్వుకుంటుంటారు.
1: Two or three or four.
2: ఆ దారిలో ఎవరో స్త్రీలు వెళుతుంటారు.
1: Ladies pass by.
2: వాళ్ళు ఆపోహల పడతారు. నీవు దేనికోసం నవ్వామో అది వేరు.
1: They'll be mistaken. Why you laugh is a different thing altogether.
2: కనుక ఎవరైనా ప్రయాణమై స్త్రీలు పోతున్న సమయంలో మనం ఎలాంటి విషయం నందుకైనా కూడా నవ్వకూడదు.
1: If any lady passing by, whatever may be the situation,
2: you never laugh.
1: If you just laugh at anyone, the others also will laugh at your people later.
2: కొంతమంది పని లేకుండా కూడాను షాపింగ్ ముందర పోయి కూర్చుంటారు టౌన్స్ లో.
1: In towns, in front of shops, some people sit without any purpose.
2: ఈ షాపింగ్ చేసేటువంటి వాళ్ళను ఇటుపోయే వాళ్ళను అటుపోయే వాళ్ళను ఊరికే నవ్వుతూ ఉంటారు చూచి.
1: They go on laughing at those people that come there for shopping.
2: ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఒక దృష్టి కలిగినటువంటి వారికి తమ స్త్రీలు మాత్రం ఏనాడైనా ఆ షాపింగ్ పోరా?
1: Their ladies also will go one day or other for shopping.
2: వారి ఇంకొకరు నవ్వుతారు.
1: The others also will laugh at them.
2: కాబట్టి ఈ రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ తప్పింది కాదు.
1: దేర్ఫోర్ యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ద రియాక్షన్ రిఫ్లెక్షన్ రిసౌండ్.
2: కనుక ఈ కర్మఫలం అనేటువంటిది అనుభవించే తీరాలి.
1: యూ మస్ట్ సఫర్ ద కాన్సిక్వెన్సెస్.
2: దానివల్ల దైవాన్ని కూడా నువ్వు దూరం చేసుకుంటారు.
1: దేర్ఫోర్ యూ విల్ బి ఫార్ ఆఫ్ ఫ్రమ్ గాడ్.
2: ఎందువల్ల అప్రతిష్టం తెప్పించేటువంటి వాడు దైవ సన్నిధిలో ఉండడానికి అవకాశం ఉండదు.
1: బికాస్ ద వన్ విత్ ఎ బ్యాడ్ నేమ్ కెన్ నాట్ బి నియర్ గాడ్.
2: కనుకని మన నవ్వును కూడా అదుపులో పెట్టుకోవాలి.
1: సో వీ షుడ్ కీప్ అవర్
2: మన చూపును కూడా అదుపులో పెట్టుకోవాలి.
1: లుక్స్ షుడ్ బి అండర్ కంట్రోల్.
2: కాదు మన మాటను కూడా అదుపులో పెట్టుకోవాలి.
1: ఆల్సో అవర్ వర్డ్స్.
2: ఎక్కడ ఏ విధంగా మాట్లాడాలి?
1: వేర్ అండ్ హౌ వీ షుడ్ టాక్.
2: ఇంకా కొంతమంది
1: సమ్
2: ఎవరైనా వెళుతూ ఉంటే స్త్రీలు పిచ్చి పిచ్చి పాటలు పాడుతుంటారు.
1: వెన్ సమ్ లేడీస్ జస్ట్ పాస్ బై
2: ఆ టంగుతో పాడవలసింది.
1: Should you sing with
2: ఎంత పవిత్రమైన నాలుక.
1: Tongue is sacred.
2: ఎంత హాస్యాస్పదమైనటువంటి యొక్క పదములు.
1: And the words that you use
2: ఈ పదములు ఉపయోగపెట్టడం చేతనే నీ యొక్క కీర్తిని కూడా నువ్వు నాశనం చేసుకుంటున్నావు.
1: By using such abusive words, you lose your name. You get a bad name.
2: కేవలము హాస్యాస్పదానికి గురి అవుతున్నావు.
1: You become ridiculous, absurd.
2: కనుకనే మనము మన మాటలను మన చూపులను మన నవ్వులను కొంతవరకు అదుపులో పెట్టుకోవాలి.
1: Therefore, we should keep our words, our looks under check.
2: కనుక మనం గౌరవాన్ని సంపాదించుకోవాలంటే గౌరవానికి సంబంధించినటువంటి యొక్క చేష్టలు మనలో ఉంటుండాలి.
1: In order to be respected, our actions also should be respectful.
2: మనం మంచిగా ఉన్నప్పుడే మన గౌరవం కూడా పెరుగుతుంది.
1: When you are good, you will be respected.
2: గౌరవ అగౌరవములు రెండు కూడాను సమంగా తీసుకోవాలి.
1: We should take these two, respect and disrespect.
2: మంచి చెడ్డలు రెండు కూడాను సమంగా తీసుకోవాలి.
1: Good and bad should be taken in equal spirit.
2: కీర్తి అపకీర్తులు కూడాను రెండు సమంగా తీసుకోవాలి.
1: Also repute and disrepute.
2: అదే మానవుని యొక్క సమత్వము.
1: That is equanimity or equal mindedness.
2: అప్పుడే ఈ మానవుడు మాధవుడు కావడానికి ఛాన్స్ ఉంటుంది.
1: Then there is a chance for man.
2: అవకాశం ఉంటుంది.
1: There is a scope.
2: కానీ మానవుడు అని అనిపించుకొని మానవుడు చేయవలసినటువంటి ప్రవర్తనకు విరుద్ధంగా చేసినప్పుడు పశువుగా మారిపోతాడు.
1: On the other hand, being called a human, if he conducts himself like animal, he becomes an animal.
2: అనగా ఏమిటి? రివర్స్.
1: It means a reverse travel.
2: పశువు నుంచి వచ్చాడు.
1: He came out of animal.
2: తిరిగి పశుత్వానికి వెళ్ళిపోతున్నాడు.
1: Then he goes back to animal.
2: వెంట పోవాలి కానీ బ్యాక్ పోకూడదు.
1: You should go to the front, not turn back.
2: కనుకనే అనేక మంది ఆఫీసర్స్ కూడా రివర్స్ అని చూస్తుంటారు.
1: దేర్ఫోర్ మెనీ ఆఫ్ ద ఆఫీసర్స్ ఆల్సో దే ఫేస్ దిస్ రివర్షన్.
2: అనగా ఏంటి? ప్రమోషన్ రావాల్సినటువంటిది రివర్షన్.
1: సో ఇన్స్టెడ్ ఆఫ్ ప్రమోషన్ రివర్షన్.
2: కారణం ఏమిటి?
1: వై?
2: ఏదో అక్కడ దోషం ఉంది.
1: దేర్ సమ్ మిస్టేక్.
2: దోషం ఉండినప్పుడే ఈ రివర్స్ వస్తుంది. కానీ దోషం లేకపోతే ప్రమోషన్ వస్తుంది.
1: బికాస్ ఆఫ్ దట్ మిస్టేక్ ఓన్లీ దిస్ ఈస్ ది రివర్షన్.
2: ఒక చిన్న ఆఫీసు,
1: స్మాల్ ఆఫీస్,
2: చిన్న ప్రాకృతమైనటువంటి ఉద్యోగములు,
1: వరల్డ్లీ జాబ్,
2: దీని వల్లనే ప్రమోషన్ రివర్షన్ వస్తుంటే దైవత్వం అనేటువంటి అనుగ్రహం లోపల ఇంక ఎంత గట్టిగా మనం చూసుకోవాలి.
1: When you are put to promotion, reversion in worldly matters like that,
2: నీవు ఎంత పవిత్రమైన మార్గంలో నీవు ప్రవేశిస్తుంటావో దానికి తగినంత ప్రమోషన్ కూడా నీకు ఇస్తుంటాడు.
1: If you tread along the sacred path, you are bound to be promoted.
2: నీవు ఏ సాధన చేయకపోయినప్పటికీ పర్వాలేదు.
1: Doesn't matter even if you do any sadhana.
2: నీ సద్గుణమే నన్ను మెచ్చుకుంది. రా, కమాన్ కమాన్ కమాన్ అని పిలుస్తాడు.
1: God will call you. I am pleased with your character. Come along.
2: నీవు ప్రార్థించనక్కర్లేదు.
1: You don't need to pray.
2: తానే వెల్కమ్ చేస్తాడు.
1: He himself will welcome you.
2: కారణం ఏంటి?
1: Why?
2: ఆ విశ్వాసము.
1: That is the faith.
2: ఆ ఆజ్ఞని పరిపాలన.
1: You followed his command.
2: ఆ దివ్యమైన భావాలు.
1: The divine feeling.
2: పెట్టుకోవాలి.
1: That you should have.
2: లేకపోతే మాధవులు ఆశించినటువంటి మాధవుడు నియమించినటువంటి నియమములకు విరుద్ధంగా పోయినప్పుడు దాన్ని రివర్స్ చేస్తాడు.
1: On the other hand, if you act just against God's command, you are bound to face this reversion.
2: దీనిని శాస్త్రవచనం ఇది శాస్త్రం అన్నారు. ఏది శాస్త్రము? ఏది చేయకూడదో దాన్ని ఒకటి శాసించాడు.
1: Shastra means it clearly mentions what you should not do.
2: దృష్టి వద్దు.
1: Don't have bad looks.
2: చెడ్డ పలుకు వద్దు.
1: Don't speak bad words.
2: చెడ్డ వినటం వద్దు.
1: Don't enter bad listening.
2: కాదు.
1: It's not good.
2: See no evil, see what is good.
1: See no evil, see what is good.
2: Hear no evil, hear what is good.
1: Hear no evil, hear what is
2: good. Talk no evil, talk what is good.
1: Talk no evil, talk what is good.
2: Think no evil, think what is good.
1: Think no evil, think
2: do what no evil, do what is good.
1: Do no evil,
2: this
1: do what
2: shasanam.
1: Is good. This is command. Shasanam.
2: This is the way to God.
1: This is the way to God.
2: ఈ శాసనం ఉన్నప్పుడే గాడ్ నిన్ను వెల్కమ్ చేస్తాడు.
1: When you follow this command, God will welcome you.
2: విరుద్ధమైనటువంటిగా చేసినప్పుడు గాడ్ నిన్ను దూరం చేస్తాడు.
1: When you act against God's command, you'll be far off from him.
2: దూరం చేయటమే కాదు, వాని మొహం కూడా చూడడు.
1: He will not look at your face also.
2: కారణం ఏమిటి?
1: Why?
2: శాసనాన్ని ఉల్లంఘించాడు.
1: Because you disobeyed him.
2: ప్రాకృతమైనటువంటి గౌరవాన్ని పోగొట్టుకున్నాడు.
1: You lost your respect in this world.
2: కీర్తి ప్రతిష్టలను నిర్మూలం గావించుకున్నాడు.
1: You lost all your name.
2: తన సిరి సంపదను కూడా కోల్పోయాడు.
1: You lost your property.
2: ఇలాంటి వాడిని ఏ రీతిగా చేసుకోవటం?
1: How do you expect to be near God?
2: కనుకనే మనం మొట్టమొదట మన యొక్క గుణములు సరైనటువంటివిగా మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: Therefore we have to develop our character.
2: ఈ సమత్వాన్ని మనం పోషించుకోవడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: We should make every effort to develop this equal mindedness.
2: సమత్వం యోగం ఉచ్యతి. యోగం సుఖమ కౌశలం.
1: It is equanimity that is yoga. It is equanimity that is the skill and the talent.
2: ఈ యోగం మాత్రమే కాదు ఇది.
1: ఇట్స్ నాట్ ఓన్లీ యోగా.
2: ఈ సమత్వం అనేటువంటిది ఎన్నో ఎంతో మంది మనం దూషిస్తారు.
1: Many people criticize you, accuse you.
2: దూషించినారని మనం కృంగిపోకూడదు.
1: Don't be frustrated for that reason.
2: పూజించినారని మనం పొంగిపోకూడదు.
1: Because they praise you, don't be.
2: మనలో దోషం లేనప్పుడు ఎవరు దూషిస్తే మనకేమి?
1: When there's no mistake, why do you bother?
2: నాలో లేదు దోషం.
1: Well, there's no mistake.
2: నేను ఎందుకు కృంగిపోవాలి?
1: Why should I be depressed?
2: కాబట్టి దీన్ని ఎదుర్కోవాలి.
1: I'm ready to resist and face.
2: ఇది నాది కాదు.
1: It's not mine.
2: This is not my fault.
1: This is not my fault.
2: అనేటువంటి ఒక ధైర్యంతో దాన్ని సాధించాలి.
1: You should have that courage.
2: కనుకనే అట్టి ధైర్య సాహసాన్ని మనము కోల్పోకుండా ఉండాలంటే సక్రమమైనటువంటి మార్గాన్ని నడచాలి.
1: ఇన్ ఆర్డర్ టు సీ దట్ వీ డోంట్ లూజ్ ద కరేజ్, వీ షుడ్ ఫాలో ద కరెక్ట్ పాత్.
2: కనుక పిల్లలు కూడా ఒక్కొక్కతూరి గట్టికి నవ్వుతూ ఉంటారు.
1: స్టూడెంట్స్ ఆల్సో సమ్ టైమ్స్ లాఫ్ లౌడ్లీ.
2: కానీ కొన్ని సమయంలో నవ్వవలసి వస్తుంది.
1: అట్ టైమ్స్
2: అప్పుడప్పుడు డ్రామాలు వేస్తుంటారు, కొన్ని హాస్యాలు చేస్తుంటారు, అప్పుడు నవ్వవలసి వస్తుంది. నేను కూడా నవ్వుతుంటాను.
1: దెర్ విల్ బి సిచ్యువేషన్స్ వెన్ యూ లాఫ్ బికాజ్ సమ్ జోక్స్ అండ్ వెన్ డ్రామాస్ ఆర్ ఎనాక్టెడ్.
2: 10 మంది సమాజంలో మనం ఉండినప్పుడు ఈ నవ్వును చాలా కంట్రోల్లో పెట్టుకోవాలి.
1: బట్ ఇన్ ఏ కాంగ్రిగేషన్ వెన్ యూర్ ఇన్ అసెంబ్లీ యూ షుడ్ హావ్ టోటల్ చెక్ ఆన్ దిస్.
2: 56 దినములు శరతల్పం పైన పరుండినాడు భీష్ముడు.
1: భీష్మ వాస్ టేకింగ్ రెస్ట్ ఆన్ దిస్ బెడ్ ఆఫ్ ఆరోస్ ఫర్ 56 డేస్.
2: పాండవులను తీసుకెళ్లాడు.
1: కృష్ణ టుక్ పాండవ
2: సమయం లోపల ఈ యొక్క పితామహుడైనటువంటి భీష్ముని యొక్క దర్శనం చేయించాలి, అతనితో కొంచెం సంభాషణ కల్పించాలి అని ఎంతో ఆశతో తీసుకుని వెళ్లాడు కృష్ణుడు.
1: కృష్ణ వాంటెడ్ పాండవస్ టు కన్వర్స్ విత్ భీష్మ ద ఏజ్డ్ మ్యాన్ గ్రాండ్ ఫాదర్.
2: ఈ భీష్ముని యొక్క గొప్పతనము మహాజ్ఞాన తత్వము అందరూ విన్నటువంటి వారే మహర్షులంతా ఒకవైపున కూర్చున్నారు.
1: ఆల్ సేజెస్ అండ్ సెయింట్స్ హూ హర్డ్ ఆఫ్ ది గ్రేట్నెస్ ఆఫ్
2: రిలేషన్స్ అంతా ఒకవైపు
1: కూర్చున్నారు.
2: ఇంకెవరు కౌరవులు లేరు కదా.
1: దేర్ వర్ నో కౌరవస్.
2: ఊడ్చుకుని పోయారు.
1: దే డైడ్.
2: వాడు దుష్టత్వమే వారిని అన్ని విధాలా క్లీన్ చేసింది.
1: ఇట్స్ ఓన్లీ బ్యాడ్ క్వాలిటీ దట్ హావ్ స్వెప్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్.
2: పాండవులు మాత్రమే ఉన్నారు.
1: పాండవస్ రిమైన్డ్.
2: శకుని కూడా పోయాడు.
1: శకుని
2: కర్ణుడు కూడా పోయాడు. ఎవరు లేరు.
1: నో వన్ దేర్.
2: పాండవులు పంచ పాండవులు మాత్రమే ఉన్నారు.
1: ఓన్లీ 5 పాండవస్ రిమైన్.
2: అయితే ఆ సమయానికి విదురుడు కూడా వచ్చాడు.
1: అట్ దట్ టైం విదురు ఆల్సో కేమ్.
2: పాండవులను వదిలి ఒక క్షణమైన ద్రౌపది పాంచాలి ఉండేటువంటిది కాదు. పాంచాలిని వదిలి పాండవులు ఉండేటువంటి వారు కాదు.
1: ద్రౌపది వాజ్ ఆల్వేస్ ఇన్ ది కంపెనీ ఆఫ్ పాండవస్. సో ఆల్సో పాండవస్ విత్ ద్రౌపది.
2: కనుక ద్రౌపది వచ్చి కూర్చుంది.
1: ద్రౌపది ఆల్సో కేమ్ అండ్ సాట్ దేర్.
2: పితామహునికి నమస్కారం చేసింది.
1: దే ఫస్ట్ పేడ్ దేర్ ఒబేసాన్.
2: అనగా భీష్ముడికి నమస్కారం చేసింది, కూర్చుంది.
1: She paid her respect.
2: చాలా గౌరవమైనటువంటి ఒక ద్రౌపది.
1: ద్రౌపది ఇస్ హైలీ రెస్పెక్ట్ఫుల్.
2: ఆమె అగ్ని నుండి ఆవిర్భవించినటువంటిది.
1: She is born out of fire.
2: ఆమె యొక్క సద్గుణములు అనేటువంటిది కృష్ణుడు కూడాను ఎంతో ఆమెను మెచ్చుకున్నాడు.
1: కృష్ణ ఆల్సో ప్రైజ్ హర్ క్యారెక్టర్.
2: ఎటువంటి దాన్ని మెచ్చుకున్నాడు?
1: వాట్ ఈస్ దట్ షీ?
2: ఎవరు పతివ్రత అంటే సత్యభామ కూడా కాదు అన్నాడు. రుక్మిణి కూడా కాదు అన్నారు. ఎవరు కాదన్నాడు కృష్ణుడే.
1: ఇట్స్ కృష్ణ హూ సెడ్ ఇట్స్ ఓన్లీ ద్రౌపది హూ ఐదు
2: భర్తలు ఉన్నటువంటి యొక్క ద్రౌపది పతివ్రత అన్నాడు.
1: ద్రౌపది విత్ 5 హస్బెండ్స్ ఇస్ ఏ చేస్ట్ వన్.
2: అందరూ నవ్వుకున్నారు.
1: ఎవ్రీబడి లాఫ్డ్.
2: దానికి కారణం చెప్తాను వినమన్నాడు కృష్ణుడు.
1: కృష్ణ సెడ్ లిసన్ టు మీ ద రీజన్ బిహైండ్ దిస్.
2: పతుల పలు మాటలకు ఎదురు చెప్పంగబోదు.
1: వాట్ ఎవర్ హస్బెండ్స్ సే షీ విల్ నెవర్ అపోజ్ ఇట్.
2: వారి సేవలు చేయగా తీరదనదు.
1: She will never say, I have no time to serve you.
2: తనకు నున్న దానిచే తృప్తి గనుచునుండు.
1: She has got highest satisfaction with the lot she has.
2: ద్రౌపదికి సాటి ఏ పతివ్రతయు లేదు.
1: no one would ever equal Draupadi in chastity.
2: కనుకనే ద్రౌపది చాలా పతివ్రత అన్నాడు.
1: సో ద్రౌపది ఇస్ ఎ చెస్ట్ వుమన్.
2: అలాంటి పరిస్థితుల్లో ఎవరు పంచపాండవులు అంటే పంచపాండవులు పంచ ప్రాణములే. అవి పది ఐదు రూపాయలుగా కనిపిస్తున్నాయి. ఐదు మంది భక్తులు కాదు, పంచ ప్రాణములకు తాను పతి.
1: దీస్ ఆర్ ది ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్.
2: ఆమెకు పంచ ప్రాణములే పతి.
1: ఆల్ ది ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్.
2: ఒక్కొక్క ప్రాణం ఒక్కొక్క పతిగా ఉంటుంది.
1: ఈచ్ ప్రిన్సిపల్ ఇస్ ఎ మాస్టర్.
2: వాయుపుత్రుడు అది పంచప్రాణంలో ఒకటి. వాయుపుత్రుడే భీముడు.
1: ద సన్ ఆఫ్ విండ్ ఇస్ భీమ.
2: ఇంద్రుని యొక్క పుత్రుడే అర్జునుడు.
1: సన్ ఆఫ్ ఇంద్ర.
2: ఈ విధంగా పంచ ప్రాణములు కూడాను ఆమె పతులుగా మారారు.
1: నో వన్ వుడ్ ఎవర్ ఈక్వల్ ద్రౌపది ఇన్ చెస్టిటీ.
2: కనుకనే ద్రౌపది చాలా పతివ్రత అన్నాడు.
1: సో ద్రౌపది ఇస్ ఎ చెస్ట్ వుమన్.
2: అలాంటి పరిస్థితుల్లో ఎవరు పంచ పాండవులు అంటే పంచ ప్రాణములే.

0: ప్రాణములు కూడాను ఆమె యొక్క భర్తలుగా మారారు.
1: దేర్ఫోర్ ఆల్ ద ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్ ఆర్ ద మాస్టర్.
0: ఐదు మంది భర్తలు కాదు, ప్రాకృతమైన భర్తలు కాదు వాళ్ళు.
1: నాట్ వరల్డ్లీ ఫైవ్ హస్బెండ్స్.
0: ఇలాంటి సమయంలో భీష్ముడు ధర్మాన్ని బోధిస్తున్నాడు.
1: At that time, Bhishma was teaching principles of dharma.
0: Dharmaja.
1: Dharmaja.
0: Rajyanu jayinchavu.
1: You conquered this kingdom.
0: Krishna yokka anugraham chetha nee ee pavitrathmaina danni pondagaligavu.
1: Because of Krishna's grace you could come to this level.
0: Nee em anukunnavu? Mee mitruliga bhavisthunnavu, bhavamadiga bhavisthunnavu, nee yokka sambandhiga bhavisthunnavu, chaala parapadutunnavu. Krishnudu sakshat narayanudu.
1: Whom do you think Krishna is? You think that he is your brother-in-law, that he is friend? No, he is verily God.
0: ఈ సంబంధమేంటి ఈ యొక్క సంబంధాన్ని మీరు పెట్టుకోకండి.
1: Don't go by the body relation.
0: అలాంటి భగవంతునితో నీ వాడుకొని పాడుకొని ఆనందంగా మీరు కాలం గడుపుతున్నారు.
1: You have been spending the time playing with him, conversing with him. ఈ
0: పాండవులారా మీది.
1: How lucky you are, Pandava.
0: అని చెప్పి శాంతి పర్వాన్ని బోధిస్తున్నాడు.
1: So saying, he started to teach శాంతి పర్వ. How should man
0: ఏ విధంగా నడుచుకోవాలి?
1: How should he behave?
0: ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి స్థితి లోపల తాను మనసుకు ధైర్యంగా సాహసంగా ఉండాలి?
1: How should he pick up courage in times of
0: difficulty? మానవుని యొక్క నిత్య జీవితానికి సంబంధించిన ధర్మాలు బోధిస్తున్నాడు.
1: So he was teaching principles of dharma which has to be
0: పాండవులందరూ తల వంచుకొని వింటూ ఉన్నారు.
1: Pandavas were listening to all these things.
0: కాని
1: బట్
0: ద్రౌపది దానిని భరించుకోలేకపోయింది.
1: ద్రౌపది కుడ్ నాట్ బేర్ ఆల్ దిస్ హ్యాస్ హ్యాపెనింగ్.
0: ఒక హాస్యంగా నవ్వలేదు.
1: She didn't laugh sarcastically.
0: అవమానంగా నవ్వలేదు.
1: Not out of shame.
0: ఏదో ఒక విధంగా వచ్చేసి అని నవ్వింది పాపం.
1: She just laughed in praise of the teaching.
0: ఇంతమంది లోపల ద్రౌపది నవ్వింది కదా అని చెప్పని భీమునికి భుజములు కదిలిపోయినాయి.
1: Because Draupadi laughed loudly, Bhima was furious and just moving his muscles.
0: Dharmamutena dharmadu mariyam cheyaledu kallettu Draupadi vaipu chuchadu.
1: Dharmaja, the embodiment of dharma, stared at her stern look.
0: Inka Arjunudu,
1: Arjuna,
0: aamenu oka vidhamainatundi oka desamto chusinattuga kannulato chuchadu.
1: He opened his eyes, Arjuna, and looked at her with all anger and fury.
0: Ide neeku common sense lekunda untundari.
1: You don't have common
0: sense. General knowledge lekunda untundari.
1: You don't have general knowledge.
0: కాబట్టి కామన్ సెన్స్ జనరల్ నాలెడ్జ్ లేకుండా ఇంతమంది సభ లోపల నీ విట్టు నవ్వటం ఎట్టు అని ఆయన ఊహతో ఆ విధంగా భావించాడు.
1: హిస్ లుక్స్ కన్వేడ్ ద ఫీలింగ్ దట్ ద్రౌపది డిడ్ంట్ హ్యావ్ దీస్ టూ, కామన్ సెన్స్ అండ్ జనరల్ నాలెడ్జ్.
0: కానీ సత్యాన్ని గుర్తించినటువంటి భీష్ముడు,
1: భీష్మ హూ హాస్ నోన్ ద ట్రూత్,
0: ధర్మజ
1: ధర్మజ అర్జున నకుల సహదేవ
0: తప్పుగా అర్థం చేసుకుంటున్నారు ద్రౌపదిని.
1: డోంట్ బి మిస్టేకన్.
0: ద్రౌపది చాలా పవిత్రత.
1: ద్రౌపది
0: ఆమె యొక్క గుణము, ఆమె యొక్క ఇది ఎవరు కూడా ఏ విధంగానూ తప్పు పెట్టడానికి వీలు లేదు.
1: నోబడి కెన్ పాయింట్ అవుట్
0: కారణం లేకుండా ఆమె నవ్వలేదు.
1: షీ వోంట్ లాఫ్ వితౌట్ ఎనీ రీజన్.
0: కారణము
1: ఐఎమ్ ది కాజ్ ఫర్ ఇట్.
0: నేనే కారణము,
1: ఐఎమ్ రెస్పాన్సిబుల్
0: అని చెప్పి అమ్మా ద్రౌపది రా అని దగ్గరికి పిలిచాడు.
1: హి సెడ్ ద్రౌపది కమ్ హియర్.
0: అమ్మా నీవు నవ్వినందుకు కారణమేమిటో చెప్పు. పది మందికంతా కూడా సత్యం గుర్తించుకొని ఈ యొక్క దోషమును నిర్మూలం గావించుకోవచ్చు.
1: లెట్ ఎవ్రీవన్ నో ద ట్రూత్, ప్లీజ్ టెల్ వై యూ హ్యావ్ లాఫ్డ్.
0: అప్పుడు ద్రౌపది చెప్పింది,
1: పితామహ
0: మీ వాక్యములకు మేము ఎప్పుడు కూడా గౌరవాన్ని అందిస్తున్నాము.
1: ద్రౌపది స్టార్టెడ్ టెల్లింగ్,
0: సత్యానికే మా జీవితాన్ని అంకితం చేస్తున్నాం.
1: వి హావ్ డెడికేటెడ్ అవర్ లైఫ్,
0: ధర్మానికే మా ప్రాణాలంతా అంకితం చేశాము.
1: వి హావ్ గివెన్ అప్ అవర్ లైఫ్ ఫర్.
0: అలాంటి దాన్ని నేను హాస్యాస్పదంగా నవ్వడానికి వీలు లేదు.
1: దేర్ ఇస్ నో పాసిబిలిటీ టు లాఫ్ అట్ ఇట్.
0: మీరు మొదటి నుంచి కౌరవ పక్షంలో ఉంటుండి కౌరవులకంతా కూడా సైన్యాధిపతిగా నిలిచారు.
1: However, you have been supporting Kauravas all the time.
0: Chinna
1: and you are the chief of their army.
0: Kauravula madhyalone meeru perugutu vacharu.
1: You always spent your time in the company of Kauravas.
0: Ee dharmalu meeru Kauravulaku enduku cheppindakoodadu.
1: But why did you not teach this dharma to Kauravas?
0: Satyamurtulainatundi dharmamurtulainatundi naa patulaku mee dharmalu cheppanakkarlede.
1: Your teaching is not necessary to my husbands who are men of truth and dharma.
0: వాళ్ళు సత్యము ధర్మము సార్ పూర్తి తెలుసు.
1: They know సత్య and dharma well.
0: కానీ సత్య ధర్మము తెలియనటువంటి కౌరవులకు మీరు ఎందుకు ఈ బోధలు మీరు ఎందుకు చేయలేదు? దానివల్ల నాకు నవ్వు వచ్చింది.
1: Kauravas do not know anything about సత్య ధర్మ.
0: ఎవరికి బోధ చేయవల్ల వారికి చేయలేదు. కానీ ఎవరికి బోధ అక్కర్లేదో వాళ్ళకి చేస్తున్నారు.
1: యూ డిడ్ నాట్ టీచ్ దోస్ దట్ రిక్వైర్ యువర్ టీచింగ్ అండ్ యువర్ టీచింగ్ దోస్ హూ డోంట్ నీడ్ ఇట్.
0: మీ బోటి పెద్దలకు సరి అయినటువంటిది కాదు అని సత్యం చెప్పింది.
1: She said this truth openly. It's not proper for you to teach like this.
0: Bhishma satyanni gurtinchi tan chepparu avunu idi na taushamai.
1: Bhishma understood.
0: Aithe nenu modal nunchi kudanu kauravula tindi tintu vachanu.
1: In fact, I have been carrying on my living in the
0: kauravula madhyalo jeevitamni gadaputu.

0: ఇచ్చాను.
1: ఐ స్పెండ్ మై లైఫ్ ఆన్ అమిడ్స్ట్ ఆ యొక్క
0: పాప తిండి నేను తినటం చేతనే.
1: Because the food I have partaken there,
0: naalo unnatundi dharma sutrulanta kudunu attadugunu padipoyinayi.
1: All dharma is at the bottom level.
0: Naa paapam bhavamulanta kudunu payana teeruthu vachayi.
1: All sinful ideas are on the top.
0: Ee naadu nee bhartha vesinatundi ambulo cheta.
1: Because of the arrow shot by your husband,
0: naa paya raktam antha kaaripoyindi.
1: All the blood on the top,
0: aa chedda raktam antha kudunu పోయింది.
1: ద బ్యాడ్ బ్లడ్ ఇస్ లాస్ట్.
0: ఆ దుర్బుద్ధుల యొక్క దుర్భావముల యొక్క రక్తం అంతా కూడా కారిపోయింది.
1: ఆల్ ది బ్యాడ్ ఐడియాస్ బ్యాడ్ థాట్స్ దట్ కేమ్ అవుట్.
0: ఇప్పుడు నిర్మలమైన నిశ్చలమైనటువంటి యొక్క బ్లడ్ నా నుంచి ఆవిర్భవిస్తుంది.
1: దట్ ప్యూర్ సీక్రెట్ బ్లడ్ ఇస్ నౌ.
0: అందువల్ల నేను ధర్మాన్ని బోధిస్తున్నాను.
1: దేర్ఫోర్
0: ఇంతకాలం నేను ధర్మాన్ని బోధించకుండా ఉండడానికి మూల కారణము ఈ పాపులైనటువంటి యొక్క కౌరవుల యొక్క భోజనం నా యొక్క దీంట్లో ఈ విధమైన దోషం కల్పించింది.
1: ఐ డి నాట్ టీచ్ ధర్మ బిఫోర్ ఐ వాస్ ఇన్ ది కంపెనీ ఆఫ్ దిస్ బ్లడ్
0: మనం తినే తిండి యొక్క దోషాలు కూడా అధికంగా ఉంటున్నాయి.
1: సో దేర్ ఆర్ సో మెనీ మిస్టేక్స్ సో మెనీ డిఫెక్ట్స్.
0: పాపపు తిండి మనం భుజించినప్పుడు పాప భావములే మన నుంచి వస్తుంటాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ పార్టేక్ ద ఫుడ్ అవుట్ ఆఫ్ సిన్ఫుల్ యాక్ట్స్
0: గోపుల జ్ఞాని భీష్మాచార్య.
1: భీష్మ ఇస్ వన్ ఆఫ్
0: విజ్డమ్. కానీ ఇట్టి దుర్భావములు అతనికి రావడానికి కారణం ఏమిటి?
1: వాట్ ఆర్ ద రీజన్ ఫర్ ఆల్
0: ఈ పాపము సొత్తంతా భుజించాడు.
1: బికాజ్
0: నా రక్తమంతా పాపపు రక్తమే.
1: His blood is full of this.
0: నా ఫుడ్ ఎలాంటిదో నా హెడ్ అలాంటిదిగా మారిపోయింది.
1: As is the food, so is the head.
0: కనుకనే నా యొక్క దోషం ఈ విధంగా ఉంటుందని ఒప్పుకున్నాడు.
1: He accepted his mistakes.
0: ద్రౌపది నవ్వటంలో ఎట్టి దోషము లేదు.
1: There is no mistake in the laughter of
0: ద్రౌపది. నేను మీకు బోధన చేయటమే నా తప్పు కనుకనే దీనికి ఆమె నవ్వింది.
1: It's only my mistake that made her laugh.
0: అప్పుడు రాజులు తర్వాత ఋషులు మునులు యోగులు అందరూ కూడా ఈ విధమైనటువంటి యొక్క ఫుడ్ లోపల తిండి తీర్థాది లోపల ఇంత దోషం ఉన్నదా అని ఆనాడు గుర్తించారు.
1: Then at that time kings, sages, saints and seers recognized.
0: అటు నవ్వడానికి కూడాను ఒక అర్హత ఉండాలి.
1: Even to laugh there must be a proper time.
0: అర్హత ఉంటుండాలి.
1: Draupadi has got that right.
0: ఆమె సత్య సూక్తుల లోపల జీవితం గడిపినటువంటిది.
1: She spent her life
0: ధర్మాచరణ లోపల తన జీవితాన్ని అంతా అంకితం చేసినటువంటిది.
1: She dedicated her life in following the principles of dharma.
0: ఒకానొక సమయం లోపల దుర్వాసుడు ఎంతో మంది శిష్యులతో పల అరణ్యంలో ప్రవేశించాడు.
1: At one time Durvasa came with many of his disciples.
0: పాండవులను అవమానపరచాలని వచ్చాడు.
1: Only to humiliate Pandavas.
0: కానీ ఎంత ఋషి అయినప్పటికీ ధర్మస్వరూపులైనటువంటి వారిని ఎవ్వరూ ఏమీ చేయలేరు.
1: He may be a great sage but he can't harm anybody.
0: ధర్మజుడు వచ్చాడు.
1: ధర్మజక్కే
0: ద్రౌపది ఇన్ని వేల మంది శిష్యులతో పల దుర్వాసుడు వచ్చాడు. అతనికి భోజనం పెట్టాలి, మనం ఏం చేయాలి?
1: దుర్వాస కేమ్ హియర్ విత్ థౌసండ్స్ ఆఫ్ హిస్ డిసైపుల్స్ హౌ టు ఫీడ్ దెమ్.
0: లక్షలాది ప్రజలకంతా భోజనం పెట్టేటువంటి యొక్క నా చేతులు ఈనాడు కొంతమందికి పిచ్చం పెట్టలేకుండా పోతున్నాను.
1: దీస్ హ్యాండ్స్ సర్వ్డ్ లక్స్ అండ్ లక్స్ ఆఫ్ పీపుల్ ఎర్లియర్ అండ్ నౌ ఐ యామ్ నాట్ ఏబుల్ టు సర్వ్ యు. హి ఫెల్ట్ సో సాడ్.
0: అప్పుడు కూడా ద్రౌపది మనమేమి విచారించనక్కర్లేదు మాట.
1: దెన్ ద్రౌపది సెడ్ డోంట్ వరీ నౌ.
0: ఆపద్ బంధవుడు ఉంటున్నాడు.
1: గాడ్ ఈస్ దేర్.
0: అనాథ రక్షకుడు ఉంటున్నాడు.
1: హీ విల్ ప్రొటెక్ట్ ద ఫోర్
0: సమయ స్ఫూర్తిగా సంరక్షించేటువంటి భగవంతుడు మనకున్నాడు.
1: గాడ్ విల్ ప్రొటెక్ట్ ఎస్ ఎట్ ది రైట్ మోమెంట్
0: గా మనం విచారం ఎందుకు చేయాలి?
1: దెన్ వై షుడ్ యు వరీ.
0: కృష్ణుని ప్రార్థించింది.
1: షీ ప్రేడ్ టు కృష్ణ.
0: కృష్ణ
1: కృష్ణ
0: ఈ సమయంలో నీవు తప్ప మరొకరు లేరు మాకు.
1: అట్ దిస్ మోమెంట్ వీ డోంట్ హ్యావ్ ఎనీబడి ఎనీవన్ ఎల్స్ అదర్ దాన్ యు.
0: నీవే మమ్మల్ని రక్షించాలి.
1: యూ షుడ్ ప్రొటెక్ట్.
0: అందులోన ఆ యొక్క దుర్వాసుడు మహా కోపిస్తి.
1: దుర్వాస
0: అతని కోపానికి నా పతులు బలి కాకుండా ఉంటుండాలి.
1: సీ దట్ మై హస్బెండ్
0: నేను బలి అయినప్పటికీ పర్వాలేదు.
1: Because of him
0: చూడండి తన స్వార్థాన్ని కూడా త్యాగం చేసింది.
1: Let anything happen to me
0: పర్వాలేదు నా పతులు మాత్రం బలి కాకూడదు.
1: Let anything happen to me see that my husband would be safe.
0: కనుక వారిని రక్షించమని కోరాడు.
1: And she prayed that her husband should be protected.
0: అప్పటికప్పుడు కృష్ణుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు.
1: కృష్ణ అపియర్డ్ దేర్ అట్ దట్ మూమెంట్.
0: ఎప్పుడో బయలుదేరి వచ్చినట్టుగా చెప్తూ వచ్చాడంత ద్రౌపదికి.
1: హీ స్టార్టెడ్ టెలింగ్ యాజ్ ఇఫ్ హీ స్టార్టెడ్ దేర్ హిస్ జర్నీ లాంగ్ బ్యాక్.
0: మీరు అడవికి వెళ్ళినప్పటి నుంచి మిమ్మల్ని చూడాలని ఎంతో ఆశపడింది అని సామాన్య మానవుని వలె తాను కూడా చెప్తూ వచ్చాడు. తినివాడు వచ్చినట్టుగా ఊరికి చూచి ఆనందించకూడదు.
1: Can't he be happy by this meeting?
0: అతను ఒక చేస్తూ వచ్చాడు.
1: And then he started acting there.
0: ద్రౌపది చాలా ఆకలి వేస్తున్నది.
1: I am very hungry.
0: దుర్వాసుడే అన్నం పెట్టలేకుండా పోతున్నాము, నీకెక్కడ మేము అన్నం పెట్టగలము? బ్రహ్మాండమంతటే బొద్దలో ఉన్నట్టి నీకు బచ్చభోజ్యం నేను పెట్టదగునా?
1: వీ కుడ్ నాట్ సర్వ్ ఫుడ్ ఈవెన్ టు దుర్వాస. ఓ కృష్ణ హౌ కుడ్ వీ సర్వ్ యూ ఫుడ్.
0: నీవు వేడే ఒప్పించిన ఒక పెద్దగా నాకు అన్నం కావాలంటున్నావు.
1: బట్ యూ సే దట్ యూ వాంట్ ఫుడ్.
0: ఎక్కడ నుంచి తెచ్చేది?
1: వేర్ ఫ్రమ్ కెన్ ఐ గెట్ ఇట్?
0: మేము అడవుల పాలైపోయినాము.
1: వేర్ ఇన్ ద ఫారెస్ట్.
0: కనుక కందమూలాదులతో మనం కాలం గడుపుతున్నాము.
1: స్పెండింగ్ టైమ్ ఈటింగ్ లీవ్స్ అండ్ ట్యూబర్స్.
0: కృష్ణ నీవే చెప్పు, ఏదైనా ఒక ఇది ఉంటే తప్పక నేను అందిస్తాను, నా ప్రాణాన్ని నేనే ఇస్తాను అంటుంది.
1: కృష్ణ టెల్ మీ సమ్వేర్ అదర్, ఐ రాదర్ గివ్ మై లైఫ్.
0: ద్రౌపది, ఇద్దరు వండినటువంటి పాత్ర ఏమైనా ఉంటుంటే తీసుకుంటారా?
1: బ్రింగ్ ఎనీ వెసల్ ప్రెసెంట్ ఇన్ సైడ్.
0: దాని ఏమైనా శేషం ఏమైనా ఉంటుందేమో చూడమన్నా.
1: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ బ్యాలెన్స్, సీ.
0: ద్రౌపది ఏ పని చేసినా కానీ పరిశుద్ధంగా చేసేటువంటిది.
1: వాట్ ఎవర్
0: కూడా అంత శుద్ధంగా ఉండేటువంటిది. పాత్రలు చేసినా పాత్రలు కూడా అంత శుద్ధంగా ఉండేటువంటిది. ఏ పని చేసినా ఇల్లు కూడా ఎప్పుడు అద్దం వలె శుభ్రంగా ఉండేటువంటిది.
1: షీ విల్ కీప్ ఆల్ ద వెసల్స్ క్లీన్, ఎవ్రీథింగ్ నీట్ అండ్ టైడీ.
0: అంతా కూడా క్లీన్ గా ఉండేటువంటి,
1: ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్లీ క్లీన్.
0: కృష్ణ నీకు తెలీదా,
1: కృష్ణ
0: పాత్ర బాగా తోగి పెట్టేశాను, అందులో ఏమాత్రం కూడా నేను ప్రసాదం ఉంచలేదని.
1: ఐ వాష్డ్ ఆల్ ద వెసల్స్, దేర్ ఇస్ నో
0: బ్లెమిష్. అన్నాడు,
1: హి సెడ్ బ్రింగ్ ఇట్.
0: సరే, కృష్ణార్జున శిరసా వహించింది.
1: సో షీ ఫాలోడ్ కృష్ణాస్ కమాండ్.
0: ఏమి చెప్తే చేయటమే ఆ ద్రౌపది యొక్క స్వభావం.
1: ద్రౌపదిస్ నేచర్ ఇస్ టు డూ ఇన్ టోటో వాట్ ఎవర్ దట్ ఇస్ సెడ్.
0: అతను అటు ఇటు చూచాడు, వెనక తట్టు ఒక కంఠం దగ్గర ఒక చిన్న బలుసాకు ఖర్చుకొని ఉంటుండాలి. ఆనాడు ఆకుకూర వండింది పాపం.
1: దట్ వాస్ ది డే వెన్ షీ కుక్డ్ గ్రీన్ లీవ్స్ అండ్ కృష్ణ టాస్డ్ దట్ వెసల్ ఆన్ బోత్ సైడ్స్ అండ్ ఫౌండ్ లిటిల్ లీఫ్ టువర్డ్ ద నెక్ ఆఫ్ ది వెసల్.
0: కింద కొంచెం ఇది ఖర్చు ఉంది.
1: అండ్ షీ సా
0: దాన్ని వేయి నాకు అన్నాడు.
1: And said, give me offer that.
0: Dani teesindi Krishna ani vesindi paapam.
1: And she just offered it to him, Krishna saying,
0: akshayam annadu.
1: He said, akshayam, let it be infinite.
0: Dani to కృష్ణుని యొక్క కడుపంత నిండిపోయింది.
1: కృష్ణాస్ హంగర్ ఇస్ టోటలీ.
0: భగవంతుని తృప్తి అయినప్పుడు ప్రపంచమంతా తృప్తి అయిపోతుంది.
1: And God is satisfied, the whole world will be satisfied.
0: నీకు గాని వాడనైతే లోకమాత, నేను లోకమందు లోకు అవుదు లోకమాత. ఎప్పుడు భగవంతుని కానప్పుడు ఎవరికి కాడు వాడు.
1: When God denies you, nobody would ever accept you.
0: భగవంతుడు ఎస్ అన్నాడు, అందరూ ఎస్ అంటారు వాడు.
1: When God says, everybody will say yes.
0: కనుకనే కృష్ణుడు తృప్తి పడ్డాడు.
1: కృష్ణ ఇస్ సాటిస్ఫైడ్.
0: ఈ దుర్వాసుడు తెచ్చినటువంటి శిష్యులకు అందరికీ కడుపులు నిండిపోయినాయి.
1: The stomachs of the disciples
0: వాళ్ళంతా అక్కడి నుంచి అట్టనే వెళ్ళిపోయారు, ఇంకే వీళ్ళ దగ్గరికే రాలేదు.
1: They started turning back. They did not reach the spot.
0: ఈ విధంగా ద్రౌపది యొక్క గుణము అంత భక్తి ప్రపత్తులతో ఉండినటువంటి అన్ని కష్టాలకు గురి కావటం చేతని ఆమె యొక్క పేరు ప్రతిష్ఠలు భగవంతుడే మెచ్చుకున్నాడు.
1: దట్ వాస్ ది క్యారెక్టర్ నొబిలిటీ వర్చ్యూ ఆఫ్ ద్రౌపది, ప్రైజ్డ్ బై గాడ్ హింసెల్ఫ్.
0: కనుక మనం వారి మెప్పులకు వీరి మెప్పులకు మనం ప్రయత్నం చేయనక్కర్లేదు.
1: వి షుడ్ నాట్ వర్క్ టు విన్ ది నేమ్ ఆఫ్ ఎనీబడీ.
0: విశేషమైనటువంటి ఒక విషయాల కోసమే మనం ఎన్నో విధమైనటువంటి అర్పణలు చేయనక్కర్లేదు.
1: నాట్ ఫర్ వరల్డ్లీ థింగ్స్.
0: భగవంతుని మెప్పును సంపాదించడానికి తగిన కృషి చేయాలి.
1: వి షుడ్ డూ ఎవ్రీథింగ్ సో యాజ్ టు విన్ గుడ్ నేమ్.
0: ఆ మెప్పును ఒకదాన్ని మనం పొందితేనా ఇంకంతా మనం పొందినట్టే, ప్రపంచాన్నే మనం పొందినట్టే.
1: వెన్ వన్స్ గాడ్ ఈస్ ప్లీజ్డ్ ద హోల్ వరల్డ్ ఈస్ ప్లీజ్డ్.
0: భగవంతుడే మనకు ప్రేమపూర్వకంగా ఉన్నప్పుడు ప్రపంచమంతా మన హస్తగతం అయిపోతుంది.
1: వెన్ వన్స్ గాడ్ లవ్స్ యూ, you will have the whole world under your control.
0: Tyagaraj kuda cheppadu.
1: That's what Tyagaraj said.
0: Nee anugraha balam okkatunte chalu Rama, sarva grahamulu naa hastagatam aipothayi annadu.
1: Tyagaraj said, oh Rama, if I have got the strength of your grace, the rest of the planets will be under my control.
0: Kanuka bhagavantuni anugrahaniki paathrudu kavalante,
1: in order to deserve
0: manam kashtam nashtamulu sukhadukhamulu keerti apakeertulaku annitini manam edurukovali.
1: We should face both of these twins, the pain and the
0: anni
1: samayamni and the profit and loss.
0: Bhagavantuni yokka naamanni manam smarinchali.
1: At all times we should chant the name of God.
0: Bhagavantuni premaku manam paathrulu kaavali.
1: We should deserve the love of God.
0: Aa premaku paathrulaithe ink deeniki manam veravanakkarledu.
1: When once you are the recipient of God's
0: sarvamu
1: love,
0: nivu sadhinchu,
1: you don't need to fear. It amounts to achieving everything else in this world.
0: Kanuka manamu bhagavantuni anugraham kosamani mana yokka సమత్వాన్ని మనం పెంచుకోవడానికి ప్రయత్నించాలి.
1: టు విన్ ది గ్రేస్ ఆఫ్ ద లార్డ్, వీ షుడ్ డెవలప్ దిస్ ఈక్వల్ మైండెడ్నెస్, ఈక్వానిమిటీ.

0: sweeter than the sugar, tastier than the curd, tastier than that of honey. To utter the name of the Lord is really nectarine. Repeat God's name, O mind, every day.
1: రామాయణమనగా ఒక ఆదర్శమూర్తి అనేటువంటి మానవుని యొక్క తత్వమునే రామాయణమని పిలువబడుతూ వచ్చింది.
0: ఇట్స్ రామాయణ దట్ స్పీక్స్ ఆఫ్ ఎన్ ఐడియల్ మ్యాన్.
1: ప్రతి మానవుడు కూడాను ఆదర్శమూర్తి అయినటువంటి రాముడే.
0: ఎవ్రీవన్ ఈజ్ ఎన్ ఐడియల్ రామా ఫర్ దట్ మ్యాటర్.
1: అయితే తనను తాను విచారణ చేసుకున్నప్పుడు ఆ రాముని యొక్క ఆదర్శములు తన యందున్నవా అన్నటువంటి యొక్క విచారణ ప్రతి వ్యక్తి కూడాను సల్పవలసినటువంటిది.
0: హౌఎవర్ వన్ హ్యాస్ టు డిస్కవర్ ఫైండ్ అవుట్ ఫర్ హిమ్సెల్ఫ్ వెదర్ దోస్ ఐడియల్స్ ఆఫ్ రామ ఆర్ ఇన్ హిమ్ ఆర్ నాట్.
1: వ్యక్తి ధర్మమును గురించి, కుటుంబ ధర్మమును గురించి, సామాజిక ధర్మమును గురించి, సర్వధర్మముల యొక్క ఏకత్వమే రామతత్వం అనేటువంటి సత్యాన్ని నిరూపించడమే రామాయణం యొక్క స్వరూపము.
0: రామాయణ స్పీక్స్ ఆఫ్ దట్ ఇటర్నల్ ట్రూత్ విచ్ స్పీక్స్ ఆఫ్ ది ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీస్ ద ఫ్యామిలీ ఆబ్లిగేషన్స్ అండ్ ద సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ది ఎసెన్స్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
1: ఇది జరిగి వేల సంవత్సరములకు పూర్వం అయినప్పటికీ,
0: దో థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ పాస్డ్,
1: ఇప్పటికి కూడాను అది క్షణ క్షణం కూడాను ఈ రామాయణం జరుగుతూనే ఉంటున్నది.
0: రామాయణ ఇస్ హ్యాపెనింగ్ ఎవ్రీ మూమెంట్ ఈవెన్ దిస్ డే.
1: రామతత్వం అనగా కేవలము శ్రీరామచంద్రుని యొక్క పేరును గురించి కాదు. ఇది రామ అనగా సీత, సీత యొక్క చరిత్రమునకే రామాయణము అని పేరు.
0: రామాయణ మీన్స్ ఇస్ ద హిస్టరీ ఆఫ్ సీత.
1: రమ అనగా స్త్రీ,
0: రమ ఈజ్ ఉమెన్.
1: ఈ స్త్రీ ఎవరు? సీతని.
0: దిస్ వెరీ ఉమెన్ ఈజ్ మదర్ సీత.
1: ఈ సీత భూజాత.
0: సీత ఈజ్ ద డాటర్ ఆఫ్ మదర్ ఎర్త్.
1: ఈ ప్రకృతి యందు ఆవిర్భవించినటువంటి ప్రతి మానవుని యొక్క తత్వమును సీతాతత్వముగానే మార్చుకోవాలి.
0: ఎవ్రీవన్ షుడ్ మోల్డ్ హిమ్సెల్ఫ్ హ్యాస్ టు బి లైక్ సీత హ్యావింగ్ బీన్ బోర్న్ ఇన్ దిస్ నేచర్.
1: ప్రాకృత పుత్రుడైనటువంటి ప్రతి మానవుడు ఆదర్శమూర్తుడుగా తయారు కావాలి.
0: ఎవ్రీవన్ ఇన్ దిస్ వరల్డ్ షుడ్ షేప్ హిమ్సెల్ఫ్ యాజ్ అన్ ఐడియల్ పర్సన్.
1: వాల్మీకి రామును ఆదర్శమూర్తిగా మానవుడిగా విశ్వసించి రామాయణం రాస్తూ రాస్తూ కడపటికి రామచంద్రుడు సాక్షాత్ పరమాత్ముడే అని నిర్ణయం చేసుకున్నాడు.
0: వాల్మీకి ఇన్ హిస్ కంపోజిషన్ రామాయణ described Ramachandra as an ideal person, ultimately said that he is divine God himself.
1: Kani Tulsidasu aa vidhamga kaadu.
0: But Tulsidas did not do that way.
1: Ramule sakshat narayana murti ani prarambhanchi kattagadapatiki ee ramulu aadarsha murti ani ninnayinchukunnadu.
0: Tulsidas in the beginning stated Rama is God himself and ended his composition work by telling that he is an ideal man.
1: ఇంకా కంబ నరుడే నారాయణుడు, నారాయణుడే నరుడు, రాములే మానవుడు, మానవుడే రాముడు.
0: కంబ స్టేటెడ్ దట్ మ్యాన్ ఇస్ గాడ్ అండ్ గాడ్ ఇస్ మ్యాన్.
1: ఈ విధముగా అనేక మంది అనేక విధములుగా కూడాను రామచరిత్రమును పవిత్రం గావించే నిమిత్తమై ఈ విధంగా వ్రాస్తూ వచ్చారు.
0: లైక్ దిస్ మెనీ ఆఫ్ ది కంపోజిషన్స్ ఇన్ రామాయణ కన్వేడ్ మెనీ ఆఫ్ ది సీక్రెట్ ఐడియాస్.
1: ఇప్పటి కాలానుగుణ్యంగా రామతత్వము ప్రతి వ్యక్తికి కూడాను అత్యవసరమే.
0: ద నేచర్ ఆఫ్ రామ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ టు ఎవ్రీ ఇండివిజువల్.
1: కోసల దేశంలో అయోధ్య అనేటువంటి పట్టణము చాలా ప్రధానమైనటువంటి పట్టణము.
0: అయోధ్య ఇస్ ద మెయిన్ సిటీ ఇన్ కోసల దేశ.
1: ఈ కోసల దేశంలో ముఖ్య పట్టణము అనగా కేంద్రము ఈ యొక్క అయోధ్య నగరము.
0: Ayodhya is the capital of the kingdom Kosala.
1: Idi Manu Chakravarti swayamga nirminchinatuvanti okka pattanam.
0: It is the city built by Manu emperor himself.
1: Inta sundaramaina pattanamu mari ee desham nandu ekkada kodanu kanipinchadu.
0: Such a beautiful city you don't find anywhere in the world.
1: Anade ee Ayodhyalo 7 antastulu 8 antastulu medalu undetuntivi.
0: There in Ayodhya in those times you found mansion 7 storied buildings.
1: Vishalamainatvanti okka bazaarlu.
0: Very wide streets.
1: ఆ బజారులు యందు అనేక విధములైనటువంటి సౌందర్యములు కల్పించి దీనిని మరింత ఆకర్షణీయంగా రూపొందింపచేస్తూ వచ్చారు అయోధ్య పురవాసులు.
0: ది ఇన్హాబిటెంట్స్ ఆఫ్ అయోధ్య మేడ్ ఇట్ సో బ్యూటిఫుల్ విత్ ఆల్ ద డెకరేషన్ అరౌండ్.
1: ఆనాటి పరిస్థితులు యందు అయోధ్య అత్యంత సుందరముగా కనిపించేటువంటిది.
0: దో సర్కమ్స్టాన్సెస్ అయోధ్య వాస్ వన్ ఆఫ్ బ్యూటీ అండ్ స్ప్లెండర్.
1: స్త్రీలు మించిన మిక్కుటాలు వింతల బంగళాలు.

0: ఈ భవనములు కేవలము రత్నముల చేత, ముత్యముల చేత కూర్పబడినటువంటి యొక్క అలంకారముల చేత కప్పబడినటువంటివి.
1: The building is decorated with all precious pearls and valuable diamonds.
0: ఈ రాజ్యమునకు దశరథుడు మహారాజు.
1: Dasharatha is emperor of this kingdom.
0: ఈ రాజు యొక్క ఆదర్శాన్ని ప్రజలు అనుభవిస్తూ వచ్చారు.
1: People experience all the ideals of that emperor Dasharatha.
0: దశరథుడు శాంతమూర్తి.
1: దశరథ
0: ప్రేమ స్వరూపుడు.
1: The one of peace and love.
0: నిర్మల నిష్కల నిలంకార స్వరూపుడు.
1: Is pure and selfless.
0: అతను ప్రజలే తన యొక్క ప్రాణములుగా భావించుకుని ప్రజోపకారాలను చేస్తూ వచ్చాడు.
1: దశరథ కన్సిడర్డ్ పీపుల్ హ్యాస్ వెరీ లైఫ్ అండ్ రెండర్డ్ ఆల్
0: ప్రజాపరిపాలన యందు తన బిడ్డల వలె భావిస్తూ వచ్చాడు దశరథుడు.
1: దశరథ కన్సిడర్డ్ పీపుల్ హ్యాస్ హిస్ ఓన్ చిల్డ్రన్.
0: యథా రాజ తదా ప్రజాన, ఆనాటి ప్రజలు కూడాను ఈ దశరథుణ్ణి తండ్రి వలె విశ్వసించి ఇంత గొప్ప ఆదర్శమూర్తి మాకు లభ్యమైనాడని ఎంతో ఆనందించేటువంటి వారు.
1: పీపుల్ ఆల్సో హ్యాడ్ ఇంటెన్స్ లవ్ ఫర్ దశరథ అండ్ దే వర్ సో హ్యాపీ టు హ్యావ్ హిమ్ యాజ్ ద కింగ్.
0: ఇంత పెద్ద రాజ్యమునకు 8 మంది మాత్రమే మంత్రులుగా నియమించుకున్నాడు.
1: సచ్ ఎ బిగ్ కింగ్డమ్ హ్యాడ్ ఓన్లీ 8 మినిస్టర్స్ టు అసిస్ట్ హిమ్.
0: వీరందరూ కూడా కేవలం భౌతికమైన వ్యవహారంలో మాత్రమే చూసుకుంటూ వచ్చేటువంటి వారు.
1: They only look after worldly matters.
0: వీరు సామాన్యమైనటువంటి మంత్రులు కాదు.
1: They are not ordinary ministers.
0: సకల శాస్త్రములను కూడా తెలిసినటువంటి వారు.
1: They are very well versed in texts.
0: గొప్ప విద్యావంతులు.
1: Highly educated.
0: గుణవంతులు.
1: One of virtue.
0: ఇంద్రియనిగ్రహం గలవారు.
1: They have sense control.
0: స్వార్థ స్వప్రయోజనం లేనటువంటి వారు.
1: They have no selfishness and self-interest.
0: రాజు ఆజ్ఞను శిరసావహించి తమ ప్రాణములను అర్పించుటకు సంసిద్ధులయ్యేటువంటి వారు.
1: They are prepared to sacrifice their lives for the king and kingdom.
0: తమ బిడ్డలు ప్రజలు సర్వులు కూడాను ఏకంగా భావించుకుని వారిని పాలించేటువంటి వారు.
1: They consider the people around as their own children.
0: ఇంకా ఇరువురు పురోహితుడు.
1: దెన్ దేర్ ఇస్ పురోహిత్ ప్రీస్ట్.
0: వశిష్ఠుడు వామనుడు.
1: వశిష్ట
0: వామన్
1: వామన
0: వీరు కేవలము ధార్మికమైనటువంటి మార్గమును వైదికమైన మార్గములను ప్రబోధిస్తూ ప్రజల లోపల దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని ప్రకటింపజేస్తూ వచ్చారు.
1: వశిష్ట అండ్ వామన ఆర్ ద టూ ప్రీస్ట్ దట్ హ్యావ్ షోన్ ది రైచువస్ పాత్ అండ్ ప్రొపగేటెడ్ ది వేదిక్ ప్రిన్సిపల్స్ టు ది ఎంటైర్ సొసైటీ దేర్.
0: ఈ విధముగా కూడాను అయోధ్య నగరమును అనేక విధములుగా ఆనందముతో ఉర్లూతలూగుస్తూ వచ్చారు.
1: ది ఎంటైర్ కింగ్డమ్ ఆఫ్ అయోధ్య ఇస్ ద వన్ ఆఫ్ బ్లిస్ అండ్ హ్యాపీనెస్.
0: ఎన్ని ఆనందములు, ఎన్ని అనుకూలములు, ఎన్ని సంతోషములు ఉండినప్పటికీ మహారాజుకు మాత్రము ఇంకా కొంచెం అసంతృప్తిగానే జీవిస్తూ వచ్చాడు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ కన్వీనియన్సెస్ అండ్ కంఫర్ట్స్ అండ్ హ్యాపీనెస్ అరౌండ్ స్టిల్ ద కింగ్ ఇస్ డిసాటిస్ఫైడ్.
0: దశరథునికి చాలా బాధ కలిగిస్తూ వచ్చింది.
1: కింగ్ దశరథ వాజ్ ఫీలింగ్ సాడ్ అండ్ హి హస్ హాడ్ నో చిల్డ్రన్.
0: ఈ విధమైన విచారం జరుగుతుండగా సుమంతుడు రాజు దగ్గరికి వచ్చి రహస్యంగా కొన్ని విషయములు చెబుతూ వచ్చాడు.
1: యాజ్ థింగ్స్ వెంట్ ఆన్ సుమంత అప్రోచ్డ్ ద కింగ్ అండ్ విస్పర్డ్ ఇన్ టు హిస్ ఇయర్ సర్టెన్ సీక్రెట్స్.
0: ప్రభు, అంగదేశం లోపల రోమర్షి అనేటువంటి ఒక రాజు ఉంటున్నాడు. రోమపాదుడు. రోమపాదుడు.
1: ఓ లార్డ్, దేర్ ఇస్ వన్ కింగ్ బై నేమ్ రోమపాద.
0: ఇతను అంగదేశమునకు రాజు.
1: హీఈస్ ది కింగ్ ఆఫ్ అంగదేశ.
0: ఈ రోమపాదుడు దశరథునకు చాలా మిత్రుడు.
1: రోమపాద ఈజ్ ఎ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ దశరథ.
0: ఎన్నో సంవత్సరం నుంచి కూడాను ఒకరికొకరు స్నేహాన్ని అభివృద్ధి పరచుకుంటూ వచ్చారు.
1: దే ఆర్ ఇంటిమేట్ ఫ్రెండ్స్ ఫర్ లాంగ్ ఓవర్ ఇయర్స్.
0: ఆ రోమపాదుడికి కూడాను పిల్లలు లేరు.
1: రోమపాద కింగ్ ఆల్సో హ్యాడ్ నో చిల్డ్రన్.
0: అందువల్ల అతను కూడా విచారించుచుండగా మొట్టమొదట దశరథునికు కౌసల్యకు ఒక బిడ్డ పుట్టింది.
1: వెన్ రోమపాద వాజ్ ఆల్సో ఫీలింగ్ సో సాడ్, ఇట్ వాజ్ ఓన్లీ అట్ ద టైమ్ ద కౌసల్య బిగాట్
0: ఆ బిడ్డ పేరే శాంతి.
1: ది నేమ్ ఆఫ్ ద డాటర్ ఇస్ శాంతి.
0: ఆ శాంతిని ఇంకా ముందుకు మనకు బిడ్డలు పుట్టగలరు అనేటువంటి విశ్వాసం చేత ఆ శాంతిని ఆ యొక్క రోమపాదునికి ఇచ్చాడు ఈ దశరథుడు.
1: శాంతి ది డాటర్ ఇస్ గివెన్ మ్యారేజ్ టు రోమపాద.
0: ఈ రోమపాదుడు ఆ శాంతిని అల్లారు ముద్దుగా పెంచి అనేక విధమైన ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాడు.
1: రోమపాద గేవ్ ఆల్ ది ప్లెజర్ అండ్ హ్యాపీనెస్ టు దిస్ శాంతి అండ్ టేకింగ్ కేర్ ఆఫ్ హర్.
0: కనుక ఇతనికి బిడ్డలు లేకుండా పోవటం చేత ఈ శాంతి భర్త అయినటువంటి ఋషిసింహుడు అనేటువంటి మహాముని గొప్పవాడుగా ఉంటున్నాడు. అతన్ని పిలిపించి అశ్వమేధ యాగం చేయించటము చాలా ఉత్తమమని ఈ యొక్క సుమంతుడు బోధించాడు.
1: సుమంత సెడ్ దట్ అశ్వమేధ యాగ అన్ ఇంపార్టెంట్ సీక్రెట్ రిచువల్ హాస్ గాట్ టు బి పర్ఫార్మ్డ్.
0: మనసు చాలా విపరీతమైనటువంటి స్వరూపాన్ని ధరించేటువంటిది.
1: మైండ్ టేక్స్ ఎ వెరీ పెక్యూలియర్ ఫార్మ్.
0: ఎన్ని జన్మములు మారినప్పటికీ మనసు యొక్క స్వభావం మారదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ రిపీటెడ్ బర్త్స్ ద నేచర్ ఆఫ్ ద మైండ్ విల్ నాట్ చేంజ్.
0: మనం అనేక రూపములను మార్చుతున్నామే కానీ మనసు మాత్రం అన్ని రూపములు ఎందుకు ఒకే మనసే ఉంటుంటాది.
1: దో ద ఫార్మ్స్ చేంజ్ అగైన్ అండ్ అగైన్ బట్ ద మైండ్ రిమైన్స్.
0: ఈ మనసు ఎప్పుడు కూడా కోరికలు అనేటువంటి బీజములు నాటి
1: ద మైండ్ విల్ హ్యావ్ ది సీడ్ ఆఫ్ డిజైర్ సోన్.
0: కర్మలనే వృక్షములు పెంచి
1: అండ్ డెవలప్ ద ట్రీ ఆఫ్ యాక్షన్.
0: అసంతృప్తి అనేటువంటి ఫలములు భుజించి
1: అండ్ వీ పార్టేక్ ద
0: అశాంతిగా జీవితం గడిపేటువంటిది దీని స్వభావము.
1: అండ్ ఇట్స్ నేచర్ ఇస్ టు కన్ఫర్ గివ్ అస్ ద రెస్ట్లెస్నెస్.
0: కనుక ఈ మనసు యొక్క స్వభావం గుర్తించినటువంటి యొక్క సుమంతుడు
1: హు హాస్ అండర్స్టుడ్ ద నేచర్ ఆఫ్ మైండ్
0: ఈ మహర్షిని పిలిపించి అశ్వమేధ యాగమును చేయించాలి అన్నాడు.
1: సమన్ ద సేజ్ అండ్ డిసైడెడ్ టు కండక్ట్ దిస్
0: అశ్వమేధ యాగం.
1: వాట్ ఈస్ దిస్ అశ్వమేధ యాగ?
0: అశ్వమనగా చెలించేటువంటిది.
1: అశ్వ ద హార్స్ ఇస్ ద వన్ దట్
0: స్వేధనగా బుద్ధి.
1: మేధ
0: చెలించేటువంటి మనసును స్థిరపరచుకోవటమే అశ్వమేధ యాగము.
1: To make that mind steady, which is wavering all
0: Ashwa
1: through.
0: Medha.
1: Ashwamedha.
0: కనుక ఈ చెలించేటువంటి మనస్సును భ్రమింపచేయకుండా అరికట్టడమే ఈ అశ్వమేధ యాగము.
1: To control the mind, which is otherwise wavering.
0: ఇది బాహ్య రూపం లోపల అనేక విధములైనటువంటి మార్గములు బోధిస్తూ వచ్చాడు.
1: And this is taught in various ways.
0: కానీ ఈ మహారాజు తన యొక్క స్నేహితుడైనటువంటి అంగదేశపు రాజును పిలిపించాడు.
1: This king summoned the king of the Sangadesha.
0: ఈ రోమపాదుడు కూడాను ఇదే యుక్తిని ఈ యొక్క దశరథునికి ప్రబోధించాడు.
1: Romapada also taught in the same way to Dasharatha.
0: మహారాజా,
1: ఓ కింగ్,
0: నా అల్లుడైనటువంటి ఋషిసింహుడు ఉన్నాడు.
1: దేర్ ఇస్ వన్ ఋషిసింహ,
0: అనగా శాంతి భర్త.
1: అండ్ హూ ఇస్ ద హస్బెండ్?
0: అతన్ని పిలిపించి నీవు ఒక క్రతువును చెయ్యాలి అన్నాడు.
1: You call him and you must conduct a ritual here.
0: ఈ క్రతువు లోపల పుత్రకామేష్టి క్రతువు కూడా చేయవచ్చును అన్నాడు.
1: You can also perform another one called పుత్రకామేష్టి.
0: ఈ ఆశని పురస్కరించుకుని దశరథుడు స్వయముగా సుమంతునితో చేరి అంగదేశమునకు వెళ్లాడు.
1: Basing on the teaching, Dasharatha went along with Sumanta.
0: ఈ విధమైనటువంటి సమస్యలు ప్రాచీన కాలం నుండి కూడాను ప్రతి మానవుని ఎందు కూడాను ఇవి కలుగుతూనే ఉంటుంటాయి.
1: Such sort of problems have been seen right from the beginning.
0: Chintaleni manavudu jagatlo kanaraadu.
1: There is no one without anxiety, worry.
0: Yedo oka vidhamainatundi chinta.
1: One sort of worry or other.
0: Puttuta oka chinta.
1: The birth is worry.
0: Bhoomi nunduta chinta.
1: Life on earth.
0: Samsaram oka chinta.
1: Family life.
0: Chaavu chinta.
1: Death.
0: Balyamantayu chinta.
1: Childhood.
0: Vardhakyam oka chinta.
1: Old age.
0: Jeevinchadu oka chinta.
1: Life.
0: Chedupu chinta.
1: Failure.
0: Karmalanni chinta.
1: Action.
0: Kashtamal oka chinta.
1: Difficult.
0: Santasam oka chinta.
1: Happiness.
0: Chinta.
1: Mystery. It's all forms of worry.
0: Inni chintalato koodinatundi manavunu santoshanga untundalante ela sadhyam avutundi?
1: How is it possible for mankind to be happy with all these worries and anxiety?
0: Ee chintala nimittame manavattam praaptinchindi.
1: It's only because of this thought, the worry.
0: Ee chintale endi santosham kodanu imidi untunnadi.
1: There in this worry there is happiness there.
0: Santosham anedi pratyekanga manaku kaanradu.
1: You don't find happiness separate.
0: Dukkham anetundi kuda pratyekanga ledu.
1: Misery is not apart.
0: Kashta sukhamunu rendunu kaligi undu.
1: It is a mixture, combination of pleasure and pain.
0: Deeni vedaya evvari vasham kaadu.
1: No one can understand.
0: సుఖము ప్రత్యేకముగు ఎందు చూడబోము.
1: ద ప్లెజర్ ఇస్ నాట్ సెపరేట్.
0: కష్టము ఫలించనీని సుఖం బటందురు అని.
1: ద ఫ్రక్టిఫికేషన్ ఆఫ్ ద డిఫికల్టీస్ ద విక్టరీ హ్యాపీనెస్.
0: ఈ విధమైనటువంటి యొక్క చింతనతో దశరథుడు ఈ యొక్క అంగరాజుతో కూడి అనేక విధములుగా కూడాను ఊహలు పన్నుతున్నాడు.
1: దశరథ వాస్ ప్లానింగ్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ది కింగ్ ఆఫ్ దిస్ అంగరాజ్య.
0: ఇది ఈ విధంగా ఉండగా
1: యాజ్ థింగ్స్ వెంట్ ఆన్
0: దేవతలు సురులు కీళ్లు కింపురుషులు వీరందరూ కూడాను యోగులు కూడాను భగవంతుని దగ్గరికి వెళ్లి ప్రార్థనలు చేస్తూ వచ్చారు.
1: యాజ్ థింగ్స్ వెంట్ ఆన్ ఆల్ ఏంజల్స్ సెలెస్టియల్ బాడీస్ ప్రే టు గాడ్.
0: అప్పుడు ఈ రావణం యొక్క ఘోరమైనటువంటి హింసలు అధికమవుతూ వచ్చాయి.
1: ద వికెట్ యాక్టివిటీ ఆఫ్
0: సాధువులను మునులను ఈ ఋషులను హింసించటము అధికమైపోయింది.
1: రావణ వాజ్ హర్టింగ్ ఆల్ ద సేజెస్ అండ్ సెయింట్స్.
0: అప్పుడు వీరందరూ కూడాను బ్రహ్మ దగ్గరికి ప్రార్థించారు.
1: దే ఆల్ ప్రేడ్ టు బ్రహ్మ.
0: బ్రహ్మకుడును ఇచ్చినటువంటి వరాన్ని కొంచెం హెచ్చరింపజేశారు.
1: దే ఆల్సో రిమైండెడ్ హిమ్ ఆఫ్ ద బూన్ కన్సర్న్.
0: స్వామి, మీరు అతనికి ఏ విధమైన మరణము కలగకుండా ఉండేటట్టుగా అనుగ్రహించారు, కనుక అతన్ని ఏ విధంగా కూడా మరణించడానికి వీలవుతుంది.
1: ఆల్ సేజెస్ సెడ్ ఓ లార్డ్ యూ హ్యావ్ గ్రాంటెడ్ హిమ్ సో హ్యాస్ టు బి డెత్లెస్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ దట్ హీ వుడ్ డై.
0: అప్పుడు బ్రహ్మ చెప్పాడు.
1: దెన్ బ్రహ్మ సెడ్
0: పిచ్చివారలారా,
1: మ్యాడ్ పీపుల్,
0: నేనంత తెలివి తక్కువ వాడని కాదు.
1: ఐఎమ్ నాట్ దట్ ఫూలిష్.
0: వాడు అడగటం నేను అనుగ్రహించటము ఇది నిజమే.
1: His request and my boon are quite true.
0: ఆనాటి నుండి రావణునకు మానవులంటే కేవలం ఒక చిన్న పురుగుల వలె భావించేటువంటి వాడు.
1: సిన్స్ దట్ టైమ్ రావణ కన్సిడర్డ్ హ్యుమానిటీ యాజ్ ఇన్సెక్ట్స్.
0: దేవతల వల్ల కాని, సురుల వల్ల కాని, కిన్నుల వల్ల కాని, కింపురుషుల వల్ల కాని, ఎవరి వల్ల కూడాను నాకు మరణం రాకుండా ఉండాలి అని ఆశించాడు.
1: హీ థాట్ దట్ హీ విల్ నెవర్ డై ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎనీ మ్యాన్ ఆర్ ఏంజల్ ఆర్ ఎనీ సెలెస్టియల్ పర్సన్.
0: కానీ మానవుల వల్ల నాకు మరణం రాకూడదు అని వాడు ప్రార్థించలేదు.
1: బట్ దేర్ ఇన్ హిస్ ప్రేయర్ హీ డిడ్ ప్రే దట్ హీ విల్ నాట్ డై ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ మ్యాన్.
0: కనుక నేను అతనిని ఏ విధంగా కూడా సంహరించడానికి తగిన కృషి చేస్తానన్నాడు.
1: హీ సెడ్ ఐ విల్ సర్టన్లీ సీ టు కిల్ హిమ్.
0: స్వామి, మీరు భగవంతుడు కదా, మానవులు అనేటువంటి స్వరూపాన్ని మీరు ఏ రీతిగా ధరించగలరు?
1: దెన్ దే సెడ్ ఓ గాడ్ యు ఆర్ వెరీ డివైన్ హౌ డు యూ టేక్ ద హ్యూమన్ ఫామ్.
0: దైవం మనుష రూపేణ,
1: గాడ్ ఈజ్ ఇన్ హ్యూమన్.
0: నేను మనుష్య రూపమును ధరించి అయోధ్యలో ఉద్భవించి ఆ రాక్షసుని సంహరించడానికి తగిన కృషి చేస్తానన్నాడు.
1: హి సెడ్ దట్ ఐ విల్ టేక్ హ్యూమన్ ఫామ్ ఇన్ ది సిటీ ఆఫ్ అయోధ్య అండ్ కిల్ ఆల్ ద డీమన్స్ అరౌండ్.
0: ఇంకా ఎవరి వల్ల కూడా రావణుడు మరణించడానికి అవకాశం లేదు.
1: దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ రావణ టు డై ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్
0: మానవ స్వరూపం చేతనే రావణు యొక్క మరణం ఇమిడి ఉంటున్నది.
1: రావణస్ డెత్ ఈజ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ మ్యాన్ ఓన్లీ.
0: ఈ రెండింటికి సరి అయినటువంటి సంబంధ బాంధవ్యం ఏర్పడిపోయింది.
1: దేర్ ఇస్ ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ ది టూ.
0: దశరథుడు యజ్ఞం యాగం చేయడానికి ప్రయత్నించడము,
1: దశరథ మేకింగ్ ప్రిపరేషన్,
0: దేవతను కోరినటువంటి యొక్క దీనిని ఫలింపజేయడానికి ఈ విష్ణువు అంగీకరించటము,
1: అండ్ లార్డ్ విష్ణు యాక్సెప్టింగ్ ద ప్రేయర్ ఆఫ్ రిషీస్,
0: ఇవి రెండు కూడా మరొక వైపున ఒకదాని ఒకటి అభివృద్ధి అవుతూ వచ్చాయి.
1: బోత్ ఆఫ్ దీస్ థింగ్స్ వర్ ఆన్ ద రైజ్.
0: ఈ రిషీస్ నుండి వచ్చేసి అశ్వమేధ యాగంతో పాటు పుత్రకామేష్టి యాగం కూడా సల్పాడు.
1: ఋషసింహ కండక్టెడ్ దీస్ టూ థింగ్స్ అశ్వమేధ యాగ అండ్ ఆల్సో పుత్రకామేష్టి యాగ.
0: దశరథ యొక్క భక్తి ప్రపత్తుల చేత దైవ అనుగ్రహం తాను కటాక్షించి తాను ప్రత్యక్షమై పాయసాన్ని అందించాడు.
1: బికాస్ ఆఫ్ డివోషన్ అండ్ స్టెడ్ఫాస్ట్నెస్ ఆఫ్ ఎంపరర్ దశరథ He was a recipient of God's grace and gave him pudding.
0: భక్తావిష్టమును అనుగ్రహింపచేసేటువంటి దాంట్లో భగవంతుడు చాలా సులభుడు.
1: It's quite easy to have God out of devotion.
0: నిజమైన భక్తులు మాత్రం కనిపించడం లేదు, కానీ భగవత్ అనుగ్రహం సర్వత్రా ఉంటున్నది.
1: In fact, there is no true devotee as such, but God's grace is all pervading.
0: కానీ ఆనాటి దశరథుడు నిజమైనటువంటి భక్తుడు.
1: Those times there were present true devotees.
0: నిర్మల హృదయుడు,
1: ప్యూర్ హార్టెడ్,
0: నిస్వార్థపరుడు,
1: సెల్ఫ్లెస్,
0: దైవాన్ని హృదయమునందు ఇమిడ్చుకుని నిరంతరం కూడా దైవ చింతనలో కాలం గడిపేటువంటి వాడు.
1: దే స్పెంట్ ఆల్ ద టైమ్ థింకింగ్ చాంటింగ్ ద గ్లోరీ ఆఫ్
0: సత్య ధర్మములే తన యొక్క నేత్రములు,
1: దేర్ ఐస్ హ్యాపెన్ టు బి ద
0: శాంతి ప్రేమలే తన యొక్క సూత్రములు,
1: ద పీస్ అండ్ లవ్ ఆర్ ప్రిన్సిపల్స్.
0: ఈ విధమైనటువంటి యొక్క మాత్రం ఒక సూత్రంలో పెట్టుకుని తాను సర్వ శాస్త్రములు కూడాను ప్రపంచానికి ప్రబోధిస్తూ వచ్చాడు.
1: విత్ దీస్ ప్రిన్సిపల్స్ ఆల్ సీక్రెట్ టెక్స్ట్స్ ఆర్ టాక్ టు ద వరల్డ్.
0: శాస్త్రం అనగా ఏమిటి?
1: వాట్ డు యు మీన్ బై సీక్రెట్?
0: శాసించినదంతా ఇను శాస్త్రమే.
1: దట్ విచ్ కమాండ్స్ ఈ శాస్త్ర.
0: ఏమి శాసించాడు?
1: వాట్ ఈజ్ ఇట్ కమాండెడ్?
0: ఈ యొక్క దశరథ రాజ్యమునందు సర్వ మానవులు కూడాను సమబుద్ధిని వహించాలి.
1: ఇన్ దిస్ కింగ్డమ్ ఆఫ్ దశరథ Everybody should have the spirit of equality.
0: Dharmame manuvunika pradhana sutramga teeskovali.
1: They should go by the principle of righteousness.
0: Asthamunakaina asatyam aadakudadu.
1: They should never utter a lie even for
0: pedalukudunu attivare.
1: People who are of that sort.
0: Mantrukudunu maha pavitrule.
1: Ministers are sacred, no doubt.
0: Yenaadaina kudunu ye rajyam naina kudunu ramarajyanga marchalanukunte.
1: If you want to confer, make any kingdom ramarajya.
0: Dasaratanvanti raju.
1: A king of the type of Dasharatha.
0: ఈ అష్టమంత్రుల వంటి మంత్రులు,
1: ministers of that type,
0: వశిష్ట వామన వంటి పురోహితులు ఉండినట్టే ఏ రాజ్యమైనా మనం రామరాజ్యంగా మార్చవచ్చు.
1: If we have the priests of the type of Vasishtha Vamana, any kingdom for that
0: type can be Ramarajya. ఏనాటికైనా కూడా రామరాజ్యంగా మనం రూపొందింపవచ్చు.
1: Any kingdom can be shaped into Ramarajya.
0: కానీ రావణుని యొక్క గుణములు హృదయం నందు నాటుకుని రామరాజ్యమును స్థాపించాలంటే ఎలా సాధ్యమవుతుంది?
1: బట్ హ్యావింగ్ ఆల్ ది ఫీలింగ్స్ ఆఫ్ ది రావణ, హౌ డు యు ఎక్స్పెక్ట్ టు హ్యావ్ రామరాజ్య?
0: కనుకనే ఈనాడు మనము సత్య ధర్మములను సరైన మార్గంలో మనం అనుసరించడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు అడిహర్ టు ట్రూత్ అండ్ రైచియస్నెస్.
0: దశరథుడు ఈ విధమైనటువంటి క్రతువును పన్ని తద్వారా అనుగ్రహాన్ని అందుకున్నాడు.
1: దశరథ పర్ఫార్మ్ దిస్ రిచువల్ అండ్ వాస్ ద రిసిపియంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
0: అనేక మంది పండితులు, అనేక మంది మహనీయులు ఈ పాయసమును పంచేటువంటి విధానంలో అనేక రీతులుగా బోధిస్తూ వచ్చారు.
1: The scholars interpreted in various ways as the way how this pudding, payasa, is distributed.
0: ఇది ఏ కంప్యూటర్ కూడాను సరైనటువంటి ఒక ఆన్సర్ ఇవ్వదు.
1: No one can give correct answer.
0: కానీ అది చాలా అసత్యం.
1: But that's all false.
0: దశరథుడు ముగ్గురు భార్యలు ఎందుకును సమానమైనటువంటి భావం ఉంచుకున్నటువంటి వాడు.
1: Dasharatha had equal love towards all the three wives.
0: ముగ్గురికి సమానంగా పంచించాడు.
1: He distributed to all the three equally.
0: ఒకరికి అర్థమని, ఒకరికి కాలు భాగమని, దాంట్లో మరొక భాగం ఒకరికని ఏమిటేమిటో ఇవంత లెక్కలు రాస్తూ వచ్చారు.
1: పీపుల్ వెంట్ ఆన్ క్యాలిక్యులేటింగ్ దట్ హాఫ్ ఈస్ గివెన్ టు 1/3, 1/4.
0: భేద బుద్ధుడు దశరథుని ఎందుకు ఏనాడు లేదు.
1: దశరథ హ్యాడ్ నో డిఫరెన్సెస్ ఆఫ్ దట్ సార్ట్.
0: ముగ్గురు భార్యలైనటువంటి కౌసల్యా, సుమిత్ర, కైకేయులు కూడా అన్యోన్యంగా ఒక తల్లి బిడ్డల వలె జీవిస్తూ వచ్చేవారు.
1: కౌసల్యా, సుమిత్ర, కైకేయ, ఆల్ ద త్రీ వాయిస్ కండక్ట్ దెమ్ సెల్ఫ్
0: వలె వీరు జీవించినటువంటి వారు కాదు.
1: దేవర్ నాట్ separate anyway, no differences
0: whatsoever. రాసేటువంటి వారి యొక్క భేదభావాలను పురస్కరించుకుని రామాయణంలో అనేక లోపములు మనకు కనిపిస్తూ వచ్చాయి.
1: Basing on the writers you find certain mistakes there.
0: కానీ పవిత్రమైన చరిత్రల యందు ఈ విధమైనటువంటి భేదములు ఏమాత్రం కూడాను లేవు.
1: But actually speaking in the sacred history there is no mistake or defect either.
0: సహజమైన, సంపూర్ణమైన, సంతోషకరమైనటువంటి యొక్క భావం నందు అందరి యందు కూడాను సమత్వమే వహిస్తుంది.
1: In respect of natural total happiness that all are same there.
0: Aa yogame samatvanni kudanu penchutundi.
1: And this very principle will help us to develop this yoga principle.
0: Kaika ee payasamunu aanandanga andukundi.
1: And the pudding is received happily by them.
0: Karanam em anaga?
1: The reason.
0: Kaikanu vivaham aadeka puramu.
1: Prior to marrying Kaika.
0: Gargulu purohitudiga vachi.
1: Gargya came as the priest.
0: కైకకు పుట్టేటువంటి కుమారునికి రాజ్యం పట్టాభిషేకం చేయాలని ఈ యొక్క వాగ్దానం ఇచ్చినప్పుడే ఈ యొక్క కైక వివాహం ఆడుతుంది అన్నాడు.
1: Gargya the priest said that Kaika would marry Dasharatha if only the son she would be get would be made a king.
0: కానీ పతులకు సతులకు యొక్క ప్రాణం కూడాను అర్ధ భాగమే.
1: And in fact the half of the share goes to the rest of the two.
0: కనుక దశరథుడు అక్కడ ఏ మాటను ఇవ్వడానికి పూనుకొనక ఇంటికి వచ్చి కౌసల్యా, సుమిత్రను కొంతవరకు సంప్రదించాడు.
1: దశరథ డిడ్ నాట్ మేక్ ఎనీ ప్రామిస్, హీ కన్సల్టెడ్ కౌసల్య అండ్ సుమిత్ర.
0: కౌసల్యా, సుమిత్రలు హృదయమును పుంపొందింపజేసుకుని అత్యంత ఆనందం చేత, నాథ మీరు ఏ బాధను పెట్టుకోపెట్టకండి, మనకు పుట్టేటువంటి కుమారులు భేద బుద్ధులు ఉండేటువంటి వారు పుట్టరు.
1: కౌసల్యా, సుమిత్ర సెడ్, డోంట్ వరీ, ద చిల్డ్రన్ వీ వుడ్ హ్యావ్ ఇన్ ఫ్యూచర్ విల్ నాట్ హ్యావ్ ఎనీ సచ్ డిఫరెన్సెస్.
0: కైకను వివాహం ఆడి పుత్ర సంతానమును కనమన్నారు.
1: Better you marry Kaika and have children.
0: అప్పుడే కైకతో వివాహం జరిగింది.
1: It was at that time Kaika was married.
0: ఆ వాగ్దానమును పురస్కరించుకుని కైకకు పుట్టేటువంటి వానికే ఈ రాజ్యం పట్టాభిషేకం చేస్తారని కైక చాలా సంతోషించింది.
1: Kaika was very happy because of the promise made that the future son would be made the king.
0: కౌసల్య ప్రథమ భార్య కనుక పట్టపురాణి, ఆమెకు పుట్టినటువంటి పుత్రునికే జ్యేష్ఠ పుత్రుడు, అతనికే పట్టాభిషేకం అర్హత అన్నారు.
1: బట్ ఇట్ ఈస్ సెడ్ కౌసల్య బీయింగ్ ద క్వీన్ హర్ సన్ బీయింగ్ ది ఎల్డెస్ట్ షుడ్ బి కరోనేటెడ్.
0: కానీ సుమిత్రకు ఎట్టి ఆశలు లేవు.
1: సుమిత్ర హ్యాడ్ నో డిజైర్ ఎనీథింగ్.
0: ఎట్టి వాంఛలు లేవు.
1: నో ఆస్పిరేషన్.
0: ఆమె అందరితో కూడా మైత్రిగా ఉండేటువంటిది.
1: షీ వాజ్ ఎ ఫ్రెండ్ టు ది రెసిడెంట్స్.
0: ఆమె మనసు ఏ విధమైనటువంటి చలంపులు కూడాను చెలించటకు కూడాను అవకాశం లేదు.
1: అట్ ద టైమ్ షీ హ్యాడ్ నో వేవరింగ్ మైండ్ ఎనీథింగ్.
0: ఆశ నిరాశలకు అతీతమైనటువంటి యొక్క మనసు ఆమెది.
1: హర్ మైండ్ ఇస్ బియాండ్ అపాయింట్మెంట్ అండ్ డిసప్పాయింట్మెంట్.
0: సుఖ దుఃఖములకు కూడాను అతీతమైనటువంటి మనసు.
1: హర్ మైండ్ ఇస్ ట్రాన్సెండెంటల్ బియాండ్.
0: కనుక తనకు కుమారులు కావాలని కూడా తాను ఆశించలేదు.
1: హీ నెవర్ ఎక్స్పెక్టెడ్ హర్ సన్ టు బి మేడ్ ఎ కింగ్.
0: అందరి అందరు సమమైత్రిగా ఉండటం చేతనే ఈమెను సౌమిత్రి అన్నారు, సుమిత్రి అని అన్నారు.
1: బికాస్ షీ హ్యాడ్ గాట్ దట్ స్పిరిట్ ఆఫ్ ఈక్వల్ ఫ్రెండ్షిప్ విత్ ఆల్, షీ ఇస్ కాల్డ్ సుమిత్ర.
0: ఆమె శిరస్నానం చేసి
1: ఆఫ్టర్ హెడ్ బాత్
0: మేడ పైన తన కురులను ఆర్పుకుంటూ పాయసం కప్పు అక్కడ పెట్టింది.
1: She was drying her hair on the terrace. In the meantime, an eagle came and caught hold of this cup of pudding. She is fear stricken because of the reprimand that she would
0: certainly face.
1: She narrated all the episode to Kausalya and Sumitra. They are one of virtue. Don't worry, they say.
0: నీవు దీన్ని సవరించుకుంటామని కైక కప్పులో భాగం అర్ధము కౌసల్య కప్పులో భాగం అర్ధము ఈమె కప్పులో పోసి ఈమె కూడాను సమర్థం చేశారు.
1: They said, don't worry, we will adjust now, rectify the defect. And Kaika gave half of her share, Kausalya gave half of her share.
0: కనుక కైక భాగములో పుట్టినటువంటి వాడే ఈ యొక్క శత్రుఘ్నుడు.
1: Shatrughna is the one born out of the Kaika's half share.
0: Kausalya bhagam nunchi puttinatundi vaade Lakshmanudu.
1: Lakshmana is born out of the half share of Kausalya.
0: Ee Ramayanamunu kanta kudanu moola nayakudu Ramudu.
1: The main hero of Ramayana is Rama.
0: Kanuka ee Ramunuku sariyainatundi yokka sarathi Lakshmanudu.
1: The correct charioteer to Rama is Lakshmana.
0: Upanayakudu Bharatudu.
1: The next leader is Bharata.
0: భరతునకు సరియైన సేవకుడు శత్రుఘ్నుడు.
1: శత్రుఘ్న ఇస్ ఎ ట్రూ సర్వెంట్ టు భరత.
0: కనుక శత్రుఘ్నుడు భరతుని ఆశ్రయిస్తూ వచ్చాడు.
1: శత్రుఘ్న ఆల్వేస్ ఫాలోడ్ భరత.
0: లక్ష్మణుడు రాముని ఆశ్రయిస్తూ వచ్చాడు.
1: లక్ష్మణ ఫాలోడ్ రామ.
0: ఈ ఇరువురు సేవల యందు కూడాను తమ యొక్క సత్యాన్ని తాము గుర్తించుకుంటూ వచ్చారు.
1: ఇన్ సర్వింగ్ దెమ్ దే హావ్ నోన్ దేర్ ట్రూ నేచర్.
0: ఈ పవిత్రమైన సేవలలో సార్థకం గావించుకునేటువంటి మహాపుత్రులను కన్నటువంటిదే ఈ సుమిత్ర.
1: Sumitra is the one who gave birth to these two, who could redeem their lives.
0: అదృష్టవంతురాలను నాకు పుట్టినటువంటి ఇరువురు కుమారులు కూడాను రామ భక్తుల యొక్క సేవలు చేస్తున్నారు.
1: ఐఎమ్ వెరీ లక్కీ, టూ ఆఫ్ మై సన్స్ సర్వ్ రామ అండ్ భరత.
0: ఇది రామాంశము, అది భరతాంశము.
1: One is the spark of Rama, while the other is the spark of Bharata.
0: ఈ అంశము ఆ అంశములో చేరడానికి వీలవుతుంది.
1: Naturally, the spark
0: was in the total. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన అన్నాడు భగవంతుడు. అంత నా అంశములే.
1: That's why God said in Gita, everything is only my spark.
0: ఈ అంశములు తిరిగి ఏకం కావడం లోపల ఏమాత్రము ఆశ్చర్యం లేదు.
1: There is nothing surprise if the spark merges in total.
0: ఇది దీని యొక్క సహజము.
1: It's quite natural.
0: కనుక లక్ష్మణుడు రాముని అనుసరిస్తూ వచ్చాడు.
1: సో లక్ష్మణ ఫాలోడ్ రామ.
0: ఇంకా శత్రుఘ్నుడు భరతుని అనుసరిస్తూ వచ్చాడు.
1: శత్రుఘ్న ఫాలోడ్ భరత.
0: భరతుడు లేకపోతే శత్రుఘ్నుడు క్షణమైన నిలిచిలేడు.
1: శత్రుఘ్న విల్ నెవర్ లీవ్ ది కంపెనీ ఆఫ్ భరత.
0: శత్రుఘ్నుడు లేకపోతే భరతుడు కూడా నిద్రించలేడు.
1: భరత విల్ నెవర్ స్లీప్ వితౌట్.
0: అదే విధంగానే రాముడు లేకుండా లక్ష్మణుడు కూడాను ఒక క్షణమైనా ఉండలేడు.
1: లైక్ వైజ్ లక్ష్మణ కెన్ నాట్ బి
0: లేకపోతే రాముని కూడా నువ్వు క్షణమైనా నిద్రించలేడు.
1: సో ఆల్సో రామ్ ఐ విల్ నెవర్ స్లీప్ వితౌట్ లక్ష్మణ.
0: ఈ సంబంధం ఈ విధంగా మరి పెరుగుతూ వచ్చింది.
1: దట్ ఇంటిమేట్ రిలేషన్షిప్ హాస్ గ్రోన్ ఫర్దర్ అండ్ ఫర్దర్.
0: ఇది ఒకరు నేర్పితే కలిగేటువంటిది కాదు, వచ్చేటువంటిది కాదు.
1: ఇస్ నాట్ ద వన్ టు బి టాట్.
0: ఇది దైవానుగ్రహం అనేటువంటిది, దైవం యొక్క పవిత్రమైన భావములు అనేటువంటిది ఈ రీతిగా పెరుగుతూ వస్తుంటాయి.
1: ఇట్స్ ఓన్లీ ద డివైన్ గ్రేస్ అండ్ ద శాంక్టిటీ దట్ ఆర్
0: దైవ భావం అనేటువంటి చాలా చిత్ర విచిత్రములతో కూడేటువంటిది.
1: ద డివైన్ ఫీలింగ్ ఇస్ వెరీ మిస్టీరియస్.
0: దైవ భావం ఆశ్చర్యమైనటువంటి ఒక ఆనందాన్ని కూడా కలిగింపజేసేటువంటి.
1: ఇట్స్ ఓన్లీ ద డివైన్ ఫీలింగ్ దట్ గివ్స్ యూ ఆల్ కైండ్స్ ఆఫ్ సర్ప్రైజ్. దీనిని
0: పురస్కరించుకొని యుద్ధములో లక్ష్మణుడు మూర్ఛిల్లిన సమయంలో రాముడు చెప్తున్నాడు.
1: బేసింగ్ ఆన్ దిస్ వెన్ లక్ష్మణ ఫెయింటెడ్ రామ వెంట్ ఆన్ టెలింగ్ లక్ష్మణ
0: ఈ విశాల ప్రపంచమనందు వెతికితే సీత వంటి భార్య అయినా చిక్కవచ్చును.
1: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ ఇఫ్ ఐ సర్చ్ ఐ మే ఫైండ్ ఏ వైఫ్ ఆఫ్ ది టైప్ ఆఫ్ సీత.
0: ఈ విశాల ప్రపంచం లోపల వెతికితే కౌసల్య వంటి తల్లి తల్లి అయినను లభించవచ్చును.
1: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ ఇఫ్ ఐ సర్చ్ ఐ మే ఫైండ్ ఏ మదర్ ఆఫ్ ది టైప్ ఆఫ్ కౌసల్య.
0: నా లక్ష్మణి వంటి సోదరుడు నాకు ఇంకా లభించడు అన్నాడు.
1: But yet it is impossible to get a brother of the type of
0: Lakshmana. అంత ప్రేమతో కూడినటువంటి వాడు రాముడు.
1: Rama had that sort of love.
0: ఈ విధమైనటువంటి సంబంధాలతో ఈ నలుగురు కూడాను నాలుగు వేద స్వరూపులై అభివృద్ధి చెందుతూ వచ్చారు.
1: ఆల్ దీస్ ఫోర్ బ్రదర్స్ హావ్ గ్రోన్ అలాంగ్ విత్ ద టైమ్స్ లైక్ వేదాస్.
0: బాహ్యమైనటువంటి స్వరూపంలో
1: ఇన్ ది ఎక్స్టర్నల్ ఫామ్
0: వాక్కే రుద్వేగము. వాక్
1: ద టాక్
0: రుద్వేగము.
1: ఋగ్వేదము
0: మనస్సు యజుర్వేదము.
1: మైండ్ ఇస్ యజుర్వేద.
0: ఇంకా ప్రాణము సామవేదము.
1: లైఫ్ ఇస్ సమవేద.
0: బుద్ధి అధర్వణ వేదం,
1: ఇంటెలెక్ట్ ఇస్ అధర్వణ వేద.
0: ఈ నాలుగు వేదములు కూడాను రామ లక్ష్మణ భరత శత్రుగా వచ్చి పుట్టి దశరథుని గృహంలో నాలుగు వేదములు ఆడుకుంటున్నాయి.
1: All four Vedas have taken the form of these four brothers who are playing in the palace of Dasaratha.
0: ఈ నాలుగు వేదములు కూడాను ఎట్టి వేదములు కూడాను లేదు.
1: There is no difference among these four Vedas.
0: ఈ కేవలం రామ లక్ష్మణ భరత శత్రుగులు అనేటువంటి పిల్లలుగా మనం భావిస్తున్నాము.
1: వి కన్సిడర్ దెమ్ యాస్ చిల్డ్రన్ బాయ్స్.
0: సాక్షాత్ దైవ స్వరూపమే.
1: దే ఆర్ వెరీ డివైన్.
0: ప్రతి మానవుడు కూడా దైవ స్వరూపుడే.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇస్ డివైన్.
0: మానవాకారం ధరించినటువంటి మానవుడు దైవాన స్వరూపాన్ని పొందుతూ ఉంటాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఈస్ ఓన్లీ హ్యూమన్
0: మానవుడు
1: అండ్ హీ థింక్స్ సో.
0: కనుక ప్రతి మానవుడు కూడా ఈనాడు ఆదర్శమూర్తి అయిన రావునిగా విశ్వసించాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ కన్సిడర్ దట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇస్ అన్ ఐడియల్ రామ.
0: రామును పుట్టాడు, తన ఆదర్శాన్ని నిరూపించాడు, తిరిగి చాలించాడు తన కథను అనుకున్నంత మాత్రమున ఈ రామాయణం యొక్క అర్థము మనకు ఏమాత్రము బోధపడదు.
1: ఇఫ్ యు థింక్ రామ ఇస్ బోర్న్ అండ్ హిస్ డెమోన్స్ట్రేటెడ్ ఐడియలిజం టు ద వరల్డ్ అండ్ హిస్ లైఫ్ ఎండెడ్,
0: రామును ప్రతి హృదయమునందు కూడాను రమించేటువంటి గుణంగా రూపొందుతూ ఉన్నాడు.
1: It's only Rama who has got all that blissful virtues.
0: రమించేటువంటి ఆత్మనే రామ స్వరూపము.
1: It's only that ఆత్మ, the spirit which is
0: ఆ రమించేటువంటి హృదయం లేనటువంటి మానవుడు ఈ జగత్తులో కానరాడు.
1: In this world there is no one without the heart that is after bliss.
0: కనుక ఇది ఆధ్యాత్మిక మార్గములో మనం విచారణ చేసినప్పుడు రాములనేటువంటి వాడు ప్రత్యేకమించినటువంటి వాడు కాదు.
1: Therefore in spiritual path if we investigate Rama is
0: ఇతను దశరథుని కుమారుడు.
1: He is the son of Dasharatha.
0: ఎవరు ఈ దశరథుడు?
1: Who is Dasharatha?
0: కోసల దేశమునకు రాజా.
1: Is it the king of Kosala kingdom?
0: ఇది కేవలం ఒక మహారాజా?
1: Or emperor?
0: కాదు కాదు, దశరథుడు.
1: దశరథ.
0: దశరథుడు అనగా దశేంద్రియములకు రథమైనటువంటిది ఈ దేహము.
1: This body is the chariot of 10 senses.
0: ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు, రెండు చేరినటువంటి దశేంద్రియములతో కూడినదే ఈ దేహం.
1: And five cognitive and cognitive senses, 10.
0: ఈ దశరథముతో కూడినటువంటి ఈ దేహమునకు పుట్టినటువంటి వారే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అనేటువంటి కుమారులు.
1: So therefore Dasharatha, which is the body with all the 10 senses, has got 4 children.
0: కుమారులే ధర్మా అర్థ కామ మోక్షములు అనేటువంటి స్వరూపాన్ని ధరిస్తూ ప్రబోధిస్తూ వచ్చారు.
1: They represent the four objectives of life: dharma, righteousness, kama, desire, moksha, liberation.
0: ప్రతి మానవునకు ఈ జగత్తునందు జీవించాలంటే ధర్మార్థ కామ మోక్షములు అనేది ఈ పురుషార్థములు.
1: Therefore objectives of mankind are found in everybody.
0: ఈ పురుషార్థములు అనేటువంటిది లేకుండా వీడు పుణ్యుడు కాలేడు.
1: Without these objectives, he will never be redeemed.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను ఈ ధర్మార్థకామ మోక్షం అనేటువంటి యొక్క మార్గమని శిరసావహించాలి.
1: Therefore, everyone should follow these four principles, objectives.
0: ధర్మము మొట్టమొదటిది.
1: First one is righteousness.
0: రెండవది అర్థం అన్నారు.
1: Second is అర్థ.
0: ఈ అర్థము ధర్మరహితమైనటువంటిదిగా ఉండకూడదు.
1: The wealth should not be bereft of
0: righteousness.
1: The wealth should be supported by dharma, righteousness.
0: ఇంకా కోరిక, ఈ కోరిక అనేటువంటిది కూడాను ధర్మమయమైనటువంటి దానితో మనం కోరాలి.
1: Kama, desire should also be righteous.
0: కనుకించాలంటే ధర్మార్థ కామోచనం అనేది ఈ పురుషార్థములు.
1: దేర్ఫోర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ మ్యాన్ కైండ్ ఆర్ ఫౌండ్ ఇన్ ఎవ్రీబాడీ.
0: ఈ పురుషార్థములు అనేటువంటిది లేకుండా వీడు పుణ్యుడు కాలేడు.
1: వితౌట్ దిస్

0: అనేటువంటి అర్థాన్ని మనం అనుభవించాలి.
1: ద వెల్త్ షుడ్ బి సపోర్టెడ్ బై ధర్మ రైచియస్నెస్.
0: ఇంకా కోరిక, ఈ కోరిక అనేటువంటిది కూడా ధర్మమయమైనటువంటి దానితో మనం కోరాలి.
1: కామ డిజైర్ షుడ్ ఆల్సో బి రైచియస్.
0: కనుకనే ధర్మ అర్థము, ధర్మ కామము, ధర్మ మోక్షము.
1: And therefore, the Artha wealth should have foundation dharma. So also the desire.
0: Sri Ramachandrudu.
1: And Sri Rama is the very embodiment of righteousness.
0: Ramo vigrahavan dharma annaru.
1: So Rama is the very embodiment of dharma.
0: Ee dharmamayamainatundi daanni manamu ee lokamulo anubhavistu dharmamunu aadharanga teeskoni mana purushartamulo manamu anubhavinchali.
1: Therefore we should lead our lives along the path of dharma and have various
0: things. Ee naadu prati manavuniki athyavasaram.
1: This is most essential to the modern man today.
0: ఈ పురుషార్థములు నాలుగుడను కేవలము ఏ విధంగా కూడా చూడడానికి కూడా వీలు లేనటువంటి పరిస్థితిని పొందినాయి.
1: The present position is such that we don't have any idea of these four cardinal principles.
0: కనుకనే ధర్మార్థ కామ మోక్షములను మనం సాధించడానికి తగిన కంకణం కట్టుకోవాలి.
1: We should determine to accomplish, achieve all the four.
0: ధనము సంపాదించాలి.
1: We should earn money.
0: ఏ విధంగా సంపాదించాలి?
1: How should we earn?
0: ధర్మముతో ధనమును సంపాదించాలి.
1: We should earn righteously.
0: కోరికను నెరవేర్చుకోవాలి.
1: We should fulfill our desire.
0: ఏ విధంగా నెరవేర్చుకోవాలి?
1: How to fulfill?
0: ధర్మముతోనే మన వాంఛను నెరవేర్చుకోవాలి.
1: It's also through in the righteous path.
0: ధర్మమును విసర్జించి, ధర్మమును విసర్జించి కామను మనం పొందాలంటే అది సాధ్యం కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు అచీవ్ ఫుల్ఫిల్ యువర్ డిజైర్ లీవింగ్ గాడ్ అండ్ ధర్మ.
0: ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఈ ధర్మము ప్రకృతి యొక్క స్వరూపం.
1: దిస్ ధర్మ ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ నేచర్.
0: ధర్మము తన యొక్క సహజ సిద్ధమైనటువంటి స్వరూపాన్ని ధరించింది.
1: ధర్మ ఇస్ ఇన్ ఇట్స్ నేచురల్ ఫార్మ్.
0: ధర్మమునకు స్వతంత్రము లేదు.
1: ధర్మ ఇస్ నాట్ ఇండిపెండెంట్.
0: ధర్మమునకు నాయకుడు ఉన్నాడు.
1: ధర్మ హ్యాస్ అ మాస్టర్.
0: అతనే భగవంతుడు.
1: ద మాస్టర్ ఆఫ్ ధర్మ ఇస్ గాడ్.
0: కనుకనే ధర్మమునకు నాయకుడైన భగవంతుని విసర్జించి ధర్మమును ఆశించాలని అనగా ఆశించుతూ పోయాడు ఈ రావణుడు. ధర్మార్థ కామ మోక్షమునియందు
1: ఇన్ దిస్ ఫోర్ ఆబ్జెక్టివ్ ధర్మార్థ కామ మోక్ష
0: ధర్మమును విసర్జించి
1: హిస్ గివెన్ అప్ ధర్మ
0: అర్థకామమును మాత్రమే ఆశిస్తూ వచ్చారు.
1: హీ ఇస్ ఆఫ్టర్ ది అర్థ ద వెల్త్ అండ్ కామ డిజైర్.
0: ఇతనిలో ఉన్నటువంటి దుర్గుణములు దినదినములకు అభివృద్ధి అవుతూ వచ్చాయి.
1: ఫర్ దట్ రీజన్ ద వికెట్ క్వాలిటీస్ ఇన్ రావణ వర్ ఇంక్రీజ్.
0: రావణుడు గొప్ప విద్యావంతుడే.
1: రావణ ఇస్ హైలీ ఎడ్యుకేటెడ్.
0: 64 విద్యలు నేర్చినటువంటి వాడు రాముడు.
1: హీస్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ 64 ఫార్మ్.
0: రామును చూస్తామా 35 విద్యలు నేర్చినటువంటి వాడు.
1: రామ నోస్ ఓన్లీ 30.
0: కానీ రామ విద్యలన్నీ కూడాను తాను ఆచరణలో పెట్టి జీర్ణింపజేసుకున్నాడు.
1: బట్ వాట్ ఆల్ దట్ రామ హ్యాస్ లెర్న్డ్ హిస్ ప్రాక్టీస్డ్ డైజెస్టెడ్ వాట్ ఆల్ హీ రెడ్.
0: కానీ రావణుని విద్యలన్నీ కూడాను తాను ఆచరణలో పెట్టలేకపోవడం చేత అజీర్ణ రోగంగా రూపొందినాయి.
1: యాజ్ రావణ డిడ్ నాట్ ప్రాక్టీస్ వాట్ ఆల్ హీ రెడ్ అండ్ అక్వైర్డ్.
0: ఈ అజీర్ణ రోగం
1: డైజెషన్
0: ఈ కామము.
1: దిస్ ఇండైజెషన్ ఈస్ దిస్ డిజైర్.
0: ఈ జీర్ణించుకున్నటువంటి యొక్క విద్యల యొక్క స్వరూపమే ధర్మము.
1: అండ్ ఇట్స్ ఓన్లీ ధర్మ దట్ విల్ హెల్ప్ అస్.
0: ఇక్కడ ధర్మం వేరు, కామం వేరు మారిపోయింది.
1: అండ్ టుడే ధర్మ అండ్ కామ ద డిజైర్ ఆర్ అపార్ట్.
0: కానీ సాక్షాత్ ధర్మస్వరూపుడు రాముడు, సాక్షాత్ కామస్వరూపుడు రావణుడు.
1: రామ ఇస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ ధర్మ వైల్ రావణ ఇస్ ది ఫార్మ్ ఆఫ్
0: అధర్మము. కామము అధర్మము.
1: ద డిజైర్ ఇస్ అన్రైచువస్.
0: ఇది ధర్మము.
1: అండ్ దిస్
0: ఈ ధర్మాధర్మములకు రెండింటికి పోటీలు ఎప్పుడు జరుగుతూనే ఉంటుంటాయి.
1: దేర్ ఇస్ ఆల్వేస్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ రైచియస్నెస్ అండ్ అన్రైచియస్నెస్.
0: రామును ధర్మమును అనుసరించడం చేత సత్యస్వరూపుడుగా రూపొందాడు.
1: యాజ్ రామ ఫాలోడ్ దిస్ రైచియస్నెస్ ఇస్ ది ట్రూ ఫార్మ్.
0: ధర్మాన్ని విసర్జించడం చేత రావణుడు అసత్య స్వరూపుడుగా మారాడు.
1: యాజ్ రావణ హాస్ గివెన్ అప్ ధర్మ ఇస్ వన్ ఆఫ్
0: ఫాల్స్. అసత్యములకు రెండింటికి ఎప్పుడు భేదం జరుగుతూనే ఉంటుంటాయి.
1: దేర్ ఇస్ ఆల్వేస్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ది ట్రూత్ అండ్ ఫాల్స్హుడ్.
0: సత్యము నిత్యమైనటువంటిది.
1: ట్రూత్ ఇస్ ఎటర్నల్.
0: అసత్యము అశాశ్వతమైనటువంటిది.
1: ఫాల్స్హుడ్ ఇస్ టెంపరరీ.
0: నిత్య అశాశ్వతములకు రెండింటికి పోటీలు జరుగుతూనే ఉంటాయి.
1: దర్ ఇస్ ఆల్వేస్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ దట్ విచ్ ఇస్ పర్మనెంట్ అండ్ దట్ విచ్ ఇస్ టెంపరరీ.
0: కనుక ఈనాడు మనము సత్య ధర్మములను మనం పాటిస్తూ రావాలి.
1: సో వీ షుడ్ అబ్జర్వ్ ద ట్రూత్ అండ్ రైచియస్నెస్.
0: ఈ సత్య ధర్మముల కంటే సాక్షాత్ పరమాత్ముడు మరొకడు లేడు.
1: దర్ ఇస్ నో గాడ్ అదర్ దాన్ దీస్ టూ. సత్య
0: రామతత్వమునందు అనేక విధములైనటువంటి రహస్యములు ఉంటున్నవి.
1: దట్ సో మెనీ సీక్రెట్స్ ఆఫ్ దట్ సార్ట్.
0: ఈ ప్రాపంచికంగా, లౌకికంగా, ప్రాకృతికంగా మనం విచారణ చేసినప్పుడు
1: ఇఫ్ యూ ఇన్వెస్టిగేట్ ఫ్రమ్ ది వరల్డ్లీ ఫిజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ,
0: ఈ కథ మనకు ఆదర్శవంతమైనటువంటి కథగా రూపొందుతుంది.
1: దెన్ ది స్టోరీ వుడ్ బి ఐడియల్.
0: ప్రతి మానవుడు కూడాను సమాజంలో ఏ విధంగా జీవించాలి,
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హౌ షుడ్ హి కండక్ట్ హింసెల్ఫ్,
0: కుటుంబంలో ఏ విధమైనటువంటి ఐకమత్యాన్ని మనం పొందాలి,
1: వాట్ సార్ట్ ఆఫ్ యూనిటీస్ టు బి అచీవ్డ్,
0: మానవత్వంలో వ్యక్తిత్వాన్ని ఏ రీతిగా మనం అభివృద్ధి పరచుకోవాలి,
1: హౌ టు ఫాస్టర్ ది స్పిరిట్ ఆఫ్ ఇండివిజువాలిటీ,
0: ఇవన్నీ కూడా రామాయణంలో ఉన్నటువంటి మహాసూత్రములే.
1: ఆల్ దీస్ ఆర్ ది ప్రిన్సిపల్స్ కంటైన్డ్ ఇన్ రామాయణ.
0: వ్యక్తిత్వంగా మనం రూపొందినప్పుడే
1: when we shape ourselves
0: kutumbamlo aadarshamantu antundi vyaktiga manu roopanduthamu
1: then you

0: ఐడియల్ ఇన్ ద ఫ్యామిలీ.
1: ఆదర్శవంతమైనటువంటి యొక్క కుటుంబాన్ని మనం అనుసరించినప్పుడే సమాజంలో మనం ఆదర్శప్రాయమైనటువంటి మహావీరులుగా రూపొందుతాం.
0: వెన్ దేర్ ఇస్ ఐడియల్ ఫ్యామిలీ దేర్ విల్ బి ఐడియల్ సొసైటీ.
1: ఈ విధంగా నటించి రాముడు ఆదర్శ పురుషుడుగా రూపొందాడు.
0: ఇట్స్ ఓన్లీ ఇన్ దిస్ డైరెక్షన్ రామా ఈజ్ ఎన్ ఐడియల్
1: ఆదర్శ మూర్తిగా ప్రపంచానికి చాటుతూ వచ్చాడు.
0: యెస్ పబ్లిసైజ్ వాట్ ఐడియలిజం ఈజ్.
1: సుఖ దుఃఖములను సమతత్వంతో బోధించుకుంటూ వచ్చాడు.
0: హి హడ్ గాట్ ది ఈక్వానిమిటీ బిట్వీన్ ప్లెజర్ అండ్ పెయిన్.
1: జగత్తునందు ఏకాత్మను ప్రబోధించుతూ వచ్చాడు.
0: హి టాట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ యూనిటీ టు ద వరల్డ్.
1: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ అందరి ఎందు ఉండినటువంటి రమింపజేసేటువంటి రాముడు సర్వభూతములు ఎందు ఉంటున్నాడు.
0: రామా ద డివైన్ ప్రిన్సిపల్ ఆఫ్ బ్లిస్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్.
1: రాముడు అనగా కేవలం దశరథ కుమారుడు మాత్రమే కాదు.
0: వి షుడ్ నాట్ థింక్ దట్ హీస్ మేర్లీ సన్ ఆఫ్ ద
1: దశరథ. భౌతికంగా అతను ఒక స్వరూపమే.
0: ఫిజికలీ యాజ్ ఎ ఫామ్.
1: కానీ అంతర్ముఖంగా ఇతను అందరి హృదయం నందు కూడాను రమింపజేసేటువంటి దివ్య శక్తి స్వరూపుడే.
0: బట్ యాక్చువల్లీ స్పీకింగ్ ఇస్ ద డివైన్ పవర్ లేటెంట్ ఇన్ ఎవ్రీవన్.
1: ఇలాంటి దివ్య శక్తిని మనము ఈనాడు గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: వి షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో ద డివైన్ పవర్ టుడే.
1: దీనికి ఎన్నో యాగములు యజ్ఞములు చేయనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు follow different paths.
1: ప్రేమ తత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: We should develop the spirit of love.
1: ఈ ప్రేమ తత్వం చేతనే ధర్మం అనేటువంటిది మనకు అవలంబిస్తుంది.
0: It's only out of love you will be righteous.
1: ఈ ధర్మమే సత్యంగా రూపొందుతుంది.
0: And that would become the truth.
1: కనుకనే సత్య ధర్మ స్వరూపుడే ప్రేమ స్వరూపుడు.
0: Therefore it is one of truth and righteousness.
1: ఈ రెండింటి యొక్క జీవితత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి.
0: We have to understand the nature of these two qualities.
1: కనుక రామతత్వమునందు అమితమైనటువంటి యొక్క ధర్మము ప్రపంచానికి ఆదర్శవంతమైనటువంటిది.
0: దేర్ఫోర్ లాట్ ఆఫ్ ఇన్ఫినిట్ ధర్మ ఇన్ రామా దట్ వుడ్ హ్యాస్ టు బి ఎమ్యులేటెడ్.
1: ప్రతి వ్యక్తి కూడా ఒక విధమైనటువంటి ధర్మము ఏర్పడి ఉంటున్నది.
0: ఎవ్రీ పర్సన్ హెస్ ధర్మ.
1: అట్టి ధర్మం ఉండినటువంటి వాడే మానవుడు.
0: ద వన్ దట్ ఫాలోస్ ధర్మ ఈజ్ ఎ ట్రూ హ్యూమన్.
1: అగ్నికి దహన శక్తి దాని ధర్మము.
0: అండ్ ది క్వాలిటీ ఆఫ్ బర్నింగ్ ఇస్ ది ధర్మ ఆఫ్ ఫైర్.
1: ఆ దహన శక్తియే లేకపోతే అది అగ్ని కాదు, అది బొగ్గవుతుంది.
0: ఇఫ్ ఇట్ డజంట్ బర్న్ ఇస్ నో ఫైర్ ఇస్ కోల్.
1: ఇంకా ఐసు మంచుగడ్డ, మంచుగడ్డ దీనికి చల్లదనం, దీని సహజ ధర్మము.
0: ఇట్స్ ఐస్ దట్ ఇస్ సో కోల్డ్.
1: కానీ ఈ ఐసు ఈ చల్లదనమును కోల్పోయింది ఏంటంటే ఇది ఐసు కానేరదు.
0: ఇది ఐస్ ఇస్ నాట్ సో నాట్ కోల్డ్. ఇట్
1: అదే విధంగానే మానవుడు అంటే ఏమిటి, దీనికి సహజ ధర్మం.
0: సో వాట్ ఈస్ ది నేచురల్ క్వాలిటీ ఆఫ్ మ్యాన్ కైండ్.
1: హృదయాన్ని అనుసరించి సత్యాన్ని ప్రబోధించి దేహంతో కర్మలు ఆచరించడమే సహజ ధర్మం.
0: దేర్ఫోర్ హి హస్ టు ఫాలో హిజ్ ఓన్ హార్ట్ అటర్ ట్రూత్ అండ్ ఫాలో రైచస్ పాత్.
1: త్రికరణ శుద్ధిగా ఆచరించేటువంటి ప్రతి కర్మ కూడా ధర్మస్వరూపమే.
0: దేర్ఫోర్ వాట్ ఎవర్ వీ డూ విత్ ఆల్ ద ప్యూరిటీ ఆఫ్ హార్ట్ ఈస్ బౌండ్ టు బి రైచస్.
1: కనుక ఇట్టి ధర్మాన్ని ఆశ్రయించినటువంటిదే దివ్యమైనటువంటి మానవత్వం.
0: దేర్ఫోర్ ద డివైన్ హ్యూమన్ లైఫ్ ఇస్
1: ఈనాటి మానవత్వమునకు ఈ ధర్మమునకు ఎట్టి సంబంధము లేకుండా ఉంది.
0: Today there is no relationship among different codes of
1: ధర్మము అనేటువంటి పదమును మాత్రమే ఉపయోగిస్తున్నామే కానీ ధర్మం అనేటువంటిది ఎట్టిదో ఏమో అని ఎవరికి అర్థం కావటం లేదు.
0: వి జస్ట్ అటర్ విత్ అవర్ లిప్స్ వాట్ ధర్మ ఈజ్ బట్ వీ డోంట్ నో ఇట్స్ ట్రూ.
1: ధర్మంలో అనేక రకములైనటువంటి ధర్మం ఉన్నాయి.
0: దర్ ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ ధర్మ.
1: గృహస్థ ధర్మం ఉంటుండాలి.
0: వన్ ధర్మ ఆఫ్ హౌస్హోల్డ్
1: ధర్మం ఉంటుండాలి. బ్రహ్మచర్య ధర్మం ఉంటుండాలి. సన్యాసి ధర్మం ఉంటుండాలి.
0: సన్యాసి
1: వ్యావహారిక ధర్మం ఉంటుండాలి.
0: వరల్డ్లీ
1: ఇంకా ఫ్యామిలీ ధర్మము ఇలాంటివన్నీ ఎన్నో రకములుగా ఉంటున్నాయి.
0: Dharma is of various types, the one of the celibate, the one of ascetic, and the one of householder.
1: హృదయమునకు సంబంధించిన ధర్మమే మన యొక్క జీవిత ధర్మము.
0: బట్ ద ధర్మ ఆఫ్ ద హార్ట్ ఈస్ ఆఫ్ దట్ ఓ లైఫ్.
1: దీన్ని ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఈజ్ మ్యాన్ అన్నాడు.
0: దిస్ వాట్ ఈస్ సెడ్, ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఈజ్ మ్యాన్.
1: హృదయము మాట చేతలు మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
0: దేర్ఫోర్ అవర్ వర్డ్ థాట్ అండ్ డీడ్ షుడ్ బి యునైటెడ్.
1: ఈనాడు ఈ మూడింటి యొక్క ఏకత్వం కనిపించడం లేదు.
0: టుడే వీ డోంట్ ఫైండ్ దట్ హార్మనీ యూనిటీ.
1: కనుక ఇట్టి మూడింటికి ఏకత్వానికి సరైన రామాయణం ఏమి ఆదర్శాన్ని ఇస్తుండాలి, అవకాశం ఉంటుండాలి.
0: దేర్ ఇస్ ఎ స్కోప్ టు రికగ్నైజ్ ఇట్ టుడే.
1: దివ్యత్వం లోపల మానవత్వము, మానవత్వంలో దివ్యత్వము, రెండింటి యొక్క ఏకత్వమే పరిపూర్ణత్వము అనేటువంటిది.
0: Therefore there's divinity in humanity, there's human quality in the divinity, the combination of the two is totality.
1: దీనినే పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్మన ముదచ్యతే అన్నారు.
0: It is said that this is full and this is also full.
1: ఈ పూర్ణత్వం అనేటువంటిది మానవత్వమే.
0: This human life is total, full.
1: కనుకనే మానవుడు ఇన్ని తెలిసి కూడాను దీన్ని ఆచరణలో పెట్టలేకపోవటం చేతనే రావణుడు మానవుడు అంటే ఒక పురుగు మాదిరి భావిస్తూ వచ్చాడు.
0: As Ravana did not understand this principle, he considered man as an insect.
1: లెక్కనే చేయలేదు.
0: He never bothered, neglected man.
1: కానీ సర్వశక్తులు మానవుని ఎందే ఉంటున్నాయి.
0: In fact, all powers are latent in man.
1: మానవుని ఎందు లేని శక్తులు ఎవరికి ఎక్కడికి ఉండలేదు.
0: There is no other power outside man.
1: దైవం అనగా మనుష్య రూపంలోనే ఉంటున్నాడు.
0: గాడ్ ఈజ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
1: ఈ మనుష్య రూపంలో ఉండినటువంటి సర్వధర్మములు కూడాను మన నిత్య జీవితంలో మనం అనుభవిస్తూనే ఉంటున్నాం.
0: వీ ఎక్స్పీరియన్స్ ఆల్ కోడ్స్ ఆఫ్ కాండక్ట్ ఇన్ హ్యూమన్ లైఫ్.
1: ఈ ధర్మం ఆచరించినప్పుడు మనకు కలిగేటువంటి ఆనందమే ఇది, నిజమైనటువంటి తృప్తి.
0: ట్రూ సాటిస్ఫాక్షన్ యూ విల్ గెట్ ఇట్ వెన్ యూ అడ్హెర్ టు ద పాత్ ఆఫ్ రైచియస్నెస్.
1: అది మనలో ఆ తృప్తిని అభివృద్ధి కావిస్తుండాలి.
0: వీ షుడ్ డెవలప్ దట్ స్పిరిట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్.
1: ఈ తృప్తి,
0: వాట్ ఈస్ దిస్ సాటిస్ఫాక్షన్?
1: దీంట్లో మనము ఇంకా అనేక విధములైనటువంటి సందేహములకు ఏమాత్రము అవకాశం ఉండదు.
0: వీ షుడ్ నెవర్ ఎంటర్టైన్ ఎనీ సార్ట్ ఆఫ్ డౌట్.
1: మానవత్వము కేవలము దైవత్వంతో కూడినటువంటిదే కానీ దేహాన్ని మాత్రమే ఆధారంగా తీసుకుని ఇది ఉపాధులు మాత్రమే మనం పెంచుకుంటూ దివ్యత్వాన్ని విస్మరిస్తూ వస్తున్నాం.
0: We have forgotten the basic fact of the divinity latent in the human life, but we go by the vestal and form.
1: Ramayana yokka oka chinna rahasyanga manam bodhisthunnam.
0: This is taught as a secret in Ramayana.
1: Kani but details anta kudanu kramakrameena munmundu Rama ante emiti, Lakshmana ante emiti, భరతుడు అంటే ఏమిటి, శత్రుఘ్నుడు అంటే ఏమిటి, ఈ యొక్క కౌసల్య, సుమిత్ర, కైకేయికుడు అంటే ఎవరు, దశరథుడు అంటే ఎవరు అనేటువంటి విషయాన్నంతా మనం చక్కగా గుర్తించుకున్న తర్వాతనే రామాయణము సరి అయిన పరిపూర్ణ రామాయణంగా రూపొందుతుంది.
0: యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ రామాయణ ద టెక్స్ట్ ఇన్ ది కరెక్ట్ సెన్స్ ఇఫ్ యు నో హూ రామా ఈజ్, హూ లక్ష్మణ ఈజ్, హూ భరత ఈజ్, అండ్ హూ శత్రుఘ్న, అండ్ హూ ఆర్ దీస్ త్రీ క్వీన్స్.
1: అన్నింటి యందు ఉండినటువంటి ఏకాత్మ భావం ఒక్కటే.
0: In fact, there is only one spirit of unity, oneness in all.
1: వేరు వేరు భిన్న భిన్న రూపములు దాచినటువంటి చేతనే ఇది భిన్న భిన్నంగా రూపొందుతూ వస్తుంది.
0: Because of various vestures put on, we find the diversity.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: రామతత్వం అనేటువంటిది మహా చాలా రహస్యమైనటువంటిది.
0: The nature of Rama.
1: రామతత్వంతో మనం సాధించలేనటువంటి లోకంలో ఒక్కటి కూడా లేదు.
0: There's nothing that you cannot achieve with this principle of Rama.
1: ఇంత మహత్తరమైనటువంటి శక్తి కలిగినటువంటిది.
0: It's a mighty power.
1: కనుకని ఇన్ని వేల సంవత్సరములు అయినప్పటికీ ఈనాటికి కూడా భారతీయుల యొక్క హృదయాల్లో రామతత్వం అనేటువంటి పాతుకొని పోయింది.
0: Though thousands of years pass by, the story of Rama is imprinted in our hearts.
1: ఎన్ని దేశీయులు వచ్చి దీన్ని అనేక రకములుగా మార్చడానికి ప్రయత్నించారు.
0: Many foreigners wanted to change the
1: మార్చినప్పటికి ఈ రామతత్వం మాత్రము ఎవరి ఎందుకు మారటం లేదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ చేంజెస్ అరౌండ్,
1: నిత్య నూతనమైనటువంటిది ఈ రామతత్వము.
0: ఇట్ రిమైన్ క్వైట్ నావెల్ అండ్ న్యూ, ఫ్రెష్.
1: అనంతమైనటువంటి రహస్యంతో కూడినటువంటిది ఈ రామతత్వము.
0: అండ్ దేర్ ఆర్ ఇన్ఫినిట్ సీక్రెట్స్ దేర్.
1: అణువులో ఘనముగా, ఘనములో అణువుగా కూడా నిరూపించేటువంటిది రామతత్వము.
0: ఇట్స్ రామాస్ నేచర్ దట్ ప్రూవ్స్ ది స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాల్ అండ్ ది బిగ్గెస్ట్. సర్వము
1: యందు నిలిచినటువంటిది రామతత్వమే.
0: ఇట్స్ రామాస్ ప్రిన్సిపల్ ప్రెసెంట్ ఎవ్రీవన్.
1: ఉపాధులు నశించినప్పటికి రామతత్వము అమృతమయంగా నిరంతరము నిలిచే ఉంటుండాలి.
0: ద వెస్టర్ ద ఫామ్ మే గో ఆఫ్, బట్ యెట్ ది రామతత్వం రిమైన్స్ ఆల్ త్రూ డివినిటీ.
1: కనుకని రామతత్వం అనేటువంటిది కేవలం ఒక రూపంతో, నామంతో పోల్చబడినటువంటిది కాదు.
0: సో వీ షుడ్ నాట్ గో బై ద నేమ్ అండ్ ఫామ్ రామ అలోన్.
1: దివ్యమైనటువంటి అఖండమైనటువంటి శక్తితో కూడినటువంటిది.
0: ఇట్ ఇస్ వన్ ఆఫ్ డివైన్ మైటీ పవర్.
1: దీని ఆకారం ఇట్టిది అట్టిదని ఎవరు కూడా వర్ణించలేరు.
0: నో వన్ కెన్ డిస్క్రైబ్ ఇట్స్ ఫామ్ స్పెసిఫిక్ వే.
1: అలాంటి రామతత్వం నిరంతరం కూడాను మానవుని యందు ప్రకాశిస్తూ, ప్రకటిస్తూ, వికసిస్తూ, విభజిస్తూ వస్తుండాలి.
0: Therefore the principle of Rama is latent within every one of us. It blossoms, it manifests, expresses.
1: విద్యార్థులు గుర్తించినప్పుడే,
0: when this truth is recognized by
1: మానవత్వం అంటే ఏమిటి అనేటువంటిది వాళ్ళకి అర్థమవుతుంది.
0: They will understand what human life is.
1: ఆదర్శ మానవత్వాన్ని మనం పొందాలనుకున్నప్పుడు,
0: in order to have the ideal human life,
1: అవతార తత్వాలను మనం అనుసరించాలి.
0: We have to follow that principle of incarnation.
1: అవతారములు కూడా కేవలం మానవాకారం ధరించవచ్చును.
0: God takes human form.
1: ఆకారం చూచి మాత్రం మనం మోసపోకూడదు.
0: We should not be deceived, go by the form alone.
1: ఆకారము మానవాకారములుగా ఉండవచ్చును కానీ,
0: ఇట్ ఈస్ జస్ట్ ఎ హ్యూమన్ ఫామ్.
1: మాతో పాటు అది కూడా సమానమైనటువంటి యొక్క దీన్ని మనం భావించరాదు.
0: బట్ వీ షుడ్ నెవర్ టేక్ దట్ సేమ్ యాజ్ అవర్ బాడీ.
1: ఈ యొక్క మానవత్వం రెండు కూడా ఒకే రకంగా ఉంటుంటాయి.
0: బోత్ ద ఫార్మ్స్ లుక్ అలైక్.
1: పటికి రాయి రూపు చూచి కలకండని నమలవద్దు.
0: వాచింగ్ ఇట్ దిస్ that little morsel of very salt you should not take it as candy.
1: Cherakani neevu tinavaddu.
0: Don't mistake that as the form.
1: Roopu chusi mosapoku. Roopu chusi mosapoku.
0: Don't be deceived by the form.
1: Daivame nije mana roopamu.
0: It's only God.
1: Ee manushya roopame nikudide daiva roopame.
0: Therefore human form has got the divinity.
1: Roopu chusi maamidi ani balchavaddu.
0: So don't be deluded by the form alone.
1: Muragakai కనుకనే మనం రూపాన్ని మాత్రమే చూచి మనం మోసపోతున్నాం.
0: డోంట్ బి డిసీవ్డ్ బై ద ఫార్మ్ అలోన్.
1: ఆకారం మానవాకారంగా ఉండవచ్చును.
0: ఇన్ ఫార్మ్ ఇస్ హ్యూమన్ నోట్.
1: ఎందుకోసం మానవాకారంలోనే అవతరించాలి భగవంతుడు?
0: బికాస్ గాడ్ షుడ్ ఇన్కార్నేట్ యాజ్ హ్యూమన్ ఓన్లీ.
1: కారణం ఏమిటి?
0: వాట్స్ ద రీజన్?
1: మానవుని యందే అన్ని ధర్మములు తప్పిపోయినాయి.
0: ఇట్స్ ఓన్లీ మ్యాన్ దట్ హెస్ గోన్ అవే ఫ్రమ్ దిస్ పాత్.
1: మానవుని ఉద్ధరింపచేయాలంటే మానవాకారంతోనే రావాలి దైవం.
0: బట్ ది ఎమాన్సిపేషన్ ఆఫ్ హ్యుమానిటీ గాడ్ షుడ్ టేక్ హ్యూమన్.
1: పశువులు పక్షులు క్రిమికీటకాదులంతా కూడా సహజ ధర్మాన్ని తాము అనుసరిస్తున్నాయి.
0: The animals and birds and insects follow their own natural dharma.
1: దానికి అవతారం అక్కర్లేదు.
0: Incarnation is not needed.
1: సర్వ ధర్మమును విస్మరించి
0: all dharma
1: పెడమార్గమును పట్టి మానవత్వాన్ని కూడా మంటగలిపి దివ్యత్వాన్ని విస్మరించి జీవితాన్ని నాశనం చేసుకునేటువంటి వాడు మానవుడే.
0: ఈజ్ ఓన్లీ మ్యాన్ హూ హెస్ గాన్ అస్ట్రే ఫ్రమ్ ద పాత్ ఆఫ్ రైచియస్నెస్ హూ హెస్ ఫర్గోటెన్ ది
1: మానవుని సరిదిద్దాలంటే మానవాకారంతోనే రావాలి.
0: టు కరెక్ట్ మ్యాన్ కైండ్ గాడ్ షుడ్ ఇన్కార్నేట్ ఇన్ హ్యూమన్ ఫామ్.
1: ఆనాడు కూడాను రామావతారం మానవావతారం రావడానికి కారణం ఇదే.
0: ఇట్ ఇస్ ఫర్ దట్ రీజన్ గాడ్ హెస్ టేకెన్ హ్యూమన్ ఫామ్ బై నేమ్ రామ.
1: ఈ యుగములు ఎందంతా కూడాను మానవుని మాత్రమే మనం ఉద్ధరించటం.
0: It's only emancipation of humanity which is required.
1: పశుపక్షి మృగాదులను కూడా నువ్వు ఉద్ధరించడం లేదు.
0: Not for beasts and birds and insects.
1: మానవులే ధర్మం తప్పిండేది.
0: It's only man that has gone.
1: మానవులే అసత్యంలో ప్రవేశిస్తుండేది.
0: Man is treading on the path of lies.
1: మానవత్వం యొక్క ధర్మములన్నీ కూడా నువ్వు మానవుడే విసర్జించాడు.
0: Only human quality is totally forgotten.
1: విసర్జించినటువంటి దానిని మనం చేకూర్చి
0: To acquire all that is lost and forgotten.
1: మానవునిగ రూపొందింప చేయడానికి ప్రయత్నించాలి.
0: And he has to shape himself into a human.
1: పరిత్రాణాయ సాధూనాం అన్నాడు.
0: To protect the pious people.
1: ఈ సాధుత్వాన్ని మనం రక్షించాలి.
0: We have to protect this pious.
1: ఈ సాధుత్వం మానవుని యందే ఉంటుండాలి.
0: It is latent in man.
1: అట్టి సాధుత్వాన్ని మానవుడు గుర్తించలేకపోతున్నాడు.
0: That pious quality is forgotten lost.
1: కేవలం పశువుల వలె రాక్షసుల వలె ప్రవర్తిస్తున్నారు.
0: He behaves like an animal and a demon.
1: కనుక ఈ మానవత్వాన్ని మానవత్వంగా మనం సర్దిద్దుకోవాలి.
0: దేర్ఫోర్ హ్యూమన్ క్వాలిటీ హ్యాస్ టు బి షేప్డ్ ఇన్ ద రైట్ డైరెక్షన్.
1: కనుక ఈ మానవత్వం మానవత్వంగా ఏ రీతిగా సర్దిద్దుకోవాలి?
0: హౌ టు షేప్ ది హ్యూమన్ క్వాలిటీ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు డివైన్.
1: ఇంకా మున్ముందు దీన్ని విడివిడిగా ధరించి విడివిడి రూపంలో మీకు ప్రబోధించి ఈ నిజతత్వాన్ని కొంతవరకు గుర్తింపు చేయడానికి ప్రయత్నిస్తాం.
0: భగవాన్ హ్యాస్ గ్రేషియస్లీ కన్సెంటెడ్ టు డీల్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ ఇన్ ద కమింగ్ డేస్.
1: కాన రామాయణం అనగా కేవలము ఒక చరిత్రగా మనం విశ్వసించరాదు.
0: సో వీ షుడ్ నాట్ థింక్ దట్ రామాయణ ఇస్ మియర్లీ హిస్టరీ.
1: ప్రతి మానవునికి ఒక ప్రాణతత్వంగా మనం విశ్వసించాలి.
0: వీ షుడ్ టేక్ ఎవ్రీ పర్సన్ యాజ్ ద లైఫ్ ప్రిన్సిపల్.
1: ఇది ప్రాణ సమానమైనటువంటిదే రామాయణము.
0: రామాయణ ఇస్ ఈక్వల్ టు యువర్ లైఫ్.
1: ఇప్పుడు కేవలం ఆర్టిఫిషియల్ లైఫ్ తో మనం జీవిస్తున్నాము.
0: టుడే వీ స్పెండ్ ఆర్టిఫిషియల్ లైఫ్.
1: ఈ సత్యాన్ని గుర్తించినప్పుడే అప్పుడే రామ లైఫ్ లో మనం అనుభవించవచ్చు.
0: వెన్ వీ నో దిస్ ట్రూత్ యాక్చువల్లీ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ద లైఫ్ ఆఫ్ రామ.
1: దీన్ని మొట్టమొదట గుర్తించాలి.
0: ఫస్ట్ వీ షుడ్ నో దిస్.
1: గుర్తించిన తర్వాతనే వర్తించడానికి వీలవుతుంది.
0: ఆఫ్టర్ నోయింగ్ యూ కెన్ కండక్ట్ యువర్ సెల్ఫ్.
1: అయితే రామ్ రామ్ రామ్ రామ్ అని అనుకుంటూ పోతే ప్రయోజనం లేదు.
0: దేర్ ఇస్ నో యూజ్ ఇన్ రిపీటింగ్ రామాస్ నేమ్.
1: రామ తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి.
0: వీ షుడ్ నో ద క్వాలిటీ ఆఫ్ రామ.
1: ఆ తత్వాన్ని అర్థం చేసుకుని ఆచరణలో మనం పెట్టాలి.
0: వీ హావ్ టు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ రామ అండ్ ప్రాక్టీస్ లేటర్.
1: రామ తత్వం కూడా ఒక ప్రేమ తత్వంలోనే మనకి ఇమిడి ఉంటుండాలి.
0: ఇట్స్ పాసిబుల్ టు ఫాలో ఇఫ్ ఓన్లీ యూ హావ్ లవ్.
1: కనుక ప్రేమతత్వం చేత ఈ రామతత్వాన్ని మనం ప్రేమమయంగా మార్చుకుని తదుపరి మనం కూడా ఒక రామస్వరూపంగా మనం రూపొందాలి.
0: దేర్ఫోర్ విత్ దిస్ లవ్ వీ కెన్ అండర్స్టాండ్ రామ అండ్ ఫాలో ద పాత్ ఆఫ్ లవ్.
1: ఎన్ని శాస్త్రములు చదివినప్పటికీ,
0: ఇన్ స్పైట్ ఆఫ్ గోయింగ్ త్రూ టెక్స్ట్,
1: ఎన్ని వేదములు మనం ఉచ్చరించినప్పటికీ,
0: ఇన్ స్పైట్ ఆఫ్ రిపీటింగ్ వేద,
1: ఎన్ని సాధనలు చేసినప్పటికీ,
0: ఇన్ స్పైట్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీస్,
1: మానసిక పరివర్తన లేకుండా ఇవి ఏమాత్రం కూడా మనం సాధించలేము.
0: వెన్ దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ ది హ్యూమన్ మైండ్ ది అదర్ థింగ్స్ ఆర్ యూజ్లెస్.
1: కనుక మానసిక పరివర్తన మనలో కలగాలి.
0: మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ నెసెసరీ.
1: ఈ మనసే సర్వములకు మూల కారణమని మనం విశ్వసించాలి.
0: వీ షుడ్ బిలీవ్ దట్ మైండ్ ఇస్ ద కాజ్.
1: ఈ మనస్సును మాధవ స్వరూపంగా మార్చాలి.
0: ది వెరీ మైండ్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ద డివైన్.
1: దానికి మొట్టమొదటి నామం కూడా ఆధారమే.
0: Therefore, it is that which is the basis in the beginning.

క్రమము తప్పక మింట ప్రతిదినంబును పాను ఉదయాస్తమయముద నొందనేల భానుడు ఉదయాస్తమయముల

పగలు మాత్రము దాగు బొంగియేల. గగనంబునకు కాంతి కజేయు తారలు పగలు మాత్రము.

0: పవనుండు జీవకోటిని ప్రోవ వివదేల క్షణమైన విశ్రాంతి కనక తా పవనుండు జీవకోటిని బ్రోవ వివదేల అనిశంభు కళకళ ధ్వనుల నవ్వుచు నదుల్ సరళముల్ ప్రవరించు చందమేళ అనిశంభు కళకళ ధ్వనులు నవ్వుచు నదుల్ సరళముల్ ప్రవహించు చందమేళ ప్రేమ స్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
0: జగత్ అనగా పుట్టి పెరిగి పోనటువంటిది
1: జగత్ ద వరల్డ్ ఇస్ ద వన్ దట్ హ్యాస్ ఎ బిగినింగ్ ద సస్టెనెన్స్ అండ్ ఎన్ ఎండ్
0: దీనికి ఆధారము భూమియే
1: ద బేసిస్ ఫర్ ఆల్ దిస్ ఇస్ ఎర్త్
0: దేవుడనగా ప్రత్యేకించినటువంటి ఒక ఫార్మ్ కాదు
1: గాడ్ ఈజ్ నాట్ ఆఫ్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్
0: సర్వత్రా వ్యాపించినటువంటి శబ్ద స్పర్శ రూప రస గంధాదులే
1: డివినిటీ ఈజ్ ద వన్ దట్ ఈస్ ఇమ్మనెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది ఫైవ్ సెన్సెస్ ఆఫ్ కాగ్నిషన్
0: ఈ ఫైవ్ సెన్సెస్ లేని స్థానమే లేదు
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దీస్ సెన్సెస్ డు నాట్ ఆపరేట్
0: ఈ ఫైవ్ ఎలిమెంట్స్ లేని వ్యక్తియే లేడు
1: దేర్ ఇస్ నో పర్సన్ విదౌట్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఇన్ హిమ్
0: కనుకనే సర్వతపాణి పాదం తర్వతో శిరముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిష్టంతి కనుకనే అనాది కాలము నుండి పెద్దలందరూ కూడాను భగవంతుడు సర్వత్రా సర్వవ్యాపి అయి సర్వకాలముని యందు సంచరిస్తున్నాడని బోధిస్తూ వచ్చింది
1: Therefore it is said that all hands are his, all feet are his, all heads are his, all eyes are his. And hence elders in the past declared that God is present everywhere, that in everyone there is no place without the divine.
0: భగవంతుడు లేని స్థానము ఎక్కడ కూడా మనకు కనిపించదు.
1: You cannot find a place where there is no God.
0: ఇట్టి సర్వవ్యాపి అయినటువంటి భగవంతుని యొక్క తత్వమును ఏ విధంగా బోధించాలి?
1: How is it to be taught? How is to comprehend the all-pervasive divinity?
0: ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో భగవంతుని యొక్క జన్మదినములని కల్పించుకొని దానిని ఆరాధిస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ కాలమును గడుపుతూ వచ్చారు.
1: However, each group has got their own celebration with the name of their chosen deity, observe the birthday, adore and enjoy themselves.
0: ఇట్టి దైవత్వమును ఎవరు ఏ రీతిగా నిర్ణయించట కూడాను సాధ్యము కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీబడి టు ఎస్టిమేట్ ఆర్ మెజర్ ద డివినిటీ బై ఎనీ స్టాండర్డ్.
0: కానీ ఇందులో ఒకటి మాత్రము అందరూ గుర్తించవలసి వస్తుంది.
1: హౌఎవర్ ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు రికగ్నైజ్ వన్ ఫ్యాక్టర్
0: ఈ ప్రకృతి యందు జన్మించిన ప్రతి భూమి కూడాను ప్రతి వ్యక్తి కూడాను మొట్టమొదట తల్లి గర్భమును వేరు చేసిన తక్షణమే కెవ్వు కెవ్వును ఏడుస్తూ వస్తారు.
1: ఇన్ దిస్ వరల్డ్ యాజ్ వీ నో Each child, the moment the child is born, separated from the womb of the mother, starts life sojourn by a cry. Why does the child cry?
0: కాని అట్టి ఏడుస్తూ ఉండినటువంటి యొక్క వ్యక్తికి దాని సమాధానం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ హౌ టు పాసిఫై ద న్యూ బోర్న్ బేబ్ దట్ స్టార్ట్స్ క్రయింగ్?
0: ఓ తేనె చుక్కను లేక పాలు యొక్క భాగమును నాలుగు పైన పడినప్పుడు ఏడుపు మానిపేస్తుంది.
1: ద చైల్డ్ స్టాప్స్ క్రయింగ్ వెన్ యూ ఆఫర్ ఎ డ్రాప్ ఆఫ్ హనీ ఆర్ మిల్క్.
0: దీనిని బట్టి ప్రతి వ్యక్తి కూడాను ఆకలితోనే జన్మిస్తున్నాడు.
1: Therefore it is clear that we are born with this appetite, hunger.
0: అది ఎట్టి ఆకలి? ప్రాప్తమైనటువంటి యొక్క లౌకికమైన ఆకలి లేక అప్రాప్తమైనటువంటి యొక్క అప్రాప్తమైనటువంటి యొక్క దివ్యత్వమైన ఆకలి? దేనిని మనము గుర్తించుకోవడానికి వీలు కాదు.
1: What kind of appetite is it is? It is. Is that worldly or is it natural or spiritual or beyond?
0: Aakale matramu andariki okati.
1: However, the hunger is uniform.
0: Aaharamulu veri veriga undavachu.
1: The food that we consume varies.
0: Itti aaharamunu srishtinchukoni దాని యొక్క సారమును భుజించి ఆనందించడమే ప్రకృతి ఎందున్నటువంటి యొక్క మానవుల యొక్క ప్రధాన కర్తవ్యం.
1: Therefore it is essential that we partake of food, receive the essence of this food and delight ourselves.
0: ఈ ఆకలికి ఆహారమే అత్యవసరం.
1: Therefore to satiate hunger, food is most essential.
0: ఇట్టి ఆహారమును మనము సంపాదించుకొని అందరినీ ఆనంద పెట్టడము తాను ఆనందించటము ఇది వ్యక్తి యొక్క కర్తవ్యం.
1: Therefore it is the duty of every individual to have food for himself and also to serve others.
0: భగవంతునకు ఎట్టి ఆకారం కాని ఎట్టి జన్మం కాని ఎట్టి ప్రకృతి యొక్క రక్షణలు కాని లేవు.
1: God has no specific definite form. He has no beginning. He is beyond all the natural traits.
0: Kanuka daivamunaku ittidi attidani roopani ninayinchatamu evariki taram kaadu.
1: Therefore it's not possible for anyone to decide a definite form for God.
0: Itaniki chaavu puttukaleyanetti shashvithundu.
1: God has no beginning nor an end. He is immortal, permanent.
0: Adi madhyantarahitudu anadi vaadu.
1: He has no beginning, nor the middle, nor an end. He is ancient.
0: Taanu chavaka puttaka champabadaka.
1: He can neither be killed, nor would he be born again, and he is eternal.
0: Itti sarvashaktimayudainatundi yokka దైవత్వమునకు ఎవరు ఏ పేరు ఇవ్వగలరు?
1: గాడ్ బీయింగ్ ఆల్ పవర్ఫుల్ ఆర్ పర్వేసివ్, వాట్ నేమ్ కెన్ యూ గివ్ హిమ్?
0: భూమి చల్లని నీరు త్రాగి ఆ నీటితో పైనటువంటి పంటను పండించి ప్రజలకు జీవులకు ఆహారాన్ని అందిస్తూ వస్తుండాలి.
1: యు నో వెన్ ది సాయిల్ ఇస్ వాటర్డ్, దిస్ వాటర్ ఇస్ సప్లైడ్ టు ద క్రాప్ and we just reap the harvest and partake the grain and be benefited by the food.
0: Kanuka prati praniki kudanu neeru atyavasaram,
1: and hence every creature requires water.
0: Ee water vallane sarva vidhamulainatundi yokka aakalanu champukottundi,
1: and is the water which is equally essential as that of appetite.
0: Aaharam lekapoyinanu జీవించవచ్చును కాని నీరు లేకపోతే క్షణమైన జీవించటకు వీలు కాదు.
1: వన్ మే లివ్ ఫర్ సమ్ టైమ్ విదౌట్ ఫుడ్, బట్ వన్ కెన్ నాట్ లివ్ విదౌట్ వాటర్.
0: కనుక ఈ ఆకలి చేత ఆహారమును నీరే సృష్టించబడుతుండాలి.
1: And therefore, food that we derive because of the water added to that.
0: ఈ నీరు కేవలము ఒక ప్రార్థనా పరికారం చేతనే సాధ్యం అవుతుంది కానీ మరొక మార్గంలో ఇవి లభించవు.
1: You can acquire water not by any other effort other than water is a response to our prayers.
0: ఏ దేశమందైనా ఏ కాలమందైనా ఏ కంపెనీ ఏదైనా కూడాను మొట్టమొదట ఆహారమునకు ప్రయత్నిస్తూ వస్తుంటారు.
1: ఎనీ కంట్రీ at any point of time will struggle hard, will plan for food.
0: ఆహార నిమిత్తమునకు నీరు ప్రత్యేకమైనటువంటి అవసరము.
1: Therefore, to generate food, water is very necessary.
0: ఈ జలమును పొందే నిమిత్తమై అనేక రకములైనటువంటి పూజలు పురస్కారములు చేస్తూ వస్తున్నారు ప్రజలు.
1: People do so many sacrifices, rituals, worship in order to have enough of water.
0: ఇది కేవలము కోటీశ్వరునికి మాత్రమే కాదు, కూటి పేదకు కూడాను ఇది ప్రార్థన అవసరమే.
1: The prayer is essential not merely for a millionaire, a rich man. It is equally necessary for a pauper.
0: ఇవన్నీ కూడా జగత్తులకు అందించేటువంటిది ఎవరు?
1: Who gifted all this to this nature?
0: అతనే దైవము.
1: God has gifted all this to this nature.
0: దైవము దైవ నిమిత్తమై తాను చేసుకుంటున్నాడే కాని జగత్తు నిమిత్తం కాదు చేసేది.
1: In fact, God does for his own fulfillment of the will and not for the world.
0: జగత్తు పరమాత్మ రెండు ఒక్కటే అనేటువంటి సమత్వాన్ని గుర్తించాలి.
1: We have to recognize the basic fact, the identity between the world, the creation and the creator.
0: నీరు మానవుడు సృష్టించలేడు.
1: Man cannot generate water all
0: himself. ఆహారమును మానవుడు పుట్టించలేడు.
1: It's not possible for man to produce food.
0: ఏ ఆహారం చేత మానవ జీవితము జరుగుతుంది అనేటువంటి సత్యాన్ని కూడాను గుర్తించలేడు.
1: In fact, man is not able to understand that food which is most essential for him to carry on his life.
0: దేని వలన ఆకలిని తీరుతుంది అనేటువంటి విషయాన్ని తనకు తాను కొన్ని ప్రయత్న రూపంలో పని సాధిస్తూ రావాలి.
1: However, man acts, makes his own effort to appease, to satiate his hunger.
0: కాన భగవంతుడు ఇది ఇస్తాడు అది ఇస్తాడు అనేటువంటి కారణం చేత అతన్ని పూజించడం కాదు.
1: So it's not proper to worship God in anticipation of the gift that we receive from time to time.
0: ప్రార్థనలు భగవంతుని నిమిత్తమై ప్రార్థన చేయాలి.
1: We have to pray God for God himself.
0: భగవంతుడే సర్వమును మనకు అనుగ్రహిస్తుంటాడు.
1: In fact, God supplies all that we need.
0: ఏ నిమిషంలో ఎక్కడ దేనిని అందించాలో దాని తనకే తెలుసును.
1: God knows what to give, when to give, where to give.
0: ఏ ప్రయత్నము చేయకపోయినప్పటికీ తనంతట తామే ప్రభావిస్తుంటాయి.
1: Even if you do not make effort, God will confer that what you need.
0: మనం కేవలం కోరి విఫలమైనంత మాత్రమున మనం బాధపడటం ఇది భక్తుల యొక్క లక్షణం కాదు.
1: It should not be the quality of a devotee to go back when his desire is not fulfilled by God.
0: ఏ ప్రాణి ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు దీన్ని భుజించాలి, ఎంతవరకు దీన్ని విసర్జించాలి అనేటువంటి సత్యాన్ని భక్తులే కనుక్కొని ప్రజలే దానిని గుర్తించుకొని వర్తించడం అత్యవసరం.
1: Therefore, it is essential to know what we need, what kind of food that we require, and carry on our life sojourn on earth.
0: దైవ నిర్ణయాలు ఎన్ని విధములుగా ఉంటుంటుందో ఎవరు చెప్పలేరు.
1: The mystery of God is beyond all parameters.
0: అది నిధి ననగనేలా.
1: Why this and that?
0: విపేదకాది బ్రహ్మ పర్యంతము నీవే.
1: Right from Ant to Brahman, you are there.
0: అది ఎరుంగరు.
1: They do not know that.
0: మది గరంగరు.
1: Cannot understand.
0: భూమిని చెందరు.
1: They are not happy.
0: భూమిని కొందరు.
1: వివేకమును
0: వర్తించదని కడు విర్రవీగలరు కాని.
1: They are highly egoistic because of the intellect.
0: కడపటికి ఏది ఎత్తవునో ఎవరికి తెలియదు.
1: No one can decide what would happen at the end.
0: కనుక దైవం యొక్క నిర్ణయాలు మనం గుర్తించుకొని చెప్పడానికి సాధ్యం కాదు.
1: It is not possible for anybody to express God's will or the divine plan.
0: దైవం యొక్క ప్రాణాలు దైవం యొక్క మర్మాలు దైవమే చెప్పాలి.
1: The divine plan has to be revealed by divine himself.
0: ఎవరెవరికి ఏ స్థానమునందు ఎప్పుడెప్పుడు ఏ ఏ గుణములు ఇవ్వాలో అది భగవంతుడికే తెలుసు.
1: God knows what to give, where to give, why to give, whom to give.
0: కనుక మనం ఏ దాని కూడా ప్రయత్నపూర్వకంగా చేస్తే అవన్నీ మోసమైపోతుంటాయి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ రిలై ఆన్ అవర్ ఎఫర్ట్ ఓన్లీ యూఆర్ గోయింగ్ టు బి డిసీవ్డ్.
0: దైవ ప్రార్థన వల్లనే సర్వము నెరవేరుతుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ బై ప్రేయర్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఈ ప్రార్థన కంటే మించినటువంటిది లోకంలో ఎట్టిది లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ గ్రేటర్ దాన్ ప్రేయర్ ఇన్ దిస్ వరల్డ్.
0: కనుకనే అందరూ కూడా ప్రేయర్ చేయాలని.
1: So it's essential that all of you should pray.
0: దీని కోసం దాని కోసమని కాదు.
1: Not for desire.
0: కానీ భగవంతుని ప్రేమ చేయాలి. ఎందుకోసం చేయాలి?
1: Why should you pray to God?
0: ఓ భగవంత, నీ ప్రేమ నా పైన పంపు.
1: ఓ గాడ్, ఐ వాంట్ యువర్ లవ్.
0: ఆ ప్రేమ ద్వారానే సర్వము కూడాను జరుగుతుంది.
1: And this love will be able to accomplish all the
0: ప్రపంచం అంతా కూడాను సన్నిధి అవుతుంది.
1: In fact, you can achieve the whole world for that matter.
0: మాకు ఏ ఒక్కటి కూడా ఇది కాలేదే అనేటువంటి ఒక డౌట్ కూడా మాకు రావటం లేదు.
1: In fact, there is no doubt whatsoever that because of some failure.
0: ఈ విధంగా మేము తెలుసుకున్నటువంటి వారికి తెలుస్తుంది, కానీ మిగతా వారికి అంత తెలియదు.
1: The knowledgeable people know that, not the rest.
0: కనుక ప్రపంచంలో ఏ కార్యము మనం చేయవలసినప్పటికీ కార్యం నిమిత్తమే మీరు ప్రార్థన చేయకండి.
1: Therefore, in this world, don't pray merely for the fulfillment of your desire.
0: భగవంతుడా, మాకు ఏ నిమిషమునకు ఏది అవసరమో అది మీరే చూసుకోండి.
1: Oh God, you know best what I need at what point of time.
0: అంతా భగవంతునికి అర్పితం చేసి ప్రయత్నం చేస్తే అన్ని సులభంగా జరిగిపోతాయి.
1: When once you offer to God, anything can be achieved easily.
0: కానీ మాకు ఇంతవరకును మా ప్రయత్నం ఏమీ ఒకటి చేయలేదు.
1: But till now we have not made any attempt.
0: ప్రయత్నం చేయకపోయినప్పటికీ అన్ని అవి వచ్చి రావుతున్నాయి.
1: Effortlessly things started arriving here.
0: కనుకనే మేము దేనికి ప్లాన్ వేయటం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో స్పెషల్ ప్లాన్ ఫర్ ఎనీథింగ్.
0: అన్ని వచ్చినటువంటి వచ్చిన రీతిగా మనం వాడుకుంటున్నాము.
1: అండ్ థింగ్స్ ఆర్ యూటిలైజ్డ్ యాజ్ దే రీచ్ హియర్.
0: ఇంకా ఒకటి,
1: అనదర్ పాయింట్,
0: మా రెండవ పద్ధతి కూడా ఒకటి ఉండాలి.
1: అండ్ దేర్ ఇస్ ఆల్సో ది సెకండ్ ప్రొసీజర్ అడాప్టెడ్.
0: మాకు ఏ విధంగా వచ్చి పడుతున్నాయో,
1: యాజ్ థింగ్స్ కమ్ టు అస్,
0: మేము కూడా అదే విధంగానే దీన్ని పంపుతుంటాం.
1: వీ ఆల్సో సెండ్ లైక్ వాయిస్ టు హోల్ వరల్డ్.
0: అన్ని మేము చేస్తున్నటువంటి పనులు అన్ని దైవ కార్యములే తప్ప అన్య కార్యములు లేవు.
1: ఆల్ దీస్ ఆర్ డివైన్ వర్క్స్, డివైన్ మాస్టర్ ప్లాన్.
0: మేము ఈనాటికి కూడా ఏదొకటి మేము కోరటం లేదు.
1: అండ్ ఈవెన్ దిస్ డే నథింగ్ ఇస్ డిజైర్డ్ ఫర్.
0: కోరకనే వస్తుండేటువంటి దానికి కోరితే ఎన్ని వచ్చి పడిపోతాయో.
1: వెన్ థింగ్స్ ఆర్ అరైవింగ్ హియర్ వితౌట్ ఆస్కింగ్, ఇఫ్ యూ ఆస్క్ యూ కెన్ ఇమాజిన్ హౌ మెనీ మోర్ థింగ్స్ వుడ్ బి హియర్.
0: మాకు ఏది వద్దు.
1: వీ డోంట్ వాంట్ ఎనీథింగ్ వాట్స్ ఎవర్.
0: మా దగ్గరికి వచ్చినటువంటి వారందరికీ వారు బాగా క్షేమంగా సంతోషంగా జీవితాన్ని ఆనందంగా గడిపితే అంతే మాకు చాలు.
1: భగవాన్ డిజైర్స్ దట్ ఆల్ దోస్ దట్ రీచ్డ్ హియర్ షుడ్ బి హ్యాపీ, should be prosperous, should be healthy and return. That's all he wants.
0: మాకు ఏది మీరు ఇవ్వనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గివ్ ఎనీథింగ్ టు భగవాన్.
0: మీరు ఏది కోరితే అది మేము ఇస్తుంటాం.
1: భగవాన్ ఇస్ రెడీ టు గివ్ యూ వాట్ ఎవర్ యూ వాంట్.
0: కానీ అది మీకు అవసరం మాకు కాదా అనేటువంటి కూడా చూడాలి.
1: బట్ బెటర్ యు నో వెదర్ యూ నీడ్ ఇట్ ఆర్ నాట్.
0: కనుక ఈ విధంగా మా నుంచి వచ్చేటువంటి సామాన్లు, మీ నుంచి వచ్చేటువంటి పరికరములు అన్ని ఈ రకంగానే సంబంధ బాంధవ్యాన్ని కలిగి ఉంటాయి.
1: దిస్ ఈజ్ అ థింగ్ దట్ హ్యాస్ బీన్ హ్యాపెనింగ్ బిట్వీన్ దోస్ థింగ్స్ దట్ ఆర్ రిసీవ్డ్ హియర్ అండ్ దోస్ థింగ్స్ దట్ ఆర్ గిఫ్టెడ్.
0: దైవ ప్రార్థన చేత ఏమైనా జరుగుతుంటాయి.
1: గాడ్స్ ప్రేయర్ విల్ బి ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
0: కనుక మీకు ఏది కావాలన్నప్పటికీ దైవాన్ని ప్రే చేయండి.
1: వాట్ ఎవర్ యూ వాంట్ ప్రే టు గాడ్.
0: సైలెంట్ గా చేయండి.
1: Pray silently.
0: ఇది అది కావాలని కోరికలు పెట్టుకుని చేయకండి.
1: Not with a specific purpose or need base.
0: కోరికలు లేకుండా,
1: without desire.
0: ప్రేమ చోత భగవంతుని ప్రార్థించండి.
1: With all love, pray to God.
0: తప్పక మీకు సంసిద్ధం అవుతాయి.
1: Everything will be added unto you.
0: కనుక ఇవన్నీ మాకు ప్రత్యక్షమైనటువంటి యొక్క ప్రమాణములు.
1: This is the direct evidence and proof.
0: ఇలాంటి రీతిగా భగవత్ తత్వాన్ని మనం భగవత్ తత్వాన్ని కొనుక్కోవాలంటే భగవంతుని యొక్క ప్రేమ చేతనే కనుక్కోవాలి.
1: You can understand the divinity only through love.
0: ప్రేమ లేకపోతే ఏది కూడా జరగదు.
1: Without love, nothing could ever happen.
0: కనుక ప్రేమ చేతనే సర్వ కార్యములు కూడా మనము సంసిద్ధం చేసుకోవచ్చు.
1: Therefore, the love will be able to fulfill all the tasks.
0: దైవ ప్రార్థన చేత మనకు జరగని కార్యములు ఒక్కటి కూడా లేవు.
1: There is nothing that you cannot achieve without prayer.
0: స్వామి, మేము ఎంతో దైవ ప్రార్థన చేస్తున్నాం, మాకేది జరగటం లేదే అంటారు.
1: Some may say, Swami, we have been praying fervently. But we are not successful.
0: అది మీ ప్రేయర్లో ఉన్నటువంటి దోషమే కాని జరగకుండా పోయేటువంటి దానికి అవకాశమే లేదు.
1: Mistake lies with your prayer, not with any result whatsoever.
0: ఈ విధంగా ప్రతి కార్యములకు దైవం ప్రార్థన చేతనే మనకు అన్ని కార్యములు సిద్ధిస్తాయి.
1: Therefore, all tasks are fulfilled successful by prayer.
0: చిత్రంబులు,
1: peculiar,
0: త్రైలోక్య విచిత్రంబులు,
1: and important for all the three words,
0: వంజనాల విత్తంబులు.
1: And it's that so endearing, so close.
0: Munichanavana bhautambulu.
1: And that's so intimate to all the saints.
0: Charitambulu.
1: That is the history and the glory of God.
0: Yedi kavalante kuda nu manaku jaragaka tappadu.
1: Whatever that you want is bound to happen.
0: Kaani maaku yedi kuda tappipoledu.
1: But in fact we have not missed anything till now.
0: Maa prayer jalugutune untundadi.
1: And things, prayer is going on.
0: Sankalpamulu jalugutune untunnayi.
1: Divine will is there.
0: Aa sankalpam cheta anni karyamulu parisiddha avutunnayi.
1: And the divine will guarantees the fulfillment of all planned for.
0: Memu jalapavasatri karyakramalu anni kudunu siddhanga jarigipothunnayi.
1: All programs go as per the divine master plan.
0: Inadu Christmas.
1: Today is Christmas.
0: కానీ మన కోరికల చేత మనం దీన్ని దుర్వినియోగం చేయకూడదు.
1: వి షుడ్ నాట్ మిస్ యూజింగ్ ఇట్ బై ప్రేయింగ్ ఫర్ అవర్ డిజైర్స్. జీసస్
0: కూడాను ఆయన కూడాను ఒక దైవం బిడ్డనే.
1: జీసస్ ఇస్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్.
0: ఐ యామ్ యువర్ చైల్డ్.
1: ఫాదర్,
0: నన్ను ఎందుకు ఇంత పనిష్మెంట్ చేస్తున్నారు?
1: వై డు యూ పనిష్ మీ?
0: పనిష్మెంట్ ఇవ్వద్దు.
1: Do not punish me.
0: మీకు ఏది ఇష్టమో అది చేసుకోండి అన్నాడు జీసస్.
1: జీసస్ సెడ్ లెట్ థై విల్ బి డన్.
0: అదే రీతిగా అన్ని జరుగుతూ వస్తున్నాయి.
1: అండ్ థింగ్స్ హ్యాపెన్ యాజ్ పర్ ది డివైన్ విల్.
0: అహంకారము నేను నీకంటే పెద్దవాడిని అని తెలుసుకుంటే అహంకారం వస్తుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ కంపేర్ యువర్ సెల్ఫ్ డిక్లేరింగ్ దట్ యువర్ సుపీరియర్,
0: అహంకారం ఏమీ లేకుండా ఆడంబరం లేకుండా కూడా ప్రశాంతిగా మీరు ప్రార్థన చేయండి.
1: యూ షుడ్ ప్రే విదౌట్ ఎనీ ఈగో, వితౌట్ ఎనీ పాంప్ అండ్
0: మీరు ప్రార్థన చేయండి, కాకపోతే అప్పుడు నన్ను అడగండి.
1: యూ ప్రే సిన్సియర్లీ అండ్ యూ విల్ బి సక్సెస్ఫుల్.
0: దైవము నిరంతరము మీ హృదయం నందే ఉంటున్నాడు.
1: గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ ఇన్ యువర్ హార్ట్.
0: దైవం లేనటువంటి స్థానం లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో.
0: దైవం చేయనటువంటి పనులు లేవు.
1: దేర్ ఇస్ నథింగ్ దట్ హీ కెనాట్ డూ.
0: సర్వమును చేయగలడు.
1: గాడ్ కెన్ అకంప్లిష్
0: ఎనీ. పెద్దదే చిన్నదే అని ఏమాత్రం సందేహించడు.
1: టైనీ ఆర్ జైజాంటిక్, స్మాల్ ఆర్ బిగ్, గాడ్ కెన్ డూ.
0: అందరూ తన బిడ్డలే.
1: ఆల్ ఆర్ హిస్ చిల్డ్రన్.
0: వారందరికీ ఏది కావాల్సింది అది ఇస్తాడు.
1: అండ్ గాడ్ విల్ గివ్ యూ వాట్ ఎవర్ దట్ యూ నీడ్.
0: దైవం మనకంటే దూరం వాడు కాదు.
1: God is not present at a distant place.
0: హృదయం నుండే ఉంటున్నాడు.
1: God is in your heart.
0: మన హృదయం నుంచే సంకల్పాలు చేస్తున్నాడు.
1: And he goes on willing being in our heart.
0: ఆ సంకల్పాల ప్రకారం సర్వము వచ్చి చేరిపోతున్నాయి.
1: And things happen as per his will.
0: ఈ విధంగా మీరు దైవాన్ని ప్రార్థన చేసి ఈ కార్యాలను సిద్ధింప చేసుకోండి.
1: Like this you pray to God egolessly without pump and show.
0: ఈనాడు క్రిస్మస్ అన్నారు.
1: And today is Christmas.
0: అతన్ని క్రూసిఫై చేయటం అనగా స్తంభానికి వేసి ఉలుకులతో కొట్టు వచ్చు.
1: అండ్ హి వాస్ క్రూసిఫైడ్ ఆన్ ద క్రాస్. హి వాస్ పుట్ ఆన్ ద క్రాస్ అండ్ నెయిల్డ్.
0: అప్పుడు తల్లి వచ్చింది మేరీ.
1: మదర్ మేరీ కేమ్.
0: ఏమిటి ఈ పనిష్మెంట్?
1: వాట్ ఈస్ దిస్ పనిష్మెంట్?
0: ఎందుకు ఈ శిక్ష?
1: వై దిస్ పనిష్మెంట్?
0: మీరు చేయవచ్చునా?
1: ఇస్ ఇట్ ప్రాపర్ ఆన్ యువర్
0: పార్ట్? చేయాలనేటువంటి పని కదా ఇది.
1: అండ్ దిస్ థింగ్ యూ షుడ్ నాట్ డూ
0: అని ఆమె కంటిదారులు కార్చుకుంది.
1: హి వాస్ షెడ్డింగ్ టియర్స్.
0: తక్షణమే,
1: ఇమీడియట్లీ
0: ప్రత్యక్షమైనాడు తిరిగి.
1: అండ్ దేర్ దర్స్ ఎన్ ఎథీరియల్ వాయిస్. ది మ్యాన్
0: రెండో దినమే,
1: ఫాలోయింగ్ డే,
0: అతన్ని వదిలిపెట్టాడు.
1: అండ్ హీ వాస్ లెఫ్ట్.
0: వదిలిపెట్టినటువంటి వ్యక్తి, నేను దైవం బిడ్డను, దైవం బిడ్డను, దైవం బిడ్డని తాను చెప్పుకుంటూ వెళుతూ వచ్చాడు.
1: సో హీ వెంట్ ఆన్ డిక్లేరింగ్ దట్ దిస్ ఇస్ ది సన్ ఆఫ్ గాడ్, ది చైల్డ్ గాడ్.
0: అదే రీతిగా మనం అందరూ దైవం యొక్క చిల్డ్రన్.
1: సో వీ షుడ్ నో దట్ వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
0: మేము చిల్డ్రన్ అనే భావంతో సంపూర్ణమైనటువంటి నమ్మకంతో మీరు దాన్ని పనిచేస్తే ఎంతైనా జరుగుతుంది.
1: ఇఫ్ వీ వర్క్ ఇన్ ఫుల్ ఫెయిత్ దట్ వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, వీల్ బి సక్సెస్ఫుల్.
0: మీరు పెద్ద పెద్ద గ్రంథాలతో చదవనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గో త్రూ బిగ్ బుక్స్.
0: ఈ గ్రంథాలు చదివి చదివి చదివి చదివి తలంతా పాడు చేసుకుంటున్నారు.
1: అండ్ యూ టర్న్ మ్యాడ్ బై టూ మచ్ రీడింగ్.
0: కనుక మీరు ఏ గ్రంథాలు చదవలేకపోతే
1: యూ డోంట్ నీడ్ రీడ్ ఎనీ బుక్స్.
0: ప్రేమను మాత్రం హృదయం నుండి ప్రతిష్ఠ చేసుకుని
1: ఇన్స్టాలింగ్ లవ్ ఇన్ యువర్ హార్ట్
0: మీరు జరపవలసినటువంటి అన్ని కూడా తనపైన బాధ్యత వేసి జరపండి.
1: అండ్ జస్ట్ రిపోజ్ ఫుల్ ఫెయిత్ ఇన్ హిమ్ సరెండర్ టు హిమ్
0: తప్పక అన్ని కార్యములు సిద్ధిస్తాయి.
1: And you will be successful in every task that you undertake.
0: Prema swaroopulara.
1: Embodiments of love.
0: Na yokka sambhashanam anta ikkadu prema chethane jarigetundi.
1: Bhagwan's conversation, the quintessence of his speech is
0: na
1: love.
0: Na shakti anta ikkadu prema shaktiye pradhanam
1: ayyindi. Bhagwan's power is the power of love.
0: Premaku minchinatvanti yokka phalam maligutledu.
1: There is nothing greater than love.
0: ఈ ప్రేమను మీరు పెంచుకుంటే అన్ని సిద్ధిస్తూ పోతాయి.
1: ఇఫ్ యూ డెవలప్ లవ్ రెస్ట్ ఆఫ్ థింగ్స్ విల్ టేక్ కేర్.
0: పోరాడేటువంటి ప్రదేశాలు కూడా పోవచ్చు.
1: అండ్ యూ కెన్ గెట్ ఇన్ టు దోస్ ప్లేసెస్ విచ్ ఇస్ నాట్ పాసిబుల్.
0: ఎన్ని విధమైనటువంటి కఠినమైనటువంటి చర్యలైనా మనం సులభంగా చేయవచ్చు.
1: యూ కెన్ ఫేస్ ది ఛాలెంజెస్ ఇన్ లైఫ్.
0: అన్నిటికీ తానే వెంటనే జంటనే ఇంతనే కట్టనే ఉంటుంటాడు.
1: అండ్ గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ ఇన్ యూ అబౌవ్ యూ బిలో యూ అరౌండ్ యూ.
0: కనుక దైవ ప్రాప్తం చేత ఎటువంటి కార్యమైనా మీరు సాధించవచ్చు.
1: బై ప్రేయర్ యూ కెన్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎవ్రీ అటెంప్ట్.
0: లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకుని ప్రార్థన చేయకండి.
1: బట్ డోంట్ బి డ్యూయల్, డోంట్ బి హిపోక్రెట్ కీపింగ్ వన్ థింగ్ అండ్ డూయింగ్
0: లోపల నీవు ప్రార్థన ఏం చేస్తున్నావు ఆ లోపల ఉన్నటువంటి స్వామి వింటుంటాడు.
1: అండ్ ఇఫ్ యూఆర్ హిపోక్రెట్ స్వామి విత్ ఇన్ యూ విల్ బి నోటీసింగ్ ఇట్.
0: స్వామిని బయట పెట్టుకుని నువ్వు లోపల ప్రార్థన చేస్తే ఎట్లవుతుంది?
1: అండ్ ఇఫ్ ఇమాజిన్ స్వామి అవుట్ సైడ్ వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ praying within?
0: నీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటున్నాడు.
1: Swami is with you, in you, always, above you, around you.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఏ దీని మీద కావాలని కోరినప్పటికీ ప్రేమ చేతనే సాధించండి.
1: It's only love that will help you to achieve.
0: ప్రేమ చేత కానటువంటిది ఒక్కటి కూడా లోకంలో లేదు.
1: There's nothing that you cannot achieve without love in this world.
0: కనుక ప్రేమను ప్రధానమైనటువంటి ప్రార్థనగా తీసుకోండి.
1: So let the love be the main theme of your prayer.
0: ప్రేమ ముదిత మనసే కో

0: Sai Ram, dear listeners, Bhagwan Baba has on several instances highlighted the sacred power of the Gayatri Mantra. It is in fact considered to be the essence of all mantras. In today's discourse, Baba elaborates on the various subtle aspects of the Gayatri principle and declares that constant chanting of the Gayatri Mantra will protect us from all dangers in life. Let us now listen to a divine discourse delivered by Bhagwan Baba on the 10th of February 2000 in Prashanti Nilayam.
1: Priyamaina Yuvakulara,
2: dear youngsters,
1: Jeevitamunaku Chala Pradhanamainatuvanti Yokka సమయం ఇది.
2: దిస్ ద మోస్ట్ ఆస్పిషియస్ ఇంపార్టెంట్ మోమెంట్ ఆఫ్ టైమ్ ఇన్ అవర్ లైఫ్.
1: జీవితము నాలుగంతస్తుల మేడపైన జీవిస్తుంది.
2: లైఫ్ ఇస్ ఎ మ్యాన్షన్ ఆఫ్ ఫోర్ ఫ్లోర్స్.
1: మొదటిది అది గాయత్రి.
2: ద ఫస్ట్ ఫ్లోర్ ఇస్ గాయత్రి.
1: అది బ్రహ్మచర్యము.
2: This is the state of celibacy or brahmacharya.
1: Gruhastamo.
2: The second floor is gruhastha, householder.
1: Moodavadi vanaprastamo.
2: Third, vanaprastha, recluse.
1: Nalagavadi sanyasamo.
2: Fourth, sanyasa, the renunciant.
1: Kanuka jeevitamunaku ee naadu meeru punadi vestunnaru.
2: Today you are laying the foundation for the mansion of life.
1: Ee punadi enta bhadramuga, ఎంత గట్టిగా ఉంటుందో, ఇంకా మూడు అంతస్తులు కూడాను దీనికి తగినట్టుగా భద్రంగా ఉంటాయి.
2: ఇఫ్ ది ఫౌండేషన్ ఇస్ సో సేఫ్, సెక్యూర్ అండ్ స్ట్రాంగ్, ద రెస్ట్ ఆఫ్ ది త్రీ ఫ్లోర్స్ వుడ్ బి సేఫ్.
1: మానవులకు కూడాను నాలుగు విధములైనటువంటి యొక్క జన్మలు ఉంటున్నవి.
2: మ్యాన్ హ్యాస్ ఫోర్ బర్త్.
1: మొదటిది తల్లి గర్భం నుండి జన్మించినప్పుడు సహజమైన శుద్ర జన్మము.
2: ద ఫస్ట్ is born out of the womb of the mother, which is natural one, physical.
1: రెండవది గాయత్రి మంత్రోపదేశం చేత దిజుడవుతున్నాడు.
2: Because of receiving this holy Gayatri, he takes the second life.
1: మూడవది వేదాధ్యయనం చేత మూడవ జన్మం నందుతున్నాడు.
2: By going through the holy scripture Veda, he gets into the third life.
1: బ్రహ్మతత్వాన్ని గుర్తించిన తర్వాత బ్రాహ్మణుడవుతున్నాడు.
2: After realizing the supreme Brahman, he becomes a Brahmin.
1: Kevalam janma brahmanudu maatrame kaadu, karma brahmanu kuda kavali.
2: Not merely Brahmin by virtue of birth, by virtue of action too.
1: Manam brahma tattvanni gurtinchina tarvatane brahmana ani cheppadaniki oka adhikaram untundali.
2: You can call yourself a Brahmin if you realize the nature of Brahman.
1: Ee moodinti kudanu divyamainatvanti bhavyamainatvanti gayatri naamame ప్రధానమైనటువంటిది.
2: ఫర్ ఆల్ దీస్ త్రీ స్టెప్స్ ద ప్రైమార్డియల్ ప్రిన్సిపల్ ఇస్ గాయత్రి, విచ్ ఇస్ నోవెల్ అండ్ డివైన్.
1: సర్వ దేవతలు కూడాను మానవుని యందే జీవిస్తున్నారు.
2: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద హోలీ డెయిటీస్ రిసైడ్ ఇన్ మ్యాన్.
1: మనం భుజించేటువంటి స్థూలమైన అన్నం యొక్క స్వరూపమే నిజమైన బ్రహ్మతత్వము.
2: ఇన్ ఫ్యాక్ట్ ద ఫుడ్ దట్ వీ పార్టేక్ ఇస్ బ్రహ్మన్ దట్ బిల్డ్స్ అప్ అవర్ ఫిజిక్.
1: ఆ అన్నం యొక్క సూక్ష్మ స్వరూపమే విష్ణు స్వరూపము.
2: ద సటిల్ ఫార్మ్ ఆఫ్ ద ఫుడ్ ఇస్ విష్ణు.
1: మూడవది అతి సూక్ష్మమైన స్వరూపమే ఈశ్వర స్వరూపము.
2: ద సటిలెస్ట్ ఆఫ్ ద ఫుడ్ ఇస్ ఈశ్వర.
1: అందువల్లనే అన్నం బ్రహ్మ.
2: సో ఇట్ ఈస్ సెడ్ అన్నం బ్రహ్మ, ఫుడ్ ఇస్ గాడ్.
1: ఈ బ్రహ్మతత్వమును మొట్టమొదట మన యందు ప్రవేశపెట్టుకోవాలి.
2: వీ హావ్ టు ఇన్స్టాల్ ద నేచర్ ఆఫ్ బ్రహ్మన్ విత్ ఇన్ అవర్ సెల్ఫ్ ఫస్ట్.
1: స్థూలమైన అన్నము దేహానికి పుష్టిని అందిస్తుంది.
2: In fact, the grass part of the food will build the body.
1: సూక్ష్మమైన అన్నము మనసుకు పుష్టిని అందిస్తుంది.
2: The subtle part of the food will nourish our mind.
1: అతి సూక్ష్మమైనటువంటి ఒక ఆహారము వాక్ శుద్ధి గావిస్తుంది.
2: The subtlest form of the food will purify our word.
1: కనుక వాక్ శుద్ధి కాని దేహ పుష్టి కాని మనో పుష్టి కాని ఈ యొక్క అన్నమే మూల కారణము.
2: Therefore, either for the purity or the strength of the word, the body and the mind, the food is the cause.
1: కనుకనే అన్నం బ్రహ్మ రసో విష్ణు.
2: So it is said, ఫుడ్ ఈస్ బ్రహ్మ, ది ఎసెన్స్ ఇస్ విష్ణు.
1: ఈ విధమైనటువంటి రసో వై సహ దైవము రసస్వరూపుడే.
2: గాడ్ ఈస్ ఎసెన్స్ రసః.
1: గాయత్రి కూడాను సర్వదేవతా స్వరూపిణి.
2: గాయత్రి ఇస్ మల్టీ డైమెన్షనల్,
1: సర్వ మంత్రముల యొక్క స్వరూపిణి.
2: షీ ఈస్ ది వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ డిఫరెంట్
1: మంత్రస్. గాయత్రి ఛాందస మాత, వేదములకంతటికి తల్లి వంటిది.
2: గాయత్రి ది మదర్ ఆఫ్ వేద.
1: ఇటువంటి గాయత్రి మంత్రమును స్మరించిన తర్వాత ఏ మంత్రమును కూడా మనము స్మరించనక్కర్లేదు.
2: Once you recite, chant Gayatri, you don't have to recite any other
1: mantra. Gayatri ki moodu perlu unnai.
2: Gayatri has three names.
1: Modatidi Gayatri.
2: The first one is Gayatri.
1: Rendavadi Savitri.
2: The second is Savitri.
1: Moodavadi Saraswati.
2: Third one is Saraswati.
1: Gayatri, Savitri, Saraswati.
2: Gayatri, Savitri, Saraswati.
1: Gayatri Chandasa Matani. Aa vedamulu yokka swarupini.
2: గాయత్రి ఇస్ ఎ వెరీ ఎంబాడీమెంట్.
1: గాయత్రీ త్రాయత్రీ ఇది గాయత్రి. మన యొక్క సెన్సెస్ కు మాస్టర్ అయినటువంటిది గాయత్రి.
2: గాయత్రి ఇస్ ద మాస్టర్ ఆఫ్ అవర్ సెన్సెస్.
1: ప్రాణమునకు అధిపతి అయినటువంటిది సావిత్రి.
2: సావిత్రి ఇస్ ద ప్రిసైడింగ్ డెయిటీ ఆఫ్ ది లైఫ్ ప్రిన్సిపల్.
1: కనుకనే మరణించిన భక్తులు కూడాను సత్యవంతుని కూడాను ప్రార్థన చేత తిరిగి ప్రాణం తెప్పించుకున్నది.
2: బై వర్చ్యూ ఆఫ్ అవర్ ప్రేయర్, ఇన్సెసెంట్ ప్రేయర్, షీ కుడ్ రిజరెక్ట్ హర్ హస్బెండ్.
1: కనుక గాయత్రి సావిత్రి, సావిత్రి అనగా లైఫ్ కు మాస్టర్.
2: సావిత్రి ఇస్ ద మాస్టర్ ఆఫ్ లైఫ్.
1: ఇంకా సరస్వతి,
2: థర్డ్ వన్
1: సరస్వతి అనగా మన వాగ్దేవత స్వరూపిణి.
2: సరస్వతి ఇస్ ద ప్రిసైడింగ్ డెయిటీ ఆఫ్ ద ఫ్యాకల్టీ ఆఫ్
1: స్పీచ్. ఈ మూడింటి యొక్క స్వరూపమే మానవ జీవితము.
2: హ్యూమన్ లైఫ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ.
1: సత్యము రీతి,
2: ట్రూత్ ఇస్ ద వే.
1: ధర్మము కీర్తి,
2: ధర్మ ఇస్ ద రెప్యుటేషన్.
1: న్యాయము శాంతి,
2: జస్టిస్ ఇస్ పీస్.
1: కనుకనే ఈ మూడింటి యొక్క స్వరూపమే దైవతా స్వరూపము.
2: దీస్ త్రీ కాన్స్టిట్యూట్ ద వెరీ డివైన్.
1: మానవుడు ఈ మూడింటి యందు కూడాను తన జీవితమును సార్థకం గావించుకోవాలి.
2: మ్యాన్ హ్యాస్ టు వర్క్ ఫర్ హిస్ రిడెంప్షన్ అలాంగ్ దీస్ త్రీ ఛానల్స్.
1: కనుక గాయత్రి మంత్రం అనేటువంటిది సామాన్యమైనటువంటిది కాదు.
2: గాయత్రి మంత్రం ఇస్ నాట్ అన్ ఆర్డినరీ వన్.
1: మొట్టమొదట మన వాక్శుద్ధిని గావించుకోవాలి.
2: ఫస్ట్ వీ హ్యావ్ టు ప్యూరిఫై అవర్ వర్డ్.
1: మాట మంచిదైనప్పుడే మన జీవితం మంచిదవుతుంది.
2: ఇఫ్ అవర్ వర్డ్స్ టు యూటర్ గుడ్ అవర్ లైఫ్ ఇస్ బౌండ్ టు బి.
1: కాలు దారితే కలుగదు నష్టము, నాలుక దారితే నరకమెరా. నాలుకను మాత్రము జారనివ్వకుండా చూసుకోవాలి.
2: ఇఫ్ యు స్లిప్ డజంట్ మ్యాటర్ బట్ ద స్లిప్ ఆఫ్ ద టంగ్ విల్ పుట్ యూ టు డేంజర్.
1: ఈ కారణమును పురస్కరించుకునియే పూర్వపు ఋషులంతా కూడా మిత భాషను అభ్యసిస్తూ వచ్చారు.
2: బేసింగ్ ఆన్ దిస్ ప్రిన్సిపల్ ఏన్షియంట్ సేజెస్ అబ్జర్వ్డ్
1: అతి భాష చేత కొంత ఉడుదుకులైనటువంటి మాటలు రావచ్చు.
2: ఎక్సెసివ్ టాక్ విల్ మేక్ యూ స్పీక్ దాట్ విచ్ ఇస్ నాట్ నెసెసరీ.
1: కనుక తక్కువ మాటలు మాట్లాడి
2: టాక్ లెస్,
1: సత్యాన్ని కాపాడుకుని
2: అపోజ్ ట్రూత్,
1: కీర్తిని సంపాదించాలి.
2: ఎర్న్ ఆల్ ద రెప్యుటేషన్.
1: మిత భాష అతిహాయి.
2: Limited talk will make you comfortable.
1: Ati bhasha mati hani.
2: Too much talk will turn you mad.
1: Kanukane mita bhasha cheta manam ee satyanni kaapaadukovali.
2: In fact you can keep up truth by talking less.
1: Ee vidhamaina yokka satyopadeshamulu gaavistu Gayatri Savitri Saraswati ee moodu devata swarupulu kodanu manavuni ende untunnavi.
2: Therefore Gayatri Savitri Saraswati speak the principle of truth present latent in everyone.
1: Bhur annadu.
2: Bhur is said.
1: Motta modali emti bhur.
2: The first one is bhur.
1: Anaga emti bhulokamu ani.
2: Bhur, the planet earth.
1: Bhulokam anaga emti material tu chedinatvantadi.
2: What is this earth? It is all the one of material.
1: ఈ మెటీరియల్ లోకం అనేటువంటిది మన దేహమే.
2: ద బాడీ ఇస్ మేడ్ అప్ ఆఫ్ మెటీరియల్.
1: భూవా,
2: ద సెకండ్ భూవహ.
1: ఈ భూ అనగా ఏమిటి?
2: వాట్ ఈస్ భూవహ?
1: భూ భూవహ.
2: భూ భూవహ.
1: భూవహ అనేటువంటిది ఈ మెటీరియల్ లోకమైనటువంటి దేహానికి కొంత విధమైనటువంటి యొక్క వైబ్రేషన్ కలిగిస్తుండాలి.
2: భూవహ ఈస్ దట్ వైబ్రేటింగ్ ప్రిన్సిపల్ పాసింగ్ త్రూ
1: ప్రాణము.
2: That is the life.
1: ఆ ప్రాణమే ఈ దేహాన్ని కదిలిస్తూ ఉంటుండాలి.
2: ఇట్ ఇస్ ద లైఫ్ దట్ పల్సేట్స్ ద బాడీ.
1: ప్రాణం మాత్రం ఎక్కడి నుంచి వచ్చింది?
2: వేర్ ఫ్రమ్ యూ గెట్ ద లైఫ్?
1: సువహ.
2: ఇట్ ఈస్ ఫ్రమ్ సువహ.
1: అది ఏ ఒక విధమైనటువంటి జ్ఞానశక్తి.
2: Suvaha is the strength of wisdom.
1: దీనిని ప్రజ్ఞాన శక్తి అన్నారు.
2: It is the strength of supreme knowledge.
1: దీనిని ఇంగ్లీష్ లో కూడాను constant integrated awareness అన్నారు.
2: This in English is termed as constant integrated awareness.
1: కనుకనే ఇది రేడియేషన్ అన్నారు.
2: This is the radiation.
1: మెటీరియల్ లోకము,
2: మెటీరియలైజేషన్ ఇస్ అర్త్,
1: వైబ్రేషన్ లోకము,
2: వైబ్రేషన్
1: రేడియేషన్ లోకము,
2: ఈ
1: మూడు కూడా మానవుని ఎందు ఇమిడి ఉంటున్నాయి.
2: ఆల్ ది త్రీ వర్డ్స్ ఆర్ ఇమ్మనెంట్ ఇన్ మ్యాన్.
1: ది వన్ యూ థింక్ యు ఆర్ అదే మన దేహము.
2: ది వన్ యూ థింక్ యు ఆర్ ఇస్ ద బాడీ.
1: ది వన్ అదర్ థింక్ యు ఆర్ మెంటల్ లోకము.
2: ద వన్ అదర్ థింక్ యు ఆర్ ఇస్ సైకలాజికల్ ప్లేన్.
1: ది వన్ యూ రియలీ ఆర్ అదే ఆత్మలోకం.
2: ది వన్ యూ రియలీ ఆర్ ఇస్ ది ఆత్మిక్ ప్లేన్.
1: దేహమునకు, ప్రాణమునకు, జ్ఞానమునకు మూడింటికి మన దేహమే మూలాధారము.
2: బాడీ ఇస్ ద బేసిస్ ఫర్ ఆల్ ద ఫిజిక్, ద లైఫ్ అండ్ ద విజ్డమ్.
1: ఏ సాధనలు ఎందు మనం విద్యను సాధించాలన్నా దీనికి మూడింటికి ఆధారం ఉంటుంది.
2: ఇన్ఫాక్ట్ ఫర్ ఆల్ దీస్ త్రీ వీ నీడ్ ఎ బేసిస్.
1: దేహం చాలా పవిత్రమైనటువంటిది.
2: బాడీ సేక్రెడ్.
1: కానీ ఇంత పవిత్రమైనటువంటి దేహాన్ని మనం దుర్వినియోగం చేసుకోవటం చేతనే మనకు దుష్ట బుద్ధులు, దురాలోచనలు, దుశక్తులు మనలో ప్రారంభిస్తున్నాయి.
2: ద సీక్రెట్ బాడీ ఇస్ మిస్యూజ్డ్, వేస్టెడ్. దేర్ఫోర్ వి ఫైండ్ ప్లేస్ ఫర్ ద వికెడ్ థాట్స్ అండ్ వికెడ్ యాక్షన్స్.
1: కనుకనే మనము ఈ దేహాన్ని సద్వినియోగం సాధించాలి.
2: హెన్స్ వి హావ్ టు మేక్ ప్రాపర్ యూస్ ఆఫ్ ద బాడీ.
1: సత్ప్రవర్తనలో ప్రవేశించాలి.
2: టేక్ టు గుడ్ కాండక్ట్.
1: సదాచారంలో దిగాలి.
2: టేక్ టు ఆల్ గుడ్ ప్రాక్టీసెస్.
1: సత్కర్మలు ఆచరించాలి.
2: వి షుడ్ హావ్ టు అండర్టేక్ గుడ్ యాక్షన్.
1: అప్పుడే ఈ దేహం చాలా పవిత్రమవుతుంది.
2: దెన్ ద బాడీ బికమ్స్ హైలీ.
1: దేహం పవిత్రమైనప్పుడు మనసు కూడాను పవిత్రమవుతుంది.
2: వెన్ వన్స్ ద బాడీ ఇస్ సేక్రెడ్, మైండ్ ఆల్సో బికమ్స్ సేక్రెడ్.
1: కనుక మనస్సు, దేహము పవిత్రమైనప్పుడు ఆత్మ నిరంతరము శుద్ధిగానే ఉంటాయి.
2: వెన్ వన్స్ ద బాడీ అండ్ ద మైండ్ ఆర్ సేక్రెడ్. ఇన్ఫాక్ట్ ఆత్మ హెస్ నో అట్రిబ్యూట్.
1: వ్యక్తి అపవిత్రతను లేదు.
2: నథింగ్ అన్సేక్రెడ్.
1: కనుకనే ఆత్మ పరిశుద్ధమైనటువంటిదే.
2: ఆత్మ ఇస్ ప్యూర్.
1: దీనిని వేదము నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపం ఎనిమిది విధములైనటువంటి వర్ణన చేస్తూ వచ్చింది.
2: ఆత్మ హెస్ గాట్ ఎయిట్ క్వాలిటీస్. దట్ ఇస్ ప్యూర్, ఇట్స్ అన్సలీడ్, ఎటర్నల్, బ్లెమిష్లెస్, ఇమ్మోర్టల్.
1: కనుక మానవత్వం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిది.
2: హ్యూమన్ లైఫ్ ఇస్ హైలీ సేక్రెడ్.
1: జంతువునాం నరజన్మ దుర్లభం.
2: ఆఫ్ ఆల్ ద లైఫ్ హ్యూమన్ లైఫ్ ఇస్ రేరెస్ట్ ఆఫ్ ఆల్.
1: ఇన్ని జన్మలు ఎత్తినప్పటికీ ఇన్ని జన్మలు ఎందుకు మానవ జన్మ చాలా ఉత్కృష్టమైనటువంటిది, సౌజన్యమైనటువంటిది, సౌశీల్యమైనటువంటిది.
2: ఆఫ్ ఆల్ ద లైఫ్ ద హ్యూమన్ లైఫ్ ఇస్ రేరెస్ట్ దట్ హెస్ గాట్ టు బి లివ్డ్, విచ్ ఇస్ మోస్ట్ ప్రెషస్ అండ్ డిజర్వింగ్.
1: ఈ శరీరం దేనికోసం అందించాడు భగవంతుడు?
2: వై గాడ్ హెస్ గిఫ్టెడ్
1: శరీర మాధ్యమం కలు ధర్మ సాధకం, ధర్మము నాశించే కోసమని.
2: బాడీ ఇస్ గిఫ్టెడ్ టు మ్యాన్ కైండ్ టు అండర్టేక్ గుడ్ యాక్టివిటీ ధర్మ.
1: కనుకనే మానవుడనగా కేవలం సామాన్యమైనటువంటి ఒక రూపంగా చూచి మనం భ్రమించరాదు.
2: లెట్స్ నాట్ కన్సిడర్ ద హ్యూమన్ లైఫ్ సో చీప్ అండ్ ఆర్డినరీ.
1: సర్వ గమ్యములకు,
2: ఫర్ ఆల్ డెస్టినేషన్,
1: సర్వ ప్రాప్తులకు,
2: ఫర్ ఆల్ డిజర్వ్నెస్,
1: సర్వ దివ్యమునకు అన్నింటికీ ఈ దేహమే మూల కారణము.
2: బాడీ ఇస్ ద మెయిన్ ఇన్స్ట్రుమెంట్ దట్ అటైన్స్ ఎవ్రీథింగ్.
1: కనుక ఇట్టి పవిత్రమైన దేహం చేత
2: విత్ సేక్రెడ్ బాడీ
1: పవిత్రమైన మంత్రమును ఉచ్చరించి
2: అటర్ సేక్రెడ్ మంత్ర
1: పవిత్రమైన కర్మలు ఆచరించి
2: వి అండర్టేక్ సేక్రెడ్ యాక్టివిటీ
1: పవిత్రమైన జన్మలుగా మనము పొందాలి.
2: అండ్ వీ హ్యావ్ టు వర్క్ ఫర్ అవర్ రిడెంప్షన్ మేకింగ్ ఇట్ సేక్రెడ్ లైఫ్.
1: కనుక మనము ఏ విధమైనటువంటి ఒక అలక్ష్యం కూడాను దేహం పైన ప్రవేశపెట్టకూడదు.
2: వీ షుడ్ నెవర్ నెగ్లెక్ట్ అవర్ బాడీ.
1: దీనికి ఐదు శక్తులు ఉంటున్నాయి.
2: బాడీ హ్యాస్ గాట్ ఫైవ్ ఫ్యాకల్టీస్.
1: ఏమిటి ఆ శక్తులు?
2: వాట్ ఆర్ దోస్ పవర్స్?
1: ప్రతి దాని ఎందుకు ఒక విధమైనటువంటి ఒక దివ్యశక్తి లేకుండా దీనికి ప్రభావం అనేటువంటిది ఉండదు.
2: ఇట్ ఇస్ ద డివైన్ పవర్ విచ్ ఇస్ ది కాజ్ ఫర్ ఆల్ ది ఎఫెక్ట్స్.
1: దీనిని మానవతా విలువలు అన్నారు.
2: దీస్ వి కాల్ హ్యూమన్ వాల్యూస్.
1: మానవతా విలువలు అంటే ఏమిటి?
2: వాట్ ఆర్ హ్యూమన్ వాల్యూస్?
1: ఈ విలువలు మానవంతోనే ప్రారంభమవుతున్నాయి.
2: ఇన్ ఫ్యాక్ట్ దే బిగిన్ విత్ వెరీ బర్త్.
1: అది ఏ? సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస.
2: దీస్ ఆర్ ది ఫైవ్ హ్యూమన్ వాల్యూస్. సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస.
1: మనం వీటిని కొత్తగా సంపాదించనక్కర్లేదు.
2: యూ డోంట్ నీడ్ టు అక్వైర్ దెమ్. న్యూ
1: నీ వెంటనే ఉన్నాయి.
2: దే ఆర్ విత్ యూ.
1: కానీ నీవు దాన్ని మర్చిపోయినావు.
2: యూ హావ్ ఫర్గాటన్ దెమ్.
1: కనుకనే అవి నీకు జ్ఞాప్తికి రాకటం లేదు.
2: దేర్ఫోర్ యు ఆర్ నాట్ రిమైండింగ్ యువర్ సెల్ఫ్.
1: ఆచరణలో పెట్టడం లేదు.
2: యూ ఆర్ నాట్ ప్రాక్టీసింగ్.
1: దానిని కూడా నువ్వు ఆచరణ ఎందుకు ఉంచాలి?
2: ఫర్ ఎవ్రీథింగ్ నీడ్స్ టు బి ప్రాక్టీస్.
1: టన్నులు టన్నులు ఉపన్యాసం చెప్పేదానికంటే
2: ఇన్స్ ఆఫ్ గివింగ్ టాక్స్ టన్స్ అండ్ టన్స్,
1: ఒక్క ఔన్స్ ఆచరణలో పెట్టిస్తారు.
2: అన్ ఔన్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఈజ్ ఎనఫ్.
1: కనుక మనము ఒక్క మాటను మనం ఆచరణలో పెట్టిస్తారు.
2: వీ హ్యావ్ టు పుట్ ఇన్ టు ప్రాక్టీస్ అట్లీస్ట్.
1: ఈనాడు ఆచరణ శూన్యం కావటం చేతనే
2: దిస్ ప్రాక్టీస్ ఈజ్ జీరో టుడే.
1: మానవత్వం అంతా మరుగుపడిపోయింది.
2: హ్యూమన్ లైఫ్ ఇస్ లాస్ట్.
1: మానవుడు దానవుడిగా మారిపోతున్నాడు.
2: మ్యాన్ హ్యాస్ బికమ్ ఎ డెమన్.
1: ఆదర్శాలు మర్చిపోతున్నాడు.
2: హి హాస్ ఫర్గోటెన్ ఐడియల్స్.
1: కానీ ఆశలు మాత్రం పెంచుకుంటున్నాడు.
2: బట్ హి హాస్ గాట్ అంబిషన్.
1: దేహాభిమానం అధికమవుతుందది.
2: బాడీ అటాచ్మెంట్ ఈజ్ రైజింగ్.
1: కానీ ఆత్మాభిమానం క్షీణిస్తుంది.
2: బట్ అటాచ్మెంట్ టు ద సెల్ఫ్ ఈజ్ ఆన్ ద డిక్లైన్.
1: ఆత్మాభిమానాన్ని పెంచుకోవాలి.
2: ఇన్ఫాక్ట్ యూ హావ్ టు డెవలప్ అటాచ్మెంట్.
1: దేహాభిమానం కూడా ఉండవచ్చు, కానీ దేహం ఎంతవరకు కర్మాచరణకు మాత్రమే.
2: వీ క్యాన్ హ్యావ్ బాడీ అటాచ్మెంట్ టు ది ఎక్స్టెంట్ నెసెసరీ యాజ్ టు అండర్టేక్ యాక్టివిటీస్.
1: కనుకనే ఈ దేహం పుట్టినటువంటి దేశాన్ని మనం గౌరవంగా చూడాలి.
2: ఇన్ఫాక్ట్ వీ హావ్ టు రెస్పెక్ట్ దిస్ బాడీ.
1: అది ఏ జాతీయత గౌరవము అని.
2: అండ్ వీ హావ్ టు రెస్పెక్ట్ ద కంట్రీ నేషనాలిటీ.
1: రాముడు కూడాను
2: రామ
1: అరణ్యము లోపల ఉండినప్పుడు
2: కట్టగలిపటికి
1: లంకకు చేరుతాడు.
2: రీచ్ లంక అట్ ద ఎండ్.
1: లంకలో కావలసినంత ధనం ఉంటుండాలి.
2: లంక ఇస్ ఫుల్ ఆఫ్
1: కనకనక వస్తు వాహనాలతో నిండి ఉంటుండాలి.
2: దేర్ ఇస్ నో డర్త్ ఆఫ్ వెల్త్ దేర్.
1: కనపటికి లక్ష్మణుడు కూడాను చెప్పాడు, అన్న భరతుడు ఏలుతున్నాడు మన భరత రాజ్యాన్ని.
2: ఇన్ఫాక్ట్ భరత ఇస్ రూలింగ్ అవర్ కింగ్డమ్ ఓవర్ దేర్.
1: దానికి మనం అడ్డు తగలటం న్యాయం కాదు.
2: లెట్ నాట్ stand on
1: ఈ క్రూరుడు దుర్మార్గుడైనటువంటి రావణుడు మరణించాడు.
2: ఇన్ ఫ్యాక్ట్ ద క్రూయల్ వికెట్ రావణ డైడ్.
1: ఈ దేశాన్ని నీవే పాలించమన్నాడు.
2: బెటర్ యూ రూల్ దిస్ లంక.
1: ఈ మాట విని విభీషణ్ కూడా వచ్చి పాదాలపైన పడ్డాడు.
2: విభీషణ్ ఆల్సో ఫెల్ ఎట్ ది ఫీట్ ఆఫ్ ద లార్డ్ అండ్
1: స్వామి
2: స్వామి
1: మదీయ ధనధారాది సర్వభార సమర్పితం ఆత్మానాం శేషభూతం ఈ రక్షమాం శరణాగతి అన్నాడు.
2: హి సెడ్ స్వామి ఐ సరెండర్ మై సెల్ఫ్ అన్ టు యూ ఆల్ మై కింగ్డమ్ ఆల్ మై వెల్త్ ఆల్ మై ఫ్యామిలీ.
1: నిన్నటువంటి రాముడు ఏమన్నాడు?
2: యు నో వాట్ రామా సెడ్.
1: జననీ జన్మభూమిశ్చ స్వర్గాదిప గరియసి.
2: ది మదర్ ల్యాండ్.
1: నేను పుట్టిన దేశము, నాకు పుట్టిన తల్లి నాకు చాలా ప్రధానము, వీరే స్వర్గంతో సమానము.
2: హి సెడ్ మై మదర్ అండ్ మదర్ ల్యాండ్ ఆర్ ద వెరీ పారడైస్.
1: అటువంటి నా తల్లి అయినటువంటి దేశాన్ని నేను వదిలి పరదేశంలో నేను ఎట్ట ప్రవేశించాను?
2: ఐ కెనాట్ గెట్ అవే ఫ్రమ్ మై మదర్ ల్యాండ్.
1: నాకు అక్కడ లేదన్నాడు.
2: ఐ డోంట్ వాంట్ దాట్.
1: కనుక ఈనాడు మానవుడు జనని మనకు జన్మమిచ్చినటువంటి ఒక తల్లి.
2: సో వీ హ్యావ్ టు రిమెంబర్ మదర్.
1: మహాపూజనీయురాలు.
2: యూ హ్యావ్ టు వర్షిప్.
1: ఆమె లేక నీవు లేవు.
2: యు కెనాట్ ఎగ్జిస్ట్ విదౌట్.
1: కనుకనే జనని జన్మభూమి ఆ యొక్క పుట్టినటువంటి దేశం కూడా చాలా ప్రధానమైనటువంటి.
2: మదర్ ల్యాండ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: ఇది జాతీయత హక్కులు అని మనవి.
2: దిస్ ఇస్ వాట్ యు కాల్ ద రైట్.
1: భారతదేశంలో ఉండినటువంటి హక్కులు ఏ దేశం నందు కూడా లేవు.
2: ద రైట్స్ యూ హ్యావ్ ఇన్ దిస్ కంట్రీ భారత్ ఆర్ నాట్ నోటీస్ ఎనీవేర్.
1: ఈ భారతదేశంలో హద్దులు ఏమిటి?
2: వాట్ ఆర్ ద బౌండరీస్?
1: హిమాచల పర్వతం లే దీనికి హద్దులు.
2: హిమాలయ ఆర్ ద బౌండరీ.
1: హిమాచలములు కదలనటువంటివి. అది ఏ మన దేశం యొక్క హద్దులు.
2: దే ఆర్ ద బౌండరీస్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: అక్కడ నీ ఈశ్వరుడు ఉన్నాడు అని.
2: దేర్ లైస్ ఈశ్వర.
1: అనగా ఎక్కడ ఈ ఈశ్వరుడు?
2: వెర్ ఇస్ ఈశ్వర?
1: హిమ అచలం.
2: హిమ అచల.
1: హిమం అనగా మంచు.
2: హిమ ఇస్ ఐ.
1: మంచు అనగా తెల్లగా ఉంటుంది.
2: ఇట్ ఈస్ వై.
1: కానీ కరిగిపోతుంటాయి.
2: బట్ ఇట్ మెల్ట్.
1: అది ఏ మన హృదయము తెల్లగా ఉండాలి, పవిత్రమైన శుద్ధిగా ఉండాలి.
2: అవర్ హార్ట్ షుడ్ బి వైట్ అండ్ బ్రైట్.
1: కరిగి ప్రవహించేటువంటి హృదయంగా ఉంటుండాలి.
2: ఇట్ షుడ్ మెల్ట్ అండ్ ఫ్లో.
1: క్రిస్ప్లెస్ దయా హృదయం. కరిగేటువంటిదిగా ఉండాలి హృదయం.
2: క్రిస్ప్లెస్ దయా ద హార్ట్ దట్ మెల్ట్.
1: అచలం. హిమ అచలం కదలనటువంటిదిగా ఉండాలి.
2: అచల హెడీ అన్వేవరింగ్ అన్షేకబుల్.
1: అటువంటి హిమముతో కూడినటువంటి యొక్క పర్వతమైనటువంటి హృదయమును కదలకి లేనటువంటి స్థితి నందు ఉంచుకోవటమే నిశ్చలము అన్నారు.
2: ద స్టెడీనెస్ ఈజ్ నథింగ్ బట్ కీపింగ్ అవర్ హార్ట్ సో ప్యూర్ అండ్ స్టెడీ అన్షేకబుల్.
1: కానీ ఈనాడు మన హృదయము చలించిపోతుంది.
2: బట్ టుడే అవర్ హార్ట్ ఈజ్ షేకింగ్ ఎవ్రీ.
1: కారణము మన వాంఛలు మితిపేరిపోతున్నాయి.
2: బికాస్ ఆఫ్ టూ మెనీ డిజైర్.
1: ఇవి మితిమీరిపోవడం చేతనే ఈ యొక్క భరించుకునలేక ఈ హృదయం కదిలికగా ఉంటుంది.
2: బికాస్ ఆఫ్ ఇన్ఫినిట్ డిజైర్ ద హార్ట్ స్టార్ట్ వేవరింగ్ టేకింగ్.
1: కనుక లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ప్లెజర్ అన్నారు.
2: దేర్ఫోర్ ఇట్ ఈస్ సెడ్ లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ప్లెజర్.
1: మనం కోరికలను క్రమక్రమేణా తగ్గించుకోవాలి.
2: హావ్ టు రిడ్యూస్ అవర్ లగేజ్ ఆఫ్ డిజైర్.
1: ఎంత తగ్గించుకుంటే అంత నీవు సుఖంగా ఉంటుంటావు.
2: మోర్ యూ రిడ్యూస్ మోర్ హ్యాపీ విల్ యూ బీ.
1: ఇది ఏ గాయత్రి మంత్రం ప్రబోధించేటువంటిది.
2: దిస్ ఇస్ ద టీచింగ్ ఆఫ్ గాయత్రి.
1: నాయన నీవు సర్వభారములు భగవత్ అర్పితం చేయవి.
2: యూ ఆఫర్ ఎవ్రీథింగ్
1: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం.
2: లెట్ ఆల్ యువర్ యాక్షన్స్ బి ప్లీజింగ్
1: అంటు గాడ్. ఏం చేసినా భగవంతుని ప్రీతిగా చేయను.
2: వాట్ ఎవర్ యు డు ఇట్ షుడ్ బి ప్లీజింగ్ టు గాడ్.
1: అది చేసేటువంటి సత్కర్మ.
2: దట్ ఇస్ గుడ్ యాక్షన్ ఐ డు.
1: దీంట్లో ఎట్టి బాధలు నీకు లభించవు.
2: యు విల్ నాట్ ఫేస్ ఎనీ సఫరింగ్.
1: ఎట్టి కష్టములు ప్రవేశించవు.
2: నో డిఫికల్టీ.
1: కనుక నేను సుఖంగా జీవించాలనుకుంటే
2: ఇన్ ఆర్డర్ టు లీడ్ ఎ హ్యాపీ లైఫ్
1: కోరికలు తగ్గించుకోవాలి.
2: యూ షుడ్ హ్యావ్ లిమిటెడ్ డిజైర్.
1: కానీ తల్లిదండ్రులను ప్రేమించాలి.
2: యు హావ్ టు లవ్ యువర్ పేరెంట్స్.
1: మాతృదేవో భవ పితృదేవో భవ అన్నారు.
2: మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్.
1: నేను అనేక పర్యాలు స్టూడెంట్స్ చెప్తుంటాను.
2: భగవాన్ టెల్స్ స్టూడెంట్స్ రిపీటెడ్లీ,
1: పిల్లలారా,
2: బాయ్స్,
1: మీ యొక్క జీవితం అనేటువంటిది చాలా అదృష్టవంతమైనటువంటిది.
2: యువర్ లైఫ్ ఇస్ వాల్యుబుల్.
1: మీ బ్లడ్,
2: యువర్ బ్లడ్,
1: మీ ఫుడ్,
2: యువర్ ఫుడ్,
1: మీ హెడ్,
2: యువర్ హెడ్,
1: మీ దుడ్డు,
2: యువర్ దుడ్డు, మనీ,
1: ఈ నాలుగును తల్లి యొక్క గిఫ్టే.
2: ఆల్ దీస్ ఫోర్ ఆర్ గిఫ్ట్స్ ఆఫ్ యువర్ మదర్.
1: కనుక నీ మొట్టమొదట నీవు తల్లికి నీవు జీవితానికి కృతజ్ఞత అందించమన్నారు.
2: ఫస్ట్ ఎక్స్ప్రెస్ యువర్ గ్రాటిట్యూడ్ టు యువర్ మదర్.
1: నీవు అందించవలసినటువంటి తల్లికి మొట్టమొదట
2: ఫస్ట్ యూ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ యువర్ గ్రాటిట్యూడ్.
1: ఏ దేశమైనా పోని మాతృదేశం అంటారు.
2: యు మే గో ఎనీవేర్, వి సే మదర్ ల్యాండ్.
1: కానీ ఫాదర్ ల్యాండ్ అని ఎవరు చెప్పరే?
2: నో వన్ సేస్ ఫాదర్ ల్యాండ్.
1: ఫాదర్ కంత ప్రధానం కాదు.
2: ఫాదర్ ఇస్ నాట్ దట్ ఇంపార్టెంట్.
1: మదరే చాలా ముఖ్యం.
2: మదర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
1: తొమ్మిది నెలలు మోసి కని పెంచి అనేక కష్టములకు ఓర్చి మీకు వచ్చినటువంటి జబ్బులంతా కూడా రాత్రి పగలు మేలుకొని ఆహారం మాని మిమ్మల్ని రక్షించుకుంటూ వచ్చింది.
2: ఇన్ ఫ్యాక్ట్ మదర్ హాస్ గివెన్ బర్త్ టు యు బేరింగ్ ఆల్ ద పెయిన్ ఫర్ 9 మంత్స్, feeding you, taking care of you, caressing you.
1: కనుకని మొట్టమొదట తల్లి చాలా ప్రధానమైనటువంటిది.
2: సో మదర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: ఇటువంటి తల్లిని మనం మర్చకుండా నిరంతరం కూడా తల్లి ఆజ్ఞను తెలుసా వహించాలి.
2: యూ షుడ్ నెవర్ ఫర్గెట్ యువర్ మదర్, యూ హావ్ టు ఒబే హర్.
1: తల్లి ఏది చెప్పినా కానీ అది వేద వాక్యే.
2: వాట్ ఎవర్ మదర్ టెల్స్ ఇట్ ఇస్ వేద.
1: అది సత్యమైనటువంటి వాక్యే.
2: ఇట్ ఇస్ వన్ ఆఫ్ ట్రూత్.
1: నీ క్షేమాన్ని కోరే చెప్తుంది కానీ, నీ మంచిని కోరే చెప్తుంది కానీ, నీ చెడ్డని కోరే తల్లి ఎక్కడా కనిపించదు.
2: ఇన్ ఫ్యాక్ట్ మదర్ టెల్స్ ఇన్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్. దేర్ ఇస్ నో బ్యాడ్ మదర్ ఎనీవేర్.
1: నీవు గొప్ప విద్యావంతుడు కావచ్చు,
2: హైలీ ఎడ్యుకేటెడ్.
1: తల్లి విద్యాహీనురాలు కావచ్చు,
2: మదర్ మే బి లిటిల్.
1: ఎంత విద్య లేకపోయినప్పటికీ తల్లి ఎందు నీ క్షేమాన్ని కోరేటువంటి శ్రేయస్సు భావం ఉంటుంది.
2: మదర్ మే బి ఇల్లిటరేట్ బట్ షీ థింక్స్ ఆఫ్ యువర్ వెల్ఫేర్, యువర్ ప్రోగ్రెస్ అండ్ అడ్వాన్స్.
1: అటువంటి తల్లి యొక్క స్వరూపమే గాయత్రి.
2: గాయత్రి ఇస్ ది వెరీ పర్సనిఫికేషన్ ఆఫ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ మదర్.
1: అటువంటి గాయత్రి మాత్రమును
2: గాయత్రి
1: మనము మూడు వేళలు ఎందుకు స్మరిస్తూ ఉంటే,
2: వీ హావ్ టు చాంట్ థ్రైస్ ఎ డే.
1: మొట్టమొదటి ప్రాత సంధ్య అన్నారు.
2: ఫస్ట్ మార్నింగ్, ఎర్లీ మార్నింగ్, ట్వైలైట్,
1: మధ్యాహ్న సంధ్య,
2: అండ్ ద మిడ్ డే,
1: సాయం సంధ్య,
2: అండ్ ఈవినింగ్ ట్వైలైట్.
1: అనగా తెల్లవారి ఏమవుతుంది?
2: మార్నింగ్ వాట్ హ్యాపన్?
1: తెల్లవారి నీవు సూర్యుని వైపు మొహం తిప్పి కూర్చున్నప్పుడు,
2: యాజ్ యూ టర్న్ టువర్డ్స్ సన్,
1: నీ నీడ నీకంటే ఎన్నో రెట్లు అధికంగా కనిపిస్తుంది.
2: అండ్ యూ ఫైండ్ ద షాడో ఇంక్రీజింగ్ మోర్ దాన్ యువర్ సైజ్.
1: కానీ ఎంతకాలం నీవు ఆ విధంగా కూర్చున్నా కానీ నీ నీడని నీవు దాటలేవు.
2: యు మే స్టాండ్ లైక్ దట్ బట్ యు కెనాట్ క్రాస్.
1: నీడనే మాయా.
2: ఎవరీ షాడో ఇస్ ఇల్యూషన్.
1: దాన్ని మనం దాటాలంటే ఏం చెయ్యాలి?
2: వాట్ షుడ్ యు డూ టు క్రాస్?
1: నీ ముఖం సూర్యుడి నుంచి తిప్పాలి.
2: టర్న్ టర్న్ అగైన్స్ ది డైరెక్షన్ ఆఫ్ ద సన్.
1: అప్పుడే నీ నీడ వెనకబడిపోతుంది.
2: దెన్ యువర్ షాడో విల్ ఫాల్ బిహైండ్.
1: అప్పుడు నీ మాయ నిన్ను ఏమాత్రము బాధించదు.
2: దెన్ యుల్ నాట్ ఎఫెక్టెడ్ బై ఇల్యూషన్.
1: మధ్యాహ్న సంధ్య,
2: అండ్ ద మిడ్ డే,
1: అనగా 12 గంటల సమయం లోపల సూర్యుడు నీ శిరస్సు పైన ఉంటుంటాడు.
2: 12 o'clock నూన్ సన్ ఇస్ ఆన్ ద టాప్ రైట్ ఆన్ ద హెడ్.
1: అప్పుడు నీ నీడ నీ పాదాల కింద పడిపోతుంది.
2: అండ్ వెరీ షాడో విల్ బి అండర్ యువర్ ఫీట్.
1: నీకు ఇటు పోదు అటు పోదు.
2: ఇట్ నైదర్ దిస్ సైడ్ నాట్ దట్ సైడ్.
1: సాయం సంధ్య,
2: ఇట్స్ ఈవినింగ్ టైం.
1: నీవు సూర్యుడి వైపు తిరుగుతూ ఉంటే ఇంకా నీ నీడ పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పోతుంటాయి.
2: అండ్ ద షాడో విల్ బి ఇంక్రీజింగ్ మోర్ అండ్ మోర్ యాజ్ యు టర్న్ టువర్డ్ ద సన్.
1: కనుక నీవు సూర్యుని వైపు తిరగనక్కర్లేదు.
2: యూ డోంట్ హ్యావ్ టు టర్న్.
1: చంద్రమా మనసో జాత, తెచ్చో సూర్యో జాత, నీ మనసే నీ చంద్రుడు.
2: అండ్ ఫ్యాక్ట్ ద వెరీ మూన్ ఇస్ అవర్ మైండ్.
1: నీ యొక్క మనసే నీ యొక్క చంద్రుడు. ఆ చంద్రుడు మనసు పైన నీవు ఏకాగ్రత పరచుకో.
2: కాన్సన్ట్రేట్ ఆన్ ద మూన్ ద మైండ్.
1: అప్పుడే నీ యొక్క మాయ ఏమాత్రమో బాధించదు.
2: దెన్ యుల్ నాట్ బి ఎఫెక్టెడ్ బై ఇల్యూషన్.
1: కానీ
2: బట్
1: ఈనాడు కలియుగ ప్రభావం చేత,
2: బికాస్ ఎఫెక్ట్ ఆఫ్ ది ఏజ్ కలి,
1: ఇంతేకాకుండా ఆధునిక యుగము చేత,
2: బికాస్ ఆఫ్ మోడర్న్ ఏజ్,
1: చదువులు మితిమీరి పెరుగుతూ ఉండటం చేత,
2: బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ స్పెషలైజేషన్ ఇన్ నాలెడ్జ్,
1: దీంతో పాటు బుద్ధి తక్కువ అవుతుండాలి,
2: బికాస్ ఆఫ్ పర్వర్టెడ్ ఇంటెలిజెన్స్,
1: బుద్ధి బాగా కుశలతగా ఉంటుండాలి.
2: In fact, one is intellect.
1: కానీ గుణం తగ్గిపోతుండాలి.
2: బట్ యెట్ ద వర్చ్యూస్ లెస్ దెన్.
1: గుణము లేని బుద్ధి ఉండి ప్రయోజనం ఏమిటి?
2: వాట్ ఫార్ ఇస్ ఇంటెలిజెన్స్ విదౌట్
1: గుణము లేని చదువు ఉండి ప్రయోజనం ఏమిటి?
2: వాట్ ఫార్ ఇస్ ద నాలెడ్జ్ విదౌట్
1: గుణము? చదువు కేవలం గ్రంథ పరిచయమే మాత్రమే కానీ,
2: ఆల్ ద నాలెడ్జ్ ఇస్ టెక్స్చువల్ ఇన్ఫర్మేషన్.
1: మన దివ్యమైన జీవితాచరణ లోపల ఏమాత్రం సహాయం చేయటం లేదు.
2: ఇట్ డజంట్ హెల్ప్ యూ టు లీడ్ ఎ డివైన్ లైఫ్.
1: కనుక మనం దివ్య జీవితానికి తగినటువంటి యొక్క చదువును మనం చదవాలి.
2: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ టు స్టడీ టు లీడ్ ద డివైన్ లైఫ్.
1: లౌకిక చదువులు కూడా అవసరమే.
2: ద సెక్యులర్ ఎడ్యుకేషన్
1: దానితో పాటు
2: అలాంగ్ విత్ దట్
1: ఆధ్యాత్మిక విద్య కూడా అత్యవసరము.
2: ద స్పిరిచువల్ ఎడ్యుకేషన్
1: ఆధ్యాత్మిక విద్య విద్యానాం అన్నారు.
2: ఆఫ్ ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ద స్పిరిచువల్ ఇస్ ద ట్రూ.
1: ఈనాడు చదివినటువంటి చదువులు అన్ని కూడా చిన్న చిన్న నదులు కాలువలు వంటివి.
2: ఆల్ అవర్ ఫీల్డ్స్ ఆఫ్ స్పెషలైజేషన్ ఆర్ లైక్ రివర్స్ అండ్ రివర్లెట్.
1: ఇవన్నీ తీరి ఎక్కడ పోతున్నాయి?
2: వేర్ టు ది గో అల్టిమేట్లీ?
1: నదీ నామ సాగరోతి సగం సముద్రంలో చేరిపోతున్నాయి.
2: ఆల్ రివర్స్ మర్జ్ ఇన్ మైటీ ఓషన్.
1: ఆ సముద్రమే లేకపోతే ఈ నదులకు స్థానమే లేదు.
2: వెన్ దేర్ ఇస్ నో ఓషన్ రివర్స్ ఫైండ్ నో ప్లేస్.
1: కనుక అన్ని విద్యల కంటే ఆధ్యాత్మిక విద్య చాలా అవసరమైనది.
2: ఆఫ్ ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ద స్పిరిచువల్ ఇస్ హైయెస్ట్ అండ్ నోబ్లెస్.
1: కానీ ఈనాటి కొందరు విద్యావంతులు
2: some educated people today
1: vidyavantulaga undinappatikini
2: though they are educated
1: vivekahinulaga pravartistunnaru.
2: They have lost all their intellect. Discrimination
1: chinna pillalu devudu anti premaina poojistunte
2: when young boys pray to God
1: bhajanlu chestunte
2: when they do bhajan
1: aa pillalnu mandalistunnaru talidandrulu.
2: They check them, they reprimand them.
1: Emitra ee chinna vayasu lopane neeku devudu?
2: Why are you bothered of God at this tender age?
1: Na maadri udyogam chesi
2: to job like me
1: retired ayipoyina tarvata
2: after retirement
1: appudu ye pani undadu appudu nee usmarinchuko devunni
2: to job after retirement since you have no other work to do think of God then.
1: Ee chinna vayasu nunchi nee enduku smaristavu?
2: Why do you think of God at this tender age?
1: Chaala tappu.
2: It's a big mistake.
1: Start early, drive slowly, reach safely.
2: Start early, drive slowly, reach safely, says Bhagavan.
1: Ee chinna vayasu nunchi nee manam daiva chintana chestunnappudu పెద్ద అయిన తర్వాత రిటైర్ అయ్యేటప్పుడు కూడా మనకి ఈ దైవ చింత జ్ఞాపకం వస్తుంది.
2: When you think of God right at this tender age right now, you can think of God later in during
1: కనుక దైవ చింతకు మాత్రం ఈ వయస్సు చాలా ప్రధానమైనటువంటిది.
2: This is the right stage to think.
1: ఇది గోల్డెన్ ఏజ్,
2: వెరీ ఇంపార్టెంట్ ఏజ్.
1: ఇది పవిత్రమైనటువంటి వయస్సు.
2: This is a sacred
1: age. ఈ వయసును మాత్రం మనం ఏమాత్రం చెరుపుకోకూడదు.
2: We should never neglect this sacred time.
1: ఇంకా కొంతమంది తల్లిదండ్రులు
2: some parents
1: పిల్లవాడు ఏదైనా ఒక డిగ్రీ పాస్ అయినాడంటే
2: the moment boy gets a degree
1: తక్షణమే విదేశాలకు పాస్పోర్ట్ కోసం అప్లై చేయమంటారు.
2: ఇమీడియట్లీ పేరెంట్స్ ఇన్స్ట్రక్ట్ దేర్ చిల్డ్రన్ టు అప్లై ఫర్ పాస్పోర్ట్ గో అబ్రాడ్.
1: స్వదేశంలో లేనటువంటి విదేశంలో ఏమిటి?
2: వాట్ ఈస్ ఇట్ దట్ యు ఫైండ్ దేర్ విచ్ ఇస్ మిస్సింగ్ హియర్?
1: దీనినే చెప్తారు చిన్న భారతే తన్న భారత అన్నారు. భారతంలో లేనటువంటిది మరి ఏ దేశంలో ఉండదు?
2: దట్ విచ్ ఇస్ నాట్ ప్రెసెంట్ ఇన్ భారత్ ఈస్ నాట్ ప్రెసెంట్ ఎనీవేర్ ఎల్స్.
1: నీవు చదవవలసి చదువు భారతదేశంలో లేదా?
2: ఇస్ దాట్ ఎడ్యుకేషన్ యూ వాంట్ గో దర్? ఇస్ ఇట్ నాట్ అవైలబుల్ హియర్?
1: విదేశానికి పోయి చదవాలి.
2: వై డు యూ వాంట్ టు గో అబ్రాడ్?
1: విదేశానికి పోతున్నావు కానీ నువ్వు చదువుతున్నావా?
2: యు గో దేర్ డు యూ స్టడీ దేర్?
1: చదవటం లేదు. వికార బుద్ధులు పెంచుకుని విపరీతమైనటువంటి చేష్టల చేత మనము కేవలము వికృతమైనటువంటి రూపాన్ని పొందుతున్నాం.
2: యూ అండర్టేక్ ఆల్ సిల్లీ యాక్టివిటీ విత్ పర్వర్టెడ్ మైండ్ పర్వర్టెడ్ జీనియస్.
1: నా దృష్టిలో నేను చూసినటువంటి ఇంతవరకు ఎంతమందో విద్యాశాలకు వెళ్లినారు.
2: Bhagavan knows many who have gone abroad.
1: Yavaru sariyainatundi dinto inki bharatdesala cheraledu.
2: Not even one return safe in the proper condition.
1: Ee videshalaku pampedi ee nimittamai pamputunnaru?
2: Why do we send them abroad?
1: Veedu gunavantudu kavalani kada pampinchedi, dhanavantudu kavalani pamputunnaru.
2: Not that he should be gunavanta the virtuous but only dhanavanta.
1: Dhanamu dhanamu dhanamu.
2: Money and money.
1: Ee dhanam em chestundi?
2: What is that you get out of it?
1: ధనం ఉంటుంది, లోక సౌకర్యాలు చేకూరుస్తుంది.
2: మనీ ఇస్ నెసెసరీ ఫర్ కన్వీనియన్స్.
1: కానీ మానసిక శాంతిని అందించగలదా?
2: బట్ కెన్ ఇట్ కన్ ఫర్ పీస్?
1: లేదు.
2: నో,
1: ఒక ఆధ్యాత్మికమే మానసిక శాంతిని అందిస్తుంది.
2: ఇట్ ఓన్లీ స్పిరిచువాలిటీ దట్ కన్ ఫర్ పీస్.
1: ప్రతి మానవుడు కూడా ఈనాడు
2: ఎవ్రీ మ్యాన్ టుడే
1: ఏదో ఒక పిచ్చి పట్టినట్టుగా విదేశాలకు పంపడం విదేశాలకు పంపడం.
2: ఇట్ హాస్ బికమ్ ఎ మోర్ ఆర్ లెస్ మ్యాడ్నెస్ టు గో అబ్రాడ్.
1: ఆ విదేశాల వారంతా కూడా భారతదేశానికి చేరటం.
2: ఆల్ ఫారినర్స్ కమ్ హియర్ టు భారత్.
1: నిజంగా ఆ విదేశంలో శాంతి సుఖమే ఉంటుంటే ఆ దేశం వారు ఈ దేశానికి ఎందుకు వస్తారు?
2: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ దేర్ ఇస్ పీస్ అబ్రాడ్ వై షుడ్ దే కమ్ హియర్?
1: అక్కడ ఏ మాత్రమూ లేదు.
2: దేర్ నో పీస్ దేర్.
1: ధన సౌకర్యాలు ఉంటున్నాయి,
2: హావ్ కన్వీనియన్స్.
1: గుణ సౌకర్యం అసలే లేదు.
2: బట్ నథింగ్ వాట్స్ ఎవర్ ఇట్ గాట్ టు దిస్ హెల్త్.
1: ధనమెచ్చిన మదమెత్తును.
2: ఇఫ్ యు హావ్ గాట్ మనీ యు విల్ బి ఆరోగెంట్.
1: మదమెచ్చిన దుర్గుణము మానక హెచ్చు.
2: ఇఫ్ యు ఆర్ ఆరోగెంట్ యు విల్ హావ్ బ్యాడ్.
1: ధనముడిగిన మదముడుగును.
2: ద మోమెంట్ మనీ ఇస్ గాన్
1: దుర్గుణము మానులువేమో.
2: ద మోమెంట్ వెన్ వన్స్ మనీ ఇస్ గాన్
1: దుర్గుణాలు ప్రవేశించకుండా ఉండాలంటే స్వదేశంలోనే ఉండాలి.
2: ఇన్ ఆర్డర్ టు సీ దట్ విల్ బి గుడ్ యూ హావ్ టు రిమైన్ ఇన్ యువర్ మదర్ ల్యాండ్.
1: నేనే పెద్ద ఆదర్శం.
2: భగవాన్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఐడియల్.
1: ఎన్ని వేల మందో ఎంతమందో భక్తులంతా వచ్చి స్వామి మా దేశానికి రావాలి మా దేశానికి రావాలి ఎంత దిన్నము ప్రార్థిస్తూనే ఉన్నారు.
2: మిలియన్స్ ఆఫ్ డివోటీస్ ఆర్ ప్రేయింగ్ భగవాన్ దట్ హి షుడ్ గో.
1: ఈనాటి వరకు నేను ఆ తలంపే లేదు నాలో.
2: టిల్ దిస్ డే హాస్ నాట్ ఎంటర్టైన్డ్ ఎనీ థాట్.
1: కారణం ఏమిటి?
2: వై?
1: సర్వధర్మములకు మూలాధారమైనటువంటి భారతదేశం.
2: భారత్ ఇస్ ద సెంటర్ ఆఫ్ ఆల్ ఫెయిత్.
1: ఈ దేశంలో ఉండేటువంటి యజ్ఞయాగాది క్రతువులంతా ఎంత పవిత్రమైనటువంటివి.
2: ద సేక్రెడ్ రిచువల్స్ ఆఫ్ దిస్ కంట్రీ ఆర్ ఐడియల్.
1: ఒక ఉదాహరణము, ట్రైన్ పోతుంది అనుకోండి.
2: As the train is going,
1: train లో ఎన్నో బాక్సెస్ అంతా ఉంటాయి.
2: You find so many compartments.
1: కానీ దానికి ఒక్కటి మాత్రమే ముందు ఇంజన్ రూమ్ ఉంటాయి.
2: The train will have engine in the front.
1: ఆ ముందు ఉంటుంటుంది ఇంజన్.
2: ఇంజన్ ఇస్ ఇన్ ద ఫ్రంట్.
1: దాంట్లోనే పొగ, దాంట్లోనే మునిప్పులు, దాంట్లోనే మంటలు ఉంటాయి.
2: దేర్ యూ ఫైండ్ ద కోల్ అండ్ ద ఫైర్ అండ్ ద డ్రైవర్.
1: పెట్టి పెట్టిలో కూడా ఈ మంటలు ఉండవు.
2: యూ డోంట్ ఫైండ్ ఫైర్ కోల్ ఇన్ ఎవరీ కంపెనీ.
1: కాబట్టి సర్వదేశంలో కూడా భారతదేశము ఇంజన్ వంటిది.
2: భారత్ ఇస్ ద ఇంజన్ ఫర్ ఆల్ ఆఫ్ ద కంట్రీస్ ఇన్ ద ట్రైన్ ఆఫ్ ద వరల్డ్.
1: భారతదేశం నుండి యజ్ఞయాగాది క్రతువులంతా కూడా ఉప్పొంగిపోతున్నాయి.
2: ఇట్ ఈస్ ఇన్ దిస్ భారత్ వేర్ యూ ఫైండ్ సేక్రెడ్ రిచువల్ ఫుల్ ఆఫ్.
1: మిగతా దేశంలో దీనికి అతికించినటువంటి పెట్టెల వంటివి.
2: ఆల్ అదర్ కంపార్ట్మెంట్స్ ఆర్ లింక్డ్ టు ది ఇంజన్.
1: కానీ కొన్ని కొన్ని దేశాలు పడిపోతుంటాయి.
2: అఫ్ కోర్స్ వీ ఫైండ్ ది
1: రేంజ్. కారణం ఏమిటి?
2: వై
1: లింక్ సరిలేకపోవటం వల్లే పడిపోతుంది.
2: బికాస్ దేర్ ఇస్ నో ప్రాపర్ లింకేజ్.
1: కనుక భారతదేశం యొక్క దివ్యతత్వం అనేటువంటి చాలా పవిత్రమైనటువంటి.
2: ది డివినిటీ ఆఫ్ భారత్ ఇస్ హైలీ సేక్రెడ్.
1: కనుక భారతదేశం నందు ఉండి భారతీయ సంస్కృతిని నీవు కాపాడి, భారతీయ సంస్కృతిని నీవు ఆచరణయందు ఉంచి భారతీయ సంస్కృతిని ప్రచారం చేయాలి.
2: దేర్ఫోర్ స్టే హియర్ ఇన్ భారత్, థింక్ ఆఫ్ కల్చర్ ఆఫ్ భారత్, ప్రాక్టీస్ ది కల్చర్ ఆఫ్ భారత్ అండ్ ప్రాపగేట్.
1: నిజమైనటువంటి యొక్క తత్వము గాయత్రి స్వరూపము.
2: దిస్ ఇస్ ది ఎసెన్స్ ఇన్ ద టీచింగ్ ఆఫ్ గాయత్రి.
1: గాయత్రికి పంచముఖి అని పేరు.
2: We say Gayatri has five faces.
1: ఐదు ముఖములు ఉంటున్నాయి ఆమెకు.
2: She has five faces.
1: ఏమిటి ఐదు ముఖములు?
2: What are they?
1: ఓం ఒక ముఖము.
2: The first face, ఓం.
1: భూ దుహ సత్. ఈ ఐదు ముఖములు.
2: It has Gayatri has five faces. ఓం భూ భువ సువ.
1: చతుర్వరేణ్యం.
2: చతుర్వరేణ్యం.
1: భర్గో దేవస్య ధీమహి.
2: భర్గో దేవస్య ధీమహి.
1: ఓ దేవత, నా ఎందున్నటువంటి అంధకారమును, నా ఎందున్న అజ్ఞానమును దూరం చేసే.
2: ఓ మద, సీ ద ఇన్నర్ డార్క్నెస్ ఇస్ డిస్పెల్డ్, ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: ధియో యోన ప్రచోదయాత్. ధియస్ అనగా బుద్ధిని అభివృద్ధి పరచు.
2: ధియో యోన ప్రచోదయాత్. గ్రాంట్ మీ ద
1: గాయత్రి మంత్రం అంతా ఇదియే.
2: దిస్ ఎసెన్స్ ఆఫ్ గాయత్రి.
1: తర్వాత ప్రార్థన.
2: దెన్ ప్రేయర్.
1: ధియో యోన అదే ప్రార్థన.
2: ధియో యోన ప్రచోదయాత్ ఇస్ ద ప్రేయర్.
1: తల్లి నాకు ఈ మంచి బుద్ధిని అనుగ్రహించు అని భక్తి.
2: ఓ మదర్, విత్ ఆల్ ది డివోషన్ ఐ ప్రే అన్ టు యూ టు గ్రాంట్ మీ ఇంటెలిజెన్స్.
1: ఈ విధమైనటువంటి భక్తి జ్ఞాన వైరాగ్యములతో కూడినటువంటి ఒక మంత్రము గాయత్రి మంత్రము.
2: గాయత్రి ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ది త్రీ ప్రిన్సిపల్స్ ఆఫ్ డివోషన్, విజ్డమ్ అండ్ రెనన్సియేషన్.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి ఒక గాయత్రి మంత్రమును స్మరించడం చేత ఎంతో మనసు పవిత్రమవుతుంది.
2: ఇన్ ఫ్యాక్ట్ వెన్ యూ చాయింట్ గాయత్రి ద మైండ్ విల్ బి సేక్రెడ్.
1: అందులో విద్యావంతులు,
2: ఎడ్యుకేటెడ్
1: యువకులైనటువంటి వారు తప్పక గాయత్రి మంత్రమును స్మరించాలి.
2: యంగ్స్టర్స్ ఎడ్యుకేటెడ్ మస్ట్ నెసెసర్లీ చాంట్ గాయత్రి.
1: మీరు బాగా విచారం చేసుకోండి, గాయత్రి మంత్రోపదేశం చాలా మందికి పెద్ద వయసు అయిన తర్వాత చేస్తుంటారు.
2: ఇన్ఫాక్ట్ దిస్ గాయత్రి ఇస్ గివెన్.
1: అంతవరకు వారి యొక్క బుద్ధి ప్రభావము అభివృద్ధి కాదు.
2: టిల్ గాయత్రి టీచింగ్ ఇస్ గివెన్ దే విల్ నాట్ బి ఇంటెలిజెంట్.
1: గాయత్రి మంత్రోచ్చరణ జరిగిన తర్వాతనే బుద్ధి వికసిస్తుంది.
2: ద మూమెంట్ హీ రిసీవ్స్ గాయత్రి
1: ప్రకటిస్తుంది, ప్రభవిస్తుంది.
2: ది ఇంటెలెక్ట్ బ్లాజమ్స్ అండ్ మేనిఫెస్ట్.
1: కనుక నేను మొట్టమొదట మనం గాయత్రి మంత్రాన్ని అష్ట వయసులో పనే చేయాలి. గర్భాష్టమి అన్నారు. ఆ వయసులో చేసినప్పుడు ఎంత తెలివితేటలుగానో పెరుగుతుంటాడు పిల్లవాడు.
2: గాయత్రి మంత్ర ఇస్ గివెన్ ఇన్ ది ఏజ్ ఆఫ్ 8, హీ విల్ బి హైలీ ఇంటెలిజెంట్.
1: కనుక మనం చిన్న వయసు నుండి చేయటం చాలా మంచిది.
2: ఇట్స్ వెరీ ఎసెన్షియల్ టు డూ ఇట్ అట్ యంగ్.
1: కానీ ఎప్పుడైనా సరే జీవితం లోపల గాయత్రి మంత్రాన్ని స్మరిస్తున్న చేత ఎంతైనా ధన్యులవుతారు.
2: దట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ యు చాంట్ గాయత్రి అట్ ఎనీ ఏజ్, సర్టెన్లీ యు విల్ బి లిబరేటెడ్.
1: కనుక భక్తి శ్రద్ధలు చాలా ప్రధానమైనటువంటివి.
2: బట్ డివోషన్ అండ్ సిన్సెరిటీ ఆర్ ఇంపార్టెంట్.
1: ఈనాటి ప్రభావము చాలా మితిమీరిపోతుంది.
2: యు నో ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది మోడర్న్ ఏజ్.
1: దీనికంత కారణము భక్తి శ్రద్ధలు లేకపోవటమే.
2: ది రీజన్ ఫర్ ఆల్ ద రూయిన్ అవుట్ సైడ్ ఇస్ అబ్సెన్స్ ఆఫ్ డివోషన్.
1: ఎక్కడ చూసినా అశాంతియే,
2: రెస్ట్లెస్నెస్ ఎవ్రీవేర్.
1: ఎక్కడ చూసినా భయమే.
2: వి ఫైండ్ ఫియర్ ఆల్ ఓవర్.
1: కారణము దైవ చింతన లేదు.
2: బికాస్ పీపుల్ డోంట్ ఫియర్ గాడ్.
1: సర్వ భయమును కూడా నువ్వు నివారణ గావించేది ఒక దైవం మంత్రమే.
2: యు కెన్ బి ఫియర్లెస్ బై థింకింగ్ ఆఫ్ గాడ్.
1: దైవం అనేటువంటి ఆస్తి మన ఎందు ఉన్నప్పుడు
2: దేనైనా
1: మనం సంపాదించుకోవచ్చు.
2: యూ కెన్ అచీవ్.
1: దైవము కేవలము సువర్ణ స్వరూపుడు.
2: గాడ్ ఇస్ గోల్డెన్.
1: కనుకనే భగవంతుణ్ణి సువర్ణ గర్భాయ నమః అన్నారు.
2: సో వి కాల్ గాడ్ సువర్ణ గర్భాయ.
1: హిరణ్య గర్భుడు భగవంతుడు.
2: గాడ్ ఇస్ గోల్డ్.
1: హిరణ్యగర్భుడు.
2: హిరణ్యగర్భ
1: కాబట్టి ఆ గోల్డ్ అనేటువంటి మన దగ్గర ఉంటుంటే దేనైనా మనం సామాన్లు కొనవచ్చు.
2: విత్ గోల్డ్ ఆన్ హ్యాండ్ యూ కెన్ హ్యావ్ ఎనీ జ్యువెల్ ఆఫ్ యువర్ చాయిస్.
1: కనుక దైవ చింతన అనేటువంటి మన వెంట ఉన్నప్పుడు ధర్మము అనేటువంటి జ్యువెల్ కొనవచ్చు.
2: ద మూమెంట్ యూ హావ్ గాట్ ద థాట్ ఆఫ్ గాడ్ ద
1: గోల్డ్ అనే జ్యువెల్ కొనవచ్చు.
2: యూ కెన్ హావ్ ద జ్యువెల్ ఆఫ్ ధర్మ
1: ప్రేమ అనే జ్యువెల్ కొనవచ్చు.
2: జ్యువెల్ ఆఫ్ లవ్
1: ధర్మము అనేటువంటి జ్యువెల్ కొనవచ్చు.
2: జ్యువెల్ ఆఫ్
1: ఈ ప్రేమ అనే ధనం చేత ఎంత ధనమైనా ఎంత వస్తువులైనా మనం ఆశించవచ్చు.
2: విత్ ది వెల్త్ ఆఫ్ లవ్ యూ కెన్ బై ఎనీ కమాడిటీ, ఎనీ ఆర్టికల్ ఆఫ్ ఎనీ ప్రైస్.
1: కనుక సర్వమునకును హిరణ్య గర్భుడు చాలా ముఖ్యుడు.
2: ఫర్ ఎవ్రీథింగ్ హిరణ్య గర్భ గోల్డ్
1: ఇస్ అతనే దైవము.
2: ఈజ్ గాడ్.
1: ఆ దైవమును మన హృదయం నందించుకున్నప్పుడు సర్వము దైవ భావము ఆవిర్భవిస్తుంటాయి.
2: వెన్ యూ ఇన్స్టాల్ గాడ్ ఇన్ యువర్ హార్ట్ ఎవ్రీథింగ్ ట్రాంక్ వుడ్ గెట్
1: ట్రాంక్. పాత్రలో పాయసం పోసి ముంచిపెట్టినప్పుడు పది రంధ్రములు కొట్టినా ఒక్కొక్క రంధ్రంలో కూడా పాయసమే వస్తుంది, కానీ మరొక విషయం రాదు.
2: వెన్ యూ కీప్ ద రైస్ పుడింగ్ ఇన్ ఎ వెసల్ మేడ్ అప్ ఆఫ్ హోల్ నేచురలీ దట్ వుడ్ కమ్ అవుట్ రెయిన్.
1: కనుక మన హృదయం నిండుకును దైవమునే పెంచుకున్నప్పుడు సర్వము కర్మను కూడాను దైవ స్వరూపాలుగానే మారుతుంటాయి.
2: Fill your heart with God so that all your thoughts and actions are bound to be divine.
1: నీవు చేసే సర్వ పనులు కూడాను దైవ కర్మలుగానే ఉంటుంటాయి.
2: All your actions are divine.
1: కానీ ఈనాటి మానవులకు శ్వాస ఉన్నది కానీ
2: man today has prasa breath.
1: విశ్వాసము లేదు.
2: Has no viswasa faith.
1: విశ్వాసం లేని శ్వాసం ఉంటే ప్రయోజనం ఏమిటి?
2: Without viswasa faith what for is
1: it? శ్వాస విశ్వాసంతో కూడినటువంటిదిగా ఉండాలి.
2: So you should have the breath prasa with viswasa the faith.
1: కనుక మంచి దానిపైన విశ్వాసం ఉండాలి.
2: హ్యావ్ ఫెయిత్ ఇన్ గుడ్ థింగ్.
1: ఈనాటి మానవుడు మంచిని విశ్వసించడం లేదు.
2: మ్యాన్ టుడే హ్యాస్ నో ఫెయిత్ ఇన్ గుడ్
1: చెడ్డని విశ్వసిస్తున్నాడు.
2: ఫెయిత్ ఇన్ బ్యాడ్
1: అది మంచిది కాదు.
2: ఇట్ నాట్ ప్రాపర్.
1: మన జీవితం మనకి ఏమాత్రము సుఖం అందించదు.
2: యూ విల్ నెవర్ బి హ్యాపీ బై దట్ వే.
1: ఈనాటి యువకులందరూ కూడాను
2: యంగ్స్టర్స్ టుడే
1: దేశ క్షేమాన్ని
2: ది వెల్ఫేర్ ఆఫ్ ద కంట్రీ
1: లోకహితాన్ని
2: గుడ్ ఆఫ్ ది కంట్రీ
1: దివ్యమైన భావాన్ని పెంచాలి.
2: They should work for the welfare, the progress of the country, and the divine thought.
1: హితోపదేశములుగా ఉంటుండాలి.
2: And all your teaching should be good.
1: దేశమునకంతా ఉపకారమైనటువంటి కర్మలు ఆచరించాలి.
2: You should render service to the country.
1: ఇది వ్యాసుడు కూడా చెప్పాడు.
2: This is stated by Vyas.
1: అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం. 18 పురాణములు రాసి కట్టగలిపటికి ఈ పురాణము చదివేటువంటి టైం మీకు చిక్కటం లేదు.
2: Vyasa composed 18 epics. You don't have time to go through them all.
1: కనుక ఈ రెండింటి ఎందుకు ఒక చిన్నదిగా మీరు భావించుకొని దాన్ని స్మరించండి.
2: ఐ సేట్ ఇన్ ఎ సమ్మరీ ది ఎసెన్స్ ఇన్ టూ సెంటెన్సెస్ ఆఫ్ ఆల్ ది
1: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. 18 పురాణములు చదవనక్కర్లేదు.
2: యూ డోంట్ హ్యావ్ టు రీడ్ ఆల్ ది 18 ఎపిసోడ్స్.
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
2: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్
1: ఈ రెండింటిని మనం తీసుకుంటే చాలు.
2: యూ విల్ టేక్ దీస్ టు దట్ సీ నౌ.
1: ఎప్పుడు ఇతరులకు సహాయం చేద్దాం.
2: హెల్ప్ ఎవ్రీబడి.
1: ఇతరులకు ఏమాత్రం కీడు జరగకుండా ఉందాం.
2: నెవర్ హార్మ్ ఎనీబడి.
1: అది నిజమైనటువంటి భక్తి యొక్క ప్రవర్తి.
2: That is the true devotion and surrender.
1: Bhakti, bhakti ante poojan cheyatamu, satamam cheyatamu, bhajan cheyatamu, inta maatrame kaadu.
2: Devotion does not mean worship or chanting or meditation alone.
1: Ivanni kevalam baahyamaina karmalu.
2: They are only external physical actions.
1: Ee baahyamaina karmalu enni undinappatiki antarbhavamlondi parishuddhame lekapothe idantha ashuddhame.
2: If the inner feeling is not pure, all the external actions are bound to be impure.
1: కనుక మీరందరూ ప్రేమను పెంచుకోండి.
2: So grow, develop.
1: ప్రేమే దైవము, దైవమే ప్రేమ.
2: Love is God, God is love.
1: కనుక తల్లిదండ్రులను ప్రేమించండి.
2: Love your parents.
1: తల్లిదండ్రులను సేవించండి.
2: Serve your parents.
1: తల్లిదండ్రులకు సంతృప్తి పెట్టండి.
2: Satisfy them.
1: కానీ తల్లిదండ్రుల ఆజ్ఞలు నడుచుకోండి.
2: Follow the command.
1: ఒక్కవేళ కొంతమంది తల్లిదండ్రులు ఇది తెలియకునో తెలుసు కొంతవరకు తప్పుడు మార్గం తప్పిస్తారు.
2: ఇన్నోసెంట్లీ ఆర్ అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ పేరెంట్స్ మే గివ్ మిస్గైడ్.
1: వాళ్లకు మీరు సహజంగా శాంతభావం చేత వాళ్లకు నచ్చ చెప్పడానికి ప్రయత్నించాలి.
2: రిమైన్ ఇన్ పీస్, ట్రై టు కన్విన్స్ దెమ్, ఎక్స్ప్లెయిన్ దెమ్ నీట్లీ.
1: నాయన నీవు ధర్మం సంపాదించాలి.
2: మై డియర్ సన్ యూ షుడ్ ఎర్న్ మనీ.
1: నీ విదేశాలకు పోవాలి.
2: యూ షుడ్ గో అబ్రాడ్
1: అని చెప్తే అప్పుడు చెప్పాలి మీరు.
2: ద బాయ్ షుడ్ సే మదర్
1: నీ ఆజ్ఞ నాకు శిరసా వహిస్తాను కానీ ఈ ధనం కాదు నాకు మూలము.
2: Mother, I'll follow your command, but money is not important.
1: నా గుణమే నాకు ప్రధానము.
2: గుణ వర్చ్యూ ఇస్ ఇంపార్టెంట్.
1: గుణము లేని ధనం ప్రయోజనం ఏమిటి?
2: వాట్ ఫార్ ఇస్ ద మనీ వితౌట్ గుణ వర్చ్యూ?
1: కనుక నేను గుణాన్ని పోషించుకునే నిమిత్తము దైవాన్ని రక్షించుకోవడానికి నేను ప్రయత్నిస్తున్నాను.
2: ఇన్ ఫ్యాక్ట్ ఐ వాంట్ క్యారెక్టర్, దేర్ ఫోర్ ఐ ఫాలో గాడ్.
1: ఆ విధంగా చెప్తూ ఉంటే తల్లిదండ్రులు కూడా మనసు కలుగుతుంది.
2: ఇన్ ద బాయ్ సేస్ పేరెంట్స్ విల్ బి హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్.
1: కనుక తల్లిదండ్రులు రాజును నడుచుకోవాల్సిందే, కానీ కొన్ని కొన్ని మాత్రము మూర్ఖమైనటువంటి వాటి కూడా నడుచుకోనక్కర్లేదు.
2: యూ హావ్ టు నెసెసర్లీ ఫాలో ద కమాండ్ ఆఫ్ ద పేరెంట్స్ బట్ నాట్ ఫూలిష్ డిక్టేషన్.
1: కానీ కొన్ని పరిస్థితులు ఈనాడు కలి ప్రభావం చేత విరుద్ధమైన భావాలు కూడా బోధిస్తున్నారు తల్లిదండ్రులు కొందరు.
2: As an effect of the Kali Age, even parents also advise their children in the wrong way.
1: అది వాళ్ళకి తెలియక బోధిస్తున్నారే కానీ నీ పైన ప్రేమ లేక కాదు.
2: It is out of their innocence, ignorance.
1: తల్లిదండ్రులకు బిడ్డల పైన ప్రేమ మెండుగా ఉంటుండాలి.
2: In fact, parents love their children very much.
1: కానీ భవిష్యత్తు వాళ్ళకి తెలియదు.
2: But you don't know the future.
1: కనుకనే వాళ్ళు ఆ విధంగా చెప్తుంటారు. వాళ్ళని మనం ద్వేషించకూడదు.
2: Don't hate them anyway.
1: వారికి సహజంగా వారికి మనం చెప్పడానికి ప్రయత్నించాలి.
2: యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ దెమ్ ఇన్ ఎ నేచురల్ సింపుల్ స్వీట్ వే.
1: ఆ విధంగా చేసి వారి మనసు కూడా సంతృప్తి పడతారు.
2: అండ్ మేక్ దెమ్ హ్యాపీ అండ్ సాటిస్ఫై దెమ్, ప్లీజ్ దెమ్.
1: యువకులారా,
2: యంగ్స్టర్,
1: మీ వయసు చాలా పవిత్రమైనటువంటిది.
2: యువర్ ఏజ్ ఇస్ హై.
1: ఈ వయసులో మీరు అభివృద్ధి చెందాలంటే దేశమంతా కళ్యాణంగా జరుగుతుంది.
2: ఇఫ్ యూఆర్ పర్ఫెక్ట్ నౌ ద హోల్ కంట్రీ విల్ ప్రాస్పర్.
1: ఈనాడు ఉపనయనం చేసుకున్నటువంటి పిల్లలందరూ కూడా గాయత్రి మంత్రాన్ని హృదయపూర్వకంగా స్మరించాలంటే దేశంలో ఎట్టి బాధలు ఉండవు.
2: ఇన్ ఫ్యాక్ట్ ది గాయత్రి మంత్రా యూ రిసీవ్ టుడే, ఇఫ్ యూ చాంట్, దేర్ బి నో ప్రాబ్లమ్.
1: ఎట్టి కష్టం కూడా మీకు సంభవించవు.
2: దేర్ బి నో ఎడ్యుకేషన్.
1: ఎట్టి బాధలకు మీరు గురికారు.
2: నో సఫరింగ్.
1: కనుకని దైవ చింతన మాత్రం మీరు మానకండి.
2: Never give up thinking of God.
1: ప్రహ్లాదు మీ యొక్క బ్రదరే.
2: ప్రహ్లాదు ఇస్ యువర్ బ్రదర్ ఆఫ్టర్ ఆల్.
1: వారి తండ్రి హిరణ్యకశిపుడు.
2: అండ్ హిస్ ఫాదర్ ఇస్ హిరణ్యకశిపు.
1: అతను చాలా దుర్మార్గుడు.
2: ఇస్ వెరీ బ్యాడ్ ఫెలో.
1: అయినప్పటికీ నామం అంటే దాన్ని ఇష్టపడ్డు.
2: హి డజంట్ రిలీజ్ గాడ్స్ నేమ్.
1: కానీ దాన్ని లెక్క చేయలేదు.
2: బట్ ప్రహ్లాద
1: తండ్రి మాట ధిక్కరించలేదు.
2: ఇన్ఫాక్ట్ ఇట్ ఇస్
1: నవ్వుకుంటూ వినేటువంటి వాడు.
2: హి యూస్ టు లిసన్ స్మైలింగ్.
1: కానీ తన పద్ధతి తాను మానలేదు.
2: బట్ హి డిడ్ గివ్ అప్ హిస్ ఓన్ టెంపర్మెంట్.
1: ఇలాంటి వాడిని బాధించాలి, వీడికి మనసు మార్చాలి అని ఏనుగుల చేతి తొక్కించాడు.
2: ఇన్ ఫ్యాక్ట్ ఫాదర్ హస్ పుట్ హిమ్ టు సఫరింగ్. హి మేడ్ ఎలిఫెంట్ ట్రాంపుల్ ఆన్ హిమ్.
1: ఉన్నప్పటికి నారాయణ్ నారాయణ్ నారాయణ్ అన్నాడు.
2: దో హి వాస్ ట్రాంపుల్డ్ అండర్ ద ఫీట్ ఆఫ్ ద ఎలిఫెంట్, హి డిడ్ గివ్ అప్ ద గాడ్స్ నేమ్ నారాయణ్.
1: ఏనుగులు నారాయణ స్వరూపాన్ని పొందాయి.
2: ఈవెన్ ఎలిఫెంట్ హస్ గాట్ ద ఫామ్ ఆఫ్ నారాయణ.
1: రాజభామం చేత కనిపిస్తూ వచ్చారు.
2: ఆ పాయిజన్ స్నేక్
1: నారాయణ నారాయణ అన్నాడు.
2: అండ్ హీ టాంటెడ్ గాడ్స్ నేమ్.
1: అవుకుడు నారాయణ స్వరూపాన్ని పొందాడు.
2: ఈవెన్ ద పాయిజన్ స్నేక్ ట్రాన్స్ఫార్మ్డ్
1: పర్వతం నుంచి సముద్రంలో నెట్టించాడు.
2: దెన్ హి వాస్ థ్రోన్ ఇన్ టు ఓషన్.
1: ఆ పడే సమయంలో నారాయణ నారాయణ అన్నాడు.
2: వైల్ హి వాస్ థ్రోన్ ఇన్ టు ఓషన్ హీ టాంటెడ్.
1: సముద్రం నుంచి నారాయణ వచ్చి రక్షించాడు.
2: దేర్ కేమ్ అప్ నారాయణ ఇన్ రెస్క్యూ.
1: కనుకని హృదయంలో పవిత్రమైన భావాలు ఉన్నప్పుడు ఎక్కడైనా మనకు రక్షణ తప్పింది కాదు.
2: When you have sacred feelings within you, you are bound to be protected.
1: కనుకని దైవ భావాన్ని నిస్సంశయంగా,
2: have divine thoughts undoubtedly,
1: అఖండంగా,
2: unwavering,
1: ప్రేమ చేత,
2: with love,
1: నీ స్మరించడానికి ప్రయత్నించు.
2: Hands in sing his glory.
1: కానీ ఒక్కొక్క పర్యాయము దైవం పైన కూడా నువ్వు కోపం వస్తుంటాది.
2: Sometimes you are angry with God also.
1: కానీ కోపం మంచిది కాదు.
2: It's not good.
1: కామ క్రోధ లోభము ఈ మూడు కూడాను నరక ద్వారములు.
2: ఇన్ ఫ్యాక్ట్ కామాది డిజైర్, క్రోధాది యాంగర్, లోభాది గ్రీడ్.
1: రావణుడు ఎలాంటి వాడు తెలుసునా?
2: యూ నో వాట్ రావణ.
1: రావణుడు చాలా గొప్ప శక్తివంతుడే, గొప్ప విద్యావంతుడే, బలవంతుడే, గుణవంతుడే. కానీ ఒక కామానికి లోబడుతున్న చేతనే తన కన్న బిడ్డలను తన రాజ్యాన్ని కూడా భస్మం చేసుకున్నాడు.
2: బికాస్ హీ బికమ్ ఏ విక్టిమ్ టు కామాది డిజైర్, హీ లాస్ట్ హిస్ కింగ్డమ్, ద క్లాన్.
1: ఇంకా క్రోధము,
2: క్రోధయాంగ,
1: క్రోధం అంటే హిరణ్యకశిపుడే.
2: హిరణ్యకశిపు సింబలైజ్ యాంగ.
1: హిరణ్యకశిపునికి క్రోధం పెట్టుకోవడం చేత ఏమి సాధించాడు?
2: హిరణ్యకశిపు ఫుల్ ఆఫ్ యాంగర్ అండ్ ఫ్యూరీ,
1: తాను కూడా భస్మం అయిపోయాడు.
2: హి టు గాట్ హింసెల్ఫ్ బర్న్.
1: ఇంకా లోభము,
2: లోభాగ్రీ,
1: లోభం దుర్యోధనుడే.
2: దుర్యోధన స్టాండ్స్ ఫర్ గ్రీడ్.
1: ఆ దుర్యోధనుడు లోభం పెట్టుకోవడం చేత కట్టగడపకి ఏమైపోయింది?
2: బికాస్ హీ వాస్ గ్రీడీ, వాట్ హ్యాపెన్డ్?
1: 100 మంది అన్నదమ్ములు కూడా ఒక్క భస్మం అయిపోయాడు.
2: హి లాస్ట్ ఆల్ హిస్ బ్రదర్స్, 100 ఆఫ్ దెం.
1: కానీ పంచపాండవులు ధర్మమును మాత్రమే ఆచరిస్తూ వచ్చారు.
2: పాండవ 5 in number.
1: ఆ పాండవులు సుక్షేమంగా జీవించారు.
2: దే వర్ సేఫ్ అండ్ సెక్యూర్.
1: భారతదేశానికి ఆదర్శ పురుషులుగా నిలిచారు.
2: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఐడియల్స్ ఎంటైర్ కంట్రీ బిహైండ్.
1: ధర్మమూర్తులుగా ప్రచారం చేశారు.
2: దట్ వెరీ ఎంబాడిమెంట్స్ ఆఫ్ ధర్మ.
1: కాబట్టి కామక్రోధ లోభములు చాలా చెడ్డవి.
2: దేర్ఫోర్ ద డిజైర్,
1: ఎంత ధనవంతుడైనా, ఎంత గుణవంతుడైనా, ఎంత బలవంతుడైనా కట్టగడపటికి లొంగిపోక తప్పదు.
2: హి మే బి నోబుల్ వన్, ఏ రిచ్ వన్, ఏ స్ట్రాంగ్ వన్, యట్ హి విల్
1: కనుక ధనబలమును, విద్యాబలమును, గుణబలమును, భుజబలమును ఆధారం చేసుకుని మనం గర్వించరాదు.
2: Therefore we should not be carried away by this ego of wealth, the knowledge and the physical
1: ప్రేమ బలమును పెంచుకోండి.
2: You have to develop love.
1: ప్రేమ ఉంటే విరోధి కూడా మీకు మంచి మిత్రుడు మారిపోతాడు.
2: When you have love, the worst of your enemy will become your friend.
1: కనుక ప్రేమను పెంచుకోండి.
2: డెవలప్ లవ్.
1: ఎవరితో మాట్లాడినా ప్రేమతో మాట్లాడండి.
2: యూ టాక్ లవింగ్లీ విత్
1: హిమ్. ఏ పని చేసినా ప్రేమతో చేయండి.
2: యూ మే డూ ఎనీథింగ్ విత్ లవ్.
1: అప్పుడే నీ యొక్క జీవితం చాలా ధన్యమవుతుంది.
2: దెన్ యువర్ లైఫ్ ఈజ్ అన్ ఐడియల్ వన్.
1: అంతేకాని ప్రేమ లేకుండా భక్తి లేకుండా దీన్ని చేసినప్పటికీ నీ ప్రయోజనం లేదు.
2: Without love and devotion you may do anything, it's all will be in vain.
1: అనేక మంది వాదిస్తుంటారు ఏమిటి నీకు ఈ భక్తి.
2: Many argue, what
1: కనిపించని దేవుణ్ణి నీవు ఎట్లా నమ్ముతున్నావు?
2: Why do you believe God whom you don't see?
1: ఇదంతా మూర్ఖత్వం అంటారు.
2: It's all foolishness.
1: సర్వము భగవంతుని చూస్తూనే ఉన్నాము.
2: ఇన్ ఫ్యాక్ట్ వి సీ గాడ్.
1: చూస్తూ చూస్తూ కూడా భగవంతుడు లేడని ఎట్లా చెప్పగలవు?
2: వి సీ హిమ్ బట్ యెట్ వి డినై హిమ్.
1: ఏది చూసినా భగవంతుడే.
2: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
1: సర్వ రూపములు కూడా భగవంతుడే.
2: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
1: సర్వ పురుగులు భగవంతుడే.
2: ఆల్ ఆర్ హిస్.
1: సర్వ జంతువులు భగవంతుడే.
2: ఆల్ బీయింగ్స్ ఆర్ హిస్.
1: సర్వ క్రిమికీటకాదులు కూడా భగవంతుడే.
2: దేర్ ఆల్ ఇన్సెక్ట్స్ అండ్ బర్డ్స్ అండ్ గాడ్స్ ఆర్ డివైన్. కాబట్టి
1: ఈశ్వర సర్వభూతానాం అనింది వేదం.
2: వేదా సేస్ గాడ్ డ్వెల్స్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్ క్రియేచర్స్.
1: అంతా భగవంతుడిగా చూస్తున్నప్పుడు నీవు భగవంతుడిగా చూడటం లేదు ఈ ప్రకృతిని.
2: ఇన్ ఫ్యాక్ట్ యూ డోంట్ హ్యావ్ దట్ డివైన్ లుక్.
1: ప్రకృతిగా చూస్తున్నావు కాబట్టి నీకు భగవంతుడు కనబడటం లేదు.
2: యూ హావ్ గాట్ దట్ వరల్డ్లీ విజన్, దేర్ఫోర్ యూ డోంట్ హ్యావ్ దట్ ఎక్స్‌పీరియన్స్.
1: ప్రకృతి భావం మర్చిపో, ప్రకృతిని భగవంతుడిగా చూడు, తప్పక నీకు సాక్షాత్కరిస్తా.
2: గివ్ అప్ దిస్ వరల్డ్లీ అవుట్ లుక్, హ్యావ్ దట్ డివైన్ ఫీలింగ్, డివైన్ విజన్.
1: ఇది పుష్పం అనుకుంటే పుష్పంగానే ఉంటుంది.
2: ఎవ్రీథింగ్ ఇస్ ఎ ఫ్లవర్, ఇట్స్ ఫ్లవర్.
1: కానీ ఈ పుష్పంలో ఫ్లవర్ ఒక గంధం ఎక్కడి నుంచి వచ్చింది?
2: వేర్ ఫ్రమ్ యూ గెట్ ది స్మెల్ ఫ్రాగ్రెన్స్?
1: ఈ గంధాన్ని ఎవరు పెట్టారు?
2: హూ ఇస్ ది కాజ్ బిహైండ్ ఇట్?
1: ఇది దీని యొక్క సహజము.
2: ఇట్ ఇస్ నేచురల్ క్వాలిటీ.
1: అదే రీతిగానే మానవుని యొక్క ధర్మము మానవత్వం దైవత్వం తనతో కూడిన ఉండటమే.
2: దేర్ఫోర్ హ్యూమన్ క్వాలిటీ ఈజ్ టు థింక్ ఆఫ్ గాడ్.
1: ఆ దైవత్వం తనతోనే ఉన్నది.
2: గాడ్ ఈజ్ విత్ యూ.
1: లేడని చెప్పడం ఏ రీతిగా అవుతుంది?
2: వెల్ హౌ కెన్ యూ డినై హిమ్?
1: తల్లిని నీవు ప్రేమిస్తున్నావు.
2: యూ లవ్ యువర్ మదర్.
1: తల్లికి రూపం ఉంది.
2: మదర్ హ్యాస్ ఎ ఫామ్.
1: కానీ తల్లి ప్రేమకు రూపం ఉందా?
2: మదర్స్ లవ్ హ్యాస్ నో ఫామ్.
1: ఆ ప్రేమ లేకపోతే ఈ దేహాన్ని ప్రేమిస్తావు?
2: దెన్ దేర్ ఇస్ నో లవ్. హౌ డు యు లవ్ దిస్ బాడీ?
1: ఆ దేహములో ప్రేమ ఉంది.
2: దట్ బాడీ దేర్ లైక్ ద లవ్.
1: ప్రేమనే దైవము.
2: అండ్ దట్ వెరీ లవ్ ఇస్ గాడ్.
1: అటువంటి ప్రేమను మనం ప్రేమించినప్పుడే మన ప్రాణం కూడాను ప్రేమిస్తుంది మన వల్ల.
2: ఇన్ ఫ్యాక్ట్ వెన్ యు హావ్ దట్ లవ్ విత్ ఇన్ us, the whole life would be lovely.
1: కనుక తల్లిదండ్రులను గౌరవించండి.
2: పే రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్.
1: నీ భావం నీవు పరిశుద్ధం గావించుకో.
2: కీప్ యువర్ ప్యూర్ ఫీల్.
1: ఈ గాయత్రి మంత్రం అనేటువంటి చాలా పవిత్రమైనటువంటిది.
2: గాయత్రి మంత్ర ఇస్ హైలీ సేక్రెడ్.
1: చెప్పినారు కూడా శాస్త్రుల వారు.
2: శాస్త్రిజీ సేడ్.
1: ఈ గాయత్రి మంత్రంలో ఉండేటువంటి సారము ఏ దేవత ఎందుకు కూడా లేదు.
2: ది ఎసెన్స్ ఆఫ్ గాయత్రి.
1: దేవతలు అనేక దేవతలుగా ఉన్నారు.
2: ఇస్ నాట్ నోటీస్ ఎనీవేర్ దట్ సో మెనీ డైటీస్.
1: ఎన్ని దేవతలైనా గానీ అందులో ఉన్నది ఒక్కటే.
2: ద డివినిటీ ఇస్ వన్ అండ్ ద సేమ్ ఇన్ దే.
1: చూడండి ఇందులో ఎన్నో పువ్వులు ఉన్నాయి.
2: సో మెనీ ఫ్లవర్స్ హియర్.
1: ఫ్లవర్స్ అనేకము గానీ
2: ఫ్లవర్స్ ఆర్ మెనీ.
1: దారం ఒక్కటే.
2: థ్రెడ్
1: ఈ దారమే ఈ ఫ్లవర్స్ అంతా కట్టి వచ్చేసింది.
2: ఇట్ ఇస్ ద థ్రెడ్ దట్ బైండ్స్ ఆల్ దీస్ ఫ్లవర్స్.
1: కాబట్టి దివ్యమైన శక్తి ఒక్కటే.
2: దట్ డివైనిటీ ఇస్ వన్.
1: ఈ వ్యక్తులు అనేకంగా ఉంటుంటాయి.
2: ఇండివిజువల్స్ ఆర్ మెనీ.
1: కాబట్టి అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మీరు గుర్తించండి.
2: రికగ్నైజ్ ది యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: ఆ ఏకత్వాన్ని గుర్తించినటువంటి వానికి ఏనాటికి నీ బాధలు ఉండవు.
2: ఇఫ్ యూ ఎక్స్పీరియన్స్ యూనిటీ యూ నెవర్ సఫర్ ఎనీ.
1: పర్వతము వంటి బాధలు మనం వెంటాడినప్పటికీ మంచు మాదిరి మాయమైపోతాయి.
2: యూ మే ఫేస్ అన్బేరబుల్ సఫరింగ్ బట్ దట్ వుడ్ ఆల్ వానిష్ లైక్ ఎ మిస్ట్.
1: కనుక ఆ విశ్వాసాన్ని పెంచుకోండి. ఎవరేమి చెప్పినప్పుడు మీరు దాన్ని ఆలకించకండి.
2: డోంట్ ఫాలో అదర్స్ వర్డ్.
1: వారి తృప్తి కోసం వారు చెప్పవచ్చు. కాన్షియస్ నీవు ఫాలో చేయి.
2: ఫాలో యువర్ కాన్షియస్.
1: అప్పుడే నీకు క్షేమం జరుగుతుంది.
2: దెన్ యుల్ బి గుడ్ అండ్ సెక్యూర్.
1: యువకులారా,
2: యంగ్స్టర్,
1: ఈనాడు చాలా పవిత్రమైనటువంటి దినము.
2: టుడే సెక్రెడ్ డే.
1: జీవితానికి ప్రధానమైనటువంటి ఫౌండేషన్.
2: ఇన్ ఫ్యాక్ట్ ఇస్ ద ఫౌండేషన్ డే.
1: పునాది చాలా భద్రంగా ఉండినప్పుడే
2: కీప్ ఇట్ సేఫ్ అండ్
1: సెక్యూర్. దేశం అనేటువంటి భవనం కూడా చాలా భద్రంగా ఉంటుంది.
2: ద మ్యాన్షన్ ఆఫ్ ద నేషన్ వుడ్ బి సేఫ్ అండ్ సెక్యూర్.
1: కాబట్టి దేశ భావన కూడా మీరు మనసులో పెట్టుకోవాలి.
2: హ్యావ్ ద నేషనల్ ఫీల్.
1: నేషనల్ థాట్ మనలో ఉండాలి.
2: హ్యావ్ నేషనల్.
1: ఈనాడు నేషనల్ భావమే పోయింది.
2: టుడే దేర్ ఇస్ నో నేషనల్ ఫీలింగ్.
1: కారణం ఏమిటి?
2: వాయ్
1: ఈ రాజకీయ నాయకులు చేసినటువంటి పని.
2: దిస్ ఈస్ ది యాక్షన్ ఆఫ్ పొలిటీషియన్.
1: మనం కేవలం ఒక దేశాభిమానం మాత్రం పెట్టుకుంటే దేశంలో ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా మారాలి?
2: యూ షుడ్ ఆల్సో థింక్ ఆఫ్ ది సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ ది
1: దేశాభిమానాన్ని మనం పెంచుకోవాలి.
2: డెవలప్ ఫీలింగ్స్ ఆఫ్ పేట్రియాటిజం.
1: వీలైతే దేహాభిమానాన్ని ఏదో త్యజించాలి.
2: డజంట్ మ్యాటర్, యూ షుడ్ బి రెడీ టు సాక్రిఫైస్ లైఫ్.
1: అప్పుడే మనం ఆశయాల కోసం పోతున్నాం. ఆశయాలు పెట్టుకోకూడదు.
2: దెన్ యూ వర్క్ ఫర్ ఆశయ. That ideals, not for asha, that desire.
1: Asyalu matram pettukokoli.
2: Don't have the desire.
1: Asyalu teesukoli.
2: Go by asyalu.
1: Ee vidhamaina bhavani meeru penchukunnappudu.
2: When you develop this idea,
1: daivam eyyandi aavirbhavistundi.
2: How do you expect God?
1: Ee naatikaina kuda dani yokka tattvani meeru anubhavinchagalaru.
2: You are bound to experience God.
1: దైవాన్ని చూడాలని మీకు చాలా ఆశగా ఉంటే,
2: if you want to see God,
1: స్థిరమైనటువంటి విశ్వాసంతో మీరు కొలుచుకోండి, తప్పక దైవం మీకు కనిపిస్తాడు.
2: If you want to see God with this faith, proceed, you will see him.
1: ఉన్నాడో లేదో అని సందేహంతో మాత్రం ఉండకూడదు.
2: But if you have got the doubt whether he is there or not, you cannot see him.
1: ఉన్నవారికి ఉన్నాడు.
2: He is there to whom that believes. He doesn't exist to whom that do not believe.
1: కానీ అది వారి భావంపై ఆధారపడి ఉంటుంది.
2: It goes by their thought.
1: మనము విశ్వాసం పెంచుకుని
2: ఈ
1: గాయత్రి మంత్రం ఈనాడు చెప్పినట్టుగా మూడు రకములుగా ఉచ్చరించుకొని
2: గాయత్రి మంత్రం
1: భూర్భువస్వ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి భర్గో దేవస్య ధీమహి భర్గో దేవస్య ధీమహి ఈ విధమైన మంత్రాన్ని మీరు నిరంతరము స్మరించుకుంటుండండి.
2: యూ చాంట్ దిస్ మంత్ర కంటిన్యూ.
1: ఈ పొద్దున మధ్యాహ్నం సాయంకాలం అనే కాదు.
2: ఇట్స్ నాట్ ఓన్లీ
1: సర్వదా సర్వకాలంలో సర్వత్ర
2: ఎవ్రీవేర్ ఇన్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ యు కెన్
1: మీకు మధ్యాహ్నము తెల్లవారి సాయంకాలం అంటే దేవతకు మధ్యాహ్నం సాయంకాలం తెల్లవారు కాలమే లేదు.
2: ఇట్ మే బి టు యూ ది ఎర్లియర్స్ ఆఫ్ ద మార్నింగ్ మీట్ ఇన్ ద ఈవినింగ్ బట్ గాడ్ ఇస్ బియాండ్ టైం.
1: కాలాతీతమైనటువంటిది.
2: గాడ్ ట్రాన్సెండ్స్ ద లిమిటేషన్స్ ఆఫ్ టైం.
1: అలాంటి కాలాతీతమైన దైవాన్ని స్మరించడానికి ఒక కాలమే నిర్ణయం ఎందుకు మీరు చేసుకోవాలి?
2: దెన్ గాడ్ ఇస్ టైమ్లెస్, వై డు యూ స్టిప్యులేట్ టైం?
1: కనుకనే సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరిచింతనం అన్నారు.
2: యూ కెన్ థింక్ ఆఫ్ గాడ్ ఎవ్రీవేర్ ఎట్ ఆల్ టైమ్.
1: కనుక మీరు ఎక్కడికి వెళ్ళినప్పటికీ, మీ బాధలు కలిగినప్పటికీ, బాధలు లేకుండా ఉండినప్పటికీ నామస్మరణ మాత్రం చేయండి.
2: అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ డు నాట్ గివ్ అప్ ది సింగింగ్ ది గ్లోరీ ఆఫ్ గాడ్. చాంట్ హిస్ గ్లోరీ.
1: భజన దినాసుక శాంతి నైతి.

0: அண்ணனுக்குள்ளாரா மாதாபித்துள்ளார ఈనాడు ఈ యొక్క గాయత్రి మంత్రోపదేశం జరిగింది. ఈ గాయత్రి మంత్రం చేత ముందు దేవతలు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మన ఎందే ఉన్నారనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించండి.
1: యు గివెన్ దిస్ గాయత్రి ఉపదేశ దిస్ మార్నింగ్ హావ్ ఫుల్ ఫెయిత్ దట్ బ్రహ్మ విష్ణు మహేశ్వర ఆర్ ఇన్ యూ.
0: స్థూలమైనటువంటి అన్నం అంతా కూడా కేవలము ఒక బ్రహ్మ రూపంగా ధరిస్తుంది.
1: ద గ్రాస్ ఫార్మ్ ఆఫ్ ఫుడ్ ఈస్ బ్రహ్మ.
0: సూక్ష్మమైనటువంటి ఒక స్వరూపం అంతా కూడా విష్ణు స్వరూపంగా ఉంటుంది. అది
1: ద సటిల్ ఫార్మ్ ఇస్ విష్ణు.
0: అతి సూక్ష్మమైనటువంటి ఆహారం అంతా మాతాపితుల్లారా ఈనాడు ఈ యొక్క గాయత్రి మంత్రోపదేశం జరిగింది. ఈ గాయత్రి

0: సూక్ష్మమైనటువంటి యొక్క స్వరూపం అంతా కూడా విష్ణు స్వరూపంగా ఉంటుందని.
1: ద సటిల్ ఫార్మ్ ఇస్ విష్ణు.
0: అతి సూక్ష్మమైనటువంటి ఆహారం అంతా కూడా ఈశ్వరుడిగా ఉంటుందని.
1: సటిలెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఫుడ్ ఈజ్ ఈశ్వర.
0: కాబట్టి మీరు ఇంకా వెళ్లి క్యాంటీన్కి వెళ్లి ఈ యొక్క బ్రహ్మా విష్ణు మహేశ్వర స్వరూపులైనటువంటి భోజనాన్ని భుజించి ఆ ముగ్గురిని కూడా మీ హృదయంలో నిలుపుకొని శాంతి జీవితాన్ని గడపండి.
1: భగవాన్ వాంట్స్ యూ టు హ్యావ్ దీస్ త్రీ డైటీస్ బ్రహ్మ విష్ణు మహేశ్వర దేర్ ఇన్ ద క్యాంటీన్ యాక్సెప్ట్ ఫుడ్ ఇన్ ద డివైన్ ఫార్మ్ ఆఫ్ ట్రినిటీ.
0: కేవలం బ్రహ్మ విష్ణు మహేశ్వర అనేటువంటి భావమే కాదు.
1: నాట్ సింప్లీ ట్రినిటీ.
0: స్థూల దేహము దేహాన్ని బాగా పుష్టిని అందిస్తుంది.
1: ద గ్రాస్ ఫార్మ్ విల్ గివ్ స్ట్రెంగ్త్ టు ద బాడీ.
0: సూక్ష్మమైన దేహము మనసుకు పుష్టిని అందిస్తుంది.
1: అండ్ ద సటిల్ ఫార్మ్ విల్ మేక్ యువర్ మైండ్ స్ట్రాంగ్.
0: అతి సూక్ష్మమైనటువంటి వాక్కును సంరక్షిస్తుంది.
1: ద సటిలెస్ట్ స్ట్రెంగ్థెన్స్ ది ఫ్యాకల్టీ ఆఫ్.
0: కాబట్టి శారీరక మానసిక వాక్కులైనటువంటి మీరు దివ్యమైన యొక్క ఆదర్శాన్ని అందించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ యూ టు స్ట్రెంగ్థెన్ యువర్ బాడీ, స్ట్రెంగ్థెన్ యువర్ మైండ్, purify your word. So saying, Bhagwan brings his divine discourse to a close.

0: నువ్వులు ఎందు నూనె ఉండినట్టుగా.
1: జస్ట్ యాజ్ యు ఫైండ్ ఆయిల్ ఇన్ థిల్ సీడ్స్,
0: క్షీర మధ్యే యథాఘృతం పాలలో వెన్న ఉండినట్టుగా.
1: జస్ట్ యాజ్ యు ఫైండ్ ద బటర్ ఇన్ మిల్క్,
0: పుష్ప మధ్యే యథా గంధం పుష్పమునందు చక్కని సుగంధం ఉండినట్టుగా.
1: లైక్ ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ఎ ఫ్లవర్
0: ఫల మధ్యే యథా రసం,
1: జస్ట్ లైక్ ది స్వీట్ జ్యూస్
0: ఫలంలో రసం ఉండినట్టుగా.
1: లైక్ ద స్వీట్ జ్యూస్ ఇన్ ఎ ఫ్రూట్,

0: కట్టెలలో నిప్పు ఉండినట్టుగా
1: as you find the fire in wood
0: ఈ విశాలమైన అనంతమైన ఈ జగత్తునందు దైవం కూడా ఉన్నాడు.
1: God is also present in this vast infinite world.
0: జగత్తునందుంటినటువంటి యొక్క మాధవుడు మానవ శరీరం నందు కూడా ఉన్నాడు.
1: God who is all pervasive is present in a human being also.
0: ఏ విధంగా ఉన్నాడు మానవుని యందు?
1: In what form is he present?
0: కనులలో చూపు ఉండినట్టుగా చెవులలో శబ్దం ఉండినట్టుగా దేహం నందు చైతన్య స్వరూపుడై ఉంటున్నాడు.
1: Just as you have the vision of the eyesight in an eye, just as you have the power of audition to an ear, you also find God dwelling in the body.
0: సృష్టి అనగా ఈశ్వరేచ్ఛకు ప్రకృతియే.
1: Creation means it's the expression of the will of God.
0: దీని పేరే ప్రకృతి.
1: This is called nature.
0: ఈ ప్రకృతి ఈశ్వరు నుండియే ఆవిర్భవించినటువంటిది.
1: Nature has emanated out of the divine.
0: ఈ ప్రకృతి యందు జన్మించినటువంటి ప్రతి మానవుడు కూడాను ఈశ్వర స్వభావంతోనే కలిగి ఉండాలి.
1: Therefore, every human being born in this nature has got the divine quality.
0: మానవుని యందు ఉండినటువంటి యొక్క చైతన్యమును ఆవిర్భవింపజేసే నిమిత్తమై మూర్తి భవించినటువంటి వాడే మానవుడు.
1: Man is born to manifest and to express the divinity immanent in him.
0: మానవునికి ప్రధానమైనటువంటి గుణములు కూడాను ఉండాలి.
1: The human being should have main human qualities.
0: ప్రకృతిలో ఏ విధంగా సత్వరజోతమో గుణములు ఉండినట్టు ఆ ప్రకృతి నుండి ఆవిర్భవించినటువంటి ప్రతి మానవుని యందు కూడాను ఈ మూడు గుణములు ఉండాలి.
1: Just as you find the qualities in the nature, every human being also should have his human qualities.
0: అవి డకార త్రయములు.
1: These three qualities carry the letter da to begin with.
0: Devotion మొట్టమొదటిది.
1: The first one, devotion.
0: Discipline రెండవది.
1: Discipline second.
0: Duty మూడవది.
1: Duty the third.
0: యువతి యువకులారా,
1: young men and women,
0: మీరందరూ కూడా చాలా మంచివారే.
1: You are all very very good.
0: కానీ
1: but
0: డిసిప్లిన్ మీరు చక్కగా గుర్తించి వర్తించాలి.
1: యూ షుడ్ నో ద డిసిప్లిన్ అండ్ ఫాలో వెల్.
0: ఈ డిసిప్లిన్ లో కూడాను పవిత్రమైన కాలమును వ్యర్థం కాకుండా చూసుకోవాలి.
1: ఇన్ ఫాలోయింగ్ ద డిసిప్లిన్ యూ షుడ్ సీ దట్ ద సీక్రెట్ టైమ్ ఈజ్ నెవర్ వేస్టెడ్.
0: ఇప్పుడు ఏ విధంగా మీరు కాలమును వ్యర్థం చేస్తున్నారు?
1: హౌ ఆర్ యూ వేస్టింగ్ యువర్ టైమ్?
0: ప్రతి విషయమునకు ఒక విచిత్రం గాని చిత్రం గాని అన్నిటికీ క్లాప్స్ వేయటము, దీనివల్ల టైం వేస్ట్ అయిపోతుంది.
1: ఫర్ ఎవ్రీథింగ్ ఇట్ మే బి వన్ ఆఫ్ వండర్ అండ్ మిస్టరీ, యూ క్లాప్ ఫర్ ఎవ్రీథింగ్.
0: ఈ క్లాప్స్ ఇప్పుడు ఒక విలువ లేకుండా పోతుండాలి.
1: దిస్ అప్లాస్ డజంట్ క్యారీ ఎనీ వాల్యూ విత్ ఇట్ ఎనీ లాంగర్.
0: మానవుడు పవిత్రమైన విలువ కలిగినటువంటి వాడు.
1: హ్యూమన్ బీయింగ్ హ్యాస్ గాట్ సీక్రెట్ వాల్యూ.
0: అతను చేసే ప్రతి పనికి కూడా విలువ ఉండాలి.
1: వాట్ ఎవర్ హీ డస్ షుడ్ క్యారీ విత్ ఇట్ ద వాల్యూ.
0: ఈ డిసిప్లిన్ ను మీరు ఆచరించి ఇతరులకు అందించడానికి ప్రయత్నించాలి.
1: యూ షుడ్ ఫాలో దిస్ డిసిప్లిన్ అండ్ సీ దట్ ఇట్ ఇస్ ఫాలోడ్ బై అదర్స్.
0: ఈనాడు ప్రపంచంలో కోల్పోయినటువంటిది ఈ డిసిప్లిన్.
1: వాట్ ఈస్ దట్ ఇస్ లాస్ట్ ఇన్ దిస్ వరల్డ్ టుడే? ఇట్ ఈస్ ద డిసిప్లిన్.
0: డిసిప్లిన్ అంటే ఏమిటో వారికి ఏం తెలియటం లేదు.
1: దే డోంట్ నో వాట్ డిసిప్లిన్ ఇస్.
0: సమావేశంలో పోయి కూర్చోవటము,
1: దే సిట్ ఇన్ ఎన్ అసెంబ్లీ,
0: నాయకులు మాట్లాడినటువంటి ప్రతి మాటకు కూడా క్లాప్స్ వేయటము,
1: దే క్లాప్ ఎవ్రీ వర్డ్ దే హియర్ ఫ్రమ్ ద లీడర్,
0: కేవలము ఒక దురభ్యాసమునకు చేరినటువంటిది.
1: దిస్ ఈస్ ఎ బ్యాడ్ హ్యాబిట్.
0: ఇది మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్.
0: ఇందులో కాలం కూడా చాలా వ్యర్థమైపోతుంది.
1: యు ఆర్ వేస్టింగ్ టైమ్.
0: ఒక క్షణం వేస్ట్ అయిపోయిందంటే ఎంతో జీవితంలో వేస్ట్ అయినట్టుగా ఉంటుంది.
1: ఎ మూమెంట్ లాస్ట్ ఈజ్ సంథింగ్ వాల్యుబుల్ ఇన్ లైఫ్.
0: ఒక క్షణం కూడా మనము వేస్ట్ చేయకూడదు టైంను.
1: వి షుడ్ నాట్ వేస్ట్ ఈవెన్ ఎ మోమెంట్ ఆఫ్ టైం.
0: కనుక ప్రతి కాలమును ప్రతి సెకండును కూడాను మనం చాలా పవిత్రంగా వినియోగించాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ స్పెండ్ ఎవ్రీ సెకండ్ ఇన్ అవర్ లైఫ్ వాల్యుబుల్.
0: ఈ డిసిప్లిన్ ఎప్పుడు మనకు ప్రారంభమవుతుంది?
1: వెన్ డు యూ హ్యావ్ దిస్ సచ్ ఎ డిసిప్లిన్?
0: ఎప్పుడు మనకు ప్రాప్తిస్తుంది?
1: వెన్ డు యూ అక్వైర్ దట్?
0: ఈ వయసులో
1: అట్ దిస్ ఏజ్
0: చాలా ప్రధానమైనటువంటిది ప్రాణ సమానమైనటువంటిది క్యారెక్టర్.
1: అట్ దిస్ ఏజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్ ఇస్ దట్ ఆఫ్ క్యారెక్టర్. ఇట్స్ లైఫ్ మెయిన్ ప్రిన్సిపల్ సోర్స్.
0: కనుక ఇట్టి ప్రాణ సమానమైనటువంటి యొక్క ఈ యొక్క శీలతత్వాన్ని అనగా మన క్యారెక్టర్ ను చక్కగా పోషించుకోవాలి.
1: దిస్ క్యారెక్టర్ విచ్ ఈస్ అవర్ వెరీ లైఫ్ షుడ్ బి కెప్ట్ అప్ ప్రాపర్లీ.
0: ఈ వయసు చాలా గోల్డెన్ ఏజ్.
1: దిస్ ఏజ్ ఇస్ గోల్డెన్ ఏజ్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి వయస్సును మనం నిర్మూలన గావించుకుంటే భవిష్యత్తులో కూడాను మన యొక్క జీవితము నిర్మూలమైపోతుంది.
1: ఇఫ్ యూ స్పాయిల్ దిస్ గోల్డెన్ ఏజ్ యూల్ బి రూయినింగ్ యువర్ ఫ్యూచర్.
0: మొక్క చక్కగా ఉండినప్పుడే చెట్టు చక్కగా బయలుదేరుతుంది.
1: ఇఫ్ ద ప్లాంట్ ఇస్ స్ట్రైట్ ఇన్ ద బిగినింగ్ సాప్లింగ్ స్టేజ్ ద ట్రీ ఆల్సో వుడ్ బి స్ట్రైట్ లేటర్.
0: కనుకనే స్టార్ట్ అర్లీ డ్రైవ్ స్లోలీ రీచ్ సేఫ్లీ.
1: సో భగవాన్ సేస్ స్టార్ట్ అర్లీ డ్రైవ్ స్లోలీ రీచ్ సేఫ్లీ.
0: ఇది మంచి సమయం స్టార్టింగ్.
1: This is very good time to start.
0: ఇది మంచి సీడ్లింగ్ వయసు.
1: This is the time of a seedling.
0: ఇది చక్కగా వచ్చిందంటే చెట్టంతా కూడా చక్కగా అవుతుంది.
1: At the seedling stage, if it grows straight, the rest also will follow.
0: కనుక ఈ వయసును అతి జాగ్రత్తగా మనం వినియోగం చేయాలి.
1: We should make this age very carefully.
0: ఏ దేశం వారైనా, ఏ కాలం వారైనా, ఏ స్థితికి సంబంధించిన వారైనా వీరికి డిసిప్లిన్ అనేటువంటిది, ఈ క్యారెక్టర్ అనేటువంటిది చాలా ప్రధానమైన నేత్రము.
1: దే మే బిలాంగ్ టు ఎనీ కంట్రీ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ దే మే బి ఇన్ ఎనీ పొజిషన్ ఇట్ ఇస్ ద క్యారెక్టర్ విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ద డిసిప్లిన్ ఇస్ ద మెయిన్ ప్రిన్సిపల్.
0: అమెరికా వారు ఏ విధంగా ప్రవర్తించాలి, జర్మనీ వారు ఏ విధంగా ప్రవర్తించాలి, రష్యా వారు ఏ విధంగా ప్రవర్తించాలి అనేటువంటి సంబంధమైనటువంటి ప్రశ్నలు మనకు అవసరం లేదు.
1: వీ డోంట్ నీడ్ టు బాదర్ అబౌట్ ద క్వశ్చన్స్ రిలేటింగ్ టు
0: ఏ దేశం వారైనప్పటికీ.
1: ఆర్ జర్మన్స్ ఆర్ రష్యన్స్,
0: నీవు మానవుడిగా ఉంటున్నావు.
1: యూ మే బిలాంగ్ టు ఎనీ కంట్రీ, యూ ఆర్ జస్ట్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ,
1: యూ బిలాంగ్ టు ద కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ.
0: రిలిజన్ ఆఫ్ లవ్,
1: యూ హ్యావ్ ద రిలిజన్ ఆఫ్ లవ్.
0: లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్,
1: అండ్ ఇట్స్ ద లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్.
0: ఈ సత్యాన్ని మనం గుర్తించుకున్నప్పుడు ఏ దేశం వారైతే మనకేమి.
1: When once you know this truth, doesn't matter to which our country you belong.
0: ఏ దేశం వారైనా ఈ వయసులో మాత్రము మనము ప్రాణ సమానంగా కాపాడుకోవాలి మన యొక్క క్యారెక్టర్.
1: You may belong to any country at this age, the golden age. You should keep up this character very carefully as a very life.
0: ప్రాచీన ప్రాచీనపు యువకులు ఈ విధమైనటువంటి గుణమును కాపాడుకుంటూ రావటం చేతనే వారు చరిత్రకారులుగా రూపొందినారు.
1: In those ancient times, the young men and women, they adhered to the principles of character. Therefore, they were highly reputed. The history reveals this fact.
0: History అనగా ఏమిటి?
1: What do you mean by history?
0: His story is history.
1: History means his story is history.
0: ఎవరి story?
1: Whose story?
0: Character గా ఉండినటువంటి వాడి story ని history.
1: The story of the one with character is history.
0: కనుక మనము చరిత్రకారులుగా రూపొందవాలంటే మనము మన యొక్క శీల సంపత్తిని కాపాడుకోవాలి.
1: ఇఫ్ యూ ఆర్ టు బి వన్ ఆఫ్ హిస్టరీ, యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ యువర్ క్యారెక్టర్.
0: ఈనాడు ఈ వయసులో ఈ క్యారెక్టర్ ని మనం పోషించుకున్నప్పుడే మన సంతతి, మన జాతి, మన కులము సర్వము కూడాను ఆదర్శవంతమైనటువంటి బిడ్డలుగా తయారవుతారు.
1: అట్ దిస్ ఏజ్ ఇఫ్ యూ మెయింటైన్ యువర్ క్యారెక్టర్, యువర్ ప్రోజెనీ, ద కమ్యూనిటీ, ది కంట్రీ బై అండ్ లార్జ్ వుడ్ ప్రాస్పర్.
0: వ్యక్తి పవిత్రుడైనప్పుడే సమాజం పవిత్రమైంది అవుతుంది.
1: When the individual is sacred, the community, society will be sacred.
0: సమాజము పవిత్రమైంది అయినప్పుడు దేశం పవిత్రమైనది అవుతుంది.
1: When once the society is sacred, the whole country by and large would be sacred.
0: దేశం పవిత్రమైనప్పుడు ప్రపంచమే పవిత్రమైందిగా రూపొందుతుంది.
1: When the country is sacred, the whole world will be sacred.
0: కనుక ఈనాడు ప్రపంచం అనేటువంటిది సరైన స్థితిలో లేదనుకుంటే వ్యక్తి యొక్క దోషమే దీనికి మూల కారణం.
1: When once we say today that the world is not along the proper lines, the mistake lies with the individual.
0: మనం అధికంగా మాట్లాడకూడదు.
1: We should not talk too much.
0: దీనివల్ల మన క్యారెక్టర్ లోని దోషం కూడా కొంచెము దెబ్బతిగుతుంది.
1: Naturally, you will be losing your character by talking too much.
0: అధికంగా మాట్లాడేటువంటి వాడిని చూస్తే కొంతమంది దూరం వెళ్లిపోతుంటారు.
1: We'll naturally try to go away from those that talk too much.
0: Character leni variniga chuste poorvikulanta paamunu chuchinattuga bedirukoni dooramaipoyeetunti varu.
1: In ancient times, people used to run away just as they would run away from a serpent. they run away from those without character.
0: ప్రతి చరిత్రకారుని యొక్క స్వరూపాన్ని కూడాను విచారణ చేసినప్పుడు ఇందులో పవిత్రమైనటువంటి క్యారెక్టరే.
1: If you once know the history of every person, you know the importance of character.
0: 3/4 character is life అని.
1: 3/4 of character is life.
0: మూడు భాగములు మానవుని యందు క్యారెక్టరే పవిత్రమైనటువంటిదిగా నిరూపింది.
1: In 3/4 of human life, it is the character that is highly sacred.
0: మన చరిత్రను చక్కగా పవిత్రంగా విచారణ చేసి చూసినప్పుడు,
1: ఇఫ్ యు గో త్రూ ద హిస్టరీ క్లియర్లీ,
0: ఒక్కొక్క వ్యక్తి కూడాను తన చూపులు, తన శ్రవణము, తన పలుకులు ఎంత కంట్రోల్లో పెట్టుకుని ఉండేటువంటి వారు యోచించుకోవచ్చు.
1: ఇఫ్ యు గో త్రూ ద హిస్టరీ, యుల్ సర్టన్లీ నో హౌ అవర్ ఏన్షియన్స్ హ్యాడ్ ఎ ఫుల్ కంట్రోల్ ఓవర్ దేర్ అవుట్లుక్స్, ద ఆడిషన్ అండ్ ద వర్డ్స్ దే అట్టర్డ్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: శివధనస్సు విరిచిన తర్వాత,
1: ఆఫ్టర్ బ్రేకింగ్ దట్ శివధనస్సు,
0: శ్రీరామచంద్రుడు సీతనిచ్చి వివాహం చేసేదానికి సిద్ధమయ్యాడు జనక మహారాజు.
1: ద ఎంపరర్ జనక వాజ్ రెడీ టు ఆఫర్ సీత ఇన్ మ్యారేజ్ టు శ్రీరామ.
0: కానీ దానికి పూర్వము ఒక్క క్షణమైన కూడాను, ఒక్క నిమిషమైన కూడాను సీతను రాముడు చూచి ఎరగడు.
1: ప్రయర్ టు ద మ్యారేజ్ రామ డిడ్ నాట్ లుక్ ఎట్ సీత ఈవెన్ ఫర్ ఎ సెకండ్.
0: వివాహమయ్యే పూర్వం అంతా కూడాను ఆమె పరస్త్రీ, పరస్త్రీని కన్నెత్తి చూడకూడదు అనేటువంటిదే శ్రీరామచంద్రు యొక్క శీలం యొక్క పవిత్రత.
1: బిఫోర్ ద మ్యారేజ్ వన్ షుడ్ నాట్ లుక్ ఎట్ ది ఫేస్ ఆఫ్ ఎనీ ఉమెన్, దిస్ ఈస్ ది మెయిన్ క్వాలిటీ ఆఫ్ ది క్యారెక్టర్ ఆఫ్ రామ.
0: దీని బాధ్యత తల్లిదండ్రులు చూసుకుంటారు.
1: అండ్ దిస్ మ్యారేజ్ ఇస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది పేరెంట్స్.
0: చూడకూడదని ఉన్నాడు.
1: హి జస్ట్ రిమైన్ క్వైట్.
0: పెళ్లి పీటలపైన కూర్చున్నారు.
1: దే సాట్ దేర్ నియర్ ద ఆల్టర్.
0: మంగళసూత్రం కట్టేకు ముందుగా లేచి నిల్చుకున్నారు.
1: దే జస్ట్ గాట్ అప్ టు టై దిస్ సేక్రెడ్ నాట్.
0: సీత ఎడమ భాగంలో ఉంటున్నప్పుడు రాముడు కుడివైపును చూస్తూ ఉన్నాడు.
1: అండ్ సీత వాజ్ ఆన్ ది లెఫ్ట్ సైడ్, రామ వాజ్ లుకింగ్ టువర్డ్స్ ది రైట్ సైడ్.
0: ప్రక్కనే ఉండినటువంటి ఒక జనక మహారాజు చెప్తాడు.
1: జనక కింగ్, దో హీ వాజ్ దేర్, హీ స్టార్టెడ్ టెల్లింగ్,
0: ఇయం సీత, సీత ఇక్కడ ఉన్నది, నీ ఎక్కడో చూస్తున్నావు అన్నాడు.
1: కింగ్ జనక టెల్స్ హియర్ ఇస్ సీత, యు ఆర్ లుకింగ్ సమ్వేర్ ఎల్స్.
0: అనేక పర్యాలు ఇయం సీత, రామ ఇయం సీత.
1: హీ వెంట్ ఆన్ టెల్లింగ్ రిపీటెడ్లీ, రామ హియర్ ఇస్ సీత.
0: ఏమాత్రము తాను లెక్క చేయలేదు.
1: అండ్ రామ డిడ్ హియర్.
0: కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: ఇంకా మంగళసూత్రం కట్టలేదు.
1: అండ్ హీ హాస్ నాట్ టైడ్ దట్ సీక్రెట్.
0: ఆ స్త్రీని మనం చూడకూడదు.
1: హీ షుడ్ నాట్ లుక్ ఎట్ దట్ లేడీ.
0: ఇలాంటి ఆదర్శాన్ని జగత్తునికంతా అందించినటువంటి వాడు చరిత్ర పురుషుడు రామచంద్రుడు.
1: దిస్ వాజ్ ది ఐడియల్ ప్రాపగేటెడ్, డెమోన్స్ట్రేటెడ్ టు ది వరల్డ్ బై రామచంద్రుడు.
0: ఆ సోదరులు అందరూ కూడా ఆ విధంగానే ప్రవర్తించారు.
1: ఆల్ బ్రదర్స్ బిహేవ్డ్ లైక్ వైజ్.
0: శ్రీరామునితో లక్ష్మణుడు అరణ్యమునకు బయలుదేరి వెళ్లాడు.
1: లక్ష్మణ ఫాలోడ్ రామ టు ది ఫారెస్ట్.
0: ఒక దినము రెండు దినములు కాదు,
1: నాట్ ఫర్ ఎ డే ఆర్ టూ,
0: 14 సంవత్సరములు,
1: 14 ఇయర్స్ ఆఫ్ టైమ్ హీ స్పెండ్ విత్ హిమ్.
0: వీరి వెంట సీత కూడా ఉంటుండాలి.
1: సీత ఆల్సో వాజ్ దేర్ ఇన్ దర్ కంపెనీ.
0: సీత చాలా యువకురాలు.
1: సీత వాజ్ క్వైట్ యంగ్ అట్ ద టైమ్,
0: 18 సంవత్సరముల వయస్సు.
1: షీ వాజ్ ఏజ్డ్ 18.
0: అలాంటి వయసు లోపల,
1: అట్ దట్ ఏజ్,
0: 20 సంవత్సరములు కలిగినటువంటి ఒక రామలక్ష్మణుడు వెంటనే ఉంటున్నప్పుడు,
1: రామ లక్ష్మణ ఓవర్ ఏజ్ 20 అట్ ద టైమ్,
0: ఈ 14 సంవత్సరములు ఒక్క క్షణమైన కూడా సీత ముఖం చూచి ఎరుగడు లక్ష్మణుడు.
1: లక్ష్మణ డిడ్ నాట్ లుక్ ఎట్ ది ఫేస్ ఆఫ్ సీత ఆల్ దీస్ 14 ఇయర్స్ ఈవెన్ ఫర్ ఎ సెకండ్.
0: సీతను రావణుడు తీసుకుని పోయిన తర్వాత,
1: వెన్ సీత వాజ్ అబ్డక్టెడ్ బై రావణ,
0: లక్ష్మణుడు రాములు వెతుక్కుంటూ వెళుతున్నారు.
1: లక్ష్మణ అండ్ రామ వెంట ఆన్ ఇన్ సర్చ్ ఆఫ్ సీత.
0: కానీ ఒక పర్వతం పైన సుగ్రీవుడు హనుమంతుడు ఉండేటువంటి వారు,
1: అనే మౌంటైన్ టాప్ సుగ్రీవ హనుమాన్.
0: ఆ జనసమూహం అనేటువంటి దాన్ని చూసి సీత తన నగలంతా మూట కట్టి ఆ యొక్క కొండపైన వదిలిపోయింది.
1: వాచింగ్ నంబర్ ఆఫ్ పీపుల్ ఓవర్ దేర్, సీత డ్రాప్ ద బండిల్ ఆఫ్ హర్ జ్యువెల్స్.
0: సీతాన్వేషణ నిమిత్తమై పోతున్నటువంటి సమయంలో సుగ్రీవుడు వారికి స్నేహమయ్యాడు.
1: వెన్ దే వర్ ఇన్ సర్చ్ ఆఫ్ సీత అండ్ దే హ్యాడ్ ఫ్రెండ్షిప్ విత్ సుగ్రీవ్ అట్ దట్ టైమ్.
0: వీరి యొక్క చరిత్రనంతా కూడా సుగ్రీవునికి చెప్పాడు. సీతను తీసుకుని పోయారెవరో, వారిని వెతకడానికి మేము పోయాము, నీ సహాయం నాకు అత్యవసరం అన్నారు.
1: దే టోల్డ్ ఎవ్రీథింగ్ టు సుగ్రీవ, టెలింగ్ దట్ హౌ సీత వాజ్ అబ్డక్టెడ్ బై రావణ అండ్ దట్ దేవర్ ఇన్ సర్చ్ ఆఫ్ సీత.
0: ఆ మాట విన్న తక్షణమే సుగ్రీవుడు ఒక మూటం తెచ్చి పెట్టాడు. ఈ నగలు ఎవరివి, ఆ సీతమ్మవేనా చూడండి.
1: హావింగ్ హర్డ్ దిస్, సుగ్రీవ బ్రాట్ దట్ బండిల్ ఆఫ్ జ్యువెల్స్ అండ్ ఆస్క్ దెమ్ టు వెరిఫై వెదర్ దే బిలాంగ్.
0: రాములు కూడా భార్య యొక్క నగలు ఏమిటో తెలియదు.
1: Rama also is not aware of the jewels of Sita.
0: అప్పుడు లక్ష్మణుని ముందు పెట్టాడు.
1: Then they were placed in front of Lakshmana.
0: లక్ష్మణ, ఈ నగలు మీ వదినవేనా చూడమన్నాడు.
1: Do these jewels belong to your sister-in-law Sita?
0: ఇప్పుడు చెప్తాడు అతను.
1: Then he said,
0: ఈ కంఠహారం ఎవరివో నాకు తెలియదు.
1: I don't know the necklace to whom it belongs to.
0: ఈ యొక్క కంకణములు ఎవరివో నాకు తెలియదు.
1: I don't know the bangles to whom they belong.
0: కానీ కాలి అందెలు మాత్రము సీతవే అది నాకు చక్కగా తెలుసు అన్నాడు.
1: But I know the anklet she wear that they belong to Sita.
0: ఈ అందెలు మాత్రం నీకెట్ట తెలుసు అన్నారు.
1: And he asked, how do you know that anklets belong to Sita?
0: నిత్యం పాదాభివందనం. ఆమెకు దినము కూడా నేను పాదాభివందనం చేసేటువంటి వాడిని, అందువల్ల ఆ యొక్క పాదముల పైన ఈ నగలు ఉన్నది చూచాను అన్నాడు.
1: As I offer my prayer, do namaskar to her lotus feet every day, I could identify that. 14
0: సంవత్సరములు అరణ్యములో ఉండినప్పటికీ ఒక్క క్షణమైనా కూడాను సీత ముఖం చూచి ఎరుగడు లక్ష్మణుడు.
1: లక్ష్మణ, ఆల్దో హీ వాస్ దేర్ ఫర్ 14 ఇయర్స్ ఇన్ ద ఫారెస్ట్, హీ నెవర్ లుక్డ్ ఎట్ హర్ ఫేస్ ఈవెన్ వన్స్.
0: ఈ విధమైనటువంటి యొక్క శీలమును పోషించుకుంటూ రావటం చేతనే ఆనాటి చరిత్రకారులందరూ కూడాను ఈనాడు ఆదర్శమైనటువంటి పురుషులుగా రూపొందుతూ వచ్చారు.
1: బికాస్ ఆఫ్ దేర్ పర్ఫెక్ట్ క్యారెక్టర్ దెన్ దే ఆర్ స్టిల్ రిమెంబర్డ్ ఈవెన్ దిస్ డే.
0: కనుక మనము దివ్యమైనటువంటి యొక్క జీవితానికి కాంతినందించేటువంటి యొక్క జీవితానికి ఒక విధమైనటువంటి కళనిచ్చేటువంటి యొక్క జీవితానికి శాంతి కిరీటమైనటువంటి యొక్క ఈ శీలాన్ని మనం ఈనాడు కాపాడుకోవాలి.
1: సో ఫర్ దిస్ బ్యూటిఫుల్ నావెల్ డివైన్ లైఫ్ దట్ గివ్స్ ఆల్ ది బ్రిలియన్స్ అండ్ ఎఫల్జన్స్ అండ్ ద క్రౌన్ ఆఫ్ పీస్ వీ హావ్ టు ప్రొటెక్ట్ సేఫ్ గార్డ్ అవర్ క్యారెక్టర్.
0: స్త్రీలు కాని పురుషులు కాని ఈ క్యారెక్టర్ అనేటువంటి దాన్ని ప్రాణ సమానంగా తీసుకోవాలి.
1: నో మ్యాటర్ దర్ విమెన్ ఆర్ మెన్, దే హావ్ టు కన్సిడర్ క్యారెక్టర్ యాజ్ దర్ వెరీ లైఫ్.
0: కొంతమంది విద్యార్థులు ఈ యువకులు విలేజ్ సేవలకై పోతున్నారు.
1: సమ్ స్టూడెంట్స్ యంగ్స్టర్స్ గో టు విలేజ్ సర్వీస్ యాక్టివిటీ.
0: సేవలు చేయటం చాలా గొప్పతనం.
1: సర్వీస్ ఇస్ నోబ్లెస్ట్ ఆఫ్ ఆల్.

0: మనము తపస్సు చేయకపోయినను పర్వాలేదు.
1: Doesn't matter even if you don't undertake penance.
0: ఏ తీర్థయాత్రను చేయనప్పటికీ పర్వాలేదు.
1: You don't need to go on pilgrimage anywhere.
0: ఏ పవిత్రమైనటువంటి ఒక క్షేత్ర దర్శనం చేయకపోయినను పర్వాలేదు.
1: You don't need to visit any pilgrim center.
0: సజ్జనం సేవను విను సేవలు చేయాలి.
1: But you should render service.
0: సేవకత్వమునందే నాయకత్వం ఇమిడి ఉంటున్నది.
1: ఇట్ ఇస్ ఓన్లీ ఇన్ ది స్పిరిట్ ఆఫ్ సర్వీస్ లైస్ ద లీడర్షిప్.
0: ఈ సేవలు చలిపినటువంటి వానికి ఒక విధమైనటువంటి యొక్క శాంతి చేకూరుతుంది.
1: వన్ హూ సర్వ్స్ విల్ బి పీస్ఫుల్.
0: ఈ సేవల వలన తన ఎందున్నటువంటి అహంకారము నిర్మూలమవుతుంది.
1: బై దిస్ సర్వీస్ వీ కెన్ గివ్ అప్ అవర్ ఈగో.
0: వాల్మీకి రామాయణం రాసి
1: వాల్మీకి హస్ కంపోజ్ రామాయణ.
0: ఒకనాడు ఆ రామాయణం ముందు పెట్టుకుని విచారం చేస్తూ కూర్చున్నాడు.
1: వన్ డే కీపింగ్ రామాయణ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ హి వెంట్ ఆన్
0: ఈ పవిత్రమైన చరిత్రను నేను రాశాను.
1: I have composed this sacred text.
0: ఈ పవిత్రమైన చరిత్రను సార్థకంగా గావించుకోవాలంటే దీనికి ప్రచార ప్రబోధన అత్యవసరం.
1: In order to see that it is known to everybody that I should propagate this sacred text.
0: ఎవరు దీనికి ప్రచారం చేయగలరు?
1: Who can propagate this?
0: అని యోచిస్తూ ఉండినాడు.
1: He was thinking seriously about it.
0: ఆ సమయానికి చిన్న పిల్లలు ఇద్దరు పరిగెత్తి వచ్చారు.
1: At that time two boys came running.
0: వారి లవకుశుడు.
1: They are Lava and Kusha.
0: గురుజీ ఏం మీరు యోచిస్తున్నారన్నారు.
1: దే ఆస్క్ గురుజీ వాట్ ఈస్ ఇట్ దట్ యు ఆర్ థింకింగ్.
0: నాయన పవిత్రమైన రామచరిత్ర నేను రచించాను.
1: ఐ హావ్ రిటన్ దిస్ సీక్రెట్
0: సమాజంలో పంచిపెట్టాలి.
1: దిస్ షుడ్ బి పబ్లిసైజ్డ్.
0: ఆదర్శవంతమైన గుణాలు సమాజంలోకి అందించాలి.
1: ది ఐడియల్స్ మస్ట్ బి టాట్ ఇన్ సొసైటీ.
0: దివ్యమైన రాముని యొక్క సత్కీర్తి ఈ ప్రపంచంలో వ్యాపించాలి.
1: ద డివైన్ గ్లోరీ ఆఫ్ రామా షుడ్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: వారి యొక్క శీల సంపత్తిని ప్రతి వ్యక్తికి చేర్చాలి.
1: ద క్యారెక్టర్ షుడ్ బి పాస్డ్ ఆన్ టు ఎవ్రీ పర్సన్.
0: దీనికి ఎవరా అని యోచిస్తున్నామన్నారు.
1: ఐఎమ్ థింకింగ్ హూ ఇస్ ద రైట్ మ్యాన్ టు డూ ఇట్.
0: చేతులు కట్టుకున్నారు పిల్లలు.
1: బోత్ ది బాయ్స్ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్.
0: గురుజీ
1: సెడ్ గురుజీ
0: మాకు ప్రాణం ఉన్నది.
1: We have life.
0: మేము మీ శిష్యులము.
1: We are your disciples.
0: మీ పరికి మేము రక్తమునైనా దారబోస్తాము.
1: We are ready to shed our life, the blood.
0: మీ సేవలకు మీ జీవితాన్ని అంకితం చేస్తాము.
1: We will dedicate our life to serve you.
0: మీ ఆజ్ఞాపించండి, దీనిని మేము ప్రచారం చేస్తామన్నారు.
1: Command us, we will certainly follow.
0: వాల్మీకి పట్టరాని ఆనందంతో ఉట్టిపడి కంటిధారలు కార్చాడు.
1: వాల్మీకి స్టార్ట్ షెడ్డింగ్ టియర్స్ ఇన్ ఆల్ ఎక్స్టసీ.
0: ఈ లేత హృదయమైనటువంటి ఈ పిల్లల్లో ఇంతటి త్యాగమా, ఇంతటి ఔదార్యమా, ఇంతటి పవిత్రమైన భావమా అని ఆనందించారు.
1: వాల్మీకి వాజ్ సో హ్యాపీ బికాస్ దో దే ఆర్ సో యంగ్ లిటిల్ బాయ్స్ దే హ్యావ్ దట్ సీక్రెట్ ఫీలింగ్స్ ద నొబిలిటీ.
0: రేపటి దినమే, ఇంకా ఆలస్యం చేయనక్కర్లేదు, ఆలస్యం అమృతం విషం.
1: He said, boys, don't delay. You should not delay because delay amounts to poison. Right from tomorrow, you do it.
0: వాల్మీకి బాలులకు బోధించాడు.
1: వాల్మీకి టాట్ దీస్ టూ బాయ్స్.
0: అమృతంతో నింపినటువంటి లేక విషంతో నింపినటువంటి బంగారు పాత్ర కంటే
1: మోర్ దెన్ ది గోల్డెన్ వెసల్ ఐదర్ విత్ అమృత ద నెక్టర్ ఆర్ ద పాయిజన్.
0: విషంతో నింపినటువంటి మట్టి పాత్రనే మేలు అన్నాడు.
1: ఎన్ అర్థన్ పాట్ విత్ ద పాయిజన్ ఇస్ మచ్ బెటర్.
0: లేక విషంతో నింపినటువంటి బంగారు పాత్ర కంటే
1: రాదర్ ద గోల్డెన్ వెసల్ విత్ ద పాయిజన్.
0: అమృతంతో నింపినటువంటి మట్టి పాత్రనే మేలు అన్నాడు.
1: ఎన్ అర్థన్ పాట్ విత్ ద నెక్టర్ అమృత ఇస్ మచ్ బెటర్.
0: ఈ దేహము మృణ్మయము.
1: This body is just made up
0: of యొక్క దేహము మట్టి పాత్ర.
1: The body is just an earthen pot.
0: కానీ ఇందులో శీలత్వము పవిత్రతము అనేటువంటి అమృతాన్ని నింపాడు భగవంతుడు.
1: God has filled this earthen pot of the body with a nectar.
0: కాబట్టి అమృతంతో నింపినటువంటి మట్టి పాత్ర ఈ మానవ దేహము.
1: The body is just an earthen pot full of nectar amruta.
0: దీన్ని మీరు ఆహ్వానించండి.
1: This you should invite.
0: విషంతో నింపినటువంటి బంగారు పాత్ర అయినా కూడా మనకు అక్కర్లేదు.
1: జస్ట్ థ్రో ఇట్ అసైడ్, బ్రష్ ఇట్ అసైడ్. ఇక్కడ గోల్డెన్ వెసల్ పాయిజన్.
0: విషం పాత్ర యావది?
1: వాట్ ఈస్ ది గోల్డెన్ వెసల్ హియర్?
0: కేవలం ప్రపంచం అనేటువంటి సర్వ సుఖములతో, సర్వ సంతోషములతో, సర్వ ఆనందములతో తులతూగుతున్నటువంటి బంగారు వలె కనిపిస్తుండాలి.
1: ద హోల్ వరల్డ్ విత్ ఆల్ కన్వీనియన్సెస్, కంఫర్ట్స్, ప్లెజర్స్ షైన్స్ లైక్ గోల్డ్.
0: దీని నిండుకు విషయస్వరూపమైన విషమే.
1: ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ పాయిజన్. It's poison of sensual pleasure.
0: ఇది ఆ మనకు బంగారము.
1: Is that the goal? No.
0: హృదయముతో అనగా ఏమి? హృదయస్థాయియే భగవంతుడు.
1: God resides in the altar of our heart.
0: భగవంతుడు ఏ బద్రీనాథ్ యందు, ఏ కేదార్నాథ్ యందు, ఏ భద్రాచలమునందు, ఏ తిరుపతి యందు, ప్రశాంతి యందు లేదో కాడు.
1: God is not specially present in pilgrim centers like బద్రీనాథ్, కేదార్నాథ్, తిరుపతి.
0: అన్నిటికీ కంట్రోలర్ మన హృదయంలో ఉన్నాడు.
1: Absolute, complete, total control is in our heart.
0: కనుకనే భగవంతుడు ఎక్కడ ఉన్నాడు? హృదయవాసి.
1: So where is God? He dwells in our heart.
0: ఎక్కడో వెతకపోయినక్కర్లేదు.
1: You don't need to search for him anywhere.
0: ప్రతి ఒక్కరి హృదయమునందు కూడాను ఉన్నాడు భగవంతుడు.
1: God is present in everyone's heart.
0: కాబట్టి ఇట్ మట్టి పాత్ర అయినా కూడాను ఈ మానవ దేహము చాలా పవిత్రమైనటువంటిది అన్నాడు.
1: Though human body is earthen pot, it is highly sacred.
0: దీనికి మానాభిమానములు, గౌరవ మర్యాదలు ఏమాత్రమూ అక్కర్లేదు.
1: This body should not be mindful of the attachment or respect or esteem.
0: భగవత్ ఆనందమును అనుభవించే నిమిత్తమై ఈ గౌరవం మనకెందుకు?
1: You should enjoy the bliss of God. Why other matters?
0: కనుక మీరు త్యాగులై మీరు వెళ్ళాలి అన్నాడు వాల్మీకి.
1: వాల్మీకి సెడ్ బీ మెన్ ఆఫ్ సాక్రిఫైస్ అండ్ గో ఫోర్త్.
0: నిమిషం లోపల వారు లోపలికి వెళ్లారు, రుద్రాక్షలు ధరించారు, కాషాయ వస్త్రము కట్టారు, కంకణాలు రుద్రాక్షములుగా వేసుకున్నారు, తమ్ముల చేత పట్టుకున్నారు, బయలుదేరారు.
1: In a moment time, they wore ochre robes and they were wearing rudraksha malas and with tambura, the musical instrument, they went on.
0: Ramakathanu vinaraya. Bazaar, bazaar, tirutunnadu, Ramakathanu vinandi.
1: They went on moving round every street, listen to the story of Rama.
0: Ee chinna vayasunandu, ee dehaniki inta tyagama.
1: At this tender age, they were born. Ee
0: jeevitaniki inta viraktiya.
1: How could they have so much of detachment?
0: లేదు. ఆ వాల్మీకులు కూడా ఆదర్శవంతమైనటువంటి యువకులుగా రూపొందింపజేశారు.
1: ఇట్ వాజ్ ది వర్క్ ఆఫ్ వాల్మీకి దట్ షేప్ దెమ్ యాజ్ మెన్ ఆఫ్ డిటాచ్మెంట్.
0: ఈనాటి యువకుల యందు,
1: టుడే అమంగ్ యంగ్స్టర్స్,
0: పబ్లిక్ లోపల రెండు చేతులు జోడించి నమస్కారం చేయాలంటే చాలా అవమానం.
1: యంగ్స్టర్స్ డోంట్ డూ నమస్కార్ జాయినింగ్ బోత్ ది హ్యాండ్స్.
0: నగర సంకీర్తనకు పోవాలంటే తలలు దాచుకుని పోతుంటారు నగర సంకీర్తనకు.
1: దే బెండ్ దేర్ హెడ్స్ అండ్ పార్టిసిపేట్ ఇన్ నగర సంకీర్తన్.
0: ఏమైనా నొచ్చిన విభూతి పెట్టుకోవాలంటే ఇంట్లో పెట్టుకుంటారు, బయటకు వస్తారని తుడిచివేసుకుంటారు.
1: దే విల్ హ్యావ్ ద విభూతి ఆన్ దర్ ఫోర్ హెడ్ అట్ హోమ్, దే విల్ వైప్ ఇట్ ఆఫ్ వెన్ వన్స్ దే కమ్ అవుట్.
0: ఎంత విచిత్రమైనటువంటి జీవితము!
1: వాట్ కైండ్ ఆఫ్ లైఫ్!
0: ఎంత దుర్బలమైనటువంటి జీవితము!
1: వాట్ సార్ట్ ఆఫ్ వీక్ లైఫ్!
0: దేశానికి మనం భయపడటమా?
1: వై షుడ్ యు బి అఫ్రైడ్?
0: పరులకు మనం భయపడటమా?
1: వై షుడ్ యు బి అఫ్రైడ్?
0: మంచి కార్యానికి మనం ఎందుకు భయపడాలి?
1: వై షుడ్ యు బి అఫ్రైడ్ టు డూ గుడ్ థింగ్? నీవు
0: ఏ తప్పు చేయటం లేదు కదా.
1: యు ఆర్ నాట్ కమిటెడ్.
0: ఏ దోషంలో నా ప్రవేశించడం లేదు కదా.
1: దేర్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్.
0: భగవత్ నామస్మరణలో నీవు ఎందుకు భయపడాలి?
1: వై చాంటింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, వై షుడ్ యు హావ్ ఫియర్?
0: దానివల్ల నీ మానవత్వం బలహీనత పొందిపోతుండాలి.
1: దేర్ ఫోర్ హ్యూమన్ లైఫ్ బికమ్స్ వీక్.
0: కనుక మనము బలహీనుడు కారాదు.
1: వీ షుడ్ నెవర్ బి వీక్.
0: నాయమాత్మ బలహీనేన లభ్యః అన్నారు. బలహీనుడైన వారు ఏ చిన్న కార్యాన్ని కూడా సాధించలేరు.
1: ఎ వీక్ పర్సన్ కెనాట్ అకాంప్లిష్ అచీవ్ ఎనీ సింపుల్ థింగ్.
0: దుర్మార్గములకు, దుష్టవాక్యములకు, దురాలోచనలకు మనం ముందంజ వేస్తున్నాము.
1: వీఆర్ స్టెప్పింగ్ ఫార్వర్డ్ టు కమిట్ ఆల్ వికెడ్ యాక్షన్స్.
0: దివ్య జీవితానికి మనం ఎందుకు వెనకంజ వేయటం?
1: వై షుడ్ వి గో బ్యాక్? When it's a matter of sacred activity and sacred action.
0: ఇది ఈనాటి మానవుల యొక్క గొప్ప బలహీనత.
1: This is a very big weakness in the modern man.
0: ఏమి దైవ పేరు చెప్తే నీకు దోషము?
1: What is the mistake in telling God's name?
0: పుచ్చమైనటువంటి సినిమా పాటలు పాడుకుంటుంటావే, దైవ పాటలు పాడటంలో నీకు ఏమి అవమానం?
1: You sing very cheap low cinema songs. Why can't you sing the glory of God?
0: అర్థరహితమైనటువంటి పాటల లోపల నీ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నావు.
1: You are wasting your life in singing cinema songs.
0: రామకృష్ణ గోవింద అనేటువంటి చెప్పటంలో నీకేమి అవమానం?
1: Why should you feel humiliated to say Rama, Krishna, Govinda?
0: అది చెప్పటం చాలా అవమానం.
1: You feel a matter of shame.
0: ఇంకా బజార్ లో అర్థరహితమైనటువంటి పాటల్లో గొప్ప ముందంజ వేస్తుంటారు.
1: You step forward to sing meaningless cinema songs along the street.
0: ఇది మానవునికే అవమానకరమైన.
1: It's a shame to the entire human life.
0: మానవు లేనిటువంటి వారు ఏమైనా పాడుకోవచ్చును.
1: Human beings can sing any song for
0: kaani manava jeevitham garipetunte prati vyakti kudanu ee vidhamainatunte oka jeevithani gadapatam chaala vyartham.
1: To spend life like that is a matter of waste.
0: Mana jeevithamlo oka vidhamainatunte keerthini sampadinchali.
1: We should earn reputation, good name in society.
0: Society lopala anaga samajam lopala peru pratishthanu jeppinchukovadaniki mana vinayame vidheyateye moolakaranamu.
1: It's humility and obedience which are required to win a good name in society.
0: Jati gauravambu neeti pai nilachunu neeti lekayunna jati chedunu.
1: The greatness of the society depends on the morality.
0: Neeti leni jati nijamaina jati kadu.
1: The community without morality is no community at all.
0: ఆ నీతి లేకపోతే ఇంక జాతి ఎక్కడుంది?
1: Without morality, how do you find the community?
0: ఒక కుక్కలకు నక్కలకైనా ఒక సీజన్ అండ్ రీజన్ ఉంటుండాలి.
1: The dogs and foxes, they have reason and season.
0: మనిషికి ఈనాడు నో సీజన్ నో రీజన్.
1: Man today has no season, has no reason.
0: అలాంటి మనిషి మనిషి ఎట్టవుతాడు?
1: How do you call him a human being?
0: కనుక యువకులారా,
1: so youngsters,
0: మీరు మానవులు.
1: You are human being.
0: దైవం యొక్క బిడ్డలు.
1: You are the children.
0: దైవం యొక్క ప్రతిబింబములు.
1: You are the reflection of God.
0: మమంస మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన. మీరంతా నా అంశమే, నా వారే, నా స్వరూపులే అని భగవంతుడు చెప్తున్నాడు.
1: God declares that you are sparks of the divine. You are my reflection. You and I are one. That's what he says.
0: అలాంటి దైవం యొక్క స్వరూపులైపోయి కూడా మీరు ఎందుకు భయపడాలి?
1: Being the embodiment of the divine, why should you feel?
0: దైవ నామం చెప్పడానికి ఎందుకు సిగ్గుపడాలి?
1: Why do you feel shameful to repeat God's name?
0: దైవం యొక్క చరిత్రను పనులకు బోధించడానికి ఎందుకు మీరు వెనుకం చెయ్యాలి?
1: Why do you go back to speak about God?
0: ఇది వద్దు.
1: You should not do that.
0: ధైర్యంతో దైవ సేవలో మీరు పాల్గొనండి.
1: విత్ ఆల్ ద కరేజ్ రెండర్ సర్వీస్.
0: మీరు పవిత్రులు ఒకటే కాక మిగతా వారిని కూడా తోటి మానవులు కూడా పవిత్రులు గావించండి.
1: యూ షుడ్ నాట్ ఓన్లీ బి సేక్రెడ్, యూ షుడ్ మేక్ అదర్ లైవ్స్ ఈక్వల్లీ సేక్రెడ్.
0: ఎక్కడికి పోతున్నావయ్యా అని ఎవరైనా అడిగితే,
1: ఇఫ్ ఎనీవన్ ఆస్క్స్ వేర్ ఆర్ యు గోయింగ్,
0: ఒక తిరుపతికో లేక పుట్టపత్తికో పోతున్నానంటే చెప్పుకోవడానికి సిగ్గుపడతారు.
1: దే ఫీల్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్ టు సే దట్ దే ఆర్ గోయింగ్ టు తిరుపతి.
0: బెంగళూరు పోతున్నామండి అంటారు. ఎంత బలహీనుడు వీడు.
1: They say that we are going to Bangalore.
0: ఈ చిన్నదానికి ఇంత అబద్ధం ఆడాలి?
1: Why should you tell lies at all?
0: నేను పుట్టపర్తికి పోతున్నాను.
1: I'm going to Puttaparthi.
0: నేను స్వామిని దర్శించుకోవడానికి పోతున్నాను.
1: I'm going there.
0: చెప్పితే ఏమి నీకు అవమానం?
1: I'm going to see Swami. What is shame here?
0: ఇలాంటి ధైర్యం చేత మనం ఈ యొక్క దైవ సేవలో మనం పాల్గొనాలి.
1: With that conviction and courage, you should render service in society.
0: ఈ విధమైనటువంటి యొక్క ధైర్యాన్ని మేము సాధించుకొని సమాజంలో మీరు ప్రవేశించాలి.
1: విత్ దట్ స్పిరిట్ ఆఫ్ కరేజ్ గో టు ది సొసైటీ.
0: ధైర్య సాహసాలతో మీరు సేవల్లో ప్రవేశించాలి.
1: విత్ ఆల్ ది కరేజ్ అండ్ వాలా యూ రెండర్ సర్వీస్.
0: ఇది ఏమి సేవ, ఎట్టి సేవ అనేది విచారణ మనకు అక్కర్లేదు.
1: డోంట్ బాదర్ అబౌట్ వాట్ సార్ట్ ఆఫ్ సర్వీస్ ఇట్ ఈస్.
0: ఈనాడు విలేజెస్ లోపల చాలా అశుభ్రత చేతను, సరైన ఆహారం లేకపోవటం చేతను, సరైన నీరు దొరకపోవటం చేతను అనేక విధమైనటువంటి రోగములకు గురి అవుతున్నారు.
1: టుడే you find so many diseases in villages because everything is unhealthy. There is no cleanliness, there is no proper food and drinking water.
0: ఎక్కడ చూసినా కానీ పొల్యూషన్.
1: Everything is polluted everywhere.
0: కనుక అలాంటి విలేజెస్ లో మనం ప్రవేశించినప్పుడు దాంట్లో మొట్టమొదటి మనం సేవ చేయాలి.
1: సో యూ షుడ్ సర్వ్ విలేజెస్ ఫస్ట్.
0: ప్రతి వారం కూడా అదే విలేజ్ కి మీరు ఫోన్ అక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు విజిట్ ది సేమ్.
0: ఈ సేవలు చేయడంలో కూడా మీకు కూడా చాలా ధన వ్యయం అవుతుంది.
1: While serving, you need to spend money.
0: మీరు ఉద్యోగాలు చేసేటువంటి వారు ప్రతి పర్యాయం కూడా లీవ్ తీసుకుంటే ఉద్యోగం కూడా ఊడిపోతుంది.
1: If you go on taking leave, you will lose your job also.
0: కనుక ఇది ఏ విధంగా మీరు చేయాలి?
1: What way to do, sir?
0: ఒక విలేజ్ కి మీరు పోయినప్పుడు,
1: when you go to a village,
0: ఆ విలేజ్ లో ఉండేటువంటి యువకులంతా మీరు ప్రోగు చేసి,
1: collect all youngsters there, gather them.
0: ఆ యువకులకంతా మీరు చక్కగా బోధించి,
1: teach them well.
0: అయ్యా, మన గ్రామాన్ని మనం శుభ్రం చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు?
1: Explain clearly, if we don't maintain the cleanliness of village, who else will do?
0: ఒక మీటింగ్ పెట్టుకొని ఆ గ్రామంలోని యువకులే ఆ ఊరిలోని సేవలు చేసుకోవడానికి తగినటువంటి కృషి కల్పించాలి.
1: యూ షుడ్ కన్వీన్ ఎ మీటింగ్ ఆఫ్ యంగ్స్టర్స్ ఇన్ ఎవ్రీ విలేజ్, టాక్ టు దెమ్ ద నీడ్ టు.
0: ఎక్కడో హైదరాబాద్ నుంచి నెల్లూరుకి పోవడం అంటే ఎంత కష్టమవుతుంది?
1: ఇట్స్ సో డిఫికల్ట్ టు ట్రావెల్ ఫ్రమ్ హైదరాబాద్ టు నెల్లూర్ టు సర్వ్.
0: కనుక మరి నెల్లూరులో ఉండేటువంటి యువకుల్ని తీసుకుని ఆ నెల్లూరు యువకులకే ఒక విధమైన ట్రైనింగ్ అందించాలి.
1: మేక్ యూజ్ ఆఫ్ యంగ్స్టర్స్ దేర్ ఇన్ నెల్లూర్, మేక్ దెమ్ సర్వ్ దేర్.
0: ఇంకొక విలేజ్ పోతే ఆ విలేజ్ లో ఉన్నటువంటి యువకులకు మీరు తగినటువంటి బోధలు చల్పి వారితోనే సేవలు చేయించాలి.
1: ఇఫ్ యూ విజిట్ అనదర్ విలేజ్, మేక్ యూజ్ ఆఫ్ ది రెసిడెంట్స్ దేర్ అండ్ టీచ్ దెమ్ హౌ టు సర్వ్.
0: అప్పుడు మీకు ధనం కూడా వ్యయం కాదు, కాలం కూడా వ్యర్థం కాదు.
1: దెన్ యూ డోంట్ నీడ్ టు స్పెండ్ లాట్ ఆఫ్ మనీ అండ్ వేస్ట్ టైం.
0: ఈ విధంగా ప్రతి విలేజ్ ఎందుకని, ప్రతి హర్ట్స్ ఎందు కానీ ఈ విధమైన సేవల్లో మీరు పాల్గొనాలి.
1: సో యూ షుడ్ రెండర్ సర్వీస్ ఇన్ ఆల్ విలేజెస్ ఇన్ హట్మెంట్స్ దేర్.
0: కొన్ని హెల్త్ కి సంబంధించినటువంటి క్యాంపులు కూడా మనం పెట్టుకోవాలి.
1: వీ షుడ్ హ్యావ్ సర్టన్ హెల్త్ క్యాంప్స్ టు.
0: ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యము.
1: బికాస్ హెల్త్ ఈజ్ వెల్త్.
0: ఆరోగ్యమే లేకపోతే ఏ పని కూడా మనం చేయలేము.
1: వితౌట్ హెల్త్ యూ కెనాట్ అచీవ్ ఎనీథింగ్.
0: కనుక ఆరోగ్యంకి సంబంధించినటువంటి యొక్క ప్రధానమైనటువంటి ఏర్పాటు కూడా మనం చేయాలి.
1: వీ షుడ్ మేక్ all arrangements to maintain good health.
0: Doctors ni tisukoni poi oorlo anta check up cheyinchali.
1: We should take doctors and organize health check up.
0: Ee vidhanga ee naati yuvakulu sarvasanga parityagulai poi pallalu yendu praveshinchi pavitramaina sevalu chestunnarante pallavari kudunu siggu vesi vare indulo palgontu vastaru.
1: When youngsters with the spirit of sacrifice go to villages and serve, even villagers would be inspired. They feel
0: shameful. We
1: should always be servants and men of service.
0: It is only in
1: the servitude lies the
0: leadership. Today leaders,
1: they never served before.
0: They want
1: to be leaders without serving
0: anyone.
1: That's why the present plight of the world is
0: like this.
1: In fact, there is a lot of respect when you serve.
0: హనుమంతుడు ఎట్టివాడో మీకు తెలుసునా?
1: యు నో వాట్ సార్ట్ ఆఫ్ పర్సన్ ఇస్ హనుమాన్.
0: హనుమంతుడు శాంతుడు, గుణవంతుడు, బలవంతుడు హనుమంతుడు.
1: హనుమాన్ ఇస్ వన్ ఆఫ్ పీస్, ఇస్ వన్ ఆఫ్ క్యారెక్టర్, ఇస్ వన్ ఆఫ్ ఫిజికల్ స్ట్రెంగ్త్.
0: మంచి బలవంతుడు,
1: ఇస్ వెరీ స్ట్రాంగ్ ఫిజికలీ.
0: అతను అశోకవనములో చేరాడు.
1: He went there to Ashoka.
0: చీతాన్వేషం నిమిత్తమై అనేక విధమైన పవిత్రమైన కర్మలు ఆచరించాడు.
1: He made various attempts to search Sita.
0: కానీ లంకలో ఉన్న రాక్షసులు ఏనాడు ఈ కోతి ముఖం చూచి ఎరుగరు.
1: బట్ the rakshasas there in Lanka never saw any monkey before.
0: తరకమైనటువంటి జంతువు వచ్చిందని అందరూ బయలుదేరారు దాన్ని చూడటానికి.
1: All rakshasas, they wanted to see this funny monkey which they never saw before.
0: అందులో రావణుని యొక్క కుమారుడైనటువంటి వాడు ఇంద్రజిత్తుడు పోయి నీవెవరు అని ప్రశ్నించాడు.
1: Among them the Indrajit, the son of Ravana, asked, who are you?
0: కానీ హనుమంతుని యొక్క శక్తి సామర్థ్యం ఎవరికీ తెలియదు.
1: No one knows the capacities of Hanuman.
0: అయినప్పటికీ
1: yet
0: తాను చెప్పాడు.
1: He replied,
0: దాసోహం కోసలేంద్రస్య. అయ్యా, నేను శ్రీరామచంద్రుడి దాసుడను అన్నాడు.
1: He said, sir, I'm the servant of Sri Ramachandra.
0: ఈ దాసత్వంలో ఎంత గౌరవం ఏర్పడింది అతనికి.
1: What respect he has.
0: నేను రామచంద్రుని దాసుడను అనుకుంటే మనకే గౌరవం కానీ ఇంకొకరికి కాదు.
1: If we say that we are servants of Ramachandra, naturally it carries respect.
0: ఇంకొకరు దాసులు కావచ్చును.
1: You may be servant to someone else.
0: దుష్టకర్మలకు దురాలోచనలకు దాసుడు కావచ్చును.
1: You may be servant to bad activity and bad thoughts.
0: విషయభోగములకు విషయానందములకు దాసుడు కావచ్చును.
1: For sensual pleasure and worldly pleasures.
0: విషయభోగములకు దాసుడు కావచ్చును.
1: You may be a servant to pleasure.
0: దాసుడు కావటంలో ఏం తప్పు ఉంది?
1: But what is the mistake if you are the servant of God?
0: ఈ విధమైనటువంటి ఒక డిస్క్రిమినేషన్ మనం చేస్తూ రావాలి.
1: We should exercise discrimination like this.
0: నేను ఏమి తప్పు చేస్తున్నాను?
1: What mistake I am?
0: నేను ఎందుకోసం భయపడాలి?
1: Why should I be?
0: సమాజ సేవ చేయడంలో తప్పు ఏముంటున్నది?
1: What is the mistake in?
0: ఈ విధంగా తనలో తాను ధైర్యాన్ని సాహసాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: Therefore we should be courageous in serving.
0: మొట్టమొదట ధైర్య సాహసాలు రావాలి.
1: Therefore is the courage which is most important.
0: ఈ విధంగా సేవలో పాల్గొనినప్పుడు దైవము మీ సన్నిధి ఎందే ఉంటాడు, మీ పెన్నిధి ఎందే ఉంటాడు.
1: When once you start serving the community, there you find God as your very wealth.
0: వేరే ఏ విధమైనటువంటి సాధనలు చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు ఫాలో ఇన్ స్పిరిచువల్.
0: సమయం చిక్తే చేయి, ధ్యానం చేయి, జపం చేయి, అన్ని చేయి.
1: ఇఫ్ యూ ఫైన్ టైమ్, మెడిటేట్.
0: కానీ ఈ మోడర్న్ ఏజ్ లోపల ధ్యానము జపం అనేటువంటిది కుదరటమే చాలా కష్టం.
1: బట్ ఇన్ మోడర్న్ ఏజ్ ఇట్స్ టూ డిఫికల్ట్ టు మెడిటేట్ అండ్ డు జప.
0: కూర్చుంటాడు మెడిటేషన్ మంచి ఫోటో కోసం కూర్చున్నట్టుగా.
1: హీ సిట్స్ ఇన్ మెడిటేషన్ ఫర్ ఎ గుడ్ ఫోటోగ్రాఫ్.
0: మైండ్ పోతుంది, మార్కెట్ అంతా తిరుగుతూ ఉంటుంది.
1: బట్ మైండ్ గోస్ అరౌండ్ ద మార్కెట్.
0: కనుకనే ఈ ధ్యానం నీకు అక్కర్లేదు.
1: Don't bother about such a meditation process.
0: నీవు నోరుని మూయి హృదయాన్ని తెరువు.
1: Shut your mouth and open your heart.
0: అది నిజమైన ధ్యానం.
1: That is the true meditation.
0: ఈనాడు హృదయాన్ని మూసుకుంటారు, నోరును తెరుచుకుంటున్నారు.
1: Today what we are doing is we have closed our heart and we can't open. This is no meditation.
0: నోరును మూయి,
1: shut your mouth.
0: హృదయాన్ని తెరుచు
1: and open your heart.
0: ఇదే నిజమైనటువంటి ధ్యానం.
1: This is true meditation.
0: జపం చేస్తుంటారు.
1: Then we do japa.
0: చేతిలో జపమాల తిరుగుతూ ఉంటుంది.
1: They have the japamala.
0: ఈ మైండ్ చూస్తే చాకలింటికి మంగలింటికి ప్రయాణం వెళ్తుంటుంది.
1: But the mind goes to the barber and the washerman.
0: ఇది కాదు జపం.
1: దిస్ నాట్.
0: ఈ విధంగా కాలం వ్యర్థం చేయొద్దు.
1: డోంట్ వేస్ట్ టైం లైక్ దిస్.
0: ఈ జపం చేయడానికి, ధ్యానం చేయడానికి నీకు సమయం చిక్కిపోతే ఆ సమయంలో నీవు సేవకు ప్రయోజనం చేయి.
1: వి డోంట్ ఫైండ్ టైం టు మెడిటేట్, కమ్ ఆన్, సర్వ్ అదర్స్.
0: నీవు మరొక రీతిగా మీరు విచారణ చేయాలి.
1: యూ కెన్ ఆల్సో ఎంక్వైర్ ఇన్ అనదర్ వే.
0: దైవం ఏ రీతిగా మనం ప్రార్థించాలి?
1: హౌ టు ప్రే గాడ్
0: అని కొంతమందికి సందేహం,
1: సమ్ డౌట్.
0: నీవే దైవమై ఉండగా నీవు ప్రార్థించడం ఏమిటి?
1: When you are God yourself, what is the fun of praying?
0: అయితే నేను దైవము అనేటువంటి సత్యమును నీవు గుర్తించేంత వరకు కూడాను కొన్ని రకమైనటువంటి సత్కర్మలు ఆచరించాలి.
1: Until you realize you are divine, you should follow certain paths.
0: అప్పుడు నేను చేసే ప్రతి కర్మ కూడాను భగవంతునికి అర్పితం జావించి చేస్తున్నాను అనేటువంటి భావంతో చేయి.
1: You do service with the spirit of total dedication to God.
0: దీనిని భారతీయుల చరిత్రయందు సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అన్నారు.
1: Therefore, in the history of Bharata, it is said, all activities should be pleasing unto God.
0: ఏది చేసినా కానీ భగవత్కర్మగా మనం విచారణ చేయాలి.
1: వాట్ ఎవర్ యూ మే డూ, ఇట్ ఇస్ డివైన్ యాక్టివిటీ.
0: ఆ విధంగా చేసినప్పుడు అన్ని కర్మలు కూడా భగవత్కర్మలుగానే రూపొందుతాయి.
1: దెన్ ఆల్ యాక్షన్స్ వుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్.
0: ప్రారంభంలో కొంచెం శ్రమ కావచ్చును.
1: అట్ ద బిగినింగ్ ఇట్ మే బి స్ట్రెయిన్.
0: కొన్ని బాధలు కలగవచ్చును.
1: యు మే సఫర్.
0: కానీ క్రమక్రమేణ అది అభ్యాసం అయిపోతుంది, అది ఒక సాధనగా రూపొందుతుంది.
1: గ్రాడ్యువల్లీ యూ విల్ గెట్ హ్యాబిచువేటెడ్, ఇట్ బికమ్స్ ఈజీ.
0: కనుకనే భగవద్గీత ఎందుకు శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతి ధ్యానాత్ కర్మ ఫలత్యాగి త్యాగశాంతి అనంతరం. ప్రతి ఒక్కటి కూడాను మనము ఒక అభ్యాసంతోనే మనం సాధించాలి.
1: యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ బై ప్రాక్టీసింగ్ కాన్స్టెంట్లీ.
0: ఒక పాట పాడాలంటే అప్పటికప్పుడు పాడలేవు, అభ్యాసం చెయ్యాలి.
1: యూ కెనాట్ సింగ్ ఇన్స్టంటేనియస్లీ, ఇమీడియట్లీ యూ షుడ్ ప్రాక్టీస్.
0: నడచడానికి కూడా అప్పటికప్పుడు పరిగెత్తడానికి వీలు కాదు, కొంచెం తప్పుడు అడుగులు వేసి తిరిగి నడచాలి.
1: టాకింగ్ ఆల్సో మస్ట్ బి ప్రాక్టీస్డ్ స్లోలీ.
0: మరి ఈటింగ్ ప్రాక్టీస్ చేయ, వాకింగ్ ప్రాక్టీస్ చేయ, రీడింగ్ ప్రాక్టీస్ చేయ, రైటింగ్ ప్రాక్టీస్ చేయ.
1: వాకింగ్, టాకింగ్, రైటింగ్, రీడింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ అవుట్ ఆఫ్ ప్రాక్టీస్.
0: అదే రీతిగా కూడాను నీవు సర్వీస్ కూడా ప్రాక్టీస్ గా తీసుకోవాలి.
1: యూ షుడ్ ఆల్సో ప్రాక్టీస్ సర్వీస్.
0: భగవత్ చింతన కూడా ఒక ప్రాక్టీస్ గా తీసుకోవాలి.
1: వీ షుడ్ ప్రాక్టీస్ ఎవ్రీథింగ్ ఫర్ దట్ మ్యాటర్.
0: ఆ విధమైనటువంటి దీనిగా తీసుకుని కట్టగా పెట్టి సర్వకర్మలు భగవత్ ప్రీత్యార్థం.
1: లైక్ దిస్ యూ కెన్ డెడికేట్ ఆల్ యువర్ యాక్టివిటీస్ టు గాడ్.
0: ఇందులో మన విద్యలు, మన శక్తి సామర్థ్యములు. ఒక పిల్లవాడు చెప్పాడు, స్వామి మాకు ఒక శక్తిని ఇవ్వండి అన్నారు.
1: ఎ బాయ్ ప్రేడ్, భగవాన్ గివ్ అస్ ది శక్తి ఆర్ ఎనర్జీ.
0: శక్తి కావాలి.
1: వాట్ ఎనర్జీ నీడ్?
0: సినిమా చూడటానికి శక్తి కావాలా, టీవీ చూడటానికి శక్తి కావాలా, వీడియో చూడటానికి శక్తి కావాలా, ఏ శక్తి కావాలి నీకు?
1: డూ యూ నీడ్ ఎనర్జీ టు వాచ్ ది టీవీ ఆర్ గో టు సినిమా?
0: శక్తి ఉంటుండాలి ఈనాడు నీ యువకుల్లో.
1: దిస్ లాట్ ఆఫ్ ఎనర్జీ అమంగ్ యంగ్ మెన్.
0: 3/4 శక్తిని అంతా కూడా వేస్ట్ చేస్తున్నారు.
1: 3/4 ఆఫ్ ఎనర్జీ ఇస్ వేస్టెడ్.
0: కానీ మీకు వేస్తే టేస్ట్ గా ఉంటుండాలి.
1: బట్ దిస్ వేస్ట్ ఈజ్ ఎ టేస్ట్ టు యూ.
0: కాదు కాదు, అది చాలా తప్పు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: మనలో ఉండినటువంటి శక్తి దేనికి లేదు.
1: ద పవర్ రేటెడ్ ఇన్ అస్.
0: ప్రపంచంలో దేనికి విలువ ఎవరైనా ప్రశ్నించినప్పుడు గోల్డ్ కి విలువ, డైమండ్ కి విలువ, ల్యాండ్ కి విలువ అని చెప్తుంటారు.
1: వీ సే ద డైమండ్ ఇస్ వాల్యుబుల్, గోల్డ్ ఇస్ వాల్యుబుల్ ఇన్ ద వరల్డ్.
0: కానీ
1: బట్
0: సరైనటువంటి రీతిగా విచారణ చేస్తే మనిషే మంచి వాల్యుబుల్.
1: బట్ ఇఫ్ యు ఎంక్వైర్ క్లియర్లీ,
0: మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ ఆల్ ది వెల్త్ ఆఫ్ ది వరల్డ్.
1: Men are more valuable than all the wealth of the world.
0: Diamond ni koneedi evaru?
1: Who buys this diamond?
0: Manishe kontunnadu.
1: We only buy the diamond.
0: Gold ni kone vaadu evaru? Manishe kontunnadu.
1: Who purchases gold? It's a human being.
0: Adi konabade tuntidi gaani kone tuntu vaadu manishe.
1: The one that is purchased material objects but
0: kone tuntu vaade lekapothe konabade tuntidi gaani viluvene ledu.
1: When there is no purchase, the one who buys, well, there will be
0: kaani,
1: no objection.
0: Kaani aa balavamu aa yokka shakti నాకున్నది అనేటువంటి విశ్వాసాన్ని మీరు పెంచుకోవాలి.
1: డెవలప్ ద ఫెయిత్ దట్ యు హావ్ గాట్ ఆల్ ది కెపాసిటీస్ అండ్ పొటెన్షియాలిటీ.
0: అన్నింటికంటే గొప్పవాణి నేను అనేటువంటి విశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: హావ్ ఫెయిత్ దట్ యు ఆర్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్.
0: మానవ జన్మము జంతువునాం నరజన్మ దుర్లభం. ఈ దుర్లభమైన మానవ జన్మ మెత్తినాము.
1: హ్యూమన్ లైఫ్ ఈజ్ ద రేరెస్ట్ ఆఫ్ ఆల్.
0: ఈ మానవ జన్మ మనం సార్థకం గావించుకుని సత్కర్మంలో మనం ప్రవేశపెట్టాలి.
1: వీ షుడ్ వర్క్ ఫర్ అవర్ రిడెంప్షన్ బై ఎంటర్టైనింగ్ గుడ్ యాక్టివిటీ.
0: అప్పుడే ఈ మానవత్వానికి ఒక విలువ ఏర్పడుతుంది.
1: దెన్ ఓన్లీ హ్యూమన్ లైఫ్ విల్ హ్యావ్ ఇట్స్ వాల్యూ.
0: ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైం
0: ఈ సేవలు చేయకుండా కేవలం రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని రామన చింతన చేస్తూ పోతే ప్రయోజనం లేదు.
1: వితౌట్ సర్వింగ్ ఎనీబడి ఇఫ్ యూ గో ఆన్ రిపీటింగ్ గాడ్స్ నేమ్ ఇట్స్ ఆల్ యూస్లెస్.
0: సీతాన్వేషణ లోపల విభీషణుకుని హనుమంతునికి స్నేహం ఏర్పడింది.
1: అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం విభీషణ అండ్ హనుమాన్ బికేమ్ ఫ్రెండ్స్.
0: విభీషణుడు హనుమంతుని ముందు వచ్చి చాలా బాధపడ్డాడు.
1: విభీషణ కేమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హనుమాన్ అండ్ ఫెల్ట్
0: హనుమాన్
1: హనుమాన్
0: నీవు రామ సన్నిధిని చేరుకున్నావు.
1: యువర్ సో నియర్ రామ.
0: రామ చింతన చేస్తున్నావు.
1: యూఆర్ థింకింగ్ ఆఫ్ రామ.
0: నీ రోమ రోమము రామనామంతోనే కూడి ఉంటుండాలి.
1: ఎవ్రీ హెయిర్ ఇన్ యువర్ బాడీ ఇస్
0: అదృష్టవంతుడయ్యా.
1: హౌ లక్కీ యు ఆర్.
0: నేను ఎన్నో సంవత్సరం నుంచి కూడా నువ్వు రామనామాన్ని స్మరిస్తున్నాను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ హావ్ బీన్ చాంటింగ్ రామాస్ నేమ్ ఫర్
0: కానీ రామదర్శనం నాకు ప్రాప్తించలేదన్నాడు.
1: బట్ ఐ కుడ్ నాట్ హ్యావ్ దర్శన్ ఆఫ్ రామ టిల్ దిస్ డే.
0: హనుమంతుడు చెప్తున్నాడు బుద్ధి ఈ యొక్క విభీషణకు.
1: హనుమాన్ స్టార్టెడ్ టీచింగ్ హిమ్.
0: విభీషణ
1: విభీషణ
0: రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని టేప్ రికార్డు మాదిరి చెప్తున్నావే కానీ రామ సేవలో ఏమైనా నీవు పాల్గొన్నావా?
1: He said, Vibhishana, you went on chanting Rama's name like a tape recorder. Have you ever served Rama?
0: పది నెలలైపోయింది సీతమ్మ వారు మీ యొక్క అంకకొచ్చి.
1: సీత హాస్ బీన్ హియర్ ఫర్ లాస్ట్ 10
0: మంత్స్. ఒక్క దూరైనా కొన్నో ఆ సీతను చూచావా నీవు?
1: డిడ్ యు సీ హర్ ఈవెన్?
0: ఆ సీతను యొక్క బంధ విమోచన చేయడానికి ఏమైనా ప్రయత్నం చేశావా?
1: డిడ్ యు మేక్ ఎన్ అటెంప్ట్ టు ఫ్రీ హర్?
0: ఇది రామకార్యం కాదా?
1: ఈజ్ ఇట్ నాట్ రామా సెక్ట్?
0: రామకార్యం చేయకుండా రామనామం చేస్తుంటే ఈ వ్యక్తి రామతత్వాన్ని పొందగలదు.
1: వితౌట్ వర్కింగ్ ఫర్ రామా, వితౌట్ సర్వింగ్ హిమ్, వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ రిపీటింగ్ హిస్ నేమ్?
0: నామంతో పాటు సేవలు కూడా చాలా ఉండాలి.
1: సో అలాంగ్ విత్ ద లార్డ్స్ నేమ్ సర్వీస్ ఈజ్ ఈక్వల్ ఇంపార్టెంట్.
0: నామం నెగటివ్,
1: ద నేమ్ ఇస్ నెగటివ్,
0: సేవ పాజిటివ్,
1: సర్వీస్ ఇస్ పాజిటివ్.
0: ఈ నెగటివ్ పాజిటివ్ రెండు చేరినప్పుడే కరెంట్ యూజ్ఫుల్ అవుతుంది.
1: వెన్ వన్స్ నెగటివ్ పాజిటివ్ ఆర్ దేర్ ద కరెంట్ ఫ్లో.
0: అదే మన విల్ పవర్.
1: దిస్ కరెంట్ ఈజ్ అవర్ విల్ పవర్.
0: ఈ యొక్క విల్ పవర్ అనేటువంటి దాన్ని మనం చక్కగా వినియోగించుకోవాలి.
1: వీ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దిస్ విల్ పవర్.
0: ఇది ఎట్లా?
1: హౌ?
0: నిన్న చెప్పినట్టుగా సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, ఈ యొక్క దీని వల్లనే మనకు శాంతి లభిస్తుంది.
1: As Bhagwan said, you can attain peace by following the human values, సత్య, ధర్మ, శాంతి, ప్రేమ. కొత్త
0: పిల్లలంతా ఉంటున్నారు కాబట్టి మరొక తూరి చెప్పవలసి వస్తుంది.
1: Then there are many people, new comers here, these things have got to be repeated.
0: బల్బు వెలుగుతూ ఉండాలి.
1: Here you find the bulb illuminating.
0: ఇక్కడ వెలుగును రావాలంటే ఏది ఆధారము?
1: What is the cause behind this?
0: దీనికి బల్బు ఆధారము.
1: You need the bulb.
0: ఈ బల్బ్ కు కరెంట్ పోవాలంటే ఏది ఆధారము?
1: ఇన్ ఆర్డర్ కరెంట్ టు ఫ్లో,
0: వైర్ ఆధారము.
1: వైర్ ఇస్ నీడ్.
0: వైర్ ఉండినంత మాత్రం బల్బ్ వెలుపల వస్తుందా?
1: డూ యూ గెట్ ద లైట్ బై హ్యావింగ్ ద వైర్?
0: అందులో కరెంట్ కూడా ఉంటుండాలి.
1: దేర్ షుడ్ బి కరెంట్ ఆల్సో.
0: అప్పుడు సత్యం అనే కరెంటు,
1: దెన్ ద కరెంట్ ఆఫ్ ట్రూత్,
0: ధర్మం అనే వైర్ లో చేరి
1: పాసెస్ త్రూ ది
0: వైర్ అనే బల్బ్ లో ప్రవేశించంటే ప్రేమ అనేటువంటి వెలుగు మనకు వస్తుంది.
1: ఎంటర్స్ ఇన్ ద బల్బ్ ఆఫ్ పీస్ అండ్ గివ్స్ యూ ద లైట్ ఆఫ్ లవ్.
0: అదియే మన ప్రేమ, ప్రేమ, ప్రేమ.
1: దట్ ఈస్ ది లవ్.
0: ఈ ప్రేమ అనేటువంటి ప్రకాశం మనలో ఆవిర్భవించాలంటే దీనికి శాంతి అనే బల్బ్ను కూడాను మనము సంబంధం చేయాలి.
1: టు హ్యావ్ దిస్ లైట్ ఆఫ్ లవ్, యూ షుడ్ హ్యావ్ ది బల్బ్ ఆఫ్ పీస్.
0: ఈ శాంతి అనేటువంటి బల్బ్ కు ఈ యొక్క ధర్మము అనేటువంటి యొక్క వైర్ ను కూడా అతికించాలి.
1: ది బల్బ్ ఆఫ్ పీస్ నీడ్ టు బి కనెక్టెడ్ టు ద వైర్ ఆఫ్ ధర్మ.
0: దీంతో సత్యము అనేటువంటి కరెంటును ప్రవేశపెట్టాలి.
1: కరెంట్ ట్రూత్ షుడ్ ఫ్లో త్రూ దిస్ వైర్ ఆఫ్ ధర్మ.
0: కనుకనే సత్య, ధర్మ, శాంతి, ప్రేమలనేటువంటిది కేవలం మన జీవిత వెలుగును అందిస్తుంటుండాలి.
1: దేర్ఫోర్ సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, ది హ్యూమన్ వాల్యూస్ గివ్ లైట్.
0: యువకులారా,
1: యంగ్స్టర్,
0: యూతులారా,
1: యంగ్ మెన్ అండ్ విమెన్,
0: ఒక దీపం వెలిగించాలంటే ఆయిల్ కావాలి.
1: ఇఫ్ యూ వాంట్ లైట్ ఎ ల్యాంప్ యూ నీడ్
0: ఆయిల్. తైలము దీపాన్ని వెలిగిస్తుంది.
1: ఇట్ ఈస్ ది ఆయిల్ దట్ హెల్ప్స్ యూ టు లైట్ ఎ ల్యాంప్.
0: భగవంతుని ప్రేమ జీవితాన్ని వెలిగిస్తుంది.
1: బట్ ద డివైన్ లవ్ విల్ లైట్ ద ల్యాంప్ ఆఫ్ ది హోల్ లైఫ్.
0: కేవలం ప్రాకృతమైన ప్రేమ కాదు, divine love, divine love.
1: It's not the worldly love, it's the divine love.
0: ఆ దివ్యమైనటువంటి ప్రేమని మన జీవితాన్ని కూడా వెలిగించి చేస్తుంది.
1: ఇట్ ఇస్ దిస్ డివైన్ లవ్ దట్ లైట్స్ ద ల్యాంప్ ఆఫ్ లైఫ్.
0: కానీ డివైన్ లవ్ అంటే ఏమిటో, ప్రాకృతమైనటువంటి ప్రేమ అంటే ఏమిటో కొంత అర్థం చేసుకోలేకపోతున్నారు.
1: బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద డివైన్ లవ్ అండ్ ద వరల్డ్లీ లవ్.
0: పవిత్రమైన దైవ ప్రేమకు హద్దులే లేదు.
1: ద సీక్రెట్ డివైన్ లవ్ హ్యాస్ నో లిమిట్స్ అట్ ఆల్.
0: ఇట్టే ఉండాలి, అట్టే ఉండాలని ఎవరు శాసించేటువంటి వారు లేదు.
1: నో వన్ కెన్ రెగ్యులేట్ ఇట్ ఆర్ పుట్ ఇట్ అండర్ సర్టెన్
0: లిమిట్స్. భగవంతుని ప్రేమ అన్ని మార్గంలోనూ ప్రవేశిస్తుంది.
1: ద డివైన్ లవ్ విల్ ఫ్లో ఇన్ ఆల్ డైరెక్షన్స్.
0: కానీ ప్రాకృతమైన ప్రేమకు కొన్ని పరిమితములు చేరి ఉంటాయి.
1: బట్ ద వరల్డ్లీ లవ్ ఈజ్ అండర్ సర్టన్ కండిషన్.
0: ఈ పరిమితమైన యొక్క ప్రేమను పరిమితమైన దాంతో మనం ప్రవేశపెట్టాలి.
1: ద వరల్డ్లీ లవ్ విచ్ ఈజ్ అండర్ సర్టన్ లిమిట్స్ హస్ గాట్ టు బి యూజ్డ్ అండర్ సర్టన్ లిమిటేషన్.
0: సత్యాన్వేషణ,
1: సర్చ్ ఫర్ ట్రూత్.
0: నిన్న చెప్పాను.
1: భగవాన్ సెడ్ యెస్టర్డే.
0: ఈ యొక్క సత్యాన్వేషణ, సత్యాన్ని కూడా అన్వేషణ ఎందుకు అని.
1: వై డు యూ సర్చ్ ఫర్ ట్రూత్? వై?
0: మరొక తూరి జ్ఞాపకం చేస్తున్నా మీకు.
1: భగవాన్ రిమైండ్స్ యూ అగైన్.
0: మనం కన్నులతోనే భార్యను చూచారు, తల్లిని చూచారు, బిడ్డను చూచారు.
1: విచ్ యువర్ ఐస్ యూ హావ్ సీన్ యువర్ మదర్, ద వైఫ్.
0: చూచిన కన్నులు ఒకటే అయినప్పటికీ ఎవరిని ఏ విధంగా చూడాలి అనేటువంటిది మనం డిస్క్రిమినేషన్ చేయాలి.
1: హియర్ వీ షుడ్ ఎక్సర్సైజ్ అవర్ డిస్క్రిమినేషన్ ఫ్యాకల్టీ ఇన్ వాట్ వే యూ షుడ్.
0: తల్లిని గౌరవమైనటువంటి రీతిగా
1: మాతృభక్తితో
0: ఆమె దృష్టితో చూడాలి.
1: యు షుడ్ లుక్ ఎట్ యువర్ మదర్ విత్ ఆల్ ద రెస్పెక్ట్ అండ్ మదర్లీ ఫీలింగ్.
0: ఆమె మాతృదేవి.
1: She is God.
0: దేవితో సమానంగా మనం చూడాలి.
1: She is a goddess of our life.
0: భార్యను మోహంతో చూడాలి.
1: Wife, you look at her with attachment.
0: బిడ్డను వాత్సల్యంతో చూడాలి.
1: You look at your daughter with all love.
0: ఈ వాత్సల్యం అనేటువంటిది బిడ్డకును ఆనందాన్ని అందిస్తుంది, తల్లికి ఆనందం చేకూరుస్తుంది.
1: అండ్ దిస్ సార్ట్ ఆఫ్ ఎఫెక్షన్ విల్ మేక్ యువర్ మదర్ అండ్ డాటర్ ఫీల్ హ్యాపీ.
0: దృష్టిని మీరు చక్కగా కంట్రోల్ చేసుకోవాలి.
1: దేర్ఫోర్ యూ షుడ్ కంట్రోల్ యువర్ లుక్స్.
0: మీరు వేరుగా భావించకండి. ఈనాటి యువకుల లోపల కొన్ని రకమైనటువంటి ఏ విధంగా ప్రారంభమవుతాయి?
1: Among youngsters, how they begin.
0: ఒక కాలేజీ మీరు పోతారు.
1: యూ గో టు ఎ కాలేజ్.
0: ఈ కాలేజీలో కో ఎడ్యుకేషన్ ఉంటుంది.
1: ఇట్స్ ఎ కో ఎడ్యుకేషన్ కాలేజ్.
0: స్త్రీలు పురుషులు ఇరువురు చేరి ఉంటారు.
1: బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ దేర్.
0: అయితే చేరటం తప్పు కాదు.
1: There's nothing wrong about it.
0: కానీ ఎప్పుడు అది తప్పు కాదు?
1: When?
0: ఇరువురి ఇంద్రియములు గ్రహించుకున్నప్పుడు అది తప్పు కాదు.
1: So long they have control, nothing wrong.
0: కానీ ఈనాడు మన ఇంద్రియాలు బ్రేక్లెస్ కార్ గా ఉంటున్నాయి.
1: Today it's like a brakeless car.
0: అలాంటి సమయం లోపల ఈ ఎక్కువ ఎడ్యుకేషన్ లో మనం చేరకూడదు.
1: So long the life is a brakeless car without control of senses.
0: ఏదో ఒక సమయం లోపల మన దృష్టి ప్రసరిస్తుంది.
1: And we go on looking at people in somewhere else.
0: మొట్టమొదట చూపుతో ప్రారంభమవుతుంది.
1: First it starts with looking.
0: ఈ చూపుతో ప్రారంభమైనటువంటిది నవ్వులతో అభివృద్ధి అవుతుంది.
1: Looking will be followed by smiling.
0: ఈ నవ్వులతో స్మైలింగ్ తో అభివృద్ధి అయినప్పుడు తిరిగి టాక్ తో మరి ఎంటర్ అవుతుంది.
1: స్మైలింగ్ విల్ లీడ్ టు టాకింగ్.
0: తరువాత రైటింగ్ తో ప్రారంభమవుతుంది.
1: టాకింగ్ విల్ టేక్ యూ టు రైటింగ్.
0: తర్వాత ఫ్రెండ్షిప్ గా బయలుదేరుతుంది.
1: రైటింగ్ విల్ ఎండ్ అప్ ఇన్ ఫ్రెండ్షిప్.
0: ఫిఫ్త్ అనేటువంటిది రిలేషన్షిప్ గా పోతుంది.
1: అండ్ దెన్ ఫైనల్ స్టెప్ రిలేషన్షిప్.
0: ఈ రిలేషన్షిప్ ఏది మొదటి కారణము?
1: వాట్ ఇస్ ది మెయిన్ కాజ్ ఫర్
0: చూపే?
1: ఇట్స్ ఓన్లీ అవర్ లుక్ దట్ బిగినింగ్.
0: అందువల్లనే సూరదాస్ చెప్పాడు.
1: సూరదాస్ సెడ్,
0: కన్నుండి గ్రుడ్డులై కళ్యాణకరమైన నీ రూపు దర్శింప నేరరైరి.
1: Though they have
0: ఓ భగవంతుడా, అందరికీ కళ్ళు ఉంటున్నాయి.
1: ఓ గాడ్, ఆల్ హ్యావ్ ఐస్,
0: కానీ ఆ కళ్ళతో నిన్ను చూడగలుగుతున్నారా?
1: విత్ దోస్ ఐస్ దే డోంట్ లుక్ ఎట్ యూ.
0: వికారమునంతా చూడగలుగుతున్నారు.
1: దే సీ ఆల్ డర్టీ థింగ్స్.
0: వికృతమైనటువంటి జీవితాన్ని భావిస్తున్నారు.
1: దే హ్యావ్ ఎ నారో వే విజన్.
0: కనుక నీ యొక్క దృశ్యం చూసేటువంటి కన్నులే నా ద కన్నులు.
1: దే ఆర్ ఓన్లీ ది ట్రూ ఐస్ దట్ లుక్ ఎట్ యూ, దట్ వాచ్ యూ.
0: చెవులు ఉన్నాయి. ఈ చెవులంతా కూడా ఊరి వారి శుద్ధులంతా వింటున్నాయి, కానీ దైవ చరిత్ర వినడానికి ప్రయత్నించడం లేదు.
1: ద ఇయర్స్ లిసన్ టు ది గాసిప్ వెయిన్ టాక్ బట్ నాట్ గ్లోరీ ఆఫ్ గాడ్.
0: కనుకనే మన చెవులు ఏ విధంగా ఉండాలి?
1: హౌ షుడ్ బి అవర్ ఇయర్?
0: మంచి సత్సవరం చేయాలి.
1: ఇయర్స్ లిసన్ టు గుడ్
0: థింగ్స్. మంచి పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి యొక్క భావములు వినాలి.
1: ఇయర్స్ షుడ్ లిసన్ టు సెక్రెట్.
0: ప్రపంచం యొక్క సందేశాన్ని చక్కనైనటువంటి రీతిగా, శుభమైనటువంటి రీతిగా, మంగళకరమైనటువంటి రీతిగా నడిచేటువంటి విషయాలు మనం వినాలి.
1: వి షుడ్ లిసన్ టు దోస్ థింగ్స్ విచ్ ఆర్ ఆస్పిషియస్ అండ్ సెక్రెట్.
0: ఇవి వినడానికి చెవులు ఇచ్చారు.
1: ఇయర్స్ ఆర్ గిఫ్టెడ్ ఫర్ దట్ పర్పస్.
0: కానీ ఊరి వారి శుద్ధులు వినడానికి కాదు.
1: నాట్ టు లిసన్ టు గాసిప్.
0: ఇంద్రియాలు కూడా చక్కగా నిగ్రహించుకోవాలి.
1: సో వీ షుడ్ హ్యావ్ సెన్స్ కంట్రోల్.
0: అప్పుడే మనకి భావం చక్కని పడుతుంది.
1: దెన్ అవర్ థాట్స్ విల్ బి ప్యూర్.
0: అందువల్లనే జయదేవుడు చెప్పాడు.
1: సో జయదేవా సేస్,
0: జయదేవుడు చాలా ఇంద్రియ నిగ్రహం కలవాడు.
1: జయదేవ హ్యాస్ ఫుల్ కంట్రోల్ ఓవర్ సెన్సెస్.
0: ఒక కృష్ణ చింత తప్ప అన్య చింతలు లేవు.
1: అదర్ దాన్ కృష్ణ కాన్షియస్నెస్ హ్యాస్ నథింగ్ ఎల్స్.
0: తాను నాలుగు చెప్తున్నాడు బుద్ధి.
1: హీ స్టార్టెడ్ టీచింగ్ హిజ్ టంగ్.
0: జిహ్వీ
1: ఓ టంగ్,
0: రసజ్ఞే మధుర

0: ఓ రసమెరిగిన నాలుక,
1: ఓ టంగ్ దట్ నోస్ ద టేస్ట్,
0: ఓ పవిత్రమైన నాలుక,
1: ఓ సీక్రెట్ టంగ్,
0: ఓ ఆశ్చర్యకరమైన నాలుక,
1: వండర్ఫుల్ టంగ్,
0: ఓ అద్భుతమైనటువంటి నాలుక,
1: ఓ మిస్టీరియస్ టంగ్,
0: నీకు ఒక చక్కని మధురమైన మాటలు చెప్తున్నాను.
1: ఐ వాంట్ గివ్ యూ ఎ వెరీ గుడ్ మెసేజ్.
0: నాలుక చేసే పాపములు నాలుగు ఉన్నాయి.
1: ద టంగ్ కమిట్స్ ఫోర్ సిన్స్.
0: నీవు మొట్టమొదట అబద్ధం చెప్పవద్దు.
1: నెవర్ స్పీక్ లైస్.
0: రెండవది చాడీలు చెప్పవద్దు.
1: డోంట్ స్ప్రెడ్ ఎనీ కైండ్ ఆఫ్ స్కాండల్స్ ఆర్ టేల్ బేరింగ్.
0: ఇంకొకరిని దేశంగా నీవు దేశ మాటలు ఉపయోగపెట్టవద్దు.
1: నెవర్ యూజ్ హార్ష్ వర్డ్స్ ఇన్ హెయిట్.
0: నాలుగవది అధికంగా మాట్లాడవద్దు.
1: ఫోర్త్ డోంట్ టాక్ టూ మచ్.
0: ఇవి నాలుగు పాపముల చేత నీవు మహాపాపి అయిపోతున్నావు.
1: బికాస్ వీ యాక్ట్ ఇన్ ఎ డిఫరెంట్.
0: ఈ సర్వపాపములను పరిహారం చేసుకునే నిమిత్తమై గోవింద దామోదర మాధవేతి.
1: To atone these sins, one should sing the glory of God, Govinda Damodara Madhava.
0: కనుకని తెల్లవారు జామున నగర సంకీర్తన ఎందుకోసమని పెట్టాము?
1: Why నగర సంకీర్తన is prescribed?
0: ఏ పని లేకుండా పెట్టామా?
1: It's not for nothing.
0: కేవలం అర్లీ మార్నింగ్ లేచి నీ నిద్రను పాడు చేసుకోమని పెట్టామా?
1: Is it to spoil your good sleep?
0: కాదు కాదు, ఇది భౌతికంగా లౌకికంగా ఆధ్యాత్మికంగా కూడా ఎంతో పవిత్రమైనటువంటిది.
1: It's highly sacred from the point of the world, from the point of the communication
0: society. Brahma Muhurta kalamu.
1: It was the time which is highly sacred, Brahma Muhurta.
0: Challani pradeshamu, challani vatavaranamu.
1: You find the cool breeze, very cool.
0: Aa challani vatavaranamlo manam manasu kudanu ratyanta niddinchi manchi prashantanga untadi manasu.
1: Mind will be at peace, perfect peace.
0: Lechina tachaname,
1: the moment you get up,
0: edo pichi pichi palukulanta vinakunda,
1: instead of listening to useless things,
0: అశబ్దమైనటువంటి యొక్క అశ్రవణమైనటువంటి దీన్నంతా మనం శ్రవణం చేయకుండా,
1: by listening to that what you are not supposed to,
0: రామకృష్ణ గోవింద అనేటువంటి నామస్మరణ వింటూ ఉంటే హృదయానికి ఎంత హాయిని చేకూరుస్తుంది.
1: If you listen to God's name,
0: లౌకికంగా ఆధ్యాత్మికంగా కూడా ఎంతో పవిత్రమైనటువంటిది.
1: It's highly sacred from the point of the world, from the point of the communication society.
0: బ్రహ్మ ముహూర్త కాలము.
1: It was the time which is highly sacred, Brahma Muhurta.

0: నా గోవింద అనేటువంటి నామస్మరణ వింటూ ఉంటే హృదయానికి ఎంత హాయిని చేకూరుస్తుంది.
1: ఇఫ్ యు లిసన్ టు గాడ్స్ నేమ్ యువర్ హార్ట్ విల్ బి ఇన్ పీస్ అండ్
0: పాడేవానికి హాయి,
1: ద సింగర్స్ విల్ బి
0: హాయి, వినేవానికి హాయి,
1: ద లిజనర్స్ విల్ బి
0: హాయి. లేస్తాను ఏదో భగవత్ నామచింతన విన్నాను అంటుంటావు.
1: ఐ కుడ్ లిసన్ టు గాడ్స్ నేమ్ ది మూమెంట్ ఐ గాట్ అప్ దిస్ మార్నింగ్.
0: కనుక తెల్లవారు లేచిన తక్షణమే భగవత్ నామస్మరణ చేయాలి.
1: ద మూమెంట్ యు గెట్ అప్ సింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
0: ఏదంటే స్టార్ట్ అర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
1: స్టార్ట్ అర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
0: మొట్టమొదట లేచిన తక్షణమే ఈ నామస్మరణతో ప్రారంభం కావాలి.
1: ద మూమెంట్ యు గెట్ అప్ సింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
0: అందు నిమిత్తమై సత్యసాయి సంస్థల లోపల ఈ యొక్క నగర సంకీర్తనలు, భజనలు, సత్సంగములు, సడన్ సర్కిల్స్ ఇవన్నీ పెట్టడానికి కారణమేమిటి?
1: ఇట్ ఫర్ దట్ పర్పస్ సత్యసాయి ఆర్గనైజేషన్ హెస్ టేకన్ అప్ నగర్ సంకీర్తన్, ద స్టడీ సర్కిల్స్, భజన్స్ అండ్ సో ఆన్. వాట్ ద మెయిన్ రీజన్?
0: ఇవంతటి కాలమును పవిత్రం చేసి
1: ఇట్ విల్ శాంక్టిఫై,
0: శాంతి చేకూర్చుకోవడానికి.
1: అండ్ ఇట్ విల్ కీప్ అవర్ హార్ట్స్ ఇన్ పీస్.
0: శాంతి ఎక్కడ ఉంది?
1: వేర్ ఇస్ పీస్?
0: భౌతికంగా చూస్తే శాంతి గాఢ నిద్రలో మనకు శాంతి లభిస్తుండాలి.
1: యు ఆర్ ఇన్ పీస్ ఇన్ డీప్ స్లీప్.
0: ఇంకా రెండవది ఏదంటో సంకల్పరహితుడైనప్పుడు శాంతిని పొందుతున్నాయి.
1: వెన్ ద థాట్ ప్రాసెస్ ఇస్ విత్ డ్రాన్ యూ విల్ బి పీస్ఫుల్.
0: కానీ సంకల్పం అంత త్వరగా మనకు అరికట్టుకోవటానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు కంట్రోల్ యువర్ థాట్స్.
0: కనుకనే
1: సో
0: మనము సాధ్యమైనంత వరకును దినమునకు ఒక గంట అయినా కూడా మౌనాన్ని వహించాలి.
1: దేర్ఫోర్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ యూ షుడ్ అబ్జర్వ్ సైలెన్స్.
0: మాట్లాడి బ్రెయిన్ లో ఉన్నటువంటి నరం అంతా బలహీనమైపోతాయి.
1: బై టాకింగ్ టూ మచ్ ఈవెన్ ద నర్వ్స్ ఇన్ ద బ్రెయిన్ దే బికమ్ వీక్.
0: ఆ తాకు లోపల కూడా పవిత్రమైన టాక్ గా ఉంటే నీకు మరింత బ్యాటరీ ఛార్జ్ అవుతుంటాయి.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ అవర్ టాక్ ఇస్ హైలీ సీక్రెట్ ఇట్ అమౌంట్స్ టు రీచార్జింగ్ యువర్ బ్యాటరీ.
0: పరనిందలు కానీ, పరదూషణ కానీ, పరచెడ్డలు కానీ మనం పలుకరిస్తూ ఉంటుంటే మన జీవితం మరింత అధోగతికి పాలైపోతుంది.
1: ద స్కాండల్స్ అండ్ రూమర్స్ అండ్ ద క్రిటిసిజం, ద వెయిన్ టాక్ విల్ మేక్ యూ వీక్.
0: కనుక ఈనాటి యువకులంతా మాటలు మొట్టమొదట తగ్గించుకోవాలి.
1: యంగ్స్టర్స్ టుడే షుడ్ టాక్ లెస్.
0: అందులో ఉన్నటువంటి మాధుర్యం ఎంతనో మీరు అనుభవించగలరు.
1: యూ కెన్ ఎక్స్పీరియన్స్ ద స్వీట్నెస్ ఇన్ టాకింగ్ లెస్.
0: ఎక్కడైనా సమాజం కూడా చూస్తే ఆ పిల్లవాడు చాలా మంచివాడు, ఎవరితోనో మాట్లాడు, చాలా క్వైట్ గా ఉంటాడు అని సత్కీర్తిని కింద పొందుతావు.
1: ఇన్ సొసైటీ యూ విల్ గెట్ ఎ గుడ్ నేమ్ బికాజ్ దే విల్ సే హియర్ ఇస్ ఎ బాయ్ హూ ఇస్ సో సైలెంట్.
0: మాటలు నేర్చుకున్నటువంటి వాడుగా ఉంటే నిరంతరం కూడా వడవడవడవడ వాగుతూ ఉంటారు.
1: దేర్ ఆర్ పీపుల్ హూ టాక్ కంటిన్యూస్లీ.
0: అలాంటి వారిని చూస్తే కొంతమంది సమాజంలో కూడా వస్తున్నాడు రా ఈ వాయాడి అని వెళ్లిపోతుంటారు.
1: దెన్ పీపుల్ విల్ ట్రై టు రన్ అవే ఫ్రమ్ యూ బికాస్ యూ టాక్ నాన్ స్టాప్. పీపుల్ సే దట్ యూఆర్ ఎ బిగ్ బోర్.
0: ఈ బోర్ గా ఉండేటువంటి వాడు వస్తున్నాడే అని తప్పించుకుని పోతారు.
1: దే విల్ సే హియర్ ఇస్ ఎ బోరింగ్ పర్సన్, వై షుడ్ ఐ బి హియర్. దే విల్ అవాయిడ్ యూ.
0: కనుక నిన్ను తప్పించుకోవటమే కాకుండా నీకు ఒక చెడ్డ పేరు కూడా వస్తుంది.
1: యూ విల్ ఆల్సో గెట్ ఎ బ్యాడ్ నేమ్ టూ.
0: మిత భాష అతిహాయి.
1: The limited talk will make
0: అతిభాష మతిహాని.
1: By talking too much you become mad.
0: కనుకనే మీరు ఈ వయసు లోపల ఎంత పవిత్రమైన మీరు డెవలప్ చేసుకోవాలి.
1: At this age you can develop sacred things.
0: సేవలు చేసేటువంటి దాంట్లో ఎక్కువ మీరు ధనమును వ్యయం చేయనక్కర్లేదు.
1: In the process of service you don't need to waste so much of money.
0: సాధ్యమైనంత వరకు కూడాను డబ్బులు తక్కువగా ఖర్చు పెట్టుకుని సేవలు అధికంగా చేయాలి.
1: To the extent possible with least money you should be able to serve most.
0: మీరు లక్షాధీశులు కావచ్చు, శ్రీమంతులు కావచ్చును.
1: You may be very very rich people, lakhs.
0: కాని
1: yet
0: simple life, higher study.
1: You should have simple life but very high thinking.
0: మీరు వేసేటువంటి డ్రెస్సులు కూడా నువ్వు చాలా సింపుల్ గా ఉంటుండాలి.
1: యువర్ డ్రెస్ షుడ్ బి
0: ఆడంబరాలుగా మనం పోకూడదు.
1: ఇట్ షుడ్ నాట్ బి వన్ ఆఫ్ పాంప్ అండ్ షో.
0: ఆడంబరాలుగా పోయినప్పుడు అహంకారం బయలుదేరుతుంది.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ పాంప్ అండ్ షో దేర్ విల్ బి ఈగో.
0: కనుకనే మనం సింపుల్ డ్రెస్, సింపుల్ లైఫ్, సింపుల్ లివింగ్ గా ఉండాలి.
1: సో దెన్ యూ షుడ్ హ్యావ్ ద సింపుల్ డ్రెస్, యూ షుడ్ లీడ్ ఎ సింపుల్ లైఫ్.
0: అనగా ఏమిటి? పరిశుద్ధమైనట్టుగా ఉండాలి.
1: బట్ దే షుడ్ బి క్లీన్.
0: ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి.
1: అండ్ యూ షుడ్ కీప్ అప్ యువర్ హెల్త్.
0: కనుక సమాజంలో గౌరవంగానూ ఉండాలి.
1: యూ షుడ్ be respectful.
0: దానికి తగినంత మాత్రం డ్రెస్ మనం వేసుకోవాలి.
1: Appropriate to that you can dress well.
0: దానితో పాటు మన ప్రవర్తన కూడాను పవిత్రమైనదిగా ఉండాలి.
1: Our behavior should be also sacred.
0: మనం వేసుకున్నటువంటి డ్రెస్ ఎంత తెల్లగా, ఎంత పరిశుద్ధంగా ఉంటుందో మన హృదయం కూడాను అంత పరిశుద్ధంగా ఉండాలి.
1: Just as our dress is so pure, white, our heart also has got to be pure and white.
0: కనుకనే మొట్టమొదట మనము
1: first of all
0: మనను మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.
1: వి షుడ్ మేక్ ఎవరీ ఎఫర్ట్ టు నో అవర్ సెల్ఫ్.
0: ఎక్కడ చూసినా హూ ఆర్ యూ, హూ ఆర్ యూ, హూ ఆర్ యూ అని ప్రశ్న వేసేటప్పటికి చాలా కాలం వ్యర్థమైపోతుంది.
1: విల్ బి వేస్టింగ్ టైమ్ బై రెస్పాండింగ్ టు ద క్వశ్చన్ సచ్ యాస్

0: ఫర్ యూ.
1: మొట్టమొదటి క్వశ్చన్, హూ ఆమ్ ఐ?
0: ఫస్ట్ పుట్ ఎ క్వశ్చన్ టు అవర్ సెల్స్, హూ ఆమ్
1: ఐ? నిన్ను నీవు చూసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
0: ఫస్ట్ నో యువర్ సెల్ఫ్.
1: ఎట్ట నీవు చూసుకోవడానికి ప్రయత్నం చేయాలి?
0: హౌ డు యూ నో దాట్?
1: ఈ జగత్తులో అంతకుడు మహా అశాంతితో చాలా బాధపడుతున్నారు.
0: దిస్ లాట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
1: ఈ వాతావరణం మానవుని చాలా బాధింపజేస్తుంది.
0: ది ఎంటైర్ ఎన్వైరన్మెంట్ ఈజ్ సఫరింగ్ అస్.
1: హిల్ స్టేషన్ పోయినట్టు వారు ఏం చేస్తారు?
0: వాట్ డు పీపుల్ దట్ గో టు హిల్ స్టేషన్?
1: లోపల బనియన్ వేసుకుంటారు.
0: దే హావ్ బనియన్ ఇన్సైడ్.
1: మరి పైన షర్ట్ వేసుకుంటారు.
0: దెన్ దే విల్ పుట్ ఆన్
1: దానిపైన ఒక కోట్ వేసుకుంటారు, ఉలెన్ కోట్.
0: ఓవర్ దట్ దే విల్ వేర్ ద ఉలెన్ కోట్.
1: దేనికోసం?
0: వై?
1: ఆ చల్లదనాన్ని భరించే కోసం వేసుకుంటారు.
0: బికాస్ ఆఫ్ ది కోల్డ్ క్లైమేట్ దే వేర్ ఆల్ దీస్ థింగ్స్.
1: అయితే
0: హౌఎవర్,
1: తిరిగి మనము మన స్వస్థానానికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం?
0: వెన్ వి రిటర్న్ టు నేటివ్ ప్లేస్ వాట్ వి డూ?
1: మొట్టమొదట పైన ఉన్నటువంటి కోటును మనం తీసివేస్తాం.
0: ఫస్ట్ వి రిమూవ్ ది ఔటర్ కోట్.
1: తర్వాత షర్ట్ ని రిమూవ్ చేస్తాము.
0: దెన్ వి రిమూవ్ ద షర్ట్.
1: తర్వాత బనియన్ కూడా రిమూవ్ చేస్తాం.
0: దెన్ విల్ రిమూవ్ ద బనియన్ ఆల్సో.
1: అప్పుడు తన చెస్ట్ని తాను చక్కగా చూసుకోగలడు.
0: దెన్ యూ కెన్ సీ యువర్ ఓన్ చెస్ట్ క్లియర్లీ.
1: కనుక పైన ఉన్నటువంటి కోటే తమో గుణము.
0: ది ఔటర్ కోట్ ఈస్ ది బీస్టియల్ టెంపరమెంట్.
1: లోపల ఉన్నటువంటి షర్టే సాత్వికము.
0: ది షర్ట్ ఈస్ ఎమోషనల్ ఆస్పెక్ట్.
1: బనీని రాజసికము. ఈ మూడింటిని తీసివేసినప్పుడే ఆత్మతత్వం నీకు అర్థమవుతుంది.
0: ద బనీన్ ఈస్ ది పైయస్ ఆస్పెక్ట్ సాత్విక్. వెన్ వన్స్ యూ రిమూవ్ దీస్ త్రీ యూ కెన్ సీ యువర్ ఓన్ చెస్ట్. గుణములు
1: ఉన్నంత వరకు కూడాను మనకు ఆత్మజ్ఞానం అనేటువంటిది లభ్యం కానే కాదు.
0: సో లాంగ్ దీస్ త్రీ అట్రిబ్యూట్స్ ఆర్ దేర్ యూ కెన్ నాట్ హ్యావ్ ది విజ్డమ్ ఆఫ్ ది స్పిరిట్.
1: కనుక మనము పవిత్రమైనటువంటి దీనికి క్రమక్రమేణ కొంతవరకు తగ్గించుకుంటూ పోవాలి.
0: దేర్ఫోర్ టు రీచ్ దట్ స్టేట్ ఆఫ్ సీక్రెట్నెస్ వీ షుడ్ రిడ్యూస్ ద రెస్ట్.
1: యువకులారా,
0: యంగ్స్టర్స్,
1: మొదలు చెప్పినట్టుగా అన్నింటికి మూల కారణము క్యారెక్టర్.
0: యాజ్ భగవాన్ సెడ్ ఇన్ ద బిగినింగ్, క్యారెక్టర్ ఇస్ మెయిన్ థింగ్, మోస్ట్ ఇంపార్టెంట్.
1: మన శీలము, మన గుణము, మన ప్రవర్తన, మన నడత చక్కగా ఉంటుంటే మనకంటే మించిన వారు చరిత్రలు మరొకరు లేరు.
0: వెన్ వన్స్ అవర్ క్యారెక్టర్, అవర్ బిహేవియర్, అవర్ కాండక్ట్ ఆర్ పర్ఫెక్ట్, నన్ కెన్ ఎక్సెల్ యూ.
1: మీరందరూ కూడా ఒక 10 మంది ఒక గ్రామానికి సేవకు వెళుతారు.
0: 10 of you go to a village.
1: ఆ విలేజ్ లో ప్రవేశించేటప్పుడు మీరు ఎట్ట ఉండాలి?
0: హౌ షుడ్ యూ కండక్ట్ యువర్ సెల్ఫ్ దేర్ ఇన్ ఎ విలేజ్?
1: యూ
0: షుడ్ బి వెరీ సైలెంట్.
1: చాలా ప్రశాంతంగా ఉంటుండాలి.
0: యూ షుడ్ మెయింటైన్ పీస్ దేర్.
1: చిరునవ్వుతో ఉంటుండాలి.
0: యూ షుడ్ బి స్మైల్.
1: అంతేగాని అని నవ్వుకుంటూ పోకూడదు.
0: యూ కెన్ స్మైల్ బట్ యూ షుడ్ నాట్ లాఫ్.
1: ఊరికే బయట వారికంతా అశాంతిని ఇచ్చేటట్టుగా గట్టిగా మాట్లాడుకుంటూ పోకూడదు.
0: యూ షుడ్ నాట్ టాక్ లౌడ్లీ డిస్టర్బింగ్ ది ఎన్వైరన్మెంట్.
1: ఎవరు ఈ రౌడీ గ్యాంగ్ వస్తుంటున్నది మా గ్రామానికి అని గ్రామస్తులు కూడా చాలా భయపడిపోతారు.
0: ద లోకల్స్ విల్ థింక్ ద రౌడీ గ్యాంగ్ ఈస్ దేర్ ఇన్ దర్ విలేజ్, దే విల్ బి ఫియర్ స్ట్రికెన్.
1: కనుక మనం అలాంటి చెడ్డ పేరుకు మనకు గురి కాకూడదు.
0: యూ షుడ్ నాట్ గెట్ ఏ బ్యాడ్ నేమ్.
1: స్మూత్గా వెళ్ళాలి.
0: యూ షుడ్ గో
1: వినయంగా పోవాలి.
0: యూ షుడ్ గో విత్ హ్యూమిలిటీ. గో విత్ ఆల్ హ్యూమిలిటీ.
1: ఏ నవ్వులు కానీ ఏ చూపులు కానీ అపవిత్రంగా మనము ప్రవేశపెట్టకూడదు.
0: యూ షుడ్ నాట్ టాక్ లౌడ్లీ అండ్ యూ షుడ్ నెవర్ హ్యావ్ బ్యాడ్ లుక్స్.
1: పనిలో ప్రవేశించండి.
0: స్టార్ట్ వర్కింగ్ దేర్.
1: పనిలో ప్రవేశిస్తే మాటలకు ఏమాత్రం అవకాశం ఉండేవాడు.
0: వెన్ వన్స్ యూ స్టార్ట్ వర్కింగ్ యూ డోంట్ నీడ్ టు స్పీక్.
1: మాట్లాడేటువంటి వాడు పని చేయడు.
0: ద వన్ హూ టాక్స్ విల్ నాట్ వర్క్.
1: పనిచేసేవాడు మాట్లాడు.
0: ద వన్ హూ వర్క్స్ విల్ నాట్ టాక్.
1: ఈ సత్యాన్ని మీరు జ్ఞాపకం తెచ్చుకుంటుండండి.
0: రిమైండ్ దిస్ ట్రూత్.
1: నిజంగా పనిచేసేవాడు మాట్లాడకూడదు.
0: ద ట్రూ వర్కర్ విల్ నాట్.
1: మాట్లాడితే పని చేయలేడు.
0: బికాస్ ఇఫ్ హి టాక్స్ హి కాంట్ వర్క్.
1: కనుక ఈనాడు మనము ఏ విధంగా నడుచుకోవాలనేటువంటిది జీవితంలో చాలా క్రొత్తగా మనము నూతనమైనటువంటి యొక్క చాప్టర్ గా తీసుకోవాలి.
0: సో వీ షుడ్ స్టార్ట్ ఎ న్యూ చాప్టర్ అండ్ లెర్న్ హౌ టు లివ్ హియర్ ఆఫ్టర్.
1: పాస్ట్ ఈస్ పాస్ట్. జరిగిపోయింది జరిగిపోయింది.
0: పాస్ట్ ఈస్ పాస్ట్. బియాండ్ రికవరీ.
1: తిరిగి ఎంత ప్రయత్నం చేసినా అది ముందుకు రాదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ఎఫర్ట్స్ యూ కెనాట్ రిగెయిన్ ఇట్.
1: ఫ్యూచర్ ని యోచన చేయకండి.
0: ఫ్యూచర్ ఈజ్ అన్సర్టన్.
1: కానీ ఫ్యూచర్ ఈజ్ నాట్ ష్యూర్.
0: ఫ్యూచర్ ఈజ్ నాట్ సర్టన్.
1: కానీ ప్రెజెంట్ చాలా ఇంపార్టెంట్.
0: బట్ ప్రెజెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: దిస్ ఈజ్ నాట్ ఆర్డినరీ ప్రెజెంట్.
0: దిస్ ఇస్ నాట్ ఆర్డినరీ ప్రెజెంట్.
1: ఆమ్నీ ప్రెజెంట్.
0: దిస్ ఈజ్ ఆమ్నీ ప్రెజెంట్.
1: ఎందువల్ల?
0: వై?
1: ఈనాడు మానవుడు అనేక దుఃఖములకు అశాంతికి గురి కావడానికి కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ది రీజన్ ఫార్ ద మిజరీ ఆఫ్ మ్యాన్ కైండ్ టుడే?
1: ప్రెజెంట్ ను మర్చిపోతున్నాడు. పాస్ట్ ఫ్యూచర్ ను వెతుక్కుంటున్నాడు.
0: హీ హాస్ ఫర్గాటన్ ద ప్రెజెంట్. హీ బ్రూడ్స్ ఓవర్ ద పాస్ట్ అండ్ వరీడ్ ది ఫ్యూచర్.
1: ప్రజెంట్ ఇప్పుడు మనకు ప్రధానం కానీ
0: ద ప్రజెంట్ ఈజ్ ఇంపార్టెంట్.
1: ఆకలి వేసినప్పుడు తట్టలో ఉన్నటువంటి అన్నాన్ని భుజించు.
0: వెన్ యూఆర్ హంగ్రీ స్టార్ట్ ఈటింగ్ ద ఫుడ్ సర్వ్డ్ ఇన్ ద ప్లేట్.
1: 10 నెలల కిందట మా ఇంట్లో పండగ చేసింది. ఆ పండుగలో పంచపక్ష ప్రమాణములు ఉన్నాయి. దాన్ని తలుచుకుని ప్రయోజనం ఎందుకు?
0: వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ థింకింగ్ ఆఫ్ ఎ గ్రాండ్ ఫీస్ట్ దట్ యు హ్యాడ్ ఎంజాయ్డ్ 10 మంత్స్ అగో?
1: కనుక 10 దినముల ముందుగా జరిగిపోయినటువంటి నీవు యోచించొద్దు.
0: డోంట్ థింక్ ఆఫ్ ది పాస్ట్.
1: ప్రజెంట్ ఇది నువ్వు యోచించు.
0: థింక్ ఆఫ్ ది ప్రజెంట్.
1: పాస్ట్ ట్రీ.
0: Past is a tree.
1: Future tree.
0: Future is also a tree.
1: Present is seed.
0: Present is the seed.
1: Ah, past tree nunchi ప్రెజెంట్ సీడ్ వచ్చింది.
0: అవుట్ ఆఫ్ ది పాస్ట్ ట్రీ యూ హ్యావ్ ద ప్రెసెంట్ సీడ్.
1: ప్రెజెంట్ సీడ్ నుంచి ఫ్యూచర్ ట్రీ వస్తుంది.
0: అవుట్ ఆఫ్ ది ప్రెసెంట్ సీడ్ యూ హ్యావ్ ది ఫ్యూచర్ ట్రీ.
1: సీడ్ ఈజ్ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ ఇంపార్టెంట్.
0: సో సీడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
1: ఆ సీడ్ ప్రెజెంట్ లో మీరు తగినటువంటి శాంతిని పొందాలి.
0: Therefore, you should take care of the present seed and attain
1: peace. ఏ మాత్రమే మీరు తలంచకండి.
0: Don't be bothered with the future. Never be worried.
1: ప్రజెంట్ లో మనం మంచిగా ఉంటే ఫ్యూచర్ ఆటోమేటిక్ గా మనకు మంచిదే వస్తుంది.
0: If you are good in the present, in future you will be good.
1: కనుకనే ఫ్యూచర్ నీవు యోచన చేసుకుంటూ పోవద్దు.
0: సో డోంట్ బి వరీడ్ ఆఫ్ ది ఫ్యూచర్.
1: నా ఫ్యూచర్ ఏమవుతుందో, నా ఫ్యూచర్ ఏమవుతుందో, నా ఫ్యూచర్ ఏమవుతుందో, ఇది ఒక సైకలాజికల్ గా వాడికి నిజంగా దుఃఖమే ఏర్పడిపోతుంది.
0: పీపుల్ గో ఆన్ వరీయింగ్, దే ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్, దే ఆర్ బాదర్డ్ ఆఫ్ దేర్ ఫ్యూచర్, వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్.
1: చింతనే చేయకూడదు.
0: డోంట్ బాదర్ అబౌట్ ఇట్.
1: ఎందుకు వరీ చేయాలి?
0: వై షుడ్ యు వరీ?
1: వాట్ ఇస్ ది షేప్ ఆఫ్ వరీ?
0: వాట్ ఇస్ ది షేప్ ఆఫ్ వరీ?
1: ఇట్ ఈస్ మెంటల్ క్రియేటెడ్ ఫియర్ ఓన్లీ.
0: వరీ మీన్స్ మెంటల్లీ క్రియేటెడ్ ఫియర్ ఓన్లీ.
1: ఈ వరీకి ఏమాత్రం రూపం లేదు.
0: వరీ హ్యాస్ నో ఫామ్.
1: నీవు క్రియేట్ చేసుకుంటున్నావు.
0: ఇట్ ఈస్ ఓన్లీ యువర్ క్రియేషన్.
1: కాబట్టి అలాంటి ఒక దీనికి నీవు అవకాశం ఇవ్వకూడదు.
0: నెవర్ గివ్ స్కోప్ ఫర్ సచ్ వరీ.
1: ఈ విధంగా ఉంటుండి ఎప్పుడు చూసినా కూడాను ఆనందంగా ఉంటుండండి.
0: బీ హ్యాపీ ఆల్ ద టైమ్.
1: మాకు ఎట్ట స్వామి, ఇంట్లో అనేక చిక్కులు ఉంటాయి, మాకు అనేక బాధలు ఉంటున్నాయి, సంసారంలో చాలా వ్యథలు ఉంటున్నాయి, మేము ఎట్ట సుఖంగా ఉండడానికి వీలవుతుందంటారు.
0: యు సే స్వామి, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు బి హ్యాపీ all the time? We have got our own problems, our own worries there.
1: Poni worry chesthe mani problem pothundaya?
0: Is worry a solution to a problem?
1: Potam lede?
0: No.
1: Taruku enduku worry chesi
0: prayojanam? Then why should you worry? What is the fun?
1: Happy ga undu.
0: Be happy now.
1: Ee happiness ni worry ni dooram chestundi.
0: And this happiness will keep you that worry far off.
1: అంతే గాని వరీ చేసుకుంటూ కూర్చుంటే వరీ ఇంకా ప్లస్ ప్లస్ ప్లస్ అవుతుంది.
0: బికాస్ దిస్ వరీ విల్ యాడ్ టు యువర్ ప్రాబ్లమ్ మోర్ అండ్ మోర్.
1: కనుక నీ వరీ చేయకూడదు.
0: నెవర్ వరీ.
1: ఏదొచ్చినా కానీ ఇది భగవత్ ప్రసాదం.
0: Take it as God's gift, whatever may happen.
1: ఈ కష్టములు కూడాను భగవత్ ప్రసాదమే.
0: Even the difficulties are
1: pleasure is an interval between two pains.
0: The pleasure is an interval between two pains.
1: కనుక ఈ రెండు కష్టముల మధ్యలోనే ఒక సుఖం ఉంటుండాలి.
0: And there lies the happiness.
1: కష్టమే లేకపోతే సుఖం యొక్క విలువనే మనకు తెలియదు.
0: Without a pain you cannot know the value of a pleasure.
1: చీకటే లేకపోతే వెలుగు యొక్క ప్రకాశమే మనకు తెలియదు.
0: Without darkness you cannot know the value of
1: light. ఈ కష్టములు కూడాను ఒక ప్రసాదమే.
0: Therefore difficulties are also God's gift.
1: మలేరియా జ్వరం వచ్చినటువంటి వారికి,
0: the one who suffered from malaria,
1: bitter and quinine mixture ఇస్తారు.
0: They are given quinine mixture.
1: Bitter గా ఉంటాది.
0: It's so bitter.
1: కానీ
0: but
1: ఆ బిటర్ నీవు కష్టపడి తాగినప్పుడే ఈ మలేరియా ఫీవర్ నివారణ అయిపోతుంది.
0: When you once you accept and take that medicine, bitter quinine, you'll be cured of the malaria.
1: Maa medicine kudanu tiyaga undalani korte ee baadha neeku nivarana kaadu.
0: You cannot demand that medicine should be sweet.
1: Karuka kashtam kudanu manaku sukhaanni andistundi.
0: The difficulty also gives you joy later.
1: Karuka eppudu neevu jaayiga undali.
0: You should be joyful all the time.
1: Appude nee yokka jeevithamu manchi aanandanni aadarshanni andistundi.
0: And then your life will be blissful and set an ideal to the rest.
1: Yukulara,
0: youngsters.
1: Sharira sambandhamainatuvanti vishayalu kaani,
0: either physical matter,
1: future yokka vishayalu kaani,
0: or the future situation,
1: kutumba yokka vishayalu kaani,
0: or that of the
1: bygone, ee maatram kudanu hrudayamlo chotu ivvakandi.
0: Don't entertain them in your heart.
1: Hrudayamlo chotu ivvalasindi okka daanike bhagavantuniki maatrame ivvali.
0: You should give place to God in your heart. Only
1: none else. Nivanni kuda bayata arts anta.
0: Outside you have the art.
1: హార్ట్ అంతా అవుట్ సైడ్ ఉంది.
0: హార్ట్ ఈజ్ అవుట్ సైడ్.
1: హార్ట్ అంతా ఇన్సైడ్ ఉంది.
0: హార్ట్ ఈజ్ ఇన్సైడ్.
1: కాబట్టి హార్ట్ అంతా హార్ట్ నుంచి వచ్చినటువంటివే.
0: సో ఆల్ ది హార్ట్ అవుట్ సైడ్ హాస్ కమ్ అవుట్ ఆఫ్ ది హార్ట్ ఇన్సైడ్.
1: కనుక మొట్టమొదటి నీవు హార్ట్ ను చూసుకో.
0: సో థింక్ ఆఫ్ ది హార్ట్ ఫస్ట్.
1: హార్ట్ ను చూడద్దు.
0: డోంట్ ఫాలో ది హార్ట్.
1: ఆ హార్ట్ లోపల నీవు మంచి ఆనందాన్ని పొందుతుంటే హార్ట్ కూడా ఆనందాన్ని ఇస్తుంది.
0: వెన్ వన్స్ యూ థింక్ ఆఫ్ దిస్ హార్ట్, ఈవెన్ ది హార్ట్ అవుట్ సైడ్ విల్ మేక్ యు జాయ్. రిఫ్లెక్షన్
1: ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: ఎవ్రీథింగ్ ఇస్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: లోపల నీవు ఆనందంగా ఉంటే బయట కూడా ఆనందమే వస్తుంది.
0: ఇఫ్ యు ఆర్ హ్యాపీ విత్ ఇన్, యు విల్ బి హ్యాపీ ఇన్ ది ఎక్స్టీరియర్.
1: ఎందుకోసం? భగవంతుడు నా వెంటనే ఉన్నాడు.
0: బికాజ్ గాడ్ ఈజ్ విత్
1: నా హృదయమునందే ఉంటున్నాడు.
0: ఇస్ ఇన్ మై హార్ట్
1: అనేటువంటి విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
0: వి షుడ్ స్ట్రెంగ్థెన్ సచ్ సార్ట్ ఆఫ్ ఫెయిత్.
1: అప్పుడే మనకు తగినటువంటి యొక్క ఉత్సాహ ప్రోత్సాహాలు మనకు అభివృద్ధి అవుతుంటాయి.
0: దెన్ వీల్ హ్యావ్ ఆల్ ద కైండ్ ఆఫ్ జీల్ అండ్ ఎంథూజియాజం.
1: ఇంకా కొంతమంది
0: సమ్
1: మిమ్మల్ని గేలి చేయవచ్చు.
0: సమ్ మే మేక్ ఫన్ ఆఫ్ యూ.
1: మరే ఇంత బాగా చదువుకున్నావు, ఈ టౌన్ లో పుట్టావు, ఈ టౌన్ వాతావరణం అంతా అనుభవించావు, నువ్వు పల్లెల వాళ్ళ వలె దేవుడు దైవము భజన విజన అని ఈ రకంగా ఎందుకు నీవు పోతున్నావు అని కొంతమంది నాస్తికులు ఉంటారు కదా, వారు దీంతో వాదిస్తూ రావచ్చు.
0: సమ్ మే మేక్ ఫన్ ఆఫ్ యూ, దే మే హెకిల్ ఎట్ యూ, సేయింగ్ దట్ యూ ఆర్ born in the metropolis city, why do you entertain the rural ideas and rural thoughts?
1: Idantha kudunu modernism kaadu.
0: This is not sign of modernism.
1: Devudu daivam anetundi dani chintinchakoodu.
0: Don't think of God.
1: Inga deni chintinchali?
0: And what is that we should think then?
1: Dayanni chintinchalna?
0: Then should we think of the demon then?
1: Kaadu kaadu.
0: No.
1: Daivanni chintinchali.
0: We should think of God.
1: Appudu nee emi raavali? Nee vishwasam gaadanga untundi.
0: You should have strong faith.
1: Ayya, nee evariki cheptunnavu?
0: Sir, to whom are you telling?
1: Naaku cheptunnavu.
0: You are telling me.
1: Evaru ledani cheptunnavu?
0: Whom are you denying?
1: Devudu ledani cheptunnavu.
0: You are denying God.
1: దేవుడు నీకు లేడు కానీ నాకున్నాడు.
0: యు మే డినై యువర్ గాడ్ బట్ ఐ హావ్ మై గాడ్.
1: నా దేవుడు లేడంటే చెప్పడానికి హూ ఆర్ యూ?
0: హూ ఆర్ యూ టు డినై మై గాడ్?
1: నీకు దేవుడు లేకపోతే నీవు లేకుండా పో.
0: యు మే డినై యువర్ గాడ్.
1: నాకు దేవుడు ఉన్నాడు.
0: ఐ హావ్ మై గాడ్.
1: ఆ దేవుని నేను చింతిస్తున్నాను.
0: ఐ థింక్ ఆఫ్ మై గాడ్.
1: అనేటువంటి ధైర్య సాహసాలతో వారితో ఎదుర్కొన్నప్పుడే నీ యొక్క శక్తి సామర్థ్యం అభివృద్ధి అవుతుంది.
0: వీ షుడ్ హావ్ దట్ కరేజ్ అండ్ కన్విక్షన్ టు డిక్లేర్ ఐ హావ్ మై గాడ్.
1: అంతేకాని నీకున్నటువంటి దానిని ఇంకెవరో వచ్చి లేదు అంటే నీవెందుకు విశ్వసించాలి?
0: వై డు యూ ఫాలో అదర్స్? వై షుడ్ యూ లిసన్ టు అదర్స్ వెన్ దే డినై యువర్ గాడ్?
1: ఎవడో ఒకడు వచ్చేసేసి అయ్యా మీ అమ్మ లేదు అంటుంటే అయ్యో మాకు అమ్మ లేదా అని ఏడ్చకూడదు.
0: ఇఫ్ ఎనీవన్ సేస్ యూ హావ్ నో మదర్ యూ షుడ్ నాట్ క్రై సేయింగ్ ఐ హావ్ నో మదర్.
1: అమాయకుడు.
0: దట్ ఫెలో ఇస్ ఎ ఫూల్.
1: నా తల్లి ఉంటుండాలి.
0: ఐ హావ్ మై మదర్.
1: నా తల్లి ఇంటిలో ఉంటుండాలి.
0: మదర్ ఇస్ ఎ ఫూల్.
1: అని ధైర్యంగా నీ వెంట చెప్పుకుంటున్నావో.
0: వై కాంట్ యు?
1: అదే రీతిగా నాకు దేవుడు ఉన్నాడు.
0: I have God.
1: నా దేవుడు నా హృదయంలో ఉన్నాడు.
0: మై గాడ్ ఇన్ మై
1: హార్ట్. ధైర్యంగా వారితో వాదించడానికి పూనుకోవాలి.
0: యూ షుడ్ బి రెడీ టు ఆర్గ్యూ విత్ ఆల్ ద కరేజ్ అండ్ కన్విక్షన్.
1: వారిని నీతో ప్రవేశపెట్టుకోవాలి కానీ నీవు వారితో ప్రవేశించకూడదు.
0: యూ షుడ్ మేక్ అదర్స్ టు ఫాలో యూ. యూ షుడ్ నాట్ ఫాలో అదర్స్.
1: నీవు వారిని ఫాలో చేస్తే నీవు స్లేవ్ అయిపోతావు.
0: ఇఫ్ యూ ఫాలో అదర్స్ యూ బికమ్ ఎ స్లేవ్.
1: నీకందరూ స్లేవులు కావాలి.
0: అదర్స్ షుడ్ బికమ్ యువర్స్.
1: ఎందుకంటే నీవు దైవత్వంతో ఉన్నావు.
0: వై? బికాస్ యూఆర్ విత్ గాడ్.
1: దైవత్వంతో ఉన్నటువంటి వారి జగత్ అంతా కూడా చేరి వస్తుంది.
0: ఇఫ్ యూఆర్ విత్ గాడ్ ద హోల్ వరల్డ్ విల్ ఫాలో యూ.
1: కనుక ఇట్టి ధైర్య సాహసాన్ని మనం పెంచుకోవాలి.
0: వీ షుడ్ హ్యావ్ ద కరేజ్ అండ్ కన్విక్షన్.
1: ఎవరో వచ్చి ఏమో అన్నారని ఏడ్చుకుంటూ కూర్చోకూడదు.
0: బికాస్ ఫర్ ది సింపుల్ రీజన్ సమ్వన్ సెడ్ యూ షుడ్ నాట్ క్రై.
1: ఈ ఏడుపు లోపల ఆడవాళ్ళకు చాలా సహజము, త్వరగా వస్తుంది.
0: ఇట్స్ న్యాచురల్ ఫర్ లేడీస్ టు క్రై.
1: అది వాషర్లెస్ ట్యాప్స్.
0: It is something like taps, washerless taps.
1: అది ఎప్పుడు నీళ్లు కారుతూనే ఉంటాయి కన్నులు.
0: The water flows continuously.
1: అది కూడా మంచిది కాదు.
0: It's not good.
1: దాన్ని మనం అరికట్టుకోవాలి.
0: We should control.
1: దేనికోసం మనం నీటి ఇవ్వాలి?
0: Why should we shed tears?
1: మనం టీయర్స్ అనేటువంటి ఎందుకోసం ఇవ్వాలి?
0: Why should we shed tears?
1: ఆధ్యాత్మికంగా కూడా కొన్ని అర్థాలు ఉంటున్నాయి.
0: Spiritually they have a meaning.
1: నారము అనగా నీరు అనే అర్థం.
0: నారము means water.
1: నారా.
0: నారా.
1: నయనము అనగా కన్నులు.
0: నయన మీన్స్ ఐస్.
1: కన్నుల నుంచి వచ్చేటువంటి నీరు నారా. నారము ప్లస్ నయనము నారాయణం అయిపోతుంది.
0: నారా ప్లస్ నయన నారాయణ.
1: నారాయణ కోసమనే నీ కంటిదారులు విడిచాలి కానీ మిగతా దానికంతా కంటిదారులు విడిచకూడదు.
0: సో వీ షుడ్ షెడ్ టియర్స్ ఫర్ గాడ్ నారాయణ, నాట్ ఫర్ ఎనీవన్.
1: అవి ఆనంద భాష్ములు కానీ శోక భాష్ములు కానీ.
0: దట్ ద టియర్స్ ఆఫ్ జాయ్ బట్ నాట్ ద టియర్స్ ఆఫ్ గ్రీఫ్.
1: కనుక దేనికి మనం ఏడ్చకూడదు.
0: వీ షుడ్ నాట్ క్రై ఫర్ ఎనీథింగ్.
1: ఏదో కష్టాలు నష్టాలు వస్తుంటాయి.
0: ద డిఫికల్టీస్ అండ్ లాసెస్ కమ్.
1: ఇస్ పాసింగ్ క్లౌడ్స్.
0: దే ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
1: దేర్ ఇస్ నో ఎనీ పర్మనెంట్ క్లౌడ్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: దేర్ ఆర్ నో పర్మనెంట్ క్లౌడ్స్ ఇన్ దిస్ వరల్డ్.
1: అన్ని కదిలిపోయేటువంటివే.
0: దే ఆల్ పాస్ ఆఫ్.
1: ఈ సత్యాన్ని మనం గుర్తించుకున్నప్పుడు విచారణకు ఏమాత్రం అవకాశం అందించకూడదు.
0: వెన్ వన్స్ వీ నో దిస్ ట్రూత్ వీ డోంట్ నీడ్ టు వరీ ఎనీ లాంగర్.
1: కనుక మన భక్తి శ్రద్ధలు అనేటువంటి అంత గాఢంగా భద్రమైపోవాలి.
0: దెర్ఫోర్ అవర్ డివోషన్ అండ్ అవర్ సిన్సిరిటీ షుడ్ బి గాడ్.
1: చలించిన మనసు, భ్రమించిన దృష్టిని మనం పెంచుకోవాలి.
0: వీ షుడ్ హావ్ ది స్టెడీనెస్ అండ్ అన్వేవరింగ్ మైండ్.
1: దృష్టిని మనం ఏమాత్రం కూడా మార్చుకోకూడదు.
0: వీ షుడ్ నెవర్ చేంజ్ అవర్ అవుట్లుక్.
1: మన హృదయంలో ఏమాత్రం కూడా మనం అపవిత్రం గావించుకోకూడదు.
0: వీ షుడ్ నెవర్ మేక్ అవర్ హార్ట్ అన్సేఫ్.
1: స్థిరమైన స్థితిగా ఉంటుండాలి.
0: వీ షుడ్ హావ్ ఆల్ స్టెడీనెస్.
1: కనుక ఈ ప్రపంచంలో ఇంతమంది యువకులు ఉండినప్పటికీ ఈ కొద్ది మంది యువకులు మాత్రమే ప్రశాంతంగా చేరడంలో ఎంత అదృష్టవంతులో మీరు.
0: అవుట్ ఆఫ్ సో మెనీ యంగ్స్టర్స్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ది వరల్డ్ యూ ఇఫ్ యూ కుడ్ గ్యాదర్ హియర్ యు ఆర్ వెరీ వెరీ లక్కీ.
1: మీకు లభించినటువంటి ఈ యొక్క ప్రాప్తిని మీరు వ్యర్థం చేసుకోకండి.
0: దిస్ ఫార్చ్యూన్ గిఫ్టెడ్ టు యూ, నెవర్ వేస్ట్ ఇట్.
1: మీరు ఎక్కడ పోయినప్పటికీ నేను వెంట ఉన్నాను.
0: You may go anywhere, Bhagavan is with you.
1: మీకు ఏ విధమైనటువంటి బాధలు వచ్చినా నేను చూసుకుంటాను.
0: భగవాన్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ యువర్ డిఫికల్టీస్.
1: ధైర్యంతో దైవం యొక్క భావమును మీరు అభివృద్ధి పరచుకుని సేవల్లో పాల్గొనండి.
0: విత్ ఆల్ ది కరేజ్ అండ్ డివైన్ థాట్స్ సర్వ్ ది సొసైటీ.
1: కొన్ని నష్టములైనా కూడా పర్వాలేదు, మీరు సహించుకుని సేవలు మానుకోకుండా ఉండండి.
0: యూ మే సఫర్ సర్టన్ లాసెస్ బట్ నెవర్ గివ్ అప్ సర్వీస్.
1: వస్తుంటాయి పోతుంటాయి ప్రతి ఒక్కటికి.
0: థింగ్స్ కమ్ అండ్ గో.
1: కనుక నీ వేదాంతం నందు కూడాను సుఖదుఖే సమీకృత్వ లాభము లాభ జయాజయ. లాభ నష్టములు సుఖదుఖములు వస్తుంటాయి పోతుంటాయి.
0: ద ప్రాఫిట్ అండ్ లాస్, ద గెయిన్ అండ్ లాస్, దే కమ్ అండ్ గో.
1: దీనికంతా మనం వెరవకూడదు.
0: నెవర్ ఫియర్ దీస్ థింగ్స్.
1: దైవ చింతన చేస్తూ కూర్చోవాలి.
0: థింక్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్లీ.
1: మహాభక్తుడు త్యాగరాజు.
0: త్యాగరాజు ఇస్ ఎ గ్రేట్ డివోటీ.
1: కానీ అతనికి చాలా కష్టములు వచ్చాయి.
0: బట్ హీ ఫేస్ సో మెనీ డిఫికల్టీస్.
1: ఎంతనో భరించుకునేటువంటి ఒక త్యాగరాజు కూడాను,
0: త్యాగరాజ్ హూ కుడ్ బేర్ ఆల్ ద సఫరింగ్,
1: రామ వియోగం భరించుకోలేక
0: హీ కుడ్ నాట్ బేర్ ది సఫరింగ్,
1: బాధపడుతూ రామును కూడా నిందిస్తూ వచ్చాడు.
0: యాజ్ హీ కుడ్ నాట్ బేర్ ది సఫరింగ్ ఎనీ లాంగర్ హీ వెంట్ ఆన్ బ్లేమింగ్ గాడ్.
1: నిందించడమే కాకుండా ఒక విధమైనటువంటి ద్వేషం కూడా వచ్చింది.
0: హీ డెవలప్డ్ హేట్రెడ్ ఫర్ గాడ్ ఆల్సో అట్ టైమ్స్.
1: ఈ ద్వేషం లోపల ఏమన్నాడు, రామా నాని నేను ఇంత కష్టాలు పడుతుంటే నీవు దీన్ని నివారణ చేయలేకపోతున్నావా?
0: రామా వెన్ ఐఎమ్ సఫరింగ్ సో మచ్ కాంట్ యూ మేక్ మీ ఫ్రీ ఫ్రమ్ మై ప్రాబ్లమ్స్.
1: ఈ కష్టమును నివారణ చేసేటువంటి శక్తి నీకు లేదా, లేక నిన్ను కరిగించేటువంటి భక్తి నాకు లేదా?
0: డోంట్ హ్యావ్ దట్ కెపాసిటీ టు మేక్ మీ ఫ్రీ ఫ్రమ్ మై ప్రాబ్లమ్స్ ఆర్ డోంట్ ఐ హ్యావ్ డివోషన్?
1: లేదు లేదు, నాకు డివోషన్ ఉంది.
0: నౌ ఐ హ్యావ్ డివోషన్.
1: నీకే శక్తి లేదు,
0: యూ డోంట్ హ్యావ్ దట్ కెపాసిటీ.
1: తక్షణమే మేలుకున్నాడు.
0: ఇమీడియట్లీ గాట్
1: చీ చీ చీ చీ చీ దైవమును శక్తి లేదా, మనతో పాటు ఆడుతూ పాడుతూ ఆనందంగా తిరుగుతుంటే మేము ఆ మానవ రూపకంగా మనం భావిస్తున్నామే, భగవంతుని యొక్క శక్తి సామర్థ్యములు చాలా గొప్పవి అనేటువంటి యొక్క విచారం చేశాడు.
0: హీ గాట్ అప్ ఇమీడియట్లీ అండ్ హీ ఎంటర్టైన్డ్ ద థాట్స్, గాడ్ హ్యాస్ ఆల్ ద పవర్, కాంట్ హీ మేక్ మీ ఫ్రీ ఫ్రమ్ ది ప్రాబ్లమ్స్ అండ్ ద సఫరింగ్, హీ విల్ సర్టన్లీ బీ ఏబుల్ టు డూ ఇట్.
1: తిరిగి కన్నులు మూసుకున్నాడు, చేతులు కట్టుకున్నాడు.
0: దెన్ హీ క్లోజ్డ్ హిస్ ఐస్ అండ్ ఫోల్డెడ్ హిస్ హ్యాండ్స్.
1: రామా
0: రామా
1: కతివారది దాటునా,
0: విల్ దట్ మంకీ బి ఏబుల్ టు క్రాస్ ది ఓషన్?
1: రోటగట్టునా,
0: ఇస్ ఇట్ పాసిబుల్ టు టై టు
1: లక్ష్మీదేవి వలచునా,
0: విల్ దట్ గాడెస్ లక్ష్మి విల్ ఎవర్ లవ్ యు?
1: లక్ష్మణుండు కొలచునా,
0: విల్ లక్ష్మణ సర్వ్ యు?

0: Gopara.
1: Will that highly intelligent Bharata will ever serve you?
0: Rama,
1: the devotion to Rama is greatest.
0: Intadi antadi kaadu, ento goppadi.
1: You have got that greatest power, highest, no one can
0: estimate. Na buddhi chaala chinnadai povadam chetane ninni ee vidhanga mandalinchanu.
1: We are narrow minded, therefore we had to speak like that.
0: Na tappe.
1: Chagaraju said it's
0: adhe vidhamgani.
1: Likewise.
0: Meelo edaina oka vela ilanti paristhiti erpadinappudu దైవాన్ని నిందించకండి.
1: ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ నెవర్ బ్లేమ్ గాడ్.
0: దైవాన్ని విమర్శించకండి.
1: నెవర్ క్రిటిసైజ్ గాడ్.
0: మిమ్మల్ని మీరు విచారించుకోండి.
1: ఎంక్వైర్ విత్ హిమ్.
0: మిమ్మల్ని మీరు విమర్శించుకోండి.
1: క్రిటిసైజ్
0: మీలోని దోషాన్ని మీరు చూచుకోండి.
1: రెక్టిఫై యువర్ మిస్టేక్స్.
0: అప్పుడే మీరు బాగుపడతారు.
1: దెన్ యుల్ బి గుడ్.
0: కనుక ఈనాడు విద్యను నేర్చమని విర్రవీయటం కాదు.
1: డోంట్ ప్రైడ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ యువర్ లర్నింగ్.
0: ఉద్యోగములు అధికమైనటువంటి ఉద్యోగులు చేస్తామని విర్రవీయటం కాదు.
1: డోంట్ ప్రైడ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ యువర్ హై పొజిషన్.
0: భగవంతుని ప్రేమను సాధించాము అనేటువంటి మీరు ఆనందించాలి.
1: యు బి హ్యాపీ బికాస్ ఆఫ్ ద లవ్ యూ కుడ్ అచీవ్.
0: ఆ ప్రేమనే సర్వమునకు మూలాధారము.
1: ఇట్ ఇస్ ద లవ్ విచ్ ఇస్ ద ప్రైమల్ బేసిస్.
0: ఏ సాధన చేసినప్పటికీ ప్రేమాధారంతోనే చేయాలి.
1: ఎనీ స్పిరిచువల్ పాత్ షుడ్ బి బేస్డ్ ఆన్ లవ్.
0: నాలుగు విధములైనటువంటి భక్తులు ఉంటున్నాయి.
1: యు నో నైన్ పాత్స్ ఆఫ్ డివోషన్.
0: శ్రవణం,
1: లిసనింగ్,
0: కీర్తనం,
1: సింగింగ్,
0: విష్ణు స్మరణం,
1: చాంటింగ్,
0: పాద సేవనం,
1: ద సర్వీస్,
0: వందనం,
1: సాల్యుటేషన్,
0: అర్చనం,
1: వర్షిప్,
0: దాస్యం,
1: సర్విట్యూడ్,
0: స్నేహం,
1: ఫ్రెండ్షిప్,
0: ఆత్మ నివేదనం,
1: సరెండర్.
0: ఈ నవ విధమైన పిట్టి మార్గములు కూడాను ప్రేమ చేతనే సాధించాలి.
1: దీస్ నైన్ పార్ట్స్ ఆఫ్ డివోషన్ కుడ్ బి అచీవ్డ్ బికాస్ ఆఫ్ లవ్.
0: ప్రేమనే అన్నింటికి మూలాధారము.
1: ఇస్ ద లవ్ విచ్ ఇస్ ద బేసిస్ ఫర్ ఆల్.
0: ప్రేమ అంతర్ప్రవాహ్యం.
1: లవ్ ఈస్ ఇన్నర్ కరెంట్ ఇన్ ఆల్.
0: ఆ ప్రవాహం అనేటి దాన్ని మనం పెంచుకుంటే ఏ యొక్క బాధలైనప్పుడు సులభంగా మనం సాధించుకోవచ్చు.
1: దెన్ వన్స్ దేర్ ఇస్ ఎ కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ లవ్ యూ కెన్ అకంప్లిష్ ఎనీథింగ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: యువకులారా,
1: యంగ్స్టర్స్,
0: యూతులారా,
1: యంగ్ మెన్ అండ్ విమెన్,
0: మీరు నేర్చిన విద్యలు గొప్పవి కాదు.
1: యువర్ లెర్నింగ్ ఈజ్ నాట్ దట్ గ్రేట్.
0: నేర్చవలసినటువంటి విద్య ఇది దైవ విద్య.
1: వాట్ ఈజ్ యువర్ గాట్ టు లెర్న్ ఇస్ లెర్నింగ్ ఆఫ్ ది డివినిటీ.
0: కనుక ఈ విద్యను మనం నేర్చుకుంటే సర్వ విద్యలు మనకు వశమైపోతాయి.
1: దిస్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్ విల్ మేక్ యూ లెర్న్ రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఆఫ్ ద వరల్డ్.
0: కనుక ఈ మూడు దినములు, నాడు దినములు ప్రశాంతంలో మీరు నిలిచి జీవితం గడిపి ఈ మరణమును నిరంతరము కూడా చేసుకుంటూ తద్వారా మీ యొక్క భక్తి ప్రపత్తులు కూడాను సేవా అభివృద్ధులు కూడాను గావించుకుంటూ జీవితాన్ని సార్థకం చేసుకుంటూ రండి.
1: యు హావ్ స్పెంట్ ది లాస్ట్ 3 and 4 days హియర్ ఇన్ ప్రశాంత నిలయం. You have listened to many sacred things. Go on recalling. Go on recapitulating. Render service in society and set an idea.
0: ఇక్కడ ఉండినంతా మాత్రమే నాకు ఈ భక్తి ప్రపత్తులు ప్రదర్శించి ప్రయోజనం లేదు.
1: It's no use if you have devotion so long you are here.
0: ఈ భక్తి ప్రపత్తులు మీ వెంటనే నీడగా ఉండాలి.
1: Wherever you are, you may go anywhere. The devotion and sincerity should follow.
0: Shadow.
1: Like a shadow.
0: నీ షాడో నిన్ను వదిలి ఏ విధంగా పోదో,
1: యువర్ షాడో విల్ నెవర్ లీవ్ యూ.
0: అదే విధంగా నీ ఆత్మానందం అనేటువంటి నీ షాడో వంటి దాన్ని వదిలిపోకూడదు.
1: లైక్ వైజ్ ద బ్లిస్ ఆఫ్ ది స్పిరిట్ షుడ్ ఫాలో యూ, ఇట్ షుడ్ నెవర్ లీవ్ యూ.
0: మరణం చేసుకుంటూ రండి.
1: యూ షుడ్ రికాల్ నవ్ అండ్ దెన్.
0: ఓ ప్రశాంతంలో చేరాము,
1: వి వర్ దేర్ ఇన్
0: ప్రశాంతం చెప్పాడు
1: భగవాన్,
0: మేము ఈ విధంగా విన్నాము అని మీరు మాట్లాడుకుంటూ రండి.
1: అండ్ యూ గో ఆన్ షేరింగ్.
0: మరణం చేస్తూ ఉంటే ఎంతైనా అభివృద్ధి వస్తుంది.
1: ఇఫ్ యు గో ఆన్ రికలెక్టింగ్, రికాలింగ్, యూ విల్ బి వెరీ హ్యాపీ.
0: పశువులు కూడాను ఆహారం చూసినప్పుడు, పచ్చని గడ్డిని చూసినప్పుడు ప్రవేశిస్తాయి, తినేసేస్తాయి.
1: ద కౌస్ వాచింగ్ ది గ్రీన్ గ్రాస్ విల్ స్టార్ట్ ఈటింగ్.
0: చాలా త్వరగా తినేసేస్తాయి.
1: ఈట్ వెరీ ఫాస్ట్.
0: కానీ
1: బట్
0: తిరిగి తన స్వస్థానమైనటువంటి ఘాటికి పోయేటప్పటికి తిరిగి బయట తీసుకుని నెమరి వేసి చక్కగా జీర్ణింప చేసుకుంది.
1: ఆఫ్టర్ రీచింగ్ ఇట్స్ ప్లేస్ ద కౌస్ స్టార్ట్ మాస్టిగేటింగ్, బ్రింగింగ్ బట్ ఆల్ దట్ ఇస్ ఈటెన్.
0: ఇక్కడ మీరు చాలా త్వరగా తిన్నారు స్వామి యొక్క ఆహారం.
1: యు హావ్ ఈటెన్ సో మచ్ of the food of God, Bhagavan.
0: స్వస్థానంకి వెళ్లి తిరిగి మననం చేసుకుంటూ దాన్ని జీర్ణించుకుంటూ రావాలి.
1: ఆఫ్టర్ గోయింగ్ టు యువర్ నేటివ్ ప్లేస్ యూ షుడ్ రికాల్, రికాపిచ్యులేట్.
0: అప్పుడే ఈ యొక్క ఆహారం యొక్క శక్తి మీకు పుష్టినిస్తుంది.
1: దెన్ యూ విల్ హ్యావ్ ఆల్ ద స్ట్రెంగ్త్ అవుట్ ఆఫ్ దిస్ ఫుడ్ యువర్ పార్టీ
0: సంతృప్తిని అందిస్తుంది.
1: దిస్ విల్ గివ్ యూ ఆల్ ద సాటిస్ఫాక్షన్.
0: కనుక మీరు ఏ విధమైన దీంట్లో కూడా సందేహపడనక్కర్లేదు.
1: నెవర్ డౌట్ ఇన్ ఎనీ.
0: దైవ విశ్వాసాన్ని పెంచుకోండి.
1: డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: సేవను మీరు అభివృద్ధి పరచుకోండి.
1: డెవలప్ గ్రోయింగ్ సర్వీస్.
0: సేవ ద్వారానే మీరు జీవితం అనేటువంటి సార్థకం అవుతుంది.
1: త్రూ సర్వీస్ యూ కెన్ రిడీమ్ యువర్ లైఫ్.
0: ఈ యొక్క మాటలను పవిత్రమైనటువంటి సూత్రములుగా మీరు భావించుకోవాలి.
1: కన్సిడర్ దీస్ వర్డ్స్ భగవాన్స్ మెసేజ్.
0: ఇంకా 10 మందిని మీరు పెంచాలి.
1: యూ షుడ్ గ్రో మోర్ అండ్ మోర్.
0: ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క 100 మందిని పెంచుకుంటుంటే దేశమంతా ఎంత బాగుపడుతుంది.
1: ఎవ్రీ పర్సన్ షుడ్ స్ప్రెడ్ అండ్ షేర్ విత్ 100 ఈచ్.
0: ప్రతి ఒక్కరికి కూడా నువ్వు ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ చేస్తూ పోవాలి.
1: లైక్ దిస్ యూ కెన్ గో ఆన్ యాడింగ్.
0: అప్పుడే జగత్తంతా ఏకమైపోతుంది.
1: దెన్ ద హోల్ వరల్డ్ విల్ బి వన్.
0: అప్పుడే సర్వము ఏకాత్మ భావం కుదిరిపోతుంది.
1: దెన్ యూ హ్యావ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ వన్నెస్.
0: యువకులారా, నిత్యము మీకు చాలా శ్రమ అందిస్తున్నానేమో.
1: ఈజ్ భగవాన్ గివింగ్ యూ ట్రబుల్ ఎవ్రీ డే?
0: కానీ మీకోసమే నేను ఇన్ని శ్రమలైనా పడతాను.
1: భగవాన్ ఈజ్ రెడీ టు ట్రబుల్ హింసెల్ఫ్ ఫర్ యువర్ సేక్.
0: మీరు బాగుపడితే చాలు.
1: ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ యు ఆర్ గుడ్.
0: మీరు బాగుపడి సమాజాన్ని బాగుపరిస్తే అదే నా ఆనందం.
1: యు బీ గుడ్ అండ్ మేక్ ది సొసైటీ గుడ్ ఈక్వలీ, దట్ ఈస్ ఎనఫ్ ఫర్ స్వామి.
0: పల్లెల యొక్క సేవలకు మీరు పోయినటువంటి సమయం లోపల మీరు అమితంగా మీరు వెళ్లి అధికంగా ఖర్చు చేసుకుని శమల కోర్చుకోకండి. మీరు కొద్ది కొద్దిగా పోయి ఆ పల్లెలో వారితోనే ఆ పనులు చేపించి వారికి ఈ సంస్థ యొక్క విషయాన్ని చక్కగా విశదీకరింపజేసి వారితోనే ఆ పల్లె యొక్క అభివృద్ధిని కల్పించడానికి పూనుకోవాలి.
1: డోంట్ స్ట్రెయిన్ యువర్ సెల్ఫ్, డోంట్ స్పెండ్ టూ మచ్ వైల్ రెండరింగ్ సర్వీస్ టు విలేజెస్. మేక్ దెమ్ లర్న్, మేక్ దెమ్ డూ అండ్ వర్క్ ఫర్ దెమ్ సెల్ఫ్.
0: అయితే ఈ సేవ యందు ఇంటిలో మాత్రం ట్రబుల్ ఇచ్చి మీరు పోకూడదు.
1: బట్ ఇన్ ది నేమ్ ఆఫ్ సర్వీస్ డోంట్ పుట్ యువర్ ఓన్ పీపుల్ అట్ హోమ్.
0: తల్లిదండ్రులను నువ్వు సంతోషం పెట్టి తర్వాత నీవు సేవల్లో పో.
1: మేక్ యువర్ పేరెంట్స్ సాటిస్ఫైడ్, మేక్ దెమ్ హ్యాపీ ఫస్ట్.
0: కొంతమంది పిల్లలు చెప్తుంటారు, స్వామి మా తల్లిదండ్రులంతా పంపరు స్వామి సేవకు అంటుంటారు.
1: సమ్ స్టూడెంట్స్ సే మై పేరెంట్స్ వోంట్ పర్మిట్ అస్ ఫర్
0: పేరెంట్స్. చక్కగా నీవు దాన్ని విపరీకరించి చెప్పు.
1: ఎక్స్ప్లెయిన్ ఆల్ దిస్ టు యువర్ పేరెంట్స్. ఎక్స్ప్లెయిన్ టు యువర్ పేరెంట్స్.
0: నాన్న, తిరిగి తిరుగుకోవటం కోసం నా దేహం వచ్చింది, పది మందికి సేవ చేయాలి. పరోపకారార్థం ఇదం శరీరం, శరీరం వచ్చింది అది పరోపకార నిమిత్తం. నేను చెయ్యాలి, నువ్వు చెయ్యాలి అని తండ్రికి కూడా చక్కగా చెప్తే ఆయన కూడా కొంచెం బుద్ధి తెచ్చుకుంటాడు.
1: ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ అండ్ టీచ్ యువర్ ఫాదర్. ఫాదర్, డూ యూ థింక్ దట్ ద బాడీ ఈస్ గివెన్ ఫర్ డ్రింకింగ్ అండ్ ఈటింగ్? నో, ద బాడీ ఈస్ గిఫ్టెడ్ టు సర్వ్. యూ ఆల్సో సర్వ్. టీచ్ హిమ్ లైక్ దాట్.
0: ఆ విధంగా వారికి మంచి మాటల చేత వాళ్ళు కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తే వారు కూడా అర్థం చేసుకుంటారు.
1: లైక్ దిస్ సన్స్ కెన్ టీచ్ దేర్ ఫాదర్.
0: లేకపోతే వారేమనుకుంటారు, ఏదో వీరంతా పది మంది అంతా చేరి గ్యాంగ్ మాదిరి ఎక్కడ పోయి చేరుతున్నారో ఏం చేస్తున్నారో అని వారికి ఒక డౌట్ గా ఉంటుంటారు.
1: ఆర్ ఎల్స్ ది పేరెంట్స్ విల్ స్టార్ట్ డౌటింగ్ యూ, వేర్ ఆర్ దే గోయింగ్, వాట్ ఈస్ దట్ దే డూ దేర్.
0: కాబట్టి వారికి చెప్పినట్టుగా నీ ఇంటిలో కూడా ప్రవర్తించు.
1: సో యూ కండక్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ సచ్ ఎ వే యాజ్ యూ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ అండ్ బిహేవ్.
0: బయట కూడా నువ్వు మంచిగా ప్రవర్తించు.
1: యూ బీ గుడ్ విత్ ఎవ్రీవన్.
0: అప్పుడు ఆ తల్లిదండ్రులు కూడా ఆనందిస్తారు.
1: దెన్ పేరెంట్స్ విల్ బి వెరీ హ్యాపీ.
0: కొడుకును పుట్టినప్పుడు కాదు ఆనందము.
1: దేర్ ఇస్ నో జాయ్ బై హావింగ్ ఎ సన్.
0: కొడుకు పుట్టాడని అంటే కేవలం ఒక చక్కెరనో ఏదో తీపో పంచుతుంటాము.
1: ది బర్త్ ఆఫ్ ఎ సన్ విల్ మేక్ ఎవ్రీ ఫాదర్ డిస్ట్రిబ్యూట్ స్వీట్స్.
0: కానీ
1: బట్
0: ఇది కాదు భగవంతునికి ఆనందము.
1: ఇస్ నాట్ ది వన్ దట్ గివ్స్ జాయ్ టు గాడ్.
0: పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించగానే పుట్టదు.
1: Father will not be happy on hearing the news of the birth of a son.
0: Aa putruni kanugoni pogadaga samajam aa putruni enta pogurtundo appudu vaadiki putrotsaham ostundi tandriki.
1: When the whole society respects his son, then father will be very happy.
0: కనుక సమాజంలో మనం సత్కీర్తి ఇచ్చినప్పుడే తండ్రికి చాలా ఆనందం వస్తుంది.
1: When you get a good name in society, your father will be very happy.
0: కనుకనే పుత్రుడు పుట్టినప్పుడు కాదు ఆనందము, పుత్రుడు మంచి పేరు తెచ్చినప్పుడు తండ్రికి ఆనందం.
1: సో ది ట్రూ హ్యాపీనెస్ ఇస్ నాట్ ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్. ది హ్యాపీనెస్ ఇస్ దేర్ వెన్ యూ గెట్ ఎ గుడ్ నేమ్.
0: మంచి పేరుని తెచ్చుకోండి.
1: గెట్ ఎ గుడ్ నేమ్.
0: మంచి పనులు చేయండి.
1: డూ గుడ్.
0: మంచిగా ఉండండి.
1: బీ గుడ్.
0: మంచిగా మీరు జీవించండి.
1: అండ్ లీడ్ ఎ గుడ్ లైఫ్.
0: ఇదే స్వామి యొక్క ఆశయము.
1: దిస్ ఇస్ ది ఐడియల్ ఆఫ్ స్వామి.
0: మీరు ఈ నాలుగు దినంలో కూడాను ఎంతో మంచిగా ప్రవర్తించారు, మంచి బిహేవియర్గా ఉన్నారు, మంచి మేనేజ్ను కూడా సంపాదించుకోవాలి. కానీ కొన్ని కొన్ని దాంట్లో ఇమోషనల్ ఎక్సైట్మెంట్ అంతా కూడా ఉంటుండాలి, అది కొంచెం చల్లార్చుకోవాలి.
1: యూ హ్యావ్ బిహేవ్డ్ ఇన్ ఎన్ ఎక్సలెంట్ వే విత్ గుడ్ హ్యాబిట్స్ విత్ గుడ్ కాండక్ట్ అండ్ బిహేవియర్ ఆల్ దీస్ ఫోర్ డేస్ బికాస్ ఆఫ్ ఎమోషన్ అట్ టైమ్స్ దేర్ వర్ సర్టెన్ డిస్టర్బెన్సెస్.
0: కంట్రోల్ చేసుకుంటే మీరెంతైనా ఆదర్శవంతమైనటువంటి జీవులుగా ఉంటారు.
1: ఇఫ్ యూ కంట్రోల్ యువర్ ఎమోషన్ యూ కెన్ బి ఐడియల్స్.
0: మాటలు తగ్గించుకోండి.
1: రిడ్యూస్ యువర్ టాక్.
0: కొంతవరకు సత్యాన్ని గుర్తించండి.
1: నౌ ది ట్రూత్.
0: పవిత్రతను పెంచుకోండి.
1: గ్రో ఇన్ సీక్రెట్నెస్.
0: జీవితాన్ని ఆనందంగా జీవించండి.
1: మేక్ యువర్ లైఫ్ బ్లిస్ఫుల్.
0: హ్యాపీ హ్యాపీ. ఏది హ్యాపీ?
1: We say happiness. What is that happiness?
0: జీవితంలో ఏది హ్యాపీ లేదు.
1: Nothing is happy in this
0: world. అంత అప్పటికప్పటికి వస్తుంది, అప్పటికప్పుడు పోతుంది. అంత పాసింగ్ క్లౌడ్, పాసింగ్ క్లౌడ్.
1: Things come then and there itself and they pass
0: on. కానీ పర్మనెంట్ అనేటువంటి హ్యాపీ ఒక దైవత్వంతో మాత్రమే ఉంటుంది.
1: The permanent happiness is with God only.
0: ఇది హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్.
1: It is a connection heart to heart, love to love.
0: ఇదే మీరు పెంచుకోవాలి.
1: This you should develop.
0: ఇది మీ యొక్క నిజమైనటువంటి యొక్క భక్తి ప్రపత్తులకు సరైన నిదర్శనము.
1: This is the true proof of your devotion and sincerity.
0: స్వామి యొక్క ఆశీర్వాదములు అమితంగా ఉంటున్నాయి. మీరు సుఖంగా శాంతిగా ఆనందంగా భక్తి ప్రపత్తులతో జీవించి దేశానికి సరైనటువంటి యొక్క సేవలు చేయాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విమరిస్తున్నాను.
1: You have Bhagavan's blessings in abundance. Bhagavan wants you to lead a peaceful, happy, blissful life and grow in sincerity, devotion and steadfastness, and brings his divine discourse to a close.

0: ప్రేమ స్వరూపులారా. మానవత్వం అనగా కేవలము ప్రాకృతమైనటువంటి చర్యలతో కూడినటువంటి ప్రవృత్తులని భావిస్తుంటారు.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా, వి కన్సిడర్ ద హ్యూమన్ లైఫ్ ఇస్ ద వన్ ఆఫ్ ద వరల్డ్లీ యాక్టివిటీ అండ్ ద వరల్డ్లీ టెండెన్సీ.
0: కానీ ఇవి ప్రాకృతమైనటువంటివే కానీ పారమార్థికం కాదు.
1: దట్స్ ఆల్ వరల్డ్లీ అండ్ నాట్ స్పిరిచువల్.
0: సత్యమనగా చూచినది చూచినట్టు, విన్నది విన్నట్టు, చేసినది చేసినట్టు చెప్పటం, ఇది ప్రాకృతమైనటువంటి సత్యం.
1: దట్ వాట్ యు సీ, దట్స్ వాట్ యు హియర్, అండ్ దట్స్ వాట్ యు రిపోర్ట్ వాట్ ఈస్ డన్ ఈస్ ద వరల్డ్లీ ట్రూత్.
0: కానీ పారమార్థిక సత్యము మరొకటి ఉన్నది.
1: దేర్ ఇస్ నదర్ స్పిరిచువల్ ట్రూత్.
0: ఇది దేశకాల పరిస్థితుల ప్రభావం మనకు అతీతమైనటువంటిది.
1: ఇట్స్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్.
0: ఇది ఒక దేశమునకు, ఒక కాలమునకు, ఒక వ్యక్తిత్వానికి సంబంధించినటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ కన్ఫైన్డ్ టు ఎనీ రీజన్, ఎనీ కంట్రీ, ద టైమ్ ఆర్ ఎన్ ఇండివిజువల్.
0: ఇది త్రిగుణాతీతమైనటువంటి యొక్క సత్యం.
1: ఇట్స్ ద ట్రూత్ బియాండ్ ఆల్ దీస్ త్రీ అట్రిబ్యూట్.
0: ఈ సత్యమే ప్రత్యక్ష దైవము.
1: Truth is God.
0: Sarvamu ee satyam nundiye aavirbhavichunnavi.
1: Everything emanates out of this truth.

0: The truth is God. And everything, the whole creation came out of that God who is the truth himself. And the whole creation ultimately merges in the truth. There is no place in this universe that does not speak out of this truth.
1: పంచభూతములు కూడాను సత్యము నుండియే ఆవిర్భవించినవి.
0: All the five elements came out of this truth.
1: ఇట్టి సత్యాన్ని మనం గుర్తించుకొనలేక కేవలము భౌతికమైన ప్రాకృతమైనటువంటి యొక్క నిజమును మాత్రమే సత్యముగా భావిస్తున్నాం.
0: We do not recognize such a spiritual truth, but we go by this worldly transient facts.
1: భౌతికమైనటువంటి నిజము కంటికి కనిపించున్నది.
0: The worldly facts
1: are చెవులకు వినిపించున్నది.
0: You can hear.
1: మనసుకు అనిపించునవి.
0: You can think.
1: హృదయాన్ని మురిపించునవి.
0: It will make your heart delight. It will make you forget.
1: ప్రాకృతమైనటువంటి నిజము.
0: This is worldly fact.
1: నిజమనగా మనము చూచుచున్న సమయంలో మాత్రమే ఇది స్వరూపం ఉంటుంది. తదుపరి దీని స్వరూపం మార్పు చెందుతుంది.
0: In this factual world, you see an object, but later it changes.
1: కానీ పారమాత్మిక సత్యము త్రికాలములు యందు కూడాను మార్పు చెందక ఉంటుంది.
0: But the spiritual truth is changeless in
1: all
0: the
1: త్రికాల భాగ్యం సత్యం అన్నారు.
0: The truth is indivisible in all the three periods of time.
1: అనగా ఇది ఒక విధమైనటువంటి సృష్టికే మూలాధారమైనటువంటిది.
0: It is the primal basis for the entire creation.
1: సత్యం అనగా ఏంటిది?
0: What is సత్యం?
1: సా ప్లస్ ఈ ప్లస్ ఎం. సత్యం.
0: సా ప్లస్ ఈ ప్లస్ ఎం.
1: సా ప్రాణము.
0: సా లైఫ్.
1: ఈ అన్నము.
0: ఈ ఫుడ్.
1: ఎం సూర్యుడు.
0: ఎం సన్.
1: కనుక ప్రతి జీవికి ప్రాణము ప్రధానము.
0: Every individual needs life, important.
1: ఈ ప్రాణమునకు అన్నము ఆధారము.
0: Food is the basis for life.
1: ఈ సస్యశ్యామలము చేసి ప్రపంచమును ఆహారం అందించినది సూర్యుడు.
0: It's only the sun who is responsible for the harvest and the crop around.
1: కనుక తత్ ప్లస్ ఈ ప్లస్ ఎం ఇది సత్యము. అనగా ప్రాణము ఆహారము సూర్యత్వంతో కూడినటువంటిదే సత్యం.
0: And therefore satyam is equal to life plus food plus sun.
1: ఈ మూడు కూడాను బ్రహ్మ స్వరూపమే.
0: All the three are divine, the form of Brahman.
1: ప్రాణం బ్రహ్మ, అన్నం బ్రహ్మ, సూర్యం బ్రహ్మ.
0: Life is God, food is God, sun is God.
1: కనుక రెండవ రీతిగా మనం విచారణ చేసినప్పుడు సత్య.
0: If we investigate in the second way, satya.
1: Sakaram plus takaram plus yakaram. It is satya.
0: The second interpretation, sa plus ya, is satya.
1: Dinini tirigavesi cheppinappudu, anaga reverse lo manam uchcharinchinappudu, yakara takara sakaram laipothu.
0: If we just say it in the reverse order, it is ya plus ta plus sa.
1: Sa, ta, ya. Ya, ta.
0: One order is sa ta ya, the reverse order ya ta sa.
1: Ya yamaniyamadulato.
0: Ya outer and inner discipline.
1: Ta tapasu chesinappudu ta satya swarupudainatte bhagavantudu sakshatkaristadu. Yamaniyamadulato tapasunu acharinchinappudu sakaram anetuvanti satya swarupudu sakshatkaristadu. Adi satya.
0: Ya stands for yama niyama, inner and outer discipline. Ta signifies the penance or the sense control. Ta is the penance. Sa is the manifestation of the divinity. If you do penance with all this control or the senses, you see God.
1: Manamu prakrutamainatundi yokka yamaniyamadulu anaga antar bahir indriyamulanu arikattatam swadhina parichukovatam.
0: Having control over the inner and outer senses.
1: ఈ యొక్క ఇంద్రియములను అరికట్టి తపస్సు చేయటము.
0: అండర్ టేకింగ్ పెనెన్స్ విత్
1: తపస్సు అనగా ఏమిటి?
0: వాట్ ఇస్ పెనెన్స్?
1: తల క్రిందికి పెట్టి కారు పైకి పెట్టి ఏదో ఒక విధమైనటువంటి దీక్షను పూరటం కాదు తపస్సు.
0: పెనెన్స్ డస్ నాట్ మీన్ రివర్సింగ్ ది బాడీ, టర్నింగ్ అప్ సైడ్ డౌన్.
1: తపస్సు అనగా త్రికరణ శుద్ధి.
0: పెనెన్స్ మీన్స్ ది ప్యూరిటీ.
1: హృదయములో ఆవిర్భవించినటువంటి దానిని వాక్కులో ఉచ్చరించి, వాక్కు ద్వారా ఉచ్చరించిన దానిని హస్తముతో ఆచరించడం, ఇదే తపస్సు.
0: The penancement, what is felt, must be expressed and must be taken to action.
1: దీనినే త్రికరణ శుద్ధి అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ త్రికరణ శుద్ధి, హార్మోనీ ఆఫ్ థాట్ అండ్ డీడ్.
1: యమనియమాదులతో త్రికరణ శుద్ధితో ఉండినప్పుడు సత్యము అనేటువంటి భగవంతుడు సాక్షాత్కరిస్తాడు.
0: వెన్ వన్స్ దేర్ ఇస్ టోటల్ కంట్రోల్ ఓవర్ ద ఔటర్ ఇన్నర్ సెన్సెస్, సర్టెన్లీ యుల్ హ్యావ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద డివినిటీ.
1: కనుకనే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ.
0: Therefore it is said, Satyam Jnanam Anantam Brahma.
1: Satyame Jnanamu.
0: Truth is God.
1: Jnaname Anantamu.
0: Wisdom is infinite.
1: Anantame Brahma.
0: This infinite is
1: Brahma
0: God.
1: Brahmanaga Bhruvaswarupani Dharinchinatvanti Brahma.
0: Brahma.
1: Anantamantvanti Swarupani Dharinchinatvanti Brahma.
0: Brahma means is that which has taken the cosmic form.
1: Kanuka Satyamu Anaga Satchat Bhagavaswarupami.
0: Therefore truth is God.
1: Kani Inati Manavuru. ప్రాకృతమైనటువంటి నిజమును సత్యముగా భావించి పారమాత్రికమైనటువంటి సత్యాన్ని విస్మరించి కేవలము ఒక విధమైన అజ్ఞాన మార్గంలో మునిగి అంధత్వంలో మునిగి ప్రకాశాన్ని చూడలేకపోతున్నారు.
0: Therefore man today he goes by these worldly facts and he has forgotten the spiritual truth totally and therefore is in darkness of ignorance.
1: ప్రాకృతమైనటువంటి నిజము మార్పు చెందుతూ ఉంటాది.
0: ద వరల్డ్లీ ఫ్యాక్ట్స్ చేంజ్.
1: బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసము, ఇది ఆశ్రమ ధర్మాలు.
0: దీస్ ఆర్ ద ఫోర్ స్టేజెస్ ఇన్ హ్యూమన్ లైఫ్. దట్ ఇస్ ద సిలబస్, ద హౌస్ హోల్డర్, వనప్రస్థ అండ్ ద రెనన్షియన్ ఫైనల్ స్టేజ్ సన్యాస.
1: బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం.
0: బ్రహ్మచర్యం, గృహప్రస్థం, వానప్రస్థం, సన్యాసం.
1: అయితే ఈ నాలుగు ఆశ్రమం లోపల బ్రహ్మచర్యం, తరువాత గృహస్థం, వానప్రస్థం, సన్యాసం రూపనామములు మారవచ్చు.
0: ఇన్ దీస్ ఫోర్, బ్రహ్మచర్య, గృహప్రస్థ, వానప్రస్థ, సన్యాసం,
1: ఈ మార్పు చెందేటువంటి కూడాను ప్రాకృతమైనటువంటి నిజము.
0: ఆల్ దీస్ చేంజెస్ ఆర్ వరల్డ్లీ ఫ్యాక్ట్స్ ఓన్లీ.
1: పారమాత్రికమైన నిజము నాలుగింటి యందు ఉన్నది ఒకే వ్యక్తే.
0: But the spiritual truth tells you the changeless person is one and the same.
1: Person is one.
0: The person is one.
1: Kani dani yokka marpulu veru veru.
0: But the changes are different.
1: Marpulu chendeyatvantidi nijamu. Marpu chendanatvantidi satyamu.
0: That which changes is a fact. That which does not change is the truth.
1: Ee marpu chendanatvantide ee yokka mooladharamainatvanti yokka foundation ade satyam.
0: This truth is changeless, which is the foundation.
1: Kani dani pai satyam nasti paro dharma. Ee satyam aneetvanti punadi pai ani prakrutamainatvanti dharmalanni kudanu nirmipabadinavi.
0: All the worldly activity is built on the foundation of truth.
1: Godaluku enni rangulaina kottukovachunu.
0: You can paint any color to walls.
1: Ee godaluku enni alankaramulaina chesukovachunu.
0: You can decorate walls.
1: Ee godaku enni perulaina pettukovachunu.
0: You can give any name to a wall.
1: Kani punadini matram maarchadaniki veelu kaadu.
0: But it's not possible to change the foundation.
1: Adiye satyamu.
0: That is true.
1: Aa satyam paina aadharapadinatundide dharmamu. Dharayatiiti dharmaha.
0: Dharma.
1: Ee satyanni dharinchinatundide dharmamu.
0: Dharma has taken the vesture of truth.
1: ఈ సత్యాన్ని భరించినటువంటిదే ధర్మము.
0: It is the dharma that is after this truth.
1: ఈ ధర్మాన్ని భరించినటువంటిదే సత్యము.
0: It is the satya that bears the weight of dharma.
1: కనుకనే సర్వమును ఆధారము గావించుకొని సర్వమునకు మూలాధారమైనటువంటిదే సత్యం.
0: Therefore this truth is the foundation for everything.
1: ఇలాంటి సత్యతత్వాన్ని ఈనాడు మనం విస్మరిస్తున్నాం.
0: Today we are forgetting the nature of truth.
1: Prachina vaibhavamu, prachina vedam yokka samskruti, satyam vada dharmam chera.
0: The ancient glory and the culture of Bharat certainly speak out these two principles, speak the truth and follow dharma.
1: Ee naati manavulu satyamunu uchcharincheetundi vyaktulu ee nootikokkaro kotikokkaro kanipinchatam ledu.
0: And today we don't find one in 100 or one in a crore that speak truth.
1: సంవత్సరానికి ఒక పర్యాయం సత్యనారాయణ వ్రతం చేస్తారు, కానీ మిగిలిన దినమంతా అసత్యనారాయణ వ్రతములే.
0: We undertake the worship of the ritual సత్యనారాయణ వ్రత, the one of truth, once in a year.
1: ఎప్పుడో జీవితంలో ఒక్కసారి మనం సత్యాన్ని పలుకుతున్నాము.
0: We speak truth once only.
1: జీవితమంతా అసత్య జీవితమే జరుగుతున్నాం.
0: The whole life is spent in utter lies.
1: ఇది కాదు మానవత్వం.
0: This is not human quality.
1: జీవితమంతా సత్యంతోనే గడపటం నిజమైన మానవత్వము.
0: The true human life requires every one of us to speak truth.
1: మానవత్వమనగా ఏమిటి?
0: What is human life?
1: అజ్ఞానము లేక ప్రవర్తించేటువంటిది మానవత్వము.
0: Human life is the one that conducts without ignorance.
1: ఈ అజ్ఞానము లేక ప్రవర్తించేటువంటి మానవుడు సత్యమని ఆధారం చేసుకోవాలి.
0: The one who wants to live without ignorance must have truth as the foundation.
1: కనుకనే ఇతనికి మానవ అని పేరు వచ్చింది.
0: So he is called human మానవ.
1: మా నా వా. మా అనగా అజ్ఞానము, నా అనగా లేకుండా, వా అనగా వర్తించటము. అజ్ఞానము లేకుండా వర్తించేటువంటి వాడే మానవుడు.
0: మా మీన్స్ ఇగ్నోరెన్స్, నా విదౌట్ ఇట్. వా హూ కండక్ట్స్ హింసెల్ఫ్. సో ద వన్ హూ కండక్ట్స్ హింసెల్ఫ్ విదౌట్ ఇగ్నోరెన్స్.
1: నిన్న మొన్నగా పుట్టినటువంటి వాడు కాదు మానవుడు.
0: హ్యూమన్ మానవ ఇస్ నాట్ ద వన్ ఆఫ్ టుడే ఆర్ యెస్టర్డే.
1: మా అనగా కాదు.
0: మా నో.
1: ఏది కాదు.
0: వాట్ ఈస్ దిస్?
1: నవా. కొత్త కాదు ఈ మానవుడు.
0: This manava human is not new.
1: Ma nava. Nava ante kottadi.
0: Nava new.
1: Kevalam ee janmamlo vachinatundi vaadu kaadu ee manavudu.
0: You are not the one of this
1: chala
0: day.
1: Chala puratanudu manavudu.
0: You are ancient.
1: Chala sanatanudu manavudu.
0: You are ancient.
1: Nutanudu kaadu.
0: You are not new.
1: Ilanti yokka satya swarupamu satya gnanamu ee yokka padamulu yende imini untunnavi.
0: All this meaning is contained in these very words.
1: Kanukani manavattam anetundi సత్యతత్వంతో మనము జీవితాన్ని అంకితం చేయాలి.
0: దేర్ఫోర్ బీయింగ్ ఎ హ్యూమన్ వీ షుడ్ డెడికేట్ అవర్ లైఫ్స్ ఫర్ ట్రూత్.
1: కనుకనే సత్ అనగా ఏమిటి? బీయింగ్.
0: సత్ మీన్స్ బీయింగ్.
1: అక్కడి నుంచి వచ్చినటువంటిది ఈ మానవత్వము. సత్ చిత్ ఆనందము.
0: సో హ్యూమన్ లైఫ్ హాస్ కమ్ అవుట్ ఆఫ్ దీస్ త్రీ.
1: సత్ ఎప్పుడు పర్మనెంట్ గా ఉండేటువంటిది. సత్
0: సత్ బీయింగ్ విచ్ ఇస్ పర్మనెంట్.
1: చిత్ అవేర్నెస్.
0: Chit is జ్ఞానంతో
1: కలిపినటువంటిది ఈ యొక్క సత్.
0: దిస్ చిత్ ఈస్ అవేర్నెస్ విచ్ ఇస్ ప్రెసెంట్.
1: ఈ అవేర్నెస్ ఈ శాశ్వతత్వము రెండు కూడేటప్పటికే ఆనందం మనకు సహజమే.
0: దిస్ అవేర్నెస్ అండ్ బీయింగ్ టుగెదర్ లీడ్ యూ టు బ్లిస్.
1: ఈనాడు అట్టి ఆనందాన్ని మనం నోచుకోలేక ఆనంద నిమిత్తమై అనేక విధములైనటువంటి అన్వేషణలు జరుపుతున్నాము.
0: యాజ్ వీఆర్ నాట్ ఫార్చునేట్ టు బి బ్లిస్ఫుల్ వీఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ బ్లిస్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
1: ఆనందము మన స్వరూపమే.
0: యు ఆర్ ది ఫార్మ్ ఆఫ్ ద బ్లిస్.
1: కానీ మన యొక్క ఆకారమును మనం గుర్తించుకోనలేక ఎక్కడెక్కడో తిరుగుతున్నాము, చూస్తున్నాము ఆయన ఆకారాన్ని.
0: బట్ వీ డోంట్ నో అవర్ ఓన్ ట్రూ ఫార్మ్.
1: తన ఆకారాన్ని తాను వెతికేటువంటి మానవుడు ఎంతటి మూర్ఖుడు చెప్పండి.
0: వాట్ టైప్ ఆఫ్ ఎ ఫూల్ ఇస్ ఎ పర్సన్ హూ సర్చెస్ ఫర్ హిస్ ఓన్ సెల్ఫ్. హీస్ అబ్సల్యూట్లీ ఫూలిష్ ఇఫ్ హీ ఇన్ సర్చ్ ఆఫ్ హిమ్సెల్ఫ్.
1: తనను తాను ఎవరైనా వెతుకోగలరా?
0: ఇస్ దేర్ ఎనీవన్ హూ విల్ సర్చ్ ఫర్ హిస్ ఓన్ సెల్ఫ్?
1: కాదు.
0: నో.
1: కనుకనే నాకు ఆనందం కావాలని అనేక విధమైనటువంటి యొక్క ప్రపంచంలో మనం ప్రాకులాడుతున్నాం.
0: We have been in search of bliss all over the world.
1: ఏ పదార్థంతో నాకు ఆనందం లభిస్తుందో అని పదార్థాన్ని మనము విచారిస్తున్నాం.
0: We are after the material so as to be blissful.
1: ఏ వ్యక్తితో మనకు ఆనందం సంభవిస్తుందో అని అన్ని వ్యక్తులను మనం మీట్ చేస్తున్నాము.
0: We meet different individuals in order to be blissful.
1: ఏ కార్యంలో మనకు ఆనందం లభిస్తుందో అని అన్ని కార్యంలో కూడా ప్రవేశిస్తున్నాము.
0: We undertake various tasks so as to be blissful.
1: పరాయి వ్యక్తితో మనకు ఆనందం లేదు.
0: You don't get any bliss out of other person.
1: Para padarthamulato manaku aanandam ledu.
0: Material doesn't give you bliss.
1: Para vishayamulato manaku aanandam ledu.
0: Other material matters will not give you bliss.
1: Aanandam tanayende untunnadi.
0: The bliss is within
1: you. Tana swaroopamai untunnadi.
0: You are the embodiment of bliss.
1: Tana aanandamulo taanu lolalaadutunnadu.
0: He himself basks in his own

0: ఎందే పుట్టి నీటి ఎందే పెరిగి నీటి ఎందడంగు నీటి బుడుగా.
1: ద వాటర్ బబుల్ ఈజ్ బోర్న్ ఇన్ వాటర్, ఇట్ గ్రోస్ ఇన్ వాటర్, అల్టిమేట్లీ మర్జెస్ ఇన్ టు వాటర్.
0: నరుడు బుద్భుదంబు
1: హ్యూమన్
0: నారాయణుడు నీరు.
1: హ్యూమన్ బీయింగ్ ఇస్ ద వాటర్ బబుల్, గాడ్ ఈజ్ వాటర్.
0: వినుడు భారతీయ వీరసుతుడా.
1: ఓ భారతీయస్, లిసన్ టు దిస్.
0: వినుడు వినుడు భారతీయ వీరసుతుడా.
1: ఓ ద సన్ ఆఫ్ భారత్, లిసన్ టు దిస్.
0: మనం ఆనందంలోనే పుట్టాము.
1: We are born in bliss.
0: ఆనందం నందే పెరుగుతున్నాము.
1: We grow in bliss.
0: ఆనందం నందే అంత్యమైపోతున్నాము.
1: We merge in bliss.
0: కానీ ఇంకా ఆనందాన్ని ఎక్కడ వెతకటము?
1: Then why do you search? Where?
0: అనగా మనం జీవించేది, మనం పెరిగేది, మనం అనుభవించేది ఆనందం అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు. ఇంతటి అజ్ఞానుడైనాడు మానవుడు.
1: Man is so ignorant and foolish that he doesn't recognize the fact that he is born in bliss, that he grows in bliss and he experiences bliss.
0: మాయాని.
1: This is illusion.
0: ప్రతికూలన్నీయు మాయా.
1: The whole life is illusion.
0: భవబంధములు మాయా.
1: Attachment is illusion.
0: సంసారమది మాయా. చావు మాయా.
1: Family is illusion. Death is illusion.
0: మాయా బ్రతుకుకింత మాయలో పడనేల.
1: For this illusory life, why should you put yourself into illusion?
0: మాయా బ్రతుకుకింత మాయలో పడనేల.
1: For this life of illusion, why should you be deluded?
0: నీవే నీవే పడుతున్నావు ఈ మాయలో.
1: You are the cause. You yourself.
0: మాయా నీకు ఎక్కడా ప్రత్యేకంగా కనిపించేటువంటిది కాదు.
1: This illusion is not separate.
0: మాయా అనేది లేనే లేదు.
1: In fact, there is no illusion.
0: ఈ మాయా అని లేనటువంటిదే మాయా అని.
1: That which does not exist is illusion.
0: ఎక్కడుంది మాయా?
1: Where is it?
0: ఉంటే కదా మాయా అని చెప్పడానికి.
1: If it is there, you can say that.
0: ఒక త్రాడును చూచావు, పామని భ్రమిస్తున్నావు.
1: You see a rope there and you say it's a snake.
0: కానీ ఈ భ్రమించేటప్పటికి దూరమైపోతున్నావు ఆ త్రాడుకు.
1: Because of this illusion, you run away from it.
0: ఒక టార్చ్ లైట్ తెచ్చి దాన్ని చూసేటప్పటికి ఇది త్రాడు అని తెలిసిపోయింది.
1: The moment you switch on the torch light, you will know that it is the rope.
0: ఇది త్రాడు కదా అని భయం పోయింది, దగ్గరికి వచ్చింది, ఆ త్రాడును చేత్తో ముట్టుకున్నాడు.
1: Knowing fully well it's a rope, you have picked it up.
0: పామనుకున్నప్పుడు అది త్రాడే.
1: When you thought it is a snake, it was the rope.
0: త్రాడు అనుకున్నప్పుడు అది త్రాడే.
1: In that thought also.
0: పాము పోలేదు, త్రాడు రాలేదు.
1: The rope has not gone.
0: లైట్ వేస్తానే పాము పోలేదు, త్రాడు రాలేదు.
1: It has neither gone nor appeared there.
0: అప్పుడు ఇప్పుడు ఉన్నది త్రాడే.
1: Then and now the same rope is present.
0: అప్పుడు ఇప్పుడు ఉన్నది నీవు ఆనంద స్వరూపుడవే.
1: Then and now you are the form of bliss.
0: అజ్ఞానం చేత ఆనందం పోయినట్టుగా ఉంది, జ్ఞానం వచ్చినప్పుడు ఆనందం అనుభవించినట్టుగా ఉంది.
1: Because of ignorance you think you are cut off from bliss. The moment that awareness is there, you know that you are bliss.
0: Raka pokalu lenatvanti yokka divya tattvame ee aanandam.
1: So divinity is bliss which neither comes nor goes.
0: Kanuka satyamunu gurtinchinappudu sarvamunu gurtinchina varamatam.
1: So when once you know the truth, you will be knowing everything else.
0: Ee satyam anaga emiti?
1: What is this truth?
0: Adi ee trikarana shuddhi.
1: That is the harmony of thought, word and deed.
0: Yedi nee hrudayamulo aavirbhavinchindo
1: that
0: ఆ హృదయంలో ఆవిర్భించినటువంటి యొక్క దీనిని వాక్తో మనం ఉచ్చరించటం.
1: వాట్ కమ్స్ అవుట్ ఆఫ్ యువర్ హార్ట్ మస్ట్ బి అటర్డ్, మస్ట్ బి స్పెల్ట్ అవుట్.
0: వాక్తో ఉచ్చరించినటువంటి దానిని హస్తంతో ఆచరించటం.
1: హావింగ్ డిక్లేర్డ్, హావింగ్ సెడ్, యూ మస్ట్ టేక్ టు
0: యాక్షన్. మూడింటి యొక్క ఏకత్వమే సత్యం.
1: ది ఇంటిగ్రేషన్ హార్మనీ ఆఫ్ ది త్రీ ఈజ్ ట్రూత్.
0: ఇది సన్నిహిత సంబంధ బాంధవ్యంతో కూడినటువంటిది.
1: ఆల్ దీస్ త్రీ హావ్ గాట్ ఇంటిమేట్ రిలేషన్షిప్.
0: ముందు చెప్పాను,
1: భగవాన్ సే
0: హృదయము నుండి ఆవిర్భవించినటువంటిది ఏమిటి? అది ఆత్మ నుండి ఆవిర్భవించినటువంటిది, అది ఏ అహం.
1: సో వాట్ ఈస్ ఇట్ దట్ కమ్స్ అవుట్? దట్ ఈస్ ద హార్మనీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
0: ఏది నీ హృదయములో ఆవిర్భవించిందో
1: దట్
0: ఆ హృదయములో ఆవిర్భించినటువంటి యొక్క దీనిని వాక్తో

0: ముందు చెప్పాను.
1: భగవాన్ సెడ్
0: హృదయం నుండి ఆవిర్భవించినటువంటిది ఏమిటి? అది ఆత్మ నుండి ఆవిర్భవించినటువంటిది, అది అహం.
1: సో వాట్ ఈస్ ఇట్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ఆత్మ? దట్ ఈస్ అహం.
0: ఆత్మ నుండి ఆవిర్భవించినటువంటిది అహం.
1: సో అహం కేమ్ అవుట్ ఆఫ్ ఆత్మ.
0: కాబట్టి ఆత్మకు కుమారుడు ఈ అహం.
1: సో అహం ఇస్ ది సన్ ఆఫ్ ఆత్మ.
0: ఆత్మ నుండి ఆవిర్భవించినటువంటిది మైండ్.
1: ద మైండ్ ఇస్ బాండ్ టు దిస్ అహం.
0: కాబట్టి మైండ్ అనేటువంటిది ఆత్మకు గ్రాండ్ సన్.
1: సో మైండ్ ఇస్ ది గ్రాండ్ సన్ ఆఫ్ ఆత్మ.
0: ఈ మైండ్ నుంచి ఉద్భవించినటువంటిదే వాక్కు.
1: ఇట్ ద వర్డ్ దట్ కేమ్ అవుట్ ఆఫ్ దిస్.
0: కాబట్టి వాక్కు అనేటువంటిది ఆత్మకు గ్రేట్ గ్రాండ్ సన్.
1: దేర్ ఫోర్ దిస్ వర్డ్ ఇస్ ది గ్రేట్ గ్రాండ్ సన్ ఆఫ్ ఆత్మ.
0: ఆత్మ, అహం, మైండ్ వాక్కు ఇవన్నీ కూడా ఒక కుటుంబం యొక్క సంతతియే.
1: అండ్ దేర్ ఫోర్ ఆత్మ, అహం, మైండ్ వర్డ్ దే ఆల్ బిలాంగ్ టు
0: అదే రీతిగా హృదయం నుంచి వచ్చినటువంటిదే వాక్కు.
1: Therefore, the word that came out of the heart.
0: ఈ వాక్కు నుంచి వచ్చినటువంటిది క్రియా.
1: And the action came out of this word.
0: త్రికరణ శుద్ధియే నిజమైనటువంటి సత్య స్వరూపము.
1: The harmony of these three speak of the truth.
0: కనుకని సత్యము అనేటువంటిది ఏదో మనం విన్నటువంటిది కన్నటువంటిది కాదు. సత్యం.
1: So truth does not merely mean what you have seen and what you have listened
0: to.
1: You are the very embodiment of truth.
0: దేనివల్ల ఈ సత్యాన్ని మనం విస్మరిస్తున్నాము?
1: What is that makes you forget this truth?
0: ప్రాకృతమైనటువంటి ఒక విషయంలో మీరు చక్కగా విచారించుచ్చినప్పుడు,
1: ఇఫ్ యూ ఇన్వెస్టిగేట్ ది వరల్డ్లీ మెటీరియల్,
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీకు అనుభవం లేకపోవచ్చును.
1: యూ మే నాట్ హావ్ ఎక్స్పీరియన్స్డ్.
0: ఒక్క భార్యను పెండాడినటువంటి వ్యక్తియే ఎన్నో కష్టములకు గురి అయిపోతుంటాడు.
1: ఎ పర్సన్ మ్యారీడ్ టు వన్ వైఫ్ విల్ బి పుట్ టు మెనీ ప్రాబ్లమ్స్ అండ్ డిఫికల్టీస్.
0: సంసారం అంటే సుఖము కాదు.
1: ఫ్యామిలీ లైఫ్ డస్ నాట్ మీన్ హ్యాపీనెస్.
0: ఈ సంసారం అనేటువంటి దాంతో సంసారం కొంచెమే దాంతో సారం అని సంసారం.
1: ఫ్యామిలీ లైఫ్ సన్ లిటిల్ సారా ఎసెన్స్
0: కాదు, అల్పమైన ఆనందము.
1: దట్ టు ఇట్ ఇస్ మీన్ లో.
0: ఒక్క భార్య ఉండినప్పుడే ఆ యొక్క కుటుంబంలో అనేక విధమైనటువంటి ఒక అల్జల్ అంతా ప్రారంభమవుతుంటాయి.
1: వన్ వైఫ్ ఇస్ ఎనఫ్ టు హ్యావ్ ఆల్ అజిటేషన్ అండ్ టర్బులెన్స్ అట్ హోమ్.
0: ఇంకా ఇద్దరు వైఫ్లు వచ్చేటప్పటికే మరింత బాధ అధికమవుతుంది.
1: విత్ టూ వైఫ్స్ బియాండ్ మై ఎస్టిమేట్.
0: రెండు వైపులు ఉన్నటువంటి వ్యక్తి అనేక కష్టములకు గురి అవుతుంటాడు.
1: ద వన్ విత్ టూ వైఫ్స్ విల్ బి పుట్ టు ఆల్ హార్డ్షిప్స్.
0: ధ్రువుణ్ణి, ఈ రెండు వైపులు ఉన్నటువంటి యొక్క భర్త ధ్రువుణ్ణి దూరం చేసుకుని అనేక కష్టములకు గురి అయిపోయాడు.
1: ధ్రువ వాస్ పుట్ టు సో మెనీ డిఫికల్టీస్ బికాస్ ఆఫ్ ది టూ ప్రెసెంట్ ఆన్ ఐదర్ సైడ్ ఆఫ్ ద ఫాదర్.
0: సుమతి, సురుచి ఇద్దరు వల్ల మొదటి భార్య కొడుకును తొడపైన కూర్చోబెట్టుకోకూడదు, రెండవ భార్య కొడుకునే కూర్చోబెట్టుకోవాలి అని జగడం వేస్తూ వచ్చింది.
1: ద ఫాదర్ ఆఫ్ ధ్రువ వాంటెడ్ టు హ్యావ్ ద సన్ ఆఫ్ ది సెకండ్ వైఫ్ ఓన్లీ సిట్ ఆన్ ద ల్యాప్, నాట్ ద సన్ ఆఫ్ ది ఫస్ట్ వైఫ్. దట్ లెట్
0: ఈ బాధలను భరించుకోలేక తాను కుమిలిపోయాడు పాపము.
1: ధ్రువ కుడ్ నాట్ బేర్ దిస్ సఫరింగ్, హి వాస్ టోటలీ
0: డిప్రెస్డ్. ధ్రువుడే అరణ్యానికి వెళ్లిపోయాడు.
1: ధ్రువ లెఫ్ట్ ఫర్ ద ఫారెస్ట్.
0: ఇంకా మూడు భార్యలు కలిగినటువంటి వ్యక్తి దశరథ మహారాజు మీకు తెలుసును.
1: యు నో దశరథ విత్ త్రీ వైఫ్స్.
0: ఇతను కడపటి భార్యకు మాత్రమే లొంగిపోయాడు.
1: హి సబ్మిటెడ్ హింసెల్ఫ్ టు ది యంగెస్ట్ వైఫ్, ది లాస్ట్.
0: మొదటి భార్య కుమారుడైనటువంటి శ్రీమన్ నారాయణుడైనటువంటి రాముల్ని అరణ్యానికి పంపించాడు.
1: హి హస్ డ్రివెన్ అవుట్ ఆఫ్ హిస్ కంట్రీ ద సన్ ఆఫ్ ది ఫస్ట్ వైఫ్ రామ, గాడ్ హింసెల్ఫ్ ద ఫాదర్.
0: పది భార్యలు ఉన్నటువంటి వారి గతి ఏమిటి?
1: వాట్ ఈస్ ది సిచ్యువేషన్ ఆఫ్ ఎ ఫెలో విత్ 10 వైఫ్స్?
0: ఎవరికి 10 భార్యలు ఉన్నారు?
1: హూ హాస్ 10 వైఫ్స్?
0: మైండ్ కే 10 భార్యలు ఉన్నారు.
1: మైండ్ హాస్ 10 వైఫ్స్.
0: అది ఏ దశేంద్రియములు. దశేంద్రియములకు పతి కనుకనే ఇతనికి దశేంద్రియ పతి అని మనస్సుకు పేరు.
1: ఇట్ ఆల్ ది 10 సెన్సెస్. Therefore, mind is the husband of the 10 wives.
0: Manasananta indriyadhipati annaru.
1: Therefore, mind is the master of the senses.
0: Kanukani indriyamananta kuda enni avasthalaku guri chestundadi ee okka manasunu.
1: Senses will put this mind to suffering.
0: Kannulane bharyalu cheptunnayi emtandi naku chakkani tv techi pettandi lekapothe manchi goppa drama ku teeskon pondi leka cinema ku teeskon pondi nannu ikkada pettadaniki veelu kaadu ani kannulanta kudanu atani himsistunnayi.
1: The wife of the eye will put the husband, the mind, to so many difficulty asking him to take to a TV or a cinema or a drama.
0: Inka naluka చాలా బాధ పెడుతుండది.
1: ఫీలింగ్ సో సాడ్.
0: ఏమిటండి సుగంధమైనటువంటి యొక్క మసాల దోశ లేకపోతే పెరుగుడ్డి ఇలాంటివంతా తెచ్చి నాకు పెట్టండి అని అది ఒక్కొక్క వైపున బాధిస్తుండది.
1: ద టంగ్ అనదర్ వైఫ్ వెంట్ ఆన్ పెస్టరింగ్ ది హస్బెండ్ ద మైండ్ వై నాట్ మసాల దోశ అదర్ ఈటబుల్.
0: నాకు సుగంధమైనటువంటి పుష్పాలు నాకు అందించండి అని ఈ నాశకం కోరుతుండ.

0: The next wife, the nose, desires fragrant flowers. The listening.
1: ఏమేమో కావాలని ఆశిస్తుంటుండాలి.
0: ఇట్ వాంట్స్ టు లిసన్ టు సో మెనీ.
1: ఈ అందరి ఇంద్రియములు పదేంద్రియములు కూడాను ఏ విధంగా తృప్తిపరచడానికి వీలవుతుంది.
0: హౌ టు సాటిస్ఫై ఆల్ ద 10 సెన్సెస్.
1: ఒక ఇంద్రియాన్ని తృప్తిపరచడమే చాలా కష్టంగా ఉంటే దశేంద్రియాన్ని ఏ విధంగా తృప్తిపరచాలి?
0: ఇట్ ఇస్ సో డిఫికల్ట్ టు సాటిస్ఫై ద డిమాండ్స్ ఆఫ్ వన్ ఆఫ్ ది
1: దశేంద్రియములు. మైండ్ అంతా కూడా చాలా ఘోరమైన అవస్థలో గురి అయిపోయింది.
0: మైండ్ ఇస్ పుట్ టు లాట్ ఆఫ్ ట్రబుల్ బికాజ్ ఇట్ కుడ్ నాట్ సాటిస్ఫై.
1: ఓ భగవంతుడా నాకు ఈ సంసారం వద్దు.
0: Then mind cries and shouts, oh God, I don't want this
1: family.
0: Then it starts exercising control over the senses.
1: ఏ విధంగా చింతపడుతుందాది మైండ్?
0: How does it feel?
1: పుట్టుట ఒక చింత.
0: Birth is a matter of worry.
1: భూమి నుండుట చింత.
0: Life on earth is worry.
1: సంసారం ఒక చింత, చావు చింత.
0: Family is worry, death is worry.
1: బ్రతుకులన్నీ చింత.
0: ఆల్ లైఫ్స్
1: భవబంధముల్ చింత.
0: అటాచ్మెంట్ ఇస్ వరీ.
1: సంతసం ఒక చింత, వింత చింత.
0: హ్యాపీనెస్ ఇస్ వరీ. అండ్ ఎవ్రీథింగ్ దిస్ న్యూ ఇస్.
1: అబ్బా, ఈ చింతను నేను భరించుకోలేను.
0: ఐ కాంట్ బేర్ దిస్ వరీ ఎనీ లాంగర్.
1: సర్వ చింతల బాపడి ఓ సర్వేశ.
0: Oh God, who will make me free from this worry?
1: అప్పుడు ఈ మనసు సర్వేశుని ప్రార్థిస్తుంటుండాలి.
0: Then the mind starts praying to God.
1: అంతవరకు సర్వేశుడు జ్ఞాపకమే రాడు ఈ మనసు.
0: The mind does not think of God till then.
1: సంగతం వస్తే వెంకటరమణ అని ఈ కష్టాలు ప్రాప్తించినప్పుడే ఈ మనసు కూడాను దైవాన్ని స్తుతిస్తూ వస్తుంది.
0: It's only in times of sankata the problem we think of Venkataramana God.
1: ఎప్పుడు ఈ చింతలు మనకు వస్తుంటాయి?
0: When we get these worries.
1: సత్యాన్ని మర్చినప్పుడే చింతలంతా వస్తుంటాయి.
0: And once we forget the truth, we get all
1: these worries. మనం ఇన్ని చింతలకు గురి కావడానికి సత్యాన్ని మర్చటమే మూల కారణము.
0: We are put to all these worries because
1: సత్యాన్ని అనుసరించు.
0: Follow the
1: సర్వ మార్గములు యందు సర్వ విజయములందు కూడాను విజయాన్ని సాధించగలవు.
0: You will be certainly victorious. You will win in every field if you
1: follow the truth. విజయము సత్యాన్నే వరిస్తుంది, కానీ మరొక దాన్ని వరించదు.
0: The one of truth will be victorious.
1: ఏ భుజబలమో, ఏ బుద్ధిబలమో, ఏ ధనబలమో, ఏ జనబలమో, ఏ గుణబలమో ఏమి ఉండినప్పటికీ దీనికి ఏమాత్రము లొంగదు.
0: The victory or success will not submit to any physical strength or intelligence or
1: wealth. దేనికి లొంగదు.
0: The truth will not submit to anything.
1: ఈ సత్యమును కూడాను విజయమే వరిస్తుంది.
0: The truth will be triumphant finally.
1: కనుకనే సత్యాన్ని జయించేటువంటిది ఈ జగత్తులో మరొకటి ఏదీ లేదు.
0: There is nothing that can conquer this truth.
1: కనుకనే సత్యం జయమవుతుంది.
0: Therefore truth will be victorious.
1: దీనికంటే విజయాన్ని సాధించేది మరొకటి లేదు.
0: There is nothing beyond this success.
1: ఏకం సత్ విప్రా బహుదా వదంతి. ఉన్నది ఒక్కటే అయినప్పటికీ ఈ పండితులు అనేక రీతిగా దీన్ని ప్రకటిస్తూ వస్తున్నారు.
0: ట్రూత్ ఈజ్ వన్ బట్ స్కాలర్స్ ఇన్
1: సత్యాన్ని మనం అనుసరించినప్పుడే సత్యమేవ జయతే, సత్యమేవ జయతే, సత్యమేవ జయతే, సత్యమే మనకు జయం.
0: And once you follow the truth, you are bound to be successful.
1: ఎలాంటి కఠినమైన సమస్యలను కూడా సత్యము సులభంగా సాధించుకుంటుంది.
0: Under any circumstances, in spite of severe problems, the truth will help you to win success. There is nothing that you cannot accomplish with
1: this. సాధిస్తుంది.
0: You can achieve anything.
1: భూమిని ఆకాశం చేస్తుంది, ఆకాశాన్ని భూమి చేస్తుంది.
0: You can transmute the sky into earth and the earth into sky.
1: కనుకనే సత్యాన్ని మనం ఆశ్రయించాలి.
0: So you should follow the truth.
1: సత్యమే మన దైవము.
0: Truth is God.
1: సత్యమును మనం విస్మరిస్తే జీవితమే లేదు.
0: If you forget truth, there is no life at all.
1: కనుకనే ఈనాడు ఈ ప్రపంచములో సత్యాన్ని విస్మరించడం చేతనే అనేక దుఃఖములకు, అనేక కష్టములకు, అనేక విధమైన బాధలకు గురి అవుతున్నారు. అధికారాన్ని మనం చేపట్టినప్పటికీ మనకు విజయం చేకూరదు.
0: We may occupy an exalted position of authority.
1: అధికారంలో సత్యమే లేదు.
0: In fact, there is no truth in any position of authority.
1: ఎంత చదువులు చదివినప్పటికీ
0: in spite of education
1: చదువుల్లో ఏమాత్రము సత్యం లేదు.
0: There is no truth in this education.
1: కారణం ఏమిటి?
0: Why?
1: ఇది ప్రాకృతమైనటువంటి విద్యలు.
0: That's all worldly knowledge.
1: ఇది ప్రాకృతమైనటువంటి చర్యలు.
0: That's worldly activity.
1: ఇవన్నీ ప్రవృత్తి అయినటువంటి యొక్క లక్షణాలు.
0: That's all external outward.
1: సత్యము నివృత్తి మార్గం.
0: The truth is inward.
1: సత్యము నివృత్తి తత్వము.
0: It speaks of the within.
1: నిత్య సత్యమైనటువంటి స్వరూపము.
0: That's eternal truth.
1: కనుకనే ఈ సత్యాన్ని మనం సాధించినప్పుడే మనం విజయాన్ని కూడా సాధించిన వారం అవుతాం.
0: When once we follow that eternal truth, you'll certainly be victorious.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఎలాంటి పరిస్థితులను మనం ఎదుర్కోవటానికి వచ్చినప్పటికీ దీనిని ఎదుర్కొని సత్యంతో మనం సాధించడానికి ప్రయత్నించాలి.
0: Whatever circumstances and conditions you may come across,
1: resist and face them.
0: You should be ready to keep up to the promise
1: that you make. When once
0: you make a promise of truth, you should uphold and keep up.
1: వామనుడు వచ్చాడు.
0: వామన
1: దానము అడిగాడు.
0: ఉత్తరాన్ని
1: ప్రామిస్ చేశాడు.
0: హి మేడ్ ఎ ప్రామిస్ దట్ హి వుడ్ గివ్.
1: కానీ
0: బట్
1: తన గురువు అయినటువంటి కృపాచార్యుడు ఇవ్వవద్దు అని బోధించాడు.
0: హిస్ టీచర్ కృపా శుక్రాచార్య సెడ్ డోంట్ గివ్.
1: అప్పుడు చెప్తున్నాడు రాజు.
0: దెన్ ద కింగ్ వెంట్ ఆన్ టెలింగ్.
1: బలి చక్రవర్తి చెప్పాడు.
0: ఎంపరర్ బలి
1: గురుజీ,
0: గురుజీ
1: మీరు గురుజీ కావచ్చును.
0: యు మే బి ది టీచర్.
1: కానీ నేను ఇచ్చిన మాటను తప్పను.
0: But I will never go back to the promise given.
1: Paliki bonkuta kante papamunni.
0: Is there any other higher sin than to go back to the promise given?
1: Ichi tarvata tappinchukune danikante inga vere papam mari ikkada untunda.
0: Having said, why should you go back? It is the worst of the sins.
1: Ichinanu mata.
0: I gave the promise.
1: Emaina sare nenu inka nenu tappanu.
0: Anything may happen, I'll certainly keep up to the promise.
1: Kanukani మనం ఇట్టి పవిత్రమైనటువంటి సత్యంలో మనం జీవితాన్ని గడపడానికి ప్రయత్నించాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ లీడ్ అవర్ లైఫ్.
1: ఇంత మంది లోపల ఏ 10 మంది నిలిచినా కూడా చాలు, ప్రపంచాన్ని మనం కాపాడవచ్చు.
0: ఇన్ దిస్ కాంగ్రిగేషన్ ఇఫ్ ది 10 ఆర్ దేర్ వి కెన్ ప్రొటెక్ట్ దిస్ వరల్డ్.
1: ఎంత మంది మనం సత్యాన్ని కాపాడుకుంటున్నాం?
0: హౌ మెనీ ఆఫ్ us follow truth?
1: ఎంత మంది మనం ఈ ధర్మాన్ని మనం నిలబెట్టుకోవడానికి కలుగుతున్నాం?
0: How many of us follow the path of dharma? No.
1: వింటున్నాము అనేక ఉపన్యాసములు.
0: We listen to many discourses.
1: చదువుతున్నాము వేలాది గ్రంథములు.
0: We read thousands of texts.
1: చూస్తున్నాము నూర్ల కొద్ది మహనీయులను.
0: We see many noble souls.
1: ఏమిటి నీవు అనుసరిస్తున్నావు?
0: What is that you follow?
1: ఏమిటి నీవు ఆచరిస్తున్నావు?
0: What is that you practice?
1: ఏమిటి నీ అనుభూతి నీకు తెచ్చుకున్నావు?
0: What is your experience?
1: ఏమీ లేదు.
0: Nothing whatsoever.
1: పండితుడను పండితుడను పండితుడని పేరు పెట్టుకుంటారు.
0: యూ కాల్ యువర్ సెల్ఫ్ ఎ
1: పండితుడనగా ఏమిటి?
0: హూ ఇస్ కాలర్?
1: నేను శాస్త్ర ఇతిహాస పురాణములు పఠించినటువంటి వాడు ఆ పండితుడు.
0: కెన్ యూ కాల్ హిమ్ ఎ పండిట్ ఎ స్కాలర్ ఇఫ్ యూ గోస్ త్రూ ఆల్ ద టెక్స్ట్?
1: నేను సర్వశాస్త్ర ప్రవీణుడైనటువంటి వాడు ఆ పండితుడు.
0: కెన్ యూ కాల్ హిమ్ ఎ పండిట్
1: ఎక్స్పర్ట్ వాడు ఆ పండితుడు?
0: ఇఫ్ హీ నోస్ ఎవ్రీథింగ్ కెన్ యూ కాల్ హిమ్ ఎ స్కాలర్?
1: కాదు కాదు. అది ఏ భగవద్గీత దీన్నన్నిటినీ ఖండించి
0: భగవద్గీత
1: సమదర్శన అన్నారు.
0: On analysis, Bhagavad Gita said, Pandita
1: Samadarshana. The one
0: with such a mind is real scholar.
1: Sukadukkamuni yandu, papa punyamuni yandu, ninda stutuni yandu, kashta nashtamuli yandu, oke manasunu kaliginatunti vadu panditudu.
0: The Gita clearly tells, he is only a scholar, a pandit. If he maintains the state of equal mindedness or equanimity, both in times of pain and pleasure, the heat and cold he should be unmindful.
1: అదే ఉండాలి, ఇది ఉండాలి.
0: బోత్ ఆర్ నీడెడ్.
1: ఇది ప్రాకృతమైనటువంటి యొక్క లక్షణములు.
0: దిస్ ఇస్ ది క్వాలిటీ.
1: ఇది ప్రాకృతమైనటువంటి ధర్మములు.
0: దిస్ ది ధర్మ ఆఫ్ ద వరల్డ్.
1: ఎండనే లేకుండా చలిగి ఉండాలంటే ఈ చలిని కూడా నువ్వు ఎంతకాలం నీవు ఆశించలేవు.
0: యు కెనాట్ ఎక్స్పెక్ట్ ది సివియర్ కోల్డ్ ఆల్ ది టైమ్.
1: తిరిగి ఎండ కావాలని కోరుతున్నావు.
0: యు వాంట్ హీట్ అండ్ సన్షైన్.
1: ఆ ఎండ తీవ్రంగా కాస్తుంటుంటే అబ్బాబ్బా ఈ ఎండను సహించుకోలేము, తిరిగి చల్లదనం కావాలని కోరుతున్నావు.
0: యు కాంట్ బేర్ ది హీట్ అగైన్, యు వాంట్ ది కోల్డ్ సీజన్.
1: ఇది నీ యొక్క చేతిలో ఉందా?
0: Does it lie in your hand?
1: భగవత్ యొక్క అనుగ్రహము.
0: It's all God's grace.
1: ఈ ప్రపంచమునకే పేరు ద్వైతము అని పేరు.
0: The whole world is called ద్వైత or duality.
1: ఈ డ్యూయాలిటీ అనేటువంటిది ఉంటేనే మానవునికి ఒక విధమైనటువంటి రాణింపు కలుగుతుంది.
0: Because of the duality you'll be able to live here.
1: ఈ రెండు ఉండటం చేతనే మానవుడు సుఖశాంతులను అనుభవిస్తున్నాడు.
0: బికాస్ ఆఫ్ దీస్ టూ యూ హావ్ గాట్ ఆల్ ది పీస్ అండ్ కంఫర్ట్.
1: నిరంతరము తీపి తినడానికి ఎవరికి ఇష్టపడరు.
0: నో వన్ లైక్స్ టు ఈట్.
1: ఒక 10 దినములు తీపి తింటే 11వ దినం ఒక పికిల్ తీసుకోవాలి.
0: ఇఫ్ యూ ఈట్ స్వీట్ కంటిన్యూ ఫర్ 10 డేస్ యూ నీడ్ ఎ పికిల్ ఆన్ ద 11th డే.
1: పికిల్స్ దినము తింటుంటే మరి స్వీట్ కావాలని ఆశ వస్తుంటాయి.
0: ఇఫ్ యూ ఈట్ పికిల్స్ ఎవ్రీడే యూ నీడ్ ఎ స్వీట్ దేర్ ఆఫ్టర్.
1: సుఖ దుఃఖీ సమే కృత్వ లాభం లాభ జయ జయ. ఈ రెండు కూడా ఉండినప్పుడే మానవునికి సుఖ దుఃఖములు లాభ నష్టములు జరుగుతుంటాయి.
0: ఇన్ దిస్ డ్యూయల్ వరల్డ్ యు ఫైండ్ ద ప్రాఫిట్ ఇన్ ద లాస్.
1: ఈ డ్యూయలిజం లోపల కూడా ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
0: యు షుడ్ నో ది ఈక్వాలిటీ ఇన్ దిస్ డ్యూయలిజం.
1: సృష్టిలో డ్యూయలిజం ఉంటుండాలి కదా అని చెప్పి ఈ డ్యూయలిజం లో మనం పోకూడదు.
0: బికాస్ దేర్ ఇస్ దిస్ డ్యూయలిజం ఇన్ దిస్ వరల్డ్ యూ కెన్ నాట్ బి డ్రాన్ ఇన్ దట్.
1: డ్యూయల్ మైండ్ ఇస్ బ్లాక్ మైండెడ్.
0: ఎ మ్యాన్ విత్ డ్యూయల్ మైండ్ ఇస్ హాఫ్ బ్లైండ్.
1: హాఫ్ బ్లైండ్.
0: బ్లైండ్ బ్లైండ్.
1: కనుకనే మనము ఈ డ్యూయలీ మైండ్ ఉంటుండకూడదు.
0: సో వీ షుడ్ హ్యావ్ డ్యూయల్ మైండ్.
1: ఇది కేవలము గడియారం పెండులు మాదిరి కొడుతుంటుంది, ఇటు అటు ఇటు అటు.
0: ఇట్ ఈస్ లైక్ ది పెండులమ్ ఆఫ్ ద వాల్ క్లాక్ దట్ ఆసిలేట్స్.
1: ఇది కొట్టేంత వరకు నువ్వు జీవ బ్రహ్మాలు తిరుగుతూనే ఉంటుంటాయి ఈ యొక్క నిమిట్ ముందు లేక గంటల ముందు.
0: సో లాంగ్ దిస్ పెండులమ్ ఆసిలేట్స్ యూ ఫైండ్ ద హ్యాండ్ స్పిన్ ఆఫ్ ద సెకండ్స్ అండ్ మినిట్స్ అండ్ అవర్స్ రివాల్వింగ్.
1: ఈ జీవాత్మ పరమాత్మలు తిరుగుతూనే ఉంటుంటాయి.
0: The individual and super soul. When do they unite? The moment the pendulum comes to a stand still, there will be unity. Therefore, we should have a control over this pendulum of the mind.
1: నీకు టైం కావాలని కోరుకున్నంత వరకు ఈ పెండులం తిరుగుతూనే ఉండాలి.
0: So long you need the time, the pendulum must move.
1: ఏకత్వం అనేటువంటి దాన్ని గుర్తించిన తర్వాత నీకు టైమే అక్కర్లేదు.
0: When once you recognize this principle of unity, oneness, you
1: time
0: don't need time.
1: Is God.
0: Time is God.
1: కాలాయ నమః. కాలాయ నమః. కాలదర్పదమనాయ నమః. కాలాతీతాయ నమః. కాల స్వరూపాయ నమః. అంత కాలమే.
0: ఎవ్రీథింగ్ ఈజ్ టైం.
1: కనుకనే కాలకాల ప్రపన్నానాం కాల కిమ్ని కరిష్యతి. ఈ కాలమును కాలుడు మింగుతున్నాడు.
0: దిస్ టైమ్ ఈజ్ స్వాలోడ్ బై కాలుడు, ద గాడ్ ఆఫ్ డెత్.
1: కానీ మానవుడు కాలుండే మింగుతున్నాడు.
0: బట్ మ్యాన్ ఈజ్ స్వాలోయింగ్ ది వెరీ కాలుడు.
1: అలాంటి వాడే నిజమైనటువంటి మనిషి.
0: He is the true human.
1: కాలానికి మనం ఎదుర్కోకూడదు, వెరవకూడదు.
0: We should not fear time.
1: కాలమును మనం హస్తగతం గావించుకోవాలి.
0: You should have total.
1: కాలం మన చేతిలో ఉంటుండాలి.
0: Is in your hands.
1: కాలమే దైవ స్వరూపము.
0: Time is God.
1: దైవం నీ హృదయవాసి.
0: God dwells in your heart.
1: కాబట్టి దైవం నీ యొక్క హృదయంలోనే నిలిచి ఉన్నాడు.
0: God is in your heart.
1: కనుకనే ఇంత గొప్పవాడు మానవుడు.
0: Man is so great.
1: భగవంతుని తన స్వాధీనం చేసుకున్నటువంటి వాడు మానవుడు.
0: And it's a man who will have God divinity with him.
1: కించిత్ పరచుకోవటము ఇది చాలా సరైనటువంటిది కాదు.
0: టు కన్సిడర్ వన్ సోన్ సెల్ఫ్ సో లో అండ్ మీన్ ఇస్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్.
1: కనుకనే శరీర మాధ్యం కలు ధర్మ సాధకం.
0: బాడీ ఇస్ గిఫ్టెడ్ టు అండర్టేక్ గుడ్ యాక్టివిటీ.
1: జంతువునాం నరజన్మ దుర్లభం.
0: ద హ్యూమన్ లైఫ్ ఇస్ రేరెస్ట్ ఆఫ్ ఆల్.
1: నరజన్మ చాలా దుర్లభమైనటువంటిది.
0: ఇట్ ఇస్ వెరీ ఎక్స్ట్రీమ్లీ రేర్.
1: అంతేకాని నరజన్మం అని దీనిని కించిత్ పరచుకోకూడదు.
0: నెవర్ కన్సిడర్ ఇట్ సో లో అండ్ మీన్.
1: ఈ నరజన్మను నారాయణకి అర్పితం చేయాలి.
0: This human life has got to be surrendered to Narayana God.
1: అందుకోసమే వచ్చింది ఈ మానవత్వము.
0: Human life is gifted.
1: మానవత్వాన్ని పొందే కోసమే వచ్చింది.
0: The humanity should attain divinity.
1: మానవత్వానికి వచ్చింది.
0: The human life is of
1: మానవత్వం నుంచి దైవత్వానికి పోవాలి.
0: The man should become
1: God. కానీ దురదృష్టవశాత్తు ఈనాడు మానవుడు రివర్స్ తిరిగి పశుత్వానికి దిగజారిపోతున్నాడు.
0: Unfortunately, man is coming down to the level of animal.
1: ఈ రివర్స్ గేర్ మనం యూజ్ చేయకూడదు.
0: We should never make use of reverse gear.
1: అంత ఫ్రంట్ గేర్ పోవాలి పోవాలి పోవాలి.
0: అప్లై ఫ్రంట్ గేర్, మార్చ్ అహెడ్, గో.
1: ఎక్కడే గాని మనం స్టాప్ చేయకూడదు.
0: వి షుడ్ నాట్ స్టాప్ ఎట్ ఎనీ పాయింట్.
1: ఎక్కడ స్టాప్ చేయాలి? గమ్యం చేరేంత వరకు స్టాప్ చేయకూడదు.
0: అంటిల్ యూ రీచ్ ద గోల్ డెస్టినేషన్ డూ నాట్ స్టాప్.
1: అది ఏ మానవుని యొక్క జీవిత ప్రయాణము.
0: దాట్ ఈస్ ద ట్రావెల్ ఇన్ దిస్.
1: మానవుడు కర్మక్షేత్ర యాత్రికుడు.
0: మ్యాన్ ఈస్ దట్.
1: ఈ యాత్రను పూర్తి గావించుకోవాలి.
0: వర్క్ హి షుడ్ కమ్ టు.
1: ఈ పాత్రను పూర్తి గావించుకోవాలి.
0: అండ్ హి షుడ్ ఫుల్ఫిల్ హిస్ ఆబ్లిగేషన్స్.
1: అది ఏ మానవుని యొక్క నిజమైన ఆశయము.
0: దట్ ఈస్ ది ట్రూ పర్పస్ ఆఫ్ లైఫ్.
1: అది ఏ చెప్పాను, లైఫ్ అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ లైఫ్?
1: ఎఫ్ ఎఫ్ ఎఫ్ ఎఫ్ ఫోర్ ఎఫ్స్ అని చెప్పాను.
0: భగవాన్ రిఫర్ టు ఫోర్ ఎఫ్స్.
1: ఎఫ్ ఫస్ట్ ఎఫ్ ఫాలో ది మాస్టర్.
0: ఫస్ట్ ఎఫ్ ఫాలో ది మాస్టర్.
1: హూ ఇస్ యువర్ మాస్టర్?
0: హూ ఇస్ యువర్
1: కాన్షియన్స్? ఈజ్ యువర్ మాస్టర్.
0: యువర్ కాన్షియన్స్ ఈజ్ యువర్ మాస్టర్.
1: అది ఫస్ట్ ఫాలో ది మాస్టర్.
0: దట్ ఫస్ట్ ఎఫ్ ఫాలో ది మాస్టర్.
1: సెకండ్ యూ ఫేస్ ది డెవిల్.
0: సెకండ్ యూ ఫేస్ ది డెవిల్.
1: థర్డ్ యూ ఫైట్ టు ది ఎండ్.
0: థర్డ్ యూ ఫైట్ టు ది ఎండ్.
1: ఫోర్త్ యూ ఫినిష్ ది గేమ్.
0: ఫోర్త్ యూ ఫినిష్ ది గేమ్.
1: అది నీ యొక్క జీవిత గమ్యం.
0: దట్ ఈస్ ది
1: పర్పస్. అది నీ జీవితం యొక్క ఆట.
0: That is the play.
1: Life is game, play it.
0: Life is a game, play it.
1: Life is dream, realize it.
0: Life is a dream, realize it.
1: Life is love, enjoy it.
0: Life is love, enjoy it.
1: Life is troubles, meet it.
0: Life is troubles, meet it.
1: Kanukane లైఫ్ అనేటువంటిది ఇంత అంతరాత్మతో కూడినటువంటిది.
0: లైఫ్ ఇస్ సో మీనింగ్.
1: ఇంత రహస్యమైనటువంటిది.
0: ఇట్ ఇస్ సటిలిటీ సీక్రెట్.
1: ఇలాంటి రహస్యమైనటువంటి, ఇలాంటి పవిత్రమైనటువంటి, ఇలాంటి దివ్యమైనటువంటి, ఇలాంటి భవ్యమైనటువంటి, ఇలాంటి నవ్యమైనటువంటి యొక్క మానవత్వాన్ని మనం కించిత్ పరుచుకుంటున్నాం.
0: వీ కన్సిడర్ దిస్ హ్యూమన్ లైఫ్ సో మీన్ అండ్ లో, ఆల్దో ఇట్ ఇస్ సేక్రెడ్ అండ్ డివైన్.
1: సత్యాన్ని మర్చిపోవటమే.
0: వాట్స్ ద రీజన్ వీ హావ్ ఫర్గాటెన్ ద ట్రూత్?
1: త్రీ ఫోర్త్ ట్రూత్ ఇస్ లైఫ్ అన్నా.
0: త్రీ ఫోర్త్ ఆఫ్ ట్రూత్ ఇస్ లైఫ్.
1: కానీ నేను అది ఒప్పుకోను.
0: బట్ భగవాన్ డజంట్ ఎండ్.
1: త్రీ ఫోర్త్ కంప్లీట్ ట్రూత్ ఇస్ లైఫ్.
0: భగవాన్ డజంట్ ఎండోర్స్ ఇట్. కంప్లీట్ ట్రూత్ ఇస్ ఫుల్ లైఫ్.
1: చాలా మంది త్రీ ఫోర్త్ లైఫ్ ఇస్ ట్రూత్ అంటారు.
0: మెనీ సే త్రీ ఫోర్త్ ఆఫ్ లైఫ్ ఇస్ ట్రూత్.
1: నో, త్రీ ఫోర్త్. వాట్ అబౌట్ వన్ ఫోర్త్?
0: భగవాన్ విల్ క్వశ్చన్ యూ, వాట్ అబౌట్ వన్ ఫోర్త్?
1: కానీ ఫుల్ లైఫ్ ఇస్ ట్రూత్.
0: సో ఫుల్ లైఫ్ ఇస్ ట్రూత్.
1: ట్రూత్ ఇస్ గాడ్.
0: ట్రూత్ ఇస్ గాడ్.
1: గాడ్ ఇస్ పూర్ణం.
0: గాడ్ ఇస్ ఫుల్.
1: పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ వశిష్యతే పూర్ణమద. అతను పూర్ణమే, నీవు పూర్ణమే, జగత్తు పూర్ణమే, అంత పూర్ణమే.
0: God is full, you are full, nature is full, everything is full.
1: Purnam is truth.
0: Therefore, this
1: truth is purnam.
0: Truth is full.
1: Kanukane full ga untundali satyamlo.
0: So there truth is full.
1: Kanuka ee satyanni manam gurtinchi sadhyamainta varaku kuda nu mana noti nunchi asatyam raakunda chuchukovali.
0: So we should follow this path of truth and we should not utter lies.
1: Okka vela satyam chepte emaina kontha pramadamo leka konni ఇక్కట్లో కలిగేటువంటి పరిస్థితి ఉంటుంటే సత్యం చెప్పద్దు, అసత్యం చెప్పద్దు, మౌనాన్ని వహించు.
0: ఇన్ కేస్ యు ఎన్కౌంటర్ డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్ బై టెలింగ్ ట్రూత్, డోంట్ అటర్ ఎ లై.
1: అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేయదు. ఇలాంటి పరిస్థితి లోపల నీవు సత్యము చెప్పవద్దు, అసత్యము చెప్పవద్దు.
0: ఇన్ టైమ్స్ ఆఫ్ డేంజర్ డోంట్ స్పీక్ ట్రూత్, డోంట్ అటర్ ఎ లై.
1: ఒకానొక సమయంలో ఇంద్రుడు ఒక సన్యాసిని పరీక్షించడానికి ప్రయత్నించాడు.
0: At one time Indra wanted to test an
1: sannyasi kaadu maha yogi ga undetundi vaadu.
0: He is a total renunciant.
1: Atanu rendu pratignalu pattadu.
0: He has taken upon himself two vows.
1: Parulanu himsinchanu,
0: I won't hurt anybody.
1: Asatyam aadanu,
0: I will not utter a lie.
1: Ee rendittini maa jeevithamlo saadhinchali ani pattudalato tapas chestunnadu.
0: He wanted to accomplish these two and therefore has undertaken penance.
1: Bhagavantudu oka jinkanu tarumukuntu ఈ యొక్క తపస్సు చేస్తున్నటువంటి వాడిని ముందుగా ఆ జింక పోయేటట్టుగా చేశాడు.
0: గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ హంటర్ వాస్ జస్ట్ చేసింగ్ ఎ డియర్ దట్ వాస్ పాసింగ్ బై.
1: కానీ ఈ డియర్ దుంకుతూ పోవడం చేత ఈ తపస్వి కన్ను తెరిచి చూచాడు.
0: అండ్ దిస్ వన్ ఆఫ్ ఎసెటిక్ ఓపెన్ హిస్ ఐస్ అండ్ వాచ్డ్ దట్.
1: తక్షణమే అది ఒక పొదలో పోయి చేరిపోయింది.
0: He watched this deer getting into a bush there.
1: వచ్చాడు హంటర్ వేషం ఉన్నటువంటి భగవంతుడు.
0: గాడ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ హంటర్ కేమ్.
1: స్వామీజీ,
0: స్వామీజీ,
1: నేను ఒక జింకను తరుముకొని వచ్చాను, మీరేమైనా చూశారా?
0: ఐఎమ్ చేసింగ్ ఎ డియర్, హ్యావ్ యూ నోటీస్డ్ ఇట్?
1: చూడలేదంటే అసత్యము.
0: ఇఫ్ హి సేస్ ఐ హావ్ నాట్ సీన్ ఇట్ ఇస్ ఎ లై.
1: చూచినదంటే ఎక్కడ ఉంది అంటాడు.
0: ఇఫ్ ఐ సే ఐ హావ్ సీన్ ఇట్ ఇస్ అసత్యము.
1: అదో ఉంది అంటే దాన్ని హింసిస్తాడు.
0: ఇఫ్ ఐ సే ఇట్స్ బిహైండ్ ద బుష్,
1: కాబట్టి ఒక ప్రాణిని హింసించను అనేటువంటి ఒక ప్రతిజ్ఞ తప్పిన వాడు అవుతాడు.
0: హి హస్ టేకెన్ ఎ వౌ నాట్ టు హర్ట్, నాట్ టు హార్మ్.
1: చూడలేదు అంటే అసత్యం ఆడిన వాడు అవుతాడు.
0: ఇఫ్ హి సేస్ ఐ హావ్ నాట్ సీన్ ఇట్ ఇస్ ఎ లై, బ్లేటెంట్ లై.
1: అప్పుడు భగవంతుణ్ణి ప్రార్థించాడు.
0: So he prayed to God.
1: Oh Bhagavantuda,
0: oh God,
1: na ee rendu pratignalaku bangam kaakunda nee oka vision, nee oka talampu naaku andinchamani cheptadu.
0: He prayed to God, oh God, give me the thoughts so that I will uphold these two vows I have undertaken.
1: తక్షణమే భగవంతుడు ఆ యొక్క విజన్ అందించాడు.
0: గాడ్ గ్రాంటెడ్ హిమ్ దట్
1: విజన్. నిర్మలమైన హృదయంతో ప్రార్థించినటువంటి వారికి క్షణాల్లోపలే దాని యొక్క విజన్ జవాబులిస్తుంటాడు భగవంతుడు.
0: ఇఫ్ యూ ప్రే విత్ ప్యూర్ హార్ట్ గాడ్ రెస్పాండ్స్.
1: కేవలం పెదవులతో ప్రార్థించేటువంటి వారికి ఎన్ని సంవత్సరాలు అయినా కూడా జవాబు ఇవ్వడు.
0: ఇఫ్ ఇట్ ఇస్ ఆల్ ఎ లిప్ సర్వీస్ యూ విల్ నెవర్ గెట్ రిప్లై ఎనీ టైమ్.
1: హృదయముతో ప్రార్థించేటువంటి వారికి తక్షణమే రీసౌండ్ రిఫ్లెక్షన్ రియాక్షన్.
0: ఇఫ్ యూ ప్రే విత్ యువర్ హార్ట్ యూ విల్ గెట్ ది రియాక్షన్ రిఫ్లెక్షన్ రిసౌండ్ ఇన్స్టంటేనియస్లీ.
1: వచ్చింది ఆ విజన్.
0: దేర్ కేమ్ దట్ విజన్.
1: ఆ ముని చెప్తున్నాడు.
0: అండ్ ద సెయింట్ వాస్ టెలింగ్,
1: ఏది చూచెను అది పల్కదు, ఎది పల్కును అది చూడలేదు, ఏమందు భువిన్.
0: వాట్ ఆమ్ ఐ టు సే?
1: ఓ హంటర్,
0: ఓ హంటర్,
1: ఏది చూచెను అది పల్కదు.
0: దట్ విచ్ హస్ సీన్,
1: కన్నులు చూచినా జింకను కానీ కన్నులు చెప్పలేవు, దానికి నోరు లేదు.
0: ఐస్ హావ్ సీన్ ద డియర్ బట్ ఇట్ కెనాట్ సే బికాజ్ దేర్ ఇస్ నో మౌత్.
1: కానీ నోరు చెప్పగలదు.
0: The mouth can say, tongue can speak.
1: చూడలేదు.
0: But it has not seen
1: it. దాన్ని ఎట్లా చెప్పగలదు?
0: How can it say?
1: చెప్పలేనటువంటి దాన్ని ఎట్లా చూడగలదు?
0: That which cannot be expressed, how does it see?
1: చూచిండేది ఒకటి, చెప్పేది మరొకటి. ఇది నాట్ ట్రూత్ అన్నాడు.
0: So one has seen, the other has to say, though I can't.
1: ఈ విధంగా తప్పించుకున్నాడు ఈ ఋషి.
0: That's how he could find an escape.
1: అప్పుడు భగవంతుడు, ఇది సరి అయిన మార్గం.
0: దట్ ఈస్ ది విజన్ గ్రాంటెడ్ బై
1: గాడ్. ప్రాకృతమైనటువంటి జీవితంలో,
0: ఇన్ దిస్ వరల్డ్,
1: మానవ జీవితంగా గడుపుతున్నటువంటి వాడు,
0: ది హ్యూమన్ లైఫ్,
1: ఇలాంటి పరిస్థితిలో సందిగ్ధావస్థ యందు,
0: ఇన్ టర్మ్స్ ఆఫ్ కన్ఫ్యూజన్,
1: ఈ విధమైన దీంతో తప్పించుకోవడానికి ప్రయత్నించాలి.
0: యూ షుడ్ ఫైండ్ అన్ ఎస్కేప్ అవుట్ ఆఫ్ ఇట్.
1: సత్యం చెప్పి దాన్ని ప్రమాదం సంభవించకూడదు.
0: బై టెలింగ్ ట్రూత్,
1: అసత్యం చెప్పి పాపంలో మునక్కూడదు.
0: నెవర్ కమిట్.
1: ఎన్నింటికి సంబంధం లేని మార్గాన్ని, మధ్య మార్గాన్ని అనుసరించు. ఎందుకనగా ఇది మిథ్యలోకము, మిథ్యలోకము, ఇది మధ్యలోకమే కనుక మధ్య మార్గాన్ని అనుసరించమన్నాడు.
0: బై టెలింగ్ లైస్ విల్ బి కమిటింగ్ ఎ సిన్, దేర్ఫోర్ గో ఇన్ ద మిడిల్ పాత్, మిడ్ వే.
1: ఈ బాల్యమునందు సాధ్యమైనంత వరకు నువ్వు అసత్యం ఆడకుండా చూడండి. ఒకవేళ అసత్యం ఆడేటువంటి పరిస్థితి వస్తే అసత్యం మాత్రం చెప్పకండి, సత్యం మాత్రం చెప్పకండి, రెండూ లేకుండా మౌనాన్ని వహించు.
0: ఇన్ ది స్టేజ్ ఆఫ్ యూత్ బి కాషస్, ఇఫ్ ఇట్ ఇస్ నెసెసరీ టు టెల్ ఎ లై నెవర్ టెల్ లైక్ దట్, ఎట్ లీస్ట్ డోంట్ స్పీక్ ది ట్రూత్, రిమైన్ సైలెంట్.
1: హే శివ శంకర్ నమామి శంకర.

0: భక్తితో చదివేరు ముక్తి విద్యనకెవడు ముందు రాడు. ఎట్టి వారికి ఈశ్వరత్వం పెట్టుగలుగు వినుడు భారతీయ వీరసుతుడ వినుడు. వినుడు భారతీయ వీరసుతుడ.
1: We study most devotedly all the forms of education that will help us to carry on our livelihood. But no one comes forward to study that gives us liberation. How do you expect such people to recognize the divinity? Listen to this valiant son of Bharat.
0: Vidyarthulare.
1: Students.
0: ఈనాటి విద్యార్థులు చదువు సంధ్యల ప్రారంభము కాగానే అహంకారము, ఆడంబరము, మోహము ఆపాద మస్తకములకు విద్య కంటే ముందుగానే ప్రవేశించి ఉంటాయి.
1: బిఫోర్ వన్ ఎక్వైర్స్ నాలెడ్జ్ యాజ్ వన్ లెర్న్స్ బిఫోర్ హీ ఎడ్యుకేట్స్ హిమ్సెల్ఫ్ కంప్లీట్లీ రైట్ ఫ్రమ్ టాప్ టు టో దేర్ సర్క్యులేట్స్ In him the percolates ego, pomp and attachment top to toe.
0: Intakito poka durbuddhulu duralochanalu dushteshtalu duravipraayamulu varilo kevalam cheemala puttala vale puttutu untai.
1: Further, you find bad feelings, wicked actions and all wrong sentiments rampant, growing more and more like ants.
0: Nijamuga yuvakulayandu yuvatulayandu manavattam anetundi maripippa chesetundi yokka astha madamulu aishad vargamulu tamoguna rajogunamulu ivanniyu cherinappudu 16 kalalaga roopondutuntai.
1: Among men and women, there are 16 qualities that make them forget the very human nature.
0: Manavuni yandu ee dushtamainatvanti yokka shodasa kalalato nindi untadu ee naati yuvakulu andaru.
1: The modern youth are encompassed by the 16 traits.
0: Kevalam dhanamadamu, gunamadamu, bhujabalamu, బుద్ధిబలము, ధైర్యబలము, స్త్రీబలము, సంపద బలము, విద్యాబలము, కులబలము, ఇవన్నీ ఇక్కడను అష్టబలము.
1: There are various forms of ego, such as the wealth, the quality, the physical strength, intellect
0: and valor.
1: They are not the strength at all. They are forms of ego.
0: దానికి తోడుగా కామ, క్రోధ, లోభ, మోహ, మదం, మత్సరం, ఈ ఆరు.
1: Adding to this, there are six more: the desire, the anger, the lust,
0: తదుపరి
1: greed.
0: రజోగుణం, తమోగుణము.
1: Adding to that,
0: అన్నీ చేసేటప్పటికి షోడశ కళలతో ప్రకాశిస్తుంటాడు ఈనాటి యువకుడు.
1: Adding to that, the emotion in the bestial quality, the 16 encompass him.
0: కానీ మానవుని యందు ఉండవలసినటువంటి యొక్క పవిత్రమైన దివ్యమైన షోడశ కళలు మరుగుపడిపోతున్నాయి.
1: Therefore, the actual real sacred latent divine qualities
0: భగవంతుడు షోడశ కళా పరిపూర్ణుడు.
1: God has got all the 16 traits so secret.
0: ఈ షోడశ కళలు కాదు,
1: not of this nature.
0: ఇవి అష్ట మదములు, అర్షద్ వర్గములు.
1: These are 8 forms of ego and 6 weaknesses.
0: వీటిని ఏనాడు విద్యార్థి దూరము గావించునో ఆనాడే ఇతను భగవత్ సంబంధమైనటువంటి షోడశ కళలతో ప్రకాశిస్తాడు.
1: That day when a student gets rid of these 16, then you will have the latent 16 divine qualities.
0: కనుక మానవుని యొక్క ప్రధాన గుణములు కామక్రోధ లోప మోహముల మాత్సల్యములు కావు.
1: Therefore, the chief qualities of mankind are not lust, greed, anger, avarice, and so on.
0: ఇవి కేవలము మృగ లక్షణములు.
1: They are animal qualities.
0: మానవుని లక్షణములు, మానవుని యొక్క గుణములు, మానవుని యొక్క విలువలు సత్యము, ధర్మము, శాంత, సహనము, సానుభూతి, త్యాగము, ఇవి మానవుని యొక్క సహజమైనటువంటి యొక్క విలువలు.
1: The human qualities, the human values are the truth, righteousness, peace, forbearance, compassion, sympathy.
0: ఈనాటి మానవుడు పశుగుణములను ప్రవేశపెట్టుకోవటం చేతనే మానవతా విలువలు మరుగైపోతున్నవి.
1: Because of bestial quality, the human qualities are hidden.
0: కనుకని ఈనాటి విద్యా విధానములో మానవతా విలువలను జ్ఞప్తికి చేయడానికి ప్రయత్నించాలి.
1: Therefore, modern education should take up to remind the human values.
0: ఈనాటి విద్యా విధానములో యవ్వనం అనేటువంటిది మధ్యలో కదిలిపోయేటువంటిది.
1: This state of youth comes and goes like a passing cloud.
0: ఈ క్షణికమైనటువంటి యొక్క ఈ యవ్వనత్వమునకు అనంతమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని ఏ విధంగా పాడు చేసుకుంటున్నారు.
1: For this momentary pleasure, we are just spoiling that infinite latent divinity within us.
0: కాని ప్రతి యువకుడు కూడాను దివ్యమైన భావములను అభివృద్ధి గావించుకోవాలి.
1: Therefore, every young man should develop divine thoughts.
0: ధనము,
1: money,
0: కేవలం వస్తుంది పోతుంది.
1: Money comes and goes.
0: ధనమున్న ధనయని ఘనముగా పలికిన పుడమియం దిశమంత శాంతి లేదు.
1: You may pride yourself because of the money you have, but you will not have peace of
0: peace. ఉన్నదని విర్రవీగిన కాని పుడమియం దిశమంత శాంతి లేదు.
1: In spite of high education you have, about which you pride yourself, there is no peace left in you.
0: ఇది ఏమిటి ఈ శాంతి లేనటువంటి విద్యలు?
1: What for is this?
0: ఈ శాంతి లేనటువంటి ధనం మనకెందుకు?
1: Why do you need money?
0: ధనము ఏది? జ్ఞాన ధనము.
1: What money? The wealth of wisdom.
0: ఐశ్వర్యము ఏమిటి? ఐశ్వర్యము, ఆరోగ్య ఐశ్వర్యము.
1: That wealth of health.
0: ఇంకా మనలో ఉన్నటువంటి సంపద ఏమిటి?
1: What is the true wealth within us?
0: పరిపూర్ణమైనటువంటి స్వేచ్ఛా సంపద.
1: That wealth of freedom.
0: ఏమిటి ఈ ఫ్రీడమ్ అంటే?
1: What do you mean by freedom?
0: The end of wisdom is freedom అన్నారు.
1: The end of wisdom is freedom.
0: కాదు, ఈనాటి విద్యావంతుల్లో ఫ్రీడమ్ అంటే ఇష్టానుసారంగా మాట్లాడవచ్చు, ఇష్టం వచ్చినట్టు సంచరించవచ్చును, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించవచ్చును, ఇష్టం వచ్చిన కార్యములు చేయవచ్చును, అది స్వేచ్ఛ అంటున్నారు.
1: Today people consider freedom meant to act as per one's own vagaries, whims and fancies.
0: ఇది కాదు స్వేచ్ఛ.
1: It's not freedom.
0: ఆత్మ నిగ్రహం స్వేచ్ఛ.
1: The self-control.
0: ఆత్మానందం స్వేచ్ఛ.
1: Self-bliss.
0: ఆత్మ జ్ఞానం స్వేచ్ఛ.
1: Self-knowledge.
0: ఆత్మ వికాసం స్వేచ్ఛ.
1: Self-unfoldment.
0: కనుకనే దీనికి ఎట్లా అర్థం అని చెప్పవచ్చును?
1: How do you call it?
0: Swa plus Ichcha Svechcha.
1: Swa plus Ichcha is Svechcha.
0: Swa, Atma. Plus Ichcha, desire.
1: Ichcha, desire.
0: Atma desire is Svechcha.
1: The desire of Atma is
0: Svechcha. ఈనాటి విద్యార్థులు గాని యువకులు గాని ఆత్మ వరకు ప్రయాణం చేయటం లేదు. కేవలము దేహ స్వేచ్ఛను మాత్రమే సంచారంగా వాళ్ళు అనుభవిస్తున్నారు.
1: Students or youngsters don't go to that point of Atma. They only take the body into consideration.
0: Kanukane Bhagavad Gita yandu kudanu swa dharma para dharma ani rendu bodhalu chesadu.
1: Bhagavad Gita also refers to two aspects, swadharma and paradharma.
0: Swadharma managa chatriyudu chatri dharma, brahmanudu brahmana dharma, shudrudu shudra dharma ani ee vidhanga jati mata kula bhedamulaku sambandhinchinatuvanti dharmamuluga prabodhistu unnaru.
1: The swadharma is taught this way based on the caste and community.
0: Adi kadu swadharma, atma dharma ne swadharmam.
1: The dharma, the code of the spirit.
0: Paradharmam, paradharmam anaga deha dharmam.
1: Paradharma means the code of the body.
0: ఈ దేహము జడమైనటువంటిది.
1: Body is inert.
0: దీని యందు మనసే ప్రేరేపణ కలిపి అనేక విధమైనటువంటి కర్మలను ఆచరింపజేస్తుంది.
1: It's the mind that prompts and makes the body act.
0: కనుక మన స్వేచ్ఛ అనేటువంటిది ఇది కాదు మన స్వేచ్ఛ.
1: So this is not the freedom.
0: సమాజంలో గౌరవాన్ని సాధించేటువంటి యొక్క ప్రవర్తననే మన యొక్క స్వేచ్ఛ.
1: The kind of behavior that brings you esteem,
0: అనిపించుకునేటువంటి యొక్క స్వేచ్ఛని సరియైన స్వేచ్ఛ.
1: The freedom is the one that gets you the name, respect in society.
0: ఆత్మజ్ఞానమే సరియైన స్వేచ్ఛ.
1: The knowledge of the self, the wisdom of the self is freedom.
0: ఇంద్రియ నిగ్రహమే సరియైన స్వేచ్ఛ.
1: సెల్ఫ్ కంట్రోల్ ఇస్ ఫ్రీడమ్.
0: దీనినే పతంజలి యోగ చిత్తవృత్తి నిరోధక. అది నీ యొక్క యోగము. మరే ఎంత యోగంలో పుట్టావురా నీవు అనగా ఏమిటి, ఎంత అదృష్టవంతుడు పోయి.
1: పతంజలి సేస్ వాట్ యోగ, హౌ లక్కీ.
0: అలాంటి అదృష్టవంతుడే భగవంతుడు కోరి వస్తుంటాడు.
1: గాడ్ హింసెల్ఫ్ విల్ కమ్ ఫార్వర్డ్.
0: భగవంతుడి దగ్గరికి నీవు పోనక్కర్లేదు, భగవంతుడే నీ దగ్గరికి వస్తుంటాడు.
1: యు డోంట్ నీడ్ టు గో టు గాడ్, హీ హింసెల్ఫ్ విల్ కమ్ టు యు.
0: కనుకనే భగవంతుని మనం పిలువనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు కాల్ హిమ్.
0: పరమ భక్తుడైనటువంటి త్యాగరాజు కూడాను రమా ఇంటి దగ్గ.
1: ఎ వెరీ గ్రేట్ డివోటెడ్ త్యాగరాజు హింసెల్ఫ్ ఇన్వైటెడ్ గాడ్.

0: Further, he said, I cannot bear the pangs of separation any longer. You come and take care of me.
1: కానీ ఇది భక్తుడు పిలిచవలసినటువంటిది కాదు.
0: బట్ ఇట్స్ నాట్ ది ప్రాపర్ ప్రేయర్ ఆఫ్ ఎ డివోటీ.
1: తనలో ఏదో దోషం ఉంటేనే భక్తుడు భగవంతుని పిలుస్తున్నాడు.
0: Unless until he has got a mistake, he doesn't need to invite.
1: భగవంతుడే నిన్ను పిలవాలి. come on my dear అని పిలిచాలి.
0: God himself should invite you. Come on my dear.
1: ఎప్పుడు పిలిచాడు?
0: When?
1: కరిష్యే వచనం తవా అని అర్జునుడు అన్న తర్వాత.
0: When Arjuna says, I'll follow your command.
1: మీ ఆజ్ఞను తిరసావహించి నా జీవితమంతా నీ ఆజ్ఞ లోపలే లీనమైపోతాను అని వాగ్దానం ఇచ్చిన తర్వాత మన్మనాభవ మద్భక్తో మధ్యాజీవ నమస్కరి మామే వైశ్యసి సత్యంతే ప్రత్యానే ప్రయోజిమే మన్మనాభవ మద్భక్తో ఇప్పుడు నీవు నావాడురా కమాన్ కమాన్ అన్నాడు.
0: When Arjuna openly confessed and declared, Krishna, I'll follow your command, then only Krishna called him.
1: ఆ విధమైనటువంటి యొక్క అద్భుతము కావించిన మరు క్షణంలోనే భగవంతుడు నిన్ను తన చేర్చుకుంటాడు.
0: When once we surrender, God will certainly call you.
1: అత్యంత సమీపుడవుతాడు.
0: You'll be very close to him.
1: ఈ విధమైనటువంటి యొక్క భావములు మానవుని యందు అమితంగా ఉంటున్నాయి.
0: Such divine feelings are present quite a lot in
1: కానీ అట్టి మానవుడు ఇవి పవిత్రమైనటువంటి మానవతా విలువలని ఈనాడు గుర్తించుకోలేకపోతున్నాడు.
0: But today, no one is considering them sacred feelings.
1: ఆ భావములు మానవునికి రావాలి.
0: We should have revived those feelings.
1: ఈ దుర్భావములు నాది కాదు, ఇది కేవలము ఒక మృగముల యొక్క భావములు.
0: These bad thoughts I have are of animal qualities, not mine.
1: నేను మానవుడను.
0: I am man.
1: మాధవుని నుంచి పుట్టినటువంటి వాడను.
0: I am born from out of the divine.
1: మాధవుని నుంచి పుట్టినటువంటి మానవులకు ఈ మరు బుద్ధులంతా ఎందుకు వచ్చింది?
0: Having been the spark of the divine, why should you be bestial?
1: కానీ మన యొక్క సంఘ దోషమే దీనికి మూల కారణం.
0: The mistake lies with the company.
1: కనుకనే మనము దుష్ట సంఘముల నుంచి దూరం కావాలి.
0: Therefore we should run away from bad company.
1: Run away from bad company.
0: Run away from bad company.
1: ఒక్క క్షణమైనా అక్కడ వెయిట్ చేయద్దు.
0: We should not wait for a moment.
1: Run away.
0: Run away.
1: ఆ దుస్సంగం నుంచి మనం దూరం కావాలి.
0: We should run away from bad company.
1: కనుకనే విద్యార్థులయందు పవిత్రమైనటువంటి భావములు, పరిశుద్ధమైనటువంటి భావములు, నిర్మలమైన భావములు, నిస్వార్థమైనటువంటి భావములు పెరగాలి.
0: Therefore,
1: పెరగాలి.
0: Among students, the sacred, pure, selfless thoughts should increase.
1: దీంతో ఒక్క చిన్న ఉదాహరణ మీరు చక్కగా గుర్తించుకోవాలి.
0: Understand clearly one example.
1: భగవంతుడు సర్వమును సృష్టించాడు.
0: God created everything.
1: అణు మొదలుకొని ఘనం వరకు భగవంతుడి యొక్క సృష్టియే.
0: Right from microcosm to macrocosm is divine manifestation.
1: అలాంటి భగవంతుని కనుకోవడానికి సాధ్యం కాదు.
0: It's not possible to know God where he is.
1: అయితే ప్రతి అణువు కూడాను ఘనంగానే భావించాలి, ప్రతి ఘనం కూడాను అణువుగానే విశ్లేషించాలి.
0: హౌఎవర్ ఎవ్రీ మైక్రో హ్యాస్ గాట్ టు బి కన్సిడర్డ్ యాజ్ ఎ మాక్రో అండ్ వైస్ వర్సా.
1: కనుకనే ఉద్ధవుడు చెప్పాడు.
0: సో ఉద్ధవ సెడ్,
1: నిను గనుగొన్న గలమా కృష్ణ, నిను గనుగొన్న గలమా.
0: ఉద్ధవ సెస్, కృష్ణ, కెన్ వి నో యూ?
1: అణువు కంటే అతి సూక్ష్మరూపుడవు.
0: యు ఆర్ స్మాలర్ దెన్ ఎన్ ఆటమ్.
1: ఘనము కంటే అతి ఘననీయుడవు.
0: యు ఆర్ బిగ్గర్ దెన్ ది బిగ్గెస్ట్.
1: 84 లక్ష జీవముల అనయంబున నిడబాయకుందువట అడవు రేణు తృణకాష్ట మూదలు అఖండ రూపుడవై వెలుదువట నిను గనుగొన్న గలమా.
0: You are among the 84 lakhs of creatures present in this world.
1: అణువులందరు ఉండేటువంటి వాడు భగవంతుడే.
0: God is present in every atom.
1: ఎందుకోసం ఇచ్చాడు ఈ ప్రపంచాన్ని?
0: Why has he gifted this world?
1: నాయన, ఓ మానవులారా, ఓ దివ్య జీవులారా, ఇదిగో ఈ ప్రపంచాల్లో సమస్తాన్ని సృష్టించాను.
0: ఓ మ్యాన్కైండ్, ఓ డివైన్ బీయింగ్స్, ఐ క్రియేటెడ్ ద హోల్ వరల్డ్.
1: మానవుడు తెల్లవారి లేచినది మొదలు రాత్రి పరుండునంత వరకు ఏ ఏ పదార్థములు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎట్లా అనుభవించాలో అనేటువంటి దానికి తగినటువంటి సామగ్రిని అంతా నేను సృష్టించాను.
0: ఓ మ్యాన్, రియలైజ్ దట్ ఐ హావ్ గివెన్ యూ, ఐ క్రియేటెడ్ ఆల్ ద మెటీరియల్. ఐ గివెన్ యూ వాటర్.
1: చల్లదనానికి గాలినిచ్చాను.
0: ఐ గివెన్ యూ కూల్ బ్రీజ్.
1: చలిని ఓర్చుకోవడానికి ఎండనిచ్చాను.
0: ఐ గివెన్ యూ ఆల్ థాట్ సాంగ్.
1: నీవు వినడానికి శబ్దాన్ని ఇచ్చాను.
0: సౌండ్ ఈజ్ మై క్రియేషన్.
1: త్రాగడానికి నీరిచ్చాను.
0: అండ్ ఐ హావ్ గివెన్ యూ ద డ్రింకింగ్ వాటర్.
1: అన్ని పంచభూతములు మీకోసమే సృష్టించాను.
0: ఆల్ ఫైవ్ ఎలిమెంట్స్ ఐ హావ్ క్రియేటెడ్ ఫర్ యూ.
1: కానీ మీ ఇష్టానుసారం అనుభవించుకోండి.
0: Enjoy, experience freely as you like. The freedom is given to you.
1: దీని పైన నాకు ఎట్టి యొక్క అధికారము లేదు.
0: I don't object.
1: ఏ అధికారము లేదు, ఏ అబ్జెక్షన్ లేదు.
0: I don't object. I have no authority also.
1: ఇష్టం వచ్చినట్టు అనుభవించుకోండి.
0: Experience.
1: ఏ ట్యాక్స్ లేదు.
0: No tax.
1: ఏ విధమైన సుంకము లేదు.
0: నో ట్యాక్స్ వాట్స్ ఎవర్.
1: ఏది లేదు. మీరు ఇష్టం వచ్చినట్టు ఎంతైనా అనుభవించుకోవచ్చు.
0: ఎంజాయ్ ఫ్రీలీ ఎనీ లా.
1: కానీ
0: బట్
1: ఒక్క కండిషన్ మాత్రం ఇచ్చాడు.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ కండిషన్.
1: ఏ దాన్ని మీరు అనుభవిస్తున్నారో దాని యొక్క ఫలాన్ని కూడా మీరు అనుభవించాలి అన్నాడు.
0: ద ఓన్లీ స్టిప్యులేటెడ్ కండిషన్ ఈజ్ వాట్ ఎవర్ యూ ఎక్స్పీరియన్స్ నౌ యూ మస్ట్ ఫేస్ ది కాన్సిక్వెన్సెస్.
1: చెడ్డ ఫలితం వస్తుంది.
0: If any bad action, you'll have bad results.
1: చేస్తే మంచి ఫలితం వస్తుంది.
0: Good action will give you good results.
1: దీనిని మీకు అందుకోవడానికి సిద్ధంగా ఉండాలి.
0: Be ready to face the results.
1: దీంతో నేను కూడా ఏమాత్రమూ ప్రవేశించను.
0: I don't interfere with the results.
1: అనుభవించే తీరాలి.
0: You are bound to face the results.
1: దీనిని గీత ఎందు కూడాను చక్కని ఆదర్శాన్ని అందిస్తూ వచ్చింది.
0: Gita also has set a very good ideal.
1: భగవంతుడు చీకటిని దూరం చేయడానికి లైట్ని ఇచ్చాడు.
0: God has given us light to dispel darkness.
1: వేడితో బాధపడేటువంటి వానికి చల్లని గాలిని ఊపిరి పీల్చుకోవడానికి గాలిని ఇచ్చాడు.
0: He has given us cool breeze to breathe enough.
1: మానవుడు అనుకుంటాడు దీన్ని స్వేచ్ఛగా అనుభవించాలి.
0: Man wants to experience freely.
1: భగవంతుడు గాలిని ఇచ్చి దీపాన్ని అరిపివేస్తున్నాడే, ఇది ఏమి న్యాయము?
0: God has created the breeze that would extinguish the light here. What is the justice here?
1: Mare purusha prayatnam neeku atyavasaramu.
0: Human effort is necessary.
1: Gaali ichcharu pinchukodaniki nee pranaanu nilipukodaniki ichcharu.
0: I created this air to sustain your life.
1: Velugunu ichcharu.
0: I gave you the light.
1: Neevu cheekatilo ajnanam ane cheekatilo pala guntalo padi అనేక బాధలకు గురి కాకుండా ఉండే నిమిత్తమై నీకు జ్యోతిని ఇచ్చాను.
0: ఐ హావ్ గివెన్ యూ దిస్ ల్యాంప్ సో దట్ యూ డు నాట్ సఫర్ ఇన్ దట్ పిచ్ డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్. వెలిగే
1: శక్తిని మాత్రమే ఇచ్చాను.
0: ఐ గేవ్ యూ ది కెపాసిటీ టు ది
1: విండ్ టు బ్లో. వెలిగే శక్తిని మాత్రమే ఇచ్చాను.
0: ఇట్ ఇస్ ద లైట్ దట్ ఇల్యూమిన్స్.
1: కానీ ఈ యొక్క వీచేస యొక్క గాలి వచ్చి వెలిగే దీని జ్యోతిని ఆపివేస్తే నా శక్తికే లోటు కలుగుతుంది.
0: అండ్ ఇఫ్ ది విండ్ దట్ బ్లోస్ extinguishes the lamp over there will be some defect in my creation.
1: అది law of nature.
0: That's the law of nature.
1: గాలి గాలి బాటికి వీచాల్సిందే.
0: The air must follow its own nature.
1: జ్యోతి బాటికి వెలగవలసిందే.
0: The light should illumine.
1: అయితే నీవు ఆరిపోకుండా నీవు ఒక గ్లాసును పెట్టుకోవాలి, అది పురుష ప్రయత్నము.
0: However, in order to see that you should not be extinguished, you should have a chimney glass there.
1: అది పెట్టుకోకుండా ఓ గాలి నా దీపాన్ని ఆర్పకూడదు అంటే అది ఎట్టి తప్పు కాదు.
0: On the other hand, you cannot say, oh air, see that this lamp
1: is safe. Nature ke chala viruddham avutundi.
0: It will be against the
1: bhagavantu srushtinchinatvanti prati dani kudunu viruddham aipothundi.
0: It will be quite contradictory to the entire creation.
1: Kaga deenini bhagavantu ye matram kudunu oppukodu.
0: God will not accept that.
1: Aithe
0: however
1: kontha mitimiri poyinappudu,
0: when it's beyond limits,
1: భక్తుని యొక్క మతులు మంచి స్థితికి వచ్చినప్పుడు,
0: when the devotee's mind
1: వారి ప్రార్థన హృదయం నుండి ఆవిర్భవించినప్పుడు,
0: in response to their fervent prayer,
1: అప్పుడు భగవంతుడే సాక్షాత్కరించి వారి బాధలను నివారణ గావిస్తాడు.
0: God manifests himself and gives them relief.
1: ఒకానొక సమయం లోపల మీరు భాగవతంలో చదివి ఉండవచ్చును.
0: At one time in Bhagavatam you must have gone
1: through. బ్రహ్మ గొప్ప కుంభవర్షాన్ని కురిపించాడు.
0: Brahma saw to it that there was downpour of rainfall.
1: Kani kurchatam dani sahajamu.
0: It is quite natural for the rain.
1: Gopakalu goparu anta krishnuni chuttukunnaru.
0: All gopikas and cowherd boys were around Krishna.
1: Krishna mammanu rakshinchu rakshinchu maa govunu rakshinchu ee varshamunaku mem taalalemu jeevinchalemu ee baadhanu bharinchalemu ani prarthisthaaru.
0: All gopikas cowherd boys prayed to Krishna, Krishna protect us because we cannot bear this heavy rain any longer.
1: Appudu Krishnudu cheppadu.
0: Then Krishna said,
1: varshamunu nilpadaniki veelu kaadu.
0: It's not possible to stop this rain.
1: Naa srushtiye.
0: It is my creation.
1: Kurchavalasindi kurchavalasinade.
0: It's bound to rain.
1: అయితే దానిని తప్పించుకోవడానికి ప్రార్థన వల్ల కొన్ని ఉపాయములు ఉంటున్నాయి.
0: However, there are certain devices to escape from the effect.
1: నాకు శక్తి ఉన్నది కదా అని దాన్ని నిలపడానికి వీలు కాదు.
0: Since I have the divine power, I don't stop the rain.
1: నా శక్తిని నేను ఉల్లంఘించినట్టు అయిపోతుంది.
0: It means I transcend my own law.
1: కనుక రండి.
0: Come on.
1: నేను గోవర్ధనగిరి పర్వతం ఎత్తుతాను, దాని కింద మీరు దాచుకో.
0: ఐ లిఫ్ట్ గోవర్ధన మౌంటైన్ అండ్ యూ కెన్ స్టాండ్ అండర్ ఇట్.
1: వర్షమును మాత్రం నిలపడానికి వీలు కాదు.
0: ఐ డోంట్ స్టాప్ ద రెయిన్.
1: ఆ ఎత్తడానికి పోతే ఈ మానవుని యొక్క మంకు బుద్ధులు,
0: ద నారో మైండెడ్నెస్ ఆఫ్ మ్యాన్కైండ్,
1: తక్షణమే సందేహం ఒకటి ప్రారంభమైపోయింది.
0: ఇమ్మీడియట్లీ దే డౌటెడ్.
1: కృష్ణా రక్షించమని కోరినటువంటి వాళ్ళు,
0: దోస్ దట్ ప్రేడ్ ఫర్ ప్రొటెక్షన్,
1: కృష్ణుడు గోవర్ధన పర్వతం ఎత్తేటప్పటికీ,
0: వెన్ కృష్ణ లిఫ్టెడ్ దట్ గోవర్ధన మౌంటైన్,
1: బాలుండీతడు
0: ఈ సచ్ ఎ యంగ్ బాయ్,

0: mighty mountain so heavy can he ever bear the weight of it?
1: బాలుంది తడు
0: టైనీ థాట్
1: కొండ దొడ్డది
0: వెరీ బిగ్ మౌంటైన్
1: మహాభారంబు ఈ తండు మోయంగా చాలడా
0: కెన్ దిస్ బాయ్ బేర్ దట్ హెవీ వెయిట్
1: ఈ కొండను ఎత్తగలడా
0: కెన్ హీ లిఫ్ట్ ద మౌంటైన్
1: వచ్చింది డౌటింగ్ థామస్
0: డౌటెడ్ యాజ్ యూజువల్
1: తక్షణమే ఎత్తాడు
0: ఇమ్మీడియట్లీ హీ లిఫ్టెడ్
1: ఓన్లీ ఒక్క చిటికన వేలు పైన
0: విత్ లిటిల్ ఫింగర్
1: అందరూ అందులో వచ్చి చేరిపోయారు
0: ఆల్ గ్యాదర్డ్ దేర్
1: చేరేది చేరారు
0: దే అసెంబుల్ దేర్ ఎనీవే
1: వర్షం నుంచి తప్పించుకున్నారు
0: దే కుడ్ అవాయిడ్ ది
1: తాము తమ గోవుని కూడా అక్కడ చేర్చుకున్నారు
0: కౌస్ అండ్ అదర్
1: కానీ తల్లిదండ్రులకు ఒక విధమైన భయము ప్రారంభమైంది
0: బట్ పేరెంట్స్ వర్ అఫ్రైడ్ ఆఫ్ ది సిచువేషన్
1: యశోదానందులు చాలా భయపడుతున్నారు
0: యశోదానంద వెరీ మచ్ అఫ్రైడ్ ఫియర్ స్ట్రికెన్
1: కొండ ఎత్తటమేమో ఎత్తాడు సరిపోయింది
0: సంహౌ ఆర్ అదర్ హీ లిఫ్టెడ్ ది మౌంటైన్
1: దాన్ని క్రింద దింపటం ఎట్లా
0: హౌ టు పుట్ ఇట్ డౌన్ నౌ
1: అది క్రింద దింపే సమయంలో కొండ కిందకి మా కృష్ణుడు పడిపోతాడు ఏమో
0: యాజ్ హీ పుట్స్ ఇట్ డౌన్ వెల్ హీ మే బి అండర్ ద వెరీ మౌంటైన్ విచ్ హీ లిఫ్టెడ్
1: ఇప్పుడు అనుకున్నారు అందరినీ ఒక్కతూరి కృష్ణుడు
0: కృష్ణ అట్ వన్ టైమ్ సెడ్
1: నా ఆజ్ఞ మీరు శిరస వహించాలి అన్నాడు
0: కృష్ణ సెడ్ యూ షుడ్ ఫాలో మై కమాండ్
1: ఎవరు నా ఆజ్ఞను పాటించరో వారు రక్షింపబడతారు
0: Those that who will follow my command will be protected.
1: ఎవరు ఆజ్ఞను ఉల్లంఘిస్తారో వాడు కేవలం హతమైపోతాడు.
0: Those who disobey, they are sure to die.
1: ఒక్కతూరి అందరు కూడాను.
0: At one moment, all of you.
1: నేను ఆ ఓం అని పలికినప్పుడు అందరు కన్నులు మూసుకోవాలి అన్నాడు.
0: As I say Om, let all of you close your eyes.
1: కృష్ణుడు ప్రారంభించాడు
0: కృష్ణ స్టార్టెడ్
1: కన్నులు మూసుకున్నారు
0: ఎవ్రీబడి క్లోజ్ దేర్ ఐస్
1: కొండ క్రింద ఉంది కృష్ణుడు వీడితో ఉన్నాడు ఆడుతున్నాడు
0: దే సా ద మౌంటైన్ యాజ్ ఇట్ ఈస్ అండ్ అదర్స్ వర్ దేర్ అపార్ట్ ఫ్రమ్ దట్ దోస్ దట్ హూ విల్ ఫాలో మై కమాండ్ విల్ బి ప్రొటెక్టెడ్
1: ఎవరు ఆజ్ఞను ఉల్లంఘిస్తారో వాడు కేవలం హతమైపోతాడు
0: దోస్ దిస్ ఒబే దే ఆర్ షూర్ టు డై
1: ఒక్కతూరి

0: శ్రీకృష్ణుడు ఉన్నాడు ఆడుతున్నాడు.
1: దే సా ద మౌంటైన్ యాజ్ ఇట్ ఈస్ అండ్ అదర్స్ వర్ దేర్ అపార్ట్ ఫ్రమ్ దట్.
0: ఇది ఏ భగవంతుని యొక్క లీలలు.
1: దిస్ ఈస్ ద మిస్టరీ ఆఫ్
0: ది డివినిటీ. ఆ కొండ ఎట్ట దిగించాడు, ఎట్ట కిందికి దింపాడు.
1: హౌ ద మౌంటైన్ ఈస్ పుట్ డౌన్ దేర్.
0: ఒక్క క్షణము లోపల ఏమైనా చేయవచ్చును.
1: ఇన్ ఎ మూమెంట్ ఎనీథింగ్ కెన్ బి
0: డన్. కదలదు నీ దుసంకల్పము లేనిదే గడ్డిపోచయును.
1: Without God's will, even a grass blade
0: karana akarana.
1: You are beyond all reason.
0: Kadaladuni dusankalpamu lenide gaddi pochayunu karana karana.
1: Without your will, even a grass blade cannot move.
0: Matramunake peru lekapovuni talapuna. Adi erungaru marigalangaru mudami jandaru భూమిని కొందరు వివేకమున వర్తించదమని కడు విర్రవీగదరు. కాని చివరికే వేడకేది సంభవించునో తెలియవాల ఎంతవారలైనా కదలదు నీదు సంకల్పము లేనిదే గడ్డిపోచయును.
1: అది
0: ఎరుంగరు
1: దే డోంట్ అండర్స్టాండ్.
0: మరి గలంగరు
1: దే డోంట్ రియలైజ్.
0: ఎందరు భూమిని కొందరు వివేకమున వర్తించదమని కడు విర్రవీగదరు కాని
1: but they pride themselves as if they are intelligent.
0: Vivekamuna kadu vartinchadamani virravigaduru kani
1: they are highly egoistic thinking that they are intellectuals.
0: Kadakatiki yemi chunduno
1: but ultimately what is going to happen?
0: Virravigutaru.
1: They pride themselves.
0: Adi ye bhagavantuni yokka pradhanamainatundi yokka sukshmam.
1: This is the subtlety in the divinity.
0: Kevalam bahya drushtito samanyamainatundi yokka roopanni maatrame chustu
1: we go by the external form
0: dani yokka chestanu maatrame parikinchutu
1: and think of the actions associated
0: taanu maavales jeevithanni gattu unnadani bhavisthuntaru
1: as god also leads the life as a human we consider in a normal way
0: chaala mosam chestundi
1: but that will certainly
0: adiye manavatvanni chaala marinta murkhamlo munchutundi
1: our human life will be reduced to a foolish life
0: dehu maavale untundali.
1: Body of God is
0: maavale tintunnadu.
1: He also
0: maavale tirugutunnadu.
1: He moves like
0: kaani
1: but
0: taanu maavaduka
1: but however he is different.
0: Taanu taane
1: he is what he is.
0: Ee vidhamainatvanti yokka satya tattvanni evvadu grahistado
1: the one who knows this principle of truth
0: adiye nijamaina vidya
1: that is the true education.
0: Vidyayosagunu vinayambu
1: education confers humility.
0: Vinayamulanu kalugu patrata
1: out of humility
0: patrata vanala dhanamu
1: and money there
0: dhanamu vallanu dharmambu
1: that leads to righteousness
0: dani vallanu aihika aamushmikambulu undunarudu
1: and man gets pleasure here on earth and life after.
0: కనుకనే మొట్టమొదటి చదువు అనేటువంటిది కేవలము ధన సంపాదన కోసం కాదు విద్యయోసగును వినయంబు.
1: సో ఎడ్యుకేషన్ ఇస్ నాట్ ప్రైమర్లీ
0: విద్యా దదాతి వినయం. ఈ వినయము లేనటువంటి విద్య విద్య అనే కాదు, అలాంటి వాడు విద్యార్థియే కాదు.
1: ది వన్ హూ ఇస్ నాట్ హంబుల్ ఇస్ నో స్టూడెంట్ అట్ ఆల్.
0: అతను విషయార్థి.
1: ఈజ్ ద వన్ ఆఫ్ సెన్షువల్ ప్లెజర్
0: నాట్ విద్యార్థి.
1: అండ్ నాట్ విద్యార్థి
0: విద్యాం అర్థైతీతి విద్య.
1: ది వన్ హూ డిజైర్స్ విద్య ఈజ్ విద్యార్థి.
0: కనుక ఈ జగత్తునందు దైవత్వాన్ని గుర్తించటము ఎవరికి అంత సాధ్యం కాదు.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడి టు నో ద డివినిటీ ఇన్ ఫుల్ ఫర్ ఎనీ.
0: ఎవడు జవదాటకుండా ఆజ్ఞను శిరసావహించి తాను బద్ధుడు అవును వాడు మాత్రమే ఈ దివ్యత్వాన్ని పరిపూర్ణంగా కూడా అనుభవించగలడు.
1: ద వన్ హూ ఫాలోస్ గాడ్స్ కమాండ్ ఇన్ టోటో విల్ బి ఏబుల్ టు హ్యావ్ ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ ది డివినిటీ.
0: ఒకనొక సమయంలో షిరిడి లోపల
1: ఎట్ వన్ టైమ్ ఇన్ షిరిడి
0: మహాలక్ష్మి నిరంతరము రాత్రి వేళలయందు సాయిబాబాతో అదే రూమ్ లోనే నిద్రించేటువంటి వాడు.
1: మహాలక్ష్మి యూజ్ టు స్లీప్ ఎట్ ద ప్లేస్ వేర్ సాయిబాబా స్లీప్స్.
0: ఒక చౌట్రీ అనేటువంటిది ఉండేది చావిడి అని.
1: దేర్ వాజ్ ఎ చౌట్రీ దేర్
0: దాని పేరు చావిడి అన్నారు.
1: ఇట్ ఇస్ కాల్డ్ చావిడి.
0: ఆ చావిడి లోపల ఒక చిన్న పలక కట్టుకుని ఆ పలక పైన పవడించేవాడు సాయిబాబా.
1: సాయిబాబా యూజ్ టు రెస్ట్ ఆన్ ఎ వుడెన్
0: ఆ పలక ఎంతది తెలిసినా
1: యు నో ది సైజ్ ఆఫ్ ది వుడెన్ ప్లాన్
0: 5 inches మాత్రమే వెడల్పు.
1: విత్ 5 inches
0: వెడల్పు
1: విత్ 5 inches
0: దానిపైన ఆజానుబాహుడు సాయిబాబా.
1: జైజాంటిక్ పర్సనాలిటీ సాయిబాబా.
0: మంచి ఎత్తైనటువంటి మనిషి
1: ఇస్ వెరీ టాల్.

0: అతను ఆ పలక పైన పవరించేవాడు.
1: బట్ హీ లైస్ ఆన్ దట్ వుడెన్ ప్లాంక్.
0: వేరే ఎక్కడ స్థలం లేదు.
1: దేర్స్ నో అదర్ ప్లేస్.
0: దానికి కింద మహాలక్ష్మతి పండుకునేటువంటి వాడు.
1: అండ్ మహాలక్ష్మతి స్లీప్స్ బినీత్ దిస్ వుడెన్ ప్లాంక్.
0: కానీ ప్రప్రథమంలో మహాలక్ష్మతికి చాలా భయం ఏర్పడేటువంటిది.
1: బట్ మహాలక్ష్మతి వాజ్ అఫ్రైడ్ ఆఫ్ దిస్ ఇన్ ద బిగినింగ్.
0: ఆ పలకను కూడాను సాయిబాబా పాత పంచలతో ఉంటే ఆ పంచలతో కట్టి పెట్టాడు దాన్ని.
1: Even this wooden plank was kept hanging with the help of
0: old dhotis. Aa kinda pandukunte avi eppudu tegutayo eppo.
1: When he sleeps there under the wooden plank, well, it may drop down.
0: Mahalakshmati chaala chinnaga undetundi vaadu, chaala thinniga undetundi.
1: Mahalakshmati is very thin.
0: Anta pedda manishi naa paina padithe nenu bratukanna అని చాలా భయపడిపోతున్నాడు.
1: మహాలక్ష్మతి ఇస్ అఫ్రైడ్ ఆఫ్ ది సిచ్యువేషన్ బికాస్ వెన్ సచ్ జైజాంటిక్ పర్సనాలిటీస్ టు ఫాలో ఆన్ హిమ్, వాట్ వుడ్ హ్యాపన్ టు హిమ్.
0: రాత్రంతా నిద్రపోయేవాడు కాదు.
1: వెల్ హీ కుడ్ నాట్
0: స్లీప్. ఎక్కడ కొంచెం శబ్దమైన పరిగెత్తిపోయేటువంటి వాడు.
1: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ లీస్ట్ ఆఫ్ ది సౌండ్స్ హీ యూజ్డ్ టు గెట్ అప్ అండ్ రన్ అవే ఫ్రమ్ ది స్పాట్.
0: కడపటికి అక్కడ చక్కగా దైవత్వాన్ని ఒక్క మహాలక్ష్మతికి మాత్రమే నిరూపిస్తూ వచ్చాడు.
1: దిస్ డివినిటీ ది ప్రిన్సిపల్ వాజ్ ఓన్లీ డెమోన్స్ట్రేటెడ్ టు మహాలక్ష్మతి అలోన్.
0: మహాలక్ష్మతి లే అన్నాడు.
1: మహాలక్ష్మతి గేట్ అప్.
0: అప్పుడు చోటాభాయ్ అని పిలిచేటువంటి వాడు మహాలక్ష్మతిని.
1: యూస్ టు కాల్ మహాలక్ష్మతి చోటాభాయ్.
0: ఆ త్రాళ్ళు కట్టారు చూడండి, పాత పంచలు కూడా లేవు. ఒట్టి పలక మాత్రమే నిలిచి ఉంటుండాలి గాలిలో.
1: దిస్ వుడెన్ ప్లాంక్ వాజ్ జస్ట్ హ్యాంగింగ్ ఇన్ ది ఎయిర్, నాట్ ఈవెన్ ఓల్డ్ ధోతి.
0: ఆ పలక పైన జోల మాదిరి ఊగుతున్నాడు సాయిబాబా.
1: ఆన్ దిస్ వుడెన్ ప్లాంక్ యూ ఫైండ్ సాయిబాబా యాజ్ ఇఫ్ హి వాస్ స్వింగ్.
0: నా బరువును ఆ యొక్క పాత పంచలా మోసేటువంటిది కాదు. కాదు.
1: డూ యూ థింక్ దట్ మై వెయిట్ విల్ బి బోర్న్ బై దట్ ఓల్డ్ ధోతి?
0: నా శక్తియే నా యొక్క ఈ దేహాన్ని భారం వహిస్తుండాలి.
1: ఇట్ ఈస్ మై డివైన్ పవర్ దట్ బేర్స్ ద బర్డన్ ఆఫ్ మై వెయిట్.
0: అప్పుడు చెప్పాడు.
1: దెన్ హీ సెడ్,
0: మహాలక్ష్మతి ఎవరికి నీవు చెప్పద్దు.
1: డోంట్ టెల్ దిస్ టు ఎనీబడీ.
0: నేను పత్రిలో అందరు కూడాను నేనేదో బ్రాహ్మణుడని, కొంతమంది సింహముడనని, ఇంకొకరు ఇంకొక వీళ్ళని, మరికొంతమంది పటేల్స్ అని ఈ విధంగా నన్ను భావిస్తున్నారు.
1: ఇన్ దిస్ పత్రి విలేజ్ సమ్ కన్సిడర్ మీ యాజ్ ఎ బ్రాహ్మిన్ బాయ్, సమ్ యాజ్ ఎ పటేల్, సమ్ యాజ్ ముస్లిమాన్.
0: కానీ పత్రి గ్రామం లోపల
1: బట్ ఇన్ దిస్ పత్రి విలేజ్
0: దేవగిరమ్మ గంగా భవాడ్యుడు అనేటువంటి బ్రాహ్మణులకు పుట్టినటువంటి వాడని నేను.
1: ఐఎమ్ బోర్న్ టు బ్రాహ్మిన్ కపుల్ దేవగిరమ్మ దేవగిరి
0: గంగా భవాడ్యుడు
1: గంగాభవాడ్
0: ఈ ఇరువురి యొక్క కుమారుడు.
1: ఐఎమ్ బోర్న్ టు ది బ్రాహ్మిన్ కపుల్.
0: అప్పుడే తాను అక్కడ చెప్పాడు.

0: ఆ యొక్క మర్మము ఎవరికి చెప్పకూడదన్నాడు.
1: He wanted that the secret should not be revealed to anybody.
0: ఎందుకనగా ఆనాడు ఆ షిరిడి లోపల, ఆ చుట్టు ప్రాంతం ఎందుకు మహారాష్ట్రం లోపల హిందూ మహమ్మద్స్ అనేటువంటిది చాలా తెగలు ఏర్పడి ఒకరినొకరు చంపుకోవడం జరుగుతుండేటువంటి.
1: బికాస్ అట్ దట్ టైమ్ దేర్ వాస్ రైవల్రీ అండ్ క్లాషెస్ బిట్వీన్ ముస్లిమ్స్ అండ్ హిందూస్ అట్ దట్ టైమ్.
0: ఇది మంచిది కాదు.
1: సో ఇట్స్ నాట్ ప్రాపర్.
0: కనుక నేను మహమ్మద్స్ లో మహమ్మద్, హిందువులో హిందువు.
1: దేర్ఫోర్ ఐఎమ్ ఎ మహమ్మదన్ అమంగ్ ముస్లిమ్స్, ఐఎమ్ ఎ హిందూ అమంగ్ హిందూస్.
0: కనుక నన్ను హిందూ అని చెప్పొద్దండి, మహమ్మదన్ అని చెప్పొద్దండి.
1: సో డోంట్ టెల్ ఎనీబడి దట్ ఐ యామ్ హిందూ ఆర్ ఐ యామ్ మహమ్మదన్ ఐదర్
0: అని మహానసుడు మాట తీసుకున్నాడు.
1: అండ్ దెన్ హి మేడ్
0: ఆ విధమైన కొన్ని కొన్ని రహస్యాలు ఎవరికో ఒకరికిద్దరికి మాత్రమే చెప్తూ వచ్చింది, కానీ ఏ అవతారం నందు కానీ అందరికీ తెలియజేటువంటిది కాదు.
1: డివైన్ సీక్రెట్స్ ఆర్ రివీల్ టు వన్ ఆర్ టూ, ఇన్ నో అదర్ ఇన్కార్నేషన్ థింగ్స్ ఆర్ రివీల్ టు మెనీ.
0: రామావతారం నందు కూడాను
1: ఇన్ రామావతార
0: ఒక్క లక్ష్మణుడు తప్ప మరెవ్వరికి చెప్పలేదు తన యొక్క తత్వాన్ని.
1: The divinity is revealed to Lakshmana alone, none else.
0: Endukati nirantaram kudunu thanu venta janta inta undetunte vaadu.
1: Because Lakshmana was in his company.
0: Lakshmana yokka tyagamu ittidi attidini varninchadaniki veeru kaanatundi.
1: The sacrifice of Lakshmana is beyond estimate.
0: Lakshmana goppa rajyam untundadi.
1: There's a big kingdom.
0: Talli dandrulu untunnaru.
1: Parents are there.
0: Bharya pillalu untunnaru.
1: Wife and children.
0: Kaani ivi naaku akkarledu.
1: But he denied them all.
0: Naa ramudu naaku kavali.
1: He wanted Rama.
0: కనుకనే దేనినైనా నేను త్యాగం చేసి రాములతో నేను వెళుతాను అని సుమిత్ర దగ్గరకు వచ్చి ప్రార్థించాడు.
1: ఈ ప్రే టు సుమిత్ర దట్ ఈస్ ప్రిపేర్ టు సాక్రిఫైస్ ఎనీథింగ్ ఇన్ ఆర్డర్ టు ఫాలో.
0: తల్లి పేరు కూడా ఎంత మంచి పేరు, సుమిత్ర, మంచి స్నేహితురాలు అని.
1: ద నేమ్ ఆఫ్ ద మదర్ ఇస్ సుమిత్ర, గుడ్
0: సుమిత్ర, మంచి స్నేహితురాలు,
1: ఏ వెరీ గుడ్ ఫ్రెండ్.
0: పాదాలకు నమస్కారం చేసి లక్ష్మణుడు వెళుతుంటే, నాయన రాములు ఉండినటువంటి అరణ్యమే నీకు అయోధ్య, రాములు లేనటువంటి ఈ అయోధ్యనే మాకు అరణ్యము అని.
1: Then he did namaskar to the feet of his mother, taking leave from her, and mother says, wherever Rama is, that
0: రాములకు ఎట్టి అనానుకూలము కలిగించుకోకుండా ప్రవర్తించునాయన.
1: Conduct yourself that there would not be any inconvenience.
0: కించిత్తైన కూడాను మనసునందు బాధ కలగకుండా చూసుకో.
1: But see that Rama would not.
0: అతనికి ఏమైనా కొంచెం మనసులో బాధ కలిగితే ప్రపంచానికే బాధ కలుగుతుంది.
1: ఇఫ్ రామా ఫీల్స్ హర్ట్,
0: ఉండేటువంటి వాడు భగవంతుడు,
1: భగవంతుని
0: మనసుకు ఏమైనా కష్టం కలిగితే ప్రపంచానికే కష్టం కలుగుతుంది.
1: ఇఫ్ వీ హర్ట్ గాడ్, ద హోల్ వరల్డ్ విల్ బి హర్ట్.
0: చక్కని బోధ చేసింది సుమిత్ర.
1: బట్ గుడ్ టీచింగ్ ఇస్ దట్ సుమిత్ర.
0: కృష్ణావతారం నందు,
1: దెన్ ఇన్ కృష్ణావతార,
0: కృష్ణావతారంలో బలరాముడు ఎప్పుడు ఉండేటువంటి వాడే.
1: బలరామ ఆల్సో వాస్ దేర్.
0: కానీ సాత్యకి మిత్రుడు.
1: బట్ సాత్యకి ఈజ్ ద ఫ్రెండ్.
0: చాలా మంది బ్రదర్ అని కూడా అనుకుంటుంటారు. కాదు కాదు, కృష్ణుడికి పరమమిత్రుడు సాత్యకి.
1: సంథింగ్ దట్ హిస్ బ్రదర్ నో, హీఈస్ ఎనీ క్లోజ్ ఫ్రెండ్.
0: కృష్ణుడు ఎక్కడ ఉంటే ఒక బలరాముడైనా ఉండడు, కానీ సాత్యకి మాత్రం ఎప్పుడు నీడవలే తిరుగుతూ ఉండేటువంటి వాడు.
1: యూ మే ఫైండ్ ఈవెన్ బలరామ మిస్సింగ్ ఎట్ టైమ్, సాత్యకి వాజ్ ఆల్వేస్ ఇన్ ది కంపెనీ.
0: తాను దేహాన్ని వదిలేకి పూర్వం కూడాను సాత్యకిని మాత్రమే పిలిచి,
1: ఈవెన్ బిఫోర్ గివింగ్ అప్ ద బాడీ హీ సమన్డ్ సాత్యకి.
0: ఇదిగో ఇప్పుడిప్పుడు ఈ విధమైనటువంటి యొక్క అల్లర్లు ప్రారంభమవుతాయి.
1: Now only conflict fights start from
0: Yadava kulam nandu musalam prarambham avutundi.
1: There's bound to be kind of infight among Yadavas.
0: Kanuka ee motta mota streelandarni tisukoni ee Hastinapuram vellipommanna.
1: Take away all the women to Hastinapura.
0: Nenu pon annadu.
1: He said, I won't go.
0: Nenu neethone untanu.
1: I'll be with you.
0: Appudu inka atani tappinchadaniki meppinchadaniki veelu kaakapoyindi Satyakini.
1: And he could not convince Satyaki in one way or other.
0: Arjunni pilchi,
1: then he summoned Arjuna.
0: Ee villu teesukoni pomani cheppadu.
1: He wanted
0: ellaru ikkada undakoodadu.
1: Women should not stay here any longer.
0: Mother Yashoda, Devaki Devi, Rukmini, Satyabhama, gopikulu villandarni teesukoni Arjunudu vachadu.
1: Arjuna took them all to Hastinapura. Yashoda, Devaki Devi, Rukmini, Satyabhama and so on.
0: Satyaki kevalam Krishnuni paadalu pattukunnadu, oka chetti kinda kurchunnadu.
1: Satyaki was staying there all along, catching the feet of Krishna.
0: Unnanta varaku neetone untaru, nee velthe nenu kuda vastanu.
1: I'll stay here so long I'm alive, you go, I will also follow you.
0: Baatunu nenu sahinchukolenu.
1: I cannot bear the pangs of separation.
0: Aa vidhamga prarthinchinatvanti vaadu taanu eppudu ee dehanni vadileyadu kudanu Satyaki maatrame telusu.
1: Krishna informed Satyaki
0: itvanti konni konni rahasyamulanta kudanu daivattvam lopala enniyo untunnavi.
1: There are so many subtleties, secrets in the divinity.
0: అత్యంత రహస్యమైనటువంటి కూడా చాలా ఉంటున్నాయి.
1: The innermost secrets.
0: అత్యంత సూక్ష్మమైనటువంటి కూడా ఉంటుంటాయి.
1: The subtleties are there.
0: ఇత్యాది సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి విషయాన్ని ఒక్కరి ప్రాణమిత్రుడిగా ఉండినటువంటి వానికి అది చెవిలో వేయటం అందరికీ చెప్పడానికి వీలు కాదు.
1: The innermost secrets, subtleties of the subtleties are conveyed to the closest friend only.
0: కనుక దైవత్వం అనేటువంటిది అందరికి ఏ విధంగా అర్థమవుతుంది?
1: How can anyone understand the
0: divinity? ఏదైనా అద్భుతాలు చూసినప్పుడు అబ్బా దైవము అంటారు.
1: When they see any miracle, they say, oh God, divinity.
0: అది ఒక దినము రెండు దినము జరుగుతాయి, తిరిగి స్వామి సామాన్యమే.
1: After 2 days over, they take it a routine, normal thing.
0: అది కలగకూడదు.
1: ఇట్ షుడ్ నాట్ హ్యాపన్.
0: ఎప్పటికీ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ గా ఉంటుండాలి.
1: వన్ షుడ్ బి ఇన్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ త్రూ అవుట్.
0: నేను అవేర్నెస్ అనుకుంటాం, అది కాదు, కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: ఇట్ ఈస్ నాట్ ఎనఫ్ టు హ్యావ్ దిస్ అవేర్నెస్.
0: మార్పులు కలుక్కోకుండా, కూర్పులు కలుక్కోకుండా చిత్తప్రజ్ఞుడై ఉంటుండాలి.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ చేంజ్, దేర్ షుడ్ నాట్ బి ఎనీ అడిషన్స్ ఆర్ డిలీషన్స్. యూ షుడ్ బి స్టడీ.
0: కానీ చాలా మంది భగవద్గీతలో చిత్తప్రజ్ఞుని యొక్క లక్షణాన్ని అనేక రీతిగా వివరించుకుంటూ వచ్చారు.
1: బట్ భగవద్గీత ఈజ్ ఎక్స్ప్లెయిన్ బై మెనీ ఇంటర్ప్రిటర్స్ ద క్వాలిటీస్ ఆఫ్ చిత్తప్రజ్ఞ.
0: చిత్తప్రజ్ఞుడు అంటే అందరికీ పగలైనప్పుడు చిత్తప్రజ్ఞుడికి రాత్రిగా ఉంటుంది.
1: People explain that this to a sthita prajna, what a day to everybody is night for him.
0: Andariki night ainappudu sthita prajnaki pagaluga untadi.
1: What a night to everybody is a broad daylight for a sthita prajna.
0: Ore pichivada
1: ayyadi
0: idi sthita prajnaki lakshanalu.
1: Are these the qualities of sthita prajna?
0: Aithe railway station master night anta melukuntaru telavarthu vallanta sthita prajnulena.
1: You find the railway station masters keeping vigilant awake throughout night.
0: Chaala mandi gurkhalanta kuda raatrintha melukuntaru telavadi nidrapothar vallanta sthita prajnulena.
1: Gurkhas watchmen they are awake throughout night. Are they sthita prajnas?
0: Kaadu.
1: No.
0: Sthita prajna ganaka jagat vyavaharam nandu melukunnatunti vaadu bhagavad vishayamlo taanu chaala jagrataga nichu anaga bhagavad vishayamlo melukunnatuntadu జాగ్రత్త విషయంలో నిద్రపోతుంటాడు.
1: ఇట్ ఓన్లీ మీన్స్ ఇన్ ది వరల్డ్లీ మ్యాటర్ హీ స్లీప్స్ వైల్ హీస్ అవేక్ ఇన్ ది డివైన్ రెల్మ్.
0: చాలా మంది జగత్ వ్యవహారం లోపల చాలా జాగ్రత్తగా ఉంటారు.
1: బికాస్ మెనీ ఆర్ అవేక్ ఇన్ ది వరల్డ్లీ వే.
0: స్థితప్రజ్ఞుడు జాగ్రత్త విషయం లోపల పూర్తి మర్చిపోతాడు, తాను ఆనందంలో మునిగి ఉంటాడు.
1: వేరే స్థితప్రజ్ఞ నెగ్లెక్ట్స్ ది వరల్డ్లీ వే.
0: అది స్థితప్రజ్ఞ లక్షణాలు.
1: దాట్ ఈస్ ది క్వాలిటీ ఆఫ్ స్థిత.
0: విషయవాసంలో దూరం చేసుకుని విశ్వేశ్వరుని యొక్క చింతనలో మునిగేటువంటి వాడు స్థితప్రజ్ఞుడు.
1: స్థితప్రజ్ఞ ఆల్వేస్ స్పెండ్స్ టైమ్ ఇన్ ద డివైన్ అండ్ అవే ఫ్రమ్ ది సెన్షువల్ వరల్డ్.
0: కనుక అట్టి స్థితప్రజ్ఞ లక్షణాన్ని మానవుడు పొందాలని ప్రబోధిస్తూ వచ్చింది.
1: గీత టాట్ దట్ వన్ షుడ్ బి స్థితప్రజ్ఞ.
0: లోకములో
1: ఇన్ దిస్ వరల్డ్
0: ఎన్ని విధమైనటువంటి యొక్క చర్యలు జరుగుతూ ఉంటున్నాయి.
1: యు ఫైండ్ సో మెనీ థింగ్స్ హ్యాపెనింగ్.
0: భగవంతుని యొక్క చర్యలేందు సర్వం కూడాను ఆనందమయమైనటువంటిది.
1: Whatever God does, it will be blissful.
0: చెడ్డది అనేటువంటిది ఒక్కటి కూడా జగత్తులో లేదు.
1: There's nothing bad in this world.
0: నీ దృష్టికి చెడ్డదిగా ఉండవచ్చును, కానీ అంతా భగవంతుని యొక్క సృష్టియే. భగవంతుని సృష్టి చెడ్డదవుతుందా?
1: From your viewpoint, it may be bad, but in God's creation, everything is good.
0: నీ ఉన్న స్థాయికి, నీ ఉన్న పరిస్థితికి, నీ ఉన్న తెలివితేటలకు అవి మంచి చెడ్డని నిర్ణయించవచ్చు.
1: For your position, the circumstances and level of understanding, it may be good or bad.
0: కాని అన్నింటికి అతీతమైన స్థాయిలో పోతే అంతా మంచిది, ఏది చెడ్డదే లేదు లోకం.
1: But at the transcendental stage, everything is good, nothing is bad.
0: కానా మనము జగత్తులో ఏది కూడా చెడ్డది లేదనేటువంటి భావాన్ని మన హృదయంలో నింపుకోవాలి.
1: So we should not consider anything bad in this world.
0: అలాంటి గొప్ప పరిస్థితి, అలాంటి భావము మనకు వచ్చేంత వరకు మాత్రము మానవత్వాన్ని సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: Until we reach those heights, we should proceed along the right direction.
0: దీంతో మరొకటి ఉండాలి.
1: There's another point here.
0: అనేక మంది ధ్యాన స్థితిలో మునిగిపోతుంటారు.
1: Many forget themselves in the state of meditation.
0: దైవత్వం అనేటువంటిది ఒక పవర్ఫుల్ కరెంట్ వంటిది.
1: Divinity is a powerful current.
0: మనం అనుకుంటుంటాం త్రీ ఫేస్ అని చాలా పవర్ఫుల్.
1: యూ థింక్ ది త్రీ ఫేస్ కరెంట్ ఫ్లో ఇస్ హైలీ పవర్ఫుల్?
0: అది భగవంతుడు, దానికంటే ఇంకా అధికమైన పవర్ఫుల్.
1: గాడ్ ఈజ్ మచ్ మోర్ దాన్ ది త్రీ ఫేస్ కరెంట్ సప్లై.
0: కనుకనే ఒక చెడ్డ ఇంకొక మంచిలో ప్రవేశిస్తుంటాయి.
1: దేర్ఫోర్ బ్యాడ్ ఎంటర్స్ ఇన్ టు గుడ్ ఇన్ ఇన్.
0: ఒక మంచి ఇంకొక చెడ్డలో ప్రవేశిస్తూ ఉంటాయి.
1: లైక్ వైజ్ ది గుడ్ ఫ్లోస్ ఇన్ టు ది బ్యాడ్ ఇన్ అదర్ వే.
0: కనుకనే ధ్యాన సమయంలో మాత్రము ఒక దేహానికి ఏమాత్రము సంబంధం ఉండకూడదు.
1: Therefore, while in meditation, no two bodies
0: to be clothed. ఉద్దేశం మెడిటేషనే కాదు. ఎలాంటి పరిస్థితిలో కానీ ఇతర దేహంతో ఒక దేహాన్ని కలిపినప్పుడు ఏమైపోతుందంటే వాళ్ళు చెడ్డ భావాలు ఉంటే అవి మెత్తవి కరెంటు మాదిరి విండో ప్రవేశిస్తాయి. కనుక నీ సాధ్యమైనంత వరకు కూడాను ప్రత్యేకంగా ఉండటం చాలా మంది. ఆ ఉద్దేశంతోనే ఋషులందరూ అరణ్యానికి వెళ్ళిపోతూ వచ్చారు.
1: Therefore, to the extent possible, better we don't be close to anybody. Therefore, the sages remain, spend time in
0: solitude. కనుక సాధ్యమైనంత వరకు మీరు ఒకరికొకరికి సాధ్య సంబంధం లేకుండా ఒంటరిగా కొంతవరకు జీవించడం చాలా అవసరం.
1: It is absolutely necessary to spend some time in solitude, left to our own selves.
0: ఇదియే దైవం యొక్క పరమాత్మ అయినటువంటి రహస్యం.
1: This is the supreme secret in spirituality.